0: టచ్ యూ, గుడ్ కన్వర్స్ విత్ యూ.
1: కనుక ఈ మూడు లభ్యమయ్యేటువంటిది ఏ రకమైన కష్టములు మాకు ఇచ్చినా సంతోషమే, మూడు మాకు అనుగ్రహించండి.
0: ఇఫ్ వి ఆర్ టు హావ్ దిస్ ట్రిపుల్ బెనిఫిట్ వి ఆర్ రెడీ ఫర్ ఎనీ యాక్సిడెంట్ ఫర్ ఎనీ డిఫికల్టీ.
1: కుంతి కోరినటువంటివి,
0: దిస్ ద ప్రేయర్ ఆఫ్ కుంతి.
1: ఈ కష్టాల్లో భగవంతుడు అంత ఆప్యాయంగా చూచేంత సుఖాల్లో చూడడు.
0: Naturally you'll think of God and God will think of you with all affection in times of
1: difficulty. కానీ సుఖములో కూడా చూచేటువంటి అవకాశాలు ఉంటున్నాయి.
0: Of course there's scope in times of pleasure.
1: కనుక భగవంతుని యొక్క చూపులకు కష్టమే సుఖమే అనేటువంటిది కాదు.
0: From the God's standpoint of view there's nothing like pleasure and pain.
1: ఆ కుచేలుడు పోయాడు.
0: Kuchela went there.
1: ఆ యొక్క భవనంలో చేరాడు.
0: There he entered into
1: అడగవలసింది ఏదో అడగనే లేదు.
0: He could see you, he could touch you, he could converse with you.
1: కనుక ఈ మూడు లభ్యమయ్యేటువంటిది ఏ రకమైన కష్టములు మాకు ఇచ్చినా సంతోషమే, మూడు మాకు అనుగ్రహించండి.
0: If we are to have this triple benefit, we are ready.

0: He has not asked what he really wanted.
1: మనసరిగిన మానవులకు అడగవలసిన అక్కర్లేదు.
0: The one who knows your mind, you don't need to ask him.
1: తిరిగి అంత భోజనం ఏదంతా పెట్టి విశ్రాంతి అయిన తర్వాత కుచేలా నీవింక నీ ఇంటికి వెళ్ళు అని ఒక విధమైనటువంటి పల్లకీనిచ్చి పంపించాడు.
0: The food is served and he was asked to take rest for some time and then he was asked to go in a palanquin.
1: కొంత దూరం వచ్చిన తర్వాత అయ్యో ఎంతని మూర్ఖుణ్ణి నేను, నా పిల్లలు ఏ విధమైనటువంటి ఆహారం లేకుండా అవస్థలు పడుతున్నారు, నేనేనో పంచపక్ష ప్రమాణాలంతా భుజించాను, కృష్ణుణ్ణి అడగలేకపోయానే అని పాపం చింతించాడు.
0: As he was returning, traveling to some distance on his return journey, he started feeling like this. What happened to my children? What is they are facing all problems?
1: గొప్ప భవనం ఏర్పడిపోయింది.
0: By the time he reached the spot, he could
1: see a సర్వాలంకార సూత్రురాలైపోయి అన్ని ఆభరణాలు ధరించింది.
0: He saw his wife with full of jewels.
1: పెద్ద రాణి వలె వచ్చింది ఇతని సన్మానించడానికి.
0: Wife came there to receive him like a queen.
1: చూచాడు ఈమె ఎవరో, శ్రీలక్ష్మినో లేకపోతే నా భార్యనా అని సందేహించాడు.
0: And Kuchela doubted, is she the queen or my wife?
1: ఆమె దగ్గరకు వచ్చి,
0: and she came close to him.
1: నాథ, కృష్ణుడు ఏమన్నాడు?
0: She went on asking, what did Krishna say?
1: ఇతనికి ఏమీ తోచలేదు.
0: Well, he couldn't say anything.
1: సతి,

0: Having come to know of my arrival, he has sent his attendants to
1: receive me there.
0: The moment he came to know my arrival, having come to know my arrival, he sent his gatemen to receive me.
1: నగుమోము తోడ నను అండజేర్చే.
0: ద మూమెంట్ హీ సా మీ హీ గాట్ డౌన్ ఫ్రమ్ హిస్ థ్రోన్ అండ్ హీ హగ్డ్ మీ.
1: మోనరించి మోము వాచినట్టు ఎగ దిగ చూచి కౌటన్ బిగుచుకొనియే.
0: హీ స్టార్టెడ్ స్టేరింగ్ ఎట్ మీ ఫ్రమ్ టాప్ టు టో.
1: దేవి ఏ మందు అతని దీన పరత.
0: వాట్ ఎమ్ ఐ టు సే అబౌట్ హిస్ కంపాషన్.
1: ప్రేమయే తాను తానే ప్రేమ.
0: హీస్ లవ్ హీస్ పర్సోనిఫైడ్.
1: పేద కుచేలుని అటుకులు తిని పిటికెడు తిని బహుళ భాగ్యంబును సంగు వారు కలరే.
0: ఇస్ దేర్ ఎనీ వన్ ఇన్ దిస్ వరల్డ్ హూ గివ్ యూ ఆల్ ద ప్లెంటీ ఇన్ ప్రాస్పెరిటీ?
1: ఎవరిస్తారు
0: టేకింగ్ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ వీట్ అండ్ రైస్?
1: పుచ్చికెడు అటుకులు తినేసి ఇంత భాగ్యాన్ని ఇస్తున్నాడా భగవంతుడు? ఆహా, ఇటువంటి భగవంతుని యొక్క శక్తిని ఎంత నేను గుర్తించుకోలేకపోయాను, ఎంత మూర్ఖుడను, ఎన్ని విధమైన అజ్ఞానం నేను అని తనను తాను నిందించుకొని ఆ గృహమునంతా చూచి కృష్ణ ఇది అంతా నీ ప్రసాదమే అనుకున్నాడు.
0: కుచేల స్టార్టెడ్ బ్లేమింగ్ హిమ్సెల్ఫ్. ఇస్ దేర్ ఎనీబడీ హూ విల్ గివ్ యూ సో మచ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ ఆల్ ద రిచెస్ ఇన్ దిస్ వరల్డ్?
1: పూర్వకంగా భగవంతుని ప్రేమించినటువంటి వానికి ఎట్టి కొరత కూడా ఉండదు.
0: ఇఫ్ యు గాట్ దట్ ఇంటెన్స్ లవ్ హోల్ హార్టెడ్లీ దేర్ విల్ బి నో డెత్ ఆర్ షార్టేజ్ ఇన్ దిస్ వరల్డ్.
1: నమ్మక చెడిన వారలు ఉన్నారు కానీ నమ్మి చెడినట్టి వారు ఒకన లేరు లేరు లేరు.
0: There are people who have ruined themselves for the lack of love. Having full faith, there are
1: Kani,
0: none who suffer.
1: Vachatu, nammakunda chedipothunnaru chaala mandi.
0: But unfortunately, many ruin
1: themselves because they have no faith.
0: Because they have no faith, they fall down from the mountaintop. They ruin themselves totally.
1: Kani, namminatunti varu paataala lokam nunchi kudanu vaikunthaniki teesukoni pothunnadu.
0: Those with full faith, right from the bottom they rise to the very heaven itself.
1: Kanukane nammakam chaala pradhanamu.
0: Therefore faith is very essential.
1: Vishwasam, faith, faith, faith.
0: Faith and faith, faith alone is very important.
1: కనుక దీనిని ఒక ప్రేమతోనే మనం సాధించాలి.
0: దిస్ యు కెన్ అచీవ్ త్రూ లవ్.
1: దృశ్యమంతా దృక్కైపోతుంది.
0: ఆల్ ద సీన్ విల్ బికమ్ ద విజన్.
1: కనుక ఈ దృశ్యమంతా కూడా దృక్కు నుంచి వచ్చినటువంటిది.
0: అండ్ ఆల్ ద సినారియో యు ఫైండ్ బికాజ్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ విజన్.
1: కనుక ఆ ప్రేమ చేతనే సాధించండి.
0: అండ్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్ త్రూ లవ్.
1: గడిచిన 4 దినములు కూడాను పల్లెల ప్రజలు వచ్చి పల్లెలు వచ్చి ఇదంతా కూడా ఒక విధమైనటువంటి ఒక వైకుంఠంగా అనుభవించుకుంటూ పోయారు.
0: Villages from all over the state of Andhra Pradesh came to this center and enjoyed this place for the
1: Chala
0: last 4 days
1: and
0: called it a heaven. The villagers are innocent.
1: వారంతకుడిని పవిత్రమైన హృదయం కలవారు.
0: They are sacred hearted.
1: ఒక దృఢమైనటువంటి విశ్వాసం కలవారు.
0: They have strong faith.
1: భారతీయ సంస్కృతి అనేటువంటి ఇంకా పల్లెలు ఎందే అంతో ఇంతో ఉంటుండాలి.
0: The culture of Bharat is preserved there in villages.
1: నిజంగా వారు పడినటువంటి ఆనందము ఎంత ఆనందం ఇట్టిది అట్టిది అని ఎవరు వర్ణించలేరు.
0: Their joy in the state of bliss is beyond all known.

0: భక్తి
1: మెజర్ దట్ ఇస్ ట్రూ డివోషన్.
0: ఈ ఆంధ్రాల నుంచి వచ్చినటువంటి యొక్క ఈ ప్రజల యొక్క ఆనందము అందరి హృదయాలు కూడా కరిగించి కదిలించి మెదిరించిపోయినాయి.
1: ద బ్లెస్ ఎంజాయిడ్ బై ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెల్టెడ్ ది హార్ట్స్ ఆఫ్ ఎవ్రీబడి.
0: కనుకనే వారు నిరంతరము సుక్షేమంగా ఆనందంగా దివ్యమైనటువంటి మార్గం లోపల దైవత్వాన్ని అనుభవిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను విరమిస్తున్నాను.
1: భగవాన్ బ్లెస్సెస్ ఆల్ దోస్ దట్ హావ్ కమ్ టు దిస్ ప్లేస్ ఫ్రమ్ విలేజెస్. లెట్ దే బి హ్యాపీ, లెట్ దే బి బ్లిస్ఫుల్, లెట్ దే బి స్పిరిచువల్ త్రూ అవుట్ దేర్ లైఫ్ టైమ్. బ్లెస్సింగ్ యూ ఆల్. భగవాన్ బ్రింగ్స్ టు ఎ క్లోజ్.

0: দয়াসখি শান্তিপুত্রী ক্ষমং পুত্র সত্যম মাতা পিতাগ্নানম ধর্মো ব্রাত দয়াসখি শান্তম পত্নী ধৃতম পুত্র ষডয়তে জনবান্ধব ষডয়তে জনবান্ধব সত্যম মাতা ప్రేమస్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: ఈ జగత్తునందు భౌతికమైనటువంటి తల్లిదండ్రులు భౌతికమైనటువంటి సోదర సోదరీమణులు భౌతికమైనటువంటి భార్య బిడ్డలు ఉండటం సహజం.
1: ఇట్స్ క్వైట్ నేచురల్ దట్ ఇన్ దిస్ వరల్డ్ దట్ వీ హావ్ పేరెంట్స్ బ్రదర్స్ సిస్టర్స్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: కానీ ఆధ్యాత్మికంగా నిత్య సత్యమైనటువంటి పవిత్రమైనటువంటి శాశ్వతమైనటువంటి నివృత్తి అయినటువంటి యొక్క సంబంధము ప్రతి మానవుడు కూడాను అభివృద్ధి గావించుకోవాలి.
1: హౌఎవర్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీవన్ టు డెవలప్ అన్ ఇన్వర్డ్ రిలేషన్షిప్ విచ్ ఇస్ ఎటర్నల్లీ ట్రూ అండ్ సీక్రెట్.
0: సత్యం మాత నిజముగా మన తల్లి ఎవరు?
1: హూ ఇస్ అవర్ మదర్?
0: ఈ శరీరమును కని పెంచి అభివృద్ధి పరిచినటువంటిది ఆ తల్లి.
1: ఈ షీ ద వన్ హూ హస్ బిగాటన్ అస్ హూ హస్ టేకెన్ కేర్.
0: ఆ తల్లి కొంతకాలం కనుమరుగు కావచ్చు.
1: షీ మే లీవ్ అస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: కానీ త్రికాల భాజ్యం మూడు కాలములు యందు ఉండినటువంటి తల్లి సత్యం మాత.
1: But the true mother, who is changeless in all the three periods of time, past, present and future, is truth.
0: Pita Jnanam. Jnanam anaga kevalamu advaita darshanam jnanam. Rendu kaani okatiye jnanamu adiye mana yokka tandri.
1: Wisdom is non-dualism, the only one and not two. That is our father.
0: Dharmo brata. Dharma me manaku sodaru.
1: Dharma, righteousness, is our brother.
0: Daya sakhi. Dayane mana sodari.
1: Compassion is our friend. Sister, compassion.
0: Shantam patri
1: peace is wife.
0: Chama putra
1: forbearance is son.
0: Shadayate జనబాంధవ. ఇవియే ఈ ఏడు రకములైనటువంటి సంబంధములే ప్రతి మానవులకును సరి అయినటువంటి నిజ బంధుత్వం.
1: దీస్ ఆర్ సెవెన్ ఫార్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ దీస్ ఆర్ అవర్ ట్రూ రిలేటివ్స్.
0: పరమాత్మ ప్రేమను ప్రకృతిలో జనులకు ప్రవహింపజేయుటే ప్రథమ కర్మ.
1: ది ఫస్ట్ యాక్షన్ లైస్ ఇన్ అలవింగ్ దిస్ లవ్, ద రివర్ ఆఫ్ లవ్, టు ఫ్లో ఫార్వర్డ్ అమంగ్ ది నైబర్హుడ్.
0: ప్రతిమానవుండును.

0: வரது.
1: One should lead a spotless life, untainted life. And if one does not render service, what is the very purpose of life? Why should we be born at all? What more is to be conveyed to the members of this August Assembly?
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Atmananda nimittamu, Atmanvesha nimittamu, Atma samyoga nimittamu, Atma sandarsana nimittamu, మానవుడు అనేక విధములైనటువంటి సాధనలు సల్పుతున్నాడు.
1: మ్యాన్ అండర్టేక్స్ సో మెనీ స్పిరిచువల్ పర్సూట్స్ అండ్ ఎండెవర్స్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎటర్నల్ సర్చ్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ టు బి వన్ విత్ ది సెల్ఫ్ అండ్ టు హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది సెల్ఫ్.
0: చర్యలు యందు ప్రతి మానవుడు కూడాను దివ్యత్వాన్ని పొందే నిమిత్తము, పవిత్రాన్ని అనుభవించే నిమిత్తము అనేక విధములుగా ప్రాకులాడుతున్నాడు.
1: మ్యాన్ స్ట్రగుల్ సో హార్డ్ టు అటైన్ ద డివినిటీ అండ్ టు ఎంజాయ్ ది సాంక్టిటీ ఆర్ ద సీక్రెట్నెస్ ఆఫ్ ది డివినిటీ.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: salutation,
0: archanam,
1: worship, friendship,
0: atmanivedanam,
1: surrender.
0: ఈ నవవిధ మార్గములు కూడాను ఆత్మాన్వేషణ నిమిత్తమే సల్పుతున్నట్టుగా భావిస్తున్నారు.
1: We consider that these 9 paths of devotion are followed in search of the self or atma.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: సాధనల వల్ల దైవత్వం మనకు సంప్రాప్తి కాదు.
1: యు కెన్ నెవర్ అటైన్ ది డివినిటీ బై ఫాలోయింగ్ దిస్.
0: ఈ సాధనలన్నీ కూడాను కేవలము అనాత్మను దూరం చేసే నిమిత్తం చేసేటువంటివి.
1: ఆల్ ది స్పిరిచువల్ పాత్స్ విల్ హెల్ప్ యూ టు గివ్ అప్ దట్ విచ్ ఇస్ నాట్ ఆత్మన్.
0: అనాత్మ దూరమైనప్పుడు ఆత్మ సర్వత్రానే ఉంటుంది.
1: When once we are away from that which is not Atman, then you will be so close to Atman.
0: Kappukunna nimurunu manamu teesiveste nippu manaku prakashistune untundi.
1: When once the ash is blown out, you will see the fire.
0: Nee samasta saradalu sadanalu kudanu anatmanu dooram chese nimittame salipeetvanti nitya karmalu.
1: All spiritual endeavors are the activities which are followed to give up this worldly thought and feeling.
0: మేఘమును కదిలిపోగానే సూర్యుడు ప్రకాశిస్తాడు.
1: As clouds pass off, you find the sun shining.
0: సూర్యుని ప్రదర్శించే నిమిత్తమై మరొక ఒక సాధన చేయనక్కర్లేదు.
1: You don't need to make any effort to enjoy the sunshine.
0: కనుక మనము సాధనలు చేసేటివన్నీ కూడాను ఆత్మ నిమిత్తమని మనం భ్రమిస్తున్నాం.
1: We are deluded with the feeling that the spiritual practices will help us to realize this Atman or the Spirit.
0: ఇది ఆత్మ నిమిత్తం కాదు.
1: It's not for the Spirit.
0: అనాత్మ సంయోగం నుంచి సంయోగమునకు పోవటం.
1: We just give up this worldly feeling and just unite with the Spirit.
0: కనుక ఆత్మ సంయోగము అనాత్మ వియోగము రెండింటి యొక్క ప్రాప్తి కోసం సాధన చేస్తున్నారు.
1: It's union with the Spirit and separation from the world are the aims of these paths.
0: కానీ మానవుడు ఈనాడు భగవంతుణ్ణి అనేక విధములుగా స్తోత్రం చేస్తూ

0: A devotee.
1: Tvameva mata cha pita tvameva.
0: Praises Lord. He takes him God as father and mother.
1: ఈ ప్రార్థనలు ఏది కూడా సరైనటువంటిది కాదు.
0: None of these prayers are true.
1: ఓ భగవంతుడా, త్వమేవ మాత, నీవే నా తండ్రి తండ్రి.
0: ఓ గాడ్, యు ఆర్ మై మదర్ అండ్ ఫాదర్.
1: నీవే నా బంధువు, నీవే నా మిత్రుడు, నీవే నా యొక్క గురువు, సర్వము నీవే అని భావిస్తున్నాం.
0: యు ఆర్ మై రిలేషన్, యు ఆర్ మై ప్రిసెప్టర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
1: ఈ ప్రార్థనలు ఏం చేస్తున్నాయి, ఏ ఫలితమును మనకు అందిస్తున్నాయి?
0: What are the consequences, rewards of this?
1: భగవంతునికి నీకు భిన్నత్వం గావిస్తున్నాయి.
0: On the other hand, they bring a kind of dichotomy, bifurcation between you.
1: Tvameva mata cha pita tvameva. Nive talli, nive tandri. Nenu vere.
0: When I say, oh God, you are mother, you are my father, it means I am different.
1: Karaka nive talli, nive tandri. నీవే సర్వము అని ఈ బంధుత్వం చేత మనం ఇంకా బంధింపబడిపోతున్నాం.
0: When once we say you are the father, you are mother, you are the relation, we are far, far away from him.
1: తండ్రి పుత్రుడు కాదు, పుత్రుడు తండ్రి కాదు.
0: A father can never be a son and a son can never be a father.
1: Father is father, son is son.
0: Father is father, son is son.
1: రెండు ఒక్కటి కావడానికి వీలు కాదు.
0: Both can never be one.
1: కనుకనే మన ప్రార్థనలు నీవు తండ్రివి, నీవు తల్లివి, నా సర్వస్వము నీవే అని మాత్రం మనం ప్రార్థించడము, ఇది కేవలం అమాయకత్వంగా ఉంటుండాలి.
0: Therefore when we pray, O God, that you are mother, that you are my father, they are all the prayers of innocence.
1: నీవే నేను, నేనే నీవు, ఈ ప్రార్థన చాలా ఉత్తమమైనటువంటి.
0: I am you and you are me only, that is the true prayer that should be offered.
1: తత్త్వం అసి.
0: తత్వమసి, దట్ ద వన్.
1: నీవే నేను.
0: ఐఎమ్ యు ఆర్ మీ హియర్.
1: ఈ సంబంధమై బాంధవ్యంలో ఏమాత్రం మనకు బంధింపబడవు.
0: వేర్ నెవర్ బౌండ్ బై దిస్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్.
1: కనుకనే ఈ రిలేషన్షిప్ మనకు ప్రపంచంలో నిత్యము అనుభవిస్తూనే ఉన్నాం.
0: ది కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ వీ సే
1: దైవంతో కూడా ఈ విధమైనటువంటి రిలేషన్షిప్ మనం ఎందుకు పెట్టుకోవాలి?
0: వై షుడ్ వీ డెవలప్ దిస్ వరల్డ్లీ రిలేషన్షిప్ విత్ గాడ్?
1: సర్వుని యందు ఉండినటువంటిది భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీ వన్.
1: సర్వత పాణిపాదం తస్సర్వతోక్షిశిరోముఖం. అందరి ఎందు ఉండినటువంటి నీవు, నాకు తల్లి తండ్రి ఎక్కడ సంబంధం ఇది? ఏకాత్మభావం.
0: వెన్ యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ కాలింగ్ హిమ్ దట్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్?
1: అదే భగవద్ మమాత్మ సర్వభూతాత్మ.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్.
1: నీ యందు, వారి యందు, వీరి యందు, అందరి యందు ఉండినటువంటిది ఒకే ఆత్మనే.
0: ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఇస్ ప్రెసెంట్.
1: దీనికి కులము, మతము, ఏ విధమైనటువంటి యొక్క భేదములు లేవు.
0: దెర్ ఆర్ నో డిఫరెన్సెస్ వాట్ సో ఎవర్. దెర్ ఇస్ నో డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ కాస్ట్ అండ్ రిలీజియన్.
1: దేశకాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రం కూడాను ఇది కట్టుబాటు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ బౌండ్, ఇట్స్ నాట్ అటాచ్డ్ బై టైమ్ అండ్ స్పేస్.
1: అన్ని దేశములకు, అన్ని కాలములకు, అన్ని ప్రజలకు, అన్ని మతములకు, అన్ని కులములకు ఒకే దేవుడే.
0: ఫర్ ఆల్ కంట్రీస్ ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్, ఫర్ పీపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్, ఫర్ కమ్యూనిటీ, గాడ్ ఇస్ వన్.
1: వేదము ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే అనేకంగా భావిస్తున్నాం.
0: బేసింగ్ ఆన్ దిస్ వేద సేస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ బట్ వీ కన్సిడర్ డిఫరెంట్.
1: ఈ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది?
0: Where does this difference lie?
1: ఈ ఉపాధి యొక్క భేదము చేతనే ఈ విధమైనటువంటి వ్యత్యాసములు అభివృద్ధి పరుచుకుంటున్నాం.
0: The differences arise because they are based on vesture.
1: ఏకోహం బహుశ్యాం. అంతా ఒక్కటే, అంతా ఒక్కటే.
0: Only one God manifested into many. Everything is one.
1: అతను ఒక్కడే భగవంతుడు.
0: God is one.
1: అంతా కూడాను అతనితో చేరినటువంటి వారే.
0: All are in him.
1: అందరి యందు తానే ఉంటున్నది.
0: హీ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్.
1: అన్ని రూపములు తానే.
0: ఆల్ ఫార్మ్స్,
1: అన్ని నామములు తానే.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: కేశవ నామాలు చెప్తుంటా, కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, మసూదనాయ నమః, ఎన్ని నామాలు చెప్పినా ఒకే విగ్రహమే.
0: వీ మే సే సో మెనీ నేమ్స్ వైల్ ఆఫరింగ్ ప్రేయర్స్ బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
1: కనుకనే మనము భ్రమలో పడిపోతున్నాం దినదినానికి.
0: Day by day we are more and more deluded.
1: ఈ భ్రమ ఉండినంత వరకు బ్రహ్మ మనకు దూరంగానే ఉంటాడు.
0: So long this delusion Brahma is there, you can never know the Brahman.
1: Brahmanu dooram chesthe Brahma maname ayipotam.
0: Then once you are free from this delusion, you become the divine.
1: Aham Brahmasmi.
0: I am Brahman.
1: Nene Brahma.
0: I am Brahma.
1: Ee vidhamainatvanti yokka sthiramainatvanti vishwasamu bhaktullo abhivruddhi kavali.
0: A devotee should develop that such a type of strong faith.
1: Shariramulu bhinnanga unnai.
0: Bodies are different.
1: కనుకనే మనము భిన్నమైనటువంటి భావాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాం.
0: సో వీ హ్యావ్ వేరీడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
1: మనిషికి మనిషికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పర్సన్ టు పర్సన్.
1: అదే విధంగానే మనసుకు మనసుకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: లైక్ వైజ్ దేర్ ఇస్ వైడ్ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ టు మైండ్.
1: ఏ రీతిగా నీవు ఈ ఏకత్వాన్ని నీవు అనుభవించగలవు?
0: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ యూనిటీ?
1: మనిషికి మనిషికి వ్యత్యాసం ఉండినా మనసుకు మనసుకు ఏకత్వము కావాలి.
0: దేర్ మే బి డిఫరెన్సెస్ so far at the body level, but
1: jagatam brahmamayame,
0: the whole universe is full of Brahman.
1: Scientists
0: say
1: ekkada chuchina kani anusaktiye ani
0: say that everywhere there is atomic power.
1: Ee daivanni oka aakaranga poojinchatamu, ee daivanni oka aaradhana cheyatamu, idi kevalam murkhatvam antunnaru.
0: Scientists say it's a sign of foolishness to give a specific form and name to God and worship him.
1: Yavaru foolisho chakkaga yochinchali.
0: Enquire clearly, who are fools here?
1: Nijanga scientists ne foolish.
0: Truly speaking, scientists are foolish.
1: Yettanaga ee jagat antai kudanu swaroopam tho kudinatvantide.
0: The whole universe has got a form.
1: ప్రతి అణువు కూడా ఒక స్వరూపం ఉంటుండాలి.
0: Even atom has a form.
1: అణోరణీయాన్ మహతో మహీయాన్.
0: And the smallest of the small and the biggest of the big.
1: కనుక అణువు కూడా ఒక రూపం ఉంది.
0: Even atom has a form.
1: రూపము లేనటువంటిది జగత్తులో లేనే లేదు.
0: There's nothing without a form in this world.
1: సర్వరూప ధరం శాంతం సర్వనామ ధరం శివం సర్వదైవపరం తాం శాంతం సర్వనామ ధరం శివం.
0: All names are his.
1: సచ్చిదానంద రూపం అద్వైతం.
0: He is the one of that eternal bliss existence awareness.
1: శివం సుందరం.
0: And he is the very embodiment of truth, goodness and beauty.
1: సర్వరూప ధరం శాంతం. అన్ని రూపములు కూడా నువ్వు భగవంతుడు ధరించినటువంటిది.
0: All forms are his, the divine.
1: దీనినే పురుష సూక్తమునందు
0: this in పురుష సూక్త
1: సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాద్ భగవంతుడి యొక్క స్వరూపమే.
0: Says that everything is the divine form and manifestation.
1: ఈ సత్యాన్ని అనాది కాలము నుండి సక్రమంగా తెలుసుకోలేకపోవటం చెత్తనే మానవత్వం అనేటువంటిది పశుత్వంగా మారిపోతుందని.
0: Since this truth has not been cognized since ancient times, a human has come down to the level of an animal.
1: చెప్పటం ఒకటి, చేయటం ఒకటి, అనుభవించటం మరొకటి అయిపోతుంది.
0: He says something, thinks differently, and his action is altogether opposite.
1: ఇది కాదు మానవత్వము.
0: It is not human quality.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: Thoughts, words and action ఒకటి కావాలి.
0: There should be unification, unity of thought, word and deed.
1: అప్పుడే మనం మానవత్వాన్ని ధరించినటువంటి వారం అవుతాం.
0: Then only we call ourselves humans.
1: కనుక ప్రపంచమునందు సర్వస్వరూపము భగవంతుడు అంటున్నాం.
0: Therefore we say God has so many forms.
1: కానీ భగవంతునికి రూపం లేదు అంటున్నాం.
0: But God is formless we say.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: He is pure and unsullied and beyond all sorts of delusion and all sorts of illusion.
1: దీని అంతరార్థములు.
0: What is the inner significance?
1: ఏకత్వం ఒకటి ఉండినప్పుడే భిన్నత్వానికి విలువ వస్తుంటుండాలి.
0: Unless there is this principle of oneness, the value is attached to diversity.
1: దాని ప్రకారం సున్నా పెట్టినప్పుడే పది ఉంది.
0: A zero by the side of one, we call 10.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 100 అయింది.
0: Another zero makes it 100.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 1000 అయింది.
0: Another zero 1000.
1: ఇంకొక జీరో పెట్టినప్పుడు 10,000 అయింది.
0: Another zero 10,000.
1: ఈ విధంగా జీరో జీరో జీరోస్ పెట్టుకుంటూ పోతే మిలియన్స్ అయిపోతున్నాయి.
0: Like this, by adding more and more of zeros, you will have
1: total
0: millions.
1: కానీ ఇన్ని జీరోస్ కంటే ఎక్కడ విలువ?
0: But where does this value lie to the
1: only
0: zero?
1: One, that is viluva.
0: The highest value is because of one.
1: One is hero.
0: One is hero.
1: The world is zero.
0: The world is zero.
1: Kanukane ee world kante kuda aa yokka hero nunchine value anta vastundadi.
0: Therefore this world is zero gets the light from that hero one.
1: Daivam okkadu undinappude annintiki ni vilu vastundadi.
0: When there is God, everything will have its own.
1: Daivam lekapothe jagatte ledu.
0: Without God there is no world.
1: కనుకనే దైవము కార్యస్వరూపుడు, కారణస్వరూపుడు.
0: Therefore God is the cause.
1: వరల్డ్ అంతా కార్యస్వరూపం.
0: వరల్డ్ ఇస్ ది ఎఫెక్ట్.
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఇస్ నథింగ్ బట్ ది రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్.
1: ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు మానవ శరీరము ధరించినటువంటి వ్యక్తి తన తత్వాన్ని తాను ఎందుకు గుర్తించుకోలేకపోతున్నాడు?
0: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ ది సేక్రెడ్ నేచర్, హౌ ఇస్ దట్ వన్ డస్ నాట్ నో హిస్ ట్రూ సెల్ఫ్?
1: ప్రతి అణువునందు కూడా ఉన్నది దైవత్వమే.
0: ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇస్ ప్రెసెంట్ ది డివినిటీ.
1: అలాంటి అణుతత్వమే నేను అనేటువంటి సత్యానికి మీరు రావాలి.
0: వీ షుడ్ నో దట్ అటామిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది స్పిరిట్ ఈజ్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: ఇది నా దేహము, ఇది నా మనసు, ఇది నా బుద్ధి, ఇది నా చిత్తము అని ఈ విధంగా తెలుసుకుంటూ పోతుంటే ఇంక ఏనాడు నీవు నేనే దైవము అనేటువంటి సత్యాన్ని గుర్తించగలవు.
0: వెన్ యూ గో ఆన్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ ద బాడీ, మైండ్ అండ్ ఇంటెలెక్ట్, హౌ డు యూ నో ది ట్రూ స్పిరిట్?
1: బాడీ, మైండ్, బుద్ధి, చిత్తము ఇవంతా కూడా ఇన్స్ట్రుమెంట్స్.
0: బాడీ, మైండ్, ఇంటెలెక్ట్ ఆర్ ఆల్ మియర్లీ ఇన్స్ట్రుమెంట్స్.
1: యు ఆర్ ది మాస్టర్.
0: బట్ యు ఆర్ ద మాస్టర్.
1: అదే ఆత్మ.
0: దట్ ఈస్ ఆత్మ, ద స్పిరిట్.
1: ఈ ఆత్మ అనేటువంటి సర్వత్రా ఉంటుండేటువంటిది.
0: దిస్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: బ్రహ్మ అనేటువంటిది, ఆత్మ అనేటువంటిది రెండు ఒక్కటే.
0: బ్రహ్మ అండ్ ఆత్మ ఆర్ సినోనిమ్స్.
1: కేవలం బృహస్వరూపమే బ్రహ్మ.
0: This vastness is Brahman.
1: Anaga vishalamayetvantide Brahma.
0: Means that it which is ever expansive.
1: Sarvatra vyapinchinatvantide Brahma.
0: That which is ever expansive.
1: Idi aanade Prahladudu cheppadu.
0: This is declared by Prahlada then itself.
1: Hiranyakashipuni kumarudu Prahladudu.
0: Prahlada is the son of Hiranyakashipu.
1: Prahladuni kumarudu Virochanudu.
0: Virochana is the son of Prahlada.
1: Virochana yokka kumarude ఈనాడు మనం పర్వదినం చేసుకుంటున్నటువంటి బలి చక్రవర్తి.
0: ఎంపరర్ బలి ఈజ్ ది సన్ ఆఫ్ దట్ విరోచన.
1: ఆ వంశం అంతా కూడాను పరమ త్యాగ స్వరూపమై వచ్చినటువంటిది.
0: ది ఎంటైర్ ఫ్యామిలీ ఇస్ వన్ ఆఫ్
1: ధర్మమూర్తులు.
0: దట్ వెరీ ఎంబోడిమెంట్స్ ఆఫ్
1: త్యాగ మూర్తులు.
0: దర్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఆనంద ప్రియులు.
0: ద లవ్ బ్లిస్.
1: అట్టి వంశం నుంచి పరంపరంగా వస్తుండేటువంటిది.
0: దే బిలాంగ్ టు దట్ నోబుల్ ఫ్యామిలీ ఆఫ్ సాక్రిఫైస్.
1: విరోచనుడు కూడా తన రాజ్య పరిపాలన సమయం లోపల ఎంతనో త్యాగం చేస్తూ వచ్చాడు. ప్రజా సౌకర్యమే తన యొక్క సౌకర్యము.
0: విరోచన ప్రొవైడెడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్స్ టు హిస్ సబ్జెక్ట్స్.
1: మినిస్టర్ చెప్పాడు.
0: ద మినిస్టర్ సెడ్,
1: జనసేవనే జనార్దన్ సేవ అని.
0: సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు గాడ్.
1: ఆ శక్తిని ఆనాడు విరోచనుడు చేశాడు.
0: The same thing is done by Virochana in those times.
1: Virochana kumarudainatunte yokka ee bali chakravarti kudunu chesadu.
0: The same thing is followed by Emperor Bali.
1: Kanukane manam nechukovalsinatundi emiti?
0: So what should we learn?
1: Aneka mandi buddhuru daggara cheri
0: many assembled
1: in the kaalam meeru sadham chesaru kada daivatvanni gurinchi meeru kontha bodhinchamani chepparu.
0: They asked Buddha, you have followed the spiritual path so long, please teach us.
1: Appudu atanu chakkaga mounam vahinchadu.
0: He observed silence.
1: దైవ విషయంలో తర్క వితర్కములు చేయడానికి ఎవ్వనికి అధికారం లేదు.
0: నో వన్ హ్యాస్ అథారిటీ టు ఆర్గ్యూ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ద డివైన్.
1: ఏమి తెలుసునని నీవు ఆర్గ్యుమెంట్ కు వస్తున్నావు?
0: ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ రెడీ టు ఆర్గ్యూ?
1: దైవం ఎస్ లో ఉన్నాడు, నో లోనో ఉన్నాడు.
0: గాడ్ ఈస్ దేర్ ఇన్ ఎస్,
1: ధర్మంలో ఉన్నాడు, అధర్మంలో ఉన్నాడు.
0: దేర్ ఇన్ రైట్స్,
1: సత్యంలో ఉన్నాడు, అసత్యంలో ఉంటున్నాడు.
0: ట్రూత్ అండ్ ఫాల్స్.
1: సర్వత్రా ఉండినటువంటి భగవంతుణ్ణి ఏ విధంగా నీవు వాదోపవాదం చేయడానికి?
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్, ఆన్ వాట్ బేసిస్ డు యూ ఆర్గ్యూ?
1: కనుక నీవు ఈ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్ నీవేమాత్రం ప్రయత్నం చేయవద్దు.
0: సో నెవర్ మేక్ ఎన్ ఎఫర్ట్.
1: ఇది కాలం వ్యర్థము.
0: యుల్ బి వేస్టింగ్ టైం.
1: శుద్ధ ఒక విధమైనటువంటి మూర్ఖత్వం.
0: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ప్యూర్ ఫూలిష్నెస్.
1: దైవం ధర్మస్వరూపం.
0: బట్ గాడ్ ఈస్ ఫార్మ్ ఆఫ్ రైచియస్నెస్.
1: దైవం సత్యస్వరూపము.
0: గాడ్ ఈస్ ఎంబోడిమెంట్.
1: దైవం అహింసా స్వరూపము.
0: గాడ్ ఈస్ ఎంబోడిమెంట్ ఆఫ్ నాన్ వైలెన్స్.
1: సత్యం వద, ధర్మం చర అని భారతీయ వేదాంతము ప్రబోధిస్తూ వచ్చింది.
0: దేర్ఫోర్ ద వేదాంత ఆఫ్ భారత్ స్పీక్స్ tells you to speak truth and follow
1: the nadjuko satyamunu uchcharinchu ahimsanu paatinchu.
0: Follow dharma and speak truth and observe non violence.
1: Idiye daivam yokka pradhanamaitunte yokka swaroopam unnadu.
0: This is the very form of God.
1: Mari kotta mandi Ramakrishna Paramahamsa daggara cheraru.
0: Some assembled very close to Paramahamsa.
1: Ayya meer nirantaram kudanu daiva seva yendu jeenamai untunnaru.
0: Sir, you spend all the time serving God.
1: ఈ దైవత్వం అనేదాన్ని మీరు చూచారా?
0: Have you seen God yourself?
1: ఆయన పక్కన నవ్వి,
0: he laughed.
1: ఇదిగో చూస్తున్నాను, నిన్నే దైవంగా చూస్తున్నాను.
0: Yes, I see God as I see you.
1: నా కంటెదుపుగానే కనిపిస్తున్నావు.
0: I see in front of my eyes.
1: సర్వులు కూడా దైవ స్వరూపులే.
0: All are embodiments of the divine.
1: అయితే
0: మీ
1: దృష్టి వేరుగా ఉంటుండాలి.
0: హౌఎవర్ యువర్ లుక్స్ విజన్ ఇస్ డిఫరెంట్.
1: వీరందరూ కూడా మానవులుగా నీవు భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ దెమ్ యాజ్ హ్యూమన్.
1: ఇదంతా కేవలం విశ్వంగా నీవు విశ్వసిస్తున్నావు.
0: యు హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ ఆల్ ద వరల్డ్.
1: కాదు.
0: నో.
1: పశ్యన్న పిచాన పశ్యతి మూఢో. మూఢో మూఢు. కనిపించేదంతా దైవ స్వరూపమే.
0: ఆల్ దట్ యు సీ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: నీవు చూస్తూ చూడలేదని ఎత్త నీవు చెప్పగలవు.
0: యు సీ యెట్ యు డినై.
1: అయితే నీకు దైవ స్వరూపుడిగా ఎందుకు నీకు కనిపించడం లేదు?
0: హౌ ఇస్ దట్ యు డోంట్ సీ ద డివైన్ ఫార్మ్?
1: ఓ నరుడా,
0: ఓ మ్యాన్,
1: నీవు భార్య కోసం ఏడుస్తున్నావు.
0: యు క్రై ఫర్ యువర్ వైఫ్.
1: భర్త కోసం ఏడుస్తున్నారు.
0: యు క్రై ఫర్ యువర్ హస్బెండ్.
1: పదవుల కోసం ఏడుస్తున్నారు.
0: యు క్రై ఫర్ పొజిషన్.
1: ధనం కోసం ఏడుస్తున్నారు.
0: ఫర్ మనీ.
1: పేరు కోసం ఏడుస్తున్నారు.
0: ఫర్ నేమ్.
1: ప్రతిష్టల కోసం ఏడుస్తున్నారు.
0: ఫర్ ప్రెస్టీజ్.
1: దైవం కోసం ఏడుస్తున్నారా?
0: డు యు ఎవర్ క్రై ఫర్ గాడ్? నో.
1: దానికోసం నువ్వు ఏడ్చినట్టుగా దైవం కోసం ఏడ్చు, తక్షణమే నీకు ప్రత్యక్షమవుతాడు.
0: వెన్ యు పైన్ ఫర్ గాడ్ జస్ట్ యాజ్ యు క్రై ఫర్ ద వరల్డ్, సర్టెన్లీ యు విల్.
1: దైవం దగ్గరికి వస్తానే పార్ట్ టైం డివోషన్ వచ్చేస్తుంది.
0: ఇన్ రెల్మ్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ గాడ్ యు బికమ్ పార్ట్ టైం డివోటీ.
1: వరల్డ్లీ లైఫ్ లో పోయేటప్పటికి ఫుల్ టైం డివోషన్.
0: Whereas in respect of worldly matters, you are a full-time devotee.
1: ప్రాకృతమైనటువంటి జీవితానికి దేన్నైనా ఇవ్వడానికి సిద్ధమవుతూ ఉన్నాడు.
0: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ దిస్ వరల్డ్.
1: ఇది ఏ వేదం చెప్పింది? నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. దేనిని మనం త్యాగం చేయాలి?
0: వాట్ షుడ్ బి సాక్రిఫైస్?
1: భ్రాంతిని త్యాగం చేయాలి.
0: యు షుడ్ సాక్రిఫైస్ దిస్.
1: ఇల్లు వాకిలి త్యాగం చేసిపోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు రన్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ.
1: ఆలి వీడి అడవికే గుట్ట కాదు.
0: ఇట్స్ నాట్ గెటింగ్ ఇన్ ద ఫారెస్ట్ లీవింగ్ యువర్ హోమ్ అండ్ ఫ్యామిలీ.
1: చిత్తమందు దుష్ట చింతన వీడుటే త్యాగమగును, అదే యోగమగును.
0: Giving up the bad qualities, bad thoughts within one's own mind.
1: ఈ చిత్తమును చేరినటువంటి యొక్క ఈ చెడ్డ గుణంలో మనం వదిలేసి.
0: We have to give up the bad qualities, bad thoughts.
1: అదే నిజమైన త్యాగం.
0: That is true tyaga or sacrifice.
1: ఈ త్యాగం అనేటువంటి దాన్ని ఎంతమంది పాటిస్తున్నారు?
0: How many observe this sort of sacrifice?
1: కనుక దానిని మనం పాటించినప్పుడే దీని యొక్క యథార్థ తత్వం మనకు అర్థమవుతుంది.
0: Then once we follow and adopt this procedure, you know your true self.
1: త్యాగములో మనం ఏ పొర అడ్డం వచ్చినప్పుడు కూడా మనం అడ్డు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు కేర్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఆన్ ద వే ఆఫ్ ది సాక్రిఫైస్.
1: బలి చక్రవర్తి చూచాడు వామనుడు వస్తున్నది.
0: ఎంపరర్ బలి కుడ్ నో ద అప్రోచ్ ఆఫ్ ది డ్వార్ఫ్ వామన.
1: కానీ ఎవరు వచ్చినప్పటికీ ఆ యజ్ఞం లోపల అతన్ని అందరినీ స్వాగతం చేస్తూ.
0: హీ వాజ్ వెల్కమింగ్ ఎవ్రీబడి హూ విజిటెడ్ దట్ రిచువల్ యాగ.
1: వచ్చిన వామనుడికి ఉన్నత ఆసనం ఇచ్చాడు.
0: హీ మేడ్ వామన బి సీటెడ్
1: స్వామి. మీరేం కావాలి, మీరేం కోరుతున్నారన్నాడు.
0: హీ సెడ్ స్వామి వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్?
1: నాకు ఏమీ అక్కర్లేదయ్యా.
0: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
1: మూడు అడుగులు నాకు స్థలం కావాలి అన్నాడు.
0: ఐ జస్ట్ త్రీ ఫుట్ స్టెప్స్.
1: బలి చక్రవర్తి అన్నాడు ఏమిటిది ఈ మూడు అడుగులు అడగడానికి ఇంత దూరం రావన్నా?
0: ఫర్ దీస్ ఫుట్ స్టెప్స్ షుడ్ యూ కమ్ దిస్ ఫార్?
1: ఎక్కడైనా చిక్కుతాయి నీకు మూడు అడుగులు.
0: యూ కెన్ గెట్ దిస్ మచ్ ఎనీవేర్.
1: కాదు కాదు, నేను అడిగిన మూడు అడుగులు ఇవ్వాలి.
0: బట్ నథింగ్ డూయింగ్ యూ గివ్ మీ దీస్ త్రీ.
1: వెనక వైపు నుంచున్నాడు శుక్రాచార్యుడు.
0: శుక్రాచార్య ప్రిసెప్ట్
1: ఈ యొక్క రాజుకు గురువుగా ఉంటున్నాడు.
0: అండ్ ది వెరీ టీచర్ ఆఫ్ దిస్ ఎంపరర్
1: చక్రవర్తికి గురువుగా ఉన్నాడు.
0: ఈజ్ ది ప్రిసెప్టర్ ఆఫ్ దిస్ ఎంపరర్
1: బలి చక్రవర్తి. ప్రభు ఇతను సామాన్యుడు కాదు.
0: హి సెడ్ ఓ కింగ్ హి ఇస్ నో ఆర్డినరీ.
1: తక్షణమే నీ పొరపడి అతనికి దానం ఏమాత్రం ఒప్పుకోవద్దు.
0: డోంట్ బి రెడీ టు ఆఫర్ ఎనీథింగ్ ఇమీడియట్లీ.
1: పలికి బొంకుట కంటే పాడి ఉన్ని.
0: ఇస్ దేర్ ఎనీ అదర్ గ్రేటర్ సిన్ దెన్ టు గో బ్యాక్ బై ద ప్రామిస్ గివెన్?
1: ఇచ్చాను.
0: Yes, I made a promise.
1: దీన్ని తప్పడానికి వీలు కాదు.
0: I will never go back.
1: గురువైనా సరే ఎవరైనా సరే.
0: Let him be the teacher or anyone for that matter.
1: గురువునైనా నేను త్యాగం చేస్తాను, కానీ ఆడిన మాట నేను తప్పను.
0: I am ready to sacrifice my guru, but I will uphold the word given.
1: దానం చేశాడు.
0: He offered.
1: అట్టి సత్య స్వరూపుడు బలి చక్రవర్తి.
0: ఎంపరర్ బలి ఇస్ ది వెరీ ఫార్మ్.
1: ఆడిన మాటను తప్పని మాడు బలి చక్రవర్తి.
0: He never transgressed the very word that he gave.
1: అందువలననే
0: so
1: ఈనాటి కేరళ ప్రజలు ఆ బలి చక్రవర్తి యొక్క ప్రభావాన్ని హృదయంలందు నాటుకొని ప్రతి సంవత్సరం కూడాను అతని యొక్క స్మరణ రీతిగా స్మృతి రీతిగా ఈ ఓణం అనేటువంటి జరుపుకుంటూ వస్తున్నారు.
0: ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ ద ట్రూత్ ఆఫ్ ఎంపరర్ బలి ఈజ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ కేరళ.
1: కనుక మనం ఆరాధిస్తున్నాము సత్యమునే ఆధారిస్తున్నాము.
0: దేర్ఫోర్ వీ రెస్పెక్ట్ ఓన్లీ ట్రూత్.
1: ఈ సత్యమే లేకపోతే దేనికి విలువ లేదు.
0: Without this truth, nothing has any value.
1: Satya

0: తెచ్చి విలువ సున్న.
1: Without truth, righteousness, love and peace, all the value of the education that you learn, everything its value is just a zero.
0: Satya dharma prema shantulu lekunna dana dharmanu satyakata sunna.
1: Without these values, the acts of charity and compassion, they just come down to the level of a zero.
0: Dharma prema శాంతులు లేకున్నా దాన ధర్మాలు సార్థకత సున్న.
1: ది యాక్ట్స్ ఆఫ్ చారిటీ అండ్ ది యాక్ట్స్ ఆఫ్ కంపాషన్ ఆర్ జస్ట్ జీరో.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా పదవుల నేలిన ఫలము సున్న.
1: యు మే ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఆఫ్ అథారిటీ, but its value is a zero
0: nothingness. Sanatana dharma marmyambu niluva.
1: For this ancient mansion of dharma to sustain,
0: gunamuli vinalgu,
1: these are
0: gunamuli vinalgu punadi godalappa.
1: These four values are the pillars.
0: Ee nalugu viluvalanu manam gurtinchali.
1: We have to recognize
0: Satya,
1: these values.
0: Dharma ప్రేమ శాంతులు.
1: We have to know these values.
0: ఇవియే భగవత్ యొక్క స్వరూపాలు, ఇవియే మానవుని యొక్క విలువలు.
1: These are the human values. They are totally divine.
0: సత్యం, truth is God.
1: Truth is God.
0: ధర్మం, రామో విగ్రహవాన్ ధర్మ, దైవ స్వరూపమే ధర్మం.
1: Rama is the very embodiment of dharma.
0: శాంతి,
1: peace.
0: ఈ శాంతి ఎక్కడ ఉంది?
1: వేర్ ఈజ్ ఇట్ ప్రెసెంట్?
0: శాంతి ఎక్కడో బయట లేదు.
1: ఇట్స్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది
0: బయట ప్రపంచంలో. అంతకు పీసెస్ ఉంది, నో పీస్.
1: ఇన్ ది ఔటర్ వరల్డ్ యూ ఫైండ్ పీసెస్ బట్ నాట్ పీస్.
0: శాంతి జగత్కే ఒక సౌభాగ్యమైనటువంటి ఒక ముత్యం వంటిది.
1: దిస్ పీస్ ఇస్ ది
0: ఆభరణం వంటిది.
1: ఇట్స్ అన్ ఆర్నమెంట్ టు ది వరల్డ్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: చూసారా? సత్య ధర్మ ప్రేమ,
1: ది లవ్.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Premane lekapothe pranam ledu.
1: Without love there is no life at all.
0: Prati manavuni endukonu ee prema anetundi pradhanamaitundi pranamga nilchi undi.
1: Therefore in every human being this love is the life principle.
0: Aithe duradrushtavasattu ee premanu pedamargam pattinchukuntunnaru.
1: But however in this world today, unfortunately,
0: bharya bhartala prema, తల్లి బిడ్డల ప్రేమ, అన్నతమ్ముల ప్రేమ, అక్క తల్లిదండ్రుల ప్రేమ, మిత్రుల ప్రేమ, బంధువుల ప్రేమ, ఈ విధంగా ప్రేమను ఆ విధంగా పంచుకుంటున్నారు.
1: అన్ఫార్చునేట్లీ ది లవ్ ఇస్ డైరెక్టెడ్ అలాంగ్ ద రాంగ్ పాత్ టుడే టువర్డ్స్ ద మదర్, ద ఫాదర్, ద వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: నీవన్నీ ముక్కలు ముక్కలు చేస్తున్నావు ఆ ప్రేమ.
1: యు ఆర్ జస్ట్ ఫ్రాగ్మెంటింగ్, డివైడింగ్ దిస్ లవ్.
0: కాదు,
1: నో,
0: అన్నింటినీ చేర్చి ఇది దైవ ప్రేమగా తీసుకో.
1: లెట్ అస్ యూనిఫై, బ్రింగ్ ఇట్ ఆల్ టుగెదర్,
0: మేక్ ఇట్ డివైన్. దారములు చేరటం వల్ల ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుండాలి.
1: యాజ్ ఆల్ ద థ్రెడ్స్ ఆర్ ఇంటర్వోవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: ఒక్కొక్క థ్రెడ్ తీసేస్తే వేళ్లతో తుంచివేయండి.
1: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ యూ కెన్ కట్ ఇట్ విత్ ద ఫింగర్.
0: కనుక అందరి ప్రేమ కూడాను దైవ ప్రేమనే.
1: ద లవ్ ఇన్ ఎవ్రీ వన్ ఈస్ దట్ ఆఫ్ ది డివైన్.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అందరూ దైవ స్వరూపులే.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్, గెస్ట్ ఇస్ గాడ్, ఆల్ ఆర్ డివైన్.
0: ఆల్ ఫ్రెండ్స్ అంతా కూడా గాడే.
1: ఆల్ ఫ్రెండ్స్ ఆర్ డివైన్.
0: నువ్వే గాడ్, నీవే ఫ్రెండ్.
1: నాట్ ఓన్లీ దట్ గాడ్ ఇస్.
0: అందువల్లనే కట్టగలిపటికి ఆత్మ త్యాగం చేసే ఫ్రెండ్ మైత్రి వస్తుంది.
1: దేర్ఫోర్ వెన్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సెల్ఫ్ సరెండర్, దేర్ కమ్స్ ది క్వశ్చన్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
0: కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మనివేదనం. ఆత్మనివేదనకు ముందుగా స్నేహం. స్నేహం ఒక్కటి వచ్చినప్పుడు అన్ని అక్కడే నిర్ణయమైపోతాయి.
1: అండ్ దేర్ఫోర్ ఇస్ ద ఫ్రెండ్షిప్ దట్ ప్రిసీడ్స్ దిస్ సరెండర్.
0: కనుక భగవంతునికి నీవు పూర్తి అర్పితం కావాలంటే మొట్టమొదటి దానికంటే ముందున్న సేవ, అదే బ్రదర్.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సరెండర్ ద ఫ్రెండ్షిప్,
0: అదే మైత్రి.
1: దట్ ఈస్ ఫ్రెండ్.
0: వాట్ ఈస్ ది మైత్రి?
1: మైత్రి
0: సత్వ రజో తమో గుణము, ఈ మూడింటి యొక్క ఏకత్వమే మై. దట్ ఈస్ త్రీ.
1: The harmony of three attributes, sattva, rajas, tamo guna, maitri, the three aspects.
0: Kanukane ni mitratvani pondali.
1: So we should develop friendship.
0: You are my friend. God is my friend. Ee worldly friends anta pocket lo money chustaru.
1: Worldly friends will be mindful of the
0: father
1: money in your pocket. And the position of your father.
0: Father position sariga untundadi.
1: The position is fine.
0: తన పాకెట్ లో మనీ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎనఫ్ ఆఫ్ మనీ ఇన్ ద
0: హలో హలో హలో హలో అని హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తారు.
1: యూ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ విల్ టెల్ యూ హలో.
0: పాకెట్ లో రూపాయి నోటు కూడా లేదు.
1: వెన్ ద పాకెట్ ఈస్ ఎంప్టీ,
0: ఫాదర్ రిటైర్డ్ అయిపోయినాడు.
1: ఫాదర్ రిటైర్డ్,
0: గుడ్ బై కూడా చెప్పడు.
1: యు ఆర్ లెఫ్ట్ విత్ నన్ హూ వుడ్ సే గుడ్ బై.
0: ఎక్కడ ఫ్రెండ్స్? ఈ వరల్డ్లీ ఫ్రెండ్స్.
1: వేర్ ఆర్ ది ఫ్రెండ్స్?
0: వీళ్ళు ఆర్ రిజమైన్ ఫ్రెండ్స్.
1: ఆర్ ద ట్రూ ఫ్రెండ్స్?
0: నాట్ హియర్. God is real friend.
1: God is the only
0: real friend. He is always with you, in you, around you, above you, below you.
1: God is always with you, in you, above you, below you, around you.
0: Aa friend eppatiki ni podu.
1: That friend will never be away from you.
0: Ee bandhuvulandaru vaakidi daakane vallakaatike vattaru.
1: All relations will come up to the doorstep or to the cremation ground.
0: Bandhamadichi ninbayani aapad bandhu vagavennaame mera.
1: But only God
0: is bandhuvu okkade bhagavantudu.
1: God is only the refuge of the forlorn who will be with you.
0: నీవు ఎక్కడ వెళ్ళినా వెంట వస్తున్నాడు.
1: యు మే గో ఎనీవేర్ హి విల్ ఫాలో.
0: వెంటనే కాదు, వెంట జంట ఇంట కంట ఉంటుండి వెళ్తున్నాడు.
1: హి ఇస్ ఆల్వేస్ విత్ యు, ఇన్ యు, అబౌ యు, అరౌండ్ యు, అండ్ హి ఇస్ ఆఫ్టర్ యు.
0: అలాంటి ఫ్రెండ్షిప్ ని మనం సంపాదించుకోవాలి.
1: వి షుడ్ అక్వైర్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: కనుకనే బలిచక్రవర్తి దైవమును ఒక విధమైనటువంటి యొక్క ప్రీతిగా భావించి అద్భుతం గావించుకున్నాడు.
1: Emperor Bali considered God as his intimate friend and surrendered himself.
0: తన కనక వస్తువాహనాలను దానం చేసేటువంటి వారు ఉన్నారు.
1: ద నంబర్ ఆఫ్ పీపుల్ హూ వుడ్ ఆఫర్ ఇన్ చారిటీ అండ్ సాక్రిఫైస్ దేర్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
0: దానం చేయవచ్చు,
1: ఆఫరింగ్ ల్యాండ్,
0: అన్నం దానం చేయవచ్చు,
1: ఫుడ్,
0: వస్త్రం దానం చేయవచ్చు,
1: అండ్ క్లోత్స్,
0: ఇంకే విధమైనటువంటి దానం చేయవచ్చు,
1: ఆర్ ఎనీథింగ్ యు కెన్ ఆఫర్.
0: బట్ బలి చక్రవర్తి అట్టు చేయలేదు, తనను దానం చేసుకున్నాడు.
1: బట్ ఎంపరర్ బలి ఆఫర్డ్ హింసెల్ఫ్,
0: తనను తానే దానం చేసుకున్నాడు.
1: హీ హాస్ ఆఫర్డ్ హిజ్ ఓన్ సెల్ఫ్.
0: అది నిజమైనటువంటి గొప్ప విలువ.
1: That is the greatest value.
0: ఏదో మూడు అడుగులు ఇచ్చానని కాదు.
1: Not the 3 foot step.
0: తననే ఇచ్చాడు.
1: He offered himself.

0: I sacrifice my wealth, the wife, the entire kingdom.
1: Madiya dana danya sarvavara samarpitam.
0: My wealth, the property, the grain and the kingdom.
1: Atmanam cheshabhutam hi.
0: And the balance, the self.
1: Rakshamam saranagati.
0: I sacrifice, I surrender to you, God.
1: Yemena chesku.
0: You take anything.
1: Nannu tichukuntunnanu.
0: I offer myself.
1: Ye hrudayambu nosagitavo isenaku.
0: Oh God, the heart that you have given
1: me. Magiri atpiten atpintu amitamurti.
0: I give you the same heart.
1: Meri padar achchanaku yemi tettu.
0: What else I am to bring here?
1: Anjanikitintu andukovayya neevu annadu.
0: I offer my salutations kindly accept.
1: Neeku ichchedi nenu.
0: What shall I offer you?
1: Edu ganga jalam testam anukuntama? Ganga neeve.
0: Shall I bring the water from the Ganges? You are the Ganges.
1: Neeru chetti puvvulu techi neeku arpitam chestamante aa puvvulu puttinchindi evaru? Neeve.
0: Shall I offer flowers plucking out of a tree? Who is responsible for the birth of the flower?
1: Yedaina market lo phalamulu teesukochi arpisama ante aa phalamulu ye chetti puttayi?
0: Shall I bring fruits from the market? Where are they from?
1: Anduvalane.
0: So
1: okkati Vedantam nandu poorthi antarathanni prabodhinchu vachindi.
0: There is one teaching in Vedanta with full inner significance.
1: Vatramu
0: a leaf.
1: Pushpamo.
0: A flower.
1: Palamo.
0: A fruit.
1: Toyamo.
0: Or water.
1: Bhakti galigina vaniki vasudavaguta satyamaina.
0: If it were true that you submit yourself to a devotee.
1: Neevu ee tulasi dalamunaku tuguduvugaka.
0: You will certainly weigh to that of the weight of this tulsi leaf.
1: Yemiti patramu billa patra maradi patra tulsi patra kaadu kaadu.
0: What is this leaf? Is the leaf of any plant?
1: Patramu deham.
0: Body is the leaf.
1: Pushpamu
0: flower.
1: Ye shyamanti puvvu ye malle puvvu ye banti puvvu ye kunko puvvu market lo teesukochina puvvula kaadu kaadu.
0: Are the flowers from the market, the rose flower, chrysanthemum, jasmine?
1: Na hrudaya pushpame neeku arpitamu.
0: The flower of my heart I offer.
1: Palamu.
0: Or fruit.
1: Vere okati banana pandu, inkoti jaam pandu, ek satkodi pandu, kamala pandu, ivanni ka taniki ivvalsinatuvantidi.
0: Not the fruits, banana fruits or orange fruits.
1: Manopalamu. Manopalamu.
0: The fruit of one's own mind.
1: Toyamu.
0: Or water.
1: Ee Ganges water. ఏ రివర్ వాటరు ఏ ట్యాప్ వాటరు ఏ వెల్ వాటరు అది కాదు. తోయము ఆనంద బాష్పానికి అర్పితం.
0: ఇట్స్ నాట్ ది వెల్ వాటర్ ఆర్ ట్యాప్ వాటర్ ఆర్ గ్యాంజస్ వాటర్. దాట్స్ ద వాటర్
1: ఈ జీవిత వృక్షంలో పుట్టినటువంటివి.
0: దర్ ఆల్ బోర్న్ టు దిస్ ట్రీ.
1: ఏ వృక్షంలోనూ పుట్టినటువంటి కాదు ఇవన్నీ.
0: నాట్ టు ఎనీ ప్లాంట్.
1: దేహమే ఒక వృక్షము.
0: ది హోల్ బాడీ ఇస్ ఎ ట్రీ.
1: దీంట్లో హృదయమే ఒక పుష్పము.
0: అండ్ ది హార్ట్ ఇస్ ది ఫ్లవర్.
1: మనసే ఒక ఫలము.
0: ద మైండ్ ఇస్ ద ఫ్రూట్.
1: ఆనందమే మనకు జలము.
0: అండ్ ద బ్లిస్ ఇస్ వాటర్. ఇదంతా
1: దేహంలో పుట్టినటువంటివే నీకు అర్పితం.
0: దే ఆర్ ఆల్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ.
1: కనుకనే నన్ను నేను ఇచ్చుకుంటున్నానన్నాడు బలిచక్రవర్తి.
0: సో ఎంపరర్ బలి సెడ్ ఐ ఆఫర్ మై సెల్ఫ్.
1: ఇంతకంటే ఏం కావాలి?
0: వాట్ మోర్ ఇస్ టు బి గివెన్?
1: ఇంతకు మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ మోర్.
1: ఏదైనా ఒక వస్తువు ఇస్తే కొంతకాలం ఉండొచ్చు పోవచ్చు.
0: ఇఫ్ యూ గివ్ ఎనీ ఆర్టికల్ ఇట్ మే లాస్ట్ ఫర్ సమ్ టైమ్ అండ్ గో.
1: కనుకనే బలిచక్రవర్తి యొక్క కీర్తి ప్రతిష్టలు ఎంతనో పెరుగుతూ వచ్చాయి.
0: దట్స్ ద రీజన్ వై ద రెప్యుటేషన్ ద నేమ్ అండ్ ఫేమ్ ఆఫ్ ఎంపరర్ బలి హస్ స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
1: సంకట నుంచి వచ్చినటువంటి వాడు.
0: ఫ్రమ్ విచ్ పార్ట్ హస్ కమ్?
1: కేవలము భగవంతుని యొక్క దర్బారునందు జయ విజయులుగా ఉన్నటువంటి వారు ముత్తాతలు. హిరణ్యాక్షులుగా పుచ్చి పుట్టారు.
0: హిరణ్యకశిపుని
1: యొక్క కుమారుడే ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద్ ఈ సన్న హిరణ్యకశిపు.
1: ఈ ప్రహ్లాదుని విషయం చాలా వరకు కూడాను పిల్లలకు తెలియాలి.
0: స్టూడెంట్స్ షుడ్ సర్టన్లీ నో అబౌట్ ప్రహ్లాద.
1: క్యారెక్టర్ అంటే ఒక ప్రహ్లాదుడికే తెలుసు.
0: ప్రహ్లాద స్టాండ్స్ ఫర్ క్యారెక్టర్.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: ప్రహ్లాదుని ఓడించి
0: ప్రహ్లాద
1: స్వర్గానంతా ఇంద్రుడు అనుభవిస్తూ వచ్చాడు.
0: అండ్ ది హోల్ హెవెన్ వాజ్ ఎంజాయిడ్ బై ఇంద్ర.
1: తిరిగి తిరిగి ఇంద్రుని జయించి
0: అండ్ హీ కాంకర్డ్.
1: ప్రహ్లాదుడు ఈ స్వర్గాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
0: అండ్ హీ టూ వాజ్ రూలింగ్ దిస్ హెవెన్.
1: ఈ ఇంద్రుడు చాలా చిక్కిపోయాడు, బాధపడ్డాడు.
0: ఇంద్ర lost his kingdom, felt very weak.
1: Purohitunni poi poraadu
0: and he prayed to Purohit.
1: స్వామి
2: స్వామి
1: తిరిగి నా రాజ్యం రావడానికి ఏది కారణం?
2: హౌ ఆమ్ ఐ
1: ఒక మార్గం బోధించమన్నాడు.
2: హౌ ఆమ్ ఐ టు గెట్ బ్యాక్ మై కింగ్డమ్, టెల్ మీ ద పాత్.
1: ఇప్పుడు విశ్వజిత్ అనేటువంటి యజ్ఞం చేస్తున్నాడు ప్రహ్లాదుడు.
2: ప్రహ్లాద్ ఐస్ కండక్టింగ్ ఏ యజ్ఞ బై నేమ్ విశ్వజిత్.
1: ఆ విశ్వజిత్ యజ్ఞంలో కోరిన వారికంతా దానమిస్తాడు.
2: హీ విల్ ఆఫర్ ఎనీథింగ్ దట్ యు ఆస్క్ ఫర్.
1: ఈ సమయాన్ని చూసుకుని నీ వెళ్ళి అక్కడికి అన్నాడు.
2: వాచ్ దిస్ టైమ్ అండ్ గో దేర్.
1: ఆ ఇంద్రుడు బ్రాహ్మణ వేషం ధరించాడు.
2: ఇంద్ర హెస్ టేకెన్ అపాన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బ్రాహ్మణ.
1: ప్రహ్లాదుని దగ్గరికి వెళ్ళాడు.
2: హీ వెంట్ టు ప్రహ్లాద.
1: అయ్యో బ్రాహ్మణులు వచ్చారని ఆ ప్రహ్లాదు రండి దయచేయండి మీకేం కావాలి అని కోరాడు.
2: ప్రహ్లాద వెల్కమ్ హిమ్ అండ్ ఆస్క్ వాట్ ఈస్ దట్ యు వాంట్.
1: ఆ యొక్క బ్రహ్మదేవుని యొక్క తత్వం కొనుకుని ఆ ఇంద్రుడు కోరాడు, నాకు నీ శీలం కావాలి అన్నాడు.
2: ఇంద్ర ఆస్క్ ఐ వాంట్ యువర్ క్యారెక్టర్.
1: నా క్యారెక్టర్తో నువ్వేం చేయగలవు? దానివల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏమిటి?
2: వాట్ ఆర్ ద ప్రాఫిట్ దట్ యుల్ గెట్ యుల్ మేక్ విత్ మై క్యారెక్టర్?
1: అదంతా నీకు అక్కర్లేదు, అడగమన్నావు నేను అడిగాను.
2: డోంట్ కన్సిడర్ ఎనీథింగ్ యూ వాంటెడ్ మీ టు ఆస్క్.
1: ఆ క్యారెక్టర్తో నాకు అవసరమో కాదో నీకు చెప్పనక్కర్లేదు.
2: వెదర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ విత్ యువర్ క్యారెక్టర్,
1: యాజ్ఞం లోపల అడిగిన వారికంత దానం ఇవ్వటమే నీ కర్తవ్యం.
2: యువర్ డ్యూటీ ఇస్ టు ఆఫర్ ఎనీథింగ్ దట్ ఇస్ ఆస్క్ ఫర్.
1: కనుక నేను అడిగాను, ఇచ్చేస్తావా ఇవ్వవా?
2: ఐ ఆస్క్ ఆర్ యూ ప్రిపేర్ టు గివ్ ఆర్ నాట్.
1: ఇచ్చానని దారబోసాడు.
2: హి సెడ్ హి సాక్రిఫైస్ హిస్ క్యారెక్టర్.
1: ఒక 5 నిమిషాల లోపలే
2: విత్ ఇన్ 5 మినిట్స్
1: ఈ ప్రహ్లాదు ఒక జ్యోతి బయలుదేరిపోయింది.
2: అవుట్ ఆఫ్ ప్రహ్లాద దేర్ కెమ్ అవుట్ ఎ బ్రిలియంట్ లైట్.
1: ఆ జ్యోతిని చూచాడు ప్రహ్లాదు.
2: ప్రహ్లాద సో దట్ లైట్.
1: ఎవరు నీవు నా నుంచి వచ్చావు?
2: యాస్ హూ ఆర్ యూ హూ హస్ కమ్ అవుట్ ఆఫ్ మీ.
1: ఆ యొక్క జ్యోతి నమస్కారం చేసి
2: అండ్ దిస్ లైట్ డిడ్
1: ప్రహ్లాద
2: ప్రహ్లాద
1: నేను నీ యొక్క క్యారెక్టర్.
2: I am your character.
1: ఇంతకాలం నీలో నేను ఉండినాను.
2: So long I am with you.
1: నీ కీర్తి ప్రతిష్టంత కూడాను అభివృద్ధి గావించాను.
2: I am responsible for your reputation.
1: ఈనాడు నన్ను మరొకరికి దారబోస్తున్నావు.
2: Now you are offering me to someone else.
1: నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు.
2: Therefore I am leaving you.
1: ఈ క్యారెక్టర్ ఎప్పుడు ఆ యొక్క ఇంద్రుడితో బయలుదేరినో మరి 5 నిమిషాల లోపలే ఇంకొక విధమైనటువంటి ఒక సుందరమైనటువంటి ఒక వరుడు వచ్చి చేరాడు. అనగా గొప్ప తేజవంతుడైనటువంటి వాడు బయట వచ్చాడు.
2: ద మూమెంట్ క్యారెక్టర్ లెఫ్ట్ ప్రహ్లాద దేర్ కేమ్ అవుట్ ద నెక్స్ట్ ఎ బ్రిలియంట్ ఫార్మ్ ఎ రేడియంట్ ఫార్మ్.
1: చూచాడు ప్రహ్లాదు.
2: ప్రహ్లాద వాచ్డ్.
1: ఎవరు మీరు రాజా?
2: హి సెడ్ ఓ కింగ్ హూ ఆర్ యు?
1: ఎవరు చక్రవర్తిగా ఉంటున్నారే.
2: యూ సీమ్ టు బి ఎన్ ఎంపరర్.
1: ప్రహ్లాద
2: ప్రహ్లాద
1: నేను నీ కీర్తిని అన్నాడు.
2: హి సెడ్ ఐ యామ్ యువర్ రెప్యుటేషన్.
1: క్యారెక్టర్ లేనప్పుడు నేను కీర్తిని ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. ఇంతకాలం నేను క్యారెక్టర్ను సేవ చేసుకుంటూ ఉన్నాను.
2: సో లాంగ్ దిస్ క్యారెక్టర్ ఇన్ యూ I can remain with you, name and fame. When once
1: character left, నేను కీర్తిని అతనితో పాటే వెళ్ళిపోతున్నాను.
2: Since character left you, I am also following.
1: తర్వాత కొంతసేపు నిలిచాడు.
2: He stood still for some time.
1: మరి కొంతసేపటికి ఒక సుందరమైన ఒక స్త్రీ అతని నుంచి బయలుదేరొచ్చి.
2: Later, a beautiful form of a woman came out of him.
1: చేతులు ముట్టుకాడు, చేర్చాడు. తల్లి మీరెవరు?
2: With folded hands, he prayed to her, Mother, who are you?
1: ప్రహ్లాద.
2: ప్రహ్లాద.
1: క్యారెక్టర్ కీర్తి పోయింది. ఈ రెండు పోయిన తర్వాత క్యారెక్టర్ లేనప్పుడు నేను కీర్తిని ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. ఇంతకాలం నేను క్యారెక్టర్ను సేవ చేసుకుంటూ ఉన్నాను.
2: సో లాంగ్ దిస్ క్యారెక్టర్ ఇన్ యూ ఐ కెన్ రిమైన్ విత్ యూ నేమ్ అండ్ ఫేమ్.

0: ప్రహ్లాద
1: క్యారెక్టర్ కీర్తి పోయింది. ఈ రెండు పోయిన తర్వాత నేను రాజ్యలక్ష్మిని. రాజ్యలక్ష్మిని
0: క్యారెక్టర్ అండ్ రెప్యుటేషన్ హ్యావ్ లెఫ్ట్ యూ అండ్ ది కింగ్డమ్.
1: కనుకనే నేను రాజ్యలక్ష్మిని కూడా నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు.
0: దేర్ ఫోర్ ఐఎమ్ ద వెల్త్ ఆఫ్ యువర్ కింగ్డమ్, దేర్ ఫోర్ ఐఎమ్ ఆల్సో లీవింగ్.
1: సులభంగా ఇంద్రుడు రాజ్యలక్ష్మిని తీసుకుని పోయాడు.
0: అండ్ ఇంద్ర ఈజీలీ కుడ్ పిక్ అప్ ది వెల్త్ ఆఫ్
1: ప్రహ్లాదుడు రాజ్యభ్రష్టుడైపోయాడు.
0: దెన్ ఓన్లీ ప్రహ్లాద లాస్ట్ హిస్ కింగ్డమ్.
1: చూశారు, ఒక్క క్యారెక్టర్ లోపలనే కీర్తి, రాజ్యలక్ష్మి, సంపద సర్వము అక్కడే ఉంటుండాలి.
0: Therefore, wherever there is character,
1: అందుకోసమే
0: భగవంతుని and kingdom.
1: సదైశ్వర్య సంపన్నుడు అన్నారు.
0: So God has got all this.
1: ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, సంపద, జ్ఞానము, వైరాగ్యము, ఈ ఆరు కూడాను ఒక్క దైవత్వంతో కూడినటువంటివి.
0: Therefore, God has all the attributes, the wealth, the righteousness, the name and fame, the prosperity and the wisdom.
1: ఎప్పుడు ఈ క్యారెక్టర్ పోతుందో ఈ ఆరు కూడాను అంతర్ధానమైపోతాయి.
0: ద మూమెంట్ క్యారెక్టర్ లీవ్స్ యూ ద రెస్ట్ ఆల్సో.
1: ఏమిటి మన ఐశ్వర్యము?
0: వాట్ ఈస్ మై వెల్త్?
1: జ్ఞానైశ్వర్యము.
0: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ ఐశ్వర్యము.
1: సత్యైశ్వర్యము,
0: ద వెల్త్ ఆఫ్
1: ధర్మైశ్వర్యము,
0: వెల్త్ ఆఫ్ రైచస్నెస్,
1: ఐశ్వర్యమంతా ఈ విధంగా ఉంటాయి.
0: దీస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ విజ్డమ్.
1: కనుకనే ప్రహ్లాదుడు అంత గొప్ప శీల పురుషుడు.
0: దేర్ఫోర్ ప్రహ్లాద ఈజ్ వన్ ఆఫ్ క్యారెక్టర్ ఎగ్జాంపుల్.
1: ఆ విధంగా ఇంద్రుడు తక్షణమే అప్పుడు ప్రహ్లాదుడు వివాహం ఆడాడు.
0: It was only at that time Prahlada married.
1: అప్పుడే ఆ ప్రహ్లాదునకు ఈ విరోచనుడు అనే కుమారుడు పుట్టాడు.
0: Then he had a son by name విరోచన.
1: ఈ విధంగా తీసుకుంటే ఆధ్యాత్మిక అంతరార్థంలో ఎంత గొప్ప ఉంటుండాలో ఈ యొక్క క్యారెక్టర్ తత్వాన్ని చక్కగా విచారం చేసుకోవాలి.
0: ఇన్ స్పిరిచువల్ పార్లెన్స్ ద క్యారెక్టర్ హ్యాస్ గాట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: ఈ ఒక్క క్యారెక్టర్ దైవమునకు తప్ప ఎవరికి మనం దారపోయకూడదు.
0: This character must be offered to God and none else.
1: ఎందుకంటే దైవము నిస్వార్థ స్వరూపుడు.
0: Because God is selfless.
1: ఈ పరమాత్ముడు ఏ విధమైనటువంటి యొక్క కార్య నిమిత్తము ఆశించేటువంటి వాడు కాదు.
0: God does not expect anything in
1: return. స్వార్థము స్వప్రయోజనము లేనటువంటి వాడు దైవం ఒక్కడే. కానీ ఇంకా జగత్తులో అందరికీ స్వార్థము స్వప్రయోజనం ఉంది.
0: God is the only one who is selfless, whereas in this world everyone has got
1: selfishness.
0: Mother loves because of body relationship, blood
1: relation.
0: Father loves because of body connection,
1: relationship.
0: But God has no such relationship.
1: Heart to heart, love to love.
0: It is only connection heart to heart, love to love.
1: Yetti swarthanni kudanu aashinchetunte vaadu kaadu.
0: Yes, no trace of selfishness whatsoever.
1: Atti daivaniki maatrame arpitam kaavali.
0: So we have to offer ourselves to such God.
1: Yetti satyanityamainatunte yokka prabodhanu aanaadu bali chakravarti chaadutu poyyadu.
0: Therefore emperor Bali propagated these eternal true principles.
1: Matru devo bhava, pitru devo bhava, aacharya devo bhava, aditi devo bhava ani enta varaku chepparu. తల్లి, తండ్రి, గురువు.
0: టు వాట్ ఎక్స్టెండ్ దే సెడ్ మదర్ ఈజ్ గాడ్, ఫాదర్ ఈజ్ గాడ్, టీచర్ ఈజ్ గాడ్.
1: కైక తనకు ప్రియమైనటువంటి ఒక రామచంద్రుణ్ణి అరణ్యానికి పంపించి తనకు పట్టాభిషేకం కట్టాలని చెప్పినని దురుద్దేశంతో పల ఇంత రామచంద్రునికి బాధ కలిగించింది. కనుకనే నా తల్లిని నేను ముఖం కూడా చూడను అన్నాడు భరతుడు.
0: భరత సెడ్ మై మదర్ కైక is responsible for Rama being sent into the exile and with a bad desire to make me the king, and she has put Rama to suffer.
1: Daivani gurumgaavinchinatundi talli talliya kaadu.
0: Can she be a mother who betrayed God? No.
1: Talli ainappudikini oka daiva visham lopala taanu viruddhamaina marganiki vaste talli leena chedinchavachchu.
0: If anyone comes in the way between you and God, you can give up your mother.
1: Inka tandri,
0: then father.
1: Hiranyakaspudu,
0: ఫాదర్ హిరణ్యకశిపుడు.
1: నిరంతరం కూడాను ప్రహ్లాదు ఓం నమో నారాయణాయ, నారాయణాయ, నారాయణాయ స్మరిస్తూ ఉన్నటువంటి కుమారుణ్ణి అనేక రకములుగా నారాయణ నామానికి స్మరించకూడదని విరుద్ధంగా ప్రబోధిస్తూ వచ్చాడు.
0: ఫాదర్ హిరణ్యకశిపు వాంటెడ్ ప్రహ్లాద నాట్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ బికాస్ ప్రహ్లాద వాజ్ రిపీటింగ్.
1: తండ్రినైనా నేను వదులుతాను కానీ నారాయణ నేను వదలను అన్నాడు.
0: ప్రహ్లాద సెడ్ ఐల్ బి అవే ఫ్రమ్ మై ఫాదర్ బట్ ఐల్ నెవర్ గివ్ అప్ గాడ్స్ నేమ్.
1: కనుకనే పితృ అనేటువంటి వాడిని కూడా త్యజించేసేసి దైవాన్ని స్మరించాడు ప్రహ్లాదుడు.
0: సో వన్ కెన్ లీవ్ ఫాదర్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఇంకా గురువు,
0: దెన్ ప్రిసెప్టర్,
1: అది బలి చక్రవర్తి.
0: That is Bali Chakravarti.
1: దైవానికి నేను ఏమైనా ఇస్తాను కానీ గురువైనా సరే నేను త్యజిస్తానన్నాడు.
0: ఐఎమ్ ప్రిపేర్ టు

0: sacrifice anything for God.
1: దైవం కోసం ఏమైనా త్యాగం చేయవచ్చును.
0: One can sacrifice anything for God.
1: తులసిదాసు కాలంలో భక్త మీరా.
0: మీరా ఇస్ కంటెంపరీ ఆఫ్ తులసిదాస్.
1: ఆ వయసులో ఆ యొక్క సంబంధం ఉండేటువంటిది.
0: అండ్ దట్ వాజ్ ద రిలేషన్షిప్ ఎట్ దట్ దోస్ టైమ్స్.
1: ఒకనాడు మహారాణా నీవు నా మందిరం వదిలిపెట్టి పోమన్నది.
0: రాణా హాస్ డ్రివెన్ హర్ అవుట్ ఆఫ్ దిస్ ప్యాలెస్.
1: పతియే దైవము.
0: ద హస్బెండ్ ఇస్ గాడ్.
1: పతియే నా గతి.
0: అండ్ హీస్ మై డెస్టినీ.
1: అలాంటి పరిస్థితి లోపల పతిని ఏ రీతిగా నేను వదలటం?
0: హౌ కెన్ ఐ లీవ్ హిమ్?
1: ఇది సందేహం వచ్చింది.
0: షీ డౌటెడ్.
1: ద్వారకకు పోయే ముందుగా ఇది ఏ విధంగా పరిహారం కావాలి?
0: బిఫోర్ రీచింగ్ ద్వారక, హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం?
1: రాజభటులతో ఒక్కరిని పంపించింది తులసిదాస్ దగ్గరికి.
0: షీ సెంట్ ఎ మెసేజ్.
1: చిత్రకూట పర్వతం పైన ఉన్నాడు తులసిదాస్.
0: అట్ దట్ టైమ్ తులసిదాస్ వాస్ ఆన్ ది మౌంటైన్ టాప్ ఆఫ్ చిత్రకూట. షీ సెంట్ ఎ మెసేజ్.
1: స్వామి,
0: స్వామి,
1: నేను ఈ పరిస్థితిలో ఏమి చేయటం మంచిది?
0: ఇన్ ద ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ వాట్ షుడ్ ఐ డూ?
1: భర్తను త్యజించడమా లేక దైవాన్ని జయించడమా?
0: ఈజ్ ఇట్ లీవ్ మై హస్బెండ్ ఆర్ లీవ్ గాడ్?
1: అప్పుడు ఆయన చెప్పి పంపించాడు.
0: దెన్ తులసిదాస్ సెంట్ ఎ మెసేజ్.
1: ఇలాంటి భర్తలు ఎన్ని జన్మంలో నుంచినో భర్తలు వస్తున్నారు, భార్యలు వస్తున్నారు, పోతున్నారు.
0: యూ మైట్ హ్యాడ్ నంబర్ ఆఫ్ హస్బెండ్స్ ఇన్ ది పాస్ట్ లైవ్, వన్ ఆఫ్టర్ ద అదర్.
1: మెనీ లైవ్స్. కానీ గాడ్ ఎన్ని జన్మములైనా ఒక్కడే.
0: బట్ గాడ్ ఈజ్ వన్ ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ లైవ్స్ యూ హ్యావ్ హ్యాడ్.
1: కనుక నీవు భర్తనైనా త్యజించు, కానీ దైవాన్ని మాత్రం త్యజించవద్దు.
0: యూ సాక్రిఫైస్, బీ రెడీ టు సాక్రిఫైస్ యువర్ హస్బెండ్.
1: ఆ వార్తను వినింది.
0: షీ హర్డ్ ద

0: Oh mind, go to that area of Ganga and Yamuna, the shores along there.
1: Moramakuta Pitambara Subi Kundala Rajata Seril Chaloreman. Hey man, Chaloreman. Ganga Yamuna Tir.
0: Oh my.
1: Ganga Yamuna. Irenitiki Tiram Ade Prayaga.
0: The Prayaga is the meeting place of Ganga, Yamuna. Oh my God.
1: Idi Rechakamu, Idi Purakamu, Idi Kumbakamu. Rechakapuraka Kumbam Yoka Saname Prayaga Sthanamu.
0: The place of Prayaga is the place of withholding the breath there.
1: Alanti Ritiga Chagam Chesindi Meera.
0: That is the sacrifice of Meera.
1: కనుకనే దైవానికి విరుద్ధమైనటువంటి మార్గములు ఎవరొచ్చి చెప్పినప్పటికీ ఏమాత్రం మనం వదలకూడదు.
0: ఎనీవన్ మే సే ఎనీథింగ్ బట్ నెవర్ గివ్ అప్ గాడ్.
1: ఆకాశం నెత్తిపైన కూలినప్పటికీ సరే ఏమైనా కానీ దైవం నేను వదలను.
0: ది హోల్ ఫర్మమెంట్ స్కై మే ఫాల్ ఆన్ యువర్ హెడ్ బట్ నెవర్ గివ్ అప్ గాడ్.
1: అగ్నిని చేతిలో పట్టుకుని మండుతున్నప్పటికీ సరే దైవాన్ని నీవు వదలకూడదు.
0: Doesn't matter even if there is fire on hand, burning all
1: around. Earth
0: may be transmuted into the sky and the sky into earth, but never give
1: up. పరిస్థితి ఎందేనకొను దైవం యొక్క విశ్వాసాన్ని మాత్రము నిరంతరము గట్టిగా ఉంటుండాలి.
0: Under any circumstances, hold on to God with strong faith.
1: ఆ విశ్వాసమే నిజమైనటువంటి రక్ష.
0: That faith will protect you.
1: దారికి పోతున్నాడు కుమారుడు.
0: The son is going for war.
1: నమస్కారం చేశాడు సుభద్రకు.
0: And he did namaskar to Subhadra.
1: కాని ఆమె ఏమిస్తుంది? ఆ సమయంలో అర్జునుడు సంసప్తకులపై యుద్ధానికి పోయాడు.
0: At the time Arjuna was not present there, he was in the battlefield.
1: అర్జునుడికి హెల్ప్ గా ఉండాలని నకుల సహదేవుడు వెళ్ళారు.
0: నకుల సహదేవ ఫాలోడ్ అర్జున.
1: భీముడు అన్నింటినీ కాపాడుకుంటూ సమస్తంలో ఉంటున్నాడు.
0: భీమా వాజ్ సేఫ్ గార్డింగ్ ది ఎంటైర్ కింగ్డమ్.
1: ధర్మజుడు ఒక్కడే ఉంటున్నాడు ఇంటిలో.
0: ధర్మజ వాజ్ ఆల్ అలోన్ ఎట్ హోమ్.
1: వచ్చాడు కుమారుడు.
0: ది సన్ కేమ్.
1: తదనాలను పర్మిషన్ ఇమ్మని కోరాడు.
0: ది సన్ వాంటెడ్ పర్మిషన్ ఫ్రమ్ ద ఫాదర్.
1: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్వభంజనోద్ధామ బలుండు కుంభజుడు దానిని పన్నినవాడు భీష్మ సంగ్రామము భార్య గర్భవతి కాలమెటుండునో చెప్పలేము మీ మామయు తండ్రి లేరిచట మానుముని తలపింక పుత్రక. అభిమన్యుని ఆ విధంగా చెప్పాడు. నాయన నీ భార్య గర్భవతి.
0: Your wife is in the family way.
1: నీ మామైనటువంటి కృష్ణుడు దగ్గర లేడు.
0: Your uncle Krishna is not.
1: నీ తండ్రి అయినటువంటి యొక్క అర్జునుడు దగ్గర లేడు.
0: Nor your father Arjuna.
1: కాలమేటుండును చెప్పలేము.
0: We cannot decide future.
1: కనుక నీ తలంపు మానుకోమని చెప్పాడు.
0: Drop this proposal, he said.
1: కోపం వచ్చింది అభిమన్యునికి.
0: Abhimanyu was very furious.
1: వేరే ఒక కుంభజాతి కుర వీరులపై మృగరాజు ఓలే వేనురుకుచు చండకండ నికర ఉన్నతి వారల నట్టే నల్దిసల్ పలుపుచు గెల్చిరమ్ము సుత భద్రము నీక గుణంచు పల్కక ఈ రీతిగా పోకు పోకుమని తీవ్రత నాజ్ఞ నిదంగా పాడియా పాడియా పాడియా. పెదనాన్న ఇది నీకు ధర్మమా?
0: ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు సే లైక్ దిస్?
1: చస్తే చస్తావు, శత్రులపై నీవు సింహం వలె పోయి వాళ్ళంతా చించి చెండాడి విజయాన్ని చేకుని రామని నాకు చెప్పవలసినటువంటి పెద్ద తండ్రి, పోకు పోకుమని తీవ్రత నాజ్ఞని డెంగ పాడియా.
0: Instead of blessing me to go to the warfare like a lion so that I could jump on the field their enemies and kill them into pieces, why do you say don't?
1: ఆనాటి విద్యార్థుని యొక్క ధీరత్వము వీరత్వము అంత పరాక్రమము కుటుంబం యొక్క గౌరవాల కోసం పాటుపడుతూ వచ్చారు.
0: In those days that people struggle hard for the valor and the courage and the prestige.
1: ప్రహ్లాదుడు కూడా అంతే.
0: The same thing with Prahlada.
1: ఇంతటి గొప్ప త్యాగానికి పూనుకున్నటువంటి వ్యక్తులు ఆనాటి వ్యక్తులు.
0: They were men of sacrifice in those times.
1: ఇంకా తల్లి దగ్గరికి వచ్చాడు, కాళ్ళకు నమస్కరించాడు.
0: And then he paid his respects to mother.
1: ఇంకా ఆమె ఏం చేస్తుంది?
0: What else can she do?
1: శిరస్సు పైన చేయి ఉంచింది.
0: She laid her hand on his head.
1: Taraka kyasuram dordarpa madachu vela gauri tanayuna kidda veeralacha. Shambarasuravira jampagachanu veda bhargavasutakidda bhavyaraccha. Matrudasitvambu manpanarugu vena vinataputruna kidda vimalaraccha. Atti sriraccha ganaraccha yengaraccha rachalandunu divyamau sriramaraccha. Todo

0: ఇన్ని రచ్చలిచ్చి పంపించింది తల్లి.
1: షీ బ్లెస్డ్ హిమ్ ఇన్ సో మెనీ వేస్ అండ్ హి సెంట్ హిమ్ టు వార్.
0: కనుకనే ఎన్ని రచ్చలిచ్చినప్పటికీ దైవరచ్చ ఒకటి లేకపోతే అన్ని రచ్చలు కూడా నిరుపయోగమే.
1: వితౌట్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: ఎన్ని బలము నుండి కూడాను దైవ బలము లేకపోతే ప్రయోజనం లేదు.
1: వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది డివైన్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
0: రామాయణంలో హనుమంతుని యొక్క బలము మరొకరికి లేదు.
1: ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హనుమాన్ ఆర్ అన్పారలెల్డ్ ఇన్ రామాయణ.
0: ఇంకా భారతం లోపల
1: ఇన్ భారత
0: భీముడుకున్నంత బలం మరొకరికి లేదు.
1: భీమా ఇస్ మైటీ, నో వన్ ఇస్ దట్ మచ్ గ్రేట్ ఇస్ దట్.
0: ఇంకా బైబిల్ లోపల కూడా హెర్క్యులెస్ అనేటువంటి అతనికి ఉన్నంత బలము ఎవరికీ లేదు.
1: హెర్క్యులెస్ ఇన్ హెర్క్యులెస్ ఇస్ సో పవర్ఫుల్ ఫిజికలీ.
0: అంత బలమైనటువంటి వాళ్ళు,
1: దే ఆర్ సో స్ట్రాంగ్.
0: కానీ వాళ్ల బలములే అంత బలములుగా ఉంటుంటే దైవ బలం ఎంత బలము?
1: వెన్ యూ కన్సిడర్ దేర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ సో స్ట్రాంగ్, ఒక్క
0: క్షణంలో భూమిని ఆడిస్తుంది అది భూకంపంగా.
1: జస్ట్ ఎర్త్క్వేక్ విల్ మేక్ ది హోల్
0: ఒక్క క్షణం లోపల కుంభవర్షాన్ని కురిపించి జగత్తంతా నీటిమయం గావిస్తుంటాడు.
1: ఇన్ ఎ మూమెంట్ టైమ్ దేర్ విల్ బి డౌన్ పోర్ ఆఫ్ రెయిన్, హోల్ థింగ్ విల్ బి రిమూవ్డ్.
0: ఒక్క సూర్యుడు జగస్త లోకానికి కూడా వెలుతురును సంపాదిస్తే అందిస్తున్నాడు.
1: ఓన్లీ వన్ సన్ స్ప్రెడ్స్ ది సన్ లైట్ టు ది ఎంటైర్ యూనివర్స్.
0: కాబట్టి దైవం యొక్క బలం ఎంత బలము?
1: వాట్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఇన్ ది డివినిటీ?
0: భుజ బలం,
1: ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: మంచి బుద్ధి బలం
1: అండ్ ఇంటెలెక్చువల్ స్ట్రెంగ్త్.
0: దైవ బలము లేక దాసుడగు.
1: వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ వన్ బికమ్స్ ఎ స్లేవ్.
0: కర్ణుడంతటి వాడు,
1: సచ్ ఎ మైటీ కర్ణ,
0: కడపటికి ఏమయ్యే,
1: వాట్ హ్యాపెన్ టు హిమ్ అల్టిమేట్లీ?
0: కర్ణుడంతటి వాడు,
1: సచ్ ఎ కర్ణ,
0: కడపటికి ఏమయ్యే,
1: వాట్ హ్యాపెన్ టు హిమ్ ఎట్ ది ఎండ్?
0: వినుడు భారతీయ వీరసుతుడా,
1: ఓ వాలియంట్ సన్,
0: భారతీయ వీరసుతుడా,
1: ఓ వాలియంట్ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
0: కనుక మన భుజబలము, బుద్ధిబలము, దేహబలము, ధనబలము, భుజబలము, జనబలము, ఈ బలములు కాదు మనకు ముఖ్యమైన బలము. దైవ బలము, ధర్మ బలము.
1: Therefore, it's not the physical strength, nor the strength of the wealth, nor the strength of the association of the people around. No, the real strength lies that of the Lord.
0: సాధన చేసినా చేయకపోయినప్పటికీ,
1: you may follow any spiritual pursuit or not.
0: Aham Brahmasmi, Aham Brahmasmi.
1: The feeling that I am Brahman, I am Brahman.
0: ఈ భావాన్ని నీవు నిరంతరము స్మరించుకుంటూ పో.
1: Entertain this thought continuously.
0: Brahmavit Brahmaiva Bhavati. Neeve Brahma aipothavu.
1: The knower of the Brahman becomes Brahman himself.
0: Neevu lenipoyina sambandhalu pettukoku.
1: Don't have unnecessary relationship.
0: Nenu neevu okkate, ade daivattvam.
1: I and you are one, that is divinity.
0: ఆ యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడాలి.
1: వి షుడ్ స్ట్రగుల్ హార్డ్ టు అటైన్ దట్.
0: ఎన్ని భజనలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ధ్యానం చేసినా, ఎంత జపములు చేసినా, ఎన్ని విధమైనటువంటి యజ్ఞయాగాది కర్తవ్యం చేసినా, ఇవన్నీ కూడాను మానసిక తృప్తి కోసమే.
1: ఆల్ ద మెడిటేషన్, ద పెనెన్స్ అండ్ సీక్రెట్ రిచువల్స్ దట్ వి అండర్టేక్ ఓన్లీ గివ్ us satisfaction.
0: ఈ మనసు ఎప్పుడు కూడాను చాలా చంచలమైనది.
1: ద మైండ్ ఇస్ ఆల్వేస్ ఆఫ్ వేవరింగ్ నేచర్.
0: కనుక మనస్తృప్తి కోసం మీరు పోకూడదు.
1: ఇట్స్ నాట్ ఫర్ మెంటల్ సాటిస్ఫాక్షన్ వీ షుడ్ డూ.
0: కాన్షియన్స్, ఆత్మతృప్తికి నీవు పరిపించాలి.
1: వన్ షుడ్ సాటిస్ఫై వన్ ఓన్ కాన్షియన్స్.
0: కనుకనే ఆ కాన్షియన్స్ ను మనం తృప్తిపరచాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ సాటిస్ఫై కాన్షియన్స్.
0: చిత్తము,
1: దట్ ఈస్
0: అదే అవేర్నెస్.
1: దట్ కాన్షియన్స్ ఈస్ అవేర్నెస్.
0: అలాంటి పవిత్రమైన జ్ఞానతత్వాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ ఎక్వైర్ దట్ సీక్రెట్ విజ్డమ్.
0: చిత్ ఆనందం,
1: సచ్చిత్ ఆనందం.
0: సత్ బీయింగ్,
1: సత్ ఇస్ బీయింగ్.
0: చిత్ ఇస్ అవేర్నెస్.
1: చిత్ ఇస్ అవేర్నెస్.
0: రెండింటి యొక్క ఏకత్వం ఆనందం.
1: కాంబినేషన్ ఆఫ్ ది టూ ఇస్ బ్లిస్, ఆనంద.
0: కనుక దానిని మనం నిరంతరము స్మరిస్తూ రావాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ద డివినిటీ.
0: దానిని నిరంతరము మనం భజిస్తూ రావాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ చాంట్ ఇట్స్ గ్లోరీ.
0: భజన వినా సుఖ శాంతి.

0: ಎಂದು ಬದುಕದು ನೀವು ದೇಹುನಿ ಚಟ ಮೇದಿ ಚಡಿ ನಟ್ಟಿ ಕಸ್ತೂರಿ ಮೃಗಮೋಲೆ ವೆತುಕ ಬೋಯದ ವೆಂಡುಲು ವೆಸಿವಾಡ ವೆತುಕ ಬೋಯದ ವೆಂಡುಲು
1: Just as the fragrance is present in flowers, God exists in us. Just as the musk deer that lost its mind, why do you indulge yourself in search of God, O foolish man? Embodiments of love.
0: Tane daivamayundi.
1: Being God
0: తనలోనే దైవం ఉండి అట్టి దైవాన్ని వెలుపల ప్రపంచములో వెతుకుటకు ప్రయత్నిస్తాడు వెర్రి మానవుడు.
1: Foolish man is in search of God outside, being God himself.
0: నిప్పుపై నిమురు కప్పినట్టుగా,
1: just as the ash covers the fire,
0: ఈ దైవత్వమును రాగద్వేషములు కప్పి ఉంటుంది.
1: The divinity is covered by attachment and hatred.
0: నిమురును ఊపిన నిప్పు కనిపించినట్టుగా రాగద్వేషములను వేరు చేసిన ఆత్మతత్వము అతనికి సాక్షాత్కరిస్తుంది.
1: As you blow off the ash, you will see the fire. Similarly, when you get away from the hatred and attachment, you will see the self, Atma.
0: ఒక్కొక్క మానవుని మనస్తత్వము ఒక్కొక్క విధములుగా ఉంటుంది.
1: The mind of each man is separate.
0: ఒక వ్యక్తి మరొక వ్యక్తికి భర్తగాను, భార్యగాను, తండ్రిగాను, తల్లిగాను, బిడ్డగాను, అనేక విధములుగా కూడాను ఈ యొక్క మనస్తత్వము ప్రసరిస్తూ ఉంటుంది.
1: The nature of the mind acts in different ways depending upon the position. As a mother, as a husband, as a son, as a child, so on and so forth.
0: కాని ఈ మనస్తత్వం అనేటువంటిది పరిస్థితుల ప్రభావాలను పురస్కరించుకొని వేరువేరు గుణములతో అనుభవిస్తూ వస్తుంది.
1: However, because of the effects of the circumstances, the mind experiences in a different way.
0: ఈ యొక్క అనుబంధం అనేటువంటిది సంకల్పం ప్రారంభం కాగానే ఈ సంకల్పము మనసుకు తట్టుతుంది.
1: As the relationship begins, the thought will originate out of the mind.
0: ఈ యొక్క బంధము అనుబంధము సంబంధము కేవలము వివిధ రూపములో ప్రకటిస్తూ ఉంటాయి.
1: Bondage, the relationship and association express differently.
0: బిడ్డను చూసిన ప్రేమ కోడలపైన ఉండదు.
1: The affection towards the daughter is not same towards the daughter-in-law.
0: కుమారుని పైన ఉన్నటువంటి అనురాగము అల్లుడి పైన ఉండదు.
1: Affection towards the son is not the same towards son-in-law.
0: భార్య పైన ఉన్నటువంటి యొక్క మోహము తల్లి పైన ఉండదు.
1: The kind of attachment one has towards the wife is not the same towards mother.
0: కారణం ఏమి?
1: What's the reason?
0: ఈ సంబంధం అనేటువంటి యొక్క సంకల్పము మనసుకు తోచిన తక్షణమే ఈ మనసు యొక్క ప్రభావము కొన్ని విధములైనటువంటి అనురాగ ప్రేమ వాత్సల్యములతో రూపొందింపజేస్తుంది.
1: The moment the association comes out of the mind as thought, it shapes in different fashions, such as love, affection and attachment.
0: ప్రేమ అనురాగ వాత్సల్య మోహములకు ఒకే మనసే కారణం.
1: The same mind is responsible for the love, the affection, the lust and so on.
0: ఈ శరీర సంబంధమును పురస్కరించుకుని ఈ విధమైన యొక్క గుణములను ప్రవేశపెట్టింది మనసు.
1: ఇట్స్ ద మైండ్ దట్ విల్ హ్యావ్ దీస్ క్వాలిటీస్ బేసింగ్ ఆన్ ద బాడీ రిలేషన్షిప్.
0: ఈ విధమైన భౌతికమైన లౌకికమైన అనిత్యమైన అశాశ్వతమైన యొక్క సంబంధ బాంధవ్యముల చేత ఈ మనస్సు కట్టుబడడానికి కారణమేమి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ద మైండ్ దట్ ఇస్ బీయింగ్ బౌండ్ because of these kinds of attachments which are ephemeral, transient, momentary and temporary?
0: ఈ సంబంధ బాంధవ్యముల చేత మానవుడు దుఃఖించటం కాని ఆనందించడానికి కాని మోహించడానికి కాని కారణమే.
1: What is it that's responsible that man deludes, he is fascinated? What for? What is the reason?
0: సమస్త విచార ఆనందములకు కూడాను సమస్త దుఃఖములు విచారములకు కూడాను నాలుగు విధములైనటువంటి యొక్క క్లేశములు మానవుని ఆవరించి ఉంటున్నాయి.
1: For all the anxieties, the misery and the happiness, there are four that are the responsible.
0: ఇది మొట్టమొదటిది అవిద్య క్లేశము.
1: The first is the suffering due to avidya or ignorance.
0: ee avidya klesham anaga yemi?
1: What do you mean by this avidya or ignorance?
0: Kevalam sankushtamainatundi bhavam cheta ee dehame neenani praminchi,
1: because of the narrow feeling one identifies with the body,
0: nenu ko jeevudanu ani vishwasinchi,
1: he has got full faith that he is a being,
0: ee jeevunaku devunaku chaala sambandham ledani bhavinchi,
1: he feels that there is no relationship with his self and God.
0: Tanakante devudu bhinnamainatti vaadani vishwasinchi,
1: he believes that God is different from him.
0: Aneka dukkhamulaku guri avutunnadu manavu.
1: Man suffers.
0: Idi avidya klesham.
1: This is the suffering out of avidya or ignorance.
0: Deeni valla aneka vidhamainatti yokka vicharamulu prarambhamai manavatvanni kinchit parastu vastundi.
1: Out of this he gets worried in different ways and human quality is diminished.
0: The rendavadi abhinava kleshamu.
1: The second one is
0: abhinava klesha.
1: Abhinava klesha.
0: Ee abhinava klesha anaga emiti?
1: What do you mean by abhinava klesha?
0: Samasta vicharamulaku aasalaku rogamulaku raagamulaku nilayamainati manasu.
1: For all anxieties, the anger, for all sufferings, mind is the center.
0: Kanaka ee manomoolamu chetane mano karanamu chetane samsaramu bandhipabadutundi manavudu.
1: Man is bound in this life because of mind.
0: Ee bandhanaku ee vicharamulaku ee dukkhamulaku annitikini manase karanamani telisukodanu.
1: Having known fully well that mind is responsible for the bondage, for all anxieties and worries,
0: ee manasunu veru cheyataku manavudu prayatninchalekapothunnadu.
1: Man is not able to separate out the mind.
0: Manasunu veru cheyalekapothunnadu.
1: He is not able to differentiate.
0: Manasuto bandhipabadi dukkhamulanu anubhavinchalekapothunnadu.
1: He is bound by the mind and suffers.
0: Kanukuni ee manasunu veru cheyaka ee manasunaku kattubadi అనేక విధములైనటువంటి యొక్క దుఃఖములకు గురి అవుతున్నాడు మానవుడు. ఇది అభినవ క్లేశం.
1: సో హీ ఇస్ నాట్ ఏబుల్ టు గ్రో బియాండ్ ద మైండ్, హీ ఇస్ కాట్ ఇన్ ద కాబ్వెబ్ ఆఫ్ ది మైండ్ అండ్ దేర్ఫోర్ హీ సఫర్స్. ఇట్స్ కాల్డ్ అభినవ క్లేశ.
0: ఇంకా మూడవది అస్థిత క్లేశము.
1: థర్డ్ వన్ అస్థిత క్లేశ.
0: ఇది కేవలము విషయములతో కూడినటువంటి.
1: This is one that's linked with sensual pleasure.
0: ప్రపంచమంత ఇప్పుడు విషయములకే చేరబడినటువంటిది.
1: The whole world is full of worldly pleasure.
0: ఈ విషయమే మానవునికి ఒక విషస్వరూపకంగా ధరిస్తుంది.
1: This worldly pleasure becomes poison.
0: విషయమే లేకుండా విష సంబంధమైనటువంటి యొక్క స్థితిలే ఉండము.
1: When there's no sensual pleasure, there'll never be this poison that are is.
0: విషయములను అనుభవించగోరి,
1: in order to enjoy the sense of pleasure,
0: vishyanni aarandinchagori,
1: as he wants to enjoy delight himself,
0: vishaya lonudai,
1: is drenched in sense of
0: pleasure, vivekamunu kolpoyi,
1: he aspires after
0: insight, vichichana gnanamunu kolpoyi,
1: he loses all discrimination wisdom,
0: vishayame tana yokka jeevitamuni yokka pradhanamaina lakshyamuni pettukoni,
1: keeping the sensual pleasure as the main one,
0: ee vishayamulu cheta aneka vidhamainatundi yokka kleshamulu anubhavistunnadu manavu.
1: Man suffers in various ways because of the sensual pleasure.
0: కనుకనే దీనిని అస్థిత క్లేశము అన్నారు.
1: Therefore this is called అస్థిత క్లేశ.
0: ఇంకా నాలుగవది రాగ క్లేశము.
1: రాగ క్లేశ.
0: రాగం అనగా ఏమిటి?
1: What do you mean by raga?
0: మానవుని యందు
1: in man
0: అనేక విధములైనటువంటి యొక్క భ్రమను కల్పించుకుని,
1: with all the delusions,
0: తనకనక వస్తువాహనాలని మానవుని యొక్క లక్ష్యమని విశ్వసించి,
1: కీపింగ్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్ యాజ్ ది చీఫ్ ఆబ్జెక్టివ్,
0: ఈ ధనకనక వస్తువాహనాదుల నిమిత్తమై నిరంతరం కూడా తాపత్రయపడుతూ,
1: హీ ఆల్వేస్ yearned for the wealth and property.
0: వీటిని అనుభవించుటకై అనేక విధములైన శ్రమలు పొందుతూ,
1: he struggles to experience them all.
0: నిద్ర నుండి లేచిన మొదలు నిద్రించినంత వరకు కూడాను శ్రమిస్తూ,
1: he exerts himself from dawn to dusk.
0: అన్నపానాదులు మాది,
1: he sacrifices the drink and food.
0: నిద్రములు నిద్రను దూరము జాగించుకొని,
1: he doesn't sleep well.
0: అనారోగ్యములకు గురి అయి,
1: he suffers of ill health.
0: ఈ అస్థిరమైనటువంటి యొక్క ధన కనక వస్తు వాహనాదులను ఆర్జించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు మానవుడు.
1: Man struggles to earn this temporary wealth and property.
0: ఇది అశాశ్వతమని తెలిసి,
1: knowing fully well that is not permanent.
0: ఇది కేవలము అదుపులో మించక,
1: without having a control,
0: మితిమీరిపోయినటువంటి ఆశల చేత,
1: because of excessive desire,
0: మతిని చేర్చుకుని,
1: he becomes mad.
0: అనేక విధమైన దుఃఖములకు గురి అవుతున్నాడు.
1: అండ్ హీ గ్రీవ్స్, హీ సఫర్స్.
0: ఈ దుఃఖములకు, ఈ విచారములకు, కష్టములకు కారణము ఈ రాగమే.
1: ఫర్ ది గ్రీవ్, ఫర్ ది లాస్, ఫర్ ది యాంగ్జైటీ,
0: కనుకనే రాగ క్లేశం అనేటువంటిది మానవుని కుంగదీసి పుల్లిప్ప చేస్తున్నది.
1: దేర్ఫోర్ ది సఫరింగ్ ఆఫ్ ద అటాచ్మెంట్ ఇట్ విల్ డీజెనరేట్ హ్యూమన్ బీయింగ్.
0: ఐ ద్వేషము,
1: ద ఫిఫ్త్ వన్, హేట్రేట్.
0: ఈ ద్వేషం అనగా ఏమి?
1: వాట్ డు యూ మీన్ బై హేట్రేట్?
0: ఒక ఫలాపేక్ష నిమిత్తమై,
1: ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్,
0: ఒక వ్యక్తిని చేరి,
1: జాయినింగ్ ఎన్ ఇండివిజువల్,
0: తన యొక్క కోరికను నెరవేర్చుకునే నిమిత్తమై,
1: ఫుల్ఫిల్ ద డిజైర్,
0: ఇతరులను ఆశ్రయించి,
1: ఈ అప్రోచెస్,
0: ఆశ్రయించినటువంటి ఒక కోరిక విఫలమైనప్పుడు,
1: వెన్ ది డిజైర్ ఇస్ నాట్ ఫుల్ఫిల్డ్ బై అప్రోచింగ్,
0: ఆ వ్యక్తులపై ఒక విధమైనటువంటి ద్వేషం ప్రారంభమవుతుంది.
1: దెన్ హీ డెవలప్స్ హేట్రెడ్ టువర్డ్స్ హిమ్.
0: తన స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై,
1: ఫర్ హిస్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్,
0: మానవుడు అనేక విధమైనటువంటి ఆశలను కల్పించుకుని,
1: మ్యాన్ విల్ హ్యావ్ సో మెనీ డిజైర్స్,
0: ఆ ఆశలను విఫలమైనప్పుడు,
1: వెన్ డిజైర్స్ ఆర్ నాట్ ఫుల్ఫిల్,
0: ఎదుటి వ్యక్తులపైన క్రోధము ప్రారంభమవుతుంది.
1: యు విల్ హ్యావ్ యాంగర్ ఆన్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్.
0: వ్యక్తులు ఎందు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ ఆన్ ఇండివిజువల్,
0: తాను కోరిన కోరిక,
1: డిజైర్,
0: తాను ఆశించిన ఆశలు,
1: అండ్ ఆల్ దిస్ ఎస్పిరేషన్
0: నెరవేరకుండిన,
1: not fulfilled,
0: దైవం పైన కూడా నువ్వు ద్వేషం వస్తున్నావు.
1: యూ విల్ హ్యావ్ హేట్రెడ్ ఆన్ గాడ్ ఆల్సో.
0: ఇది కేవలము ద్వేష క్లేశం.
1: దిస్ ఇస్ కాల్డ్ ద సఫరింగ్ ఆఫ్ హేట్రెడ్.
0: ఇవన్నీ కూడా నువ్వు మనోవికారం యొక్క లక్షణములే.
1: దే ఆర్ ఆల్ అబరేషన్స్ ఆఫ్ ద మైండ్.
0: ఇవన్నీ ఎవరికి నష్టము?
1: హూ విల్ బి పుట్ టు లాస్.
0: ఈ క్లేశములన్నీ కూడా నువ్వు వ్యక్తికే నష్టం.
1: ఆల్ దీస్ సఫరింగ్స్ విల్ లీడ్ టు పుట్ టు లాస్ టు ఎన్ ఇండివిజువల్.
0: ఈ విధమైనటువంటి క్లేశములకు గురి అయినటువంటి మానవుడు,
1: ద మ్యాన్ హూ పుట్స్ హింసెల్ఫ్ టు సఫరింగ్,
0: అనేక విధములైనటువంటి అశాంతికి మూలమై కారణమై,
1: విల్ బి ఆల్ ది రెస్పాన్సిబుల్ ఫర్ రెస్ట్లెస్నెస్.
0: ఆత్మతత్వాన్ని మర్చిపోతున్నాడు.
1: హి ఫర్గెట్స్ ద ట్రూ నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: హి ఫర్గెట్స్ ద నేచర్ ఆఫ్ సెల్ఫ్.
0: ఆత్మతత్వం తనకు వేరుగా ఉన్నదని భావిస్తున్నాడు.
1: హీ కన్సిడర్స్ ది సెల్ఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ హిమ్.
0: ఈ భ్రమనే మానవునికి అనేక విధములైన దుఃఖము చేకూరుస్తున్నది.
1: ఇట్ ఈస్ దిస్ ఇల్యూషన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ దట్ విల్ పుట్ ద మ్యాన్ టు గ్రీఫ్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మానవుని యందు,
1: ఏ మ్యాన్,
0: కొన్ని లోకములో మానవుడు నిరంతరం కొన్ని ఆనందంగా కనిపిస్తారు.
1: ఇన్ ద వరల్డ్ ఆల్ పీపుల్ అపియర్ టు బి హ్యాపీ.
0: కొంతమంది ఆనంద దుఃఖములతో ఉండినట్లుగా కనిపిస్తారు.
1: Some appear as if they have pleasure and pain.
0: మరి కొంతమంది నిరంతరము కూడాను ఆనందము లేక దుఃఖంతోనే విరిగి ఉంటారు.
1: But some appear to be grieving all the time.
0: మరి కొంతమంది ఏ విచారము చేయక తన్మయత్తులై కేవలం నిశ్చింతగా జీవిస్తూ ఉంటారు.
1: Some they are blissful and in ecstatic position.
0: ఈ విధమైన యొక్క స్థితులకు కారణం ఏమిటి?
1: What is the responsible for this position?
0: ఇది ప్రకృతి కారణం కాదు.
1: Nature is not responsible.
0: మనసు యొక్క భావమే కారణం.
1: It only affects the mind.
0: ఒక్క మానవుని ఎందే,
1: in one man,
0: మానవ దేవుడు అని ఒకడున్నాడు.
1: There is human God.
0: ఒక్క మానవుని ఎందే,
1: in same man,
0: మానవ మానవుడు అని మరొకడున్నాడు.
1: Human, human, in him,
0: మరొక దేహమునందు,
1: another body,
0: మానవ రాక్షసి అని ఒకడున్నాడు.
1: The human demon is in him.
0: మరొక దేహం నందు,
1: another body,
0: మానవ పశుత్వము అనుకుంటున్నాడు.
1: ఇట్స్ హ్యూమన్ అనిమల్ ఇన్ హిమ్.
0: మానవ దేవుడు,
1: హ్యూమన్ గాడ్,
0: మానవ మానవుడు,
1: హ్యూమన్ హ్యూమన్,
0: మానవ దానవుడు,
1: హ్యూమన్ డెమన్,
0: మానవ పశుత్వము,
1: హ్యూమన్ అనిమల్.
0: నాలుగు కూడా మానవుడు ఎందే లీనమై ఉంటుంది.
1: ఆల్ ద ఫోర్ ఆర్ ఇన్ మ్యాన్.
0: ఇది ఏ విధంగా లీనమై ఉంటుంది?
1: హౌ ఆర్ ద ప్రెసెంట్ ఇన్
0: మ్యాన్? యొక్క ప్రభావం అది ఏమిటి? ప్రభావములు ఏమిటి?
1: వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ అండ్ వాట్ ఆర్ ద కాజెస్?
0: మానవ దేవుడు,
1: one human God,
0: brahmanishta paro devaha. నిరంతరము కూడా నువ్వు బ్రహ్మనిష్ఠుడై
1: కంటిన్యూస్ రిమైనింగ్ ఎస్ బ్రహ్మన్,
0: ఆత్మ లక్ష్యము చేత
1: కీపింగ్ ద సెల్ఫ్ ఎస్ ది
0: ఎండ్, ఈ జగత్తును అనుభవిస్తూ
1: ఎక్స్పీరియన్సింగ్ ద వరల్డ్,
0: సర్వ కర్మలు కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థంగా చేస్తూ,
1: డూయింగ్ ఆల్ యాక్టివిటీస్ టు ప్లీజ్ గాడ్,
0: సర్వ దృశ్యములు కూడా నువ్వు భగవద్ దృశ్యములుగా విశ్వసించి,
1: ఫుల్ ఫెయిత్ దట్ ఆల్ ద థింగ్స్ ఆర్ ది డివైన్,
0: అన్ని రూపములు భగవంతుని యొక్క రూప ప్రతిబింబములుగానే భావించి,
1: కన్సిడరింగ్ దెమ్ యాజ్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ గాడ్,
0: తన జీవితం అంతా కూడాను
1: త్రూ అవుట్ హిస్ లైఫ్
0: బ్రహ్మనిష్ఠ చేతనే
1: విత్ ఆల్ ద
0: బ్రహ్మనుకుతూ ఆనందిస్తూ తన జీవితాన్ని సాక్షరం గావించుకుంటుంది.
1: హి స్పెండ్స్ అండ్ డిలైట్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ బ్రహ్మన్ త్రూ అవుట్ హిస్ లైఫ్.
0: ఇంకా రెండవ వాడు,
1: ద సెకండ్ వన్,
0: మానవ మానవుడు,
1: హ్యూమన్ హ్యూమన్,
0: ఇతనిని సత్య ధర్మ పరో మత్స్య అన్నారు. మత్స్య లోకములో ఉండినటువంటి ఈ మానవుడు,
1: ద మ్యాన్ ఆన్ అర్త్,
0: సత్య ధర్మములను రచించి,
1: ఈజ్ ఆఫ్టర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్,
0: తన చేయి సర్వ కార్యములు కూడాను సత్యం వద ధర్మం చెర అనేటువంటి యొక్క విశ్వాసములను అభివృద్ధిపరచుకుని,
1: he will develop the feeling that he has to speak truth and do righteous actions.
0: Satya jeevitanni dharma jeevitanni gadustu untadu.
1: He will lead the life of truth and he will lead the life of righteousness.
0: Tana kartavyame pradhanamaitu lakshyam ga unchukoni,
1: he will keep the duty as the aim.
0: Adhikaramunu aashinchaka,
1: without aspiring any position,
0: kartavyani nirvartistu untuntadu.
1: He discharges his duties.
0: Daya,
1: compassion,
0: dharmamu, danamu, sanubhuti, సహనము ఇత్యాది గుణముల చేత,
1: విత్ ఆల్ ది క్వాలిటీస్ లైక్ కంపాషన్, వర్చ్యూ, టాలరెన్స్,
0: గృహస్థ ధర్మములందు జీవిస్తూ,
1: లివింగ్ ఇన్ ది స్టేట్ యాజ్ ఎ హౌస్ హోల్డర్,
0: సత్యధర్మములను విశ్వసించి,
1: హావింగ్ ఫుల్ ఫెయిత్ ఆన్ ట్రూత్ అండ్ రైట్
0: జీవితాన్ని గడుపుతుంటాడు ఒకడు.
1: వన్ లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
0: అతనే మానవ మానవుడు,
1: ఈజ్ హ్యూమన్ హ్యూమన్ బీయింగ్.
0: ఇంకా మూడవ వాడు మానవ దానవుడు,
1: ద థర్డ్ వన్ ద హ్యూమన్ డెమన్,
0: మద్యపాన రథు దానవ, తాను తినటము, త్రాగటము, నిద్రించటము, ఈ విధమైనటువంటి యొక్క తమోగుణ లక్ష్యముల చేత కాలము గడుపుతాడు.
1: హి స్పెండ్స్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ డల్నెస్, ఈటింగ్, డ్రింకింగ్ అండ్ స్లీపింగ్,
0: తన స్వార్థము స్వప్రయోజనము లేక మరొక ఇంకొకరి ఆనందమునకు ఏమాత్రము పాటు పడదు.
1: He thinks of his selfishness and self-interest, will not think of anyone else.
0: Daya dakshinyam anetundi shunyamai untuntadu.
1: He has no compassion and consideration.
0: Vijnana vivekamulu emaatram kodunu athulo vikasinchadu.
1: He has no discretion and discrimination.
0: Parulanu nindinchatamu, parulanu baadinchatamu, parulanu dooshinchatame ee vyaktulu yokka swabhavamai untuntadu.
1: The nature of such individuals is to accuse, is to blame and criticize others.
0: Paralanu baadinchatamloni aanandistadu kani maroka daralo athaniki aanandam emaatram kuda nirchinchadu.
1: He delights himself while harming others, but not in any other way.
0: Inga satpurushulanu leka mahapurushulanu leka dharma veerulanu chuchinappudu adaniki aneka vidhamainatundi yokka dveshamu asuya kodulu perugutundi.
1: When he sees great people, saintly people, the men of righteousness,
0: samasta durgunamula chetanu duralochana chetanu nindina manasunu kaliginatundi vaade manava danavu.
1: He is only the human demon with all the wicked thoughts, with all the wicked actions and ill feeling.
0: Inka manava pasuttamu,
1: then fourth one, human animal.
0: Itti manavudu nirantaram kodunu indri sukhamune aasinchi పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను ఇంద్రియముల చోటనే తన జీవితం అంత్యము గావించుకుంటుంటాడు.
1: దిస్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ ద సెన్సువల్ ప్లెజర్, హీ ఫీల్స్ హ్యాపీ రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్.
0: పశువు వలె తినటము, ఇంద్రియ సుఖమును అనుభవించటము, తన స్వార్థము స్వప్రయోజనములందే లక్ష్యం ఉంచుకొని కాలంని వ్యర్థం చేస్తుంటాడు.
1: లైక్ ఎన్ యానిమల్ హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ వైల్ ఈటింగ్ విత్ ఆల్ ద సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: పశువులకైనా ఒక విధమైనటువంటి సీజన్ రీజన్ ఉంటుంది, కానీ ఈ పశు మానవ పశుత్వానికి సీజన్ లేదు, రీజన్ లేదు.
1: ఈవెన్ అనిమల్స్ హ్యావ్ గాట్ సీజన్ అండ్ రీజన్, బట్ దిస్ హ్యూమన్ అనిమల్ హ్యాస్ నో రీజన్ అండ్
0: పరిమితమైన కూడాను అతీతమైన యొక్క దుర్గుణములను తాను పెంపొందింప చేసుకుంటారు.
1: హి విల్ హ్యావ్ ఆల్ లిమిట్లెస్ బ్యాడ్ క్వాలిటీస్.
0: కనుకనే
1: సో
0: ఈ మానవ దానవుడు అనేటువంటి వాడు,
1: సో దిస్ హ్యూమన్ డెమన్,
0: జీవితము లోపల ఏ సుఖము కాని, ఏ పవిత్రత కాని, ఏ ధర్మము కాని, ఏ న్యాయము కాని తనకేమాత్రం కూడా హృదయానికి సోకదు.
1: This human demon will never have in his heart any happiness or righteousness or justice.
0: అయితే ఈ అన్నింటికి కారణము మనస్సు.
1: For all this, mind is responsible.
0: ఈ మనస్సును సరైన రీతిలో అర్థం చేసుకున్నప్పుడు,
1: when we understand the mind correctly,
0: జీవితమే సార్థకం అవుతుంది.
1: The life will be sacred.
0: సార్థకం కాలేకుండా పోవడానికి
1: for that being not
0: sacred, చింతలే మూల కారణం.
1: It is only the feelings of selfishness that are responsible.
0: మానవత్వంలో
1: the human life,
0: దివ్యత్వం అనేటువంటిది, పవిత్రమైనటువంటి ఒక శక్తి ఉన్నదనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విశ్వసించాలి.
1: We must have full faith that there is sacred divine power in the human life.
0: కనుక పరిపూర్ణమైనటువంటి యొక్క ఈ ప్రపంచమునందు పరిపూర్ణమైనటువంటి జీవతత్వాన్ని మనము అనుభవించాలి.
1: Therefore, in this comprehensive world, we must experience the totality of the individual.
0: కంటికి కనిపించేది,
1: that which is seen with the physical eye,
0: తనువును కలిగించేది,
1: that melts the heart,
0: మనసును మురిపించేది,
1: that deludes the mind,
0: మనుగడను వెలిగించేది,
1: that which expresses the
0: భౌతిక ప్రపంచమే.
1: Only the physical world.
0: ఈ పార్థివమైనటువంటి ఈ ప్రపంచమునందు అపార్థివమైనటువంటి యొక్క దివ్యత్వం కూడా ఉంటున్నది.
1: In this world, which is undeserving, there is divinity.
0: ఈ పార్థివ అపార్థివము రెండు కూడాను ఒక్కటే.
1: This deservedness and non-deservedness are one and the same.
0: ఒకే సచ్చిదానందం యొక్క అంశములే.
1: They are one and the same sparks of సచ్చిదానంద.
0: పరిపూర్ణమైనటువంటి యొక్క బ్రహ్మతత్వము నుండి ఈ పరిపూర్ణమైనటువంటి ప్రకృతి కూడాను ఆవిర్భవించింది.
1: Out of the totality of Brahman, this originated.
0: ఈ పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రపంచము నుండి పరిపూర్ణమైనటువంటి జీవితం కూడాను పుట్టినది.
1: In this total world, this total life has taken birth.
0: ఈ పరిపూర్ణమైనటువంటి జీవితం నుండి శరీరమును వదలిన తరువాత కూడాను మిగిలినది కూడాను పరిపూర్ణత్వమే.
1: Therefore, in this total life, the moment body is gone, the totality remains.
0: దీనిని పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ దే
0: ఉపనిషత్తులు పూర్ణమద పూర్ణ విధం పూర్ణాత్మదచ్చతి పూర్ణచ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి. అదియు పూర్ణము.
1: దట్ ఈస్ ఫుల్.
0: ఇదియు పూర్ణము.
1: దిస్ ఈస్ ఫుల్.
0: పూర్ణమున ఉదయించి పూర్ణము.
1: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఈస్ ఫుల్.
0: పూర్ణమున ఉదయించి పూర్ణము.
1: అవుట్ ఆఫ్ ది ఫుల్ అరైజెస్ ది ఫుల్.
0: పూర్ణమున పూర్ణము తీసిన
1: అండ్ ఫుల్ ఇస్ డిటెక్టెడ్ అవుట్ ఆఫ్ ఫుల్.
0: పూర్ణమే తా మిగిలి ఉండును.
1: ఓన్లీ ఫుల్ రిమైన్స్.
0: మిగిలినది పూర్ణమే.
1: దట్ విచ్ రిమైన్స్ ఇస్ ఫుల్.
0: ఉన్నది పూర్ణమే.
1: దట్ విచ్ ఎగ్జిస్ట్.
0: తీసినది పూర్ణమే.
1: దట్ విచ్ ఇస్ డిటెక్టెడ్.
0: మారినది పూర్ణమే.
1: దట్ విచ్ చేంజెస్ ఇస్
0: సర్వము పూర్ణమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్.
0: అనగా సర్వము సచ్చిదానందం యొక్క స్వరూపమే.
1: Meaning everything is the form of the Satchidananda.
0: Itti Satchit Ananda Swarupamaitya Yokka Manavatvanni.
1: This human quality, which is the very form of Satchit Ananda.
0: Manasika Sankalpam Yokka Vikaram Cheta.
1: Because of aberrations of thought.
0: Aneka Vidhamaitya Kleshamalaku Guri Avutunnadu.
1: Man suffers in various ways.
0: Manava Manavudiga Anubhavinchitamu Madhyamainatuvanti Jeevitam.
1: Leading the human life is the middle stage.
0: Manava devuniga anubhavinchatame pradhanamaina jeevitam.
1: The main life is to lead the life of a human god.
0: Kanuka ee naati manavudu manavatvanga anubhavinchataka kevalam pasutvanga jeevisthu unnadu.
1: Therefore man today is not leading the life of a human being.
0: Ee kaaranam enti?
1: What is the reason?
0: Raga dveshamule.
1: The reason is the attachment and
0: hatred. Ragadveshamulaku kaaranamu.
1: The reason, cause for attachment.
0: Manasi.
1: The mind is responsible.
0: Ee manasu aashinchinatvanti yokka sukamulaku viruddhamu kavatam chetane ragadveshamulu sambhavistunnayi.
1: As the desires, aspirations of the mind are not fulfilled, you find this attachment.
0: Manavu kevalam dukkha swaroopudu kaadu.
1: Human being is not the form of any grief or misery.
0: Kevalamu aananda swaroopudu kaadu.
1: He is not merely not the form of bliss.
0: ఈ సుఖ దుఃఖములకు ఏది నిలయమై ఉన్నదో,
1: దట్ విచ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్,
0: సచ్చిదానంద స్వరూపుడే మానవుడు.
1: మ్యాన్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ సచ్చిదానంద.
0: అట్టి సచ్చిత్ ఆనంద తత్వాన్ని ప్రతి మానవుడు కూడా అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Every man should struggle, make an effort to understand the nature of that Satchidananda.
0: ఈ విశాలమైన ప్రపంచమునందు
1: in this vast world
0: విశాలమైనటువంటి భావమును పెంచుకోవాలి.
1: We should have broad feelings.
0: అనంతమైన జగత్తునందు
1: in this infinite world
0: అల్పభావములకు అవకాశం ఇవ్వక
1: we should not use
0: అనంత భావములనే మనం పెంచుకోవాలి.
1: We should have that all the vast feelings.
0: ఈ సంక్లిష్టమైన భావములను పెంచుకొని
1: developing narrow feelings
0: ఈ సంకటమయమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాం.
1: We lead this hard life.
0: ఇది ఎవరి తప్పు?
1: Whose mistake is that?
0: ఈ మనస్సును అనుసరించినటువంటిది మానవుని యొక్క తప్పే.
1: It is the mistake of the human being who follows the mind.
0: మనస్సును ఆధారముగా చేసుకున్న మానవుడు
1: the human being who follows the mind
0: పశువు కంటిని హీనమై పతనమగు.
1: He will be worse than an animal.
0: బుద్ధిని ఆధారముగా ఉన్న భుజజనుడు
1: the intelligent one who follows the intellect
0: పశుపతిగా మారు.
1: He will become God.
0: కనుక బుద్ధి అనగా ఏమిటి?
1: What do you mean by intellect?
0: విచక్షణ జ్ఞానంతో కూడినటువంటిది.
1: It has got discrimination.
0: ఇది మనస్సుకు అతీతమైనటువంటిది.
1: It is beyond the mind.
0: మొట్టమొదటిది దేహము.
1: The first one is body.
0: దానికి పైభాగమది ఇంద్రియములు.
1: Above that sense.
0: దానికంటే పైభాగమది మనస్సు.
1: Over that mind.
0: దానికంటే పైభాగమది బుద్ధి.
1: Beyond that is intellect.
0: బుద్ధికి పైభాగమది ఆత్మ.
1: Above the intellect is the self.
0: ఆత్మకు అతి సమీపములో బుద్ధి ఉండటం చేత ఆత్మ ప్రభావము ప్రకాశము బుద్ధి పైన పడుతుంటాయి.
1: As intellect is in close proximity of the self, it has got all the radiance and reflection.
0: మనకు అతీతమైనటువంటి ఒక తత్వము బుద్ధి.
1: So intellect is beyond the mind.
0: ఈ బుద్ధిని కొంతవరకు విచారణ చేసి
1: inquiring the nature of intellect,
0: మానవుడు బుద్ధిగా బ్రతకాలి.
1: Man should be intelligent and lead the life.
0: అప్పుడే నిజమైనటువంటి ఆత్మతత్వం అర్థమవుతుంది.
1: Then only the nature of self would be known.
0: మానవుడు
1: human being
0: పుట్టింది మొదలుకొని తీర్చున్నంత వరకు కూడాను
1: right from birth to death
0: కేవలము ఆహార నిద్ర నిమిత్తమై పాటుపడుతున్నాడు.
1: He struggles for food and
0: ఈ విధంగా పాటుపడటం వల్ల తాను ఏమి సాధించినట్టు?
1: By studying so, what is that he accomplished?
0: నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దారి

0: ఇటిక యోచన చేయు మానవా. నిద్ర నుండి లేచి
1: రైట్ ఫ్రమ్ ద టైమ్ మోమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ బెడ్
0: నిద్ర పోయడి దారి
1: అంటిల్ యు గో బ్యాక్ టు బెడ్
0: పొట్టకై హద్దును పద్దు లేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ యూ స్ట్రగుల్ ఫర్ ఏ లివింగ్
0: వ్యయమందగా చేయు జీవితం
1: యు వేస్ట్ యువర్ లైఫ్
0: నీ విద్యల దారవోసి
1: యు స్పెండ్ యువర్ టైమ్
0: అరగలాచ్చుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్
0: వాట్
1: బిగ్ హ్యాపీనెస్ యూ హ్యావ్ గాట్
0: ఈటిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్ అండర్స్టాండ్ ఎంక్వైర్
0: ఓ మానవుడా
1: ఓ మ్యాన్
0: నీవు ఏమి తిరిగి సాధించావు
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు హావ్ అకంప్లిష్డ్
0: భగవంతుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్
0: కేవలం జీవితం అనేటువంటి యొక్క భౌతికమైనటువంటి ఈ జీవితాన్ని విశ్వసించి
1: హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్
0: సాధించావు
1: వాట్ ఈస్ దట్ యు హావ్ అచీవ్డ్
0: ఒక్కతూరి కన్నులు మూసుకుని విచారణ చేస్తే
1: ద మూమెంట్ యూ క్లోజ్ యువర్
0: సాధించినది ఒక్కటి లేదు
1: నథింగ్ యూ హావ్ అచీవ్డ్
0: కానీ సాధించినది దుఃఖమే విచారమే
1: వాట్ యూ హావ్ అచీవ్డ్ ఈస్ వరీ అండ్ మిజరీ
0: చదువుతున్నావు గ్రంథాలు
1: యూ హావ్ స్టడీడ్ బుక్స్
0: ఎన్నో గ్రంథాలు చదివావు
1: యూ స్టడీడ్ లాట్స్ ఆఫ్
0: ఎందరి మహనీయుల్లో దర్శించావు
1: యూ హావ్ విజిటెడ్
0: మెనీ యాత్రలో చేశావు
1: యూ హావ్ విజిటెడ్ పిల్గ్రిమ్
0: సెంటర్లో ఆచరించావు
1: యూ ప్రాక్టీస్ మెనీ
0: కానీ సాధించినది ఏమిటి
1: వాట్ ఈస్ ఇట్ హావ్ అచీవ్డ్
0: పుస్తకములు పఠించితిని
1: ఐ స్టడీడ్ బుక్స్
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రములు
1: ఐ హావ్ గాన్ త్రూ థరోలీ ఆల్ ద టెక్స్ట్
0: నిష్ఠులమైన విద్యలను నేర్చితినందుకు గర్వమేల
1: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు హావ్ ఎర్న్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్
0: నీ హస్తయుగంబు మోచి
1: జాయినింగ్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్
0: పరమాత్ముని చింతన చేయలేని
1: ఇఫ్ యు డు నాట్ థింక్ ఆఫ్ గాడ్
0: ఈ నిస్తులమైన జీవితము
1: దిస్ లైఫ్
0: పరమాత్ముని చింతన చేయలేని
1: ద లైఫ్ విచ్ డస్ నాట్ థింక్ ఆఫ్ గాడ్
0: నిస్తులమైన జీవితము
1: వేస్ట్ఫుల్ లైఫ్
0: నిష్ప్రయోజనము కాదే మానవా.
1: ఓ మ్యాన్ ఇస్ ఇట్ నాట్ ఎ వేస్ట్
0: ఇదంతా నిష్ప్రయోజనం
1: ఈజ్ ఆల్ యూస్
0: ఏమి చదువు ఈ చదువు
1: What is this education?
0: ఏమి పూజన ఈ పూజన
1: What kind of worship is this?
0: ఏమి విశ్వాసం ఈ విశ్వాసం
1: What kind of faith is this?
0: దీని వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి
1: What is the result out of this?
0: కానీ విచారణ చేస్తే
1: But when we
0: inquire,
1: nothing is decided.
0: అప్పటికప్పటికి ఆనందాన్ని అందించినప్పటికీ
1: Though it confers temporary joy,
0: కానీ సత్యమైనటువంటి యొక్క నిత్యమైనటువంటి యొక్క ఫలితము మనలో శూన్యమైపోతుంది
1: The result which is permanent and all truth, that we don't get.
0: Kanuka, pannikudu manasaka yokka vikaramulu, manasaku yokka prabhavamuli.
1: They are all perversities of the mind and
0: human being. Goppa vidyoku chestunnanu.
1: One is doing a job.
0: Goppa padavilo untunnanu.
1: I am in high position.
0: Nenu adhikarini.
1: I am in authority.
0: Idiye pedda papam.
1: It is a big sin.
0: అధికారులు అనుకోవటమే పెద్ద పాపం
1: ద ఫీలింగ్ దట్ అన్ అథారిటీ ఇస్ ఎ బిగ్ సిన్
0: సర్వము దైవత్వముతో అనుభవించేటువంటిదని విశ్వసించినటువంటి
1: ఎట్ వన్ టైమ్ ఆదిశంకర్
0: దిగ్విజయ యాత్ర కలిపి
1: హీ ట్రావెల్డ్ విక్టోరియస్లీ
0: పుణ్యక్షేత్రమైన కాశీ పట్టణాన్ని చేరుకున్నాడు
1: హీ రీచ్డ్ ద గ్రేట్ పిల్గ్రిమ్ సెంటర్ ఆఫ్ బెనారస్
0: కాశీ విశ్వనాథుని దర్శించాడు
1: హీ సా ద డెయిటీ దేర్ కాశీ విశ్వనాథ్
0: నమస్కరించి ప్రార్థన చేస్తున్నాడు
1: హీ స్టార్టెడ్ ప్రేయింగ్
0: ఏమని
1: వాట్
0: భగవంతుడా
1: ఓ గాడ్
0: ఈశ్వరుడా
1: ఓ ఈశ్వర
0: నా పాపములను పరిహారం గావించుకునే నిమిత్తమై నేను ఇక్కడికి వచ్చాను
1: ఐ హావ్ కమ్ హియర్ టు రెక్టిఫై ఆల్ ద సిన్స్ ఆల్ ద మిస్టేక్స్
0: చాలా మంది శిష్యులు కూడాను ఆదిశంకరుడు సాక్షాత్ శంకర స్వరూపుడు కదా ఇతనేమిటి పాపం చేశాడు మెడిలను మొదలుకొని నిరంతరము శాస్త్రములు వేదములు ఉపనిషత్తులు ఇతిహాసములు ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలోనే తన జీవితాన్ని అంత్యము గావించుకున్నటువంటి ఈ శంకరులు చేసిన పాపమేమి
1: మెనీ డిసైపుల్స్ ఫెల్ట్ ఆదిశంకర ఈజ్ వెరీ ఫార్మ్ ఆఫ్ లార్డ్ శివ రైట్ ఫ్రమ్ బర్త్ హి హస్ బీన్ గోయింగ్ త్రూ సిన్సియర్లీ సీక్రెట్ టెక్స్ట్
0: నేను మూడు పాపములు చేశాను శంకర
1: హి సెడ్ ఐ కమిటెడ్ త్రీ సిన్స్
0: ఆ మూడు పాపములను పరిహారం గావించుకోవడానికి వచ్చాను
1: I have come here to resolve and rectify the sins I have committed.
0: మొదటి పాపం ఏమిటి?
1: What is the first sin?
0: ఏతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాః. ఓ శంకర, భగవంతుడు మనస్సులకు వాక్కులకు అతీతమైనవాడని నాకు తెలుసుకున్నాను.
1: Oh God, I could understand the divinity is beyond the comprehension of the mind and expression by
0: words.
1: I understood, but I could not practice. It is impossible to describe you. He said, I committed three sins.
0: ఆ మూడు పాపములను పరిహారం గావించుకోవడానికి వచ్చాను.
1: I have come here to resolve and rectify the sins I have committed.
0: మొదటి పాపం ఏమిటి?
1: What is the first sin?

0: ചരണയുഗം ഈശ ഗിരീശ നരേശ പരേശ വിലേശയ ഭൂഷണഭോർ സാംബ സദാശിവ ശംഭോ ശങ്കര ചരണം നീട്ടവ ചരണയുഗം അനി നിന്നു വർണ്ണിസ്തുന്നു. ഇത് പാപം കാദാ?
1: This is not a sin, Shankara. I describe you in various ways. Isha, Naresha, Parisha, Parisha, Girisha.
0: Neevu vaakuruku atheetamainatuvanti vaadanu telusukunnanu.
1: I have known that you are beyond description.
0: Telusukunna daanini nenu aacharanalo pettakunda varninchadaniki prayatnam chestunnanu. Idi kalichinadi cheppinadi veruga undatam cheta idi paapam enu anta.
1: Having known that I have not practiced, what is that is in the mind is not safe.
0: ఇంకా రెండవ పాపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద సెకండ్ సిన్?
0: ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం అని నేను చెప్పుతున్నాను, నేను విశ్వసించాను.
1: ఐ సే అండ్ ఐ బిలీవ్ దట్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్, గాడ్ ఇస్ ఇన్ ఆల్ బీయింగ్.
0: కానీ నిన్ను దర్శించడానికి కాశీకి వచ్చాను.
1: బట్ టు సీ యూ ఐ హావ్ కమ్ టు బెనారస్.
0: నేను చెప్పేది ఒకటి, తలచేది ఒకటి, చేసేది మరొకటిగా చేస్తున్నాను, ఇది పాపం ఏను అన్నాను.
1: I say one thing, I think differently, I do another way. This is a sin.
0: ఇక మూడవ పాపం ఏమిటి?
1: Then what is the third sin?
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ నీయందు నాయందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: The same self is present in you and in me.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: It is only one without the second.
0: ఈ విధమైనటువంటి దానిపైన సంపూర్ణ విశ్వాసం ఉంటున్నాది నాకు.
1: I have got full faith in this thing.
0: నీవు నేను ఇద్దరు ఒకటే.
1: You and I are one.
0: కాని నిన్ను దర్శించడానికి ఈ దేహం వచ్చింది.
1: But to see you this body has come.
0: ఒక్కటే అని విశ్వసించి,
1: having faith it is one.
0: ఒక్కటే అని ఉపన్యాసములు చేసి,
1: giving lectures that is one.
0: భిన్నంగా నిన్ను చూస్తున్నాను.
1: But I am seeing you.
0: ఇది మూడవ పాపం.
1: It is the third sin.
0: ఈ మూడు పాపములో పరిహారం చేసి నాకు అద్వైత సిద్ధాంతము ఏకత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని నాకు ప్రసాదించమని కోరాడు.
1: Relieve me from all these three sins committed. Grant me that knowledge of non-dualism.
0: Chusara, paapam ante kevalam parulanu nindinchadam kaani, parulanu himsinchadam kaani, parulanu dushinchadam kaani, ivi kaadu paapamulu.
1: So sin does not mean criticizing, abusing, harming
0: others. Chappatam okati, talchatam marokati, ive paapam.
1: The sin is to say one thing and think differently.
0: Ee paapamulaku prati manavudu kudanu poorna swaroopudai untunnadu.
1: Man is engrossed in these sins.
0: ఈ పాపములను మనం పరిహారం గావించుకోవాలి.
1: వీ షుడ్ రెక్టిఫై దిస్ సిన్.
0: ఈ పాపములు ఏనాడు పరిహారం గావించుకుందమో, మనోవాక్కాయములు మూడింటి యొక్క ఏకత్వాన్ని ఏనాడు మనం అనుభవించుమో, ఆనాడే పూర్ణ మానవు.
1: ద మూమెంట్ వీ డూ సో దేర్ విల్ బి హార్మనీ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ డీడ్. దాట్ ఈస్ ఫుల్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. కనుక
0: ఉపనిషత్తులు,
1: సో ఉపనిషత్
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మన్.
1: Upanishad said, there's unity in thought and word and deed.
0: Atma swarupamu.
1: You are the form of the self.
0: Atmulanaga emiti? Maha atma. Divyamainatundi atma swarupamu.
1: What is this self? You are the very form of that super divine self.
0: Atti atma swarupudu kaakunda.
1: Without being the form of the self.
0: Manas anyat, vachas anyat, karman anyat, duratmanam. Duratmanaga maripotunnam.
1: You, we become wicked because the word and deed and thought are different.
0: Manavuni unnata sthayiki velipovunadi manase.
1: It is the mind that takes man to know the mind.
0: Adhosthayiki nettunadi manase.
1: It is the mind that ruins him.
0: Kanukane manasunu manam adhinam kavinchukunte,
1: when we have control over the mind,
0: manasunu manam swadhinam kavinchukunte,
1: when we have full control over the mind,
0: sarvamunaku maname adhinam avutam.
1: We have full control over
0: everything.
1: Then we have authority.
0: Manasunu adharamga konna manavu. ఈ ఆధారం చేసుకున్నాం మనసునే మనము.
1: యూ హావ్ టేకెన్ ద మైండ్ యాజ్ ఎ బేసిస్.
0: మనసును ఆధీనం చేసుకోవాలి.
1: బట్ యూ హావ్ కంట్రోల్ ఓవర్ ద మైండ్.
0: అది ఈనాడు మనం చేయవలసింది.
1: దట్స్ వాట్ వీ షుడ్ డూ టుడే.
0: ఈ మనస్సు లేకుండా మనిషి లేడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ద మైండ్.
0: మనిషి లేకుండా ప్రపంచం లేదు.
1: వితౌట్ మ్యాన్
0: కాబట్టి మనసు మనిషి ప్రపంచము మూడు ఒక్కటే.
1: దేర్ ఫోర్ మైండ్ మ్యాన్ అండ్ వరల్డ్ ఆర్ వన్.
0: అయితే ఎందుకు ఈ మూడు రూపములు మూడు నామములు?
1: Then why three names and why three forms?
0: అయితే మన ప్రవర్తనను పునస్కరించుకుని ఈ రూపనామములు భిన్నంగా వస్తున్నాయి.
1: Basing on our association, the names and forms are different.
0: ఎట్లా?
1: How?
0: ఒకే బ్రాహ్మణుడు,
1: same Brahmin,
0: వంట చేస్తుంటే వంట బ్రాహ్మణుడు ఉంటాడు.
1: As he cooks, he is a cook Brahmin.
0: ఒకే బ్రాహ్మణుడు పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణుడు అంటాం.
1: When he offers worship, he is a Brahmin priest.
0: ఒకే బ్రాహ్మణుడు పంచాంగం చెప్తుంటే పంచాంగ బ్రాహ్మణుడు అంటాము.
1: A Brahmin who goes through Panchanga is a Panchanga Brahmin.
0: Okay, Brahmanudu mantra.

0: చేసుకుంటే మంత్ర బ్రాహ్మణుడు అంటారు.
1: ద సేమ్ బ్రాహ్మణ్ హ్యాస్ హిజ్ చాన్స్ మంత్ర.
0: బ్రాహ్మణుడు ఒక్కడే.
1: దట్ బ్రాహ్మణ్ ఇస్ వన్.
0: వాడు చేసేటువంటి కర్మలను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంగా వస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ ది జాబ్ దే డూ దే హ్యావ్ ద నేమ్.
0: మానవుడు అనగా
1: హ్యూమన్ బీయింగ్,
0: మనిషి అనగా
1: man,
0: ప్రపంచం అనగా
1: వరల్డ్,
0: విశ్వం అనగా
1: యూనివర్స్,
0: ఇవన్నీ కూడా చేసేటువంటి యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని ఈ పేర్లు వివిధ రూపంలో వస్తున్నాయి.
1: దీస్ ఆర్ ద నేమ్స్ దట్ హావ్ కమ్ డిపెండింగ్ అపాన్ ద
0: యాక్టివిటీ. ప్రపంచము ఏమిటి? ఈ ప్రపంచం,
1: వాట్ డూ యూ మీన్ బై ప్రపంచ?
0: పంచభూతముల యొక్క వికాసమే ప్రపంచము.
1: ద బ్లాసమింగ్ ఆఫ్ ది ఫైవ్ సెట్స్ ఆఫ్ ఎలిమెంట్.
0: ప్రపంచంలో పంచభూతములను వికసింపజేసుకుంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ బ్లాసమ్.
0: ఈ పంచభూతములు ఏకత్వం గావించుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ యూనిఫైంగ్ ద ఫైవ్.
0: మనం వికసింపజేసుకుంటున్నాము.
1: వీఆర్ జస్ట్ బ్లాసమింగ్ ఫోర్.
0: భిన్నము గావించుకుంటున్నాము.
1: వి సెపరేట్ దెం.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా చేస్తున్నాము.
1: వి మేక్ దట్ యూనిటీ ఇంటూ డైవర్సిటీ.
0: ఇది ప్రపంచం విశాలంగా పెరిగిపోతున్నది.
1: దేర్ఫోర్ ద వరల్డ్ ఇస్ వాస్ట్.
0: కానీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని దర్శించడం, అది మానవుని యొక్క ప్రధాన లక్ష్యం.
1: The main aim of man is to experience unity in diversity. We should have full faith in the unity in everyone. Here, many are present.
0: ఈ అనేక మందిలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the unity in many here.
0: అది beings are many, but breath is one. నీ గాలి నా గాలి, నీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు నా యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు వేరు కావటం లేదు.
1: బీయింగ్స్ ఆర్ మెనీ, బ్రెత్ ఇస్ వన్. యువర్ ఇన్హలేషన్ ఎక్స్హలేషన్
0: ఒకే గాలి తీసుకోవటం పిలుచుకోవటం గా ఉంటుంది.
1: ఆల్ బ్రీత్ ఇన్ ది సేమ్ వే.
0: ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించండి.
1: బట్ రికగ్నైజ్ ద యూనిటీ హియర్.
0: శరీరం రసనమం విద్య. అన్ని దేహములు రథములుగా ఉంటున్నాయి.
1: ఆల్ బాడీస్ ఆర్ చారియట్స్.
0: ఆత్మానాం రథనం విద్య.
1: The self is charioteer.
0: Adane rathikudu.
1: He is the charioteer.
0: Dehalu rathamudu.
1: Bodies are chariots.
0: Rathamulu bhinnanga untundayi.
1: Chariots are different.
0: Kani rathikudu okkade.
1: But charioteer is one.
0: Ide anekatvamlo undetundi ekatvani.
1: This is unity in diversity.
0: Manavudu
1: in a man
0: aneka vidhamuluga kuda untuntadu.
1: They are different ways.
0: Kani anekatvamlo undetundi ekatvamani ettu darshinchali.
1: How to visualize the unity in diversity?
0: Andariki tappani sariga undetundi untunnayi.
1: All have most
0: ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: దట్ వీ షుడ్ అండర్స్టాండ్.
0: కోటీశ్వరుడు ఆకాశం నుండి ఉట్టిపడలేదు.
1: మిలియనేర్ హెస్ కమ్ డౌన్ హెస్ నాట్ కమ్ డౌన్ ఫ్రమ్
0: కూటి పేద ఏ మట్టి నుంచి పుట్టి రాలేదు.
1: ద పాపర్ హెస్ నాట్ కమ్ అవుట్ ద మట్.
0: కూటి పేద కోటీశ్వరుడు ఇద్దరు కూడా తల్లి గర్భం నుండి పుట్టారు. ఇది ఏకత్వం.
1: మిలియనేర్ అండ్ పాపర్ కేమ్ అవుట్ ఆఫ్ మదర్స్ వూమ్. దిట్ ఇస్ యూనిటీ.
0: ఇంకా కోటీశ్వరుడు కూటి పేద.
1: మిలియనేర్ అండ్ పాపర్
0: ఆకలి
1: హంగ.
0: ఈ ఆకలికి కూటి పేద అంబలి గంజి త్రాగచ్చు.
1: ఎ పాపర్ మే టేక్ జస్ట్ వాటర్ అమౌంగ్ ద రై.
0: కోటీశ్వరుడు పంచపంచ పరమాన్నమును భుజించవచ్చు.
1: ఐ మిలియనేర్ మే హావ్ డెలీషియస్ ఫుడ్.
0: అన్నములవి వేరు కానీ ఆకలి ఒకటే.
1: ద ఫుడ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ హంగర్ ఇస్ వన్.
0: కనుక ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం చూడాలి.
1: వీ హావ్ టు సీ ది యూనిటీ హియర్.
0: ఇంకా మానవుడి యొక్క మరణము
1: దెన్ ద డెత్.
0: కోటీశ్వరుడు కానీ కూటి పేద కానీ
1: మిలియనేర్ బెగ్గ
0: మరణం ఒక్కటే.
1: డెత్ ఈజ్ వన్.
0: ఇది ఎవరైనా కూడా గుర్తించడానికి ప్రయత్నించవచ్చు.
1: ఎనీవన్ కెన్ రికగ్నైజ్.
0: దాహం ఒక్కటే.
1: థర్స్ట్ ఈజ్ వన్.
0: కోటీశ్వరుడు మంచి కూల్ డ్రింక్ తాగొచ్చు.
1: ఏ రిచ్ మ్యాన్ మే డ్రింక్ కూల్ డ్రింక్.
0: కూటి పేద కాలంలో ప్రవహించేటువంటి యొక్క జలమును గ్రోలవచ్చు.
1: ఏ పూర్ మ్యాన్ మే టేక్ ద వాటర్ ఇన్ ద లేక్.
0: జలములో భిన్నత్వం ఉంటున్నది కానీ
1: there's difference in
0: దాహములో భిన్నత్వం లేదు.
1: There's no difference in thirst.
0: కనుకనే అనేకత్వంలో ఉండే ఏకత్వాన్ని మనం చక్కగా విచారణ చేస్తే ఇది నిజమైన దివ్యత్వానికి మూలాధారం.
1: Therefore, when we recognize unity in diversity, that becomes the basis for divinity.
0: కానీ ఈనాటి మానవుడు ఆ విధమైన జీవితాన్ని గడపటం లేదు.
1: Man today is not leading that sort of life.
0: ఉద్యోగాలు పెరిగే కొలది
1: as he grows improves in
0: his mitimiri poi
1: as in income
0: margamulo praveshinchi
1: as enters
0: anyaya akkama anacharamlo kudi
1: he is full of all wrong
0: jeevitanni drashti pattinchukoni jeevitamanta purugulu jeevitanga jeevisthunnaru.
1: He leads the life of an insect.
0: Idi kaadu manava jeevitam.
1: This is not human life.
0: Mari adhikaramu perugukoladi
1: as you grow in position.
0: Atma tattvam kuda dantho perigali.
1: The self also should grow.
0: Nee yokka భావములు అభివృద్ధి కావాలి. ఉత్తమ భావములు.
1: యువర్ థాట్స్ షుడ్ బి నోబుల్.
0: కానీ అట్టు కావటం లేదు.
1: దట్స్ నాట్ హ్యాపెనింగ్.
0: ఆధ్యాత్మిక రంగంలో కానీ పారమాణిక రంగములో కాని, కార్మిక రంగములో కాని, నైతిక రంగములో కాని, భౌతిక రంగములో కాని, అన్ని రంగములు ఎందుకు మానవుడు ఎంత ఉన్నత స్థాయికి పోతుంటాడో అంత ఉన్నత భావాలు కూడా రావాలి.
1: As man is reaching heights in spiritual field, in ethical field, in moral field, he is the noble being.
0: మానవులకు ఉన్నత భావములు రావటం లేదు.
1: Man today is not having no
0: meaning. భావములు వస్తున్నాయి.
1: He is having meaning.
0: చర్యల్లో పాల్గొంటున్నారు.
1: He does wicked action.
0: అప్పటికప్పటికి మాత్రమే ఆనందాన్ని అనుభవించినట్టుగా షో చేస్తున్నారు. కానీ
1: He puts up a show as if he is having happiness.
0: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మల ముసుళ్ల పండగ అన్నాడు. ముందున్నది ఈ యొక్క బాధలు.
1: There lies ahead the result, consequence.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకురోరన్నా. అందము ప్రాయము ఉన్నత శక్తి ఉందని నిక్కకురోరన్నా.
1: You have got all the beauty and age and don't pride yourself.
0: ముందున్నదిగా తొందరలోని ముసలితనమ్మల ముసుళ్ల పండగ. ముసుళ్ల పండగ.
1: There lies ahead the old age crocodile.
0: ఓ తైతే తైతే తై బొమ్మ, దీని తమాషన తోలు బొమ్మ.
1: ఓ టాయ్, వై డూ యూ డాన్స్? ఇట్స్ ద టాయ్ ఆఫ్ ద
0: సీన్. ఇది తోలు బొమ్మని.
1: ఇట్ ఈస్ జస్ట్ ద టాయ్.
0: ఈ తోలు బొమ్మ నిమిత్తమై ఎందుకు నీవు తొందరపడ్డావు? కనుక ఆధ్యాత్మిక మార్గములో ఈ పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత విషయాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ ఇన్ స్పిరిచువల్ పాత్ యూ షుడ్ హ్యావ్ ఆల్ ద నోబుల్ ఫీలింగ్.
0: కనుక అన్నిటికీ నీ మనసే కారణం.
1: For everything, mind is responsible.
0: కనుక మనసును కొంతవరకు అదుపులో పెట్టుకోవాలి.
1: Therefore, you should have control.
0: మనసు
1: control on the mind.
0: అది వినకూడదు.
1: You should never leave the mind anyway.
0: కొంత కాలము తీసుకుని, is it good or bad? Is it right or wrong? కొంత విచక్షణ జ్ఞానంతో విచారణ చేసి ముందుకు పోవాలి.
1: Take some time, discriminate whether it's good or bad, right or wrong, and then do.
0: కానీ ఈ విచారణకు టైం తీసుకోవటం లేదు.
1: బట్ యూ డోంట్ టేక్ టైమ్ టు డిస్క్రిమినేట్.
0: మనసు కోరినట్టుగా తక్షణమే దాన్ని అనుసరిస్తుంటున్నాం.
1: ద మూమెంట్ మైండ్ థింగ్స్ యూ ఇమీడియట్లీ ఫాలో.
0: ఇది మానవునికి సరి అయిన మార్గము కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ద రైట్ పాత్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కాన
1: సో
0: మానవుడు ఈ మనస్తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే
1: వెన్ హ్యూమన్ బీయింగ్ ట్రైస్ టు అండర్స్టాండ్ ద
0: మైండ్, మానవుడు దేవుడిగా రూపొందుతాడు.
1: Human being becomes God.
0: Manava.
1: This manava.
0: ఈ మానవ అనగా ఏమిటి?
1: What do you mean by manava?
0: దేవుడు. ఈ దేవుడు అనగా ఏమిటి?
1: Manava means God.
0: దేవుడు అనగా ఏమిటి?
1: What do you mean by God?
0: దేవుడు.
1: దేవుడు
0: అనగా దినము కానివాడు దేవుడు. ఇది సరైన అర్థం. దినము కానివాడు దేవుడు. దే.
1: The one that's not the day is Deva, God.
0: డే అనేటువంటిది ఎట్లతో దేనితో కూడి ఉంది?
1: హౌ డు యూ ఫైండ్ దిస్? డే
0: రాత్రింపగలతో కూడి ఉంటుంది.
1: ద డే ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద డే అండ్ నైట్.
0: కనుక రాత్రింపగలు లేనివాడు దేవుడు.
1: గాడ్ ఈస్ ద వన్ హూ హాస్ నైదర్ డే నార్ నైట్.
0: రాత్రింపగలతో కూడినది దినము.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది డే దట్
0: దినము నుండి వచ్చినటువంటిది దైవము.
1: గాడ్ ఈస్ బియాండ్ దిస్ డే అండ్ ద నైట్.
0: కనుకనే భగవంతునికి రాత్రింపగలే లేదు.
1: So God has no day and night. He has no pain and pleasure.
0: పాప పుణ్యములు లేవు.
1: He has no sin or merit.
0: అధిక అల్పత్వములు లేవు.
1: He has no high or low.
0: అంతా సమత్వమే.
1: Everything equanimity.
0: అటువంటి భగవత్ తత్వాన్ని మనము విశ్వసిస్తూ ఆరాధిస్తూ అలాంటి భగవంతునికి ఎలాంటి కలంకము మనం చెప్పిస్తున్నాం?
1: We have to understand, we should worship, and what kind of feeling we have.
0: మన యొక్క నడతలను పురస్కరించుకొని ఏ భగవంతుని కొడుకు చెడ్డ పేరు వస్తున్నాయి.
1: God also gets the blame because of our behavior.
0: కానీ భగవంతుడికి ఏమాత్రం చెడ్డ పేరు కాదు.
1: గాడ్ విల్ నెవర్ గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: దేనికి తాను లొంగడు.
1: యూ విల్ నెవర్ సబ్మిట్ హిమ్సెల్ఫ్.
0: అన్నిటికీ అతీతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వాడు.
1: హీ ట్రాన్సెండ్స్ ఎవ్రీథింగ్.
0: ఏనుగునికి ప్రయాణం చేసినటువంటి కుక్కలు చూసి మురుగుతాయట.
1: ద వన్ హూ గోస్ ఆన్ ది ఎలిఫెంట్ ద డాగ్ స్టార్ట్ బార్కింగ్.
0: కుక్కలు చూసి మురుగుతూ ఏనుగు తోక కూడా అల్లాడింది.
1: యాజ్ డాగ్ స్టార్ట్ బార్కింగ్, ఈవెన్ ది ఎలిఫెంట్ విల్ నాట్ బ్యాక్ ఇట్స్ టెయిల్.
0: దైవత్వానికి వచ్చినటువంటి లోపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద లాస్ సస్టైన్ బై గాడ్?
0: అన్ని నీకే లోపం.
1: ద లాస్ ఇస్ సస్టైన్ బై యూ.
0: లోపం అయిపోతున్నావు.
1: యూ విల్ లూజ్ ఎవ్రీథింగ్.
0: అట్టు కాకూడదు.
1: ఇట్ షుడ్ బి లైక్ దట్.
0: దైవాన్ని విశ్వసించినటువంటి మానవుడు,
1: మ్యాన్ విత్ ఫెయిత్ ఇన్ గాడ్,
0: దివ్యమైనటువంటి యొక్క నడక లోపల, దివ్యమైన భావం లోపల, దివ్యమైన ప్రవర్తన లోపల జీవితాన్ని గడుపుతూ రావాలి.
1: He should spend his life in the divine path, in the divine way, in the divine behavior.
0: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
1: God is the form of love.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Start the day with love.
1: Start the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to

0: Savitri, she was born here. She could bring back to life the dead husband, fighting the god of death, Yama.
1: Gataji udagu patim bratikim chiyamugel che Savitri Bharata Sadvikade Tana Satya Mahimache Davagni Challarche Tana Satya Mahimache Davagni Challarche Truti Chandramati Bharatiya Gade.
0: Because of his truthfulness, the entire the forest fire was just put off and everything is calmed down by Chandramati. She belongs to this country.
1: Kulasati Twamu Agnigunda Naprakatinche Sita Bharata Dhara Jatagade.
0: Sita, the mother, the daughter of Mother Earth, in fact she could prove, demonstrate her chastity passing through the fire.
1: Kinisi durmada kiratiyu bhuti gavinchi damayanti bharata ramanigade.
0: Damayanti, also a lady, a great noble soul of this country, could put down all those wicked people.
1: Kulasatitvamu agnigundana prakatinche Sita Bharata Dhara Jatagade. Kinisi Durmada Kiratiyu Bhuti Gavinche Dhamayanti Bharata Ramanikade.
0: Sita
1: Satpa Sagaravesti Tachmatalamunam Bharata Dhata Pativrata Prabhava Bhava Sampannata Kugade Pantabhumi.
0: Sita could show to the world her character passing through the test of the fire. It was Damayanti who could put down all the wicked people, and this is the land of all sanctity, of all chastity.
1: Bharata Deshamanandu Pavitramaitvanti Yokka Stri Shakti Anetvanti Dantri Ananta Kalam Nundi Kudanu Bharata Desham Rakshimpabadutu Vachindi.
0: In the sacred land of Bharat, the power of women has been safeguarded since ancient times.
1: Bharatiyula Vangmayamaina Vedamuru Gayatri Biddale.
0: The spiritual literature of Bharat, the Vedas, are the children of Gayatri Mantra.
1: Gayatri Chandasam Mata. Vedamulaku Tali Gayatri.
0: Gayatri is the mother of Vedas.
1: Gayatri Sarvatra Vyapinchina 20th Shakti.
0: Gayatri is the mighty power spread everywhere.
1: Bharata Desamande Kaka Itara Desamananda Kudanu Ee Yokka Shakti Sarvavyapakamai Sarvantaryaviyai Sarvabhutantaratmayai Prakashistu Untunnadi.
0: The power of Gayatri is not only spread here in Bharat, all over the world, in all foreign countries, so that the power is enjoyed and experienced by the human society.
1: Vivida Deshamulandu ee Gayatriki vivida namamunu yerparchi aa namamu cheta aya desham varu prarthistu aa desham yokka anugrahaniki gurikavutu vacharu.
0: Gayatri is worshipped in different names in different countries, and people are the recipients of the divine grace of Mother Gayatri.
1: Bharatiyulu ee Gayatrini aneka perlato aneka roopamulato aaradhistu aanandistu tama jeevitamunu saarthakam gaavinchukuntu vacharu.
0: Bharatiyas redeem their life worshipping Gayatri in different names and forms.
1: Modati name peru Satyavati.
0: The first name is Satyavati.
1: Rendavu peru Angavati.
0: The second name is Angavati.
1: Mudavu peru Anyavati.
0: Third name Anyavati.
1: నాలుగో పేరు నిదానవతి.
0: ఫోర్త్ నేమ్ నిదానవతి.
1: సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి అనేటువంటి పవిత్రమైనటువంటి యొక్క నామమును వారు ఏర్పరచుకుని ఆ నామస్వరూపము చేతనే తమ యొక్క జీవితమును సార్థకం గావించుకుంటూ వచ్చారు ప్రాచీనుడు.
0: ద ఏన్షియన్స్ వర్షిప్ గాయత్రి విత్ దీస్ నేమ్స్ సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి అండ్ వర్క్ ఫర్ ద రిడెంప్షన్.
1: సత్యవతి అనగా
0: సత్యవతి మెంట్
1: పాలయందు ఒక్కొక్క బిందువునందు కూడాను వెన్న ఉంటున్నది.
0: ఇన్ మిల్క్ ఎవ్రీ డ్రాప్లెట్ హ్యాస్ బటర్.
1: పాలయందు ఏ భాగంలో చూచినప్పటికీ ఈ వెన్న తాను సాక్షాత్కరిస్తూ వచ్చింది.
0: ఎనీ పార్ట్ ఆఫ్ ద మిల్క్ విల్ షో ద బటర్.
1: అటులనే ఈ ప్రపంచమనేటువంటి యొక్క బాండమునందు ఉన్నటువంటి జీవరాశులు ఎందు ఒక్కొక్క జీవరాశి ఎందు కూడాను దైవత్వం అనేటువంటి ఆత్మతత్వము వెన్న రూపం ధరించి ఉన్నదని ఆనాటి వారి విశ్వాసం.
0: ఏన్షియన్స్ బిలీవ్డ్ ఇన్ దిస్ కంటైనర్ ఆఫ్ దిస్ ఎంటైర్ వరల్డ్ ఆల్ బీయింగ్స్ హావ్ గాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ యాజ్ వి ఫైండ్ ద బటర్ ఇన్ ద మిల్క్.
1: ఏ జీవి ఎందు కూడాను ఆత్మతత్వం లేకుండా ఉండడానికి వీలు లేదు.
0: There is no being without atmic principle.
1: Sarvabhutantaratma aneetvanti saathaka naamanni thana andukundi.
0: In fact, she has got this attribute that she is present in all of the beings.
1: Anni jeevulu endu undinatvanti aatma tattamu okkate ani kudanu nirupinchutu vachindi.
0: It also clearly proves the basic fact that the same atmic principle is uniform.
1: Sat vipra bahudha vadanti. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక పేర్లతో ఆ యొక్క దేవుని అనుభవిస్తూ వచ్చారు.
0: ట్రూత్ ఈజ్ వన్ యట్ స్కాలర్స్ వర్షిప్ గివింగ్ డిఫరెంట్ నేమ్స్.
1: ఇంకా అన్యవతి.
0: సెకండ్ అన్యవతి.
1: ఈ అన్యవతి అనగా పంచభూత స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వమే.
0: అన్యవతి సింబలైజెస్ ద డివినిటీ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: స్పర్శ, రూప, రస, గంధములు.
0: These are the five senses that are represented in the divinity that is Anyavati. The sense
1: ee panchabhutamulu kotishwarana modalukoni kooti peda varaku sarva jeevulu endukudanu samatvangane prakashistu untundadi.
0: The five elements are equally distributed and shine forth right from a pauper to a millionaire.
1: Ee panchabhutamulane entundi jeevithamu jagatlo kaanaraadu.
0: There's no life without these five elements.
1: ye deshamunandaina ye kaalamunandaina panchabhootamule pradhanamainatvanti pranamudu.
0: Any country, anywhere, at any point of time, the five elements form the basic principle of life.
1: Kaana samasta prapanchamunu kudanu ee panchabhootam swaroopame anyavati aneetvanti peruto vaaru aaradhistu vacharu.
0: Therefore, the five elements form the basic principle for this entire world referred to as anyavati.
1: ఇంకా అంగవతి మూడవ పేరు.
0: థర్డ్ నేమ్ అంగవతి.
1: ఈ అంగవతికి ఒక్కొక్క ఆకారములకు ఒక్కొక్క చిహ్నమును గుర్తింపజేస్తూ వచ్చింది.
0: అంగవతి రిఫర్స్ టు ఎ పర్టికులర్ ఫామ్ టు ఎ పర్టికులర్ నేమ్.
1: ఈశ్వరుడు అనగా అతనికి త్రిశూలధారి అని, ముక్కంటి అని అనేక విధములుగా కొన్ని గుర్తులు తెప్పించి ఈ యొక్క ముక్కంటి అయినటువంటి వాడు, త్రిశూలధారి అయినటువంటి వాడు, దమరకం చేపట్టినటువంటి వాడు ఈశ్వరుడు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఈశ్వరుని కొన్ని గుర్తులు ఏర్పరిచి బోధిస్తూ వచ్చింది.
0: దే హావ్ అట్రిబ్యూటెడ్ సర్టన్ ఇన్సిగ్నియా ద సైన్స్ టు లార్డ్ ఈశ్వర దట్ హీ హాస్ గాట్ ద ట్రైడెంట్ విత్ హిమ్, దట్ హీస్ త్రీ ఐడ్ ఆల్వేస్ హాస్ గాట్ దిస్.
1: విష్ణు అనగా శంకర చక్రధారి అయినటువంటి వాడు.
0: Vishnu is the one who has got this wheel and the counter maze.
1: Alankara swarupudu aneetvanti yokka tattvani kudanu nirupistu bodhisthu vachindi ee angavati.
0: And Vishnu is always after decoration. This is the fact demonstrated.
1: Saraswati anaga veena vaani.
0: Saraswati has got with her veena.
1: Saraswati, Bhagavati, Bharati, Purneendi Bimbanana.
0: Saraswati, Bhagavati, Bharati, పూర్ణేందు బింబానన.
1: ఈమె సర్వశక్తిమయమైనటువంటిది.
0: షీఈస్ ఆల్ పవర్ఫుల్.
1: ఆమె హస్తమునందు వేణువును ధరించి అనగా వీణను ధరించి ఆ వీణానాదమే బ్రహ్మనాదంగా భావిస్తూ ఉందమని ప్రబోధిస్తూ వచ్చింది.
0: సరస్వతి టాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద డివినిటీ హోల్డింగ్ Veena on her hand, the beautiful instrument, and that the melodious music is the nada, the sound of Brahman.
1: Ganapati anaga gajamukhamunu darinchi.
0: Ganapati has got the face of an elephant.
1: Pedda bojja cheta
0: with a big stomach.
1: Taanu andariki aaradha devanga nilchutu vachadu.
0: Stands there receiving worship by everybody.
1: Ye subhakaryamunu cheyavalsi vachinappatikini
0: for any
1: ye pavitramaina karyamunu cheyavachinappatikini మొట్టమొదట గణపతిని పూజించటం, తదుపరియే ఇతర దేవతలను ఆరాధించటం జరుగుతూ వచ్చింది.
0: ఆన్ ఆల్ ఆస్పిషియస్ ఒకేషన్స్ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ఎనీ సీక్రెట్ యాక్ట్ వి వర్షిప్ లార్డ్ గణపతి, దేర్ ఆఫ్టర్ వి వర్షిప్ అదర్ డైటీస్. కొన్ని రకమైనటువంటి
1: నియమ నిష్ఠలను మాత్రమే నియమింపజేసినటువంటిది ఇది అంగవతి.
0: దేర్ఫోర్ అంగవతి లేస్ ఎంఫసిస్ ఆన్ సర్టన్ ప్రిన్సిపల్స్ అండ్ ద డిసిప్లిన్ టు బి ఫాలోడ్ ఇన్
1: వర్షిప్.
0: Next one is Nidanavati.
1: ఈ నిదానవతి అనేటువంటి యొక్క ఆమె యొక్క ప్రబోధలు శ్రవణం.
0: The teaching of Nidanavati includes these: listening,
1: కీర్తనం,
0: singing,
1: విష్ణు స్మరణం,
0: chanting,
1: పాదసేవనం,
0: service,
1: వందనం,
0: salutation,
1: అర్చనం,
0: worship,
1: దాస్యం,
0: servitude,
1: స్నేహం,
0: friendship,
1: ఆత్మనివేదనం,
0: and surrender.
1: ఈ నవవిధ మార్గములు యందు దైవమును ఆరాధించి జీవితం సార్థకం గావించుకోమని ప్రబోధించేటువంటిదే నిదానవతి.
0: నిదానవతి టీచెస్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ యు హావ్ టు వర్క్ ఫర్ అవర్ లిబరేషన్ ఫాలోయింగ్ దీస్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్.
1: సరస్వతి, అంగవతి, అన్యవతి, నిదానవతి ఈ నాలుగు దేవతల యొక్క స్వరూపమే ఈ యొక్క జగత్ స్వరూపము.
0: ద వరల్డ్ ఈజ్ సింబలైజ్డ్ బై దీస్ ఫోర్ ఫార్మ్స్, సత్యవతి, అంగవతి, అన్యవతి అండ్ నిదానవతి.
1: దీనిని పురస్కరించుకుని ప్రకృతికి స్త్రీ అని పేరు పెట్టు వచ్చారు.
0: ఇట్స్ ఫర్ దిస్ రీజన్ ద ప్రకృతి నేచర్.
1: ఏ దేశం వారైనా కానీ మాతృభూమి అంటారు కానీ పితృభూమి అని చెప్పారు.
0: Let him be of any country, everyone refers to his country as the motherland.
1: Motherland.
0: Motherland.
1: ఈ మదర్కు ఇచ్చినటువంటి యొక్క ప్రాముఖ్యత ఇంత ఘనమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: That is the mighty importance given to mother.
1: ఇంతే కాదు.
0: Not only this.
1: దైవాత్మ స్వరూపమైనటువంటి యొక్క విష్ణువు కాని, ఈశ్వరుడికి కాని, ఇంకే విధమైనటువంటి యొక్క రంగనికి కాని, కృష్ణుడికి కాని, అందరికి కూడాను స్త్రీ మొదలు, పురుషుడు తరువాత.
0: Even deities, gods, may be that be Vishnu, Shiva or Krishna, have first woman name first and their name
1: Lakshmi
0: next.
1: Lakshmi Narayana.
0: Like Lakshmi Narayana.
1: Narayana Lakshmi ani evaru pilivaru kada.
0: No one says Narayana Lakshmi.
1: Ekkade gaani purushulaku mundu pratham sthanam ivvaledu.
0: Anywhere men are not given first position.
1: Motta motta streeke pradhanamaitundi sthanam icharu.
0: Priority is given to women first.
1: Inka Ishwarini endukudanu Parvati Parameshwarudu antaru. పరమేశ్వర పార్వతి అని ఎవరు చెప్పారు?
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఈశ్వర పీపుల్ సే పార్వతీ పరమేశ్వర, నో వన్ వుడ్ సే పరమేశ్వర పార్వతి.
1: అదే విధంగానే
0: లైక్ వాయిస్
1: రాధాకృష్ణ,
0: పీపుల్ సే రాధాకృష్ణ.
1: రాధ అనగా ఎవరు?
0: హూ ఇస్ రాధ?
1: ఏదో ఒక పరమభక్తురాలు కాదు,
0: నాట్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
1: రాధ,
0: రాధ
1: దాన్ని తిప్పి చదివినప్పుడు ధరా, ఇదే ప్రకృతి.
0: If you read it in the reverse order, it is dhara, nature.
1: Dhara means prakriti.
0: Dhara is prakriti, nature.
1: Anaga ee Lakshmi, ee Parvati, ee Radha, veerandaru kodanu stree roopam dharinchinatundi prakriti swaroopule.
0: It only means Lakshmi, Parvati, Radha. These women signify, represent the nature, prakriti.
1: Kanuka stree yokka pradhanata ee naatikaina kodanu bharatiyulu gurtinchi,
0: the importance of a woman should be recognized by Bharatiyas at least today.
1: Streelu kevalamu bala abalalu kaani,
0: that women are not weak,
1: sabalalani,
0: that they are strong,
1: atyavasaramu,
0: and that fact has to be recognized.
1: Ye gruhamaina kudanu
0: any residence
1: abhruddhiki raavalannannanu
0: is to progress,
1: keertini pondavalannannanu
0: to earn repute,
1: sathyata sadhinchavalannannanu
0: in order to be successful and respected.
1: Streeye mukhya kaaranamu.
0: Woman is the prime cause.
1: కనుక ఇట్టి గృహమునికే కాక దేశమునికే కాక విశ్వమునికే ఒక ఆరాధన దేవత అయినటువంటిది స్త్రీ రూపము.
0: Therefore, the form of a woman is so important at home for the country and the entire universe.
1: ప్రాచీన కాలం నుండి ఈ భారతదేశమునందు ఇలాంటి పవిత్రమైనటువంటి ఆచారములు అలవర్చుకుంటూ వచ్చారు.
0: These practices have been followed since ancient times by Bharatiyas.
1: ఈ గృహమునకు ఆమెకు గృహలక్ష్మి అని పేరు పెట్టారు.
0: For a happy home, she is called Grihalakshmi.
1: అనగా గృహమునందు ఎన్ని విచారములు, ఎన్ని కష్టములు, ఎన్ని బాధలు ఉండినప్పటికీ నవ్వుకుంటూ ఆనందంగా ఈ గృహము యొక్క కీర్తిని నిలబెట్టే నిమిత్తమై తన జీవితాన్ని త్యాగం చేసేటువంటి వారు స్త్రీలు.
0: Women would sacrifice everything so that everybody would get away from the anxieties, worries and problems.
1: స్త్రీల యందు ఏడు విధములైనటువంటి శక్తులు ఉంటున్నాయి.
0: A woman has seven faculties.
1: సత్యము,
0: ట్రూత్,
1: ప్రేమ,
0: లవ్,
1: ధర్మము,
0: ధర్మ,
1: త్యాగము,
0: సాక్రిఫైస్,
1: సహనము,
0: టాలరెన్స్,
1: సానుభూతి,
0: కంపాషన్,
1: ఆనందము,
0: అండ్ బ్లెస్.
1: ఈ ఏడు శక్తులు కూడా కూడినటువంటిది ఈ స్త్రీ.
0: A woman is the combination of all these seven faculties.
1: ఈ స్త్రీ వల్లనే గృహము కాని, వ్యక్తులు కాని, సంతానం కాని, దేశవ్యాప్తి కావడానికి, సత్కీర్తిని తేవడానికి, ఆనందాన్ని అందించడానికి, శాంతి భద్రతను చేకూర్చడానికి ఈ స్త్రీలే మూల కారణం.
0: A woman is main cause for the peace, prosperity, advancement, progress, welfare, reputation, respect, either at home or at the individual level through her progeny all over the country.
1: కనుక
0: సో
1: భారతీయులు ఇల్లును చూచి ఇల్లాను చూడు.
0: Therefore, Bharatiya says, first look at the home and then the lady behind.
1: ఈ గృహము అనేటువంటిది స్త్రీలకు ఒక ప్రతిష్ట స్థానమైనటువంటి ఒక దేవాలయము.
0: Home is a prestigious residential abode, a temple for a woman.
1: గృహలక్ష్మి అనేటువంటి టైటిల్ ఇచ్చింది.
0: So woman has the title Grihalakshmi.
1: ఇంతే కాదు.
0: Not only this.
1: పతికి ఏమైనా కొన్ని అవస్థలు, కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవించినప్పుడు,
0: when husband faces certain problems, difficulties,
1: ఆ బాధల్లో అర్ధభాగము తాను పొంది,
0: she shares half the burden,
1: అతనికి సరైనటువంటి ఒక సహాయం చేసి,
0: and she renders help that
1: అతని కీర్తి ప్రతిష్టలు నిలబెట్టుకోవటం కోసమని ప్రాణములు కూడా త్యాగం చేసేటువంటి వారు స్త్రీలు.
0: A woman is ready to sacrifice her life for the respect and the reputation of the family.
1: ఈ త్యాగమునకు పుట్టినిల్లు స్త్రీని.
0: A woman is the embodiment of sacrifice.
1: కాని పురుషులు ఎందు ఇట్టి త్యాగం లేదు.
0: Such sacrifice is not there among men.
1: ఇట్టి త్యాగం పురుషులు ఎందు ఉండినప్పటికీ అది స్వార్థము, స్వప్రయోజనంతో కూడి ఉంటుంటుంది.
0: Though man has sacrificed, it is utterly selfish.
1: కాని స్త్రీల ఎందు స్వార్థరహితమై ఉండినటువంటి ఈ త్యాగము.
0: But sacrifice is selfless among women.
1: స్వప్రయోజన రహితమై ఉండేటువంటి ఈ త్యాగమునకు,
0: it is never for self-interest.
1: భారతీయులు ఎంతనో గర్వించవలసినటువంటిది.
0: భారతీయులు should feel proud of
1: woman. ఎంతనో ఆదర్శంగా పొందవలసినటువంటిది.
0: In fact, this ideal should be followed.
1: ఇలాంటి స్త్రీల వల్లనే భారతదేశం ఈనాటికి కూడాను ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరములు కలిగినప్పటికీ, ఎన్ని కష్టములు, ఎన్ని నష్టములు, ఎన్ని దుఃఖములు, ఎన్ని పరదేశీయుల యొక్క బాధలను కూడాను సహించి దీన్ని కాపాడుతూ వచ్చింది.
0: Because of such ideal womanhood, Bharat should continue and live up to the expectations in spite of all foreign invasions, the conquests, difficulties and problems.
1: వీళ్ళు ఏ విధంగా సాధిస్తూ వచ్చారు?
0: How could they achieve this?
1: వీరు ఒక సిపాయిలుగా జగత్తుకు ఆదర్శంగా చూపించాల్సి వచ్చారు.
0: As Gita already stated, they were as army soldiers and a certain idea.
1: వీరి ఆయుధములు ఏమిటి?
0: What were their weapons?
1: సత్యము,
0: ట్రూత్.
1: ఎలాంటి పరిస్థితులు ఏందే కూడాను స్త్రీలు అసత్యములకు ఏమాత్రం ముందుపోరు.
0: A woman will never step forward to speak lies.
1: ఏదో కొంతమంది తెలియనటువంటి వారు కొంత పొరపాటు జరగవచ్చును, కానీ
0: అన్నోయింగ్లీ దే మే కమిట్ మిస్టేక్స్.
1: భారతదేశమే కాక అన్ని దేశముల యందుకూడాను ప్రతి స్త్రీ కూడాను సత్యాన్ని ప్రేమిస్తారు, సత్యాన్ని వరిస్తారు, సత్యాన్ని ఆరాధిస్తారు.
0: నాట్ ఓన్లీ ఇన్ భారత్, ఇన్ ఆల్ కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉమెన్ స్పీక్స్ ట్రూత్, ఫాలోస్ ట్రూత్, వర్షిప్స్ ట్రూత్.
1: ధర్మమును పోషించుతూ వచ్చినటువంటిది స్త్రీలే.
0: ఇట్స్ ద ఉమెన్ హూ అప్హోల్డ్, సస్టైన్స్
1: తన గృహధర్మం కాని, బ్రహ్మచర్య ధర్మం కాని, వానప్రస్థ ధర్మం కాని, సాన్యాస ధర్మం కాని, నాలుగు ధర్మములు కూడా పోషిస్తూ వచ్చినటువంటి వారు స్త్రీలే.
0: ఇట్స్ ద ఉమెన్ హూ ఫాస్టర్స్ ధర్మాద కోడ్ టు బి ఫాలోడ్ ఎయిదర్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ఎ రిక్లూజ్, ఎయిదర్ ఎట్ లెవెల్ ఆఫ్ ఎ హౌస్ హోల్డర్ ఆర్ ఎ రినన్షియంట్.
1: కనుకనే వేదము కూడాను సత్యం వద, ధర్మం చర, ఈ రెండింటిని కూడాను ప్రపంచానికి బోధిస్తూ వచ్చింది.
0: Therefore, Veda taught to the world, speak truth, follow righteousness.
1: ఆనాడు జనక మహారాజు తన సమావేశం లోపల తనకు ఎవరు ఈ యొక్క పట్టమును అందించాలి అనేటువంటి విచారణ జరిపినప్పుడు,
0: In that congregation, when the king Janaka wanted to know from whose hands he is to receive the degree, though a mighty scholar, Yajnavalkya, was there, she received the degree there at the convocation from the hands of Gargi.
1: ఆనాటి ప్రవరులు, ఆనాటి యోగులు, ఆనాటి మహర్షులు కూడాను స్త్రీలకు ఇన్ని విధమైనటువంటి గౌరవాన్ని అందిస్తూ వచ్చారు.
0: Citizens, sages and saints respected women in those days.
1: స్వార్థ సప్రయోజనంతో కూడినటువంటి ఒక పురుషుడు ఈ స్త్రీల యొక్క విలువను క్రమక్రమేణా తగ్గించుతూ వచ్చారు.
0: Man full of selfishness and self-interest started disrespecting the woman day by day.
1: కేవలం పురుషులే కాదు.
0: Not only men.
1: కొంతమంది సన్యాసులు, మహనీయులు వీరు కూడాను ఈ విధమైనటువంటి యొక్క భావమును పురస్కరించుకుని స్త్రీలకు ఉన్నత స్థానం అందించలేకపోయారు.
0: నాట్ ఓన్లీ మెన్ అలోన్, పీపుల్ ఆఫ్ టోటల్ సాక్రిఫైస్, నోబుల్ పీపుల్, గ్రేట్ సో కాల్డ్ గ్రేట్ పీపుల్ ఆల్సో స్టార్టెడ్ డిస్రెస్పెక్టింగ్ విమెన్.
1: మతంగ మహర్షి భక్తురాలైనటువంటి యొక్క శబరిని తన ఆశ్రమంలో చేర్చుకోవడానికి అనేక మంది ఋషులు అడ్డు తిరిగారు.
0: వెన్ ద సేజ్ మతంగ wanted to have this lady Shabari in his ashram, many sages objected.
1: Shabari sadgunavanturalu,
0: Shabari
1: sadacharavanturalu, satsilavanturalu.
0: Shabari is virtuous, noble, full of character.
1: Atti pavitramaitunte hrudayanni gurtinchinatunte maharishudu kabatti matangudu aamiki avakasam icchadu.
0: Sage Matanga could know that Shabari is a sacred soul and therefore gave place in his hermitage.
1: Gurtinchukovadaniki kuda oka prapti undali.
0: In fact, one should deserve to know the chastity, the character of a woman.
1: Kali, ee kaliyuga prabhavam cheta,
0: because of the effects of Kali,
1: ee yokka chadu sanjala cheta,
0: because of modern education,
1: kevalamu streelante oka aatabommalaga varu bhavistu unnaru.
0: They consider women as toys or puppets.
1: Kaadu kaadu.
0: No.
1: Deshamunu uddharinchetunti varu,
0: in fact, they are the emancipators. దేశమునకు
1: ఆదర్శాన్ని అందించేటువంటి వారు,
0: దే ఆర్ ది ట్రూ ఐడియల్.
1: దేశం యొక్క మంగళకరమైనటువంటి యొక్క గుణగణములు ప్రకటించేటువంటి వారు,
0: దే హావ్ గాట్ ఆల్ ది ఆస్పిషియస్ క్వాలిటీస్.
1: స్త్రీలే,
0: దే ఆర్ విమెన్ అలోన్.
1: ఈ సత్యాన్ని వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: దే హావ్ నాట్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్.
1: గుర్తించినప్పటికీ వారు దానిని ఏమాత్రం కూడా లక్ష్యం చేయటం లేదు.
0: దో దే రికగ్నైజ్, దే వర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ఇట్.
1: ఇదే పురుషుల యొక్క అలక్ష్యము.
0: దిస్ ఈస్ ది టోటల్ నెగ్లిజెన్స్ ఆఫ్ మ్యాన్.
1: కేవలం స్త్రీలను ఒక వంటవారిగా, ఒక వంటింటి అధికారిగా భావించుకుని, అనుభవించుకుని ఈ యొక్క సంతోషాన్ని అనుభవిస్తూ కేవలం స్త్రీల యొక్క శక్తి సామర్థ్యాన్ని మర్చిపోతూ వచ్చారు.
0: విమెన్ వర్ ట్రీటెడ్ యాజ్ కుక్స్ కన్ఫైన్ టు ద ఫోర్ వాల్స్ ఆఫ్ ద కిచెన్. మ్యాన్ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఆల్ హర్ సర్వీసెస్, ఫర్ గెటింగ్ దర్ కెపాసిటీస్,
1: పొటెన్షియాలిటీస్. మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ బిహైండ్ దిస్?
1: ఇల్లాలు ఆ పేరుకు తగినటువంటి సార్థకతను సాధించే నిమిత్తమై ఆ ఇంటిలో వంటలనంత వండుకుని పతులకు, పిల్లలకు సరైనటువంటి ఆరోగ్య ఆనందమును అందించే నిమిత్తమై పవిత్రమైన ఆహారాన్ని ఆవిర్భవింప చేస్తూ వచ్చారు.
0: ఉమెన్ ఇస్ కాల్డ్ ఇల్లాలు, ద వన్ హూ కుక్స్ ఎట్ హోమ్ ఫర్ ది హెల్త్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హస్బెండ్ అండ్ ద చిల్డ్రన్ అండ్ వుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
1: నేడు నిన్న వచ్చినటువంటివి పద్మశ్రీ, పద్మవిభూషణ టైటిల్స్.
0: The national titles like Padma Shri, Padma Vibhushan are the just of the recent years.
1: ఒక్క స్త్రీలకు మాత్రమే ఈ పవిత్రమైనటువంటి యొక్క బిరుదులంతా అందిస్తూ వచ్చారు.
0: In fact, in ancient times, women were honored with these titles.
1: ఇల్లాలు,
0: ఇల్లాలు,
1: గృహలక్ష్మి,
0: గృహలక్ష్మి,
1: ధర్మపత్ని,
0: ధర్మపత్ని,
1: అర్ధాంగి,
0: అర్ధాంగి.
1: ఈ టైటిల్స్ ఎవరికి వచ్చినాయి?
0: Who got these titles?
1: కనుక వారు చేసేటువంటి యొక్క ఆచరణను, వారి భావములను, వారి త్యాగములను, వారి గుణగణములను కూడాను ఆదర్శం చేసుకునే వీరికి ఇన్ని టైటిల్స్ అందించుకున్నారు.
0: విమెన్ హ్యాస్ గాట్ ఆల్ దీస్ టైటిల్స్ బికాస్ ఆఫ్ అవర్ ప్రాక్టీసెస్, ట్రెడిషన్స్, ఫీలింగ్స్ అండ్ సాక్రిఫైస్.
1: కానీ ఈ కలి ప్రభావం చేత,
0: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి,
1: ఉద్యోగములు చేయ యువతులందరూ పోగా గృహకృత్యములు తీర్చు గురుణులేరి అని క్వశ్చన్ వేస్తూ వస్తున్నారు.
0: Now they started putting a question like this: if women are to go seeking jobs and work in the offices, who will attend to household work?
1: Aalu magaliruvunu officeulaku poga intini poshinchu yuvatuleri.
0: If husband and wife they go to the office on job, who will take care at home?
1: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగ తమ బాలురకు నేర్పు తల్లులేరి.
0: ఇఫ్ దీస్ విమెన్ ఆర్ టు గో టు అదర్ స్కూల్స్ యాజ్ టీచర్స్ టీచింగ్ చిల్డ్రన్ ఆఫ్ అదర్స్, హూ విల్ టీచ్ దేర్ ఓన్ చిల్డ్రన్?
1: పుస్తకాలు చేబట్టి పురుషుల వలె పోగా వంట ఇంటిని దుద్దు వనితలేరి.
0: ఇఫ్ దే క్యారీ ఫైల్స్ అండ్ బుక్స్ ఆన్ హ్యాండ్ అండ్ గో టు ఆఫీసెస్, హూ విల్ అటెండ్ హౌస్ హోల్డ్ జాబ్?
1: డబ్బు చేత గలుగు ఇబ్బంది తీరిన,
0: though the financial problems are
1: solved,
0: but yet there's so much thing that is uncared for.
1: ఈ యొక్క కేవలము డబ్బు కొరత కోసం మనం పాటుపడుతున్నారే కానీ గృహం యొక్క పేరు ప్రతిష్టల కోసం ఎవరూ పాటుపట్టలేదు.
0: పీపుల్ వర్క్ టు సాల్వ్ దర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బట్ దే డోంట్ థింక్ ఆఫ్ ది నేమ్.
1: చదవాల్సిందే.
0: ఉమెన్ మస్ట్ నెసెసరీ లెర్న్,
1: చదువుకోవాలి, ఆ చదివిన చదువును ఆచరణలో పెట్టాలి, ఆచరణలో పెట్టినటువంటి దాన్ని ఇతరులకు అందించడానికి ప్రయత్నం చేయాలి.
0: ఎ ఉమెన్ షుడ్ నెసెసరీ స్టడీ ప్రాక్టీస్ ఆల్ ద షీ లెర్న్స్ అండ్ షేర్ విత్ ఎవ్రీబడీ.
1: వీళ్ళు చదవకూడదని, వీళ్ళు అధికారులు కాకూడదని, వీరు ఆఫీసులు పోకూడదని, ఈ విధమైనటువంటి ఒక నిబంధనలు కేవలం స్వార్థంతో నిర్మించినటువంటివి.
0: బట్ ఇఫ్ వీ సే దట్ ఉమెన్ షుడ్ నాట్ హ్యావ్ ఫార్మల్ ఎడ్యుకేషన్, దట్ షీ షుడ్ నాట్ గో టు ఎ జాబ్, షీ షుడ్ నాట్ ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్, దీస్ ఆర్ ఆల్ సెడ్ అవుట్ ఆఫ్
1: ప్రపంచాన్ని పరిపాలించడానికి తగినటువంటి శాంతి భద్రతలు స్త్రీల ఎందే ఎక్కువగా ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎ ఉమెన్ కెన్ కంట్రోల్ ద హోల్ వరల్డ్ ఎన్షూరింగ్ సెక్యూరిటీ.
1: త్యాగభావంలే కాదు ప్రేమభావములు కూడా వారిలో ఉట్టి పడుతుంటాయి.
0: ఎ ఉమెన్ నాట్ ఓన్లీ హ్యాస్ సాక్రిఫైస్ బట్ ఆల్సో
1: లవ్. సందర్భాన్ని పురస్కరించుకుని కొంచెం క్రోధం రావచ్చును, అది తాత్కాలికమైనటువంటివే కానీ ఇది హృదయం నుంచి ఆవిర్భవించినటువంటివి కాదు.
0: Anger may take place in a woman at times. It's purely temporary.
1: స్త్రీ పురుషులకు ముగ్గురికి కూడా ఇద్దరికి కూడాను తగినటువంటి గుణములు ఉంటున్నప్పటికీ కానీ స్త్రీలయందు ఉత్తమ గుణములు, ఆదర్శ గుణములు, ఆనంద గుణములు అధికంగా ఉంటున్నాయి.
0: Though men and women are equal in many of the respects, a woman excels man in her nobility, in her idealism, in her sacred qualities.
1: సావిత్రి పవిత్రమైన చరిత్రను మనం విచారణ చేసినప్పుడు,
0: if you go through the story of Savitri,
1: గత జీవుడైనటువంటి పతిని బ్రతికించుకోవడానికి సర్వ విధములు కూడాను యమునితో కూడా యుద్దం చేసి ఆ యొక్క దీనిని సాధిస్తూ వచ్చింది.
0: సావిత్రి కుడ్ ఫైట్ విత్ గాడ్ ఆఫ్ డెత్ యమ టు రిజరెక్ట్ టు బ్రింగ్ బ్యాక్ హర్ డెడ్ హస్బెండ్.
1: కానీ పురుషులు ఎందు ఎవరైనా ఒక్కరైనా కూడాను గతించినటువంటి యొక్క పతిని సతిని బ్రతికించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వారు ఒక్క చరిత్ర కూడా ఇక్కడ కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నాట్ ఈవెన్ సింగిల్ ఇల్లస్ట్రేషన్ ఆఫ్ ఎ మ్యాన్ హూ వర్క్ స్ట్రగుల్ హార్డ్ టు బ్రింగ్ బ్యాక్ ది డెడ్ వైఫ్.
1: సతి మరణించిన తక్షణమే రెండో వివాహములకు ప్రయత్నం సిద్ధంగా ఉంటారు కానీ సతులు ఆ విధంగా కాదు.
0: ద మూమెంట్ వైఫ్ డైస్ మ్యాన్ ఇస్ రెడీ ఫర్ ద సెకండ్ మ్యారేజ్.
1: ఈ ఆధునిక యుగము లోపల,
0: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్,
1: ఈ వికారమైనటువంటి భావములు అభివృద్ది అయిపోయి
0: the perversions are more,
1: వారికి విరుద్ధమైనటువంటి మార్గం నడచాలని,
0: they want to behave in the opposite direction,
1: ఉద్దేశంతో వారికి అన్ని ఇక్కట్టు కలిగిస్తూ ఉంటున్నారు.
0: they intentionally bring all problems to them.
1: కనుక ఇట్టి పవిత్రమైన మన ప్రాచీన ధర్మమును సంస్కృతిని నిలబెట్టే నిమిత్తమై,
0: in order to uphold the ancient culture and dharma,
1: ప్రతి నెల 19వ తేదీ స్త్రీల యొక్క దినంగా ఏర్పరచుకొచ్చాం.
0: 19th of every month is categorized as the ladies day.
1: కానీ కేవలం నియమించటమే కాదు,
0: it's not merely a lot,
1: చాలా మంది స్త్రీలు దీన్ని అనుసరించి ఆనందించి దీన్ని తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు అందిస్తూ వచ్చారు.
0: Many women have been participating in all activities, encouraging, cooperating with everybody.
1: అనేక మంది రంగంలో పాల్గొంటున్నారు.
0: Many are involved in the activities.
1: ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధి అయినప్పుడు భారతదేశం అనేటువంటిది అన్నిటికీ ఆదర్శవంతమైన దేశంగా రూపొందుతుంది.
0: When we all work together towards this direction for progress, the whole country would prosper.
1: ఈ ధర్మము, ఈ సంస్కృతి, ఈ పవిత్రమైనటువంటి న్యాయము, ఈ పవిత్రమైన ఆదర్శము స్త్రీల వల్లనే ఇది అభివృద్ధి కావాలి కానీ పురుషుల చేత కావడానికి అవకాశం లేదు.
0: A woman can only work for this dharma, the code of conduct, the culture, the justice and idealism.
1: ప్రాచీన సంస్కృతికి ఈ స్త్రీలే దానికి వారసులు.
0: In fact, women are the true legal heirs of ancient culture.
1: కారణం ఏమనగా,
0: why?
1: ప్రాచీన కాలం నుండి కూడా ఈ స్త్రీలు అనేక రకమైనటువంటి దేశోద్ధారం కోసమని పాటుపడి కంకణం కట్టుకున్నారు.
0: Since ancient times, women worked for the emancipation, development of the country.
1: గీతారెడ్డి చెప్పింది.
0: గీతారెడ్డి said.
1: పద్మిని.
0: పద్మిని.
1: ఇలాంటి మహనీయులంతా కూడాను, మహాపతులన్నీ కూడాను ఎంతనో ఆదర్శాన్ని నిరూపించి,
0: సచ్
1: జాన్సీ
0: పద్మిని
1: ఝాన్సీ రాణి ఎంతటి ఘోరమైనటువంటి యొక్క యుద్ధం చేసింది.
0: యు నో వాట్ కైండ్ ఆఫ్ బ్యాటిల్ షీ డిడ్.
1: ప్రాణమునైనా తీసుకుంది కానీ ఈ అపకీర్తికి ఏమాత్రం గురి కాలేదు.
0: షీ వాజ్ రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్. షీ వాజ్ నాట్ ప్రిపేర్ టు లూజ్ హర్ నేమ్.
1: కనుకనే వారిలో త్యాగమునకు గొప్ప స్థానం ఉంటున్నది.
0: దేర్ ఫార్ ద సాక్రిఫైస్ ఫైన్స్ ఎ గుడ్ ప్లేస్.
1: అదే బోధిస్తూ వచ్చింది.
0: దట్ ఇస్ ద టీచింగ్ ఆఫ్
1: న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. ఆ త్యాగము లోపల అమృత బిందువులు ఈ స్త్రీలు.
0: Women are the drops of nectar in earning, working for immortality through sacrifice.
1: ఏదో ఈ యొక్క యుగ ప్రభావం చేత కొంతమంది అటు ఇటు ఉండవచ్చును కానీ హృదయం మాత్రము త్యాగానికి స్థానమైనటువంటిది స్త్రీలు.
0: In response to the effects of Kali age, there are certain exceptions, but yet they are the centers of sacrifice.
1: సమయ సందర్భాన్ని పురస్కరించుకొని,
0: basing on the situation,
1: స్థానబలమును పురస్కరించుకొని,
0: on charity,
1: వారు కొంతవరకు మారవలసి వచ్చింది.
0: And on other grounds, they may show some change.
1: ఎందుకంటే వారికి తగినటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహములు లేకపోతున్నాయి.
0: Because they do not receive enough of needed required cooperation.
1: ముందుకొచ్చి ఈ కార్యంలో మనం పాల్గొనాలనుకుంటే దానికి అనేక అడ్డులు తగులుతున్నాయి.
0: If a woman is to come forward to do a good activity, she finds many objections on her
1: way. సమాజం నందే కాదు, ఇంటిలోనే దాని అభ్యంతరాలు ప్రారంభమవుతున్నాయి.
0: Not only in outer society, even at home, she has many problems.
1: ఇంకా స్త్రీలు ఏమి చేయగలరు?
0: How do you expect women to work?
1: ఇంటి లోపల స్త్రీలకు తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలు ఇచ్చేసి వారిని ముందంజ వేయించాలి.
0: So at home, women should be encouraged. She should be inspired to do what all she likes.
1: గృహమునకు మాత్రమే కాదు,
0: not limited to home,
1: సమాజమునకు మాత్రమే కాదు,
0: not merely society,
1: దేశమునకు మాత్రమే కాదు,
0: not to the country,
1: విశ్వానికి ఆదర్శవంతమైనటువంటి యొక్క దీన్ని వారు చేకూర్చగలరు.
0: This is an ideal principle that should be taken up for the progress of the entire universe.
1: ఏదో కొంతమంది అందులో కొంచెం సరైనటువంటి గుణం లేనటువంటి వారు ఉండవచ్చును.
0: There may be some without these noble qualities.
1: అవంతా మనం లెక్క చేయకూడదు.
0: Let's not bother about them.
1: ఈ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు మంచి లోపలే ఒక చెడ్డ కూడా ఉంటుంటుంది.
0: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. దేర్ ఆర్ సర్టన్ బ్యాడ్ పీపుల్.
1: ఈ చెడ్డ లేకుండా మంచి జరగడానికి వీలు కాదు.
0: Without bad, good can't be done.
1: ఒక కమలా పండు ఉంటుండదంటే,
0: here is an orange fruit,
1: దానిలో లోపల తీయని రసం ఉండినప్పటికీ,
0: within the orange fruit the sweet juice,
1: పైన చేదు చర్మం ఉంటుంటుంది.
0: The outer skin of the orange fruit is bitter.
1: చేదు చర్మం తీసి పారవేయాలి.
0: We have to remove this outer skin that is bitter.
1: మధురమైన రసాన్ని గ్రోలాలి.
0: And we have to accept the
1: sweet juice. వృక్షమునందు కూడాను, జీవిత వృక్షమునందు కూడాను ఈ విధమైన పవిత్రమైనటువంటి శాంతి అనేటువంటి ఫలములు ఉంటున్నాయి.
0: The tree of human life bears the fruit of peace.
1: ఆ యొక్క పీస్ ని మనం అనుభవించాలంటే,
0: in order to experience the piece of fruit,
1: ఆ యొక్క ఫలము పైన ఉన్నటువంటి చెడ్డను మనం తీసివేయాలి.
0: We have to remove the outer skin that is bad and bitter.
1: దానికి మధ్యలో ఉండేటువంటి దుర్గుణములు అనేటువంటి విత్తనములు కూడా తీసి పారవేయాలి.
0: We have to remove the seeds that represent the bad qualities.
1: అప్పుడే మధురమైన రసమును మనం ఆరగించడానికి వీలవుతుంది.
0: Then it is possible to receive the sweet juice within.
1: కనుకనే వేదమునందు కూడాను రసో వై సహ రసముతో కూడినటువంటి హృదయాలు మానవుల యొక్క హృదయాలు.
0: Therefore, the Veda says the human heart should be full of this sweet juice
1: rasa. త్యాగరసము, సత్యరసము, ధర్మరసము స్త్రీలందు అధికంగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ద స్వీట్ జ్యూస్ ఆఫ్ సాక్రిఫైస్, ఇట్ ద స్వీట్ జ్యూస్ ఆఫ్ ట్రూత్, ఇట్ ద స్వీట్ జ్యూస్ ఆఫ్ ధర్మ రైటస్నెస్.
1: ఈ పవిత్రమైన గుణమును ఏ పురుషుడు ఉత్సాహ ప్రోత్సాహంతో అభివృద్ధి గాంచునో ఆ పురుషుడు కూడాను తగినటువంటి యొక్క అభివృద్ధిని పొందుతాడు.
0: ద మ్యాన్ హూ ఫాలోస్ the women with these sacred qualities would also come up in life.
1: Adavaru adavaru ante kemi panikiranaatunte variga bhavistunnaru.
0: We consider that women are useless.
1: Meemu purushulamu,
0: we are men.
1: Purushulaku shakti emiti?
0: What is the power of
1: man? Udyogam purushula lakshanam ani veravigutunnaru.
0: We are proud that job or employment is the quality of man.
1: Enta mandi streelu udyogam chesetunte varu leru?
0: Don't you find many women doing jobs?
1: వారు పురుషులు కాదా?
0: ఆర్ దే నాట్ మెన్ దెన్?
1: ఎంతమంది ఉద్యోగం లేనటువంటి పురుషులు లేరు?
0: దర్ మెనీ మెన్ అన్ఎంప్లాయిడ్.
1: ఎంతమంది ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు లేరు?
0: దర్ మెనీ మెన్ హూ వర్క్.
1: ఇప్పుడు న్యాయంగా చూస్తే, విచారణ చేస్తే పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ మంది ఉద్యోగం చేస్తున్నారు.
0: టు టెల్ ద ట్రూత్, ఇన్ ఫ్యాక్ట్ విమెన్ ఆర్ వర్కింగ్ మోర్ ఇన్ నంబర్.
1: నేనుకో నేను అక్కడంటే కేమి పనికిరానటువంటి వారిగా భావిస్తున్నారు.
0: వీ కన్సిడర్ దట్ విమెన్ ఆర్ యూస్లెస్.
1: మేము పురుషులము,
0: వీఆర్ మెన్.
1: పురుషుల యొక్క శక్తి ఏమిటి?
0: వాట్ ద పవర్ ఆఫ్ మెన్?
1: ఉద్యోగం పురుషుల లక్షణం అని విర్రవీగుతుంది.

0: చేస్తున్నారు.
1: టు టెల్ ద ట్రూత్, ఇన్ ఫ్యాక్ట్ విమెన్ ఆర్ వర్కింగ్ మోర్ ఇన్ నంబర్ దెన్ మెన్.
0: నేను అక్కడ ఐటీఐ
1: భగవాన్ విజిటెడ్ ఐటీఐ
0: డైరెక్టర్ వచ్చాడు.
1: ది ఐటీఐ డైరెక్టర్ కేమ్ టు హిమ్.
0: మీ టెలిఫోన్ ఫ్యాక్టరీలో ఎంతమంది ఉంటున్నారు ఆడవారు అన్నాను.
1: హౌ మెనీ విమెన్ ఆర్ దేర్ ఇన్ యువర్ టెలిఫోన్ ఫ్యాక్టరీ.
0: స్వామి 99% ఆడవారే అని అన్నాడు.
1: హి సెడ్ స్వామి 99% దేర్ ఇన్ ద ఫ్యాక్టరీ ఆఫ్ విమెన్.
0: మగవారిని తీసుకోలేదు అని ప్రశ్నించాను.
1: వై డోంట్ యూ టేక్ మ్యాన్.
0: కానీ స్వామి మగవారు చేసేటువంటి పని లోపల పదింతలు మా ఆడవారు చేస్తుంటారు.
1: హి సెడ్ విమెన్ వర్క్ 10 times మోర్ దెన్ మెన్.
0: ప్రవేశించినారంటే ఆడవాళ్ళకి అది ఒక దీక్ష.
1: When once woman starts work, she determines to do it.
0: అయ్యేంతవరకు కూడాను ఏమాత్రం కట్టుకోదలరు.
1: Until she completes the task given, she won't go.
0: ఆ కర్మ దీక్ష అనేటువంటి వాడి ఏందే ఉంటుండాలి.
1: The determination, workmanship is there.
0: కనుకనే ఆ వర్క్ వారికి తగినటువంటి శక్తి.
1: They have got this work culture, which is their power.
0: కనుక పురుషులు ఉద్యోగం చేయాలి, స్త్రీలు వంటలు చేయాలి అనేటువంటిది ఏ శాస్త్రము చెప్పడం లేదు.
1: నో సీక్రెట్ టెక్స్ట్ సేస్ దట్ మ్యాన్ షుడ్ డూ ఏ జాబ్ అండ్ దట్ ఏ ఉమెన్ షుడ్ కుక్.
0: ఒక్కొక్క సమయంలో పురుషులు కూడా కుక్స్ గా ఉంటుంటారు.
1: ఎట్ టైమ్స్ వీ ఫైండ్ మేల్ కుక్స్ ఆల్సో.
0: ఈ మేల్ కుక్స్ ఇప్పుడు ఎక్కువగా ఉంటున్నారు.
1: నౌ మెన్ ఆర్ మోర్ కుక్స్.
0: కనుక కుక్ ఒకరి హక్కు లేక ఉద్యోగం ఇంకొకరి హక్కు అని విభజించడానికి వీలు కాదు.
1: వీ కెనాట్ సే ఇట్స్ అబ్సల్యూట్ రైట్ ఆఫ్ ఎ మ్యాన్ టు డూ ఏ జాబ్.
0: పురస్కరించుకుని స్త్రీలు కూడా ఉద్యోగం చేయవచ్చును, పురుషులు కూడా ఉద్యోగం చేయొచ్చును, లేక స్త్రీలు కూడా వంట చేయొచ్చును, పురుషులు కూడా వంట చేయవచ్చు.
1: డిపెండింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ and the position, man can do a job and also a woman, and woman can cook also a man.
0: Awareness is life.
1: Awareness is life.
0: అనగ అన్ని విషయములు అన్ని యొక్క పనులు కూడా తెలిసి ఉండాలి.
1: It is the total understanding of all tasks is awareness.
0: ఈ పని వీరిదే ఆ పని వారిదే అని నిర్ణయించే అధికారం ఎవరికీ లేదు.
1: We cannot stipulate and limit any particular job to anyone.
0: కనుక అన్ని పనులు కూడా మనం నేర్చుకోవాల్సింది.
1: వీ షుడ్ లెర్న్ ఆల్ జాబ్.
0: ఆ ఉత్సాహ ప్రోత్సాహము ఒక స్త్రీలో ఎందు మాత్రమే అధికంగా కనిపిస్తుంది.
1: దట్ బబ్లింగ్ ఎంథూజియాజం అండ్ జీల్ ఆర్ దేర్ అమంగ్ విమెన్.
0: అవేర్నెస్ అంటే అండర్స్టాండ్ చేసుకోవటం అనుకుంటున్నారు.
1: వీ థింక్ అవేర్నెస్ మీన్స్ అండర్స్టాండింగ్.
0: అండర్స్టాండింగ్ ఎంతవరకు చేసుకోవటము,
1: టు వాట్ ఎక్స్టెండ్.
0: ఏదో కొద్దిగా అండర్స్టాండ్ చేసుకుంటే అది అండర్స్టాండ్ కాదు.
1: నాట్ సెగ్మెంటెడ్ ఆర్ ఫ్రాగ్మెంటల్ నాలెడ్జ్.
0: ఇది ఏమిటి అని అడిగినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
1: ఇఫ్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్ వాట్ ఇస్ దిస్, యూ సే పీస్ ఆఫ్ క్లాత్.
0: ఇది ఏమిటి అని పిచ్చి చెప్పినప్పుడు ఇది హ్యాండ్కర్ చీఫ్ అంటారు.
1: నౌ వాట్ ఈస్ దిస్, యూ సే హ్యాండ్కర్ చీఫ్.
0: అనగా పరిపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ నిజమైనటువంటి అవేర్నెస్.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ట్రూ అవేర్నెస్ ఇస్ టోటల్ అండర్స్టాండింగ్.
0: ఇంతో తెలుసుకున్న తర్వాత అది అవేర్నెస్ చెప్పడానికి అధికారమే లేదు.
1: ఇఫ్ యూ నో జస్ట్ ఏ పీస్ ఆర్ ఎ ఫ్రాగ్మెంట్ యూ కాన్ సే అవేర్నెస్.
0: ఎందుకు అన్ని నేర్చుకోవాలి.
1: హ్యావింగ్ బీన్ బోర్న్ ఏ హ్యూమన్ యూ షుడ్ నో ఎవ్రీథింగ్.
0: ఏ పని ఎప్పుడు ఏ వ్యక్తికి అవసరమో చెప్పడానికి వీలు లేదు.
1: వాట్ జాబ్ వాట్ వర్క్ ఈజ్ అట్ ద డోర్ స్టెప్ యూ డోంట్ నో.
0: కనుక అందరికీ ఎందుకు ఈ యొక్క శ్రద్ధ ఉంటుండాలి.
1: ఎవ్రీ వన్ మస్ట్ బి హ్యావింగ్ ది సిన్సరిటీ.
0: అబలని వారి పనికిరాని వారని వారిని వెనుక వేయటం మంచిది కాదు.
1: వీ షుడ్ నెవర్ కన్సిడర్ విమెన్ యాజ్ వీక్ అండ్ యూస్లెస్.
0: వారికి కూడా ఒక ఉత్సాహ ప్రోత్సాహం అందించాలి.
1: వీ షుడ్ ఆల్సో
0: వారి ఎందుకు దివ్యశక్తులు ఎన్నో ఉంటున్నాయి.
1: వీ షుడ్ ఎంకరేజ్ దెమ్, దే హ్యావ్ డివైన్ పవర్ విద్ ఇన్.
0: అజ్ఞాత శక్తులు ఎన్నో ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ హిడెన్ పవర్.
0: ఎవరికి కనిపించినటువంటి శక్తులు ఎన్నో ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ది లేటెంట్ అండ్ ఇమ్మనెంట్ క్వాలిటీస్.
0: నిజంగా చూస్తే వారు అబలలు కాదు, మహాబలులు.
1: Truly speaking, they are not weak, they are mighty powerful.
0: Oka chinna udaharanam,
1: a small example.
0: Commander chief ani untadu.
1: We have a commander in chief.
0: Bharat desham yokka sipayalu kadariki ani commander in chief.
1: He is a commander chief for the entire
0: commander
1: army.
0: Commander chief ostunnadu ante sipayalu andaru kudunu adiripotaru.
1: As the commander chief comes on inspection, the soldiers shiver.
0: కాని ఇంటికి వచ్చిందంటే
1: బై ది టైమ్ హీ కమ్స్ హోమ్
0: చూస్తే కమాండర్ చీఫ్ కూడా ఒడికిపోతాడు.
1: బై ది టైమ్ ది కమాండర్ ఇన్ చీఫ్ సీస్ హిస్ వైఫ్ హీ స్టార్ట్స్ షివరింగ్. వై?
0: పురుషులు ఎందుకు ఈ దోషంలో ఉండటం చేతనే స్త్రీలకు చూచి భయపడుతున్నారు.
1: బికాస్ ఆఫ్ ది మిస్టేక్ అండ్ ది డిఫెక్ట్ ఇన్ మ్యాన్ హీస్ అఫ్రైడ్ ఆఫ్ ఎ ఉమెన్.
0: ఒక హెడ్ మాస్టర్ ఉంటుంటాడు, ఒక ప్రిన్సిపల్ ఉంటుంటాడు కాలేజీకి.
1: హియర్ ఇస్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ కాలేజ్.
0: కానీ ఆ ప్రిన్సిపల్ వచ్చేటప్పటికి పిల్లలందరూ కూడా చాలా భయంగా వినయంగా ప్రకటిస్తారు.
1: యాజ్ ప్రిన్సిపల్ కమ్స్ ఆల్ బాయ్స్ ఆర్ ఫియర్ స్ట్రికెన్ అండ్ టోటలీ హంబల్.
0: ఇంత భయపడేటువంటి ఒక ప్రిన్సిపల్.
1: ద ప్రిన్సిపల్ సో స్ట్రాంగ్.
0: ఇంటికి వచ్చేటప్పటికి, ఎందుకంటే మీరు అర్ధ గంట లేట్ గా వచ్చారనేటప్పటికి తాను భయపడిపోతాడు.
1: యాజ్ హి కమ్స్ హోమ్ అండ్ వెన్ వైఫ్ క్వశ్చన్స్ వై ఆర్ యూ లేట్ టుడే హాఫ్ అన్ అవర్.
0: ఇది ఈనాటి పురుషుల యొక్క నైత్యం అయిపోయింది.
1: This has become a natural quality of men today.
0: Nature of life today. కాని అది వీరికి కూడా ఇంత బలహీనత ఉండకూడదు.
1: And men should not have that weakness.
0: పురుషులని పేరు పెట్టుకున్నందుకు వీరి ఎందుకు అట్టి బలములు ప్రకటించాలి.
1: Having been born as man purusha,

0: వీ షుడ్ హ్యావ్ స్ట్రెంగ్త్.
1: పురుష అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై
1: పురుష? ఒక మగవారికి మాత్రమే పేరు పొందినటువంటిది కాదు.
0: పురుష మ్యాన్లీనెస్ ఇస్ నాట్ మియర్లీ కన్ఫైన్డ్ టు మెన్.
1: ఏమి
0: పురుష? వాట్ డూ మీన్?
1: చైతన్యమునికే పురుషుడు అని ఆత్మ అని పేరు.
0: పురుష మీన్స్ అవేర్నెస్, ఆత్మ.
1: కనుక పురుషార్థములు అంటారు.
0: పురుషార్థ ఆబ్జెక్టివ్
1: అనగా ఏమి? ధర్మ, అర్థ, కామ, మోక్షము. ఈ నాలుగింటి ఎందు అతనికి అధికారం ఉంటుండదు.
0: పురుషార్థ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఇంక్లూడ్,
1: అది సరైన అర్థం కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్ మీనింగ్.
1: ఈ నాలుగు శక్తులను పొందడానికి స్త్రీలకు కూడా హక్కు ఉంటుండాలి.
0: టు అటైన్ టు హ్యావ్ దీస్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ విమెన్ హ్యావ్ అథారిటీ.
1: రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. పురుష అనేటువంటి దానికి కేవలం ఆకారాన్ని బట్టి, ఉపాధిని బట్టి పేరు పెట్టినటువంటిది కాదు.
0: పురుష is not limited to a man alone basing on the form.
1: పాదనేటువంటి పురములందు నక్షత్ర పర్యంతము సంచరించేటువంటి వాడే పురుషుడు.
0: The body, the vesture, has got the principle of atma that moves about from top to toe.
1: అది అందరియందు ఉంటుండాలి.
0: It is in everybody.
1: కాబట్టి ఈ భేదమునకు వస్తే స్త్రీలు కూడా పురుషులే.
0: If you go by this principle, women are also men.
1: ఈ పురుషత్వం అనేటువంటి చైతన్యం సర్వులు యందు కూడా ఉంటుండాలి.
0: This purushatva, the awareness is present in all.
1: కానీ ఆ సత్యాన్ని గుర్తించినటువంటి స్త్రీలు దీన్ని అనుభవిస్తున్నారు.
0: విమెన్ హూ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్, దే ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: వారు ఫండమెంటల్ దీన్ని ఆధారం చేసుకున్నారు.
0: దే గో బై దిస్ ఫండమెంటల్.
1: కానీ పురుషులు కేవలం భౌతికమైన దేహాన్ని ఆధారం చేసుకున్నారు.
0: బట్ మెన్ గో బై ద ఫిజికల్ ఎక్స్టర్నల్ ఫార్మ్.
1: ప్యాంట్ షర్ట్ వేసుకుంటే చాలా పురుషుడు అనుకుంటున్నారు.
0: ఇఫ్ యూ థింక్ దట్ వన్ వేర్స్ దిస్ ప్యాంట్ అండ్ షర్ట్ దట్ ఈస్ వన్ ఈస్ ఎ మ్యాన్.
1: స్త్రీలు కూడా నువ్వు ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకుంటున్నారు.
0: We find women also wearing men's wear dress.
1: ఆ డ్రెస్ వేసుకున్నంత మాత్రం వాళ్ళు పురుషులు అవుతారా?
0: బై వేరింగ్ ది మెన్స్ డ్రెస్ కెన్ హి బి హి మ్యాన్.
1: శక్తితో కూడినటువంటి వాడే పురుషుడు.
0: సో ద వన్ విత్ డివినిటీ ఇస్ పురుష, ద మ్యాన్.
1: ఈ శక్తిని ఆదర్శవంతంగా నిరూపించేటువంటి వాడు స్త్రీలు.
0: అండ్ దిస్ ఐడియల్ ఆఫ్ డివినిటీ షుడ్ బి డెమోన్స్ట్రేటెడ్ బై ఎ వుమన్.
1: ప్రతి ఒక్కరు కూడాను ధర్మాన్ని ఆచరించాలి.
0: ఎవ్రీవన్ షుడ్ డూ రైచువస్ డీడ్స్.
1: నీ కర్తవ్యం ఏమిటో నీవు నిర్వర్తించాలి.
0: యూ షుడ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
1: ఈ యొక్క బాధ్యత ఏమిటో నీవు తెలుసుకోవాలి.
0: యు షుడ్ నో యువర్ రెస్పాన్సిబిలిటీ.
1: అది ఏ ధర్మ?
0: దట్ ఈస్ ధర్మ.
1: ధర్మం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ధర్మ?
1: నేను గృహస్థ ధర్మము, నేను వానప్రస్థ ధర్మము అని ఆశ్రమ ధర్మాలు కాదు ఇవి.
0: ఇట్ ఈస్ నాట్ ద ధర్మ ఆర్ ద కోడ్ ఆఫ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఆత్మ ధర్మము.
0: ఇట్ ఈస్
1: దీనిని పురస్కరించుకునే భగవద్గీత యందు
0: ధర్మ ఈస్ ద ఆత్మిక్ ప్రిన్సిపల్ బేసింగ్ ఆన్ దిస్ భగవద్గీత సేస్
1: దేహము పరధర్మం.
0: బాడీ రిఫర్స్ టు ఫిజికల్ లా.
1: ఆత్మ స్వధర్మము.
0: Body represents the physical law, atma speaks of spiritual law.
1: కరుకరి స్వధర్మం అనగా ఏమిటి? స్వధర్మము ఆత్మధర్మమే.
0: స్వధర్మ, ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
1: స్వభావము స్వభావమే అనగా ఆత్మధర్మమే.
0: స్వభావ, ద ట్రూ ఫీలింగ్ ఆఫ్ ద
1: స్వేచ్ఛ. స్వ ఇచ్చనే స్వేచ్ఛ.
0: స్వేచ్ఛ
1: స్వాత్మేచ్ఛనే స్వేచ్ఛ.
0: ద ఫ్రీడమ్ ఆఫ్ ద సెల్ఫ్ ఈ స్వేచ్ఛ.
1: స్వ అనగా ఏమిటి? ఆత్మకే దీనికి బిరుదు.
0: స్వ మీన్స్ ఆత్మ.
1: సాలోక్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం, ఈ స్వ అనేటువంటిది ఆత్మకు మాత్రమే చెందినటువంటి
0: పరిధి. ది నియర్నెస్, ఐడెంటిఫికేషన్ విత్ ద ఫామ్, ద క్లోజ్నెస్ అండ్ ద మర్జ్ ఈస్ ది సాయుధ్య.
1: కనుకనే స్వధర్మం అనగా ఆత్మధర్మమే స్వధర్మము.
0: సో స్వధర్మ మీన్స్ ద కోడ్ ఆఫ్ ద
1: దేహధర్మమే పరధర్మము.
0: ద కోడ్ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద బాడీ ఇస్ పరధర్మ.
1: కాబట్టి అందుకని ఆనాటికి నుంచి ఆదర్శమైనటువంటిది ఆత్మతత్వమే.
0: The whole ideal is this atmic principle.
1: అలాంటి పద్ధతిలో ప్రాచీనులు అనుభవిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ దేశానికి అందిస్తూ వచ్చారు.
0: That was the ideal procedure followed by the ancients who have set an ideal to the world.
1: అర్థం
0: అర్థం
1: అర్థం అంటే ధనం అనుకుంటున్నారు వీళ్ళు.
0: అర్థం, వై థింక్ ఇట్స్ మనీ.
1: ధనాన్ని సంపాదించడం మగవారి యొక్క అది హక్కు అంటున్నారు.
0: వై థింక్ మ్యాన్ కెన్ ఎర్న్ మనీ.
1: అర్థం అంటే ఇది ధనం కాదు.
0: ఇట్స్ నాట్ మనీ.
1: ఏ ధనము?
0: వాట్ వెల్త్?
1: జ్ఞాన ధనము.
0: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
1: అది ఇద్దరికీ అధికారం ఉంటుంది.
0: బోత్ హ్యావ్ ఈక్వల్ అథారిటీ ఆన్ దిస్ వెల్త్ ఆఫ్ విజ్డమ్.
1: జ్ఞాన ధనం ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ వెల్త్ ఆఫ్ విజ్డమ్?
1: అద్వైత దర్శనం, జ్ఞానం, ఏకాత్మ భావంతో కూడినటువంటి ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి.
0: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యువలిజం ఆర్ వన్నెస్ ఈస్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
1: కామము.
0: నెక్స్ట్ కమ్స్ కామ డిజైర్.
1: ఈ ప్రాపంచికమైనటువంటి, లౌకికమైనటువంటి, భౌతికమైనటువంటి, ప్రాకృతమైనటువంటి ఈ యొక్క వాంఛలను మనం పెట్టుకోవటం కాదు.
0: కామ ద డిజైర్ షుడ్ నాట్ బి వరల్డ్లీ, ఫిజికల్, ఎఫిమరల్ అండ్ టెంపోరల్.
1: మోక్ష కామము.
0: వన్ షుడ్ హ్యావ్ ఆర్డెంట్ డిజైర్ ఫర్ లిబరేషన్.
1: అందరికీ ఇది అధికారమైనటువంటిది.
0: ఎవ్రీవన్ హాస్ అథారిటీ టు వర్క్ ఫర్ లిబరేషన్. ఇట్ ఇస్ ఈక్వల్ టు ఆల్.
1: కాబట్టి మోక్షము అనేటువంటి దానిపైన మనము కామించాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ డిజైర్ ఫర్ లిబరేషన్.
1: మోక్షమే మోక్షానికి ఆశించినటువంటి వాడికి ఇది ప్రాప్తిస్తుంది.
0: దేర్ఫోర్ వన్ షుడ్ ఎస్పైర్ ఫర్ లిబరేషన్.
1: మోక్షము,
0: మోక్ష
1: ఏమిటి? ఈ మోక్షము,
0: వాట్ ఇస్
1: మోక్షయమే మోక్షం.
0: అండ్ ది అబ్సెన్స్ ఆర్ టోటల్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద బాడీ అటాచ్మెంట్ ఈజ్ మోక్ష ఆర్ లిబరేషన్.
1: ఈ దేహాభిమానం వదలపెట్టమే మోక్షము.
0: టు గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఈజ్ మోక్ష లిబరేషన్.
1: దేహాభిమానం ఉండినంత వరకు కూడా మోక్షం మనకు అత్యంత దూరమే.
0: సో లాంగ్ దిస్ బాడీ అటాచ్మెంట్ యూఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ లిబరేషన్ మోక్ష.
1: కనుకనే బాడీ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఈజ్ లైక్
1: ఫాలో ది మైండ్.
0: డోంట్ ఫాలో ద మైండ్.
1: డోంట్ ఫాలో ది బాడీ.
0: డోంట్ ఫాలో ద బాడీ.
1: ఫాలో ది కాన్షియన్స్. అదే మోక్షము.
0: ఫాలో ది కాన్షియన్స్. దట్ ఈస్ లిబరేషన్ మోక్ష.
1: ఇది పురుషార్థములు ఎందుండేటువంటి ప్రధానమైనటువంటి సూత్రములు.
0: దీస్ ఆర్ ది మెయిన్ ప్రిన్సిపల్స్ ఆర్ ది ప్రైమ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: కనుక పురుషార్థములు అనగా పురుషులకు మాత్రమే సంబంధించింది, స్త్రీలకు మాత్రం లేదని చెప్పడానికి వీలు కాదు.
0: దీస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఈక్వల్ ఫర్ మెన్ అండ్ విమెన్.
1: స్త్రీలకు పురుషులకు సర్వులకు కూడా ఈ యొక్క పురుషార్థములు అత్యవసరమైనటువంటివి.
0: దీస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్.
1: ఇది ఉపాధి భేదములు పురస్కరించుకుని మనం చెప్పుకోవటం కాదు.
0: వి షుడ్ నాట్ డిస్క్రిమినేట్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ ది ఫిజికల్ అపియరెన్స్.
1: స్వరూపమైనటువంటి యొక్క అంతరార్థాలు.
0: టుడే ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ద సటిలిటీస్
1: సామాన్యమైనటువంటి స్త్రీలకు బోధించి
0: ఆర్ టు బి టాట్ టు ఆర్డినరీ
1: వారి కూడా ఆదర్శవంతమైన స్త్రీలుగా రూపొందింపజేయాలని ఇది 19వ తేదీ అనేటువంటిది స్త్రీల దినంగా నిర్ణయించాం.
0: దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ should be taught to every woman and therefore this 19th is allotted categorized as ladies day.
1: ee streela vallane inka puram bhavishyattu lopala oka dharma sthapana jaragadaniki avakasam untundadi.
0: Dharma can be brought back by women alone in future.
1: kevalam idi స్త్రీలకు మాత్రమే హక్కు అని అనుకోకండి.
0: డోంట్ థింక్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్. స్త్రీలు కూడా
1: దీంట్లో హక్కు ఉంటుండాలి.
0: మెన్ ఆల్సో హావ్ ఈక్వల్ రైట్. మీరు
1: కూడా దానికి తేనేటువంటి ప్రోత్సాహ ఉత్సాహాలు ఇచ్చి మీరు కూడా అందులో పాల్గొన్నారంటే ఎంతో దేశము నిత్య కళ్యాణ పచ్చని తోరణంగా రూపొందుతుంది.
0: మెన్ ఆల్సో షుడ్ పార్టిసిపేట్ ఎంథూజియాస్టికలీ, ఎంకరేజ్ పీపుల్, దెన్ ద వరల్డ్ ఇంప్రూవ్.
1: మీరు దీనికి ప్రోత్సాహ ఉత్సాహాలు ఇవ్వకపోయినప్పటికీ వాళ్ళకి అడ్డు తగలకుండా ఉండటం అదే గొప్ప ఉపకారంగా ఉంటుంది.
0: ఇఫ్ మెన్ కెనాట్ ఎంకరేజ్, అట్లీస్ట్ డోంట్ అబ్జెక్ట్ విమెన్ వర్కింగ్ ఫర్ దిస్.
1: కనుక మనం ఒక రాజకీయం నందు కానీ, భౌతికం నందు కానీ, ఇంకే విధమైన ఆర్థికం నందు కానీ మనం ఏమాత్రం భేదం పెట్టుకోకూడదు.
0: పొలిటికల్, ఫిజికల్, ఫైనాన్షియల్,
1: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక రంగం నందు కూడాను భేదము లేనటువంటి యొక్క సద్వత్వాన్ని మనం పొందాలి.
0: మారల్, స్పిరిచువల్, సోషల్ డిఫరెన్సెస్ షుడ్ నాట్ బి దేర్.
1: ఇది దైవం యొక్క నిర్ణయం.
0: దిస్ ఇస్ ద కమాండ్, విల్ ఆఫ్ గాడ్.
1: ఏమని చెప్పాడు?
0: వాట్ డస్ హి సేయింగ్?
1: ఏ మానవుడైనా సరే,
0: ఎనీ మ్యాన్,
1: వానికి నేను అధికారం ఇస్తున్నాను.
0: ఐ గివ్ హిమ్ దిస్ రైట్.
1: ఏ విధమైన అధికారము?
0: వాట్ సార్ట్ ఆఫ్ రైట్?
1: మోక్షయిష్యామి మాచుచా.
0: ఐ గివ్ యూ ద లిబరేషన్ టు ఎనీ మ్యాన్.
1: ఏ మానవుడైనా గాని,
0: లెట్ హిమ్ బి ఎనీవన్.
1: అనన్యాశ్చింతయంతో మాం,
0: ఇఫ్ హాస్ నో అదర్ థాట్.
1: ఏ జనం పర్యుపాసతే అన్నాడు. ఈ జనమే ఆ జనమైన ఏ జనమైనా సరే పర్యుపాసతే.
0: ఎనీ మ్యాన్ ఇఫ్ హీ వర్షిప్స్ మీ, ఐ గ్రాంట్ హిమ్ ద లిబరేషన్.
1: పదములు ఎందే మనం అర్థాన్ని తీసుకోవచ్చు.
0: వీ కెన్ నో
1: జనాన్ పరిపాలిస్తే.
0: ఆల్ దోస్ ఎనీ బడీ
1: ఏషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. అట్టి వాని యొక్క పరిస్థితులు నేను చూసుకుంటానన్నాడు.
0: ఎనీ బడీ ఫర్ దట్ మ్యాటర్ ఇఫ్ దే వర్షిప్ మీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ ఎవరీ పాసిబుల్ వే. దిస్ ఇస్ ఇన్ఫినిట్ డివోషన్.
1: కేవలం నాకు మాత్రమే సంబంధించింది, నా కుటుంబానికి మాత్రమే సంబంధించింది అని అనుకున్నప్పుడు ఇది సామాన్యమైనటువంటి భక్తిగా ఉంటాయి.
0: ఇఫ్ వి కన్ఫైన్ డివోషన్, లిమిట్ డివోషన్ టు ద సెల్ఫ్, ది ఇండివిజువల్,
1: సమాజం బాగుండాలి అనేటువంటి రెండింటి భావం చేత ఆరాధన చేసేటువంటి వారికి మధ్యమ స్థానము అన్నారు.
0: ఇఫ్ వన్ వర్క్స్ ఫర్ ద సెల్ఫ్ అండ్ ఆల్సో ద సొసైటీ, హీ స్టాండ్స్ ఫర్
1: సర్వజీవులు ఒక్కటే,
0: ఆల్ ఆర్ వన్,
1: సమస్త ప్రాణులు ఒక్కటే,
0: ఆల్ బీయింగ్స్ ఆర్ వన్
1: అనేటువంటి ఏకత్వాన్ని గుర్తించి తెలుసుకునేటువంటి వాడే అనన్య భక్తుడు ఉన్నారు.
0: ద వన్ హూ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ అండ్ యూనిటీ.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం అనేటువంటిది కాదు.
0: ఈస్ ది హైయెస్ట్ స్టేట్, నాట్ మియర్లీ చాంటింగ్ గాడ్స్ నేమ్ నాన్ స్టాప్.
1: అది కాదు అనన్య భక్తి.
0: ఇట్ ఈస్ నాట్ అనన్య భక్తి.
1: అనన్యం అనగా ఇతర భేదములు లేకుండా.
0: అనన్య భక్తి మీన్స్
1: అందరినీ సమత్వంగా భావించుకొని సూచించము అనుభవించడమే ఇది అనన్య భక్తి.
0: ట్రీటింగ్ ఎవ్రీబడి ఈక్వల్,
1: సర్వ మానవుల దైవత్వం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీబడి.
1: సర్వ మానవుడు దైవ స్వరూపుడే.
0: ఆల్ హ్యూమన్స్ ఆర్ డివైన్.
1: దేవుడు అంటే ఎక్కడో ఒక క్షేత్రంలో ఉన్నాడని కాదు.
0: గాడ్ ఈస్ నాట్ ఇన్ ఎ పిల్గ్రిమ్ సెంటర్.
1: ఏదో ఒక ప్రదేశం నందు మాత్రమే ఉన్నాడని మనం అన్వేషణ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ లిమిట్ గాడ్ టు ఎ పర్టికులర్ ప్లేస్.
1: సర్వత్రా ఉండేటువంటి వాడే దేవుడు.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: ఇంత విశాలమైన దేవుణ్ణి,
0: గాడ్ ఈజ్ సో బ్రో,
1: ఇంత చిన్న ఫోటోలో ఫ్రేమ్ కట్టుకుని పూజలో పెట్టుకుంటే ఎంత భగవంతునికి అవమానం చేసినట్టు.
0: గాడ్ ఈజ్ సో మైట్ అండ్ ఇన్ఫినిట్, ఈజ్ జస్ట్ పుట్ ఇన్ ఎ ఫోటో ఫ్రేమ్ అండ్ వర్షిప్డ్ ఇన్ ఎ నారో వే.
1: భావాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, నీ ప్రేమను అతనికి చెప్పుకోవడానికి ఆ ఫోటోను పెట్టుకున్నావు, కానీ ఆ ఫోటో మాత్రమే కాదు భగవంతుడు.
0: ఫోటో విల్ హెల్ప్ యూ టు సబ్మిట్ యువర్ ప్రేయర్స్.
1: కాదు భగవంతుడు,
0: వీ షుడ్ నాట్ లిమిట్ హిమ్.
1: ఫోటో మాత్రమే కాదు భగవంతుడు,
0: నాట్ మియర్లీ ది ఫోటో ఫ్రేమ్.
1: సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: అండపిండ బ్రహ్మాండం అంతా కూడా నిండినటువంటి దైవత్వమే నిజమైనటువంటి దైవత్వం.
0: హీఈస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ ద మైన్యూట్ ఫ్రమ్ మైక్రోకాజం టు ద మాక్రోకాజం.
1: కనుక దైవత్వం సర్వవ్యాపకత్వం.
0: సో డివినిటీ ఈజ్ ఆల్ పర్వైజివ్.
1: ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించినప్పుడు,
0: వెన్ వీ రికగ్నైజ్ దిస్,
1: సర్వభూతములు కూడా భయవస్వరూపంగానే ఉపయోగిస్తుంది.
0: వీల్ అండర్స్టాండ్ దట్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
1: కనుక
0: సో
1: సర్వభూత నమస్కారం కేశవం ప్రతి గచ్చితే అన్నారు.
0: హూమ్ సో ఎవర్ యూ సాల్యూట్ ఇట్ అమౌంట్స్ టు సాల్యుటేషన్ టు గాడ్.
1: ఎవరికి మనం నమస్కారం చేసినప్పటికీ కేశవునికి నమస్కారం చేసిన వారు అవుతాం.
0: యూ మే డూ నమస్కార్ టు ఎనీబడీ, ఇట్ అమౌంట్స్ టు నమస్కార్ టు గాడ్.
1: దానిని ఇంకొక రీతిలో మనం తీసుకున్నాం. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతి గచ్చితే. ఎవరిని మనం దూషించినా కానీ తిరిగి మనం కేశవుని దూషించిన వారు అవుతాం.
0: హూమ్ సో ఎవర్ యూ డినై అండ్ అక్యూజ్ ఇట్ అమౌంట్స్ టు టోటల్ డినైల్ అండ్ అక్యూజేషన్ ఆఫ్ గాడ్.
1: అల్పమైన సంకుచితమైన భావములు పెట్టుకోవటం చేతనే నాకు ఈ దేవుడే, ఇతరు మాత్రమే నా దేవుడు, నేను రాముని ఇష్టపడతాను కృష్ణుని ఇష్టపడను, లేక నేను కృష్ణుని ఇష్టపడతాను రాముని ఇష్టపడను అని చెప్పేటువంటి వారు ఎలాంటి వాడు? సంకుచిత హృదయుడు.
0: ద ఫ్యానటిస్ట్ అండ్ ఫండమెంటలిస్ట్ ఆర్ సో మీన్ అండ్ నారో మైండెడ్ యాజ్ టు లిమిట్ గాడ్ టు ఎ నేమ్ అండ్ ఫామ్ లైక్ రామకృష్ణ.
1: భగవంతుడు,
0: గాడ్ హ్యాస్ గాట్ థౌసండ్ హెడ్స్ అండ్ థౌసండ్ ఫీట్ అండ్ థౌసండ్ హ్యాండ్స్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: Yes, so many hands, so many heads and so many feet.
1: కాబట్టి ఒక్కొక్క నేమ్ నీకు ఇష్టంగా ఉండొచ్చును.
0: యు మే లైక్ వన్ నేమ్.
1: మరొక నేమ్ నీవు ద్వేషించకూడదు.
0: యు షుడ్ నాట్ క్రిటిసైజ్ అనదర్ నేమ్.
1: అన్ని నామాలు కూడా నువ్వు భగవంతుని వేయి.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: ఈనాడు ఒక చిన్న ఉదాహరణము.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ టుడే.
1: మనం సహస్రనామార్చన చేస్తున్నాము.
0: వి వర్షిప్ గాడ్ యూజింగ్ థౌసండ్ నేమ్స్.
1: ఈ విధంగా చేసినప్పుడు ఒక్కొక్క పుష్పం తీసుకుంటాం.
0: వి పిక్ అప్ వన్ ఫ్లవర్.
1: కేశవాయ నమః.
0: సే వన్ నేమ్ అండ్ ఆఫర్ టు గాడ్. నదర్ నేమ్ టు గాడ్.
1: ఇవన్నీ కూడా ఒకే రూపానిపైనే వేస్తున్నాం, కానీ ఆ నారాయణ అంటే ఇంకో నారాయణ పటం తీసుకుని వచ్చి కేశవ అంటే కేశం పటం తెచ్చి మనం ఆ విధంగా పూజించడం లేదు.
0: దో వీ వర్షిప్ గాడ్ అటరింగ్ థౌసండ్ నేమ్స్ పికింగ్ అప్ ఎ ఫ్లవర్ ఎవ్రీ టైమ్ ఆల్ దీస్ ఆర్ ఆఫర్ టు సేమ్ ఫోటో.
1: అన్ని నామములు కూడా ఒక్క రూపంలోనే మనం నిరూపిస్తూ వస్తున్నాం.
0: ఆల్ నేమ్స్ ఆర్ ఆఫర్డ్ ఆర్ మెంట్ టు ఓన్లీ వన్ గాడ్.
1: కాబట్టి ఏకం సత్ విప్రాబోధన్. ఈ నామములంతా కూడా విప్రు బోధించినటువంటి ఒక వివిధ నామములు.
0: సో ఆల్ దీస్ నేమ్స్ ఆర్ గివెన్ బై స్కాలర్స్.
1: ఇవన్నీ ఒకే రూపములకు సంబంధించినటువంటివి.
0: ఆల్ ఆఫ్ దెమ్ రిలేట్ టు ది సేమ్.
1: ఒక్క దేహం లోపల
0: ద సేమ్ బాడీ.
1: అనేక అంగములు ఏ విధంగా ఉంటున్నాయో,
0: యాజ్ వి హావ్ మెనీ లింబ్స్,
1: ఒక్క దైవమునకు
0: వన్ గాడ్
1: అనేక పేర్లంతా ఉంటున్నాయి.
0: హ్యాస్ మెనీ నేమ్స్.
1: కానీ ఇన్ని పేర్లు ఉన్నప్పటికీ దైవం ఒక్కడే.
0: దో గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్, గాడ్ ఈజ్ వన్.
1: కృష్ణ అనుకో, రామా అనుకో, అల్లా అనుకో, జీసస్ అనుకో, జొరాస్ట్రియం అనుకో, గురుప్రభు అనుకో, ఏ విధంగా అనుకున్నా కానీ భగవంతుడు ఒక్కడే.
0: యు మే కాల్ గాడ్ యాజ్ రామా, కృష్ణ, అల్లా, జీసస్ అండ్ సో ఆన్. గాడ్ ఈజ్ వన్.
1: కనుక ఈ పేర్లు వారి యొక్క అభిరుచిని పురస్కరించుకుని అభివృద్ధి అవుతూ వచ్చినాయి, కానీ భగవంతుల్లో ఎలాంటి భేదము లేదు.
0: నేమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ అండ్ ప్రిఫరెన్సెస్ అండ్ టేస్ట్.
1: కనుక మనం సంకుచిత హృదయాన్ని మనం దూరం చేయాలి.
0: అండ్ వీ షుడ్ గివ్ అప్ దిస్ నారో మైండ్.
1: ఫలాన్ నేమే, ఫలాన్ రూపమే నాకు అవసరము.
0: యు కెన్, ఐ నీడ్ దిస్ ఫార్మ్ అండ్ నేమ్
1: అనుకుంటే అప్పుడు ఏమైపోయినట్టు భగవంతుని కొంతవరకు సంకుచితంగా నీవు అనుభవించినట్టు అవుతుంది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ లిమిటింగ్ గాడ్ టు ఎ ఫైనైట్ నేమ్ అండ్ ఫార్మ్.
1: ఎవరైనా సరే, ఏ రూపమైనా సరే,
0: లెట్ ఇట్ బి ఎనీ
1: ఫార్మ్, అందరి యందు ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని మనం సమత్వంగా తీసుకోవాలి.
0: వీ షుడ్ టేక్ దిస్ స్పిరిట్ ద డివినిటీ ఇస్ ఇన్ ఎవ్రీబాడీ విత్ ఈక్వానిమిటీ.
1: కనుక ఈ 19th అనేటువంటి దినమునందు,
0: సో ఆన్ దిస్ డే ఆఫ్ 19th,
1: ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని,
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ
1: ప్రచారం చేసి,
0: షుడ్ బి ప్రాపగేటెడ్,
1: అందరి యందు ఉండినటువంటి దైవత్వం ఒక్కటే అనేటువంటి ఒక ఈ రిలిజన్ కూడాను భేదములు కూడాను పోగొట్టి,
0: వీ షుడ్ గివ్ అప్ రిలీజియస్ డిఫరెన్సెస్,
1: ఈ మతముల యొక్క భేదములు కూడాను దూరం గావించి,
0: వీ షుడ్ బి ఫార్ అవే ఫ్రమ్ రిలీజియస్ డిఫరెన్సెస్.
1: నా మతం ఒక్కటే.
0: మై రిలిజన్ ఇస్ వన్.
1: ఏమిటా మతము? మానవ మతము.
0: వాట్ ఈస్ దట్ రిలిజియన్?
1: నా యొక్క ఇది కులం ఒక్కటే.
0: ఐ హావ్ ఓన్లీ వన్ కాస్ట్.
1: ఏమిటి కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ?
0: ద కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: రిలీజన్ ఆఫ్ లవ్.
0: ద రిలీజన్ ఆఫ్ లవ్.
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: ద లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్.
1: ఈ మూడింటిని మాత్రం మనం ఏకంగా తీసుకోవాలి.
0: వీ షుడ్ టేక్ దెమ్ యాజ్ వన్ ప్రిన్సిపల్.
1: ఇప్పుడు చెప్పాను పంచభూతములను చెప్పాను.
0: భగవాన్ సెట్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: అంగది, సరస్వతి, సరస్వతి, అంగవతి. ఈ అంగవతి లోపల పంచభూతములు చెప్పాను.
0: హీ రిఫర్డ్ టు అంగవతి.
1: ఈ పంచభూతములు ఏ మతము ఏ ఒక్క దేనికి కూడా విరుద్ధంగా పోయేటువంటివి కాదు.
0: నన్ కెన్ యాక్ట్ ఆపోజిట్ టు ది పంచభూత ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఏ కులము,
0: టు వాట్ కాస్ట్ దే బిలాంగ్ టు?
1: ఏ కాస్ట్ లేదు.
0: దే హావ్ నో కాస్ట్.
1: ఆకాశమునికి ఏ కులము?
0: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ ది స్కై?
1: గగనమునికి ఏ కులము?
0: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ స్పేస్?
1: గంగకి ఏ కులము?
0: గంగెస్.
1: ఏ కులము లేదు.
0: నో కాస్ట్.
1: కనుక భూమికే కులము.
0: వాట్ ది కాస్ట్ ఆఫ్ ది ఎర్త్?
1: నీటికే కులము.
0: వాట్ ది కాస్ట్ ఆఫ్ వాటర్?
1: కులము లేదు.
0: నో కాస్ట్.
1: ఈ విధంగా పంచభూతములకే కులబద్ధములు లేనప్పుడు మనం ఎందుకు ఈ కులమతములతో పోరాడాలి?
0: వెన్ ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ నో స్పెసిఫిక్ కాస్ట్, వై షుడ్ వి ఫైట్ ఫర్ కాస్ట్?
1: అందరిది ఒకే మతమే, మానవ మతము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ బిలాంగ్ టు వన్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: మనం ఆదర్శవంతమైనటువంటి అనుగ్రహాన్ని తగినటువంటి రీతిగా మనం అందించాలి.
0: బిలాంగింగ్ టు ది కాస్ట్ ఆఫ్ కమ్యూనిటీ, వీ షుడ్ బి ది రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈక్వలే.
1: ఈనాడు కమ్యూనిటీ అనేటువంటిది అధికంగా మనం పట్టుకుంటున్నాం.
0: టుడే వీఆర్ హ్యావింగ్ కమ్యూనల్ ఫీలింగ్స్.
1: పరిపూర్ణమైన ఆత్మతత్వం కలిగినటువంటి వాడికి యూనిటీ అవసరము.
0: ద వన్ హూ రియలైజ్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్ షుడ్ రియలైజ్ యూనిటీ, ప్యూరిటీ.
1: డివినిటీ అవసరము.
0: అండ్ ద డివినిటీ ఇస్ నీడెడ్.
1: ఈనాడు ప్యూరిటీ, యూనిటీ, డివినిటీని మర్చిపోయినారు.
0: టుడే వీ హావ్ ఫర్గాటన్ ప్యూరిటీ, యూనిటీ అండ్ డివినిటీ.
1: కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ, ఈ రెండింటిని చేతిలో పట్టుకుని జీవితం జరుపుతున్నారు.
0: ఇన్ దేర్ ప్లేస్ వీ ఫైండ్ కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
1: ఈ ఎనిమిటీ, కమ్యూనిటీ అనేటువంటి ఉన్నప్పుడు అన్ని విధాల అపజయమే పొందుతాం.
0: వీఆర్ బౌండ్ టు ఫెయిల్ ఇన్ లైఫ్ విత్ కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
1: ఏ కుల మతములు లేవు.
0: గాడ్ ఈస్ బియాండ్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ. గాడ్ ఈస్ బియాండ్ డిఫరెన్సెస్.
1: దైవమే.
0: గాడ్ ఈజ్ వన్ టు ఎవరీ.
1: ఏ దేశం వారికైనా దైవమే.
0: టు ఎనీ మ్యాన్ ఆఫ్ ఎనీ కంట్రీ.
1: ఏ కాలంలోనైనా దైవమే.
0: ఎట్ ఎనీ పీరియడ్ ఆఫ్ టైం.
1: ప్రాచీన కాలంలో ఇట్టి భేదములు ఏమాత్రం కనిపించలేదు.
0: దేర్ వర్ నో డిఫరెన్సెస్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్.
1: పరిపూర్ణ హృదయులైపోయి భారతీయ సంస్కృతిని ఆశ్రయించి ఆనందంగా అనుభవిస్తూ వచ్చేటువంటి వారు.
0: దేవర్ బ్రాడ్ మైండెడ్ అండ్ ఫాలోడ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: సంస్కరింపజేసినటువంటిదే సంస్కృతి.
0: దట్ bring samskara, refinement, ee samskruti, ee culture.
1: Kanuka etti bedhamulaku avakasam ivvakunda.
0: Don't give scope for differences.
1: Etti kulamathamulaku avakasam ivvakunda.
0: Don't observe communal differences.
1: Etti purushulanetundi bedham lekunda.
0: Don't observe differences on grounds of gender.
1: Okkate aneetundi ekatvaniki ravali.
0: Don't observe differences on grounds of gender. God is one to everybody.
1: Oke daivam.
0: God is one.
1: ఈ దైవత్వాన్ని మాత్రం సర్వులకు అధికంగా, సర్వులకు సమత్వంగా మనం పంచుకోవాలి.
0: దిస్ డివినిటీ ఈజ్ యూనిఫామ్ టు ఎవ్రీబడి అండ్ ఎవ్రీవన్ హ్యాస్ ఈక్వల్ రైట్ అండ్ షేర్.
2: భజన బినా సుఖ శాంతి.

0: एक मनयोर वस्तु आत्मज्ञ न चेतरा शिवयेव सदा जीवम् जीवयेव सदा शिवम् वेत्नैक मनयोर्यस्तु आत्मज्ञो न चेतरा। ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శివుడే దేవుడు, శివుడే జీవుడు, జీవుడే శివుడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే నిజమైన జ్ఞాని.
1: శివ ఇస్ గాడ్, గాడ్ ఇస్ శివ. ది ఇండివిజువల్ ఇస్ డివైన్, divine is the individual. The unity of the two, the individual and the divine, is realized by the one of wisdom.
0: Vidyarthulara, vidyarthinilara,
1: students, boys and girls,
0: manavattvamu chala dullabhamainatundi.
1: The human life is very rare.
0: ఈ మానవత్వంలో దివ్యత్వం అనేటువంటిది ఏ రీతిగా ఇమిడి ఉన్నది?
1: హౌ ద డివినిటీ ఇస్ లేటెంట్ ఇన్ హ్యుమానిటీ.
0: మదాత్మ, సర్వభూతాంతరాత్మ, ఇదియే దీనికి ప్రమాణం. నా ఎందున్నటువంటి ఆత్మనే సర్వుల ఎందుకును ఉన్నటువంటిది ఒక్కటే అనే సత్యాన్ని నిరూపించినటువంటిది ఏకత్వ భావం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఆర్ యూనిటీ ఈజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ వే, ద స్పిరిట్ ఇన్ మీ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీ వన్.
0: మానవత్వం నందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఒక్క మానవుడికి మాత్రమే సరైన అధికారం ఉన్నది.
1: ఇస్ ఓన్లీ మ్యాన్ ఎండోర్డ్ విత్ దిస్ అథారిటీ to realize the divinity within.
0: Manavani yandu panchakosamulu kalavu.
1: The man has got five sheaths.
0: Annamaya, pranamaya, manomaya, vijnanamaya, anandamaya.
1: There are five sheaths: the sheath of food, the sheath of life, the sheath of mind, the sheath of wisdom, and the sheath of bliss.
0: నాలుగవది అయినటువంటి విజ్ఞానమయమును గుర్తించేటువంటి వారు ఒక్క మానవుడు తప్ప అన్య జీవులకు ఇది అర్థం కాదు.
1: ది అదర్ క్రియేచర్స్, లివింగ్ బీయింగ్స్ కెనాట్ అండర్స్టాండ్ ద ఫోర్త్ వన్, ద షీత్ ఆఫ్ విజ్డమ్, ఎక్సెప్టింగ్ మ్యాన్.
0: కనుకనే మానవుడు చాలా అధికుడు.
1: అండ్ హెన్స్ హ్యూమన్ బీయింగ్ ఎక్సెల్స్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్.
0: సర్వలు ఎందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించడము, మానవుని యందు ఉన్నటువంటి జ్ఞానతత్వాన్ని మానవుడు మాత్రమే గుర్తించడం, ఇది మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వం కాక మరి ఏమిటి?
1: ద అబిలిటీ టు నో ద డివినిటీ విదిన్ అండ్ ద కెపాసిటీ టు అక్వైర్ విజ్డమ్ అండ్ టు నో ద డివినిటీ విదిన్ ఆర్ ద టూ ఆఫ్ ది క్వాలిటీస్ దట్ మ్యాన్ ఈస్ ఎండోర్డ్ విత్, గిఫ్టెడ్ విత్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మానవుడే జీవుడు, జీవుడే దేవుడు అన్నట్టు దీనికి సరైన అంతరార్థాలు అనేకంగా ఉంటున్నాయి.
1: ది ఇండివిజువల్ ఈజ్ ద సోల్ ఆర్ ద స్పిరిట్ అండ్ ది స్పిరిట్ ఈజ్ డివైన్, దిస్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ వేరీడ్ వేస్.
0: సర్వ జీవులు ఎందు ఉండినటువంటి ఒక మోహతత్వాన్ని మానవు ఎందు కూడా నిరూపిస్తూ వచ్చాడు.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ది స్పిరిట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇంటర్ప్రిటెడ్ బై మ్యాన్.
0: అయితే సర్వ జీవులు ఎందుకును మోహం అనేటువంటిది ఉన్నది.
1: హౌఎవర్ దేర్ ఇస్ దిస్ అటాచ్మెంట్, మోహ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
0: కానీ మానవుడు మాత్రమే మోహమును క్షయము గావించుకొని మోక్షమును పొందుతూ వచ్చాడు.
1: బట్ ఇట్ ఇస్ ఓన్లీ మ్యాన్ హూ కెన్ జస్ట్ రిడ్యూస్ హిస్ అటాచ్మెంట్ మోహక్షయ అండ్ వర్క్ ఫర్ మోక్ష ఆర్ లిబరేషన్.
0: కనుకనే మానవుడే దేవుడు.
1: అండ్ హెన్స్ హ్యూమన్ బీయింగ్ ఇస్ డివైన్ హిమ్సెల్ఫ్.
0: ఇది దైవత్వం అనేటువంటిది ఒక్కటి ఎందు కాదు, అనేకత్వంలో కూడాను దైవత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: అండ్ దిస్ ఇన్ ఫ్యాక్ట్ ప్రూవ్స్ ద డివినిటీ ప్రజెంట్ ఇన్ ది మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిటీ.
0: మాయకు సత్వ రజో తమో గుణములు మూడు మూలాధారము.
1: ఫర్ ది ఇల్యూజన్ ద ఫౌండేషన్ హ్యాపెన్స్ టు బి ద త్రీ అట్రిబ్యూట్స్ ద ఇనర్షియా ద ఎమోషన్ అండ్ దట్ ఆఫ్
0: మోహమునకు ధనేషణ దారేషణ పుత్రేషణ ఈ మూడు కూడాను మూలాధారము.
1: ఫర్ ఇల్యూజన్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్స్ ఫౌండేషన్ హ్యాపెన్ టు బి ది అటాచ్మెంట్ టువర్డ్స్ మనీ ద వైఫ్ అండ్ ద ప్రోజెని.
0: రజోగుణ సాత్విక రత్నముడు కూడాను నిర్మూలము గావించుకున్న తర్వాత వాడు మానవుడు కాదు, మాయ తన దగ్గరే ఉండదు.
1: When once he transcends these three attributes, he will be distanced from this illusion and he is no longer a simple human being.
0: Manavudu maya nundi veru kavalanu talanchinappudu sattvika rajo tamo gunamulnu dooram cheskovali.
1: If he wants to get away from this illusion or delusion, he should cut off the three attributes.
0: Aa trigunamulu undinanta varaku kudanu maya athanni veedadu.
1: So long he is bound by the three attributes, he is drowned in illusion.
0: Inka mohamunu ee reethiga manamu samrakshinchukovali.
1: Well, how are we to get away from
0: mohamunu ee reethiga manamu tyajinchali?
1: How to give up this attachment?
0: Dhaneshana dhareshana putreshana ee moodu rahitamainatundi yokka manasuke ee yokka moham nirmoolam avutundi.
1: This attachment is due to these three factors of wealth, the wife, the family and the children.
0: కనుక మానవుని ఎందున్నటువంటి మాయాతత్వమును మానవుని ఎందున్నటువంటి మోహతత్వమును మనము నిర్మూలం గావించుకొని నిశ్చింతగా మనం బ్రతకాలనుకుంటే ఈ మూడింటిని మనం త్యజించాలి.
1: ఇన్ ఆర్డర్ టు కట్ ఆఫ్ ఫ్రమ్ కట్ ఆఫ్ దిస్ ఇల్యూషన్, ఇన్ ఆర్డర్ టు కట్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్ అండ్ టు బి స్టడీ అండ్ ప్యూర్ అండ్ స్టడీ, వీ హ్యావ్ టు కిల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్.
0: ఇంకా అచరం చరమే వచ అనింది భగవద్గీత. చరించేవాడిని చరించక నిశ్చలంగా ఉండేటువంటి వాడిని నేనే అనింది.
1: గీత డిస్క్రైబ్స్ ద డివినిటీ యాజ్ వన్ దట్ ఈస్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్.
0: ప్రతి మానవుని ఎందు కూడాను చరాచరములు రెండు కూడాను సాక్షాత్కరిస్తూ వచ్చాయి.
1: దీస్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ మోటిలిటీ అండ్ ఇమ్మోటిలిటీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్.
0: నీటిలో నింపినటువంటి కడవను కడవలోనా నీరున్నది, కడవ వెలుపల నీరుంటాయి.
1: వెన్ వన్స్ ది అర్థన్ పాట్ ఇస్ సంక్ ఇన్ వాటర్ యు ఫైండ్ వాటర్ ఇన్ ద పాట్ అండ్ అరౌండ్ ద పాట్.
0: కనుకనే అంతర్పహిత సర్వవ్యాప్య నారాయణ సుత.
1: అండ్ హెన్స్ ది ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ అండ్ ఆల్సో అవుట్ సైడ్.
0: అగ్నిలో కాల్చినటువంటి యొక్క ఇనుప ముక్కను లోపల వేడి ఉన్నది, బయట వేడి ఉన్నది.
1: వెన్ ఐరన్ is kept in furnace, you find the heat inside and also outside the iron rod.
0: Adhe vidhamgane manavuniki velupala manavuniki lopala sarvatra kudunu unnatundi daivattam okkate.
1: So the very same principle of divinity is present within and outside man.
0: Ikkada kevalam pratyekinchi rendu sthanamulu kadu,
1: here not two positions.
0: Antarbhavam nandunnatundi aatmatattvame బహిర్ముఖం నందు మనకు వెలుపుడుతుంటాయి.
1: ద ఇమ్మనెంట్ లేటెంట్ ద ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ రిఫ్లెక్ట్స్ అవుట్ సైడ్.
0: దీనిని రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అన్నారు.
1: దిస్ భగవాన్ కాల్స్ ఇట్ యాజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: మన నుండి ఆవిర్భవించేటువంటి ప్రతి పదములు కూడాను లోపల ఉండినటువంటి వాటి యొక్క రిఫ్లెక్షన్.
1: వాట్ ఆల్ దట్ వీ సే అవుట్ సైడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ సెల్ఫ్.
0: లోపలనే రియాలిటీ లేకపోతే రిఫ్లెక్షన్ రావడానికి వీలు కాదు.
1: When there is no reality within, there cannot be reflection.
0: Kanuka reality lopala unnadi.
1: Reality is within.
0: Reflection baita unnadi.
1: Reflection is outside.
0: Resound lopala unnadi.
1: There is sound inside.
0: Sound lopala unnadi. The sound resound baita unnadi.
1: Sound inside and resound outside.
0: Action lopala unnadi. Reaction baita unnadi.
1: Action is within, reaction without.
0: Reflection, reaction. ఈ సౌండ్ ఈ యొక్క సౌండ్ రెండింటి యొక్క ఏకత్వమే ఈ చరాచర ప్రకృతి యొక్క సంబంధము.
1: ద కాంబినేషన్ ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్ సౌండ్ అండ్ రిసౌండ్ ద ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్ స్పీక్ ఆఫ్ ద రియాలిటీ.
0: కానీ ఇట్టి సత్యాన్ని ప్రాచీన మహర్షులు ప్రపంచానికి ప్రబోధించి అనేక మంది ఋషులను దీని యొక్క ఏకత్వానికి తీసుకుని వచ్చాడు.
1: ఏన్షియంట్ సేజెస్ హావ్ టాట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఆల్ ఓవర్ and brought in this identity of the two.
0: సామాన్యమైనటువంటి మానవుని కూడాను మహత్తరమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింపచేసింది.
1: The ancient teachings made an ordinary man into an exalted personality.
0: ప్రాచీన విద్యలన్నీ కూడాను కేవలము అంతర్భావంతో కూడినటువంటివి.
1: All the ancient knowledge has got the inner significance.
0: కేవలము గ్రంథముల పరిచయం కాదు.
1: It is not academic textual knowledge.
0: బహిర్ముఖమైనటువంటి ఒక ఆనందం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ అవుట్వర్డ్ ప్లెజర్.
0: అంతర్ముఖమైనటువంటి ఒక విద్యలే ఇవన్నీ.
1: దట్ ఇస్ ఆల్ ద విజ్డమ్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: పూర్వము యావత్ ప్రపంచంలో కూడాను 100 కోట్ల మానవులు ఉండేటువంటి వారు.
1: అర్లియర్ ది వరల్డ్ పాపులేషన్ ఈజ్ 100 crores.
0: కానీ ఈనాడు చూస్తే 560 crores అయిపోయినాయి.
1: అండ్ టుడే వరల్డ్ పాపులేషన్ ఈజ్ 560 crores.
0: కానీ జనం పెరిగినారు.
1: పాపులేషన్ హస్ గాన్.
0: జనాభా అభివృద్ధి అయింది.
1: పాపులేషన్ హస్ ఇంక్రీజ్.
0: కానీ మోక్షాపేక్ష అనేటువంటిది సన్నగిల్లిపోతూ వచ్చింది.
1: బట్ ఇన్ ఏ డిజైర్ ఫర్ లిబరేషన్ ఈజ్ ఆన్ ద డిక్లైన్.
0: ప్రాచీనుల యందు మోక్షాపేక్ష అనేటువంటిది అమితంగా ఉండేటువంటిది.
1: ఇన్ ఏన్షియంట్ గుడ్ ఓల్డ్ డేస్ దేర్ ఇస్ పైనింగ్ యర్నింగ్ ఫర్ లిబరేషన్.
0: నూటికి 75% ఈ విధమైన వాంఛలతో జీవించుతూ వచ్చేవారు.
1: In olden days, 75% of the world population wanted liberation.
0: ee naadu 20% kudanu mochapeccha kaligana vaaru leru.
1: In today's population, not even 20% desire liberation.
0: Kaaranam emiti?
1: Why?
0: Bhautikamainatundi vaanchala cheta,
1: the worldly desire,
0: bhautikamaina vidyala cheta,
1: the worldly knowledge,
0: kooti yokka deeni kosamani
1: for living.
0: కోటి వేషములు వేస్తూ
1: దే అండర్టేక్ మెనీ వేస్.
0: వీడి చదువంతా కూడా కేవలము ఒక ఆహారం వినియోగించుకునే చదువుగా రూపొందుతుంది.
1: ఆల్ హిస్ నాలెడ్జ్, ఆల్ హిస్ అటెంప్ట్స్ ఆర్ ఓన్లీ టు ఈక్ అవుట్ హిస్ లివింగ్.
0: పొట్ట నింపుకునేటువంటి చదువు ఎంత మాత్రం మోక్షాపేక్షను కలిగిపోతుంది.
1: ది ఎడ్యుకేషన్ దట్ హెల్ప్స్ యూ టు ఫిల్ యువర్ స్టమక్ ఆర్ బెల్లి విల్ నాట్ హెల్ప్ యూ టు అటైన్ లిబరేషన్.
0: కనుకనే ఈనాటి విద్యలన్నీ కూడా కేవలము మోక్షాపేక్షను కలిగించేటువంటివి కాదు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ నాట్ ఇన్కల్కేట్ ద డిజైర్ ఫర్ లిబరేషన్.
0: మోహాపేక్షను కలిగిస్తూ వచ్చాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ లీడ్స్ టు బాండేజ్.
0: ఆనాటి విద్యార్థులు మోహాన్ని క్షయం చేసుకుని మోక్షాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్ దే హ్యావ్ రిడ్యూస్డ్ దిస్ అటాచ్మెంట్ అండ్ దే డెవలప్ డిజైర్ ఫర్ లిబరేషన్. వాట్ ఇస్ దిస్ అటాచ్మెంట్?
0: పచ్చి పచ్చి మృగాదులు కూడా ఉండేటువంటి మోహము.
1: This kind of moha attachment is there in beasts
0: and birds.
1: Should we study for the
0: reason?
1: Do you need any practice for
0: that? Earlier
1: days, people have sacrificed
0: these two. Because of
1: modern
0: education, the
1: attachment given up by those people then is received, accepted now.
0: కనుక ఈనాటి చదువుల యొక్క విపరీతము ఇన్ని రకములైన రూపంగా మారుతూ వచ్చింది.
1: దిస్ ఈస్ హౌ ద డిస్టార్టెడ్ పర్వర్టెడ్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాపెనింగ్.
0: ఆనాడింత కూడు పెట్టినటువంటి వ్యక్తులను హృదయమునందు కృతజ్ఞతతో జీవితం అంతా చూసుకునేటువంటి వారు.
1: ఇన్ దోస్ డేస్ పీపుల్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు దోస్ పీపుల్ దట్ హెల్ప్ దెం టు
0: ఆనాటి విద్య నేర్పినటువంటి యొక్క గురువులకు సాక్షాత్కరించి వారు నమస్కరించి వారు అనేక విధములుగా జీవితంలో కృతజ్ఞతను అందించేటువంటి వారు.
1: దే ఎక్స్ప్రెస్ gratitude to the preceptor or teachers for having helped their living.
0: Guru darshana roopamlo palavaru korinadanta icchetunti varu.
1: They also offered whatever the guru teacher wanted.
0: Aanati teachers, aanati vidyarthulu ee vidhamaitunti tyaga bhavamto undetunti varu.
1: That was the feeling of sacrifice among the teachers and students.
0: Aanati vidyarthulu ee reethiga unnaru.
1: How are the modern students?
0: Ee naadu vidyanantha chaala progress abhivruddhi ayipoyindi.
1: The education has progressed a lot.
0: ఏమిటి ఈ ప్రోగ్రెస్?
1: వాట్ ఇస్ దిస్ ప్రోగ్రెస్?
0: కూడుబెట్టిన వారిని కుల ద్రోహి.
1: In fact, they will ruin the very man who helped his living.
0: విద్య నేర్పిన వారిని వెక్కిరించు.
1: He will make fun of the very teacher who taught him.
0: మేలు చేసిన వారిని కీడు చేయు.
1: He will harm the fellow who helped him.
0: ఇది ప్రోగ్రెస్ ఈనాటి విద్యలందు.
1: This is the progress in modern education.
0: ఇది మన ప్రోగ్రెస్.
1: Is this the progress?
0: చాలా విచిత్రమైనటువంటి.
1: It is very peculiar.
0: ప్రాచీన చదువులకు నేటి చదువులకు చాలా ఏమాత్రము వ్యత్యాసం కనిపించడం లేదు.
1: It's wide gulf between the education and now.
0: కొంత వరకు వ్యత్యాసం ఉంటే దీన్ని బాగు చేయవచ్చు.
1: If there is slightest of the difference, we can improve.
0: మార్పు జరుగుతూ వచ్చింది.
1: Or totally different.
0: నీతి నియమాలు గ్రంథాల నిలిచిపోయే.
1: And in fact, the morality and ethics have confined to the books.
0: హృదయమంతా దుర్గంధం సదనమయ్యే.
1: Heart has become the center of all foulness.
0: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
1: Hands have turned selfish.
0: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాటి విద్యలందు.
1: This is the progress in modern education.
0: ఇది ఈనాడు మనం అభ్యసించేటువంటి విద్య.
1: Is this the sort of education we had?
0: ప్రాచీనులు ఎంత వినయ విద్యాసంతో జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: Ancients spent their time in humility and obedience.
0: ఏకలవ్యుడనేటువంటి మహాక్రూరుడు తన యొక్క గురువుకు దక్షిణామూర్తిగా ఒక దేవాన్ని కూడా అర్పితం చేయడానికి పీడుకున్నాడు.
1: And for the ancient days he was ready to sacrifice the very body to his preceptor.
0: ద్రోణాచార్యుడు తన గురువుగా ఉన్నాడని భావించాడు.
1: He considered Drona as his guru.
0: కానీ సాక్షాత్తు ఆ ద్రోణాచార్యుని కలవలేదు. ద్రోణాచార్యుడు వీరవిద్య నేర్చలేదు.
1: ఏకలవ్య నెవర్ మెట్ ద్రోణ. And he has not learned archery.
0: కానీ మనసునందు విశ్వసించాడు.
1: He had full faith in his mind.
0: అతనే నా గురువు.
1: He accepted him.
0: అతను అంగీకరించకపోయినప్పటికీ తాను అంగీకరించి అతనిగానే గురువుని తీసుకున్నాడు.
1: Though his preceptor has not accepted him, but he is convinced that he is his
0: guru. గురువును స్మరించటము, విలువ నేర్చుకోవటం.
1: He always thinks of his guru and starts practicing archery.
0: కట్టకడపటికి
1: finally
0: అర్జునుని తీసుకుని అడవికి వెళ్ళాడు ద్రోణాచార్యుడు.
1: ద్రోణ went to the forest along with Arjuna.
0: అర్జున్ చేతిలో ఒక రెండు కుక్కలు వచ్చినాయి.
1: టూ డాగ్స్ ఫాలోడ్ అర్జున.
0: అవి మనుషులను చూచి అరిచినాయి.
1: దే స్టార్టెడ్ బార్కింగ్ వాచింగ్ మెన్ అరౌండ్.
0: ఆ శబ్ద ప్రమాణమును పురస్కరించుకుని ఏకలవ్యుడు అమ్మును విడిచాడు.
1: లిసనింగ్ టు ద సౌండ్ ద బార్కింగ్ ఆఫ్ ద డాగ్స్ ఏకలవ్య షాట్ ది ఎరో.
0: కానీ ఆ అమ్ము వచ్చి నేరుగా కుక్క నోటిలో పడింది.
1: This arrow has gone straight into the gullet of the dog.
0: ఒక్కటి కాదు ఐదారు అమ్ములు విడిచాడు.
1: Not one arrow, five arrows
0: have gone. ఐదు ఆ యొక్క కుక్క నోటిలో చేరిపోయినాయి.
1: All the five arrows have gone into the gullet of the dog.
0: అర్జునుడు.
1: అర్జున watched this.
0: ఈ శబ్ద ప్రమాణంతో వినియోగించుకునేటువంటి వ్యక్తి ఎవరితను?
1: Who is the one expert in archery who could base on the sound
0: and వెతుకుతూ అడవిలో సంచరిస్తూ వచ్చాడు.
1: Why is he moving about in the forest?
0: ఏకలవ్యుడు కనిపించాడు.
1: Then he saw Ekalavya.
0: అతను ఒక అడవి మనిషి.
1: And in fact, he is a tribal.
0: Tribal man.
1: He is a tribal man.
0: అతని దగ్గరికి వచ్చి అయ్యా నీవేనా ఈ అమ్మును మొదలింది?
1: Are you the same person who shot this arrow?
0: అవును సార్.
1: He said, yes sir.
0: నీకెవరు గురువు?
1: Who is your teacher?
0: నా గురువు ద్రోణాచార్యుడు అన్నాడు.
1: He said, my teacher is ద్రోణాచార్య.
0: పక్కనే ఉన్నాడు ద్రోణాచార్యుడు.
1: ద్రోణాచార్య is my
0: teacher. నేను కాదు అని అబద్ధం చెప్పాడు.
1: ఆయన ద్రోణాచార్య అట్టడే లా, ఐఎమ్ నాట్ యువర్ టీచర్.
0: స్వామి, నా హృదయంలో ప్రతిష్ఠ చేసుకున్నటువంటిది నిన్నే.
1: స్వామి, ఐ హావ్ ఇన్స్టాల్డ్
0: యు ఇన్ మై హార్ట్.
1: ఐ డోంట్ హావ్ ఎనీ అదర్ టీచర్.
0: మీ చిత్రమునే నా హృదయంలో చిత్రించుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ ఇంప్రింటెడ్ యువర్ పిక్చర్ ఇన్ మై హార్ట్.
0: మీ భావరాగం చేతనే నేను ఈ విరివిద్య నేర్చుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆఫ్ మై అటాచ్మెంట్ టు యూ ఐ కుడ్ లెర్న్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: దేహరీతిగా నేర్చుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఇన్ ఎక్స్టర్నల్, ఇన్
0: మనోరీతిగా నేర్చుకున్నాను.
1: అండ్ ఐ హావ్ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ విదిన్.
0: విద్య అనగా ఆనాడు కేవలం అక్షర శ్రీకారం కాదు విద్యలు.
1: Education doesn't mean merely learning alphabets.
0: Aanadu grandhamule levu.
1: There were no books at all.
0: Aanadu paper le levu.
1: And there nothing was.
0: Aanadu books le kaadu.
1: No books then.
0: Note nundi vacheetundi padamule aksharamulu.
1: All instruction was verbal, vocal.
0: Ee akshara sikaramtone aksharani sadinchadu.
1: And because of this akshara, the letters, he could have
0: aksharam. Aksharanaga daivame swaroopude aksharamu.
1: Akshara imperishable is God himself.
0: Aksharam swaroopude devudu.
1: God is imperishable akshara.
0: కాబట్టి దైవాన్ని ఇప్పుడు నువ్వు అక్షరాలతోనే సాధిస్తూ వచ్చారు.
1: అండ్ యూ కుడ్ హ్యావ్ ద అక్షర గాడ్ బై హిజ్ లెర్నింగ్.
0: అప్పుడు అర్జునుడికి తృప్తి చేయాలని ఈ గురువు, నేనే నీకు గురువు అయితే నాకు గురు దక్షిణ అందించమన్నాడు.
1: టు సాటిస్ఫై అర్జున, ద్రోణ ఆస్క్డ్ ఏకలవ్య, ఇఫ్ ఐ వర్ టు బి యువర్ టీచర్, గివ్ మీ సమ్ ఆఫరింగ్ యాజ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్.
0: గురువులో ఎట్టి దోషం ఉండినా పోని
1: There may be any mistake in him.
0: కాని శిష్యుడు దోషరహితుడిగా వచ్చాడు.
1: But here is the disciple without any mistake.
0: నీకేం కావాలి స్వామి అన్నాడు.
1: And he said, oh sir, what do you want?
0: నాకు దక్షిణ అంగుష్టం ఇచ్చేసేయమన్నాడు.
1: I want the thumb to be offered.
0: అనగా రైట్ హ్యాండ్ thumb ఇచ్చేసేయమన్నాడు.
1: He wanted the thumb of the right hand.
0: అప్పుడు ఈ ఏకలవ్యుడు అంపును వదలడానికి వీటికి వీలు కాదు.
1: When once the thumb of the right hand is offered, he cannot shoot any longer.
0: యావత్ జగత్తునకు అర్జునుడే అంబును ఇచ్చినటువంటి వాడు అవుతాడు.
1: And then Arjuna will stand first. అతనికి
0: మించిన వారెవరు ఉండరు.
1: No one can excel him then.
0: ఈ విధంగా అర్జున్ పేరును అభివృద్ధి చెప్పించే నిమిత్తమై ఏకలవ్యుని దక్షిణాంగుష్టం అందించాడు.
1: In order to see that Arjuna will have a very big name, ఏకలవ్య offered his thumb. ఏకలవ్య was the disciple then.
0: కత్తి తీసుకున్నాడు, దక్షిణాంగుష్టం కొట్టాడు.
1: He has taken the knife and is cut off, chopped off. He is the thumb of the right hand.
0: అది కొట్టేటప్పటికి,
1: when he did so,
0: దక్షిణ అంగుష్టం ఇచ్చిన దాన చేసి,
1: because of the fact that he has offered his thumb,
0: దక్షిణ అంగుష్టం ఇచ్చిన దాన చేసి,
1: the thumb of the right hand is given.
0: ఎరుకు విలువిద్య హీనుకి హీనుడయ్యే,
1: he lost all the expertise in archery.
0: ఇంక విలువిద్య ఏ రీతి నేర్చగలడు? ఈ దక్షిణాంగుష్టం ఉంటేనే ఇలాగటానికి వీలవుతుంది.
1: Then he lost the thumb of the right hand. How can he shoot an arrow there?
0: బాణ సంధానలాగు అభంగమయ్యే.
1: And in fact, he has humiliated himself.
0: ఎరుకు విలువిద్య హీనుకు హీనుడయ్యే.
1: He has lost all the benefits of the knowledge of archery.
0: ఈ విధంగా తన జీవితాన్ని కూడా అర్పితంగా ఇచ్చాడు.
1: He has offered himself to his guru.
0: ఆనాటి శిష్యుడి యొక్క త్యాగము అంత కఠినంగా ఉండేది.
1: That was the spirit of sacrifice of students then.
0: ఏదైనా సరియే,
1: at anything be there,
0: గురువులకు తన యొక్క జీవితాన్ని అర్పితం గావించుకునేది.
1: He was ready to offer his own life to his guru.
0: ఈనాటి గురువులు శిష్యులు ఎట్ట ఉన్నారు?
1: How are the teachers and students today?
0: చెవులో మంత్రము,
1: the mantra is whispered in the ear.
0: చేతిలో డబ్బులు.
1: And then the teacher whispers mantra here the disciple and expects money. That is the relationship.
0: ఇది కాదు.
1: This is not money.
0: అది గురువునందు వాత్సల్య బుద్ధి అధికంగా ఉండేటువంటిది.
1: The gurus then in those days had full of affection.
0: గురువుల యందు శిష్యులకు ప్రియమైనటువంటి ఒక కుమార భావం ఉండేటువంటిది.
1: And then the preceptor had the feeling of a father towards his disciple.
0: నాయన, గురువుకు పుట్టినటువంటి వాడు కేవలము ఒక ప్రేమ ప్రామపుత్రుడు.
1: అండ్ ఆఫ్టర్ ఆల్ వన్స్ ఓన్ సన్ ఇస్ అ బిగాటెన్ వన్.
0: విద్య నేర్పినప్పుడు నేను ప్రేమపుత్రుడు అవుతాను.
1: వెరస్ టు ఎ టీచర్ ఇస్ అ సన్ ఆఫ్ లవ్.
0: కాబట్టి ప్రతి మానవుడు కూడాను గురువులకు ప్రేమపుత్రుడు కావాలి.
1: అండ్ దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ షుడ్ బి సన్ ఆఫ్ లవ్ టు వన్స్ ఓన్ టీచర్.
0: ఈ విధంగా ఆనాటి విద్యను నేర్పుతూ వచ్చారు.
1: దట్ వాస్ ద టైప్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ దోస్ డేస్.
0: కనుకనే ద్రోణాచార్యుడు చాలా శిష్యులకు చాలా ద్రోహం చేశాడు.
1: In fact, Dronacharya betrayed his disciple.
0: Yat bhavam tad bhavati.
1: As is the feeling action, so is the consequence.
0: Ilanti shishunaku droham cheyatam valla tana kumarunku kur droham cheyara.
1: As he has betrayed his disciple, his son also was this betrayed later.
0: Yetti pani manam cheyatamo atti phalitame manaku labhyam avutundi.
1: As is the action, so is the reaction. The result.
0: Kalmane reaction, resound and reflection.
1: So then comes the reaction.
0: Manaku tappinadi kaadu.
1: You cannot escape.
0: మనము పవిత్రమైనటువంటి యొక్క గురువులకు శిష్యులుగా ఉండాలి.
1: వీ షుడ్ బి సీక్రెట్ డిసైపుల్ స్టూడెంట్స్.
0: ఈనాటి విద్యార్థులంతా కేవలం విద్య నిమిత్తమే మనం కాలంలో వ్యర్థం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం ఓన్లీ ఫర్ ఎక్వైరింగ్ నాలెడ్జ్.
0: గురువుల యొక్క తృప్తి నిమిత్తమే మనము కాలము సద్వినియోగం చేయాలి.
1: వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ టైం టు సాటిస్ఫై గురుస్.
0: కనుక ఏ ఒక్కదాని కూడా సమత్వం ఏర్పడాలి.
1: దేర్ షుడ్ బి ఇన్ ఈక్వాలిటీ ఫర్ ఎనీథింగ్.
0: ఆ ఈక్వాలిటీ అనేటువంటిది లేకపోతే ఏ విధంగా కూడా ఫలితం పొందలేము.
1: విదౌట్ ఈక్వాలిటీ యూ కెనాట్ హ్యావ్ ఎనీ పాజిటివ్ రిజల్ట్.
0: కొన్ని సందర్భముల లోపల
1: ఇన్ సమ్ సర్కమ్స్టాన్సెస్
0: వాళ్ళీ సుగ్రీవులు ఒక్క ప్రాణంగా జీవించేటువంటి వారు.
1: వాళ్ళీ సుగ్రీవ బ్రదర్స్ లివ్డ్ యాజ్ వన్ సోల్.
0: కానీ కొన్ని కారణ సంబంధం చేత వారిద్దరికి విరోధం ఏర్పడిపోయింది.
1: బికాస్ ఆఫ్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ సర్కమ్స్టాన్సెస్ దే టర్న్డ్ ఎనిమీస్.
0: కానీ వాళ్ళీ చిత్రకోటలో తన యొక్క గ్రామంలో ఉన్నాడు.
1: Vali was residing at his place.
0: కాని సుగ్రీవుడు కొండల్లో ఉంటాడు.
1: సుగ్రీవ వాస్ ఇన్ మౌంటెన్.
0: ఇలాంటి పరిస్థితి లోపల వాళ్ళని ఏ రీతిగా సాధించటం?
1: అండ్ హౌ టు విన్ ఓవర్ వాళ్ళు?
0: వాళ్ళని ఏ రీతిగా జయించాలి?
1: హౌ టు కాంకర్ హిమ్
0: అని నిరంతరము యోచన చేస్తూ వచ్చాడు.
1: హీ వెంట్ ఆన్ థింకింగ్.
0: వాళ్ళని జయించేటువంటి వారు వారి కంటే అధిక శక్తి ఉన్నటువంటి వారే జయించగలరు.
1: హూ కెన్ కాంకర్ వాలి? Unless one excels him.
0: సమాన శక్తి ఉండేటువంటి వాడు ఎవరికి కూడా విజయాన్ని సాధించలేడు.
1: ద వన్ దట్ ఈక్వల్స్ హిమ్ కెన్ నెవర్ విన్.
0: కనుకనే చిత్రమూక పర్వతం పైన ఉండేటువంటి యొక్క సుగ్రీవునికి ఎవ్వరూ సహాయం లేరు.
1: సుగ్రీవ హ్యాడ్ నన్ టు హెల్ప్.
0: హనుమంతుడు మాత్రమే సహాయం ఉన్నాడు.
1: ఓన్లీ హనుమాన్ హెల్ప్డ్ హిమ్.
0: ఆ హనుమంతుని పిలిచాడు.
1: హి కాల్డ్ హనుమాన్.
0: ఏ రీతిగా మనం ఈ యొక్క వారిని జయించాలి?
1: హౌ కెన్ వీ కాంకర్ వాలి?
0: చెప్పాడు హనుమంతుడు. చక్కని ఆదేశాన్ని అందించాడు.
1: హనుమాన్ గేవ్ గుడ్ టీచింగ్.
0: కాల కర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు అది మన కర్మ జరిగిపోతుంది.
1: అట్ అన్ అప్రోప్రియేట్ టైమ్ అట్ ద రైట్ మూమెంట్ థింగ్స్ విల్ హ్యాపన్.
0: సుగ్రీవ కాలం కోసం నీవు కాచుకో.
1: వెయిట్ ఫర్ ద రైట్ టైం.
0: ఏనాటికైనా మనకు పవిత్రమైనటువంటి కాలం మనకు ప్రాప్తిస్తుంది.
1: విల్ హ్యావ్ ద రైట్ టైం వన్ డే ఆర్ అదర్
0: అని వారు సంతోషిస్తూ ఉన్నారు.
1: దే వర్ సో హ్యాపీ.
0: కానీ కొండలపైన తిరుగుతూ ఉండిన సమయం లోపల
1: moving along the mountain range,
0: కొండల కింద ఇద్దరు రత్నాల వంటి అన్నదమ్ములు తిరుగాడుతూ ఉన్నారు.
1: They also found two gems, human beings, moving around.
0: వారి ఇరువురిని చూస్తే సాక్షాత్ ఇంద్రదేవుల నుంచి వచ్చినారా అన్నట్టుగా అనిపించింది.
1: As they start staring at these two human beings, like gems, they look like angels.
0: కళ్ళలు ఆడుతూ ఉండాలి.
1: Their faces were full of
0: వారి ముఖంలో కెలకెలు నవ్వుతున్నారు.
1: They were smiling faces.
0: ఈ విధమైనటువంటి వ్యక్తులను చూచేటప్పటికీ
1: when they saw such beings,
0: సుగ్రీవుడి జ్ఞాపకం వచ్చింది. హనుమాన్ వాళ్ళు ఎవరో చూడు.
1: సుగ్రీవ ఐ మీన్ హనుమాన్
0: అన్నేమైనా మారువేషంతో వీళ్ళందరినీ నన్ను సంహరించడానికి పంపించాడు ఏమో విచారించుకున్నాడు.
1: ఇస్ ఇట్ పాసిబుల్ దట్ మై బ్రదర్ సెండ్ దీస్ టూ స్పైస్ ఇన్ దిస్ వే టు కిల్ మీ?
0: ఎవరి గిలి వారిది.
1: ఇట్స్ ఓన్లీ గిల్టీ కాన్షియన్స్.
0: తన భయం ఆ విధంగానే ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ హిజ్ ఓన్ ఫియర్.
0: కానీ నీవు భయపడవద్దు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఇట్.
0: ఆ తేజోమయ మూర్తులు కేవలం దైవత్వులు.
1: దోస్ బ్రిలియంట్ పీపుల్ ఆర్ వెరీ డివైన్.
0: నేను వెళ్లి వస్తాను.
1: ఐ విల్ గో అండ్ టెల్.
0: అనుగ్రహించమని కోరాడు.
1: And he wanted permission.
0: తిరిగి హనుమంతుడు క్రిందికి వచ్చాడు.
1: హనుమాన్ గాట్ డౌన్ ద మౌంటెన్.
0: క్రిందికి వచ్చి చూచాడు ఇరువురిని.
1: హి సా దీస్ టూ.
0: కానీ వారు సత్యం పలుకుతూ వచ్చారు.
1: బట్ దే వర్ స్పీకింగ్ ట్రూత్.
0: నేను రాములు లక్ష్మణ్.
1: అండ్ వన్ సెడ్ ఐఎమ్ రామ అండ్ అదర్ వన్ ఇస్
0: లక్ష్మణ్. కుమారులము.
1: వి ఆర్ ది సన్స్ ఆఫ్ దశరథ.
0: మా తండ్రి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమని.
1: Based on the command of the father,
0: మా పినతల్లి కోరినట్టుగా మేము నడుచుకుంటున్నాము.
1: We are just conducting like this as per the desire of the stepmother.
0: మేము అరణ్యవాసము, తన కుమారులకు అయోధ్యవాసము.
1: I am to spend time in exile and her son is to be coronated.
0: మేము ఇంకా ఈ అరణ్యంలో తిరుగుతున్నప్పుడు
1: as we are moving about in the forest,
0: మా ధర్మపత్ని అయిన సీతని ఎవరో అపహరించారు.
1: Someone abducted my wife.
0: ఆమెను వెతుకుతూ మేము తిరుగుతూ వచ్చామన్నారు.
1: We are just roaming about in search of her.
0: ఆ సత్యాన్ని విని,
1: having heard this,
0: రాజులు సత్యమే పలకాలి.
1: కింగ్ షుడ్ అటర్ ది ట్రూత్.
0: హస్తస్య భూషణం దానం.
1: ద జ్యూవెల్ టు ద హ్యాండ్ ఇస్ చారిటీ.
0: కంఠస్య భూషణం సత్యం.
1: ద జ్యూవెల్ టు ది నెక్ ఇస్ ట్రూత్.
0: శ్రోతస్య భూషణం శాస్త్రం.
1: జ్యూవెల్ టు ది ఇయర్ ఇస్ టెక్స్ట్, హోలీ టెక్స్ట్.
0: దీనికంటే భూషణాలు ఇంకేం కావాలి?
1: వాట్ ఎల్స్ ద జ్యూవెల్స్ యూ వాంట్?
0: నోటి అందు పలికేటువంటి ప్రతి పలుకుడును సత్యంగా ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ దట్ యూ స్పీక్ మస్ట్ బి ట్రూ.
0: ఇటువంటి సత్య స్వరూపులే గొప్ప బలవంతుడు.
1: ద వన్ పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్.
0: స్వామి, మిమ్మల్ని నేను మా యొక్క రాజు అయినటువంటి సుగ్రీవుడు ఉన్నాడు.
1: హనుమాన్ సెడ్, వీ హ్యావ్ అవర్ కింగ్ సుగ్రీవ.
0: అతని దగ్గరికి తీసుకుని వెళ్తాను, అతను మీ యొక్క పత్ని యొక్క జాడంతా చెప్పగలడు అని.
1: I'll take both of you there and he will tell you the whereabouts of your wife.
0: Iruvurini bujala paina kuchobettukunnadu hanumantudu.
1: Hanuman made them sit, both of them sit on his shoulder.
0: Parvatham paina digadu
1: and he just landed on the top of the mountain.
0: Digeyatappudu meerini chusetappudike sugrivuniki oka vidhamaina aanandam aavirbhavistu vachindi.
1: Watching both, Sugriva was ecstatic.
0: Enta kaalam nunchino padutunnattu baadha nirmoolamaipoyindi.
1: He forgot all the sadness.
0: ఏనాడు నవ్వనటువంటి తన ముఖము ఆనందంతో చిరునవ్వులు నవ్వారు.
1: The face that never smiled any time now started smiling.
0: స్వామి,
1: స్వామి,
0: మీరు కొంచెం ముందు శ్రమ తీర్చుకోండి.
1: Just take some rest.
0: కొంచెం ఫలమును భుజించండి.
1: Take some fruits.
0: చల్లటి నీరు త్రాగండి.
1: Have cool water.
0: అని కోరాడు సుగ్రీవుడు.
1: And that was the desire request of Sugriva.
0: కానీ వీరికి ఏది ఇష్టం లేదు.
1: They didn't like this.
0: సీతా సంయోగం లోపల ఈ వియోగాన్ని అనుభవించలేకపోతూ వచ్చారు.
1: దే కుడ్ నాట్ బేర్ ది ప్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ సీత.
0: కానీ క్రమక్రమేణా ఒక దినం జరిగిపోయింది.
1: డేస్ పాస్ బై.
0: రెండవ దినము
1: నెక్స్ట్ డే
0: ఇతన్ని స్నేహం చేసుకోవాలి.
1: అండ్ హీ వాంటెడ్ హిమ్ టు బి హిస్ ఫ్రెండ్.
0: ఎట్టివాడు స్నేహంగా ఉండాలి?
1: వాట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ షుడ్ యూ హ్యావ్?
0: పీక్తులు పడికేటువంటి వాడు స్నేహితుడు కాదు.
1: నాట్ ద వన్ హూ హాంట్స్ యూ.
0: తాత్కాలిక పలుకులు పడి సంతృప్తి పరిచేటువంటి వాడు స్నేహితుడు కాదు.
1: నాట్ ద వన్ హూ సాటిస్ఫై యూ దెన్ అండ్ దేర్.
0: సత్యాన్ని పలికి త్యాగాన్ని పూని
1: సాక్రిఫైస్
0: సంరక్షించేటువంటి వాడు నిజమైన స్నేహితుడు.
1: హీ షుడ్ స్పీక్ ట్రూత్, హీ షుడ్ సాక్రిఫైస్ అండ్ హీ షుడ్
0: ప్రొటెక్ట్. రెండు దేహములు ఒక ప్రాణము ఉండాలి.
1: దేర్ మే బి టూ బాడీస్ బట్ దేర్ షుడ్ బి వన్ లైఫ్.
0: అలాంటి వియోగం లోపల ఈ వియోగాన్ని అనుభవించలేకపోతూ వచ్చారు.
1: దే కుడ్ నాట్ బేర్ ది ఫ్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ సీత.
0: కానీ క్రమక్రమేణా ఒక దినం జరిగిపోయింది.
1: దేస్ పాస్ట్.

0: he should sacrifice and he should
1: protect. Rendu degamunu okka pranamu undali.
0: There may be two bodies, but there should be one life.
1: Alanti vaadu naaku sneetru kavali.
0: Such one should be my friend.
1: Ani cheppi.
0: So saying.
1: Vaali chaala balavantudu.
0: Vaali is very strong.
1: Adani shakti samarthyam chupis. Alavi kaadu. చెప్పడానికి
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ హిస్ కెపాసిటీ
1: కాబట్టి అతనికంటే శక్తి సామర్థ్యం అధికంగా ఉండేటువంటి వాటిని నేను స్నేహం చేయాలి
0: ఐ వాంట్ టు బి ఎ ఫ్రెండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఎక్సెల్స్ వాలి
1: కనుక ఈ రాముని యందు అంతటి ఘనశక్తి ఉన్నదా అని డౌట్ వచ్చింది
0: హీ డౌటెడ్ విత్ రామ హాస్ గాట్ దట్ మైటీ పవర్ ఆర్ నాట్
1: కొంత దూరం తీసుకెళ్లి
0: హీ టుక్ హిమ్ టు సమ్ డిస్టెన్స్
1: రామ ఇది ఏ వృక్షము
0: వాట్ ట్రీ ఇస్ దిస్
1: ఇది కేవలము
0: It's just fig trees, forest fig trees.
1: అవి చాలా బంకగా ఉండేటువంటివి.
0: They're very strong.
1: పెద్ద పెద్ద వృక్షాలు.
0: They're very mighty trees.
1: ఒక ఆరు ఒకే లైన్ లో ఉంటున్నాయి.
0: All the six of them are in a line.
1: కాబట్టి నా అన్న అయినటువంటి వారి తన అమ్మను ఉడిచేటప్పటికి రెండు చెట్ల లోపల దూరిపోయింది ఆ అమ్ము.
0: As my brother, Vali shot an arrow. The arrow pierced through the two of the trees. అతనికంటే
1: ఎక్కువ బలం ఉన్నటువంటి వాడైతేనే ఈ రాముతో నేను స్నేహం చేస్తాను అనుకున్నాడు.
0: If anyone excels him in this art of archery, I'll be his, going to be his friend.
1: రామును తీసుకెళ్లి అమ్మును వదలమన్నాడు.
0: Yes, Rama to shoot an arrow.
1: రామును ఒక్క తూరి అమ్మును వదిలేటప్పటికి ఆరు చెట్లు దాటిపోయింది.
0: When Rama shot an arrow at one instance, it pierced through all the six giants.
1: తక్షణమే వచ్చి రాముని పాదాలపైన పడ్డాడు సుగ్రీవుడు.
0: Sugriva fell at the feet of Rama.
1: ఇలాంటి బలవంతుడే నాకు స్నేహం కావాలి.
0: సచ్ ఎ స్ట్రాంగ్ మ్యాన్ షుడ్ బి మై ఫ్రెండ్.
1: కానీ ఎట్టివాడు ఆ బలవంతుడు? దైవమే సాక్షాత్.
0: హూ ఇస్ హీ? గాడ్ హింసెల్ఫ్.
1: కనుక ఇట్టివాడితో నేను స్నేహం చేయాలని హనుమంతునితో అనేక రకములైనటువంటి సంప్రదింపులు చేశాడు.
0: అండ్ హీ వాంటెడ్ టు బి ఎ ఫ్రెండ్ ఆఫ్ విత్ సచ్ ఎ మైటీ మ్యాన్. హీ స్టార్టెడ్ కన్సల్టింగ్ హనుమాన్ ఇన్ ద వే.
1: ఆ రెండవ దినమే,
0: సెకండ్ డే,
1: అగ్నిని ప్రయోగించి అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాడు రాములకు.
0: And he made a promise to Rama, keeping the fire
1: Rama,
0: as a witness.
1: ఈ నాటి నుండి నేను నీ దాసుడిని.
0: Rama, right from this day, I am your slave.
1: ఈ నాటి నుండి నీవు నా గురువు.
0: Right from this day, you are my preceptor.
1: నా దుఃఖమును పరిహారం చేయి.
0: Relieve me from this suffering.
1: నాకు ధైర్యాన్ని అందించు.
0: Give me the courage.
1: సాహసాన్ని కలిగించు.
0: Give me the valor.
1: నాకు విజయాన్ని చేకూర్చు.
0: Grant me the victory.
1: ప్రమాణం చేశారు.
0: That was the promise.
1: ఆ ప్రమాణ ప్రకారము,
0: as per the vow,
1: తిరిగి రాములే కట్టగడపటికి వాలిని చంపాడు.
0: రామ కిల్డ్ వాలి.
1: సుగ్రీవునికి విజయాన్ని సాధింపజేశాడు.
0: సుగ్రీవ వన్ బికాజ్ ఆఫ్ రామ.
1: ఎవరితోనైనా మనము ఒక విధమైన విజయాన్ని సాధించుకోవాలంటే మనము సాధించవలసినటువంటి వాడి బలం కంటే మన స్నేహితుడు అధికమైన బలంగా ఉండవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు విన్ ఓవర్ ఎనీబడీ, బి సక్సెస్ఫుల్, యువర్ ఫ్రెండ్ షుడ్ బి మోర్ దాన్ యువర్ ఎనిమీ.
1: అప్పుడే మన యొక్క ద్వేషాన్ని మనం సాధించగలము.
0: దెన్ ఓన్లీ యూ కెన్ అచీవ్ సక్సెస్.
1: ఈ విధంగా కూడాను
0: ప్రాచీన
1: కాలం నుండి గురు శిష్యుల యొక్క సంబంధ బాంధవ్యాలు ఇలాంటి పవిత్రమైనటువంటి శక్తి సామర్థ్యంతో అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: దట్ హాస్ బీన్ ది సీక్రెట్ ట్రెండ్ ఫౌండ్ నోటీస్డ్ అమంగ్ ది టీచర్ అండ్ ది డిసైపుల్ ఇన్ ఏన్షియంట్ డేస్.
1: ఇంకా హనుమంతుడిని పరీక్ష చేయాలి రాముని.
0: రామ హాస్ టు ఎగ్జామిన్ హనుమాన్.
1: హనుమంతుడే సీతాన్వేషణ లోపల ప్రథమ పాదం పొత్తాడు.
0: And Hanuman was ready to go in search of Sita.
1: హనుమంతుడు చేయగలడా లేదా అనేటువంటి సందేహము రాముల్లో లేదు.
0: రామ నెవర్ డౌటెడ్ వెదర్ హనుమాన్ వుడ్ బి ఏబుల్ టు అకంప్లిష్ ద టాస్క్ ఆర్ నాట్.
1: సుగ్రీవుడు సామాన్యమైన వాడు కనుకనే అతనికి డౌట్స్ అంతా వచ్చాయి.
0: సుగ్రీవ వాజ్ ఆర్డినరీ మ్యాన్, సో హీ స్టార్టెడ్ డౌటింగ్.
1: అంతేకాదు గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వాడు సుగ్రీవుడు.
0: సుగ్రీవ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
1: గొప్ప చదువరి.
0: హైలీ ఎడ్యుకేటెడ్
1: గొప్ప చదువరి అయి తెలివితేటలు కలిగినటువంటి వారికే నకసిక పర్యంతము డౌట్స్ అంతా వచ్చేది.
0: ద వన్ హూ ఇస్ హైలీ ఇంటెలిజెంట్, హైలీ ఎడ్యుకేటెడ్ విల్ బి ఫుల్ ఆఫ్ డౌట్స్.
1: వాళ్ళకి ఏది పట్టినా డౌటే.
0: దే డౌట్ ఎవ్రీథింగ్.
1: తనం తానే నమ్మలేరు.
0: దే డౌట్ వన్ సోర్ట్ సెల్ఫ్.
1: ఇది తెలివితేటల యొక్క మూల కారణాలు.
0: దిస్ ఈస్ ది ట్రెండ్ అమంగ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: ఈనాడు అట్టి తెలివితేటలు మాత్రమే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: వీఆర్ మేకింగ్ ఎఫర్ట్ టు గ్రో అవర్ ఇంటెలిజెన్స్.
1: తెలివితేటలు చూస్తున్నారే కానీ
0: We go by the intelligence.
1: గుణమును చూడటం లేదు.
0: బట్ వీ డోంట్ వాచ్ ది క్వాలిటీ.
1: నేటి విద్యను తెలివి తేటలనే పెంచు.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ హెల్ప్స్ యూ టు గ్రో ఇన్ ఇంటెలిజెన్స్.
1: గుణము పెంచబోదు.
0: నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ వర్చ్యూ.
1: ఎన్ని తెలివి తేటలు ఉండి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఆల్ ఇంటెలిజెన్స్?
1: గుణము లేని విద్య గ్రుడ్డి విద్య అన్నాడు.
0: అండ్ ది ఎడ్యుకేషన్ వితౌట్ ద వర్చ్యూ ఈస్ బ్లైండ్, యూస్లెస్.
1: గుణము కలిగాల.
0: అండ్ యూ షుడ్ హావ్ వర్చ్యూస్.
1: గుణము లేకపోతే, దైవ బలము లేకపోతే దేనిని కూడా సాధించలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, వితౌట్ వర్చ్యూ

0: కర్ణుడు
1: కర్ణుడు మహాబలశాలి.
0: కర్ణ ఇస్ వెరీ మైటీ వన్.
1: కానీ అలాంటి బలవంతుడైనప్పటికీ
0: దో హి సో స్ట్రాంగ్,
1: దైవానికి దూరం అయిపోయాడు.
0: బట్ హీ డిస్టెన్స్
1: ధర్మానికి దూరం అయిపోయాడు.
0: అండ్ ఈస్ అవే ఫ్రమ్ రైచియస్నెస్.
1: ఎంత సంపద ఉంది, ఏమి ఫలము?
0: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ వెల్త్?
1: దైవ బలము లేక దాసుడగును.
0: ఇఫ్ యు డోంట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, సపోర్ట్ ఆఫ్ గాడ్, యూ బికమ్ ఎ స్లేవ్.
1: ఇంత శక్తివంతుడు,
0: దో పవర్ఫుల్,
1: గుణవంతుడు,
0: వర్చువస్,
1: కానీ భగవంతుని దగ్గర సేవకుడు కాలేదు.
0: He cannot, he did not become a servant. He has not become a servant of the Lord. If you are not servant of God, all your intelligence is useless. With all the capacities, abilities, Karna lost the battle. One should earn the grace of God.
1: ధర్మ అనుగ్రహానికి పాత్రుడు కావాలి.
0: వన్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ అండ్ ఎర్న్ ద గ్రేస్.
1: ధర్మము దైవము రెండింటి యొక్క ఏకత్వం కూడినప్పుడే వీడికి బలం కూడా సంభవిస్తుంది.
0: వెన్ వన్స్ గాడ్ అండ్ రైచియస్నెస్ గో టుగెదర్ హి విల్ బి స్ట్రాంగ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థిని యుగారా,
0: గర్ల్స్ అండ్ బాయ్,
1: ముఖ్యంగా మీరు గ్రంథములను పఠించి ప్రయోజనం కాదు.
0: ఇట్స్ నాట్ నియర్లీ ఎనఫ్.
1: ఈ కాలానుగుణంగా గ్రంథములు కూడా పఠించవలసిందే.
0: ఇట్స్ నెసెసరీ దట్ యూ రీడ్.
1: చదువులు కూడా చదవవలసిందే.
0: యు షుడ్ స్టడీ అండ్ లెర్న్.
1: కానీ
0: బట్
1: భక్తి బలము లేకుండా దేన్ని చదివి ప్రయోజనం లేదు.
0: వితౌట్ ద స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ ఆఫ్ డివోషన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి యూస్లెస్.
1: భక్తి అనేటువంటిది ఉంటుండాలి.
0: డివోషన్ ఈజ్ నెసెసరీ.
1: ఎన్ని శక్తులు ఉండినప్పటికీ భక్తియే లేకపోతే అన్ని కూడా నిరుపయోగం అయిపోతుంది.
0: విత్ ఆల్ ది శక్తి పవర్, వితౌట్ భక్తి డివోషన్ ఆల్ విల్ బి యూస్లెస్.
1: కనుక
0: సో
1: ఆనాటి శిష్యుడి యొక్క తత్వములు,
0: the nature of students in those days,
1: enta pavithramaina puttivo meer yochinchandi,
0: how sacred they are, imagine yourselves.
1: Satyavani hrudayamlandu kudanu,
0: the heart of everyone,
1: divyamaina bhavamulu aavirbhavinchetundi,
0: divine feelings originate,
1: oka bhavam kudanu oka tejasuga aavirbhavinchetundi,
0: every idea, every thought was just radiating.
1: Gunamaneetundi seelame lekapothe sarvam kudanu vyartamaipothundi.
0: Without that character and virtue, everything will be in vain.
1: Meekandariki telusu mee classmate e prahladudu.
0: Classmate, you know he is your classmate.
1: ఆ ప్రహ్లాదుడు చాలా చిన్న వయసు వాడు.
0: ప్రహ్లాద్ సో టెండర్,
1: టైనీ వయసే,
0: యువర్ ఏజ్,
1: ఇంచుమించు పిల్లలు వాటి వాలే ఉండేటువంటి వాడే.
0: జస్ట్ లైక్ ఏ బాయ్, ఏ బాయ్ లైక్ యు.
1: ఆ చిన్న వయసునందు
0: అట్ దట్ ఏజ్
1: ఎంత గొప్ప శీలము, ఎంత గొప్ప గుణము.
0: వాట్ ఎ క్యారెక్టర్ ఇట్ ఇస్, వాట్ వర్చ్యూ హి హస్.
1: కనుకనే ఇతను అనేక మందితో అనేక విజయాలు సాధిస్తూ వచ్చాడు.
0: దేర్ఫోర్ హి వాస్ విక్టోరియస్, సక్సెస్ఫుల్.
1: దేవేంద్రుని కూడా జయించి,
0: and he conquered all.
1: ఆ ఇంద్రలోకాన్ని కూడా వశం చేసుకున్నాడు.
0: He could also conquer Indraloka.
1: ఆ దేవేంద్రుడు చాలా ఏడుస్తూ వచ్చాడు.
0: దేవేంద్ర, the head started crying.
1: దేవగురువు అయినటువంటి వారి దగ్గరికి వచ్చాడు.
0: And he came to the preceptor of Devas.
1: శుక్రాచార్య,
0: శుక్రాచార్య,
1: తాను ఎట్టైనప్పుడు తిరిగి నా రాజ్యం నాకు అందించాలి అన్నాడు.
0: See that I get back my kingdom in one way or other.
1: ఈ ప్రహ్లాదుడు పొందినటువంటి రాజ్యాన్ని ఎవరు కూడా ఇవ్వడానికి వీలు కాదు.
0: ద కింగ్డమ్ ఆఫ్ ప్రహ్లాద కెనాట్ బి కాంక్వర్డ్ బై ఎనీబడీ.
1: యొక్క దీనిని మనసును వశం చేసుకున్న వాడికి ఈ రాజ్యం దక్కుతుంది అనుకున్నాడు.
0: అన్లెస్ యు విన్ ఓవర్ హిస్ మైండ్ అండ్ ప్లీజ్ హిమ్, యు కెనాట్ గెట్ హిస్ కింగ్డమ్.
1: ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచకుడు, విరోచనుడు.
0: ద సన్ ఆఫ్ ప్రహ్లాద ఇస్ విరోచన.
1: ఈ విరోచనుడు కూడా చాలా గొప్పవాడే.
0: ఈజ్ ఆల్సో గ్రేట్ వన్.
1: కానీ ఎంతమంది ఉండి ఏమి ప్రయోజనం?
0: బట్ వాట్ ఫర్ ఆల్ దీస్ పీపుల్.
1: ఒకనాడు
0: one day
1: devagurugu
0: the preceptor
1: devendrudu pilchi
0: called devendru,
1: neevu palani samayam lopala vishwajit aneekunti yagnam chestunnadu prahladudu.
0: The preceptor told prahlada is performing a sacred ritual by name vishwajit.
1: Aa vishwajit ane yagnam samayam lopala neevu poi daanam nadugumannadu.
0: As he performs the sacred ritual vishwajit, you ask for charity.
1: Unnappudu chinna vaani vesham veskoni,
0: has taken the form of a small boy,
1: వెళ్ళాడు.
0: హి వెంట్ దేర్.
1: వెళితే బ్రాహ్మణ వేషంతో వెళ్ళాడు.
0: హి వెంట్ యాజ్ ఎ బ్రాహ్మణ్.
1: బ్రాహ్మణులు అంటే చాలా అభిమానము ప్రహ్లాదునికి.
0: ప్రహ్లాద్ హాస్ గాట్ అటాచ్మెంట్ టు బ్రాహ్మణ్స్.
1: అక్కడికి వెళ్ళి,
0: హావింగ్ గాన్ దేర్,
1: నాయన నీకేం కావాలి?
0: హి ఆస్క్డ్, వాట్ డు యు వాంట్?
1: నాకు ఏమీ వద్దు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
1: మీ యొక్క శీలమును నాకు దానం చేయండి అన్నారు.
0: ఈ గుణములు, హి ఆస్క్డ్, డొనేట్, గ్రాంట్ మీ యువర్ క్యారెక్టర్.
1: ఒరే పిచ్చివాడా, ఏమైనా నీకు దానం చేస్తాను, ఈ చిన్న దీన్ని మీకు ఎందుకు దానం అడుగుతున్నావు?
0: ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీథింగ్, వై డు యూ వాంట్ సచ్ ఎ స్మాల్ థింగ్?
1: నాకు ఇదే చాలు అన్నాడు.
0: హి సెడ్ ఇట్ ఇస్ ఎనఫ్.
1: సరే ఇస్తానండి, ఇచ్చినాను పోమని చెప్పాడు.
0: హి సెడ్ ఐ గ్రాంట్ యూ, బెటర్ యూ గో నౌ.
1: తన నుండి ఆ శీలం తల్లతల్లాడుతూ మెరమెల్లి మెలుస్తూ ఆ యొక్క
0: The character in him came out of him so brilliant, so magnificent. Prahlada was not mindful.
1: తర్వాత కొంతసేపటికి
0: ఆఫ్టర్ సమ్ టైమ్
1: మరొక మహావీరుడు ఆవిర్భవించాడు.
0: ఎ మోర్ కరేజియస్ వన్ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ ఆఫ్ హిమ్.
1: అప్పుడు నీవెవరు అని అడిగాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాస్ హూ ఆర్ యూ?
1: నేను ఈ రాజ్యలక్ష్మి యొక్క సేవకుణ్ణి అన్నాడు.
0: హి సెడ్ ఐ యామ్ ద సర్వెంట్ ఆఫ్ యువర్ ఓన్ కింగ్డమ్.
1: నీ తీరం పోతానే రాజ్యం పోయింది.
0: As you lost your kingdom, well, you
1: character,
0: why should I be with you when there is no character? Therefore, I will also leave along with your character. After some time, a greater one of valor came out of it. And his chief,
1: commander-in-chief.
0: His commander-in-chief. And he came out of
1: him.
0: Why are you leaving?
1: రాజ్యలక్ష్మి పోయింది.
0: యూ లాస్ట్ యువర్ కింగ్డమ్.
1: రాజవీరుడు పోయాడు.
0: అండ్ యూ లాస్ట్ వార్.
1: నేను సన్యాసిపతి, నేను కూడా ఉండి ప్రయోజనం ఏమిటి? నేను కూడా పోతానండి.
0: అండ్ ది కమాండర్ ఇన్ చీఫ్, వాట్ ఫార్ షుడ్ ఐ బి హియర్ విత్ దేర్ నో ఆర్మీ, సో ఐఎమ్ లీవింగ్
1: అనేటప్పటికీ శీలము పోయిన తక్షణమే సర్వమును పోయింది.
0: వెన్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
1: కట్టకడిపోయి తానే తిరిగి ప్రార్థన చేశాడు.
0: అల్టిమేట్లీ హీ ప్రేయర్
1: నారాయణ నారాయణ నారాయణ.
0: ఈ ప్రే టు నారాయణ.
1: నారాయణ
0: నారాయణ,
1: నాకు ఈ రాజ్యం అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్.
1: ఈ సైన్యం నాకు అక్కర్లేదు.
0: నాట్ ది ఆర్మీ.
1: ఈ వీరులు నాకు అక్కర్లేదు. ఈ ధీరులు నాకు అక్కర్లేదు. నాకెవ్వరూ అక్కర్లేదు. నాకు ఒక గుణం మాత్రమే అందించమని.
0: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్. ఐ డోంట్ వాంట్ ద వారియర్స్. ఐ డోంట్ వాంట్ ఎనీబడి. ఐ వాంట్ మై క్యారెక్టర్ బ్యాక్.
1: గుణం యొక్క మహత్యాన్ని గుర్తించుకోదని ప్రహ్లాదుడు గుణాన్ని పాడు చేసుకున్నాడు.
0: ప్రహ్లాద్ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది యూనిక్నెస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. దేర్ఫోర్ హి లాస్ట్ ఇట్.
1: ఆ యొక్క క్యారెక్టర్ ని అర్థం చేసుకున్నాడు.
0: దెన్ హి అండర్స్టూడ్ వాట్ ఇట్ మెన్.
1: త్రీ ఫోర్త్ క్యారెక్టర్ ఇస్ లైఫ్ అనుకున్నాడు.
0: త్రీ ఫోర్త్స్ ఆఫ్ క్యారెక్టర్ ఇస్ లైఫ్, హి రియలైజ్డ్.
1: కనుక దానిని నాకు అనుగ్రహించమని కోరాడు.
0: హి ప్రేడ్ దట్ ఇట్ బి గ్రాంటెడ్ టు హిమ్.
1: అప్పుడే ఇతని త్యాగానికి మెచ్చుకుని
0: దేవేంద్రుడు
1: తీసుకున్న వాడు కూడా అనుగ్రహించి ఆ శీలాన్ని వాపస్ ఇచ్చాడు.
0: హావింగ్ బీన్ ప్లీజ్డ్ విత్ హిస్ సాక్రిఫైస్, హి కుడ్ గెట్ బ్యాక్ ఆల్ దట్ హి సాక్రిఫైస్డ్
1: ఎర్లియర్. కనుక ఏ మానవుని యందు ఈ శీలము గుణమనేటువంటి ఎంత గొప్ప పటిత్వంతో కూడినట్టుందో యోచన చేసుకోండి.
0: జస్ట్ అండర్స్టాండ్ హౌ పవర్ఫుల్, హౌ ఇంపార్టెంట్ ద క్యారెక్టర్.
1: దీనికి మించిన శక్తి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ పవర్ బియాండ్ దిస్.
1: ఇదంతా కూడా కేవలము
0: ఆల్ దిస్ ఇస్
1: ప్రవర్తన చేత ప్రారంభమైనటువంటిది.
0: ఇట్ జస్ట్ బిగిన్స్ విత్ యువర్ కాండక్ట్.
1: మన నుండి ఆవిర్భవించినటువంటిది కాదు.
0: ఇట్ నాట్ వన్ ఫ్రమ్ విదిన్.
1: మన ప్రవర్తనలు గుణం పైన ఆధారపడినటువంటివి.
0: అవర్ బిహేవియర్ డిపెండ్స్ ఆన్ అవర్ క్యారెక్టర్.
1: గుణం మంచిదైనప్పుడే ప్రవర్తన మంచిదవుతుంది.
0: వెన్ యువర్ క్యారెక్టర్ ఇస్ గుడ్, యువర్ కాండక్ట్.
1: దేశం యొక్క మంచి చెడ్డలు అన్ని కూడా మానవుల యొక్క గుణముల పైన ఆధారపడి ఉంది.
0: ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద క్యారెక్టర్ ఆఫ్ ద సిటిజన్స్.
1: కనుక అతి గుణములు కలిగినటువంటి వాడి ప్రవర్తనపైనే దేశం యొక్క క్షేమం ఆధారపడి ఉంటుంది.
0: మెన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ కాండక్ట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కమ్యూనిటీ.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: స్టూడెంట్స్, మీ గుణమును సరైన రీతిగా పెంచుకోండి.
0: ఫస్ట్ డెవలప్ క్యారెక్టర్.
1: మీరు చదవలసినటువంటి బుక్ ఒకటే, పెద్ద బుక్ ఒకటి ఉంది.
0: దేర్ వన్ బిగ్ బుక్ యూ షుడ్ రీడ్.
1: అది వరల్డ్ అనేటువంటిది పెద్ద బుక్.
0: వరల్డ్ ఈజ్ ఎ బిగ్ బుక్.
1: ఆ వరల్డ్ అనేటువంటి పెద్ద బుక్ లోపల
0: in that very big book of the world
1: అన్ని సమాచారాలు ఉంటున్నాయి.
0: All information is there.
1: దీనికి గురువు ఎవరు?
0: Who is the teacher?
1: నీ హృదయమే దీనికి గురువు.
0: Your heart is the teacher.
1: Not physical heart.
0: Not physical heart.
1: Spiritual heart.
0: It is the spiritual heart.
1: అదే నీ గురువు.
0: Spiritual heart is your guru.
1: నీకు ఒక ఫ్రెండ్ ని నీవు సంపాదించుకో.
0: Have one friend.
1: Who is your friend?
0: Who is your friend?
1: God is your my friend.
0: God is your friend. God is
1: కనుకని God ని ఫ్రెండ్ గా తీసుకొని హృదయాన్ని గురువుగా తీసుకుని ప్రపంచాన్ని బుక్కుగా తీసుకుని నీవు కావలసినంత చదువు చదువు.
0: హావ్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్, ది హార్ట్ యాజ్ యువర్ టీచర్, ద వర్డ్ ఇస్ ఎ బుక్.
1: ఆ యొక్క బుక్ నందే ఉంటున్నాయి.
0: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ ఇన్ దట్ బుక్.
1: అది ఏ పుస్తకము అన్నారు?
0: దట్ ఈస్ కాల్డ్ పుస్తకం.
1: ఆ పుస్తకం అంటే ఏమిటి? మస్తకమే పుస్తకము.
0: పుస్తక ద బుక్ ఈస్ మస్తక ద హెడ్.
1: కాబట్టి మస్తకం అనేటువంటి పుస్తకాన్ని నీవు చదువు.
0: సో రీడ్ దట్ మస్తక.
1: రాజకాల పుస్తకాన్ని నీవు చదవద్దు.
0: నాట్ ద బుక్, ద పుస్తక ఆఫ్ పేపర్.
1: కానీ ఇతనికి హృదయం అనేటువంటి ఒక గురువు నువ్వు చలు చలుముకుంటున్న జ్ఞాపకం చేసుకో.
0: రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ యువర్ గురువు, ద స్పిరిచువల్ హార్ట్.
1: నీ స్నేహితుడిని మాత్రం ఒక క్షణమైనా వదలకుండా వెంట పెట్టుకో.
0: సీ దట్ యువర్ ఫ్రెండ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ ఎవ్రీ మూమెంట్.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్ర దైవ చింతనం.
0: ఎవ్రీవేర్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్
1: దంట ఇంట కంట ఉండి అన్ని విధాలను నిన్ను సంరక్షిస్తాడు.
0: గాడ్ ఈజ్ విత్ యూ ఇన్ యూ అబౌవ్ యూ బిలో యూ అరౌండ్ యూ అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
1: మీ బెస్ట్ ఫ్రెండ్ ఇస్ గాడ్.
0: హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? గాడ్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్.
1: ఈ ఫ్రెండ్స్ అంతా మీరు తీసుకుని జీవితాన్ని పాడు చేసుకోకండి.
0: డోంట్ గో బై ది వరల్డ్లీ ఫ్రెండ్స్ అండ్ స్పాయిల్ యువర్ లైఫ్.
1: ఈ స్నేహితులందరూ కూడా నువ్వు కేవలం ఒకనొక సమయం లోపల స్వార్థపరులు.
0: ఆల్ అదర్ ఫ్రెండ్స్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ సెల్ఫ్
1: స్వార్థ స్వప్రయోజనాల కోసమని వెంటాడేటువంటి వాళ్ళే ఈ ఫ్రెండ్స్.
0: వరల్డ్లీ ఫ్రెండ్స్ ఆర్ దేర్ బికాజ్
1: ఎట్టి స్వార్థము ఎట్టి స్వప్రయోజనము లేకుండా ఒంటరిగా ఉంటుంది. రక్షించేటువంటి వాడు ఒక్క భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈస్ ది ఓన్లీ ఫ్రెండ్ హూ ఈస్ సెల్ఫ్ లెస్, హూ హాస్ నో సెల్ఫిష్ ఇంట్రెస్ట్
1: ఆశించడు.
0: అండ్ హి డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: ఎట్టి ఆశలు అతని ఏంది లేవు.
0: హి హాస్ నో డిజైర్ అంబిషన్.
1: హృదయమంతా కేవలం ఖాళీ.
0: అండ్ హిస్ హార్ట్ ఈస్ టోటలీ ఎంప్టీ.
1: భక్తులు చూస్తే జాలి.
0: Heart is khali, empty. He has got jali compassion for his friend.
1: Jali galinatunte oka bhagavantuni neevu friend ga teesko.
0: Have God with jali compassion as friend.
1: Atani property ne adi love is jali.
0: And God's property is jali compassion love.
1: Adi endemainatunte prema.
0: That's not of love.
1: Atti prema unnatunte oka property ekkada untunda cheppandi.
0: That property of love, where is it available?
1: Vidyarthulara,
0: students,
1: meeru ee naati nundi ee sariyina bhavamulu abhirudhi parchukoni తల్లిదండ్రులను గౌరవించి పెద్దలను గౌరవించి నమస్కరించి దైవాన్ని ఫ్రెండ్ గా తీసుకొని
0: రైట్ ఫ్రమ్ దిస్ డే రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, రెస్పెక్ట్ ఎల్డర్స్, ఆఫర్ సాలిడేషన్.
1: జన్మించినందుకు సార్థకం చేసుకోండి మీ జన్మ.
0: టేక్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్ అండ్ వర్క్ రిన్యూ యువర్ లైఫ్.
1: పరీక్షలు పెట్టినప్పటికీ ఇది నాకు రక్షణే అని భావించుకోండి.
0: God may put you to test, but it
1: bhagavantudu emi chesina this is good for me, good for me, good for me.
0: Whatever God does, have the feeling that is good for you.
1: Anni na manchi kosamani.
0: Everything is good for me.
1: Doctor puttana poste katti isukoni putta vastadu.
0: When you have got the stomach complaint, doctor will operate.
1: Kani ee patient paina doctor ku dvesham kaadu.
0: It's not out of hatred.
1: ఆ పేషెంట్ యొక్క నొప్పిని నివారణ గావించుకునే నిమిత్తమే ఆపరేషన్ చేశాడు.
0: ఇట్స్ ఓన్లీ టు రిలీవ్ యూ ఫ్రమ్ ద పెయిన్ ఆఫ్ ద అపెండిసైటిస్. ఆపరేషన్
1: మీ మంచి కోసమని.
0: దిస్ ఆపరేషన్ ఇస్ ఫర్ యువర్ గుడ్.
1: దట్ ఈస్ గుడ్ ఫర్ యూ.
0: దిస్ ఆపరేషన్ ఇస్ గుడ్ ఫర్ యూ.
1: అదే భగవంతుడు శిక్షించిన అది కూడా నీకు మంచి కోసమని.
0: సో ఈవెన్ ఇఫ్ గాడ్ పనిషెస్ యూ, ఇట్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: కనుక ఏది ఇచ్చినా కానీ ప్రేమతోనే ఇస్తాడు, కానీ ద్వేషంతో ఇవ్వడు.
0: వాట్ ఎవర్ హీ గివ్స్ హీ గివ్స్ అవుట్ ఆఫ్ లవ్.
1: ప్రేమతత్వాన్ని మీరు చక్కగా గుర్తించుకోలేకపోతున్నారు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు మీరు గుర్తించుకోవాల్సినటువంటిది
0: వాట్ యూ షుడ్ నో,
1: మనిషి యందు సర్వశక్తులు ఉంటున్నాయి.
0: మ్యాన్ హ్యాస్ ఆల్ పవర్స్.
1: మదాత్మ సర్వభూతాత్మ.
0: యు ఆర్
1: నా ఆత్మనే సర్వుడు ఎందుకు నువ్వు ఆత్మస్వరూపంగా ఉన్నదని భావించుకునే భావము ఒక్కడి ఎందు మాత్రమే ఉంటుండాలి.
0: In fact, you should have the feeling that the Spirit of God is present uniform in everybody.
1: అది ఏ మానవుడు ప్రయత్నం చేస్తే అంత శక్తి కూడా తాను కలిగి ఉన్నాడు.
0: In fact, if you make sincere effort, you will have all the divinity.
1: నాలుగోదైనటువంటి విజ్ఞాన శక్తి అనేటువంటి జ్ఞానము అది కూడా గుర్తించడానికి వీలవుతుంది మానవునికి.
0: Man would be able to know, reach that fourth sheath of wisdom.
1: కనుకనే జంతువు నామ నరజన్మ దుర్లభం. జన్మించినటువంటి ఒక జీవుల లోపల మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
1: సర్వశక్తులు తన యందు ఉంటున్నాయి.
0: ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ ఇన్ హిమ్.
1: అలాంటి శక్తిమైనటువంటి మానవుడు
0: మ్యాన్ బీయింగ్ సో పవర్ఫుల్
1: ఈ కుయుక్తుల చేత యుక్తుల చేత ఇతరులకు దాసులు ఎందుకు కావాలి?
0: వై షుడ్ హీ సబ్మిట్ హింసెల్ఫ్ బికమ్ ఎ స్లేవ్ బికాజ్ ద నెక్ అండ్ ద డివైసెస్ ఆఫ్ అదర్.
1: దైవానికి దాసుడు కాదు.
0: యూ షుడ్ బి ఎ స్లేవ్ టు గాడ్.
1: దాసను దాసుడును కావలెనురా.
0: వన్ షుడ్ బి ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్.
1: దాసులకు సేవనే చేయవలెరా.
0: వన్ షుడ్ బి ది సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్.
1: దాసను దాసుడను కావలెనురా.
0: ఐ షుడ్ బి ది సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్.
1: తల్లి బిడ్డలు కూడి ఎల్లవేళలయందు.
0: ద మదర్ అండ్ ద చైల్డ్ ఎట్ ఆల్ టైమ్స్ టుగెదర్.
1: ఆలు బిడ్డలు కూడి ఆలోచనలందు.
0: ద చిల్డ్రన్ అండ్ మదర్ టుగెదర్.
1: దైవ చింతన చేసి ధన్యులు కావాలి.
0: దే షుడ్ థింక్ ఆఫ్ గాడ్, థింక్ హిస్ గ్లోరీ అండ్ వర్క్ ఫర్ దేర్.
1: మీరు దాసాను దాసులు కాండి దైవానికి.
0: You should be servant to the servant. Don't be servant to others. The whole world will serve you then. Then if you become a servant to the desire, you are a servant of everybody. Then once you give up desire, the whole world will be your servant. Therefore, let all your desires be directed towards God. Nothing is more than
1: that.
0: God will protect you in every way. And he will protect you. And he will also liberate you. Students, this age is highly sacred. And this is a golden age. Never make it unsacred. You have got this golden opportunity. If you just lose one moment, you will lose many
1: people.
0: You know what sort of
1: moment.
0: And here you have got the thread making it a bundle. You are just rotating, revolving the thread in a bundle. You have completed one round. Then once you drop the bundle of threads, all of them will let loose. If you just drop this bundle, all the threads will let go. Hold it tightly. And then only you can have liberation. Embodiments of love. Study. Secular knowledge for living, spiritual knowledge for liberation. Secular knowledge is necessary. Because our life centers around the secular knowledge. But the spiritual knowledge is transcendental. The intelligence that you get out of secular knowledge will help you to fill your belly. But the spiritual education will also fructify in your heart. And everything will be there fructified in our heart. Both the forms of education.
1: One is right and left.
0: One is right, other is left.
1: కనుకనే ఆధ్యాత్మిక విద్య రైట్ గా ఉండాలి.
0: స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ రైట్.
1: ఇది లెఫ్ట్ గా ఉంటుండాలి.
0: అండ్ సెక్యులర్ నాలెడ్జ్
1: కట్టగడి లెఫ్ట్ అండ్ లెఫ్ట్ చేయండి.
0: సెక్యులర్ నాలెడ్జ్ లెఫ్ట్ హెస్ గాట్ టు బి లెఫ్ట్ వన్ డే.
1: రైట్ గానే పెట్టుకోండి.
0: అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ రైట్ ఇస్ ద రైట్ థింగ్ టు అక్వైర్.
1: పాదం పట్టినటువంటి రైట్ ఎప్పుడు రైట్ గానే ఉండాలి.
0: వెన్ వన్స్ యు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది feet of the Lord విత్ ద రైట్ హ్యాండ్ ఇస్ యువర్ రైట్.
1: బలహీనమైనటువంటిది.
0: లెఫ్ట్ ఇస్ వీక్.
1: కాబట్టి లెఫ్ట్.
0: సో వీక్ is left,
1: right.
0: It has got to be left.
1: Chumpanchkondi.
0: And have that right.
1: Aithe manam nadachalanukunnappudu right and left, rendu kuda cheyali.
0: Oh, in marching, right, left.
1: Lekapothe manam nadakane jaragadu.
0: Or else you can't walk.
1: Manaku jagattulo undinanta varaku right and left rendu kuda upayoginchukovali.
0: So to move about in the world, right and left have got to be used.
1: Kani lakshyam matramu right nunde vachukovali.
0: But our aim is right only.
1: Idi nijamainatundi yokka sadhana.
0: This is the true spiritual path.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవద్ ధ్యానం చేస్తూ, నామస్మరణ చేస్తూ, భజన చేస్తూ, లోకము లోపల ఈ భజన యొక్క ప్రభావాన్ని లోకులకంతకు చాటుతూ పోండి.
0: రిపీట్ గాడ్స్ నేమ్, సింగ్ భజన్స్ అండ్ ప్రాపగేట్ ది యూటిలిటీ అడ్వాంటేజెస్ ఆఫ్ భజన్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: గోవింద కృష్ణ విఠలే, వేణుగోపాల కృష్ణ.

జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ.

సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. పూర్ణుడైరణమందు పోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. భోగ సౌభాగ్యములు ఇయ్యవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి

0: One can acquire all forms of knowledge and win over all scholars in an assembly of scholars. One can fight with all the valor and courage and conquer all the enemies in the battlefield. Having been born a prince, one can rule the kingdom thereafter. One can count the number of stars across the sky. One can mention the names of all of the living species. One can master the 8 forms of knowledge. One can even land on the moon, but controlling all the body and the senses. Withdrawing the mind, controlling the mind, turning inward, remain in blissful steady state, it is impossible.
1: Prema Swarupular.
0: Embodiments of love.
1: Inati Prapanchamanandu. శాంతి నిమిత్తమై ప్రతి వ్యక్తి కూడాను అనేక విధమైనటువంటి సాధనలు సల్పుతున్నాడు.
0: ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్ ఎవ్రీ పర్సన్ ఇస్ వర్కింగ్ హార్డ్ ఫాలోయింగ్ స్పిరిచువల్ పాత్ టు ఎర్న్ పీస్.
1: శాంతి సాధన చేత లభ్యమయ్యేటువంటిది కాదు.
0: పీస్ కెనాట్ బి అటైన్డ్ బై ఫాలోయింగ్ స్పిరిచువల్ పర్సూట్స్.
1: చదువు సంధ్యల చేత ప్రాప్తించేటువంటిది కాదు.
0: నార్ కెన్ యూ అక్వైర్ బై ఫార్మల్ లెర్నింగ్ అండ్ స్టడీ.
1: అధికార పదవుల చేత అందుకునేటువంటిది కాదు.
0: పీస్ కెనాట్ బి అటైన్డ్ బై ఆక్యుపాయింగ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్స్.
1: కానీ ఒక దైవానుగ్రహం చేతనే ఈ శాంతిని పొందడానికి వీలవుతుంది.
0: యూ క్యాన్ బి ది రెసిపియంట్ ఆఫ్ పీస్ ఓన్లీ బై గాడ్స్ గ్రేస్ అలోన్.
1: ఈనాటి మానవుడు శాంతిని పొందాలని ఆశిస్తున్నప్పటికీ దీనికి అడ్డు మార్గములు ఎన్నియో దీనికి అడ్డు తగులుతున్నవి.
0: Though today man is very eager to attain peace, there are so many obstacles on his way.
1: మీరందరూ రైల్వే ప్రయాణం చేస్తున్న సమయంలో ఆ బోర్డు ఎందు మీరు చూచి ఉంటారు.
0: As you all travel by train, you must be noticing a board there.
1: Less luggage, more comfort, make travel a pleasure.
0: Less luggage, more comfort, make travel a pleasure.
1: ఈనాటి మానవుని యొక్క కోరికలు మితిమీరిపోయినవి.
0: The desires have become infinite, limitless today to the modern man.
1: ఈ మితిమీరిపోయినటువంటి కోరికల వల్ల మానవుడు గతి తప్పి, మతి తప్పి, స్థితి తప్పి అశాంతిని అనుభవిస్తున్నాడు.
0: Because of this excess of desire, man has lost his position. Man is far off from the destiny and has turned mad.
1: Kanuka mottamota manavudu ceiling on desires.
0: So man should exercise ceiling on desires first.
1: Korikalanu kontha varaku adupulo pettukunnappude kontha varaku aina shanti manaku cheykurutundi.
0: When we exercise ceiling or control on our desires, we can attain peace to certain extent.
1: Kanuka manavudu tama korikalanu adupulo unchukoni daivanugraham nimittamai konni vidhamainatvanti oka prayatnamu cheyali.
0: Therefore man should exercise a sort of check on his desires and make every effort to be the recipient of God's grace.
1: Ee naati prapanchamunandu dushana bhushana tiraskara puraskaramulu మితిమీరిపోయినవి.
0: ఇన్ ద మోడర్న్ వరల్డ్ వి ఫైండ్ ద ప్రైజ్ అండ్ ద బ్లేమ్, ద హ్యూమిలియేషన్ అండ్ ఎగ్జలేషన్, ఇన్సల్ట్ అండ్ షేమ్.
1: కానీ ఈ దూషణ పోషణ కోసమై మానవుడు అమితంగా కృంగిపోతున్నాడు.
0: మ్యాన్ ఇస్ డిప్రెస్డ్ అండ్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ ఆఫ్ ద ప్రైజ్ అండ్ ద బ్లేమ్.
1: ఈ విధమైనటువంటి దూషణ పోషణ నిమిత్తమై కృంగి పొంగటం అనేటువంటిది చాలా బలహీనత.
0: To be elated by praise, not frustrated by blame, is a sign of weakness.
1: Kevalamu vidyut dwara idi arikattukotam sadhyam kadu.
0: You cannot control this by merely acquiring knowledge.
1: Astadasha puranamulu rasinatvanti vyasudu kudanu ashanti guri ayyadu.
0: Vyasa, the composer of 18 epics, also was restless at one time.
1: Vedamulanu tarjuma chesi విభజించినటువంటి వ్యాసుడే ఈ అశాంతికి గురి అయ్యాడు.
0: ఇట్ వాజ్ వ్యాస ద కంపోజర్ ఆఫ్ 4 వేదస్ క్లాసిఫైడ్ దెమ్ హ్యాడ్ టు బి రెస్ట్లెస్ అట్ వన్ స్టేజ్.
1: కడపటికి ఈ అశాంతిని ఈ దూషణభూషణ తిరస్కారముల యొక్క అనుగ్రహాన్ని కొంతవరకు అరికట్టుకునే విధానము తెలుపమని నారదుని ప్రశ్నించాడు.
0: వ్యాస ఆస్ నారద హౌ టు ఓవర్కమ్ దిస్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ అప్ డ్రాబ్యాక్స్ అండ్ అప్సెట్స్ హౌ టు కంట్రోల్ హౌ టు గివ్ అప్ దట్ రెస్ట్లెస్నెస్ స్టేట్ ఆఫ్ మైండ్.
1: నారదుడు చెప్పాడు.
0: నారద రిప్లైడ్
1: వ్యాస దూషణకు కృంగిపోకూడదు.
0: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ డిప్రెస్డ్ బై బ్లేమ్.
1: భూషణకు పొంగిపోకూడదు.
0: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టోల్డ్ బై
1: ప్రైజ్. నిరస్కారములకు అతీతుడై ఉండాలి.
0: యూ షుడ్ బి బియాండ్ ప్రైజ్ అండ్ బ్లేమ్.
1: అది ఏ విధంగా సాధ్యమవుతుంది మానవులకు?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ కైండ్?
1: దూషించేటువంటి వ్యక్తి దూషింపబడేటువంటి వ్యక్తి ఏ విధమైన స్థితిలో ఉన్నారు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్. హూ ఇస్ ద వన్ హూ క్రిటిసైజెస్? Who is the person who is criticized? What is their state of mind?
1: Deni dushistunnadu manavudu.
0: What is that man criticizes?
1: Dehani dushistunnada.
0: Is he criticizing the body?
1: Manchidi.
0: Good.
1: Mana dehanni maname dushinchukuntunnam.
0: In fact, we have to accuse our own body.
1: Mala mutra durgandha maapsaraktam tho kudinatundi ee dehamu kevalamu panchabhautikamaina dehamu అని విమర్శించుకుంటున్నాం.
0: వి క్రిటిసైజ్ అవర్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫౌల్ ఫీకల్ యూరిన్ డర్టీ మ్యాటర్.
1: ఇలాంటి సమయంలో ఎదుటి వ్యక్తి మన దేహాన్ని దూషించటము మనకు సహాయకమైనటువంటి అవుతుంది.
0: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఇఫ్ అనదర్ పర్సన్ క్రిటిసైజెస్ యువర్ బాడీ ఇట్ అమౌంట్స్ టు ఏ హెల్ప్.
1: పోనీ లేక ఆత్మ దూషిస్తున్నాడా?
0: ఈజ్ హి అక్యూజింగ్ ది ఆత్మ?
1: దూషించేటువంటి వ్యక్తి ఎందు దూషింపబడేటువంటి వ్యక్తి ఎందు ఉన్నటువంటిది ఒకే ఆత్మ.
0: ద వన్ హూ క్రిటిసైజెస్ ద అదర్ వన్ క్రిటిసైజ్డ్ సేమ్ ఆత్మ ప్రిన్సిపల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ బోత్ ఆఫ్ దెమ్.
1: కనుక ఈ ఆత్మరీతిగా మనం విచారణ చేసినప్పుడు తనంతానే దూషించుకుంటున్నాడు.
0: సో వెన్ యూ ఎంక్వైర్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇట్ అమౌంట్స్ టు క్రిటిసైజింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: కనుక దూషణ కాని భూషణ కాని తిరస్కారం కాని పురస్కారం కాని కేవలము దేహమునకు సంబంధించినటువంటిదే కాని నాకు సంబంధించింది కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
0: సో వన్ హ్యాస్ టు కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఫుల్ రియలైజేషన్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ద ప్రైజ్ అండ్ ద బ్లేమ్ ది అక్సెప్టెన్స్ అండ్ ద డినయల్ రిలేట్ టు ద బాడీ బట్ నాట్ టు ద ట్రూ సెల్ఫ్.
1: నన్ను దూషిస్తున్నాడు అనేటువంటి అభిమానం పెంచుకున్నప్పుడు ఆ దూషణ నీకు చేరుతుంది.
0: When once we react, respond to the criticism, naturally it
1: నన్ను కాదు అనేటువంటి ఒక దీంతో తిరస్కరించినప్పుడు నీకే మాత్రమో బాధ కలగదు.
0: When you deny and reject the criticism, it will never come to you.
1: నీవు నీకు ఒక స్నేహితుడు రిజిస్టర్ కబురు రాశాడు.
0: యువర్ ఫ్రెండ్ హ్యాస్ రిటన్ టు యూ ఎ రిజిస్టర్ లెటర్.
1: కానీ ఆ రిజిస్టర్ కబురు లోపల చాలా నిందిస్తూ రాశాడు.
0: దిస్ రిజిస్టర్ లెటర్ ఈస్ ఫుల్ ఆఫ్ చార్జెస్ అక్యుజేషన్స్.
1: ఆ నిందిస్తూ రాసినటువంటి ఒక కవర్ను మనము అక్నాలెజ్మెంట్ పైన సైన్ చేసినప్పుడే ఆ కబురు మనకు ఇస్తాడు పోస్ట్ మ్యాన్.
0: అన్లెస్ యూ సైన్ ది అక్నాలెజ్మెంట్ ది రిసీట్ the postman will not give you that registered letter.
1: Kani neevu acknowledgement pen sign cheyinappudu aa letter redirect prasana vadike poi cherutundi.
0: If you don't sign on the acknowledgement receipt, the registered letter will go back to the sender.
1: Karaka dushana aneetvantidi oka letter.
0: Therefore this accusation is a letter.
1: Idiniki నాకు దూషణ చేస్తున్నాడు నన్ను దూషణ చేస్తున్నాడు అనేటువంటి దీనిపైన అక్నాలెజ్మెంట్ పైన సైన్ చేస్తే అనగా నాకు చేస్తున్నాడు అనేటువంటి అభిమానం పొందితే అది నీకు చెందుతుంది.
0: ఇఫ్ యూ రెస్పాండ్ ఫీల్ ద పెయిన్ ఆఫ్ ఇట్ ఇట్ అమౌంట్స్ టు సైనింగ్ ది అక్నాలెజ్మెంట్ రిసీట్.
1: దానిని లెక్క చేయకుండా వదిలిపెడితే రీడైరెక్ట్ అతనికే పోయి చేరిపోతుంది.
0: ఇఫ్ యు ఆర్ అన్మైండ్ఫుల్ అండ్ నెగ్లెక్టెడ్ ఇట్ విల్ గో బ్యాక్ టు దట్ పర్సన్.
1: కనుక ఈనాటి యుగమునందు ఈ పరిస్థితులు ఎందు ఈ దూషణ భూషణ తిరస్కార పురస్కారములకు ఏమాత్రమో మనం లెక్క చేయకూడదు.
0: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ వీ షుడ్ గో బియాండ్ ప్రైజ్ అండ్ బ్లేమ్. వీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దాట్.
1: కేవలము వారి యొక్క భావం పురస్కరించుకుని వారి యొక్క ద్వేషమును పురస్కరించుకుని వారి అహంకార మమకారము పురస్కరించుకుని దూషణ భూషణకు దిగుతున్నారు.
0: దిస్ కైండ్ ఆఫ్ ప్రైజ్ అండ్ బ్లేమ్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ వన్స్ ఓన్ ఫీలింగ్స్ హేట్రెడ్ ఈగో అండ్ ద సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్.
1: దీనికి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అని.
0: దిస్ ఇస్ ఆల్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: వారి ఎందున్నటువంటి యొక్క ద్వేషమే మనకు రియాక్షన్ గా దూషణం జరుగుతూ ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ది ఇమ్మనెంట్ హేట్రెడ్ విద్ ఇన్ దట్ కమ్స్ అవుట్ బై వే ఆఫ్ క్రిటిసిజం.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: కృష్ణుడు
0: కృష్ణ
1: దుర్యోధన్ పిలిచి
0: కాల్ దుర్యోధన క్లోజ్ బై
1: దుర్యోధన
0: దుర్యోధన
1: కొంచెం సహాయం చేయాలి అన్నాడు.
0: ఈ సెట్ దుర్యోధన యూ షుడ్ హెల్ప్ మీ.
1: కృష్ణ నీకు నేను సహాయం చేయటమా?
0: కృష్ణ యూ నీడ్ మై హెల్ప్.
1: నాకెంతో గర్వంగా ఉంటుండాలి.
0: ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్
1: ఫ్యాక్ట్. చేస్తానన్నాడు.
0: ఐల్ సర్టన్లీ హెల్ప్ యూ.
1: అయితే నీవు రాజ్యంలో సంచరించి ఈ రాజ్యం లోపల ఎవరైనా మంచివారున్నారేమో ఒకరిని పట్టుకుని రామన్నాడు.
0: ఇట్స్ ఓకే నౌ యూ గో అరౌండ్ ద హోల్ కింగ్డమ్ ఫైండ్ అవుట్ ఎ గుడ్ మ్యాన్ ఇఫ్ ఎనీ.
1: వచ్చాడు, సంచారం సలిపాడు, వచ్చాడు.
0: హీ వెంట్ రౌండ్ ఆల్ ఓవర్ ద కింగ్డమ్ అండ్ రిటర్న్డ్.
1: కృష్ణ
0: కృష్ణ
1: ఎక్కడ చూసినా మంచివారు నాకు లభించలేదు.
0: ఐ డిడ్ నాట్ ఫైండ్ ఎ గుడ్ మ్యాన్ ఎనీవేర్ ఆల్ ఓవర్.
1: ఎంతయో శ్రమపడి విచారణ సలిపాను.
0: ఐ స్ట్రెయిన్డ్ మేడ్ ఆల్ ఎవ్రీ ఎఫర్ట్.
1: కానీ మంచివాడు నాకు చిక్కలేదు.
0: ఐ కుడెంట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఎ సింగిల్ గుడ్ మ్యాన్.
1: అంతో ఇంతో మంచి ఉంటే ఈ దుర్యోధన ఎందే ఉండవచ్చును
0: ఇఫ్ దేర్
1: అని తనం తాను వర్ణించుకున్నాడు.
0: ఇఫ్ దేర్ ఇస్ గుడ్నెస్ లెఫ్ట్ ఓవర్ టు సమ్ ఆర్ మోర్ ఐఎమ్ ది ఓన్లీ గుడ్ మ్యాన్ హీ స్టార్టెడ్ ప్రైజింగ్ హిమ్సెల్ఫ్.
1: సరే సంతోషించాడు. ఇది దుర్యోధన్ యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
0: దిస్ ఈస్ ది రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ ఆఫ్ దుర్యోధన.
1: ధర్మజుని పిలిచాడు.
0: దెన్ కృష్ణ కాల్ ధర్మజ.
1: ధర్మజ ఒక సహాయం చేయాలి అన్నాడు.
0: యూ షుడ్ హెల్ప్ మీ హీ సెట్.
1: స్వామి
0: స్వామి
1: నీకేమిటి, నేను సహాయం చేయటం ఏమిటి?
0: వాట్ ఈస్ ద టైమ్ టు హెల్ప్ యూ?
1: సర్వ జగత్తుకును రక్షించేటువంటి ప్రభువు నీవై ఉండగా నీకు నేను సహాయం ఏమి చేయటం?
0: యు ఆర్ ది సస్టైనర్ అండ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్. హౌ ఐ మై టు హెల్ప్ యూ?
1: కానీ నా కోరిక నువ్వు నెరవేర్చమని చెప్పాడు కృష్ణ.
0: కృష్ణ సెట్ యూ మస్ట్ సర్టన్లీ హెల్ప్ మీ అండ్ ఫుల్ఫిల్ మై డిజైర్.
1: తప్పక చేయగలను స్వామి.
0: And Dharmaja said, yes, Swami, I'll certainly attend to
1: the job.
0: In this kingdom,
1: ఎవరైనా చెడ్డవాడు ఉన్నాడేమో వెతుక్కుని రామన్నాడు.
0: యూ గో రౌండ్ ద హోల్ కింగ్డమ్ ఫైండ్ అవుట్ ఎనీ బ్యాడ్ మ్యాన్.
1: ధర్మజుడు రాజ్యమంతా తిరిగాడు.
0: ధర్మజ వెంట రౌండ్ ద
1: కింగ్డమ్. వచ్చి కృష్ణ ఎక్కడే గాని దుర్మార్గుడు నాకు కనిపించలేదు.
0: ధర్మజ వెంట్ రౌండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. కృష్ణ ఐ వెంట్ రౌండ్ బట్ ఐ డిడ్ నాట్ ఫైండ్ ఎ వికెడ్ మ్యాన్.
1: దోషం ఉంటుంటే ఈ ధర్మజుని ఎందు ఏమైనా ఉండవచ్చునేమో కానీ ఎవరు దోషులు కారు అన్నాడు.
0: సార్ కృష్ణ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ మిస్టేక్ ఇన్ ఎనీబడి ఇట్ ఈస్ విత్ మీ నాట్ విత్ ఎనీబడి ఎల్స్.
1: ఇవి రెండు కూడా దుర్యోధన యొక్క ప్రభావము ధర్మజుని యొక్క విన్నపము ఈ విధమైనటువంటి ఒక రియాక్షన్ గా రూపొందుతూ వచ్చింది.
0: దిస్ హౌ వి ఫైండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ వర్కింగ్ అమంగ్ దీస్ టూ ప్రిన్సిపల్ ధర్మజ.
1: ఉత్తమమైనటువంటి దృష్టి.
0: ద విజన్ ఆఫ్ ధర్మజ ఇస్ నోబుల్.
1: దుర్యోధన్ దృష్టి చాలా వికారమైన దృష్టి.
0: ది అవుట్లుక్స్ ఆఫ్ దుర్యోధన్ ఆర్ వీకెడ్ అండ్ బ్యాడ్.
1: వారి వారి రియాక్షన్ వారి యొక్క రీసౌండ్ వారి వారి రిఫ్లెక్షన్ వారి నుంచి ఆవిర్భవించినటువంటివి.
0: ఇన్ఫాక్ట్ ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: కనుక ధర్మజుడు చెడ్డవాడు కాదు.
0: ధర్మజ ఇస్ నో బ్యాడ్ మ్యాన్.
1: కేవలం దృష్టి ఎట్టిదో సృష్టి అట్టిది.
0: యాజ్ ఇస్ ద విజన్ సో ఇస్ ద క్రియేషన్.
1: కనుక క్రియేషన్ అనేటువంటిది సృష్టి అనేటువంటిది ప్రత్యేకంగా లేదు.
0: సో క్రియేషన్ డెఫినెట్లీ ఇస్ నాట్ అ పార్ట్.
1: మన దృష్టిని పురస్కరించుకునే సృష్టి రూపొందుతూ ఉంటుంది.
0: ద హోల్ క్రియేషన్ షేప్స్ ఇట్ సెల్ఫ్ బేసింగ్ ఆన్ అవర్ విజన్.
1: ఎలాంటి రంగు అద్దాలు ధరించినటువంటి వారికి సృష్టి అలాంటి రంగుగా కనిపిస్తుంది.
0: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద గ్లాసెస్ వీ వేర్ సో ఇస్ ద కలర్ ఆఫ్ ద వరల్డ్ దట్ వీ సీ.
1: కనుకనే ఎవరెవరి దృష్టి ఎవరెవరి పాపము ఎవరెవరు మంచి ఎవరెవరు చెడ్డ వారి దృష్టిని ఆధారం చేసుకుని ఉంటుంటారు.
0: అవర్ సిన్ అవర్ మెరిట్ అవర్ గుడ్ యాక్షన్స్ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ విజన్.
1: కనుక మొట్టమొదట మన యొక్క దృష్టిని చక్క చేసుకోవాలి.
0: దేర్ ఫోర్ వీ హావ్ టు కరెక్ట్ అవర్ విజన్ ఫస్ట్.
1: దీనిని పురస్కరించుకునే బుద్ధుడు సమ్యక్ దృష్టి అన్నాడు.
0: బేసింగ్ ఆన్ దిస్ బుద్ధ సెట్ గుడ్ లుక్స్ ద ఫస్ట్.
1: మన దృష్టిని మొట్టమొదట చక్క చేసుకున్నప్పుడే సృష్టిని అంతా చక్కబరిచినటువంటి వారం అవుతాం.
0: కరెక్ట్ యువర్ విజన్ ద సైట్ ఎవ్రీథింగ్ వుడ్ ఫాలో వెల్.
1: మన దృష్టిలో దోషం ఉంచుకొని
0: విత్ ఆల్ ద మిస్టేక్స్ ఇన్ అవర్ సైట్
1: కేవలం సృష్టి అంతా చక్కబడాలంటే ఏ రీతిగా చక్కబడగలదు?
0: హౌ డు యూ కరెక్ట్ ద హోల్ క్రియేషన్? హౌ డు ఎక్స్పెక్ట్?
1: కేవలం చెప్పవచ్చు, కోటి చెయ్యరు ఒక్కటి.
0: వీ కెన్ సే మిలియన్ థింగ్స్ బట్ వీ డోంట్.
1: గొప్ప గొప్ప పండితులు కూడాను మేధావులు కూడాను చెప్పగలరే కానీ చెయ్యలేరు.
0: Intellectuals, great scholars, they say, expound, but they don't practice.
1: ఒక గొప్ప పండితుడు ఉండేటువంటి వాడు.
0: There was a scholar.
1: ఆ పండితునింటికి నిత్యము ఒక గొల్ల బామ నీ పాలు తెచ్చి ఇచ్చేటువంటిది.
0: Every day, a milkmaid used to fetch milk to the scholar's residence.
1: ఒక దినం 7 గంటలకు, ఒక దినం 6 గంటలకు, ఒక దినం 8 గంటలకు ఈ విధంగా కొన్ని వేరు వేరు కాలంలో తెచ్చి అందించేటువంటిది.
0: The milk vendor used to pass on the milk at 6 o'clock, 8 o'clock, 10 o'clock in the morning at different times. The scholar was very angry with her.
1: Amma, naaku poojaku sariyinatundi kaalamu ninnayinchukunnanu.
0: I have a specific time to offer worship to God.
1: Aa sariyina kaalamuniki neevu paalu andinchinappudu nenu abhishekaadi poojalu sabarthinchi daantu nenu aanandinchagalanu.
0: The scholar said to the milk vendor, if you just bring milk in time, it is possible for me to worship. Since you don't bring milk on time, I am put to a problem. At different times you bring.
1: Aa golla padu cheppindi, Swami, nenu vacheetundi margamulo oka pedda nadi undi addu.
0: The milk vendor said, Swami, as I reach this place, I find a river on the way.
1: Padava nunchi nenu raavali.
0: I have to come travel by boat.
1: ఎవరైనా శ్రీమంతులు ఇంకేమైనా ధనవంతులుగా ఉండేటువంటి వారికి మొట్టమొదట ఆ పడవలో సీట్ ఇస్తారు.
0: In fact, the seat is provided there in the boat to a rich man or an affluent person.
1: రెండో పర్యాయమే మా బోటి వారికి ఇస్తుంటారు.
0: We people can take second chance, go there in the second trip.
1: కనుక నేను పడవలో వచ్చేటువంటి ప్రయాణం కనుక సకాలానికి నేను రాలేకపోతున్నాను అన్నింది.
0: So as I have to travel by boat, I am not able to reach in time.
1: ఆ పండితుడికి కోపం వచ్చింది.
0: ద స్కాలర్ వాస్ ఫ్యూరియస్.
1: చిన్న నదిని దాటానికి పడవను నీవు ఆశ్రయించాలా?
0: ద పండిట్ సెడ్, ఓ మ్యాడ్ క్యాప్, టు క్రాస్ ద రివర్ డూ యూ నీడ్ ఎ బోట్?
1: ఓం నమో నారాయణాయ అని అనుకుంటూ వస్తే నదియే నీకు దారి ఇస్తుంది అన్నది.
0: ద స్కాలర్ సెడ్, చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఓ నమో నారాయణాయ, ద రివర్ వుడ్ పార్ట్ అండ్ గివ్ యూ ద వే.
1: ఈ అష్టాక్షర నామం చేత నీవు నదిని కూడా సులభంగా దాటి రాగలవు.
0: By uttering the 8-lettered name of God,
1: సకాలంలో రాగలవు, నా పూజను సకాలంలో సల్పుకోగలను.
0: You can reach in time and I can offer worship regularly.
1: అప్పుడు ఆ గొల్లపడుచు, స్వామి, ఈ శుభమైన మార్గము, ఈ యుక్తి మార్గము నాకు తెలియదు పూర్వము.
0: The milkmaid said softly, Swami, I didn't know this procedure.
1: పండితుని మాటను పూర్తి నమ్మింది ఆ గొల్లపడుచు.
0: This milkmaid had full faith in the words of the scholar.
1: రేపటి నుండి దీనిని ఆధారం చేసుకుని నేను సకాలంలో పాలు తెస్తాను స్వామి అని ప్రమాణం చేసింది.
0: ద మిల్క్ మేడ్ ప్రామిస్డ్, ఓ స్వామి, ఐ విల్ ఫాలో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ అటరింగ్ గాడ్స్ నేమ్ ఫ్రమ్ టుమారో మార్నింగ్.
1: ఇది పోయేటప్పుడే ఈ నామం యొక్క మహత్యాన్ని రిహార్సల్ అనగా పరీక్షించుకుంటూ పోయింది.
0: ద మిల్క్ మేడ్ జస్ట్ మేడ్ ఎ కైండ్ ఆఫ్ రిహార్సల్ టు టెస్ట్ ద వ్యాలిడిటీ.
1: కన్నులు మూసుకుంది, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ అనుకుంటూ నడుచుకుంటూ అవతల ఒడ్డుకు చేరిపోయింది.
0: While saying God's name, O Namo Narayana, 8-lettered one, she just started crossing this river. Since then,
1: సకాలమునకు ఆ గొల్లపడుచు పాలు తెచ్చిచ్చేటువంటిది.
0: మిల్క్ మేడ్ టు బ్రింగ్ కుడ్ బ్రింగ్ ద మిల్క్ ఇన్ టైమ్.
1: ఈ సకాలం తెస్తున్నటువంటి దాన్ని చూచాడు, ఆశ్చర్యపడిపోయాడు ఈ పండితుడు.
0: ద స్కాలర్ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ బికాస్ ద మిల్క్ మేడ్ డెవలప్డ్ ద సెన్స్ ఆఫ్ పంక్చువాలిటీ అండ్ బ్రింగింగ్ మిల్క్ ఆన్ టైమ్.
1: ఇప్పుడు ఏ విధంగా వస్తున్నావు సకాలానికి అని అడిగాడు.
0: అండ్ ద స్కాలర్ ఆస్క్డ్, హౌ ఇస్ ఇట్ దట్ యు ఆర్ కమింగ్ హియర్ ఇన్ టైమ్?
1: మీ ఉపదేశ మంత్రాన్ని ఆధారం చేసుకుని నేను సకాలంలో నడిచి వస్తున్నాను, నది కూడాను నాకు దారి ఇస్తుండాలి అన్నది.
0: ద మిల్క్ మేడ్ సెడ్, స్వామి, ఐ జస్ట్ ఫాలో యువర్ టీచింగ్, ఐఎమ్ అటరింగ్ గాడ్స్ నేమ్, ద రివర్ ఆల్సో పార్టెడ్ అండ్ గేవ్ మీ ద వే.
1: అని తాను చెప్పిన నామం పైన తనకే నమ్మకం లేదు.
0: The pandit has no faith in his own words.
1: ఆ పండితులకు అనుమానం కలిగింది.
0: అండ్ ద పండిట్ డౌటెడ్ హిజ్ ఓన్ టీచింగ్.
1: తక్షణమే ఆమె వెంట వచ్చాడు.
0: హీ ఫాలో దిస్
1: మిల్క్మేడ్. వస్తాను నీ వెంట, ఎట్లా దాటుతావో చూస్తామన్నాడు.
0: ద పండిట్ సెడ్, ఆల్ రైట్, ఐ విల్ ఫాలో యూ టుడే అండ్ సీ హౌ యూ ఆర్ గోయింగ్ టు క్రాస్ ద రివర్.
1: ఆమె దగ్గరికి వచ్చింది.
0: దే కేమ్ క్లోజ్ టు ద రివర్.
1: తలపైన బుట్ట పెట్టుకుంది.
0: మిల్క్ మేడ్ కెప్ట్
1: కన్నులు మూసుకుంది.
0: క్లోజ్ హర్ ఐస్.
1: ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అనుకుంటూ దారి విడిచి అవతల ఒడ్డు చేరిపోయింది.
0: ద మిల్క్ మేడ్ కెప్ట్ ద పాట్ ఆన్ హర్ హెడ్. Close her eyes, uttering God's name, she started crossing the river.
1: అనుమానము లేదు ఆమెకు.
0: She passed across doubtlessly. She reached doubtlessly.
1: కానీ ఈ పండితుడు నది దగ్గరికి వచ్చేటప్పటికి,
0: when the pandit was close to the river,
1: ఇందులో నేను పడిపోన్
0: టీచింగ్
1: తక్షణమే ఆమె వెంట వచ్చాడు.
0: హీ ఫాలో
1: వస్తాను నీ వెంట, ఎట్లా దాటుతావో చూస్తామన్నాడు.
0: ద పండిట్ సెడ్ ఆల్ రైట్ ఐ విల్ ఫాలో యూ టుడే అండ్ సీ హౌ యూ ఆర్ గోయింగ్ టు క్రాస్ ద రివర్.
1: దగ్గరకు వచ్చింది.

0: When the pandit was close to the river,
1: ఇందులో నేను పడిపోతాను ఏమో అని పంచి పైకి ఎత్తుకుని
0: he started doubting that he might fall or drown in the river, so lifted the panchi
1: doubting.
0: And while saying God's name, he jumped and drowned and sunk there.
1: చూచారా?
0: See this.
1: కనుక విశ్వాసముతో నమ్మినటువంటి వారిని ఏ విధమైనటువంటి మార్గంలో అయినా కూడా గురువు చెప్పిన దాన్ని అనుసరిస్తూ ఉంటుంటే తప్పక వారు గట్టెక్కగలరు.
0: If anyone follows the teaching of one's own preceptor in all good faith, they will certainly reach the destination.
1: కాని చెప్పిన గురువుకి దానిపైన విశ్వాసం లేనప్పుడు తాను మునిగిపోతాడు.
0: When the guru, the teacher himself, has no faith in what he says, he is sure to be sunk.
1: ఈనాటి వాతావరణము ఈ పరిస్థితిలోనే ఉంటున్నది.
0: This is the atmosphere today.
1: చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి.
0: People say thousand many things, crore, but they don't do even one.
1: Cheppute sulabambu, cheyuta kashtambu.
0: Easy to say, difficult to do.
1: Dhatakaina, vaani tatakaina.
0: To Brahma and even to his grandfather also difficult to do.
1: Evvarikaina sariye.
0: Let him be anyone.
1: Cheppinadi chesinappude dani sarthakam kagaledu.
0: Let him be anyone. If one acts in accordance to what they say, they are going to be successful.
1: Ee naati prabhavamu, aadhunika prabhavamu, అత్యంత విలువైనటువంటిది.
0: The effects of the modern age is highly valuable.
1: కానీ విద్యార్థులు గందు కాని విద్యార్థులకు ఎందు కాని విశ్వాసము అధికంగానే ఉంటున్నది.
0: The students and the teachers as well, they have faith more and more.
1: కానీ మధ్య మధ్య కొన్ని సంశయాత్మలైపోయి మునిగిపోతున్నారు.
0: But in between they get themselves drowned in doubts.
1: కనుకని సంశయాత్మ వినశ్యతి.
0: Therefore those that doubt are sure to
1: perish. సంశయమునకు అవకాశం ఇవ్వకుండా,
0: without giving any scope for doubt,
1: ఒక విధమైనటువంటి మాటపైనటువంటి నమ్మకాన్ని పటుత్వంగా పిలుచుకొని,
0: స్ట్రెంగ్థనింగ్ అవర్ ఓన్ ఫెయిత్ ఇన్ ద టీచింగ్,
1: దాన్ని ఆధారం చేసుకుని జీవించినప్పుడు ఎన్నింటినైనా మనం సాధించవచ్చు.
0: When we rely on the teaching of the guru and lead our life, we can be successful.
1: తాను వేసిన డ్రామాలో కూడాను,
0: in the drama he enacted,
1: బ్లైండ్ మ్యాన్ వెళ్లి జీసస్ దగ్గర నాకు కన్నులు ఇమ్మని కోరాడు.
0: There the drama he enacted, there is a scene where the blind boy prays to Lord Jesus Christ.
1: Jesus కూడా అదే ప్రశ్నించాడు.
0: Jesus also
1: నీవగలననేటువంటి విశ్వాసం నీకున్నదా?
0: Jesus says, do you have full faith that I will be able to give you sight?
1: నేను నీ దృష్టిని ఇవ్వగలననేటువంటి ఒక నమ్మకం నీకున్నదా?
0: Do you have faith that I will restore your sight?
1: ఆ నమ్మకం ఉంటే నేను ఇస్తాను.
0: If you have that faith, I will grant you.
1: ఆ నమ్మకం నీకు లేకపోతే నేను ఇవ్వను అన్నాడు.
0: If you have no faith, I am not going to grant you.
1: నమ్మకం ఉంది అన్నాడు.
0: And the blind boy says, I have.
1: ఇచ్చాడు.
0: Immediately
1: చూసుకుంటానన్నాడు.
0: అండ్ ఐ విల్ టేక్ కేర్.
1: కానీ ఈనాడు
0: టుడే
1: నమ్మకమను రెండు నయనంబులేని అంధులైరి జగతి అందు ఇప్పుడు.
0: టుడే ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్ పీపుల్ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్ and are totally blind.
1: నమ్మకమనేటువంటి కన్నులే లేనటువంటి గుడ్డి వారిగా ఉన్నారు.
0: And we are totally blind, having lost both the eyes of faith.
1: నమ్మకం లేనప్పుడు ఎంత విశ్వాసం ఉంది, ఏం ప్రయోజనము?
0: Without this faith, what for is the other things?
1: నమ్మకము విశ్వాసము రెండు ఒక్కటే.
0: And in fact, the faith and the belief are one and the same.
1: భగవంతునిపైన విశ్వాసం ఉంది.
0: We have faith in God.
1: కానీ మాటపైన నమ్మకం లేదు.
0: But we don't have belief in his teaching.
1: కనుకునే వారికి ఆ కుటుంబానికి ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను వారి కుటుంబంలోని సమస్యలన్నీ కూడాను చిన్న క్షణాలతో తీరిపోతూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ దర్ టోటల్ ఫెయిత్ ఇన్ భగవాన్స్ టీచింగ్స్ ఆల్ దర్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్ డే బై డే.
1: భగవంతుడు లోకములో మానవాకారం ధరించి జగత్ సంరక్షణ నిమిత్తమై ధర్మ సంస్థాపన నిమిత్తమై అవతరిస్తుంటాడని.
0: God comes down in human form for the emancipation of the humanity and to uphold the principle of dharma.
1: Dharma anetvantidi cheeninchetvantidi kaadu.
0: Dharma can never diminish.
1: Cheeninchetvantite dharmam kaadu.
0: The one that declines cannot be dharma.
1: Aithe paritranaaya sadhunam sadhunu rakshinche kosamani.
0: And the incarnation made a promise that he would protect, uphold the pious people.
1: Kaani సాధువు అనగా సాధు వేషములు ధరించినటువంటి వారు కాదు.
0: సాధు ద పయస్ మ్యాన్ ఈజ్ నాట్ ద వన్ హూ హాస్ గాట్ స్పెషల్ రూమ్.
1: అందుకూడను సాధుత్వము అనేటువంటి గుణం ఉంటున్నది.
0: ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ దేర్ ఇస్ దిస్ పయస్ క్వాలిటీ.
1: కేవలము కాషాయ వస్త్రంబు కట్టిన మాత్రాన కరతలామల కంబు కాదు భక్తి.
0: By merely take putting on the ochre robes, you cannot have devotion just for that reason.
1: గీతలు చేపట్టి కేకలు వేసిన పుణ్యము మీ ఇంట పొరుగు పడదు.
0: By holding Bhagavad Gita,

0: on hand and shouting, you can never get merit in lifetime.
1: చెప్పు మాటలకును చేసేది చేతులకు సంయమం ఉన్నది వాడు సాధువు అగును.
0: And he is the pious one who establishes unity between word and action.
1: కనుకనే మానవునికు సంకల్పము మాట పని మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సాధుత్వం.
0: Therefore the piousness lies in achieving the unity between the thought, word and deed.
1: అది ఏ నిజమైన ధర్మం.
0: That is true dharma.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: ఈ మ్యాన్కైండ్ అనేటువంటిది ఏమిటి?
0: What's this mankind?
1: Thoughts, words, action.
0: The thoughts, words and actions should go together.
1: ఇది education and human value అన్నారు.
0: This is what is called education in human value, EHV.
1: కానీ నా ఉద్దేశం EHV కాదు, 3HV.
0: Bhagavan opines this way. It's not EHV, it is 3HV.
1: Heart.
0: The first H.
1: Head.
0: First H, heart. Second H, head.
1: Hand.
0: The head, heart and hand. 3H.
1: కనుకనే ఇదే నిజమైనటువంటి మ్యాన్కైండ్.
0: దిస్ ఇస్ ద ట్రూ మ్యాన్కైండ్.
1: ఈ త్రిపుటి యొక్క ఏకత్వమే నిజమైన మానవత్వం.
0: దిస్ ఇస్ ద యూనిటీ ఇన్ ట్రినిటీ ఆఫ్ ట్రూ హ్యూమానిటీ.
1: కనుక ఇటువంటి మానవత్వం అనేటువంటి దానికి ఎట్టి అభ్యంతరములు వచ్చినప్పటికీ క్షణంలో దాన్ని తప్పించుకోగలరు.
0: For this humanness or human quality, all obstacles would be dropped with this background.
1: మనసునందు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే,
0: if there are any doubts in our mind,
1: ఎంత శక్తి అయినా కూడా వాడిని రక్షించలేదు.
0: In spite of his mighty power, nothing would ever come to his rescue.
1: Positive manchi powerful gaane untundadi.
0: Positive is highly powerful.
1: Kaani negative sarilega leinappudu,
0: when the negative is proper,
1: ee positive undi prayojanam ledu.
0: What is the use of all this positive mighty?
1: Kaaka negative manchiga untundi,
0: when the negative is good,
1: positive lekapothe negative kudanu pani cheyaledu.
0: Without positive, even negative would not work.
1: Kaaka rendinti endu kudanu divyamainatundi yokka ekatvamu andulo prasarinchali.
0: There is divine unity of undercurrent that flows continuously in between the two, negative and positive.
1: And the body negative,
0: the body is negative.
1: Atma positive,
0: atma is positive.
1: Kaaka ne deho devalay prukto jivo deva sanatana.
0: Therefore body is the temple of God.
1: Ee temple baagundali.
0: The temple should be good.
1: Lopala daivamu sariyaina sthitilo untundali.
0: The deity also should be in proper position at all
1: times. Kaani konni temple padipoyi untadi. Aa temple ki evaru kuda vellaru.
0: Sometimes if the temple is dilapidated, nobody would go there.
1: Kaani konninti yandu daivam sundaranga untadu.
0: In some places you find most beautiful idols there.
1: కానీ టెంపుల్ సరైన స్థితిలో ఉండదు.
0: బట్ ద టెంపుల్ ఇస్ మోస్ట్లీ డైలాపిడేటెడ్.
1: టెంపుల్ మంచి బ్యూటిఫుల్ గా మంచి రిచ్ గా కట్టింటారు.
0: ద టెంపుల్ మైట్ హావ్ బీన్ బిల్ట్ సో బ్యూటిఫుల్.
1: లోపల చూస్తే స్టాచ్యూ ఉండదు.
0: బట్ దేర్ ఇస్ నో స్టాచ్యూ ఇన్ సైడ్.
1: ఈ విధంగా మన నెగిటివ్ పాజిటివ్ రెండింటికి కలిగినటువంటి సంబంధ బాంధవ్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
0: సో వీ హావ్ టు నో ది ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ పాజిటివ్ అండ్ ద నెగటివ్ అండ్ కండక్ట్ అవర్ సెల్వ్స్ అకార్డింగ్.
1: అప్పుడే మనకు శాశ్వత శాంతి మనకు లభ్యమవుతుంది.
0: దెన్ వీ కెన్ అక్వైర్ అటైన్ దట్ ఎటర్నల్ పీస్.
1: శాంతి అనేటువంటిది
0: పీస్
1: కంటికి కనిపించేటువంటి వస్తువులు ఎందుకు కాని
0: ఇస్ నాట్ సీన్
1: వ్యక్తులతో కానీ విషయములతో కానీ మనకు ఆత్మశాంతి లభ్యం కాదు.
0: యు కెనాట్ హ్యావ్ ఆత్మిక్ పీస్ త్రూ ఆబ్జెక్ట్స్ ఆర్ ద ఆర్టికల్స్.
1: ఇది ఏ వస్తువులకు ఇచ్చేటువంటి అధికారం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నో ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ కెన్
1: ఏ వ్యక్తులకు దీన్ని ఇచ్చేటువంటి అధికారం లేదు.
0: నో పర్సన్ హ్యాస్ అథారిటీ.
1: ఏ కర్మలకు దీన్ని ఇచ్చేటువంటి అధికారం లేదు.
0: నో యాక్షన్ విల్ మేక్ యూ పీస్ఫుల్.
1: కానీ ఇచ్చేటువంటి అధికారము ఒక హృదయానికి మాత్రమే ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ హృదయ దట్ హ్యాస్ గాట్ ద రైట్ టు గివ్ యూ పీస్.
1: అది కంపాషన్. ఆ కరుణ అనేటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop this compassion more and more.
1: కానీ ఆ కంపాషన్ కి ఎక్కడ ఉంది స్థానము?
0: But where is the place for this compassion?
1: హృదయం అందే ఉంది కానీ బయట తట్టు లేదు.
0: There is a place for compassion or హృదయ, not outside.
1: అక్కడే నిజమైనటువంటి శాంతి ఉంటుండాలి.
0: There is true peace within.
1: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
0: Peace is within, not outside.
1: Outside no peace, only pieces.
0: Outside there is God. When you go on searching outside, in spite of a long period spent, you can never get peace.
1: ఉన్నది సర్వత్ర ఉండినప్పటికీ,
0: so the divinity is all pervasive.
1: కానీ కొన్ని చోట్ల మాత్రమే అది ప్రకాశంగా ఉంటుంటది.
0: But at certain places it shines brilliantly.
1: చూడు ఇదంతా వైర్ వేశారు.
0: You find the wiring all over.
1: ఈ వైర్ లోపల కరెంట్ ఉంది.
0: There is current flowing.
1: ఉంది.
0: This is proved by Veda, the standard text.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: నా ముందు నీవు నిల్చుకో.
0: You stand in front of me.
1: నా ముందు నీవు నిలుచుకున్నప్పుడు
0: when you stand there
1: నా యొక్క స్వరూపము నీ కన్నుల్లో కనిపిస్తుండాలి.
0: My form is seen in your eyeball.
1: కానీ నీ యొక్క స్వరూపము నా కన్నుల్లో కనిపిస్తుండాలి.
0: Your form is seen in my eyeball.
1: నీ స్వరూపం ఎక్కడ ఉంది?
0: Where is your form?
1: నాలో ఉంది.
0: Your form is in me.
1: నా స్వరూపం ఎక్కడ ఉంది? నీలో ఉంది.
0: Where is my form? It is in you.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఎక్కడైనా రెండు ఒక్కటే.
0: The one who knows this unit of these two doesn't matter wherever he is.
1: కనుక దైవం సర్వత్రా ఉంటుండాలి.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: నీ దృష్టి నా పైన పడినప్పుడే నా దృష్టి నీ పైన పడుతుంది.
0: ఇఫ్ యూ జస్ట్ కాన్సన్ట్రేట్ యువర్ లుక్స్ నేచురలీ యూ విల్ క్యాచ్ హిస్ లుక్స్ ఇన్ టర్న్.
1: అట్టు లేకుండా
0: అదర్వైజ్
1: నీ దృష్టి మాత్రం దైవం పైన లేకుండా దైవం దృష్టి నా పైన రావాలంటే ఎలా వస్తుంది?
0: యూ డోంట్ లుక్ ఎట్ గాడ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ గాడ్ టు లుక్ ఎట్ యూ?
1: కనుక నీ దైవం దృష్టి నీ పైన పడాలంటే నీ దృష్టి కూడా దైవం పైన పడాలి.
0: ఇఫ్ యూ వాంట్ గాడ్ టు లుక్ ఎట్ యూ, యూ షుడ్ లుక్ ఎట్ హిమ్.
1: దీనికి తగినటువంటి ఒక ప్రయత్నం కూడా మనం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: ఈ విధమైనటువంటి యొక్క సాధన చేతని ప్రాచీన కాలం నుండి భారతదేశము అనేక విధమైనటువంటి యొక్క అనుభూతులు పొందుకుంటూ వచ్చింది.
0: Because of this ancient procedure adopted earlier, Bharatiyas had many umpty number of experiences.
1: Kevalamu manavatvamlo undinatundi divyatvanni manam ye vidhanganu pratyaksham chesukolemu.
0: We cannot have the direct manifestation of the latent divinity in man.
1: Personal anaga practical anatundi antu okakunda konni vidhamainatundi yokka anubhutilo manam anubhavinchali.
0: You can experience it, that's all, not by way of comprehension.
1: కనుక మన అనుభూతిలో మనం అనుభవించాలంటే దానిపైన పరిపూర్ణ విశ్వాసం ఉండాలి.
0: ఇన్ ఆర్డర్ టు హావ్ టోటల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్
1: దైవం. చేత కానటువంటిది ఒక్కటి కూడా లేదు ఈ జగత్తులో.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ మ్యాన్ ఏమైనా కెనాట్ డూ. గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్.
1: కానీ ఆ చేయించుకునేటువంటి శక్తిని కూడా నీవు సంపాదించుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ డిజర్వ్ దాట్.
1: ఆ సంపాదనకు తగినటువంటి ఒక బుద్ధి కూడా మనలో అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ హావ్ అవర్ ఇంటెలెక్ట్ సో యాస్ టు డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
1: కానీ శాంతి ఎక్కడ దక్కుతుంది?
0: దెన్ వేర్ డు యూ గెట్ పీస్?
1: దుష్ట బుద్ధులు తేత దుష్టుడై తిరుగును.
0: బికాస్ ఆఫ్ వికెట్ థాట్స్ యూ టర్న్ ఏ వికెట్ మ్యాన్.
1: సత్యభావము చేత సజ్జనుండు.
0: బికాస్ ఆఫ్ ట్రూత్ఫుల్ థాట్స్ you become a pious man.
1: Sarva sankalpa rahitude shanti pondu.
0: The man who transcends the thought flow will attain peace.
1: Unna mata telipuchunna mata.
0: This is the truth that Bhagwan tells us.
1: Endukati
0: why
1: dugula lopala unchukoni dushta bhavamu cheta dushta sankalpamu cheta daivattam aneetundi chikkalante ela chikkutundi?
0: With all the wicked thoughts, maneuvering, manipulation, how do you expect to achieve
1: dushta sankalpamu unnatuvaniki dushta sankalpamle pratyaksham avutuntai?
0: The man with wicked thoughts will find them in front.
1: Adhiye tane yok reaction, resound and reflection.
0: That's what is said, reaction, reflection and resound.
1: Anaga emti reality tane yendu untundadi.
0: It only means reality is within him.
1: Tane yendu unnatundi manchide aginaipothe reaction manchidi gaane untuntadi.
0: If good is within you, the reaction is bound to be good.
1: కాని తన ఎందున్నటువంటి ఒక చెడ్డగా ఉంటున్నప్పుడే చెడ్డ రియాక్షన్ మనకు వస్తుంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ బ్యాడ్ విద్ ఇన్ ద రియాక్షన్ ఇస్ బౌండ్ టు బి బ్యాడ్.
1: కనుక యాక్షన్ రియాక్షన్ రెండింటిని మర్చి
0: వీ ఫర్గెట్ యాక్షన్ రియాక్షన్
1: ప్రశాంతమైనటువంటి దీని కింద ఉండు.
0: You remain in
1: పవిత్రమైనటువంటి రూపాన్ని పొందగలగాలి.
0: Beyond action and reaction, if you remain in a peaceful state, you would attain the state of sanctity.
1: కనుక మానవులకు శాంతి కావాలనుకుంటే శాంతి ఒక మార్కెట్ లో లభ్యమైనటువంటిది కాదు.
0: ఇఫ్ యూ వాంట్ పీస్ యూ కెనాట్ బై ఇట్ ఇన్ ద మార్కెట్.
1: కంపెనీ సప్లై చేసేటువంటిది కాదు.
0: నార్ కెన్ ఇట్ బి సప్లైడ్ బై కంపెనీ.
1: ఇచ్చేటువంటిది కాదు.
0: నార్ ఫ్రెండ్ కెన్ గిఫ్ట్ యూ.
1: తన ఎందే ఉంటున్నది.
0: పీస్
1: తన ఎందు ఉన్నటువంటి దాన్ని తాను సాక్షాత్కరించుకోవాలి.
0: పీస్ ఇస్ విద్ ఇన్ లేటెంట్ అండ్ యూ షుడ్ బి పేటెంట్.
1: మన సంకల్పాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ ప్రయత్నం చేయాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ వీ హావ్ టు పుట్ ఎ చెక్ ఆన్ అవర్ థాట్ ఫ్లో.
1: మనలో అనేక విధమైన ఆశలు పెరిగినప్పుడు
0: వెన్ డిజైర్స్ ఆర్ మోర్ అండ్ మోర్
1: ఆత్మశక్తి క్రమక్రమేణా చన్నగిల్లుతుంది.
0: ది ఆత్మిక్ పవర్ డిమినిషెస్.
1: ఎట్లనగా ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈనాడు మీకు ఎన్నో ఆశలు ఉంటున్నాయి.
0: టుడే
1: తెల్లవారు లేస్తేనే కాఫీ టీ కావాలి.
0: యు హావ్ మెనీ డిజైర్స్ beginning with the coffee in the morning.
1: మరి కొంచెం ఇదైన తర్వాత ఒక సిగరెట్ బీడీను కావాలి.
0: After some time you need to smoke a cigarette or a బీడీ.
1: ఇంకా కొంత అయిపోయేటప్పటికి ఏ పేకాటనో నువ్వు ప్రయత్నం చేస్తావు.
0: Thereafter you want to play cards.
1: లేకపోతే ఏ టీవీలో వేసుకుని కూర్చుంటావు.
0: Or you want to watch
1: ఏనటువంటివి.
0: These are all bad habits.
1: నీవు ఇన్ని అభ్యాసములు ఉన్నటువంటి వాడవు, కొన్ని అభ్యాసములు నీవు తగ్గించుకో.
0: The one with all his bad habits, at least should control few of them.
1: Inaade meer prayatnam cheyandi. Tea, coffee, smoking, drinking, ilanti vanta konni tagginchukoni chudandi.
0: Right from today, stop taking tea, coffee and smoking. Just try and observe.
1: Enni dinamallo chudandi mee yokka buddhi kusalata chaala perigipothundi.
0: In 2 days time you will be more intelligent.
1: కానీ ఇంటెలిజెన్స్ మాత్రమే కాదు,
0: నాట్ మెయిన్లీ ఇంటెలిజెన్స్,
1: ఆనందం కూడా ఆవిర్భవిస్తుంది.
0: అండ్ యూ విల్ ఆల్సో ఫైండ్ బ్లిస్ కమింగ్ అవుట్ ఆఫ్ యూ.
1: ఈ మితిమీరినటువంటి కోరికల చేత, వాంఛల చేత,
0: బికాస్ ఆఫ్ టూ మెనీ డిజైర్స్,
1: మన మతి గతి తప్పుతుండదు.
0: అండ్ వీ బికమ్ మ్యాడ్,
1: మతి గతి తప్పటం వల్ల స్థితి మర్చిపోతున్నాము.
0: బికాస్ ఆఫ్ మతి,
1: నేను మానవుడు అనేటువంటి స్థితిని మర్చిపోతున్నాము.
0: అండ్ వీ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ వీ ఆర్ ఎ హ్యూమన్.
1: మానవత్వం అనేటువంటి స్థితిని మర్చిపోయినప్పుడు మన అజ్ఞానం అనేటువంటి సంపత్తిని కూడా మనం కోల్పోతున్నాం.
0: When once we forget the fact that we are basically human beings, we also lose the wisdom.
1: భగవంతుడు ప్రతి మానవునకు మతి, స్థితి, గతి, సంపత్తి నాలుగింటిని ఇచ్చాడు.
0: God has given all these four: మతి the mind, స్థితి the position, గతి the destination, సంపత్తి the wealth.
1: కానీ
0: బట్
1: దానిని కోల్పోవటం చేతనే మన యొక్క పరిస్థితి ఈ విధంగా మారిపోతుండాలి.
0: We have lost all the four, therefore this is the present plight.
1: మిగిలినటువంటి ఒక వాంఛను మాత్రం పెంచుకుంటున్నాము.
0: We go on increasing our desire.
1: ఈ వాంఛలు అన్ని కూడాను కేవలము ఒక అనిమల్ వాంఛలు.
0: And all these
1: మృగవాంఛలు.
0: All these are bestial animal desires.
1: మృగవాంఛలను ఏ మాత్రమే మనం ప్రవేశపెట్టకూడదు.
0: We should not entertain bestial desires.
1: మానవతా విలువలను మనం పెంచుకుంటూ రావాలి.
0: We have to develop human values.
1: అది సత్య, ధర్మ, శాంతి, ప్రేమ.
0: The human values are satya, dharma, shanti, prema.
1: Human value potam chetane animal value perigipothunnayi.
0: As human values are lost, animal values are on the rise.
1: Ee animal vanyan penchukoni
0: with all the animal desires behind,
1: kevalam sukhasanthulu manam labhinchalante ee vidhanga labhistayi.
0: How do you expect to be peaceful and happy?
1: Dushta bhavanni manam penchukuntunnamu.
0: We develop only bad thoughts.
1: Dushta sthitini manam penchukuntunnamu.
0: And we have all wicked thoughts.
1: దుష్ట పనులు చేస్తున్నాము.
0: అండ్ వి ఇండల్జ్ ఇన్ వికెడ్ యాక్టివిటీస్.
1: మనకు శాంతి ఎట్లా లభ్యమవుతుంది?
0: హౌ డు యు అటైన్ పీస్?
1: కనుకనే వ్యాసుల వారు కూడాను,
0: వ్యాస,
1: ఈ శాంతికి మార్గం ఏమిటని బోధించమని నారదుని ప్రశ్నించినప్పుడు,
0: వ్యాస, వెన్ క్వశ్చన్ ద పాత్ టు పీస్,
1: వ్యాస,
0: వ్యాస,
1: నీవు ఎన్నో పురాణములు రాశావు.
0: నారద సేస్ టు వ్యాస, ఓ వ్యాస, యువర్ కంపోజ్ మెనీ ఎఫెక్ట్స్.
1: పురాణముల యొక్క పరిస్థితి లోపల నీ పురాతనమైనటువంటి దైవత్వం నీకు సాక్షాత్కరించదు.
0: వైల్ కంపోజింగ్ ఆల్ దీస్ సేక్రెడ్ ఎఫిక్స్, ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ నాట్ ఏబుల్ టు నో ద ట్రూ సెల్ఫ్.
1: నీవు స్మరిస్తూ, భజిస్తూ, లిఖితిస్తూ నీవు భాగవతాన్ని రాయమన్నాడు.
0: While thinking, while chanting, while glorifying God, compose Bhagavata.
1: ఈ భాగవతం లోపల మానవునికి ఆవిర్భవించినటువంటిది, ఈ ప్రవేశించినటువంటివి అన్ని కూడాను పవిత్రమైనటువంటి మార్గాన్ని పొందుతుంటాయి.
0: As one goes through Bhagavata, the sacred text, he will have all sanctity, the sacredness.
1: Secret test antaru. Test. Secret test.
0: This is a kind of secret test.
1: కానీ ఇది సీక్రెట్ కాదు.
0: ఇట్స్ నాట్ సీక్రెట్ ఎనీవే.
1: చాలా పవిత్రమైనటువంటిది.
0: ఇట్ ఇస్ హైలీ
1: భాగవతము. ఐదు అక్షరములు.
0: హియర్ వి ఫైండ్ ఫైవ్ లెటర్స్ భాగవతము.
1: ఈ ఐదు అక్షరములే మన పంచ ప్రాణములు.
0: దీస్ ఫైవ్ లెటర్స్ ఆర్ ఫైవ్ లైఫ్.
1: ఇవే మన పంచభూతములు.
0: దీస్ ఆర్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇవే మన పంచకోశములు.
0: దీస్ ఆర్ ఫైవ్ లైఫ్ షీట్స్.
1: ఇవే పంచ స్వరూపములు.
0: అండ్ దే ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఫైవ్
1: స్థానములు. స్థానములు.
0: And their positions too.
1: ఏమిటి ఈ స్థానము?
0: What are they?
1: Bha.
0: Bha.
1: Bhakti.
0: Bha. Bhakti devotion.
1: Ga. జ్ఞానము.
0: Ga. జ్ఞానము wisdom.
1: Bha. వైరాగ్యము.
0: Bha. వైరాగ్యము renunciation.
1: Ta. తత్వము.
0: Ta. తత్వము nature divinity.
1: ముక్తి.
0: Mu. ముక్తి liberation.
1: ఈ ఐదు అక్షరముల లోపలే మనకు ముక్తి మార్గము ప్రబోధించాడు.
0: These five letters teach us the path towards liberation.
1: ఏది మొట్టమొదటిది? భక్తి.
0: For liberation the first devotion is needed.
1: ఈ భక్తి వల్ల మనకి ఏం లభ్యమవుతుంది?
0: What is it you get out of devotion?
1: ఈ భక్తి వల్ల మనకు ఒక శక్తి కలుగుతుంది.
0: భక్తి డివోషన్ గివ్స్ us శక్తి, ది ఎనర్జీ.
1: ఈ శక్తి వల్ల ఒక రక్తి పుడుతుంది.
0: శక్తి ఎనర్జీ గివ్స్ us రక్తి.
1: ఈ రక్తి పెరిగే కొద్దీ విరక్తి పెరుగుతుంది.
0: As we have this రక్తి, విరక్తి డిటాచ్మెంట్ విల్ బి మోర్
1: పుడుతుంది.
0: And ultimately you get vairagya renunciation.
1: కొన్ని మొట్టమొదటి భక్తి అనేటువంటి బీజం నాటాలి.
0: So we have to sow the seeds of devotion.
1: భక్తి అనేటువంటి బీజం నాటేటప్పటికి,
0: as we sow the seeds of devotion,
1: జ్ఞానం అనేటువంటి మనలో ఆవిర్భవిస్తుంది.
0: Naturally wisdom develops within us.
1: ఈ జ్ఞానం ఏమిస్తుంది మనకు?
0: What does it confer?
1: జ్ఞానాదేవత కైవల్యం.
0: It gives us liberation.
1: ఈ జ్ఞానం అనేటువంటిది రెండో అక్షరము.
0: The wisdom is second letter.
1: వకారం వైరాగ్యం రావాలి.
0: వా వైరాగ్యం
1: ఎంతకాలమైనప్పుడు మనకు రాగంలోనే ఉంటుంటే వైరాగ్యం ఎప్పుడు మనకు లభ్యమవుతుంది?
0: When we spend life long in attachment, how do you develop detachment?
1: కనుక నేను దీనిని వేదం కూడాను నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు ఈ వైరాగ్యం మనలో ఆవిర్భవించాలి.
0: సో వేద వాంట్స్ us to develop detachment, renunciation.
1: భక్తితో జ్ఞానము, జ్ఞానంతో వైరాగ్యము.
0: సో అవుట్ ఆఫ్ డివోషన్ వీ డెవలప్ విజ్డమ్, విజ్డమ్
1: వైరాగ్యం ద్వారా ఏం కలుగుతుంది? అసి అది నేనే అనేటువంటి నమ్మకం వస్తుంది.
0: డిటాచ్మెంట్ విల్ ఇన్స్టిల్ ఫెయిత్ ఇన్ యూ దట్ థౌ ఆర్ట్ గాడ్.
1: ఈ తత్వజ్ఞానం కుదిరిన తర్వాత ముక్తి సహజంగా మనకు లభ్యమవుతుంది.
0: ఆఫ్టర్ ద రియలైజేషన్ ఆఫ్ దిస్ డివినిటీ యూ విల్ అటైన్ లిబరేషన్.
1: కాబట్టి బాగా వాతాము అనేటువంటిది ముక్తిని పొందింపజేసేటువంటి యొక్క మూలతత్వములు.
0: దేర్ ఫోర్ దీస్ ఫైవ్ లెటర్స్ బాగా వాతాము షోస్ ది పాత్ టువర్డ్స్ లిబరేషన్.
1: దీంట్లో ప్రహ్లాదం చరిత్ర అత్యవసరమైనటువంటిది.
0: ద స్టోరీ ఆఫ్ ప్రహ్లాద ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: ప్రహ్లాదం కూడాను అనేక విధమైనటువంటి బాధలకు గురి అయ్యాడు.
0: ప్రహ్లాద వాస్ పుట్ టు సఫరింగ్ ఇన్ సెవెరల్ వేస్.
1: భక్తికి చాలా ఆటంకములు జరుగుతూ ఉంటాయి.
0: In the path of devotion there are many obstacles.
1: Kanukane the pleasure is an interval between two pains.
0: So pleasure is an interval between two pains.
1: Ee bhakti anetundi manlo abhiruddhi kavalanukunte aneka vidhamainatundi ikkata jarugutu untayi.
0: To grow in the path of devotion you face problems on the way.
1: Yavaro ee prahladuniki badala pettaledu kanna tandriye badala pettu vachadu.
0: No one else has put prahlada to suffering. The very father has put him to suffering.
1: Karanam emiti?
0: Why?
1: తనకు ఇష్టం లేనటువంటి దేశీ అయినటువంటి యొక్క హరిని నా కుమారుడు చింతిస్తున్నాడు.
0: బికాస్ హిస్ సన్ ప్రహ్లాద ఈ చాంటింగ్ ది నేమ్ ఆఫ్ హిస్ ఎనిమీ హరి గాడ్.
1: భగవంతుని పైన ద్వేషం పుట్టము మహాపాపం.
0: ఇట్స్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ టు హేట్ గాడ్.
1: కనుక భగవంతుని ద్వేషించాడు కనుకనే హిరణ్యకశిపుడుకి అనేక రకమైనటువంటి యొక్క ఇక్కట్లు కలిగాయి.
0: బికాస్ హిరణ్యకశిపు ద ఫాదర్ హ్యాస్ అత్తర్ హేటెడ్ ఫర్ గాడ్ హీ హ్యాడ్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: రావణాసుడు కూడాను భగవంతుడైన రామును ద్వేషిస్తూ వచ్చాడు.
0: రావణ ఆల్సో హేటెడ్ రామ ద డివైన్.
1: రామును ద్వేషించి సీత కావాలని ఆశించాడు.
0: హీ హేటెడ్ రామ గాడ్ బట్ హీ వాంటెడ్ సీత.
1: ఎవరి సొత్తు? రాముని సొత్తు.
0: హూస్ ప్రాపర్టీ సీత? షీఈ్ ద ప్రాపర్టీ ఆఫ్
1: రాముని. దూరం చేసి రామ సొత్తు అయినటువంటి సీత కావాలంటే ఎలా లభ్యమవుతుంది?
0: వితౌట్ రామ హౌ డు యూ గెట్ సీత?
1: కనుక నేను భగవంతుని ద్వేషించి ఏమీ ఎవరు సాధించలేదు.
0: బై హేటింగ్ గాడ్ యూ కెనాట్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: భగవంతుని ప్రేమించి సర్వులు సాధించినటువంటి యొక్క ఫలితములు ఎన్నో ఉన్నాయి.
0: దర్ మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ పీపుల్ అకంప్లిష్డ్ బై లవింగ్ గాడ్.
1: ప్రహ్లాదుడు భగవంతుని ప్రేమించాడు.
0: ప్రహ్లాద లవ్ గాడ్.
1: కొండలపై నుంచి నెట్టించినప్పటికీ, పాములతో కరిపించినప్పటికీ, ఏనుగు చే త్రొక్కించినప్పటికీ తనకి ఏ మాత్రం బాధ కలగలేదు.
0: దో ప్రహ్లాద వాస్ థ్రోన్ అవుట్ ఆఫ్ ది మౌంటైన్ టాప్స్, bitten by snakes, trampled under the feet of elephant, he didn't suffer.
1: కానీ తన కుమారుడైనటువంటి ప్రహ్లాదునకు లౌకికమైనటువంటి కామక్రోధ లోభ మద మాత్సల్యమైనటువంటి గుణములు నేర్పించమని చెప్పని చండా అమార్కునికి బోధించాడు.
0: బట్ ఫాదర్ హిరణ్యకశిపు సెంట్ టూ టీచర్స్ చండా అమార్క టు టీచ్ ఆల్ ఫండమెంటల్ వీక్నెసెస్ ఆఫ్ మ్యాన్ కైండ్ లైక్ లస్ట్, గ్రీడ్, యాంగర్, ఎవరిస్ అండ్ సో ఆన్.
1: ఈ భక్తికి విరుద్ధమైనటువంటి మార్గములు బోధించమని చెప్పాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి వాంటెడ్ ది టీచర్స్ టు టీచ్ దాట్ విచ్ ఇస్ అపోజ్డ్ టు డివోషన్.
1: బోధించినప్పటికీ హృదయంలో చేరలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ టీచింగ్ దిస్ హాస్ నాట్ గాన్ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ ప్రహ్లాద్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: ఆ హృదయంలో భగవద్భావం నిండి ఉంటుండాలి. దైత్య కుమారుడు
0: యువర్ సన్ ప్రహ్లాద,
1: ఓ పన్నగ సాయి
0: వెంట ఆన్ షైనింగ్ ఓ లార్డ్,
1: ఓ ధనుజ భంజన, ఓ మహాపచన్న సజన్న.
0: The Yuvarsan Prahlada went on praising God who reclines on Adisesha, the one who would come to the rescue of the forlorn.
1: Ta kannula neeru teedu.
0: He praised God.
1: Bayakanta sametudu kaadu.
0: He didn't shed a tear in crying.
1: O Bhuvana.
0: He was not fear stricken, O King.
1: Yevati aschayam.
0: What's mystery it is?
1: ఏ విధంగా హింసించినప్పటికి ఏ మాత్రము తన బాధపడ్డు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ సఫరింగ్ వాస్ పుట్ టు
1: కన్నులు నీరు తేడు.
0: ఫ్రైడ్ ఆఫ్ ఇట్ హీ డిడ్.
1: భయప్రాంతులు లేవు.
0: హీ డజన్ షెడ్ ఎ టియర్. హి హస్ నో సెన్స్ ఆఫ్ ఫియర్.
1: హరినామం తప్ప మరొక నామమే లేదు.
0: హిస్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ గాడ్స్ నేమ్, నథింగ్ ఎల్స్.
1: ఈశ్వర నామాన్ని స్మరిస్తుండేటువంటి వారికి
0: those that chant God's glory
1: sarvaishwaryamulu kuda labhyamavutuntai.
0: We'll have all kinds of wealth in this world.
1: Kanuka mana jnanamu oka velthe,
0: wisdom is wealth.
1: మనకు సౌఖ్యము ఒక వెళ్తే,
0: హ్యాపీనెస్ ఇస్ వెల్త్,
1: హెల్త్ కూడా హెల్త్,
0: హెల్త్ ఇస్ వెల్త్.
1: అన్ని కూడా సంపదలే.
0: సో ఆల్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్
1: సంపద. ఆరోగ్య సంపద,
0: హెల్త్ ఇస్ వెల్,
1: ఆనంద సంపద,
0: బ్లెస్ ఇస్ వెల్,
1: శాంతి సంపద,
0: పీస్ ఇస్ వెల్
1: సంపదల కిందనే చేరుతుంటాయి.
0: దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
1: కనుక మనకి ఏ విధమైనటువంటి శాంతి కావాలనుకున్నప్పటికీ దైవము సంసిద్ధంగా ఉంటుంటాడు.
0: వాట్ ఎవర్ పీస్ వీ వాంట్ గాడ్ ఈస్ రెడీ టు గ్రాంట్.
1: కనుక మనము విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: విశ్వాసం లేనిటువంటి మానవత్వములు ఏ మాత్రం కూడా ఫలింపదు.
0: Without faith, we'll never be successful in
1: this world. విశ్వాసంతో మనము దాన్ని నమ్మాలి.
0: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ టోటల్ ఫెయిత్.
1: ఆ విధమైనటువంటిదిగా ఉండినప్పుడే దైవం ఏ విధమైనటువంటి దాన్నైనా అందిస్తుంటాడు.
0: వెన్ యూ హావ్ దట్ స్ట్రాంగ్ టోటల్ ఫెయిత్, గాడ్ విల్ గివ్ అస్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: నేను క్రియేట్ చేసి ఇచ్చినటువంటి మందు అని పేరు చెప్పాను.
0: ఇట్ ఈస్ భగవాన్స్ క్రియేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ మెడిసిన్.
1: ఎందుకంటే వారికి ఆ మందు పైన నమ్మకం ఉంటుండాలి.
0: బికాస్ దే హావ్ ఫెయిత్ ఇన్ మెడిసిన్.
1: అందువల్లనే హాస్పిటల్స్ అంతా ఎందుకు కట్టాలి?
0: వై హాస్పిటల్స్ నీడ్ టు బి
1: బిల్ట్? ఈ విధంగా జబ్బులంతా నయం చేయవచ్చును కదా, హాస్పిటల్స్ ఎందుకు కట్టాలి?
0: భగవాన్ కెన్ క్యూర్ ఆల్ ద డిసీజెస్, వై కన్సిడర్ హాస్పిటల్?
1: డాక్టర్స్ పైన నమ్మకం ఉంటుంది.
0: సమ్ హావ్ ఫెయిత్ ఇన్
1: డాక్టర్. కొంతమందికి ఔషధం పైన నమ్మకం ఉంటుంది.
0: సమ్ హావ్ ఫెయిత్ ఇన్ మెడిసిన్.
1: ఏది నర్స్ అనేటువంటిదో, డాక్టర్ అనేటువంటిదో, ఊరికి డిస్టిల్ వాటర్ తెచ్చిపెట్టినా వేసినా కూడా ఆ మందు బాగా అయిపోయింది అంటారు.
0: నర్స్ ఆర్ డాక్టర్ ఈవెన్ ఇఫ్ ఇంజెక్ట్స్ డిస్టిల్ వాటర్ వీ సే వీఆర్ ఫైన్.
1: కానీ మందు పైన ఉన్నటువంటి నమ్మకమే దానికి మూల కారణము.
0: ద కాజ్ ఇస్ అవర్ ఫెయిత్ ఇన్ మెడిసిన్.
1: కనుక నమ్మకమను రెండు నయనమ్ములేని అంధులైరి నేడు అవని అందు.
0: సో మోడర్న్ మ్యాన్ హెస్ బికమ్ టోటలీ బ్లైండ్ హ్యావింగ్ లాస్ట్ ద టూ ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: దేనిపైన నమ్మకమైనప్పటికీ ఆ నమ్మకమే వారికి నివారణ కావిస్తుంది.
0: అండ్ ద క్యూర్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫెయిత్.
1: ఆ నమ్మకమే వారికి ఆనందాన్ని అందిస్తుంది.
0: ఇట్ ఇస్ ద ఫెయిత్ దట్ గివ్స్ బ్లిస్.
1: కనుకనే వారి గృహం నందు కాని ఇలాంటి గృహములు ఎన్నో వేల గృహములు ఉంటున్నాయి.
0: థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ సచ్ హోమ్స్ ఆర్ దేర్.
1: భగవంతుడు వచ్చేదంతా కూడాను, అవతారము ధరించేదంతా కూడాను శారీరకంగా మానవులు సమీపం చేసుకుని సమీపత్వం ద్వారా ప్రేమతత్వాన్ని పంచే కోసమని.
0: గాడ్ టేక్స్ హ్యూమన్ ఫార్మ్ ఇన్కార్నేషన్ ఇన్ ఫిజికల్ ఫార్మ్ సో హెస్ టు కన్ఫర్ ప్రాక్సిమిటీ టు డివోటీస్.
1: కేవలం సంభాషణల చేత కొంత చింతన పోగొట్టుకోవచ్చు.
0: గాడ్ కన్వర్సెస్ విత్ అస్ సచ్ దట్ అవర్ ప్రాబ్లమ్స్ వుడ్ బి సాల్వ్డ్.
1: కేవలం సమీపత్వం చేత కూడాను వారి సంతోషాన్ని అందించవచ్చు.
0: ద ప్రాక్సిమిటీ గివ్స్ అస్ హ్యాపీనెస్.
1: మానవత్వం మానవత్వంతోనే వచ్చినప్పుడే మానవత్వానికి ఆనందం చేకూరుతుంది.
0: ఏ హ్యూమన్ కెన్ కన్ఫర్ బి క్లోజ్ విత్ అనదర్ హ్యూమన్ సో టు బి హ్యాపీ.
1: కనుకనే అవతారములంతా కూడాను మానవాతారం ధరిస్తూ వచ్చాయి.
0: సో ఆల్ ఇన్కార్నేషన్స్ హ్యావ్ టేకెన్ హ్యూమన్ ఫార్మ్.
1: మానుష రూపేణ
0: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ ఎ హ్యూమన్ ఫార్మ్.
1: ఆ మానవాకారంతో వచ్చినప్పుడే మానవులకు అత్యంత సమీపంగా ఉండడానికి వీలవుతుంది.
0: బికాస్ గాడ్ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ he could come close to humanity.
1: ee aakaram tappa maroka aakaram vaari samipaani chechukodu.
0: is only human form that brings god close to humanity.
1: no samipattu anetundi saayujyanni andistundi.
0: its proximity samipa that gives saayujya marja.
1: sambhashana anetundi chintana teestundi.
0: conversation sambhashana solves problems.
1: kevalamu darshinchatamu paapanaasanam kalugutundi.
0: దర్శన ద వెరీ విజన్ ఆఫ్ ద లార్డ్
1: విల్ అటోన్ అవర్ సిన్స్. అనేక పాపం చేసి ఉంటాం.
0: వి మేట్ హావ్ కమిటెడ్ మెనీ సిన్స్ నోయింగ్ ఆర్
1: నాట్. మానవుడు ఎప్పుడు కూడాను మూడు రకమైన స్థితిని మనం పొందాలి.
0: మ్యాన్ షుడ్ రిటైన్ త్రీ లెవెల్స్ త్రీ పొజిషన్స్.
1: దైవ ప్రీతి,
0: వన్ లవ్ ఫర్ గాడ్.
1: దైవ ప్రీతి ఉంటే నిజంగా నీకు పాప భీతి కలుగుతుంది.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ లవ్ ఫర్ గాడ్ యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ సిన్.
1: దైవ ప్రీతి లేకపోతే పాప భీతి మనకు లభ్యం కాదు.
0: వెన్ యూ నో లవ్ ఫర్ గాడ్ యూ నెవర్ ఫియర్ సిన్.
1: పాప భీతి కలిగినప్పుడు సంఘంలో నీతిని పొందుతాం.
0: వెన్ దర్ ఇస్ ఫియర్ ఆఫ్ సిన్ దర్ ఇస్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: కనుకని
0: సో
1: దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి, ఈ మూడింటి యొక్క జీవితమే మానవ జీవితం.
0: సో హ్యూమన్ లైఫ్ షుడ్ హ్యావ్ దీస్ త్రీ కార్డినల్ ప్రిన్సిపల్స్, లవ్ ఫర్ గాడ్, ఫియర్ ఆఫ్ సిన్, మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈ విధమైనటువంటి రీతిగా ఉన్నప్పుడు వ్యక్తి జీవితము, కుటుంబ జీవితము, సమాజ జీవితము, మూడు జీవితములు కూడా సార్థకమైన ఉంటుంది.
0: వెన్ వన్స్ వేర్ లైక్ దిస్ at the individual level, at the family level, at the level of the society, everything would be perfect.
1: Because individual, family, idantha kuda society pai aadharapadi untundadi.
0: The individual and the family depend on society.
1: Society baagundinappudi mana kutumbam baagundadi.
0: When society is good, your family will be good.
1: Kutumbam baagundappudi individual baagundadi.
0: When the family is good, individual will be happy.
1: Karuka ee pavithramaina Bharat desham nandu,
0: in the sacred land of Bharat,
1: prachina kaalam nundi,
0: since ancient times,
1: oka vidhamainatundi pavithramainatundi namakanni abhivruddhi parichukuntu,
0: a sacred faith is developed,
1: mana samskrutini poshinchukuntu,
0: our culture is fostered,
1: anadi kaalam nundi aneka mandi maharishulu, mahaneelu, swamulu anta abhivruddhi avutu vacharu.
0: Ancient sages, seers, parents and sadhus have been growing in their number.
1: ee vidhamainatundi yokka deeni kalagatam chetane bharat desamku enni chikkulu vachinappatikini,
0: Because of this background, in spite of many problems, difficulties, though ages passed, though things changed, the culture of Bharat has not been changed. The culture of Bharat is permanent. It's noblesse. Most sacred. It's most ideal. It's mysterious. Wonderful. It's immortal. Such culture we are losing today. We become slaves to Western culture.
1: తన సొంత సంస్కృతిని మాత్రం పూర్తి కోల్పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం.
0: వీఆర్ వర్కింగ్ టు లూజ్ అవర్ ఓన్ కల్చర్.
1: అందరూ కూడా భారతీయ సంస్కృతిని విశ్వసించి దానికోసం అనేక రకమైనటువంటి పాటలు పడుతున్నారు.
0: వెస్టర్నర్స్ హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్ దే ఫాలో అండ్ అడాప్ట్ ఇన్ దేర్ లైఫ్.
1: లేకపోతే ఇంతమంది ఇక్కడికి రావగలరా?
0: How do you expect so many foreigners here?
1: ఎన్ని సుఖములు, ఎన్ని సౌఖ్యములు, ఎన్ని ఆనందములు, ఎన్ని కంఫర్ట్స్ ఉండేటువంటి వాళ్ళు.
0: Foreigners have got so many comforts and conveniences.
1: కానీ సర్వమును త్యాగం చేసి
0: దే హావ్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
1: ఈ కష్టములకు, ఈ నష్టములకు, ఈ దుఃఖములకు, ఈ విచారం అన్నిటికీ వారు ఎదుర్కొని
0: దే ఆర్ రెడీ టు రెసిస్ట్ ఆల్ ది ప్రాబ్లమ్స్ అండ్ ది డిఫికల్టీస్ ఇన్కన్వీనియన్సెస్
1: అని అడిగితే చాలు, అంత ఆనందాన్ని పొందుతున్నారు.
0: వెన్ వన్ స్వామి ఆస్క్స్ వేర్ డు యు కమ్ ఫ్రమ్, దే ఆర్ ఎక్స్టాటిక్.
1: ఒక్క తూరి మాట్లాడితే చాలు, ఉప్పొంగిపోతున్నారు.
0: వెన్ వన్ స్వామి టాక్స్ టు దెమ్, ది జంప్ ఇన్ జాయ్.
1: ఈ ఆనందము ఎక్కడి నుంచి రాగలదు?
0: వేర్ ఫ్రమ్ దే గెట్ దిస్ జాయ్?
1: కేవలం వారి విశ్వాసంతోనే ఇది అభివృద్ధి అవుతుంది.
0: ఇట్ ఈస్ దేర్ ఫెయిత్ దట్ డెవలప్స్ దిస్ జాయ్.
1: వారి విశ్వాసంతోనే వారి కోరికలన్నీ కూడా సఫలీకృతం అవుతుంది.
0: ఇట్ ఈస్ దేర్ ఫెయిత్ దట్ గెట్ దేర్ డిజైర్స్ ఫుల్ఫిల్డ్.
1: ఈ విధమైనటువంటి ఒక విశ్వాసాన్ని భారతీయులు కూడా పెంచుకోవాలి.
0: భారతీయ ఆల్సో షుడ్
1: భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనది అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ దట్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ మోస్ట్ సీక్రెట్.
1: కల్చర్ అంటే ఏదో హాస్యంగా ఈనాటి మానవులు దాన్ని అలక్ష్యం చేస్తున్నారు.
0: మెన్ టుడే నెగ్లెక్ట్ కల్చర్, మేక్ ఫన్ ఆఫ్ ఇట్.
1: ఏమిటి ఈ కల్చర్?
0: వాట్ ఈస్ దిస్ కల్చర్?
1: ఏమిటి ఈ కాస్ట్?
0: వాట్ ఈస్ దిస్ కాస్ట్?
1: కాస్ట్ అంటే, కల్చర్ అంటే వాళ్ళకి ఏమో ఈనాటి కూడాను ఎంత గొప్ప మేధావులైనప్పటికీ వాళ్ళకి తెలియటం లేదు.
0: హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ దే డోంట్ నో వాట్ కాస్ట్ అండ్ కల్చర్ ఆర్.
1: Cost of humanity
0: is the cost of humanity.
1: Religion of love,
0: religion of love,
1: language of the heart,
0: language of the heart.
1: ఈ యొక్క సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: They are not making any endeavor to know this truth.
1: ఏంటి మన cost? Cost of humanity.
0: What is our cost? It's cost of
1: humanity. నీవు నేను అందరూ కూడా ఒకటే.
0: You and I are one.
1: Culture అనగా love.
0: Culture means love.
1: ప్రతి మానవుని ఎందుకు నాస్తిక, ఆస్తిక, యాస్తిక, నాస్తిక, అందరి ఎందుకు ప్రేమ ఉంటుండాలి?
0: Atheist or atheist or atheistic, theist or theistic, atheist, there is love in him.
1: ప్రేమ లేనటువంటి మానవుడు జగత్తులో కాలరాడు.
0: దేర్ ఇస్ నో మ్యాన్ విదౌట్ లవ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కేవలం మానవులకే కాదు, పచ్చిపచ్చి మృగాదులకు కూడా ప్రేమ ఉంటుండాలి.
0: నాట్ ఓన్లీ మ్యాన్, ది ఇన్సెక్ట్, ది బీస్ట్ అండ్ ది అనిమల్స్ హావ్ లవ్.
1: ఒక గోవు బిడ్డ పుట్టిన తక్షణమే,
0: ది కౌ వెన్ వన్స్ ఇట్ గెట్స్ బట్ కౌ, ఆ
1: మాయతో దేని తాను నాకి నాకి పరిశుద్ధం చేస్తుంది.
0: వెన్ వన్స్ ది కౌ గివ్స్ బర్త్ టు కాఫ్, ఇట్ లిక్స్ ఇట్స్ బాడీ టు క్లీన్ ఇట్.
1: కానీ అది క్లీన్ చేసిన తక్షణమే ఆ దూడ లేస్తుంది.
0: ద మూమెంట్ ది కాఫ్ ఈస్ క్లీన్డ్ ఇట్ స్టార్ట్స్ గెటింగ్ అప్.
1: అంతవరకు అది లేదు.
0: టిల్ దెన్
1: పరిశుద్ధము అనేటువంటిది చాలా అవసరము.
0: ఇట్ మీన్స్ క్లీన్లీనెస్ ఇస్ ఇంపార్టెంట్.
1: కనుక క్లీన్లీనెస్ అనేటువంటిది గాడ్లీనెస్.
0: సో క్లీన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్.
1: ఆ క్లీన్ అనగా పరిశుద్ధం మనకులో అభివృద్ధి కావాలి.
0: ద ప్యూరిటీ, క్లీన్లీనెస్ టు డెవలప్.
1: కనుకనే ప్యూరిటీ అనేటువంటిది ఎట్ట మనకు అభివృద్ధి అవుతుంది?
0: ప్యూరిటీ హౌ డు యూ డెవలప్?
1: యూనిటీ చేరినప్పుడే ప్యూరిటీ వస్తుంది.
0: యూ డెవలప్ ప్యూరిటీ అవుట్ ఆఫ్ యూనిటీ.
1: యూనిటీ వల్ల ప్యూరిటీ లభ్యమవుతుంది.
0: అవుట్ ఆఫ్ యూనిటీ డెవలప్ ప్యూరిటీ.
1: యూనిటీ వల్ల డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది.
0: ది ప్యూరిటీ లీడ్స్ యూ టు అటైన్
1: డివినిటీ. యూనిటీ లేదు,
0: దేర్ నో యూనిటీ టుడే.
1: ప్యూరిటీ లేదు,
0: దేర్ నో ప్యూరిటీ.
1: డివినిటీ లేదు,
0: దేర్ నో డివినిటీ.
1: కమ్యూనిటీ, ఎనిమిటీ, ఈ రెండు కూడా పెంచుకుంటూ వస్తున్నారు.
0: టుడే వీ ఫైండ్ ఓన్లీ టూ, కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
1: ఈ ఎనిమిటీ ఎక్కడ వచ్చిందో ఇంకా మానవత్వం అక్కడ పోతుంది.
0: వేర్ దేర్ ఇస్ ఎనిమిటీ, దేర్ ఇస్ నో హ్యూమన్ క్వాలిటీ.
1: మానవత్వమే లేదు,
0: దేర్ ఇస్ నో హ్యూమన్ వాల్యూ.
1: కేవలం పశుత్వం కంటే రాక్షసత్వం పెరిగిపోతుండదు.
0: ఎనిమల్ నేచర్ అండ్ ద డెమోనిక్ టెంపర్మెంట్ ఆర్ ఇంక్రీజింగ్.
1: ఈ రాక్షసత్వం పెరిగిపోవటం చేతనే మానవత్వం క్షీణించిపోతుండదు.
0: బికాస్ ఆఫ్ డెమోనిక్ క్వాలిటీ ఆన్ ద రైజ్.
1: చర్యలంతా కూడా దానవ చర్యలు.
0: దో వన్ ఈజ్ ఎ హ్యూమన్ ఇన్ ఫార్మ్, ఆల్ హిస్ డీడ్స్ ఆర్ డెమోనిక్.
1: కనుక మనం ఈ దానవ చర్యలను దూరం చేయాలి.
0: సో వీ హావ్ టు గివ్ అప్ ది డెమోనిక్ క్వాలిటీ.
1: మానవత్వం నుంచి దైవత్వానికి మనం ప్రవేశించాలి.
0: ఫ్రమ్ హ్యూమన్ లెవెల్ వీ షుడ్ గో టు ది డివైన్ స్టేట్.
1: సత్య మార్గం అవుతుంది.
0: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: కనుక దీనిని పురస్కరించుకుని ఈ వేదము సత్యం వద ధర్మం చర.
0: బేసింగ్ ఆన్ దిస్ వేద వాంట్స్ యూ టు స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
1: ఏమి శ్రమించవలసినవి కాదు.
0: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్.
1: ఉన్నట్టు చెప్పడం ఎంత సులభం.
0: To say what had happened is so easy.
1: సత్యం చెప్పడం చాలా సులభం.
0: To tell truth is easiest.
1: అసత్యం చెప్పాలంటే చాలా యోచన చేయాలి.
0: To tell false or lie, you should think over.
1: చాలా కష్టపడాలి.
0: You have to struggle hard.
1: ఎంతో కష్టపడి చెప్పినప్పటికీ అది మరీ అసత్యంగానే రూపొందుతుంది.
0: In spite of hard struggling, but it ultimately lands up in untruth.
1: ఈ విధంగా శ్రమతో కూడినటువంటి అసత్యానికి మనం ఎందుకు పాల్పడాలి?
0: Why should we struggle hard to utter a blatant lie?
1: సత్యాన్ని చెప్పు.
0: Easily tell truth.
1: ఒకవేళ కలిగితే కష్టం కలగవచ్చును.
0: Well, it may put you in difficulty.
1: కానీ నీకు సుఖమే ఏర్పడుతుంది.
0: But you will be happy ultimately.
1: కనుక సత్య మార్గంలో ప్రవేశించు.
0: So proceed along the path of truth.
1: ఆ సత్యమును ఆధారం చేసుకున్నటువంటిది ధర్మము.
0: And dharma depends on satya, the truth.
1: సత్యం అనే పునాది పైన నిలిచినటువంటిది ఈ ధర్మం అనే గోడ.
0: Dharma, the wall, stands on the foundation of satya, the truth.
1: లేకపోతే వాలే ఉండదు.
0: Without satya, the foundation, the wall of dharma cannot sustain.
1: శాంతి యొక్క దత్తం మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore we can develop shanti out of the
1: శాంతి సులభంగా మనకు సాధ్యమవుతుంది.
0: And peace is so easy to attain.
1: ఈ అన్నింటి ఎందు కూడాను ప్రేమతత్వం పెంచుకోవాలి.
0: We have to develop the principle of love in all of them.
1: ప్రేమ ప్రేమ ప్రేమ.
0: The love and love
1: is God. Live in love.
0: Love is God. Live in love.

0: ಅಸಂಕಲ್ಪ ಜಯೇ ಕಾಮಂ. ಕ್ರೋಧಂ ಕಾಮ ವಿವರ್ಜತಿ. ಸಂಕಲ್ಪರಹಿತುಡೈನಟುವಂಟಿ ವಾಡೇ కోరికను సాధించగలడు, కామమును జయించగలడు, మోహమును దాటగలడు.
1: ఓన్లీ ద వన్ హూ హ్యాస్ హూ ఈజ్ బ్రెస్ట్ ఆఫ్ హిస్ థాట్స్ కెన్ ఓవర్కమ్ డిజైర్, కెన్ కంట్రోల్ యాంగర్ నాట్ యాంగర్ కెన్ ఓవర్కమ్ డిజైర్స్.
0: ఇట్టి కామమును సాధించినటువంటి వ్యక్తియే క్రోధమును కూడాను సాధించగలడు.
1: దట్ వన్ హూ హ్యాస్ కాంకర్డ్ ద డిజైర్స్ కెన్ ఓన్లీ కాంకర్ యాంగర్.
0: అసంకల్ప జయేత్ కామం. క్రోధం కామ వివర్జనాం. సంకల్పరహితుడే కామమును క్రోధమును జయించగలడని దీని యొక్క అర్థం.
1: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ వన్ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ది థాట్ ప్రాసెసెస్ కెన్ అలోన్ కాంకర్ ద డిజైర్స్ అండ్ ఆల్సో యాంగర్.
0: ఇది కేవలము సాధకులకే కాక సామాన్య ప్రజలకు కూడాను ఇది సమన్వయం కావస్తుంది.
1: This is applicable not merely for sadhakas but even for ordinary people.
0: Bhakti yogamulo deenini pradhananga sadhakulaku maatrame ketayimpabadindi.
1: This has been allocated in the yoga of devotion, bhakti yoga, specially for sadhakas.
0: Sankalpamu sajeevamainatundi.
1: Thoughts are full of life.
0: ఇది రాతి ముక్క కంటే కఠినమైనటువంటిది.
1: దిస్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఎ స్టోన్.
0: మనిషి మరణించిన సంకల్పం సజీవములై ఉంటాయి.
1: ఈవెన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ పర్సన్స్ ద థాట్స్ విల్ బి పర్మనెంట్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్.
0: ఇది అతి సూక్ష్మమైనటువంటి.
1: దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ సటిల్.
0: ఇది ఆహారము చేతనే ఆవిర్భవింపబడుతుంది.
1: దిస్ అరైజెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫుడ్.
0: కనుక పవిత్రమైన ఆహారం చేత పవిత్రమైన సంకల్పములు అభివృద్ధి అవుతాయి.
1: దేర్ఫోర్ బై సేక్రెట్ ఫుడ్ యూ కెన్ గెట్ సేక్రెట్ థాట్స్.
0: ఇట్టి పరిపూర్ణ సంకల్పములు కలిగినటువంటి మానవుడు పరిపూర్ణ జ్ఞానముతో తను పలికేటువంటి పలుకులు గాని చేసేటువంటి పనులు కాని పవిత్రమైనటువంటివిగా రూపొందుతాయి.
1: ఓన్లీ వెన్ ఎ పర్సన్ ఈజ్ ఫుల్ ఆఫ్ సేక్రెట్ థాట్స్ ఆల్ హిస్ యాక్షన్స్ విల్ బి సేక్రెట్ అండ్ ఆల్ హిస్ వర్క్స్ విల్ బి సేక్రెట్.
0: సంకల్పము పదును పెట్టిన కత్తి వంటిది.
1: థాట్స్ మే బి కంపేర్డ్ టు షార్ప్ నైఫ్.
0: ఇది దుర్గుణములను దురాలోచనలను దుర్భావములను కనిపెట్టి క్షణములో వాటిని ఖండించడానికి ప్రయత్నిస్తుంది.
1: దిస్ క్యాన్ రికగ్నైజ్ అండ్ ఫైండ్ అవుట్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ యాక్షన్స్ అండ్ కట్ దెమ్ టు పీసెస్.
0: అది ఏ మాలిన్యమైనటువంటి ఆహారంను స్వీకరించినటువంటి మానవుని హృదయమునందు దుర్గుణములను దురాలోచనలను దుర్బుద్ధులను అభివృద్ధి గావిస్తుంది.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్ ఫుడ్ విచ్ ఇస్ టేకన్ బ్యాడ్ క్వాలిటీస్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ యాక్షన్స్ ఆర్ ఎన్కరేజ్డ్.
0: నిజముగా ఈ సంకల్పముల యొక్క ప్రభావం చేతనే కామక్రోధములు అధికమై మానవుని యందు వాత పిత్త శేషాదులను అభివృద్ధిపరచి జఠరాగ్నిని చంపివేస్తుంది.

0: on account of the bad thoughts, one would lose the power of digestion. ఇక్కడ మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని పోషించుటకు దేహము కూడాను పటుత్వమై పవిత్రమై పరిశుద్ధమై ఉండాలని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు. గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఫార్ ది ప్రాస్పరిటీ అండ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ ఆల్రెడీ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్, ఏ స్ట్రాంగ్ బాడీ అండ్ ఎ ప్యూర్ బాడీ ఆర్ వెరీ ఎసెన్షియల్. సంకల్పముల యొక్క చేరికనే మనస్సు యొక్క ప్రభావం. ద వెరీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది వెరీ ఫారమ్ ఆఫ్ మైండ్ ఈజ్ ది అడిషన్ ఆఫ్ ది థాట్స్ అండ్ థాట్ ప్రాసెసెస్. ఇట్టి మనసు నిరంతరము భూతాకాశమైన దృశ్యకల్పితమైన ది ఫెనామినల్ వరల్డ్ అండ్ ది థింగ్స్ రిలేటింగ్ టు దిస్ వరల్డ్ యాస్ సచ్. ఈ భూతాకాశమైన జగత్తునకు సంపద ధనము ఐశ్వర్యమును ఆధారము చేసుకుని జీవిస్తూ ఉంటాడు. ఫర్ దిస్ వరల్డ్ ద ఫెనామినల్ వరల్డ్ ఇన్ విచ్ వీ లివ్ ప్రాస్పరిటీ వెల్త్ అండ్ ప్రాపర్టీస్ ఆర్ ది వెరీ బేసిస్ ఆఫ్ లైఫ్. సంపద అనగా ఈనాటి మానవులు యందు బిడ్డలు గోవులు ఇంకే విధమైనటువంటి జీవులు ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధికి కారణ స్వరూపాలని భావిస్తుంటారు. ది వరల్డ్ వెల్త్ ఈజ్ యూజువల్లీ మిస్టేకన్ యాజ్ ది కౌస్ ద ప్రాపర్టీస్ అండ్ ది చిల్డ్రన్ దట్ వన్ పొసెసెస్. ధనం అనగా భూములు ఇండ్లు కరెన్సీ నోట్లు బంగారు ఇత్యాది స్థిరాస్తుల యొక్క స్వభావమునకు దీన్ని సమన్వయం చేసుకుంటారు. ధనం ఆర్ వెల్త్ అగైన్ మీన్స్ ఇట్ రెఫర్స్ టు ది ఫిక్స్డ్ ప్రాపర్టీస్ లైక్ ల్యాండ్స్ అండ్ ది యాక్చువల్ క్యాష్ గోల్డ్ ఎట్సెట్రా. ఐశ్వర్యం అనగా కీర్తి ప్రతిష్టలు పదవి స్థానములు ఇలాంటి వాటిని ఐశ్వర్యములుగా భావిస్తుంటారు. అనదర్ వర్డ్ ఐశ్వర్యం రెఫర్స్ టు ది నేమ్ ఫేమ్ పొజిషన్ అండ్ స్టేజ్ ఇన్ లైఫ్ ఎట్సెట్రా. కానీ భగవద్గీత ఈ మూడింటిని అంగీకరించడం లేదు. బట్ భగవద్గీత డస్ నాట్ యాక్సెప్ట్ ఆల్ దీస్ త్రీ థింగ్స్. నిజమైనటువంటి సంపద సత్యలమే అని బోధించింది. ఇట్ హ్యాస్ డిక్లర్డ్ దట్ ఇట్ ఈస్ క్యారెక్టర్ విచ్ ఇస్ రియల్ వెల్త్. సదాచారమే నిజమైన ధర్మముగా ధనముగా రూపొందింపచేసింది. గుడ్ బిహేవియర్ ఈజ్ డిస్క్రైబ్డ్ అండ్ రికగ్నైజ్డ్ యాజ్ వెల్త్. ఆత్మజ్ఞానమే ఐశ్వర్యముగా నిరూపించింది. నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ వెల్త్. సత్శీలమే సంపద. క్యారెక్టర్ ఈజ్ సంపద. సదాచారమే ధనం. గుడ్ బిహేవియర్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ వెల్త్. ఆత్మజ్ఞానమే ఐశ్వర్యము. ఈ మూడు సాధకులకు అత్యవసరం. నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలాంగ్ విత్ దీస్ అదర్ టూ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ సాధక. అయితే లౌకిక సంబంధమైనటువంటి యొక్క సంపద ధనము ఐశ్వర్యము జీవితకాలము నుండే కోల్పోతూ ఉంటారు. జీవిత తదనంతరము వీటికి వాటికి అతనికి ఎట్టి సంబంధం ఉండదు. Worldly wealth, property, name and fame are ephemeral. They will be lost even during the very lifetime of a person. Bratikinappude daridra devata tandavamaadi aneka baadhalaku guriyai sampadanu kolipothuntaru aishwaryani veeduthuntaru. Even during the very lifetime of a person, on account of poverty, sometimes on account of their bad luck, they lose their property, they lose their wealth, they lose their name, fame. Itti sampadalu, itti dhanamu, itti aishwaryamu, jeevithamu tadanantaramu, athanito emaatramu sambandham undadu. These properties, movable, immovable, name and fame, will have no connection whatsoever after the death. Kani satyalamu, సదాచారము జ్ఞానము జీవిత పర్యంతమే కాకుండా మోక్ష పర్యంతము కూడాను అతని వెంటనే ఉండి అతని సాయుధ్యములో చేర్చుతాయి. క్యారెక్టర్, గుడ్ బిహేవియర్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ విజ్డమ్ ఆర్ నాట్ నియర్లీ గోయింగ్ టు హెల్ప్ ఎనీ పర్సన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్ ఈవెన్ ఆఫ్టర్ హిస్ డెత్ అంటిల్ హీ రీచెస్ ద లార్డ్ అండ్ వర్జెస్ ఇన్ హిమ్ ఆల్ దీస్ ఆర్ గోయింగ్ టు బి ఆఫ్ ఇమెన్స్ హెల్ప్. మానవుని యొక్క కీర్తి రూప సౌందర్యములతో లేదు. ది ఫేమ్ ఆఫ్ ఏ మ్యాన్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ బ్యూటీ అండ్ ఛార్మ్. ధన కనక వస్తువాహనులతో రాదు. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ అసోసియేటెడ్ విత్ ద ప్రాపర్టీ ది వెల్త్ అండ్ అదర్ థింగ్స్ విచ్ హీ పొసెసెస్. ఇది కేవలము శీలముతో మాత్రమే ప్రాప్తిస్తుంది. దిస్ వన్ కెన్ గెట్ ఓన్లీ త్రూ గుడ్ క్యారెక్టర్. కనుక మానవుడు సచ్చీలుడై సదాచారుడై ఆత్మజ్ఞానమునకు అన్వేషణ జరపడానికి ప్రయత్నించాలని ప్రబోధించింది గీత.
1: Therefore, Gita has declared that a man should aspire for good character, good behavior and wisdom.
0: Bhautika balamunu, bhautika shaktini, aadharam chesukunnatundi Vishwamitrudu, brahmajnani ayinatundi, vasishtula paina, kachchanu sadhinchadaniki poonukunnadu.
1: Vishwamitra, based upon his physical strength and prowess, wanted to take revenge on Brahmajnani Vasishtha.
0: Ee Vasishthudu itanto poradutaku okka brahma tattvam tappa anyam na kevalamu ledani brahma tattvamunu aadharanga chesukoni brahmajnanamune kavachanga dharinchadu.
1: Vasishtha based his entire prowess only on the principle of Brahman. And she wore the cloth of Brahma principle itself to fight against Vishwamitra.
0: Vishwamitrudu vesinatvanti baanamulu kevalam oka parvatamunaku kutchukunnatvanti ambula vale nirveeryamainayi nishaktilayipoyinayi.
1: The arrows which Vishwamitra left on Vasishtha became absolutely powerless. Like arrows hitting the mountain as such.
0: Sarvastramulu kudanu chinna bhinnamai mukkala mukkalaga koolipoyayi.
1: All the weapons which were employed were reduced to pieces by touching Vasishtha.
0: Deenini chuchi Vishwamitrudu chi chhatrabalam durbalam.
1: Vishwamitra saw this particular thing and said that shame unto the power and strength which is based upon the physical power.
0: Bhautika balamu durbalam.
1: The physical strength is actually a weakness only.
0: Brahma balame nija balam.
1: Power which is based upon Brahman is true strength.
0: Dharma balame dhana balam ani bhavinchukuntu vachadu.
1: The strength of the righteousness itself is true strength.
0: Ee satyanni gurtinchi Vishwamitrudu తపస్సును ఆచరించి వశిష్ఠుల వారి స్థానమును అందుకునవలనని ఎన్నో శ్రమల కోర్చి కడకు బ్రహ్మజ్ఞానిగా రూపొందాడు.
1: విశ్వామిత్ర, ఆఫ్టర్ రియలైజింగ్ దిస్ పర్టికులర్ థింగ్, అండర్టూక్ గ్రేట్ పెనన్స్. హీ వాంటెడ్ టు రీచ్ ది స్టేజ్ ఆఫ్ వశిష్ఠ అండ్ ఆఫ్టర్ పెనన్స్ హీ అక్వైర్ ది నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మన్.
0: ధనబలము జనబలము భుజబలమును ఆధారం చేసుకున్నటువంటి దుర్యోధనుడు ధర్మమూర్తులైనటువంటి పాండవుల పైన కచ్చన పోని కడకు తండ్రికి పిండములైనా విడుచుటకు దిక్కు లేకుండా శిథిలమైపోయారు.
1: దుర్యోధన అండ్ బ్రదర్స్ హూ బేస్డ్ దేర్ స్ట్రెంగ్త్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మనీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ఫిజికల్ పవర్, స్ట్రెంగ్త్ ఆఫ్ హిజ్ ఓన్ పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ హిమ్, లెఫ్ట్ హిజ్ ఫాదర్ with no son even to perform the last ceremonies out of the death of the father.
0: Rayabaramunaku puramu Duryodhanudu Arjunudu Krishnuni sandarshinchina samayam nandu kevalam bhautika balamainatundi sainyamunu bhautika balamainatundi yokka ఆయుధములను మాత్రమే దుర్యోధనుడు ఆశించాడు.
1: బిఫోర్ గోయింగ్ టు కృష్ణ ఆస్కింగ్ ఫార్ హెల్ప్ టు వేజ్ అ వార్, హీ ఎంటైర్లీ బిలీవ్డ్ ఇన్ ద ఫిజికల్ పవర్ అండ్ ది పవర్ ఆఫ్ మనీ, ద పవర్ ఆఫ్ పీపుల్.
0: అర్జునుడు నాకు కృష్ణ బలమే సర్వబలమని ఒక్క కృష్ణుని మాత్రమే ఆశించాడు.
1: అర్జున ఆన్ ది అదర్ హ్యాండ్ బిలీవ్డ్ ఇన్ ది స్ట్రెంగ్త్ అరైజింగ్ అవుట్ ఆఫ్ సరెండరింగ్ టు కృష్ణ అండ్ హీ సాట్ ఓన్లీ ద హెల్ప్ ఆఫ్ కృష్ణ.
0: కృష్ణుని పాదముల పైన పడి అర్జునుడు ప్రార్థించిన సమయంలో కృష్ణుడు వెన్ను నిమిరి లెమ్ము ధనుంజయ మాత్రమే దుర్యోధనుడు ఆశించాడు.
1: బిఫోర్ గోయింగ్ టు కృష్ణ ఆస్కింగ్ ఫార్ హెల్ప్ టు వేజ్ అ వార్, హీ ఎంటైర్లీ బిలీవ్డ్

0: When Arjuna fell at the feet of Krishna, as surrendering and praying to Krishna, Krishna was pleased with him and Krishna lifted him up and just said, "Get up, O Dhananjaya."
1: Vidhi Baliyamu.
0: Fate is very powerful.
1: Nyayamu Gelchu.
0: Justice always wins.
1: Nasinchu Swarthamu.
0: Selfishness shall perish.
1: Sada Yuga Dharma Nidhi Ekadoi.
0: This is always the dharma of Yuga.
1: Kanugunnika.
0: Therefore, realize this.
1: Noor Guru Pitala Tandrikaina.
0: The father who has got 100 children.
1: Anchambuna.
0: At the last.
1: Pindamidu Dikku Kalagarakata Prarabdhama Deemitu.
0: He would not have even won to perform the last rites. What a fate it is.
1: Anade Krishnudu Arjunaku Telipadu.
0: That very day, Krishna told Arjuna,
1: Karanam Emiti, Kevalamu, Bhautika Balamunu, ఈ యొక్క భౌతిక శక్తిని ఆశ్రయించుకున్నటువంటి మానవులకు దైవానందం అనేటువంటిది కానీ, దైవానుగ్రహం అనేటువంటిది కానీ, దైవజ్ఞానం అనేటువంటిది కానీ లభించుట దుర్లభమని బోధించాడు.
0: ది రీజన్ ఈస్, వాట్ ఈస్ ది రీజన్ యు ఆస్క్? ఇట్స్ క్లియర్ ఫ్రమ్ దట్ దోస్ పీపుల్ హూ డు నాట్ టేక్ షెల్టర్ అండ్ రిఫ్యూజ్ ఇన్ ద లార్డ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు విన్ ద గ్రేస్, వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ డూ ఎనీథింగ్ సక్సెస్ఫుల్.
1: కనుకనే దైవానుగ్రహమును పొందకూరునటువంటి సాధకుడు మొట్టమొదట ఈ లౌకిక సంబంధమైనటువంటి యొక్క భౌతిక భావముల యొక్క వాంఛలను అరికట్టుకున్నటకు ప్రయత్నించవలెను.
0: దేర్ఫోర్ ద సాధక హూ వాంట్స్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ లార్డ్ హస్ టు కంట్రోల్ ఆల్ ద వరల్డ్లీ డిజైర్స్ అసోసియేటెడ్ విత్ ద వరల్డ్ యాజ్ సచ్.
1: భూతాకాశము యొక్క ఫలితములు స్వప్న దృశ్యములు.
0: The results which arise out of the contact with Bhutakasha are merely sights which are through only of dream or in dream.
1: Kalalo chuchina medalu midyalu kannulu vichina levu kada.
0: The mansions and the big bungalows which you see in dream are not real once you open your eyes and you become awake.
1: Swapnamunandu anubhavinchinatvanti prati anubhutulu kudanu jagratalo adrushyamaipothunnayi.
0: All the experiences which you have just undergone during your dream stage become absolutely, they disappear during your waking.
1: జాగ్రత్తలో అనుభవించినటువంటి అనుభూతులన్నీ కూడా స్వప్నంలో శూన్యమైపోతున్నాయి.
0: Experiences of the waking stage do not appear, they become a nullity during your dream stage.
1: కనుక భూతాకాశం యొక్క సూక్ష్మ స్వరూపమే చిత్తాకాశమని, చిత్తాకాశం యొక్క అతి సూక్ష్మ స్వరూపమే చిదాకాశమని, కనుక చిదాకాశమే శాశ్వతమైనటువంటి యొక్క కారణ స్వరూపమని కూడాను నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత.
0: భగవద్గీత హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ దట్ చిత్తాకాశ ఈజ్ ఓన్లీ ఎ ఫార్మ్ ఆఫ్, ఎ సటిల్ ఫార్మ్ ఆఫ్ భూతాకాశ, అండ్ చిదాకాశ ఈజ్ వెరీ సటిల్ ఫార్మ్ ఆఫ్ చిత్తాకాశ, అండ్ ఇట్ ఈస్ ది వెరీ కాజ్ అండ్ వెరీ పర్మనెంట్.
1: ఈ చిదాకాశం అనేటువంటిది అనోరణీయాన్ మహతోమయ్య, సర్వత్రా కూడా అణుస్వరూపమై ఘనస్వరూపమై వ్యాపించి ఉంటుండాలి.
0: దిస్ చిదాకాశ ఈజ్ ఆల్ పర్మేసివ్, ఇట్ ఈస్ ది స్మాలెస్ట్ ఇన్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఇన్ ద బిగ్, దస్ ఇట్ ఈజ్ ఆల్ పర్మేసివ్.
1: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు, నేటి వస్తువు నందున నేటి అగుచు, సర్వం వ్యాప్తి ఉన్నట్టి సర్వభూతి సాక్షిభూతి, బ్రహ్మయే ఆత్మ, ఆత్మయే బ్రహ్మ.
0: Brahma or Atma is subtlest of the subtle and the smallest of the small. It pervades all the small things. In the same way, among the mighty ones, it pervades all the mighty ones being the mightiest. And this is truth, and this is Brahman, and this is Atma.
1: Aite, itti Atma tattvamunu, itti Brahmasthayini, pondagoreetunte sadhakunu, ninnati dinamu cheppinattuga, dasoham, dasoham, dasoham. ఈ దాసోహం స్థాయిలో మన యొక్క ప్రయాణం ప్రారంభించాలి.
0: దోస్ పీపుల్ హూ ఆర్ డిజైరస్ ఆఫ్ రీచింగ్ దిస్ గోల్ ఆఫ్ బ్రహ్మతత్వ హ్యావ్ టు కమెన్స్ దర్ జర్నీ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ దాసోహం యాజ్ ఎక్స్ప్లెయిన్ యెస్టర్డే.
1: ఇది ద్వైత స్థానం.
0: దిస్ ఈజ్ ది స్టేజ్ ఆఫ్ డ్యూయలిజం,
1: ప్రాథమిక స్థానం.
0: దిస్ ది వెరీ ప్రైమరీ స్టేజ్.
1: ఇందులో ప్రారంభించి క్రమక్రమేణా ఈ దా అనేటువంటి పదమును స్వస్తి చెప్పి సోహం సోహం సోహం అనేటువంటి విశిష్ట అద్వైతములో ప్రవేశించారు.

0: చేయాలి. వన్ హ్యాస్ టు స్టార్ట్ హిస్ జర్నీ ఫ్రమ్ దాసోహం అండ్ గ్రాడ్యువలీ హీ హాస్ టు ఓవర్కమ్ దట్ పర్టికులర్ వర్డ్ దా ఇన్ దట్ వర్డ్ దాసోహం అండ్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ద స్టేజ్ ఆఫ్ విశిష్టాద్వైత విచ్ ఈస్ ది సేమ్ యాజ్ సోహం. ఈ సోహములో మనము పరిపూర్ణమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులతో సాధన కలిపినప్పుడు పుండు మాని పొక్కు రాలిపోయినట్టుగా క్రమక్రమేణ సోకుడను దూరమైపోతుంది. ఇఫ్ వన్ కంటిన్యూస్ టు డూ సాధన ఇన్ దిస్ పర్టికులర్ స్టేజ్ ఆఫ్ సోహం అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ పర్టికులర్ సిలబల్ సో ఆల్సో గోస్ అండ్ హమ్ అలోన్ రిమైన్స్ జస్ట్ యాజ్ వెన్ ది వుండ్ ఈస్ క్యూర్ ద కవర్ ఆటోమేటికలీ డ్రాప్స్ డౌన్. ఈ సో కూడాను దూరమైపోవటం చేత నీచేటువంటిది హమ్. వన్స్ వన్ ఓవర్కమ్స్ ఈవెన్ దట్ సిలబల్ సో ది ఓన్లీ థింగ్ దట్ రిమైన్స్ ఈజ్ హమ్. ఇదే అద్వైతం. దిస్ ఈజ్ అద్వైత నాన్ డ్యువలిజం ఐ ప్రిన్సిపల్. నేను నేనే, ఐ ఆమ్ ఐ, నేను బ్రహ్మను అనేటువంటి విశిష్ట అద్వైతములో ద్వైతం ఉంటుందా. ఇన్ దిస్ స్టేజ్ వేర్ వన్ డిక్లర్స్ యాజ్ ఐఎమ్ బ్రహ్మ ఇట్ ఈస్ విశిష్టాద్వైత ఇన్ వే దేర్ ఆర్ టూ ఎంటిటీస్ ఐ పూర్ణాద్వైతము కానేరదు. దిస్ ఈస్ నాట్ కంప్లీట్ అద్వైతం. నేను బ్రహ్మ అనుకున్నప్పుడు నేను బ్రహ్మ రెండు ఉంటుండాలి. వెన్ యూ సే ఐఎమ్ బ్రహ్మ దేర్ ఆర్ టూ ఎంటిటీస్ ఐ అండ్ బ్రహ్మ. ఇది విశిష్ట అద్వైతం అయినప్పటికీ అద్వైతం అని సమన్వయం చేయడానికి వీలు కాదు. This is visishtadvaita qualified non-dualism. Nenu ee dasudanu anukunnatvanti sthayilo prabhu veru dasudu veruga untadu. Then you say that I am your servant. The lord is different and the servant is different. Kanuka idi sthanamulu kudanu vyathyasanga untuntadi. The stages also are different. నేను బ్రహ్మము అని అనుకునే సమయం లోపల బింబం యొక్క ప్రతిబింబంగా రూపొందుతుంది. వెన్ హీ జస్ట్ సేస్ ఐఎమ్ బ్రహ్మన్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ది ఫైండింగ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ప్రతిబింబము వేరుగా కనిపించినప్పటికీ రెండింటికి లింకు పాదముల చెంత చేరి ఉంటాయి. ది రిఫ్లెక్షన్ మే బి సీన్ సెపరేట్లీ బట్ He is face to face the Lord. He is close to the feet of the Lord. Vyaktulu veru veruga undinappudu satbimmalu kudanu veru veruga untayi. When the people, persons are different, their reflection, their image also will be different. Vyakti okadainappudu bimbamu satbimmamu veruga undina gaani ee yokka bimbamunu samanvayamainatundi pratibimbam gaane roopondutundi. Ide visishta advaitam. In Vishishta Advaita, when there is only one person, he sees his own image, the only thing which is coming in between the mirror, that separates, otherwise he is alone.
1: Bimbambe sarvavyapakamainappudu pratibimbamunaku sthanam ledu.
0: When the object is all pervasive, there is no need for its image at all.
1: Sarvatra nindinatvanti yokka paramatma tattvamunaku inka veru pradesham ekkada untuntadi.
0: When God is all pervasive, there is no place where God doesn't exist.
1: Vishwamanta prana vibhuni mandiramaina veedi vakili ekkada.
0: When the entire world is the mansion of the all pervasive Lord, where is the door for this mansion?
1: Veedi anetundi oka pradesham unte kada daniki veedi vakili ani okati pettali.
0: If there is a street, then there is a door which is open to the street as such.
1: Veediki sthaname ledu.
0: There is no street at all.
1: Sarvatra nindi nimidikrutamainatundi oka bhagavat tattvamunaku inga pratibimbamunaku ekkada sthanam untundadi.
0: Then the all pervasive God is seen everywhere. Where is the place where you find the object as such?
1: Kanukane ee sarvavyapakatvamainatundi oka brahma tattvamunu purnaadvaitamani kudanu pilustabattu vachindi.
0: Therefore this all pervasive complete అద్వైత, దిస్ ఇస్ కాల్డ్ కంప్లీట్ అద్వైతం.
1: కనుకనే పురుష సూక్తములో పాపోహం పాపకర్మాహం పాపాత్మ అని పలుకుతూ వస్తుంటారు పూజలో. పాపోహం నేను పాపిని, నా ఆత్మ పాపము అని అనుకోవటంలో ఎంత బలహీనత ఉంటుంటుంది. నేను పాపకర్మలు చేస్తున్నాను.
0: ఇన్ ద రిచువల్ వర్షిప్ పీపుల్ విల్ బి టెల్లింగ్ వెల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ వర్షిప్ దట్ ఐఎమ్ ఎ సిన్నర్ మై ఆత్మ సిన్నింగ్ అండ్ ఐఎమ్ డూయింగ్ యాక్ట్స్ విచ్ ఆర్ సిన్. వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ సిన్నింగ్ అట్ ఆల్?
1: ఇది కనుక ఈ పదములు ఈ భావములు సాధకునకు సరి అయిన ఉత్సాహ ప్రోత్సాహములు అందించటకు సరి అయినవి కాదని తెలుసుకుని భగవంతుడు అచ్యుతోహం అనంతోహం గోవిందోహం అని సదా శివోహం అని బోధిస్తూ వచ్చాడు.
0: రియలైజింగ్ దట్ దీస్ వరీస్ అండ్ దీస్ ఫీలింగ్స్ లైక్ ఐ హావ్ ఎ సిన్నర్ అండ్ ఐ హావ్ కమిటింగ్ సిన్ ఎట్సెట్రా ఆర్ నాట్ ఎన్కరేజింగ్ టు ద గివింగ్ ఎనీ ఎన్కరేజ్మెంట్ టు సాధక, ఇట్ ఇస్ సెట్ దట్ వన్ హ్యాస్ టు థింక్ దట్ ఐ హామ్ అచ్యుత, ఐ హామ్ గోవింద, ఐ హామ్ అనంత, ఐ హామ్ శివ హింసెల్ఫ్.
1: కనుక మనము ఉన్నత లక్ష్యమును మన యొక్క భావమునందు ఉంచుకొని సరి అయినటువంటి స్థితిలో దైవత్వమునకు సమీపించేటువంటి యొక్క మార్గమును అవలంబించటము ఇది సరి అయినటువంటి పద్ధతి.
0: దేర్ఫోర్ కీపింగ్ లాఫ్టీ ఐడియల్స్ అండ్ థాట్స్ విత్ అస్ ఇట్ ఈస్ అప్రోప్రియేట్ దట్ యు షుడ్ ట్రై టు రీచ్ ది గాడ్.
1: అద్వీష్ట సర్వభూతానాం, ఇక్కడ సుఖ దుఃఖములు కూడాను సమత్వంగా భావించినటంలో అద్వేష్ట అనేటువంటి పదమునకు అవకాశమే ఉండవు.
0: ఇఫ్ ఎ పర్సన్ క్యాన్ ట్రీట్ హ్యాపీనెస్ అండ్ మిజరీ విత్ అన్ ఈక్వల్ మైండెడ్నెస్ ది క్వశ్చన్ ఆఫ్ అద్వేష్ట డజంట్ అరైజ్ అట్ ఆల్.
1: నీ ఎందు నా ఎందు ఉండినటువంటి పరతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడు ఇంక ఇతరులను ద్వేషించడానికి అవకాశం లేదు.
0: ఇస్ ఎ పర్సన్ రికగ్నైజ్ దట్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎంబాడీడ్ ఇన్ హిమ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది అదర్స్ ఇస్ ద సేమ్, దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్, దేర్ ఇస్ నో రూమ్ ఫర్.
1: అలాంటి స్థితిలో ఇతరులను ద్వేషించవద్దు అని చెప్పడానికి కూడా అవసరం లేదు, చెప్పడం కూడా అవసరం లేదు.
0: ఇన్ సచ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ ఇస్ రూమ్ ఫర్ టెలింగ్ దట్ యు డోంట్ హేట్.
1: అయితే ఎవరికి అద్వేష్ట సర్వభూతానాం, ఏ భూతమును కూడా నువ్వు ద్వేషించవద్దు అని చెప్పడంలో ఒక అంతరార్థం ఉంటుంది. నీవు భగవంతునకు వేరుగా ఉన్నావు, నీ యందు ఇతరులు యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి సత్యము తెలియనటువంటి వారికి అద్వేష్ట సర్వభూతానాం అన్నారు.
0: ఇన్ దట్ కేస్ దిస్ సెంటెన్స్ అద్వేష్ట సర్వభూతానాం ఫర్ హూమ్ ఇస్ ఇట్ మెంట్ అండ్ ఇట్ ఇస్ మెంట్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ నాట్ రియలైజ్ దట్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఇన్ ఎవ్రీవన్ ఎల్స్ ఈజ్ నాట్ ద సేమ్. ఓన్లీ ఫర్ సచ్ పీపుల్ దిస్ హెస్ బీన్ డిక్లేర్డ్.
1: అయితే కొన్ని కొన్ని సందర్భముల్లో దాసోహం దాసోహం అనేటువంటిది భక్తులకు ప్రీతిని అందిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది.
0: ఇన్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ దేర్ ఇస్ ఎక్స్ట్రాడినరీ జాయ్ విచ్ పీపుల్ గెట్ బై ది యాటిట్యూడ్ ఆఫ్ ఐ ఆమ్ దై సర్వెంట్, ఇట్ ఇస్ ఎక్స్ట్రాడినరీ బ్లిస్.
1: కారణం ఏమనగా నేనే బ్రహ్మను అనేటువంటి భావములకు స్థితికి వచ్చినప్పుడు తాను ఈ బ్రహ్మతత్వాన్ని అనుభూతిలో ఆనందంగా అనుభవించడానికి అవకాశం ఉండదని భావం.
0: ది ఫీలింగ్ ఇస్ దట్ వన్స్ హీ రీచెస్ ది స్టేట్ ఆఫ్ ఐ ఆమ్ బ్రహ్మన్ ఇట్సెల్ఫ్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ అండ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్వీట్నెస్ ఆఫ్ ద లార్డ్ హింసెల్ఫ్.
1: ఎట్లనగా చక్కెరకు చక్కెర యొక్క తీపి అర్థం కాదు, తెలియదు.
0: టు అండర్స్టాండ్ దిస్ యూ కెన్ టేక్ షుగర్, షుగర్ డస్ నాట్ నో ద స్వీట్నెస్ ఆఫ్ షుగర్.
1: దాసుడు దాసోహం అనేటువంటి వాడు చక్కెర యొక్క మాధుర్యాన్ని అనుభవించేటువంటి స్థాయిలో ఉండేటువంటి వాడు.
0: ఎ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ దాసోహం కెన్ బి కంపేర్డ్ టు వన్ హూ ఈస్ ఏబుల్ టు ఎంజాయ్ ద స్వీట్నెస్ ఆఫ్ షుగర్.
1: కనుక నేను నిరంతరం కూడాను చక్కెరను భుజించేటువంటి వాడిగానే ఉండాలి, కానీ నేను చక్కెర రూపం నాకు అక్కరలేదు అనేటువంటి యొక్క స్థాయి సోహం.
0: దిస్ దాసోహం రెఫర్స్ టు ద స్టేజ్ వేర్ I would like to be continuously to be a person who like to enjoy the sweetness of sugar rather than become sugar itself.
1: Hanumantudu tana jeevita paryantam kudanu dasoham kosalendrasya, nenu eppudu kudanu ramuni yokka dasudani ani bhavistu aacharistu aanandani anubhavistu vachadu.
0: Hanuman for example throughout his life was enjoying this particular feeling and having the experience of bliss by adopting the attitude of I am the servant of Rama.
1: I think some bhagavata guri kavalsu
0: vastundi. ఫ్యాక్ట్ షీ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద లార్డ్ షీ విల్ బి పుట్ టు ఎక్స్ట్రీమ్ యాంగ్విష్.
1: శోకములో అట్టిది కాదు, దైవంతోనే ఏకం కావటం వల్ల దైవం యొక్క ఎడబాటు అనేటువంటి బాధ అతనికి ఏమాత్రం కూడా తెలియదు.
0: ఇన్ ది స్టేజ్ ఆఫ్ సోహం ది క్వశ్చన్ ఆఫ్ సెపరేషన్ డజంట్ అరైజ్ అట్ ఆల్ బికాస్ హీఈస్ వన్ విత్ ద లార్డ్ హీ విల్ నాట్ బి పుట్ టు ఎనీ సఫరింగ్.
1: దాసోహములో ప్రభువుకును భక్తులకు ఎడబాటు ఉంటుండాలి.
0: ఇన్ ది స్టేజ్ ఆఫ్ దాసోహం దేర్ ఈస్ ఎ రూమ్ ఫార్ సెపరేషన్ బిట్వీన్ ద లార్డ్ అండ్ ద సర్వెంట్.
1: సోహములో ప్రభువుకు దాసునకు ఎట్టి ఎడబాటు కూడా ఉండదు.
0: ఇన్ ది స్టేజ్ ఆఫ్ సోహం దేర్ కెనాట్ బి ఎనీ క్వశ్చన్ ఆఫ్ సెపరేషన్ బిట్వీన్ ద లార్డ్ అండ్ ద సర్వెంట్.
1: ఎడబాటు లేనటువంటి స్థితిలో ఆనందము కూడా ఏంటి అభ్యంతరము ఉండదు.
0: దేర్ విల్ నాట్ బి ఎనీ డిస్కంటిన్యూటీ ఇన్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ సోహం బికాస్ దర్ ఇస్ నో సెపరేషన్ అట్ ఆల్.
1: కనుక ముఖ్యంగా ఈ యొక్క దివ్యతత్వాన్ని పొందగోరినటువంటి సాధకుడు వాంఛలను క్రోధమును మొట్టమొదట అరికట్టుకోవాలి.
0: పర్టికులర్లీ పీపుల్ హూ వాంట్ రియలీ రీచ్ ది అల్టిమేట్ దే షుడ్ హ్యావ్ సమ్ కంట్రోల్ ఓవర్ దర్ డిజైర్స్.
1: సంకల్పములు ప్రారంభించిన తక్షణమే ఇది ఎట్టి సంకల్పములు అని ఒక్కతూరి దానిని విచారించాలి సాధకుడు.
0: ద మొమెంట్ ఎ థాట్ అక్కర్స్ టు ఎ సాధక హెస్ టు ఎన్క్వైర్ ఇన్ టు వాట్ టైప్ ఆఫ్ థాట్ ఈజ్ ఇట్.
1: ఇది మంచి థాట అనగా మంచి సంకల్పమా లేక చెడు సంకల్పమా అని తక్షణమే గుర్తించి చెడు సంకల్పమే అయినా తక్షణమే దానిని దూరం చేసుకోవాలి.
0: హీ హ్యాస్ టు ఎన్క్వైర్ ఇన్ టు అండ్ ఫైండ్ అవుట్ వెదర్ ఇస్ ఎ డిజైరబుల్ థాట్ ఆర్ ఎన్ అన్డిజైరబుల్ వన్. ఇప్పుడు ఇది అన్డిజైరబుల్ డిజైరబుల్ వన్ హీ హ్యాస్ టు ఎలిమినేట్.
1: ప్రారంభంలోనే ఈ దుర్భావములను దుస్సంకల్పములను మన హృదయంలో చేరకుండా చూసుకున్నటకు సాధకుడు అతి జాగ్రత్తగా ఉంటుండాలి.
0: సాధక షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ రైట్ ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ టు సీ దట్ సచ్ బ్యాడ్ థాట్స్ డు నాట్.
1: సంకల్పములే లేకుండా చేసుకున్నటకు ఎవరికీ సాధ్యం కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ నాట్ టు హ్యావ్ థాట్స్ అట్ ఆల్.
1: కానీ సంకల్పమును సత్సంకల్పముగా మార్చుకునేటువంటి అధికారము సాధకులకున్నది.
0: సాధకాస్ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు ట్రాన్స్ఫార్మ్ థాట్స్ ఇంటూ గుడ్ థాట్స్.
1: మనము చేసేటువంటి సర్వ పనులు కూడాను భగవత్ సేవలుగా మనము మార్చుకునేట కూడాను మనకు తగినటువంటి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఆల్ ద వర్క్ దట్ వీ డూ ఇంటూ వర్క్
1: ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
0: వర్క్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
1: ఈ విధంగా మనం గావించడం చేత మనము ఈ యొక్క వాంఛను కూడాను క్రమక్రమేణ పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది.
0: బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎంటర్ ఇన్ టు ఎ సీక్రెట్ పాత్.
1: ఈ విధమైనటువంటి వాంఛలను అరికట్టుకోవడానికి పూనుకున్నప్పుడు క్రోధము కూడాను సులభంగా కూడాను మనము అరికట్టుకోవడానికి వీలవుతుంది.
0: ఇఫ్ వీ కెన్ కంట్రోల్ అవర్ థాట్స్ ఇన్ దిస్ పర్టికులర్ వే ఇట్ వుడ్ బి పాసిబుల్ ఫర్ అస్ టు కంట్రోల్ ఈవెన్ యాంగర్.
1: కోపం వచ్చినప్పుడు మానవుడు ఏ విధంగా దీనిని అరికట్టుకోవాలి, దీనికి సులభోపాయం ఏమిటి అని అనేక మంది చింతిస్తూ ఉంటారు.
0: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ విల్ బి థింకింగ్ అండ్ వరింగ్ దెమ్సెల్స్ యాజ్ టు వాట్ ఇస్ ది బెస్ట్ వే ఆఫ్ కంట్రోలింగ్ యాంగర్ వెన్ ది యాంగర్ ట్రైస్ టు ఓవర్ పవర్ అస్.
1: దీనికి సులభమైనటువంటి మార్గములు భగవద్గీతనే బోధించింది.
0: ది ఈజియెస్ట్ పాత్ అండ్ ఈజీ వే హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్.
1: కోపము వచ్చినా ఇది కోపము అని నీకు తెలిసిన తక్షణమే పక్కున నవ్వు.
0: The moment you get anger, the moment you become aware of the fact that it is anger, you just laugh love.
1: Leka tachchane neevu bathroom ku velli challati neetito snanam chei.
0: Or you can go to bathroom and have a cool bath.
1: Inka neeku maroka margam emaina avasaramaithe challani neeru oka glass neeru traagi nee oka pradeshamlo prashantanga kurcho.
0: Still, if necessary, you can have a cup of cold water and then relax in a cool place.
1: Kopam vachana aa sthanam tachchane nee vadali maroka sthanam nee vellu.
0: The moment you get anger, leave that place immediately, go to another place.
1: Inkani kopam arikattukodaniki prayatnam cheyalanukunte addam mundu poi nee nilchuko.
0: Still, if you have not been able to control your anger, go and stand before the mirror.
1: నీ రూపాన్ని నువ్వు చక్కగా పరీక్ష చేయి.
0: యు ఎగ్జామిన్ యువర్ ఓన్ ఫార్మ్ యువర్ ఓన్ ఫేస్.
1: నేనెంత వికారుణిగా మారిపోయాను అని తనలో తాను తన యొక్క ఆకారంలో విసుగు చెంది కోపంలో కంట్రోల్ చేసుకోవడానికి వీలవుతుంది.
0: వెన్ యూ హ్యావ్ ఎ లుక్ అట్ యువర్ ఓన్ ఫేస్ ఇన్ ద మిర్రర్, యూ గెట్ డిస్గస్టెడ్ అట్ ది అపియరెన్స్ ఆఫ్ యువర్ ఓన్ ఫేస్ ఇన్ ద మిర్రర్ అండ్ యూ బి ఏబుల్ టు జస్ట్ కంట్రోల్ యాంగర్ దట్ వే.
1: ఈ విధంగా కోపమును అరికట్టుకోవటానికి అనేక విధములైనటువంటి ఉపాయములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ వేస్ అండ్ మెథడ్స్ బై విచ్ యూ కెన్ కంట్రోల్ యువర్ యాంగర్.
1: మరొక ఉపాయం ఏమనగా, ఈ కోపం వచ్చింది, ఈ కోపమునకు సరైన రీజన్ ఉందా, ఏ కారణం చేసి నేను కోపపడుతున్నాను, ఈ కోపము ఒక ధర్మరీతిగా కోపడుతున్నానా లేక అధర్మరీతిగా నేను కోపపడుతున్నానా అని కొంత విచారణ చేసి ఈ విచారణ ద్వారా కోపం సహజంగా తగ్గిపోతుంది.
0: వెరీ గట్ యాంగర్ యూ కెన్ జస్ట్ ఎంక్వైర్ ఇన్ టు వాట్ ఇస్ ది కాజ్ అండ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్. ఈజ్ ఇట్ జస్టిఫైడ్? Am I having any justifiable reason for this particular thing? In this way, if you reflect and take a little time,
1: నా కోపమును న్యాయమైనటువంటిదా అన్యాయమైనటువంటిదా, నా కోపం చేత ఇతరులు బాధించటము ఒకవేళ ఇది అన్యాయమే అయితే ఇతరులు బాధించటం మహాపాత పాపము కదా అని తనలో తాను విచారిస్తూ వస్తాడు.
0: He has to go on introspecting whether his anger is justified, whether there are justifiable reasons or no. If there are no justifiable reasons, he is going to put some people to some hurt and harm on account of his anger, he is going to commit a sin, and that is not for his own good.
1: Inta aalochana cheyatamu enni vidhamainatundi parikaramulu manam techi pettukotamu idi samanyamainatundi variki idi asadhyam kanuka mottamota kopam vachina tachaname narukoku ekku pani ivvadu.
0: Probably to undertake all these processes and all these methods may be difficult for an ordinary man, but don't let your tongue into action immediately after that anger.
1: Ee kopamu aneka vidhamuluga balaheenuni gaavistundi.
0: Anger weakens in a number of ways any person who
1: ee balaheenudu ee vidhamainatundi sadhanam cheyalekapothunnadu.
0: This weakling would not be able to do any sadhana.
1: Kramakramina ee kopamunu arikattukovatam cheta శరీరము ఒక విధమైనటువంటి బలముని చేకూరుతుంది.
0: బై స్టడీ కంట్రోల్ ఆఫ్ యాంగర్ వన్స్ బాడీ గెట్స్ స్ట్రెంగ్త్,
1: అప్పుడు మనసుకు కూడా ఒక బలం ఏర్పడుతుంది.
0: మైండ్ ఆల్సో గెట్స్ స్ట్రెంగ్త్ అండ్
1: అందుకోసమని గీత యందు నాయమాత్మ బలహీనైన లభ్య అన్నాడు, బలహీనుడైనటువంటి వారికి ఆత్మప్రాప్తి లభ్యం కాదన్నాడు.
0: దట్ ఈస్ వై ఇన్ గీత ఇట్ హెస్ బీన్ డిక్లర్డ్ ఎ వీక్లింగ్ అండ్ వీక్ పర్సన్ కెన్ ఎవర్ గెట్ ఆత్మ.
1: ఆత్మ బలమును చేకూర్చుకునే నిమిత్తమే ఈ రాగద్వేషములను మొట్టమొదట అరికట్టుకోమని బోధించాడు.
0: టు అక్వైర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ దేర్ఫోర్ ఇట్ హస్ బీన్ సెడ్ దట్ వన్ హస్ టు కంట్రోల్ వన్స్ అటాచ్మెంట్.
1: సాధకుడికి మాత్రమే కాక సర్వసామాన్యమైనటువంటి మానవులకు కూడా ఇది అత్యవసరం.
0: దిస్ ఈజ్ ఎసెన్షియల్ నాట్ మెయిన్లీ ఫర్ సాధక బట్ ఫర్ క్వైట్ ఆర్డినరీ పీపుల్.
1: కనుక మనము భగవద్గీతలో ఉండినటువంటి యొక్క ఈ అధ్యాయములో ఈ యొక్క ఘట్టము చాలా ప్రధానమైనటువంటి దానిగా మనము స్వీకరించాలి.
0: ఇన్ భగవద్గీత దిస్ పర్టికులర్ స్టేజ్ విల్ హావ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ.
1: ఈనాడు లోకములో జరిగేటువంటి అల్లకల్లోలములకు కాని అశాంతికి కాని విప్లవానికి కాని దుర్మార్గమునకు కాని ఆత్మ విశ్వాసం కోల్పోవటం కాని ఈ రెండే మూల కారణంగా ఉంటున్నాయి.
0: దీస్ టు ది అటాచ్మెంట్ అండ్ యాంగర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ all the types of turmoil, the problems, the anger and everything that is taking place in the world.
1: Nee prashanta chittudai pavitramainatundi bhavamto nee yokka hrudayamunu vikasimpa chesinappudu aa hrudayam yokka parimalamu sarvatra kudanu andistundi aa parimalanu neevu kudanu anubhavistavu.
0: If you can have peace in your own heart and in your own mind and you be able to enjoy such a peace in your own heart, you will be able to spread the fragrance of that peace all around you.
1: Durbhavamulato duschintalato oka vidhamainatundi dushchetyalato ee hrudayamu vikasinchinappudu ee yokka durbhavamulu yokka parimalam kudanu durbhavamu yokka vasana kudanu durgandham kudanu itarulu kudanu andistundi neevu kudanu anubhavinchavalsi vastundi.
0: On the other hand, if you are having bad feelings, bad thoughts and bad actions entered into your heart, the same will be spread all around you and that to be just seen.
1: Manchi kaani chedda kaani ee sankalpamulto srikshimpabadi konta varaku aa gunagulanu tanaku tanavaralaku tana yokka chuttu cherinatunte varalaku kudanu idi andinchukovataniki oka avakasam untuntadi.
0: Be it good or bad, once it takes shelter in your heart, it is likely that the ones who are nearer to you and all around you will be spreading the same thing.
1: ఈ మంచి చెట్టుల యొక్క గంధమునకు ఏ మాత్రం కూడాను భేదం ఉండదు.
0: You would not be able to just distinguish at such a time any the good from the bad.
1: మంచి గులాబీ పుష్పము నీవు కుడి చేతిలో పెట్టుకున్నప్పుడు ఆ గులాబీ పుష్పం యొక్క సుగంధము నీకు చేరుతుంది. నీ చుట్టూ పరిసర ప్రాంతముల వారికి కూడాను ఆ యొక్క పుష్పం యొక్క సుగంధము చేరుతుంది.
0: ఇఫ్ యూ హోల్డ్ ఎ రోజ్ ఇన్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ దట్ రోజ్ విల్ రీచ్ యూ అండ్ విల్ రీచ్ పీపుల్ హూ ఆర్ ఇన్ దట్ సరౌండింగ్ ఏరియా.
1: అదే యొక్క పుష్పము ఎడమ చేతి ఎందు ఉంచుకున్నా కూడాను ఆ యొక్క సుగంధము అందరికీ అందిస్తుంది, నీకును అందిస్తుంది.
0: ద సేమ్ రోజ్ ఈవెన్ ఇఫ్ యు కీప్ ఇట్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్ ద ఫ్రాగ్రెన్స్ విల్ బి ద సేమ్, ఇట్ విల్ రీచ్ యూ అండ్
1: నీకు కుడి ఎడమల వ్యత్యాసం ఉన్నది కానీ సుగంధముల కుడి ఎడమలనేటువంటి వ్యత్యాసం లేదు.
0: ఫర్ యూ దెర్ ఇస్ డిఫరెన్స్ లైక్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ అండ్ లెఫ్ట్, బట్ ఫర్ ఫ్రాగ్రెన్స్ దెర్ ఇస్ నో సచ్ డిస్టింక్షన్ అండ్ డిఫరెన్స్.
1: కనుక నాస్తికుడ ఆస్తికుడ అనేటువంటి భావము నీ యొక్క దృష్టికి మాత్రమే వ్యత్యాసం కానీ దైవ దృష్టిలో మంచి పని చేస్తే నాస్తికుడు కూడా తన ప్రియుడే.
0: Whether you are a theist or an atheist, it is only in your own feeling. But so far as God goes, if you have got good activity, even an atheist is dear to him.
1: కనుకనే ఈ రాగద్వేషములను అరికట్టుకున్నటువంటి వాడు ఎవడైనా సరియే నా పరమ ప్రియుడని కూడాను చెప్తూ వచ్చాడు గీతాచార్యుడు.
0: గీతాచార్య హాస్ డిక్లర్డ్ హూ ఎవర్ హీఈస్ డియర్ టు మీ హీ హాస్ కంట్రోల్ ఓవర్ ది రాగద్వేష అటాచ్మెంట్ అండ్ యాంగర్.
1: ఆస్తిక నాస్తిక ఆస్తిక నాస్తిక ఈ మూడు తత్వములు ఎందు ఉండినటువంటి యొక్క రహస్యము కేవలము గుణముల యొక్క స్వభావ స్వరూపములే.
0: In these three principles, Astika, Nastika and Astika Nastika, it is the difference in the qualities which will form the basis of this kind of
1: distinction. ee muri kudanu atitamain pinchi marokurukunnadu vaade yastikudu unnadu.
0: The one who transcends all these three is yastika.
1: Astikudanaga atma vishwasam kalavadu.
0: Astika refers to a person who has self confidence.
1: Nastikanaga atti vishwasam leni vadu.
0: నాస్తిక ఈజ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఆస్తిక నాస్తిక అనగా కష్టముల సమయం నందు ఆస్తికత్వము, ఇంకే విధమైనటువంటి యొక్క సుఖము సమయం నందు నాస్తికత్వము, ఇది ఆస్తిక నాస్తికత్వం రెండింటితోనూ తాను అనుభవిస్తూ ఉంటాడు.
0: ఆస్తిక నాస్తిక స్టేజ్ ఈజ్ వన్ వేర్ ఇన్ వెన్ యూ ఆర్ ఇన్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ యూ డెవలప్ faith in God and pray to him, and when you do not have, when you are happy, you forget about God. This is ఆస్తిక
1: నాస్తిక. ఆస్తిక అనగా కేవలము ఒక ప్రహ్లాదుని వంటి వాడు.
0: బట్ యాస్తిక స్టేజ్ మే బి కంపేర్డ్ టు ద స్టేజ్ ఇన్ విచ్ యూ కెన్ ఫైండ్ ప్రహ్లాద.
1: ఇది కేవలము జన్మతో ప్రారంభమైనటువంటి యొక్క పవిత్ర భావము.
0: దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ కమెన్సెస్ ఇస్ అసోసియేటెడ్ రైట్ ఫ్రమ్ ద బర్త్ ఇట్సెల్ఫ్.
1: ఒకరి బోధన చేత కానీ ఒకరి నిర్బంధము చేత కానీ ఇది ప్రారంభించినటువంటిది కాదు.
0: This astika stage is not acquired or not started.
1: Swabhavikamainatunte yokka tattvam cheta swasvarupanni sandarbhinchukogaladu kaligadu Prahlada.
0: Prahlada was able to just enjoy the bliss of his own self and atma sakshatkara.
1: Priyavasi ainatunte yokka paramatmani taanu nirantaram kudanu anubhavistu undatam chetane aanandaniki guri ayyadu.
0: He was able to enjoy the bliss because continuously he was enjoying the existence of the Lord in his own heart.
1: Anduvalanne ataniki Prahlada aneetunte peru saarthakamaindi.
0: Therefore the name Prahlada is totally justified in case of him.
1: Prahlada adi Prahlada nirantaram gunnu aanandamto undetunte vaadu kanaka ataniki Prahlada ane peru undi.
0: Prahlada means the one who is continuously and continually very happy.
1: Prahlada ఆహ్లాదమనగా ఆనందం, ఆహ్లాదమనగా ఆనందం.
0: ఆహ్లాద రెఫర్స్ టు జాయ్ ఆర్ బ్లిస్.
1: ప్రాణనగా వికాసము.
0: ప్రా రెఫర్స్ టు ద బ్లాజమింగ్ ఆఫ్
1: ప్రా పంచము అన్నారు. అనగా పంచభూతములతో కూడి ప్రకాశించేటువంటిదే ఇది ప్రపంచము అని.
0: ప్రపంచ వరల్డ్ ఇట్ రెఫర్స్ టు ద వన్ విచ్ ఇస్ బేస్డ్ అండ్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: అదే విధంగా ప్రహ్లాద అనేది ఆనందంతో వికసించబడినటువంటి వాడే ప్రహ్లాదుడు అని.
0: Prahlada means the one who has blossomed his heart on the basis of ananda, bliss.
1: Kanuka nirantaram daiva chintana cheyatam cheta మనలో అట్టి ఆనందం అనేటువంటిది చేజరిల్లుతుంది.
0: దేర్ఫోర్ ఇఫ్ వన్ గోస్ ఆన్ కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ సచ్ ఫీలింగ్స్ అండ్ జాయ్ విల్ ఎమనేట్.
1: మన వర్చస్సే మారిపోతుంది.
0: అవర్ వెరీ స్ప్లెండర్ విల్
1: బ్రహ్మైవ భవతి అని బ్రహ్మతత్వంతో ఏకమైపోతుంది.
0: బేస్డ్ అపాన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి విల్ బికమ్ వన్ విత్ బ్రహ్మ ఇట్సెల్ఫ్.
1: కనుక మొట్టమొదట మనకు ఈ ప్రథమ స్థాయి ఎందు రాగ ద్వేషములను సాధ్యమైనంత వరకు కూడాను ప్రయత్నపూర్వకంగా అరికట్టుకున్నట్టుకు పూనుకోవాలి.
0: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఇన్ ద వెరీ ప్రైమరీ స్టేజ్ విత్ అ లిటిల్ ఎఫర్ట్ యు షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్.
1: ఇది అన్ని విధముల కూడాను మానవత్వాన్ని రాణింపజేస్తుంది. అన్ని విధములా ఇది మానవత్వాన్ని రాణింపజేస్తుంది.
0: దిస్ విల్ మేక్ ది ఎంటైర్ హ్యూమానిటీ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమానిటీ షైన్.
1: రాగద్వేషములు ఎట్టి వారికి కూడాను మంచిది కాదు.
0: అటాచ్మెంట్ అండ్ హేట్ షేక్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్. డిజైర్ అండ్ హేట్ రేట్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్.
1: డిజైర్ అండ్ యాంగర్
0: ఆర్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్.
1: కనుక ఈ కామక్రోధాలను అరికట్టుకున్నటకు తగినటువంటి యొక్క ప్రయత్నం చేయటమే సాధకుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: కంట్రోలింగ్ డిజైర్ అండ్ యాంగర్ దేర్ఫోర్ ఈజ్ ది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అండ్ పర్పస్ ఆఫ్ ఎవ్రీ సాధక.
1: ఈ విధమైనటువంటి ప్రయత్నం చేసి తదుపరి నీవు ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఒక సార్థకత నొందుతావు గాని వీటిని మాత్రం అరికట్టుకొనక ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం శూన్యం.
0: బేస్డ్ అపాన్ దిస్ వెన్ యూ స్టార్ట్ యువర్ సాధన యూ బి ఏబుల్ టు జస్టిఫై యువర్ లైఫ్ అండ్ రీచ్ ద గోల్. అదర్వైజ్ వాట్ ఎవర్ యూ ఎఫర్ట్ ఈస్ మేడ్ ఇట్ విల్ బి యూజ్లెస్.
2: That was the 9th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 11th August 1984, you just heard Bhagavan teaching us the concepts of Dvaita, Visishta Dvaita and Advaita. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagavan Baba on the 14th of January 2006 on the occasion of Sankranti.
1: Dear students, boys and girls, human life is sacred. Human life is sacred because God descends in human form. The avatar is in a human form only.
2: Kanuka manavudu devam ante pratyekanga oka roopamlo untadu ani meeru tharinchukodadu.
1: So never think that God has a separate form.
2: Manushulakante devamu veru ledu.
1: There is no God apart from the humanity.
2: ఈ మనుషులు ఏ రూపం ధరించాడంటే పంచభూతములతో ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హ్యూమన్ బీయింగ్ రిప్రజెంట్స్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
2: శబ్ద రూప రసగంధాలు.
1: హీ రిప్రజెంట్స్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ద సౌండ్ ద స్పేస్ ద వాటర్ ఈథర్ ఇన్ ద ఫైర్.
2: ఇందుతో చేరినటువంటి దాన్ని పంచభూతములు అని చెప్పడం సాధ్యం కాదు.
1: It is not possible to limit with these five elements alone.
2: అందుకోసమే దీనికి మొత్తంగా ఆత్మ అని పెట్టారు.
1: Therefore, in totality, the whole thing is called ఆత్మ.
2: ఆత్మగా దానికి రూపం ఏమిటి అని అనేక మంది ప్రశ్నిస్తారు.
1: Many question the form of ఆత్మ.
2: కానీ ఆకారం మాత్రమే మానవత్వాన్ని నిరూపించదు.
1: It is not the mere form that stands as an evidence of or the proof for the human being.
2: Kaluga atti mana swarupani nirupinchalante manam kevalam grantha pitanalu chesukalu.
1: To demonstrate that we are ideal human beings, it is not enough if we go by the bookish knowledge, textual information.
2: Kevalam manam nadatha cheta manam pravartana cheta మనం దాన్ని నిరూపించాలి.
1: ఇట్ ఈజ్ ఓన్లీ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ దట్ ప్రూవ్ దట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్.
2: అందువల్ల దీనికి విద్యార్థి అని చెప్పడానికి వీలు కాదు.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఎయిదర్ టు సే విద్యార్థి ద స్టూడెంట్.
2: విద్యార్థి అనగా కేవలం నెగిటివ్.
1: విద్యార్థి ది స్టూడెంట్ మీన్స్ మియర్ ఇస్ నెగిటివ్.
2: నిజమైన విద్యార్థి ఏంటంటే దానికి వేరే పేరు ఉంది.
1: ద ట్రూ స్టూడెంట్ హ్యాస్ గాట్ డిఫరెంట్ నామెన్క్లేచర్, అనదర్ నేమ్.
2: విద్యార్థి అనేటువంటి దానికి కేవలము జ్ఞానము, అనేక రకములైనటువంటి ప్రపంచ పరిస్థితులు, పవనమైనటువంటి ఒక దివ్యభావము, ఇవన్నీ ఉండేటువంటిది కాదు.
1: ద స్టూడెంట్ ఈజ్ నాట్ మియర్లీ లిమిటెడ్ టు ద నాలెడ్జ్ ఎక్విజిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద వరల్డ్ అండ్ ఇట్స్ పొజిషన్.
2: దీనికి ఎడ్యుకేర్ అన్నారు.
1: ట్రూలీ స్పీకింగ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ఇస్ ఎడ్యుకేర్.
2: ఎడ్యుకేషన్ వేరు, ఎడ్యుకేర్ వేరు.
1: ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేర్ ఆర్ డిఫరెంట్.
2: ఎడ్యుకేషన్ కేవలము ఫిజికలీ మెంటలీ మనము దాన్ని అర్థం చేసుకోవచ్చు.
1: వీ కెన్ అండర్స్టాండ్ ఎడ్యుకేషన్ ఫిజికలీ అండ్ మెంటలీ.
2: కానీ అది ఎక్కడి నుంచి వస్తున్నది?
1: వేర్ ఫ్రమ్ ఇట్ అరైజెస్.
2: కృష్ణా గోదావరి పినాకినేటువంటి దీని పేర్లు ఏ స్థానంలో పుట్టినవో, ఏ భాగంలో పుట్టినవో దాని గురించి చెప్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయినింగ్ ది వెరీ బర్త్ ప్లేస్ ఆఫ్ కృష్ణా గోదావరి, ది రివర్స్ దట్ ఫ్లో ఇన్సిస్టెంట్లీ.
2: అదే విధముగానే ఈ ఎడ్యుకేర్ అనేటువంటి ఎడ్యుకేషన్ అనేటువంటి ఎడ్యుకేర్ అనేటువంటి పదం నుంచి వచ్చాయి.
1: Therefore, education is derived out of this educare, the origin.
2: మనం భౌతికంగా చేస్తున్నటువంటి క్రియలన్నీ కూడా కేవలము ఈ ఎడ్యుకేషన్.
1: ఆల్ అవర్ ఫిజికల్ యాక్టివిటీస్ కాంట్రిబ్యూట్ టు ఎడ్యుకేషన్.
2: కానీ ఎడ్యుకేషన్ అనేది లోపల ఉన్నటువంటి యొక్క పావం యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క చిత్తము.
1: బట్ ది ఎడ్యుకేర్ ఇస్ దట్ విచ్ ఇస్ విద్ ఇన్ రిప్రజెంటింగ్ ది ఇన్నర్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్స్.
2: ఏ మాట అయినా, ఏ పాట అయినా, ఏ పాట అయినా ప్రతి ఒక్కరూ హృదయం నుంచి ఉద్భవించిన తర్వాతనే దీనికి ఎడ్యుకేర్ అంటున్నారు.
1: దేర్ఫోర్ యూ కెన్ కాల్ ఇట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎడ్యుకేర్ ఇన్ ఆల్ యువర్ వర్డ్స్, యాక్షన్స్ అండ్ యువర్ పాత్ దట్ యూ ఫాలో ఇఫ్ ఇట్ అరైజెస్ ఫ్రమ్ యువర్ ఓన్ హార్ట్.
2: కానీ లోపల అంతర్భావమైనటువంటి చక్కగా లేకుండా మాటలు కూడా మంచిగా.
1: When the inner feelings are not pure, you cannot make use of good vocabulary or good words.
2: కనుకనే ఈనాడు ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే ఇది గొప్ప గొప్ప పేరు పెట్టుకునేటువంటి వారు కాదు.
1: You cannot call a person simply educated because of his high positions.
2: వారెవరు కూడా దీన్ని సరిగా పరిశీలించడం లేదు.
1: None of them have truly investigated what educator is.
2: లోపల నుంచి వచ్చే భావంతోనే బయట పనిచేస్తున్నాడు.
1: ది ఔటర్ యాక్షన్ అరైజెస్ బికాస్ ఆఫ్ ఇన్నర్ ఫీలింగ్.
2: కనుక లోపల ఉన్నటువంటి దాన్ని గుర్తించుకుంటే బయట దానికి మనకు అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ లేటెంట్ ఇన్ ఇమినెంట్ ది ఎక్స్టీరియర్ కుడ్ బి వెల్ అండర్స్టాండ్.
2: ఏదో అనుభవజ్ఞులైనటువంటి మహనీయులు ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకుంటారు. కానీ లేకపోతే సామాన్యంగా అయితే వాడు ఒక ఎడ్యుకేషన్
1: Only experienced people can understand the immanent principle, but other people go by all the external things like the acquisition of degrees.
2: కేవలం కేవలము బయట విద్యను మాత్రమే గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను గుర్తించుకుని పరులకు తిరిగి బోధిస్తుంటారు.
1: You acquire the knowledge relating to the outer world and you begin to share with fellow men.
2: అంత మాత్రం చేత మేము విద్యావంతమని చెప్పకూడదు.
1: దట్ విల్ నాట్ మేక్ యూ వర్ది ఆఫ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్.
2: ఇప్పుడు బిఏ, ఎంఏ, బిఎస్సీ, సిఏ ఇలాంటి పేరంతా పెట్టుకున్నారు.
1: యు హావ్ సో మెనీ డిగ్రీస్ లైక్ బిఏ, ఎంఏ అండ్ సో ఆన్.
2: ఇవన్నీ ఎలాంటివి అంటే కేవలం బాహ్యమైనటువంటి.
1: దీస్ ఆర్ ఆల్ ద డిగ్రీస్ అక్వైర్డ్ ఇన్ ది ఔటర్ వరల్డ్ ఎక్స్టర్నల్.
2: కానీ అంతర్భావాన్ని అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు చాలా అరుదు.
1: ఇన్ఫాక్ట్ దోస్ దట్ హ్యావ్ అండర్స్టూడ్ ద ఇన్నర్ నేచర్ ఆర్ వెరీ రేర్.
2: కనుక మనం అంతర్భావాన్ని అర్థం చేసుకుంటే మనకు మనం తరిస్తాం.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ ఫీలింగ్స్ వీ కెన్ కరెక్ట్ అవర్ సెల్స్ అండ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
2: ఈ టీచర్ ఈ విషయం చెప్పాడు, ఈ టీచర్ ఈ విషయం చెప్పాడు అని కేవలం వ్యక్తులపైన ఆధారపడకూడదు.
1: You should not depend on individuals who teach you different subjects.
2: Meenu you understand chesko deen kosamane realization ante dehamu tana manasu tana buddhi chittamu antakarana ivanni kulunu manasu pai aadharapadali.
1: Therefore it is said realization is beyond which comprises the body, mind and intellect that will take you to the higher altitudes.
2: Deenne త్రిమూర్తులు చెప్పారు.
1: దిస్ ఈజ్ వాట్ యూ కాల్ ట్రినిటీ త్రిమూర్తులు.
2: అనగా సత్వ, రజో, తమోగుణం.
1: దే రిప్రజెంట్ ది బేసిక్ త్రీ అట్రిబ్యూట్స్ సత్వ, రజస్, తమోగుణాస్.
2: సత్వం అనగా లోపల నుంచి బయలుదేరింది.
1: ద సాత్విక్ ఇస్ ద వన్ విచ్ అరైజెస్ ఫ్రమ్ విదిన్.
2: ఇంకా రజోగుణం అనగా మన యొక్క చర్యలు.
1: Rajoguna, the passion, is very much reflected in our actions. The words that we speak represent tamoguna.
2: Kani, truth anetvantide, jinga, anni vidhamilakaralu, anni indiyamilakaralu, lobachukunnatvantide yukka, idhe satyamani.
1: Therefore, the fundamental truth will have total control over all these components of the human being.
2: ఇప్పుడు మీరు ఏదో పని చేస్తున్నారు, ఈ పని ఎవరు చేయిస్తున్నారు?
1: సపోజింగ్ యూఆర్ డూయింగ్ ఎన్ యాక్టివిటీ, హూ ఇస్ ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్?
2: ఈ పనులు, ఈ ఆటలు, ఆ పాటలు అన్ని కూడా కేవలము ఈ రజోగుణం నుంచి వచ్చినవి.
1: The sports and games and all that you do, they represent Rajoguna, the emotion of the passion.
2: Swarthani adharam chesukoni,
1: basing on your selfishness,
2: parathani bodhistuntaru.
1: And we just speak of the spiritual value.
2: Kaadu kaadu. Parathani adharam chesukoni, mahimata brahmam chinchali.
1: So we should base on the spirituality and carry on the physical activity. We have so many sweets. What is the cause behind all these sweets? In fact, all that which is essential, basic, is the sacred feeling within. Therefore, every human being should have faith in God. Without total faith in God, you cannot depend, you cannot carry on your life sojourn. God is one. One God assumes many forms. There may be plurality or multiplicity, but God is one. We find the illumination because of so many bulbs around. Where from you get them? Because of the current supply, they illumine. It is the current which is responsible for all these activities. Basing on these essentials and the components and the ingredients, we just speak and act. First of all, a human being you should have the steadiness, and you should have purity, and you should be totally detached. God has all these three basic qualities of purity, of that which is beyond the transcendental. Therefore, the title or the name is given basing on his expression or the conduct. We don't need to ask anybody, no one needs to certify whether you are good or not. Everything comes from God only. So we should think of God, say God. We are also taught that we have so many incarnations, avatars. And in fact, it's only one, the divinity, that takes many forms. The sugar, where from you get it? With the sugar, you make so many preparations. So many sweets are made out of this sugar, like bobatlu and so on. But no one recognizes the value of the basic sugar here. The name of God, we worship, we sing His glory and do all spiritual activities. In fact, the very heart is God. This heart should be filled with love. One is not a human being bereft of love. Therefore, we should consider the five elements as divine. The first one is life. Life. who has gifted you this life? Where has it come from? Have you achieved it by any spiritual practice?
2: Thank you.
1: And we give so many illustrations, examples in support of the statement. We say willpower. What is the will? That true will is the nature of Atma, Atma Tattva. Therefore, the origin of all names is Atma only. All students are assembled here. What is the basis for all your learning and studies? Through learning, you get very high degrees. Degrees may be different, but the acquisition, learning, is one and the same. So we shall have to find out where from this learning has come. We have got so many names given to this origin. But it is a mistake. It is our illusion. In fact, the only one, the God, the existence. God is present, God is existent.
2: He
1: is God, but he behaves as a human being. Why? When God descends in a human form, the fellow human beings can understand the divinity. Therefore, it is out of this feeling the educare develops. Therefore, education is just societal, oriented to the outer world. Therefore, we shall also reflect our thought on God constantly. We say Durvasa is a man of temper and anger. We say he has got temper. So who cannot control himself has this temper. Therefore, the one who has got full control, he will submit to God. Petrol, where from has it come?
2: Oil.
1: And is a product of the oil. It is out of earth. Though it is taken out, extracted of earth, we give it different names.
2: White petrol and tar.
1: We say white petrol.
2: Dark petrol and tar.
1: Dark petrol. Therefore, the good and bad have originated out of the same source.
2: Kaluka, Atma anaitvantidi, anni bhutamulu yokka samattvam.
1: Therefore, Atma represents the essential basic oneness of all of the beings. In fact, when once this Atma is spelt out, it includes all the vastness of the
2: beings.
1: And if you just watch, you will find all human beings around. And we say different compositions there. We say one vehicle may be having the petrol, other may be oil and so on.
2: Matamulanniyu veru.
1: Religions are different.
2: Margambu okkate.
1: The path is one.
2: Vastra bhedamu veru.
1: The cloth is different.
2: Vastu okkate.
1: But the yarn is one and the same.
2: Shringaramu veru.
1: The jewels are different.
2: Bangaram okkate.
1: But gold is one.
2: Pasura varna veru.
1: The cows are of different colors, but the milk is same. People struggle for their living. But the indweller, Atma, is one and the
2: అతనే అన్నిలకు రకము దేహమును సృష్టించి.
1: గాడ్ హాస్ క్రియేటెడ్ డిఫరెంట్ బాడీస్.
2: ఆ సృష్టించడం కూడాను ఒక స్త్రీ ఒక పురుష ఈ రెండింటి ఎందుకు కూడా చేరి ఒక బిడ్డ పడుతుంది.
1: అండ్ గాడ్ హాస్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెన్ అండ్ విమెన్ అండ్ దట్ లీస్ టు ప్రోజెని.
2: ఈ విధంగా లోతుగా ఆలోచించిన కాబట్టి ఆ బిడ్డ అనేటువంటిది తల్లిదండ్రులకు భాగమై.
1: దట్ ద చైల్డ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ బోత్ ది పేరెంట్స్.
2: కనుక మనము ఆత్మత్వాన్ని మనం మర్చకుండా సాధించాలి.
1: దట్ వి షుడ్ నెవర్ ఫర్గెట్ ద ఆత్మిక్ ప్రిన్సిపల్. వీ షుడ్ రియలైజ్ ఇట్.
2: దేని మర్చినకుండాను ఆత్మ మర్చకూడదు.
1: యూ మే ఫర్గెట్ ఎనీథింగ్ ఎల్స్ బట్ నాట్ ఆత్మ.
2: ఎందుకంటే నీ ఎందుకు పంచభూతములు ఉన్నాయి.
1: బికాస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ విత్ ఇన్ యూ.
2: నీ పంచభూతములు ఏకం చేసినప్పుడే ఆత్మ అవుతుంది.
1: వెన్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ యునైటెడ్ వెన్ దే వన్స్ దే కంబైన్ ఇట్ ఈస్ ఆత్మ.
2: ఓ జపం చేస్తుంటారు నాకు అంత తెలిసి ఉంటారు.
1: వన్ డస్ జపం అండ్ దే థింక్ దే నో ఎవ్రీథింగ్.
2: కేవలం మాలు తిప్పినంత మాత్రం జపం అవుతుందా?
1: If you just rotate this talisman, Japamala, it doesn't mean that you know everything.
2: Prapanchika laukika vishayamulantha kuda marchipoyinappude adhe Japamala.
1: When once you forget all the outer world and worldly matters, then only you can call Japamala.
2: Kanuka manam prati dani endukudanu moolamunu kanukovali.
1: Therefore we should understand the source moola for everything.
2: Atti moolamunu understand chesukunnatundi vade nijamainatundi manavudu.
1: Therefore he is a true human being. When once he knows this moola, the primordial essential base.
2: Bhagavad Gita enta chadivina enni paryayam naaku kanthastham chestu ani annapatini.
1: You may go through Bhagavad Gita a number of times and you may say you got it by heart.
2: Nenu goppa chadivani anta.
1: You may call yourself highly educated.
2: ABCD modalukoni
1: right from alphabets ABCD
2: Bharatam Bhagavatam Ramayanam anni kulu tayaravutundi.
1: And you know that these are the letters that constitute great epics like Ramayana Bharata.
2: Kanuka ee okka bhagam artham chesukunte anni artham avutayi.
1: Therefore if you understand the essential main part, you will understand all the rest.
2: Lekapothe mem enduku college start cheyali?
1: Or else why should we start colleges?
2: Maa college lelu manchi gunamu manchi pravartana manchi aacharyam.
1: Therefore in our colleges the character, the virtues, the conduct are most important.
2: Prati aashaku prati vanchaku desires are important.
1: And we find various life pursuits based on their desires.
2: Aa desire anukunte lekapothe ee matram kalugutha.
1: In fact if we do not have this noble desire you cannot realize anything.
2: Kaani aa desire kulanu ettukovali adi kuda bhagavat yokka sankalpame.
1: You should consider the desire is also the will of God.
2: Kanuka stree purusha anetundi paanya buddha kavamaram sokkunnatundi kevalam manam pettukunna perli.
1: The men and women, the differences are of our own making.
2: Evaraina sari chittam parisuddhanga undinappudu sarvamu manaku palipistundi.
1: Therefore let him anyone for that matter, when one there is pure heart, he is bound to be successful.
2: అనవసరంగా ధ్యానం అనేది కూర్చుని కళ్ళు మూసుకుంది.
1: పీపుల్ సిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ మెడిటేషన్ విత్ క్లోజ్డ్ ఐస్.
2: కళ్ళు మూసుకుంటే మనకు తెలుస్తుందా? కళ్ళు మూసుకుంటే ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా కనిపించరు.
1: వెన్ వన్స్ యూ క్లోజ్ యువర్ ఐస్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు సీ ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
2: కనుక నీవు వ్యక్తివి ఏంటంటే అవ్యక్తమైనటువంటి వ్యక్తిగా మార్చుకోవటమే వ్యక్తి.
1: దేర్ఫోర్ వ్యక్తి ఇస్ ఇండివిజువల్. Who will comprehend avyakta, that which is hidden.
2: Kanuka meeru mottamotta artham chesukunte adi poorthi atmaga meeku pratyaksham avutundi.
1: Therefore when once you understand clearly you will know the totality of atma.
2: Enta japam chesina enta tapam chesina kattaga ipudu atma chetige povali.
1: Whatever spiritual path we may follow, japa or tapa, it will ultimately take you to atma.
2: Ani misu bees untayi.
1: Who you know of honey bees?
2: అవి అన్ని చెట్ల దగ్గరికి పోతుంటాయి.
1: They move around all trees.
2: అన్ని పూల వాసన చూస్తుంటాయి.
1: And they smell all flowers.
2: కానీ అన్ని స్మెల్స్ ఆరగించదు.
1: And they are not happy with all variation in the fragrance.
2: ఒకటి మల్లెపువ్వు ఆత్మగా మీకు ప్రత్యక్షమవుతుంది.
1: Therefore when once you understand clearly you will know the totality of atma.
2: ఎంత జపం చేసినా ఎంత జపం చేసినా కట్టగా ఆత్మశక్తి.

0: beauty, gulab phool.
1: And flowers like chrysanthemum, the rose flower and jasmine.
0: Kalukai ee flower yokka vasane enta gulab.
1: It is all the smell out of these flowers, with all the awareness in his conduct.
0: Kaluka manasu. ఈ మూడింటిని మనం చేర్చుకున్నే మనం మానవ సమయం.
1: Therefore we are manavas, human beings, because we have got the mind, manasu.
0: ఈ మూడింటిని మనం మర్చినప్పుడు మనం పరమహంస అవుతాం.
1: When once we go beyond, we will be paramahamsa, the ascetic renunciant.
0: కనుక మనం మనుషులు కాదు, మాధవులమే.
1: We are not merely human beings, manushya, but we are madhava, divine.
0: Dhava అనగా ధైర్యం. ధైర్యము
1: మీన్స్ ధైర్య,
0: సాహసం, నమ్మకము,
1: ఫెయిత్.
0: ఇలాంటివి ఉండినప్పుడే వాడు మనిషి అవుతాడు.
1: And once you have these virtues, you can call yourself manishi, human being.
0: వజ్రం తెలిసినటువంటి వాడు వజ్రాన్ని చక్కగా గమనించి దాన్ని భద్రం చేసుకుంటాడు.
1: Something like a person who knows the value of the diamond will know how to preserve it.
0: Die mind. మనోనాశనం కావాలి.
1: It is annihilation of the mind.
0: ప్రతి ఒక్క దానికి కూడా మనస్సు అవసరం.
1: ఫర్ ఎవ్రీథింగ్ మనస్ మైండ్ ఇస్ నెసెసరీ.
0: అందుకోసమే మనోమూలం మృదం జగత్.
1: అండ్ దేర్ ఫోర్ మైండ్ ఇస్ ద బేసిస్, మనోమూలం ఫర్ ది హోల్ జగత్, ద వరల్డ్.
0: ఆ మనసును జయించుకోకుండా అన్ని గుణములనే మాత్రం కల్పితమైనటువంటి గుణములను మనం సాధించుకుంటూ పోతే మనం ఏమవుతాం?
1: ఇఫ్ వీ డూ నాట్ కంట్రోల్ ద మైండ్, ఈవెన్ ఇఫ్ యూ అచీవ్ ఆల్ దోస్ థింగ్స్, వాట్ ఫార్? Where will you reach?
0: Kani adi nijamainatundi diamond avutunda?
1: Can that be true diamond?
0: Prandaru kuda chaliyadanta kuda pranchikulo undeyatundanta kuda pranchikulo untundi unnai.
1: All that you learn is present in this world in the form of five elements.
0: Kani ee manonasanam jarigina tarvatane avu paramahamsaga maarthadu.
1: It is only after manonashana, annihilation of the mind,
0: evvaru
1: kuda paramahamsa
0: ee manasunu maatram anusarinchakoodadu.
1: And therefore no one should follow the mind or manasa.
0: అది తీయని ఫలములు ఇస్తుంది, చేదు రసం ఉంటుంది.
1: Though it has got the sweet fruits outwards, there is bitter juice inside.
0: కనుక మనము ఉపయోగమైనటువంటిది, మధురమైనటువంటిది, మధురమైనటువంటిది మనసు.
1: Therefore we should understand that which is useful, which is sweet.
0: కానీ ఈనాటి యువకులు అంతా కూడా మనసును మైండ్ అంటారు.
1: But we say the mind, we go by the mind or manas.
0: Kani adi mind ante emtunnanu ajnanam tho koodinatundi.
1: And the mind stands for ignorance, ajnana.
0: Adi kevalam chaduvu.
1: And that is all chaduvu or education that we acquire.
0: Ee education antundi pedda grantham ayinappudiki aa education lo ABCD modalu chet varaku untadi akshara.
1: And it may be voluminous, big books that you may have, but all they show only letters A to Z.
0: అక్షరాలను మీరు తెలుసుకున్నప్పుడు,
1: యు నో ద లెటర్స్,
0: అర్థం కూడా మీకు సహజంగా అవుతుంది.
1: దెన్ యూ కెన్ నో ది అర్థ, ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్.
0: ఆ మీనింగ్ తెలియకోకుండా ఊరికి మనం చదువుతూ పోతుంటే ప్రయోజనం ఏంటి?
1: Without knowing the meaning, why should we simply read?
0: వేదం నేర్చుకుంటున్నారు.
1: You learn Veda.
0: Ananto vai Veda.
1: Ananto vai Veda.
0: And Veda means ananto vai yokka sthitikarinatundi Vedamu.
1: Ananta, that represents the vastness, that which is infinite.
0: Nijanga Bhagavad Gita chesinatundi vaadu, Bhagavantudu cheppinatundi vaadu, kevalam artham chesukoni vartinchinatundi vaadu.
1: Therefore, who is the one who can speak on Bhagavad Gita? Who is the one who goes through the Bhagavad Gita? The one who understands it well only.
0: Kani understand cheyakunda enta chaduvu chadinappudiki prayojanam ledu.
1: Without understanding, basically, after all the education books, reading will be of no value.
0: Idi goppa mahaniyudu rasadu, idi education kadu, idi kevalam vedamu ani antuntam.
1: And we think it's written by a very noble person, the Veda, not by ordinary people.
0: You like to see and like to see. చేసినప్పటికీ అది వేదం వేదమే.
1: Whether you like or dislike, Veda is Veda.
0: కనుక ఇలాంటి వేదము చదివినటువంటి వాళ్ళు, ఇలాంటి విద్యను నేర్చినటువంటి ప్రతి మానవుడు అది అర్థాన్ని గుర్తించి వర్తించాలి.
1: Therefore, all those that go through the Veda, that chant Veda and other books,

0: should know the meaning first and then
1: act. తరం తరం మార్చి ఏదో విద్యను నేర్చుకుంటున్నాడు.
0: Man has forgotten his nature himself, but he wants to acquire knowledge.
1: అది మనిషి యొక్క weakness.
0: This is the weakness of man.
1: ఆ weakness ఉన్నటువంటి వాడే అన్నింటినీ నమ్ముతాడు.
0: The man with this weakness will have faith in everyone.
1: కనుక మీరు ఆ యొక్క వ్యక్తాన్ని మర్చిపోకూడదు.
0: Therefore, you should not forget the fundamental.
1: ప్రియమైన విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ప్రియమైన
0: డియర్ స్టూడెంట్స్,
1: మీకనే తెలుసు.
0: యూ నో ఆల్.
1: అంటే ప్రపంచ భౌతిక విషయంలో మీకు అర్థమవుతుంది.
0: యూ నో ఆల్ థింగ్ రిలేటెడ్ టు ది ఫిజికల్ మెటీరియల్ వరల్డ్.
1: కానీ అంతర్భావం అనేటువంటిది అందరికీ అర్థం కాదు.
0: బట్ ది ఇన్నర్ ఫీలింగ్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై ఎవ్రీబడి.
1: వ్యక్తులు వేరేగా వచ్చినప్పుడు అది రూపము, అది నామము చక్కగా మనకు బోధిస్తుంది.
0: వెన్ వన్స్ వీ సీ ద నేమ్ ఇన్ ద ఫార్మ్ స్పెసిఫికలీ,
1: యూ నో ఆల్ ఆర్ వన్ అని ఇంగ్లీష్ లో చెప్తే అందరూ వన్.
0: Though we say all are one, how do you explain it? How is it possible?
1: Bulbulu unnayatu ee bulbulu enno alankaranga manam chestuntam.
0: We have got the illumination bulbs, we decorate it in the way we want.
1: Kaani aneka bulbulu unnadu oke current.
0: Bulbs may be many, but the same current is present in all.
1: Kabatti adharamayinatlani gurtinchali gaani adheyani gurtinchi prayojanam ledu.
0: But we have forgotten the basic foundation, but we go by the supported. Therefore, even in the physical world, we should experience the spiritual content. Therefore, first develop faith in God. With faith in God, you will develop all the rest of things.
1: దైవం పైన బాధ్యత వేసి ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
0: లే ఆల్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ గాడ్ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్.
1: అప్పుడే మీకు సరైన విద్య అభ్యర్థన
0: ఓన్లీ యూ ఎక్వైర్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
1: కనుక ఎడ్యుకేషన్ అంటే కేవలం గ్రంథములు పరిచయం చేసుకోవచ్చు కాదు.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ లిమిటెడ్ టు గోయింగ్ త్రూ ద బుక్స్.
1: ఈ చదువు కొంత మించి బియాండ్ ఎడ్యుకేషన్.
0: బట్ ద ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ సంథింగ్ బియాండ్.
1: ఆ ఎడ్యుకేషన్ లేకుండా పోతే బుక్కులు ఏ విధంగా చదువుతారు?
0: వితౌట్ దట్ విచ్ ఇస్ బియాండ్ వాట్ ఫర్ ఆల్ దీస్ బుక్స్.
1: కనుక ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
0: స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరు మొట్టమొదటి గుర్తించవలసినటువంటి దైవత్వం ఇందులో ఉంది అని మీరు చెప్పండి.
0: ఫస్ట్ వాట్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ ఇస్ దట్ దేర్ ఈజ్ డివినిటీ.
1: నేను అన్ని పనులను దైవం కోసమే చేస్తున్నాను.
0: దట్ ఐ డూ ఎవ్రీథింగ్ టు ప్లీజ్ గాడ్ ఫర్ గాడ్.
1: ఆ ప్రాపర్ లైన్ లో నీవు పోతుంటుంటే నీవు తప్ప ప్రాపర్ స్థితి.
0: సో వెన్ వన్స్ యూ గో అలాంగ్ ప్రాపర్ లైన్ యూ రీచ్ ద ప్రాపర్.
1: కానీ ప్రపంచము బాహ్యాన్ని మొత్తం గుర్తిస్తుంది.
0: బట్ ద వరల్డ్ విల్ నో ఆల్ దట్ ఈస్ ఔటర్ బాహ్య.
1: కానీ గాడ్ ఇన్నర్ భావాన్ని చూస్తాడు.
0: బట్ గాడ్ విల్ లుక్ ఇన్ టు ది భావ.
1: కనుక ఇన్నర్ భావాన్ని చూడాలి ప్రతి ఒక్కరు కూడా. నేనెవరు అయ్యా ఓ ఆర్ యూ ప్రశ్నిస్తాం. కానీ హూ ఆర్ మై అని ఎవరైనా ప్రశ్నిస్తారు.
0: సో ఇన్నర్ ఫీలింగ్ భావ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ బట్ హ్యావ్ యూ ఎవర్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ హూ ఆర్ మై
1: అని మొట్టమొదటి గుర్తు చేసినటువంటి వాడే నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
0: దట్ ఫర్ ద ట్రూ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ నోయింగ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ మై.
1: దీన్ని మాత్రం అర్థం చేసుకోకుండా ఐ ఆమ్ యూ ఆర్ యూ అని చెప్పి ఊరుకుంటే అది ఎడ్యుకేషన్ కానే కాదు.
0: బట్ ఇఫ్ యూ నో ఆల్ అదర్స్ హూ ఆర్ యూ, యు ఆర్ సో అండ్ సో, ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్ అట్ ఆల్.
1: కనుకనే మనం మొట్టమొదట మనల్ని మనం తెలుసుకోవాలి.
0: దేర్ఫోర్ టు బిగిన్ విత్ వీ షుడ్ నో అవర్ ఓన్ నేచర్.
1: ఆ ఏకత్వం గుర్తించినటువంటి వాడే నిజమైనటువంటి సాధకుడు.
0: దేర్ఫోర్ ద వన్ హూ నోస్ దిస్ oneness is the true aspirant to sadhaka.
1: She is my mother, he is my father, and he is the father, mother. He is relationship to kevalam manasuku matrame sambandham.
0: Therefore, when you call so and so your father, so and so your mother, that is all based on the physical relationship.
1: Adi ee mahavatvanni physical ga techukunte
0: Therefore, if you think of this physical relationship only, you will not have correct results.
1: కానీ నీవు ఫిజికల్గా పోయినప్పుడు నేను నేనే నేను ప్రధాని రామయ్యను ప్రధాని లక్ష్మయ్యను అని ఎందుకు చెప్పింది పేరుకు తగినట్టుగా నడుచుకోవాలి.
0: And once you say that your name is Ramaya, your behavior should be according to the name that you have.
1: Ramaya అనుకున్నప్పుడు రామయ్య.
0: And once your name is Ramaya, you should act like Rama.
1: ఒక రకమైన ఒక బిడ్డ ఉండేది అది.
0: There was a child.
1: ఆ బిడ్డకు పెళ్లి కావాలని కోరింది.
0: అండ్ ద గ్రోన్ అప్ డాటర్ ఇస్ టు బి మ్యారీడ్ లేటర్.
1: ఎందరో తెచ్చి చూపించారు.
0: ఆల్ హ్యావ్ బీన్ షోన్ టు హర్.
1: హీజ్ నాట్ గుడ్ హీజ్ నాట్ గుడ్ హీజ్ నోస్ ఇస్ సొట్ట కన్ను ఇస్ కాదు అని ఈ రకంగా ఒక్కొక్కటి తప్పులు పడుతూ వచ్చారు.
0: షీ హాజ్ నాట్ యాక్సెప్టెడ్ ఎనీ వన్. షీ హాజ్ బీన్ పాయింటింగ్ అవుట్ ది మిస్టేక్స్ ఇన్ అదర్స్ ఇన్ దేర్ ఫామ్.
1: కానీ ఎవరు వచ్చినా కానీ నీ యొక్క వాల్సిన్ తీర్చుకోవడం
0: Let him be anyone. In fact, he should satisfy your desire.
1: కాని తిరిగి కూడా చూసి చేసుకుంటే అన్ని విధాల జీవితం అంతా కూడా శాశ్వతమైన ఆనందాన్ని పొందొచ్చు.
0: And once you understand the basic principle, you'll have eternal happiness throughout your life.
1: అందరూ స్టూడెంట్స్ అంతా ఉన్నారు.
0: Here all students are here.
1: కానీ స్టూడెంట్స్ అందరూ స్టూడెంట్స్ కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుంటారు.
0: All are students, but each one has got his own subject.
1: కానీ ప్రతి మానవుడు కూడాను ఎంఏ పాస్ చేశారు.
0: బట్ ఎవ్రీవన్ హాస్ పాస్డ్ ఎంఏ.
1: ఎంఏ అంటే దీనికి అర్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఎంఏ?
1: ఆ ఎంఏ అనేటువంటి దానికి అర్థం తెలుసుకుంటే అప్పుడు అందరినీ ఒకటిగా భావించు.
0: దెన్ వన్స్ యూ నో ద మీనింగ్ ఆఫ్ ఎంఏ, యూ కెన్ కన్సిడర్ ఆల్ ఈక్వల్.
1: కానీ చదువులన్నీ కూడాను కేవలం పట్టకూటి కోసం చేయాలి కానీ పేరు కాదు.
0: So all the education that you acquire is only to carry on our living.
1: నేను బీకామ్ చదివితే నేను అమెరికా పోయి అనుకుంటాను.
0: One may say, I'll get through BCom and go to America and take up some job.
1: ఈ బాహ్యమైనటువంటి ప్రీతులు అధికంగా పెంచుకుంటున్నారు.
0: And we have got more outer desires, more and more.
1: నేను ఆడవారికి చెప్తుంటాను, ప్రతి ఒక్కరు చెయ్యి కూడా ఒక్కటే కాజు వేసుకోవాలి.
0: So every hand should have only one bangle. That's what Swami tells.
1: కాని రెండు మూడు ఉంటే సర్దుబాటుంటది.
0: And when you have two to three bangles, they make sound.
1: కనుక ప్రతి మానవుడు కూడా ఏకోహం భవస్యం ఏ మనస్తో ఉండాలి.
0: So everyone should have single pointed mind.
1: ఒకవేళ నమ్మకం రావాలంటే వారిని పూర్తిగా నమ్మాలి.
0: So we should have total faith, in fact.
1: అది చుక్కకుండా కేవలం బంప్స్ జంప్స్ బంప్స్ జంప్స్ ఈ విధంగా ఉంటుంటే వాళ్ళు పిచ్చివారు అనుకుంటారు.
0: Without faith, if we have got the bumps and jumps, it means we are mad.
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను ఒకే అర్థాన్ని తీసుకోవాలి.
0: సో ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ దిస్ కరెక్ట్ మీనింగ్, సేమ్ మీనింగ్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
1: వాడు అనేక భావంతో ఉన్నారు.
0: వీ హ్యావ్ సో మెనీ ఫీలింగ్స్, సో మెనీ ఐడియాస్.
1: ఈ డిజైన్స్ వేరే అయినప్పుడు అన్ని ఒకటిగా కలవు.
0: వెన్ దర్ సో మెనీ డిజైర్స్ విచ్ ఆర్ డిఫరెంట్, వీ కెనాట్ అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
1: కొంతమంది అన్నింటినీ చేర్చి ఒక బంగారుగా చేస్తారు.
0: సమ్ కంబైన్ ఆల్ మేక్ ఇన్ టు ఎ గోల్డ్ అండ్ ఇట్ మే బి ద జ్యువెల్స్ మే బి క్వైట్ డిఫరెంట్ బట్ బేసికలీ ది గోల్డ్ ఈజ్ వన్.
1: కనుక మనం గుడ్గా మున్సిపాలిగా ఉండాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ బి good in every way.
1: అతను గుర్తించి వర్తించేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడే వాడు సరైనటువంటి ఆత్మిక.
0: దేర్ఫోర్ వీ షుడ్ నో ద మీనింగ్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ సో హ్యాస్ టు బికమ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
1: ప్రేమ స్వరూపం,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అందరి ఎందు ఉన్నది ఒకే ప్రేమే.
0: ఇట్ ఈస్ ద సేమ్ లవ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఒక లైట్ ఎంతమందికో దాన్ని ప్రకాశం అందిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ వన్ లైట్ విల్ గివ్ ఇల్యూమినేషన్ లైట్ టు సో మెనీ పీపుల్ బీయింగ్.
1: కనుక మీరు ఒకే లైట్ని పెట్టుకోవాలి, హృదయాన్ని ఒకే బల్బ్గా పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ హ్యావ్ ఓన్లీ వన్ బల్బ్, ద హార్ట్, దట్ గివ్స్ ది లైట్ ఆఫ్ లవ్.
1: దాని నుంచే చిన్న చిన్నవన్నీ కూడా కనెక్షన్ అయింది.
0: అండ్ దెన్ యూ హ్యావ్ కనెక్షన్ విత్ దట్ లవ్ విచ్ ఇస్ ఇన్ వర్డ్ ఎస్టాబ్లిష్ కనెక్షన్ విత్ ద
1: లైఫ్. చదువుకున్న వారము చదువుకోని వారము ఇద్దరు కూడా రెండు గలాట్ చేస్తుంటారు.
0: అండ్ వీ ఫైండ్ దేర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఎడ్యుకేటెడ్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: నిజంగా వారు భేదం లేకుండా చూసుకోవాలనుకుంటే అన్నింటినీ ఒకటిగా ఉండాలి.
0: Truly speaking, if they know what love is, they should be united. They should be one.
1: A unity in a place, of purity by nature.
0: When there's unity, there develops purity.
1: Purity in a place,
0: when there's purity, we can experience divinity.
1: A purity in a place, purity of sin.
0: Therefore, it is all out of this love we'll develop this unity, and thereafter the purity.
1: A bedam very, very different difference.
0: When there is variation in the variety, there will be a number of differences.
1: Karuka, Vijayatra, Pirchari, Sari, Antamatrana, Tigri, Pudri, Antamatrana, Vakasantosha, Vedas.
0: By simply acquiring knowledge, by studying here, by earning degrees, we will not be happy.
1: Kani, Baita Kuda, no, Pure Gaunda, Lopra Kuda, Antar Bahishya, Sarvam, Vyapya, Narayana.
0: You should be happy. You should be pure outward. You should be pure inward also.
1: People
0: say so and so is a very good boy and he doesn't interfere with anybody. He minds his own business. That's how people praise him. He should get such a good name. From that person, any number of things can be achieved, attained. Therefore, we should have good conduct. So, man gets the name, good or bad, basing on the ambient surroundings. So, we should get a good name. You are a brahmachari celibate. You are good, that's what people say. But if you go by the ways of your mind, people will say, oh, that fellow, he's a rowdy. So no one should get this title, rowdy.
1: Good boy.
0: Get a good name. Everyone should say you are a good boy.
1: Good name and a person.
0: When do you get good name?
1: Good work, good water, good tea, good taste, good dance.
0: People say you are a good boy. When your thoughts are good, when your behavior is good, when your conduct is good.
1: Kani good and quote egg.
0: But good in Telugu is yag.
1: It
0: shouldn't be like that. It's only with cheap behavior people act like that. Embodiments of love. You are all embodiments of love. There is love in everyone. There is no human being without love. But the people, intelligent people, they go by the head only. They don't consider the love. Don't bother if anyone accuses you or blame you. All that will reach God. The true sattvic quality lies in living according to the promise given. All students should have this intelligence. And it's full, it should be full of character.
1: Good names.
0: Then only you will get a good name. You know Vivekananda, he is highly intelligent, but at the end he was deluded. Later, he has proceeded in the right direction so that he could become very noble at the end. With faith, you can attain anything. So all of you pray to God. Don't limit your room. once only and give it up later.
1: ఆ విధంగా మీరు జీవిస్తే అంటే మీ గురించి మాకు
0: వెళ్ళి. If you live in prayer, really that is the true thing which you should develop.
1: I want that.
0: I want that. Bhagavan wants you to pray.
1: మీ అందరూ కూడా ఏకత్వంగా ఉండి.
0: All of you should be united.
1: తల్లి పిల్లలుగా ఉంటుంది.
0: And you should be good children.
1: మీరు మంచి పేరు తెచ్చుకోవాలి.
0: And you should get a good name.
1: అది తెచ్చేప్పుడే మాకు కాలేజీ పెట్టినందుకు సార్థకం అవుతుంది.
0: When you all get a good name, then only the purpose behind founding these institutions by Bhagavan will find its fulfillment.
1: ఎప్పుడు మేము వెంటనే వెంటనే చేసే ఉంటాం.
0: Bhagavan is always with you, in you, above you, below you, around you.
1: కనుక అట్టి దైవభక్తిని మీరు సాధించి ఈ జగత్ లోపల జనాలకంతటిని ఈ దైవభక్తి అందించాలి.
0: సో భగవాన్ వాంట్స్ యూ టు గ్రో ఇన్ డివోషన్ అండ్ షేర్ ద ఫీలింగ్స్ ఆఫ్ డివోషన్ విత్ ఎవ్రీ వన్ అరౌండ్.
1: అనే నాకు సంతోషం.
0: దట్ విల్ మేక్ భగవాన్ వెరీ హ్యాపీ.
1: అందుకోసం ఇది ఉత్తరాయణం.
0: దిస్ ఇస్ ఉత్తరాయణ.
1: ఉత్తమ కాలం.
0: దిస్ ఇస్ నోబుల్ టైమ్. ఉత్తమ కాలం.
1: పవిత్రమైనటువంటి కాలం.
0: ఇట్ ఈస్ ఆస్పిషియస్ అండ్ సీక్రెట్.
1: ఈనాడు మీరు మంచి భావాలను కలిగి ఉంటుంటే తప్పక భవిష్యత్తులో మంచి పేరే వస్తుంది.
0: ఇఫ్ యూ గాట్ ఆల్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్ నౌ యూ విల్ గెట్ గుడ్ నేమ్.
1: ఖండితంగా అది చిక్కే చిక్కుతుంది.
0: యూ విల్ సర్టన్లీ గెట్ ఎ గుడ్ నేమ్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీకు ఇంత సెవ ఇచ్చినందుకు నాకు చాలా విచారంగా ఉంది.
0: భగవాన్ He feels sorry that he has given you strain. Bhagavan is bubbling with joy as he sees children, students here in front of him.
1: Happiness is union with God.
0: The true happiness lies in union with God. Therefore, this happiness is the center of God, center of divinity. Never give scope for any worry or anxiety.
1: Don't
0: worry about the examinations. Never doubt anything whatsoever. You write what all that comes to your mind, that what all within. Then you will be perfectly good. In fact, all of you should move intimately like brother.
1: Bhajana bina sukha shanti nahi. Bina sukha shanti
2: nahi. You have been listening to a divine discourse delivered by Bhagwan Baba on the 14th of January 2006, on the occasion of Sankranti.

0: మట్టి ఒక్కటే, కాని ఈ మట్టి ద్వారా రూపొందేటువంటి ఒక రూపనామములు అనేకములు.
1: Mud is one and the same, but it takes many forms and names thereafter.
0: సువర్ణమేకం బహుభూషణాని, బంగారు ఒక్కటే కాని అనేక రూపనామములతో కూడినటువంటి యొక్క ఆభరణములు వేరువేరుగా ఉంటాయి.
1: గోల్డ్ ఈజ్ వన్ బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ అండ్ నేమ్స్.
0: గోచీరమేకం బహుదేనువర్తి, గోవుల యొక్క పాలు అన్ని ఒకే రంగుతోనే కూడి ఉంటాయి, కాని గోవులు వివిధ రంగులతో వివిధమైన యొక్క రంగులతో వ్యత్యాసంగా గోచరిస్తాయి.
1: కౌస్ మే బి ఆఫ్ డిఫరెంట్ కలర్స్ బట్ ద మిల్క్ ఈజ్ ఆఫ్ ది సేమ్ కలర్.
0: ఏకం పరాత్మ బహుదేహవర్తి, భగవంతుడు ఒక్కడే కాని అనేక రూపనామములను ధరించి యావత్ విశ్వమునే మోహింపచేస్తుంటాడు.
1: గాడ్ ఈజ్ వన్ బట్ హీ మేనిఫెస్ట్ ఇన్ మెనీ, టేక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ మెనీ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: జగత్తునందు మనము చక్కగా విచారణ సలిపి చూసిన ఒకే వస్తువు అనేక విధములైనటువంటి రూపనామము ధరించి అనేక విధములైనటువంటి యొక్క వినియోగముల చేత ఇది అనుభవించుతూ వస్తుంటాయి.
1: లైక్ దిస్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్ విల్ అండర్స్టాండ్ ద సేమ్ థింగ్ విల్ బీ ఆఫ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ అండ్ యూజ్డ్.
0: విత్తనం ఒక్కటే,
1: ద సీడ్ ఈజ్ వన్,
0: కానీ స్కందం వేరు,
1: బట్ ది స్టెమ్ ఈజ్ డిఫరెంట్,
0: బ్రాంచెస్ వేరు,
1: బ్రాంచెస్ ఆర్ డిఫరెంట్,
0: కొమ్మలు రెమ్మలు వేరు,
1: బ్రాంచెస్ ఇన్ ద లీవ్స్ ఆర్ డిఫరెంట్,
0: ఆకులు వేరు,
1: లీవ్స్ ఆర్ డిఫరెంట్,
0: పువ్వులు వేరు,
1: ఫ్లవర్స్,
0: కాయలు వేరు,
1: ఫ్రూట్స్,
0: పండ్లు వేరు,
1: అండ్ ఫ్రూట్స్ ఆర్ డిఫరెంట్.
0: ఇవన్నీ కూడా వివిధమైనటువంటి రూపనామం చేత కలిగి వివిధ రూపముల చేత వినియోగం జరుగుతూ ఉంటుంది.
1: దీస్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ విత్ డిఫరెంట్ నేమ్స్ అండ్ మేడ్ యూజ్ ఆఫ్ ఇన్ డిఫరెంట్ వే.
0: కానీ ఒకే పదార్థమే.
1: But it's all one and the same.
0: Ekoham bhutsyam.
1: It's only one that manifests into many.
0: Okkate ainappatikini anekanga gocharistu untuntadi.
1: Though it is one, but it appears as many.
0: Deeniki moodu vidhamainatti kaaranalu manam vicharinchali.
1: For this, we must investigate three reasons behind this.
0: Ghatamaneetvanti okka karyamunaku కుమ్మరి తాను ఒక విధమైనటువంటి నిమిత్త కారణం.
1: ఫర్ దిస్ పాట్ విచ్ ఇస్ ఇన్ ఎఫెక్ట్ పాటర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్,
0: అది కార్యము, ఇది నిమిత్త కారణము.
1: అండ్ వన్ ఈజ్ ది ఎఫెక్ట్ అండ్ దిస్ ఈజ్ ది ఇన్స్ట్రుమెంట్ హూ మేక్స్ యూ ద మోల్డ్స్ ద పాట్.
0: దీనికి ఉపాదాన కారణమే మట్టి.
1: అండ్ ద బేసిస్ ఉపాదాన కారణ is the mud itself.
0: ఈ కుండలు పగిలిపోవచ్చును, మారిపోవచ్చును.
1: Pots may break any time.
0: కానీ మట్టి ఏనాటికి మారదు.
1: But the mud never changes.
0: ఇది ఉపాదాన కారణ.
1: That which is changeless is ఉపాదాన.
0: ఈ ఉపాదాన కారణమైనటువంటి మట్టిని ఆధారం చేసుకుని కుమ్మరి కుండలు చేస్తూ వచ్చాడు.
1: Basing on this changeless mud, it is the potter who makes the different pots.
0: Kundalu pagilinanta matramana kummari vaadi pagalledu.
1: Pots may break but not the potter.
0: Kaani matti veru roopamunu pondaledu.
1: Mud will not take another form.
0: Adhe vidhamugane
1: likewise
0: oka aaram untundali aabharanam.
1: Here is an ornament.
0: Ee aabharanam oka karyamu.
1: This is in effect.
0: Deeniki kamsali, దీనికి నిమిత్త కారణం.
1: గోల్డ్ స్మిత్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ నిమిత్త కారణ.
0: బంగారు ఉపాదాన కారణం.
1: గోల్డ్ ఇస్ ద బేసిస్ ఉపాదాన కారణ.
0: ఎన్ని నగలుగా దాన్ని మార్చినప్పటికీ బంగారును మార్చడానికి వీలు కాదు.
1: You may change it to different types of ornaments and jewels, but the gold is changeless.
0: కనుక ఉపాదాన కారణమైనటువంటి ఒక భగవంతుడే తానే ఒక నిమిత్త కారణ స్వరూపుడై సృష్టికర్తగా ఉండి అనేక రూపనామములైనటువంటి ఈ కుండలను ఆభరణాలను నిర్మిస్తూ ఉంటున్నాడు.
1: God who is changeless, upadana karana, he becomes the creator, the nimitta karana, and is responsible for this creation, the effect.
0: కాని నిమిత్త మాత్రము ఉపాదాన కారణము రెండింటి యొక్క ఏకత్వము మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ టూ, దట్ విచ్ ఇస్ ద బేసిస్ చేంజ్లెస్.
0: మట్టి ఉండి కుమ్మరి లేకపోతే కుండలు చేయలేడు.
1: దెర్ ఈస్ మట్, వితౌట్ పాటర్ యూ డోంట్ గెట్ ఎ పాట్.
0: లేక కుమ్మరి ఉండి మట్టి లేకపోతే కుండలు చేయలేడు.
1: పాటర్ కెనాట్ మేక్ ఎ పాట్ వితౌట్ ద మట్.
0: ఈ కుమ్మరి మట్టి రెండు ఉండినప్పుడే కుండ తయారవుతుంది.
1: వాటర్ అండ్ ద మట్, బోత్ ఆఫ్ us విల్ హెల్ప్ us టు హ్యావ్ ఎ పాట్.
0: కనుకనే ఈ ఉపాదాన కారణమే ఇది దైవత్వము.
1: దేర్ ఫోర్ ఉపాదాన కారణ, ద చేంజ్లెస్, ఇస్ డివినిటీ.
0: ఈ సృష్టి యొక్క కర్తనే దీనికి నిమిత్త మాత్రమైనటువంటి యొక్క శక్తి.
1: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ that is responsible for the creation, nimitta karana.
0: ee dehamule kundala vantivi,
1: bodies are the pots, the effect.
0: ee kundalato manamu aneka vidhamainatvanti karmalu aacharistu panulanu cheskuntu sukhanni aanandanni pondutunnam.
1: With these pots of the bodies we discharge various duties and responsibilities.
0: kaani
1: but
0: adi krinda padipoyinappudu idi pagilipothundi.
1: The moment it falls on the ground, it breaks.
0: కాలం ఆసన్నమైనప్పుడు దేహమును వదులుతుంది.
1: As the end approaches, one naturally gives up the body.
0: కానీ నిమిత్త కారణము ఉపాదాన కారణము ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి.
1: Therefore, the main basis and the nimitta karana, the creator,
0: ఈ కుండలు మాత్రమే useful and useless.
1: Only the pots at one side are useful and useless. One is the use, the other
0: ఈ నాటి దేహముల చేతనే మనము సద్వినియోగపరచుకుంటున్నాము, దుర్వినియోగంగా ఉపయోగపెడుతున్నాము.
1: Today we are making use of this body, at times we misuse the body.
0: ఈ దైవత్వమునకు ఐదు పేర్లు ఉంటున్నాయి.
1: Divinity has five names or attributes.
0: మొదటిది పరనామము.
1: First one,
0: పరనామము.
1: పరనామము.
0: రెండవది వ్యూహనామము.
1: Second, వ్యూహనామము.
0: మూడవది,
1: థర్డ్.
0: ఈ మూడవది ఏమిటంటే ఒక విధమైనటువంటి యొక్క అవిద్యానామం అనేటువంటి రూపంతో పొందుతుంది.
1: థర్డ్ వన్ ఈజ్ అవిద్యానామ.
0: నాలుగవది,
1: ఫోర్,
0: అంతరాత్మనామం.
1: అంతరాత్మనామ.
0: ఐదవది ఆచరణ నామం.
1: ఫిఫ్త్ వన్ ఆచరణ నామ.
0: ఈ విధంగా ఐదు రూపములతో ఈ దైవనామము ఈ జగత్తునందు పనిచేస్తూ ఉంటుంటాయి.
1: Divinity operates with all these five attributes.
0: Paranamam anaga idi vaikuntham nivasamu.
1: Paranama means the vaikuntha is the dwelling place.
0: Vaikuntham anaga kuntitam kaanatundidi vaikuntham, maarpu lenatundidi vaikuntham.
1: Vaikuntha means that which is changeless.
0: Akkada paranamam tho untadu parameshwarudu.
1: There God exists changeless.
0: Akkada evvaru kudunu praveshinchataku veelu kaadu.
1: No one can enter there.
0: Anaga daniki munmundu dani arthamlo ostundi.
1: You will know.
0: Evvaru kudunu aa kailasamlo vaikunthamlo praveshinchataku veelu kaadu.
1: No one can ever get into that vaikuntha.
0: Kaani akkada prakashistu untuntadi.
1: But God shines with all the brilliance.
0: Sarvamunu taanu chustu untadu.
1: He sees everything.
0: Sarvamunu vintu untadu.
1: He listens to all.
0: Sarvamunu taanu kalpistu untadu.
1: He creates all.
0: Kaani evvariki kanipinchadu, evvariki vinipinchadu, ఎవరికి ఏ విధమైనటువంటి రూపంతో సాక్షాత్కరించడు.
1: బట్ హౌఎవర్ నో వన్ కెన్ సీ హిమ్, నో వన్ కెన్ లిసన్ టు హిమ్, నో వన్ కెన్ ఎవర్ ఎక్స్పీరియన్స్ హిస్ డైరెక్ట్ మానిఫెస్టేషన్.
0: పరనామము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ పరనామము.
0: ఇంకోటి వ్యూహనామము.
1: సెకండ్ ఇస్ వ్యూహనామం.
0: ఈ వ్యూహనామం అనగా ఏమిటి? పాల సముద్రంలో పబడించినటువంటి వాడు శేషతల్పం పైన అని దీనికి అర్థం.
1: ఇట్ ఓన్లీ మీన్స్ గాడ్ హూ రిక్లైన్స్ on the ocean of milk.
0: Aithe dinni devatalu maatrame darshinchagalaru.
1: It's only deities, angels can see.
0: Shaktulu maatrame darshinchagalavu.
1: Only the power can make.
0: Samanya maalu dinni darshinchaleru.
1: is not given to ordinary people.
0: Aithe ee devathala yokka abhishtamulu annitti kudanu ee vyuhanamam aneetundi anni samsiddhanga nerveristu untuntadi.
1: However, this vyuhanama aspect of the divinity fulfills all the desires of the deity.
0: Meekandarki cinemalo dramalo kathallo meeru vini untaru.
1: You must have heard in many of the stories.
0: Hiranyakashipudu lokamulu annitini baadhistu vachadu.
1: Hiranyakashipu was putting everyone to harm.
0: Devathalu velli శేషతల్పం పైన పరుండినటువంటి యొక్క నారాయణుని ప్రార్థించారు.
1: ఏంజిల్స్ ప్రే టు నారాయణ వాజ్ రిక్లైనింగ్.
0: వారి ప్రార్థనలు మాత్రమే మన్నించి తాను తిరిగి ఈ లోకములకు అనేక విధమైనటువంటి సహాయం చేసే నిమిత్తమై తాను కదలి వచ్చాడు.
1: ఇన్ రెస్పాన్స్ టు దేర్ ప్రేయర్స్ హీ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కనుకనే వ్యూహానామము అనగా ఏమిటి? కేవలము దేవతలకు మాత్రమే గోచరించేటువంటి వాడు.
1: వ్యూహానామ మీన్స్ God who would be seen by deities.
0: Vibhava namamu. Vibhava.
1: Third one is Vibhava namamu.
0: Vibhava namamu anaga manava shariramulo dharinchi dashavataramulaga Ramakrishnadi avataramulaga ee manava dehamto loka samrakshana nimittamai oka avatarinchadamu idi Vibhava namamu unnaru.
1: Vibhava nama means the descent of God in human form. As we know, he has got 10 incarnations.
0: Ee prapanchamuto ఈ పార్థివమైనటువంటి యొక్క జగత్తుతో ఈ విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుతో సంబంధ బాంధవ్యాన్ని కలిగించుకునేటువంటి యొక్క అవతారములే ఈ విభవనామం.
1: విభవనామ ఇస్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ దట్ విల్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ అసోసియేషన్ విత్ దిస్ వరల్డ్.
0: దుర్గుణములను దురాలోచనలను దుశ్చింతలను దుష్టులను సరైన మార్గంలో నిలిపి ప్రవేశపెట్టి సచ్చింతన్లు సదాచారములు సత్ప్రవర్తనలు సచ్చింతన్లు వారికి అందించేటువంటి అవతారములే ఈ విభవనామములు యొక్క పేర్లు.
1: విభవనామ ఈస్ ది డివైన్ హింసెల్ఫ్ హూ కరెక్ట్స్ ఆల్ ద వికెడ్ థాట్స్ వికెడ్ థింకింగ్ వికెడ్ ఫీలింగ్స్ సో దట్ వన్ వుడ్ డెవలప్ ద పైయస్ థాట్స్.
0: లోకంలో ఈనాడు మనము దశావతారములని ఎవరు భావిస్తున్నామో అవన్నీ కూడాను విభవనామముకు సంబంధించినటువంటివే.
1: Therefore, all the 10 incarnations relate to this Vibhavanama.
0: Kevalam bhaktulaku bhagavantudiki maatrame ee sannihita sambandha bandhavyamto undetundi.
1: This is the one that has got to do with the intimate relationship that exists between a devotee and God.
0: Inka nalugavadi,
1: the fourth one,
0: antaratma namamu.
1: Antarartha namamu
0: anaga prati manavuni yandu kudanu aatma swaroopam cheta anaga chaitanyam cheta నకసిక పర్యంతం కూడాను సంచరిస్తూ వారి యొక్క సంరక్షిస్తూ ఆ దేహానికి తగినటువంటి యొక్క భద్రతను కల్పిస్తూ ఉండేటువంటిదే ఈ విధమైనటువంటి యొక్క నామము.
1: అంతరార్థనామ ఇస్ ది ఆస్పెక్ట్
0: దాని పేరే అంతరార్థం అంతరాత్మ.
1: ది వెరీ నేమ్ ఈస్ అంతరాత్మ ద ఇండ్వెలర్. ఇట్ ఈస్ ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ కాన్షియన్స్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ అంతరాత్మ అనేటువంటిది ఉంటున్నది.
1: దిస్ కాన్షియన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అదియే ఒక దైవత్వము.
1: దట్ ఈస్ డివినిటీ.
0: ఇంకా అర్చన నామము.
1: అండ్ దెన్ ది ఫిఫ్త్ వన్ ఆచరణ నామం.
0: అర్చన నామం
1: అర్చన నామం.
0: ఈ అర్చన నామం అనగా
1: అర్చన నామ మీన్స్
0: కేవలము ఒక విధమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులతో ప్రార్థనలు భజనలు కీర్తనలు ఇలాంటివంతా సలుపుతూ భగవంతుణ్ణి వర్ణిస్తూ భగవంతుణ్ణి కీర్తిస్తూ తన యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడానికి ప్రయత్నం చేసేటువంటివి.
1: అర్చన నామ ఈజ్ ఎన్ ఎఫర్ట్ విచ్ హెల్ప్స్ యూ టు బి ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బై ఫాలోయింగ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ డివోషన్ సింగింగ్ హిస్ గ్లోరీ ఎక్స్టోలింగ్ ద లార్డ్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఇది అవతారములు అనాది కాలం నుండి యుగ యుగముల నుండి కూడాను ఇవి జరుగుతూనే వస్తూ ఉంటుండాలి.
1: ఆల్ దిస్ హాస్ బీన్ హ్యాపెనింగ్ over ages.
0: Kani ee naati pillalaku chaala aashcharyam kavachu.
1: Students today may be very much surprised.
0: Kutayumukka mahattaramainatunte yokka shaktini vinnappudu elanti varikaina kudanu aashcharyamu idi namma daginatuntida aneetunte anumanam kudanu kalagadaniki avakasam undi.
1: When one listens to the great mighty power that existed in that Kruta age, one will not be able to believe.
0: Kutayumulo unnatunte manavulu వందల కొలది సంవత్సరములు బ్రతికేటువంటి వారు.
1: దేర్ ఇన్ దట్ కృత యుగ Man lived for hundreds and hundreds of years.
0: Hundreds of years.
1: Hundreds of years.
0: Not hundred. Hundreds of years.
1: Not hundred. Hundreds and hundreds of years.
0: Ante kaakunda, ee bhautikamainatuvanti shariram kudano, inta chinnadiga undetuvanti kaadu.
1: The physical body is not
0: so. Ajanubahulainatuvanti varu.
1: The hefty personality.
0: Okkoka cheyi 6 adugulu undetuvantidi.
1: Each hand is about 6 feet in its length.
0: ఆ కృతయుగం యొక్క మార్పు ఈ విధంగా ఉండేటువంటిది.
1: దట్ ఈస్ ది జైజాంటిక్ పర్సనాలిటీ ఇన్ కృతయుగం.
0: ఆ కృతయుగం యొక్క మానవులు ఏ విధంగా బ్రతుకుతూ వచ్చారు, ఏ ఆధారంతో బ్రతుకుతూ వచ్చారు.
1: వాట్ సార్ట్ ఆఫ్ లైఫ్ దే లెడ్ ఇన్ దట్ కృతయుగ.
0: కృతయుగం లోపల అష్టపంజరమై ఎముకలతో ఉండినంత వరకు కూడా ప్రాణం ఉంటాయి.
1: ఇన్ దట్ కృతయుగ సో లాంగ్ దేర్ ఆర్ బోన్స్ దేర్ విల్ బి లైఫ్.
0: కేవలం అష్టపంజరమైపోయి ఏ కండరములు, ఏ రక్తములు, ఏ మాంసము ఏది లేకపోయినప్పటికీ ఎముకల లోపలనే ప్రాణం ఉంటుండేటువంటి.
1: దేర్ మే నాట్ బి మసిల్స్ ఆర్ బ్లడ్ వాట్స్ ఎవర్ వెన్ వన్ దేర్ ఆర్ బోన్స్ దేర్ ఇస్ లైఫ్.
0: ఇంకా త్రేతాయుగము.
1: నెక్స్ట్ త్రేతాయుగం.
0: త్రేతాయుగము లోపల ఈ హైట్ కూడా తగ్గిపోతూ వచ్చింది.
1: ఇన్ త్రేతాయుగ ద హైట్ ఇస్
0: వయస్సు యొక్క ప్రమాణం కూడా తగ్గిపోతూ వచ్చింది.
1: ద స్పాన్ లైఫ్ స్పాన్ ఇస్ ఆల్సో షార్ట్.
0: దేహములో కండరములు ఈ మాంసము ఉండినంత వరకు తన ప్రాణం అంతకుడు ఉండేటువంటిది.
1: సో లాంగ్ దిస్ మజిల్ అండ్ ఫ్లెష్ దేర్ ఇస్ లైఫ్.
0: ఇంకా ద్వాపర యుగం వచ్చింది.
1: దెన్ ద్వాపర ఏజ్.
0: ఈ ద్వాపర యుగంలో రక్తం ఉండినంత వరకు ప్రాణం ఉండేటువంటిదే.
1: ఇన్ ద్వాపర ఏజ్ సో లాంగ్ దేర్ ఇస్ బ్లడ్.
0: ఇది మీకంటే మహాభారత యుద్ధంలో చక్కగా అర్థమైనటువంటిది.
1: యు ఆల్ నో దిస్ ఇన్ మహాభారత వార్.
0: భీష్ముడు నేల కూలాడు.
1: Bhishma fell down.
0: శరతల్పం పైన పరుండినాడు.
1: హి వాస్ లయింగ్ ఆన్ ది బెడ్ ఆఫ్
0: ఆరోస్. ఆ దేహంలో ఉండినటువంటి రక్తమంతా కారిపోయేంత వరకు తాను బతికే ఉన్నాడు.
1: దో ది బాడీ వాస్ బ్లీడింగ్ యెట్ హి వాస్ అలైవ్.
0: 56 దినములంతా కూడాను ప్రాణంతో ఉంటున్నాడు.
1: హి వాస్ అలైవ్ ఫర్ 56
0: ఈ ప్రాణానికి ఏది కారణము?
1: వాట్ ఆర్ ది కాజ్ బిహైండ్?
0: ఆనాటి వలె ఆక్సిజన్, ఈ యొక్క బ్లడ్, ఇది ఇది చక్కెర అంతా అందించేటువంటి ఎవరూ లేదు.
1: దేర్ వాస్ నో
0: రక్తమే అతని ప్రాణము.
1: There was no artificial oxygen supply then.
0: ఆ అమ్ములంతా తగిలి రక్తము నిదానంగా కారిపోతూ వస్తుంది. అది 56 దినములు జరిగింది.
1: Started bleeding. It lasted for 56 days.
0: కనుకనే రక్తం ఉండినంత వరకు కూడాను ప్రాణం ఉంటుండేటువంటిది.
1: So long there is blood, there is life.
0: ఇంకా కలియుగం ప్రారంభమైంది.
1: Then Kali age started.
0: ఈ కలియుగము లోపల
1: in this age
0: అన్నం ఉండినంత వరకే బ్రతుకుతాడు. అన్నము తిన్నప్పుడే బ్రతుకుతాడు. అన్నం లేకపోతే క్షీణించిపోతాడు.
1: మ్యాన్ విల్ కంటిన్యూ టు లివ్ సో లాంగ్ దేర్ ఇస్ ఫుడ్. వెన్ వన్ దేర్ ఇస్ నో ఫుడ్.
0: కనుకనే అన్నగత ప్రాణము అని చెప్తూ వచ్చింది ఈ యొక్క కలియుగం మనకు.
1: దేర్ఫోర్ ఇన్ కలి ఏజ్ ఫుడ్ ఈజ్ లైఫ్.
0: ఈ ఫుడ్డే లేకపోతే దీని దినానికి క్షీణించిపోతాడు.
1: వితౌట్ ఫుడ్
0: ఆనాడు ఫుడ్ తో కాదు ప్రధానము.
1: ఇట్ వాస్ ది ఫుడ్ దట్ వాస్ ఇంపార్టెంట్.
0: ఆనాడు వారు గాడ్ తో సంబంధం చేసుకున్నారు.
1: దే హ్యాడ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: ద్వాపరయుగం వచ్చేటప్పటికి హెడ్ తో సంబంధం చేసుకున్నారు.
1: ఇన్ ద్వాపర ఏజ్ దే
0: రిలేటెడ్ త్రేతాయుగం అంతా కూడా గాడ్ తో సంబంధంగా ఉండేటువంటిది.
1: అండ్ ఎవ్రీథింగ్ వాజ్ అసోసియేటెడ్ విత్ గాడ్ దెన్.
0: దీన్ని చక్కగా మీరు అర్థం చేసుకోండి.
1: అండర్స్టాండ్ దిస్ క్లియర్.
0: త్రేతాయుగము త్రేతాయుగం అంతా కూడాను ధర్మ మూలం ఇదం జగత్.
1: ఇన్ కృతయుగ ధర్మముతో
0: ఈ జగత్ అంతా నిలుస్తూ వచ్చింది.
1: ద హోల్ వరల్డ్ డిపెండెడ్ ఆన్ ధర్మ.
0: క్రమక్రమేణ ద్వాపరయుగం వచ్చేటప్పటికే ధన మూలం ఇదం జగత్.
1: విత్ ది అడ్వెంట్ ఆఫ్ ద్వాపర యుగ
0: ఈ కౌరవులు పాండవులు యుద్ధం చేయడానికి మూల కారణం ఏంటి? మాకు 5 గ్రామాలు ఇవ్వమని, మేము ఇవ్వడానికి వీలు కాదని ఈ ధనంతోనే ఈ వ్యవహారం అంతా కూడా గొప్ప యుద్ధంగా పరిణమించింది.
1: వై దేర్ వాజ్ వార్ బిట్వీన్ పాండవస్ అండ్ కౌరవస్? ఇట్ వాజ్ ఓన్లీ ద మ్యాటర్ ఆఫ్ షేరింగ్ ద మనీ అండ్ ద ప్రాపర్టీ.
0: కనుకనే ఈ కలియుగం నందు ఈనాడు ధర్మ మూలం ఇదం జగత్తు కాదు, ధన మూలం ఇదం జగత్తు కాదు, దయమూలం ఇదం జగత్.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ కలి ఏజ్ ఇట్ ఇస్ నాట్ ది ధర్మ నాట్ ధన, ఇట్ ఇస్ దయమూలం.
0: ఈనాడు ఎవరి హృదయంలో కూడా దయ లేదు.
1: టుడే దేర్ ఇస్ నో కంపాషన్ ఇన్ ఎనీ వన్స్ హార్ట్.
0: దయ అని పేరు ఉంది కానీ ఆ హృదయంలో దయ లేదు.
1: హృదయ ద వన్ ఆఫ్ కంపాషన్ ఇస్ దేర్ ఫర్ నేమ్ సేక్ బట్ దేర్ ఇస్ నో కంపాషన్.
0: కనుకని ఈనాడు దయ లేకపోవడం చేతనే అన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు మానవుడు.
1: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ కంపాషన్ వీ సఫర్.
0: ఈ కలి ప్రారంభమునకు పూర్వము
1: ప్రయర్ టు ది కమెన్స్మెంట్ ఆఫ్ కలి
0: బుద్ధ జైన మతములంతా కూడాను ఎక్కువ ప్రచారంలో ఉంటున్న సమయం లోపల
1: అట్ దట్ టైమ్ వెన్ ది బుద్ధిజం వాజ్ ప్రాపగేటెడ్
0: కేరళ రాజ్యం లోపల
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ
0: కాలడి అనే చిన్న పల్లె లోపల
1: స్మాల్ విలేజ్ బై నేమ్ కాలడి
0: శివగురు ఆర్యాంబ అనేటువంటి దంపతులకు ఒక పుత్రుడు పుట్టాడు.
1: Aryamba and Sivaguru, they had a son.
0: అప్పటి పరిస్థితి ఏ రీతిగా ఉంది?
1: What was situation then?
0: ఆనాటి రాజులు ఒకరి రాజ్యం పైన ఒకరు దండెత్తిపోయి అనేక విధమైనటువంటి హింసలు గావిస్తూ కేవలం భౌతికమైనటువంటి సుఖముల కోసమని ప్రాకులాడుతూ వచ్చారు.
1: In those days, kings would invade, conquer the neighboring countries because for money.
0: ఈ విధమైనటువంటి యుద్ధములు జరగడం చేతనే మానవుని యొక్క మనస్సులు ఒకరికొకరికి ద్వేషములు ఏర్పడుతూ వచ్చాయి.
1: Because of regular warfare, there is bitter hatred between people.
0: ఈ ద్వేషముల చేత ఐకమత్యం క్షీణించిపోయింది.
1: Due to this absolute hatred over there, there is no unity.
0: ఈ ఐకమత్యం చేతనే అన్ని విధమైన అనాచారములు ప్రారంభమైనాయి.
1: Due to the absence of unity,
0: అన్యాయ, అక్రమ, అనాచార, అసత్య అనేక విధమైన దౌర్జన్యాలంతా పెరిగిపోయినాయి.
1: Everything was violence all around, unrighteousness, restlessness.
0: ఇంతటితో పోక ఆనాటి పండితులు, ఆనాటి మహావేదాంతులు, ఆనాటి చదువరులు, ఆనాటి మేధాశక్తి కలిగివారు వీరందరూ కూడాను వేదము యొక్క పదములకు అనేక విధమైనటువంటి అర్థములు కల్పించుకుంటూ వచ్చారు.
1: ఫర్దర్ మోర్ ఫిలాసఫర్స్, స్కాలర్స్ అండ్ ఇంటెలిజెన్షియా ఇంటర్ప్రిటెడ్ వేద
0: శాస్త్రముల యొక్క స్వరూపాలకు పూర్తి రూపుమాపారు.
1: దే హ్యావ్ మిస్ఇంటర్ప్రిటెడ్ శాస్త్ర
0: వేదము యొక్క అర్థములను విరుద్ధమైనటువంటి అర్థములుగా బోధిస్తూ వచ్చారు.
1: ఆల్ కాంట్రడిక్టరీ ఇంటర్ప్రిటేషన్స్ వర్ గివెన్ టు వేద.
0: కనుకనే వేదములపైన విశ్వాసము, శాస్త్రములపైన విశ్వాసము లేకుండా పోయింది ఆనాటి ప్రజలకు.
1: సో పీపుల్ లాస్ట్ ఫెయిత్ ఇన్ వేద అండ్ శాస్త్ర సీక్రెట్ టెక్స్ట్.
0: ఆ సమయం లోపల దీన్ని ఉద్ధరించేటువంటి వారు ఒకరు కావాలి.
1: దేర్ షుడ్

0: ఎప్పుడు ఈ ధర్మం క్షీణిస్తుందో,
1: at the time when this dharma
0: ఎప్పుడు ఈ అన్యాయములు అభివృద్ధి పొందుతాయో,
1: declines when you find unrighteousness,
0: ఏనాడు వేదం అనేటువంటి దానికి విరుద్ధమైనటువంటి మార్పులు జరుగుతుందో,
1: when people act against the norms of veda, శాస్త్ర
0: విరుద్ధమైనటువంటి నడకలు ఏనాడు ప్రారంభమవుతుందో,
1: when there's no peace anywhere around,
0: అలాంటి సమయం లోపల భగవంతుడు లేక భగవత్ యొక్క శక్తియో లేక అవధూతలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క ఈ యొక్క విరుద్ధమైన దాన్ని సంహరించే నిమిత్తమై అవతరణ చేస్తూ వచ్చింది.
1: అట్ దట్ టైమ్ గాడ్ ఆర్ అవధూత దే డిసెండ్ టు కరెక్ట్ ది ఎర్రింగ్ హ్యుమానిటీ.
0: అది అర్చన నామములు అని,
1: దట్ ఈస్ అర్చన నామం.
0: ఈ అర్చన నామం లోపల ఈ అంగవైకల్యంతో కూడినటువంటి ఒక తత్వాన్ని పూర్తి నిరూపించాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది మహనీయుల రూపంలో అంశ రూపంలో అద్భుతిస్తుంటారు.
1: ఇన్ దిస్ అర్చన నామ యు ఫైండ్ ద నోబుల్ సోల్
0: అనగా అంశావతారములు అని దీనికి పేరు.
1: దే ఆర్ కాల్డ్ అంశావతార, ద స్పార్క్స్ ఆఫ్ ది డివినిటీ.
0: ఇట్ విభుది విభావతారములు అనేటువంటివి పూర్ణావతారములు.
1: వేరే విభావతార టోటల్ ఇన్కార్నేట్.
0: ఈ అర్చన నామములు అర్చన చేసుకునేటువంటి కొన్ని విధమైనటువంటి అంశావతారములు.
1: అర్చన నామస్ ఆర్ మేర్లీ ది స్పార్క్స్.
0: అప్పుడప్పుడు ఈ విధమైనటువంటి అవతారములు ఉద్భవిస్తూ వచ్చాయి.
1: అట్ టైమ్స్ వి ఫైండ్ ది డిసెంట్ టు ద లార్డ్.
0: అన్ని దేశములందు, ఒక భారతదేశమందే కాదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ రెస్ట్రిక్టెడ్ టు భారత్.
0: జీసస్ కూడాను,
1: జీసస్
0: మొట్టమొదటి ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: డిక్లేర్డ్ దట్ ఐఎమ్ ది
0: మెసెంజర్ ఆఫ్ గాడ్, దూతను అన్నాడు.
1: హి సెడ్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: అయితే ఏమి దూతలు ఇక్కడ?
1: What kind of messenger?
0: రెండు రకమైనటువంటి దూతలు ఉంటున్నాయి.
1: ద టూ టైప్స్ ఆఫ్
0: అవధూత ఒకటి, యమధూత ఒకటి.
1: వన్ ఈస్ అవధూత, ద సెకండ్ ఈస్ యమదూత.
0: యమదూత హింసించేటువంటి దూతలు,
1: యమదూత
0: అవధూతను రక్షించేటువంటి దూతలు.
1: అవధూత ప్రొటెక్ట్స్.
0: కనుకనే ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు మొట్టమొదట.
1: సో జీసస్ డిక్లేర్డ్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: రెండవ తూరి క్రమక్రమేణ ఈ అంతరాత్మతత్వాన్ని గుర్తించుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ రికగ్నైజింగ్ ద నేచర్ ఆఫ్ హిస్ కాన్షియన్స్.
0: ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: దెన్ హీ స్టేటెడ్ ఐఎమ్ ద సన్ ఆఫ్
0: గాడ్. అనగా ఏమిటి? భగవంతునికి కుమారుడైనప్పుడు భగవంతుని ప్రాపర్టీలో అతనికి రైట్ ఏర్పడిపోయింది.
1: When once he says that he is son of God, he has got a right.
0: తండ్రి ప్రాపర్టీ కొడుకు చెందుతూ ఉంటుంది.
1: On the property of his father, legal hand.
0: కనుకనే అట్టి పవిత్రమైనటువంటి ఒక సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనంతా అతనిలో ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: For that reason, he developed the sacred thoughts, sacred feelings and sentiments.
0: అప్పుడే I am the son of God అన్నాడు.
1: It's only at that moment he said, I am the son of God.
0: Inka aa aasti tanaka eppudu labhyam ayipoyindo, inka tandiki ee aasti ledu, anta koduku appa cheppadu.
1: When once he inherited all the property, ee
0: satyanni gurtinchukunnadu.
1: He recognized this.
0: Andulo unnadi, indulo unnadi, ade aatma okkate, sarvaatma bhavamu.
1: He could know that the divine principle is present over there and here also.
0: Appudu I and my father are one annadu.
1: Then he stated, I and my father are one.
0: ఇదే విధంగా పర్షియన్ లాంగ్వేజ్ లో కూడాను,
1: ద సేమ్ థింగ్ ఇన్ పర్షియన్ లాంగ్వేజ్,
0: మొట్టమొదట వారు కూడాను దూతగానే వచ్చేసారు.
1: దే టూ కేమ్ డౌన్ యాజ్ మెసెంజర్.
0: హజరత్ మహమ్మద్,
1: హజరత్ మహమ్మద్
0: ఆయన ఒక దూతగా వచ్చాడు.
1: హీ కేమ్ యాజ్ ఎ మెసెంజర్.
0: అప్పుడు ఆయన ఏమని చెప్పాడు?
1: వాట్ డిడ్ హీ సే?
0: ఐ ఆమ్ ఇన్ ది లైట్, ఐ ఆమ్ ఇన్ ది లైట్, ఐ ఆమ్ ఇన్ ది లైట్ అన్నాడు.
1: హీ సెడ్ ఐ ఆమ్ ఇన్ ది లైట్, ఐ ఆమ్ ఇన్ ది లైట్.
0: భగవంతుడు ఎక్కడో స్వర్గంలో ఉంటున్నాడు, నేను అతని యొక్క లైట్ లోపు నేను జీవిస్తున్నానన్నాడు.
1: గాడ్ ఈస్ దేర్ ఇన్ హెవెన్, ఐఎమ్ ఇన్ ది లైట్ ఆఫ్ గాడ్.
0: క్రమక్రమేణా ఈ యొక్క జీవితత్వాన్ని గుర్తించుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ నోయింగ్ ద నేచర్ ఆఫ్ ది స్పిరిట్ బిహైండ్.
0: చూచాడు, నాట్ ఐ ఆమ్ ఇన్ ది లైట్ ఈజ్ ఇన్ మీ అన్నాడు.
1: నో మోర్ ఐఎమ్ ఇన్ ది లైట్ ఈజ్ ఇన్ మీ, హీ సెడ్.
0: తాను లైట్ లో జీవించినట్టుగా ఊహించాడు మొట్టమొదట.
1: ఇన్ ద బిగినింగ్ హీ థాట్ దట్ హీ ఈజ్ ఇన్ ది లైట్.
0: లైట్ బయట లేదు, లోపల ఉంది. The light is in me.
1: Light is not outside.
0: Adi, light
1: reflection
0: is in of me. The inner being. లోపలున్నటువంటి లైట్ నాకు బయట దారి చూపుతుంది. అది
1: దేర్ఫోర్ ఇస్ ది ఇన్నర్ లైట్ దట్ షోస్ యూ ద వే అవుట్ సైడ్.
0: ఈ విధమైనటువంటి యొక్క దీన్ని అభివృద్ధి గావించుకుంటూ రాగా లాస్ట్ లోపల ఐఆమ్ ది లైట్ అన్నాడు.
1: హీ ప్రోగ్రెస్డ్ ఇన్ దిస్ ఐడియాలజీ అండ్ ఫైనలీ డిక్లేర్డ్ దట్
0: ఐఆమ్ ఇన్ ది లైట్. ది లైట్ ఈజ్ ఇన్ మీ, ఐఆమ్ ది లైట్.
1: I am in the light, the light is in me, I am the light.
0: Dvaita, Vishishta, Advaita, Advaitam kinda chernatunte ve.
1: These are the three steps, non-dualism, qualified non-dualism and non-dualism.
0: Shankaralu varu Advaita ani jagattuku chatinchalani cheppina uddeshamto mottamota thanu oka dasuduga bhavinchukuntu vachadu.
1: In order to propagate the principle of non-dualism, he considered himself as a servant of God.
0: Aithe
1: however
0: duradrishtavashattu
1: Shankaralu
0: puttina tarvata moodava samvatsaramlo panne Shivaguru తండ్రి అయినటువంటి వాడు మరణించాడు.
1: అన్ఫార్చునేట్లీ శంకర లాస్ట్ హిస్ ఫాదర్.
0: కానీ ఇక్కడ దివ్యశక్తి అనేటువంటిది ఎంత చక్కగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ ది సీక్రెట్.
0: ఒక 10 దినములకు ముందుగా ఒక కాంతి అతనికి కనిపించింది శివగురువుకు.
1: 10 డేస్ ప్రయర్ టు హిస్ డెత్ శివగురు సా ఏ లైట్.
0: నీ కుమారునికు ఉపనయన సంస్కారం గావించి త్వరగా అన్నాడు.
1: యూ షుడ్ పర్ఫార్మ్ ఉపనయన టు యువర్ సన్.
0: ఆ కాంతియే మాట్లాడింది.
1: That light spoke that way.
0: Adi, the light is in me.
1: That's what is meant when we say the light is in me.
0: Chaala thundar paatu padi tortharula 3 dinamulopalle aa kumaruniki 3rd samvatsaram lopala upanayana samskaram chesadu.
1: He was surprised and he hurriedly performed upanayana in 3 days time.
0: Gayatri mantraanni prarambhinchadu ee pillavadu.
1: This boy started chanting Gayatri Rama.
0: తండ్రి 3rd సంవత్సరంలోనే మరణించాడు.
1: ఫాదర్ డైడ్ వెన్ హీ వాస్ ఏజ్ 3.
0: తల్లి ఈ దుఃఖమును భరించుకోలేక ఈ పిల్లవాడిని ఎన్నో విధమైనటువంటి ఒక దీంతో పెంచుకుంటూ వచ్చింది.
1: మదర్ కుడ్ నాట్ బేర్ దిస్ పెయిన్ బట్ యెట్ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ ద సన్.
0: అప్పుడు మొట్టమొదట
1: అట్ దట్ టైం
0: ఒక గురువు దగ్గర నిద్ర ప్రవేశపెట్టింది.
1: హీ హాస్ సెంట్ హర్ సన్ టు ఎ ప్రిసెప్టర్.
0: ఆ గురువు అనేక రకమైనటువంటి యొక్క విద్యలంతా నేర్పుతూ వచ్చాడు.
1: The teacher taught him all
0: the 4 వేదములు 6 శాస్త్రములు కూడాను 16 సంవత్సరం లోపలే పూర్తి ముగించాడు.
1: శంకర కంప్లీటెడ్ లెర్నింగ్ ఆల్ 4 వేదాలు.
0: 50 సంవత్సరం అయినప్పటికీ ఆ 4 వేదములు 6 శాస్త్రములు ఎవరు వల్లించడానికి వీలు కాదు.
1: వన్ మే టేక్ 50 ఇయర్స్ ఇట్స్ ఇంపాసిబుల్ టు గో త్రూ ఆల్ 4 వేదాలు.
0: ఈ బిడ్డ స్పెషల్.
1: దిస్
0: సూపర్ స్పెషల్.
1: ఇట్ డస్ లైక్ దిస్ శంకర ఇస్ సూపర్ స్పెషల్.
0: ఏ విధంగా ఒక్కతూరి చూస్తే చాలు అంతా ప్రవేశించేటువంటి.
1: అండ్ వన్స్ హీ రీడ్స్ హీ విల్ సర్టన్లీ గ్రాస్.
0: గురువుకే చాలా ఆశ్చర్యం వేసింది.
1: ద టీచర్ వాజ్ సర్ప్రైజ్డ్.
0: చేసేటప్పటికీ తల్లి బాధ భరించుకోలేకపోయింది.
1: మదర్ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఒకనాడు గురువు దగ్గరికి వెళ్లి మా అబ్బాయికి వివాహం చెయ్యాలి అని కోరింది.
1: వన్ డే మదర్ వెంట్ టు గురు అండ్ సెడ్ ఇట్స్ టైమ్ దట్ ఐ షుడ్ హ్యావ్ మై సన్ మ్యారీడ్.
0: పిల్లవాడు చెప్పాడు.
1: బాయ్ సెడ్.
0: నాకు వివాహం అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు మ్యారీ.
0: నేను సన్యసించాలని చెప్పి ఆశపడుతున్నాను.
1: ఐ వాంట్ టు బి రెనన్షియంట్.
0: నా దేహము నా మనస్సు నా సర్వస్వం కూడా భగవంతునికి అర్పితం చేయాలనుకున్నాను.
1: ఐ హావ్ డిసైడెడ్ టు సరెండర్ మై బాడీ ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
0: ఇది నా యొక్క శక్తి కాదు నా యొక్క ప్రాపర్టీ కాదు నా యొక్క ఆస్తి కాదు.
1: దిస్ బాడీ ఇస్ నాట్ మై ప్రాపర్టీ ఇట్స్ నాట్ మై వెల్త్ ఈదర్.
0: ఇది భగవంతుడి ఇచ్చినటువంటి యొక్క శక్తి.
1: ఇట్స్ ఆల్ గాడ్స్ గిఫ్ట్ ఇట్స్ గాడ్స్ పవర్.
0: నేనంతా భగవంతుని యొక్క అర్పితమైన వాణ్ణి.
1: ఐ హావ్ సరెండర్డ్ ఆల్ టు గాడ్.
0: వివాహం అక్కర్లేదన్నాడు.
1: ఐ డోంట్ వాంట్ టు మ్యారీ హీ సెడ్.
0: సన్యాసం తీసుకోవాలని పట్టుబట్టాడు.
1: అండ్ హీ వాంటెడ్ టు బి రెనన్షియంట్.
0: చాలా ఏడ్చింది తల్లి.
1: మదర్ క్రై.
0: ఆర్యాంబ చాలా బాధపడింది.
1: షీ ఫెల్ట్ వెరీ
0: సాడ్. అది లోకంలో సహజమే.
1: క్వైట్ నేచురల్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఒకనాడు తల్లి నీళ్ల కోసమని కావేరికి వెళుతుండాలి.
1: మదర్ వెంట్ టు కావేరీ టు ఫెచ్ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: వెనకనే పోతున్నాడు. అమ్మా నాకు ఆగ్నేయి నాకు ఆగ్నేయి నాకు ఆగ్నేయి.
1: ద సన్ వెంట్ ఆన్ షౌటింగ్ మదర్ పర్మిట్ మీ పర్మిట్ మీ షీ సెడ్.
0: దేనికి? సన్యాసమునకు నీవు నాకు అనుగ్రహం ఇవ్వాలి.
1: వాట్ ఫార్? పర్మిట్ మీ టు బి ఎన్ ఎసెటిక్ ఆర్ ఎ రెనన్షియంట్.
0: కానీ ఆమె పట్టు వదలలేదు.
1: బట్ షీ డిడ్ంట్ గివ్ అప్ హర్ ఐడియా.
0: ఆమె నీళ్లు ముంచుకుంటున్నప్పుడు గావేరులో దుంకాడు.
1: యాజ్ షీ వాజ్ జస్ట్ కలెక్ట్ ఫెచింగ్ వాటర్
0: దూరం
1: జంప్డ్ ఇంటు కావేరీ.
0: ఒక చెయ్యి ఎత్తాడు పైకి.
1: హీ లిఫ్టెడ్ వన్ హ్యాండ్.
0: అమ్మా నన్ను తిమింగలం ముంగుతుండాలి ఇప్పుడైనా నీవు నా సన్యాసానికి ఆజ్ఞయమని చెప్పని కోరాడు.
1: ద సన్ శంకర వెంట్ ఆన్ షౌటింగ్ మదర్ ఐఎమ్ గోయింగ్ టు బి స్వాలోడ్ బై ది వేల్ హియర్ అట్లీస్ట్ పర్మిట్ మీ నౌ.
0: మింగుతుండాది మింగుతుండాది నాకు పర్మిషన్ ఇమ్మని చెప్పింది కోరారు.
1: దిస్ క్రొకడైల్ ఈజ్ అబౌట్ టు స్వాలో మీ పర్మిట్ మీ సెడ్.
0: అప్పుడు తల్లి నాయనా నువ్వు బ్రతుకుంటే అంతే చాలు నువ్వు సన్యాసమే తీసుకో అనుగ్రహం ఇవ్వాలి.
1: వాట్ ఫార్? పర్మిట్ మీ టు బి ఎసెటిక్ ఆర్ ఎ రెనన్షియంట్.
0: కానీ ఆమె పట్టు వదలలేదు.
1: బట్ షీ డిడ్ంట్ గివ్ అప్ హర్ ఐడియా.
0: ఆమె నీళ్లు ముంచుకుంటున్నప్పుడు గావేల్లో

0: నువ్వు సన్యాసమే తీసుకో, నువ్వు బ్రతికి రావా వెనుక పని.
1: దెన్ మదర్ సెడ్ ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ అలైవ్, నౌ ఐ పర్మిట్ యు.
0: ఆ పైకి గట్టుకు వచ్చిన తర్వాత చెప్తున్నాడు,
1: దెన్ హీ కేమ్ అవుట్ ఆఫ్ ది రివర్, స్టూడ్ ఇన్ ద బ్యాంక్.
0: నాకు ఒక ముసలి మింగింది.
1: ఐఎమ్ స్వామి.
0: ఏమిటి ఈ ముసలి?
1: వాట్ ఈస్ దిస్ క్రొకడైల్?
0: సంసారం అనేటువంటి సముద్రం లోపల భార్య అనేటువంటి ఒక ముసలి నన్ను మింగుతూ వచ్చింది.
1: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ ద వైఫ్ ఈస్ ద క్రొకడైల్ హూ ఈస్ స్వాలోయింగ్ మీ.
0: కనుక ఈ వైఫ్ అనేటువంటి క్రొకడైల్ నన్ను మింగేసిస్తుండాలి.
1: దేర్ఫోర్ ద వైఫ్ ద క్రొకడైల్ ఇస్ గోయింగ్ టు స్వాలో మీ.
0: సర్వసంగ పరిత్యాగం అనుకుంటున్నప్పటికే ఆ వైఫ్ వదిలిపోతుంది. సన్యాసిని ఎవరు పెళ్లి చేసుకుంటారు?
1: When once he decided to be ascetic, nobody is prepared to marry him.
0: Kanuka naaku sanyasam teesukunna. Sanyasam ante emiti? Guddalu maarchukovadam kaadu anadu.
1: Sanyas asceticism doesn't mean change of dress.
0: Buddhulu maaratame.
1: One should change the mind, thought.
0: Appudu talliki namaskarinchukoni.
1: And then he namaskar to mother.
0: Aa 16 samvatsaramlo illu vadilaadu.
1: He left home at the age of 16.
0: Kaani talli oka ప్రమాణ అనగా వాగ్దానం కోరింది.
1: మదర్ వాంటెడ్ హిమ్ టు మేక్
0: నా అంత సమయంలో మాత్రము నిన్నొక్కతూరి నేను చూడాలి కనుక నీవు రావాలి అని.
1: అండ్ షీ వాంటెడ్ హర్ సన్ టు కమ్ టు హర్ వెన్ ది ఎండ్ అప్రోచెస్.
0: ఆనాడు ఏ బస్సులు, ఏ కార్లు, ఏ విధమైన ప్లేన్లు లేవు. ఈ ప్రయాణాలు సౌకర్యాలు.
1: దోస్ డేస్ దేర్ వర్ నో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లైక్ కార్ ఆర్ ప్లేన్ వాట్స్
0: అప్పుడు అనేక విధములుగా కూడా ప్రయాణం చేసి అన్ని క్షేత్రాలు దర్శించాడు.
1: He visited all pilgrim centers.
0: ఎక్కడెక్కడ ఈ వేద పండితులు, శాస్త్ర పండితులంతా ఉన్నారు వీళ్ళందరితోనూ వాదించి వాళ్ళందరినీ ఓడించాడు.
1: He argued with all the scholars of Vedas and Shastras and he defeated them.
0: అందరికి ఒకే ఒక అద్వైతము.
1: He taught them only non-dualism.
0: మీరు భిన్నంగా భావిస్తున్నారు.
1: Don't go by diversity.
0: ఆకారములు భిన్నమే.
1: The forms are different.
0: మీ తలలు భిన్నమే.
1: Heads are different.
0: కానీ హృదయములు ఒక్కటే.
1: But the heart is
0: అతనే spiritual. దైవత్వము.
1: That is divinity.
0: చెరుకులు ఎన్నో చెరుకులుగా ఉండొచ్చును. అన్ని చెరుకుల నుంచి వచ్చేటువంటి రసము చెరుకు రసం ఒక్కటే.
1: There may be many sugar canes but the juice is one and the same.
0: కనుకనే అట్టి చెరుకు రసం వంటి దైవత్వము అందరి ఎందుకు రసస్వరూపుడై ఉంటున్నాడు.
1: The juice of the sugar cane is very much same as the essence of the spirit.
0: ఈ విధంగా అనేక పండితులతో ఓడించుకుంటూ వచ్చాడు.
1: Like this he defeated all scholars.
0: కానీ మండన మిశ్రుడు కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకున్నాడు.
1: But Mandana Mishra followed the theory or doctrine of karma or action.
0: ఈ కర్మ సిద్ధాంతాన్ని కూడా ఖండించి కేవలం అద్వైత సిద్ధాంతాన్ని బోధించాలని చెప్పి అతనితో వాదన వేశాడు.
1: He even contradicted the philosophy of action.
0: ఈ విధంగా యావత్ ప్రపంచం లోపల కన్యాకుమారి మొదలు కాశ్మీర్ వరకు కూడాను అనేక పర్యాలను ప్రయాణం చేశాడు.
1: He repeatedly visited the entire area from Kashmir to Kanyakumari.
0: కట్టకడపటికి పండితులందరినీ ఒప్పించాడు.
1: Ultimately convinced all pandit scholars.
0: ఉన్నది ఒక్కటే, రెండు కాదు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: Only one that exists, not two.
0: ఇలాంటిది అందరితో కూడాను ఎస్ అనేటున్నాడు.
1: He convinced everybody and made them say yes to his theory.
0: కేవలం రూపనామములు మాత్రమే మనం భ్రమిస్తున్నాము.
1: We are deluded by the name and the form.
0: అన్నిటికీ ఆధారమే, మూలాధారాన్ని మనం పట్టుకోవాలి.
1: We should go by that primal basis, the center.
0: మూలాధారమే లేకపోతే ఏది చేయడానికి వీలు కాదు.
1: Without that primal basis, it's not possible to do anything.
0: బంగారం లేకపోతే ఏ నగలు చేయడానికి వీలు కాదు.
1: Without gold, you cannot have any jewel or ornament.
0: మట్టి లేకపోతే ఏ కుండలు, ఏ చెట్టులు చేయడానికి వీలు కాదు.
1: Without mud, you cannot.
0: అది మూలాధారము.
1: Without mud, you cannot have pot or a plate. That's the basis.
0: అలాంటి ప్రభావమైనటువంటి శక్తి ఒక్కటే ఉన్నది.
1: That is the effective principle.
0: అది మహమ్మదర్స్ అనుకోండి, లేకపోతే హిందువులు అనుకోండి, లేక ఇంకే విధమైనటువంటి సిక్కులు అనుకోండి, లేక క్రిస్టియన్స్ అనుకోండి, ఏ విధమైనటువంటి బుద్ధులైనా కూడా అందరికీ ఉన్నది ఒక్కటే.
1: You may think of any religion, Islam or Christians or
0: పేరు వేరు వేరుగా పెట్టుకున్నారు. గాడ్ ఈజ్ వన్, గోల్ ఈజ్ వన్ అన్నారు.
1: నేమ్స్ ఆర్ డిఫరెంట్, గాడ్ ఈజ్ వన్ అండ్ గోల్ ఈజ్ వన్.
0: ఈ విధంగా కూడాను ఈ అద్వైతాన్ని మున్ముందు చక్కగా దానిని విప్పి పిల్లలకు చక్కగా అర్థమయ్యే రీతిగా బోధించాలి. అద్వైతం అంటే అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు.
1: నాన్ డ్యూయలిజం డాక్ట్రిన్ ఇస్ నాట్ దట్ సింపుల్ యాజ్ దాట్. ఇట్ హాస్ టు బి ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ సో హాస్ టు బి ఈజీలీ అండర్స్టూడ్ బై స్టూడెంట్స్.
0: కేవలం మొట్టమొదట ఒక అద్వైతానికి ఒక సమరీజిగా చెప్పారు.
1: భగవాన్ స్టేటెడ్ బ్రీఫ్లీ సంథింగ్ రిలేటింగ్ టు నాన్ డ్యూయలిజం.
0: ప్రయాణం చేస్తూ పండితులందరి చోతను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ఒప్పించుకున్నాడు.
1: He made them accept.
0: అతను స్థాపించినటువంటిదే అద్వైత సిద్ధాంతము, అదే అద్వైత మతము.
1: ఇట్ వాజ్ శంకర్ హూ ఫౌండెడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: మతం అనగా ఏమిటి అనుకున్నారు?
1: వాట్ డు యు మీన్ బై రిలీజియన్?
0: భిన్నముగా చూసేటువంటిది కాదు మతము.
1: ఇట్ ఈస్ నాట్ ద విజన్ ఆఫ్ డైవర్సిటీ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించేది మతము.
1: ఇట్స్ ద వన్ దట్ ప్రూవ్స్.

0: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఇలాంటి అద్వైతమును అందరు కూడా అంగీకరిస్తూ వచ్చారు.
0: ఎవ్రీవన్ యాక్సెప్ట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
1: కానీ 32వ సంవత్సరం లోపలనే తన శరీరాన్ని వదిలాడు.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 32,
1: చాలా చిన్న వయసు,
0: ఎట్ ఎ టెండర్ ఏజ్, క్వైట్ యంగ్.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్
1: తాను వచ్చిన పని అయిపోయింది.
0: మీన్స్ హిస్ మిషన్ ఇస్ ఓవర్.
1: ఇంకా మున్ముందు మీరంతా దీనిని కాపాడుకోవాలి.
0: ఇన్ ఫ్యూచర్ యూ హావ్ టు ప్రొపగేట్.
1: అప్పుడు 5 లింగములు తీసుకుని వచ్చాడు.
0: దెన్ హీ కలెక్టెడ్ 5 లింగాస్.
1: ఒక్కొక్క లింగం ఒక్కొక్క ప్రదేశంలో స్థాపిస్తూ వచ్చాడు.
0: ఈచ్ ఆఫ్ ది లింగ ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది సెంటర్.
1: ద్వారక, శృంగేరి ఇవంతా తీసుకొచ్చి యోగలింగం అనేటువంటి దాన్ని కంచిలో పెట్టేశాడు. కంచి లోపల సురేశుడు, ఆ సురేశుడు అనేటువంటి వాడెవడు, అతనే మండల మిశ్రుడు. ఆ మండల మిశ్రుడికి సురేశుడు అని పేరు పెట్టి అతనికి అక్కడ పీఠాధిపతిగా నేర్చాడు.
0: సురేష ఈజ్ ది సేమ్ మండల మిశ్ర, హీస్ మేడ్ ది హెడ్ దేర్.
1: ఈ విధమైనటువంటి యొక్క మతమును, అద్వైత మతమును స్థాపించి లోకంలో అలజడలంతా కూడాను చల్లార్చి ఈ ఒకరికొకరికి ఉన్నటువంటి ద్వేషములంతా కూడా నిర్మూలం గావించి ఏకాత్మభావం చేత ఆనందాన్ని అభివృద్ధి పరచడానికి తగిన కృషి చేశాడు.
0: Shankara made every attempt to propagate the principle of non-dualism, pacified all emotional disturbances and agitations, removed all hatred prevailing at that time.
1: తమ యొక్క శిష్యులే అనేక విధములైనటువంటి దీంట్లోపల శంకరు చెప్పినటువంటి వాటిని తాము రాసినట్టుగా రాసుకుని తమ పేరు ప్రతిష్టల నిమిత్తమై అనేక మంది పాటలు పడుతూ వచ్చారు.
0: బట్ అన్ఫార్చునేట్లీ ద డిసైపుల్స్ ఆఫ్ శంకర have written certain interpretations and said as if they were written by
1: Vidyaranya varu kudanu atani yokka shishyude.
0: Vidyaranya also is his disciple.
1: Kattagalapudiki okarlo okariki e matram aikamathyam lekunda poyindi.
0: Ultimately they were never
1: okaru cheppina dani okaru angikarinchalekapothundo.
0: They contradicted each other.
1: Idi Christian mathamlo kudanu eppudu Jesus potane ee 11 mandi shishyulanta unnaru chudu veellu okarlo okariki భేదములు ఏర్పడిపోయినాయి.
0: ద సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ క్రిస్టియానిటీ. ద మూమెంట్ క్రైస్ట్ లెఫ్ట్ ద 11 డిసైపుల్స్ ఫాట్ అమంగ్ దెమ్సెల్వ్స్.
1: కట్టకడపటికి ఒక్కడు నిలిచాడు.
0: ఫైనలీ వన్ విత్స్టుడ్ ఆల్ దిస్.
1: అతనే మాథ్యూ.
0: హీస్ మాథ్యూ.
1: అతను ట్యాక్స్ కలెక్షన్.
0: హీస్ ట్యాక్స్ కలెక్టర్.
1: అతను మాత్రమే అన్ని తను రాసినవన్నీ చెప్పుకుని వాటిని ప్రచారం చేస్తూ వచ్చాడు.
0: ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్ రైటింగ్.
1: మొట్టమొదటి చేరినటువంటి వాడు పీటర్.
0: The first one who joined the group is Peter.
1: ఆ పీటర్ ను పట్టుకోవడానికి వస్తే నేను క్రైస్తవులకు ఫాలోయర్ నేను కాదు అన్నాడు.
0: When people approached Peter,
1: ఇంత స్వార్థము ఇంత స్వప్రయోజనము పాటుపడి కట్టగడపటికి అనేక విధమైనటువంటి యొక్క ఆ ఉపదేశములన్నీ కూడా చిన్న భిన్నంగా మారిపోయినాయి.
0: Peter denied Jesus Christ. He said that he does not belong to Christ. Like that the whole religion is brought down.
1: అదే విధంగానే శంకర్ల వారు చేసినటువంటి ఒక అద్వైత సిద్ధాంతాన్ని మరి కూడా అనేక ఖండించడానికి వీలు కాలేదు, ఖండించలేదు. రామాంజుల వారు దాన్ని సవరించుకుంటాను, విశిష్టమైన అద్వైతము అని దానికి పేరు పెడుతూ వచ్చాడు.
0: ఇన్ ద సేమ్ వే రామానుజ, హీ హాస్ నాట్ కాంట్రడిక్టెడ్ ద ఫిలాసఫీ ఆఫ్ శంకర, బట్ హీ కరెక్టెడ్ ఇట్ ఇన్ ది కరెక్ట్ డైరెక్షన్.
1: ఇతను ఏమన్నాడు? శంకరులు వారు సర్వ చెరుకులు యందు ఉండేటువంటి రసం ఒక్కటే, చెరుకు రసము అద్వైతము అన్నాడు.
0: హీ సెడ్ దిస్ నాన్ డ్యూయలిజం ఈజ్ ది షుగర్ కేన్ జ్యూస్ విచ్ ఇస్ యూనిఫామ్.
1: ఈ షుగర్ కేన్ జ్యూస్ ఎంతకాలం అని పెట్టుకోవడానికి వీలవుతుంది?
0: హౌ లాంగ్ ఇట్ వుడ్ లాస్ట్?
1: ఇది శాశ్వతం కాదు.
0: ఇట్స్ నాట్ పర్మనెంట్.
1: ఇది నాట్ అమృతం, అమృత స్వరూపము.
0: ఇట్స్ నాట్ ది ఫార్మ్ ఆఫ్ నెక్టర్.
1: ఇది అమృత రసం కాదు. ఇది
0: ఇట్స్ నాట్ స్వీట్ ఎనీ లాంగర్.
1: కాబట్టి దీన్ని అమృతమయంగా మార్చాలి అని పెట్టాడు.
0: దేర్ఫోర్ ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
1: సేమ్ రసమును ఆయన చక్కెరగా మార్చి సంస్కరింపజేసి దేంట్లో అయినా వేసుకోండి.
0: దేర్ఫోర్ when sugar cane juice is just transformed into sugar, you can mix it with any
1: biya pindilo veskondi tiya vastundi,
0: rice flour
1: odu pindilo veskondi tiya
0: wheat flour
1: bedal pindilo veskondi biya pishta adi guna samparkat annadu. పిష్ట అది గుణ సంపర్కాత్, ఏ పిష్టలో ఏ పిండిలో వేసుకున్నప్పటికి దీని గుణము తీపే.
0: ద షుగర్ యూ మే మిక్స్ ఇట్ ఇన్ ఎనీ ఫ్లోర్ బట్ ఇట్ స్వీట్నెస్ రిమైన్స్ ఆల్ ద సేమ్.
1: కనుక ఈ షుగర్ అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది.
0: ద షుగర్ ఇస్ ఎ పర్మనెంట్ స్టేట్.
1: ఏంటైనా ఉపయోగం పెట్టుకోవచ్చు.
0: యూ కెన్ యూజ్ ఇట్ ఎనీ.
1: కనుకనే షుగర్ సమ్ అనేటువంటి దానికంటే షుగర్ గా అనుకోవటం మంచిదిగా ఉంటుంది. విశిష్టమైన అద్వైతము అని దీని పేరు పెట్టుకో.
0: దేర్ ఫోర్ షుగర్ ఇస్ మచ్ మోర్ దాన్ ది షుగర్ కేన్ జ్యూస్. దేర్ ఫోర్ ఇట్స్ క్వాలిఫైడ్ నాన్ డ్యూయల్.
1: మూడవది ద్వైతము.
0: థర్డ్ వన్ డ్యూయలిజం.
1: ఇతనే మధ్వాచార్యుడు.
0: It is founded by Madhvacharya.
1: Shankaracharya, Ramanujacharya, Madhvacharya. ఈ త్రిమత స్థాపకులు.
0: శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య,
1: స్కూల్స్
0: ఆఫ్ ఫిలాసఫీ
1: పెట్టారు
0: మధ్వాచార్య.
1: అయితే ముగ్గురు కూడా ఒకదాన్ని అంగీకరించారు.
0: ఆల్ ది త్రీ యాక్సెప్టెడ్ ఓన్ వన్.
1: అది షుగర్ రసం అన్నారు, ఇతను షుగర్ అన్నాడు, ఇతను కూడా అన్నాడు ఇతను షుగర్ నిజమే, అయితే నేను షుగర్ గా కాకూడదు, షుగర్ తినేటువంటి వాడుగా నేను కావాలి, షుగర్ నేను అనుభవించాలి.
0: శంకరాచార్య సెడ్ షుగర్ కేన్ జ్యూస్, రామానుజాచార్య వ్యూడ్ ఇట్ యాజ్ షుగర్, వెల్ మధ్వాచార్య సెడ్ ఐ డోంట్ వాంట్ టు బి షుగర్, దేవుడా ఈట్ ది షుగర్,
1: నీవు షుగరు, నేను షుగర్ అయిపోతే ఈ నాకేం ప్రయోజనం, దానివల్ల ఏ రుచి నాకు కలుగుతుంది, ఏ ఆనందం నాకు లభ్యమవుతుంది, నీవు షుగర్ గానే ఉంటుండు, నిన్ను నేను మారమని నేను చెప్పను.
0: ఓ గాడ్ యువర్ షుగర్, వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ బీయింగ్ ఎ షుగర్ దట్ డస్ నాట్ నో ద టేస్ట్.
1: నన్ను భుజించేటువంటి వాడిగా నన్ను తయారు చేయమన్నాడు.
0: మేక్ మీ సో యాస్ టు డిజర్వ్ అండ్ ఎంజాయ్ ది స్వీట్నెస్ ఆఫ్ ద షుగర్.
1: ఎప్పుడు నన్ను షుగర్ తినేటువంటి వాడిగా నాకు మార్చుతావు?
0: వెన్ డు యూ చేంజ్ మీ ట్రాన్స్ఫార్మ్
1: ఇన్ తాను అర్పితం చేసుకున్నప్పుడే తాను షుగర్ తినేటువంటి వాడిగా తయారవుతాను.
0: వెన్ వన్స్ ఐ ఆఫర్ మై సెల్ఫ్ టు యూ ఐ కెన్ టేస్ట్ ది స్వీట్నెస్.
1: అంతవరకు మాత్రం కాదు,
0: నాట్ దట్ ఫార్మ్.
1: ఎన్ని విధమైన సాధనలైనా చేయండి,
0: యూ మే ఫాలో ఎనీ స్పిరిచువల్
1: తపస్సునైనా చేయండి,
0: ఆర్ పెనన్,
1: ఎన్ని యోగములైనా చేయండి,
0: ఆర్ స్పిరిచువల్
1: ఎన్ని జపములైనా చేయండి,
0: ఆర్
1: ఎన్ని ధ్యానములైనా చేయండి,
0: మెడిటేషన్
1: ఎన్ని గ్రంథములైనా చదవండి,
0: గో త్రూ బుక్స్,
1: కానీ ఆ షుగర్ తినేటువంటి అధికారం రాదు.
0: యెట్ యూ విల్ నాట్ హ్యావ్ అథారిటీ, యూఆర్ నాట్ క్వాలిఫైడ్.
1: ఇవన్నీ కేవలం తాత్కాలికంగా మనసును మాత్రం అరికెట్టేటువంటివి.
0: ఇట్ విల్ ఓన్లీ గివ్ యూ టెంపరీ సాటిస్ఫాక్షన్ టు ద మైండ్.
1: అన్ని సాధనలు మనసు ద్వారా జరిగేటువంటివి కనుక ఆ మనసును భగవంతునికి అర్పితం చేయి.
0: ఆల్ స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ ఫాలోడ్ బై ద మైండ్ విచ్ హాస్ గాట్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
1: అప్పుడే మధ్వాచార్యులు చెప్పాడు,
0: దెన్
1: హృదయమును సగితి ఓయిసే నాకు,
0: ఓ గాడ్ దట్ హార్ట్ యూ హావ్ గివెన్ మీ,
1: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి,
0: ఓ లార్డ్ ఐ ఆఫర్ ఇట్ బ్యాక్ టు యు,
1: పరగ వేరేమి దెత్తు నీ పాద అర్చనకును,
0: టు వర్షిప్ యువర్ ఫీట్ వాట్ ఎల్స్ కెన్ ఐ ఆఫర్ యు,
1: అంజలికి టింతు అందుకోవయ్య నీవు, అంజలికి టింతు అందుకోవయ్య నీవు, ఇదిగో నా హృదయాన్ని అర్పిస్తున్నాను,
0: ఐ ఆఫర్ మై ఓన్ హార్ట్ టు యు గాడ్.
1: అప్పుడు
0: దెన్
1: భగవంతుడు, ఇదిగో నా షుగర్ నీకు అందిస్తున్నాను.
0: దెన్ గాడ్ విల్ సే యాక్సెప్ట్, హియర్ ఇస్ ది షుగర్ ఫర్ యు.
1: భావం తద్భవతి,
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది రివర్స్.
1: భగవంతుడు ఎప్పటికీ మారడు,
0: గాడ్ విల్ నెవర్ చేంజ్.
1: నీ యొక్క భావములే భగవంతుని యొక్క పలుకులకు మార్పు కలుగుతుండాలి.
0: యువర్ ఓన్ ఫీలింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్.
1: నీటికి ఏ రూపం ఉంది,
0: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్,
1: గాలికి ఏ రూపం ఉంది,
0: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్,
1: ఏమీ లేదు,
0: నో ఫార్మ్.
1: భగవంతుడికి కూడా అంతే,
0: ఆల్సో గాడ్.
1: భక్తుని యొక్క ప్రేమానుబంధం చేతనే భగవంతుడు కూడా ఆ రూపాన్ని పొందుతూ ఉంటాడు.
0: ఇట్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద లవ్ ఆఫ్ ది డివోటీ గాడ్ అస్యూమ్స్ దట్ ఫార్మ్.
1: గాలిని ఫుట్బాల్ లో చేస్తే ఫుట్బాల్ రూపకంగా ఉంటుంది గాలి.
0: When the air is pumped into the football, it takes that form.
1: ఈ గాలి బెలూన్ లో చేస్తే బెలూన్ రూపకంగా ఉంటుంది.
0: When the air is pumped into the balloon, it takes that form.
1: ఈ నీటిని ఎలాంటి పాత్రలో పోస్తే అలాంటి పాత్ర రూపాన్ని ధరిస్తుంది.
0: As is the form of the tumbler,
1: ఎలాంటి ట్యాంక్ రూపాన్ని నింపితే అలాంటి ట్యాంక్ రూపాన్ని ధరిపిస్తుంది.
0: As is the form of the tank, so is the form of water.
1: ఏ రూపము నీవు ఆశించిన రూపమే ఆ రూపాన్ని ధరిస్తాడు.
0: దేర్ఫోర్ గాడ్ విల్ టేక్ అపాన్ హింసెల్ఫ్ ద ఫామ్.
1: ఈ రూపమే అట్టి రూపమే భగవంతుడికి భేదములు లేవు.
0: దేర్ నో డిఫరెన్సెస్ ఇన్ ది డివినిటీ.
1: భక్తుడు ఏ రూపంతో ఆశిస్తే ఆ రూపాన్ని ధరిస్తాడు భగవంతుడు.
0: వాట్ ఎవర్ ఫామ్ దట్ ది డివోటీ వాంట్స్, గాడ్ మానిఫెస్ట్ దట్ వే.
1: రూపధరం శాంతం.

0: సర్వరూపధరం శాంతం. భగవంతుడు శాంత స్వరూపుడై అన్ని రూపములు ధరిస్తుంటాడట.
1: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: సర్వనామధరం శివం, అన్ని నామములు తనగానే ధరిస్తుంటాడట.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: ఎవరతను?
1: విసి
0: సత్ చిత్ ఆనందం, సచ్చిదానంద రూపము.
1: ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బీయింగ్ అవేర్నెస్ అండ్
0: అద్వైతం,
1: నాన్ డ్యువల్,
0: సత్యం,
1: ట్రూత్,
0: శివం, సుందరం,
1: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఎంత చక్కగా ఉంటుండాలి, మూడు విధంగా ఉంటుండాలి, కానీ మూడు ఒక్కటే. మరి
1: దో దే అపియర్ టు బి త్రీ, బట్ ఆల్ దేర్ వన్ అండ్ సేమ్.
0: సత్యమే సుందరము,
1: ట్రూత్ ఇస్ బ్యూటీ.
0: సత్యం లేకపోతే అది బ్యూటీ ఎక్కడ వస్తుంది?
1: వితౌట్ ట్రూత్ ఇట్ కెనాట్ బి బ్యూటీ.
0: అసత్యానికి బ్యూటీ ఉండదు.
1: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్,
0: ఆకర్షణ ఉంటుంది కానీ బ్యూటీ ఉండదు.
1: దేర్ బి అట్రాక్షన్ బట్ దేర్ ఇస్ నో బ్యూటీ.
0: కాబట్టి సత్యం,
1: సో ట్రూత్,
0: అదే సుందరం,
1: దట్ ఇస్ బ్యూటీ.
0: ఆ సుందరము సత్యం రెండు చేసినప్పుడే గుడ్నెస్.
1: విత్ ట్రూత్ అండ్ బ్యూటీ దేర్ ఇస్ గుడ్నెస్.
0: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వం కూడా ఒక్కటే.
1: దేర్ఫోర్ ది ట్రినిటీ, ది యూనిటీ ఆఫ్ ది త్రీ ఇస్ వన్.
0: ఇందుకును ప్లేటో బోధిస్తూ వచ్చాడు.
1: ఇస్ ఆల్సో టాట్ బై ప్లేటో.
0: అరిస్టాటల్ శిష్యుడు ప్లేటో.
1: ప్లేటో ఇస్ ది డిసైపుల్.
0: అరిస్టాటల్ చెప్తూ వచ్చాడు ప్లేటోకు.
1: అరిస్టాటల్ టాట్,
0: నాయన అన్ని వేదములను నేను చూచాను, అన్ని శాస్త్రములను నేను విచారణ చేశాను, అన్నింటి యందు ఉన్నటువంటిది మూడే, సత్యం, శివం, సుందరం.
1: హి సెడ్ ఐ హావ్ గాన్ త్రూ ఆల్ వేదాస్ అండ్ సేక్రెడ్ టెక్స్ట్, ఓన్లీ త్రీ ప్రిన్సిపల్స్ ఆర్ దేర్, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఈ ప్లేటో అరిస్టాటల్ చెప్తూ వచ్చేశాడు సత్యం, శివం, సుందరం, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ద సేమ్ థింగ్ స్టేట్ బై ప్లేటో టు అరిస్టాటల్, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఈ మూడు ఉంటే ఇంకా మానవుడు దేవుడైపోతాడు.
1: విత్ దీస్ త్రీ మ్యాన్ బికమ్స్ డివైన్.
0: ఈనాటి మానవుడు తనకు మానవత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్.
0: మానవుడు మానవుని ఎందున్నటువంటి మానవతా గుణములే తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద హ్యూమన్.
0: మానవుని ఎందున్నటువంటి దైవ గుణములు ఏ రీతిగా తెలుసుకోగలడు?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివినిటీ?
0: కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోయింది మానవుడు పుట్టి.
1: మ్యాన్ హాస్ టేకెన్ బర్త్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో. లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో.
0: కానీ లక్షల సంవత్సరాల పూర్వమే మానవుడు పుట్టినాడు. కానీ ఇంకా మానవత్వం ఇంకా పుట్టలే వీడి నుంచి.
1: మ్యాన్ వాజ్ బోర్న్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో, బట్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: ఏనాడు మానవుని ఎందు మానవత్వం పుట్టుతుందో, ఏనాడు మానవుని ఎందు మానవత్వాన్ని దర్శిస్తాడో, అప్పుడే మానవుని ఎందు దైవత్వాన్ని కూడా దర్శించగలడు.
1: దట్ డే ది హ్యూమన్నెస్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ టేక్స్ బర్త్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్, హీ విల్ బి ఏబుల్ టు
0: డివినిటీ. మానవుని ఎందు మీ మానవత గుణములే తాను గుర్తించుకోలేకపోతే ఇంక దైవ గుణములు ఏ రీతిగా గుర్తించాడు?
1: దెన్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్ వాల్యూస్. హౌ డస్ హీ నో?
0: స్వర్గానికి ఎక్కిందా?
1: ద వన్ హూ కెనాట్ క్లైంబ్ అప్ ది లిటిల్ స్టేర్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్? తన
0: మానవతా గుణములే తాను తెలుసుకోలేకుండా పోతున్నాడు.
1: హీ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్ క్వాలిటీ.
0: ఎట్ట తెలుస్తుంది?
1: హౌ డస్ హీ నో ది డివైన్?
0: కలిగిన మొట్టమొదటి మానవతా గుణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో హ్యూమన్ వాల్యూస్.
0: అప్పుడే దైవ గుణములు ఈజీగా మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఇస్ క్వైట్ పాసిబుల్ అండ్ ఈజీ ఎనఫ్ టు నో.
0: చాలా సులభంగా మనకు అర్థమవుతుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ టు నో ఈజీలీ.
0: కనుక మొట్టమొదటి సో మహనీయుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గము లోపల ఏ విధమైన మార్గంలో దైవాన్ని తెలుసుకోగలిగారు అనేటువంటి దాన్ని మీరు తెలుసుకుంటే పిల్లలందరికీ కూడాను నిర్మలమైనటువంటి ఒక భావం కుదురుతుంది, నిస్వార్థమైనటువంటి ప్రేమ పెరుగుతుంది, నిశ్చింతగా జీవిస్తారు.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ వీ కమ్ టు నో హౌ ఎవ్రీవన్ స్టార్టెడ్ హిజ్ ఓన్ ప్రిన్సిపల్, స్టార్టెడ్ టీచింగ్ హిజ్ ఓన్ థియోరీ, వీల్ సర్టన్లీ అండర్స్టాండ్ అండ్ బీ ప్యూర్ సెల్ఫ్లెస్ without any anxiety or worry.
0: Bhaja Govindam.

0: త్రితమానవులకు ఆత్మశుద్ధి ఎట్టు అబునపో.
1: ఫర్ ఎ పర్సన్ హూ ఇస్ టోటలీ ఎంప్టీ, బెరెఫ్ట్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు డెవలప్ ది అవేర్నెస్ ఆఫ్ ద సెల్ఫ్? ది అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్ ఆత్మశుద్ధి ఈజ్ ద ఫుల్ఫిల్మెంట్. వాట్ మోర్ ఈజ్ టు బి కమ్యూనికేటెడ్ టు యూ దాన్ దిస్?
0: ఒక ఆత్మశుద్ధి అంది సర్వము ఇమిడి ఉన్నది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది అవేర్నెస్ ఆఫ్ ది సెల్ఫ్, ఎవ్రీథింగ్ ఈస్ కంటైన్డ్.
0: ఇది పువ్వుల బంతి.
1: దిస్ ఇస్ బొకే ఆఫ్ ఫ్లవర్స్.
0: కానీ చూసేటప్పటికీ ఇది ఒక పుష్పం మాదిరి కనపడుతుంది.
1: బట్ ఇట్ ఆల్ అపియర్స్ టు బి వన్ ఓన్లీ.
0: కానీ దీన్ని తీస్తే అనేక పుష్పాలు వస్తున్నాయి.
1: బట్ హౌఎవర్ యు కెన్ సెపరేట్ అవుట్ ఇన్ టు మెనీ ఫ్లవర్స్.
0: కనుక అందరు చూసేకి ప్రపంచమంతా కూడా ఒక్కటిగానే ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ ఈజ్ వన్, వన్ ఓన్లీ.
0: కానీ వ్యక్తులు వేరు వేరు.
1: బట్ ది ఇండివిజువల్స్ ఆర్ సెపరేట్.
0: ఇవన్నీ ఏకమైనప్పుడే అది ఒక బంతి అవుతుంది.
1: వెన్ ఆల్ ఆఫ్ దెమ్ పుట్ టుగెదర్ మేక్ ఎ బొకే ఆఫ్ ఫ్లవర్స్.
0: ఇది ప్రపంచము.
1: దిస్ వరల్డ్ ఈజ్ లైక్ దట్.
0: ఈ ప్రపంచమునకు పంచభూతములు ప్రధానమైన ప్రభావం.
1: ఫర్ దిస్ వరల్డ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఎసెన్షియల్.
0: కనుక అందరూ చేరినదే ఈ ప్రపంచము.
1: దేర్ఫోర్ దిస్ వరల్డ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద మెనీ.
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: నీవు జీవుడు, నేను దేవుడు అనేటువంటి భేదమే లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ది యూనివర్సల్ సోల్.
0: నేను, మీరు అందరూ ఒక్కటే.
1: యు అండ్ ఐ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఇట్టి ఏకత్వమును మనం భిన్నత్వంగా భావిస్తున్నాం.
1: దిస్ వన్నెస్ ఈజ్ వ్యూడ్ యాజ్ ప్లూరాలిటీ, మల్టిప్లిసిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఈజ్ వన్.
0: అందరి ఎందు ఉన్నది ఒకే ప్రేమే.
1: ఇట్స్ ద సేమ్ లవ్ దట్స్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీబాడీ.
0: అయితే వ్యక్తి యొక్క స్థితిగతులను పురస్కరించుకుని ఈ ప్రేమ అనేక పేర్లు పెట్టుకుంటుంది.
1: డిపెండింగ్ అపాన్ ద రిలేషన్షిప్స్ అండ్ ద టెంపరమెంట్ వీ కాల్ దిస్ నేమ్ లవ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: చిన్న బిడ్డను పాపా అంటారు.
1: వీ కాల్ ద చైల్డ్ ఎ కిడ్.
0: కానీ ఇంకా పెద్ద పెద్ద అయిపోయేటప్పటికీ ఆమె ఒక బిడ్డ అంటారు.
1: ద మూమెంట్ ఆఫ్ ద చైల్డ్ గ్రోస్ వీ కాల్ ద డాటర్.
0: ఇంకా పెరిగి పెద్ద అయిన తర్వాత ఆమెను కోడలు అంటారు.
1: లేటర్ షీ ఇస్ ది సేమ్ డాటర్ ఇన్ లా సబ్సీక్వెంట్లీ.
0: పూర్తి బిడ్డలైనప్పుడు ఆమె గ్రాండ్ మదర్ అవుతారు.
1: ఆల్ ద చిల్డ్రన్ గ్రాండ్ చిల్డ్రన్ షీ గెట్స్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ గ్రాండ్ మదర్.
0: కానీ ఈ అందరూ చేరి ఒక్కటే.
1: బట్ ఆల్ దిస్ డిఫరెంట్ నేమ్స్ బిలాంగ్ టు వన్ పర్సన్.
0: అదే విధంగానే ప్రపంచంలో అందరూ ఒక్కటిగానే ఉన్నారు.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఆల్ ఆర్ వన్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవరీ వన్. అది అతను చెప్పాడు.
1: ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవరీ వన్.
0: అందరినీ మనం ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: అందరినీ మనం చింత చేర్చుకోవాలి.
1: వీ షుడ్ బి క్లోజ్ టు ఎవరీ వన్.
0: నా యొక్క పద్ధతి అదే.
1: That is the procedure of Bhagavan, to be close to everybody.
0: Aithe kontha mandi dinni angikarincharu.
1: However, some do not agree to this view.
0: Adi vaari vaari sthayi yokka vyathyasame.
1: The main reason is it all depends upon their viewpoint, their state.
0: Vaari yokka bhavamulu yokka pratyekathe.
1: It is their own separate feeling that is the cause.
0: వారి భావములు పురస్కరించుకొని బాబా అనేక రూపములు ధరిస్తుంటాడు.
1: Depending upon our feelings, Bhagavan Baba responds to our feelings.
0: ఒకరు తాత అనిపించినప్పుడు నేను వారికి తాతగానే కనిపిస్తాను.
1: Some may call Bhagavan grandfather. Yes, he looks like that.
0: Inkokaru nanna ani pilustaru.
1: Some may call Bhagavan daddy, father.
0: Mari kontha mandi swami antaru.
1: Some would address him as swami.
0: Swami swami gani anipistadu.
1: Swami is swami then.
0: Kabatti vari bandhutvamu naaku pratyekata kaadu.
1: The kind of relationship that we attribute matters nothing to Swami.
0: Kani darini poyetutti manavulu aneka roopamulu telistuntaru.
1: Likewise, those people that pass by appear to be different in forms.
0: Kalukane manavulu ye vidhanga telistuntaro aa vidhanga nenu roopamulutadi divyattam.
1: As you feel, you manifest, you express it out.
0: ఈనాటి కలియుగమునందు అనేక మార్పులు కలుగుతున్నవి.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి దేర్ ఆర్ సో మెనీ చేంజెస్ గోయింగ్ ఆన్.
0: తాత మనవడుగా మారుతున్నాడు.
1: యు కమ్ అక్రాస్ ద గ్రాండ్ ఫాదర్ బిహేవింగ్ యాజ్ ద గ్రాండ్ సన్.
0: అప్పుడు గ్రాండ్ సన్ చూసి యో వీడు తాతగానే ఉన్నాడే అన్నాడు.
1: అండ్ వీ మే ఫీల్ దట్ ద గ్రాండ్ సన్ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్.
0: ఇది గ్రాండ్ సన్ గ్రాండ్ ఫాదర్ ఎట్లవుతారు?
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద గ్రాండ్ సన్ టు బికమ్ ద గ్రాండ్ ఫాదర్?
0: ఆ రూపం ఈ రోజు వచ్చింది.
1: దాట్ ఫార్మ్ హ్యాస్ కమ్ ఇన్ దిస్ ఫార్మ్.
0: కనుకని ప్రతి మానవునకు అనేక రకాల మంచి చెడ్డలుగా కూడా కనిపిస్తుంది.
1: దెర్ఫోర్ మ్యాన్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: ఒకే మనిషి ద్వేషుడిగా ఉంటాడు, ఒకే మనిషి ప్రీతిగా ఉంటాడు.
1: ద సేమ్ పర్సన్ మే డెవలప్ లవ్ ఎట్ టైమ్స్ and may develop hatred.
0: Okadu athariki virodhiga untadu.
1: One person may turn to be an enemy.
0: Marokadiki vishwasanga untadu.
1: The same person would be loyal to another one.
0: Okadu friend aithe okadu enemy avutuntadu.
1: While he is a friend to one, he is an enemy to another.
0: Ee enemy friend anetundi villallo ledu.
1: This kind of friendship and enmity do not lie in them.
0: వారి వారి హృదయాల్లో ఉంటుంది.
1: దిస్ ఫీలింగ్ లైస్ విద్ ఇన్ దెమ్.
0: ఇట్ నా ఎనిమీ అని వీడు తలుచుకుంటే ఆ ఎనిమీ ఎవరు పొందుతాడు.
1: ఇట్ హాస్ గాట్ ద ఫీలింగ్ ఆఫ్ ఎనిమిటీ, నేచురలీ హీ వుడ్ కమ్ అక్రాస్ ఎన్ ఎనిమీ ఓన్లీ.
0: వీడు నా ఫ్రెండ్ అనుకుంటే వాడికి ఫ్రెండ్ గా మారిపోతాడు.
1: ద వెరీ ఫీలింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ వుడ్ టర్న్ ద అదర్ పర్సన్ ఇంటు ఎ ఫ్రెండ్.
0: ఈమె తల్లి అనుకుంటే తల్లిగా మారుతుంది.
1: అండ్ ఇఫ్ యు హావ్ గాట్ దిస్ మదర్లీ ఫీలింగ్, యు విల్ సీ యువర్ మదర్ దేర్.
0: పూర్వం చూసినప్పుడు ఈమె ఎవరో ఒక కాలేజ్ గర్ల్ అంటారు.
1: When you see someone you call, she's supposed to be a college girl.
0: కానీ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఈమె నా భార్య అంటారు.
1: The moment she gets married, you say that she's my wife.
0: భార్య గర్ల్ ఒకటే.
1: Wife today and the college girl yesterday happened to be same person.
0: కనుకని మదర్ స్త్రీ ఇద్దరు ఒకటే.
1: Therefore, the woman at one time is the very same mother later.
0: ఈ విధంగా రూపనామములను పట్టి మానవులు అనేక సంబంధ బంధవ్యములను కల్పించుకుంటుంటారు.
1: Therefore, we develop relationship depending upon the name and the form in different stages.
0: ఈ విధంగా జగత్తంతా కూడాను అనేక రకములుగా మార్పు చెందుటకు వారి వారి హృదయాలే కారణం.
1: Therefore, we find so many transformations, changes in the world depending upon feelings within.
0: Manavulu yendu emaatramu dosham ledu.
1: In fact, there is nothing wrong in man.
0: Andari yendu okke premane.
1: The fundamental love is one and the same in everyone.
0: Kaani are samaya sandarbhanni prasarinchukoni variki kopamu deshamu asuya aadambaramu ilantivanta jarugutu untayi.
1: Depending upon the position, the circumstances prevailing at the moment of time, you may have love or hatred or enmity.
0: Ee vidhanga maarpu chendedi vaallone kaani daivamulandu kaadu.
1: Therefore, the changes happen depending upon the feelings but not in reality in depth.
0: Gunatheetudu bhagavantudu.
1: God is beyond attributes.
0: Gunamulanta kaliginatundi vaadu manavudu.
1: It is a human who is full of attributes or guna.
0: Aa gunamulu manchivu kavachu teddavu kavachu.
1: The guna or an attribute may be good or bad.
0: Aa manchi chetti gunamulu manavuni endhe kaani paramatmani endu kaadu.
1: The good and bad are within you, They are not there in God.
0: అదే క్రోధంగా ఉండేటువంటి వాడు కొన్ని సమయాల లోపల అతి ప్రేమగా ఉంటాడు.
1: The person may be angry, but the very same person later, he'll be very friendly towards you.
0: ఈ విధంగా చూస్తుంటే ప్రపంచంలో ఇదంత భగవంతుడు మారుస్తున్నాడు అంట.
1: Watching all this, we think that God is bringing about all these changes.
0: భగవంతుడు ఏది కూడా తేడు, ఏది కూడా ఇవ్వడు, ఏది కూడా మార్చడు.
1: God does not give anything different, anything separate. He doesn't change into anything.
0: ఈ చేంజింగ్ అంతా కూడాను కులములో ఉన్నటువంటి వాడిది.
1: God is changeless, and all the changes within us are because of our gunas or attributes.
0: పాలు పాలే.
1: Milk is milk.
0: పాలు డికాట్ అంటూ చేసినప్పుడు ఇది కాఫీ అవుతుంది.
1: When once the milk is mixed with the decoction, you will have coffee.
0: ఈ పాలు అదే పాయసంలో చేరినప్పుడు తీయని పాయసంగా ఉంటుంది.
1: The milk, when it is in combination with the rice pudding, it is so sweet.
0: ఇదే విధంగానే భగవంతుడు పాల వంటి వాడు.
1: Likewise, God is pure milk.
0: అందువలనే కొన్ని దినాలు పాల్ అనే డివైన్ పాల్ ఆయన కొంత దేశంగా ఉన్నాడు.
1: You come across the character Paul, who was just like Paul, the purity, though he had enmity, hatred initially.
0: కొంత కాలమునకు ఆ పాలే పరమ భక్తుడిగా మారిపోయాడు.
1: The very Paul became a saint, a devotee later.
0: కనుకని ప్రతి మానవుని యందు కూడాను ఇలాంటి గుణ మార్పులు ఎన్నియో జరుగుతున్నవి.
1: Therefore, there will be so sequential changes in every man.
0: ఈ ఆఫ్రికాని చూచాడు అతను నన్ను చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు.
1: You must have watched this person from Nigeria talking to us now. He knows Bhagavan right from his childhood.
0: నన్ను మొట్టమొదటి నుంచి కూడాను ప్రేమిస్తూ ప్రేమిస్తూ ప్రేమిస్తూ వచ్చాడు.
1: He had immense love for Bhagavan, more and more year after year.
0: కానీ నీ వయసును బట్టి నీవు ఈ విధంగా ప్రవర్తించకూడదు, నువ్వు వెళ్ళు అని నేను గట్టిగా చెప్పాను.
1: But Bhagavan sent him back because he should act appropriate his age and position.
0: కనుకనే అతన్ని వెళ్ళినాడు.
1: He returned.
0: వెళ్ళినప్పటి నుంచి కూడాను అతను ఏ మార్పు చెందలేదు.
1: Though he returned, he has not changed even a bit.
0: ఎప్పుడు కూడాను భగవంతుడి భగవంతుడు భగవంతుడి బాబా బాబా అనిపించేటువంటి వాడు.
1: He continued to remain as a devotee, chanting, uttering his matchless name, Baba Baba.
0: నేను వెళ్ళినప్పుడు అనేక మంది ఈ ఆఫ్రికన్స్ అంతా వచ్చారు.
1: When Bhagavan visited, many Africans visited him.
0: ప్రతి ఆఫ్రికన్ కూడాను నన్ను చూచి అందరూ స్వామి మా దగ్గర ఉండండి, మా దగ్గర ఉండండి, మా దగ్గర ఉండండి అని కోరేటువంటి వారు.
1: ఎవ్రీ ఆఫ్రికన్ దట్ హ్యాడ్ దర్శన భగవాన్ ఇన్సిస్టెడ్ దట్ భగవాన్ షుడ్ కంటిన్యూ టు స్టే అమాంగ్ దెమ్ విత్ దెమ్.
0: అక్కడ పిల్లలందరూ చేతి కొన్ని వందల మంది ఉన్నారు.
1: Hundreds and hundreds of children gathered there.
0: Akkada Africans ku maatrame chotu.
1: And it is a place dominated by Africans.
0: Prati okkaru kudanu vaa drushti anta swami payindi.
1: All of them had their concentrated attention on Swami only.
0: Nenu bayaladeri vache samayamlo
1: Bhagavan was returning.
0: Meeku telusu Amin ani entuvadu chaala commander in chief.
1: You know Idi Amin, the commander in chief.
0: నన్ను ఎంతనో ప్రీతిగా చూసేటువంటి వాడు.
1: He spent all the time with Bhagavan only during his visit.
0: ప్రొద్దున సాయంకాలం కూడాను నన్ను చూడండి అని పోయేటువంటి వాడు కాదు ఆఫీస్.
1: He never returned without having darshan of Bhagavan day in and day out.
0: అతను చాలా పెద్ద ఎత్తు రావు అంతా ఉండేవాడు.
1: A hefty personality, well built, very tall and fat.
0: నేను చాలా చిన్నగా ఉండేటువంటి.
1: You know Bhagavan is so tender and delicate and short.
0: అతను కెమెల్ మాదిరి పెద్దగా ఉంటే నేను చిన్న జింక మాదిరి ఉండే.
1: When he was like that of a person, personality of an elephant, Swami is so tender, delicate, like deer.
0: ఆ విధంగా ఉండినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపడేటువంటి వారు.
1: They all were surprised to watch the scene.
0: 15 దినములు కంపారాలో ఉన్నాను.
1: Bhagavan stayed for about 15 days there in Kampara.
0: కళాతురికి గురు పౌర్ణమి వచ్చింది.
1: And it was the day of Guru Purnami.
0: Guru Purnami Bombay vastanani nenu cheppanu.
1: Bhagavan said that he would return to Bombay by that time.
0: Kari adi tirigi Bombay vachi cheyanta varaku
1: Until Swami reached Bombay.
0: వారి దృష్టి మీద నాకు కనిపిస్తుండాలి.
1: భగవాన్ వాజ్ థింకింగ్ ఆఫ్ దోస్ డివోటీస్ ఓన్లీ హూ అసెంబ్లెడ్ దేర్ అట్ ది ఎయిర్పోర్ట్.
0: నా దృష్టి వారి ఎందు ఎట్ట ఉన్నదో వారి దృష్టి నా దగ్గర.
1: As Bhagavan is constantly thinking of them, all those that assembled were in constant contemplation of Swami only.
0: బయట భక్తులకు స్వామి అంటే ఎంతో ప్రేమ.
1: All the devotees outside, they have ardent love for Bhagavan.
0: ఎంత ప్రేమ అంటే వాళ్ళ తల్లిదండ్రుల పైన కూడా అంత ప్రేమ ఉండదు.
1: బిడ్డల
0: పైన కూడా అంత ప్రేమ ఉండదు.
1: Their love for Bhagavan is much more than their love towards their parents and towards their children for that matter.
0: అట్టి భక్తులను ఎంతనో బాధ పెట్టి నేను వచ్చాను.
1: And all the devotees are feeling sad, but Bhagavan could not help it and he had to return.
0: Bombay cheyinappatiki
1: by time Swami reached Bombay,
0: train kuda chaala aalasyam ayipindi.
1: The flight was also delayed.
0: Akkada Munshi kaachukoni unnadu.
1: Munshi was waiting to receive Swami.
0: Munshi evaru meeku telusa?
1: You know who is Munshi?
0: Bharatiya Vidya Bhavan.
1: Is the chairman of Bharatiya Vidya Bhavan.
0: Appudu Munshi nenu ee desamu velaledu.
1: And he has not been to any foreign country.
0: ఇప్పుడు కూడా ఆ దేశంలో పోవడానికి కారణం ఒకటి ఉంది.
1: There's one reason for his visit earlier.
0: Dr. Patel చాలా ప్రార్థించాడు.
1: Dr. Patel prayed repeatedly, fervently.
0: స్వామి మా కోసం వద్దు, అనిమల్స్ అంతా ఉంటున్నాయి.
1: స్వామి, we are not so selfish as to pray your visit for our sake. There's a lot of wildlife in Africa.
0: కనుక వాటినన్నింటినీ ఆశీర్వదించండి.
1: We want you to bless the wildlife of Africa.
0: నాలుగు ప్లేన్లు తీశాడు.
1: అండ్ హీ అరేంజ్డ్ ఫ్లైట్.
0: ఒక్కొక్క ప్లేన్ లో ఇద్దరిద్దరు కూర్చోబెట్టాడు.
1: అండ్ హీ మేడ్ టూ పీపుల్ టు సిట్ ఇన్ ఈచ్ ఆఫ్ ది
0: ఫ్లైట్. ఫ్రీగా తిరగాడచ్చు, ఫ్రీగా చూడొచ్చు.
1: సో దట్ దే కెన్ మూవ్ ఫ్రీలీ ఆల్ ఓవర్.
0: అప్పుడు ఆ చిన్న ప్లేన్ లో మేము ఇష్టం వచ్చినట్టుగా సంచరించాము.
1: In that small flight, Bhagavan moved about freely wherever he wanted to go.
0: Day and night anta kuda nu tirigamu.
1: They moved day and night continuously.
0: Anni chuchamu.
1: They saw everything that's there.
0: Victoria Lake chaala peddadi meeku telusunu. Victoria Lake.
1: Victoria Lake is biggest, as you know.
0: Victoria Lake daatadaniki plane lo daatadaniki 1.5 hours pattindi.
1: To cross this Victoria Lake you need 1.5 hours.
0: Anta pedda Victoria Lake.
1: Such a big one is Victoria Lake.
0: Dantlo ee musallu unnai.
1: There you find there in Victoria Lake so many crocodiles.
0: Ogadana paina okati stalam ledu, ogadana paina okati unnai, ogadana paina okati.
1: As there is no sufficient place, they are all piling up one above the other.
0: Anni maa padavu vaipune chustunnai.
1: All crocodiles directed their attention towards the boat.
0: Noru peddagi techukunnai.
1: They were just, they opened their mouth.
0: Vaatanta memu apples vesam.
1: And Bhagavan distributed apples to crocodiles also.
0: Aa tarvata neeti gurramulu annaru.
1: Hippopotamus.
0: అవి కూడా నీటి నిండుకో ఉన్నాయి.
1: అండ్ దే ఆల్సో ఆక్యుపైడ్ ది హోల్ ఏరియా.
0: కొన్ని కొన్ని బిడ్డలకు పాలిస్తున్నాయి.
1: అండ్ సమ్ ఆర్ ఫీడింగ్ దేర్ యంగ్ వన్స్.
0: చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి.
1: సో యంగ్.
0: అవన్నీ చూస్తూ ఉంటుంటే ఎంతో ఆనందం వేస్తుంది.
1: అండ్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్లెజర్ టు వాచ్ ఆల్ దీస్.
0: మానవులకు ఎన్ని ఆశలు ఉన్నాయో అన్ని ఆశలు కూడాను, ఎంత ప్రీతి కూడాను అంత పశువులకు కూడా ఉన్నాయి.
1: జస్ట్ యాజ్ మ్యాన్ హ్యాస్ సో మెనీ డిజైర్స్, animals also have so many desires.
0: Enta prema vaatiki,
1: what lots of love they have.
0: Manushulu kuda anta prema undadu.
1: Man is not having that much of love as those of the animals.
0: Mari adi daanti kattukochchaavu.
1: And they could all cross all this area.
0: Kattukochchinappudiki ekkada ledu, ekkada chusina gaani gumpulu gumpulu veru veru erugulu unnai.
1: When they crossed the shore, they could see hundreds and thousands of elephants, herds.
0: ఆ ఎలిఫెంట్ చెవులు చాలా పెద్దవి.
1: The ears of the elephants are so big, so wide.
0: ఒక్క తూరి అట్లా విసిరితే పడిపోతాడు.
1: When once the elephant moves its ear, it's enough, the man will fall down.
0: అంత ఏనుగులు అంతా ఉన్నాయి.
1: Such type of elephants were there.
0: వాటి మధ్యలోనే నేను వెళ్ళాను.
1: And Swami went right into the midst of those elephants. They didn't do anything.
0: మనుషుల్లో కూడా లేనటువంటి ఒక మంచి గుణములు ఆ జంతువుల్లో కనిపించాయి.
1: In fact, certain of the qualities that man is missing today are noticed in the animal kingdom.
0: వాటిలో ఒకదానికి ఒకటి ద్వేషం కూడా లేదు.
1: There is no hatred among animals.
0: అన్ని కలిసిమెలిసి ఉన్నాయి.
1: They are all mingling freely among themselves.
0: కానీ అక్కడ లయన్స్ ఎలిఫెంట్స్ అంత కలిసిమెలిసి ఉన్నాయి.
1: But there, elephants and lions live and move together.
0: మేము ఒక చోట పోయాము. ఒక గుట్టు పైన, ఒక చిన్న గుండు పైన 10 మంది లయన్స్.
1: 10 lions were there.
0: చుట్టూ ఏనుగులు తిరుగుతూనే ఉన్నాయి.
1: And elephants started moving hither and thither.
0: మేము కూడా దాని దగ్గర పోయి ఫోటోస్ తీసుకున్నాము.
1: And the Swami and those that accompanied Bhagavan went there, had photos.
0: ఏ మాత్రము కదలలేదు.
1: They didn't move even an inch.
0: మా వైపునే చూస్తూ ఉన్నాయి.
1: And all these lions were watching Swami.
0: బిడ్డలు పాలిస్తూనే ఉన్నాయి.
1: They are feeding the younger one.
0: ఇంత ప్రేమతో ఉంటున్నాయి మృగాలు.
1: And animals are full of love.
0: ఈనాడు మనుషుడు ఎంత ప్రేమ అనేటువంటిది కనిపించడం కూడా లేదు.
1: There is no trace of love in mankind today.
0: ఒకరు చూస్తే ఒకరు ఎంత ద్వేషము.
1: Each one develops hatred towards the other one.
0: తల్లి బిడ్డలు కూడా ద్వేషమే.
1: And there is hatred between mother and the daughter.
0: హస్బెండ్ వైఫ్ కూడా ద్వేషమే.
1: There is hatred between husband and wife.
0: కానీ అక్కడ ఏ విధమైన ద్వేషం అనేటువంటిది మాకు కనిపించలేదు.
1: But there in the wildlife, there is no hatred.
0: ఇంతటి సమత్వమైనటువంటి యొక్క మృగములు ఆ ప్రదేశంలో చూశాను.
1: దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ బ్యాలెన్స్ స్టేట్ అమంగ్ ద అనిమల్స్ దేర్ ఇన్ దట్ ప్లేస్.
0: అక్కడ నుంచి వచ్చిన తర్వాతనే నేను ఈ ప్రేమతత్వాన్ని మనుషులకు బోధించడానికి ప్రయత్నించాను.
1: After his return, Bhagavan started teaching about the principle of love to all of the ministers and people of high order.
0: Animals lo enta untunte manushulu enduku undakoddu.
1: When animals have so much of love, why not mankind?
0: Vaadiki emi pragnana vijnana sugnanam ye maatramu levu.
1: They don't have any kind of knowledge or wisdom or anything whatsoever.
0: Sarva pragnana vijnana sugnanam kalukunnatundi గ్రంథాలు చదివినటువంటి మనుషుడు ఎందు కించిత్ ప్రేమ కూడా కనిపించదు.
1: మ్యాన్ హూ ఇస్ నాలెడ్జబుల్, మ్యాన్ హూ ఇస్ ఫెమిలియర్ విత్ ది టెక్స్ట్ ఎండోర్డ్ విత్ విజ్డమ్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ లవ్.
0: కనుక మానవులారా, మీరందరూ కూడా అందరూ చేరి ఒక్కటిగా మీరు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ మేడ్ ఎ స్టేట్మెంట్ దట్ ది ఎంటైర్ హ్యూమన్ సొసైటీ ఎవ్రీబడి షుడ్ మింగిల్ freely, hand in hand, together, intimately.
0: Love all, serve all.
1: Then Bhagavan declared, love all, serve all.
0: అందరిని ప్రేమించండి.
1: Love all.
0: అందరిని సేవించండి.
1: Serve all.
0: ఇదే మీకు చెప్పేటువంటి బోధ.
1: That is the message of Bhagavan.
0: ప్రేమ ఒక్కటి ఉంటే,
1: with this one quality of love,
0: అన్ని సాధించవచ్చు.
1: You'll be able to accomplish everything.
0: ప్రేమనే సర్వము. ఈ లవ్ ఇస్ లైఫ్.
1: అండ్ లైఫ్ ఇస్ లవ్, లవ్ ఇస్ లైఫ్.
0: కనుక ఈ లైఫ్ అనేటువంటిది ప్రేమతో కూడినటువంటిది కానీ ద్వేషంతో కూడినటువంటిది
1: కాదు. లవ్ ఇస్ లైఫ్ అండ్ లైఫ్ ఇస్ లవ్ అండ్ నథింగ్ టు డు విత్ హేట్.
0: ఈనాడు ఎక్కడ చేసినను ద్వేషము ద్వేషము ద్వేషం.
1: ఆల్ ఓవర్ వేర్ ఎవర్ యూ గో యూ ఫైండ్ ఎనిమిటీ హేట్రెడ్.
0: ఇది మంచిది కాదు.
1: దిస్ ఇస్ నాట్ ప్రాపర్.
0: మనం మానవులమే పుట్టి మానవత్వాన్ని వదిలిపెడుతున్నాం.
1: వీఆర్ గివింగ్ అప్ ది హ్యూమన్ క్వాలిటీ.
0: అనిమల్ క్వాలిటీస్ పెంచుకుంటున్నాం.
1: వీఆర్ ఫాస్టరింగ్ అనిమల్ బీస్టియల్ క్వాలిటీ.
0: అనిమల్స్ చూస్తే వాటి క్వాలిటీని వదిలినాము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ అనిమల్ క్వాలిటీస్ అట్ టైమ్స్ సీమ్ టు బి బెటర్.
0: అంత మ్యాన్ క్వాలిటీస్ అంత ఉన్నాయి వాటిలో.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హ్యావ్ క్వాలిటీస్ మోర్ దాన్ దట్ ఆఫ్ హ్యూమన్స్.
0: కనుక అనిమల్స్ మానవులుగా మారిపోయినారు, మానవులు అనిమల్ గా మారిపోయినారు.
1: టుడే వాట్ హ్యాపెండ్? Animals are behaving like humans and humans are behaving like animals.
0: కనుక ఈనాడు మనము మానవులు మానవులుగా మార్చాలి.
1: And today it's most necessary to decide to human, lead the life of human,
0: human qualities. Human qualities ఇగా ఉండాలి.
1: We should retain the human qualities.
0: ఏమండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని మంచిగా మాట్లాడితే, ఎక్కడి నుంచి వచ్చాను అని గట్టిగా మాట్లాడతారు.
1: If you just ask him where do you come from, he speaks recklessly. And he speaks full-throated, in loud voice.
0: ఏ మాట మాట్లాడినప్పటికీ కఠినమైనటువంటి మాటలుగా మాట్లాడతారు.
1: టుడే వి ఆర్ యూజ్డ్ టు స్పీక్ హార్ష్లీ.
0: కఠినంగా కాదు, మృదుమధురమైనటువంటి మాటలుగా ఉండాలి.
1: వి షుడ్ లెర్న్ టు స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: ఆ స్వీట్లీ ఉంటుంటేనే ఆ యొక్క ప్రేమ అందులో బయలుదేరుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది స్వీట్నెస్ ఆఫ్ యువర్ టాక్ లవ్ ఇస్ ప్రెసెంట్.
0: కనుక మనము నెమ్మదిగా శాంతంగా ప్రేమతో మాట్లాడాలి.
1: Therefore, we should learn to speak softly, sweetly, lovingly, peacefully.
0: అప్పుడు మనకు పీస్ వస్తుంది.
1: Then only you will earn peace.
0: కానీ మన టాకు మన నడత చాలా చెడ్డగా ఉండినప్పుడు మనకు పీస్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: If your talk is harsh, the behavior is bad, how do you expect to be peaceful?
0: Peace is inside.
1: Peace is inside.
0: Not outside.
1: Not outside.
0: Outside pieces గా ఉండాలి.
1: Outside you find only pieces.
0: లోపల ఉంది పీస్.
1: There is peace within.
0: శాంతి కావాలి, నాకు శాంతి కావాలి.
1: And you say, I want peace, I want peace.
0: నువ్వు మంచిగా ప్రవర్తించు, ఆ శాంతి నీలోనే ఆవిర్భవిస్తుంది.
1: You behave in a perfect way, you'll naturally experience the peace within.
0: Truth ఎక్కడి నుంచి వస్తుంది?
1: Where is the truth?
0: గ్రంథాలలో చదువుకుంటామా?
1: Is it present in books that you read?
0: చదువుకున్నటువంటి సత్యము సత్యంగా వస్తుందా?
1: And all the truth that you read, you find in the books, cannot exist in reality.
0: Truth kuda inside nunchi undi.
1: The truth is within you.
0: Kanuka neeku truth raavalante unnadi unnattuga cheppalante ee nunchi raavali.
1: In fact, to tell out the truth, it should come from within.
0: Truth, righteousness, peace, love and non-violence, ee aidu kuda manavuni yokka qualities.
1: Therefore, the human qualities are the truth, righteousness, peace, love and non-violence.
0: ఈ లవ్ మన నుంచి వచ్చినటువంటిదే కాదు, ఇది భగవంతుని యొక్క స్వరూపమే.
1: లవ్ ఇస్ గాడ్, ఇట్ లైస్ విత్ ఇన్ యూ.
0: కనుక భగవంతుని యొక్క ప్రేమను ప్రేమతోనే మనం పలకాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లవ్ గాడ్ ఇన్ ఎ లవింగ్ వే, ఇన్ ఎ ప్లీజింగ్ వే.
0: ముఖ్యంగా మానవులకు ప్రేమ,
1: ఫర్ మ్యాన్ కైండ్ లవ్,
0: శాంతి,
1: పీస్,
0: అది రెండు చాలా అవసరము.
1: ఆర్ మోస్ట్ ఎసెన్షియల్.
0: శాంతి శాంతి శాంతి కావాలంటే ఎన్నో బంగ్లాలు కట్టచ్చు.
1: టు బి పీస్ఫుల్ యూ మే థింక్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ హ్యూజ్ మ్యాన్షన్స్.
0: కోటీశ్వరులు ఎన్నో బంగ్లాలు కట్టారు.
1: మిలియనర్స్ హ్యావ్ అండర్ దేర్ కేర్ నంబర్ ఆఫ్
0: బిల్డింగ్స్. ఎన్నో కార్లు పెట్టారు.
1: దే హావ్ నంబర్ ఆఫ్ కార్స్.
0: వారికి ఏ సుఖము లేకుండా ఉన్నది.
1: దే సే దట్ దేర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ ఎనీ కంఫర్ట్.
0: కానీ ఏమయ్యా మీరు బాగున్నారా?
1: దెన్ స్వామి క్వశ్చన్స్, ఆర్ యూ హ్యాపీ?
0: ఐఎమ్ హ్యాపీ. కానీ no peace of mind.
1: Yes, I am happy, but there is no peace of mind.
0: Adi matram ledu.
1: There is no peace.
0: Anni unnai.
1: We have all comfort.
0: Aa shanti lekunda undinappudu enni undi em prayojanam?
1: Without peace, what for all the rest of the comforts in this world?
0: Manishiki kavalsindi aar adugulu.
1: After all, you need only 6 feet.
0: 6 feet.
1: 6 feet.
0: Antakante manaki ekku kavalsina avasaram.
1: You don't need more than that.
0: Evaro chepparu. ఇంత కొంటున్నారు, మీకు సులభంగా చిక్కేటువంటి ఒక స్థానం చెప్తాము, మీరు అక్కడ వెళ్లి చూడండి అన్నారు.
1: They said we acquired some land that we can get it easily, better you go and see.
0: నువ్వు హిమాలయం రా, నీకు ఎన్ని ఎకరాలు కావాల్సిన అన్ని ఎకరాలు ఫ్రీగా ఇస్తాము అన్నారు.
1: యూ కమ్ టు హిమాలయాస్, విల్ గివ్ యూ ఫ్రీలీ ఎనీ నంబర్ ఆఫ్ ఏకర్స్ యూ వాంట్.
0: పోయినాడు ఆశపడి పాపం.
1: విత్ ఆల్ ద డిజైర్ హి వెంట్.
0: ఒక దగ్గర బయలుదేరాడు.
1: They start at one point.
0: దీన్ని ఒక రౌండ్ చుట్టుకొని రా, దీనికి ఈ రౌండ్ చుట్టుకొని వచ్చినంత భూమి నీకే ఇస్తాను అన్నారు.
1: Go around the Himalayan range to the extent you could walk, that will be given to you.
0: ఆశపడ్డాడు.
1: He wanted it.
0: చుట్టాడు చుట్టాడు చుట్టాడు చుట్టాడు.
1: He went round and round.
0: ఆ రౌండ్ దగ్గరికి పోవడానికి ఒక 6 అడుగులు ఉన్నాయి. 6 అడుగులు దూరం.
1: Oh, they're still 6 feet distant from that point.
0: పడిపోయాడు.
1: He fell down there.
0: ప్రాణమిచ్చాడు.
1: And he died.
0: ఈ మనిషికి కావాల్సింది ఇప్పుడు 6 అడుగులే, ఇంత భూమి అవసరం లేదన్నాడు.
1: Then the ruler of the Himalayan range said, though this man went round and round, ultimately he required only 6 feet.
0: అంతే.
1: That's all.
0: మంది కూడా అంతే.
1: The same is true with everybody.
0: ఎన్నో రాజ్యాలు జయిస్తాం.
1: You may be the king of
0: Alexander. చాలా దేశమంతా చుట్టాడు.
1: Alexander the Great, the conqueror of the world.
0: అనేక గ్రామాలంతా కూడా జయించాడు.
1: And he could win, conquer everything.
0: భారతదేశానికి వచ్చాడు.
1: He visited Bharat.
0: కానీ వచ్చి
1: having come here,
0: నది దాటి వస్తున్నాడు.
1: He crossed the river.
0: కానీ నది దాటి వచ్చేటప్పటికి హార్ట్ అటాక్ వచ్చింది.
1: And on the way, he had heart attack.
0: డాక్టర్స్ అంతా వచ్చి చూచారు.
1: And everybody visited him that night.
0: కనడానికి వీల్లేదు.
1: They said, you cannot travel anymore.
0: నీకు హార్ట్ అటాక్ వచ్చింది.
1: Now you are suffering from heart attack.
0: కొన్ని ఇంక నిమిషాల్లో కొన్ని మీరు పోతారు.
1: You are sure to leave this world within a couple of minutes.
0: మీకు ఎంత మందు ఇచ్చినా,
1: however, you may be medicated.
0: మీరు బ్రతకడానికి వీలు కాదన్నారు.
1: There is no possibility of your survival.
0: అప్పుడు తాను అన్నాడు.
1: Then he said,
0: నాకు ఇంత సైన్యం ఉంది.
1: I got big battalion of
0: ఇంత రాజ్యం ఉంది.
1: I got kingdom.
0: ఇంత విజయమైనటువంటి బంగారం ఉంది.
1: I got gold.
0: ఇన్ని రాజ్యాలంతా నేను సాధించాను.
1: And in fact, I am the one conquering.
0: ఇంకా ఒక్కరైనా నన్ను రక్షించేవారు లేకపోయారా?
1: Is there anyone who will protect me? Who will save? Everybody visited him that night.
0: కనడానికి వీల్లేదు.
1: They said, you cannot travel anymore.
0: నీకు హార్ట్ అటాక్ వచ్చింది.
1: Now you are suffering from heart attack.
0: కొన్ని ఇంక నిమిషాల్లో కొన్ని మీరు పోతారు.

0: ఇందులో ఒక్కరైనా నన్ను రక్షించేవారు లేకపోయారా?
1: Is there anyone who will protect me? Who will save me? Who will come to my rescue?
0: Kanuka vallandarki pinchi chepparu mantrulaku.
1: And he summoned all ministers.
0: Ministers?
1: He said,
0: nanni dead body ni mana gramaniki teesukelli chethu paiki petti tellani battalu chutti nannu procession cheyandi annaru.
1: And he ordered everybody that after he leaves this world, the body should be wrapped in white cloth and the two hands should be stretched openly.
0: అప్పుడందరూ ఈ అరెంజ్ చేతులు పైకి పెట్టి బట్టలు చుట్టారు.
1: అండ్ దే లిఫ్టెడ్ బోత్ ది హ్యాండ్స్ ఆఫ్ ద బాడీ అండ్ దే కెప్ట్.
0: అప్పుడు అందరూ ప్రజలంతా అడిగారు,
1: అండ్ పీపుల్ ఆస్క్డ్,
0: ఇందుకు మహారాజుకు ఇంత వికారమైనటువంటి యొక్క బట్టలు చుట్టి ప్రదర్శన చేస్తున్నారు అని అడిగారు.
1: అండ్ ఎవ్రీబడి ఆస్క్డ్ అలెగ్జాండర్ ద గ్రేట్ ద కింగ్, హౌ ఇస్ దట్ దట్ ఈస్ జస్ట్ wrapped in a white cloth like that, with full of bandage and with lifted hands.
0: కాని ఇంత ఉండినటువంటి వాడు కట్టగలిపటికి ఒట్టి చేతులతో పోయినాడు అని చాటారు.
1: The only message is, with many of the kingdoms under his control, with lots of gold, he is returning empty-handed.
0: Empty-handed.
1: Empty-handed.
0: అందరికి కూడాను అదే లభించేది.
1: The same is the message that applies to everybody.
0: ఎంత రాజ్యం ఉండినా, ఎంత ధనం ఉండినా, ఎంత పల్లకీలు ఉండినా, ఎన్ని ప్రజలుండినా, ఎంత సైన్యం ఉండినా, మనం పోయేటప్పుడు మాత్రము ఎవరు మనం వెంటరారు.
1: యు మే హావ్ వైడ్ ఏరియా, ద కింగ్డమ్, ద ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, ద గోల్డ్ అండ్ ద పొజిషన్ అథారిటీ, అట్ ద ఎండ్ నో వన్ విల్ జాయిన్ యు.
0: ఈ విధంగా ఆనాటి మహారాజులు, ఆనాటి మహనీయులు ఇలాంటివన్నీ చాటి లోకానికి చెప్పి బోధించి మరణించారు.
1: That was the teaching of noble souls, saints and seekers of those days, who taught the principles of detachment and renunciation.
0: కానీ అట్టి వారి చరిత్రలు మీరు ఎవరు కూడా చదవటమే లేదు.
1: But today you are not going through the history of such great people.
0: ఏదో హిస్టరీ చదువుతున్నారు.
1: Say that you are a student of history.
0: ఈనాడు హిస్టరీ అంతా కూడా హిస్టీరియాలు.
1: How is the history today? It is hysteria.
0: కానీ హిస్టరీ అనేటువంటి లేదు.
1: There is no true history as a matter of fact.
0: హిస్టరీ అనే నిజమైనటువంటి అర్థం ఏమిటంటే హిస్టరీ.
1: What is history? His story is history.
0: కనుక ఎవరి చరిత్ర మనం చదువుతున్నాము, వాడి యొక్క చిత్రమైనటువంటి విచిత్రము మనం విచారించాలి.
1: Therefore we should thoroughly understand the greatness and the nobility of those great souls.
0: మీరందరూ ఇంత చదువు చదువుతున్నారు.
1: You study today.
0: ఈనాడు నోబెల్ ప్రైజ్ అంతా వస్తున్నాయి.
1: You also find Nobel Prize winners.
0: Science and technology చదువుతున్నారు.
1: You also study science and technology.
0: కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ అంత టెక్నాలజీ.
1: How about the technology? But it has come down to the level of trick knowledge.
0: ఈ టెక్నాలజీని చాలా మంది టెస్ట్ చేశారు బొంబాయి ఢిల్లీలో.
1: దిస్ టెక్నాలజీ, దిస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ వాజ్ పుట్ టు టెస్ట్ బై మెనీ దేర్ ఇన్ బాంబే.
0: కానీ చదివేకి మాత్రం చక్కగా ఉంది, కానీ ప్రాక్టికల్ లో పోతే జీరో.
1: ఇట్ ఇస్ సో నైస్ టు స్టడీ, బట్ ఇన్ రియాలిటీ ఇన్ ద ప్రాక్టికల్ లైఫ్ ఇట్ ఇస్ అ బిగ్ జీరో.
0: కనుక మనం ఆచరణలో పెట్టిందే మనకు నిలుస్తుంది, కానీ ఆచరణలో పెట్టుకోకుండా చదివినవన్నీ మనకు తనలో నిలిచవు.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ యు మే రీడ్, that is that which is put into practice will be helpful in the long run.
0: Practice lo okati pettithe kuda chalu.
1: Is enough if you learn even one month.
0: Adhe manaku anni vidhala sahayam chestundi.
1: That will help you in every possible way.
0: Prema swaroopulaina vidyarthulara,
1: embodiments of love students,
0: meerandaru kudanu,
1: all of you,
0: meerandaru chadivindi edaina kudanu, satyamu, dharmamu, shanti, prema, ahimsa, ee aidu kudanu manavuni yokka viruvulu.
1: Whatever you may study, understand thoroughly well the human values, the truth, righteousness, peace, love and non-violence.
0: Ivi meer chadivi practical lo pettandi.
1: You study them well in depth.
0: Tappaku meer life anta peacefully ga untuntari.
1: And you are bound to be peaceful, certainly beyond doubt.

0: కడుపు చుండిన నీకు సార్థకంబ. ప్రేమ స్వరూపుడైన విద్యార్థులారా, విద్యార్థినులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ బాయ్స్ అండ్ గర్ల్స్,
0: బాల్యంబునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యుడగును.
1: ద చైల్డ్హుడ్ ఈజ్ స్పెంట్ ఇన్ ప్లేయింగ్ విత్ ఆల్ అదర్ చిల్డ్రన్.
0: యవనం బర్జన్సు అలరు విల్తుని పోలియే కామినీరోరుడై కారుచుండు.
1: It is in youth one spends time in fun and frolic.
0: Mudimi vachina yanta murahrini teluvaka adi idi ledani aratinchu.
1: In old age he does not think of God. He goes on regretting, repenting for all that he is not in possession of.
0: Kalamantayu iriti gadpanela.
1: Why should all the time be spent like this?
0: Garchi poina kalambu radu ikanu.
1: The time that has gone by gone will never come back.
0: Kalulu terichina ika meeru kancharayya.
1: Open your eyes at least now and see clearly.
0: Mundu gati emi అని ఎవరు తరువలేరు.
1: వాట్ లైస్ ఇన్ ఫ్యూచర్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, నోబడీ కెన్ ఇమాజిన్ ఆర్ ఎక్స్పెక్ట్.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లైఫ్ స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఈ రీతిగా కాలంలో గడిపినాం మానవ జన్మ వచ్చినంత ఎందుకోసం?
1: If we spend like this, we should put a question ourselves, why the human life is gifted to us?
0: Inkanaina meeruka kanulu terachi.
1: At least now, open your eyes.
0: Mundu gati emi ayi tarchudu mukhyamugaru.
1: Most importantly, think of what is going to happen in future. What lies ahead of you?
0: Sattakam bhavunu mi janma tavaniyandu.
1: On earth, your life is sure to be redeemed.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee vidhamga kaalam nante ikkudu nuvvu vyartham kavinchina undu mi gati emiti, mi sthiti emiti?
1: If you waste your time like this, what is going to happen in future? What is going to happen to your position?
0: జీవితమునకు కాలమే ప్రమాణము, కాలమే ప్రధానము.
1: For the life, it is the time which is most important and basic.
0: Don't waste time.
1: Don't waste time.
0: Time waste is life waste.
1: Time waste is life waste.
0: కనుక మీరు ఈ విధంగా కాలమునంతా ఇప్పుడు వ్యర్థం గావించిన ఇది టేస్ట జీవితమునకు కాదా అనేటువంటి క్వశ్చన్ మీరు వేసుకోవాలి.
1: Therefore, if you waste time like this, you should certainly understand that it is life waste. You have to put a question to yourself like this.
0: ఈ వయసు లోపల మన జీవితాన్ని వ్యర్థం గావించుకుంటాం, మనం ఇంకెప్పుడు సార్థక గతిని పెట్టేది?
1: When we waste our time like this, our age and years, when are we going to work for our redemption?
0: జన్మం చాలించినంత వరకు కూడాను మనము ఈ కర్మభూమి యందు కర్మను ఆచరించే ఉండాలి.
1: In this planet earth, right from our birth until the end comes, we are in the field of action.
0: జీవితం రావటము కర్మానుగుణ్య నిమిత్తము.
1: ద లైఫ్ ఇస్ గివెన్ టు పర్ఫార్మ్ యాక్షన్.
0: పుట్టిన మొదలుకొని మనం గిట్టినంత వరకు కూడా మనం కర్మలు ఆచరిస్తూనే ఉన్నాం.
1: రైట్ ఫ్రమ్ బర్త్ టిల్ ది ఎండ్ వీ పర్ఫార్మ్ డిఫరెంట్ యాక్షన్స్.
0: కానీ మనం చేయనటువంటి కర్మ సరి అయినటువంటిదా కాదా అనేటువంటి విచారణ ఎవరు గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: బట్ నో వన్ ఈజ్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు ఎంక్వైర్ వెదర్ అవర్ యాక్షన్స్ ఆర్ ప్రాపర్ ఆర్ నాట్.
0: కనుక ఈ వయసులో ఉంటే కాలంలో సార్థకం గావించుకోవాలి.
1: Therefore, at this age itself, we should make proper use of our time.
0: తింటున్నాము దేహానికి.
1: We eat for the maintenance of the body.
0: కానీ ఇది సక్రమమైనటువంటి తిండియా లేదా వక్రమైనటువంటి తిండియా అని మీరు విచారించాలి.
1: Yet you should find out whether the food that you partake is good food or not.
0: మన జీవితానికి కొంత సహాయం కావించినదా లేక అసహాయం చేయనుదా.
1: Is this going to help us?
0: సార్థకం గావించుకునేటువంటి కర్మలు మనం ఆచరించాలి.
1: We should undertake that action which will be really, really the sacred and noble one.
0: అప్పుడే మనం జన్మ మెత్తినందుకు మానవ జన్మ ధన్యమైనది.
1: Then only the human life is well spent and liberated if only we spend our actions in a proper way.
0: కనుక మనం తిండి తినటము, మాట్లాడటము, నడచటము, పనులు చేయటము ఇవన్నీ కూడాను సార్థకమైనటువంటివా కాదు.
1: Therefore, the food that we consume and the talk that we indulge and our conduct and behavior, is it proper or not?
0: కానీ చేసేటువంటి కర్మలను ఎవరు కూడా గుర్తించాలని వీలేదు.
1: But while in action, nobody will be able to know what it is.
0: గుర్తించలేరు కూడాను.
1: No one can know that for that matter.
0: కాలమంతా ఈ ఊరక గడపలేలా.
1: Why should you waste your time in a lazy way?
0: కనుక ఇటువంటి మానవులు మానవత్వం ధరించి కాలంను వ్యర్థం గావించుకున్నా ఇది చాలా సార్థకం కాదు.
1: Therefore, having been born as a human being, if we waste our time, our life is never redeemed nor liberated.
0: కర్మణ్యేవ అధికారస్య మోహనేషు కదాచనం అని భగవద్గీత బోధించింది.
1: It is Bhagavad Gita that taught us that we have right on action and not on the result.
0: Karma undi putti manavudu karmamu cheyaga tappadeppudu karma niramayundu gantimpaga chaalukaadigi చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: Having been born in the field of action, one is bound to act, and that field of activity is incessant and continuous, and this has neither the insignia of attachment or liberation, beginning or end.
0: ప్రతి మానవుడు ఆచరించేటువంటి కర్మకు ఒక ఫలితం ఉన్నది.
1: Every action undertaken has a result.
0: మంచి కర్మకు మంచి ఫలితమును, చెడ్డ కర్మలకు చెడ్డ ఫలితమును అందించును.
1: Good action will yield good result. Bad action will bear bad result.
0: Mangoes తిన్నప్పుడు దాని యొక్క రుచి మ్యాంగోస్ రుచి వచ్చును.
1: When you eat mango fruit, you'll feel the taste of a mango fruit.
0: కానీ మ్యాంగోస్ భుజించిన నిమ్మ పండు పరుసు వచ్చా.
1: వెన్ యూ ఈట్ మ్యాంగో ఫ్రూట్ యూ కెనాట్ హ్యావ్ ద టేస్ట్ ఆఫ్ ఎ లైమ్ ఫ్రూట్.
0: లైమ్ భుజించిన మ్యాంగోస్ ఫ్రూట్ వచ్చా.
1: ఇఫ్ యూ ఈట్ లైమ్ యూ కెనాట్ హ్యావ్ ది టేస్ట్ ఆఫ్ ఎ మ్యాంగో ఫ్రూట్.
0: కనుక ఏ ఫుడ్ ను తీసుకుందామో ఆ హెడ్డే తయారవుతుంది.
1: దేర్ఫోర్ యాజ్ ఈజ్ ద ఫుడ్ సో ఈజ్ ద హెడ్.
0: ఫుడ్, హెడ్ గాడ్ ఈ మూడు కూడా ఒక లైన్ లో చేరి ఉంటాయి.
1: ఫుడ్, హెడ్ అండ్ గాడ్ కమ్ ఇన్ ఎ సీక్వెన్షియల్ ఆర్డర్.
0: హెడ్ అలాంటిది,
1: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది హెడ్.
0: హెడ్ ఎలాంటిదో గాడ్ అలాంటి వాడు.
1: యాజ్ ఇస్ ది హెడ్ సో ఇస్ గాడ్.
0: హెడ్ అంతా కూడా బ్యాడ్ గా మారిపోయినా నీకు బ్యాడ్ గాడ్ ఏ చిక్కుతాడు.
1: ఇఫ్ ది హెడ్ ఈస్ టోటల్లీ బ్యాడ్, యూ విల్ హ్యావ్ బ్యాడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్.
0: కనుక మానవుడు హెడ్ ను సక్రమమైన మార్గంలో పెట్టుకోవాలి.
1: Therefore, man is necessary for man to keep his head in the right way.
0: కనుక మనం ఏది సంకల్పించుకున్నప్పటికీ దాన్ని సరైనటువంటి సంకల్పం గావించుకోవాలి.
1: Therefore, we should have correct and right thoughts.
0: బాల్యం లోపల హెడ్ చక్కని సాత్వికమైనటువంటి హెడ్ ను తయారు చేసుకుంటే మన జీవితం అంతా సాత్వికమైనటువంటి మార్గంలో బయలుదేరుతుంది.
1: If you keep our head in the right direction, full of good thoughts, the rest of the life, he should be successful.
0: Kanuka, manamu headinu mukhyanga chusukovali.
1: Therefore, we should keep our head in view so that it would be proper.
0: Manavuni sarthakam gavinchana vallana pasipachi prigadana vale man betukokoddu.
1: In order to fulfill our human birth, we should not lead the life of birds, beasts and animals.
0: మానవుడై పుట్టివుడను మానవ కర్మ ఆచరించాలి.
1: హావింగ్ బీన్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, వన్ షుడ్ యాక్ట్ ఇన్ ఎ హ్యూమన్ వే.
0: మానవతా ధర్మమును బోధించాలి.
1: వీ షుడ్ షేర్ ప్రొపగేట్ హ్యూమన్ వాల్యూస్.
0: హ్యూమన్ వాల్యూ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ది హ్యూమన్ వాల్యూ?
0: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
1: హ్యూమన్ వాల్యూస్ ఆర్ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ అండ్ అహింస.
0: ఈ ఐడెంటిటీ మనం పాటించినప్పుడే మనం మానవులు అవుతాం.
1: వెన్ యూ అబ్జర్వ్ అండ్ ప్రాక్టీస్ దీస్ హ్యూమన్ వాల్యూస్, వీ కెన్ కాల్ అవర్ సెల్స్ యాజ్ ట్రూ హ్యూమన్స్.
0: ఐదు విలువలను బట్టి మూడు గుణములు ఏర్పడుతున్నాయి.
1: అవుట్ ఆఫ్ దీస్ ఫైవ్ వాల్యూస్ వీల్ హ్యావ్ త్రీ గుణాస్, అట్రిబ్యూట్స్.
0: త్రిగుణం, త్రిజరాకారం, త్రియచంత, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం.
1: దేర్ఫోర్ ది త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ ఈక్వల్ టు ది త్రీ పెటల్స్. And that is equal, that all the three are made into unison, harmony and offered to God.
0: కాని మన జీవితం లోపల రజోగుణ తమోగుణం రెండు కూడా పనిచేస్తున్నాయి.
1: But in our human life, the rajoguna, the passion and tamoguna, the inertia dominate.
0: కాని సాత్వికమే మనకు కనిపించడం లేదు.
1: But there is no trace of sattvic or pious nature.
0: సాత్వికాన్ని మనం బోధించాలి.
1: We should only teach the sattvic nature.
0: కర్మలు ఆచరించాలి.
1: We should undertake sattvic activity.
0: సాత్వికమైన స్థానంలో చేరాలి.
1: And we should also reach that pious state.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ఇది బాల్యం.
1: This is childhood.
0: ఈ సమయంలో మనం ఎట్టి గుణములు అనుసరిస్తామో అట్టి స్థానం పొందుతున్నాం.
1: As you follow certain ways and procedures, you will be reaching the correct point.
0: వృద్ధాప్యం లోపల సత్వగుణములు అనుసరించిన ఏ ప్రయోజనం?
1: ఇన్ ఓల్డ్ ఏజ్ ఇఫ్ యూ ఫాలో ద పయస్ పాత్, వాట్ ఈస్ యూస్? వేర్ విల్ ఇట్ టేక్ యూ?
0: కనుక మీరు యవ్వనమునందే సాత్విక గుణములను మీరు అనుసరించాలి.
1: Therefore, at this tender age itself, you should follow the correct direction.
0: కనుక మానవులు మానవత్వాన్ని అనుభవించాలన్నా దైవత్వాన్ని చేరాలన్నా మనము సాత్విక గుణములు చాలా అవసరం.
1: Therefore, in order to know the human life and to lead the human values properly and to attain divinity, we should keep in view these things.
0: అసంచప్పుడు మనం సాత్వికమైనటువంటి గుణమే కలుగుతుంది.
1: Therefore, in order to reach that state of piousness, we should have pious qualities.
0: కానీ నీవు సత్వగుణములు అనుభవించాలని ఆశిస్తూ రజోగుణ తమోగుణములు ఆచరిస్తున్నప్పుడు సాత్వికానికి ఏ విధంగా చేరగలవు?
1: By following the emotion and inertia, you can never reach the pious state. You cannot acquire these noble things in the old age.
0: కనుక మనం యవ్వనమునందే సాత్వికమైనటువంటి గుణమును మనం అనుసరించాలి.
1: At this right age only, we should cultivate good qualities.
0: కనుకనే ప్రాచీన పురుషులందరూ కూడాను యవ్వనమునందే చక్కని గుణమును చక్కని సాధనలు అనుభవిస్తూ వచ్చారు.
1: It is for this reason, since ancient times, people adopted this procedure right from their young age.
0: Kanuka, meer sattvikamaina aaharamnu bhujinchali.
1: Therefore, you should take sattvic food.
0: Sattvika food vallane sattvika head kalugutundi.
1: If you take part, that kind of partake sattvic food, you'll have that sattvic head.
0: Sattvika face vachinappude సాత్వికమైనటువంటి కర్మలు ఆచరిస్తావు.
1: విత్ దిస్ సాత్విక్ హెడ్ యూ విల్ సర్టన్లీ అండర్టేక్ సాత్విక్ యాక్షన్స్.
0: కనుక సాత్విక యాక్షన్ వచ్చినప్పుడే సాత్వికమైనటువంటి గుణములు కలుగుతాయి.
1: విత్ దీస్ సాత్విక్ యాక్షన్స్ యూ విల్ డెవలప్ దిస్ పయస్నెస్ దట్ క్వాలిటీ.
0: కనుక ఎవరున్నందు మనం సాత్వికమైనటువంటి ఫ్రెండ్షిప్ కావాలి.
1: Therefore, at this age, it is necessary to have pious friends, friends of pious nature.
0: కనుక గుడ్ ఫ్రెండ్స్ మనం అనుభవించినప్పుడే గుడ్ థాట్స్ కూడా మనలో వస్తాయి.
1: When you are in the company of good friends, you'll have good thoughts.
0: సత్సంగతే నిస్సంగత్వం, నిస్సంగతే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
1: Therefore, in this good company only you'll be having a kind of detachment that you'll never be deluded, and then by this good company you'll attain liberation.
0: కనుక మీరు సాత్వికమైనటువంటి గుడ్ని కూడా ప్రయత్నించాలి.
1: Therefore, you should always partake sattvic food only.
0: ఈ సాత్విక ఫుడ్ మనకు చిక్కదే అని మీరు అనుకోవచ్చు.
1: You may doubt the possibility, the availability of sattvic food.
0: కూరగాయలు మీకు చిక్కవా?
1: Don't you get vegetables?
0: ఆకుకూరలు చిక్కవా?
1: Don't you get the green leaves?
0: అన్యమైనటువంటి మీకు భోజనం పడుతుందాయా? అన్యమైనటువంటి తమో గుణ రజో గుణం మీకు ఆశిస్తున్నారా?
1: Do you want the different sort of food that encourages the inertia, tamoguna and emotion, rajasic food?
0: కనుక మీకు మొట్టమొదటి సాత్వికమైనటువంటి గుణములే కలుగుతున్నాయి.
1: Therefore, as you take sattvic food, you'll have sattvic qualities.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: మీరు తల్లి పాలను తాగి,
1: as you take the milk from your mother,
0: గోచీరము భుజించి,
1: and you also consume the milk,
0: కారము ఉప్పు పులుసు లేనటువంటి యొక్క కూరను భుజించి,
1: and when you take the curries without any kind of the pepper or hot stuff,
0: ఈ విధంగా జీవితం పోషిస్తూ వచ్చినప్పుడు,
1: when you continue the life like that,
0: అప్పుడు మనకు సాత్విక గుణం కూడా ఏర్పడుతుంది.
1: Then you will have sattvic qualities.
0: కనుక తల్లిదండ్రులు కూడా చెప్పాలి.
1: So parents also must teach this lesson.
0: నేను బాల్యంలో ఉన్నాను,
1: I am in young age,
0: నాకు సాత్విక ఆహారమే పెట్టండి.
1: Serve me only sattvic food.
0: అట్టు లేకుండా,
1: అదర్వైజ్
0: తెల్లవారి మొదలు,
1: రైట్ ఫ్రమ్ ద మార్నింగ్,
0: రాత్రి పన్నెండున్నంత వరకు కూడాను,
1: అంటిల్ ఐ గో టు బెడ్,
0: రజోగుణ తమోగుణములు అయినటువంటి యొక్క ఫుడ్ ను భుజించినప్పుడు,
1: ఇఫ్ ఐ ఓన్లీ కంటిన్యూ టు ఈట్ దాట్ ఫుడ్ విచ్ ఫాస్టర్స్ రజోగుణ అండ్ తమోగుణ,
0: మాంసము చేపలు ఇలాంటి జీవహింసను గావించుకుంటే మనకు సాత్విక గుణం ఎట్ట వస్తుంది?
1: మీనింగ్ ఈటింగ్ ద నాన్ వెజిటేరియన్ ఫుడ్ like meat, fish and so on, how can you get yourself liberated?
0: Kalaka motta motta manamu sattvikamainatvanti food nu prayatna purvakanga bhujinchali.
1: Therefore, to make a beginning, we should make every effort to have sattvic food only.
0: Aa vidhanga jeevithamunu poshistukuntu ravatam cheta mana jeevithamu sattvikamainatvanti guname vastundi.
1: Like that, when you continue our life, we'll have sattvic qualities.
0: సాత్విక గుణం రావాలంటే సాత్వికమైన ఫుడ్ కావాలి.
1: దేర్ఫోర్ టు డెవలప్ సాత్విక్ క్వాలిటీ, సాత్విక్ ఫుడ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
0: ఆ విధంగా భుజిస్తూ రావటం చేత మనం ఎంతైనా కూడా సాధనకు గురి కావాల్సిన.
1: విత్ దీస్ ఫుడ్ హ్యాబిట్స్ వీ కెన్ సర్టన్లీ ప్రొసీడ్ అలాంగ్ ద స్పిరిచువల్ పాత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మన సెన్సెస్ అంత గుణములపై ఆధారపడి ఉంటుండాలి.
1: అండ్ ది హోల్ లైఫ్ డిపెండ్స్ అపాన్ ది గుణాస్, ది అట్రిబ్యూట్ క్వాలిటీస్.
0: కనుక మన గుణములన్నీ కూడా ఫుడ్ పైన ఆధారపడి ఉంటుంటాయి.
1: సో ఆల్ ది క్వాలిటీస్ డిపెండ్ ఆన్ ఫుడ్.
0: కనుక మొట్టమొదట సాత్వికమైనటువంటి ఫుడ్ ను భుజించి, సాత్వికమైన పనులు చేస్తూ ఉంటుంటాం, సాత్వికమైనటువంటి ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటుంటే ఎంతైనా మనం సాత్వికంగా మారుతాం.
1: దేర్ఫోర్ యాజ్ వీ టేక్ సాత్విక్ ఫుడ్ అండ్ జాయిన్ ది సాత్విక్ కంపెనీ, గుడ్ ఫ్రెండ్షిప్, అండ్ సర్టన్లీ వీ రీచ్ ది కరెక్ట్ స్టేజ్.
0: దుస్సంగమే దుర్గుణములకు మూల కారణం.
1: It is the bad company which is responsible for all wicked qualities.
0: కనుక మనం సద్గుణములు రావాలంటే సాత్వికమైన ఫుడ్ కూడా భుజించాలి.
1: So in order to have virtues, it is necessary to eat sattvic food. Students,
0: మీరు విద్యార్థి దశయందే కోపతాప ఈర్ష్య అసూయలను పెంచుకుంటూ వస్తే తప్పక మీ యొక్క జీవితం అంతా కూడా మహా చెడ్డదిగా మారిపోతుంది.
1: If you develop qualities like anger, hatred, avarice, right from this age, you will be spoiling your life.
0: కనుక నీ మనసును నీవు పాయిజన్ గా చేసుకుంటున్నావు.
1: You are turning your mind into a poison. Therefore, we should learn to take only sattvic food and develop sattvic temperament and behavior. You should never join bad company, but you don't leave it. Therefore, we should always join good company. You will develop those qualities depending upon the company you are in.
0: Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are. Therefore, when your company is good, you will develop good thoughts. Therefore, we should have the correct good behavior. The moment you start going to the school, you will have all bad friendships.
0: Bad moments. Bad pravartana.
1: And you will have all bad behavior. If you develop bad company, bad behavior, you will ultimately turn very bad. You think that you are having good education in the right way. Education is good. But the essence within you inside is very bad. At this tender age, you are developing many, many bad thoughts. You think it's quite natural at this age. It is not natural at all.
0: Unnatural.
1: It is unnatural.
0: Bad food.
1: You are developing bad thoughts because you are taking bad food. Therefore, you should give up partaking bad food in order to develop good thoughts subsequently. You are in the path of devotion. You should always join good company. But you don't want to join good company. You are always in the bad company. Because of the bad company, you develop bad thoughts. When once you have these bad thoughts, no one can control you. Even prior to these bad thoughts, we should develop good thoughts. Children, your parents are not thinking of your future. If you want to join the good company, you should have good thoughts. If you proceed, tread along the good path, your parents will watch and will feel very happy. But if you join the bad company, if you have bad thoughts and proceed along the bad direction, your parents may not tell openly, they will feel very sad within. So in the first place, you should make your parents very happy. To make your parents happy, you should proceed along the correct path, right direction. Then only you will entertain good thoughts. You should make parents, both of them, very happy. You should also proceed along the good path. Then only you will develop good thoughts and good conduct subsequently. For man, three are most important.
0: Thoughts.
1: The first one, thoughts. The second, conduct.
0: Moodavadi, result.
1: The third one, result.
0: ఎట్లాంటి రిజల్ట్ వస్తుంది?
1: What kind of results you get?
0: మీ యొక్క బ్యాడ్ థాట్స్ వల్ల, బ్యాడ్ గుణం వల్ల, బ్యాడ్ ప్రవర్తన వల్ల మీరు బ్యాడ్ థాట్స్ వస్తుంది.
1: Because of your bad thoughts, because of your bad conduct, you'll have bad results.
0: చాలా మంది టీచర్స్ కూడాను మీరు గుడ్ క్యారెక్టర్ కావాలి అంటారు.
1: Teachers also expect you to have good character.
0: కానీ మనం అనుభవించేదంతా కూడాను, తినేది తిరిగేదంతా కూడాను బ్యాడ్ కంపెనీ.
1: But what all we are experiencing, we are always in bad company.
0: Kalka bad thoughts raakunda manchi thoughts ichutunna.
1: Naturally you have bad thoughts. How do you expect to have good thoughts?
0: Kalka neevu bad thoughts ni pettukoni good company ni cheyalante adi veele kaadu.
1: It is not possible to join the good company with bad thoughts.
0: Mithai bhujistu kevalamu konchi inguva sunti ఇలాంటి బ్యాడ్ పదార్థములు నీవు చేర్చుకున్నా నీకు బ్యాడ్ థాట్స్ ఏ వస్తాయి, కానీ గుడ్ థాట్స్ రావు.
1: వైల్ యూ ఈట్ స్వీట్స్ యూ కెనాట్ యాడ్ ఎనీ సాల్ట్ ఆర్ పెప్పర్ టు దట్ అండ్ స్పాయిల్ ది టేస్ట్ ఆఫ్ ఇట్.
0: కనుక మీకు బ్యాడ్ థాట్స్ రావడానికి కారణము మీ యొక్క ఆహారమే దీనికి మూల కారణం.
1: ఫర్ బ్యాడ్ థాట్స్ యువర్ ఫుడ్ ఈస్ ద మెయిన్ కాజ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థిని,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరందరూ కూడా మంచి మార్గం అనుసరించాలి.
1: యూ షుడ్ ఫాలో గుడ్ పాత్.
0: ఒకవేళ తల్లిదండ్రులను మీకు బ్యాడ్ ఫుడ్ పెట్టినప్పటికీ వాళ్ళకి మీరు బుద్ధి చెప్పాలి.
1: ఈవెన్ ఇఫ్ యువర్ పేరెంట్స్ సర్వ్ యూ బ్యాడ్ ఫుడ్, యూ షుడ్ టీచ్ దెమ్ రిఫ్యూజ్ ఇట్.
0: ఆహారం అందిస్తుంటే మాకు బ్యాడ్ థాట్స్ వస్తాయి, కానీ గుడ్ థాట్స్ రావు.
1: యూ షుడ్ టెల్ యూర్ మదర్, మదర్ ఇఫ్ యూ సర్వ్ మీ బ్యాడ్ ఫుడ్ ఐ హ్యావ్ బ్యాడ్ థాట్స్ ఓన్లీ, దేర్ నో ఛాన్స్ టు హ్యావ్ గుడ్ థాట్స్.
0: మ్యాంగోస్ భుజించి యాపిల్ రుచి రావాలంటే చేర్చ వస్తుంది.
1: When you eat mango, how can you expect to have the taste of an apple?
0: కాబట్టి ఏది భుజిస్తామో ఆ వాసనే మీలో బయలుదేరుతుంది.
1: So as is the food, you will have the same taste alike.
0: కనుక తల్లిదండ్రులు కూడా బోధించి వారిని కూడా సరైన సక్రమమైన మార్గంలో భుజించమని బోధించాలి.
1: You should teach your parents and make them also follow your path of taking good food.
0: తల్లి నీకు బ్యాడ్ ఫుడ్ పెడుతూ,
1: మదర్ వైల్ సర్వింగ్ బ్యాడ్ ఫుడ్,
0: నాయనా నీవు మంచి పేరు తీసుకుంటురా, మంచి కీర్తిని తీసుకుంటురా అని అంత కోరినప్పటికీ అది రాదు.
1: వైల్ సర్వింగ్ యూ బ్యాడ్ ఫుడ్, ఈవెన్ ఇఫ్ యూ మదర్ వాంట్స్ యూ టు గెట్ గుడ్ నేమ్, గుడ్ రెప్యుటేషన్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
0: చదివే సమయంలో కూడా మనం గుడ్ బుక్స్ చదవాలి.
1: యాజ్ యూ స్టడీ ఇట్ ఈస్ నెసెసరీ టు గో త్రూ రీడ్ గుడ్ బుక్స్.
0: నీవు బ్యాడ్ బుక్స్ అంతా నీవు చదవకూడదు.
1: యూ షుడ్ నెవర్ రీడ్ బ్యాడ్ బుక్స్.
0: అప్పుడే నేను బ్యాడ్ థాట్స్ అంతా కూడా అభివృద్ధి అవుతుంది.
1: ఇఫ్ యూ రీడ్ బ్యాడ్ బుక్స్ యూ విల్ డెవలప్ బ్యాడ్ థాట్స్.
0: కనుక మీ ఫుడ్ పైనే మీ యొక్క గుణములంతా ఆధారపడి ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ ఆల్ యువర్ క్వాలిటీస్ డిపెండ్ ఆన్ యువర్ ఫుడ్.
0: కనుక మన జీవితం అంతా కూడా ఫుడ్ పైనే ఆధారపడి ఉంది.
1: ద హోల్ లైఫ్ డిపెండ్స్ అపాన్ ద ఫుడ్.
0: బ్యాడ్ థాట్స్ వచ్చినా కూడా నీవు జీవించగలవు.
1: Even if you have bad thoughts, you can continue to live.
0: కాని బ్యాడ్ ఫుడ్ ని భుజించగలవా?
1: But can you continue to live on bad food only?
0: Good company ni manam cheyali.
1: And we should join the good company only.
0: Sattvikamaina vyaktitva manamu sambandham gavinchukovali.
1: We should have association with good pious people.
0: Kaluka meeru good friends ni meeru chesukunte,
1: if you have good friends,
0: meeku good thoughts ay vastuntayi.
1: You will develop good thoughts only.
0: Kaluka vidyarthulara,
1: students,
0: meeru pichi pichi stories anta meeru chadavakandi.
1: Don't read cheap stories.
0: Bad thoughts raavalatunte meer bad books e chadutunnaru.
1: You are developing bad thoughts because you are reading cheap literature, novels and
0: library
1: cheap
0: pothunnanu. Library ki pothunnanu.
1: You go to the library.
0: Kaani aa library ki poi edi good thoughts vachindo alanti good books mahaneeyulaku charitramu vitini meer chadutu raavali.
1: When you go to the library, you select good books, that's with the autobiographies of sages, saints, noble souls, so that you will develop good thoughts.
0: Kalaka meeru good books meeku ledu.
1: You are not reading good books.
0: Kaani aa good books ajirna vyadhulu teppistundi.
1: And whereas you feel that it leads to constipation if you read good books.
0: Kalaka meeru bad books chadivi meeku bad thoughts anta vastunnayi.
1: Therefore you read bad books and entertain bad thoughts.
0: Deenikanta kaaranam enti?
1: What is the reason behind all this?
0: Study ni deeniki mool kaaranam.
1: And your study, what you read, is all important.
0: Kaani good thoughts raavalanukunte good books chadavali.
1: If you want to have good thoughts, you should read good books.
0: Mahaniyaka, good thoughts and Tavanu, while Sadhir Sadhurulla, while Chesh Sadhanwala, good thoughts bail there tonight.
1: All great people have got great thoughts, noble thoughts, good life, because they were always in good company and they have gone through good books.
0: Kani mama at good books chadukokunda, bad books chadutunte, that is bad boy at all.
1: On the other hand, if you don't read good books, if you read only bad books, you are a bad boy then.
0: Kalukaniki bad name ravalante, you chadukovali manchi gunamulu, manchi pravartanalu manlo bayilutayi.
1: Therefore, in order to see that you'll never be a bad boy, you should read always good books, take good food, and lead a correct direction, good path.
0: Kaluka bad and good manaka manase karanam.
1: For good and bad, our mind is the main cause.
0: Mani eva manushyanam karanam bandho cheho.
1: Mind is responsible for bondage and liberation.
0: Kaluka manamu bad books ematramu chadakudadu.
1: Therefore, we should never read these cheap
0: bad books.
1: In this Kali age, bad books are highly valuable.
0: Kani good books manaku labhinchatam ledu.
1: We are not getting good books at all.
0: Eppudu chustunnaru gaani good books chadu.
1: Every time, always read good books only.
0: Good vyaktulato meeru sambandham gavinchukondi.
1: And develop good friendship, good association.
0: Kanuka meeru good company, good chadu, meeru abhivruddhi kavali.
1: Therefore, you should develop good company and you should cultivate the habit of good reading. You go anywhere, any library. If you want to have very good, noble thoughts, you should certainly read good books. Where do you get these good books?
0: Good college, good student, good study, and love study.
1: The good books are available in a good education institution, a good college, a good school.
0: కానీ వారికి ధనం సంపాదించాలని అనేక మంది బ్యాడ్ స్టోరీస్ అంత రాసి పిల్లలకంతా కూడా చాలా మనసును పాడు చేస్తున్నాయి.
1: బట్ పీపుల్ థింకింగ్ ఆఫ్ దేర్ మనీ అండ్ దేర్ ప్రాఫిట్ దే రైట్ బ్యాడ్ బుక్స్ అండ్ స్పాయిల్ ద లైవ్స్ ఆఫ్ చిల్డ్రన్.
0: కానీ మీ క్యారెక్టర్ ని అభివృద్ధి పరిచేటువంటి యొక్క గుణములు ఉన్నటువంటి యొక్క బుక్స్ ను మీరు చదవాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ రీడ్ దోస్ బుక్స్ విచ్ విల్ డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: చాలా మంది ఎక్కడైనా బస్సులోనో ట్రైన్ లోనో బయలుదేరిపోవాలంటే bad books ముందు సెలెక్ట్ చేసుకుంటారు.
1: When people go on journey, either in a bus or a train, they select bad books.
0: కనుక మీరు good books సెలెక్ట్ చేసుకోవాలి.
1: You should always select good books.
0: అప్పుడే మీరు good thoughts వస్తాయి.
1: Then you'll develop good thoughts.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరంతా కూడా good thoughts రావాలనుకుంటే, good ప్రవర్తన కావాలనుకుంటే good books చదవాలి.
1: If you want to have good thoughts, good behavior, you should read good books.
0: కాని ఇప్పుడు కారణంగా చాలా మంది విద్యార్థులు బ్యాడ్ బుక్స్ ఏ చాలా ఫ్యాషన్ అనుకుంటారు.
1: బట్ ఇన్ ద ప్రెసెంట్ టైమ్స్ మెనీ బాయ్స్ కన్సిడర్ రీడింగ్ బ్యాడ్ బుక్స్ యాజ్ ఎ మోడర్న్ ఫ్యాషన్.
0: ఈ మోడర్న్ ఫ్యాషన్ ఎట్లవుతుంది, దీనివల్ల చెడ్డదంతా బయలుదేరుతుంది.
1: దిస్ మోడర్న్ ఫ్యాషన్ టేక్స్ యూ టు ఎవ్రీథింగ్ దట్ ఈస్ బ్యాడ్ అహెడ్.
0: ఇంతకు పూర్వమంతా కూడాను చాలా క్యారెక్టర్ బుద్ధి కావాలంటే మంచి బుక్స్ తో చదవాలి.
1: And all these days, people have gone through good books and developed good character.
0: Character is important.
1: Character is most important.
0: కాని క్యారెక్టర్ మాది ఇష్టపడి తెలియకూడదు.
1: And you should not go around, go about in a cheap way.
0: కనుక ఈనాడు చీప్ వేలే పోతున్నారు.
1: We are proceeding in a cheap way.
0: తక్కువ వెలగా వచ్చేటువంటి చూస్తున్నారు.
1: We are purchasing cheap books.
0: ఫ్రీగా ఇచ్చేటువంటి బుక్స్ చూస్తున్నారు.
1: And we go run after books distributed freely.
0: కాని ఇది గుడ్డా బ్యాడా అనేటువంటి విచారణ చేసేటువంటి శక్తి సామర్థ్యం మీలో లేవు.
1: అండ్ యూ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు జడ్జ్ వెదర్ ఇట్ ఈస్ ఎ గుడ్ బుక్ ఆర్ ఎ బ్యాడ్ బుక్.
0: కానీ కాదు, చెడ్డ అయిపోయిన తర్వాత అప్పుడు మంచి బుక్స్ చదవడానికి ప్రయత్నిస్తారు.
1: వెన్ వన్స్ యూ టర్న్ బ్యాడ్ అల్టిమేట్లీ వాట్ ఈస్ ఫన్ ఆఫ్ రీడింగ్ గుడ్ బుక్ లేటర్.
0: కనుక మీరు మొదలే గుడ్ బుక్స్ ను మీరు సెలెక్ట్ చేయాలి.
1: Therefore, right from the beginning, you start reading good books.
0: అప్పుడే మీరు గుడ్ థాట్స్, గుడ్ ప్రవర్తన మీరు అభివృద్ధి అవుతుంది.
1: దెన్ యూ విల్ డెవలప్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ కాండక్ట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఇంకా కొన్ని చాలా ముఖ్యమైనటువంటి విషయాలంతా ఉన్నాయి.
1: దర్ మెనీ మెనీ ఇంపార్టెంట్ థింగ్స్.
0: ఈ మూడు దినముల లోపల ఆ మంచి విషయాలు కూడా మీకు బోధించి మీరు మంచి మార్గంలో పెట్టాలి.
1: ఆల్ గుడ్ థింగ్స్ మస్ట్ బి టాట్ టు యూ so that you lead a correct path.
0: గుడ్ పనులు చేయాలనుకుంటే మంచి ముహూర్తం చూసుకోవాలి.
1: So if you want to read good books, good thoughts, you should select auspicious, correct, exact time.
0: కనుక మీరు ముందు మీరు సిద్ధంగా ఉంటుండండి. మీకు సరైనటువంటి యొక్క థాట్స్ వచ్చేటట్టుగా మీకు బోధిస్తాను.
1: Be ready. Bhagavan will tell you the procedure to develop good thoughts in the coming 2 days.

0: By birth, human beings are sacred-hearted. But it is only the circumstances and environment that will rob the sanctity behind. Listen to the inner voice. The equanimity and the love are the rights of the human society.
1: Prema Swarupular.
0: Embodiments of love.
1: Janminchagane Manavuni Hrudayamu Nirmalanga Nischalanga Nisvarthanga Nivasistu Untadi.
0: The time of birth, every human being has got pure, steady, selfless heart.
1: Kamakramena Parisaramala Yokka Vatavaranamu Snehitulu Yokka Sambandhamu Ityadi Gunamula Cheta Tana Yokka Sausalyamu Nasanam Chesukuntunnadu Manavudu.
0: As time passes by, the environment, the company, make him lose his character.
1: Yetti doshamunu leka yetti apacharamunu leka yetti vanchalu leka nisvarthamga undinatvanti yokka manavulu hrudayamunu paadu chesukuntunnadu ee sambandha sambandham cheta.
0: In fact, that original pristine pure heart, which has no defect, mistake, no desires or selfishness either, is completely spoiled by every human being.
1: Manavudu chedipovutakkani baagupadutakkani ee parisaram yokka pramanamu snehitulu yokka pradhanamu ee manavatvanni nirmoolam gaavistundali.
0: It's only the effect of the environment, the company, that is responsible for the total loss of the human quality.
1: Idi oka paper.
0: This is a paper.
1: Idi chaala nirmalanga nischalanga untundadi.
0: It's quite steady and pure.
1: Etti durgandham kaani etti chedulu kaani ee paper lo ledu.
0: There's nothing bad nor foul smell there.
1: Kaani ide paper nandu idi kemakrimeena manam upayoginchi paravesinappudu ఇది మున్సిపల్ దిబ్బకు పోయి చేరుతుంది.
0: As we make use of this paper and throw it into the dust bin, it goes to the municipal.
1: క్రమక్రమేణా ఇది మిఠాయి అంగడికి చేరుతుంది.
0: Later it will go to the shop where sweets are sold.
1: ఇందులో కొన్ని పకోడాలు పొట్టం కట్టి ఇది అమ్మినప్పుడు క్రమక్రమేణా ఈ ఏ దోషము లేక ఏ దుర్గంధము లేనటువంటి ఈ పేపరు పకోడాల వాసనగా పొందుతుంది.
0: Later, as this same paper is used to pack pakoda, it will have the smell there.
1: Ide paperu oka dry fish vaadi daggari poi cherthe dantlo dry fish nanta pottam katti ee dry fish vasana ee paper ku chendutundi.
0: In fact, the same paper is used to pack dry fish, it will have the smell of the dry fish.
1: Ide paperu paramalamato kudinatvanti yokka pushpamulu cheri pottam kattinappudu ఆ యొక్క సుగంధమైనటువంటి యొక్క వాసన మానవునికి వెదజల్లుతుంది.
0: ఇన్ ది సేమ్ పేపర్ యూజ్ టు ప్యాక్ ది ఫ్రాగ్రెంట్ ఫ్లవర్స్ ద పేపర్ విల్ హ్యావ్ దట్ ఫ్రాగ్రెన్స్.
1: కనుక ఈ మంచి వాసనకు చెడ్డ వాసనకు ఈ పేపరా కారణం?
0: ఇస్ ఇట్ ద పేపర్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గుడ్ ఆర్ బ్యాడ్ స్మెల్?
1: కాదు కాదు.
0: నో,
1: ఈ పేపరు ఎట్టి సంబంధాన్ని పురస్కరించుకుని చేర్చుకున్నదో దాని సంబంధమే ఈ పేపర్ కు చెందిపోతుండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది అసోసియేషన్ దట్ మేడ్ దిస్ పేపర్ స్మెల్.
1: దీనిని పురస్కరించుకుని టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ ఇస్ సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: ఎట్టి వారి సంఘముతో మనం కూడుతుంటామో ఎట్టి పదార్థముల యొక్క స్నేహముతో మనం చేరుతుంటామో దాని యొక్క ప్రభావము మానవుని యందు ప్రవేశిస్తుంది.
0: As is the company that you join, naturally you carry the effect.
1: Kanuka manavudu manchi sambandhanni manchi samparkanni manchi padarthamulanu aashinchali.
0: Therefore man should always look forward to the good material and good company.
1: Ilanti company lu cherinappude manavudu unnata sthayi pondutadu.
0: As you join the good company, you reach exalted heights.
1: కనుక ఈనాటి మానవుడు పరసంకల్పము చేత సంపర్కము చేత చెడిపోవటము బాగుపట్టము జరుగుతూ ఉంటుంది.
0: Therefore, the good and bad depends upon the company you join. Naturally, you carry the effect.
1: కనుక మానవుడు మంచి సంబంధాన్ని మంచి సంపర్కాన్ని

0: on the company you join.
1: లోకములో అందరూ జన్మంతో చాలా మంచివారి.
0: In fact, in this world by birth, all are good.
1: కానీ ఈ స్నేహం చేతనే మానవుని యొక్క జీవితమును నాశనం చేసుకుంటున్నాడు మానవుడు.
0: It is the bad company friendship that ruins your life.
1: మంచి చెడ్డలు అనేటువంటి ఏమాత్రమో విచారించరు.
0: He is not bothered of the good and bad either.
1: కానీ విచారించి స్నేహం చేయటము చాలా ఉత్తమం.
0: It's essential to inquire and make friendship.
1: కనుకనే వేదాంతం నందు సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
0: Therefore it is said, it is this good company that makes you develop the sense of detachment, the steadiness and finally
1: liberation. మన హస్తగతం కావాలనుకున్నప్పుడు సత్సంగమును చేరాలి.
0: In fact, if you want to have hold on everything,
1: sat
0: anaga join good company. What is sat?
1: Ade sat chit anand. Sat anaga permanent.
0: Sat
1: shashtamu.
0: Sat, that which is permanent.
1: Anaga yedi shashtam ee jagatlo.
0: What is permanent in this world?
1: Annu ashashtam le.
0: All are ephemeral, fleeting.
1: Oka daivattu maatrame shashtamu.
0: God is permanent.
1: Kanuka atti shashtamainatundi yokka daiva sambandhanni manam kalpinchukunnappude మన భావములు శాశ్వతమైనటువంటివిగా, ఉత్తమమైనటువంటివిగా, ఆదర్శవంతమైనటువంటివిగా, అమృతమైనటువంటివిగా, అమరత్వమైనటువంటివిగా మనకు గోచరిస్తాయి.
0: Therefore, when you have association with permanent divinity, you will have permanent ideas, immortal ideas, noble ideas, and that which is everything ideal.
1: కనుక మొట్టమొదట మనము సంఘదోషం చేత మనం చెడిపోతున్నాం అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించడం అత్యవసరం.
0: It's most essential to know that the root for the cause for the ruin is the bad company.
1: Manavudu puduthunnadu,
0: man is born,
1: aneka vidhamaina sambandha bandhavajanam kalpinchukuntunnadu.
0: In fact, relationships are of his own making.
1: Enneniyo karyamulu cheyalani aashisthunnadu.
0: He wants to do many,
1: kaani annitikini lopala tanaku teliyanatundi bhayamu atanni praveshisthundadu.
0: But there is fear latent hidden in him.
1: ఈ భయంను పోగొట్టడానికి, అభయాన్ని చేకూర్చడానికి దైవత్వం ఒక్కటే దీనికి తగినటువంటి మార్గము.
0: ఇట్స్ ఓన్లీ డివైన్ దట్ విల్ మేక్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఫియర్ అండ్ బి ఫియర్లెస్.
1: పూసిన ప్రతి పువ్వు కూడాను కాయి కాదు.
0: ఎవ్రీ ఫ్లవర్ దట్ బ్లాసమ్స్ విల్ నాట్ గ్రో ఇన్ టు ద ఫ్రూట్.
1: కాసిన ప్రతి కాయ కూడాను పండు కాదు.
0: ఎవ్రీ ఫ్రూట్ విల్ నాట్ గ్రో రైప్ లేటర్.
1: కానీ పండిన ప్రతి పండు కూడాను రాలిపోక తప్పదు.
0: Every ripe fruit is bound to fall.
1: Kanaka manavudu puttinadu,
0: man is born,
1: periginadu,
0: he grows.
1: Asaranu mosamulanu annitini nechukunnadu.
0: In fact, he has picked up all kinds of knacks and various ambitions.
1: Kani danitone patanam pondutunnadu.
0: Well, there he falls.
1: Manavudu nechukovalsindi emiti?
0: What is that man should learn?
1: Manavudu puttinadu, perigutunnadu, ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
0: He is born, he grows and enjoys.
1: మానవుడు అనేక యంత్రములను కూడా కనిపెడుతున్నాడు ఈనాడు వైజ్ఞానికుడు.
0: The scientist has invented many machines.
1: చంద్రమండలం చుట్టూ రావడానికి ఒక మిషన్ కనిపెట్టాడు.
0: He invented a machine to reach moon.
1: భూమండలాన్ని చుట్టడానికి కొన్ని మిషన్లు కనిపెట్టాడు.
0: He has got certain machines to go around the planet.
1: ఇవి చాలా ఆశ్చర్యకరమైనటువంటివి, అద్భుతమైనటువంటివి.
0: They are mysterious and most wonderful.
1: కానీ
0: బట్
1: అన్నింటికంటే ఆశ్చర్యము, అన్నిటికంటే కూడా అద్భుతమైనటువంటిది ఒక్క మిషన్ భగవంతుడు కనిపెట్టాడు.
0: బట్ గాడ్ హ్యాస్ ఇన్వెంటెడ్ వన్ దట్ ఇస్ మోస్ట్ మిస్టీరియస్ అండ్ వండర్ఫుల్.
1: అది ఏ? ఈ దేహం అనేటువంటి ఒక యంత్రము.
0: దట్ ఈస్ ద మెషీన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ.
1: ఈ మానవతా దేహం అనే యంత్రమును చాలా అద్భుతమైనటువంటిది, ఆశ్చర్యమైనటువంటిది.
0: This human body, the machine, is most wonderful, mysterious.
1: Aithe ee yantram ni deni kosam kanipettadu.
0: What for is this machine invented?
1: Tinatamu, tiragatamu, tragatamu, lobhalu anubhavinchukovatam deni kosam ee yantranni kanipettadu.
0: Is this machine invented only for food, raiment and shelter, drink and eating and moving about?
1: Kaadu kaadu.
0: No.
1: Tinatamu, tragatamu, jeevinchatamu kukka pashuvadulu kudanu jeevisthundayi.
0: That kind of eating and roaming about are equally done.
1: దాని నిమిత్తమే మానవ జీవితం మనకు రాలేదు.
0: The human life is not given
1: దేహో
0: for that.
1: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతనః.
0: Body is the temple of God.
1: ఈ దేహం అనేటువంటిది ఒక పెద్ద దేవుని యొక్క ఒక దేవాలయం.

0: The body is the temple of God.
1: అలాంటి టెంపుల్ మనం ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం.
0: How we are misusing this temple, the body.
1: ఈ టెంపుల్ ని ఏ విధమైన సద్వినియోగం చేసుకోవాలనే విషయాన్ని మొట్ట గుర్తించి ఆ యొక్క దేహాన్ని అనేటువంటి టెంపుల్ లో మనం ప్రవేశించాలి.
0: We have to make proper use of this temple, the human body, and then step in.
1: కారు కొన్నావు, పెద్ద కారు.
0: You purchased a big car.
1: కీస్ నీ చేతిలో ఉంటుండాలి.
0: You have a key bunch.
1: కానీ ఈ కారును నడిపే విధానం ఏమిటని తెలుసుకున్న తర్వాతనే ఈ కారు నీకు ఉపయోగమవుతుంది.
0: You can make use of the car if you know the art of driving.
1: అట్లు లేకపోయినా ఈ కారే నీకు పెద్ద అపకారే అవుతుంది.
0: If you know driving, if you don't know that, you will be put to danger.
1: కనుకనే భగవంతుడు అందించినటువంటి ఈ యొక్క దేహమనేటువంటి దేవాలయమును మనం సద్వినియోగపరచుకునేటువంటి యొక్క మార్గాన్ని మనం గుర్తించి వర్తించాలి.
0: Therefore, we have to know the proper technique as to make use of the body in a proper direction.
1: ఈ పవిత్రమైన యంత్రమును ఎన్ని విధములైనటువంటి దుర్గుణములతోనూ, దురాచారంతోనూ, దుర్గంధంతోనూ ఈ ఉపయోగపెడుతున్నారు.
0: This sacred machine, the human body, is misused. It is full of foul and filth.
1: ఈ మోహముల చేత మోసపడిపోతున్నారు మానవుడు.
0: Man is deceived because of attachment.
1: ఈ దేహం ఎంత పవిత్రమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
0: He is not able to know the fundamental truth behind this invention, the human body, the machine.
1: ఏదో పశుపక్షి మృగాదులు కదా అనుభవించినట్టుగా ఈ యొక్క దేహంను కూడాను అనుభవిస్తుండాలి.
0: He is just enjoying this sacred body just as like any other bird.
1: దీని నిమిత్తమే భగవంతుడు ఈ శరీరాన్ని అందించలేదు.
0: God has not gifted this body for that purpose.
1: కానీ ఈ సత్యాన్ని మనం గుర్తించవాలంటే,
0: in order to know this truth,
1: దైవ ప్రేమను అనుభవించాలి.
0: We have to experience the divine love.
1: దైవ ప్రతిబింబమైన సత్య ధర్మ శాంతి ప్రేమను అనేటువంటి యొక్క దీనిని మనం అనుభవించాలి.
0: We have to experience the reflections of the divinity which are the human values.
1: సత్యము దైవమే, ధర్మము దైవమే, ప్రేమ దైవమే, శాంతి దైవమే.
0: Truth is God, righteousness is God, peace is God, love is God.
1: ఈ నాలుగు ఎరిగినటువంటి వాడే మానవుడు.
0: Is a true human if has all this power.
1: కానీ పశుపక్షి మృగాదులకు కేవలం ప్రేమ ఉంటుండాలి, కానీ మిగిలినటువంటి మూడు గుణములు లేవు.
0: Birds and beasts, they have love, but not the other.
1: కనుక మానవుడు దీన్ని సద్వినియోగపరచుకునేటువంటి విధానాన్ని గుర్తించాలి.
0: సో మ్యాన్ హ్యాస్ టు నో హౌ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దెమ్.
1: అప్పుడే ఈ మానవత్వం సార్థకమవుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ బర్త్ ఇస్ రియల్లీ రిడీమ్డ్.
1: అది సార్థకం కాకుండా నిరుపయోగపరచుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి కాలమును వ్యర్థం చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ వేస్టింగ్ టైమ్ మిస్యూజింగ్ ద బాడీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుడు అందించినటువంటి వరప్రసాదముల లోపల ప్రేమ కాలము చాలా ప్రధానమైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ ద గిఫ్ట్స్ మోస్ట్ ప్రెషస్ ఆర్ ద లవ్ అండ్ ద టైమ్.
1: ఈ ప్రేమను పొందే నిమిత్తమై కాలమును సద్వినియోగం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ద టైమ్ టు రిసీవ్ లవ్.
1: ఈనాటి మానవుడు ఉన్న కాలం లోపల మూడు భాగములు దుర్వినియోగమే చేస్తున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ మిస్యూజింగ్ వేస్టింగ్ 3 parts ఆఫ్ ద టైమ్.
1: ఇందులో ఒక్క భాగం కూడాను సరైన సద్వినియోగపరచడం లేదు.
0: హీ ఇస్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ 1 portion ఆఫ్ ద టైమ్ గివెన్.
1: ఈనాడు విద్యార్థులు ఉన్నారు.
0: టుడే వి హావ్ స్టూడెంట్స్.
1: విద్యార్థులు విద్యలో సద్వినియోగం చేస్తున్నారు అనుకుంటున్నారు.
0: They think that making proper use of time in
1: study. కానీ విద్యకు ఉపయోగించుకునేటువంటి కాలం కంటే కూడాను అవిద్యకు ఉపయోగించుకునేటువంటి కాలమే అధికంగా ఉంటుంది వారిలో.
0: In fact, they are wasting more time in other activities other than acquisition of knowledge.
1: గృహస్థుడైనటువంటి వాడు సద్వినియోగపరచుకునే నిమిత్తమై ఇచ్చినటువంటి సంసారమును దుర్వినియోగపరచుకుంటున్నాడు మానవుడు.
0: The householder is also misusing, wasting his time.
1: సన్యాసి కూడాను సద్వినియోగపరచుకోవలసినటువంటి తన కాలమును, పవిత్రమైన కాలమును దుర్వినియోగపరచుకుంటున్నాడు మూడు భాగములు.
0: సన్యాసి, ఎనెసిటిక్ ఇస్ ఆల్సో మిస్యూజింగ్ హిస్ టైం.
1: బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థం, సన్యాసం, ఈ నాలుగు స్థానములు కూడాను మూడు భాగములు దుర్వినియోగమే చేసుకుంటున్నారు, కానీ సద్వినియోగం చేసుకోవటం లేదు.
0: All these 4 categories, the celibates, householder, the recluse and renunciants are wasting 3 portions of the time.
1: సద్భావములు ఏ విధంగా ఉపయోగిస్తారు?
0: How are they making use of?
1: సత్కర్మల్లో ఎంత ప్రవేశిస్తాడు?
0: How can they take good action?
1: సత్చింతలు ఏ విధంగా చేయగలడు?
0: How can he entertain good thoughts?
1: చేయలేకపోతున్నాడు.
0: It's not possible to him.
1: ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అహంకారం ఎదుర్కొ పెట్టుకుని ఈ ప్రయత్నంలో మూసుకుపోతున్నాడు.
0: In fact, he makes every attempt, but it is the ego that comes on the way.
1: కనుకనే మానవుడు మొట్టమొదట ఈ కాలమును పవిత్రంగా ఉంచుకునేటువంటి కర్మల్లో ప్రవేశించాలి.
0: Therefore, man should undertake activity to sanctify the time given.
1: దీనిని పురస్కరించుకునే భగవద్గీత కర్మణ్యేవ అధికారశ్చామ ఫలేషు వదాచనన్న కర్మనియందు నీ అధికారం ఉంటుండాలి.
0: Therefore, Bhagavad Gita declares you have not every authority.
1: పరనిమిత్తమై నీవు భ్రాంతి పడవద్దు.
0: Don't be carried away by
1: పరనిమిత్తమై నీవు దుర్వినియోగం చేయవద్దు.
0: Don't waste your time.
1: ఫలాన్ని నీవు చింతించవద్దు.
0: Don't think of the rewards.
1: కర్మను ఆచరించు.
0: Undertake action.
1: అది ఏ నిజమైన డ్యూటీ ఇస్ గాడ్.
0: That's what's meant by duty is God.
1: ఆ యొక్క కర్మనే నీకు దైవత్వ రూపంగా సాక్షాత్కరిస్తాడు.
0: In fact, there will be action would manifest in front of us.
1: భక్తులమే అనుకుంటున్నారు.
0: We consider ourselves as devotees.
1: సర్వీస్ చేసినంత మాత్రమే భక్తులు కానేరు.
0: You cannot call yourself a devotee by service.
1: ఆ సర్వీస్ కూడాను దైవభావంతో సర్వీస్ చేయాలి.
0: You have to render service with the divine
1: సర్వుని యందు ఉన్నటువంటిది దైవమే అని చింతించాలి.
0: Think that God is everywhere in everyone.
1: ఈశావాస్యం ఇదం జగత్తు అని భావించాలి.
0: Consider that God is present in the entire universe.
1: నేను ఎవరికో విలేజ్ వాళ్ళకి పోయి సేవ చేశాను.
0: That you have gone to that village and
1: నేను ఫ్లడ్ వచ్చినటువంటి వాళ్ళకి సేవ చేశాను.
0: That I saw those flood victims.
1: అని ఈ విధంగా ఎవరికో సేవ చేశాననుకుంటే ఇది సరైన సేవ కాదు.
0: If you think that you are rendering service to some others, it's no service at all.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉంటుంది.
0: A small example.
1: పవిత్రమైనటువంటి భాగవతం.
0: భాగవతం స్టాండ్స్
1: భాగవతం చెప్పేది ఏమిటి బాగా అవుతాము అనేటువంటి చెప్తుంది.
0: భాగవతం ఇస్ టాట్ బాగా అవుతాము దట్ విల్ బి గుడ్
1: భాగవతంలో సర్వ వస్తువులు యొక్క సారము ఉంటుండాలి.
0: భాగవత కంటెంట్స్ ది ఎసెన్స్
1: సర్వ వేదాంత సారము ఉంటుండాలి.
0: ఇట్ హస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఫిలాసఫీ.
1: భాగవతము ఐదు అక్షరాలు.
0: భాగవతము ఫైవ్ లెటర్స్.
1: బా భక్తి.
0: బా డివోషన్.
1: గా జ్ఞానము.
0: గా విజ్డమ్.
1: వా వైరాగ్యము.
0: వా రెన్సియేషన్.
1: తా తపస్సు.
0: ఆ తపస్సు పెనెన్స్.
1: ఈ నాలుగింటిని చేస్తుంటే ముక్తిని పొందిపోతాం.
0: విత్ ఆల్ దీస్ ఫోర్ యుల్ హావ్
1: అది ఏ కడపటి అక్షరము.
0: దట్ ఇస్ ది లిబరేషన్ ద ఫైనల్ అల్టిమేట్.
1: కనుక ఈ భాగవతంలో ఉన్నటువంటి గోపకుల యొక్క అంతరాత్మను మొట్టమొట్ట గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ బిహైండ్ ఆల్ దిస్.
1: గోపాలుడు గోకులమును వదలి మధురకు వచ్చి చేరి అనేక విధములుగా కూడాను రాజ్య సంబంధమైనటువంటి విషయాల్లో పాల్గొని రాజును తీర్చిదిద్దేటువంటి యొక్క మార్గంలో ప్రవేశించాడు.
0: గోపాల లెఫ్ట్ గోకుల అండ్ హెస్ గాన్ టు మధుర అండ్ హెస్ టేకన్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ రన్నింగ్ ది ఎంటైర్ కింగ్డమ్ అండ్ షేపింగ్ మోల్డింగ్ ద కింగ్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: గోకులం యొక్క వాసులైనటువంటి గోపికలు గోపాలు కూడాను చాలా పరితపిస్తున్నారు.
0: ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ గోకులం వర్ ఫీలింగ్ వెరీ సాడ్.
1: గోకులం అంతా కూడాను ఎండబారినట్టుగా ఉంటుండాలి.
0: The entire Gokulam looked as if it's barren.
1: Lifeless ga kanipistundadi.
0: It looked as if it's lifeless.
1: Yem cheyalanipudidi vaaku tochaledu.
0: They didn't know what to do.
1: Tinadaniki tindi gaani kattadaniki vastram gaani lekapoledu.
0: There's no shortage of dirt for food or
1: clothing.
0: Kaani
1: undi vaaru bhujinchatam ledu.
0: They have food but they couldn't partake.
1: Anni sukhamlu undi kudanu anubhavinchatam ledu.
0: They have all comforts but they could not enjoy.
1: Kaaranam emti?
0: Why?
1: Maa yokka swasastharupudainatvanti Gopaludu maa venta ledu.
0: God Gopala, the very breath of our life, is not here.
1: రాత్రిం పగలు కూడాను చింతిస్తూ వచ్చారు.
0: They are feeling very sorry day and night.
1: దేహములు కృశిస్తూ వచ్చాయి.
0: In fact, they are very weak.
1: మనసులు చాలా ఆందోళన పడుతూ వచ్చాయి.
0: The minds are very much worried.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మధురలో ఉన్నటువంటి గోపాలుడు
0: Gopala, who was there in Madura at that time,
1: తన మిత్రుడైనటువంటి ఉద్ధవుని పిలిచి
0: he summoned Uddhava.
1: ఇదే ఉద్ధవ సందేశము అని.
0: This is called the message of Uddhava.
1: ఉద్ధవ గోపికలు నా నిమిత్తమే చాలా పరితపిస్తున్నారు.
0: గోపికస్ ఆర్ ఫీలింగ్ వెరీ సాడ్ బికాస్
1: నీవు వెళ్లి వారి చక్కని ప్రబోధం చేసి వారి మనస్సును శాంతిపరచడం అన్నాడు.
0: హీ వాంటెడ్ ఉద్ధవ టు గో ఓవర్ దేర్ అండ్ టీచ్ దెమ్ పాస్ ఆన్ ద మెసేజ్.
1: ఉద్ధవుడు సహజంగా గొప్ప జ్ఞానియే.
0: ఉద్ధవ ఇస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: గొప్ప వేదాంతియే.
0: ఇస్ ఎ ఫిలాసఫర్.
1: ఇది ఆత్మజ్యోతిని వెలిగింపజేసేటువంటి దైవత్వము తనకు అర్థమైనటువంటి విషయమే.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ నోస్ హౌ టు లైట్ The lamp of inner wisdom.
1: భగవంతుడు సర్వజ్ఞుడు అనేటువంటిది తనకు తెలుసును.
0: హీ నోస్ గాడ్ ఇస్ ఓమ్నిషియంట్.
1: కృష్ణుడు సర్వవ్యాపకుడు అనేది తెలుసును.
0: గాడ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: కానీ తెలిసినంత మాత్రం ప్రయోజనం లేదు.
0: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ సింప్లీ నో.
1: గోపురములకు వెళ్లి అమ్మా గోపికలారా గోపాలురారా కృష్ణుడు సర్వాంతర్యామి ఒక మధురలో మాత్రమే కాదు సర్వత్రా ఉంటున్నాడు. హిందుకలడు అందులేడని సందేహం వలదు.
0: He went to Gokulam and called everybody here.
1: Sarvata Panipadam.
0: God is everywhere.
1: Sarvata Stutimalloki. Sarvam Uttishtati. Ekkada chusina untunnadu Krishna.
0: His feet and his hands or heads are spread everywhere. You will find him all over.
1: అప్పుడు గోపికలు నవ్వినారు.
0: Then Gopika's smile.
1: ఆ నవ్వు కూడాను ఆనందంతో నవ్వినటువంటి నవ్వు కాదు.
0: It's not a smile of born. They just made fun of it.
1: అయ్యా ఉద్ధవా,
0: ఉద్ధవా,
1: నీవు చెప్పవచ్చు.
0: You can tell.
1: కానీ దీన్ని అనుభవించగలవా?
0: You say all that, but has it come to your experience?
1: నీవు నిర్గుణ నిరాకారతత్వాన్ని భగవంతుని యొక్క దీని ఎందుకు ప్రేమిస్తూ నిర్గుణ నిరాకారతత్వాన్ని మాకు బోధిస్తున్నావు?
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ బీన్ టీచింగ్ ద ఫార్మ్లెస్ అట్రిబ్యూట్లెస్ డివినిటీ.
1: మాకు ఇవి మాకు అక్కర్లేదు.
0: వీ డోంట్ వాంట్ దట్.
1: సగుణ సాకారమే మాకు అత్యవసరం.
0: వీ వాంట్ ద గాడ్ విత్ ద ఫార్మ్ అండ్ అట్రిబ్యూట్స్.
1: సాకారం లేనటువంటిది నిరాకారంలో ఏమి రుచి ఉంటుండాలి?
0: వాట్ టేస్ట్ ఈస్ దేర్ ఇన్ ఫార్మ్లెస్ డివినిటీ?
1: ప్లాస్టిక్ వేర్స్ ఉంటాయి, ఎన్నో చిక్కుతుంటాయి.
0: వీ హావ్ గట్ ప్లాస్టిక్ ఆర్టికల్స్ మెనీ.
1: కానీ ప్లాస్టిక్ ఫలములు ఎన్నో చిక్కుతుంటాయి.
0: యూ హావ్ ఎనీ ప్లాస్టిక్ ఫ్రూట్స్?
1: కానీ అవంతా మనం భుజిస్తున్నామా?
0: Do you eat plastic fruits?
1: Kani plastic draksha valene kanapadutundadi.
0: You have plastic grapes too.
1: Kani aa drakshani manam emaina bhujistunnama?
0: But do you eat them?
1: Ledu.
0: No.
1: Ivanta kudunu matalu magic le kari anubhutiki sambandhinchinatundi aanandamulu kaavu annaru.
0: That's all gimmicks or verbosity the word, but not the bliss in reality.
1: Maaku pratyaksha daivamainatundi yokka krishnuni maaku choopinchu ante chaalu.
0: You show us Krishna.
1: Nee vedantamu nee yogamu nee yokka prajna maaku akkaraledu.
0: We are not concerned with your scholarship.
1: వాళ్ళు చెప్పారు. అది ఉద్దవం చూచి వారు మాట్లాడటం లేదు.
0: They were not talking to the Baba.
1: వారి హృదయములు భగవంతునికి అర్పితమైపోయినాయి.
0: In fact, they have surrendered their hearts to God.
1: మా హృదయాన్ని కృష్ణుడు అపహరించాడు.
0: Krishna has stolen our hearts.
1: కనుక అతన్ని మేము హరి అని పిలుస్తున్నాము.
0: So we call Krishna as Hari.
1: హరించిన వాడు కనుకనే హరి అని పిలుస్తున్నాము.
0: The one who has stolen is Hari.
1: కనుక అట్టి హరి యొక్క తప్ప మాకు మనసులో ఇంకొకటి లేదు.
0: వీ హ్యావ్ నో ప్లేస్ ఫర్ ఎనీ వన్ అదర్ దాన్ హరి.
1: మాకున్నది ఒకే మనసు.
0: వీ హ్యావ్ ఓన్లీ వన్ మైండ్.
1: మాకు అనేక మనసులు లేవు.
0: వీ డోంట్ హ్యావ్ మెనీ.
1: ఆ మనసు కూడా ఇప్పుడు మా దీంతో ఉండలేదు.
0: ఈవెన్ దట్ మైండ్ ఈస్ నాట్ విత్ అస్.
1: కృష్ణుడితో పాటు మధురకు వెళ్ళింది.
0: ఇట్ హ్యాస్ ఫాలోడ్ కృష్ణ టు మధుర.
1: కనుక ఆ యొక్క హరిని నాకు తెప్పి చూపించమన్నారు.
0: యూ షో అస్ హరి డైరెక్ట్లీ.
1: ఒక్క మనసే అన్నటువంటి వాక్యము ఆ ఉద్యమం యొక్క మనసు తిరిగిపోయింది.
0: The declaration that they have only one single mind brought a change.
1: Adiye daivatvaniki moola karanamu.
0: In fact, that's the main cause.
1: Nirgunam, niranjanam, sanatanam, niketanam, nitya suddha buddha mukta nirmala swarupinam. Atuvanti nirmalamainatundi daivatvanni okka manastho maatrame manam arikattali.
0: In fact, you can visualize the divine manifestation, which is attributeless, formless, pure, unsullied and unpolluted.
1: Karuka krishnuniki arpitam chesamu.
0: We have surrendered to Krishna.
1: Okka krishnudu tappa me okkaru maraku mukham chudam.
0: We are not prepared to look at anybody's face now.
1: Ani cheppi aa lopala bhramaram vachindi.
0: In the meantime came the butterfly.
1: Appudu bhramaram tho pampistunnaru sandesham.
0: Then they sent a message through this butterfly.
1: Uddhavunu vaipu chuttam ledu.
0: They didn't look at Uddhava.
1: Uddhavunu vaipu chupte maa yokka pratignaku bhangam kaliginattu avutundi.
0: We will be transcending the discipline.
1: మా కన్నులు చూడటానికి కృష్ణుడు ఒక్కడే మాకు చాలు.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ కృష్ణ ఇస్ దేర్.
1: మేము శ్రవణం చేయడానికి కృష్ణుని యొక్క మురళనాదమే చాలు.
0: ఇట్స్ ఎనఫ్ ద ఇఫ్ యూఆర్ ఏబుల్ టు లిసన్.
1: కృష్ణ ఆనందాన్ని అనుభవించడానికి కృష్ణ యొక్క ప్రేమ తత్వమే మాకు చాలు.
0: లవ్ ఆఫ్ కృష్ణ ఇస్ ఎనఫ్ ఫర్ అస్ టు ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: ఇతర రూపములు కానీ, ఇతర శబ్దములు కానీ, ఇతర వాక్యములు కానీ మాకు అక్కర్లేదు.
0: వీ డోంట్ వాంట్ ఎనీ అదర్ ఫార్మ్స్ ఆర్ సౌండ్స్ ఆర్ టీచింగ్స్ ఆఫ్ ఎనీవన్.
1: కనుక నీవు మా హృదయాలంతా ఎండిపోయినాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ యువర్ హార్ట్స్ ఆర్ డ్రై.
1: కృష్ణుని నిమిత్తమై ఏడ్చి ఏడ్చి ఏడ్చి ఏడ్చి మా కన్నులంతా కాయలుగాచినవి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ క్రైడ్ అండ్ క్రైడ్ ఫర్ హిమ్.
1: మా కన్నుల్లో ఒక్క డ్రాప్ అయినా కూడా నీటి బిందువు లేదు.
0: వి హావ్ నాట్ లెఫ్ట్ విత్ ఎ సింగిల్ డ్రాప్ ఆఫ్ టియర్ ఇన్ అవర్ ఐస్.
1: మా హృదయం చూస్తే అంతకంటే ఎక్కువ మండిపోతుండాలి.
0: అవర్ హార్ట్స్ ఆర్ ఆల్సో బర్నింగ్ రైట్ నౌ.
1: ఇలాంటి నీళ్లు లేని మా హృదయం అనేటువంటి నది లోపల నీ కృష్ణుడు సందేశం అనేటువంటి పడవను వేసుకుని ఎట్ట వచ్చావు సిగ్గు లేకుండా.
0: అవర్ హార్ట్స్ ఆర్ డ్రై వితౌట్ ఎనీ వాటర్ విత్ వాట్ ఫేస్ యూ వాంట్ టు రీచ్ అస్ క్రాసింగ్ క్రాస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద బోట్.
1: ఇసుకలో పడవను నడపగలవా?
0: కెన్ యూ కమ్ ఆన్ బోట్ అక్రాస్ ద శాండ్?
1: కాబట్టి మా హృదయం అంతా ఇప్పుడు ఇసుగ్గా మారిపోయింది.
0: So our heart is full of sand and desert.
1: దీంతో నీ యొక్క సందేశం అనేటువంటి పడవను పెట్టవద్దు.
0: And don't allow the boat of the message.
1: నీ వెళ్ళు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి.
0: Better you go back to your place where you have come from.
1: నిర్గుణ బ్రహ్మము.
0: You believe in attributeless.
1: మాకు నిర్గుణ బ్రహ్మం అవసరం లేదు.
0: We don't want
1: సగుణ బ్రహ్మమే మాకు సత్యవసరం.
0: We want God with attributes.
1: అని చెప్పి
0: so saying
1: నీవు వెళ్ళిపోమన్నారు.
0: They want him to return.
1: అప్పుడు ఉద్ధవుడు
0: నేను ఉద్ధవ
1: చాలా తెలివి తెచ్చుకుని నేను జ్ఞానం అనుకున్నాను, నేను జ్ఞానవి కాదు.
0: హీ పిక్డ్ అప్ హిస్ ఇంటెలిజెన్స్ అండ్ హీ సెడ్
1: నేను పరమ అజ్ఞానం, నేను
0: ఐ యామ్ ఇగ్నోరెంట్.
1: అని చెప్పి అతని దగ్గర ఉన్నటువంటి కృష్ణుని సందేశం అనేటువంటి ఒక పేపర్ ను అందించాడు.
0: Declaring there is an ignorant one, he handed over to them the message of Krishna, a paper.
1: దీన్ని మీరు చదవండి అంతే చాలు.
0: He wanted them to read.
1: అయ్యా ఉద్ధవా, మేమున్నది ఎక్కడున్నాము? పట్టణంలో కాదు, పల్లెల్లో ఉన్నాము, కుగ్రామంలో ఉన్నాము.
0: ఉద్ధవా, we are not living in cities, we are living here in
1: hamlet. ఏ స్కూలు కానీ ఏ యొక్క విద్యా విధానం కానీ మాకు ఏమీ తెలియదు.
0: In this village, there is no school at all.
1: మాకు ఏమాత్రమూ అక్షర జ్ఞానమే లేదు.
0: We don't have any literacy.
1: మేము మా యొక్క జీవితం అంతా అక్షరంలో లీనమైపోయింది.
0: And in fact, our entire life got
1: అక్షర జ్ఞానమే లేనటువంటి వారు ఈ లేఖని ఏ రీతిగా మేము చదవగలము?
0: When we don't know alphabets, how do you expect us to read the message?
1: మాకు అక్కర్లేదు, తీసుకుని పోమన్నారు.
0: We don't want this message, but you take it with you.
1: ఏమి, కృష్ణుని యొక్క లేఖను వెనుకకు పంపుతున్నారా అని అతనికి ఒక విధమైన ఉద్రేకం వచ్చింది.
0: ఇన్ ఫ్యాక్ట్ హి వాస్ హెసిటేటెడ్ బికాజ్ దీస్ పీపుల్ వాంట్ హిమ్ టు టేక్ బ్యాక్ ద మెసేజ్ ఆఫ్ కృష్ణ.
1: రాగ ద్వేషములు కానీ,
0: ఐదర్ అటాచ్మెంట్ ఆర్ హేట్రెడ్,
1: ఈ యొక్క ఆనంద సుఖములు కానీ,
0: ఐదర్ బ్లెస్ ఆర్ హ్యాపీ,
1: భక్తునికి పూర్తి సమత్వమే.
0: ఇట్స్ ఆల్ అమౌంట్స్ టు ఈక్వానిమిటీ.
1: కానీ ఈ భక్తునికి ఈ విధమైన క్రోధం వచ్చింది.
0: And this devotee Uddhava was angry at the time.
1: అప్పుడు గుర్తించినటువంటి గోపిక చెప్పింది.
0: ఏ గోపిక, హావ్ యు నోన్ దట్? ఉద్ధవ,
1: నీవు జ్ఞానివని భ్రమిస్తున్నావు.
0: యు ఆర్ క్యారీడ్ అవే ఇన్ యువర్
1: అజ్ఞానివి.
0: యు ఆర్ పర్ఫెక్ట్లీ టోటల్లీ ఇగ్నోరెంట్.
1: మాకు కృష్ణుని యొక్క దీన్ని చదవకూడదని మాకు ఇష్టం లేదు.
0: వీ డోంట్ వాంట్ టు రీడ్ ది మెసేజ్.
1: మాకు చదువు రాదు.
0: వీ డోంట్ లెర్న్.
1: అంతే కాకుండా అంతో ఇంతో అక్షర జ్ఞానం తెలిసినప్పటికీ,
0: though we know how to read to some extent,
1: ఆ కృష్ణుని యొక్క లేఖను మేము చూచిన తక్షణమే మా దుఃఖంతో కంచిదారులు కారిపోతాయి.
0: As we pick up the message and start reading, we start shedding the tears.
1: ఆ కంటి దారాల చేత ఈ అక్షరములంతా చెదిరిపోతాయి.
0: All letters will naturally fade out, get erased.
1: మరొక కారణం కూడా ఉంటుందది.
0: There is another reason too.
1: మా హృదయమంతా కృష్ణుని యొక్క వియోగం చేతనే అంత దగ్ధమైపోతుందది.
0: In fact, that's burning in our hearts due to separation from Krishna.
1: ఆ కృష్ణుని యొక్క వియోగమే మాకు చాలా మంటలుగా ఉంటుందాయి.
0: And the separation is something like burning.
1: అలాంటి మంటలుగా ఉన్నటువంటి మా హస్తంతో ఆ యొక్క లేఖను మేము పట్టుకుంటే అది కూడా భస్మమైపోతుంది.
0: With these burning hands, if we pick up the paper and start reading, the paper would get burned.
1: కనుక మా యొక్క అవస్థను ఏమాత్రం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: You are not making an attempt to know our plight.
1: కనుక నీతో మేము మెసేజ్ పంపడం మాకు ఇష్టం లేదు.
0: We don't want to send through you our message.
1: మాకు కృష్ణుడికి ఒకే సంబంధమే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలేషన్షిప్ బిట్వీన్ అస్
1: అని చెప్పి,
0: దే సెడ్ సో,
1: ఆ తుమ్మెదను కారణంగా తీసుకుని,
0: టేకింగ్ దట్ హనీ బీ యాజ్ ఎన్ ఎక్స్క్యూజ్,
1: ఒకసారి కన్నెత్తి చూడమని చెప్పవా మా మాట శ్రీకృష్ణతో.
0: దే వాంటెడ్ హనీ బీ టు కన్వే ద మెసేజ్ to Krishna that he should look at them lifting his eyes at least once.
1: Enda barinan madu jeevita sumamunu chiguru pettaga vega cheyamanuma cheyamanuma.
0: Our hearts are barren and dry like a desert. And there's no flowering at all. By his kind, gentle looks, let them flower and blossom.
1: Mabugra.

0: across the sky of our mind. They're full of clouds all over there.
1: Let us not
0: fear. Inside our hearts are pitch dark.
1: We don't know where
0: to go In our hearts which are totally dark and cloudy, let the Krishna light the lamp. That's the way how they send their message.
1: ఇంకా ఈ సందేశం ఈ భ్రమర ఏ రీతిగా అందించగలదని యోచించి
0: థింకింగ్ హౌ దిస్ బీ కుడ్ క్యారీ ద మెసేజ్
1: రాధిక చెప్పింది
0: రాధిక సే
1: అయ్యో మా జీవితం అంతా ఈ విధంగా ఉంది పోనీ మేము మరణిస్తాం నీ చింతనలోనే మేము మరణిస్తాం
0: వీఆర్ ప్రిపేర్ టు డై థింకింగ్ ఆఫ్ యూ
1: కృష్ణ నీవు తిరిగి పుట్టినప్పుడు తిరిగి నీవు ఈ లోకానికి వచ్చినప్పుడు ధర్మ సంస్థాపనగా నీవు అవతరించినప్పుడు మమ్మల్ని కూడా మీ వెంట తీసుకుంటారు
0: కృష్ణ యాజ్ వీ డై నౌ బికాస్ ఆఫ్ సెపరేషన్ వెన్ యూఆర్ బోర్న్ అగైన్ టు బ్రింగ్ డౌన్ దట్ రైచియస్నెస్ సీ దట్ వీఆర్ బోర్న్ అగైన్ అలాంగ్ విత్
1: యూ నీవు వర్ధిల్లు చుండిన వల్లికమై మేము అల్లుకొందు
0: Oh God, if as you stand like a tree, let me be a creeper twining around you.
1: నీవు ఒక వృక్షంగా పుట్టినావా ఈ జగత్తులో మేము నీకు క్రీపరిగా వచ్చి నిన్ను అల్లుకొని పోవాలి ఆ విధంగా మాకు జన్మం ఇచ్చేవారు
0: ఓ కృష్ణ ఇఫ్ యూ స్టాండ్ హియర్ యాజ్ ఎ ట్రీ లెట్ మీ బి బోర్న్ యాజ్ ఎ క్రీపర్ ట్వైనింగ్ రౌండ్ యూ

0: If you are born here, like a flower that blossoms in all its beauty, let me be the honey bee going round you.
1: Nilo praveshinchadaniki chuttu nee yokka peru cheppukuntu nilo praveshistam.
0: I go round you like a honey bee singing your name.
1: Alanti janmam prasadinchu.
0: Grant us that life.
1: Melu parvatame neevaina Krishna, melu parvatame neevaina పరచుకొని పారద నేను సెలయేరునై సెలయేరునై.
0: కృష్ణ, యాజ్ యూ స్టాండ్ లైక్ ఎ మేరు మౌంటైన్, లెట్ మీ బి దేర్ యాజ్ ఎ వాటర్ ఫాల్ ఫాలింగ్ క్రాస్.
1: వర సముద్రుడే నీవైనా, సముద్రుడే నీవైనా,

0: If you, O Krishna, if you are here as a mighty ocean, we'll all be the rivers that merge in you.
1: కనుక ఇలాంటి జన్మమైనా మాకు అందించమని వారు కోరారు.
0: దే ప్రేడ్ ఫర్ సచ్ లైఫ్.
1: అది ఏకత్వమైనటువంటి ఆత్మతత్వము.
0: దట్ ఇస్ వన్ పాయింట్.
1: భిన్నత్వంతో కూడినటువంటిది కాదు అది.
0: ఇట్స్ నాట్ వన్ ఆఫ్ మల్టిప్లిసిటీ.
1: భక్తి భక్తి భక్తి అనగా వ్యష్టి సమస్త యొక్క ఏకత్వాన్ని గుర్తించి బోధించేటువంటిది నిజమైన వేదాంతం.
0: The true philosophy comprises establishing the relationship between individual and the cosmos. The individual.
1: సమష్టి దైవతత్వము.
0: That community cosmos is divinity.
1: కాబట్టి వ్యష్టి అనేటువంటిది దైవత్వంతో కూడినప్పుడే సమష్టి స్వరూపాన్ని పొందుతుంది.
0: When once the individual joins the divinity, that takes the form of the universe, the cosmos.
1: ఈ సమష్టి తత్వాన్ని మేము కోరుతున్నాం కానీ వ్యష్టి తత్వం అనేటువంటి నేరో మార్గాన్ని మేము కోరటం లేదు.
0: We wanted the cosmic consciousness, not at the level of the individual.
1: కనుక ఈ విధమైనటువంటి బోధనలు నడిపినటువంటి వారు గోపికల యొక్క భక్తి.
0: There stands the devotion of Gopikas.
1: కనుకో మనం ఏ విధంగా చేయాలి ఈనాడు, ఎలాంటి సేవలు చేయాలి?
0: What kind of services we do?
1: ఎవరికి చేసినా దైవానికే చేస్తున్నామని భావించాలి.
0: You may serve anybody, but consider the service.
1: The best way to love God is to love all, serve all.
0: The best way to love God is to love all and serve all.
1: అందరి ఎందు దైవత్వం ఉన్నదనే విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: హావ్ ద ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: అన్ని పదార్థముల ఎందు కూడా నువ్వు దైవత్వం ఉన్నదనే విశ్వసించాలి.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది మెటీరియల్.
1: అంతా దైవ స్వరూపమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ద డివైన్ మానిఫెస్టేషన్.
1: ఏ రూపము ధరించినా, ఏ రూపము ధరించినా,
0: ఎనీ ఫార్మ్ దట్ హి మే టేక్,
1: ఏ వస్తువుగా మారినా,
0: హి మే టేక్ ఎనీ ఆఫ్,
1: ఏ ప్రదేశమునకు పోయినా,
0: మేబీ ఇన్ ఎనీ ప్లేస్,
1: సర్వత్ర దైవ యొక్క స్వరూపమే.
0: యు ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్.
1: ఆ దైవత్వం లేనటువంటిది ఎక్కడా కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నథింగ్, నో ప్లేస్ వాట్స్ ఎవర్ వేర్ యూ డోంట్ హావ్ గాడ్.
1: కనుక నేను నేను నేను అని నీవు బలుకుతున్నావు ఉద్ధవా.
0: ఉద్ధవా, యూ కాల్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్
1: ఈ నేను అనేటువంటిది నీలో ఉండినంత వరకు కూడా నీకు దైవత్వం ప్రాప్తించదు అన్నారు.
0: సో లాంగ్ యూ స్టాండ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఐనెస్, యూ కెనాట్ అండర్స్టాండ్ డివినిటీ.
1: మా నేను అనేటువంటిది కూడా కృష్ణుడితో వెళ్లిపోయింది.
0: వీ హావ్ ఫర్గాటన్ ది సెన్స్ ఆఫ్ ఐనెస్.
1: మాకు ఐ అనేటువంటి ఒక తత్వమే మారేందు లేదు.
0: వీ డోంట్ హ్యావ్ దిస్ నారో ఐనెస్.
1: నేను అనేటువంటి ఉండినప్పుడే నీవు అనేటువంటి బయలుదేరుతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ఫీలింగ్ ఆఫ్ ఐనెస్, దేర్ అరైజ్
1: నేను నీవు అనేటప్పుడే ప్రపంచమంతా చేరిపోతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ దిస్ ట్విన్ ఫీలింగ్ ఐ అండ్ యూ, దేర్ లైస్ ద వరల్డ్.
1: మాకు ఈ అనేకత్వం మాకు అక్కర్లేదు.
0: వీ డోంట్ వాంట్ దిస్ ప్లూరాలిటీ.
1: మాకు ఏకత్వమే అత్యము.
0: వీ వాంట్ యూనిటీ.
1: కనుక అదే సత్యము.
0: దట్ ఇస్ ట్రూ.
1: అదే నిత్యము.
0: దట్ ఇస్ ఎటర్నల్.
1: అదే నిజమైనటువంటి మార్గము.
0: దట్ ఇస్ ద కరెక్ట్ పాత్.
1: కనుక ఈ సత్యాన్ని వారు ప్రబోధించారు ఉద్ధవునికి కూడా.
0: ఇన్ ఫ్యాక్ట్ దే టాట్ దిస్ టీచింగ్ ఈవెన్ టు ఉద్ధవ.
1: ఈనాడు
0: టుడే
1: సత్యసాయి ఓల్డ్ స్టూడెంట్స్ అయినటువంటి అనంతపురం పిల్లలు,
0: ద ఓల్డ్ స్టూడెంట్స్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్,
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి అని పేరు పెట్టుకున్నారు.
0: దే నేమ్ దేర్ అలమ్నే అసోసియేషన్ ఇస్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి.
1: కానీ ఆ మదర్ సాయికి తగినట్టుగా వాళ్ళు చక్కని ప్రబోధనలు చేస్తున్నారు, సేవలు సలుపుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ వర్కింగ్ అండ్ సర్వింగ్ ఇన్ అకార్డెన్స్ టు ది సేక్రెడ్ నేమ్ ది అసోసియేషన్.
1: రిపోర్ట్ కూడా విన్నారు.
0: యూ హావ్ లిసన్ టు ద రిపోర్ట్.
1: ఉన్నది తక్కువే కానీ చేసినది ఎక్కువగా ఉండాలి.
0: In fact, they did much more than what they said.
1: నేను మీ రిపోర్ట్ అంతా కూడా అడ్వర్టైజ్ మాదిరి తీసుకుని రావకండి, చాలా చిన్నదిగా తీసుకుని రండి అని చెప్పారు.
0: ఇన్ ఫ్యాక్ట్ స్వామి వాంటెడ్ దెమ్ టు ప్రెజెంట్ ద సమ్మరీ, ది
1: జిస్ట్. అందువల్ల వారు ఎంతో చేసినప్పటికీ చాలా చిన్నదిగా తగ్గించుకుని వచ్చారు.
0: దో దే డిడ్ మైటీ థింగ్స్, దే ప్రెజెంటెడ్ బ్రీఫ్ రిపోర్ట్.
1: కానీ వారు చాలా సేవలు చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డూయింగ్ ఎ లాట్.
1: ఇక్కడే కాదు,
0: నాట్ ఓన్లీ హియర్,
1: ఇక్కడ నుంచి వెళ్లిపోయినటువంటి యొక్క బిడ్డలంతా ఉన్నారు.
0: మెనీ దట్ లెఫ్ట్ దిస్ ప్లేస్.
1: వాళ్ళంతా కూడా కెనడాలో, అమెరికాలో, జర్మనీలో, జపాన్ లో అన్ని వైపులు కూడా మన పిల్లలంతా పోయి చేరారు.
0: అవర్ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఆల్ ఓవర్ ది వరల్డ్, కెనడా, జర్మనీ,
1: యునైటెడ్ స్టేట్స్. అంతా కూడా ఈ సేవలు చేస్తున్నారు.
0: దే ఆర్ రెండరింగ్ సిమిలర్ సర్వీస్ ఎవ్రీవేర్.
1: సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అనేటువంటి దాని పేరును పెట్టుకుని ఎంతనో సేవలు చెబుతున్నారు.
0: దే హావ్ బీన్ సర్వింగ్ ది ఎంటైర్ కమ్యూనిటీ వేర్ ఎవర్ దే ఆర్, క్యారింగ్ ద బ్యానర్ ఆఫ్ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్.
1: దాంట్లో ఖర్చు పెట్టి సేవలు చెబుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ స్పెండింగ్ ఆల్ ది మనీ దే ఎర్న్.
1: ఎందుకోసం మీరు ఇట్లా చేస్తున్నారని చెప్పి తల్లిదండ్రులు అడిగినప్పుడు,
0: వెన్ పేరెంట్స్ హావ్ ఆస్క్డ్ దెం వై డు యు డు లైక్ దట్,
1: పిల్లలు సరైన జవాబు చెబుతున్నారు.
0: దే ఆర్ గివింగ్ కరెక్ట్ ఆన్సర్.
1: నాన్న, అమ్మ, మీరు మమ్మల్ని చదివించారా?
0: Father, mother, have you educated us?
1: మమ్మల్ని చదివించినంతా కూడా స్వామి.
0: ఓ స్వామి, ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్
1: ఫ్రీ ఎడ్యుకేషన్ మాకు అందించాడు.
0: భగవాన్ గేవ్ అస్ ఫ్రీ ఎడ్యుకేషన్.
1: మా హెల్త్ అంతా కూడా డాక్టర్స్ పెట్టి ఫ్రీ హెల్త్ అంతా కూడా అందించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్.
1: కాబట్టి హెల్త్ వెల్త్ ముఖ్యమైనటువంటిది.
0: హెల్త్ ఇస్ ద వెల్త్.
1: ఆ హెల్త్ వెల్త్ మా స్వామియే.
0: హెల్త్ అండ్ వెల్త్ ఇస్ స్వామి ఓన్లీ.
1: మేము సంపాదించినంతకు ధన ఖర్చుకే పెట్టాలి.
0: ఆల్ దట్ వీ ఎర్న్ షుడ్ బి స్పెంట్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: దుర్వినియోగం ఒక కాయస కూడా మేము ఖర్చు చేయము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నాట్ మిస్యూజింగ్ వేస్టింగ్ సింగిల్ పైసా.
1: చెప్పి
0: దే ఎక్స్ప్లెయిన్ లైక్ దాట్.
1: కట్ట కడపటికి తల్లిదండ్రుల దగ్గర కూడా వాళ్ళు మార్పు తెప్పించారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే బ్రాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ పేరెంట్స్.
1: మీకు అందరికీ తెలుసు.
0: యు ఆల్ నో దిస్.
1: మన జనరల్ హాస్పిటల్ లోపల
0: ఇన్ అవర్ జనరల్ హాస్పిటల్
1: ఐ డాక్టర్ వంశీ అని ఉండాలి.
0: We have eye doctor in our general hospital.
1: ఆమె విడో పాప.
0: She's a widow.
1: ఆమెకు ఒక బిడ్డ ఉంటుంది.
0: She has a daughter.
1: ఆ బిడ్డను మన కాలేజీలో చదివించింది.
0: She studied in our college.
1: ఆ అమ్మాయి ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటుంది.
0: Now she is in Australia.
1: భర్తతో ఉంటుంది.
0: She's staying with her.
1: భర్తను కూడా మార్పు చేపించింది.
0: She brought a change.
1: భర్త కూడా ఈ సేవలో ప్రవేశించాడు.
0: Husband is also serving.
1: ఆమెది ఆయనది ఇద్దరి ఖర్చు పెట్టి అన్ని విధాల సేవలు చదువుతున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ స్పెండింగ్ దేర్ మనీ ఫర్ సర్వీస్ యాక్టివిటీ.
1: వారికి బిడ్డలు లేదు.
0: దే హావ్ నో చిల్డ్రన్.
1: తల్లి వచ్చి మా బిడ్డకు బిడ్డని ప్రసాదించాలి స్వామి అన్నారు.
0: మదర్ కేమ్ అండ్ సేడ్
1: ప్రే టు స్వామి. చెప్తుంది నాకెందుకు ఈ బాధ్యత.
0: డాటర్ సేస్
1: ఈ బంధన నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ రెస్పాన్సిబిలిటీ.
1: స్వామి నా సర్వస్వము.
0: స్వామి ఇస్ ఎవ్రీథింగ్.
1: కనుక నాకు ఈ బంధంలో నేను ఏమాత్రం తగులుకోలేదు తలుచుకోలేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్ దిస్ బాండేజ్.
1: స్వామి అందరూ నా యొక్క అక్కలు చెల్లెండ్రే.
0: ఆల్ ఆర్ మై సిస్టర్స్.
1: వారి బిడ్డలందరూ నా బిడ్డలే.
0: దేర్ చిల్డ్రన్ ఆర్ మై చిల్డ్రన్.
1: నాకు అక్కర్లేదు. నేను స్వేచ్ఛగా సేవ చేసుకునేటువంటి ఒక మార్గాన్ని నాకు అనుగ్రహించమని కోరింది.
0: అలౌ మీ టు ట్రేడ్ ఫ్రీలీ.
1: ఈ విధమైన కోరికలు కోరేటువంటి ఒక స్త్రీల లోపల ఎంతో మంది కనిపిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ మెనీ విమెన్ హూ ప్రే ఫర్ దాట్.
1: కానీ మగపిల్లల్లో ఎవరు కనిపించడం లేదు.
0: మెన్ నన్ ఆర్ దేర్.
1: ఇంతేకాదు
0: నాట్ ఓన్లీ దిస్
1: కొన్ని చరిత్రలు పురాణములు ఎందుకు కూడాను
0: ఇన్ సర్టన్ ఎపిక్స్ అండ్
1: సీక్రెట్ లోపల భక్తి ప్రపత్తులు అభివృద్ధి కావించుకున్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ మెనీ విమెన్ హూ హావ్ గాట్ లాట్ ఆఫ్ డివోషన్.
1: మరణించినటువంటి సత్యవంతుని కూడాను యమధర్మరాజు వెంట పడి తను తిరిగి ఆ ప్రాణములు కూడా తెచ్చుకున్నటువంటి ఒక సావిత్రి.
0: We know of Savitri who brought back
1: గతజీవుడు పతిని బతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధికారే.
0: The Savitri belongs to the sacred land who brought her dead husband back.
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ గాదే.
0: And in fact the Chandramati who pacified the burning flames all over belongs to this country.
1: కులసతీత్వం అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధరా జాతకాదే.
0: In fact Sita who stepped into the furnace and flames
1: కిరాతి భూతి గావించే దమయంతి భారత రమణిగాదే.
0: దమయంతి హూ బ్రాట్ డౌన్ ఎంటైర్ థింగ్ టు
1: ఆసక్త సాగర వేసి తక్షమాతలమున భర్త తాతే పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు కాదే పంట భూమి. మన భారతదేశము స్త్రీల వల్ల ఇంత పంట భూమిగా మనకు తయారైపోయింది.
0: భారత్ ఇస్ ఎ సీక్రెట్ ఫెర్టైల్ ల్యాండ్ బికాస్ ఆఫ్ సచ్ విమెన్.
1: కనుకని అలాంటి స్త్రీలంతా ఉండటం చేతనే భారతదేశమే కాదు సర్వ ప్రపంచం కూడాను ఒక విధమైన సుక్షేమంగా ఉంటుండాలి.
0: బికాస్ ఆఫ్ సచ్ విమెన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ నొబిలిటీ నాట్ ఓన్లీ భారత్ ద హోల్ వరల్డ్ విల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్.
1: పుణ్య పుంజుడే లేకుండా జగములెట్టు వెలుగు పగులుగాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ సచ్ నోబుల్ పీపుల్
1: అలాంటి స్త్రీలంతా ఉంటున్నారు
0: ఇన్ ద లైట్ ఆల్ ఓవర్.
1: కనుక స్త్రీలంటే మనము ఒక విధమైన హాస్యంగా మనం చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ ఇన్ చీప్.
1: బలహీనంగా మనం భావించకూడదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ వీక్.
1: వారిలో ఉన్నటువంటి ఒక శక్తి సామర్థ్యం చాలా గొప్పది.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ మెనీ కెపాసిటీస్.
1: కనుక ఇంకా కొన్ని విషయాలు మీకు తెలపాలి.
0: సర్టన్ థింగ్స్ నీడ్ టు బి టోల్డ్ టు యు.
1: రేపు ఈ దేహమునకు 75th బర్త్డే వస్తుంటుంది వచ్చే సంవత్సరం.
0: 75th బర్త్డే ఇస్ అప్రోచింగ్ నెక్స్ట్ ఇయర్.
1: స్వామి 10 దినములు కూడాను వచ్చినటువంటి భక్తులకంతా కూడాను ఫ్రీ భోజనాన్ని అందించాలి అని.
0: యాస్ టు సప్లై ఫుడ్ ఫ్రీలీ టు ఆల్ ద డివోటీస్ హూ విల్ బి అటెండింగ్ 75th బర్త్డే.
1: సత్యసాయి మెసెంజర్ ఆఫ్ సత్యసాయి అనగా స్త్రీలు స్త్రీలంతా కూడా చేరి
0: ది అలమ్నై అసోసియేషన్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్ దే ఆల్ హ్యావ్ జాయిన్.
1: వారు చాలా పెద్ద ప్లాన్ వేశారు.
0: They have in fact a very big plan.
1: ఇప్పటి నుంచినే ప్లాన్ అంతా కొనసాగుతూ వచ్చింది.
0: They started executing the plan right now.
1: 1000 బ్యాగ్స్ రైస్ అంతా తీశారు.
0: They are ready with 1000 bags of rice already.
1: ఈ సత్యసాయి మెసెంజర్ ఆఫ్ సత్యసాయి లోపల 3000 మంది పిల్లలంతా మెంబర్స్ గా ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద మెంబర్షిప్ గోస్ టు 3000.
1: ఎవరి ఎందు అటు ఇటు చలనం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ నో వేవరింగ్.
1: ఒక్కొక్క సంవత్సరానికి వారి భక్తి ప్రపత్తులు పెరుగుతూనే వస్తున్నాయి కానీ తరగడానికి ఏమాత్రం అవకాశం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద డివోషన్ సిన్సర్ దే హావ్ బీన్ గ్రోయింగ్ డే బై డే.
1: కనుకనే 75,000 శారీస్ అంతా మా స్త్రీలకంతా ఇవ్వాలి అనుకుని వచ్చారు.
0: దే ఆర్ ప్రిపేర్డ్ టు డిస్ట్రిబ్యూట్ 75,000 శారీస్.
1: ఒకే డిజైన్ లో ఉంటుండాలని చెప్పారని దానికి ఆర్డర్ కూడా ఇచ్చారు ఇప్పుడు నుంచి.
0: ఇన్ ఫ్యాక్ట్ దే ప్లేస్డ్ ఎన్ ఆర్డర్ సో యాజ్ టు మేక్ యూనిఫామ్ శారీస్.
1: ఇలాంటి భక్తి ప్రపత్రం ఇప్పుడు ఆడవారి ఎందే అధికంగా ఉంటుండాలి.
0: దట్ డివోషన్ అండ్ సిన్సియరిటీ ఆర్ మోర్ అమంగ్ విమెన్.
1: అందుకోసమనే స్త్రీలంతా భక్తిగాను పురుషులను జ్ఞానంగా బోధించాలి.
0: దేర్ఫోర్ ఉమెన్ స్టాండ్స్ ఫర్ డివోషన్ ద మ్యాన్ ఫర్ విజ్డమ్.
1: ఈ భక్తి అనేటువంటిది అంతఃపురంలో ప్రవేశించేటువంటిది.
0: డివోషన్ విల్ హ్యావ్ ఎంట్రీ డైరెక్ట్ ఇన్ ద ప్యాలెస్.
1: జ్ఞానం అనేటువంటి ఒక ఇది పురుషుడు కేవలం దర్బార్ హాల్ వరకు మాత్రమే ప్రవేశిస్తాడు.
0: Wisdom, the man will have entry to the hall only.
1: మీరు ఎక్కడన్నా చూచిండొచ్చు పూర్వపు మహారాజుల యొక్క దీంట్లో దర్బార్ హాల్లో అందరూ కూడా మగవారు చేరేవారు.
0: In fact, in the olden days, there in the king's palace, in the Darbar hall,
1: కానీ ఈ మగవారిని అంతఃపురంలో ప్రవేశపెట్టారు.
0: But men have no entry to the palace.
1: ఈ స్త్రీలైనటువంటి భక్తికి మాత్రమే అంతఃపురం అంతా నివాసంగా ఉంటాయి.
0: Woman who symbolizes devotion.
1: అంతఃపురము అనగా ఏమి? అంతరాత్మయే అంతఃపురము.
0: అంతఃపుర, అంత ఇన్నర్ పుర, ద ప్లేస్.
1: కనుకనే అంతఃపురంలో ప్రవాసం చేసేటువంటి ఒక భక్తి తప్ప జ్ఞానం కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద డివోషన్ దట్ విల్ హావ్ ఎంట్రీ ఇంటూ అంత ఇన్నర్ పుర, ద ప్లేస్.
1: అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీ అందరినీ చూడవచ్చును బయట తట్టిపోయేటువంటి వారు.
0: లేడీ ఫ్రమ్ దేర్ కెన్ వాచ్ ఎవ్రీ వన్ అవుట్ సైడ్.
1: కానీ బయట ఉన్నటువంటి పురుషులు అంతఃపురంలో స్త్రీలను చూడటానికి వీలు కాదు.
0: బట్ దోస్ మెన్ హూ ఆర్ దేర్ ఇన్ దర్బార్ హాల్ కెనాట్ సీ విమెన్.
1: కనుకనే పురుషులందరూ కూడా కేవలం జ్ఞానులు అనుకుంటున్నారు, కానీ వారు పక్క అజ్ఞానులే.
0: Man considers that is the one of wisdom, but actually he is
1: ignorant.
0: They only have textual knowledge, but they have no entry into the inner
1: sanctuary.
0: That's all the bookish knowledge.
1: Kani sthilad matramu practical knowledge.
0: But the knowledge of the women is the practical knowledge.
1: Andaru kaadu kani ekku mandi vaarlokulo
0: unnaru. Not all anyway, but majority.
1: కానీ భక్తి వల్లనే మీరందరూ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చేరినటువంటి పురుషులందరూ పుట్టపర్తికి రావాలనుకుంటే మొట్టమొట ఆ స్త్రీల యొక్క ప్రోద్బలం చేతనే మీరు పుట్టపర్తికి రాగలుగుతున్నారు.
0: మోస్ట్ ఆఫ్ యూ ఆర్ హియర్ బికాస్ విమెన్ ప్రాంప్టెడ్ యూ టు బి హియర్ ఫస్ట్.
1: స్త్రీల యొక్క భక్తి ప్రపత్తులు లేకపోతే మీరు కాలైనా కడప దాటలేరు. భక్తి మార్గంలో ప్రవేశపెట్టేటువంటి వారు స్త్రీలే.
0: ఇట్స్ ఓన్లీ ఉమెన్ దట్ టేక్స్ మ్యాన్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ డివోషన్.
1: కనుక నా ఉద్దేశం ఏంటంటే ఇంకా అధికంగా కూడాను
0: భగవాన్స్ ఒపీనియన్ ఇస్ మోర్ అండ్ మోర్
1: ఈ మెసెంజర్ ఆఫ్ సత్యసాయి యొక్క స్త్రీలు చాలా అధికంగా అయిపోయి దేశమంతా కూడా ప్రచారం చేయాలనే నా ఉద్దేశం.
0: మెసెంజర్ సత్యసాయి ద విమెన్ షుడ్ ప్రాపగేట్ ద మెసేజ్ ఆఫ్ భగవాన్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
1: వీరి వలననే ఈ దేశం కూడా బాగుపడుతుంది.
0: ద కంట్రీ విల్ గుడ్ అండ్ ఇంప్రూవ్ అండ్ ప్రోగ్రెస్.
1: ఒక భారతదేశమే కాదు యావత్ ప్రపంచమే బాగుపడాలి.
0: నాట్ ఓన్లీ భారత్ ద హోల్ వరల్డ్ షుడ్ అడ్వాన్స్ అండ్ ప్రోగ్రెస్.
1: తిరిగి ప్రాచీన సంస్కృతి మన భారతదేశంలో తిరిగి మొలకెత్తాలి.
0: ది ఏన్షియంట్ కల్చర్ షుడ్ బి రిగెయిన్డ్ షుడ్ బి రివైవ్డ్.
1: కనుక ఆనాటి గోపికల యొక్క భక్తి ప్రపత్తులు మనం ఒక్కతూరి విచారం చేసుకుంటే ఇన్ని విధములైనటువంటి హృదయాలు కరిగి కదిలి ప్రవహించినాయి.
0: In fact, if we understand the devotion of the gopikas of those days, our hearts melt. They start moving.
1: ఆనాటిలో ఉద్ధవుడు అనేటువంటి గొప్ప జ్ఞానిగా భావించేవారు.
0: ఉద్ధవ వాస్ కన్సిడర్డ్ టు బి ద వన్
1: ఆఫ్ ది ఉద్ధవుని మనసే కరిగిపోయింది.
0: అండ్ ఇన్ బై ద హార్ట్ ఆఫ్ ఉద్ధవ మెల్టెడ్.
1: కృష్ణుడి దగ్గరికి వెళ్లి
0: కృష్ణ
1: ఆ గోపికల యొక్క భక్తి లోపల ఒక్క భాగమైన నాకు ప్రసాదించమని కోరాడు.
0: ఈ ప్రేతు కృష్ణ bless me at least with a part of their mighty
1: vari prabodalo na okkate manasu annaru.
0: They all said that they have single mind, one mind.
1: Kani magavariki enno manasulu unnai.
0: Men have many minds.
1: Kani gopikulu cheppinatundi antarattham adu okkate chalu ade goppa vedantham.
0: There lies the entire philosophy in the teachings of gopikas.
1: Meeku poyinturu kuda cheppanu.
0: Bhagavan said last time
1: janaka maharaj aasthanam lopala
0: there in the court of Janaka king
1: Yajnavalkudu veerandaru kudunu goppa goppa panditulanta cheraru.
0: There are great scholars like Yajnavalkya.
1: Kani athariki minchina varu marokaru leru.
0: None would ever excel him.
1: Kani aa sabha lopala
0: there in the court
1: Gargi okkati maatrame enichukundi.
0: There stood up one Gargi.
1: Aame Yajnavalkuni aneka rakamuga prashnalu vestu vachindi.
0: She went on questioning Yajnavalkya.
1: కానీ యాజ్ఞవల్క్యుడు బదులు చెప్పడానికి వీలు కాకపోయింది.
0: యాజ్ఞవల్క్య
1: జవాబే చెప్పలేదు.
0: కానీ
1: యాజ్ఞవల్క్య మీరు గొప్పవారే, మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను, మీరు మహాజ్ఞానియే, కానీ నా ఒక చిన్న కోరికను మీరు నెరవేర్చండి అని.
0: గార్గి సెడ్ యాజ్ఞవల్క్య, నో డౌట్ యు ఆర్ వన్ ఆఫ్ విజ్డమ్, ఎ గ్రేట్ స్కాలర్, బట్ క్లారిఫై వన్ సింగిల్.
1: భూమి ఆకాశము రెండు ఉంటున్నాయి.
0: హియర్ వి ఫైండ్ ఎర్త్ అండ్ స్కై.
1: ఈ యొక్క భూమి ఆకాశం మధ్య ఉన్నటువంటిది ఏమిటో మీరు చెప్పమని చెప్పింది.
0: లెట్ మీ నో వాట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ది స్కై అండ్ ది ఎర్త్.
1: జవాబు చెప్పలేకపోయా.
0: హీ కుడ్ నాట్ రిప్లై.
1: పోనీ ఈ భూమిపై ఉన్నటువంటి పదార్థముల యొక్క పేర్లైనా మీరు చెప్పగలరా నేను.
0: ఆర్ యూ ప్రిపేర్డ్ టు టెల్ మీ ద నేమ్స్ ఆఫ్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ ప్రెసెంట్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్.
1: అది కూడా చెప్పలేకపోయాడు.
0: హీ కుడ్ నాట్ ఆన్సర్.
1: అప్పుడు గార్గే చెప్పింది.
0: దెన్ గార్గే సెడ్,
1: భూమి ఆకాశమే, ఆకాశము ఆకాశమే, సమస్త పదార్థములు ఆకాశ స్వరూపమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఎర్త్ యు ఫైండ్ ది స్పేస్ దేర్, యు ఫైండ్ ది స్పేస్ ఇన్ ది స్కై.
1: అంత నాస్తిమైనటువంటిది ఆకాశం, గగనం శూన్యమనేది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ సెడ్ దట్ ఎంటైర్ స్కై ఓవర్ దేర్
1: అంత ఒక్కటే. ఏకం సత్తి ప్రాబహుదావదంతి, అంత దైవత్వం తప్ప మరొకటి లేదని.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ పర్వేడింగ్ ఆల్ ఓవర్.
1: కనుక ఈనాడు మనుషులని, కొండలని, గుట్టలని, చెట్లని మనం భావిస్తున్నాం. ఈ చెట్లు చెట్లు కాదు, కొండలు కొండలు కాదు, గుట్టలు గుట్టలు కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ సే దట్ దే ఆర్ ప్లాంట్ ట్రీస్,
1: మనుషులు మనుషులు కాదు,
0: హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ ట్రూలీ
1: హ్యూమన్ బీయింగ్స్, బొమ్మలే,
0: అండ్ దే ఆర్ జస్ట్ పపెట్స్.
1: కనుకనే ఇవన్నీ కూడా దైవ స్వరూపములే.
0: దే ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ది డివైన్.
1: మీరు ప్రకృతి దృష్టితో మీరు చూస్తున్నారు కనుకనే మనుషులు మాదిరి కనిపిస్తున్నారు.
0: యూ విజువలైజ్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ నేచర్.
1: దైవ దృష్టితో మీరు చూడండి, వారు దైవంగా మీకు గోచరిస్తారు.
0: ఇఫ్ యు హావ్ ద డివైన్ విజువలైజేషన్ యు విల్ హావ్ డివైన్ మానిఫెస్టేషన్.
1: యద్ భావం తద్భవతి, నీ భావాన్ని పురస్కరించుకునే కనిపిస్తున్నాయి.
0: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ద విజన్.
1: కనుక జగత్తంతా కూడా దైవ స్వరూపమే.
0: ఎంటైర్ యూనివర్స్ ఇస్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: క్రైస్తు ఇంక ఈ విధంగా చేసుకుంటుంటే ఎన్నో జొరాస్ట్రియమని, సిక్కులని అనేక పేర్లుగా మతములు బోధిస్తున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ మెనీ మెనీ రిలీజియన్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ ఇవన్నీ కూడా దైవ స్వరూపండి.
0: ఆల్ ఆర్ ఎసెన్షియలీ డివైన్.
1: దీనికంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: నథింగ్ ఇస్ మోర్ దెన్ దిస్.
1: కనుకనే ఈ సత్యాన్ని మొట్టమొదటి గుర్తించాలి.
0: ఫస్ట్ వి హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: ఇది క్రిస్టియన్స్ చేసేటువంటి పండుగ ఇది అని భావిస్తూ
0: యూ కన్సిడర్ దట్ ఇస్ ఎ ఫంక్షన్ observed by Christians.
1: కానీ క్రిస్టియన్స్ కాదు, అందరూ చేయవలసినటువంటివి.
0: దిస్ ఫెస్టివల్ షుడ్ బి అబ్జర్వ్డ్ బై ఆల్.
1: అంత దైవ కార్యములే.
0: ఆల్ ఆర్ గాడ్స్ డీడ్స్.
1: కనుక క్రిస్టియన్ అని, ముస్లిం అని, హిందువులని ఈ విధంగా మీరు ఏమాత్రం భేదభావం భావించకూడదు.
0: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్, క్లాసిఫై, కేటగరైజ్ యాజ్ హిందూస్, క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ సో ఆన్.
1: కనుక ఈ మతభేదములను దూరం చేసి
0: we have to give up the differences on grounds of
1: religion. మతిని విశాలపరిచి
0: we have to expand our vision mind.
1: హృదయంలో మీ యొక్క చోటు ఒక్కటి మాత్రమే ఇవ్వాలి.
0: And we have to provide place only for one in our heart.
1: ఆ విధమైన యొక్క భక్తి ప్రపత్తిని పెంచుకున్నప్పుడే ఏకమతం,
0: when we have
1: such humanity,
0: when we have the devotion and sincerity, there's only one caste of humanity.
1: ఒక్కటే ఒక్కటే.
0: We have only one religion, one.
1: ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడి కూడా ఒకే మతమే.
0: In fact, everyone belongs to that single religion.
1: ఏది ఆ మతము?
0: What is that religion?
1: మానవత్వం అనేటువంటి మతమే మతము.
0: And that's religion of humanity.
1: ఈ మానవత్వం అనేటువంటి మతాన్ని మనం పోగొట్టుకోకుండా చూసుకోవాలి.
0: And we should never lose this, get out of this religion of humanity.
1: Human quality, అది పెట్టుకోవాలి.
0: That's what we have to keep always.
1: మానవత్వం అనగా మరొకటి కాదు.
0: Humanity is not something different.
1: హృదయ స్థాయియందు ఉన్న దేవుడు ఒక్కడే అనేటువంటి దీన్ని భావించాలి.
0: The feeling that there dwells God in our altar of our heart.
1: హృదయమే లేకున్నా,
0: when there's no heart,
1: వాడు క్రిస్టియన్ కాదు.
0: You cannot call him a Christian.
1: హృదయమే లేకున్నా,
0: there's no heart,
1: వాడు ముస్లిమే కాదు.
0: He is not a Muslim.
1: హృదయమే లేకున్నా,
0: when there's no heart,
1: వాడు హిందువు కాదు.
0: He is no Hindu.
1: హృదయమే లేకున్నా, వాడు సిక్కు కాదు.
0: When there's no heart, he is not a Sikh.
1: కానీ వాడెవడు?
0: Then who is he?
1: హృదయం లేని రాక్షసుడనే చెప్పవచ్చు.
0: And we can say there is a demon.
1: వాడు రాక్షసుండే వస్తుందేందు అన్నాడు.
0: And he is such a person.
1: హృదయమే లేనప్పుడు మనిషి అవుతాడు. హృదయాన్ని మనం పెంచుకోవాలి.
0: And therefore we have to develop this hearty feeling.
1: అలాంటి హృదయ స్వరూపుడైన దైవత్వాన్ని ఈ దేవుడు ఆ దేవుడు అనే భేదాలు పెట్టుకోవడానికి అవకాశం లేదు.
0: సో వీ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ నేమ్స్ గివెన్ టు డిఫరెంట్ గాడ్.
1: అది ఇక్కడ ఒక ప్రశాంతి నియమే మాత్రమే గోచరిస్తుంది.
0: హియర్ ఇన్ ప్రశాంతి నియమ్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ దట్ యూనిటీ ఇన్ ది డివినిటీ.
1: యొక్క క్రిస్టియన్స్ అంతా కూడా ఒక్క ప్రశాంతి నియమంలో చేరి క్రిస్టియన్ పండుగ చేసుకున్నారంటే ఎంత గొప్పతనం ఇది.
0: What a mighty thing, what a grand thing it is that Christians from all over the world assemble
1: here.
0: Christians from all over the world have assembled here. Here we have representation from 64 countries.
1: అలాంటి వారంతా ఏకత్వాన్ని లోపల ఇది ఏ నిజమైనటువంటి యొక్క భక్తి.
0: ఆల్ స్టాండ్ యునైటెడ్, దిస్ ఇస్ డివోషన్.
1: ఇది ఏ ఏకం సత్య ప్రాహోదావదంతని చెప్పినటువంటి వేదంలో ఉన్న వాక్యము.
0: దిస్ ఇస్ వేదిక్ డిక్టం దట్ సేస్ ద ట్రూత్ ఈజ్ వన్.
1: కనుక మనం ఈ క్రిస్మస్ ను ఏదో ఒక క్రిస్టియన్స్ మాదిరి మనం భావించకూడదు.
0: క్రిస్మస్ ఇస్ నాట్ ద సెలబ్రేషన్ ఆఫ్ క్రిస్టియన్స్ అలోన్.
1: ఇది అందరిది.
0: ఇట్ బిలాంగ్స్ టు ఆల్.
1: మానవత్వం ధరించినటువంటి ప్రతి వాణిది కూడా ఈ యొక్క పండుగ.
0: ఇన్ ఫ్యాక్ట్ క్రిస్మస్ బిలాంగ్స్ టు ది ఎంటైర్ హ్యూమానిటీ.
1: కనుక ఈ భేదములకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలని నా ఆశ.
0: భగవాన్ వాంట్స్ అస్ నాట్ టు అబ్జర్వ్ డిఫరెన్సెస్.
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి గురించి,
0: అబౌట్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి,
1: మీరు ఇంకా ముందు చేయవలసినటువంటి ఎన్నో ఉన్నాయి.
0: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ యూ హావ్ టు డూ ఇన్ ఫ్యూచర్.
1: కేవలం మీరు ఏదో అన్నదానం చేయటము, మెడికల్ రీజన్స్ చేయటము, సేవలు చేయటము, చిన్నపిల్లలకు చదువులు చెప్పటము, అది చాలా అవసరమే.
0: నో డౌట్ ఇట్స్ మోస్ట్
1: ఎసెన్షియల్. కానీ వీటితో పాటు
0: సప్లై ఫుడ్ అలాంగ్ విత్
1: ఆధ్యాత్మికాన్ని కూడా పెంచాలి.
0: యూ షుడ్ ఆల్సో సీ దట్
1: ఆధ్యాత్మికమే నశిస్తే జీవితమే నశిస్తుంది.
0: వెన్ వన్స్ ది స్పిరిచువాలిటీ ఇస్ లాస్ట్ ది లైఫ్ ఇస్ లాస్ట్.
1: ఆది ఆత్మ అదే ఆధ్యాత్మిక.
0: ఆది ఆత్మ ద ఒరిజినల్ ప్రైమార్డియల్ ప్రిన్సిపల్. ఏది
1: ఉంటుందో చెప్పండి.
0: అదర్ దాన్ దట్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుకనే ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా మీరు అభివృద్ధి పరచాలి.
0: యూ షుడ్ ఆల్సో డెవలప్ ద స్పిరిచువల్ పాత్.
1: నైతిక, లౌకిక, భౌతిక, ఆధ్యాత్మిక ఈ నాలుగింటి యొక్క ఏకత్వాన్ని మీరు అమర్చి దీని తగినటువంటి ప్రచారం చేయాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రాపగేట్ కంబైనింగ్ దీస్ త్రీ మోరల్, ఎథికల్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్.
1: కేవలము కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయే కాకుండా,
0: నాట్ మియర్లీ కింగ్డమ్ మదర్ సాయి,
1: పిల్లలు కూడా మగపిల్లలు కూడా దీంట్లో ప్రవేశించి,
0: బాయ్స్ ఆల్సో షుడ్ జాయిన్.
1: దీనివల్ల ఇంకెంతైనా కూడా ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంటుంది.
0: దట్ గివ్స్ యూ వైడ్ స్కోప్.
1: నిజంగా మగపిల్లలకు ఉండినంత స్వేచ్ఛ ఆడపిల్లలకు లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ మెన్ ఆర్ మోర్ ఫ్రీ దాన్ విమెన్.
1: నిజంగా ఆడపిల్లలకు కూడా ఈ స్వేచ్ఛ ఉంటుంటే ఈనాటికి అర్ధ ప్రపంచమంతా కూడా మార్పు చేసింది.
0: ఇన్ ఫ్యాక్ట్ విమెన్ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ ఫ్రీడమ్, దే విల్ ఆక్యుపై ది హోల్ వరల్డ్.
1: కానీ తల్లిదండ్రులు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
0: పేరెంట్స్ ఆల్సో,
1: భర్తలు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
0: హస్బెండ్ ఆల్సో ఆబ్జెక్ట్స్.
1: పిల్లలు ఒకవైపున అడ్డు పెడుతుంటారు.
0: చిల్డ్రన్ స్టాండ్ ఇన్ ద వే.
1: కానీ ఈ అడ్డునంతా కూడా తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగి వస్తున్నారు.
0: యట్ దే ఆర్ ఏబుల్ టు స్టాండ్ రెసిస్ట్ ఆల్ ది ఆబ్స్టకల్స్ అండ్ ప్రొసీడ్
1: ఫార్వర్డ్. కానీ మగవారికి ఏ అడ్డు లేదు.
0: Men don't have any obstacles.
1: Bari addu pette shut up antadu.
0: If the wife objects, he will say shut up.
1: Talligalu addu pette meekem sambandham led antadu.
0: And if parents object,
1: then you have nothing to do with this. Adi magavariki.
0: So men are more free.
1: ఇలాంటి స్వేచ్ఛగా ఉండినటువంటి మగవారు ఎందుకు ఈ ఆధ్యాత్మికంలో ప్రవేశించకూడదు?
0: మెన్ ఆర్ హూ ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ, వై డోంట్ దే టేక్ టు స్పిరిచువల్ లైఫ్?
1: ఎందుకు ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు గడపకూడదు?
0: వై డోంట్ యూ లీడ్ స్పిరిచువల్ లైఫ్?
1: ఆధ్యాత్మిక తత్వాన్ని ఎందుకు ప్రచార ప్రబోధన సల్పకూడదు?
0: వై డోంట్ యూ ప్రాపగేట్ అండ్ షేర్ ద స్పిరిచువల్ మెసేజ్?
1: ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు ఆర్ డూయింగ్?
1: సమాజ సేవ చేయాలి.
0: సర్వ్ ద సొసైటీ.
1: ఈ సమాజ సేవ చేయడానికి లేకుండా పోతే మీరు చదివిన చదువుల ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ సర్వ్ ద సొసైటీ, వాట్ ఫార్ ఇస్ ద ఎడ్యుకేషన్ దట్ యూ రిసీవ్?
1: ఈ చదువులకంతా కూడా ప్రయోజనం ఏమి మీకు కనిపించడం లేదు.
0: ఆఫ్టర్ ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యూ రిసీవ్డ్ ఇస్ యూజ్లెస్.
1: సొసైటీ సేవ, సమాజ సేవ చేయనటువంటి యొక్క చదువులు ఆ బుక్కులంతా కూడా నిప్పులో వేయలేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు సర్వ్ ద సొసైటీ, బర్న్ ఆల్ ద బుక్స్ దట్ యు హావ్ రెడ్.
1: సంపాదన, సంపాదన, సంపాదన. ఏమిటి ఈ సంపాదన?
0: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎర్నింగ్?
1: సంపాదన
0: మనీ.
1: గుణ సంపాదన చాలా అవసరం.
0: అండ్ యూ షుడ్ ఎర్న్ వర్చ్యూ, నాట్
1: మీ. ఎంతమంది సంపాదించలేదు.
0: దర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ ఎర్న్.
1: కానీ వారందరూ ఏం తీసుకుని పోయారు?
0: వాట్ దట్ దే హావ్ టేకెన్ విత్ దెం?
1: ఏమాత్రం లేదు.
0: నథింగ్.
1: కనుక సంపాదించినటువంటి వారు ఎన్నో విధములు చేతులు జాడించిపోయారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దోస్ దట్ హావ్ ఎర్న్ లెఫ్ట్ దిస్ వరల్డ్.
1: కానీ ఉండవలసిందే సంపాదన కూడాను.
0: ఎస్, ఎర్నింగ్.
1: కానీ ఎంతనో అంత పరిమితంగా ఉంటుండాలి.
0: బట్ ఇట్ షుడ్ ఆల్ బి అండర్ సర్టన్ లిమిట్.
1: మీ శక్తిని అంతా కూడాను, కాలమును, శక్తిని కూడాను, కాయమును కూడాను సమాజ సేవలో మీకు అంకితం చేయాలి.
0: డెడికేట్ యువర్ బాడీ, ద టైమ్ అండ్ మనీ ఇన్ సర్వీస్ టు సొసైటీ.
1: ఈ విధంగా చేసినప్పుడే దేశం కూడా బాగుపడుతుంది.
0: వెన్ యూ డూ దాట్,
1: ఈనాడు ప్రపంచంలో ఎంత అశాంతిగా ఉంటుందని, ఎంత అలజడిగా ఉంటుందో మీకే తెలుసు.
0: యు నో హౌ ద వరల్డ్ ఈస్ డిస్టర్బ్డ్, ఫుల్ ఆఫ్ ఎజిటేషన్.
1: ఎక్కడ పోవాలన్నా భయమే.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ ఫ్రైట్ టు గో ఎనీవేర్.
1: ఎక్కడ చూసినా కానీ చాలా దిగులే.
0: అండ్ వీఆర్ వెరీ మచ్ వరీడ్.
1: ఇలాంటి దిగులుతో, భయంతో కూడినటువంటి ప్రపంచం లోపల ఈ యువకులు ప్రవేశించి దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని అందించుతూ రావాలి.
0: ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ వారీ. the youngsters should take up this issue and develop
1: parents.
0: And in fact, they are not able to take care of their parents. If you can't take care of parents, whom are you going to take care of tomorrow? First, take care of your family. And see, take care of your village. Serve the village.
1: తరువాతనే దేశ సేవలో మీరు ప్రారంభించవచ్చు.
0: Then you can serve the country by and large.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ముఖ్యంగా మీరు చేయవలసి ఉంటుంది దేశం యొక్క అభివృద్ధిని కోరాలి.
0: What we have to work for is for the progress
1: సమాజ సంక్షేమాన్ని మీరు ఆశించాలి.
0: Expect the welfare, progress of the community.
1: నేషనల్ విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: And you have to develop the patriotic spirit.
1: మీ దేశం ఏమిటంటే ఎవరు చెప్పలేకపోతున్నారు.
0: And nobody is able to say to which country he belongs to.
1: చాలా అన్యాయము.
0: It's gross injustice.
1: భారతదేశము చాలా పవిత్రమైనటువంటి దేశము.
0: This country Bharat is highly
1: sacred. ఇది హిందూ దేశము.
0: This Hindu దేశ.
1: అలాంటి దేశాన్ని మనం కాపాడుకోలేకపోతే మన చదువులు ఏమి ప్రయోజనం?
0: If you cannot protect your country, what for is your education?
1: మీరు ప్రతి గ్రామానికి వెళ్లి మీరు సేవ చేయండి.
0: యూ విజిట్ ఎవ్రీ విలేజ్ అండ్ సర్వ్.
1: సేవ కోసం ఫలితాన్ని మీరు ఆశించకండి.
0: డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ రివార్డ్ ఆర్
1: అది దైవమే నీకు రక్షిస్తాడు.
0: గాడ్ విల్
1: దైవమే నీకు ఆ భిక్షని పెడతాడు.
0: God will grant all that you
1: need. కనుకనే ఈ దేశ సేవను మనం చేసినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క దేవుని సేవగా మారిపోతుంది.
0: If you serve your country, it amounts to service to God.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి, విద్యార్థులారా,
0: కింగ్డమ్ మదర్ సాయి,
1: మీరు చేసేటువంటి సేవలు చాలా సంతోషంగానే ఉంటున్నాయి, కానీ ఇంకా మించినటువంటి సేవలుగా మీరు చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: భగవాన్ ఈజ్ వెరీ హ్యాపీ విత్ యువర్ సర్వీసెస్, బట్ హీ వాంట్స్ యూ టు డూ మచ్ మోర్.
1: తల్లి ఎంత ఆశీర్వదిస్తుంటుంటా తెలిసిన,
0: యూ నో ద బ్లెస్సింగ్ ఆఫ్ ద మాదర్.
1: ఇలాంటి ఆశీర్వాదములు తల్లి దగ్గర నుంచి కూడా మీరు తీసుకోవాలి.
0: అండ్ యూ బీ బ్లెస్డ్ బై యువర్ మాదర్.
1: ఎందుకంటే మీరు రేపు తల్లిని కాబోతారు.
0: బికాస్ యూఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ మాదర్.
1: ఈనాడు తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞలను శిరసావహించి వారి సేవలు మీరు చేసినప్పుడు మీ బిడ్డలు మీ సేవలు చేస్తారు.
0: ఇఫ్ యూ ఫాలో అండ్ ఒబే యువర్ పేరెంట్స్, యువర్ చిల్డ్రన్ విల్ ఒబే అండ్ ఫాలో యూ టుమారో.
1: కనుక నేను తండ్రి సేవ చేసినటువంటి వాడికి తిరిగి తన సేవ తన కుమారుడు చేయగలరు.
0: నాచురలీ ఇఫ్ యూ సర్వ్ యువర్ ఫాదర్, యూ విల్ బి సర్వ్డ్ బై యువర్ సన్.
1: తండ్రి సేవ ఈనాడు చేయకుండా నేను సంపాదించుకున్నాడు కదా, నీవు స్వేచ్ఛగా సంచరిస్తే నీ సేవ నీ కుమారుడు చేయలేరు.
0: ఇఫ్ యూ స్పెండ్ యువర్ మనీ ఆన్ యువర్ ఓన్ వితౌట్ సర్వింగ్, టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫాదర్, యు ఆర్ నాట్ గోయింగ్ టు లుక్ ఆఫ్టర్ యువర్ సన్.
1: నీవు ఏడ్చవలసి వస్తుంది.
0: దెన్ యూ హావ్ టు క్రై లేటర్.
1: కనుక ఆ ఏడుపు లేకుండా ఈనాడే దాన్ని మీరు సర్దిద్దుకోండి.
0: సీ దట్ యూ డోంట్ హావ్ టు క్రై టుమారో. కరెక్ట్ యువర్ సెల్ఫ్.
1: యద్భావం తద్భవతి, ఇది ఏ వేదాంతం యొక్క ప్రధాన సత్యం.
0: The truth, the philosophy.
1: మనం ఎలాంటి పనులు చేస్తామో అలాంటి ఫలితాన్ని మనం పొందుతాం.
0: నాచురలీ యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రియాక్షన్.
1: దైవం యొక్క ప్రేమను మీరు సంరక్షించుకోండి.
0: అండ్ సీ అపోల్డ్
1: ఈ ప్రపంచంలో మనం సంపాదించుకోవాల్సినటువంటి అత్యంత ఉత్తమమైనటువంటి యొక్క పదార్థం ఒక్కటే.
0: దేర్ ఇస్ వన్ నోబ్లెస్ థింగ్ దట్ యు హావ్ టు అక్వైర్.
1: అత్యంత శ్రేష్టమైనటువంటి పదార్థం ఒక్కటే.
0: ది హైయెస్ట్ అండ్ ది గ్రేటెస్ట్ థింగ్ ఇస్ వన్.
1: అత్యంత అమృతమైనటువంటి పదార్థం ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ మోస్ట్ నెక్టర్.
1: అమృతమైనటువంటి పదార్థం ఒక్కటే.
0: దేర్ ఇస్ వన్ బ్లిస్ఫుల్.
1: అది దైవ ప్రేమ. దైవ ప్రేమ.
0: దట్ ఇస్ ద డివైన్ లవ్. Love, love for God.
1: ఆ ప్రేమను మీరు సంపాదించుకోండి.
0: That you acquire.
1: ఆ ప్రేమ ఒక్కటి ఉంటే సర్వమును మీరు సాధించవచ్చును.
0: With that love you can achieve anything in this world.
1: కనుక దైవ ప్రేమను సంపాదించుకునే నిమిత్తమై సమాజ సేవలో మీరు పాల్గొనండి.
0: ఇన్ ఆర్డర్ టు ద రెసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ లవ్.
1: ఏదో పెద్ద డిగ్రీ తీసుకుని గొప్ప సంపాదిస్తామనేటువంటి ఆశను మీరు సన్నగించుకోండి.
0: రిడ్యూస్ ద డిజైర్ టు ఆక్యుపై ఎగ్జాంపుల్ అండ్ హై సాలరీ.
1: సంపాదించుకుని జనసేవకు మీరు వినియోగించుకోవచ్చు.
0: యూ కెన్ ఎర్న్ మనీ బట్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ సర్వీస్.
1: అయితే
0: హౌఎవర్
1: చిత్తమునందు మాత్రము భగవత్ చింతన మాత్రం చేయాలి.
0: అండ్ యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ కాన్స్టెంట్లీ.
1: అప్పుడే మీరు సార్థకమవుతారు, మీరు కూడా ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా తయారవుతారు.
0: దెన్ ఓన్లీ యూ విల్ బి లిబరేటెడ్ అండ్ యూ విల్ మూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఐడియల్ స్టూడెంట్.
1: ప్రేమ ముదిత మనసు కహ.

0: మనసే నరకంబునిచ్చు మైమరపించు.
1: ఫర్ ది గ్రోత్ ఆఫ్ మ్యాన్ ఫర్ హిస్ బాడీ అండ్ ఫర్ కన్ఫరింగ్ రెస్పెక్ట్ ఆన్ హిమ్ ఇట్ ఈస్ ది మైండ్ విచ్ ఇస్ ది కాజ్ అండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్. ఫర్ లిబరేషన్ ఆల్సో మైండ్ ఈస్ ద కాజ్. మైండ్ ఈస్ కేపబుల్ ఆఫ్ putting you into hell and make you forget yourself, getting intoxicated.
0: Vidyarthulara,
1: dear students,
0: manasu kanikini

0: manava. Man is a combination of body, mind and atma. మానవుని యొక్క భావములను నిర్ణయించి అంతని ఉన్నత స్థితి కోల్పోయేటువంటి సోపానములు.
1: దీస్ ఆర్ ద స్టెప్స్ అండ్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ద మ్యాన్ టు మేక్ హిస్ ఫీలింగ్స్ గ్రో ఇన్ టు ది హైయెస్ట్ లెవెల్.
0: కర్మలు ఆచరించినది దేహం.
1: ద బాడీ పర్ఫార్మ్స్ యాక్షన్.
0: ఈశ్వరునిది మనస్సు.
1: మైండ్ నోస్ అబౌట్ ఇట్.
0: నిత్యమై సత్యమై నిరంతరము ఉన్నది ఆత్మ.
1: ఆత్మ ఇస్ వన్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ అండ్ కంటిన్యూస్లీ యాక్ట్స్ యాజ్ అ విట్నెస్.
0: ఇదియే మానవుని యందలి దేవత.
1: దాట్ ఈస్ ది వెరీ గాడ్ ఇన్ మ్యాన్.
0: చేయుట, తెలుసుకునుట, ఉండుట, ఇది త్రిశక్తుల యొక్క అభివ్యక్తమే మానవత్వం.
1: డూయింగ్, బికమింగ్ అవేర్ అండ్ బీయింగ్, దీస్ ఆర్ ద త్రీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మ్యాన్.
0: అయితే మనస్సు, దేహము, ఆత్మ వేరువేరు రూపముల చేత వేరువేరు ఫలితములను అందించుతూ వేరువేరు నామములు కలిగి ఉండినప్పటికీ ఈ మూడింటి యొక్క ఏకత్వము చేతనే మానవత్వము దివ్యత్వంలో నుండి పోగొచ్చుంది.
1: బాడీ, మైండ్ అండ్ ఆత్మ హ్యావ్ డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ డిఫరెంట్ నేచర్. బట్ ఆల్ ఆఫ్ దెమ్ పుట్ టుగెదర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ మ్యాన్ డివైన్.
0: ఈ మూడింటి యొక్క భిన్నత్వమే మానవుని పశుత్వం కుంగిపోతుంది.
1: When you bring about difference between these three and make them go in different directions, he becomes an animal.
0: లౌకికంగా, పారలౌకికంగా మనం తరచుగా వినేటువంటిది అంతఃకరణ అనే పదం.
1: ఇట్ ఈస్ ది వర్డ్ అంతఃకరణ విచ్ వీ కామన్లీ హియర్ బోత్ ఇన్ కామన్ పార్లెన్స్ అండ్ ఇన్ స్పిరిచువల్ లాంగ్వేజ్.
0: ఏమిటి ఈ అంతఃకరణ?
1: What do you mean by this antakaran?
0: దీని స్వరూపం ఏమిటి?
1: What is its form?
0: దీని స్వభావం ఏమిటి?
1: What is its nature?
0: దీని విశిష్టత ఏమిటి?
1: What is its speciality?
0: దీని గమ్యం ఏమిటి?
1: What is its goal?
0: అని విచారణ చేసినప్పుడు మనసే అనేక విధములైనటువంటి యొక్క సూక్ష్మ రూపమును ధరించి అంతఃకరణ అనేటువంటి పేరును అందుకుంటూ ఉన్నది.
1: When you inquire all these things, you will conclude that in its subtle forms, mind takes the form of antakarana.
0: Idi manasu, buddhi, chittamu, ahankaram. Ee naalugu aakaramulu kudanu manase srishtu untundadi.
1: There are four forms which this mind takes. The mind per se, intelligence, chittamu and ego.
0: Buddhi, చిత్తము, అహంకారము మనస్సు యొక్క సూక్ష్మ స్వరూపముది.
1: ఇంటెలిజెన్స్, చిత్తం అండ్ ఈగో ఆర్ దీస్ సటిల్ ఫార్మ్స్ ఆఫ్ మైండ్.
0: ఒక్కొక్క కర్మ యందు ప్రవేశించినప్పుడు ఒక్కొక్క పేరును పొందుతూ ఉంటుంది.
1: మైండ్ వైల్ డూయింగ్ డిఫరెంట్ ఫంక్షన్స్ విల్ గెట్ డిఫరెంట్ నేమ్.
0: ఒకే బ్రాహ్మణుడు మందిరమునందు భగవంతుని పూజ చేస్తున్నప్పుడు అతన్ని పూజారి బ్రాహ్మణుడు అంటారు.
1: When a Brahmin is performing worship in the temple, he is called a priest.
0: ఇతనే వంట రూమ్ లో వంట చేస్తున్నప్పుడు ఇది వంట బ్రాహ్మణుడు అంటారు.
1: When the same Brahmin is cooking food in the kitchen, he is called a cooking Brahmin, a cook, Brahmin cook.
0: ఈ బ్రాహ్మణుడే విద్యార్థులకు విద్య బోధించుతున్నప్పుడు ఆధ్యాత్మిక బ్రాహ్మణుడు ఉంటారు.
1: When the same Brahmin is teaching to the students, he is called the Brahmin teacher.
0: పంచాంగమును చెప్పుతున్నప్పుడు ఇతను పంచాంగ బ్రాహ్మణుడు అంటారు.
1: When he is telling something about the astrology, he is called an astrologer.
0: బ్రాహ్మణుడు ఒక్కడే అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు చేసే వృత్తులను పురస్కరించుకుని అతనికి ఇచ్చిన నామములు కలుగుతూ వచ్చాయి.
1: On the basis of functions performed by the Brahmin, although Brahmin is one, gets different names.
0: அதே விதமுகனே సంకల్ప కల్పముతో కూడినప్పుడు దీని మనస్సు అని ఒక పేరుతో పిలుస్తూ వచ్చింది.
1: ఇన్ ద సేమ్ వే వెన్ దర్ ఈస్ ది థాట్ ప్రాసెసెస్ ఇట్ ఈస్ కాల్డ్ మైండ్.
0: విలేషణ అనేటువంటి ఒక సమయం నందు అనగా విచక్షణ జ్ఞానము చేత విషయమును విచారించి నిర్ణయపరిచేటువంటి సమయం నందు దీనికి బుద్ధి అని పేరు తప్పించారు.
1: When it inquires into the nature of objects and takes a decision, it is called buddhi.
0: ఇది కేవలము విచక్షణ జ్ఞానముతో కూడినటువంటి విచారణ.
1: It is an inquiry based upon discrimination.
0: దీనిని డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ అంటారు.
1: దిస్ ఆల్సో ఇస్ కాల్డ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: మూడవది చిత్తము. ఇది స్మృత్యాత్మకమైనటువంటిది కనుకనే దీనికి చిత్తము అని పేరు వచ్చింది.
1: ది థర్డ్ వన్ ఈజ్ చిత్తము.
0: స్మృత్యాత్మకమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ద వన్ విచ్ రిమెంబర్స్ అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ చిత్తం. మెమరీ.
0: దేహముతో తాదాత్మ్యం పొందిన సమయం నందు కలిగేటువంటి యొక్క స్వరూపమునికే అహంకారము అని పిలుస్తూ వచ్చారు.
1: వెన్ ద మైండ్ ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ ద బాడీ ఇట్ ఈస్ కాల్డ్ ఈగో.
0: ఒకే మనస్సు ఇన్ని కర్మలయందు ఇన్ని స్థానములయందు ఇన్ని రకములైనటువంటి పేర్లు పొందుతూ ప్రకటిస్తూ వచ్చింది.
1: మైండ్ గెట్ దీస్ డిఫరెంట్ నేమ్స్ డిపెండింగ్ అపాన్ ది ఫంక్షన్ విచ్ ఇట్ పర్ఫార్మ్స్.
0: అన్నింటికి మనసే కారణం.
1: ఫర్ ఎవ్రీథింగ్ మైండ్ ఇస్ ద కాజ్.
0: ఈ ప్రపంచమంతా కూడాను మనసు చేత కట్టబడి ఉంటుండాలి.
1: దిస్ ఎంటైర్ వరల్డ్ ఇస్ క్రియేటెడ్ బై మైండ్.
0: మనోమూలం ఇదం జగత్.
1: ద వరల్డ్ ఎగ్జిస్ట్ బై మైండ్.
0: మనసు లేనటువంటిది ఎక్కడ కూడాను కానరాదు.
1: ఇట్ ఇస్ డిఫికల్ట్ కమ్ అక్రాస్ ఏ స్పేస్ వేర్ యు డు నాట్ హావ్ మైండ్ ఫంక్షనింగ్.
0: ఇట్టి మనస్సును కలిగినటువంటి వాడు కనుకనే ఇతనికి మనుష్యుడు అని పేరు వచ్చి.
1: మ్యాన్ గెట్స్ ద నేమ్ మనుష్యుడు బికాస్ హీ హాస్ ఏ మనస్ మైండ్.
0: యత్ భావం తత్ భవతి అని ఈ మనిషి యొక్క భావం ఎట్టివో దాని యొక్క ఫలితం కూడా అట్టివిగానే ఉంటాయి.
1: ద ఫ్రూట్స్ విచ్ మ్యాన్ రీప్స్ డిపెండ్స్ అపాన్ ద ఫీలింగ్స్ అండ్ ద థాట్స్ విచ్ మ్యాన్ హ్యాస్.
0: దీనిని ఆంగ్ల భాష యందు సో థింకెత్ ది మ్యాన్ సో ది మ్యాన్ అన్నారు.
1: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ది సేమ్ థింగ్ హస్ బీన్ టోల్డ్ అస్ సో థింకెత్ ది మ్యాన్ సో హీ ఈజ్.
0: మానవత్వం అనేటువంటిది కేవలము ఒక మనస్తత్వంతో కూడినటువంటిది.
1: ద హ్యూమానిటీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ బేసికలీ ది మైండ్.
0: మనస్ అంటే ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై మైండ్?
0: మనస్ అనగా మనిషే.
1: మైండ్ మీన్స్ మ్యాన్.
0: మనిషి అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై మ్యాన్?
0: మనసే.
1: దట్ మీన్స్ మైండ్ అలోన్.
0: కనుక మనిషి అనగా మనసే, మనసు అనగా ఏమిటి?
1: మ్యాన్ మీన్స్ మైండ్. బట్ దెన్ వాట్ ఈస్ మైండ్?
0: సంకల్పముల యొక్క చేరిక.
1: ఇట్ ఈస్ ఎ కాంగ్లోమరేషన్ ఆఫ్ థాట్స్.
0: ఈ సంకల్పముల యొక్క ఫలితమే మానవుని యొక్క చర్యలు.
1: Actions of man are the result of the thoughts which he has.
0: ఈ శరీర యొక్క ప్రభావమే జగత్తునందు నిత్యము మనం అనుభవించేటువంటి సుఖ దుఃఖములు.
1: The joys and sorrows which we enjoy in day-to-day life are the result of our own actions.
0: జగత్తు యొక్క మంచి చెడ్డలు మానవుని యొక్క చర్యలపై ఆధారపడి ఉంటుండాలి.
1: The good and bad which man gets depends upon his own actions.
0: ఈ చర్యలకు ఆధారం ఏమిటి?
1: What is the basis for man's actions?
0: Sankalpamuli. Thoughts. Kanukane, manavuni yokka sankalpamulu satsankalpamuga undinappude jeevitamu sariyainatundi jeevitanga roopondutundi.
1: If man's thoughts are good, his life would be good.
0: Sankalpamulu chaala shaktivantamainatundi.
1: Thoughts are very powerful.
0: మనిషి మరణించినప్పుడు సంకల్పం చిరంజీవులుగా నుంచి ఉంటాయి.
1: ఈవెన్ ఆఫ్ ద డెత్ ఆఫ్ మ్యాన్ ద థాట్స్ సర్వైవ్.
0: కనుకనే ఆ సంకల్పములకు సరియైనటువంటి యొక్క సాధన మనం కలపాలి.
1: దేర్ ఫోర్ would always make efforts to cultivate good thoughts.
0: దుష్సంకల్పములు మనలో ఆవిర్భవించకుండా చూసుకోవాలి.
1: We should never give room for bad thoughts.
0: దాని వల్లనే మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ప్రేమతత్వము క్షీణించిపోయింది.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ సచ్ బ్యాడ్ థాట్స్ లవ్ బిట్వీన్ మెన్ హ్యావ్ డిక్లైన్డ్.
0: మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ఆత్మ సంబంధాన్ని ఈనాడు మానవుడు విస్మరించాడు.
1: మ్యాన్ హెస్ గివెన్ అప్ ది ఆత్మిక్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్.
0: అందరి ఎందు ఉన్నటువంటిది ఆత్మ ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడు ఈ భేదత్వం మనలో ఏమాత్రం ఉండదు.
1: Once we realize that it is the same Atma which exists in every man, there is no room for difference at all.
0: Kaduka manavattam anetundi tana vyaktitvamto prarambhamai
1: the humanity starts from with his individual
0: samajamulo praveshinchi
1: it enters into society
0: deshamunandu vyaptinchi
1: it spreads to the nation
0: deshamunandu antyamavutundi
1: and it comes to a close with the world.
0: కనుక ప్రపంచం యొక్క శాంతి అంతయి కూడా వ్యక్తి పైనే ఆధారపడి ఉంటుంది.
1: Therefore the peace of the world rests on individual.
0: ప్రపంచము వ్యక్తి ఇరువురు కూడా మనసు పైన ఆధారపడి ఉంటున్నారు.
1: The world and the man together rests on
0: కనుక మనస్సును సరైన మార్గంలో ప్రవేశింపచేయడానికి తగిన కృషి చేయాలి.
1: We should make effort therefore to divert our mind in the proper channel.
0: మత్స్యము
1: ఫిష్
0: మా జలములకు విరుద్ధమైన మార్గమును అవలంబించి
1: గోయింగ్ కాంట్రీ
0: ప్రవాహములకు
1: గోయింగ్ అగెన్స్ట్ ది కరెంట్
0: తన యొక్క ప్రమాదమును తాను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది.
1: ఇట్ ట్రైస్ టు సేవ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద డేంజర్.
0: అటువంటి మానవుడు దుష్సంకల్పములకు విరుద్ధమైనటువంటి రీతిగా తాను సంచరించి వాటిని అరికట్టి తన యొక్క ప్రమాదమును తాను తప్పించుకున్నటకు ప్రయత్నించాలి.
1: సిమిలర్లీ మ్యాన్ షుడ్ మేక్ అన్ ఎఫర్ట్ టు గో అగేన్స్ట్ ది కరెంట్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ అండ్ సేవ్ హింసెల్ఫ్.
0: ఈనాటి మానవుడు మత్స్యములకున్నటువంటి యొక్క తెలివితేటలను కూడా తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: టుడేస్ మ్యాన్ డస్ నాట్ సీమ్ టు హ్యావ్ ద క్లవర్నెస్ అండ్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ ఈవెన్ ఫిష్.
0: ఈనాటి మానవుడు తన ప్రభావమును తన ప్రమాదములు కూడా తానే కల్పించుకుంటున్నాడు.
1: హీఈస్ కాజింగ్ ఆల్ ద ట్రబుల్స్ టు హిమ్సెల్ఫ్.
0: ఈనాటి మానవుడు తన యొక్క సుఖ దుఃఖములకు తానే కారకుడవుతున్నాడు.
1: టుడేస్ మ్యాన్ ఈస్ బికమింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ ఓన్ జాయ్స్ అండ్ ఫర్ హిస్ ఓన్ సారో.
0: మన సుఖ దుఃఖములకు కానీ మన కష్ట నష్టములకు కానీ మన విచారములకు కానీ ఇతరులు దీనికి కారకులు కాదు.
1: ఫర్ జాయ్ ఆర్ సారో ఫర్ డిఫికల్టీస్ ఆర్ ప్రాబ్లమ్స్ నో వన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: మన సంకల్పములే మనకు దీనన్నిటికీ కారణం.
1: అవర్ థాట్స్ అలోన్ ఆర్ కాజింగ్ ఆల్ దీస్ థింగ్స్.
0: అనేక శాఖలతో ఫల పుష్పములతో కూడినటువంటి యొక్క ఈ సంసార వృక్షములకు మనస్సే వేరు.
1: ఫర్ ది ట్రీ ఆఫ్ సంసార విచ్ హెస్ సో మెనీ బ్రాంచెస్ అండ్ లీవ్స్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ ద రూట్.
0: ఈ మనస్సును మనము నిర్మూలము గావించినప్పుడే ఈ వృక్షం కూడా నిర్మూలమవుతుంది.
1: ఇఫ్ యూ రూట్ అవుట్ దిస్ రూట్ దిస్ ట్రీ విల్ గెట్ డిస్ట్రాయిడ్.
0: ఏమిటి ఈ సంసారం అంటే?
1: వాట్ డు యూ మీన్ బై దిస్ సంసారం?
0: బిడ్డలతో కూడినటువంటి కుటుంబమా?
1: ఈజ్ ఇట్ ద ఫ్యామిలీ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ జాబ్?
0: కాదు, సంసారం అనగా సంకల్పమే సంసారం.
1: వెన్ యూ సే సంసారం ఇట్ ఇస్ నాట్ ది ఫ్యామిలీ ఇట్ ఇస్ ది థాట్.
0: ఈ సంకల్పములకు మూలాధారము మనస్సే.
1: ది రూట్ కాజ్ ఫర్ దిస్ థాట్స్ ఇస్ ద మైండ్.
0: ఈ వేరు వంటి ఈ మనస్సును మనం నిర్మూలం గావించినప్పుడు ఈ సంకల్పములనే యొక్క సంసార వృక్షము నిర్మూలమవుతుంది.
1: ఇఫ్ యూ కట్ ది వెరీ రూట్ ఆఫ్ దిస్ మైండ్ దెన్ దిస్ ట్రీ ఆఫ్ సంసార కెన్ బి డిస్ట్రాయ్డ్.
0: అయితే మనోనాశను గావించటకు మార్గం ఉన్నదా అని సందేహించవచ్చు.
1: బట్ ఈస్ దేర్ ఎ మెథడ్ ఆఫ్ అన్హిలేటింగ్ ద మైండ్? యూ నో పుట్ దిస్ క్వశ్చన్.
0: లేకపోలేదు.
1: దెర్ ఈస్
0: అన్నింటికీ అన్ని అంత్యములు ఉంటున్నవి.
1: ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్ ఎన్ ఆన్సర్.
0: పుట్టిన వ్యక్తికి విషయములకు వస్తువులకు అంత్యం ఉంటుంది.
1: ఫర్ ఎవరీ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్ ఆబ్జెక్ట్ ఆర్
0: ఏ ఒక్కటి కూడా ఈ ప్రపంచంలో శాశ్వతమైన స్థితి లేదు.
1: దేర్ ఇస్ ఎన్ ఎండ్. దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే దీనికి అనిత్యం అసుఖం లోకం అన్నారు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ ఈస్ ఇంపర్మనెంట్.
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క సత్యమునందు మనము నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం పొందాలనుకుంటే దీనికి ఆత్మతత్వమే సత్యమైనటువంటిది. ఆత్మసత్యమే సరైనటువంటి మార్గం.
1: If you really want to find something permanent, something joyous in this impermanent and sorrowful world, it is the Atma which is the basis.
0: అందువలనే కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ అని మానవత్వం అనేటువంటిది సర్వుడి ఎందుకు ఏకత్వంగా ఉంటుంది.
1: దట్ ఇస్ వై ఇట్ ఇస్ కాల్డ్ ది కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: అందరి ఎందు సమత్వంగా ఉండేటువంటిది కూడా మనస్సే.
1: ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ఈక్వల్ మైండ్.
0: సంకల్పములు వేరువేరుగా ఉండటం చేతనే ఈ మనస్సు యొక్క స్వరూపం కూడా మార్పు చెందుతుందని దీని రంగులు.
1: బట్ ది థాట్స్ ఆర్ డిఫరెంట్. Although it is called mind, and it is on account of this the problems.
0: మనసు కూడాను కొన్ని రంగులు ఉన్నవా అని విచారం చేస్తే ఉన్నది.
1: Does mind also have some colors?
0: Well, yes, there are colors.
1: రోజు భావంతో కూడినటువంటి మనస్సు
0: ఎర్రని రంగుగా ఉంటుంది.
1: The mind which is charged with anger, it is
0: రాత్రి భావంతో కూడినటువంటి యొక్క మనస్సు గోధుమ రంగు వలె ఉంటుంది.
1: Selfish mind. He is in the nature of brownish color.
0: అహంకారంతో ఉండినటువంటి మనస్సు కమలాపండు రంగుగా ఉంటుంది.
1: Egoistic mind is of the
0: orange.
1: It is orange color.
0: భగవత్ అద్భుతమైనటువంటి మనస్సు శుద్ధమైనటువంటిదిగా ఉంటుంది ఈ వస్త్రం వలె.
1: The mind which is given to God will be as clean and white as this cloth.
0: కనుకనే మనస్సును కూడాను అనేక విధమైనటువంటి రంగులను మనమే వేసుకుంటున్నాం.
1: విల్ పుట్ డిఫరెంట్ కలర్స్ టు అవర్ ఓన్ మైండ్స్.
0: ఇది కూడా ఇతరుల యొక్క ప్రభావం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఆల్సో ది
0: మన సంకల్పములే మనకి దుర్గతిని స్వర్గతిని కూడా చేర్చగలుగుతుంది.
1: ఇట్ ఇస్ దీస్ వెరీ థాట్స్ విచ్ గివ్ అస్ ఎలివేటెడ్ హై స్టేట్ ఆర్ ఎ లోలీ మీన్ స్టేట్.
0: కనుక సంకల్పములను సరైనటువంటివిగా మనం ఎన్నుకున్నప్పుడు అభివృద్ధి పరుచుకున్నప్పుడే మన జీవితము శాంతి భద్రతతో ఉండగలదు.
1: దేర్ఫోర్ ఇఫ్ వి చూస్ అవర్ థాట్స్ ఆన్ ద రైట్ లైన్స్ ఇన్ ద ప్రాపర్ లైన్స్ ది సెక్యూరిటీ సేఫ్టీ అండ్ ఈ లోకంలో ఇన్సూర్డ్.
0: ఎక్కడ చూసినా భయమే.
1: వేర్ ఎవర్ యు టర్న్ దిస్ వరల్డ్ యు కమ్ అక్రాస్ ఫియర్.
0: ఇంటిలో ఉండినా భయమే, వీధిలోకి వెళ్ళినా భయమే.
1: బి యు ఇన్ ద హౌస్ యు ఆర్ చార్జింగ్ ఫియర్. గో టు ద రోడ్.
0: రైలు ఎక్కినా భయమే, బస్ ఎక్కినా భయమే.
1: బోర్డ్ ద రైల్ ఆర్ బస్ యు ఆర్ చార్జ్ విత్ ఫియర్.
0: ప్లేన్ ఎక్కినా భయమే, పడవెక్కినా భయమే.
1: గో టు బోర్డ్ ద ప్లేన్ యు ఆర్ హాంటెడ్ బై ఫియర్.
0: ఏదో నడిచిపోతామంటే కూడా భయమే.
1: ఈవెన్ ఇఫ్ యు వాంట్ టు వాక్ అప్ యు ఆర్ హాంటెడ్ బై ఫియర్.
0: ఒంటరిగా ఇంటిలో ఉండడానికి కూడా భయమే.
1: ఈవెన్ టు బి అలోన్ అట్ హోమ్ యు ఆర్
0: విధమైనటువంటి భయమునకు మూల కారణమేమిటి?
1: వాట్ ఇస్ ది కాజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్
0: మానవుని ఎందు ఉండవలసినటువంటి యొక్క పవిత్రమైన సంకల్పములు నిర్మూలమైనవి?
1: ది రీజన్ ఈస్ సచ్ సేక్రెడ్ థాట్స్ విచ్ షుడ్ బి దేర్ ఇన్ మ్యాన్ ఆర్ అబ్సెంట్.
0: లోకమంతా కూడా భయమయంగా ఉంటుంది.
1: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ఫిల్డ్ విత్ ఫియర్.
0: భయం భయం ప్రతుకు భయం భయం భయం ప్రతుకు.

0: ఇదంతా కూడా ఒక పద్మవ్యూహంగా దయచేయండి.
1: దిస్ ఎంటైర్ వరల్డ్ హెస్ బికమ్ సంథింగ్ లైక్ ఏ పద్మవ్యూహం.
0: ఇందులో భయంతో కూడి ఉంటున్నది.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫియర్.
0: పద్మవ్యూహం యొక్క రహస్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ దిస్ పద్మవ్యూహం?
0: ప్రవేశించడం మాత్రమే తెలియదు, కానీ తిరిగి వెనుకకు తిరిగి వచ్చేటువంటి మాత్రం తెలియదు.
1: ది స్పెషాలిటీ ఇస్ యు నో హౌ టు ఎంటర్ ఇన్ టు దిస్ పద్మవ్యూహం, బట్ యు డు నాట్ నో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్.
0: అభిమన్యునకు
1: యు ఆర్ లైక్ అభిమన్యు.
0: ఈనాడు అందరూ అభిమన్యులే.
1: టుడే ఆల్ ఆర్ అభిమన్యుస్.
0: పేరు అభిమన్యులే కాని ప్రవర్తన భిన్నులు.
1: The name is Abhimanyu, but their behavior is different.
0: ఈనాడు ప్రపంచంలో మనం భోగ భాగ్యముల నిమిత్తమై ప్రవేశించడం మాత్రమే తెలియదు, కానీ అందు నుంచి తప్పించుకుని వచ్చేటువంటిది మాత్రం తెలుసుకోవడం ప్రయత్నించడం లేదు.
1: Today we know how to enter into the world of enjoyments and indulgence, but we really do not know how to come out of it.
0: ఈ లౌకిక భోగ భాగ్యములు దుఃఖము నుండి ఆవిర్భవించినటువంటివి అనేటువంటి దీని ఆదిని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: We have not been able to realize that all these worldly pleasures and joys have come and emerged from sorrow.
0: కనుక సంకల్పములను సరైనటువంటిగా విచారణ కలిపి బుద్ధికి అప్పచెప్పినప్పుడే ఇవి సరైనటువంటి యొక్క సమాధానం లభ్యమవుతాయి.
1: వెన్ యువర్ థాట్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ఇంటెలిజెన్స్ టు ఎన్క్వైర్ అండ్ యాక్సెప్ట్, దెన్ ఓన్లీ యువర్ సేఫ్.
0: కఠోపనిషత్తునందు దేహము రథమనియు, ఇంద్రియములు గుర్రమనియు, మనసు పగ్గమనియు, బుద్ధి సారథనియు ఇవి వర్ణిస్తూ వచ్చాయి.
1: ఇన్ కఠోపనిషత్ ది బాడీ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ చారియట్, the mind as the driver, the mind as the rope which is tied, and the senses are the horses, and the intelligence is the charioteer.
0: ikkada ee manasu ye sthanamlo untunnadani manam chakkaga vicharinchali.
1: Here in phenomenology we should try to find out what place is given for mind.
0: Ikkada gurramunaku సారథికి మధ్యలో ఉంటుందా ఈ పగ్గములు?
1: దిస్ రో ఈస్ బిట్వీన్ ది హార్సెస్ అండ్ ది చారిటియర్.
0: అనగా ఇంద్రియములకు బుద్ధికి మధ్యనున్నటువంటిది మనస్సు.
1: దట్ మీన్స్ మైండ్ కమ్స్ బిట్వీన్ ద సెన్సెస్ అండ్ ఇంటెలిజెన్స్.
0: ఈ మనస్సు మధ్యనున్నటువంటి మనస్సు బుద్ధిని అనుసరించిన బుద్ధి కలిగి ఉంటుంది.
1: If the mind follows the dictates of intelligence, it will be safe.
0: Indriyamunu anusarinchina baddudai anubhavistadu.
1: If it follows the dictates of the senses, then he gets into problems.
0: Kani ee naadu aneka mandi ee yokka indriyamulaku daasulai tadwara taamu dukkhamulaku guri avutunnaru.
1: Today most of the people have become slaves of the senses and are facing innumerable problems.
0: Indriyamunu anusarinchadame pravritti margam.
1: Following the path of the senses is pravritti margam.
0: Indriyamunu anusarinchadame nivritti margam.
1: Following the dictates of intelligence is nivritti path.
0: Kani adhika bhagamu pravritti ante tane yokka pravartanu అపవిత్రముగా వేసుకుంటున్నారు.
1: మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ మేకింగ్ దేర్ లైఫ్స్ వేస్టెడ్ అండ్
0: నివృత్తికి ఏమాత్రం కూడా విచారణ సరిపడటం లేదు.
1: దే ఆర్ నాట్ ట్రైయింగ్ టు గో ఇన్ ది పాత్ ఆఫ్ నివృత్తి.
0: కనుక నివృత్తిని కూడా కొంతవరకు జాగ్రత్తగా కాపాడుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు ఫాలో ది పాత్ ఆఫ్ నివృత్తి ఇన్ ఎ వెరీ సేఫ్ వే.
0: సారథిగా చేతిలోనే ఈ పగ్గములు లేకపోతే గుర్రములే నడవవు.
1: If the charioteer does not have the ropes in his hand, well, it is difficult to
0: sarathini vadalipettinatundi pakkamulu valle puramulu anusaristhundali ee manasu.
1: The mind as if he is following the senses, not being controlled by intelligence.
0: Andulo ee puramulu samanyamaina puramulu kaavu.
1: These senses are not ordinary horses.
0: Vishaya bhogamulu kevalam vicharam chestu pothunnayi.
1: They go on.
0: తిరుగుతుండాలి.
1: ఈచ్ హార్స్ ఇస్ ట్రైన్ టు గో ఇన్ వన్ డైరెక్షన్.
0: ఈ ప్రమాదం ఎవరికి?
1: అండ్ హూడ్ బి ఫేసింగ్ దిస్
0: రథములకే కాదు,
1: నాట్ మెయిన్లీ ఫర్ ది
0: రథములందున్నటువంటి యొక్క వారికి కూడా ఈ ప్రమాదం సంభవిస్తుంది.
1: బట్ ది చారియటియర్ అండ్ ది అదర్స్ హూ ఆర్ ట్రావెలింగ్ ది చారియట్ ఆల్సో విల్ ఫేస్.
0: ఈనాడు దేహమును అపవిత్రముగా ఉంచుకుంటున్నారు.
1: టుడే మ్యాన్ ఈస్ మేకింగ్ ది బాడీ.
0: దేహమునందు ఆత్మతత్వాన్ని మనము నిర్మూలన చేస్తున్నాం.
1: అండ్ ఆల్సో ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈస్ పుట్ టు ట్రై.
0: దీని రెండింటికి చెందినటువంటి రేవుడిగా తయారవుతున్నాడు.
1: టుడే వీఆర్ యూజింగ్ బోత్ ఆఫ్ థింగ్స్.
0: కనుక మానవత్వం అనేటువంటి దాన్ని చక్కగా గుర్తించాలంటే మనస్సు యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ది యూనిక్నెస్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ బీయింగ్, యూ హావ్ టు ఫస్ట్
0: అండర్స్టాండ్ ఇతరుల యొక్క కీర్తి గురించి చింతిస్తూ ఉంటారు.
1: పీపుల్ గో థింకింగ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్.
0: ఇది చాలా ప్రమాదం.
1: దిస్ ఈస్ గ్రేట్, దిస్ ఇస్ డేంజరస్.
0: ఇతరుల కీడు చింతించడం చేత తనకేదో మేలు జరుగుతున్నాడని భావిస్తున్నాడు తెలివాడు.
1: బై థింకింగ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్ దే థింక్ దట్ సంథింగ్ గుడ్ వుడ్ హ్యాపెన్ టు దెమ్.
0: తాను ఇతరుల కీడు కోరినటువంటి వాడు ఇతరులకు కీడు సంభవించినప్పటికీ తిరిగి అంతకంటే అనేక రెట్లు తిరిగి వచ్చి ఆ కీడు తన్నే హింసిస్తుంటాడు.
1: వన్ హూ డిజైర్స్ టు హార్మ్ అదర్స్ మే సక్సెస్ ఇన్ హార్మింగ్ అదర్స్.
0: ఇది ఈనాటి మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ హీ ఆల్సో వుడ్ సఫర్ దిస్ ఇస్ నాట్ బీయింగ్
0: రియలైజ్. సరైన ఆదర్శము దుర్యోధన దుశ్శాసనాధుడు.
1: దుర్యోధన దుశ్శాసన హోల్డ్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్.
0: వీరు ధర్మమూర్తులైనటువంటి పాండవులపైన అనేక కక్షలు పూని వారి కీడుని నిరంతరము చింతిస్తూ వచ్చారు.
1: దే టుక్ ఎనిమిటీ అగైన్స్ ది పాండవాస్ హూ ఆర్ ఫాలోయింగ్ రైచియస్ పాత్ అండ్ కంటిన్యూస్లీ స్కీమింగ్ అండ్ ప్లానింగ్.
0: ఏదో వీరి సంకల్పం దుస్సంకల్పం అయినప్పటికీ దాని యొక్క ప్రభావము కొంతవరకు పాండవులపైన జరిగినప్పటికీ కడపటికి ఏమైపోయింది అంతకంటే అనేక రెట్లు కీడు వీళ్ళకే సంభవించింది.
1: ఇన్ ది బిగినింగ్ they put harm Pandava by their bad thoughts, but at the end they were harmed in a million fold more than the Pandavas.
0: ఈ విషయాన్ని చక్కగా మీరు గుర్తించాలి.
1: Dear students, you should recognize and realize this.
0: ఎవరి కీడును మనం కోరరాదు.
1: You should never aspire to harm.
0: ఒక భాగంగా ఇతరుల కీడును కోరితే పది వంతులు మన కీడుకు జరుగుతుంది.
1: If you want to harm in one way, in ten fold harm.
0: ఇతరులు ఎవరిని దూషించరాదు.
1: You should not criticize anyone.
0: నీవు ఇతరులను దూషించినప్పుడు నిన్ను అనేక మంది దూషిస్తారు.
1: If you censure someone, then others will censure.
0: స్నేహితులను వంచించినటువంటి వాడు స్నేహితుల చేత వంచిపబడతాడు.
1: If you deceive your friends will also deceive you.
0: తండ్రి మాటను ధిక్కరించినటువంటి వాడు తన కుమారుల చేత తాను ధిక్కరింపబడతాడు.
1: A son who disobeys his father will be disobeyed by his own son.
0: తనను హింసించినటువంటి వాడు పరుల చేత హింసిపబడతాడు.
1: ఏ పర్సన్ హూ హర్ట్స్ అదర్స్ విల్ హర్ట్ బై అదర్స్.
0: ఈ రియాక్షన్ రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఈ మనసు యొక్క ప్రభావం.
1: దిస్ రియాక్షన్ రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఈజ్ ది నేచర్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ మైండ్.
0: కనుక మనం ఎవరిని కూడాను ఏ విధంగా కూడాను దూషించటం కాని హింసించటం కాని మనం ప్రయత్నించకూడదు.
1: దట్ ఈస్ వై యూ షుడ్ నెవర్ అండర్టేక్ టు క్రిటిసైజ్ హార్మ్ అదర్స్.
0: కేవలము సామాన్యమైనటువంటి మానవులనే కాక భగవంతుని కూడా దూషించేటువంటి పాపం ఉంటున్నారు.
1: దేర్ ఆర్ సమ్ పీపుల్ నాట్ మెయిర్లీ క్రిటిసైజింగ్ అదర్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ బట్ క్రిటిసైజింగ్
0: కేవలము వారి యొక్క స్వభావంగా ఉంటుంటారు.
1: ఇట్ లుక్స్ దట్ ఇట్ ఈస్ దేర్.
0: నిజంగా యోచిస్తే భగవంతుడు వారికి ఏ కీడు చేయలేదు.
1: If you truly examine, God has not done any harm to them. He is not cause of any hurt or harm to them.
0: ఏ అపకారము చేయలేదు.
1: హి హస్ నాట్ హార్మ్డ్ దెమ్ ఇన్ ఎనీ వే.
0: కానీ ఇలాంటి పరిస్థితిని ఎందు భగవంతుని ఎందు కూడా కొన్ని లోకములు వెతికేటువంటి దృష్టిలో ఉంటుంటారు.
1: బట్ దేర్ ఆర్ సచ్ వికెట్ ఫెలోస్ హూ ట్రై టు ఫైండ్ ఫాల్ట్.

0: is minding his own business, the wicked person will not allow him even to read that. He tries to harm him. It is like the cockroaches getting into a boxer. It is a silver fish which tries to destroy the clothes. What
1: benefit?
0: This saris may be very
1: whether
0: it is a dirty cloth or a highly valuable cloth, that just destroys it. That is nature. Its discrimination power is nil. It doesn't have the thinking power at all.
1: దుష్సంకల్పం కలిగినటువంటి వ్యక్తి అందు ఇలాంటి దుర్భావములు కూడా అభివృద్ధి అవుతుంటాయి.
0: ఇన్ ది సేమ్ వే వికెట్ ఫెలోస్ గో ఆన్ థింకింగ్ బ్యాడ్ థాట్స్.
1: ఈ దుర్భావములకు కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది కాజ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ బ్యాడ్
1: సంకల్పములు పెంచుకోలేకపోవటమే దీనికి మూల కారణం.
0: నాట్ డెవలపింగ్ గుడ్ థాట్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్
1: బ్యాడ్. దుర్గంధం ఉంటుందంటే దానిని మనం దూరం చేసుకోవాలన్నప్పుడు సుగంధాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇన్ దేర్ ఇస్ అ బ్యాడ్ స్మెల్ కమింగ్, put some perfume so that it will be overwhelming.
1: కొంతమంది దూములు కూడా ఏ ట్రెస్ కొడుతుంటారు దేనికోసము? ఆ దుర్గంధాన్ని దూరం గాలించుకునే కోసం.
0: సమ్ పీపుల్ యూజ్ ఏ ఫ్రెష్ ఇన్ ఆర్డర్ టు
1: దుర్గంధం ఉన్నప్పుడు ఏ యొక్క గంధపు వచ్చును, ఏ సాంబ్రాణి ఇలాంటివంతా వేసుకుని ఆ దుర్గంధాన్ని దూరం చేసుకుంటారు.
0: ఇన్ ఆర్డర్ టు ఫ్రీ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద బ్యాడ్ స్మెల్ వన్ లైట్
1: సర్ఫమ్. కనుక మానవీయమైనటువంటి యొక్క దుష్సంకల్పములను దూరం గాలించుకోవాలంటే సత్సంకల్పాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలపింగ్ గుడ్ థాట్స్ అలోన్ విల్ ఫ్రీ మ్యాన్ ఫ్రమ్ బ్యాడ్ థాట్స్.
1: కనుక సత్సంకల్పం చేతనే మన యొక్క జీవితం సార్థకం అందుతుంది.
0: వీ కెన్ శాంక్టిఫై అవర్ సెల్స్ ఓన్లీ బై గుడ్
1: సత్సంకల్పం చేతనే మన జీవితం పశుత్వాన్ని పొందుతుంది.
0: బై బ్యాడ్ థాట్స్ అలోన్ వీ బికమ్ ఎనిమల్.
1: కనుక మనస్సు చాలా ప్రమాదమైనటువంటిది.
0: మైండ్ హ్యాస్ ఎక్స్ట్రాడినరీ హార్మింగ్ పవర్.
1: కనుకనే అర్జునుడు కూడాను చంచలం నీ మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది కేవలము చంచలమైనటువంటిదే కాదు, చాలా ప్రమాదమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది అని కృష్ణుని ప్రార్థించాడు
0: అర్జున. ప్రేత కృష్ణ అవుట్ మైండ్. వెల్ మైండ్ ఈజ్ నాట్ మెయిన్లీ వేవరింగ్ అండ్ ఫిక్కుల్, ఇట్ ఈస్ వెరీ ఫర్మ్, వెరీ స్ట్రాంగ్, వెరీ పవర్ఫుల్.

0: త్యాగశాంతి అనంతరం శాంతి శాంతి శాంతి. ఎక్కడి నుంచి వస్తుంది మనకు శాంతి? శాంతికి తగినటువంటి యొక్క ప్రయత్నం మనం చేస్తున్నామా?
1: When you say peace, peace and peace, from where do you get peace? Are you making efforts to get the peace?
0: ఈ శాంతి మన యందే ఉంటున్నది కానీ బయట లేదు.
1: Peace is in within ourselves. It is not external to us.
0: కనుక ఈ శాంతి అనేటువంటి దానిని మనం పొందాలనుకున్నప్పుడు తగినటువంటి యొక్క సద్భావాన్ని పెంచుకోవాలి.
1: If you want to attain peace, develop good thoughts.
0: అభ్యాసం చేయాలి.
1: You should practice.
0: ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి?
1: How do you practice? What type of practice?
0: వ్యక్తిగతమైనటువంటి భావమును మొట్టమొదట అదుపులో పెట్టుకోవాలి.
1: Control the individualistic thinking.
0: ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి యొక్క విచారణ అత్యవసరము మానవులకు.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ ద ఇండివిజువల్ థింకింగ్.
0: ఈ మానవత్వాన్ని కొంతవరకు మనం అదుపులో పెట్టుకోవాలనుకుంటే నేను మానవుడను, నేను మానవుడను, నేను మానవుడను అని మూడు పర్యాలను చింతించాలి.
1: ఇఫ్ యు వాంట్ టు పుట్ దిస్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ లైఫ్ ఆన్ ద రైట్ పాత్, యు షుడ్ థింక్ థ్రైస్, ఐఎమ్ మ్యాన్ అండ్ ఐఎమ్ మ్యాన్.
0: కేవలము నేను మనిషి, నేను మనిషి, నేను మనిషి అనుకున్నంత మాత్రమున పూర్ణ మనిషి కాలేడు.
1: By merely telling I am man, he will not become a full man.
0: Ardha manishi maatrame kaagaladu.
1: He will become man only to the extent of
0: three moodu paryayamulu. I am not animal. Nenu pashuvu kaadu, nenu pashuvu kaadu, nenu pashuvu kaadu.
1: He should repeat thrice, I am not animal.
0: Appude poorna satyam avutundi.
1: Then only it becomes full truth.
0: Ee naadu nenu maanavudani ani bhavistunnadu, చెప్పుకుంటున్నాడు, పశువుగా ప్రవర్తిస్తున్నాడు.
1: టుడే మ్యాన్ థింక్స్ అండ్ ఆల్సో డిక్లర్స్ దట్ హీస్ మ్యాన్, బట్ హీస్ కండక్టింగ్ లైక్ ఎన్ అనిమల్.
0: పశువే మేలు కదా, నేను పశువు పశువు పశువు అనుకుని పశువుగా ప్రవర్తిస్తుండాలి. నేను మనిషి మనిషి అనుకుని మనిషి పశువుగా ప్రవర్తిస్తున్నాడు, కనుక మనిషి మనిషి కంటే పశువే మేలు అనిపిస్తుంది.
1: కంపేర్ టు దిస్ మ్యాన్ అనిమల్ ఈస్ బెటర్ బికాస్ ఇట్ సేస్ ఇట్ ఇస్ అన్ అనిమల్ అండ్ కండక్ట్స్ ఇట్సెల్ఫ్ ఇస్ అన్ అనిమల్.
0: నీవు మనిషి అనేటువంటిది ఎక్కడ నుంచి వచ్చింది?
1: How did you get this particular thing?
0: Manasu nunchi vachindi.
1: This it has come from mind.
0: Kanuku manasu ni sariyaina sthitilo pettuko.
1: Keep your mind in proper form.
0: Manasu nu sariyaina sthitilo pettukunnappude neevu manishiga roopondutavu.
1: You would become a real man when your mind is
0: samanyanga prapanchamlo pala edaina tappu pan chesinappudu evra pasuva ani tirtam anaga emti neevu cheyavalsinatundi pani kaadu idi pasuvu cheyavalsin pani chesave ani dinni nindinchatam.
1: Whenever some person commits any mistake, he is admonished as, why are you behaving like an animal?
0: Vare nee manishaina putti kudanu pashuvuga pravartistunnave ani danini nindinchatam.
1: That the admonition is, after being a man, why are you conducting yourself like an animal?
0: Kanuka manas anetundi chaala uttamainatundi.
1: Mind therefore is really sacred.
0: Manayema manushyanam karanam bandhamochayuhu mochani kudanu deeniki arhata kalinatundi kanuka idi chedda detta avutundi.
1: Mind which has got the right to get you to liberation, how can it be wicked?
0: Bandhana kaligistundi, bandha vimochana cheyistundi.
1: It can bind you and it can liberate you.
0: Aithe danini upayoginchukuneetundi vidhanamu manam gurtinchali.
1: But we should recognize the method of using the mind.
0: Chetulo katti untundi.
1: You have a knife in hand.
0: Pandlu kosukochu, kuragayalu kosukochu, vipparani gantunte danini vippi danini sukhanga manam anukoolanga avinchukochu.
1: You can use it usefully for cutting a fruit, a vegetable or any knot.
0: Edaina kopam vachinappudu ee kattito gontu kosukochu.
1: And in a fit of anger you can cut the throat also with
0: this
1: knife.
0: Kani ee dosham kattida?
1: Is it the mistake of the knife?
0: Kaadu kaadu. మనం ఉపయోగించుకునేటువంటి విధానంలో జరిగినటువంటి యొక్క దోషం.
1: ఇట్ ఇస్ నాట్ ది డిఫెక్ట్ ఆఫ్ ది నైఫ్, బట్ డిఫెక్ట్ ఇన్ ఇట్స్ యూసేజ్, మెథడ్ ఆఫ్ యూజింగ్.
0: మనసు కూడా అట్టిది.
1: మైండ్ ఈస్ సిమిలర్.
0: దాని సరైన మార్గంలో ప్రవేశపెడితే అది పవిత్రమైనటువంటి స్థానానికి వెళ్ళిపోతుంది.
1: యూజ్ ఇట్ ఇన్ ద ప్రాపర్ వే, ఇట్ టేక్స్ యూ టు ద ఎలివేటెడ్ స్పాట్.
0: మనస్సును మాయల మారి అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: మైండ్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్,
0: దీనే మాయా అని కూడా చింతిస్తూ వచ్చారు.
1: Is a delusion.
0: ఇది ఒక పిల్లి వంటిదిని.
1: It is
0: మార్జాలము.
1: It is something like a cat.
0: సంథింగ్ ఏంటి,
1: ఇట్ ఈస్ ఎ క్యాట్.
0: కనుక ఇది మార్జారము,
1: ఇట్ ఈస్ ఎ క్యాట్.
0: ఈ మార్జారము యొక్క విషయాన్ని మనం చక్కగా విచారించినప్పుడు ఈ మనసు యొక్క ప్రభావం కూడా దీనికి సరి అయినటువంటి సమన్వయం అయిపోతుంది.
1: ఇఫ్ వి అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ఎ క్యాట్, వీ కెన్ అండర్స్టాండ్ మైండ్ ఆల్సో ప్రాపర్లీ.
0: తమ పిల్లలను సంరక్షించుకునే నిమిత్తమై ఈ మార్జారము నోటితో ఖర్చుకుని పోయి సుక్షేమైన స్థానానికి చేరుస్తూ ఉంటుంటుంది.
1: ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్పోర్ట్ ఇట్స్ కిటన్, ఇట్ యూజెస్ ఇట్స్ ఓన్ టీత్ అండ్ క్యారీస్ ది కిటన్.
0: అదే నోటితో ఎలగలను ఖర్చుకున్నప్పుడు ప్రాణం తీస్తుంది.
1: విత్ ద సేమ్ మౌత్ అండ్ ద టీత్ ఇట్ కిల్స్ ద ర్యాట్.
0: నోరు ఒక్కటే,
1: మౌత్ ఇస్ వన్.
0: కానీ ఇక్కడ నా బిడ్డలు అనేటువంటి అభిమానం చేత దాని సుక్షేమ స్థానానికి చేరుస్తుండాలి.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ దేర్ ఇట్స్ ఓన్ చిల్డ్రన్ ఇట్ క్యారీస్.
0: ఇది నాకు ఆహారమైన పదార్థం కదా అని భావించి ఎలుకలను శిక్షిస్తుండాలి.
1: థింకింగ్ దట్ ర్యాట్ ఆర్ ఫుడ్ ఇట్ కిల్స్ దెమ్.
0: మనసు కూడా అట్టిదే,
1: మైండ్ ఇస్ లైక్ దట్.
0: దైవ చింతన చేసేటువంటి వారులకు, సత్కార్యములు ఆచరించేటువంటి వారకు, సద్బుద్ధులు కలిగినటువంటి వారకు, సన్మార్గంలో ఉండినటువంటి వారు ఇది సక్రమమైనటువంటి మార్గంలో సుక్షేమమైన స్థానానికి చేరుస్తుంది.
1: మైండ్ టేక్స్ పీపుల్ టు ఎ సేఫ్ ప్లేస్ ఇఫ్ దే ఆల్వేస్ థింక్ ఆఫ్ గాడ్, ఇఫ్ దే ఆల్వేస్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్, ఇఫ్ దేర్ కాండక్ట్ ఇస్ గుడ్.
0: దుష్టులను, దుర్మార్గులను, అధర్మమును ప్రవర్తించేటువంటి వారిని చూసినప్పుడు ఇది హింసిస్తుంది.
1: ది సేమ్ మైండ్ పనిషస్ పీపుల్ వెన్ ఇట్ కమ్స్ అక్రాస్ వికెట్ వన్స్, పీపుల్ హూ గో ఆన్ ది అన్రైచియస్ పాత్.
0: కనుక మనస్సు ఒక్కటే అయినప్పటికీ అనేక రకములుగా రూపొందుతుంటారు.
1: మైండ్ ఈజ్ వన్ బట్ ఇట్స్ ఫార్మ్స్ ఆర్
0: ఇది చాలా మోనో యాక్ట్ అంటారు. అనేక రకమైనటువంటి యొక్క రూపాన్ని ధరిస్తుంటారు.
1: ఇట్ డస్ మోనో యాక్టింగ్ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: ఏ యొక్క సంకల్పముకు తగినటువంటి రూపాన్ని ఆ సంకల్పము ఆ రూపాన్ని ధరిస్తుంది.
1: ఈచ్ థాట్ టేక్స్ ఇట్స్ ఓన్ అప్రోప్రియేట్ ఫార్మ్.
0: ఈనాటి జగత్తునందు మానవునికి కష్టములకు, నష్టములకు, బాధలకు కారణము వారి వారి సంకల్పములే.
1: ఫర్ ది డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ అండ్ వరీస్ ఇట్ ఇస్ ది
0: సంకల్పముల చేత ఎంతైనా మనం గావించుకోవచ్చును.
1: విత్ ప్రాపర్ థాట్స్ యు కెన్ డెవలప్ ఇన్ టు ఎనీథింగ్.
0: మాత్రమైన అగ్ని మన చేతికి చిక్కుంటే, శ్రద్ధనే బలపరుచుకున్నామంటే దానిని కావలసినంత నిప్పుగా మనం అభివృద్ధి గావించుకోవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ యు హ్యావ్ ఎ స్మాల్ స్పార్క్ ఆఫ్ ఫైర్ యు కెన్ డెవలప్ ఇన్ టు ఎ వెరీ బిగ్ ఫైర్.
0: ఇదే భగవంతుని యొక్క దీనిలో సంకల్పించుకున్నాడట.
1: గాడ్ థాట్
0: ఏకోహం బహుశ్యాం, తనకు తాను సంకల్పించుకొని ఏకంగా ఉండినటువంటి యొక్క ఇది అనేకత్వంగా మారాలి అనుకుంటుంది. అనేకత్వంగా మారిపోయింది.
1: హీ థాట్ ఫర్ హిమ్సెల్ఫ్, ఐఎమ్ వన్, లెట్ మీ మల్టిప్లై మై సెల్ఫ్ ఇన్ టు మెనీ అండ్ హీ మల్టిప్లైడ్.
0: తిరిగి అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మరి చేసుకుంటూ వచ్చాడు.
1: దెన్ అగైన్ హీ వాంటెడ్ టు ఐడెంటిఫై యూనిటీ ఇన్ ద డైవర్సిటీ.
0: అనేకత్వంలోని ఏకత్వము, ఏకత్వంలోని అనేకత్వము, రెండింటికి సంకల్పం మూల కారణం.
1: ది యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ డైవర్సిటీ ఇన్ యూనిటీ, ఇట్ ఈస్ ది థాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే మన సంకల్పాలను సక్రమమైనటువంటి మార్గంలో మనం ఉంచుకోవాలి. మన నుంచి ఆవిర్పించిన తక్షణమే ఈ సంకల్పము సరియైనదా కాదా అని విచారణ చేయాలి.
1: Therefore, we should put our thoughts on the proper path. The moment a thought comes, we should look into whether it is a good thought or a bad thought.
0: కాని మానవుడు తన తొందరపాటుతో ఈ విచారణకి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వటం లేదు.
1: On account of haste, man does not give room for thinking. There is a lot of
0: అన్ని కోరిన తక్షణమే అన్ని లభించాలి, లభించాలి, లభించాలి.
1: The moment he thinks, he wants to get everything, like, just like that.
0: కనుకనే haste makes waste. Waste makes worry. So, do not be in a hurry. ఈ రకమైనటువంటి దీంట్లో పల మనం సరైనటువంటి యొక్క దీంట్లో నిదానంగా బుద్ధికి అందించి బుద్ధి యొక్క విచారణ చేత తదుపరి మనం దీనిని నిర్ణయించుకోవాలి.
1: Therefore, as haste is responsible for all worry, you should always hand over your thoughts to the intelligence. Let intelligence decide whether it is good or bad.
0: అప్పుడే మనకు శాంతి లభిస్తుంది.
1: Then only we enjoy peace.
0: If there is righteousness in the heart, there will be beauty in the character. If there is beauty in the character, there will be harmony in the home. If there is harmony in the home, there will be order in the nation. If there is order in the nation, there will be peace in the world. కనుకనే ఈ పీస్ మనకు రావాలనుకున్నప్పుడు మనము ఈ రకమైనటువంటి యొక్క క్యారెక్టర్, సరైనటువంటి దీంట్లో నడతను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు హ్యావ్ వరల్డ్ పీస్, దేర్ ఇస్ నీడ్ ఫర్ డెవలపింగ్ గుడ్ క్యారెక్టర్.
0: మనం రైట్ యాక్షన్, అదే ధర్మము ధర్మము ధర్మము అన్నారు.
1: వెన్ యూ సే ధర్మము, ఇట్ ఈస్ ది రైట్ యాక్షన్ విచ్ ఇస్ రెఫర్డ్ టు.
0: ఈ రైట్ యాక్షన్ మనకు కావాలనుకున్నప్పుడు రైట్ థాట్స్ అనే సరైనటువంటి తలంపులు మనకు చిక్కాలి.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ రైట్ యాక్షన్, దేర్ మస్ట్ బి రైట్ థాట్స్ ఇన్ యూ.
0: మొట్టమొదట ఇంటి లోపల శాంతిని మనం పెంచుకోవాలి.
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ డెవలపింగ్ పీస్ అట్ హోమ్.
0: ఇంటిలో శాంతిని పెంచుకునే పూర్వము ఒంటిలో శాంతిని మనం పెంచుకోవాలి.
1: బిఫోర్ యూ డెవలపింగ్ పీస్ అట్ హోమ్, యూ షుడ్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ హార్ట్.
0: నీలోనే శాంతి లేకపోతే ఇంటిలో వారికి శాంతిని ఏ రీతిగా అందిస్తావు?
1: ఇఫ్ పీస్ ఇస్ అబ్సెంట్ ఇన్ యూ, హౌ కెన్ యూ గెట్ పీస్ అట్ హోమ్?
0: ఇంటిలోనే శాంతి లేకపోయినప్పుడు ఊరిలో ఏ విధంగా శాంతిని అందిస్తావు?
1: ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ అట్ హోమ్, హౌ కెన్ దేర్ బి పీస్ ఇన్ ది విలేజ్?
0: అందరూ చెప్తుంటారు భజన అయిన తర్వాత కానీ లేక ధ్యానం అయిన తర్వాత కానీ శాంతి శాంతి శాంతి. ఏమిటి, నోటితో ఉచ్చరించినంత మాత్రమున శాంతి మనకు లభ్యమవుతుందా? ఈ శాంతి యొక్క రహస్యాన్ని కూడా మనం చక్కగా గుర్తించాలి.
1: వి షుడ్ నో ది సీక్రెట్ ఆఫ్ పీస్.
0: ఆది భౌతిక శాంతి, ఆధ్యాత్మిక శాంతి.
1: వన్ ఈస్ ది ఆది భౌతిక పీస్, ది అదర్ ఈస్ ఆధ్యాత్మిక స్పిరిచువల్ పీస్.
0: కనుక ఈ ఆది భౌతికమైనటువంటి దేహంతో మొట్టమొదటి శాంతిని పొందాలి.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వి షుడ్ ఎంజాయ్ పీస్ బాడీలీ.
0: ఆది దైవికము, అదే మూడవ శాంతి. దైవికమనగా దైవం యొక్క అనుగ్రహంతో లభించేటువంటిది ఇది. నా ప్రయత్నం ఏమీ లేదు అని భగవంతునికి సరెండర్ కావటమే, అతనికి అర్పితం కావటమే ఇది ఆది దైవికం.
1: ఆది దైవిక పీస్ ఆర్ శాంతి కెన్ కమ్ ఓన్లీ ఆఫ్టర్ సరెండరింగ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ టు గాడ్.
0: అయితే భగవంతునికి శరణాగతుడైన తచ్చడమే అన్ని భగవంతుడు చూసుకుంటాడా?
1: After surrendering completely to God, would it take
0: care of all the things? నీవు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నీవు ఆచరించాలి, చెయ్యాలి.
1: But you have to be discharging your duties properly.
0: కనుకనే కర్తవ్యం యోగం ఉచ్యతి, కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: Therefore, doing duty is very important.
0: కర్తవ్యాన్ని నిర్వర్తించక కేవలం భగవంతుడే చూసుకుంటాడు అనుకుంటే ఇది కేవలం సోమరిపోతుతనం.
1: Without discharging your own duties, if you say God will take care of everything, it is a sign of laziness.
0: తట్టలో ఉన్నటువంటి పదార్థం పొట్టలో చేరాలంటే నోటికి చేతికి పని పెట్టనక్కర్లేదా?
1: If the dishes from the plate should reach the stomach, should you not give one for the mouth and the hand?
0: పదార్థాన్ని పొట్టెడు చపాతి పొట్టెడు చపాతి పొట్టెడు చపాతి ఎన్ని పర్యాయములు ఉచ్చరిస్తే మాత్రం నీ పొట్ట నిండుతుందా?
1: By merely repeating and chanting potato chapati, can you fill your stomach?
0: నీకు ఆ శక్తి ఉన్నది.
1: You have the capacity.
0: ఈ శక్తి లేనప్పుడు భగవంతునికి శరణాగతి అయినా పర్వాలేదు.
1: If you don't have the capacity, then you surrendering to God is
0: శక్తి ఉండినా లేకపోయినా సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో నీవు ఆచరించు.
1: Whether you have capacity or not, discharge everything as for the pleasure of God.
0: సంకల్పములు సరైనటువంటివిగా మనలో ఆవిర్భవించాలనుకుంటే కేవలం ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రవేశించాలి.
1: If you really want to develop good thinking and good thoughts,
0: అది లేకుండా మనకు సత్సంకల్పాలు ఏ మాత్రం కూడా మనకు లభ్యం కావు.
1: You cannot get good thoughts by no other way.
0: సత్సంగంలో చేరాలి.
1: Join good company.
0: ఈ యొక్క మంచి సంఘంతో మనం చేరినప్పుడే ఇందులో ఈ సంకల్పాలకు ఒక అంటువ్యాధి అనేటువంటిది ఒకటి ఉంది.
1: These good thoughts have got the nature of something like contagious.
0: ఈ యొక్క వ్యాధి ఈ సంకల్పంలో ఆది నుంచి ఉంటుండాలి.
1: దిస్ కంటేజియస్ నేచర్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ గుడ్ థాట్స్.
0: దుష్టభావములు కలిగినటువంటి వారి సహవాసమే గనక మనం పడితే అంటే మనకు కూడా ఆ దుష్టభావాలు వస్తాయి.
1: ఇఫ్ యూ జాయిన్ బ్యాడ్ కంపెనీ, యూ గెట్ బ్యాడ్ థాట్స్.
0: ఒకరి క్రోధంతో ఉండినటువంటి వారి యొక్క సహవాసం మనం పట్టిందంటే ఆ క్రోధం మనలో కూడా ఆవిర్భవిస్తాయి.
1: మేక్ ఫ్రెండ్షిప్ విత్ అన్ యాంగ్రీ మ్యాన్, యూ విల్ బి ఇన్ఫెస్టెడ్ విత్.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: Here is a small example.
0: నీవెవరినైనా ఒకరిని కోప్పడుకున్నావు.
1: Suppose you are angry with someone.
0: తదుపరి అతను కూడా నీ పైన కోపము పడతాడు.
1: He has also replied with the same anger.
0: అయితే అతని కోపానికి కారణం ఏమిటి?
1: What is the cause of the other
0: man's anger? అతని కోపం తెప్పించింది.
1: Your anger has provoked his anger.
0: కాబట్టి ఇదే అంటువ్యాధి.
1: This is the meaning of contagious disease.
0: కనుకనే దుస్సంగమును మనం ఏ మాత్రం కూడా చేరరాదు.
1: Do not join bad company at any cost.
0: అది ఐన్స్టీన్ కూడా చెప్పింది. Tell me your company, I shall tell you what you are.
1: This is
0: మనం ఎవరో మనం చెప్పుకోవాలనుకుంటే మన సంఘాన్ని మనం చక్కగా విచారణ చేయాలి.
1: Tell me your company, I'll tell you what you are. This is what Einstein said.
0: కనుక మనం సంఘమును సత్సంగాన్ని చేరాలి.
1: Join good company.
0: దీనిని సత్సంగత్వి నిస్సంగత్వం, నిర్సంగత్వి నిర్మోహత్వం, నిర్మోహత్వి నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం అనేటువంటి దాని వల్లనే సత్సంకల్పాలు మనలో ఆవిర్భవిస్తాయి.
1: బై గుడ్ కంపెనీ యు గెట్ గుడ్ థాట్స్.
0: విద్యార్థులారా, మీరు పవిత్రమైన సంకల్పాన్ని అభివృద్ధి పరచుకుంటూ పవిత్రమైన భావాలతో పల మీ యొక్క జీవితాన్ని సార్థకంగా గావించుకోండి. ఆదర్శవంతమైన జీవితాన్ని ఇతరులకు అందించండి. అంతేకాని తాత్కాలికమైనటువంటి యొక్క సుఖ సంతోషం నిమిత్తమై దుస్సంకల్పములను, దుర్భావములను, దుశ్చేష్టలను మనం అభివృద్ధి పరచుకోరాదు.
1: డియర్ స్టూడెంట్స్, డెవలప్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్.
0: మీకు అప్పటికప్పటికి మాత్రమే దానికి తగినటువంటి ఫలితం అందిస్తున్నాయి, కానీ అంతకు మించి 10 రెట్లు 100 రెట్లు కూడా మనకు ప్రమాదం సంభవిస్తుంది.
1: బై బ్యాడ్ థాట్స్ యూ మే బి ఏబుల్ టు జస్ట్ గెట్ సమ్ టెంపరీ జాయ్, బట్ యూ విల్ బి గెటింగ్
0: భవిష్యత్తు లక్ష్యంలో మీరు విచారణ చేయండి.
1: దేర్ ఫోర్ యూ నాట్ థింక్ ప్రాపర్లీ అండ్ డీప్లీ ఇన్ దీస్ మ్యాటర్స్.
0: ప్రతిదానికి రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్స్ అనేటువంటిది ఉన్నది అనే సత్యాన్ని విశ్వసించండి.
1: హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ దట్ ఎవ్రీథింగ్ హ్యాస్ రిసౌండ్, రియాక్షన్ అండ్ రిఫ్లెక్షన్.
0: నీవు చేసినటువంటివి అన్ని కూడా నీకు తత్ఫలితంగా నీకు ఆ పంట ఫలమును అందిస్తాయి.
1: ఆల్ యువర్ యాక్ట్స్ విల్ ఈల్డ్ ఫ్రూట్స్ అప్రోప్రియేట్.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుండినో ఆ ఫలములే మీకు అందుచుండు.
1: బై సోయింగ్ వాట్ సీడ్స్ యు హావ్ కమ్ హియర్.
0: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేవి కానరావు.
1: వెన్ ఎ పర్సన్ ఇస్ బోర్న్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ ద మదర్,
0: లేవు
1: there will not be any garland of pearls or diamonds.
0: Nenu bangaru danda medakuledu.
1: There will be
0: gold chain.
1: There will not be gold chain either.
0: Ratnala haramul ranjillaga ledu.
1: There are no diamonds also.
0: Pattala pellanu petakaledu.
1: There are no emeralds.
0: Kaladu kaladokka mala mee kanthamandu.
1: There is one garland undoubtedly.
0: Purva janmala karmala ponduparachi.
1: On the basis of the actions performed in the previous
0: janma. Manchiyena chediyagaina tuntakunda.
1: Without removing whether it is good or bad, all the things.
0: Brahma meekichi pampunu barumala. Karmalanniyu chechina kantamala. Adhe manamala.
1: Brahma will give you the garland of all the fruits of your actions, be it good or bad. It is a garland.
0: Manchini chesi, manchi malanu manam dharistam.
1: Do good and get a good garland.
0: Cheddamam parulu chesi, cheddamalanu dharinchadakkaraledu.
1: Do not do bad things and do not wear bad garlands.
0: Vidyarthulara. పవిత్ర హృదయుడు, పవిత్ర కాలము.
1: డియర్ స్టూడెంట్స్, సేక్రెడ్ టైమ్, సేక్రెడ్ హార్ట్స్.
0: మనం అనుభవించిన దానికి ప్రతి దానికి కూడాను మనం కృతజ్ఞత, కృతజ్ఞత. ఒక విద్యార్థి ఇంతవరకు చెప్పాడు గ్రాటిట్యూడ్స్ అని. అది లేకపోవటం చేతనే అడవులలో ఉన్నటువంటి క్రూర మృగముల కంటే కూడాను మానవుడు హీనుడైపోతున్నాడు.
1: డియర్ స్టూడెంట్స్, వెనెవర్ వీ ఎంజాయ్ సంథింగ్ దేర్ షుడ్ బి ఏ గ్రాటిట్యూడ్. If gratitude is not there, he is cruel, more cruel than animals and beasts.
0: Indabadi penatundi oka towel andiste thanks antaru, kaani inni chesinanduku bhagavantuniki thanks cheppanakkarleda.
1: For merely handing over a hanky which has fallen, you say thanks. Should you not thank God who has conferred
0: all the jagattunu andinchadu?
1: He has given you all the things.
0: Pavitramainti vatavaranamu kalikinchadu.
1: He has given you sacred environment.
0: Tragutuku jalanni ichadu.
1: He has given you water.
0: Peelchukunutaku gaani ichadu.
1: He has given you air to breathe.
0: Undutaku sthanam ichadu.
1: He has given you earth to live upon.
0: Inni rakamainatundi panchabhootamulu meeku prasadinchinappudu ee panchabhootamulu yokka prabhavanni meeru anubhavistu ee panchabhootamulu andinchinatundi vaaniki taginatundi yokka krutagnata cheppakapovatam ide goppa paapam.
1: It is a great sin if you do not really thank God who has conferred the 5 elements on you which sustain your life and which you are living.
0: Mana dabbuto manam konnam nela.
1: Are we buying with our own?
0: Mana dabbuto manam kattam illu.
1: We have constructed our own house with
0: our money. Corporation vaallu aa intiki tax kattamantadu.
1: But the corporation people ask us to pay tax.
0: Poni athanu andichetvanti emti current andistunnadu.
1: They supply current.
0: నీరును అందిస్తున్నాడు.
1: ద సప్లై వాటర్.
0: ఊరికి అందిస్తున్నారా?
1: ఆర్ దే గివింగ్ యూ ఫ్రీ?
0: దానికి కూడా ట్యాక్స్ కట్టమంటున్నాడు.
1: యూ హావ్ టు పే సపరేట్ టారిఫ్.
0: ఏదో ఒక కొడాయి వాటర్ అంతా అందించినందుకే ట్యాక్స్ ఇస్తున్నాము.
1: ఫర్ ది మియర్ ట్యాప్ వాటర్
0: ఏదో రెండు బల్బులు మనం దగిలించుకున్నందుకే దానికి ట్యాక్స్ ఇస్తున్నాము.
1: ఫర్ మియర్లీ బర్నింగ్ టూ బల్బ్స్.
0: ఇంత విషయాన్ని ప్రకాశింపజేసేటువంటి సూర్యుని అందించినందుకు మనం ఏమి ట్యాక్స్ ఇస్తున్నాము?
1: వాట్ టైప్ ఆఫ్ ట్యాక్స్ ఆర్ వీ పేయింగ్ టు గాడ్ ఫర్ గివింగ్ దిస్?
0: మలయ మారుతాన్ని మనం వీపించి తద్వారా మనకు గాలిని అందించినటువంటి యొక్క ఈ పరమాత్మకు మనం ఏమి ట్యాక్స్ కడుతున్నాం?
1: ఫర్ గాడ్ హూ హస్ గివెన్ దిస్ ఎయిర్ విచ్ వి బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, వాట్ ట్యాక్స్ ఆర్ వి పేయింగ్ హిమ్?
0: కుంభవర్షాన్ని కురిపించి ప్రపంచమంతా కూడాను చల్లబరిచినటువంటి యొక్క ఈ నీటికి మనము భగవంతునికి ఏమి ట్యాక్స్ అందిస్తున్నాము?
1: ఫర్ ది వాటర్ విచ్ గాడ్ సప్లైస్ త్రూ ఎ బిగ్ డౌన్ పో, వాట్ ఆర్ ది ట్యాక్సెస్ దట్ యు ఆర్ పేయింగ్ టు ద గాడ్?
0: ఇంత మాత్రం మానవుడు విచారించనక్కర్లేదా?
1: షుడ్ నాట్ మ్యాన్ థింక్ అట్ లీస్ట్ దిస్ మచ్?
0: ఇది మనలో ఉండేటువంటి యొక్క మనసు యొక్క తమో గుణం యొక్క ప్రభావం.
1: దిస్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద తమో గుణ విచ్ ఇస్ ప్రివేలింగ్.
0: మనస్సులో కూడా మూడు గుణములు ఉంటున్నవి.
1: మైండ్ ఆల్సో హ్యాస్ త్రీ టైప్స్ ఆఫ్ త్రీ క్వాలిటీస్,
0: సత్వ రజో తమో గుణాలు.
1: దోస్ ఆర్ సత్వ క్వాలిటీ, రజో క్వాలిటీ అండ్ తమో క్వాలిటీ.
0: వీటి యొక్క ప్రభావాలను గురించి రేపు మనం ముచ్చటించుకుందాం.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Shri Satya Sai Baba on the 24th of May 1990 during the summer course at Vrindavan.

0: జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి, జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి, మీరు ప్రపండ్లకు కుంకుమ మెరుపు దాల్చి, బంతి పువ్వుల మొగము అల్లంత విప్పి, మన గృహం కుల ధాన్య సంపదల నిల్పి, సరసురాలైన సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే దినకరుడు శాంతుడైతోచే.
1: The sun is calm and quite peaceful.
0: పగటి వేళ తక్కువై రాత్రి వేళ అధికమై ఈ సంక్రాంతి ప్రారంభమవుతుంది.
1: The Sankranti begins with the daytime being short and the night duration being long.
0: దినములింత కురుచనయ్యను చలిగాలి చురుకు హెచ్చే.
1: The days have become short and the cold winds are blowing fiercely.

0: The farmers have been collecting the heaps of the grain from the fields all along the way when there's broad moonlight there, moonlight.
1: జనుపచేలకు ముత్యాల సరులు గూర్చి.
0: The entire grain appears to be like those of the pearls.
1: మిరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి.
0: The chilies, the ends appear to be quite red like kumkum.
1: Banti puvula.

0: వచ్చి
1: ది బ్యూటిఫుల్ మంత్ ఆఫ్ పుష్య అప్రోచ్డ్
0: ప్రేమస్వరూపులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: భారతీయుల పర్వదినములన్నీను విశిష్టమైన అంతర్భావంతో కూడిన అంతరాత్మతో కూడిన ఆనంద సౌధములే కాని కేవలము ఆడంబర సూక్తులు కావు.
1: ఆల్ ది ఫెస్టివల్స్ ఆఫ్ భారతీయస్ హ్యావ్ గాట్ స్పెషల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్నర్ ఫీలింగ్ అండ్ గివ్స్ అస్ ఆల్ బ్లిస్ అండ్ జాయ్. దే ఆర్ నాట్ వన్ ఆఫ్ పాంప్ అండ్ ఎగ్జిబిషనిజం.
0: ప్రతి పర్వదినమునకు ఒక అంతరార్థము, ఒక అద్భుతమైనటువంటి యొక్క విశిష్టత, భౌతికమైనటువంటి యొక్క మార్పులతో కూడినటువంటి ఆనందమును చేకూర్చుతూ వస్తున్నది.
1: ఎవ్రీ ఫెస్టివల్ హ్యాస్ గాట్ వండర్ఫుల్ మీనింగ్ ఎక్స్ప్రెషన్ అండ్ సిగ్నిఫికెన్స్ అండ్ గివ్స్ అస్ గ్రేట్ జాయ్.
0: సూర్యుడు ప్రతి నెల ఒక రాశిపైన ప్రవేశిస్తుంటాడు.
1: Sun enters into every house of the Zodiac.
0: Run 12 నెలలకు 12 రాశులపైన ప్రవేశిస్తుంటాడు.
1: He steps into 12 houses of the Zodiac system.
0: ఇందులో ప్రధానమైనటువంటి రాశులు 4.
1: The main houses are 4.
0: మొదటిది మకర సంక్రమణ.
1: The first one is Capricorn, the goat.
0: రెండవది కర్కాటక సంక్రమణ.
1: The second one is Cancer of the Zodiac, fourth sign.
0: మూడవది తుల సంకరణ.
1: Third one is తుల సంకరణ.
0: నాలుగవది మేష సంకరణ.
1: The fourth one is మేష.
0: ఈ నాలుగింటి యందు ప్రధానమైనటువంటి సంకరణ కేవలము మకర సంకరణ.
1: Of all the most important one is that of Capricorn, the 10th sign of Zodiac.
0: ఈ మకర సంకరణంలో అనేక విధములైనటువంటి యొక్క భౌతిక, నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, దివ్యమైనటువంటి యొక్క సంభూతులతో కూడినటువంటిదై ఉంటుంది.
1: దిస్ విల్ బి ఫుల్ ఆఫ్ ఎథికల్, మోరల్, ఫిజికల్, రైచువస్ చేంజెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్.
0: ఈ సంకరణం నుంచి సూర్యుడు నేటి నుండి దక్షిణము నుండి ఉత్తరమునకు ప్రయాణమవుతుంటాడు.
1: ఫ్రమ్ దిస్ డే Sun moves from south towards north.
0: Uttara disha anaga emiti?
1: What do you mean by northward movement?
0: Mochadayakamainatunti sthanamane uttara disha antaru.
1: Northward movement is the one that confers liberation.
0: Anaga hima plus chalam, himachalam.
1: Meaning combination of two words, hima chalam, himachalam.
0: Anaga hima plus achalam, himachalam.
1: Meaning Hima plus Achalam, Himachalam.
0: ఏమిటి ఈ హిమాచలం?
1: What is this హిమాచల?
0: హిమం అనగా పరిశుద్ధము.
1: Hima means all pure.
0: హిమం అనగా పరిపూర్ణమైనటువంటి యొక్క తెల్లదనం.
1: Hima means that which is totally white.
0: అచలం అనగా సుస్థిరము.
1: Achala means that which is stable.
0: ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క హిమము, ప్రశాంతమైనటువంటి యొక్క హిమము అచలమైనటువంటి స్వరూపాన్ని ధరించి ఉంటుంది.
1: దేర్ఫోర్ ది ప్యూర్ వైట్ బ్రైట్నెస్ బికమ్స్ క్వైట్ స్టెడీ.
0: ఏమిటి ఆ స్థానము?
1: వాట్ ఇస్ దట్ పొజిషన్?
0: అది ఏ హృదయ స్థానము.
1: దట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ హార్ట్.
0: హృదయము నిర్మలముగా, నిశ్చలముగా, ప్రశాంతమైనటువంటి స్థితి అందే ఈ సూర్యుడు అనేటువంటి బుద్ధి అందులో చక్కగా ప్రవేశిస్తాడు.
1: Here the sun is the intellect who will certainly step into a heart when it is pure and solid and at peace.
0: Manam ekkadano bahyamainatunti bhautikamainatunti prayanamu cheyanakkaledu.
1: We do need to undertake external outer journey.
0: Anaga ee uttarayana prayanam anaga mana yokka buddhini antarmukhamuga maralchatame.
1: Movement towards north direction meaning directly intellect inward.
0: హృదయము దిశకు దీనిని పంపటమే.
1: Intellect has to turn towards the heart.
0: ఈ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆనందమే మానవునికి నిజమైన ఆనందం.
1: The internal joy is the true happiness.
0: బాహ్యమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి ఆనందములు అస్థిరములు.
1: that which is external, physical or temporary.
0: ఇది కేవలము క్షణభంగురమైనటువంటివి.
1: They are momentary.
0: నిత్యము సత్యము నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వమే నిరంతరము కూడాను అక్షయమై అమరమై అనంతమై ఉంటుంది.
1: That which is eternal, pure and solid nature of Atma is infinite and eternally mortal.
0: మోక్ష సాధనము అన్నారు.
1: This is the center of liberation.
0: దీనికి చేసే ప్రయాణమే మోక్ష సాధకము అన్నారు.
1: Journey towards that is aspiration towards liberation.
0: కనుక సంక్రాంతి అనగా అంతర్ముఖమైనటువంటి దృష్టిని, ఒక నిర్మలమైనటువంటి హృదయాన్ని, పరిశుద్ధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించేటువంటి యొక్క కరణమే సంక్రమణం.
1: సంక్రాంతి మీన్స్ ద మూవ్మెంట్ దట్ వుడ్ మేక్ అస్ ఇన్ వర్డ్ ఇన్ విత్ ఆల్ ప్యూరిటీ.
0: కనుక ఈ సంక్రాంతి అనేటువంటిది సూర్యుడు ఏ విధంగా ఉత్తర దిశకు ప్రయాణం అవుతున్నాడో అదే విధంగానే మన అంతర్ముఖం నందు బుద్ధిని ఆత్మవైపున మరల్చి దీనిని అటువైపునే ప్రయాణం సలపాలి.
1: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద సన్ మూవింగ్ టువర్డ్స్ ద నార్త్, వీ హ్యావ్ టు డైరెక్ట్ అవర్ ఇంటెలెక్ట్ ఇన్ వర్డ్ టువర్డ్స్ లిబరేషన్.
0: ఈ ఉత్తరాయణ కాలమునే పవిత్రమైన కాలమని ప్రబోధిస్తూ వచ్చింది వేదం.
1: వేద టీచర్స్ దిస్ టైమ్ ఇస్ హైలీ ఆస్పిషియస్ నాట్ వర్డ్ మూవ్.
0: ఈ పవిత్రమైనటువంటి యొక్క దినము నిమిత్తమై 56 దినములంతా కూడాను శరతల్పం పైన పవణించినటువంటి భీష్ముడు కూడాను ఈ పవిత్ర కాలమునకై కాచి ఉన్నాడు.
1: As these days happened to be quite auspicious, that great warrior Bhishma was resting on the bed of arrows.
0: ఈ పవిత్ర కాలములో మరణించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను కేవలము దివ్యత్వాన్ని పొందగలడని మన పురాణముల యొక్క ప్రబోధనం.
1: The teaching of the epics is this: the one who leaves this mortal body during this sacred time will certainly attain liberation.
0: కనుక సంక్రమణమనగ కేవలము ఒక్కొక్క నెల సూర్యుడు ఒక్కొక్క రాశిపైన ప్రవేశిస్తుంటాడు.
1: సంక్రమణ మీన్స్ ద షిఫ్టింగ్ ఆఫ్ సన్ ఫ్రమ్ హౌస్ టు హౌస్ ఇన్ జోడైక్.
0: ఈ 12 రాశులు యందు కూడాను మకర రాశి చాలా ముఖ్యమైనటువంటిది.
1: ఇన్ ఆల్ ది 12 హౌసెస్ ద క్యాప్రికార్న్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈ మకర సంక్రాంతి అనేటువంటిది ఒక శాంతిని కాంతిని ప్రబోధిస్తుంది అందిస్తుంది.
1: దిస్ క్యాప్రికార్న్ గివ్స్ us peace and also light.
0: దీనికి మరొక విధంలో మనము ప్రాకృతంగా మన విచారణ చేసినప్పుడు,
1: వెన్ వీ ఎంక్వైర్ ఫ్రమ్ ది వరల్డ్లీ వ్యూ పాయింట్,
0: ఇది ఆంగ్ల సంవత్సరముగా ప్రారంభమైంది ఈ సంక్రాంతి.
1: This Sankranti begins as per the English calendar.
0: జనవరి 13-14 తేదీలందు ఈ సంక్రాంతి ప్రారంభమవుతుంది.
1: The Sankranti begins on 13th and 14th of January.
0: ఇది ఒక విధమైనటువంటి ఒక శారీరక మానసిక శాంతిని కూడాను విశ్రాంతిని కూడాను చేకూరుస్తుంది.
1: It gives physical and mental rest also.
0: ఈ నెలలో రైతుకు కాని మరెవరికి కాని భూమిని ఆధారం చేసుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడాను విశ్రాంతిగా ఉంటాడు.
1: A farmer or agriculturist, anyone who depends on his own earth or the soil will be at peace.
0: ఈ కర్షకుడు ఏ విధమైనటువంటి పనులు లేక శాంతిగా తన గృహంలో పండించిన పంటను భుజించి ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
1: The farmers, they find enough of leisure to enjoy and certainly enjoy the grain that he collected.
0: నిజముగా కర్షకులకు ఈ యొక్క దిన నెల తప్ప మరొక నెల వారికి విశ్రాంతి చిక్కదు.
1: Truly speaking, farmers are busy all round the year excepting this month.
0: సకల సంపదలను కూడాను వారు గృహములో చేర్చుకుంటారు.
1: They will have all forms of wealth and grain at home by this time.
0: ఇందులో నవధాన్యములు కూడాను పండించి తమ గృహమును నిండించుకుంటారు.
1: They will fill their houses with all 9 types of grain.
0: ఈ నవధాన్యముల చేత గృహమును నిండించుకున్నప్పుడు మనసును పండించుకుంటారు.
1: With all their grain they will have mental satisfaction.
0: కనుకనే మానసిక శారీరక శాంతులు ఈ సంక్రాంతిలో అభివృద్ధి అవుతుంటాయి.
1: Therefore in this season of Sankranti there will be physical and mental rest.
0: ఈ సంక్రాంతి అనేటువంటి యొక్క పదమునందే దీని యొక్క క్రాంతి ఎంతనో అంతరాత్మ అందిస్తూ వచ్చింది.
1: ద వెరీ వర్డ్ సంక్రాంతి కన్వేస్ యూ ది ఇన్నర్ మీనింగ్ ఎ లాట్.
0: అయితే మానవుడు ఈ అంతరాత్మాన్ని గుర్తించుకోలేక,
1: బట్ మ్యాన్ వితౌట్ నోయింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్,
0: భారతీయుల ప్రాచీన సంస్కృతిని ఈనాడు విస్మరించి,
1: ది ఫర్గెట్ ది ఏన్షియంట్ ట్రెడిషన్ ఆఫ్ భారత్,
0: ఈ పవిత్రమైన పర్వదినముల యొక్క అంతరార్థాన్ని విస్మరించి,
1: ది ఫర్గెట్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది సీక్రెట్ ఫెస్టివల్,
0: భౌతికమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి యొక్క క్రియల చేతనే మానవుడు సంతృప్తి పడుతూ ఉన్నాడు.
1: మ్యాన్ గెట్స్ హింసెల్ఫ్ సాటిస్ఫైడ్ విత్ ది ఫిజికల్ వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఎంతకాలము భౌతికమైన ఆనందమును అనుభవించినప్పటికీ నిత్య సత్యమైనటువంటి ఆనందం ఇందులో మనకు ప్రాప్తించదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ పీరియడ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ ఇట్ విల్ నెవర్ రిమైన్ పర్మనెంట్.
0: ఎందు వెతికినప్పటికీ ఈ ఆనందం మనకు లభ్యం కాదు.
1: యు మే సర్చ్ ఎనీవేర్ యు నెవర్ గెట్ బ్లెస్.
0: వెతికి వెతికి వెతికి కడకు తన ఎందే తాను అర్థం చేర్చుకున్నప్పుడే ఆ నిజతత్వం తనకు అర్థమవుతుంది.
1: As you go on searching everywhere, you will understand it that it is within that gives you true bliss.
0: ముక్కుపై పెట్టుకున్నటువంటి అద్దములు ఇల్లంతా వెతికి కట్టకడపడి అయ్యో ఈ అద్దములు నా ముక్కుపైనే ఉన్నవి అనేటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించినట్టుగా ఈనాడు ప్రతి మానవుడు కూడాను తన యందే ఉండినటువంటి యొక్క నిత్యానంద బ్రహ్మానంద పరమానంద యోగానంద అద్వైతానందముల యొక్క తత్వాన్ని అనంత మార్గంలో వెతికి కట్టకడపటకు తన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తింపచేయనదే ఈ సంక్రాంతి.
1: ద గ్లాసెస్ ప్రెసెంట్ రైట్ ఆన్ ద నోస్ వన్ ఫర్గెట్స్ బట్ ఇన్ సర్చ్ ద గ్లాసెస్ ఎవ్రీవేర్ లైక్ దట్ ఈస్ ఎటర్నల్ సుప్రీం పర్మనెంట్ ఇమ్మోర్టల్ జాయ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ బట్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ ఎల్స్వేర్.
0: కనుక మనం ఆశించేటువంటి ఆనందము ఏ పరదేశమునందో లేదు.
1: దేర్ఫోర్ ద బ్లిస్
0: ఏ ప్రదేశమునందో లేదు.
1: The bliss we want is not present in a foreign land.
0: Kalayende atti aanandam untunnadi.
1: It is present within one's own self.
0: Devudaneetunte vaadu ye deshamulando ledu.
1: God is not present.
0: Ye parvathamulando ledu.
1: Not in a mountain.
0: Ye vaikuntha kailas swargamulando ledu.
1: Not in vaikuntha kailas.
0: Sarvamulku tane yokka hrudayame pavithramaina mandiramu.
1: A pure heart is the temple of God.
0: Kanaka mee bahirdrishtinanta kudanu antardrishtiga maarchukonataku ye manavudu prayatninchino vaade dhanyudavutadu.
1: Therefore, one would be redeemed if he diverts his external vision inward.
0: దన్యతను పొందినటువంటి వాడే మోక్షమును చెందుతాడు.
1: The one goes along this path will certainly be liberated.
0: అంతవరకు ఈ యొక్క మానవునికి మోహము తప్పినది కాదు.
1: Till then, man cannot be free from attachment.
0: మోహము ఉన్నంతవరకు మోక్షము మనకు చిక్కదు.
1: So long there is attachment, you cannot have liberation.
0: మోక్షము అనగా ఏదో ఒక ప్రత్యేకమైన ప్రదేశము కాదు.
1: Liberation is not a separate place.
0: మోహక్షయం మోక్షం అన్నారు.
1: This detachment is moksha or liberation.
0: ఈ మోహం అనేటువంటిది బాహ్య దృష్టి వలనే అది బలపడుతూ వస్తుంది.
1: This attachment is due to external looks.
0: ఏ మానవుడు అంతర్దృష్టిని అభివృద్ధి గావించుకున్నో ఆనాడే ఈ యొక్క బహిర్దృష్టి అనేటువంటి యొక్క చంచలము చల్లారుతుంది.
1: The one who has got inward vision will certainly pacify the external approach.
0: మానవుడు అనేక విధమైనటువంటి యొక్క సాధనలు సల్పుతున్నాడు.
1: Man undertakes various forms of spiritual pursuit.
0: నవవిధమైన మార్గములందు ఈయన ప్రవేశిస్తున్నాడు.
1: He takes to 9 paths of devotion.
0: కానీ ఎన్ని విధములైన మార్గములో ప్రవేశించినప్పటికీ తనకు లభించవలసినటువంటి ఒక స్థానము, తాను అనుభవించవలసినటువంటి స్థానము, తాను ఆనందించవలసినటువంటి స్థానము తన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: In spite of all pursuits in spiritual path that he aspires, that he wants to experience, is present in within himself, which he forgets.
0: Bahya sadhanalanni kudanu kevalam appatikappatiki aanandanni chekutundi.
1: External endeavors give you temporary happiness.
0: Bhajana chese samayalo vineyanta varaku aanandanga untundi.
1: As we listen to bhajan, so long you listen, you'll be happy.
0: Bhajananu mugiyagane tana aanandam kudanu nilichipothundi.
1: The moment bhajans conclude, there will be no more of happiness.
0: Idi bahya sambandhamainatundi cheryalato yerpadeetundi oka aanandamu బాహ్యంగానే ఉంటుంది.
1: ఆల్ ద హ్యాపీనెస్ దట్ యు డిరైవ్ అవుట్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ విల్ బి ఓన్లీ ట్రాన్సియెంట్.
0: కనుక బదలను చేయకూడదని కాదు, మనం ఏ సాధనలు చేసినప్పటికీ వాటిని అంతర్ముఖంగా మార్చుకున్నటకు తగిన కృషి చేయాలి.
1: నాట్ దట్ యు షుడ్ నాట్ డూ భజన్స్, వాట్ ఎవర్ స్పిరిచువల్ పర్సూట్స్ యూ మే అండర్టేక్, యూ షుడ్ డూ ఇట్ ఇన్ వర్డ్ విత్ ఇన్నర్ ఫీలింగ్.
0: చేస్తారు, ధ్యానము చేస్తారు, యోగము చేస్తారు, ఈ రకమైనటువంటి యొక్కవన్నీ కూడాను కేవలము దేహములకు సంబంధించినవే కానీ హృదయానికి సంబంధించినవి కాదు.
1: యు డూ వేరియస్ స్పిరిచువల్ పర్సూట్స్ సచ్ అస్ పెనెన్స్ ద మెడిటేషన్ అండ్ యోగా. దే ఆర్ ఓన్లీ
0: మానవుడు కూడాను చేసే సాధనలన్నీ కూడాను మనసు ద్వారానే చేస్తున్నాడు.
1: ఎవ్రీ స్పిరిచువల్ పాత్ ఈస్ ఫాలోడ్ అట్ ది మెంటల్ లెవెల్.
0: మనసు స్థిరమైనది కాదు.
1: మైండ్ ఈస్ నాట్ స్టెడీ.
0: చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్దృఢం. ఇది మహా చంచలమైనటువంటిది, మహాప్రమాదమైనటువంటిది, మహా దృఢమైనటువంటిది ఈ యొక్క మనస్సు.
1: మైండ్ ఈస్ వేవరింగ్, ఇట్స్ డేంజరస్ అండ్ సో స్ట్రాంగ్.
0: ఎట్టి మనస్సుతో చేసినటువంటి సాధనలన్నింటి కూడాను హృదయం ఏ రీతిగా చేరగలడు.
1: ఆల్ ది స్పిరిచువల్ పర్సూట్స్ ఫాలోడ్ బై మైండ్, హౌ డస్ ఇట్ టేక్ యూ టు ద హార్ట్.
0: కానీ తాత్కాలిక తృప్తిని మాత్రం అందించి ఆ యొక్క తనలో ఆవేశించినటువంటి వేడిని చల్లారుస్తుంది మాత్రమే.
1: ఇట్ గివ్స్ యూ టెంపరరీ సాటిస్ఫాక్షన్ అండ్ పాసిఫైస్ ఆల్ ది హీట్ ఎమోషన్.
0: ఏ సాధనను కూడాను శాశ్వతమైన ఆనందాన్ని చేకూర్చలేవు.
1: నో స్పిరిచువల్ పర్సూట్ వుడ్ ఎవర్ గివ్ యూ పర్మనెంట్ హ్యాపీనెస్.
0: సర్వ సాధనలు కూడాను బహిర్ముఖంగా ఆచరించేటువంటివి.
1: ఆల్ స్పిరిచువల్ ఎండ్యూర్స్ ఆర్ ఎక్స్టర్నల్.
0: అవి నవవిధ మార్గములు.
1: ద నైన్ పాత్స్ ఆఫ్ డివోషన్.
0: శ్రవణం,
1: ద లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: శానిటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: దాస్యం,
1: ద సర్వీస్,
0: ఆత్మ నివేదనం,
1: సరెండర్.
0: అది కట్టకడపతి ఒక్కటే మనకు శాశ్వత ఆనందాన్ని చేకూర్చేది.
1: ద అల్టిమేట్ సరెండర్ గివ్స్ యు పర్మనెంట్
0: ఆత్మ నివేదనం.
1: దట్ ఈస్ సరెండర్.
0: ఇది కలిగిన తర్వాత మరొకటి ఇంకా మన దగ్గర లేదు.
1: ద మూమెంట్ యూ సరెండర్ నథింగ్ యూ హ్యావ్ విత్ యూ.
0: సర్వం అందులోనే మిళితమై ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఓన్లీ.
0: కనుకనే అట్టి అంతర్దృష్టిని ప్రబోధింపచేసే నిమిత్తమై ఈ సంక్రాంతి ప్రారంభించి.
1: ఇన్ ఆర్డర్ టు గివ్ దట్ టీచింగ్ విచ్ ఇస్ ఇన్ వర్డ్ విచ్ ఇస్ ఇన్ ఇస్ మెన్.
0: కేవలము ఒక ఫ్యామిలీ సాధన అనుకున్నాడు సుబ్బారావు చెప్పారు. ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటిదిగా అనుకున్నారు.
1: Subbarao said that Sankranti is a family affair, festival.
0: Nijame, idi family name.
1: Yes, truly it is family.
0: Vasudhaika kutumbamu, yavat prapanchame oka family.
1: The whole world is a family.
0: Prapanchamunake sambandhinchinatundi idi.
1: It's related to the entire world.
0: Oka bharya, bhartha, kodukulu, kodallu, kodallu, manamallu ilanti maatrame పరిమితమైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ రిస్ట్రిక్టెడ్ టు ద హస్బెండ్, ద వైఫ్, ద చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ అలోన్.
0: సర్వ మానవ జాతికి సంబంధించినటువంటిది ఈ సంక్రాంతి.
1: ఇట్ ఈస్ రిలేటెడ్ ది ఎంటైర్ హ్యూమన్ రేస్.
0: వారికి తెలిసినను తెలియకపోయినను ఇది ఒక విధమైనటువంటి యొక్క అంతర్భావాన్ని చేకూర్చి నిజమైనటువంటి ఆనందాన్ని కలిగింపచేస్తుంది.
1: వెదర్ దే నో ఆర్ నాట్ బట్ ఇట్ గివ్స్ దెమ్ ది ఇన్నర్ జాయ్.
0: తెలిసి ముట్టినా తెలియక ముట్టినా అగ్ని ఏ విధంగా కాల్చునో ఆ విధంగా సంక్రాంతి యొక్క మహత్యమును గుర్తించినను గుర్తించకపోయినను ఆ సంక్రాంతి యొక్క విషయము సర్వలకుడును దీని అనుభూతి తనలో చేకూరుతుంది.
1: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఇఫ్ యూ టచ్ ద ఫైర్ ఇట్ షూ టు బర్న్. లైక్ వైజ్ వెదర్ యు నో ఆర్ నాట్ సంక్రాంతి
0: గావించేటువంటిదే సంక్రాంతి.
1: సంక్రాంతి బ్రింగ్స్ mental transformation.
0: తనకి ప్రవర్తన యొక్క దీనిని పరిగణింపజేసినది సంక్రాంతి.
1: There will be change in behavior.
0: పవిత్రమైనటువంటి యొక్క ప్రకాశము అందించినటువంటిది సంక్రాంతి.
1: సంక్రాంతి గివ్స్ అ సీక్రెట్ లైట్.
0: అంతర్భావం నందు చేకూరినటువంటి యొక్క సర్వ శక్తులు కూడాను బహిర్ముఖంగా ఆవిర్భవింపచేయునదే సంక్రాంతి.
1: All inner faculties would blossom, it is during this period.
0: గుప్తమై అంతర్గతమై అగోచరమై ఉండేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని వ్యక్తీకరింపచేయునదే సంక్రాంతి.
1: సంక్రాంతి ఇస్ ది వన్ విచ్ మానిఫెస్ట్ ఎక్స్ప్రెసెస్ దట్ విచ్ హిడెన్ ఇన్నర్ విచ్ ఇస్ నాట్ అపారెంట్ ది స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్.
0: ఇట్టి అనంతమైనటువంటి యొక్క అంతరాత్మతో కూడినటువంటిది ఈ సంక్రాంతి.
1: సంక్రాంతి హెస్ గాట్ దట్ ఇన్ఫినిట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: ఇది మనస్సుతో పాటు ప్రకృతిని కూడాను ఇందులో ప్రవేశపెడుతుంది.
1: Therefore it brings us, drives home the combination of the mind and nature.
0: ప్రకృతికి మనసుకు భేదం లేదు.
1: There is no difference between the nature and the mind.
0: ప్రభావమే ప్రపంచము.
1: The whole world is nothing but the effect of the mind.
0: మనోమూలం ఇదం జగత్. జగత్తంతా మనసు యొక్క స్వరూపమే.
1: The whole world is nothing but the form of the mind.
0: మనసే లేకపోతే జగత్తే లేదు.
1: When there is no mind, there is no world.
0: కనుకనే సర్వం కూడాను మనోమయంగా ఉంటుండాలి.
1: So everything is the form of the mind.
0: కనుక అట్టి మనస్సును హృదయం వైపున మరల్చి దివ్యత్వం పైన ఇమిడ్చి దివ్య కాంతిలో మనము చింతించినప్పుడే ఈ యొక్క మన ప్రభావము ఏమీ మనం బాధించకుండా ఉంటుంది.
1: Therefore we should direct our mind towards the heart and that should march towards the divinity and be in that splendor, the light.
0: అయితే మనసునందు కాని బయటే కాని మనలో ఇన్ని విధమైనటువంటి సంకల్పములకు మూల కారణం ఏమిటి?
1: However either in the mind or in our thoughts, what's the cause behind it?
0: ఇంద్రుని జయించినటువంటి వాడైనా కూడాను ఇంద్రియాన్ని జయించకపోతే వాడు అల్పుడే.
1: One might conquer even Indra. If he cannot conquer his indriyas or senses,
0: Indrudanaga evaru?
1: Who is Indra?
0: Indriyamulaku adhipati ye Indru.
1: Indra is the master of senses.
0: Ee indriyamulaku adhipati evaru? Manasse.
1: Who is the master of the senses? The mind.
0: Kaavatti manasse Indrudu.
1: So mind is Indra.
0: Atuvanti Indrunni manayante unchukoni ekkado bayata undinatundi Indrundi paina manamu యుద్ధం చేస్తే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: దట్ ఇంద్ర ఇస్ విత్ ఇన్ అస్. వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ ఫైటింగ్ విత్ హిమ్ విత్ ఔటర్ ఇంద్ర?
0: కనుకనే మొట్టమొదట మనో నిగ్రహం కావాలి.
1: ఫస్ట్ వీ నీడ్ కంట్రోల్ ఆఫ్ ది మైండ్.
0: మనసును నిగ్రహించినటువంటి వాడే మాధవుని చేగలడు.
1: ద వన్ హూ హెస్ గట్ ఎ కంట్రోల్ ఆన్ హిస్ మైండ్ విల్ రీచ్.
0: ఈనాటి యువకులు యందు అనంతంగా అభివృద్ధి అయ్యేటువంటి దుర్భావములు, దుశ్చింతనలు, దురాలోచనలు, దుస్సంగముల యొక్క ప్రభావములు దీనికి ఇదే మూల కారణం.
1: This is the main cause for the presence of bad thoughts, ill feelings, bad behavior among youth today.
0: యువకులు యువతులు ఈ విషయాన్ని చక్కగా గుర్తించాలి.
1: యూత్ మెన్ అండ్ విమెన్ షుడ్ నో దిస్ క్లియర్లీ.
0: మనలో ఆవిర్భవించేటువంటి యొక్క ఈ దుర్భావములకు ఎవరు కారణం?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది బ్యాడ్ థాట్స్?
0: ఈ దుశ్చింతలకు ఎవరు కారణము?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్
0: ఈ దుఃఖములకు ఎవరు కారణము?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్
0: దురాలోచనలకు ఎవరు కారణము?
1: ఫర్ మెనోవిటీ
0: ఈ దుశ్చర్యలకు ఎవరు కారణము?
1: బ్యాడ్ యాక్షన్స్.
0: చక్కగా మీరు విచారించి లోతుగా ఆలోచించండి.
1: యు ఎంక్వైర్ వెల్, గో డీప్ ఇన్ టు ది మ్యాటర్.
0: అన్నింటికీ మూల కారణం ఆహారమే.
1: ఫర్ ఎవ్రీథింగ్ ద మెయిన్ కాజ్ ఈజ్ ద ఫుడ్.
0: ఈ యొక్క ఆహారం చేతనే మనస్సు యొక్క భావములు అనంతంగా రూపొందుతూ వచ్చాయి.
1: యాజ్ ఇస్ ద ఫుడ్, సో ఇస్ ద మైండ్.
0: ఈ మనస్సు బయట నున్నటువంటి ప్రకృతి దీన్ని ఆకర్షణ తన ఇదే చెప్పాడు సుబ్బారు. ఆకర్షణ దీన్ని ఒక విధమైన యొక్క ఆకర్షిస్తుంది.
1: మైండ్ అట్రాక్ట్స్ ది ఔటర్ వరల్డ్ యాజ్ స్టేటెడ్ బై సుబ్బారావు.
0: దీనికి సరైనటువంటి దృష్టాంతం మీకు కావాలనుకున్నప్పుడు,
1: ఇఫ్ యూ వాంట్ గుడ్ ఎగ్జాంపుల్,
0: నిత్య జీవితంలో ఈనాటి యువకులు యువతులు ప్రతి మానవుడు కూడాను అనుభవించేటువంటి యొక్క ఆనందంలోనే ఈ యొక్క అంతరార్థం మీకు గుర్తించుకోవచ్చు.
1: యూ విల్ ఫైండ్ ఇట్ యాజ్ ఇన్నర్ అండర్లైన్ కరెంట్ ఇన్ ది డైలీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మెన్ అండ్ విమెన్.
0: ప్రతి ఇంటి ఎందుకు కూడాను ఈనాడు టీవీ ఉన్నది.
1: ఇన్ ఎవ్రీ హౌస్ టుడే దేర్ ఇస్ టీవీ.
0: ఇంకా శ్రీమంతులైనటువంటి వారికి కలర్ టీవీలు పెట్టుకుంటారు.
1: రిచ్ పీపుల్ విల్ హ్యావ్ కలర్ టీవీ.
0: ఇంకా శ్రీమంతులైనటువంటి వారికి స్టార్ టీవీలు పెట్టుకుంటారు.
1: ఇఫ్ దే ఆర్ స్టిల్ మోర్ రిచ్ ఎనఫ్ దే విల్ హ్యావ్ స్టార్ టీవీ.
0: ఇవి కేవలం ఒక డైనింగ్ హాల్లో మాత్రమే కాదు, డ్రాయింగ్ రూమ్ లో కాదు, బెడ్రూమ్ లో కూడా పెట్టుకుంటారు.
1: దే విల్ ఇన్స్టాల్ కలర్ టీవీస్ నాట్ ఓన్లీ ఇన్ ది డ్రాయింగ్ రూమ్, దే విల్ హ్యావ్ ఇట్ ఇన్ ది డైనింగ్ హాల్ అండ్ ది బెడ్రూమ్.
0: ఏనాడు మన ప్రపంచంలో ప్రారంభమైనవో ఆనాడే మానవుని యొక్క మనస్సు మాలిన్యమైపోయింది.
1: The day when TVs started, the mind is polluted among in mankind.
0: మీరు చక్కగా యోచించండి. టీవీలు రాకమునకు మన యొక్క మనో దౌర్బల్యం ఇంతగా ఉండేటువంటిది కాదు.
1: ప్రయర్ టు ది ఇన్స్టాలేషన్ ఆఫ్ దిస్ టీవీ,
0: మనసు ఇలాంటి దుర్భావం ఏనాడు కూడా అధికంగా కలిగేటువంటివి కాదు.
1: నెవర్ వాజ్ ది మైండ్ సో ఇంప్యూర్, డర్టీ.
0: ఇవి ప్రారంభించక మనకు ఇటువంటి దుశ్చర్యలు ఏమాత్రం కూడా మనం కనీ విని ఎరగము.
1: ప్రయర్ టు దీస్ డేస్ ఆఫ్ టీవీ,
0: ఒకరో కోటికి ఒకరో జరుపుతుండేటువంటి వారు.
1: వన్ ఇన్ హండ్రెడ్, వన్ ఇన్ క్రోర్.
0: ఈనాడు చిన్న చిన్న గుడిసెలు ఎందుకు కూడా ఈ టీవీలు ప్రారంభమైనాయి.
1: టుడే వీ ఫైండ్ టీవీస్ ఇన్ హట్స్ ఆల్సో.
0: ఆ టీవీలు ఏ విధమైనటువంటి మార్పులు తెస్తున్నాయి?
1: వాట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ యూ ఫైండ్ ఇన్ టీవీ?
0: భోజనం చేసే సమయంలో కూడా డైనింగ్ హాల్లో ఎదురుగా ఈ టీవీలు పెట్టుకుంటారు.
1: యాజ్ దే స్టార్ట్ ఈటింగ్ ఇన్ ద డైనింగ్ హాల్, దే విల్ హ్యావ్ టీవీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెం.
0: చూస్తూ దీన్ని భుజిస్తుంటారు.
1: యాజ్ దే వాచ్ దే స్టార్ట్ ఈటింగ్.
0: భుజించేటువంటి ఆహారం కాదు,
1: ఇస్ నాట్ ద ఫుడ్,
0: ఆ టీవీలో చూసేటువంటి మాలిన్యమే వీడు భుజిస్తున్నాడు.
1: వాట్ ఎగ్జాక్ట్లీ దే
0: ఈట్?
1: All concentration on the TV.
0: ఆ దృష్టి చేతనే సృష్టి మారిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దట్ ద హోల్ థింగ్ విల్ బి.
0: ఎలాంటి చర్యలు, ఎలాంటి దృశ్యములు, ఎలాంటి భావములు మనం చూస్తున్నామో అలాంటి దృశ్యములు, అలాంటి భావములు, అలాంటి యొక్క దుశ్చర్యలే మనలో ప్రవేశిస్తున్నాయి.
1: As you watch the actions, the scenario and the feelings over there on TV, you will have them in turn.
0: కనుకనే మన లోపల తెలియని రీతిగా కూడా మనలో కొన్ని ఆవేదనలు, ఆవేశములు అనేక అభివృద్ధి అవుతున్నాయి.
1: సో అన్నోయింగ్లీ యు ఆర్ ఎజిటేటెడ్, యు ఆర్ డిస్టర్బ్డ్.
0: అది నీకు తెలియదు.
1: యూ డోంట్ నో దాట్.
0: కానీ నేను ఏనాడు దీన్ని చింతించలేదే, ఇలాంటి భావాలు నాకు ఎందుకు రావాలని విచారిస్తాడు.
1: యూ మే ఫీల్ దట్ యూ నెవర్ ఎంటర్టైన్ సచ్ ఎ థాట్, బట్ హౌ ఇస్ ఇట్ దట్ యూ హావ్?
0: కానీ ఈ దుశ్చర్యలు, ఈ దుర్భావములు, దురాలోచనలు ఆ టీవీలో చూసినటువంటి బీజములే మన హృదయంలో నిలిచిపోయినాయి.
1: ఆల్ ది బ్యాడ్ యాక్షన్స్ అండ్ ఆల్ ది ఈవిల్ థాట్స్ ఆర్ బికాస్ ఆఫ్
0: అవన్నీ. సమయాన్ని పురస్కరించుకుని తిరిగి అవి మొక్కలుగా వచ్చి నీలో ఇలాంటి భావాలంతా అభివృద్ధి పరుస్తూ ఉంటుంది.
1: విత్ ది పాసేజ్ ఆఫ్ ది టైమ్ దోస్ సీడ్స్ విల్ స్ప్రౌట్ అప్.
0: కనుక మనం భుజించే సమయం లోపల భయంకరమైనటువంటి విషయాలు మనం మాట్లాడకూడదు.
1: As we eat, we should never discuss horrible things.
0: ఒక ఉద్రేకకరమైనటువంటి విషయాలు కూడా మనం చింతించకూడదు.
1: We should never think of agitated matters.
0: మనం భోంచేస్తూ ఒకరికొకరు వాదోపవాదం చేయకూడదు.
1: As we dine, we should not argue with each other.
0: భోంచేసే లోపల సైలెంట్, కేవలం నిశ్శబ్దంగా భోంచేయాలి.
1: We should eat observing silence.
0: ఈ మాటల యొక్క తరంగములు కూడాను మన హృదయంలో ప్రవేశిస్తుంటాయి.
1: బికాస్ ద వేవ్స్ ఆఫ్ దీస్ సౌండ్స్ విల్ గెట్ ఇన్ టు యువర్ హార్ట్.
0: ఎలాంటి భావములు ఎలాంటి తరంగములు మనలో ప్రవేశిస్తుందాయో అలాంటి ఊహలే మనలో ఆవిర్భవిస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ ద వేవ్స్ ఆఫ్ ద సౌండ్స్ దట్ యు రిసీవ్ యు విల్ హావ్ ద థాట్స్ అకార్డింగ్లీ.
0: కనుక మనలో ఇలాంటి తరంగములను ఆవేశింపకుండా ఆవిర్భవించకుండా ఈ విద్యాన్ని దృశ్యాన్ని మనం కొంతవరకు మర్చుకోవాలి.
1: Therefore, we should see that such vibrations do not originate within us, nor we entertain
0: star
1: receive them.
0: TV vachai.
1: Then we have star TV.
0: మనిషిని పూర్తిగా మసి చేస్తుంటుండాలి.
1: That is ruining man totally.
0: మాణిక్యం వంటి మానవ జీవితాన్ని మసిబుగ్గులకు అమ్ముకుంటున్నారు.
1: The gem of human life is just sold like
0: gold. ఇది ఏదో మాకు ఒక ప్రశాంతిని అందిస్తుందని భావిస్తున్నారు.
1: They think that it confers peace.
0: కాదు కాదు, తాత్కాలికమైన ప్రశాంతిని ఇస్తుంది, నీకు చూచి ఆనందిస్తున్నావు.
1: It gives you temporary happiness.
0: తదుపరి అది నీలో ప్రవేశించి ఎన్ని విధాలను నిన్ను పెడతిప్పలబడుతుందో నీకు తెలియదు.
1: Later, as these things get into you, to which direction you go, you don't.
0: ఇది తేనె పూసిన కత్తి వంటిగా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ నైఫ్ స్మియర్.
0: తేనె దాని నీవు నాకుతూ పోతే నాలుకనే కోసి వేసేస్తుంది.
1: యాజ్ యూ స్టార్ట్ గో ఆన్ లికింగ్ ద స్వోర్డ్ ద టంగ్ విల్ బి కట్.
0: కనుక ఇలాంటి దృశ్యములంతా కూడా ఈనాటి యువకులు యందు యువతులు యందు ప్రవేశించడం చేతనే ఈనాడు భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా అల్లకల్లోలంగా ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ దీస్ సీన్స్ యాజ్ దే వాచ్ ఆన్
0: అశాంతిమయంగా ఉంటుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఇస్ రెస్ట్లెస్.
0: కేవలం ఆవేశమయంగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎజిటేషన్.
0: ఉద్రేకమయంగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ డిస్టర్బెన్స్.
0: ఉత్సాహం అనేటువంటిది ఎక్కడా కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో ఎంథూజియాజం.
0: ఏదో ఉత్సాహంగా ఉండినట్టుగా నటిస్తున్నాడే కాని మానవుడు.
1: మ్యాన్ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హిస్ ఎంకరేజ్.
0: కానీ అది ఉత్సాహం కాదు.
1: బట్ ఇట్స్ నో ఎంథూజియాజం.
0: ఏమండి బాగున్నారా నవ్వినట్టు, కానీ అది కేవలం ఒక సినిమా నవ్వు.
1: దే స్మైల్
0: లోపల బాధలుగా ఉంటుండాలి.
1: దే స్మైల్ అండ్ సే
0: ఆర్ యు. ఈనాటి మానవునికి బాధలు లేనటువంటి మానవుడు ఎక్కడా కనిపించడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ టుడే విదౌట్ ఏ ప్రాబ్లం.
0: కనుక జీవితం అంతా దుఃఖమయంగా ఉంటుంది.
1: ద హోల్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్
0: గ్రీఫ్. ఎలాంటిది ఒక దుఃఖం కాదు, రెండు దుఃఖములు కాదు, మూడు దుఃఖములు కాదు, అన్ని దుఃఖములుగా నేను పొందుతుంటాది.
1: నాట్ వన్ ఫార్మ్ ఆఫ్ గ్రీఫ్ ఆర్ సారో ఆర్ ఎవ్రీథింగ్ ఇస్
0: అన్ని చింతామయంగా ఉంటుండాలి.
1: ఎవ్రీ వన్ ఇస్ ఆఫ్ ఎంగ్జైటీ.
0: పుట్టుట ఒక చింత,
1: బర్త్
0: భూమి నుండుట చింత,
1: లైఫ్ ఆన్ ఎర్త్
0: సంసారం ఒక చింత,
1: ఫ్యామిలీ
0: సావు చింత,
1: డెత్
0: బాల్యమంతయు చింత,
1: చైల్డ్హుడ్
0: వార్ధక్యం ఒక చింత,
1: ఓల్డ్ ఏజ్
0: జీవించుట ఒక చింత,
1: లైఫ్
0: చెడుపు చింత,
1: ఫెయిల్యూర్
0: కర్మలన్నీ చింత,
1: ఆల్ యాక్షన్
0: కష్టము ఒక చింత,
1: డిఫికల్టీస్
0: సంతసం ఒక చింత,
1: హ్యాపీనెస్
0: వింత చింత,
1: ఆల్ ది మిస్టరీ.
0: ఇంత చింతలు గులిగినటువంటి చింత చెట్టు పైన కూర్చొని సంతోషంగా ఉండాలంటే ఎట్ట మీకు చూపిస్తుంది.
1: యు ఆర్ సీటెడ్ అండర్ ది ట్రీ టామరిండ్ ఫుల్ ఆఫ్ స్పైన్స్.
0: పులుపుతో కూడినటువంటి చెట్టు
1: ఇస్ వన్ ఆఫ్ ఫుల్ ఆఫ్ ఆల్
0: చింతలతో కూడినటువంటి బగ్గములు
1: ఇస్ వన్ ఆఫ్ ఆల్ వరీస్ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఇలాంటి దీనిలో నీవు నివసిస్తూ ఇంకా సంతోషాన్ని అనుభవించాలంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: లివింగ్ దేర్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బి హ్యాపీ?
0: వీలే కాదు.
1: ఇస్ నాట్ పాసిబుల్.
0: కనుక మనం ఈనాడు మనం మార్చుకోవాల్సింది ఏమిటి? మన దృశ్యాన్ని, మన శ్రవణాన్ని, మన మాటలను సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సో వాట్ షుడ్ వి చేంజ్ టుడే? వి షుడ్ properly direct all our vision, listening and our words.
0: సంక్రమణకు సరైనటువంటి అర్థం.
1: That is the true meaning of సంక్రమణ.
0: మనలో ఎట్టి పవిత్రమైనటువంటి పరివర్తన లేకపోతే ఎన్ని సంక్రాంతులు వచ్చి మనం ఏం ప్రయోజనం?
1: Without sacred transformation, what is the fun of festival like
0: సంక్రాంతి? లోపల అరసలు తింటుంటారు, పొద్దునంతా మీరు తిన్నారు, ఆ తినేంత వరకే దాని తీపు.
1: This morning you must have tasted arisha, the prasadam distributed. Later it becomes bitter.
0: అది తో వచ్చేటువంటిది కాదు మనకు ఆనందము.
1: Is not the happiness that you get out of
0: it. పరమానాలతో కలిగేటువంటిది కాదు పర్వదినములు.
1: And the festival is not out of
0: wrath. పవిత్రమైన భావాలతో మన జీవితాన్ని పోషించుకునేటువంటిది పర్వదినముల యొక్క ప్రధాన అర్థం.
1: A sacred festival should be spent with sacred ideas.
0: ప్రతి పర్వదినమునకు ఒక అంతరార్థం ఉంటుంది.
1: Every festival has inner meaning.
0: కనుక చాలా మంది యువకులు అనుకుంటుంటారు,
1: మెనీ యూత్ ఫీల్,
0: మానవుడిగా పుట్టి
1: హ్యాంగ్ బీన్ బోర్న్ ఏ హ్యూమన్,
0: ఇంత మాత్రం స్వాతంత్రం లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ ఇండిపెండెన్స్. వాట్
0: ఏదో చిన్న చేప నీళ్ళలో కూడా స్వతంత్రంగా సంచరిస్తుంది.
1: టైనీ ఫిష్ మూవ్స్ ఫ్రీలీ ఇన్ వాటర్.
0: చిన్న పచ్చి కూడా ఆకాశంలో స్వతంత్రంగా సంచరిస్తుంది.
1: బర్డ్ మూవ్స్ ఫ్రీలీ.
0: అడవిలో ఉన్నటువంటి ప్రతి అనిమల్ కూడాను, మృగములు కూడాను స్వేచ్ఛగా సంచరిస్తుంది.
1: ఎవ్రీ బీస్ట్ అనిమల్. మానవుడు స్వతంత్రంగా
0: ఉండకూడదు?
1: వై నాట్ మ్యాన్?
0: ఎందుకు వీడు స్వతంత్రంగా సంచరించకూడదు?
1: వై కాంట్ హి మూవ్ ఇండిపెండెంట్?
0: యువకులు ఎందుకు ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నల వర్షము అధికంగా ఉంటుండాలి?
1: సో యూత్ విల్ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్.
0: నిజమే.
1: ఎస్,
0: చేప స్వతంత్రంగా ఉండటం నిజమే.
1: ఎస్, ఫిష్ ఇస్ ఫ్రీ.
0: పక్షులు స్వతంత్రంగా సంచరించడం నిజమే.
1: బర్డ్స్ మూవ్ ఫ్రీలీ.
0: మృగములు స్వతంత్రంగా సంచరించడం నిజమే.
1: అనిమల్స్ మూవ్ ఫ్రీలీ.
0: కానీ
1: బట్
0: ఏ విధమైన స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాయి?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ దే హ్యావ్?
0: చేప స్వతంత్రాన్ని అనుభవిస్తుండాలి.
1: ఫిష్ ఎంజాయ్స్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఫిష్.
0: మృగములు మృగ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాయి.
1: అనిమల్స్ విల్ హ్యావ్ అనిమల్ ఫ్రీడమ్.
0: పక్షులు పక్షి స్వతంత్రాన్ని అనుభవిస్తుంది.
1: బర్డ్ విల్ హ్యావ్ బర్డ్ ఫ్రీడమ్.
0: మనిషి మనిషి స్వతంత్రాన్ని అనుభవించు, మృగ స్వతంత్రాన్ని అనుభవించవద్దు.
1: యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ దిస్ హ్యూమన్ ఇండిపెండెన్స్, నాట్ దట్ ఆఫ్ అనిమల్ ఇండిపెండెన్స్.
0: నేను మనిషి అని చెప్పి చెప్పుకుంటూ మృగము వలె సంచరించడం ఇది సరైన స్వాతంత్రమేనా?
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ బట్ బిహేవ్ లైక్ అనిమల్, కెన్ దట్ బి
0: ఇండిపెండెంట్? మనిషి వలె స్వతంత్రాన్ని అనుభవించు.
1: Enjoy the independence with the spirit of your human being. Do not experience
0: this animal.
1: The animal independence
0: is dangerous.
1: If you follow the path of animal, you too become an animal.
0: కనుకనే మన స్వతంత్రము మనిషికి ఉండవలసిన స్వతంత్రము మనిషి స్వతంత్రమే.
1: Therefore the independence we should have is that of human independence.
0: ఈ మనిషి యొక్క స్వతంత్రం ఏమిటి?
1: What is human independence?
0: కొన్ని పరిమితులు ఉంటుండాలి ఈ మనిషికి.
1: Man has certain limits.
0: సత్య మార్గములో ప్రవేశించాలి.
1: Is to go along the path.
0: ధర్మాన్ని అనుసరించాలి.
1: Follow righteousness.
0: ప్రేమను పెంచుకోవాలి.
1: Develop love.
0: శాంతితో జీవించాలి.
1: Live in peace.
0: ఇంకా అహింస అనేటువంటి దాన్ని పాలించాలి.
1: And you should observe non-violence.
0: ఈ ఐదింటితోనే నీవు స్వతంత్రాన్ని అనుభవించుకో.
1: Have independence with all these five.
0: ఇది ఏ నీ పంచభూతముల యొక్క పరతత్వము.
1: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ ప్రపంచమంతా కూడా నువ్వు పంచభూతముల కంటే మరొక భూతం ఎక్కడ కనిపించడం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ ఫైండ్ ఫైవ్ ఎలిమెంట్స్, నాట్ ద సిక్స్. దేని
0: చూసినా పంచభూతముల యొక్క మయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: పర్వతములంతా కూడా నువ్వు శిలామయము.
1: మౌంటైన్స్ ఫుల్ ఆఫ్ రాక్.
0: వృక్షములంతా కష్టమయము.
1: ట్రీస్
0: మృణ్మయము. దేహమంతా మాంసమయము.
1: ద హోల్ బాడీ.
0: ఈ ఉన్నదంతా కూడా ఈ పంచభూతములే.
1: సో ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కానీ మన యొక్క అనుకూల నిమిత్తమై,
1: for the sake of convenience,
0: mana ananda nimittamai,
1: for our joy,
0: karanu door gaanu windows gaanu table gaanu benches gaanu mana maarchukuntunnam.
1: You may make this wood as a table or a window or like that.
0: Idi table, idi kurchi, idi door, idi window, ee peru roopamulu vere ayipindi kaani adi kashtave.
1: You may call it a table or a chair or window, but it's made of wood anyway.
0: Inka paravathamulo endunnatundi okka sila,
1: then the rock on the mountain.
0: Idi kevalamu అన్ని రకములైనటువంటి మార్పులు గాను మనం చేసుకుంటున్నాం.
1: యూ కెన్ చేంజ్ ఇట్ ఎనీ వే యూ వాంట్.
0: ఏ మార్పులు?
1: వాట్?
0: తొక్కేది రాయి.
1: దట్ ఓన్లీ యూ ట్రెడ్ ఆన్ ఇస్
0: మొక్కేది రాయి.
1: యూ ఆఫర్ ఓవర్
0: కట్టేది రాయి. కట్టేది రాయి.
1: ద వన్ యూ బిల్డ్ ఇస్ మా
0: కొట్టేది రాయి.
1: దట్ యూ జస్ట్
0: కట్టేది కొట్టేది మొక్కేది తొక్కేది అంతా రాయి.
1: సో ద వన్ దట్ యూ ట్రెడ్ అపాన్, ద వన్ యూ ఆఫర్ యువర్ ఒబేసాన్, ద వన్ యూ మోల్డ్ ఇస్ ద స్టోన్.
0: తొక్కే రాయి బండ.
1: సో ద వన్ యూ ట్రెడ్ అపాన్ ఇస్
0: తొక్కే రాయి విగ్రహము.
1: ద వన్ యూ సాల్యూట్ ఇస్ ఐడల్.
0: తొక్కే రాయి చెట్టౌకము.
1: ద వన్ యూ
0: కొట్టే రాయి గుండు. కొట్టే రాయి గుండు.
1: And then you chisel is this stone.
0: ఈ అన్ని చేసినా గాని ఇది కేవలం శిలామయమే.
1: Everything, all of them is nothing but the stone.
0: ఇవన్నీ మన అనుకూల నిమిత్తమే మార్చుకునేటువంటి ఒక పరికరములే.
1: These are all the changes as per your convenience.
0: కనుక ప్రపంచములో ఉండనంతా కూడాను పంచభూతములే.
1: So in this world, five elements are present.
0: ఈ పంచభూతముల కంటే మరొక భూతం ఎక్కడ కనిపించడం లేదు.
1: Beyond the five, you don't find.
0: ఒకవేళ మరొక భూతం ఏమన్నా ఉన్నదని నీ వాదించుకుంటే ఆ ఉన్నది ఒక్కటే.
1: If you say there is sixth element, there is only one exists
0: anyway. అదే అంతఃకరణ.
1: That is inner senses.
0: Ivanni bahirkaranamulu.
1: Everything is outer.
0: Aa antakaranam yokka swaroopame aatma tattvam.
1: The inner sense is the nature of spirit.
0: Kanuka manavulu tama swatantranni thana anubhavinchalante ee aidintiki ni minchi manam pokoodadu.
1: So man, in order to experience independence, should not go beyond five.
0: Vijayam chekurutundi.
1: Then only he'll be successful.
0: Andulone manaku taginatundi aanandam labhyamavutundi.
1: Then only he'll have happiness.
0: కనుక మానవుడు ఏదో ఒకటి చేస్తున్నారు కదా అని దాని స్వతంత్రాన్ని మనం అనుభవించాలని ఇమిటేషన్ గా పోకూడదు.
1: Therefore, because simply act, don't imitate.
0: ఈనాటి ఆధునిక యుగమునందు,
1: in the modern age,
0: ఈనాటి విద్యా ప్రభావమునందు,
1: because the effect of education,
0: అనుకరణ అనేటువంటి ఒకటి పెద్ద చెడ్డ వ్యాధి ప్రవేశించింది.
1: There is a deadly disease of imitation.
0: ఆయన ఏదో ఒక పైప్ వేసుకున్నాడు, పైప్ అనగా ఏమిటి, డ్రైనేజ్ పైప్ టైప్ వేసుకున్నాడు ఒక ప్యాంట్.
1: That person has put on a drainage pipe like pant.
0: Idi fashion anedi nenu kutichukunedi.
1: I take it as a fashion, I too will have it same type.
0: Okadu oka retta erupu oka retta nalupu.
1: One fellow will have the shirt on one side red, the other side black.
0: Idi kaliyuga fashion.
1: That is the fashion.
0: Nenu kuda idi enta enta imitation.
1: It's just imitation.
0: You are man, nu manishivi.
1: You are man.
0: Nu blind ga annitini anusarinchavaddu.
1: Never imitate blindly.
0: నీ కాన్షియన్స్ నీవు అనుసరించు.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఈ విధంగా కూడా మానవుడు అంత బలహీనుడైపోతున్నాడు.
1: లైక్ ది బికాస్ ఆఫ్ ఇమిటేషన్ మ్యాన్ హ్యాస్ బికమ్
0: వీక్. ఇంకా ఎంత బలహీనుడైపోయినాడు అంటే ఈనాటి యొక్క ప్రభావము,
1: హి హస్ బికమ్ మోర్ వీక్ టుడే.
0: ఈ సినిమాల వల్ల, టీవీల వల్ల, ఈ యొక్క రేడియోల వల్ల మానవుని యొక్క మనసు పూర్తి మాలిన్యమైపోతున్నాడు.
1: The human mind is completely polluted because of cinema, TV
0: and radio. అంత కూడాను ఈ విధమైనటువంటి యొక్క పెడమార్గం లోపల పూర్తి కలుషితమైపోతుంది.
1: ఆల్ ది సీక్రెట్ క్వాలిటీస్ లేటెంట్ విత్ ఇన్ హిమ్ ఆర్ పొల్యూటెడ్.
0: దివ్యమైనటువంటి శక్తి మహా బలహీనమైపోతుంది.
1: దేర్ఫోర్ ది డివైన్ పవర్ విత్ ఇన్ హస్ బికమ్ వీక్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్,
0: మన ముక్కు పైన ఒక ఈగ వాలింది.
1: సపోజింగ్ ఇన్ యాంట్ జస్ట్ స్టెప్డ్ ఆన్ యువర్ నోస్,
0: మస్కిటో,
1: ఎ మస్కిటో ఆన్ ద నోస్.
0: ఆ మస్కిటో వాలినప్పుడు మొట్టమొదట అట్టంటాం,
1: ఫస్ట్ యూ జస్ట్ బ్రష్ ఇట్ అసైడ్.
0: మరీ వచ్చి అదే వాల్తుంది,
1: అగైన్ మస్కిటో ఫాల్.
0: నిన్ను టెస్ట్ చేస్తుండది, నీకు ఎంత ఓపిక ఉంటుండది అని.
1: ద మస్కిటో విల్ బి టెస్టింగ్ యూ హౌ ఫార్ యువర్ పేషెంట్ ఎనఫ్.
0: రెండవ తూరు వచ్చినప్పుడు ఇంకా కొంచెం గట్టి అంటాము.
1: నెక్స్ట్ టైం యూ వేవ్ ఇట్ యూ జస్ట్ బ్రష్ ఇట్ అసైడ్.
0: మూడవ తూరు వచ్చినప్పటికే యుద్ధం చేస్తాము.
1: థర్డ్ టైం యూ స్టార్ట్ ఫైటింగ్ విత్.
0: ఒక చిన్న మస్కిటో ఇంత పెద్ద దేహం పైన వాలినప్పుడు నీవు సహించుకోలేనటువంటి యొక్క దుర్బలుడైపోయినావు.
1: వెన్ ఎ స్మాల్ మస్కిటో ఫాల్స్ ఆన్ యూ, యూ ఆర్ నాట్ ఏబుల్ టు బేర్ ఇట్, యూ ఆర్ నాట్ పేషెంట్, యూ బికమ్ సో వీక్.
0: నిన్ను పరీక్షింప చేయడానికి వచ్చినటువంటి మస్కిటో పైన నీవు యుద్ధం చేయడానికి తగినటువంటి శక్తి లేకపోతుంది.
1: యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఫైట్ విత్ ది మస్కిటో దట్ హస్ కమ్ దేర్ టు టెస్ట్ యు. ఎంత
0: బలహీనుడా నీవు కావటము.
1: షుడ్ యూ బికమ్ సో
0: వీక్. మన పూర్వీకులు ఎంత తపస్సు చేశారు.
1: అవర్ ఏన్షియన్స్
0: శరీరం పైన పుట్టలు పుట్టాయి.
1: They had ant hills all around. There you find all kinds. Animals moved around. The snakes there. But he didn't have any kind of fear. He didn't move. That human
0: life
1: was strong with him. Today he has become weak.
0: ఎవరైనా ఒక అనురాని మాట అంటే మనం ఉండలేము.
1: ఇవ్ ఎనీవన్
0: నేర్చుకోలేము.
1: ఇవ్ ఎనీవన్ సేస్ ఎనీథింగ్ యు కాంట్ బేర్.
0: శాంతం నీకు లేకపోతుంది.
1: Can't you be peaceful?
0: ఇంత మాత్రం నీలో ఒక సరైనటువంటి ఓపిక లేకపోతే నీవు ఏమి సాధించగలం?
1: ఇఫ్ యూ డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ పేషెన్స్, వాట్ ఈస్ ది
0: ఈనాటి యువకులకు ఓపిక చాలా అవసరం.
1: యూత్ నీడ్ పేషెన్స్ టుడే.
0: నీవు భరించుకోవాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు
0: శాంతాన్ని సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ బి పీస్ఫుల్.
0: శాంతం లేకపోతే సౌఖ్యం లేదు.
1: వితౌట్ పీస్ యూ కెనాట్ బి హ్యాపీ.
0: కనుక నీకు శాంతాన్ని నీవు పోషించుకోవాలి.
1: దెర్ఫోర్ ప్రిజర్వ్ పీస్.
0: ఆ శాంతి ఏ విధంగా వస్తుంది?
1: హౌ డు యూ గెట్ పీస్?
0: కేవలము దివ్య భావం చేతనే శాంతి మనకు లభ్యమవుతుంది.
1: బికాస్ ఆఫ్ డివైన్ ఫీలింగ్స్ విల్ హ్యావ్ పీస్.
0: నీవు దానిని భరించుకోలేకపోతే నీవు దీవుని సాధించలేవు.
1: ఇఫ్ యు డోంట్ హావ్ పేషెన్స్ యు కెనాట్ బి.
0: ఎవడు నన్ను దూషించాడు?
1: సమ్వన్ అక్యూజ్ మీ.
0: దూషించాడని వాడి పైన నీవెందుకు దూషణ చేయటం?
1: దెన్ వై షుడ్ యూ స్టార్ట్ అక్యూజింగ్ హిమ్?
0: వాడు చెడ్డవాడు, నన్ను దూషించాడు అంటావు.
1: హీస్ అ బ్యాడ్ మ్యాన్, హీ అక్యూజ్.
0: నీవు వాడిని దూషించి నీవు చెడ్డవాడు అయిపోతావు.
1: ఇఫ్ యూ ఆల్సో అక్యూజ్ రిప్రిమాండ్ హిమ్, యూ టు బికమ్
0: ఇంకా వాడు మాత్రమే చెడ్డట్లవుతాడు. వాడిని చెడ్డ అనే దానికి నీకు ఎక్కడ అధికారం ఉంది?
1: వాట్ రైట్ యూ హ్యావ్ కాల్డ్ అదర్ మ్యాన్ బ్యాడ్?
0: దూషిస్తే దూషించుకోని.
1: లెట్ హిమ్ క్రిటిసైజ్.
0: ఈ పాంచభౌతికమైన దేహాన్ని నాకు నేనే దూషించుకుంటున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ షుడ్ క్రిటిసైజ్ మై సెల్ఫ్ ద బాడీ.
0: కానీ వాడు కూడా దూషిస్తే నాకు ఇంకా సహాయం చేసినట్టే.
1: దెన్ హి ఆల్సో క్రిటిసైజ్ హిస్ బాడీ విచ్ ఐ షోడ్ హీ హాస్ హెల్ప్ మీ.
0: ఈ నీతి బుడకటువంటి దేహాన్ని ఎవరు దూషిస్తే మనకేమి?
1: బాడీ ఈజ్ అ వాటర్ బబుల్.
0: మనలో ఉండేటువంటి దోషాన్ని మనం వెతుక్కోవాలి.
1: వీ షుడ్ సర్చ్ ఇట్.
0: వాడు చెప్పిన దానిపైన మనం ప్రయాణం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ గో బై దట్ వాట్ ఈ సెడ్.
0: గట్టిగా దూషిస్తే గాల్లో చేరిపోతాయి.
1: ఇఫ్ హి షౌట్స్ లౌడ్లీ ఇట్ విల్ గో ఇన్ ది ఎయిర్.
0: తనలో తాను దూషిస్తే తనకే చేరిపోతాయి.
1: ఇఫ్ హి క్రిటిసైజెస్ విత్ ఇన్
0: మన వరకు రానే రావు అవి.
1: ఇట్ విల్ నెవర్ రీచ్ యు.
0: ఎందుకు ఈ బలహీనత మనం పెంచుకోవాలి?
1: వై షుడ్ దేర్ బి వీక్నెస్?
0: ఈ సత్యాన్ని యువకులు చక్కగా గుర్తించాలి.
1: యూత్ షుడ్ నో దిస్ ట్రూత్.
0: వాడేమో అన్నాడని వాడిపైన నీవు ద్వేషాన్ని పూనుకొని ఆ ద్వేషంతో కచ్చలు పెంచుకుని ఈ కచ్చల చేత సమాజాన్ని అశాంతి చేయకూడదు.
1: సమ్వన్ సెడ్ సంథింగ్, రిప్రమాండెడ్ యూ, డెవలప్ హేట్రెడ్, యూ హావ్
0: ఈనాడు ప్రతి పల్లె మొదలు పట్టణం వరకు కూడాను ఒక పార్టీ.
1: టుడే రైట్ ఫ్రమ్ ది విలేజ్ టు సిటీ యూ ఫైండ్ పార్టీ.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఇది ఒక పెద్ద బలహీనమైన రోగము.
1: ఇట్ ఇస్ ఎ బిగ్ డిసీజ్ ఆఫ్ వీక్నెస్.
0: ఆ రోగము ప్రవేశించడం చేతనే ఈ విధమైన అశాంతి ప్రపంచమంతా పాకిపోయింది.
1: బికాస్ ఆఫ్ దిస్ వీక్నెస్ ఆఫ్ ది డిసీజ్ యూ హోల్ వరల్డ్ ఇస్ రెస్ట్.
0: ఎవడేమనుకుంటే నాకేమి? నాలో లేనటువంటిది ఏమనుకుంటే నాకేమి?
1: That which is not in me, even if it says, why should I bother? I am not related.
0: ఆ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన మనం నిలచాలి.
1: We should have that spirit of self-confidence.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: నాకు నేనే చెప్పుకుంటాను.
1: భగవాన్ స్పీక్స్ ఆఫ్ హింసెల్ఫ్ నౌ.
0: నాకు ఎక్కడో దూరంలో ఉంటే ఏ గ్రామంలోనో ఏ పట్టణంలోనో ఉంటుంది ఓ బుట్టతల సాయిబాబా, బుట్టతల సాయిబాబా అంటే అది నాకే చేరుతుంది.
1: Let them be anybody, their village or a city, if they say, but Saibaba, I have a mop of hair, it will come to me.
0: ఎందుకంటే అది నాలో ఉంది.
1: Because I have it.
0: అది ఎక్కడ అనుకున్నా నాదే.
1: Doesn't matter if it is
0: anywhere. కానీ నా ఎదురుగా వచ్చి కూడా ఓ పట్టతల సాయిబాబా, పట్టతల సాయిబాబా నాకు సంబంధం కాదు.
1: If anyone stands in front of me and says, you are bald headed Saibaba, well, I don't care.
0: నాకు బాల్డ్ హెడ్ లేదు.
1: Because I am not
0: bald. ఎందుకు నేను వాటిపైన జీవనం ఇవ్వాలి?
1: Then why should I fight with him?
0: ఇది సత్యమైన మార్గం.
1: This is true path.
0: నీలో ఏదైనా దోషం ఉంటే వాడు అన్నప్పుడు నీవు దాన్ని స్వీకరించవలసిందే.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ మిస్టేక్ పాయింట్ ఔట్, దోషం
0: లేనప్పుడు ఎవరేమనుకున్నా నీవు భయపడనక్కర్లేదు.
1: వెన్ దేర్ ఇస్ నో మిస్టేక్ యూ డోంట్ నీడ్ టు బి హావ్ ఎనీ ఫియర్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈనాడు కోల్పోయినారు యువకుడు.
1: Such self-confidence is lost.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకున్నప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: When you develop self-confidence, you'll have
0: self-satisfaction. ప్రపంచమంతా కూడా దూషించని నీవేమాత్రం వెరవనక్కర్లేదు.
1: Let the whole world criticize, don't fear.
0: ఎందుకంటే నీలో లేని దోషానికి నీవెందుకు భయపడాలి?
1: Why should you be afraid when that pointed out which is not in you? People talk like crows.
0: కనుకనే మనము ఏ ఒక్కదానికి కూడా ఉద్రేకానికి అవకాశం మనలో ప్రవేశింపచేయకూడదు.
1: సో వీ షుడ్ నాట్ బి ఎజిటేటెడ్ ఫర్ ఎనీ సిలీ
0: థింగ్. శాంతి శాంతి శాంతి అంటున్నాం.
1: వీ షుడ్ బి ఇన్ పీస్. వీ సే పీస్.
0: ఎందుకు మూడు పర్యాయంలో శాంతి అనాలి?
1: వై షుడ్ వీ సే థ్రైస్?
0: శాంతి అని ఒక తూరు అంటే చాలదా?
1: ఈజ్ ఇట్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీ సే వన్?
0: శాంతి శాంతి రెండు తూరు అంతే చాలదా?
1: ఈజ్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీ సే థ్రైస్?
0: నాలుగో తూరు శాంతి శాంతి శాంతి శాంతి నాలుగో తూరు అనకూడదా?
1: వై కాంట్ వీ సే ఫోర్త్ టైమ్?
0: మూడు పర్యాయంలో మనం అనాలి.
1: వై త్రీ టైమ్స్?
0: అనగా
1: What's the meaning?
0: ఆది భౌతికము.
1: ఫస్ట్ ఆది భౌతిక.
0: ఆది దైవికము.
1: దైవిక.
0: ఆధ్యాత్మికము.
1: దెన్ ఆధ్యాత్మిక.
0: శారీర మానసిక ఆధ్యాత్మిక శాంతి మూడు కావాలి.
1: సో పీస్ ఇస్ నీడెడ్ ఎట్ ఆల్ ది త్రీ లెవెల్స్.
0: ఎందుకంటే నీ మూడు స్వరూపాలతో
1: ఉన్నావు. మైండ్ అండ్ స్పిరిట్.
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: ది వన్ యూ థింక్ యు ఆర్ అదే నీ దేహము.
1: ద వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్.
1: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ది మైండ్.
0: యు రియలీ ఆర్ అదే ఆత్మ.
1: ద వన్ యు రియలీ ఆర్.
0: మూడు విధములైనటువంటి శాంతి మనకు ఉండాలి.
1: పీస్ ఇస్ నీడెడ్ ఇన్ ఆల్ ది
0: త్రీ. అందుకోసమే మనం మూడు పర్యాయం చెప్తున్నాము.
1: సో వీ సే త్రై.
0: మూడు పర్యాయములు శాంతి శాంతి అని 30 సంవత్సరం నుంచే చెప్తున్నాము. కానీ శాంతి ఎక్కడ మనలో లేదు. కేవలం ఒక గ్రామ్ ఫోన్ ప్లేట్ బలి లేకపోతే టేప్ రికార్డ్ మాదిరి చెప్తున్నాము.
1: ఇట్ హాస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ రిపిటేషన్ యాస్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎ టేప్ రికార్డర్.
0: నాలో శాంతి ఉందా?
1: వెన్ ఐ సే పీస్ ఇస్ దేర్ పీస్ విత్ ఇన్ మీ?
0: ఎవరితో పోట్లాడాడు?
1: With whom have you fought?
0: ఆ కోపంతో ఇంటికి వచ్చాడు.
1: He returns with
0: anger. చేశాడు, భజన చేశాడు.
1: He did bhajan.
0: ఆ భజన కూడా ఉద్రేకంగానే చేశాడు.
1: He did bhajan in all agitation.
0: శాంతి పదం వచ్చింది ఇంకా.
1: Ultimately he had to say peace.
0: చెప్తున్నాడు శాంతి శాంతి శాంతి.
1: Then he says this word shanti peace so harshly.
0: పదములోనే శాంతి లేదు.
1: Even the
0: శాంతిలో ఏ విధంగా శాంతి మనకు లభ్యమవుతుంది?
1: Then how do you expect the real peace?
0: కనుక ఎలాంటి సమయం నందు కానీ మాటలు చాలా మృదువుగా ఉండాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ యూజ్ సాఫ్ట్ వర్డ్స్.
0: ఆ మృదు మధురమైనటువంటి మాటలే మనకు హృదయాన్ని చల్లబరుస్తుంది.
1: సాఫ్ట్ అండ్ స్వీట్ వర్డ్స్ విల్ పాసిఫై.
0: కనుక ప్రతి మానవుడు కూడా ఉద్రేకానికి అవకాశం ఇవ్వకూడదు.
1: సో నో మ్యాన్ షుడ్ యూ స్కోప్ ఫర్ ఎడ్యుకేషన్.
0: ఆవేదనకు అవకాశం ఇవ్వకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ వరీస్.
0: మనం అనేక విధమైనటువంటి కొన్ని ఆపోహలతో మనం పెంచుకుంటున్నాము.
1: వీ హావ్ సర్టన్ ఇమాజినేషన్స్ వీ గో ఆన్.
0: తనలో తాను చింతించుకుని తనకు తానే కోపించుకుంటుంటాడు.
1: హీ వరీస్ ఎ లాట్ అండ్ ఈజ్ ఎడ్యుకేటెడ్.
0: ఇదంత కారణము మనం చూసే దృష్టి యొక్క దోషము.
1: మిస్టేక్ లైస్ ఇన్ అవర్ లుక్.
0: మనం వినేటువంటి ఒక శ్రవణ దోషము.
1: లిసనింగ్.
0: మనం పలికేటువంటి పలుకు దోషము.
1: అండ్ అవర్ టాక్.
0: ఈ మూడింటి వలనే మనలో ఈ విధమైనటువంటి దుర్గుణములు దుర్భావములు దురాలోచనలు మనలో ఆవిర్భవిస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ దీస్ త్రీ వీ హావ్ గాట్ ఆల్ డిఫెక్ట్స్ ఇన్ అవర్ ఫీలింగ్స్ అండ్ అవర్ థాట్స్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: మీరు ఏదైనా మీ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి విషయాలే ఉంటుంటే టీవీలో చూడండి, నేర్చుకోండి.
1: ఇఫ్ దర్ ఎనీ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ యు
0: వాచ్ టీవీ. ఈ సహజమైనటువంటి ఈనాడు చూపించేటువంటి టీవీలు మీ యొక్క జీవితాన్ని పూర్తి పాడు చేస్తుంది.
1: వాట్ ఆల్ దట్ యు వాచ్ ఆన్ టీవీ విల్ బి స్పాయిలింగ్ యువర్ లైఫ్.
0: పోనీ మీరు ఎప్పుడైనా చూసినప్పటికీ భోజనాలు చేసేటప్పుడు మాత్రం ఇలాంటిదాన్ని చూడకండి.
1: యు మే సీ అదర్ టైమ్స్ బట్ నెవర్ వాచ్ యాజ్ యు ఈట్.
0: ఆ భోజనం కూడా ఏమవుతుంది? అది ఆతృతో ఆతృతో తింటున్నాడు, దాన్ని చూడాలి.
1: బికాస్ ఇన్ ఆర్డర్ టు వాచ్ ది టీవీ కాన్స్టెంట్లీ యూ ఈట్ హరీడ్లీ.
0: ఇది తింటుంటే దానిపై కాన్సన్ట్రేట్ చేయలేడే.
1: బికాస్ ఇఫ్ యూ ఈట్ హీ కాన్ కాన్సన్ట్రేట్ దేర్.
0: కనుక నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలంటే ఏ పని చేస్తున్నావో దానిపైన కాన్సన్ట్రేట్.
1: యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్ దట్ యూ డూ.
0: పని చేసే సమయంలో పని లోపల కాన్సన్ట్రేషన్ ఉండాలి.
1: వెన్ యూ అండర్టేక్ వర్క్,
0: తినే సమయంలో తినిపైన కాన్సన్ట్రేషన్ ఉండాలి.
1: యాజ్ యూ ఈట్ కాన్సన్ట్రేట్.
0: మాట్లాడే సమయంలో మాటలపైన కాన్సన్ట్రేషన్ ఉండాలి.
1: యాజ్ యూ టాక్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్
0: ఏ పనికి ఆ పనిపైనే మన దృష్టిని మార్చాలి.
1: సో యూ హావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్ యూ అండర్టేక్.
0: నిజంగా మాట్లాడేటువంటి వాడు పని చేయలేడు.
1: Therefore, the one who talks can act.
0: పని చేసేటువంటి వాడు మాట్లాడలేడు.
1: The one who does cannot talk.
0: కనుకనే మనము ప్రతి పని ఎందు కూడాను ఆ దానిపైన లక్ష్యం పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ఎవ్రీ
0: యాక్షన్. అదే మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క కాంతి.
1: సో దట్స్ మెయిన్ లైట్.
0: ఆ కాంతిని మనం సంక్రాంతిగా మనం విశ్వసించాలి.
1: దట్ లైట్ ఇస్ సంక్రాంతి.
0: ఆ కాంతి ఎప్పుడో సంవత్సరానికి ఒక తూరు వస్తుందని భావించకూడదు.
1: నెవర్ థింక్ దట్ ఇట్ కమ్స్.
0: క్షణం కుణంలో ఈ సంక్రాంతి రావాలి.
1: ఎవ్రీ మూమెంట్ దేర్ షుడ్ బి సంక్రాంతి.
0: సమ్యక్ క్రాంతి ఇది సంక్రాంతి. సమ్యక్ క్రాంతి అనగా సంపూర్ణమైనటువంటి యొక్క దీంతో మనం రావాలి.
1: యూ వీ షుడ్ కమ్ ఇన్ ఆల్ టోటాలిటీ ఇన్ ఫుల్నెస్.
0: చూడండి, మీకు తెలుసు సంగీతం ఉంటుంటుంది.
1: యు నో ది మ్యూజిక్.
0: ఎక్కడో కచేరీ జరుగుతుండాలి.
1: దట్ మ్యూజిక్ కాన్సర్ట్.
0: కానీ ఆ కచేరీ పైన వాడు దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు? రాగము భావము తాళం పైన పోతున్నాడు.
1: దెన్ మ్యూజిక్ కాన్సర్ట్ హీ విల్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది ట్యూన్ అండ్ ది రిథమ్.
0: కానీ చెప్పేటువంటి పదంలో ఉన్నటువంటి అర్థాన్ని ఎవరు గుర్తించడం లేదు.
1: బట్ నోబడీ అండర్స్టాండ్స్ ది వర్డ్స్ యూజ్డ్.
0: ఎవరు పాడేటువంటి వాడే గుర్తించడం లేదు.
1: ఈవెన్ ది సింగర్ హింసెల్ఫ్ డజంట్ నో.
0: ఎందుకు తాళం పోతుందో ఏమో. తాళము శృతి రాగము.
1: Because he may miss the beat or the tune.
0: ఇది మన భారతదేశానికి తెచ్చినటువంటి పెద్ద కళ.
1: In fact, music is the very biggest art in Bharat.
0: Bhava raga taala sammilitam Bharatam annaru.
1: Bharata has got these three bhava, the feeling, raga the tune,
0: bhava
1: the beat.
0: Bhavamu.
1: Bha feeling.
0: Ra ragamu.
1: Tune.
0: Ta taalamu.
1: Beat.
0: Ide Bharata.
1: This is Bharata.
0: Anaga emiti? Manasu, vaaku, కాయము. ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి మనకి.
1: ఇట్ మీన్స్ దేర్ షుడ్ బి హార్మనీ బిట్వీన్ ది మైండ్ అండ్ ది వర్డ్ అండ్ యాక్షన్.
0: కానీ అది చేరికినప్పుడు పదముల యొక్క భావం కూడా మనకు ప్రయోగించాలి.
1: వెన్ వన్స్ ది ట్రినిటీ ఇస్ దేర్ యుల్ అండర్స్టాండ్ ది మీనింగ్.
0: ఈ పదములో ఉన్నటువంటి భావాలు ఎవ్వరు కూడా గుర్తించడం లేదు.
1: నో వన్ కాగ్నైజెస్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్.
0: అదృష్టవశాత్తు త్యాగరాజు రాసినటువంటి ఒక తెలుగు పాఠం లోపల భారతీయులు అందరూ కూడా అర్థాన్ని చక్కగా గుర్తిస్తారు.
1: Bharatiyas understand fully well the meaning of the words used by Raja.
0: Telugu telusunu vaadaki.
1: Because they know Telugu language.
0: Telugu telusunu Tamil vaallu dantho music lopala manchi unnata sthayilo untunnaru.
1: But the Tamilians who don't know the language Telugu, but they're experts.
0: Telugu telusinatundi Andhrulaku ee music anta artham kaavatam ledu. Karnataka music.
1: Andhras, though they know the meaning, but they don't know music.
0: Artham telinatundi yokka Tamil vaallaku ee yokka Karnataka music chaala artham oka utsahanga paadutuntaru.
1: Tamilians, though they don't know the music, they are experts in Karnataka music.
0: Rendu telisinatundi vaadiki aa sabalo praveshiste vaadiki thalu chedipothundi.
1: But any person knowing these two, if he is there in that assembly, he turns mad.
0: Tyagaraju cheppadu okana samayamlo.
1: Tyagaraju said at one time,

0: త్యాగరాజ్ సార్, ఓ రామా, ఇఫ్ ఐ డోంట్ ఎక్స్టోల్ యూ, ప్రేజ్ యూ, వాట్ ఈస్ ఇట్ దట్ యు రన్ షార్ట్ ఆఫ్?
1: నేను పొగడకుంటే నీకేమి కొరత అన్నాడు.
0: వాట్ ఈస్ ఇట్ దట్ డస్ ఇఫ్ ఐ డోంట్ ఎక్స్టోల్? నిన్ను
1: పొగిడేటువంటి వారు ప్రపంచంలో కోటాలు కొట్టు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ దట్ ప్రేజ్ యు.
1: నేను నిన్ను పొగడకపోతే నీకు తగ్గిపోయేది ఏమి లేదు.
0: ఇఫ్ ఐ డోంట్ ప్రేజ్ యు, నథింగ్ యు
1: లూజ్. కనుక నేను పొగడకుంటే నీకేమి కొరత అన్నాడు.
0: సో హీ సెడ్ ఇఫ్ ఐ డోంట్ ప్రేజ్ యు, యూ డోంట్ లూజ్ ఎనీథింగ్.
1: ఈ తమిళ వాళ్ళలో కకారము గకారము, తకారము దకారము, దకారము టకారము అంతా ఒక్కటే.
0: Among Tamilians, ka, ga, ta, da, ta, da are
1: వాళ్ళ తప్పు కాదు, అది
0: ఇస్ నాట్ దేర్ మిస్టేక్.
1: వాళ్ళు పాడుతూ నే పకోడ తింటే నీకేమి కొర, నే పకోడ తింటే నీకేం కొరత, నే పొగడకుంటేనే దానికి, నే పకోడ తింటేనే దానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది?
0: ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ పొగడా ద ప్రైజ్ దే సే పకోడా ది ఈటబుల్ దే.
1: పొగడకుంటే ఏంటి, వర్ణించుకుంటే నీకేం తక్కువ, నే పకోడ తింటే
0: పకోడా మీన్స్ ఎక్స్టోల్ ప్రైజ్ యూ పకోడా దట్ విచ్.
1: కనుకనే భావములకు అర్థములకు తాళములకు తగినటువంటి యొక్క శక్తిని మనం ఏకత్వం చేయాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ ద కెపాసిటీ టు బ్రింగ్ ఇన్ ద హార్మనీ.
1: విద్యార్థులుగా ఉంటున్నారు,
0: యువర్ స్టూడెంట్స్,
1: మీరు చదువుకుంటున్నారు,
0: యూ స్టడీ.
1: చదువు ఏ లక్ష్యం కోసం చదువుతున్నారు?
0: వాట్ ఫార్ యూ స్టడీ హియర్?
1: ఏదో నీ భవిష్యత్తులో జీవితాన్ని సుఖశాంతులతో అనుభవించాలి.
0: యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్, యూ వాంట్ బి హ్యాపీ ఇన్ యువర్ ఫ్యూచర్ లైఫ్.
1: అంతేకాకుండా ఈ చదువులో ఉండేటువంటి అంతరార్థాన్ని కూడా గుర్తించాలి.
0: యూ షుడ్ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: అదే సంస్కృతి,
0: దట్ ఇస్ కల్చర్.
1: సమ్యక్కృతి, ఇది సంస్కృతి. పరిపూర్ణంగా తెలుసుకోవాలి.
0: యూ షుడ్ నో టోటల్లీ, కంప్లీట్లీ.
1: కనుకనే మనము అనేకంగా మనము ఈ ప్రపంచంలో చూస్తున్నాము, అనుభవిస్తున్నాము.
0: వి ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ వెరీడ్ వే ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ ఈ దుర్భావములకు మీరు చక్కగా యోచించేయండి. ఏనాడు మన భారతదేశంలో ఈ టీవీలు, ఈ యొక్క రేడియోలు ఏనాడు ప్రారంభమైనో ఆనాటి నుంచి మానవుని హృదయాలు మాలిన్యంగా మారిపోతున్నాయి.
0: ఇఫ్ యు ఎంక్వైర్ ది హిస్టరీ ఆఫ్ భారత్, the day when TV and radios are introduced here,
1: aithe vaatilo tappu ledu,
0: become bad.
1: Vaatilo tappu ledu,
0: no mistake there.
1: Aa program veseetundi varlo untundadi malinyam.
0: But the mistake lies with those people who are responsible for the program.
1: Ee prabhutvam kodunu deeni sarayina pratrithilo artham chesukovatam ledu.
0: The government also don't have proper understanding.
1: Science and technology, chesistunna technology,
0: it's all the gimmick of the science and technology.
1: Yemiti ee technology?
0: What is this technology?
1: Manasunu chelapadaniki technology.
0: Only to spoil people, technology has become trick knowledge.
1: కనుక మనసును చెడిపేటువంటి మనం ఎవరు కూడా ప్రవేశపెట్టకూడదు.
0: సో నెవర్ గివ్ స్కోప్ టు స్పాయిల్.
1: అంతా కూడా ఈ యువకుల యొక్క మనసు చాలా మాలిన్యమైపోయింది, కలుషితమైపోయింది.
0: ద మైండ్ ఆఫ్ యూత్ ఈస్ హైలీ పొల్యూటెడ్.
1: కనుక మీరు భోంచేసే సమయంలో మాత్రము ఈ యొక్క టీవీని మీరు చూడకండి.
0: సో యాజ్ యూత్ నెవర్ వాచ్ టీవీ.
1: ఇంకే విధమైనటువంటి యొక్క సంభాషణ కూడా అధికంగా జరపకండి.
0: నెవర్ బీ ఇన్ కాన్వర్సేషన్.
1: అప్ప అమ్మలో ఎవరైనా పలకరిస్తే దానికి తగినటువంటి జవాబు మాత్రమే చెప్పాలి.
0: ఇఫ్ యువర్ మదర్ ఫాదర్ ఆస్క్ యూ ఎనీథింగ్, గివ్ రిప్లై, దట్స్ ఆల్.
1: కానీ తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి.
0: బట్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: కానీ ఆ రేడియో టీవీలో ఆ తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వమని చెప్పడం లేదు.
0: ద రేడియో అండ్ టీవీ విల్ నాట్ టీచ్ యూ టు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: అరే పిచ్చివాడా, ఎవరు నీవు? బాల్యం నందే యవనము, యవనము నందే వార్ధక్యం కూడా ఏమిటి ఉంటుంది? నీవే తాతవు, నీవే తండ్రివి, నీవే కొడుకు.
0: ఓ మ్యాడ్ మ్యాన్, ఇన్ యువర్ చైల్డ్హుడ్ దేర్ ఇస్ యూత్, ఇన్ యువర్ యూత్ దేర్ ఇస్ ఓల్డ్ ఏజ్. వై షుడ్ యూ రెస్పెక్ట్?
1: నేను కూడా పెద్దవాడిని అయిపోయినాను.
0: ఐఎమ్ గ్రోన్ అప్.
1: నేను గౌరవాన్ని తీసుకోవాలి కానీ గౌరవాన్ని ఇచ్చేవాడిని కాదు.
0: ఐ షుడ్ బి రెస్పెక్టెడ్, ఐ డోంట్ రెస్పెక్ట్.
1: పరమ అజ్ఞానము,
0: ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: నీవు ఎంత పెద్దవాడైనప్పటికీ తండ్రికి కొడుకే గాని తల్లి కంటే పెద్దవాడు కాదు కదా.
0: యూ మే బి ఎ గ్రోన్ పర్సన్ బట్ యెట్ యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ద సన్ ఆఫ్ యువర్ ఫాదర్.
1: కనుక తండ్రికి తగినటువంటి గౌరవాన్ని ఇచ్చేయి.
0: దేర్ఫోర్ రెస్పెక్ట్ యువర్ ఫాదర్.
1: తల్లికి తగిన గౌరవాన్ని ఇచ్చేయి.
0: రెస్పెక్ట్ యువర్ మదర్.
1: కానీ ఇంటికి వచ్చినట్టు పెద్దలకు గౌరవం ఇచ్చే.
0: రెస్పెక్ట్ ఆల్ దోస్ దట్
1: వాళ్ళ పెద్దలు వచ్చి ఏదో ఇంటికి వచ్చేస్తే వాళ్ళు కేర్ చేయకుండా నీ పాటి నువ్వు రేడియో చూసుకుంటూ టీవీ చూసుకుంటూ కూర్చుంటే ఇది మనిషికి తగినటువంటి లక్షణమా?
0: When elders come and visit you, if you go on watching the TV, listen to radio, is not proper quality.
1: You radio veskunnavu, TV veskunnavu, chustunnavu.
0: You are listening to radio and watching TV.
1: Mee nanna chudalani mee nanna friend vachadu.
0: Your father's friend came.
1: Tatchame nee TV ni off cheyala.
0: Immediately stop.
1: వాళ్ళకి వెళ్ళి నమస్కరించాలి.
0: యూ షుడ్ పే యువర్ రెస్పెక్ట్.
1: ఎందుకండి మీరు ఇక్కడికి వచ్చారు? ఏ కారణం వచ్చారు?
0: యూ షుడ్ సే సార్,
1: ఆ కారణాన్ని తెలుసుకోవాలి, తండ్రికి దాన్ని అందించాలి.
0: నో ద రీజన్ ఫర్ దర్ విజిట్ అండ్ పాస్ ఆన్ టు యువర్ ఫాదర్.
1: ఆ యొక్క వినయమే లేదు.
0: నో దర్ ఇస్ నో హ్యూమిలిటీ.
1: ఆ యొక్క వ్యక్తితో పాటు ఇంకా దొంగలు వచ్చి చేరినప్పటికీ ఈ టీవీ వీడి మారడు.
0: అలాంగ్ విత్ ద గెస్ట్ మెనీ థీవ్స్ ఆల్సో మే ఎంటర్, స్టిల్ హీ వాచెస్ టీవీ.
1: దీనిపైన ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ మానవత్వం పైన పెట్టకూడదా?
0: ది కాన్సన్ట్రేషన్ హాస్.
1: మానవుడై నీవు మానవత్వాన్ని విస్మరిస్తున్నావు.
0: బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ యూ హావ్ ఫర్గాటెన్ హ్యూమన్ క్వాలిటీ.
1: ఈనాటి మానవుడు మానవుడిగా జీవించాలి.
0: మ్యాన్ షుడ్ లివ్ యాజ్ మ్యాన్ టుడే.
1: కానీ ఇంకా ఉత్తమమైన మానవుడిగా తయారు కావాలి.
0: లేటర్ హీ షుడ్ స్ట్రైవ్ హార్డ్ టు బికమ్ ఎ నోబుల్ మ్యాన్.
1: మానవుడు మానవుడిగానే జీవిస్తాం.
0: సో హ్యూమన్ బీయింగ్ షుడ్
1: నీవు దైవం కానక్కర్లేదు.
0: యూ నీడ్ నాట్ బి గాడ్.
1: మానవుడు మానవుడిగా జీవిస్తే నీవే దైవంగా మారిపోతావు.
0: ఇఫ్ యూ లీడ్ ద లైఫ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ యూ
1: దేనిని మనం ఆశ్రయిస్తే మనం ఆశించినటువంటి లభ్యమవుతుందో దాన్ని మొట్టమొదటి మీరు గుర్తించాలి.
0: ఇఫ్ యూ ఫాలో ద పాత్ సర్టన్లీ యూ విల్ హ్యావ్ దట్ వాట్ యూ వాంట్ టు బి.
1: మీకు రివర్స్ రావాలి, నదులు కావాలి.
0: యూ వాంట్ రివర్,
1: నదుల్లో నీళ్లంతా ప్రవహించాలి.
0: వాటర్ షుడ్ ఫ్లో.
1: నీవు నదులను ప్రార్థిస్తున్నావు.
0: యు ప్రే టు రివర్.
1: ఇది పెద్ద అజ్ఞానం,
0: ఇస్ ఇగ్నోరెన్స్.
1: వర్షమే లేకపోతే నదులు ఎట్లొస్తాయి?
0: వితౌట్ రెయిన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్? కనుక
1: నీవు వర్షాన్ని నీవు ప్రార్థించు.
0: సో ప్రే,
1: వరుణ్ణి ప్రార్థించు, నదులు ఆటోమేటిక్ గా వచ్చేసేస్తాయి.
0: యూ షుడ్ ప్రే ఫర్ ద రెయిన్, దెన్ నేచురలీ రివర్స్ విల్ ఫ్లో.
1: నీవు వరుణి అనుగ్రహానికి పాత్రుడు కాకుండా నదిని పొందాలంటే ఎట్లా పొందగలవు?
0: ఇఫ్ యూ డోంట్ ప్రే టు రెయిన్ గాడ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ రివర్స్ టు ఫ్లో?
1: అదే రీతిగానే
0: లైక్
1: మొట్టమొదటి నీకు అంతృప్తిని నీవు తగినటువంటి రీతిగా అనుభవించినప్పుడే.
0: So if you have self satisfaction first,
1: బహిర్తృప్తి నీకు ఆటోమేటిక్గా లభిస్తుంది.
0: Then you will have external satisfaction automatically.
1: నీ బాహ్యమైన జీవితం లోపల సుఖశాంతులు అనుభవించాలనుకుంటే మొట్టమొదట అంతర్ముఖమైనటువంటి శాంతిని నీవు పొందాలి.
0: So in order to have the happiness and peace externally, you
1: should have it. ఎన్నో జరుగుతుంటున్నాయి, మనం వినరానివి చూడరానివి.
0: In this world many things happen which we cannot speak out nor listen to.
1: కానీ మనం ఏమనుకుంటున్నాము? ఛా, ఇది చెడ్డ జరుగుతుందని అనుకుంటున్నాము.
0: But we say everything bad is happening around.
1: నీవు అది చెడ్డది అనుకున్నప్పుడు ఆ చెడ్డ నీలో లేకుండా చూసుకో.
0: When you say bad, see that it does not be there in you.
1: ఎవరు ఏది చేస్తే నీకు అది మంచిదని భావిస్తున్నావో ఆ మంచిది నీవు చేసి చూపించు.
0: If you feel happy if anything is done to you, naturally you should do the same thing towards others.
1: కనుక ఆ మంచి చెడ్డలు నిర్ణయించే శక్తి నీలో ఉన్నది కదా.
0: You have got the discrimination between good and bad.
1: ఆ నిర్ణయ శక్తి నీలో లేకపోతే అతను చెడ్డ ఇతను మంచి అని ఏదైతే చెప్పగలవు?
0: Without the exercise of discretion, how do you decide that is bad and good?
1: Discrimination power నీలో ఉంటుండాలి.
0: You have that discrimination power.
1: కానీ అన్నింటినీ డిస్క్రిమినేషన్ చేస్తున్నావు.
0: But you discriminate all.
1: నిన్ను నీవు డిస్క్రిమినేషన్ చేయటం లేదు.
0: But you are not discriminating
1: yourself.
0: నిన్ను
1: నీవు విచారించాలి.
0: Examine yourself.
1: అది ఏ ఆధ్యాత్మిక అంతరాత్మము.
0: That is the spiritual inner.
1: ఏ మహనీయుల దగ్గరికి పోయినప్పటికీ నిన్ను నీవు తెలుసుకోనాయన.
0: If you go to any noble soul,
1: నీవెవరో నీవు తెలుసుకో.
0: నో యువర్సెల్ఫ్.
1: కానీ అది మర్చిపోతున్నాడు.
0: బట్ వీ ఫర్గెట్ దట్.
1: కనిపించినటువంటి వాళ్ళంతా మీరెవరండి, ఎక్కడి నుంచి వచ్చారండి ప్రశ్నిస్తున్నాం.
0: బట్ వీ గో ఆన్ ఆస్కింగ్ ఎవ్రీబడి, హూ ఆర్ యూ సార్, వేర్ డు యూ కమ్ ఫ్రమ్.
1: నీవెవరో నీవెక్కడి నుంచి వచ్చావో నీకు తెలియనప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చారని తెలిస్తే నీకేం ప్రయోజనం?
0: బట్ యూ డోంట్ నో హూ యూ ఆర్, వేర్ యూ కమ్ ఫ్రమ్, వాట్ ది యూజ్ ఆఫ్ ఎంక్వైరింగ్.
1: మొట్టమొదట హూ ఆమ్ ఐ, నేనెవరు?
0: ఫస్ట్ నో హూ ఆమ్ ఐ,
1: నేను ఎక్కడి నుంచి వచ్చాను,
0: వేర్ ఫ్రమ్ ఐ కమ్.
1: ఇది ఏ త్యాగరాజు ఒక శంకరాచార్యుల వారు కూడా ప్రబోధిస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ థాట్ బై శంకరాచార్య.
1: ఒకడు గ్రామర్ చదువుతున్నాడు.
0: వన్ వాజ్ రిసైటింగ్ గ్రామర్.
1: డుక్కుము కరణే, డుక్కుము కరణే, డుక్కుము కరణే నుండి పాణి గ్రామం చదువుతున్నాడు.
0: ఇట్స్ పాణిస్ గ్రామర్, డుక్కురుం కరణే ప్రిన్సిపల్ దే.
1: అక్కడికి వెళ్ళాడు.
0: ఈ వెంట
1: బాబు ఏమి చదువుతున్నావు నీవు?
0: He said, boy, what are you reading?
1: నేను పాణి గ్రామం చదువుతున్నాను.
0: He saying, I am going through పాణి గ్రామం.
1: ఈ గ్రామర్ వల్ల నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి?
0: What is it that you get out of this reading?
1: నేను గొప్ప వ్యాకరణ సూత్రధారి అయిపోతాను.
0: I'll be an expert in grammar.
1: వ్యాకరణ మాస్టర్ అయిపోతాను.
0: I'll be a master.
1: ఈ మాస్టర్ కావటం వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: Then what is it you get out of it?
1: రాజసభలో చేరుతాను.
0: I'll be in the court of king.
1: సన్మానాలు పొందుతాను.
0: I'll be
1: గొప్ప బహుమానాలు అందుకుంటాను.
0: I'll receive gifts.

0: అందుకుంటా. ఆ బహుమానాల వల్ల నీకు కలిగే
1: ఫలితం
0: కుటుంబంలో నేను నా బిడ్డలు సుఖంగా జీవిస్తాము అని.
1: ఎవ్రీబడి ఇన్ అవర్ ఫ్యామిలీ విల్ బి హ్యాపీ.
0: ఎంతవరకు జీవిస్తావు అంటా,
1: హౌ లాంగ్,
0: బ్రతికినంత వరకు జీవిస్తానంటా.
1: సో లాంగ్ వి లివ్.
0: మరణించిన తర్వాత ఏమి నీకు ఫలితం వస్తుంది?
1: ఆఫ్టర్ డెత్ వాట్ విల్ హ్యాపన్
0: అది నాకు తెలియదు అన్నాడు.
1: సెడ్ ఐ డోంట్ నో దేర్ ఆఫ్టర్.
0: బ్రతికినంత వరకు జీవించేది మాత్రమే తెలిసింది అతనికి.
1: హీ నోస్ వాట్ విల్ హ్యాపన్.
0: అప్పుడు చెప్పాడు. అప్పుడు
1: హీ నోస్ వాట్ విల్ హ్యాపన్ సో లాంగ్ ఇస్ అలైవ్.

0: గోవిందం అనుకుంటా. ఆ బహుమానాల వల్ల నీకు కలిగే ఫలితం
1: ఏమిటి?
0: నా కుటుంబంలో నేను నా బిడ్డలు సుఖంగా జీవిస్తాము.
1: ఎవ్రీబడి ఇన్ అవర్ ఫ్యామిలీ విల్ బి హ్యాపీ.
0: ఎంతవరకు జీవిస్తావు అంట?
1: హౌ లాంగ్?

0: ఓ మూఢుడా, తర్వాత నీవు ఏం పొందుతావో నీకు తెలియనప్పుడు దీన్నంతా వెచ్చమని ఏం ప్రయోజనం?
1: ఓ ఫూలిష్ మ్యాన్, వెన్ యు డోంట్ నో వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ లేటర్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ హావింగ్ ఎవ్రీథింగ్?
0: నీ వంటల్ని వండుతున్నావు ఇంటిలో,
1: యు కుక్ ఎవ్రీథింగ్,
0: ఏ విధంగా నీవు సద్వినియోగం చేయాలి?
1: హౌ టు మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ ఇట్?
0: వండిన వంట ఎవరికైనా నీవు వడ్డించాలి కదా.
1: ఆల్ ద ఐటమ్స్ కుక్
0: ప్రయోజనం ఏమిటి?
1: వాట్స్ యూస్?
0: పూసి పెడితే పాసిపాయ, పాసిపోయిన అన్నం పక్వానికి రాదు.
1: ఇఫ్ యూ జస్ట్ హైడ్ ఇట్, డోంట్ సర్వ్ ఇట్, నేచురల్లీ ఇట్ గెట్స్
0: స్పాయిల్డ్. నీవు సాధించావు గ్రామర్ లో,
1: వాట్ ఈస్ దట్ యూ అచీవ్?
0: ఈ ప్రపంచానికి ఏ విధంగా నీవు సద్వినియోగం చేస్తావు?
1: హౌ ఆర్ యూ మేకింగ్ యూస్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్?
0: అదే మూర్ఖత్వము అన్నాడు శంకరాచార్యులు.
1: శంకరాచార్య కాల్డ్ ఇట్ ఆల్ మ్యాడ్నెస్, ఫూలిష్.
0: అదే రీతిగానే మనం చదువుతున్నాము.
1: లైక్ వైజ్ వీ లర్న్.
0: ల్యాబొరేటరీ లోపల గంటలు గంటలంతా కూడా దీన్ని పరీక్షలు చేస్తున్నాము.
1: ఇన్ లెబొరేటరీస్ వీ డూ ఎక్స్పెరిమెంట్,
0: పరిశీలన చేస్తున్నాము,
1: ఎక్స్పెరిమెంటల్
0: చేస్తున్నాము, ఎక్స్పీరియన్స్ చూస్తున్నాము. కానీ జీవితంలో ఏమాత్రం సుఖం లేదు.
1: బట్ ఇన్ లైఫ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్.
0: ఎవరైనా నిన్ను ప్రశ్నించినప్పుడు నేను గొప్ప సైంటిస్ట్ అని అనుకుంటావు.
1: ఎనీవన్ ఆస్క్ యు, యు థింక్ యు ఆర్
0: గో బాబు, వాటర్ నీవు ఏ విధంగా లభిస్తుంది అది నీకు?
1: ఎనీవన్ ఎనీవన్ సేస్ హౌ యు గెట్
0: ఆక్సిజన్, రెండు మిక్స్ చేస్తే వాటర్ వస్తుంది సార్ అని ఒక్కసారి జవాబు చెప్తావు.
1: యు విల్ గివ్ ఇమిడియట్ రిప్లై, హైడ్రోజన్ ఆక్సిజన్ ఇన్ కాంబినేషన్.
0: కేవలం గ్రంథ పరిచయంతో తెలుసుకున్నటువంటిదే కానీ ప్రాక్టికల్ లో వచ్చింది కాదు కదా.
1: ఇట్ ఇస్ ఆల్ టెక్స్చువల్ నాలెడ్జ్, నాట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: లెబొరేటరీ లోపల నీకు ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు చేర్చి వాటర్ నువ్వు చేశావు, నిజమే.
1: ఇన్ లెబొరేటరీ ఇట్ ఇస్ ట్రూ దట్ యు మేడ్ వాటర్ అవుట్ ఆఫ్.
0: నిత్య జీవితంలో ఈ వాటర్ ని ఏ రీతిగా నీవు చూడగలవు?
1: ఇన్ డైలీ లైఫ్ హౌ డు యు మ్యానుఫ్యాక్చర్ వాటర్?
0: భోజనం చేయడానికి ముందు కూర్చున్నావు,
1: you sat in front of
0: you, oxygen hydrogen kalpukuntunnava?
1: Do you mix hydrogen oxygen there while eating?
0: Water nik kavali,
1: you want water?
0: Ade chadu ante emti, samskaram ante emti, indriya bhedam untundali.
1: You should understand the education and
0: hydrogen oxygen tho water cheyochunu.
1: You can make water.
0: Aa kodhi water nu 10 mandiki neevu e vidhanga panchalo dani telusukovatame ee oka samskruti.
1: Therefore, the distributing, the procedure to distribute this water is culture. Nothing great in
0: manufacturing.
1: Making proper use of it is greatness.
0: So, we should know
1: the method to make proper
0: use.
1: Proper use is
0: culture.
1: Manufacture. So, along with education, culture is needed. So, students, in this world, you listen to many of the things and you
0: want. ఇన్ని చూసినప్పటికీ మీలో ఏమాత్రం మార్పు లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ లిసనింగ్ అండ్ స్టడీంగ్, ఇఫ్ యూ డోంట్ చేంజ్,
0: మీరే ఈ యొక్క ప్రపంచాన్ని ఈనాడు తీర్చిదిద్దాలి.
1: యూ షుడ్ మోల్డ్ దిస్ వరల్డ్.
0: భావి భారత పౌరులు మీరే.
1: యు ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
0: మీరు దానిని సరి అయినటువంటి మార్గంలో నడుచుకుని దానికి ప్రబోధించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: విద్యార్థులు, యువకులు, యువతులు అంతా కూడా ఒక విధమైన మాలిన్యమైనటువంటి ఈ ప్రపంచాన్ని శుభ్రపరచడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్, యూత్ మెన్ అండ్ విమెన్ షుడ్ rectify this pollution
0: work. నేను చేయగలను అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో నడుము కట్టుకుని ముందుకు వెళ్ళి,
1: యూ షుడ్ హ్యావ్ ద డిటర్మినేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ యుల్ సర్టన్లీ డూ ఇట్ వెల్.
0: నీవు సంపాదించడం గొప్పతనం కాదు,
1: నథింగ్ గ్రేట్.
0: దేశానికి శాంతిని అందించడమే గొప్పతనము.
1: మేక్ ది వరల్డ్ హ్యాపీ.
0: దేశంలో జరిగేటువంటి అశాంతిని చల్లార్చడమే గొప్పతనము.
1: యూ షుడ్ పాసిఫై ఎవ్రీబడీ,
0: ఈ దేశంలో ఉండేటువంటి ఉద్రేకాన్ని తప్పక ప్రశాంతి చేయాలి, శాంతిమయము చేయాలి.
1: యూ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో ఎడ్యుకేషన్.
0: ఈనాడు విద్యార్థులు చేయవలసినటువంటి పని,
1: దట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ స్టూడెంట్స్.
0: కానీ అట్టి విద్యార్థులు ఈనాడు భయంకరమైనటువంటి దృశ్యములను సృష్టిస్తూ వస్తున్నారు.
1: బట్ సర్ స్టూడెంట్స్ టుడే హ్యావ్ బికమ్ హారిబుల్ క్రియేటర్స్ నౌ.
0: అది సరికాదు,
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: మీరు విద్యార్థులైనటువంటి వారు తగినటువంటి శాంతిని, ప్రపంచం యొక్క శాంతిని మనం కోరుతూ సమాజం లోపల సంక్షేమాన్ని మనం ఆశించుతూ రావాలి.
1: బీయింగ్ స్టూడెంట్స్ యూ వర్క్ హార్డ్ ఫర్ ది పీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పీస్ ఇన్ ది వరల్డ్.
0: ఇలాంటి విద్యార్థులుగా మీరు తయారైనప్పుడే,
1: వెన్ యూ మోల్ యువర్
0: ఇలాంటి యువకులుగా పెరిగినప్పుడే,
1: వెన్ యూ ఆర్ యూత్ ఆఫ్ దట్ కైండ్,
0: దేశం యొక్క శాంతి చెప్పనక్కర్లేదు, ప్రశాంతిగా ఏర్పడుతుంటారు.
1: ది కంట్రీ విల్ నాట్ ఓన్లీ బి అట్ పీస్, దేర్ విల్ బి సుప్రీం పీస్.
0: మొట్టమొదట మీరు శాంతిని కావాలి.
1: ఫస్ట్ బి అట్ పీస్.
0: ఇంటిలో శాంతి ఉండినప్పుడే వీధిలో శాంతి వస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ పీస్ అట్ హోమ్, దెన్
0: వీధిలో శాంతి ఉండినప్పుడే గ్రామంలో శాంతి వస్తుంది.
1: దెన్ దేర్ ఇస్ పీస్ ఇన్ ది
0: విలేజ్. గ్రామంలో శాంతి ఉన్నప్పుడే జిల్లాలో శాంతి వస్తుంది.
1: పీస్ ఇన్ ది విలేజ్.
0: జిల్లాలో శాంతి ఉన్నప్పుడే స్టేట్ లో శాంతి వస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ పీస్ ఇన్ ది డిస్ట్రిక్ట్, ది స్టేట్ విల్ బి.
0: మీ ఇంటిలోనే నీకు శాంతి లేదు,
1: you have no peace at home,
0: వీధిలోకి ఏ రీతిగా పంపగలవు?
1: దెన్ హౌ కెన్ యూ?
0: మొట్టమొదట మీరు ఇంటిలో ఉన్నటువంటి నలుగురు అన్న తమ్ముడు, తల్లి బిడ్డలు, అక్క చెల్లెండ్రు అందరూ ఐకమత్యంగా మీరు

0: So brothers and sisters, the father and mother should be united at home.
1: మీరు చాలా వరకు దీన్ని నిత్యము మీరు పేపర్ చదువుతుంటారు.
0: You read newspapers
1: every day. ప్రబోధనంతా వస్తుంటాయి.
0: యూ ఆల్సో ఫైన్ న్యూస్.
1: అనేకమైనటువంటి యొక్క న్యూస్ అంతా వస్తుంటుంటాయి.
0: యూ ఆల్సో గో త్రూ ద న్యూస్.
1: అనుకోండి, న్యూస్ సెన్స్ అనుకోండి, ఏదో ఒకటి మీరు చదువుతున్నారు.
0: యూ సడన్లీ రీడ్ ఎదర్ న్యూస్ ఆర్ న్యూస్.
1: మొట్టమొదటి ఐకమత్యాన్ని మనం సాధించాలి.
0: ఫస్ట్ డెవలప్ యూనిటీ.
1: ఈ ఐకమత్యాన్ని సాధించడం అంటే ఏ రీతిగా సాధించాలి?
0: హౌ కెన్ యూ అచీవ్ యూనిటీ, ఇన్ వాట్ వే?
1: ఈ ఐకమత్యంలో మనం సాధించలేనటువంటిదే లేదు.
0: With unity there is nothing you cannot
1: accomplish.
0: With all the five fingers joining together you can do anything.
1: ఒక తండ్రికి ఐదు మంది కొడుకులు ఉన్నారు.
0: A father has five sons.
1: ఐదు మంది కొడుకులు, నాయన నేను మరణించిన తర్వాత మీరందరూ ఐకమత్యంగా ఉంటుండి మీ యొక్క దీనిని ఈ యొక్క కుటుంబం యొక్క పేరును కాపాడాలి అని అడిగాడు.
0: The father said to his sons, after I die, let you stand united and keep up the name of the family.
1: Nanna, meemu maraninchent varaku meemu aikyabachyangane untundi mana yokka inti peru manam niluttamu aneetundi promise chesaru.
0: Sons made a promise that they will stand united till their death.
1: Sare, danni manasulo pettukunnadu tandri.
0: Father was happy on listening to this.
1: Oka naadu evaro kattala mopu teeskoni intiki vachadu.
0: One day one was carrying firewood.
1: Aa kattala mopunu goda kaanichadu, vaadiki dabbichi pampinchadu.
0: He carried it across the wall and paid the money.
1: Okkokka kodukunu pilichadu.
0: He called each son.
1: Nayana aa kattala mopunu okkaru dunchi choodu nee balam entundo choodali annadu.
0: He wanted every son and he wanted to test the strength that so that everyone should break the firewood. Vachadu
1: chaala balam anta upayoga pettadu.
0: They made use of all their strength.
1: Aa kattala mopunu తుంచలేదు.
0: బట్ దే కుడ్ నాట్ బ్రేక్.
1: అదే విధంగానే ఐదు మందిని పిలిచాడు.
0: హీ వాంటెడ్ ఆల్ ద ఫైవ్.
1: ఐదు మంది వచ్చేసేసి ఒకరికి బలమును ప్రవేశపెట్టారు.
0: ఆల్ ది ఫైవ్
1: ఎవరు కూడా ఆ కట్టెల మోపును తుంచలేదు.
0: ఆల్ ది ఫైవ్ జాయిన్డ్ అండ్ ఐ విత్ యాడెడ్ స్ట్రెంగ్త్ దే కుడ్ నాట్ బ్రేక్.
1: ఆ కట్టెల నుంచి ఒక కర్రను తీశాడు, ఒకరికి ఇచ్చాడు. ఒక కర్రను తీశాడు, ఒకరికి ఇచ్చాడు. ఏదో ఒక్కొక్క కర్ర ఐదు మందికి ఇచ్చాడు.
0: దెన్ ద ఫాదర్ సెపరేటెడ్ అవుట్ ఆఫ్ దట్ లాగ్ and gave one
1: stick. ఒక క్షణంలో ప్రజలు తుంచివేసేశాడు.
0: ఎవరీవన్ కుడ్ బ్రేక్ ఇట్ అట్ ది సెంటర్.
1: ఆ కట్టెల మోపులు ఉన్నటువంటి కట్టెలను తుంచి వేశావు.
0: యూ హావ్ రియల్లీ హావ్ బ్రోకెన్ ఆల్ ది పీసెస్ దేర్ ఇన్ ద ఫైర్వుడ్.
1: నాన్న చెప్పాడు.
0: దెన్ ఫాదర్ సెడ్,
1: నాయన అన్ని కట్టెలు చేరి మోపుగా ఉంటే ఎవ్వడూ దీన్ని తుంచలేడు.
0: If everything stands as one mass, nobody can
1: break it. When
0: sticks are separated, everyone can break it.
1: అదే విధంగానే మీరు ఐదు మంది కూడా ఏకంగా ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు.
0: లైక్ వైజ్ వెన్ ఆల్ ఫైవ్ ఆఫ్ యూ స్టాండ్ యునైటెడ్ నథింగ్ కెన్ డూ.
1: అయిపోయింది అంటే మిమ్మల్ని ప్రతి ఒక్కరూ విజయాన్ని పొందుతారు, మిమ్మల్ని అపజయం చేస్తారు.
0: వెన్ యు ఆర్ డివైడెడ్ యూ విల్ సర్టన్లీ లూజ్, ఎవ్రీబడి విల్ కాంకర్ యు.
1: కనుకనే ఇంకా పైన మీరు ప్రామిస్ చేశారు, అందరూ కలిసి ఉండండి అన్నారు.
0: యూ ఆల్రెడీ మేడ్ ఎ ప్రామిస్, స్టాండ్ యునైటెడ్.
1: అందరూ కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంటుంది?
0: ఇఫ్ యూ రిమైన్ యునైటెడ్
1: బట్టలు చూడండి, ఎన్నో దారములు చేరాయి.
0: దిస్ క్లాత్ హాస్ సో మెనీ
1: థ్రెడ్స్. ఈ దారములన్నీ చేయటం వల్ల తుంచడానికి కష్టమైపోతుంది.
0: ఆల్ ది థ్రెడ్స్ టుగెదర్ మేక్
1: ఒక్కొక్క రెడ్ చేయండి, రెండు వేళ్లతో తుంచి వేయచ్చు.
0: ఇఫ్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ యూ కెన్ కట్ ఇట్ విత్ ది టూ ఫింగర్స్.
1: కనుకనే ఐకమత్యమే బలము.
0: సో యూనిటీ స్ట్రెంగ్త్.
1: ఆచరణే దీనికి తగినటువంటి ఒక గుణము.
0: ద ప్రాక్టీస్ ఆఫ్ ఇట్ యూనిటీ ఇస్ వర్క్.
1: ఈ ఐకమత్యాన్ని ఆచరణలో పెట్టాలి.
0: సో దిస్ యూనిటీ మస్ట్ బి ప్రాక్టీస్.
1: అప్పుడే మన దేశము ఆదర్శవంతమైన దేశంగా ఉంటుంది.
0: దెన్ అవర్ కంట్రీ విల్ బి ఐడియల్.
1: ఈ విద్యార్థి దశ ఆదర్శవంతమైన విద్యార్థిగా రూపొందుతుంది.
0: దిస్ స్టేజ్ ఆఫ్ స్టూడెంట్ ఇస్
1: యువకులు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏ విధమైనటువంటి ఒక అశాంతికి అవకాశం అందించకూడదు.
0: యంగ్స్టర్స్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎన్ ఎడ్యుకేషన్.
1: కానీ ఈనాడు యువకులు అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను.
0: నౌ ఇట్స్ టైమ్.
1: ఐదు మంది చేరి బజార్లో వెళుతుంటే
0: వైల్ ఫైవ్ ఆర్ పాసింగ్ బై ది స్ట్రీట్
1: ఎక్కడో వంటింట్లో వంట చేసే వాళ్ళు కూడా వినిపిస్తుంటాయి వీళ్ళ మాటలు.
0: దోస్ హూ ఆర్ ఇన్ ది కిచెన్ విల్ బి ఏబుల్ టు లిసన్ వాట్
1: ఇంత కేకలు వేసుకుంటూ పోతుంటారు.
0: బికాజ్ దే షౌట్ టాక్ లౌడ్.
1: విద్యార్థుల లేక రౌడీ గ్యాంగ్స్.
0: ఆర్ ది స్టూడెంట్స్ ఆర్ రౌడీ గ్యాంగ్.
1: మనకు విద్యార్థులు అయినటువంటి వారము మనం ఎంత ప్రశాంతంగా జీవించాలి.
0: బీయింగ్ స్టూడెంట్స్ యూ షుడ్ బి పీస్ఫుల్.
1: మరొకరికి అశాంతిని అందించకూడదు.
0: యూ షుడ్ నెవర్ మేక్ అదర్స్ రెస్ట్లెస్.
1: మరొకరికి అశాంతిని అందించకుండా ప్రవర్తించేటువంటి వాడే నిజమైన విద్యార్థి.
0: హీ ఇస్ ఎ ట్రూ స్టూడెంట్ ఇఫ్ హీ డజంట్ మేక్ అదర్స్ రెస్ట్లెస్.
1: చాలా గౌరవంగా మర్యాదగా మనం ప్రవర్తించాలి.
0: యూ షుడ్ కీప్ అప్ రెస్పెక్ట్.
1: పెద్దలను గౌరవించాలి.
0: రెస్పెక్ట్
1: తల్లిదండ్రులను ప్రేమించాలి.
0: లవ్ యువర్ పేరెంట్స్.
1: తోటి మానవులంతా గౌరవించాలి.
0: యూ షుడ్ రెస్పెక్ట్ అదర్స్.
1: దేశం యొక్క విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ స్పిరిట్ ఆఫ్
1: పేరెంట్స్. ఈ జాతీయత బలము.
0: That is the nationality.
1: ఇది నేను పుట్టిన దేశం.
0: This is my motherland.
1: ఈ నాకు పుట్టిన దేశాన్ని నేను రక్షించుకోవాలి.
0: I should protect my
1: motherland. ఇది నా మాతృదేశము.
0: This is my motherland.
1: ఇది నా ప్రియ మాతృభాష.
0: This is my mother tongue.
1: ఇది నా మతమంచు.
0: This is my religion.
1: ఎదగొట్టి నుడువనేరని దతికిన పీనుంగొకండు వసడం గలడా?
0: Don't you find anybody at
1: ఇది నా దేశము. ఇది నా భాష, నా మనవులు, నా యొక్క మనుషులు అనేటువంటి భావం ఏంటంటే అది లేనటువంటి వాడు దతికిన శవంతో సమానమే.
0: The one who cannot declare this is my motherland and mother tongue and my religion, he is just as bad as the dead corpse.
1: అది ఉండాలి.
0: He should be there.
1: Aite ee naa desamani ee desam abhimanamto etlu untado paradeshanni kuda athrane chudali.
0: Just as your spirit of patriotism others also should have.
1: Anni desamulu vaaru kulunu aikamathyanga untundali.
0: People of all countries should stand united.
1: Idantha vasudeika kutumbanga vaaripovali.
0: It's all a family of the world.
1: Ilanti పరివర్తనం తెప్పించేటువంటిది మహాసంక్రాంతి.
0: దిస్ ఇస్ సంక్రాంతి బ్రింగ్స్ సచ్ డివైన్ ట్రాన్స్ఫర్మేషన్.
1: ఈ విధమైన సంక్రాంతి లోపల మహాశాంతిని పొందాలి.
0: ఇన్ ది సంక్రాంతి
1: శాంతిని పెంచాలి.
0: యూ షుడ్ డెవలప్ ఇట్.
1: అట్రాక్షన్ ఆకర్షణ చేయాలి.
0: అండ్ యూ షుడ్ అట్రాక్ట్ సో.
1: నీ వ్యక్తిగతమైనటువంటి యొక్క అసంతృప్తిని ప్రపంచానికి పంచద్దు.
0: Never share your individual dissatisfaction.
1: నీ అసంతృప్తిని నీ యొక్క ఆవేశమును ఇతరులకు నీవు ఏమాత్రం కూడా ప్రవేశపెట్టద్దు.
0: Never share your dissatisfaction or anger.
1: ఏదైనా అశాంతి వస్తే నీ అశాంతి నీలోనే అణుచుకో.
0: If you are disturbed, see that you will control it.
1: దానివల్ల మరొకరిని బాధించడానికి ప్రయత్నం చేయొద్దు.
0: Never hurt other others.
1: ఇంట్లో ఉండేటువంటి వారిలో కూడా నీ కోపం రావచ్చు.
0: You may be angry with people at home.
1: కానీ దానిని నీవు అణగదొక్కుకోవాలి.
0: But see that you will have a
1: ఆ విధమైనటువంటి ఓపికను పెంచుకోవాలి.
0: Have the patience.
1: అదే ముందు.
0: That's necessary.
1: దానివల్లే త్యాగరాజ శాంతము లేక సౌఖ్యము లేదు సరస జల నయన. శాంతము లేకపోతే సౌఖ్యం లేదు.
0: When there's no peace, there's no happiness.
1: ఎవరికి ఈ శాంతి కావాలి?
0: Who needs peace?
1: శాంతునికైనా వేదాంతునికైనా.
0: నన్ను charity or a philosopher.
1: ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు కానీ ఇంద్రియ ఆవేశంతో ఉండేటువంటి వారికి కానీ శాంతి ఉండాలి.
0: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్, ద వన్ హూ సకమ్స్ టు సెన్సెస్ నీడ్ పీస్. కానీ
1: అట్టి శాంతిని ప్రబోధిస్తూ వచ్చింది ఈ యొక్క వేదము మొట్టమొదట.
0: వేద టీచర్స్ ది పీస్.
1: వేదం ఐకమత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
0: వేద స్పీక్స్ ఆఫ్ యూనిటీ.
1: కానీ ఈనాటి పండితులంతా కూడా ఈ రహస్యాన్ని చెప్పడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ స్కాలర్స్ డోంట్ టీచ్ ది సీక్రెట్.
1: అది వారి తప్పు కాదు, వారికే తెలియదు పాపం ఏం చేస్తారు.
0: ఇట్స్ నాట్ ది మిస్టేక్ ఆఫ్ ది స్కాలర్.
1: ప్రారంభమైనటువంటి ఐకమత్యము.
0: సో దిస్ యూనిటీ
1: సహనాభవతు సహనాభునక్తు సహ బీజం కరవావి సహనాభవ. అందరూ కలిసిమెలిసి ఉండాలి.
0: Everybody should live together.
1: దానిని కలిసి మెలిసి మెలుసుదాం, కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
0: Let's move together, let's live together, let us develop our friendship. Let us live in friendship without any conflict.
1: Kalasi melasi kalataleka chelimito jeevinchudam.
0: Without any conflict or infight.
1: Kalasi melasi kalataleka chelimito jeevinchudam.
0: Without any conflict or infight.
1: Ee vedam motta motta prabodhinchindi.
0: This is the first teaching of Veda.
1: Andaru manam kalasi melasi undali.
0: So we should all be united.
1: Anna tammulu endaina desham raavachunu.
0: There may be hatred among brothers.
1: విద్యార్థులు ఏమాత్రమో రాకు.
0: Among students there should not be hatred.
1: కనుక ఇలాంటి విద్యార్థులు ప్రపంచంలో ప్రవేశించి
0: స్టూడెంట్స్ టు గో టు ద వరల్డ్.
1: ఈనాడు ప్రపంచాన్ని బాధించేటువంటి అశాంతిని మీరు కేవలం దాన్ని ప్రశాంతిగా మార్చాలి.
0: కన్వర్ట్ ఆల్ ది రెస్ట్లెస్నెస్ దట్ యూ ఫైండ్ అవుట్ సైడ్ ఇన్ టు పీస్.
1: మిత భాషను పెంచుకోండి.
0: Develop the limited talk.
1: అతి భాష మనకు అక్కర్లేదు.
0: Never talk excessively.
1: అతి భాష మతిహాని.
0: If you talk more,
1: మిత భాష అతిహాయి.
0: If you talk
1: అతి తిండి మతిహాని. మిత తిండి అతిహాయి.
0: ఈట్ లెస్, దట్ గివ్స్ యూ ఆల్ ద కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్.
1: అంతేగాని ఊరికి కడుపు నిండుకునేంత వరకు తినేసేస్తే నువ్వు ఏం పని చేయగలవు.
0: ఇఫ్ యూ ఈట్ టూ మచ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్.
1: ఇంకా దీంట్లో తినవచ్చును అనేటువంటి యొక్క భావం నీలో వచ్చేంత వరకు మాత్రం తిను.
0: యూ కెన్ ఈట్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ అంటిల్ దేర్ స్టిల్ సమ్ మోర్.
1: అధికంగా తింటే నువ్వేమాత్రం కూడా నువ్వు పని చేయలేవు, నీ యొక్క విజయాన్ని సాధించలేదు.
0: బట్ ఇఫ్ ఈట్ మోర్ అండ్ మోర్ యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్.
1: కనుక మితంగా మాట్లాడండి, మితంగా తినండి, అమితంగా పనిచేయండి, అమితంగా ఆనందించండి.
0: సో టాక్ లెస్, ఈట్ లెస్ అండ్ హ్యావ్ ఎక్సెస్ ఆఫ్ జాయ్, ఇన్ఫినిట్ జాయ్.
1: పని ఎందుకు? కానీ భగవత్ నామాన్ని మాత్రం మర్చకుండా ఉండండి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ నెవర్ ఫర్గెట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: ఈనాడు సంక్రాంతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థము మన హృదయ పరివర్తన కావాలి.
0: The inner significance of Sankranti lies in this basic fact. Let there be peace within us.
1: కాంతిని పెంచుకోవాలి.
0: We should develop the inner light.
1: ఆ పెంచుకున్నటువంటి కాంతిని శాంతిని ప్రపంచానికి పంచాలి.
0: And we should share this inner light and the peace with others.
1: నీవు సెల్ఫిష్ గా ఉండకూడదు.
0: Never be selfish.
1: ఈ వ్యక్తిగతమైనటువంటి మాత్రం ఏమాత్రం సుఖం కాదు.
0: Never give scope for individual differences.
1: అంత ప్రపంచమంతా నా యొక్క బంధువులు, ప్రపంచమంతా నా యొక్క వారే అనేటువంటి భావాన్ని పెంచుకోవాలి.
0: హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఆల్ బిలాంగ్ టు యూ, ఆల్ బిలాంగ్ టు యువర్ ఫ్యామిలీ.
1: ఇలాంటి అనంతత్వాన్ని బోధించేటువంటి ఈ సంక్రాంతి.
0: ఈ సంక్రాంతి ద టీచర్స్ యూ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్ఫినిటీ.
1: భజన బినా సుఖ

మనసునందున శాంతియు మరుగుపడెను. మానవతము గుర్తింప మరచిరంత, మానవత్వము గుర్తింప

0: సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ ప్లెజర్స్ అండ్ కన్వీనియన్సెస్ ద మూమెంట్ ద హ్యూమన్ వాల్యూ ఈజ్ ఫర్గాటన్ ద పీస్ ఈజ్ లాస్ట్ ఇన్ అవర్ మైండ్స్ దట్ ఈస్ ద ట్రూత్ దట్ భగవాన్ ఎక్స్ప్రెసెస్ టు ఆల్ ఆఫ్ అస్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు ఆశించినది సుఖము కాదు.
1: వాట్ మ్యాన్ ఎస్పైర్స్ ఇస్ నాట్ హ్యాపీనెస్.
0: దుఃఖము కాదు,
1: నార్ మిజరీ.
0: సుఖము దుఃఖము రెండింటి యొక్క ఏకత్వంతో కూడిన నిజతత్వమునందు ఈ యొక్క దివ్యత్వాన్ని గుర్తించడమే నిజమైన మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: ద మెయిన్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ టు నో దట్ విచ్ ట్రాన్సెండ్స్ ద ప్లెజర్ అండ్ పెయిన్ ద స్టేట్ ఆఫ్ ఈక్వానిమిటీ.
0: సుఖదుఃఖములు రెండు కూడాను సరి అయినటువంటివి కాదు.
1: The pleasure and pain, in fact, in the true sense, are not proper.
0: Avi manavudu anduko taginatuntivi kaadu.
1: They are not to be achieved nor expected.
0: Sukamani aanandinchutundaga dukham praveshistundi.
1: The moment one starts enjoying, there appears the sadness.
0: Dukhamani vicharinchutundaga sukham praveshistundi.
1: As one grieves for the loss, he gets joy thereafter.
0: Prachina kalam nundi aneka mandi maharshulu ee sukadukkumulo rendintini kodanu tejinchi manavattvamlo divyatvanni andinchetvanti kevalamu dukkam maatrame ani satyanni gurtincharu.
1: The ancient seers and sages have renounced both of them, and they have recognized the divinity within man, and they have declared that it is only out of pain one will grow spiritually.
0: Sukham kante dukkame manavuniki aneka vidhamainatvanti yokka sahayakariga chustundi.
1: More than happiness, it is only the period of difficulties that will contribute to one's own progress.
0: Nasukha labhyate sukham, sukham nunchi manaku sukham praaptinchadu. దుఃఖం నుండియే మనకు సుఖం ప్రాప్తిస్తుంది.
1: యు డు నాట్ డిరైవ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్. యు కెన్ బి హ్యాపీ ఓన్లీ అవుట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ అన్హ్యాపీనెస్.
0: నవ విధములైనటువంటి భక్తి యందు ప్రేమతత్వమే ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
1: ఇన్ ఆల్ ది 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ ఇట్ ఈస్ ఓన్లీ ది స్ట్రింగ్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: chanting,
0: పాదసేవనం,
1: service,
0: వందనం,
1: salutation,
0: అర్చనం,
1: worship,
0: దాస్యం,
1: servitude,
0: స్నేహం, ఆత్మనివేదనం,
1: friendship and surrender.
0: కనుక మానవునకు ప్రధానమైనటువంటి ఆనందాన్ని అందించేటువంటిది దుఃఖమే.
1: Therefore, that which confers bliss ultimately is only the state of sadness or misery.
0: Prachina maharshulandari kudanu anadi kalam nundi adhyanam chestu aanandani pondinatvanti yokka tattvamu dukkhame.
1: All the ancient sages who have experienced bliss have expressed clearly that it is all out of this state of misery.
0: Sukhamunu manam ye vidhamainatundi manastho swikaristamo ade vidhamugane dukhamunu kudanu manamu ade manastho swikarinchali.
1: Just as the mind welcomes happiness, it should also equally welcome sadness.
0: Bala balikalu leta hrudayulani yokka yuvakulu ఈ భారతదేశమునకే కాక మిగతా దేశమునకంతా ఇక్కడను ప్రధానమైనటువంటి యొక్క సూత్రధారులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద చిల్డ్రన్ ఆఫ్ ది టెండర్ ఏజ్ and youth, be that of any country, they are going to be the future leaders.
0: Konna vastu kante konabai etvanti oka dhanamu chala viluvainatvantidi.
1: In fact, anything that you buy is certainly less than the money that you have.
0: Dhaname undina deni ini kudunu manam sadhinchavachunu.
1: With money you can have anything.
0: Kanaka vastuvulu manaku pradhanam kaadu.
1: The material objects are not that important.
0: Dhaname pradhanamainatvantidiga bhavinchi ee naati manavudu tana yokka jeevitamunu vyartham gaavinchukuntunnadu.
1: Man considers money very important and so he is wasting his life.
0: Mukhyamuga manaviki undavalsinatvanti dhanamu prema dhanam.
1: In fact, what wealth should we have? It should be the wealth of love.
0: Prema dhanam okati undina annintini kudunu manam ee jagattulo sadhinchavachunu.
1: With this wealth of love, anything can be accomplished in this world.
0: ఈ నాలుగు దినముల నుంచి మీటింగులు జరుగుతూ ఉంటున్నాయి.
1: The last couple of 4 days we have been through meetings.
0: యువకులు వృద్ధులు మధ్య వయస్కులు కలిసి అనేక రకమైనటువంటి ఒక విషయాలను విమర్శించుకుంటూ వచ్చారు.
1: In fact, you have been deliberating on various subjects. The youngsters, the middle-aged and old, all mixed and discussed in depth.
0: Kani ee vicharanalo telinatvantidi emti?
1: But what is it, the final decision out of these investigations?
0: Enni vidhamulainatvanti oka gnanamunu abhyasinchinappatikini, enni reetila kudanu manavudu sadhanalu salipinappatikini, prema aneetvanti bhavamu manavuni hrudayam nandu lekundina, ivanni kudunu vyarthamule.
1: One may have knowledge to a great extent. One might proceed along the spiritual path for a length of time. Without this feeling of love, everything would be in vain.
0: Kanukane ee naadu manavudu gurtinchavalsinatvantidi prema tattvamu adi e nijamainatvanti yokka bhakti prabhavam.
1: Therefore, what man has to recognize today is this love, which is the effect of devotion.
0: Lokamulo kanna tallidandrulu kani kattukunna bharya bhartalu kani puttina biddalu kani andaru kudanu dhanamu dhanamu dhanamu dhanam dhanamunu aashistu unnare kani daiva tattvamto koodinatunte yokka nirmalamaina nischalamaina niswarthamaina prema tattvanni evaru koratam ledu.
1: The parents, the life partners, the children, they all think of money only. They want to be rich, but they do not think of that pure divinity present in everyone.
0: ee dhanamto mana jeevitam anetundi jeevisthundada?
1: Do you think that we carry on this life because of money alone?
0: Daiva prema anetundi dhanamto labhyam kaadu.
1: You cannot earn divine love with money.
0: Vidyato labhyam kaavu.
1: Nor through your education.
0: మనం చేసే సాధనలతో లభ్యం కాదు.
1: నార్ బై అవర్ స్పిరిచువల్ ఎండివర్స్.
0: కేవలము ప్రేమను ప్రేమగా అర్పించినటువంటి యొక్క తత్వమునకే ఇది సరి అయినటువంటి యొక్క అర్థమిస్తుంది.
1: ద మీనింగ్ ఆఫ్ డివినిటీ కుడ్ బి అండర్స్టూడ్ ఇఫ్ దెర్ ఇస్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్.
0: కనుక మూలాధారమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించుకొనక లౌకికము భౌతికము ధార్మికము అనేటువంటి యొక్క ఈ యొక్క నిజమైనటువంటి యొక్క భావమును గుర్తించుకొనక ప్రపంచంలో అనేక రకములైనటువంటి పాటు పడుతున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ హావ్ బీన్ స్ట్రగ్లింగ్ బికాజ్ వీ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్. వీ ఆర్ క్యారీడ్ అవే బై ద వరల్డ్లీ, ది ఎఫిమరల్ వరల్డ్లీ థింగ్స్.
0: దైవాన్ని పొందవలనంటే ఒక్క ప్రేమతత్వంతో తప్ప అన్య మార్గంలో ఎవ్వరు కూడా దైవాన్ని పొందలేరు.
1: No one can reach or attain God by any other path other than the path of love.
0: Daivam labhyamayana sarvamu manaku labhyame.
1: When once you have God with you, ఎవ్రీథింగ్ విల్ బి అట్ యువర్ డోర్ స్టెప్.
0: దైవమే లభ్యము కాకుండా సర్వము మనకు వ్యర్థమే.
1: వెన్ యూ డోంట్ ఎక్స్పీరియన్స్ గాడ్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ వెయిన్.
0: కానీ ఈ సత్యాన్ని మానవులు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించండి.
1: బట్ మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్.
0: ధనము ధనమే ప్రధానమని చెప్పినని ధనం పైన ఆశపడి అనేక విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
1: దే కన్సిడర్ మనీ యాజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దే వాంట్ టు బి రిచ్ ఎనఫ్. దే వాంట్ ఎమాస్ వెల్త్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ప్రేమకై పాటుపడండి.
1: లెట్ అస్ స్ట్రగుల్ టు ఎర్న్ దిస్ లవ్.
0: ప్రేమను సాధించడానికి ప్రయత్నం చేయండి.
1: లెట్ అస్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు అచీవ్ దిస్ లవ్.
0: ప్రేమనే మీ యొక్క ప్రాపర్టీ అనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
1: నో ద ట్రూత్ దట్ లవ్ ఈజ్ అవర్ ప్రాపర్టీ.
0: దీనికంటే మించినటువంటి ఒక ప్రాపర్టీ మనకు లభ్యం కాదు.
1: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ దట్ ఇస్ గ్రేటర్ దాన్ లవ్.
0: లభ్యమైనప్పటికీ అది ప్రయోజనం ఉండదు.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ టు గెట్ ఇట్, ఇట్ ఈస్ యూస్లెస్.
0: కనుక మనం ప్రతి మానవుని యందు హృదయం నందు కూడాను ఆవిర్భవించుతున్నటువంటి యొక్క ప్రేమతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
1: సో మేక్ ఎన్ అటెంప్ట్ టు సీ దట్ లవ్ అరిజినేట్స్ ఇన్ యువర్ హార్ట్.
0: ఈ ప్రేమతత్వాన్ని గుర్తించుకున్నప్పుడే నీ తత్వాన్ని నీవు గుర్తించుకున్నవాడవుతావు.
1: వెన్ వన్స్ యు నో ద స్పిరిట్ ఆఫ్ లవ్ యు విల్ బి నోయింగ్ యువర్ ట్రూ నేచర్.
0: భారతీయ వేదాంతములన్నీ కూడాను నిన్ను నీవు తెలుసుకోమని చెప్పి ప్రబోధిస్తుండాయి.
1: ద ఫిలాసఫీ ఆఫ్ భారత్ wants you to know your true nature.
0: ninnu neevu telusukovatam ante nenu evarani telusukovatam.
1: When it is said know thyself, then what is to be known will be the next question.
0: Deham neevu kaadu,
1: you are not the body.
0: Ninna cheppanu,
1: Bhagwan said yesterday,
0: ee manasu nenu kaadu,
1: I am not the mind.
0: Buddhi nenu kaadu,
1: I am not the intellect.
0: Chintakarna nenu kaadu,
1: I am not the feeling or emotion.
0: Kaani
1: but
0: ఇవన్నీ కూడా నువ్వు దేని నుండి వచ్చినటువంటివో దానిని మొట్టమొదటి మనం సాధించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఇన్వెస్టిగేట్ అండ్ ఫుల్లీ నో ద వెరీ ఆరిజిన్, ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఆల్ దిమ్.
0: పాల నుండి
1: అవుట్ ఆఫ్ మిల్క్
0: పెరుగు వస్తుంది.
1: వీ గెట్ ద కర్డ్.
0: పెరుగు నుండి
1: అవుట్ ఆఫ్ ద కర్డ్
0: వెన్న వస్తుంది.
1: వీ గెట్ బటర్.
0: వెన్న నుండి
1: ఫ్రమ్ దిస్
0: నెయ్యి వస్తుంది.
1: వీ గెట్ ఘీ.
0: ఈ నెయ్యి కావాలి, వెన్న కావాలి, పెరుగు కావాలి అని ఈ పిచ్చి పిచ్చి భాంతుల లోపల మన కాలాన్ని గడుపుకునే బదులు అన్నింటికీ మూలాధారమైనటువంటి ఒక పాలనే మనం కోరితే ఎంత అదృష్టవంతం.
1: వీల్ బి వేస్టింగ్ అవర్ టైం థింకింగ్ ఆఫ్ ద ఘీ బటర్ ఇన్ ద కర్డ్, ఫర్గెటింగ్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ మిల్క్. ఇఫ్ వీ థింక్ ఆఫ్ మిల్క్ ద రెస్ట్ విల్ బి అవైలబుల్.
0: ఈ సంసారం అనేటువంటి యొక్క సాగరం నందు ఈ సంసారం అనేటువంటి ఒక భావము కొయ్యగా పెట్టి దీన్ని చిలగడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ సంసారం అనే దాంట్లో కేవలము ఒక విధమైనటువంటి యొక్క అశాంతి అనేటువంటి యొక్క స్మెల్ బయలుదేరుతుంది.
1: వెన్ వన్స్ యూ చర్న్ ది లైఫ్ దట్ ఈస్ ఎన్ ఓషన్, వాట్ ఈస్ దట్ యూ డ్రా అవుట్ ఆఫ్ ఇట్? ఇట్ ఇస్ ఓన్లీ అశాంతి, రెస్ట్లెస్.
0: వెన్న వెన్న అని మీరు అనుకుంటున్నారు.
1: యూ థింక్ ఇట్ ఇస్ బటర్.
0: కానీ వెన్న కాదు.
1: ఇట్స్ నాట్ బటర్.
0: వెన్నలో కొంత జలము చేరి ఉండటం చేత అది దుర్గంధాన్ని పొందుతుండాలి.
1: బికాస్ ఆఫ్ వాటర్ స్టిల్ ప్రెసెంట్ ఇన్ ది బటర్ ఇట్ స్మెల్స్ ఫౌల్.
0: ఆ యొక్క శేషమైనటువంటి యొక్క ఈ జలమును మనం ఆవిరిగా మార్చినప్పుడే పరిపూర్ణమైన పరిశుద్ధమైనటువంటి యొక్క వెన్న మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ వన్స్ ది రెసిడ్యువల్ వాటర్ ఇన్ ద బటర్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు వేపర్ యూ గెట్ ద ప్యూర్ ఘీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు మనసు కాదు.
1: యు ఆర్ నాట్ ద మైండ్.
0: మీరు బుద్ధి కాదు.
1: యు ఆర్ నాట్ ది ఇంటెలెక్ట్.
0: మీరు ఇంద్రియం కాదు.
1: యు ఆర్ నాట్ ద సెన్సెస్.
0: మీరు అంతఃకరణ కాదు.
1: యు ఆర్ నాట్ ది ఇన్నర్ సెన్సెస్.
0: కానీ అన్నిటికీ మూలాధారమైనటువంటిది ఏదో అదే నీవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రైమార్డియల్ బేసిక్ ప్రిన్సిపల్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈజ్ యువర్ ట్రూ సెల్ఫ్.
0: అన్నిటికీ మూలాధారమైనటువంటిది పాలు.
1: ద ఫండమెంటల్ బేసిస్ హియర్ ఇస్ మిల్క్.
0: ఈ పాలను మనం సంపాదించుకుంటేమా వెన్న అందులో లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ యు హావ్ మిల్క్
0: పెరుగు మనకు లభ్యమవుతుంది.
1: యు కెన్ హావ్ కర్డ్.
0: ఘీ కూడా మనకు లభ్యమవుతుంది.
1: యు కెన్ ఆల్సో గెట్ ఘీ.
0: కనుక మనం ప్రత్యేకించినటువంటి ఒక పదార్థమును మనం ఆశించి కాలాన్ని వ్యర్థం చేయకూడదు.
1: యు వాంట్ మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ వేస్ట్ యువర్ టైం.
0: ఈనాడు సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక రకమైనటువంటి సాధనలు జరుపుతున్నారు.
1: టుడే మెనీ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ సచ్ ఆర్గనైజేషన్ have been following different spiritual paths.
0: కానీ ఈ సాధనలన్నీ కూడాను సత్యమైన సాధన లేక మిథ్యమైన సాధన లేక నిత్యమైనటువంటి సాధన.
1: One has to question, is this rightful path? Is it truthful path? Is it eternal path?
0: కాదు కాదు.
1: No.
0: ఇది సత్యమైనటువంటి యొక్క సాధన కాదు.
1: It is not a right path.
0: ఇది మిథ్యమైనటువంటి సాధన.
1: And in fact, it is one that is eternal.
0: అనగా ఇది కొంతకాలం సత్యంగా మనకు గోచరిస్తుంది కానీ తదుపరి ఈ సత్యం మరుగుపడిపోతుంది.
1: ఇట్ అపియర్స్ టు బీ ట్రూ అట్ వన్ టైమ్, లేటర్ ఇట్ ఈస్ లెఫ్ట్ ఫర్గాటెన్.
0: జపం చేస్తాము,
1: వి డూ జప.
0: ఈ జపం ఎంతవరకు నీకు సాధన అవుతుంది?
1: హౌ లాంగ్ కెన్ యూ క్యారీ ఆన్ విత్ దిస్ చాంటింగ్?
0: ఇది కొంతకాలం వరకు మాత్రమే ఈ జపం సాధన అవుతుంది.
1: యూ కెన్ డూ దిట్ ఫర్ టు సమ్ ఎక్స్టెంట్.
0: తదుపరి ఈ జపాన్ని నీవు విరమిస్తావు.
1: లేటర్ యూ విల్ గివ్ అప్ దట్ చాంటింగ్.
0: ధ్యానములో ప్రవేశిస్తావు.
1: దెన్ యూ స్టార్ట్ డూయింగ్ మెడిటేషన్.
0: ధ్యానములో ప్రవేశించినప్పుడు
1: వెన్ యూ మెడిటేట్,
0: ఆ ధ్యానం కూడా ఎంతవరకు వస్తుంది నీకు?
1: టు వాట్ ఎక్స్టెంట్ డస్ ఇట్ రీచ్?
0: ధ్యేయాన్ని పొందేంత వరకును ధ్యానం మనకు లభ్యమవుతుంది.
1: అంటిల్ యూ రీచ్ ద గోల్ యూ ఫాలో మెడిటేషన్.
0: ధ్యేయమును పొందిన తర్వాత ఈ ధ్యానం ఏమవుతుంది?
1: When once the one that you meditate upon is experienced, then what will happen to meditation?
0: తదుపరి సర్వం మిథ్యమైపోతుంది.
1: So everything will be lost.
0: కనుక చేసేటువంటి సాధనలన్నీ కూడాను
1: all the spiritual practices
0: తాత్కాలికమైనటువంటివి కానీ శాశ్వతమైనటువంటివి కాదు.
1: All spiritual practices are temporary. None of them are permanent.
0: కనుక ఈ టెంపరీ అనేటువంటి ఒక సాధనలు చేసి
1: the temporary spiritual practices
0: టెంపరీ ఫలితాన్ని పొంది
1: yield temporary results,
0: temporary జీవితాన్ని గడపటము దీనికి ఒక పెద్ద ఉద్దేశం కాదు.
1: And to lead a temporary life is nothing great about it.
0: మనము శాశ్వతమైనటువంటిది, సత్యనిత్యమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, నిత్య ఆనందమైన అందించేటువంటిది మనం చెయ్యాలి.
1: Therefore, we should follow that spiritual path which is truthful, which is eternal, which is immortal, which is blissful.
0: సతతం ధ్యానమః, సత్యం కూడాను మనం భగవత్ చింతన చేస్తూ రావాలి.
1: We have to think of God all the time.
0: సర్వదా, సర్వకాలేషు, సర్వత్ర హరి చింతనం.
1: We should think of God everywhere, all the time.
0: సర్వకాల సర్వావస్థలందు కూడాను మనము ఈ ధ్యానమును సంపాదించాలి.
1: And in fact, we have to be in meditation in all states, at all, everywhere.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసం ఏ విధంగా సహజంగా సంచరిస్తున్నాయో,
1: జస్ట్ as breathing process takes place
0: naturally, అదే విధంగానే మన జీవితం అంతా కూడాను ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంతోనే ముగించాలి.
1: In fact, it should demonstrate the correct path and we should end our lives with that.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసమే నిజమైనటువంటి ఒక సాధన.
1: This breathing process will indicate the true spiritual path.
0: ఇది ఏ భగవత్ తత్వానికి తగినటువంటి ఉపాయం.
1: And this is the true device to earn divinity.
0: సోహం, సోహం, సోహం, ఇదియే మనం సాధించవలసినటువంటిది.
1: What we have to achieve is the secret behind this soham principle.
0: వచ్చింది మనం, సోహం వచ్చింది.
1: In fact, we have got.
0: కానీ ఈ సోహం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది మనకు?
1: This soham, where from we got it?
0: ఈ సోహం అనేటువంటిది కేవలం కోహం అనేటువంటి పదం నుంచి వచ్చింది.
1: This soham is derived out of koham.
0: కోహం అనగా నేనెవరు?
1: కోహం మీన్స్ హూ యామ్ ఐ.
0: అప్పుడే దీనికి ఆన్సర్ సోహం అని వచ్చింది.
1: టు దట్ యు గెట్ దిస్ ఆన్సర్ సోహం.
0: మన జీవితం లోపల ప్రతి కర్మకుడును ఒక ఆన్సర్ మనం ఎత్తుకోవాలి.
1: సో ఫర్ ఎవ్రీ యాక్టివిటీ వీ షుడ్ ఫైండ్ ఎ సూటబుల్ అప్రోప్రియేట్ ఆన్సర్.
0: ఈ యొక్క శాశ్వతమైనటువంటి సత్యాన్ని మనం గుర్తించినప్పుడే మన సాధన ఫలించుతుంది.
1: వెన్ వన్స్ వీ నో దిస్ ఎటర్నల్ ట్రూత్, అవర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ will be fructified.
0: ఈనాడు
1: టుడే
0: నీటి బుడగ వంటి దీనిపైన నిర్మించుకుంటున్నాం మన జీవిత సౌధము.
1: టుడే వీఆర్ బిల్డింగ్ అవర్ మ్యాన్షన్స్ ఆఫ్ లైఫ్ ఆన్ వాటర్ బబుల్స్.
0: ఏ క్షణంలో మునిగిపోతుందో, ఏ క్షణంలో ఇది తరిగిపోతుందో,
1: అట్ వాట్ మూమెంట్ ఇట్ వుడ్ కొలాప్స్ వీ డు నాట్ నో.
0: కనుక మానవత్వము సత్యనిత్యమైన యొక్క దీనిపైన మనం ఆధారపడాలి కానీ నీటి పుడుగ వంటి అస్థిరమైనటువంటి దానిపైన మనము ఆధారపడకూడదు.
1: దేర్ ఫోర్ హ్యూమన్ లైఫ్ షుడ్ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ బేస్ but not that which is fleeting, that which is artificial.
0: ఈనాటి మానవుని యొక్క జీవితం అంతా ఇక్కడ కేవలము క్షణభంగురంగా మారిపోతుండాలి.
1: The human life today is just changing in a moment of time.
0: దీనిని శంకరులు వారు చెప్పారు.
1: This is stated by Shankara.
0: మాకురు ధన జన యవ్వన గర్వం.
1: Don't pride yourself because of your
0: harati nimisha kala sarvam,
1: because of youth and wealth, because the whole time would
0: chanamlo chari potundadi,
1: it drops out in a moment,
0: chanamlo kadili potundadi,
1: and it passes off in a moment.
0: Edi manaku shastranga nilchatam ledu,
1: nothing remains with us permanently.
0: Ilanti shastranga lenetundi dani pe aadharam enduku cheskotam manam.
1: In fact, why should we rely on these fleeting things?
0: Shastram entundi mana aatmane.
1: So that which is permanent is our self atma.
0: ఈ ఆత్మనే బ్రహ్మ అన్నారు.
1: This self or the spirit atma is brahma.
0: బ్రహ్మ అనగా కేవలము ఒక విధమైనటువంటి యొక్క దివ్యత్వానికి చేరిక అయినటువంటిది.
1: బ్రహ్మ సింబలైజెస్ డివినిటీ.
0: ఈ బ్రహ్మతత్వమే కొంతవరకును బృహత్ అన్నారు.
1: This nature of divinity is called బృహత్.
0: ఈ బృహత్ నుంచి వచ్చినటువంటి యొక్క ఆత్మతత్వమే నిజమైనటువంటి అహం.
1: అండ్ ఆత్మ ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ దిస్ బృహత్, విచ్ ఇస్ కాల్డ్ అహం.
0: అహం అనేటువంటిది కేవలము శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది.
1: దిస్ అహం ఇస్ ట్రూత్ అండ్ ఇట్స్ పర్మనెంట్.
0: అట్టి సత్యనిత్యమైనటువంటి యొక్క అహం తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్ టు నో దిస్ principle and the nature of aham, which is truth and eternal.
0: Atma, aham, ee yokka tattvamlo brahma moodinti yokka ekatvanni mottamota gurtinchali.
1: We have to know the underlying unity in these three: atma, aham and brahma.
0: Ee moodu kudunu veru veru padamale kaani moodinti yokka antaratham okkate.
1: These three are synonyms, but they convey the same meaning.
0: Kanukane brahma tattvam anetundidi శుద్ధ సత్వం అనేటువంటిది.
1: దిస్ బ్రహ్మన్ ఇస్ ప్యూర్ అండ్ అన్సలీడ్.
0: అది ఏ నిరంతరము మన వెంట జంట ఇంటా ఉండున్నటువంటిది.
1: అండ్ దిస్ ఈస్ ఆల్వేస్ విత్ అస్, ఇన్ అస్ అండ్ అరౌండ్.
0: నీవు జాగ్రత్త అవస్థ ఎందుండు, లేక స్వప్నావస్థ ఎందుండు, లేక మరొక అవస్థ ఎందుండు, ఎప్పుడు ఉండేప్పటికీ నీకు అది వెంట ఉంటుండేటువంటిది అదొక్కటే.
1: యూ మే బి ఇన్ ది వేకింగ్ స్టేట్ ఆర్ ద డ్రీమింగ్ స్టేట్ are in the state of a deep sleep, but this principle of brahman will be with you.
0: Kanukane nirantaramu mana venta undinatundi aa brahma tattvam okkate.
1: It is only this principle of brahman which is always with you.
0: Aa brahmane manavattam tho koodinatundi divyattvam,
1: and that this principle of brahma is the divinity present in humanity.
0: Aa divyattvam anetundi nee ende untunnadi.
1: The divinity is within you.
0: Neeve aa brahma tattvam.
1: You are Brahma.
0: Neekante minchinatundi kaadu ikkada.
1: It's not beyond you.
0: Kanuka prati manavudu kudanu daivanni vetukadaniki prayatnam chesinappudu daivam ekkado ledu.
1: So when man is in search of God, he should know that God is not
0: anywhere else. Nee ventane jantane intane kantane untunnadu.
1: God is with you, in you, above you, below you, around you.
0: Alanti daivatvanni neevu enduku inta yochincheyatam?
1: Why should you search for him when God is everywhere?
0: Kaani ee naati manavudu భౌతికమైన వాంఛల చేత, లౌకికమైన ఇష్టముల చేత, కృత్రిమమైనటువంటి యొక్క వాంఛల చేత జీవితాన్ని అంతా కూడా వ్యర్థం చేస్తున్నాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ వేస్టింగ్ హిస్ టైమ్ బికాస్ ఆఫ్ హిస్ డిజైర్స్, లైక్స్ అండ్ డిస్లైక్స్, అండ్ దస్ లీడింగ్ ఎన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: ఏ మానవుడు ఎన్ని కోరికలు కోరుతున్నాడో అవన్నీ కూడా తుచ్చమైనటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద డిజైర్స్ దట్ వీ హ్యావ్ ఆర్ మీన్.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, రాజకీయ అన్ని రంగముల యందు కూడాను ఉన్నటువంటిది ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్, ఫిజికల్, ద సెక్యులర్ అండ్ ద వరల్డ్లీ.
0: కానీ ఈనాటి మానవుని యొక్క జీవితం అంతా కూడాను స్వార్థము స్వప్రయోజనం చేత కూడి ఉంటున్నది.
1: బట్ టుడే మ్యాన్ ఈస్ లీడింగ్ హిస్ లైఫ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: స్వార్థమే లేకపోతే స్వప్రయోజనమే జరగదు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్, well, there cannot be
0: self-interest. ఈ స్వార్థ ప్రయోజనం రెండు చేరే మానవత్వాన్ని మంట కలుపుతుంది.
1: The human life is totally ruined because of selfishness and self-interest.
0: ఈ స్వార్థమే లేకపోతే నేను ఎట్లా జీవించాలి అని ప్రశ్నిస్తారు.
1: One would put this question, without being selfish, how can I live?
0: ఈ స్వార్థం అనేటువంటి దాంతో నీవు పెట్టుకోవటం చేతనే నీ జీవితం మసిగట్టిపోతుంది.
1: Because you are selfish, you are ruining your life.
0: ఇది సరైనటువంటి మార్గం కాదు.
1: This is not proper on your part.
0: ఏదో లోకానికి మేము మేలు చేస్తున్నాము, లోకానికి సేవ చేస్తున్నాము అని భావిస్తున్నారు, భ్రమిస్తున్నారు.
1: We are deluded by the feeling that we are helping the community, we are helping the society.
0: ఇది హెల్ప్ అనేటువంటిది కాదు సొసైటీకి.
1: ఇట్ ఈస్ నాట్
0: హర్ట్ హర్ట్ హర్ట్
1: ఇట్ ఈస్ నాట్ ఎ హెల్ప్ బట్ ఇట్స్ ఎ హర్ట్
0: మీరు అపకారం చేస్తున్నారు.
1: యూఆర్ హార్మింగ్, యూఆర్ హర్టింగ్.
0: సొసైటీ అనేటువంటి పేరు చేత నీ పవిత్రమైనటువంటి భావములంతా కూడా మసిగలుపుతున్నారు.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ సొసైటీ అండ్ ద హెల్ప్ దట్ యూ హావ్ బీన్ థింకింగ్ డిల్యూడింగ్ ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ హార్మింగ్ దెమ్.
0: ఎవరు సొసైటీ?
1: వాట్ ఈస్ దిస్ సొసైటీ?
0: అందుకోసమే నిన్న చెప్పాను, ఇండివిజువల్ మొట్టమొదట కావాలి.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే, ఇండివిజువల్ ఈజ్ ఫస్ట్,
0: అసోసియేషన్ రెండోది కావాలి,
1: అసోసియేషన్ నెక్స్ట్,
0: స్పిరిచువాలిటీ మూడోది కావాలి,
1: అండ్ ది స్పిరిచువాలిటీ ఇన్ ది లాస్ట్ థర్డ్.
0: అనగా నేను చెప్పాను, స్పిరిచువాలిటీ ముందు,
1: భగవాన్ సెడ్ స్పిరిచువాలిటీ ఇన్ ది బిగినింగ్,
0: అసోసియేషన్ రెండవది,
1: అసోసియేషన్ నెక్స్ట్,
0: ఇండివిజువల్ ఇంత మూడవది,
1: అండ్ ఇండివిజువల్ ఇన్ ది లాస్ట్.
0: ఆ ఇండివిజువల్ దే ఐ,
1: దిస్ ఇండివిజువల్ ఈజ్
0: అసోసియేషన్ దే ఏ,
1: అసోసియేషన్ ఏ,
0: స్పిరిచువాలిటీనే ఎస్,
1: ది స్పిరిచువాలిటీ ఎస్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే సాయి.
1: ద హార్మనీ ఆఫ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఈజ్ సాయి, ఎస్ఏఐ.
0: కనుక మానవుడు మొట్టమొదట ఈ యొక్క దివ్యత్వాన్ని మొట్టమొదట పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ కీప్ ఇన్ వ్యూ డివినిటీ.
0: ఈ డివినిటీని మొదలు పెట్టుకున్నప్పుడే అసోసియేషన్ మనకు చేరిపోతుంది.
1: విత్ దిస్ డివినిటీ యూ కెన్ జాయిన్ ది అసోసియేషన్.
0: ఈ అసోసియేషన్ చేరినప్పుడే నిజమే నేనెవరు అని వాడు విచారం చేస్తూ వస్తాడు.
1: ఇన్ అసోసియేషన్ దెన్ యూ విల్ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ యువర్ ట్రూ సెల్ఫ్.
0: కనుక అప్పుడే నేనెవరు అనేటువంటి దానికి గుర్తించాలి.
1: దెన్ యూ విల్ నో హూ యు ఆర్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: నీవెవరో గుర్తించుకున్నప్పుడే,
1: దెన్ వన్స్ యూ నో యువర్ ట్రూ నేచర్,
0: ఈ సమాజం అంటే ఏమిటి అని అర్థమవుతుంది.
1: యూ కెన్ అండర్స్టాండ్ వాట్ దిస్ సొసైటీ
0: ఈ సమాజం అంటే అర్థం చేసుకున్నప్పుడే,
1: when you understand society,
0: ee samajamlo unnatundi samasti swaroopudaina daivatvanni gurtinchukovadaniki veel avutundi,
1: then you can understand the cosmic principle of divinity.
0: Kanukani taana modalamunchi kudanu chinna pillalaku vidyani garipinchi primary school lopala vaadu taginatundi uttirnulu gaavinchi vaadi uttamainatundi bhavalu penchalani.
1: Right from the beginning he wanted to start primary schools so that these children will have noble ideas.
0: కనుకనే ఈనాటి మనము ప్రైమరీ స్కూల్లో ప్రారంభించాలి.
1: సో వీ బిగిన్ విత్ ది ప్రైమరీ స్కూల్స్ టుడే.
0: ఏమిటి ఈ ప్రైమరీ స్కూల్?
1: వాట్ ఈస్ దిస్ ప్రైమరీ స్కూల్?
0: ఇండివిజువల్ గా పాల
1: ప్రైమరీ స్కూల్.
0: ఇండివిజువాలిటీ మనం పెంచుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ దిస్ ఇండివిజువాలిటీ.
0: మనం ఎప్పుడు ఇండివిజువాలిటీ మనం డెవలప్ చేసుకుంటామో అప్పుడే సొసైటీ అనేది పెద్దగా అవుతుంది.
1: With this individuality, we can join this association society.
0: మొట్టమొదటి నీ తత్వాన్ని నీవు పెంచుకో.
1: First, know your nature.
0: నీవెవరో నీవు తెలుసుకో.
1: Know thyself.
0: అప్పుడే ఇదంతా ఏమిటి అని అర్థమవుతుంది.
1: Then you will know the rest.
0: కనుక మొట్టమొదటి మనము నీ తత్వాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So we should make every attempt to know these principles.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: కానీ ఆధ్యాత్మికము అంత సులభంగా మీకు అర్థం కావటం లేదు.
1: We are not able to understand the spirituality easily.
0: కాని ప్రాకృతమైనటువంటి కొన్ని భౌతికమైనటువంటి యొక్క ప్రయత్నములు మనం చేసి అందులోనే శాశ్వతమైనటువంటి యొక్క సత్యనిత్యమైనటువంటి యొక్క దీనిని మనం పట్టాలి.
1: బట్ వీ హ్యావ్ టు అడాప్ట్ సర్టన్ వరల్డ్లీ పాత్స్ అండ్ పర్సూట్స్ అండ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు ఫైండ్ అవుట్ దట్ ఎటర్నల్ ట్రూత్.
0: మొట్టమొదటి మనము దేహానికి ఆహారం కావాలి.
1: టు స్టార్ట్ విత్ ద బాడీ రిక్వైర్స్ ఫుడ్.
0: ఇదే ఫుడ్.
1: This is the food.
0: Food for head.
1: Food for head.
0: Head for God.
1: Head for God.
0: ఈ ఫుడ్ అనేటువంటిది మొట్టమొదట సరైనటువంటి ఫుడ్ గా తయారు చేసుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఫుడ్.
0: దైవత్వాన్ని పొందదలిచినటువంటి వారికి మాలిన్యమైనటువంటి ఆహారములు ఏమాత్రము ముట్టకూడదు.
1: ది వన్ హూ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ ద విజన్ ఆఫ్ ద డివైన్ షుడ్ కీప్ హింసెల్ఫ్ అవే ఫ్రమ్ ది పొల్యూటెడ్ ఫుడ్.
0: పవిత్రమైనటువంటివి,
1: దాట్ విచ్ ఇస్ సెక్రెట్,
0: నిర్మలమైనటువంటివి,
1: విచ్ ఆర్ ప్యూర్,
0: నిశ్చలమైనటువంటివి,
1: దాట్ విచ్ ఇస్ గుడ్,
0: పవిత్రంగా తిరిగేటువంటివి, అలాంటి దాన్ని మనం సాధించాలి.
1: సచ్ షుడ్ బి యాక్సెప్టెడ్
0: అనే సాత్విక ఆహారం.
1: దాట్ ఈస్ సాత్విక ఆహార ఆర్ పయస్ ఫుడ్.
0: కూరగాయలు,
1: వెజిటబుల్స్,
0: ఇంకా కొన్ని కొన్ని మనం సంపాదించుకునేటువంటివి ఆకుకూరలు,
1: అండ్ ఆల్సో green.
0: ఇలాంటివన్నీ మనం ఈ దేహానికి కొన్ని పెంచుకోవాలి.
1: అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద బాడీ.
0: దీనికి తగినటువంటివి ఈ గుడ్లు, మాంసము, ఇట్లాంటి మలినమైనటువంటివి ఏమాత్రము చేర్చకూడదు.
1: వీ షుడ్ నాట్ టేక్ ఎగ్స్, మీట్ అండ్ సో ఆన్.
0: ఈ మలినమైనటువంటి చేయటం వల్ల మన జీవితం అంతా కూడా మాలిన్యంగా మారిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ ఆల్ అవర్ లైఫ్ టర్న్స్ పొల్యూటెడ్.
0: కనుక మొట్టమొదట మలినమైన ఆహారాన్ని దూరం పెట్టండి.
1: సో వీ హ్యావ్ టు ఇమీడియట్లీ గివ్ అప్ దిస్ పొల్యూటెడ్ ఫుడ్.
0: తదుపరి మత్తు పదార్థాన్ని దూరం నెట్టండి.
1: వీ షుడ్ నాట్ గివ్ అవర్ సెల్ఫ్ టు ఇంటాక్సికెంట్స్.
0: ఆ మత్తు పదార్థం చేరటం చేతనే మానవుని యందు ఉన్నటువంటి ఇంద్రియములన్నీ కూడా స్తంభించిపోతున్నాయి.
1: బికాస్ ఆఫ్ దిస్ ఆల్కహాల్ ద సెన్సెస్ టర్న్ వీక్.
0: కనుక సాధనకు ఈ ఆల్కహాల్ మంచిది కాదు.
1: సో ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఆల్కహాల్ విల్ సర్టన్లీ ఎన్ అబ్స్టకల్.
0: వాడు సహజమైనటువంటి యొక్క తన్మయత్వంతో తాను సాధీనమైపోవాలి, కానీ ఈ విధమైన కృత్రిమమైనటువంటి యొక్క ఆహారాలతో తన్మయత్వం కాకూడదు.
1: హీ షుడ్ రీచ్ ద స్టేట్ ఆఫ్ ఫర్గెట్ఫుల్నెస్ ఇన్ ఎ న్యాచురల్ వే, నాట్ బై కన్స్యూమింగ్ ఆల్కహాల్.
0: మత్తు అనేటువంటిది కేవలం ఆర్టిఫిషియల్ గా వస్తుంది.
1: ది సో కాల్డ్ ఇంటాక్సికేషన్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: ఉన్మత్తము అనేటువంటిది సహజంగా వస్తుంది.
1: ద స్టేట్ ఆఫ్ ఉన్మత్త ఫర్గెట్ఫుల్నెస్ ఇస్ న్యాచురల్.
0: అనగా దైవత్వాన్ని చెందేటువంటిది అంతా కూడా సహజంగా మనకు వస్తుంది.
1: దాట్ విచ్ ఇస్ డివైన్ కమ్స్ టు యూ ఇన్ ఎ న్యాచురల్ వే.
0: దీనిని నాథుడు చెప్పాడు, ఎల్లప్ద పుమాన్ ఇచ్చారామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మారామో భవతి అన్నారు.
1: ది సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై నారద.
0: కనుక మనం సహజమైనటువంటి మత్తులో మనం మునగాలి.
1: Therefore, we should lead our life in a natural way.
0: ఈ కల్పితమైనటువంటి మత్తుకు ఏమాత్రం మనం అవకాశం ఇవ్వకూడదు.
1: We should not follow this artificial path.
0: ఈ యొక్క మత్తు, మాంసము, ఇట్లాంటివంతా చేయటం చేతనే మానవత్వం పూర్తి రాక్షసత్వంగా మారిపోతుండాలి.
1: A human has become a demon because of these intoxicants and meat eating.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: తదుపరి మత్తు పదార్థాల లోపల కొంత చిల్లరవి కూడా చేరి ఉంటుంటాయి.
1: దేర్ ఇన్ అడిషన్ టు దీస్ ఇంటాక్సికెంట్స్ దేర్ అదర్ థింగ్స్ ఆల్సో.
0: ఈ ఆహారం ఎందుకు కూడా మత్తు పదార్థాలు చేరి ఉంటాయి.
1: దేర్ ఆర్ సర్టన్ ఇంటాక్సికెంట్స్ యాడెడ్ టు అవర్ ఫుడ్.
0: కనుక ఈ మత్తు పదార్థం ఏదైనా కూడా చేర్చకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ వన్ ఆఫ్ దీస్.
0: కొన్ని మందుల లోపల కూడా మత్తు పదార్థాలు వస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ మిక్స్డ్ ఇన్ మెడిసిన్స్ ఆల్సో.
0: కానీ మెడిసిన్ అయినప్పటికీ దాన్ని మనం ఏమాత్రం వాడకూడదు.
1: సచ్ మెడిసిన్స్ షుడ్ నాట్ బి యూస్డ్.
0: మనం కష్టపడినా పంచినే కానీ ఆ మత్తు పదార్థాన్ని ఏమాత్రం ఉపయోగించుకోకూడదు.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ వర్ టు సఫర్, బట్ వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ దోస్ ఇంటాక్సికేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్
0: లవ్, మీరందరూ ఎంతో సాధన చేస్తున్నారు.
1: ఆల్ ఆఫ్ యూ హావ్ బీన్ ఫాలోయింగ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: చాలా మంది పాలు, పెరుగు కూడా సాత్వికమే కదా అని దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మెనీ కన్సిడర్ ద మిల్క్ అండ్ కర్డ్ యాజ్ పయస్.
0: అవి కూడా సాత్వికం కానే కాదు.
1: దాట్ ఈస్ ఆల్సో సర్టన్లీ నాట్ పయస్.
0: అందులో కూడా కొంత మత్తు పదార్థం అంతా ఉంటుంటాయి.
1: దేర్ ఆల్సో వీ ఫైండ్ సర్టన్ దిస్ ఇంటాక్సికేటింగ్ నేచర్.
0: ఎంతైనా కూడా ఒక పరిమితంతో మనం తీసుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు టేక్ ఇట్ ఇన్ ఎ లిమిటెడ్ క్వాంటిటీ.
0: పెరుగు దాని ఇష్టం వచ్చినట్టుగా భుజించకూడదు.
1: బికాస్ ఇట్స్ కర్డ్ యూ కెనాట్ టేక్ ఇట్ అన్లిమిటెడ్ వే.
0: కనుక మితంగా ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ లిమిట్స్.
0: మనం భుజించేటువంటి ఆహారం అంతా కూడా ఒక ప్రమాణపూర్వకంగా మనం భుజించాలి.
1: ఆల్ ద ఫుడ్ దట్ వీ టేక్ షుడ్ బి అండర్ సర్టన్ లిమిటేషన్స్.
0: మనం ఆకలి అవుతున్నప్పుడు ఆకలి పూర్తి భుజించడానికి ప్రయత్నం చేయకూడదు.
1: వెన్ యు ఆర్ హంగ్రీ యూ షుడ్ నాట్ ఈట్ ఇన్ ఫుల్.
0: ఇంకా కొంత భుజించవచ్చును అనేటువంటి అనుమానం ఉన్నట్టే మనం మానుకోవాలి.
1: వీ షుడ్ గెట్ అప్ ఎట్ ఎ స్టేజ్ దట్ వెన్ ఇట్స్ పాసిబుల్ టు ఈట్ సమ్ మోర్.
0: ఫుల్గా మనం భుజించేటప్పటికే తమో గుణం ప్రారంభమవుతుంది.
1: ఇఫ్ వీ ఈట్ నెక్ డీప్ వీ డెవలప్ దిస్ బీస్టియల్ టెంపర్మెంట్.
0: కనుక మనం తమో గుణానికి కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: సో వీ షుడ్ నాట్ రిసార్ట్ టు దిస్ యానిమాలిటీ.
0: మీరందరూ కూడా ఎంతో సాధనలు చేస్తున్నారు.
1: యు ఆర్ అడాప్టింగ్ సో మెనీ స్పిరిచువల్ మెథడ్స్.
0: కానీ ఈ సాధన లోపల తెలిసి తెలియకుండా కొన్ని కొన్ని పొరపాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి.
1: ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ దేర్ ఆర్ సర్టన్లీ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వీ కమిట్ సర్టన్ మిస్టేక్స్.
0: ధ్యానము, ధ్యానము, ధ్యానం అని ధ్యానంలో కూర్చుంటున్నారు.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ మెడిటేషన్ వీ సిట్.
0: కానీ ఈ మెడిటేషన్ అంటే ఏమిటది?
1: బట్ వాట్ ఈస్ మెడిటేషన్?
0: ఏమిటి ఈ మెడిటేషన్ యొక్క అర్థము?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ మెడిటేషన్?
0: ఏమి చేయటం మెడిటేషన్ అనుకుంటున్నారు?
1: వాట్ ఈస్ ది యాక్చువల్ ప్రాసెస్, టెక్నిక్?
0: కాన్సన్ట్రేషన్ అనుకుంటున్నారు మీరు.
1: వీ థింక్ ఇట్ ఈస్ కాన్సన్ట్రేషన్.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మెడిటేషన్ కాదు.
1: కాన్సన్ట్రేషన్ ఈజ్ నాట్ మెడిటేషన్.
0: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది డైలీ లైఫ్ లోపల మనం జరుగుతూనే ఉంటుండాలి.
1: కాన్సన్ట్రేషన్ is noticed in our daily life routine.
0: ఇది కేవలం సాధన కింద చేరదు.
1: It cannot be the spiritual part.
0: ఈ కాన్సంట్రేషన్ అనేటువంటిది daily life లో పార్ట్ ఆఫ్.
1: This concentration is a part of our daily life.
0: కనుకనే మనము ఈ యొక్క సాధనలు అనేటువంటిది ఎంత చాలా జాగ్రత్తగా ఉపయోగపెట్టుకోవాలి.
1: We have to be very careful in respect of spiritual path.
0: మనం సాధన చేస్తున్నప్పుడు కదలకుండా కూర్చుంటాం.
1: While we take a path, we sit steady.
0: కానీ అందరూ ఇది చాలా గొప్పది అని భావిస్తుంటారు.
1: But many consider it great.
0: ఇది చాలా పొరపాటు.
1: It is a big mistake.
0: మనం కదలాలి.
1: We have to move.
0: మనసు కూడా చలించాలి.
1: The mind also naturally moves.
0: ఆ చలించేటువంటి మనసు నుంచి చలించినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందాలి.
1: Out of this mind which wavers naturally, we should reach a state that which is steady.
0: కనుకనే చలించే దాని నుంచినే మనం చలించినటువంటి స్థిరత్వాన్ని పొందాలి.
1: సో స్టడీనెస్ ఈజ్ అచీవ్డ్ అవుట్ ఆఫ్ దిస్ వేవరింగ్ నేచర్.
0: అది ఏ నిజమైన ధ్యానం.
1: దట్ ఈస్ ట్రూ మెడిటేషన్.
0: ధ్యానం అంటే కన్నులు మూసుకొని కదలకుండా కూర్చోవటం కాదు.
1: మెడిటేషన్ డస్ నాట్ మీన్ సిట్టింగ్ అండ్ విత్ క్లోజ్డ్ ఐస్.
0: నిత్య జీవితంలో ఒక విధమైనటువంటి పొరపాటుతో వచ్చినటువంటి అలవాటుగా ఉంటున్నాయి.
1: దీస్ ఆర్ అవర్ రెగ్యులర్ హ్యాబిట్స్ బికాస్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్.
0: ఇవి క్రమక్రమేణా కూడా చేస్తూ చేస్తూ పోతే కొంతకాలంకు అంత వ్యర్థమైపోతుంది.
1: యాజ్ వీ రిపీట్ ది సేమ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ వెయిన్.
0: అమిత చంచలత్వం ప్రారంభమవుతుంది.
1: అండ్ దెన్ ఇట్ స్టార్ట్స్ వేవరింగ్ మచ్ మోర్.
0: ఇది కొంతకాలం మాత్రం స్థిరంగా ఉంటుంది.
1: ఇట్ అపియర్స్ టు బి స్టడీ ఫర్ సమ్ టైమ్.
0: ఇది కాదు నిజమైనటువంటి ధ్యానము.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూ మెడిటేషన్.
0: చలించేటువంటి భావాన్ని మనం పెంచుకోవాలి.
1: అండ్ వీ హ్యావ్ దీస్ ఐడియాస్ దట్ వేవర్.
0: చలించేటువంటి భావంలో మనం లీనం కావాలి.
1: అండ్ వీ షుడ్ get ourselves submerged in those thoughts.
0: Anityamainatvanti padarthamulu kaadu memu.
1: And we are not
0: nitya satyamainatvanti oka padarthamulu.
1: I am eternal
0: ani ee chalincheetvanti danto chalinchinatvanti oka atma tattvanni manam gurtinchalani prayatninchali.
1: And therefore this atmic principle which is steady and changeless could be seen surrounded by that which is fleeting, that which is changing.
0: Ee naadu aneka mandi aneka rakamainatvanti sadhanalu chestunnaru.
1: Many people follow spiritual paths.
0: కానీ ఇవన్నీ కొద్ది కాలం మాత్రమే పని జరుగుతున్నాయి.
1: They work for some time only.
0: తదుపరి దేనికి మనం గిట్టనటువంటి వారమైపోతాం.
1: Later we'll be lost without any result.
0: కనుక ఇలాంటి దీన్ని మనం అనిత్యము అశాశ్వతమైనటువంటి దాన్ని మనం పట్టకూడదు.
1: Therefore we should never follow such paths which are temporary.
0: దైవం ఎక్కడో బయట ఉన్నదని నా హృదయంలో నిలుపుకోవడానికి ప్రయత్నం చేయకూడదు.
1: We should never think that God is outside and start installing him in our heart.
0: ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట స్థిరం చేసుకోవాలి.
1: We should know the fundamental truth that God is in you.
0: తన యందు ఉన్నటువంటి తత్వాన్ని తానే చూడాలి.
1: In fact, one has to visualize the God within.
0: తానే చూడటం కాకుండా ఇతరులకు కూడా చూపించాలి.
1: Not only he visualizes God within, he will help others to see.
0: ఈనాడు మనం చేసేటువంటి సాధనలన్నీ కూడా కేవలము
1: all our spiritual practices today
0: drama kattulu vale ganipistuntunnayi.
1: They are like just like drama enactment.
0: Idi drama ku maatrame panikostayi gaani ee kattulu.
1: They are just for dramatic
0: sampadaniki paniki raavu.
1: It is for dramatic purposes, not for permanent value.
0: Kalpane manlo unnatundi oka
1: and start installing him
0: tane
1: in
0: ente untunnadi aneetundi satyanni mottamotta sthiram cheskovali.
1: We should know the fundamental truth that God is in you.
0: Tane endu unnatundi tattvani

0: They are just for dramatic
1: చంపడానికి పనికిరావు.
0: It is for dramatic purposes, not for permanent value.
1: కనుకనే మనలో ఉన్నటువంటి ఒక తత్వం మనము ఈ భ్రాంతిని ఒక విధమైన చంపడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: Therefore, we should make every attempt to kill this illusion.
1: మనలో ఉన్నటువంటి ఒక భ్రాంతిని ఈ విషయాన్ని క్రమక్రమేణా దూరం గావించుకోవాలి.
0: We have to distance ourselves from such delusion.
1: దీనికి అనేక రకమైన మార్గములు ఉన్నాయి.
0: There are many devices.
1: ధ్యానం అనగా
0: మెడిటేషన్ మెన్
1: సంకల్ప ధ్యానము, స్థిర ధ్యానము, చిత్త ధ్యానము, కంటెక్ట్ ధ్యానము, కండిషన్ ధ్యానము, ఈ విధమైనటువంటి ధ్యానములు అనేకంగా ఉన్నాయి.
0: There are many types of meditations, that which centers around the thought, that which is conditional, that which is emotional, and so on.
1: కానీ ఈనాడు ఎమోషనల్ గా పోతుండారు,
0: ఎమోషనల్
1: గా వస్తున్నారు.
0: We are proceeding along the emotional lines.
1: కనుక దీనికి సంబంధమైనటువంటి కాకుండా ఉండాలి.
0: We should be away from such emotional line.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీకు తెలుసో తెలియకనో, తెలిసినటువంటి దాన్ని స్థిరమైనటువంటిగా భావించుకొని మీరు సాధన జరుగుతున్నారు.
0: Knowingly or unknowingly, we have been following that which is known as true.
1: కనుక మీకు సత్యమైనటువంటి ధ్యానం కావాలంటుంటే నన్ను అడగండి, నేను చెప్తాను.
0: If you want to know the right meditation, pray to Bhagavan, ask him.
1: ఏది మనకు అక్కర్లేదు.
0: We don't need anything.
1: ఏ సాధనలు అక్కర్లేదు.
0: No spiritual practice essential.
1: చెప్పినటువంటి రీతిగా మీరు నడుచుకోండి.
0: Just conduct as per the command.
1: క్షణం లోపలే మీకు కనిపిస్తుంది.
0: In a moment you can experience.
1: ఇది సాక్షాత్కరించేటువంటిదే కానీ సాధనతో లభ్యమయ్యేటువంటిది కాదు.
0: It is that which is conferred, not achieved.
1: కనుక ప్రతి మనిషి కూడాను సాధనలు చేస్తున్నారు.
0: Everyone follows a spiritual method.
1: ఈ సాధన లోపల సరైనటువంటి సాధన కాదు ఇది.
0: These spiritual paths are not proper.
1: కొన్ని ఆకారములను ప్రధానంగా తీసుకుని
0: we go by a form.
1: ఈ ఆకారం నుంచి తన యొక్క ఆకారమును పెంచుకుంటున్నాడు.
0: And then he takes it up the same form in his own personal form.
1: కాదు కాదు, తన ఆకారాన్ని మార్చాలి.
0: He should forget his form.
1: దివ్యత్వాన్ని పెంచుకోవాలి.
0: And he should think of the divinity.
1: కనుకనే తన ఆకారాన్ని పెట్టుకుని ఎన్ని సాధనలు చేసి ఏం ప్రయోజనము?
0: వైల్ రిమైనింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎ ఫార్మ్ ఫుల్ స్టేట్, హౌ కెన్ యూ అటైన్ దట్ ఫార్మ్ లెస్?
1: నేను ఏం చేస్తాను? ధ్యానం చేస్తున్నాను.
0: ఐ సే ఐ ఎమ్ మెడిటేటింగ్.
1: నీవు ధ్యానం చేసేటువంటిది నీకు ఎట్ట తెలుస్తుండాలి?
0: హౌ డు యూ నో దట్ యు ఆర్ మెడిటేటింగ్?
1: నీవు తెలిసేటువంటి ధ్యానం అది ధ్యానం అవుతుందా?
0: ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ దిస్ మెడిటేషన్, కెన్ యూ కాల్ ఇట్ మెడిటేషన్?
1: కాదు.
0: నో.
1: కనుక నీవు మరిచినటువంటిదే ధ్యానము.
0: యూ షుడ్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
1: నిన్ను నీవు మరిచినటువంటిదే ధ్యానము.
0: That which makes you forget yourself
1: in meditation. నీ తత్వాన్ని నీవు మరిచినటువంటిదే ధ్యానము.
0: When you transcend yourself, that meditation.
1: నీ పవిత్రతను నీవు పెంచుకున్నటువంటిదే ధ్యానము.
0: That which increases your sanctity is meditation.
1: నీ యొక్క నిత్యత్వాన్ని నిలుపుకున్నటువంటిదే ధ్యానము.
0: That which fills you with eternity is meditation.
1: కనుకనే ఈ నిత్యత్వాన్ని నిలుపుకోకుండా అనిత్యమైనటువంటి దానిపైన ఆశలు పెట్టుకోవటం ఇది చాలా మోసంగా ఉంటుంటుంది.
0: Without receiving this principle of eternity into us, we are just passing by that which is momentary.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమను పవిత్రంగా పెంచుకోండి.
0: లెట్ అస్ డెవలప్ దిస్ సీక్రెట్ లవ్.
1: ఏదో అనేక మంది గురువులని, పెద్దలని, సాధన చేసేటువంటి వారని అనుసరిస్తూ ఉంటుంటారు.
0: మెనీ ఫాలో గురుస్ అండ్ అదర్ టీచర్స్.
1: ఇది కాదు నిజమైనటువంటి గురుత్వము.
0: దాట్ ఇస్ నాట్ ట్రూ.
1: నీ హృదయమునందున్నటువంటి ఒకే భావాన్ని నీవు మార్పు చెందకుండా కట్టుకోవాలి.
0: హ్యావ్ వన్ ఫీలింగ్ విచ్ షుడ్ బి చేంజ్లెస్.
1: ఏ మార్పులు కూడా మనకు సంభవించకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ చేంజ్ వాట్స్ ఎవర్.
1: ఒక్క దీనిపై నీ మనసు నింపితే అదే శాశ్వతంగా నిలిచిపోవాలి.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ వన్, దట్ షుడ్ రిమైన్ పర్మనెంట్.
1: దీనిని ఒకనొక సమయం లోపల బుద్ధుడు ప్రవేశపెట్టాడు.
0: ది సేమ్ థింగ్ వాజ్ స్టేటెడ్ బై బుద్ధ ఎట్ వన్ టైం.
1: ఒకనాడు
0: వన్ డే
1: తనను తాను మర్చిపోయాడు.
0: హస్ ఫర్గాటన్ హిమ్సెల్ఫ్.
1: తనను తాను మర్చిపోయి ఏకత్వంలో లీనమయ్యాడు.
0: Having lost himself, he has become one with the unity.
1: ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు.
0: He was just moving about.
1: ఈ దృశ్యాన్ని చూచాడు ఆనందుడు.
0: And this was noticed by Ananda.
1: చూచి, ఏమిటి అన్న, ఎందుకోసం ఇట్లా తిరుగుతున్నావు అన్నాడు.
0: He said, oh brother, why are you moving about like this?
1: అప్పుడు జ్ఞప్తికి వచ్చింది.
0: And then he could remind himself.
1: ఈ భౌతికమైన, ఈ అనిత్యమైన, అశాశ్వతమైనటువంటి యొక్క మానసిక తత్వంను నేను ఫాలో చేయటం వల్ల నేను మానసికంగా రూపొందిపోయాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ మూవింగ్ రెస్ట్లెస్లీ బికాస్ మై మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ దిస్ ఫ్లీటింగ్ ఎఫిమరలీ మొమెంటరీ వరల్డ్లీ.
1: మనసులో నేను ఏమాత్రము తలంచకూడదు.

0: సో ఐ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ది మైండ్.
1: ఉన్నది ఒక్కటే మనసు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఇస్ ఓన్లీ వన్ మైండ్.
1: ఎన్ని జన్మలెత్తినా గానీ మనసు ఒక్కటే.
0: వీ మే హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ లైవ్స్ బట్ మైండ్ ఈజ్ సేమ్.
1: మనసు ఎప్పటికీ మారేటువంటిది కాదు.
0: మైండ్ విల్ నెవర్ చేంజ్.
1: అట్టి మారినటువంటి మనస్తత్వాన్ని నేను మొట్టమొదట పొందాలి.
0: సో ఐ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద మైండ్ విచ్ ఇస్ చేంజ్లెస్.
1: చూచాడు.
0: హీ జస్ట్ వాచ్డ్.
1: ఒక్కతూరి హృదయపూర్వకంగా తలుచుకున్నాడు.
0: హీ థాట్ ఆఫ్ ఇట్ హోల్ హార్టెడ్లీ.
1: ఈ హృదయం నుంచి కూడాను మైండ్ ఆవిర్భవించింది.
0: అండ్ దేర్ హీ కుడ్ నోటీస్ మైండ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: నిర్వాణం పొందాడు.
0: అండ్ దెన్ హీ అటైన్డ్ లిబరేషన్.
1: ఈ నిర్వాణం పొందడానికి మూల కారణం
0: ద రీజన్ బిహైండ్ దిస్ నిర్వాణ
1: మనస్సు అనేటువంటి దాన్ని తలుచుకుంటూ వచ్చాడు.
0: బికాస్ హీ హాస్ బీన్ థింకింగ్ ఆఫ్ దిస్ మైండ్.
1: మనస్సునే స్మరించకూడదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ షుడ్ నాట్ బి థాట్.
1: మనసే అన్ని విధములుగా కలతలు పెట్టించేది.
0: అండ్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్స్ ఫర్ ఎజిటేషన్.
1: మన ఏవో మనుష్యానం కారణం బంధమోచేహో.
0: మైండ్ ఇస్ రెస్పాన్స్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
1: కనుక ఈ మనసును మాత్రం తలచకూడదు.
0: సో వన్ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఇట్.
1: మనసును మరచి
0: one should forget the mind.
1: మనసును విడిచి
0: అండ్ వన్ షుడ్ గివ్ ఇట్
1: మాధవత్వాన్ని హృదయంలో పెట్టుకుని
0: అండ్ హీ షుడ్ థింక్ ఆఫ్ డివినిటీ.
1: దివ్యత్వంలో లీనం కావాలి.
0: అండ్ హీ షుడ్ మర్జ్ ఇన్ డివినిటీ.
1: అది నిజమైనటువంటి నిర్వాణము.
0: అండ్ దట్ ఈస్ ట్రూ స్టేట్ ఆఫ్ లిబరేషన్.
1: ఆ నిర్వాణాన్ని చూచాడు ఆనందుడు.
0: ఆనంద నోటీస్ దిస్.
1: తాను కూడా ఆ విధంగా ప్రవర్తించాడు.
0: అండ్ హీ టూ కండక్టెడ్ హింసెల్ఫ్ లైక్
1: దట్. కొన్ని క్షణముల లోపల ఆనందుడు కూడా నిర్వాణం పొందాడు.
0: అండ్ విత్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్ నౌ ది ఆనంద కుడ్ ఆల్సో
1: దేహాలు ఏమిటి ఇవన్నీ.
0: వాట్ ఈస్ దిస్ బాడీ.
1: ఈ పంచభౌతికమైన దేహాలు.
0: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ సెన్సెస్.
1: ఇది కేవలం కల్పితమైనటువంటివి.
0: అండ్ దట్ జస్ట్ ఆర్టిఫిషియల్.
1: నిత్య సత్యమైనటువంటివి కాదు.
0: దే ఆర్ నాట్ ఎటర్నల్ పర్మనెంట్.
1: ఇలాంటి దాన్ని మనం అనుసరించి మనం పొందేటువంటి సత్యం ఎట్లవుతుంది?
0: వై షుడ్ వీ ఫాలో దిస్ బాడీ అండ్ హౌ కెన్ వీ నో ది అల్టిమేట్ ట్రూత్.
1: దేహ భ్రాంతిని మనం మార్చాలి.
0: సో వీ షుడ్ కట్ షార్ట్.
1: దేహాభిమానం త్యజించాలి.
0: వీ హావ్ టు సాక్రిఫైస్ దిస్ బాడీ అటాచ్మెంట్.
1: ఆత్మాభిమానంతో లీనం కావాలి.
0: అండ్ వీ షుడ్ బి అటాచ్డ్ టు ద స్పిరిట్.
1: అది నిజమైనటువంటి ధ్యానం.
0: That is true meditation.
1: నిజమైనటువంటి యొక్క త్యాగము.
0: That is true sacrifice.
1: అది నిజమైనటువంటి యొక్క యోగము.
0: That is true yoga.
1: అది నిజమైనటువంటి యొక్క భోగము.
0: And that is real pleasure, bhoga.
1: ఆ భోగమే ఆనందము.
0: And that bhoga, pleasure is ananda, bliss.
1: భోగం అంటే లౌకికమైనటువంటి భోగాలు కాదు.
0: It is not worldly pleasure.
1: సర్వము అందులోనే ఇమిడి ఉంటున్నాయి.
0: Everything is contained there.
1: కనుకనే సత్యం బ్రూయాత్.
0: Speak truth.
1: ఆ సత్యంతో పల్లె ఈ ప్రియం బ్రూయాత్.
0: And speak softly in an acceptable
1: way. Satyam apriyam.
0: Never speak untruth, that which is not acceptable.
1: Appude nee yokka nirvanam neeku labhyam avutundi.
0: Then you can think of liberation.
1: Kalukane liberation kavalanukuntunnaru chaala mandi.
0: Many people want this liberation.
1: Liberation kevalamu tatkalikanga labhyam ayyetundi kaadu.
0: Liberation is not that cheap.
1: Manasunu marchipothu povali.
0: And we should forget the mind.
1: ఎక్కడ చూసే కానీ మనసు లేకుండా ఉండాలి.
0: అండ్ ఇన్ఫాక్ట్ ఎవ్రీవేర్ వీ షుడ్ విత్డ్రా అవర్ మైండ్.
1: నిజమైనటువంటి నిర్వాణం.
0: అండ్ దట్ ఈస్ ట్రూ స్టేట్ ఆఫ్ నిర్వాణ.
1: ఎక్కడ చూసినా నాకు మనసే కనిపిస్తుంటుంటే నీకు నిర్వాణం ఎట్ట అవుతుంది?
0: ఇఫ్ యూ గో బై ది వేస్ ఆఫ్ ద మైండ్ వెగరీస్ వెల్ హౌ కెన్ యూ థింక్ ఆఫ్
1: నిర్వాణం. మనసును మరిచినటువంటి మానవుడే నిర్వాణాన్ని పొందుతాడు.
0: ద వన్ హూ హాస్ విత్డ్రాన్ ద మైండ్ కెన్ రీచ్ ది స్టేట్ ఆఫ్ లిబరేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ముఖ్యంగా ఇంత పెద్ద సాధనకు మీరు ఎప్పుడు ప్రయత్నం చేయలేదనుకుంటారు.
0: యు హావ్ నాట్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు అండర్టేక్ దిస్ పాత్ స్పిరిచువల్.
1: క్రమక్రమేణా దీని విషయం మనం చూసుకుందాం.
0: గ్రాడ్యువల్లీ యుల్ నోటీస్ ఇట్.
1: మొట్టమొదట దైవచింతన ప్రేమతో ప్రారంభించండి.
0: ఫస్ట్ థింక్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ ద లవ్.
1: అప్పుడే మీకు తగినటువంటి శక్తి కలుగుతుంది.
0: దెన్ యుల్ రీచ్ ప్రాపర్ పొజిషన్ అండ్ స్టే.
1: పాండవులు కూడా మొట్టమొదట ఐ ఐ ఐ నుంచి ప్రారంభమైనారు.
0: And in fact, they started with the position of I to begin with.
1: Tarvata we nunchi vacharu.
0: And then they thought of we.
1: Tarvata all anetundi vachindi.
0: And then they could know all the rest.
1: Kada motta motti I anetundi pettukokoddu.
0: So we should not keep this
1: I ni tejinchali.
0: We have to sacrifice this I.
1: Appude nijamainatundi aanandam kalugutundi.
0: Then you will have true bliss.
1: Joy joy joy annadu ee buddhudu.
0: Buddha said of joy joy.
1: జాయ్ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది జాయ్?
1: జే ఓ వై జాయ్.
0: జే ఓ వై జాయ్.
1: జే అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ జే?
1: ఏమిటో అర్థం కాలేదు తనకు.
0: హీ కుడ్ నాట్ అండర్స్టాండ్.
1: ఓ అంటే ఏమిటో అర్థం కాలేదు.
0: నార్ ఓ.
1: వై అంటే ఏమిటో అర్థం కాలేదు.
0: నార్ వై ఐదా.
1: జే ఓ వై.
0: జే ఓ వై.
1: జే అనగా సర్వము.
0: జే దట్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: ఓ అనగా సమస్తము.
0: ఓ ఈస్ కంప్లీట్నెస్.
1: వై నిర్వాణము.
0: వై నిర్వాణ లిబరేషన్.
1: జేవో వై మూడింటి యొక్క ఏకత్వమే జాయ్ అయిపోయింది.
0: సో జాయ్ హాస్ గాట్ ఆల్ ది త్రీ కంపోనెంట్స్. జేవో వై.
1: కనుకనే ప్రతి అక్షరము కూడా ఎన్నో అర్థాలు ఉంటున్నాయి.
0: ఎవ్రీ లెటర్ హ్యాస్ మెనీ మీనింగ్స్.
1: కనుక ఈ అర్థాలంతా గుర్తించి వర్తించడమే నిజమైనటువంటి సాధన.
0: The true spiritual practice wants us to know the inner meaning of all this.
1: తాత్కాలికంగా కూర్చున్నప్పుడు కొంతసేపు మన స్థిరంగా ఉంటుంటారని దానిపై మీరు ప్రయాణం చేయకూడదు.
0: It might appear that mind is steady for some time, but we should not think it
1: కొంతకాలం వరకు ఉంటుంది.
0: It might remain steady for some time.
1: ఆ మనసు చాలా అవస్థలకు గురి చేస్తుంది.
0: And mind will make you suffer.
1: ఒక్క చింతనను కూడా చేయనివ్వదు.
0: ఇట్ విల్ నెవర్ అలౌ యూ టు గో అలాంగ్ ఇన్ వన్ డైరెక్షన్.
1: సత్యమైనటువంటి మార్గమో ఆ దాన్ని పూర్తి విమర్శిస్తుంది.
0: అండ్ ఇట్ గోస్ ఆన్ అటాకింగ్ క్రిటిసైజింగ్ ద కరెక్ట్ పాత్.
1: కనుక ఈ అనిత్యమైనటువంటి దాన్ని పొందడానికి ఈ సాధనను మనం చేయనక్కర్లేదు.
0: టు హ్యావ్ దట్ ఆర్టిఫిషియల్ మొమెంటరీ రిజల్ట్స్ వీ డోంట్ నీడ్ టు
1: ప్రేమ చేత నీవు సాధించడానికి ప్రయత్నం చేయి.
0: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఓన్లీ బై లవ్.
1: ఈ ధ్యానంలో నీ ప్రేమను పెంచుకో.
0: డెవలప్ లవ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ మెడిటేషన్.
1: అప్పుడే నిజమైనటువంటి ధ్యానం లభిస్తుంది.
0: దెన్ దట్ ఈస్ ట్రూ మెడిటేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కనుక రేపటి దినం కూడాను ముక్కోటి ఏకాశి గురు పూర్ణిమ.
0: టుమారో ఈస్ గురు పౌర్ణమి.
1: ఈ గురు పౌర్ణమి దినము దీని గురించి పూర్తి చెప్పవచ్చు.
0: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు అస్ దీస్ డీటెయిల్స్ టుమారో ద గురు పౌర్ణిమ.
1: ఈ గురు పౌర్ణిమ
0: గురు పూర్ణిమ
1: గురువే ఒక పౌర్ణిమగా వచ్చేసిస్తున్నాడు.
0: గురు సింబలైజెస్ ద ఫుల్ మూన్.
1: కానీ ఆ గురుత్వాన్ని మనం మర్చిపోయిన తర్వాత ఏది ఉండదు ఇంక మనకు.
0: వెన్ వన్స్ వీ ఫర్గెట్ ద నేచర్ ఆఫ్ ప్రిసెప్టర్ యు ఆర్ లెఫ్ట్ విత్ నథింగ్.
1: ఆ గురుత్వాన్ని మనం పూర్తి మర్చిపోతున్నాం.
0: అండ్ వీఆర్ ఫర్గెటింగ్ ది రోల్ ఆఫ్ ఎ ప్రిసెప్టర్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: గురుత్వాన్ని హృదయం నందు ఉంచుకొని
0: keeping preceptor
1: in you దాని మార్చుకొని
0: and just transform into the
1: పవిత్రమైన దీంట్లో మనం లీనం కావాలి.
0: And then we have to melt and merge in the ultimate reality.
1: కనుక
0: so
1: రేపటి దినము
0: tomorrow
1: మీరు ఈ గురు పౌర్ణమి యొక్క రహస్యాన్ని కొంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
0: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ టు us ద సీక్రెట్స్ ఆఫ్ గురు పౌర్ణమి టుమారో.
2: You just heard a divine discourse delivered by Bhagavan Baba on 23rd of July 2002 in Prashanthi Nilayam during the valedictory function of the International Seva Conference. In this discourse, Bhagavan Baba dwelt upon the real purpose of human life, which is realizing our inherent divine nature.

0: The Mohammedans call him Allah. The Christians say Jehovah. The Vaishnavites address him Vishnu. The Saivites call out to him as Simbo. But he who confers on every being without any distinction whatsoever, a long life, health, wealth, peace, prosperity, and he who protects and guides every being is one and the same Lord. Believe in this, that the Lord is one and only one.
1: Prema Swarupa.
0: Embodiment of love.
1: ప్రకృతి యొక్క పరిణామములు శీతోష్ణముల వలె సుఖదుఖములు కూడా ఉంటున్నది.
0: Just as you find as the phenomena in nature like heat and cold, so also it is natural that one thinks about happiness and grief.
1: ఒక పర్యాయము మానవులకు ఉష్ణము సుఖమును అందిస్తుంది.
0: On the one set of circumstances, man secures comfort through the medium of heat.
1: మరొక సమయములో చలి మానవునికి సుఖమును అందిస్తుంది.
0: On the certain other circumstances, it is cold which gives him comfort.
1: ఏ తర్వాత ఉష్ణం చలులు రెండు కూడాను మానవునికి సుఖం అందించినవి.
0: All sudden done it transpires that both heat and cold venture to give comfort to man.
1: Kanuka ushna shitalamulu manavuniki sukham nandincheetunte satyanni gurtinchi vartincheetunte paristhitike prakruta samattamu ani cheptu vacharu.
0: This is what has been said as the perfect balance that has been struck in nature, where both these extremes, heat and cold, tend to give man a sense of comfort.
1: ఈ సమత్వమునే యోగము అని చెప్తూ వచ్చింది ఉపనిషత్తు.
0: This equality or this balance that one strives is also referred to as yoga in the Upanishad.
1: యోగమే కర్మ కౌశలము.
0: It is yoga which helps you to undertake karma.
1: లోకములో సుఖము దుఃఖము జయము అపజయము నష్టము కష్టము నిందలు నిష్ఠూరములు ఇస్తుతులు దూషణలు ఇవి రెండు కూడాను కలిసి ఉంటున్నవి.
0: ఇన్ దిస్ వరల్డ్ యు ఫైండ్ దట్ దీస్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్ ఆర్ ఆల్వేస్ కోఎగ్జిస్టింగ్ లైక్ గ్రీఫ్ అండ్ జాయ్ లైక్ విక్టరీ అండ్ డిఫీట్ లైక్ ప్రైజ్ అండ్ రిడిక్యూల్ ఆల్ ఆఫ్ దెమ్ కమ్ టు యూ ఇన్ పేర్స్.
1: మానవుడు లాభమునకు ఆనందిస్తున్నాడు నష్టమునకు కృంగిపోతున్నాడు.
0: When man gains something, he feels happy. When he loses something, he is subjected to distress.
1: భూషణకు కృంగిపోతున్నాడు దూషణకు విచారపడుతున్నాడు.
0: Praise makes him bloated up, whereas ridicule or criticism puts him down.
1: ఇవన్నీ కూడాను కేవలము శీతోష్ణముల వలె సుఖదుఖములు కూడాను సమతత్వముతో మానవునకు సుఖము అందించడమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే సంఘ సమత్వము అని చెప్తూ వచ్చారు.
0: When you get that balanced approach as member of a society, that just as these pairs of opposites are ultimately like heat and cold, which in the long run add to your joy and comfort, that is the moment of realization for you.
1: కనిపించు పర్వతములు శిలామయములు.
0: The mountains that you see from a distance are nothing but rocks.
1: నివసించు భూమి మృమ్మయం.
0: అండ్ ది ఎర్త్ ఆన్ విచ్ యు ఆర్ లివింగ్ ఈజ్ ఆల్సో ఇనర్ట్.
1: చల్లని ఛాయను అందించేటువంటి వృక్షములు కాష్టమయము.
0: ద ట్రీస్ విచ్ గివ్ యూ షేడ్ అండ్ షెల్టర్ ఆర్ మేడ్ ఆఫ్ వుడ్.
1: ప్రాణవులు మాంసమయము.
0: అండ్ లైఫ్ అస్ సచ్ ఇస్ నథింగ్ బట్ ఫ్లెష్.
1: ఇవన్నీ కూడాను పంచభూతములు వికారములే.
0: ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ మానిఫెస్టేషన్స్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: వ్యవహార నిమిత్తమై వీటికి మానవుడు కొన్ని రూపనామములు ఏర్పరచుకొని తన జీవితమును గడుపుచున్నాడు.
0: In order to suit his convenience and make things in such a way that he can possibly make a living, man gives different names and forms and shapes to these elements.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశము ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక సంపత్తి చేత సమత్వమును త్యాగమును సమస్త ప్రపంచమునకు బోధించి సుస్థిర శాంతి సౌఖ్యమును అందించినటువంటి యొక్క ఆధ్యాత్మిక జ్యోతి.
0: By virtue of the rich heritage and ancient tradition which has been part of this country Bharat, these two qualities, equanimity and a sense of sacrifice, have been shown to the whole of humankind by this great country as guiding principles for one's happiness and joy.
1: Kanukani natiki netiki loka samasta sukhino bhavantu annade bharatiyulaka samskruti.
0: So either then or now, you find that the cornerstone of the Bharatiya culture is to pray and wish for the welfare and prosperity of all.
1: మానవుడు ఏనాటికైనను త్యాగమును ఊనక తప్పదు.
0: It is imperative for man to take up to tyaga or sacrifice something or other.
1: చివరి సత్యము.
0: This is the ultimate truth that he has to realize.
1: మానవుడు బుద్ధిపూర్వకంగా త్యాగమే చేయకుండినా ప్రపంచము నిర్బంధముతో వానికి త్యాగము నేర్పుతుంది.
0: If man does not willfully come forward with sacrifice, the world will teach him a lesson where he has to follow suit.
1: కనుక త్యాగేనేకి అమృతత్వమాన పోని వేదము బోధించినది.
0: That's why the Vedas have this lesson that it is through sacrifice that you really can get something lasting.
1: బుద్ధియే మానవ జీవితమునకు శోభను అందిస్తుంది.
0: It is buddhi, your one's intellect, which gives you some glow to your life.
1: బుద్ధియే నశించిన మానవత్వమే క్షీణిస్తుంది.
0: If you do not have this spark of intellect in you, there is no meaning to your existence.
1: జ్ఞానము పెరుగుకొలది మానవత్వం అభివృద్ధి అవుతుంది.
0: Even as you grow in your jnana, you also become a wholesome personality.
1: సుబుద్ధిమాం మనుష్యేషు అని కేవలము మానవ ఆకారము ధరించినంత మాత్రమున మానవుడు కానేరడు.
0: Merely by adorning a physical form, he does not become man.
1: ఆకు పచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున.
0: All those birds which are green in color, can they speak like the parrot?
1: పువ్వులపై పారాయుడు పురుగులు తుమ్మెగలగున.
0: So also, these insects which creep on flowers, could they be likened to the bees?
1: పులిచర్మము కప్పినట్టి గాడిదతా పులియగున.
0: Likewise, a donkey covered with the skin of a tiger, would it become a tiger?
1: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా.
0: So also pig, which may talk, which may grow as big as an elephant, can it ever become an elephant in the true sense?
1: కనుక మానవ ఆకారమును ధరించినంత మాత్రమున మానవుడు కానేయడని మానవ బుద్ధులు మానవుడి యందు ప్రకాశించినప్పుడే ఇతను నిజమైన మానవుడని కూడాను చెప్పుతూ వచ్చింది ఉపనిషత్తులు.
0: In the same way, by merely having a form resembling that of man, one does not become man in the true sense of the word. It's only when he has a good buddhi, good thoughts, good ideals, and a set of principles to govern his life, would he be called a man. This is what the Upanishads have been telling.
1: Manavudu sukha vilashi.
0: Man by nature seeks comfort.
1: Ananda pipasi.
0: He also aspires for happiness.
1: అతను నిరంతరం కూడాను ఆనందముని ఆశిస్తుంటాడు.
0: ఎవ్రీ సెకండ్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ ఎండ్ ఆఫ్ సెక్యూరింగ్ హ్యాపీనెస్.
1: దీనికి వైజ్ఞానిక సత్యం కూడాను లేకపోలేదు.
0: దేర్ ఈస్ ఇన్ దిస్ ఫ్రీక్ ఇన్ మ్యాన్స్ నేచర్ ఎ సైంటిఫిక్ బేసిస్.
1: అగ్నికి దహన శక్తి దాని యొక్క స్వభావం.
0: ద నేచర్ ఆఫ్ ఫైర్ ఈస్ టు రిడ్యూస్ ఎనీథింగ్ టు యాషెస్.
1: మంచుగడ్డకు చల్లదనము దాని స్వభావం.
0: సో ఆల్సో ఐస్ హ్యాస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ బీయింగ్ కోల్డ్.
1: చక్కెరకు తీపి దాని స్వభావం.
0: స్వీట్నెస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ షుగర్.
1: అదే విధముగానే మానవునకు ఆనందము స్వభావం.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఫ్రమ్ మ్యాన్ హ్యాపీనెస్ ఈస్ హిస్ నేచురల్ స్టేట్.
1: కనుకనే మానవుడు ఆనందమును ఆశించటము దుఃఖమును ద్వేషించటము జరుగుతున్నది.
0: దట్స్ వై వి ఫైండ్ దట్ మ్యాన్ సీక్స్ హ్యాపీనెస్, tries to remove himself away from troubles or distress.
1: నిత్య జీవితములో మనము నివసించేటువంటి లోకములో ప్రతి దినం కూడాను మనము ఇట్టి అనుభూతిని అనుభవిస్తూ ఉన్నాము.
2: Ever since we were born, probably every second of our existence, this has been our experience in our day-to-day lives.
1: Baba padutunna vyaktunu chusi enduku neevu edustunnavu ani prashnistuntamu.
2: If you come across a person who is distressed, you ask him a question: why are you subjected to this grief?
1: Deeniki kaaranam enti?
2: What is the reason for this?
1: Neeku edupu sahajam kaadu kanuka enduku kosam edustunnavu aneetundi deeni antarartham.
2: The reason is, to cry is not your natural state, so you ask a question of this nature.
1: Adhe vyakti prasannudai aanandamuga untunna samayam chusi ayya neevu enduku dukhinchadam ledani evvaru kuda nu prashnincharu.
2: Now the same person who is enjoying a state of happiness, nobody would come and ask him, why is it that you are not in a state of distress?
1: Karanamu dukkamu atani swabhavam kaadu kanuka.
2: The reason is that this state of distress is foreign to man's nature.
1: Aithe itti sahajamainatundi aanandamunu manavudu endulaku sahajamuga andukonalekapothunnadu.
2: But now the question is, this state of happiness which is natural to man, how come he is not in a position to experience this?
1: Prakruta sampatkamu chetanu sahavasamu chetanu manavuni yokka raga dveshamulu ఇంద్రియములను కప్పబడిన చేత ఇతను సహజానందాన్ని అందుకోలేకపోతున్నాడు.
2: బై కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ పార్ట్ ఆఫ్ విచ్ గో ఇన్ ద సొసైటీ అరౌండ్ హిమ్ అండ్ బై వర్చ్యూ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ హ్యాస్ దీస్ టూ క్వాలిటీస్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ మ్యాన్ కమ్స్ టు ఎ స్టేట్ వేర్ ఇస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఎక్స్పీరియన్స్ ది సెన్స్ ఆఫ్ జాయ్ విత్ ఇన్ హిమ్.
1: మానవుడు ఈ జగత్తులో అనేక అస్థిరమైనటువంటి సుఖములను ఆశిస్తున్నాడు.
2: ఇన్ దిస్ వరల్డ్ అరౌండ్ హిమ్ man tries to seek comfort from things which are fleeting and transient.
1: Ee aasinchatame raagamu.
2: Now this way of his to seek happiness from these fleeting things is raaga or attachment.
1: Ee aasinchinatvanti yokka aasa vipalapainappudu idi dvesham.
2: Now when he tries to seek something of this nature and he is not successful, that turns into a case of hatred.
1: Kanuka raaga dveshamulu aasala vallane labhinchutunnavi.
2: So these two, attachment and hatred, come because of your primary desire.
1: Kanuka manavuni yokka sankalpamulu yendu ee aasalu kontha varakunu aduplo pettukunnappude indriyamulu yokka malinyamu parishuddham avutundi.
2: So when man makes an effort to curb his senses, which in turn would put an end to this desire, he would be in a state where he can possibly secure happiness.
1: Duradrushtavachattu manavudu tana yendunna aanandanni మరచి బయట ప్రపంచమునందు ఆనందమును అపేక్షించి వెతుకుతున్నాడు.
2: Unfortunately, man has become forgetful of his true nature, happiness, which is within him. Instead, he goes hither and thither in the world outside of him.
1: తన ఉద్యోగమునందు సాయంకాలం వరకు పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చి తన ఆనంద నిమిత్తమై క్లబ్బునకు వెళుతున్నాడు.
2: He spends all his time during the day at the office. By way of doing his job, he comes back in the evening. Then he wants relaxation or comfort, he starts visiting clubs.
1: ee manavudu aanandamu tanaku club lo ee card aatam lo labhistundi ani bhramistunnadu.
2: This man deludes himself into believing that he can get some happiness by playing cards in the club.
1: Mari kontha mandi aananda apeksha cheta cinemalaku velutunnaru.
2: Then there are those who visit the cinema houses for the sake of getting some happiness.
1: Taanu taanu aasinchina aanandamu cinemalo labhyam avutundani bhramistunnadu.
2: Here again, man believes in a false way that the happiness that he is trying to get, he would be able to get in the cinema house.
1: Mari kontha mandi tama aananda nimittamai madyamunu sikaristunnaru.
2: Then you have that other category which takes to drinking.
1: Ivanni kudanu kevalamu vaari bhramane tappa తన ఆనందము ఆ పదార్థంలో ఏమాత్రం కూడా లేదు.
2: ఐదర్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఇండికేటివ్ ఆఫ్ మ్యాన్ బీయింగ్ డెల్యూటెడ్
1: తన ముక్కుపై ఉన్నటువంటి సులోచనములో తాను మరచి ఇల్లంతా ఎంతకాలం వెతికినప్పటికీ ఆ సులోచనములు తనకు లభించవు.
2: యూ హ్యావ్ యువర్ పేర్ ఆఫ్ స్పెక్టికల్స్ రెస్టింగ్ ఆన్ యువర్ నోజ్. యూ ఆర్ ఇగ్నరెంట్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ you start looking all around the house by way of locating these spectacles. You
1: never can find them. తన యందున్న ఆనందమును మానవుడు మరచి బయట ప్రపంచంలో ఆనంద నిమిత్తమై అనేక విధములుగా కృషి సల్పుతున్నాడు.
2: In the same manner, man has become forgetful of this happiness which is within him, and he starts making a search for it in the outside world.
1: తాత్కాలిక విషయానందము తనకు లభించవచ్చునేమో కాని శాశ్వత ఆత్మానందం అనేటువంటిది తన యందే ఉంటుందనే సత్యాన్ని గుర్తించవచ్చు.
2: Perhaps it's likely that he might be able to secure the material happiness which is temporary, but he'll never be able to secure happiness which is lasting, which is linked to the Atma.
1: Kanuka manavudu tana swasthanamaitunte yokka aatmatattvanni artham chesukunnappude tanaku nijamainatunte aanandam labhistundi.
2: Only when man is in a position to explore and understand the nature of his Atma will he be in a position to get lasting happiness.
1: Tanu ekkadi nunchi vachadu అనేటువంటి తత్వాన్ని తాను విచారించాలి.
2: Where has he come from? This should be the primary question for him.
1: భాగవతమునందు ఎచ్చట పుట్టే నచ్చటికి నేగుట నైద్యము ప్రాణికోటికి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి పోయినప్పుడే తనకు నిజమైన ఆనందం లభిస్తుంది.
2: In the Bhagavata it has been stated that man, when he reaches the point from where he has come, he will be securing happiness. This is what has been stated in the Bhagavata.
1: మానవుడు ఒక కార్యార్థమై ఒక ప్రదేశమునకు వెళ్ళాడు.
2: Now a certain person, by way of fulfilling some objective of his, goes to a certain place.
1: అక్కడ ఎంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉండినప్పటికీ, ఎంత ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండినప్పటికీ, తన కార్యము ముగించుకొని తిరిగి తన స్వస్థానము చేరినప్పుడే తనకు శాంతి విశ్రాంతి.
2: The spot he goes to is extremely convenient for him. He is also one which tends to give him a sense of comfort. He fulfills his objective. But only when he returns back to his place would he be in a position to enjoy a sense of peace or comfort.
1: అదే విధముగానే మానవుడు ఈ కర్మక్షేత్ర యాత్రికుడుగా ఈ జగత్తును వచ్చాడు.
2: In the same manner, man has come down into this world as a traveller, the weary traveller who has to undertake tasks of varying magnitude.
1: ఈ చక్రమునందు ఎన్ని విధములైనటువంటి యొక్క లౌకిక భోగ భాగ్యములు ఉండినప్పటికీ ఇది తాత్కాలికమైనటువంటి చక్రమే కాని తన యొక్క స్వస్థానము కాదు.
2: Now this world at best is like a chowdhury which can certainly offer a few things to him, but certainly it is not his permanent abode.
1: జీవుడు ఒక విధమైనటువంటి యొక్క మోక్షపురికి ప్రయాణికుడు.
2: The jiva is like the traveler who set on the path of journey leading to moksha.
1: ఈ ప్రయాణములో దేహం ఒక చక్రం వంటిది.
2: In this journey of his, this body that's been given to him is like the chowdhury.
1: మనసు కాపలాదారి.
2: The mind is like the watchman.
1: కనుక దేహము చక్రము, మనసు వాచ్మెన్, జీవుడు ప్రయాణికుడు, ఈ ముగ్గురికి ఉండేటువంటి సంబంధం ఏమిటి?
2: Therefore, the body is like the chowdhury, the jiva is the traveler, and the mind is like the watchman. Now what is the possible relationship amongst these three?
1: ఈ యొక్క చౌకీదారునకు ఈ యాత్రికునకు ఎట్టి సంబంధము లేదు.
2: There is absolutely no relationship between this watchman and this jiva, the traveler.
1: లేక చక్రమునకు ఈ యొక్క ప్రయాణికుడుకు ఎట్టి సంబంధము లేదు.
2: Nor is there any relationship between this chowdhury and this jiva.
1: తాత్కాలికంగా విశ్రాంతి నిమిత్తమై కొంతకాలం ఉండి తదుపరి ఆ చక్రమును ఆ యొక్క చౌకీదారిని త్యజించి వెళుతున్నాడు ఈ ప్రయాణికుడు.
2: So what you find is, after a certain period of time, this jiva goes on his onward journey by leaving this body and leaving behind the watchman.
1: కాని ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేక ఇది ఈ సౌత్రి తన ఇల్లుగా తాను భావించుకుని ఈ కాపలాదారి తన యొక్క సర్వెంట్గా విశ్లేషించుకుని ఈ యాత్రికుడు అక్కడనే నిలిచిపోవటానికి కృషి చేస్తున్నాడు.
2: బట్ మ్యాన్ హస్ ఫర్గాటన్ దిస్ సేలియంట్ ట్రూత్. హీ బిలీవ్స్ దట్ దిస్ బాడీ, దిస్ చౌదరి ఈజ్ హిస్ పర్మనెంట్ అబోడ్. హీ బిలీవ్స్ దట్ దిస్ వాచ్మెన్ ఈజ్ హిస్ సర్వెంట్ అండ్ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ అకార్డింగ్లీ.
1: తన యాత్ర నిమిత్తమై వచ్చినటువంటి లక్ష్యమును మర్చిపోతున్నాడు.
2: హీ హస్ ఫర్గాటన్ ద పర్పస్ ఫర్ విచ్ హీ హస్ సెట్ ఆన్ దిస్ జర్నీ.
1: కనుకనే తన యొక్క యాత్రను పూర్తి గావించుకొనక తన సత్కారమును చేరుకొనలేక మధ్య మార్గములో అనేక అవస్థలకు గురి అవుతున్నాడు ఈ మానవుడు.
2: సో వి ఫైండ్ దట్ దిస్ మ్యాన్, బికాజ్ హీ ఇస్ ఫర్గెట్ఫుల్ ఆఫ్ దిస్, Because he tends to feel that this temporary one is his permanent abode. He gets bogged down at every stage. He is up against obstacles and difficulties, and he is not in a position to proceed with his journey.
1: Sarvam atmamayam sukham. Sarvam paramayam dukkham annadi Upanishad. Anaga, tanayokka atmatattvamunu tanu lakshyamlo pettukunnappude tanaku sukham erpadutundi.
2: The Upanishad has said that for one who has the Atma as the center of things, he is bound to enjoy happiness. For one who tends to look to outside things, he is bound to come across difficulty.
1: Kanuka, matti nunchi puttinatvanti yokka patra, yenatikaina kudanu, tirigi mattilone cheripovutunnadi.
2: So we find that a pot or earthen pot made of clay will one day become one with clay.
1: Samudram nunchi aaviriga marinatvanti jalamu, ఏ మేఘములుగాను ఏ వర్షములుగాను ఏ వంకలుగాను ప్రవహించి కట్టగడపటికి ఏనాటికైనా సముద్రంలో చేరిపోతున్నది.
2: The water of the oceans evaporates, becomes vapor, becomes clouds, and in course of time comes down again in the form of rain, raindrops.
1: సముద్రమునుంచి పుట్టినటువంటి జలము తన స్వస్థానమైన సముద్రములకి చేరుకొనుచున్నది.
2: To take the form of rivers, but one day the rivers again reach the ocean.
1: మట్టి నుండి పుట్టినటువంటి ఒక కుండ ఏదో ఒక విధముగా తన యొక్క అంత్యములో మట్టికి చేరిపోతున్నది.
2: So also the pot which is born of this clay will one day in some form or the other reach its natural form, that of clay.
1: కానీ మానవుడు తన యొక్క స్వస్థానమును తాను మర్చిపోయి ఈ మధ్యలో ఏర్పడినటువంటి యొక్క సంబంధ బాంధవ్యం అనేటువంటి యొక్క ప్రకృతితోనే తాను బంధితుడవుతున్నాడు.
2: But man alone is an exception. He doesn't know that he has to get back to his state, his original abode, and he gets bogged down. He tends to get into new relationships, new understandings, and all of which tend to mislead him.
1: Kanukane manavudu aneka vidhamulaitundi aapoha kani tana yokka satya swaroopanni gani tana gurtinchukolaleka nija margamunuku dooram avutunnadu.
2: So he is not in a position to understand and appreciate his true nature, and he is getting far removed from the truth as such.
1: Konni ragadveshamulaku kuda nu guri avutunnadu.
2: He is also getting subjected to the sense of attachment and hatred.
1: Ee ragadveshamulaku kaaranam enti?
2: What is the cause for these two?
1: Manavudu nirantaramu edo oka vastuvuno leka vyaktino chintistu untadu.
2: Because man every second has thoughts fixed on either a material thing or an individual.
1: Taanu nirantaramu ee vyaktini chintinchano aa vyakti oka vidhamaina aasaktiga maaripothundi.
2: Now that person who is uppermost in the thoughts of this man tends to gain ascendancy gradually.
1: ఈ ఆసక్తియే బలపడటం చేత ఒక కోరికగా రూపొందుతుంది.
2: And once you have this desire increasing in you, it takes the form of a full-fledged desire.
1: ఈ కోరికలలో కొన్ని కోరికలు ఫలించవచ్చును, కొన్ని కోరికలకు నిష్ఫలము కావచ్చును.
2: Now some of these aspirations of ambitious of yours could find a sense of fulfillment. Some probably do not meet this end.
1: ఈ కోరికలు విఫలము కావటం చేత ఒక విధమైనటువంటి కోపము ప్రారంభమవుతుంది.
2: And when your wishes are not fulfilled, anger takes over.
1: ఈ కోపము ఆవేశమును వ్యక్తి చేసి మానవత్వాన్ని మరిపింప చేస్తుంది.
2: This in turn whips up your emotions and feelings and makes you forgetful of your own nature.
1: తన స్వరూపాన్ని తాను మరచి మంచి చెడ్డలేనిటువంటి విచార జ్ఞానము లేకుండా తాను తన తోచినట్టుగా తాను ప్రవర్తిస్తాడు.
2: And then he loses track of his own true nature. And then he starts behaving in a manner which is quite foreign to his nature.
1: ఈ ప్రవర్తనలో అనేక విధమైనటువంటి పాప కార్యములకు గురి అవుతున్నాడు.
2: And in the course of this conduct or this period of his, he starts committing acts which he would not have done otherwise.
1: ఈ పాపములకు కారణం ఏమిటి?
2: Now these sins that he is committing, కోరికలే. Cause nothing but wishes or desires.
1: కనుకని మానవుడు మొట్టమొదట మనసును అరికట్టుకునేటకై అనేక విధమైనటువంటి ప్రయత్నం చేయాలి.
2: So at the very outset, man must take it upon himself to place his self on his mind.
1: Aite ee manasu ee vidhanga manam arikattukotaniki sadhyam avutundi.
2: But how can we possibly control this mind?
1: Chaala mandi manasunu arikattukunnatuku margam emito gurtinchukoleka telusukoleka ayomaya paristhitilo manasunu marinta oka swechchaku guri kavistunnaru.
2: There are quite a few who do not know a way of curbing or controlling the mind. In the process they get confused and they are led further astray.
1: Indriyamulanu arikattaka manasunu swadhinam chesukunnatuku prayatninchadamu idi maha porapatu.
2: Without controlling the senses in the first place, if you want to put an end to the activities of the mind, it's a great mistake.
1: Manasu indriya swadhinamainukuntadi.
2: Mind is something which is subservient to the senses.
1: Kanuka ee indriyalu yematramo arikattukonaka manasunu swadhinam cheskotaniki prayatniste idi yematramo palinchadu.
2: So if you start letting loose the senses and start controlling the mind instead, you'll not be successful.
1: Kanukane neenu appudappudu drishti doshamunu adupulo pettuko.
2: That's why I keep admonishing you at times.
1: Vagdoshamunu rakunda chusko.
2: Control your sight. See that you don't commit any sin by way of words. Also, let not your sense of hearing go astray.
1: Kanukane adhyatmika margamunaku moodu pradhanamaina sutramulu untunnavi.
2: That's why in the adhyatmic path there are three fundamental principles.
1: Asatyanito dushitam karatunti vakku.
2: Your words should be free from untruth.
1: Himsadanto dushitam karatunti dehamu.
2: Your body should be free from any acts of violence.
1: Ragadveshamulte dushitam karatunti yokka manasu.
2: And your mind should be free from attachment to anger.
1: Ee moodu pradhanamainatunti yokka sadhana sampatti.
2: Now these three one can accrue through a process of sadhana.
1: Kanukane manavattvamulo pradhanamainatundi indriyamu.
2: So in man's nature senses occupy a primary place.
1: Ee indriyamulanu bhagavat margamulo praveshapettinappude ee manasu sulabhamga manaku swadhinam avutundi.
2: You divert these senses or sensory organs towards God and then you can control your mind.
1: Mana aadhyatmika ratnamunu dongilinchinatvanti donga evaro mottamata gurtinchali.
2: Now first try to understand who this thief is who has robbed you of this aadhyatmika jewel.
1: Ee aadhyatmika ratnamunu dongilinchinatvanti vaadu manasu.
2: Now this person who has robbed you of this aadhyatmika jewel is the mind.
1: Kanuka ee dongalinatvanti yokka manasunu manam sikshinchaka nirapradhi anukunte dehanni manam
2: So this mind who is the culprit goes scot-free and you are trying to punish the body which is blameless, blemishless.
1: Kanuka motta motta manasunu manam sikshinchinappude taginatvanti ratnamu manaku labhistundi.
2: So when you punish the mind, then you can get the jewel in its possession.
1: Kanukane itti pavitramainatvanti manasu galigi indriyamula cheta aanandanni andinchi nishchathamu nishkalankamainatvanti yokka margamulo praveshimpa cheyataniki ఒక విధమైనటువంటి యొక్క మార్గమును మనం అవలంబించాలి.
2: సో వి మస్ట్ అండర్టేక్ దట్ పాత్ విచ్ ఇస్ సేక్రెడ్ వేర్ ద మైండ్ బికమ్స్ సేక్రెడ్ అండ్ ప్యూర్ వేర్ ద ఇంద్రియస్ డూ వాట్ ఎవర్ టాస్క్ ఆర్ గివెన్ టు దెమ్ యూ బికమ్ సెల్ఫ్లెస్ యువర్ యాక్టివిటీస్ ఆర్ ప్యూర్ దిస్ ఇస్ ద పాత్ దట్ యు మస్ట్ ట్రై టు ఎంబార్క్ ఆన్.
1: బైబుల్లో భక్తులు భగవంతుని వెతుకుతున్నారు అని ఒక స్థానంలో ఉంటున్నది.
2: ఇట్ హస్ బీన్ స్టేటెడ్ ఇన్ ద బైబుల్ దట్ ద డివోటీ They are searching for God.
1: Aithe ikkada manamu chakkaga vicharinchali bhaktulu bhagavantunni vetukutunnara leka bhagavantude bhaktulanu vetukutunnada.
2: Now here we would do well to ask ourselves a question. Are the devotees searching for God or is God searching for his devotees?
1: Bhagavantudu sarvatra untunnadu atani vetukanakkarale.
2: God is everywhere. We need not search for him as such.
1: Inaadu sarvatra undinatvanti bhagavantude nijamainatvanti bhaktuni vetukutu untunnadu.
2: Now today you find God who is everywhere is searching for his devotee.
1: Bhagavantuniki etti bhaktulu kavali.
2: What is the type of devotee that God wants?
1: Nijamaina nikkamaina nishwarthamaina oka bhaktulu kavali.
2: What God wants is a devotee who is an embodiment of truth, selflessness and purity.
1: Intiye kaadu manavatvanni prakatinchetunte adarsha putrudu kavali.
2: Not only this, he should be such as to uphold the dignity and ideal of a true noble life.
1: Taanu ekkada chusina kudanu attu bhaktunni taanu vetukutu untunnadu.
2: So you find that God is constantly in the search for such a devotee.
1: Aithe ee naati భక్త బృందములో అట్టి భక్తులు చిక్కుతుక చాలా దుర్లభంగా ఉన్నాయి.
2: బట్ టుడే యు ఫైండ్ దట్ అమంగ్ ద లార్జ్ నంబర్స్ ఆఫ్ డివోటీస్ టు కమ్ అక్రాస్ వన్ సచ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టాస్క్.
1: ఈనాటి భక్త బృందములో నవవర్షణ సమయంలో ఏడుస్తున్నారు.
2: బట్ టుడే యు ఫైండ్ దట్ అమంగ్ ద డివోటీస్ వేర్ దే షుడ్ లాఫ్ దే టెన్ టు క్రై.
1: ఏడ్చవలసిన సమయంలో నవ్వుతున్నారు.
2: And where they ought to cry, they tend to laugh.
1: ఎక్కడ చూసినా కానీ ఇట్టి కపట భక్తులే కనిపిస్తున్నారు.
2: So wherever you see, you find such devotees who are hollow.
1: కనుకనే వెతుకుచున్నాను నేను, వెతుకుచునే ఉన్నాను.
2: So I have been searching.
1: వెతుకుచున్నాను నాడు నేడు నిజమానవ ధర్మపరుని.
2: I have been searching, and still searching for the true man.
1: Kanuka, na prema, na karma, na sarva bhavamulu, daivartitamu, anetvanti yokka, sattvika bhavamu, undinetvanti bhaktudu, bhagavantuniki atyavasaram.
2: So, that devotee, where he sees that his sense of love, his sense of karma, his thoughts, and all that goes within him in his personality are directed towards God. Such is the devotee that God wants today.
1: Sarva jeevula yokka samattamanu, sarvula yokka badalaku, dukkamunu, prakatinchetvanti yokka vyaktudu, bhaktu.
2: Now that person who has this sense of equanimity, who tends to look upon all living beings on the same footing, he is a true devotee indeed.
1: Atti, పవిత్రమైనటువంటి యొక్క హృదయుడే గీత.
2: Such an individual, endowed with such a pure thought, with such a pure heart, was Jesus.
1: మొట్టమొదట జీసస్ అండ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్, అనగా దేశమనేటువంటి దానిని మెసెంజర్ గా తీసుకుని తాను ఈ దేశం సంబంధమైనటువంటి యొక్క కార్యకలాపములో పాల్గొన్నాడు.
2: At the very outset, Jesus proclaimed, I am the messenger of God. The meaning, he took it to be the messenger of God, directed towards activities connected.
1: ఈ దేహముతో దీనుల యొక్క దుఃఖములను, దుఃఖితులుగా ఉండేటువంటి బాధలను, సేవల ద్వారా వారికి ఈ దేహమును అర్పితంగా ఉంచి, ఇది దైవం పంపినటువంటి యొక్క నేను ఒక పరిచారకునిగా అని భావిస్తూ వచ్చాడు.
2: Where his body would be directed towards taking up activities in the upliftment of the poor, bringing solace, consoling the poor and the downtrodden, taking care of them. In this way, he visualized his body as a messenger of God towards the well-being of his fellow men.
1: దేహముతో ప్రజలకు సందేశాన్ని అందిస్తూ వచ్చాడు క్రియల ద్వారా.
2: He brought home the message of God through this activity conducted through the medium of this body.
1: క్రమక్రమేణ దేహము నుంచి మనసులో ప్రవేశించాడు.
2: Then gradually, from the state of the body, he entered the realm of the mind.
1: ఈ మనస్తత్వాన్ని తాను and son of God అనేటువంటి భావంతో ఊహిస్తూ వచ్చాడు.
2: And this identity of his with the mind, he proclaimed in these words, and the son of God.
1: ఈ మనస్తత్వంతో నిత్యానిత్యమైన విషయ పరిశీలనను కావిస్తూ వచ్చాడు.
2: And then, through his mind assist, he started finding out the truth, the untruth.
1: ఏది సత్యము, ఏది అసత్యము?
2: What is the truth? What is untruth?
1: జగత్తంతా ఇప్పుడు నువ్వు కేవలము ఒక విధమైనటువంటి యొక్క దృశ్యకల్పితమైనటువంటిది.
2: This world around you is nothing but something which is born of your sight.
1: సర్వ కర్మలు కూడాను మనసు నందున్నటువంటి యొక్క భావముల యొక్క ప్రతిబింబములు.
2: And all that goes on around you is nothing but a manifestation of your own thoughts and ideas.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని తాను గుర్తించుకుంటూ వచ్చాడు.
2: He started recognizing such a truth.
1: తిరిగి ఈ మనస్సు యొక్క తత్వాన్ని విచారణ పూర్తి చేస్తూ బుద్ధి వరకు చేరిపోయాడు.
2: In the course of this questioning process in his mind, he finally reached the stage of his buddhi or intellect.
1: ఈ బుద్ధి వరకు చేరేటప్పటికి I am my father are one అన్నాడు.
2: And at this stage he said, I and my father are one.
1: అనగా ఏమిటి? తండ్రి కొడుకులు ఒకరికొకరు సన్ని సంబంధం.
2: That is, there is this close bond of relationship between the father and the son.
1: ఇక్కడే ప్రతి ఒక్క సాధకుడు చక్కగా గుర్తించవలసినటువంటి.
2: Now every true sadhaka must try and understand the significance of these words.
1: ప్రతి ఒక్కరు కూడా భగవంతుని బిడ్డలే.
2: Every being is the child of God.
1: తండ్రి యొక్క గుణములే కుమారునికి రావాల్సి వస్తుంటాయి.
2: And it's also natural that the qualities of the father are given to the son.
1: పులి గర్భములో మేక పుట్టదు.
2: You don't have a good born in the womb of a tiger.
1: మేక గర్భములో పులి పుట్టదు.
2: Or for a goat, you don't have a tiger.
1: పులి గర్భంలో పులియ పుట్టినట్టుగా
2: just as you have the tiger cub in the womb of a tiger.
1: తండ్రి అయినటువంటి దైవత్వం నుంచి కుమారుడైనటువంటి మానవుడు తండ్రిగా తండ్రి యొక్క గుణములే పుట్టాలి.
2: So in the same manner, the son is born of the father, imbibing all the qualities of the father.
1: కనుక నాకు నా తండ్రికి ఎట్టి భేదము లేదు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే హోలీ గోస్ట్ అన్నాడు.
2: So when he said that there is absolutely no difference whatsoever between me and my father, he started talking about the Holy Ghost.
1: కనుకని మనం దేహరీతిగా ఒక కర్మ కలాపములో మనం ప్రవేశించాలి.
2: So through the medium of this body we must enter activity or karma.
1: మానసికంగా నిత్యానిత్య విషయ పరిశీలన చేయాలి.
2: And then through the medium of the mind start asking questions regarding the truth.
1: విచారణ శక్తితో సన్నిహిత సంబంధాన్ని మనం పెంచుకోవాలి.
2: Even as we start debating and discussing that within ourselves.
1: తదుపరి బ్రహ్మ విద్బ్రహ్మైవ భవతి. రెండింటి యొక్క ఏకత్వము మనం గుర్తించడానికి శక్తి కలుగుతుంది.
2: We reach a stage where we'll say that that which is Brahma is indeed the truth proper.
1: కనుక ప్రతి మహనీయుని యొక్క పుట్టిన దినములంతా కూడాను ప్రపంచంలో తమ యొక్క అనుచరులు ఆచరిస్తూ ఉంటారు.
2: Now it is a known fact that over centuries men tend to celebrate occasions like this of birthdays of people who have come in the ages gone by.
1: అయితే ఈనాడు జీసస్ పుట్టిన దినమని మనం కేవలము ఇంటిలో ఒక పండుగగా చేసుకుని స్వేచ్ఛగా ఆఫీసులకు లీవులున్నది కదా అని ఇష్టముచ్చినట్టుగా సంచరించుకోవటం ఇది పర్వదినముల యొక్క అంతరార్థం కాదు.
2: బట్ ఆన్ ఎ డే లైక్ దిస్ విచ్ ఇస్ బీయింగ్ సెలబ్రేటెడ్ యాజ్ ది బర్త్డే ఆఫ్ జీసస్ వీ హ్యావ్ ఎ హాలిడే వీ మేక్ ఎ ఫీస్ట్ ఫర్ అవర్సెల్వ్స్ టెన్ టు స్పెండ్ అవర్ టైమ్ ఇన్ లీజర్ దిస్ ఇస్ నాట్ ద వే ఇన్ విచ్ వీ హావ్ టు సెలబ్రేట్ ఎన్ అకేషన్ ఆఫ్ దిస్ టైప్.
1: ఇదే విధముగానే భారతీయుల యొక్క పర్వదినములు కానీ ఏ మతముల యొక్క ఏ దేశముల వారి యొక్క పర్వదినములు కానీ ఈ విధంగానే బాహ్య దృష్టితోనే వారు ఆచరిస్తూ చూస్తూ వస్తున్నారు.
2: టుడే వి ఫైండ్ ఇట్స్ అ కామన్ ఫీచర్ ఐదర్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఆర్ ఎల్స్వేర్ ద టఫ్ ఫెస్టివ్ ఒకేషన్స్ ఆర్ గివెన్ ఎ సెన్స్ ఆఫ్ ఎగ్జిబిషనిజం అండ్ అవుట్వర్డ్లీ బిహేవియర్.
1: 24వ తేదీ ఏదో చర్చలకు పోవటము అక్కడ ఏదో ప్రార్థనలు చేయటము ఇంటికి రావటము చక్కగా త్రాగటము తినటము ఆనందాన్ని అనుభవించటము.
2: So on the 24th, we visit the church, take part in the prayers there, come back home, then relax, then make a feast for ourselves, drink deeply, and then we feel we are happy. This is not the significance of the occasion of Christmas. And this is not the meaning associated, to be associated with the birthday celebration.
1: పర్వదినములు అనగా పాయస పరమాన్నాలతో తృప్తి పట్టడం కాదు.
2: These festive occasions do not mean that you feel contented by drinking in.
1: హృదయాన్ని పులిమి ఆరగట్టేటువంటిది పర్వదినముల యొక్క ప్రధాన లక్ష్యం.
2: By drinking or eating sweet dishes, you must try and undertake a thorough search of the heart.
1: హృదయములో చేరినటువంటి మాలిన్యాన్ని పరిశుద్ధం చేసి ఆ మానవుని యొక్క ఆశయాలు ఏమిటో లక్ష్యంలో పెట్టుకుని ఒక్క ఆశయాన్నైనా మన జీవితంలో మనం ఆచరించటము ఇది పర్వదినం యొక్క పవిత్రమైన యొక్క అర్థం.
2: ప్యూరిఫై యువర్ హార్ట్ బై రిమూవింగ్ ఆల్ ది డర్ట్ అండ్ ఫిల్త్ ఫ్రమ్ ఇట్ దెన్ కీప్ ఇన్ వ్యూ ద హై ఐడియల్స్ సెట్ బై సచ్ నోబుల్ పర్సనేజెస్ అండ్ ట్రై అండ్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ అమాంగ్ ద మెనీ విచ్ దే వుడ్ హావ్ షోన్ టు యూ.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఆశల నిమిత్తమే జీవిస్తున్నాడు కానీ ఆశయాల నిమిత్తం జీవించటం లేదు.
2: టుడే మ్యాన్ లివ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ హిస్ డిజైర్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎనీ ఐడియల్.
1: నాకు దీర్ఘ జీవితం కావాలని ఆశిస్తున్నాడే కానీ దివ్య జీవితం కావాలని ఆశించటం లేదు.
2: హీ వాంట్స్ ఐ వాంట్ ఎ లాంగ్ లైఫ్ హీ డజంట్ వాంట్ ఎ లైఫ్ ఫుల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్.
1: మహనీయుల యొక్క అడుగుదారులను అనుసరించడానికి ప్రయత్నించటం లేదు.
2: హీ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు ఫాలో ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ దిస్ నోబుల్ సోల్.
1: అదే ఈనాడు సాధకులు చేయవలసినటువంటి ప్రధాన కర్మలు.
2: దిస్ ఇస్ ద మెయిన్ టాస్క్ అహెడ్ ఫర్ ద ట్రూ సాధక.
1: ప్రతి సాధకుడు కూడాను ఇంటి యజమానుడు కావాలి కానీ ఇంటి పరిచారకుడు కారాలి.
2: ఎవ్రీ ట్రూ సాధక్ షుడ్ బికమ్ ద మాస్టర్ ఆఫ్ హిస్ హౌస్.
1: అధికారికి లేక పరిచారకుడికి ఉండినటువంటి భేదం ఏమిటి?
2: నౌ వాట్ ఇస్ ద డిస్టింక్షన్ ఆర్ డిఫరెన్స్ బిట్వీన్ ద మాస్టర్ అండ్ ద సర్వెంట్?
1: పరిచారకుడు ఇంటిలో ఉండినటువంటి యొక్క బయట పదార్థములు మాత్రమే తాను గుర్తించడానికి ప్రయత్నిస్తాడు.
2: నౌ దిస్ servant. He certainly is in the house and he makes a recognition of the things which are present in the house.
1: ఇంటి యజమాని విలువైనటువంటి పదార్థములు ఏ లోపల ఏ భద్రమైనటువంటి ప్రదేశంలో ఉంటున్నాయో దాన్ని గుర్తిస్తుంటాడు.
2: But the master knows in which part of the house is hidden or are hidden the truly valuable ones.
1: కనుకనే ఈనాడు మనం పరిచారకులుగా తయారు కావటం వల్ల బయట ప్రపంచంలో ఉండేటువంటి రూపనామములపైనే మన దృష్టి ప్రసరింప చేస్తున్నాం.
2: సో టుడే వి ఆర్ లైక్ ది సర్వెంట్ అండ్ వి ఆర్ జస్ట్ ట్రైయింగ్ టు టేక్ ఎ లుక్ అట్ ది థింగ్స్ అరౌండ్ us వితౌట్ రియలీ నోయింగ్ వాట్ ఇస్ వాట్.
1: మనమే యజమానుడైనప్పుడు మనలో ఉన్నటువంటి సద్గుణములు సదాచారములు సత్వవర్తనైనటువంటి రత్నాలు ఏ ప్రదేశములు ఉంటున్నాయో దాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తాడు.
2: ఇఫ్ వి ఆర్ ద మాస్టర్ ఇన్స్టెడ్ we would really know where these priceless possessions, the jewels are, the sadgunas, the good traits, the good behavior, the noble thoughts within us.
1: Kevalamu prayatinchakame kaadu atuvanti vilavainatundi ratna
2: is hidden or are hidden the truly valuable ones.
1: Kanukane ee naadu manam parichayakulaga tayaru kavatam valla baita prapanchamlo undinatundi roopa naamulu paine mana drishti.

0: ప్రయత్నించటమే కాదు అటువంటి విలువైనటువంటి రత్నమును భద్రం చేసుకుంటారు.
1: We make an effort to secure them. Not merely that, after securing, we'll try and make them a permanent possession.
0: ఈనాడు ఎవరికి వారు మనం ఈ విలువైనటువంటి యొక్క గుణములను మనం భద్రం చేస్తున్నామా, లేక అనిత్యమో అసత్యమో అసత్యమైనటువంటి రూపనామంలో మనం జీవితాన్ని వ్యర్థం చేస్తున్నామా అని ఎవరికి వారు విచారించుకోవచ్చు.
1: Each one can make a question of this nature. Are we making, or am I making an effort to secure my priceless possessions? Or am I going after the fleeting pleasures of the world?
0: ప్రకాశించేటువంటి జ్యోతులు పై స్థానంలో పెట్టినప్పుడే తరుగులకు దాని యొక్క ప్రకాశం అందుతుంది.
1: That lamp which sheds light all around, if it is kept at a high point, the light could be seen and shared by others across a distance.
0: అలాంటి ప్రకాశించేటువంటి జ్యోతిని ఏ పల్లమునందు ఏ యొక్క గుంత ఎందో పెట్టినప్పుడు దాని ప్రకాశం నిరుపయోగం అయిపోతుంది.
1: The very same lamp, if it is kept in a pit or at a low level, it cannot possibly shed light on.
0: కనుక నీ దివ్య భావములు అనేటువంటివి, ఆత్మభావములు అనేటువంటివి, పరిపూర్ణమైనటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా మనం ఆచరణ అనేటువంటి పరిస్థానంలో ఉంటుండాలి.
1: ఆల్సో వాట్ యు కాల్ ది నోబుల్ ట్రైట్స్ ఇన్ యూ, ఆల్ ది క్వాలిటీస్ అసోసియేటెడ్ విత్ ది ఆత్మా, హావ్ రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ థాట్, in your behavior, it's only when you put them at a high point, in the form of your having put them into practice as such, will others be able to secure them.
0: కనుక మానవుని యందు ఉన్నటువంటి సద్భావములు సద్విచారములు కూడాను తాకటకై ప్రయత్నించాలి.
1: So man must make an effort to give coverage, to give a sort of publicity.
0: భావములను కేవలము ఏదో హృదయంలో మనం దాచిపెట్టుకున్నట్టుగా పెట్టుకుంటే దీనివల్ల ప్రయోజనం ఉంటుండదు.
1: All these good things in him, if he were to share with others, that will be something. If he were to keep them within himself, no point is secured.
0: అదే విధముగానే తన యందున్నటువంటి దివ్య మణులను,
1: where there is good, there is bound to be bad in the power of a shadow.
0: తన నీడను వదిలి తాను విడుటకు ఏ మాత్రం కూడా అవకాశం ఉండదు.
1: It's not possible for anyone to be free from his shadow.
0: కనుకని ఈ జీసస్ను కూడా అనేక విధమైనటువంటి కష్టములు తన వెంటాడుతూ వచ్చాయి.
1: So we find that even in Jesus' life, there are quite a few troubles and moments of distress for him.
0: కట్టెలకు తనను అనుసరిస్తూ తనను ఆచరిస్తూ తనను ఆరాధిస్తూ ఉన్నటువంటి యొక్క తన యొక్క శిష్యుడి తనకు అపకారములకు గురి అవుతూ వచ్చారు.
1: So we find that in the end, those very same disciples who were part of him, who were following him and who were attached to him, they in turn turned against him.
0: ఉపకారికి అపకారము లేక ఉపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పై. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ.
1: Trying to do good to someone who has done you a good turn is not creditable in any way.
0: అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పై. ఎవరు మనకు చెడ్డ చేస్తారో వారికే మనం మంచి చేయాలి.
1: బట్ డూయింగ్ గుడ్ టు వన్ హూ హాస్ డన్ యూ ఏ హార్మ్, దట్ ఇండీడ్ ఈజ్ ద హాల్మార్క్ ఆఫ్ గ్రేట్నెస్.
0: ఆ విధముగా తనకు అపకారం చేసినటువంటి వ్యక్తులకే ఉపకారాన్ని ఆశించినటువంటి వాడు జీసస్.
1: ఇన్ ట్యూన్ విత్ దిస్, జీసస్ వాజ్ వన్ సచ్ ఇండివిజువల్ హూ ట్రై టు డూ గుడ్ టు దోస్ హూ డిడ్ హిమ్ హార్మ్.
0: కనుకనే ఈ పవిత్రమైనటువంటి గుణమే ఈ జగత్తునకంతా ఒక జ్యోతిగా వెలుగుతూ వస్తుంది నేడు.
1: So we find that this true noble trait in him is now shining forth in all its splendor to the world at large.
0: ప్రతి మానవుడు కూడాను తమకు ఎట్టి అపకారం చేసినప్పటికీ దానిని లెక్క చేయక సర్వుడి యొక్క ఉపకారమును ఆశిస్తూ తమ ఆనందమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
1: Every individual should therefore make an effort to make his life of such a nature that he would do good even to those who are doing him harm.
0: Manchiki chedda anetvantidi eppudu kuda untundadaneeku meeku telusunu.
1: You know full well that where there is good, there is bound to be bad attached.
0: Kaani alanti paristhithilo manam e maatram kudanu velukanje veyyaradu.
1: But even in such moments we should not be reduced to the state of weaklings.
0: Manam cheyyatunti pani pavitramainatundi satyamainatundi anetki vishwasam gaadanga undinappudu దానిని ఎదుర్కొని సాధించడానికి ప్రయత్నించాలి.
1: If we have the fullest conviction and confidence that what we are attempting to do is good, we must go ahead whatever be the consequences or repercussions.
0: ఇటువంటి ఆదేశాన్ని జగత్తునకు అందించి తాను సాత్రత పొందినటువంటి జీవి జీసస్.
1: Such an individual, Jesus, who immortalized himself.

0: by following such a path.
1: కానీ అతి పవిత్రమైనటువంటి వాడి యొక్క జీవితాన్ని చక్కగా అర్థం చేసుకునలేక ఏదో కొన్ని గౌరవ మర్యాదలకు మాత్రమే మనము గురి అవుతున్నాము.
0: బట్ వీ హావ్ నాట్ రియలీ అండర్స్టూడ్ ఫస్ట్ ట్రూత్, సేకర్డ్
1: సత్యాన్ని గుర్తించాలి.
0: టుడే వీ మస్ట్ ట్రై టు ఫైండ్ దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు లవ్ రాదర్ దాన్ టు ఆనర్ అండ్ షో రెస్పెక్ట్.
1: ఈ గౌరవ మర్యాదలు మనకు అక్కరలేదు.
0: We really need not going for this securing respect for
1: premane hrudayani hrudayani cheyachetundi.
0: It is love which brings one heart closer to another.
1: Kanukane dayagala hrudayame daiva mandiram annadu Jesus.
0: That's why Jesus said the heart of compassion is the temple of God.
1: Kevalam karuna sanubhuti leinatti hrudayamu idi raatito samanam annaru.
0: He also said that a heart which is hard to the extreme is really like a rock.
1: మానవునికి ప్రధానమైనటువంటి ఒక లక్షణము కృతజ్ఞత అన్నాడు.
0: He also said the main quality of man is a sense of being showing gratitude.
1: కనుక మనము దేనిని ఎవరి ద్వారా మనం అందుకున్నామో దీని జీవిత పర్యంతము మనం మరువరాదు.
0: So what we have received from an individual we should never forget.
1: ఇలాంటి యొక్క బోధనలు జీసస్ కలుపుతూ వచ్చారు.
0: Such were the lessons being taught by Jesus.
1: కనుక ఈనాడు జీసస్ యొక్క పుట్టిన దినమని అనుకున్నప్పుడు ఏదో కొన్ని డ్రామాలు వేయటము, కొన్ని యాక్టింగ్లు చేయటము, కొన్ని పాటలు పాడటము, కొన్ని భజనలు చేయటము, ఇంత మాత్రంతోనే దీన్ని సార్థకతగా భావించరాదు.
0: So today when you are trying to celebrate the birthday of Jesus, you should not feel that by merely enacting some dramas, singing some songs or bhajans is the true way of celebrating.
1: అతని యొక్క ఆదేశములలో ఏ కొన్నింటినైనా మనము ఆచరిస్తూ దాన్ని ఆచరణలో పెడుతూ రావాలి.
0: Out of all his commands, out of all that he has handed down to us, we must try and practice at least a few of them.
1: ఇదే ఈనాటి క్రిస్మస్ అనేటువంటి దాని యొక్క నిజమైనటువంటి యొక్క భావంగా గుర్తించాలి.
0: There is then that we'll be in a position to understand the true significance of an occasion like this.
1: ఈనాడు కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి వారి యొక్క వార్షికోత్సవం కూడా.
0: Today also happens to be the anniversary day of Kingdom of Mother Sai.
1: Prata Vidyarthini yokka sangham.
0: This is an association of the old students of the college.
1: Sangham anaga 10 mandi chernatunte yokka gumpu.
0: An association would connote a collection of individuals like
1: ee 10 mandi cheri 10 margamulu endu nadachaka 10 mandi kudanu oka margamulo pravesichesetundi sangham.
0: Association of society would also tell you that these 10 individuals should not take up 10 different paths. Instead, they should all take up one path and move
1: collectively. Kevalamu okka maatame kaadu okka baatane kaadu okka maata paina kuda nu nilavali.
0: Not merely that they must try and take up one path as such.
1: Sangamana gaaniki pratyekichinatundi okka panchabhoota swaroopam ledu.
0: They should also be bound by one word.
1: దీనిలో ప్రవేశించినటువంటి యొక్క వ్యక్తులకు మాత్రం రూపం ఉంటున్నాయి.
0: సొసైటీ డస్ నాట్ మీన్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్. ఇట్ ఇస్ ది ఇండివిజువల్స్ విచ్ గివ్ ఎ మీనింగ్ టు ఏ సొసైటీ.
1: ఈ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి లోపల అందరూ విద్యార్థినులే.
0: ఇన్ దిస్ కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి ఆల్ ది మెంబర్స్ ఆర్ గర్ల్ స్టూడెంట్స్.
1: వీరిని స్త్రీలు అని చెప్తూ వచ్చారు.
0: నౌ దీస్ ఆర్ బీయింగ్ రిఫర్డ్ టు యాజ్ విమెన్.
1: ఈ స్త్రీలు అనేటువంటి యొక్క పదములో ఎన్ని పదములుంటున్నాయి, ఎన్ని అక్షరములుంటున్నాయి అని మనం విచారం చేయాలి.
0: Now we must try to understand the different meanings normally attached to the word woman.
1: ఇప్పుడు ఒక God అనేటువంటి పదములో ఎన్ని అక్షరములుంటున్నాయి.
0: Now we normally talk of God. How many alphabets make up this word
1: God? G-O-D. మూడు అక్షరములు చేస్తే God అయింది.
0: The word God is made up of these three component alphabets, G, O, D.
1: అదే విధముగా తెలుగు నందు, సంస్కృతం నందు, ఇంకా అన్ని భాషలు ఎందు కూడాను ఒక్కొక్క పదంలో కొన్ని కొన్ని అక్షరములు చేర్చుతూ వస్తుంటాయి.
0: In the same manner, either in Sanskrit or in Telugu or in any other language, when a few alphabets come together, you have a word.
1: ఇక్కడ స్త్రీలు, స్త్రీ అనేటువంటి పదంలో ఎన్ని అక్షరములు ఉంటున్నాయి.
0: Now going by this Telugu equivalent of this word woman, స్త్రీ, స్త్రీలు ఇస్ ప్లూరల్.
1: స్త్రీ అనేటువంటి పదంలో సకార, టకార, ప్రకారములు మూడు కూడా చేరి ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ వర్డ్ స్త్రీ వి హావ్ త్రీ ఆఫ్ దీస్ సిలబుల్స్, స, త అండ్ ర.
1: త, త, ర.
0: త, త, ర.
1: స Sa anaga mottamota sattvikam.
0: The first word, the first syllable sa stands for sattvik.
1: Ta tamogunam.
0: The second sa for tamoguna.
1: Ra rajogunam.
0: The third ra for rajogunam.
1: Tri anaga trigunatmaka swarupuni ani kuda deeniki artham.
0: So the word three stands for an individual where you have all these three gunas.
1: Ikkada sakaram. Sakaram anaga emi? Sattvikam anaga emi?
0: First one, sa, standing for sattvik. What do we mean by this?
1: Mruduvainatvanti bhasha.
0: Words which are sweet.
1: Madhuramainatvanti vaku.
0: Words which are melodious.
1: Vinaya vidheyato koodinatvanti yokka pravartana.
0: And conduct which has its hallmark. Humility and obedience and all the good traits.
1: ఈ సాత్వికమైనటువంటి యొక్క సకారము యొక్క అర్థములు.
0: All these come under the single syllable sa standing for
1: sattvik. ఇది మొట్టమొదటి స్థానం నందే ఉంటున్నది.
0: Now this occupies the primary spot in this world.
1: కనుక స్త్రీలు మొట్టమొదట మృదు మధురమైనటువంటి మాటలతో ఉండాలి.
0: So the స్త్రీ should have as a first thing words which are sweet.
1: Vinaya vidheyatanu prakatinchali.
0: They should have humility and obedience.
1: Sattila sampattini poshinchali.
0: And they must try and foster and progress good qualities, good traits.
1: Ee vidhamainti yokka pravartanato koodinatvanti sakaram.
0: So all these could be put under this word sa.
1: Inga sakaram. Ee sakaram anaga emi?
0: Then we come to this second of these syllables sa. What does it mean?
1: Siggu.
0: A sense of
1: vidiyamu,
0: shyness,
1: bhayamu,
0: and a sense of fear.
1: ఈ మూడు కూడాను స్త్రీలకు రెండవ స్థానంలో ఉండే తీరాలి.
0: Now this sense of being shy, this sense of being afraid or having a sense of fear.
1: మూడవ స్థానం నందున్నటువంటిది రకారము. ఇది రజోగుణ సంబంధమైనటువంటిది.
0: Also a form, a part of one's nature. The third one is rajoguna.
1: ఇక్కడ ధైర్యము,
0: courage or bravery,
1: త్యాగము,
0: sacrifice,
1: సౌశీల్యము,
0: good conduct.
1: అనగా ఇక్కడ ధైర్య సాహస త్యాగములంతా కూడా చేరినటువంటిగా ఉంటుండాలి.
0: సో హియర్ ఇన్ ద థర్డ్ వన్ వీ హ్యావ్ సెన్స్ ఆఫ్ కరేజ్ ఆర్ బ్రేవరీ, సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్, ఎ గుడ్ క్యారెక్టర్, ఆల్ కమింగ్ టుగెదర్.
1: మనలో ఉండేటువంటి వినయ విధేయతలు అనేటువంటి మధ్య పెట్టెను ఇక్కడ త్యాగము ధైర్యము అనేటువంటి గాడు పెట్టెనుగా పెట్టుకుని ముందు వినయ విధేయతలతో కూడినటువంటి యొక్క మృదు మధురమైనటువంటి ఇంజిన్ తగిలించుకొని వెళుతున్నారు ఈ స్త్రీలు.
0: సో వాట్ దీస్ priests or the women folk are doing this. At the rear, they have the bogi standing for courage, sacrifice, good conduct in the form of God. In the middle, they have this sense of shyness and this sense of, a sense of fear as the middle bogi. And at the head of this train, in the form of the engine, they have sense of humility, sense of obedience and a sense of sacrifice which will lead them on.
1: ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని సక్రమంగా అనుసరించినప్పుడే ఈ స్త్రీ అనేటువంటి యొక్క పదమునకు సార్థకం అవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వన్ అండర్స్టాండ్స్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ వర్డ్ అండ్ బిహేవ్స్ అకార్డింగ్.
1: అయితే దురదృష్టవశాత్తు ఈనాడు ధైర్యము, సాహసము, స్వేచ్ఛ మొదలొస్తా ఉంటుంది.
0: బట్ టుడే వి ఫైండ్ దట్ డ్యూ టు ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ప్రెసెంట్ డే టైమ్స్ దిస్ కరేజ్, దిస్ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్, ఇట్స్ ఎ సెన్స్ ఆఫ్ బీయింగ్ నాన్ ఛాలెంజ్ which ought to come at the rear is coming
1: avasarame. Idi kuda nu avasarame.
0: We do need them, no doubt.
1: Ee naadu sthreelalo aa dhairyamu, aa saahasamu, aa swechchane lekapothe vaaru samajanni saadhinchaledu.
0: Today of course, if they are not given a sense of freedom, if they don't have that courage, they can't possibly achieve anything.
1: Aithe eppudu ee gunanni manam vinniyogichali?
0: But when should we put them out, under what circumstances?
1: Idi మన యొక్క సాధనను మించిపోయినప్పుడు దీనిని ఉపయోగించాలి.
0: వి మస్ట్ ట్రై అండ్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ వన్స్ వి హావ్ రీచ్డ్ ఎ సర్టన్ స్టేజ్.
1: యుద్ధంలో కూడాను కొన్ని విధమైనటువంటి యొక్క మార్గములను అనుసరిస్తూ వచ్చారు.
0: నౌ ఈవెన్ ఇన్ వార్ఫేర్ దేర్ ఆర్ సర్టన్ మెథడ్స్ అడాప్టెడ్.
1: కామ, దాన, భేద, దండోపాయములు అని. కనుక మొట్టమొదట మంచిగా దానిని సాధిస్తూ రావటము, దానికి ఇబ్బందులు కలిగినప్పుడు ఈ ధైర్య సాహసాలను ఉపయోగించుకోవటము అవసరం.
0: సో ద ఫస్ట్ ఈస్ యూ ఫస్ట్ అడాప్ట్ ఎ సాఫ్టర్ అప్రోచ్. ఇఫ్ దట్ డజన్ కమ్ ట్రూ, దెన్ యూ టెండ్ టు బికమ్ హార్ష్ అండ్ మేక్ ఎ సక్సెస్ ఆఫ్ యువర్ వెంచర్.
1: అయితే మన కళాశాల యొక్క విద్యార్థినులు, మన ఇన్స్టిట్యూట్ యొక్క విద్యార్థినులు మొట్టమొదట ఈ స్త్రీ అనేటువంటి యొక్క సహజత్వాన్ని ఆచరిస్తూ రావాలి, ఇతరులకు ఆదర్శంగా నిరూపిస్తూ రావాలి.
0: సో స్టూడెంట్స్ ఆఫ్ అవర్ కాలేజ్, స్టూడెంట్స్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోజ్ దిస్ ఐడియల్, కనెక్టెడ్ అండ్ అసోసియేటెడ్ విత్ దిస్ వర్డ్ స్త్రీ.
1: మొట్టమొదటి సకారం అనేటువంటి దానిని మీరు ఒక విధమైనటువంటి ఆయుధంగా తీసుకుని బయలుదేరారు.
0: సో బీ ఆర్మ్ విత్ ద వెపన్ కాల్డ్ ద సకార,
1: మృదువైనటువంటి మాటలు.
0: Your words sweet and melodious.
1: మధురమైనటువంటి యొక్క పలుకులు.
0: And let your words be such as
1: విలువ విజయంతో కూడినటువంటి యొక్క గుణములు.
0: Let your traits be such a full of obedience and humility.
1: దీన్ని మనం మొట్టమొదట ఆధారం చేసుకోవాలి.
0: These two should come ahead of the rest of it.
1: అప్పుడే కట్టకడపటగా ధైర్యము సాహసము స్వేచ్ఛ అనేటువంటి దానిని మనం అనుభవించుకోవటానికి వీలవుతుంది. ఈ స్వేచ్ఛ కట్టకడపడది. ఎలాంటిది మన స్వేచ్ఛ?
0: అండ్ దెన్ ఇన్ ద రేర్ షుడ్ కమ్ యోర్ సెన్స్ ఆఫ్ కరేజ్, యోర్ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ యోర్ సెన్స్ ఆఫ్ బీయింగ్ వెంచర్సన్. నౌ యూ టాక్ ఆఫ్ ఫ్రీడమ్, వెన్ షుడ్ యూ పుట్ దిస్ టు గుడ్ యూజ్?
1: ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్.
0: ద ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఫ్రీడమ్.
1: స్వేచ్ఛగా మనం సంచరించడం కాదు.
0: ఫ్రీడమ్ డస్ నాట్ మీన్ మూవింగ్ ఇన్ ఎ ఫ్రీ వే.
1: సర్వత్రా దైవత్వాన్ని గుర్తించుకున్నటువంటి యొక్క ఏకత్వంలో మనము ఈ విధమైనటువంటి యొక్క స్వేచ్ఛను మనం అనుభవించాలి.
0: రికగ్నైజింగ్ ద డివినిటీ విచ్ ఇస్ ఎమినెంట్ ఎవ్రీవేర్, దట్ కనోట్స్ ఫ్రీడమ్.
1: అది నిజమైనటువంటి విద్య.
0: దట్ ఈస్ ద ట్రూ ఫామ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కనుకని విద్య తపోభ్యాం హుతాత్మా అని చెప్పింది శాస్త్రం. విద్య తపోభ్యాం హుతాత్మ, కేవలం విద్య ఉండినంత మాత్రమైన ప్రయోజనం లేదు, దీనికి తపస్సు కూడా ఉంటుండాలి.
0: Therefore the Shastra has said, merely having vidya or education is of no use. You must also have the associated element of tapas.
1: Tapas anaga emiti?
0: What does this word tapas mean?
1: Tala kinda vetti kaalu paina pettadam kaadu.
0: Tapas does not mean you stand on your head.
1: Tattva rajo tamo gunamulu yokka ekatvame tapas.
0: Tapas means trying to bring together in a happy blend the sattvic, the tamasic and the rajasic elements in you.
1: ఇవి విడివిడిగా మనం ఆచరించకుండా మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
0: We should not try to experience each of these in its own way. Try to bring them together in a harmonious
1: way. అంతేకాదు మనోవాక్యమును కూడా ఏకం చేయాలి.
0: Also, there should be a perfect harmony between the thought, word and deed.
1: దీనిని పురస్కరించుకుని ఈ ఒక విధమైనటువంటి మానవత్వం అంటే ఏమిటి అనేటువంటి దాన్ని చెబుతూ వచ్చింది.
0: So it's in keeping with this that we also have this statement with regard to the true nature.
1: The proper study of mankind is man.
0: True nature of man in the form, the proper study of mankind.
1: Words to action. What type of one?
0: The proper study of mankind is man. And there you have a harmony between thought, word and deed. This is the true form of tapas.
1: Manam aranyanik bonakkarlel.
0: We need not go to the
1: forest. పర్వతంగా పరిత్యాగులు కానక్కర్లేదు.
0: We need not renounce everything.
1: ఆడ బిడ్డలు వదలనక్కర్లేదు.
0: We need not leave behind the family.
1: మన ఇంటి అందే ఉండి మన డ్యూటీస్ మనం అనుసరిస్తూ మన కర్తవ్య కర్మలు మనం ఆచరిస్తూ ఈ పవిత్రమైనటువంటి యొక్క మూడింటి యొక్క ఏకత్వానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: Very much being part of the household, but living where we can still try and undertake a tapas in the true sense of the term.
1: కానీ ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క వాతావరణం కోల్పోయినాం.
0: But today we have lost track, lost sight of such a situation.
1: విద్యార్థినులారా, మీరు సత్యసాయి ఇన్స్టిట్యూట్ నందు విద్యను అభ్యసించినటువంటి వారు కనుక మీరు ఈ విధమైనటువంటి పవిత్ర భావాన్ని సమాజంలో మీరు ఆచరించి అనుభవించి మీరు అనుభవించిన ఆనందాన్ని సమాజానికి అందించండి.
0: Students of the women's campus of the Institute of Higher Learning, you have been students as part of this mainstream of activity. You are in the best possible position not only to understand but also to experience the true set of ideals laid before you and try and imbibe them and show them to the world.
1: Manam chadivinadi chadu kosam kaadu.
0: What we study is not for the sake of study.
1: Chaduvunu samskaram kosam.
0: Studies in turn should lead us on
1: samskaramunu aacharinche kosam.
0: To samskara, a form of life.
1: Ee aacharana samajik kosam.
0: And that life should be reflected in your actions for the sake of the samajam.
1: Samajamu saarthakata kosam.
0: And the society in turn is giving you a way to sanctify your life.
1: Kanuka manamu vidya vidya vidya ante ee laukikamainatu vidyato paatu aadhyatmika vidya kudanu atyavasaram.
0: So even as we talk of vidya in the form of the worldly education, we should know that the aadhyatmika vidya is equally important.
1: Ee laukika vidyato paatu aadhyatmika vidya cherinappudu negative positive cherinattiga untadi.
0: So, along with the secular education, if you have the spiritual education too, it's like the coming together of the positive and the negative.
1: రెండు రెక్కలు కలిగినటువంటి పక్షి ఆకాశంలో ఎగరగలుగుతుంది.
0: That bird which has got two wings will be able to soar up in the sky.
1: రెండు చక్రములు కలిగినటువంటి రథమే రోడ్డు పైన ప్రయాణం సల్పగలుగుతుంది.
0: Likewise, that vehicle which has got two wheels can possibly roll along.
1: అదే విధముగానే మానవులకు ఈ లౌకిక ఆధ్యాత్మికము రెండు కూడా ఉండినప్పుడే ఈ సుఖ జీవనము అనుభవించడానికి వీలవుతుంది.
0: సో ఆల్సో ఫర్ మ్యాన్ వెన్ హీ హాస్ దిస్ వరల్డ్లీ యాజ్ వెల్ యాజ్ ద స్పిరిచువల్ ఎలిమెంట్ గైడింగ్ హిమ్.
1: మన ఉద్యోగం చేసి ధనమును సంపాదించడంతో పాటు గుణమును కూడా సంపాదించాలి.
0: హీల్ బి ఏబుల్ టు లివ్ పీస్ఫుల్లీ అండ్ హ్యాపీలీ. ఈవెన్ యాజ్ వి ట్రై టు టేక్ అప్ దిస్ ఎడ్యుకేషన్ వి షుడ్ నో దట్ ఇన్ అడిషన్ టు సెక్యూరింగ్ ఎ జాబ్ ఆర్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ గుణ ఆర్ గుడ్ క్యారెక్టర్ ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్.
1: ధనము నేడు రావచ్చు రేపు పోవచ్చు.
0: మనీ కుడ్ బి యోర్స్ టుడే బట్ గాన్ టుమారో.
1: గుణము ఒక్కతూరి వచ్చినా తిరిగి పోవటకు వీలు కాదు.
0: క్యారెక్టర్ వన్స్ ఇట్ కమ్స్ టు యూ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఇట్ టు గో అవే.
1: అందుకోసమని నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: దట్స్ వై ఐ ఆఫెన్ టెల్ యూ, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: కనుక మనీతో పాటు మొరాలిటీ కూడా మనం పెంచుకోవాలి.
0: సో along with money we should also try and foster morality.
1: Samaja sevalo ee vidyarthinulu palgonali.
0: Our students should jump into activities relating to the society.
1: Vidyarthinulandikunti varilo praveshinchi variki aadarshavantamainatundi jeevithanni bodhinchi vaarini sariyina margamlo avalambipu chesinappude mana vidya sarthakam avutundi.
0: Once we are educated, once we plunge into such activities and show to the world, show to the members of the society what a true life could possibly be like, therein we are sanctifying what we have really learned.
1: Chadukunna varantha oka vaipuna chaduvuleyinte amayikulanta maroka vaipunaithe ee jagat ye matram kudanu shobhinchadu.
0: All the educated ones on one side, the uneducated ones on the other side, no link whatsoever. What is the meaning of this world?
1: Kalipinappude idi divyatvanga maaripothundi.
0: What is the meaning to this world then? When you bring them together, then you have the spark of divinity.
1: Danini Unity is divinity.
0: That's why it's been said, unity is divinity.
1: Kanaka unity kavali. Mana divinity, divine. Divine ante ipo the deep wine kaadu. Divine. Unity, adi nijamainatundi.
0: So it is unity, it is coming together, it is sharing with each other. That is what connotes divinity. The word divinity does not refer to divine. It's not to be taken to be deep wine. You get immersed. And you drink deep and then you
1: what about the divinity paina confidence faith ravali.
0: So at the very outset you must have absolute and total confidence in this element of
1: divinity. Prati manavuniki oka vidhamainatundi vishwasam undi.
0: Every individual is endowed with this element of faith.
1: Vishwasam lenatundi manavudu jagatlo led.
0: There is no individual in this world who does not have this element.
1: Lekha vishwasam ledu anetundi vaadu swasam leni vaadu.
0: If he really says that he doesn't have this element of faith, he is like the person who doesn't have this inhaling
1: faith
0: in him. Kalukani,
1: ee vishwasam ekkada untundo akkada prema manaku abhivruddhi avutundi.
0: So where you have this faith, you certainly have this element of love.
1: Ekkada ee prema vishwasam rendu kalugutundo akkada manaku shanti labhistundi.
0: And where you have love and faith together, you have peace.
1: ఎక్కడ శాంతి మనకు ఉంటుంటుందో అక్కడే మనకు సత్యం రూపొందుతుంది.
0: అండ్ వేర్ యు హావ్ పీస్ యు సీ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ట్రూత్.
1: ఎక్కడ సత్యం ఉంటుంటుందో అక్కడే మనకు ఆనందం ఉంటుంటుంది.
0: వేర్ యు హావ్ ట్రూత్ యు హావ్ బ్లిస్.
1: ఎక్కడ ఆనందమో అక్కడే దైవం.
0: అండ్ వేర్ యు హావ్ బ్లిస్ యు హావ్ గాడ్.
1: వేర్ దేర్ ఇస్ ఫెయిత్ దేర్ ఇస్ లవ్. వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పీస్. వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ ట్రూత్. వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ బ్లిస్. Where there is bliss, there is God. Ayu aanandamulaku paramatma tattvaniki manasvaniki inta sambandham undali. Kanukane manavudu aananda pipasi annadu. Ee aanandam undinappude manaku ee vidhamainatundi jeevitham shobhistundi. Kanuka manavatvaniki aanandamulaku sannihita sambandham.
0: Where there is faith, there is love. Where there is love, there is peace. Where there is peace, there is truth. Where there is truth, there is bliss. And where there is bliss, there is God. This is the relationship between man and God. That's why man tries to seek happiness as a first and foremost task. And in this search of his, he is really trying to seek a union with God.
1: Kanukane, daivam anaga em chitte, poorna aanandame daivam.
0: So what you mean by God is nothing but a state of total bliss.
1: మానవుడు కూడాను ఆనందాన్ని ఆశిస్తున్నాడు. ఆనంద పిపాసుగా ఉన్నాడు కనుక మానవుడు కూడాను దైవమే.
0: So because man also has as his nature a sense of happiness, he seeks happiness at every point. He is also a form of God.
1: తాను దైవముగా ఉన్నాడు కనుకనే ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
0: Because he is akin to God or he is God, he seeks happiness.
1: కనుక మానవుడు అనేటువంటి వాడు ఆనంద పిపాసి, ఆనంద స్వభావుడు.
0: So man is that individual or that entity which aspires for
1: నిరంతరము ఆనందముతోని దైవత్వాన్ని చింతించాలి.
0: It is through this medium of happiness or bliss that you can think of God.
1: కనుకనే మన యూనిటీ అనేటువంటిది ఎక్కడ ఉండాలి అంటే ఆనందముతోనే ఉంటుండాలి.
0: So where is this concept of unity or coming together?
1: Happiness is union with God.
0: It is happiness is union with God.
1: మనము దైవముతోనే మనకు నిజమైన ఆనందం ఉంటుండాలి.
0: It's only through God that we can secure true happiness.
1: మరి ఏ పదార్థమునందు కూడాను మనకు ఆనందం లభించదు.
0: We can't secure happiness through any other material thing.
1: ఒకవేళ లభించినా అది తాత్కాలికమైంది కాని సరైన ఆనందం కాదు.
0: Even if you are to secure some degree of happiness, it is fleeting and temporary.
1: ఇది స్వప్న దృశ్యాలు.
0: This is a dream world.
1: స్వప్నంలో ఏదో ఒక ఆనందాన్ని అనుభవించాం, తెల్లవారేటప్పటికి ఏమాత్రము లేదు.
0: In a dream of ours, we have enjoyed a state of happiness, but the morning comes, everything is gone.
1: కనుకనే ఈనాటి మానవులు, ఈనాటి సాధకులు సుఖదుఖములను, పాప పుణ్యములను, అనేక ఆనంద కష్టములను కాని అన్నింటినీ ఏకత్వంగా భావించుకోవాలి.
0: So today's man should make an effort to try and weigh everything in the proper perspective. The good and the bad, and your papa and punya, your sense of comfort, your sense of distress, all should be taken to
1: the God.
0: Everything should be taken towards God.
1: దీనికి ఒక్కటే ఒకటి మార్గం.
0: There is only one way of doing this.
1: దీనిని లిబరేషన్ అంటూ వచ్చారు.
0: This is what has been called liberation.
1: దీనిని ఇమ్మార్టాలిటీ అని చెప్తూ వచ్చారు.
0: The same has been talked of as
1: మోక్షము అని చెప్తూ వచ్చారు.
0: They also talk of moksha or liberation.
1: ఈ మోక్షం అనుకున్నా, ఇమ్మార్టాలిటీ అనుకున్నా, దీనికి మార్గం ఏమిటి?
0: You talk of liberation, you talk of moksha, you talk of immortality.
1: What is the way to immortality?
0: What is the way or path to immortality?
1: Removal of immorality is only way to immortality.
0: The removal.
1: మనలో ఉన్నటువంటి యొక్క ఈ దుర్గుణములను, దురాచారములను, దుర్భావములను మనం ఏనాడు మనం వేరుకు తీసి పారవేస్తామో ఆనాడే మనకు ఈ విధమైనటువంటి అమృతత్వం మనకు ప్రాప్తిస్తుంది.
0: The removal of immorality is immortality. This is what has been said about immortality.
1: కనుక ఇలాంటి ఇమ్మొరాలిటీస్ అంతా కూడాను వెనుకకు తీసివేసి తన జీవితమును నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైనటువంటి యొక్క ఆర్ట్గా తాను నిరూపించుకున్నటువంటి వాడే జీసస్. అందువలనే తన యొక్క ఆర్ట్ను అన్ని రకములుగా చూపిస్తూ వస్తుంటారు.
0: The day we are able to remove all the bad things in us, that day we will become immortal. Jesus was one who made his heart pure, serene, selfless, and through every second of his life, he upheld these noble traits of behavior in him. This is what has been called secret heart.
1: ఈ సీక్రెట్ హార్ట్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి.
0: It is this secret heart that we'll have to nourish.
1: హార్ట్ ఉంది మనకు ప్రయోజనం ఏమిటి?
0: We do have a heart, but what's the use?
1: కాదు కాదు, జీసస్ యొక్క హార్ట్ గా మన హార్ట్ తీసుకోవాలి.
0: We should make our heart that like that of Jesus.
1: కనుకనే మొట్టమొదట మనమందరం కూడా ప్రార్థించవలసింది ఏమిటంటే, మీరు ఐ ఆమ్ ఇన్ ది లైట్, సెకండ్ ది లైట్ ఈజ్ ఇన్ మీ, ది లైట్ ఈజ్ ఇన్ మీ, థర్డ్ ఐ ఆమ్ ది లైట్. ఈ విధమైనటువంటి స్థాయికి వచ్చినప్పుడే ఆ హార్ట్, ఈ హార్ట్ రెండు ఏకమైపోతాయి.
0: సో వాట్ ఈస్ ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రేయర్ దట్ యూ మస్ట్ కీప్ ఆన్సరింగ్? యూ మస్ట్ బిగిన్ బై సేయింగ్ ఐ ఆమ్ ఇన్ ద లైట్. Then you proceed to the stage where you will say, the light is in me, the light is in me. And then comes the ultimate step, I am the light. When you have reached this stage, then you have a direct link between that heart and this heart. Your heart has become sacred and pure.
1: కనుక స్వామి స్వామి స్వామి అనుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు. స్వామి నీలో చేరిపోవాలి.
0: So there's no point in merely saying, Swami, Swami. You must be such that Swami becomes part of you.
1: లేక నీవు స్వామిలో చేరుకోవాలి.
0: యూ మస్ట్ బికమ్ పార్ట్ ఆఫ్ స్వామి.
1: చక్కెరలో నీరు కలిపినా, నీరులో చక్కెర కలిపినా రెండు ఒక్కటే అనుకుంటాం.
0: అదే యూ మిక్స్ వాటర్ ఇన్ షుగర్ ఆర్ షుగర్ ఇన్ వాటర్, బోత్ గివ్ యు ది సేమ్ ఎఫెక్ట్.
1: మొట్టమొదట నీవు దైవములో చేరిపోవటానికైనా ప్రయత్నించు.
0: సో అట్ ది ఔట్సెట్ యూ ట్రై అండ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు బికమ్ వన్ విత్ గాడ్, టు మెర్జ్ ఇన్ హిమ్.
1: లేక దైవాన్ని నీలోనైనా చేరిపోవటానికి తగిన కృషి చేయి.
0: మేక్ ఎన్ ఎఫర్ట్ టు సే దట్ యూ బికమ్ పార్ట్ ఆఫ్ గాడ్.
1: కనుక ఇందులో రెండు మార్గములుగా వస్తున్నాయి అనాది కాలం నుంచి.
0: సో యూ హ్యావ్ two such paths laid down for you from
1: నీవు దైవములో చేరిపోవడానికి భక్తి అని చెప్తూ వచ్చారు.
0: సో ఇఫ్ యు వాంట్ టు బికమ్ వన్ విత్ గాడ్ దట్ పాత్ ఇస్ కాల్డ్ భక్తి.
1: దైవమును నీలో చేర్చుకునేటువంటి దానికి జ్ఞానము అని చెప్తూ వచ్చారు.
0: వై ఇఫ్ గాడ్ హ్యాస్ టు బికమ్ పార్ట్ ఆఫ్ యూ దట్ పాత్ ఇస్ కాల్డ్ జ్ఞాన.
1: కనుక దైవాన్ని నీలో నైనా చేర్చుకో లేక నీవు దైవంలో నన్న చేరు, ఈ రెండింటిలో ఏదో ఒకటి రాని నీవు సాధించు.
0: సో ఐదర్ మేక్ గాడ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆర్ యూ బికమ్ పార్ట్ ఆఫ్ గాడ్. ట్రై టు అడాప్ట్ వన్ ఆఫ్ దీస్ ఎట్లీస్ట్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమును అభివృద్ధి గావించి దివ్యత్వాన్ని ప్రకాశింపచేసే నిమిత్తమై జీసస్ ఒక మెస్సెంజర్ గా వచ్చాడు.
0: సో బై వే ఆఫ్ అప్హోల్డింగ్ ది ఎఫికసీ ఆఫ్ ఐదర్ ఆఫ్ దీస్ పాత్స్ అండ్ బై షోయింగ్ ఇన్ అల్టిమేట్ అనాలిసిస్ దట్ బోత్ లీడ్ టు ద సేమ్ స్టేట్, జీసస్ లివ్డ్ ఎ లైఫ్.
1: కేవలం జీసస్ ఒక్కడే కాదు మెస్సెంజర్స్, మీరందరూ మెస్సెంజర్స్.
0: Jesus lived a life of messenger of God. Now you should not take it that Jesus was the only messenger. All of you are messengers of God.
1: దైవం ఒక జీసస్ ఒక్కడు మాత్రమే సన్ ఆఫ్ గాడ్ కాదు, మీరందరూ కూడా దైవం యొక్క బిడ్డలే.
0: And again it's not as if Jesus alone is the son of God. All of you are sons or children of God.
1: Jesus and the father ఇద్దరు ఒకటైనారు మాత్రమే కాదు, మీరు దైవము ఒకటైపోతారు.
0: So it's not again as if Jesus and his father became one. All of you also would become one with God.
1: ఇది కేవలము ప్రజల యొక్క ప్రతినిధిగా తాను వచ్చి ఈ విధంగా బోధిస్తూ వచ్చాడు.
0: So he merely came as a representative of mankind at large and proclaimed this message.
1: కనుక ఇట్టి పవిత్రమైన భావాలను ఈనాడు మనం అభివృద్ధి చేసుకుని మన యొక్క సార్థకతను కూడాను లక్ష్యంలో పెట్టుకోవాలి. కానీ కేవలము ఏదో ఈ విధమైనటువంటి పర్వదినములను ఈ లౌకికమైనటువంటి యొక్క ఆనందాలతో మాత్రం అనుభవించినంత మాత్రము చాలదు.
0: So it is these sacred thoughts, such noble ideals which must inspire us on occasions like this, not a mere celebration in an outwardly form.
1: కనుక ఈ నాడు అనేక దేశముల నుంచి కూడాను ప్రశాంతి నిలయంలో చేరిపోయారు.
0: So today you have a congregation of individuals drawn from all parts of the world.
1: ఇంత దూరం నుంచి ఇన్ని శ్రమల కోర్చి ఇన్ని విధమైనటువంటి బాధల కోర్చి ఈ ప్రదేశంలో చేరినందుకు ఇక్కడి నుంచి ఏదైనా ఒక విలువైన పవిత్రమైన దివ్యమైన భావాన్ని మీ హృదయంలో చేర్చుకుని పోయినప్పుడే ఈ ప్రదేశానికి వచ్చినందుకు ఒక ఫలితం ఉంటుంది.
0: యు హావ్ కమ్ హియర్ ఫ్రమ్ వాస్ట్ డిస్టెన్సెస్, ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్, మేకింగ్ మెనీ సాక్రిఫైసెస్, అండర్గోయింగ్ మెనీ ట్రబుల్స్ అండ్ సబ్జెక్టింగ్ యువర్ సెల్ఫ్ టు ఎ లాట్ ఆఫ్ డిస్కంఫర్ట్. హావింగ్ కమ్, హావింగ్ స్టేడ్ హియర్, యు మస్ట్ ట్రై అండ్ పిక్ అప్ అట్ లీస్ట్ వన్ థింగ్ విచ్ విల్ బికమ్ ఎ పర్మనెంట్ పార్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
1: మీరు ఇండియాకు వచ్చినందుకు ఏదో ఒక టూరిజం మాదిరి తిరిగేసేసి ఈ లౌకికమైనటువంటి యొక్క ప్రదేశములంతా చూచి అనేక విధములుగా ఇండియా ఇట్లా ఉంటుండాలి అనేటువంటి యొక్క భావము చేత కంటే ఇండియాలో ప్రవేశించినందుకు ఈ దివ్యమైనటువంటి యొక్క విషయాలను మీరు కొన్ని స్వీకరించి తద్వారా మీ జీవితాన్ని కూడాను దివ్యమైన జీవితంగా మార్చుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: యూ షుడ్ నాట్ రిగార్డ్ యువర్సెల్ఫ్ యాజ్ హావింగ్ కమ్ టు ఇండియా యాజ్ ఎ మియర్ టూరిస్ట్. Content and satisfied in going round places, in seeing people, in making acquaintances and making your impressions and then putting an end to your experience at that point. Having come, you must dive deep within, try to understand the noble traits, the sacred ideas and such invigorating thoughts which are part and parcel of the country's tradition. Pick them up, imbue them and try to understand the significance of them.
1: Oka chinna vishayanni meeru chakkaga gurtinchukovali.
0: Here, understand one small thing.
1: ఈ దివ్యమైన భావాలతో కూడినటువంటి భారతీయులకు ఈ దివ్యమైన భావాల యొక్క అంతరాత్మను చక్కగా గుర్తించుకోవటానికి ప్రయత్నించటం లేదు.
0: What you must realize is that this country, which is a home of such spiritual truths, where you have the local people, these local people are in a position where they are not able to appreciate in the fullest significance such contents, such truths.
1: ఎక్కడ లైట్ స్తంభం ఉంటుంటుందో ఆ లైట్ యొక్క ప్రకాశము చుట్టూ మాత్రమే పోతుంది కానీ క్రింద మాత్రం పడదు.
0: వే యూ హ్యావ్ ఎ లైట్ అటాప్ ఎ టవర్, యూ విల్ ఫైండ్ దట్ ఇన్ ద ఇమ్మీడియట్ విసినిటీ ఆఫ్ దిస్ లైట్ దేర్ ఇస్ డార్క్నెస్.
1: అదే విధంగానే ఎక్కడ దివ్యత్వం ఉంటుంటారో, ఎక్కడ పవిత్రం ఉంటుంటారో, ఆ చుట్టూ కొంతవరకు ఈ చీకటి కూడా ఉంటుంటారు.
0: అండ్ ద లైట్ కుడ్ బి సీన్ అండ్ స్ప్రెడ్ ఆర్ షెడ్ ఆల్ అరౌండ్. ఇన్ ద సేమ్ వే where you have this spark of divinity, this spiritual truth, in immediate vicinity,
1: inta baita prapatyam yokka sthiti gatulu kudano chakkaga artham chestunte deeni yokka satyam manaku gurtinchukodaniki veelavutundi.
0: In the same way, there is an element of darkness around this. If we can understand a little deeper the circumstances that prevail generally as a whole, we'll be richer by that.
1: మనం 24 గంటల సేపు ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా మనకు తెలియదు.
0: Like for example, if we seat ourselves for 24 hours in the day in an air conditioned room, we cannot really understand the significance of the air conditioning apparatus.
1: ప్రతి గంట అయినప్పుడు బయట ప్రపంచంలో పోయి ఆ ఎండలో మనం తిరిగినప్పుడు తిరిగి ఎయిర్ కండిషన్ లో వచ్చినప్పుడే దాని విలువ మనకు చక్కగా తెలుస్తుంది.
0: Whereas, just for 1 hour, we come out and subject ourselves to the intense heat prevailing in the outside parts. Then we come back and sit in the room, then we'll understand the worth of this air conditioning unit.
1: Adhe vidhamugane, Swami, Swami, Swami, Swami. Swami, Swami ani ashramlo velamandanta untunnaru.
0: So in the same manner, there are thousands living in this ashram who keep talking of Swami, Swami.
1: Ee Swami yokka tattamu chaala daggaraganu అనంతకాలంగా ఉండటం చేత క్రమక్రమేణ ఒక విధమైనటువంటి యొక్క దాని యొక్క విలువ అంత గుర్తించుకోవడానికి సాధ్యం కాకుండా ఉంటాయి.
0: సో హావింగ్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ పర్మనెంట్ ఎంటిటీ, హావింగ్ బీన్ ఇన్ ఎ పొజిషన్ టు బీ క్లోజ్ టు స్వామి ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, దే టెండ్ టు లూజ్ సైట్ ఆఫ్ ద మెజెస్టీ ఆఫ్ స్వామీస్ నేచర్.
1: ఇది ఎక్కడ ఉంటుంటారంటే ఒక చిన్న పిల్లవాడికి అన్నప్రాసము అని మనం చేస్తాం.
0: నౌ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్. A small child is first given his first morsel of food.
1: Motta modata pettinappudu taanu konchamaina kuda baaga tinchestadu.
0: Now when he is first given food for the first time in his life, he partakes of it with great relish.
1: Aa time lokala talli tandru chaala aanandistaru.
0: At that point of time, the father and mother get delighted.
1: Ali chaala aashcharyanga untuntaru.
0: Then they are also given to a sense of
1: Swami
0: hunger.
1: Swami kramakramena perugutu tattal tattale tinesestadu.
0: They are also given to a sense of wonder. But gradually you will find that the very same child, as he grows up, starts eating platefuls of food.
1: Okka metuku tinnappudu anta aanandinchinatundi vaadu inni metukulu tinnappudu enta aanandinchali.
0: Now, when you are delighted because the child partook of a few grains, cooked grains of food, now how much delighted you should be if he is eating platefuls of food now.
1: Kani karanam emiti,
0: but you are not given to that
1: adhi hunger. Anname idi anname aanadu tinnadi anname ee naadu tinnadi anname.
0: That day
1: lo marpu ledu kani tanalo vachindi marpu.
0: That day what he ate was rice, today what he is eating is also rice, but you are not getting wonders. The reason, the change that has come over the individual.
1: Ee ekka unte oka chinna udaharana cheppi naa prasangaanni virmistunnanu.
0: I'll also give one more illustration and then close my discourse.
1: Side by side, okati pedda hotel untundali.
0: Now you have adjacent to each other, one side you have got a big hotel.
1: Pedda hotel.
0: A big hotel, a reputed one.
1: Rendo daariki aanukone oka medical shop untundali.
0: And then alongside this hotel, you have got a medical shop.
1: ఇక్కడ భోజనం చేయటము, ఈ అధీనమైనటువంటి దానికి ఇక్కడ మందు తీసుకోవటము, ఈ రెండు పక్క పక్కనే ఉంటున్నాయి.
0: యు ఈట్ ఫుడ్ హియర్ ఇన్ దిస్ హోటల్, దెన్ యు ఆర్ గివెన్ టు ఇండైజెషన్, టు క్యూర్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ఇట్ యు గో టు ద నెక్స్ట్ డోర్ టేక్ ఎ ప్రాపర్ మెడిసిన్.
1: అయితే ఈ హోటల్లో ఉన్నటువంటి సర్వర్ ఏం చేస్తాడు, సర్వింగ్ చేసి చేసి చేసి చేసి అలసిపోయి హెడేక్ వచ్చేస్తుంది.
0: నౌ దిస్ బేర్ ఆ సర్వర్ ఇన్ ద హోటల్ బై వర్చ్యూ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హి హస్ బీన్ సర్వింగ్ ఫర్ లాంగ్ అవర్స్, హి ఇస్ ఫటీగ్, he has a headache and he feels it in the
1: ee hotel server vachesi ee oka medical shop lo vachi naaku headache ga untundadi taragan pillini sir antadu.
0: So this server in the hotel, because he's got a headache now, he goes to the next shop next to the hotel, says, sir, I have got a headache, please give me a taragan pill.
1: ee shop vaadu medicine anta shop lo undi mandulu ammi ammi vaadiki headache vachestundi.
0: So now the shopkeeper, he has been selling medicines, he has been spending all his time in the shop as such.
1: He headache vachinatundi shop vaadu hotel ki potadu, sir, naaku headache ga untundadi, oka hot cup coffee ivandi sir antadu.
0: Now this shopkeeper who has been dispensing drugs and who has been selling medicines for hours on end, he has a headache now. So what he does is, he goes to the hotel next door and says, I got a very strong headache, please give me a hot cup of coffee.
1: ఈ హోటల్ వాడికి హెడ్ ఏకే, షాప్ వాడికి హెడ్ ఏకే, హెడ్ ఏక్ ఒకటే.
0: నౌ హియర్ బోత్ ఇండివిజువల్, ద షాప్ కీపర్ యాజ్ వెల్ యాజ్ ద సర్వర్ ఇన్ ద హోటల్,
2: have got a headache.
0: Headache is a common feature.
2: Kani medical shop one headache kaafi to nivaran avtan. Water one headache sudden pili to nivaran avtan.
0: But here we try to see the remedy that either of them is seeking. The shopkeeper seeks a remedy in a cup of coffee. The hotel man seeks remedy in a Saridon pill.
2: అదే విధంగాని ఈ మెడికల్ షాప్ వాడి మెడిసిన్ వానికి పని చేయదు.
0: సో ఇన్ ద సేమ్ వే ద షాప్ కీపర్ ఫీల్స్ దట్ హిస్ ఓన్ మెడిసిన్ వుడెంట్ క్యూర్ హిమ్.
2: ఈ హోటల్ వాడి యొక్క హాట్ కప్ కాఫీ వానికి అక్కడ హెడేక్ పని చేయదు.
0: సో ఆల్సో ద హోటల్ మ్యాన్ ఫీల్స్ దట్ హిస్ కప్ ఆఫ్ కాఫీ.
2: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
2: నిరంతరము దాంట్లోనే మునిగి తేలిపోవటం వల్ల వాడికి ఆ విలువ తెలియటం లేదు.
0: ద రీజన్ ఇస్ దట్ హీ డే ఇన్ అండ్ డే అవుట్ హీస్ ఇమర్స్డ్ ఇన్ ద టాస్క్ ఆఫ్ హిస్. హీస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ వాట్ హీస్ డూయింగ్.
2: కనుకనే అందరూ కూడా నిరంతరము దైవములోనే ఉంటున్నారు.
0: సో ఇన్ ద సేమ్ వే ఎవ్రీబడి అండ్ ఆల్ పీపుల్ ఆర్ ఇన్ గాడ్.
2: దైవత్వాన్ని అనుభవిస్తున్నారు.
0: దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్ ఎవ్రీ సెకండ్.
2: కానీ దాని విలువ వారికి తెలియటం లేదు.
0: బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్.
2: ఏదో ఒక జ్ఞానములోనో లేక మరొక పరిస్థితిలోనో ఒక్క తూరి కొంచెం దైవత్వం అనేటువంటి కనిపించిన గొప్ప ఆశ్చర్యపడిపోతున్నాడు.
0: వెన్ for a fleeting moment in the course of their meditation, if they experience or if they visualize something, they feel thrilled.
2: Okka chinna udaharanam marapati.
0: Another illustration over here.
2: Swami ikkada okka 2 gantala nunchi kurchunnadu.
0: Swami has been sitting here for the last 2 hours.
2: Inta sepu meer chuchina kudanu deeniki oka aashcharyamga untundi.
0: Now even if you have been seeing him for 2 hours, you are not given to a sense of wonder.
2: Meeru roomuku velli ధ్యానంలో కూర్చోండి, అక్కడ ఒక సెకండ్ ఏమైనా స్వామి కనపడినా ఆ స్వామి నాకు దర్శనం ఇచ్చాడు ఆనందిస్తారు.
0: నౌ యూ గో బ్యాక్ యువర్ రూమ్ సిట్ ఇన్ మెడిటేషన్ అండ్ దేర్ ఈవెన్ ఫర్ అ ఫ్లీటింగ్ సెకండ్ ఇఫ్ స్వామి వాస్ టు అపియర్ బిఫోర్ యూ యుల్ ఫీల్ థ్రిల్డ్ అండ్ ఓవర్ జాయ్ ఓ స్వామి హెస్ గివెన్ మీ హిస్
2: సన్. అనగా సహజానికి విరుద్ధమైనప్పుడే ఆశ్చర్యం వస్తుంది.
0: సో హియర్ యు ఆర్ గివెన్ టు ఎ సెన్స్ ఆఫ్ వండర్మెంట్ వెన్ యూ హ్యావ్ సంథింగ్ హ్యాపనింగ్ విచ్ ఇస్ నాట్ నాచురల్.
2: ఈ ఆశ్చర్యము స్థిరమైంది కాదు.
0: Now this sense of wonder is not
2: permanent. సహజానందాన్ని పొందాలి.
0: You try to experience that happiness which is
2: దేహంతోనే ఉంది. దేహంతోనే అనుభవించి దేహానందాన్ని పొందాలి.
0: So experience that happiness which is natural to you. That is through the medium of this body.
2: దీనిని పొందే నిమిత్తమే జీసస్ అనేక విధములైనటువంటి యొక్క కార్యముల్లో పాల్గొని తద్వారా దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
0: It is to secure this permanent happiness through the medium of his body that Jesus undertook all that he did finally. Going on the world and trying to do everything possible to see that he secures a permanent state of happiness through this body of his.
2: మీరు ఏమి చేసినా, ఏమి చూసినా, ఎక్కడ ఉండినా, ఏ విధంగా చింతించినా సర్వము దైవం యొక్క మయంగానే, సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థంగానే మీరు భావించి సార్థకత పొందుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Embodiments of love, wherever you may be, whatever you might be doing, whatever you might be thinking, be assured, have the confidence that you are doing so for the sake of pleasing God. Thank you for your life, sir. I hope and bless that you may achieve this task of yours. And I bring this discourse to a close. Blessings.

0: പ്രേമസ്വരൂപുലാര്.
1: എംബോഡിമെന്റ്സ് ഓഫ് ഡിവൈൻ ലവ്.
0: പവിത്രമായ പ്രകൃതി യൊക്ക ചിത്രമുള്ള വിചിത്രമായി പവിത്രമായി ചരിത്രമായി.
1: ദി സ്ട്രേഞ്ച് തിങ്സ് ദു ഫൈൻഡ് ഇൻ നേച്ചർ ആർ എക്സ്ട്രീംലി സേക്രഡ്. ദ ഹവ് ഗോട്ട് എ മെസ്സേജ് ആൻഡ് ദ ആർ മോസ്റ്റ് നോബിൾ.
0: പ്രകൃതി മുഞ്ചുന്നതി തേൽച്ചുന്നതി അനുഗ്രഹിച്ചുന്നതി ഗ്രഹിച്ചുന്നതി.
1: Nature can save a person, can drown a person, can bless with grace, can also comprehend everything.
0: Itti prakruti yokka tattvanni manavudu artham chesukotam chaala kashtam.
1: It is very difficult for man to understand this kind of extraordinary aspects of nature.
0: ప్రకృతి యొక్క అనుగ్రహమును పొందే నిమిత్తమే మానవుడు ఈ జగత్తునందు ఆవిర్భవిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ టేకింగ్ హిస్ బర్త్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ఆర్డర్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ నేచర్.
0: కానీ ఏ నిమిత్తమే తాను జన్మించినాననేటువంటి సత్యాన్ని గుర్తించక విస్మరించి కేవలము నేనే ఈ ప్రకృతికి నాథుడను అనేటువంటి అహంకారం చేత వెర్రవీగి వెర్రివాడై తన యొక్క దివ్యత్వాన్ని తాను విస్మరిస్తున్నాడు.
1: అన్ఫార్చునేట్లీ హీ ఫర్గెట్స్ ది పర్పస్ ఫర్ విచ్ హీ ఈస్ బోర్న్ అండ్ ఫిల్స్ హిమ్సెల్ఫ్ విత్ ఈగోయిస్టిక్ టెండెన్సీస్ అండ్ దస్ బికమ్స్ మ్యాడ్ విత్ ద ఈగో అండ్ ఆరోగెన్స్.
0: గ్రహించున్నది అనుగ్రహించున్నది నిగ్రహించున్నది పరిగ్రహించున్నది అంతయును ఈ ప్రకృతి అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ఇట్ ఈస్ దిస్ నేచర్ విచ్ కెన్ బ్లెస్ విత్ గ్రేస్ విచ్ కెన్ గివ్ హిమ్ ది నాలెడ్జ్ విచ్ కెన్ గివ్ హిమ్ ద కంట్రోల్. దిస్ ఆస్పెక్ట్స్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్.
0: జీవిత సామ్రాజ్యం పైన ప్రకృతి యొక్క ఆధిపత్యం ఎంతైనా ఉంటున్నది.
1: Nature has the supremacy and mastery over the life of man.
0: Kani manavuni yokka divyattamu ee manavattam nende nigrahinchukoni pavitramainatundi aatma tattvanni marchipothunnadu.
1: But man, recognizing and going only up to the human aspects of his nature, forgetting the divinity which is in him, he is ruining himself.
0: Samasta padarthamulu kudanu bhagavantuniki samattvame.
1: For God everything is equal.
0: Prapanchamunandu gala samasta vastulu kudanu bhagavaswaroopame.
1: Every object that you find in the world is verily the manifestation of God.
0: Prakruti paramatmudu veruga bhavincharadu.
1: We should not distinguish between nature and God.
0: ఈ రెండు కూడా బింబ ప్రతిబింబములే.
1: ది రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్ ఈస్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్
0: అన్యోన్య ఆశ్రయములే.
1: ది ఆర్
0: అవినాభావ సంబంధములే.
1: ది ఆర్ మ్యూచువలీ డిపెండెంట్ అండ్ మ్యూచువలీ రిలేటెడ్.
0: కానీ ప్రకృతి యొక్క తత్వాన్ని దృశ్యకల్పితమైనటువంటి రూపంలో ధరించి మానవుడు ఇది కేవలము భూతమైనటువంటిదిని కేవలము వస్తువాహనములతో కూడినటువంటిదిగా మనం భావిస్తున్నాము.
1: మ్యాన్ సీస్ the manifested nature in its free object that you find in the world is verily the manifestation of God.
0: Prakruti paramatmudu veruga bhavincharadu.
1: We should not distinguish between nature and

0: థింగ్స్ ఇట్ కన్సిస్ట్ ఓన్లీ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ అవర్.
1: మానవునికి ప్రధానమైనటువంటి గురువు ప్రకృతి.
0: ఇట్ ఈస్ నేచర్ విచ్ ఇస్ ద ప్రైమరీ ప్రిసెప్టర్ ఫర్ మ్యాన్.
1: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
0: నేచర్ ఇస్ ద బెస్ట్ టీచర్.
1: ఇలాంటి సత్యాన్ని ఈనాడు మానవుడు గ్రహించుకోవటం లేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ రికగ్నైజింగ్ సచ్ గ్రేట్ ట్రూత్.
1: ప్రతి పదార్థము, ప్రతి క్షణము, ప్రతి విషయము, ప్రతి వ్యక్తి కూడాను మానవునికి అనేక విధములైనటువంటి యొక్క ఆదేశములు అందిస్తుంటున్నవి.
0: ఎవ్రీ ఆబ్జెక్ట్, ఎవ్రీ థింగ్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ నేచర్ హ్యాస్ ఎ మెసేజ్ టు కన్వే ఫర్ మ్యాన్.
1: ఇట్టి పరమ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటిదే పవిత్ర భారతదేశము.
0: భారత్ ఈజ్ ఎ కంట్రీ విచ్ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ కండక్టెడ్ ఇట్ సెల్ఫ్ ఇన్ దిస్ లైట్.
1: ఇది ఏ పవిత్రమైన భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్.
1: రాయి మొదలు రత్నం వరకు,
0: ఫ్రమ్ స్టోన్ టు ఎ ప్రెషియస్ జెమ్,
1: పచ్చిక మొదలు పరంజ్యోతి వరకు,
0: ఫ్రమ్ ద ఇనర్ట్ థింగ్ టు ద మోస్ట్ ఇల్యూమినేటెడ్
1: మాల మొదలు మహనీయుల వరకు,
0: ఫ్రమ్ ది లోయెస్ట్ క్యాస్ట్ టు ద హైయెస్ట్
1: చీమ మొదలు ఏనుగు వరకు,
0: ఫ్రమ్ యాంట్ టు ఎలిఫెంట్,
1: సర్వత్రము భగవంతుని యొక్క స్వరూపములుగానే విశ్వసించినటువంటిది భారత్. ఇది
0: భారత్ ఈజ్ వన్ విచ్ హెస్ బిలీవ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్.
1: ప్రతి పదార్థం కూడా పూజనీయమైనట్లుగానే విశ్వసించినటువంటి దేశం భారతదేశం.
0: భారత్ ఈజ్ ఎ కంట్రీ విచ్ హెస్ ఫోమ్ ఫెయిత్ దట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ వర్తీ ఆఫ్ వర్షిప్.
1: కనుకనే కఠినమైనటువంటి శిలను కూడాను ప్రతిష్ఠింపజేసి షోడశోపచారములు చే పూజింపబడుతుండాలి భారతదేశము.
0: దట్ ఈస్ వై ఇన్ భారత్ యు ఫైండ్ దట్ ఈవెన్ ఎ స్టోన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఐడాల్ ఫైండ్స్ యాక్సెప్టబిలిటీ అండ్ వర్షిప్.
1: తులసి అశ్వత్థాది వృక్షములు కూడాను ఆరాధిస్తూ ఉంటున్నది భారతదేశము.
0: ట్రీస్ లైక్ అశ్వత్థ ట్రీ అండ్ తులసి హ్యావ్ ఆల్సో బీన్ వర్షిప్డ్ హియర్.
1: గోవు, అశ్వము, గజము ఇత్యాది మృగములు కూడాను ఆరాధిస్తూ ఉంటున్నది భారతదేశము.
0: యానిమల్స్ లైక్ కౌ, ఎలిఫెంట్ అండ్ హార్స్ ఆల్సో ఆర్ బీయింగ్ వర్షిప్డ్ ఇన్ భారత్.
1: చీమలకు కూడాను చక్కెర వేసి పిండలు వేసి దానిని పోషించడానికి ప్రయత్నిస్తున్నది భారతదేశము.
0: భారత్ ఈజ్ వన్ విచ్ వాంట్స్ టు ఫాస్టర్ ఈవెన్ హ్యాండ్స్ బై ప్రొవైడింగ్ దెమ్ షుగర్ అండ్ ఫ్లోర్.
1: కాకులకు, గ్రద్దలకు, కుక్కలకు, కోతలకు కూడాను భగవత్ ఆరాధనగా రూపొందింపచేసి వాటిని కూడాను గౌరవిస్తుండాలి భారతదేశము.
0: భారత్ ఈజ్ ఎ కంట్రీ విచ్ ఆఫర్స్ వర్షిప్ రికగ్నైజింగ్ ది డివినిటీ ఇన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ యానిమల్స్ వెదర్ ఇట్ ఈస్ ఎ డాంకీ, ఎ మంకీ ఆర్ ఎ డాగ్.
1: కానీ ఈ పవిత్రమైనటువంటి రహస్యాన్ని గుర్తించుకోలేనటువంటి మూర్ఖులు, భారతీయులు మూఢ విశ్వాసులని భావిస్తున్నారు.
0: అన్ఫార్చునేట్లీ పీపుల్ హూ కెనాట్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ బేసిక్ ట్రూత్ ఫూలిష్లీ డిస్క్రైబ్ ఇండియన్స్ యాజ్ ఫూలిష్.
1: కాదు కాదు, భగవత్ యొక్క ప్రేమను మానవుని వరకే పరిమితం కాకుండా సర్వ ప్రాణులకు కూడాను భగవత్ యొక్క ప్రేమను పొందించాలి అనేటువంటి యొక్క విశాలమైన భావంతో, వినంతమైనటువంటి యొక్క తత్వంతో ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని అందిస్తూ వస్తున్నది భారతదేశం.
0: బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. భారత్ ఈజ్ ఎ కంట్రీ విచ్ ఈజ్ ఎక్స్టెండింగ్ ద లవ్ ఆఫ్ గాడ్ నాట్ మెర్లీ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ బట్ ఎవ్రీ లివింగ్ బీయింగ్, బీట్ యానిమల్స్, బర్డ్స్ ఆర్ బీస్.
1: ఇలాంటి భారతీయుల యొక్క సామాజిక న్యాయాన్ని కూడాను ఏ యొక్క ప్రపంచమునందు కూడాను మనం గుర్తించడానికి వీలు కాదు.
0: ద టైప్ ఆఫ్ సోషల్ జస్టిస్ దట్ ఈస్ ఒబ్టెయిన్డ్ ఇన్ భారత్ కెనాట్ బి ఒబ్టెయిన్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్.
1: ఈ తత్వజ్ఞానం యొక్క రహస్యాన్ని ఏ దేశం కూడాను గ్రహించుకోలేదు.
0: నో కంట్రీ హాస్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ విచ్ ఈస్ ది ఫిలాసఫీ ఆఫ్ భారత్.
1: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక తత్వమును, విశాలమైనటువంటి యొక్క దివ్య భావమును కూడినటువంటిది ఈ భారతదేశము.
0: భారత్ ఈజ్ వన్ విచ్ కంబైన్స్ స్పిరిచువాలిటీ అండ్ ఇన్ డే టు డే లైఫ్.
1: కనుకనే ఉపనిషత్తులు కూడాను అద్వేష్ట సర్వభూతానాం, ఎవరిని ద్వేషించకూడదు.
0: దట్ ఈస్ వై ఉపనిషత్స్ ఆల్సో హావ్ డిక్లర్డ్ డూ నాట్ హేట్ ఎనీవన్.
1: ఎవరిని విరోధం చేసినప్పటికీ భగవంతుని విరోధించినటువంటి వాడవుతాడు.
0: హూమ్ సో ఎవర్ యూ హేట్ or make an enemy, you would have done it towards God himself.
1: Nirdvesho sarva bhute.

0: ఎవరిని ద్వేషించినా కూడాను భగవంతుని ద్వేషించినట్టు అవుతుంది.
1: Whomsoever you hate or make enemy of would have been extended only to
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిహత్యతే అనింది. ఎవరికి నమస్కారం చేసినప్పటికీ వారి ఎందున్నటువంటి యొక్క అంతరాత్మ స్వరూపుడైన పరమాత్మనికి నమస్కారం అనింది.
1: To whomsoever you offer namaskar, it reaches the indweller of everyone.
0: ఇట్టి పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని గుర్తించుకోలేనటువంటి మూఢులు దీనిని అవిశ్వాసంగాను ఒక మూర్ఖత్వంగాను భావిస్తూ వస్తున్నారు.
1: Foolish and unwise people who have not been able to recognize such sacred truths hidden in Indian culture call those people as people who do not know things correctly.
0: భారతీయుల యొక్క పవిత్రము నిస్వార్థము నిరంతరమైనటువంటి యొక్క దివ్యతత్వము ఇతరులు ఎవరు కూడా గ్రహించుకోలేరు.
1: The sacredness of Bharatiya life and the uniqueness of Bharatiya life and the divinity that is hidden in it cannot be easily understood.
0: సత్యవంతమైనటువంటి పవిత్రమైన భారతీయ సంస్కృతిని భారతీయులే గ్రహించుకోలేకపోతున్నారు.
1: భారతీయ సంస్కృతి విచ్ ఇస్ సో సేక్రెడ్ అండ్ విచ్ ఇస్ సో డివైన్ హ్యాస్ నాట్ బీన్ అండర్స్టూడ్ ఈవెన్ బై భారతీయస్ ఇండియన్స్ దెమ్సెల్స్.
0: నామరూపములు వేరుగా ఉండినప్పటికీ అందున్నటువంటి యొక్క ఆత్మతత్వం ఏకత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను ప్రచారం చేస్తూ వచ్చింది భారతదేశం.
1: భారత్ హ్యాస్ ప్రీచ్డ్ దట్ దేర్ కుడ్ బి ఎ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ నేమ్ అండ్ ఫామ్ బట్ గాడ్ హూ ఇస్ ద ఇండ్వెలర్ ఈజ్ కామన్ అండ్ ద సేమ్. This is what
0: ఈ ప్రకృతి అంతా కూడాను పరమాత్మ యొక్క ప్రతిబింబమే.
1: The entire nature is only a reflection of
0: దీని యొక్క శాసనము కేవలం ఉల్లంఘించుటకు ఎవ్వరికి సాధ్యం కాదు.
1: No one can transgress the laws of nature.
0: ఈ నేచర్ యొక్క ఈ సహజం యొక్క సృష్టి యొక్క రహస్యాన్ని ఎవ్వరు కూడాను మీరడానికి వీలు కాదు.
1: No one can go against the laws of nature.
0: ఇట్టి సత్యస్వరూపమైన నిత్యస్వరూపమైన నిర్మల స్వరూపమైనటువంటి ఈ దివ్యత్వాన్ని మానవుడు గుర్తించుకోలేయడానికి ప్రయత్నించటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ రికగ్నైజింగ్ దిస్ బేసిక్ ట్రూత్, దిస్ గ్రేట్ ట్రూత్ అండ్ దిస్ డివైన్ ట్రూత్.
0: తన తత్వాన్ని తాను గుర్తించుకునే నిమిత్తమై వచ్చినటువంటి మానవుడు ప్రపంచం యొక్క రహస్యాన్ని ఏమాత్రం కూడాను విచారించక కేవలము వస్తువాహనములపైననే విషయ సంబంధముపైననే తాను విహరిస్తూ వస్తున్నాడు.
1: మ్యాన్ హూ హాస్ టేకన్ బర్త్ ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ హూ హీ రియలీ ఈజ్ ఈజ్ వేస్టింగ్ హిజ్ ఎంటైర్ టైమ్ ఇన్ లివింగ్ ఎ లగ్జూరియస్ లైఫ్ ఇన్ లివింగ్ ఎ వర్ల్డ్లీ లైఫ్.
0: ఈ పాంచభౌతికమైనటువంటి దేహము అనిత్యము అశాశ్వతము అసత్యమనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ టెంపరీ ట్రాన్సియెంట్ అండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు లాస్ట్. దిస్ ట్రూత్ హ్యాస్ నాట్ బీన్ రికగ్నైజ్డ్ బై మ్యాన్.
0: మానవుని పొట్ట మలమూత్రములతో చేరినటువంటి యొక్క కేవలము ఒక దిబ్బ వంటిది.
1: మ్యాన్స్ స్టమక్ మే బి కంపేర్డ్ టు ఎ రబిష్ డంప్ వెరిన్ ఆల్ ద అన్వాంటెడ్ థింగ్స్ ఆర్ డంప్డ్ దేర్.
0: ఇలాంటి అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క దేహాన్ని ఆధారంగా చేసుకుని నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ బేస్ ఆన్ దిస్ బాడీ విచ్ ఇస్ టెంపరీ బట్ రికగ్నైజ్ ద బేసిక్ ట్రూత్ అండ్ ద రియల్ ట్రూత్.
0: దేహం అనేటువంటిది కేవలము ఒక ఇనుప పెట్టె వంటిది.
1: ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎన్ ఐరన్ సేఫ్.
0: ఈ ఇనుప పెట్టెలో పెట్టినటువంటి యొక్క ఆభరణములు మహా విలువైనటువంటివి.
1: ద జ్యూయల్స్ హిడన్ ఇన్ దిస్ ఐరన్ సేఫ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్ అండ్ వాల్యుబుల్.
0: ఇక్కడ అందులో ఉంచినటువంటి విలువైనటువంటి యొక్క ఆభరణములను మేము గుర్తించుకునలేక కేవలం ఇనుప పెట్టెనే ప్రధానమని మనం ఆశిస్తూ ఉన్నాం.
1: నాట్ రికగ్నైజింగ్ ద ప్రెషియస్ జ్యువెల్స్ విచ్ దిస్ ఐరన్ సేఫ్ కంటైన్స్ వీఆర్ వేస్టింగ్ ఆల్ అవర్ అటెన్షన్ ఓన్లీ ఆన్ ది ఐరన్ సేఫ్ విచ్ ఇస్ వాల్యులెస్.
0: ఈ సద్గుణములు సదాచారములు సత్ప్రవర్తన సత్చింతనలు అనేటువంటి యొక్క విలువైనటువంటి యొక్క ఆభరణములను ఈ మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ దేహం నందు భద్రపరిచినటువంటిది.
1: In this body are hidden the good conduct, the good behavior, the virtues and such great qualities which are very precious.
0: Anduvallani tirutundaru vaadu chepparu.
1: Tirutan Alvar has declared
0: malinappu kompa.
1: This physical body is a dirty house.
0: Rogamula braggedu sevaka gampa.
1: It is a basket which is full of all diseases.
0: Jata san chalanamu pondu dumpa.
1: This undergoes a number of changes and modulations.
0: Bhavasagara meedaga leni kampa.
1: This is one which cannot help you to
0: ammula padalamu manameppu dalampa.
1: And it is something like a bed of arrows.
0: నేను స్థిలమని నంబబోకు మనసా హరిపాదములు ఆశ్రయించవే.
1: ఓ మైండ్, డూ నాట్ ప్లేస్ యువర్ ఎంటైర్ ట్రస్ట్ ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్. బిలీవ్ ఇన్ ది లోటస్ ఫీట్ ఆఫ్ హరి.
0: ఇక్కడ జీవత్వాన్ని తాను గుర్తింపజేయలేదు, మనసును మాత్రమే ప్రచురింపచేశాడు.
1: హీ హాజ్ అడ్రస్డ్ ఓన్లీ మైండ్ హియర్, హీ హాజ్ నాట్ అడ్రస్డ్ ది
0: మనిషి అనగా మనసే.
1: మ్యాన్ ఎసెన్షియలీ మీన్స్ మైండ్.
0: కానీ మనిషి అనే ఆకారాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుంటున్నాము, ఇది చాలా పొరపాటు.
1: బట్ వీఆర్ ఓన్లీ టేకింగ్ నోట్ ఆఫ్ ద ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ మ్యాన్. దిస్ ఇస్ అ గ్రేట్ మిస్టేక్.
0: మనసు కలిగిన వాడు అవుట చేతనే ఇతనికి మనిషి అని పేరు వచ్చింది.
1: యాజ్ హీ హ్యాస్ ఎ మైండ్, హీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ మనిషి, ది వన్ హూ హాస్ ఎ మైండ్.
0: ఈనాడు ప్రపంచము ఉండవలసిన రీతిగా ఉండలేదంటే దీనికి మూల కారణమేమిటి?
1: ఇఫ్ యూ సే దట్ ద వరల్డ్ ఈజ్ నాట్ the way that it ought to be, what is the reason for that state?
0: Manushyante manase.
1: Man means his mind.
0: Manasante sankalpamulu yokka koodike.
1: Mind means the conglomeration of the thoughts.
0: Sankalpamulu anaga nitya jeevitamlo manam aacharinchetuvanti aacharamule.
1: The thoughts essentially refer to the type of action that you carry on.
0: నడతలు మంచిగా ఉండినప్పుడే మనసు మంచిదిగా ఉంటుంది.
1: If your conduct is good, your mind would be good.
0: మనసు మంచిగా ఉండినప్పుడే మనిషి మంచివాడవుతాడు.
1: If your mind is good, man would be good, he would be good.
0: కనుక ఈనాడు లోకం మంచిగా లేదనుకుంటే నడతలు మంచిగా లేవని దీని అర్థం.
1: If you say that the world is not all right today, it means man's conduct is not quite all right.
0: మన నడతలన్నీ కూడాను కేవలము ఒక దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి నడతలుగా ఉండాలి.
1: అవర్ కాండక్ట్ షుడ్ బి రియలీ డివైన్, సేక్రెడ్.
0: భగవంతుడు అనగా ప్రత్యేకం కాదు.
1: గాడ్ డజంట్ ఎగ్జిస్ట్ సపరేట్ ఫ్రమ్ అస్.
0: మనుష్యాకారమే భగవత్ స్వరూపము.
1: ది ఫార్మ్ ఆఫ్ మ్యాన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: దైవం మానుష్య రూపేణ.
1: God essentially comes down in the form of
0: దైవమునకు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
1: God doesn't have a separate form of his own.
0: ఇలాంటి మనిషి రూపంతో వచ్చినటువంటి యొక్క దివ్యత్వాన్ని మానవత్వంగా భావించి కేవలము ఒక లోక సంబంధమైనటువంటి విషయంలో దీనిని అంకితం గావించటము, ఇది మన యొక్క జీవితానికి విరుద్ధమైన మార్గము.
1: ఇట్ వుడ్ బి గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్ ఇఫ్ వీ డు నాట్ రికగ్నైజ్ divinity which has taken a human form and waste our life asking unnecessary and useless things and waste our
0: time. ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య చరిత్రను లోకానికి చాటే నిమిత్తమై అవతారములు అప్పుడప్పుడు అవతరిస్తూ ఉంటుంటాయి.
1: Avatars descend on the earth in order to teach these sacred lessons to humanity.
0: నేను అనేక పర్యాయాలు చెప్పాను. భగవంతుడు అవతరించటము నీ సంసారమును, నీ బాధలను, నీ కష్టములను, నీ దుఃఖములను, నీ విచారములను రూపుమాపి నీకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని ఇచ్చే నిమిత్తం కాదు అవతరించేది.
1: ఐ హావ్ టోల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ నాట్ టు సాల్వ్ పెటీ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ గివ్ యూ జాయ్ అండ్ హ్యాపీనెస్.
0: ఈ కష్టములు, ఈ దుఃఖములు, ఈ విచారములు, ఈ యొక్క బాధలు అన్ని కూడాను సహజ సిద్ధంగా మన యొక్క కర్మ ఫలితంగా మనము వెంటాడుతూనే ఉంటుంటాయి.
1: ఆల్ ద డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ విచ్ యూ ఫేస్ ఇన్ లైఫ్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ద యాక్షన్స్ విచ్ యూ హావ్ పర్ఫార్మ్.
0: కనుకనే కర్మానుబంధిని మనుష్యలోకే. ఈ కర్మానుబంధం చేతనే వచ్చినటువంటిది ఈ మనుష్యలోకము. కనుక ఇవి తప్పించడానికి వీలు కాదు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ that the mankind is bound by their own actions.
0: Nee action ku taginattuga reaction untuntadi, nee yokka karmalaku taginattuga dani phalitam untuntayi.
1: All the reactions depend upon your action, the fruits of action depend upon
0: your niluvutaddam. Mundu neevu nilchukoni aa pratibimmaniki namaskaram chesthe aa niluvutaddamlo undinatundi pratibimmamu aa namaskaram tirigi neeke andistundadi.
1: Standing before a mirror, if you offer namaskar, the image and the reflection in the mirror offers you back the namaskar.
0: ఆ నిలువుటద్దంలో ఉండినటువంటి ప్రతిబింబాన్ని నీవేమైనా దండించి లేక దానిని ఏమైనా ఒక విధమైనటువంటి ఒక క్రూరంగా మాట్లాడినప్పుడు అది కూడా నీకు అదే విధంగా దండించి ఆ క్రూరంగా నీతో మాట్లాడుతుంది.
1: On the other hand, if you are harsh to the image inside the mirror, the image
0: దీనిని బట్టి మన కర్మలను బట్టి మన ప్రతిఫలములు వస్తుంటాయి అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: On the basis of this, we can recognize that all the fruits of our action depend upon the type and the nature of action that we
0: have. భారతీయుల యొక్క ప్రధానమైనటువంటి విశ్వాసము మూడు.
1: There are three important beliefs on which Bharatiya life is based.
0: Karma phalamu aneetvantedi okati.
1: One is the fruits of action.
0: Manamu chesina danini tappinchukonataku veelu kaadu lanu anubhavinchali aneetvantedi karma siddhantam.
1: The law of karma states that it is impossible to escape the fruits of your own actions.
0: Rendavadi avatara tattvamu.
1: The second one is the principle of avatara.
0: అవతారం అనగా దైవత్వాన్ని విశ్వసించటం.
1: అవతారతత్వం రిఫర్స్ టు హ్యావింగ్ ఫెయిత్ ఇన్ డివినిటీ.
0: మానవత్వం కేవలము దైవం నుండి ఆవిర్భవించినటువంటిది అనేటువంటి ఒక సత్యం.
1: హ్యూమన్ లైఫ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ డివినిటీ అలోన్. దిస్ ఈస్ ఎ ట్రూత్.
0: మానవుడనగా కేవలము ఈ ఆకారంతో కూడినటువంటి వాడు కాదు.
1: మ్యాన్ డస్ నాట్ మీన్ దట్ ఫిజికల్ ఫామ్ అలోన్.
0: మనుష్య జన్మము కేవలం ఒక దుర్లభమైనటువంటిది.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ మ్యాన్స్ బర్త్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: అమంగ్ ఆల్ ద లివింగ్ బీయింగ్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్.
0: దేని వల్ల దుర్లభము? పశుపక్షి మృగాదుల వలె మనము తిరిగి తిని ఆదిండించి సుఖనిద్రాదులతో భోగభాగ్యములు అనుభవించినంత మాత్రమున మనం కూడాను పశుపక్షివాదుల వలె ఉండవచ్చును కదా. ఇంకా మానవుడు ఇందులో దుర్లభం అనేటువంటి యొక్క విషయంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ టెలింగ్ దట్ ఇట్స్ డిఫికల్ట్ టు గెట్ హ్యూమన్ లైఫ్? ఇఫ్ వీ వేస్ట్ అవర్ లైఫ్ లైక్ అనిమల్స్ అండ్ బర్డ్స్ లివింగ్ ఇన్ ది సేమ్ వే యాజ్ ది అనిమల్స్ అండ్ బర్డ్స్ లివ్.
0: నిత్యానిత్య విషయ పరిశీలనాశక్తి మానవునికి ఒక్కడికి మాత్రమే ఉంటుందా?
1: మ్యాన్ అలోన్ హ్యాస్ the power of discrimination to distinguish what is good and to distinguish it from bad.
0: Bhuta bhavishyat vartamana kalamunu kudanu gurtimpa chesetuvanti oka divya shakti okka manavuniki maatrame untundi.
1: He has the divine power to recognize the time sense, the past, the present and the future.
0: Kanukane idi manavattamlo oka durlabhatanga deenni bhavistu vacharu.
1: That is why it is said it is difficult to get a human life.
0: Aiti మానవుడు భవిష్యత్తును యోచించవచ్చు.
1: మ్యాన్ కెన్ థింక్ అ ఫ్యూచర్.
0: మానవుడు గడిచిపోయిన దానిని చింతించవచ్చు.
1: మ్యాన్ కెన్ ఆల్సో థింక్ ఆఫ్ ది పాస్ట్.
0: జరిగేటువంటి దానిని అనుభవించవచ్చు.
1: మ్యాన్ కెన్ ఎక్స్పీరియన్స్ ది ప్రజెంట్.
0: అయితే ఇది కూడాను మానవునికి విరుద్ధమైనటువంటి ఒక మార్గమే.
1: బట్ ఇన్ ఎ వే దిస్ ఈస్ ఆల్సో కాంట్రరీ టు హ్యూమన్.
0: గడిచిన దానిని చింతించకూడదు.
1: వీ షుడ్ నాట్ బాదర్ అబౌట్ ద పాస్ట్.
0: కారణమేమనగా గడిచిపోయినటువంటిది ఇప్పుడు అనుభవిస్తూనే ఉన్నాం.
1: ది రీజన్ ఈస్ దట్ ఫ్రూట్స్ ఆఫ్ అవర్ ఓన్ పాస్ట్
0: ఎంత చింతించినప్పటికీ గడిచినటువంటిది ఒక్క క్షణమైనా మనకు ముందుకు రాదు.
1: హౌవర్ మచ్ యు వరీ అండ్ బాదర్ యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ బ్యాక్ ద పాస్ట్ టైం.
0: భవిష్యత్తును విచారించిన అవసరం లేదు.
1: యు షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఫ్యూచర్. దర్ ఇస్ నో నీడ్ ఫర్ ఇట్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్?
0: రేపటి వరకు నేను ఉంటాననేటువంటి ష్యూరిటీనే లేదు. ఇంకా భవిష్యత్తును ఎందుకు విచారించాలి?
1: వేర్ ఇస్ ది ష్యూరిటీ దట్ వుడ్ బి అలైవ్ టిల్ టుమారో?
0: రేపు అనుకుంటే ఈనాటికే మనం పోవచ్చును.
1: వీ మే గో అవే ఫ్రమ్ దిస్ వరల్డ్ టుడే ఇట్సెల్ఫ్.
0: అయితే వర్తమానాన్ని గుర్తులో ఉంచుకోమని చెప్పింది.
1: బట్ ఇట్ హస్ సెడ్ దట్ రిమెంబర్ ఆల్వేస్ యువర్ ప్రజెంట్.
0: అనగా ఇది వర్తమానం, ఇది ప్రజెంట్, ప్రజెంట్, ప్రజెంట్ అన్నాం.
1: Go on reflecting and remembering the present as present.
0: Kani bhagavad drishtilo idi present kaadu, idi sadharanamaina present kaadu, idi omnipresent.
1: But in the divine reckoning and vision, this is not an ordinary present, this is omnipresent.
0: Idi omnipresent annamante gadachi poyina dani yokka result ee present lo untundali. ఈ ప్రజెంట్ లో మనం చేస్తున్నటువంటి యొక్క ఫలితము రాబోయేటువంటి కూడా ఈ ప్రజెంట్ లోనే ఉంటుండాలి.
1: వై డూ యూ డిస్క్రైబ్ దిస్ ప్రజెంట్ యాజ్ ఓమ్ని ప్రజెంట్? ది రీజన్ ఈస్ ది ఫ్రూట్స్ ఆఫ్ ది పాస్ట్ యాక్షన్స్ వీఆర్ హ్యావింగ్ ఇన్ దిస్ ప్రజెంట్.
0: అండ్ ఓన్లీ రేపు వస్తుండాలి. ఇప్పుడు
1: యు ఆర్ గెటింగ్ ది బెల్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద టైప్ ఆఫ్ ఫుడ్.
0: ఇప్పుడు తినబోయేది రేపటి దినం బెల్ట్ వస్తుంది, అనగా ఒక ఇది వస్తుంది ట్రేపు.
1: అండ్ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ యు హావ్ టేకన్,
0: రాబోయే ట్రేపుకు వచ్చినటువంటి ట్రేపుకు ప్రజెంటే ప్రధానము, గడిచిపోయినది రాబోయేటువంటిది కూడా ప్రజెంట్ లోనే ఉంటుంది.
1: ది పాస్ట్ హ్యాస్ ఇట్స్ లెసన్స్ ఫర్ ది ప్రజెంట్ అండ్ ది ప్రజెంట్ ఈస్ గోయింగ్ టు డిటర్మిన్ ది ఫ్యూచర్.
0: అయితే అంత గాఢమైన అంత దీర్ఘమైన ఆలోచన లేకపోవటం చేత మానవుడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అనగా గడిచినటువంటి దానిని రాబోయేటువంటి దానిని వర్తమానాన్ని చింతిస్తూ ఉంటాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ నాట్ థింకింగ్ సో డీప్లీ యాజ్ టు రికగ్నైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రజెంట్, దేర్ ఫోర్ హీ వరీస్ హింసెల్ఫ్ పాస్ట్ అండ్ ఫ్యూచర్.
0: ఈ యొక్క భూత భవిష్యత్ వర్తమానం అనేటువంటిది దైవత్వములో ఉండవు.
1: బట్ ఇన్ గాడ్ యు కెనాట్ ఫైండ్ this kind of past
0: ఇది దివ్యత్వానికి పూర్తి విరుద్ధమైనటువంటిది.
1: దిస్ ఈజ్ కాంట్రడిక్టింగ్ ది డివినిటీ ఇట్సెల్ఫ్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: స్వామి రాబోయేటువంటిది తెలుసు కదా, భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో తెలుసు కదా. స్వామి ఈ యొక్క బాత్రూమ్ లో పడిపోయేటువంటిది స్వామికి తెలియదా అని కొంతమందికి ఆలోచన కలుగుతుంటది.
1: సమ్ పీపుల్ హ్యావ్ గాట్ దీస్ థాట్స్, స్వామి నోస్ ది ఫ్యూచర్ and Swami knows that he would be falling in bathroom. Does he not know this much?
0: Aithe naaku future naaku telustunu kaani itharla future nu nenu yochisthanu kaani deeni future nenu eppudu yochinchanu.
1: I know my
0: satyanni chakkaga gurtinchali.
1: I know my own future, but I would never bother about the future of this body or myself. I would always think of the future of others. This truth must be very clearly recognized.
0: ఇది కర్తవ్యం యోగం ఉచ్యతే, అప్పటి కర్తవ్యాన్ని అప్పటికి నేను చింతిస్తాను.
1: I always concern myself about the duty for the present.
0: ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి.
1: All these things come and go.
0: ప్రతి ఒక్కటి కూడా ఈ జగత్తు లోపల passing clouds.
1: Everything
0: రావటం పోవటం రావటం పోవటం.
1: Everything in the world is like a passing.
0: ఈ మధ్య లోపల ఎన్నో రకములైనటువంటి యొక్క అనుభూతులు కూడాను భావనలకు కొంతవరకు చేజిక్కుతుంటాయి.
1: In the process, a number of experiences will be gained by people.
0: ఈ యొక్క అనుభూతిని మాత్రం మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We should always recognize the experiences in our own life.
0: భగవంతుడు ఏ అవతారం నందు కాని రామ కృష్ణ మత్స్య కూర్మ వలహ వామన ఇలాంటి అవతారములన్నీ కూడాను కేవలము తాత్కాలికమైనటువంటి యొక్క ఫలితమును మాత్రమే మీరు గుర్తిస్తూ వస్తున్నారు కాని ప్రతి అవతారం కూడాను వచ్చేది ఒకే ఒక లక్ష్యం.
1: వాట్ ఎవర్ ఇన్కార్నేషన్ బీట్ రామ ఆర్ మత్స్య ఆర్ కూర్మ ఆర్ ఎనీ అవతార్, దేర్ ఈస్ ఓన్లీ వన్ రీజన్ అస్ టు వై an avatar and incarnation takes.
0: Manavuniki prema tattvanni nerpinche kosam vastunnayi.
1: All the incarnations come in order to teach the principle of love to man.
0: O manavuda, meeku prema lekapovatam chetane, meeku swartham kalagatam chetane inni vidhamlainatundi bandhanaku ee yokka jagatlo nivu chikkubadi untunnavu.
1: O man, you are bound by so many things because you are filled with selfishness and because you do not have that love manifesting in you.
0: Tyagamu prema ee rendu neevu kaliginappude neevu divyattvam ayinatundi manavatvanga roopondutavu.
1: Cultivate sacrifice and love, then you get transformed into total divinity.
0: Tyagamu leni manavudu kevalam rogamunande nasistadu.
1: A man without sacrifice ruins himself only in diseases.
0: ప్రేమ లేని మానవుడు జీవించినటువంటి ఒక శవం గా రూపొందుతాడు.
1: A man without love is a living death.
0: కనుకనే మానవుని యొక్క దివ్యతత్వం అనేటువంటిది ఒక్క ప్రేమ త్యాగం.
1: ది డివినిటీ ఆఫ్ మ్యాన్ కెన్ బి రికగ్నైజ్ ఓన్లీ ఇన్ సాక్రిఫైస్.
0: ప్రేమకు ప్రేమనే దానికి సరి అయినటువంటి ఫలము.
1: లవ్ అలోన్ ఇస్ ద రివార్డ్ ఫర్ లవ్.
0: ప్రేమకు ప్రేమనే సాక్షి.
1: Love is the witness of love.
0: Premaku bhayam ledu.
1: Love knows no fear.
0: Karanam emanaga prema paripurnamanti reetiga untuntadi.
1: The reason is love is full in itself.
0: Premalo swartham ledu.
1: There is no selfishness in love.
0: Prema prema nimittamai undatam chetane bhayam shunyanga untadi.
1: Love lives for itself and therefore there is no room for fear in it.
0: Kalukani premanu nerpe nimittamai avataramulu ఈ జగత్తు నందు అవతరిస్తూ ఉంటాయి.
1: ఇన్కార్నేషన్స్ కమ్ డౌన్ టు ఎర్త్ in order to teach this law of
0: love. ఏకత్వంలో ఉన్నటువంటి యొక్క అనేకత్వాన్ని జగత్తును చూస్తుండాలి. కానీ భగవంతుడు అనేకత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని నిదర్శింపచేస్తాడు.
1: ద వరల్డ్ సీస్ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ, బట్ గాడ్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ మల్టిప్లిసిటీ.
0: కనుకనే యూనిటీ ఇన్ డైవర్సిటీ,
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇస్ ద లా.
0: ఈ యొక్క నిజమైనటువంటి తత్వాన్ని భగవంతుని ద్వారానే నేర్చుకున్నట్టు సాధ్యమవుతుంది.
1: వన్ కెన్ లెర్న్ దిస్ బేసిక్ ట్రూత్ ఓన్లీ త్రూ డివినిటీ అండ్ త్రూ గాడ్.
0: కృష్ణావతారము కేవలం లీలామానుష విగ్రహమని, ఆదర్శమూర్తి అని, పవిత్ర చక్రవర్తి అని, ఆత్మస్వరూపమని భావిస్తూ వచ్చారు.
1: పీపుల్ హావ్ బీన్ థింకింగ్ దట్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ ఈజ్ ఎన్ ఐడియల్ పర్సన్ అండ్ హీ హోల్డ్స్ అవుట్ సర్టెన్ ఐడియల్స్ ఫర్ ద వరల్డ్.
0: భక్తుల యొక్క పవిత్రమైన, నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైనటువంటి యొక్క తత్వాన్ని జగత్తునకు ప్రకటింపచేయటానికి భగవంతుడు అవతరిస్తుంటాడు.
1: గాడ్ కమ్స్ డౌన్ టు అర్త్ యాజ్ అన్ ఇన్కార్నేషన్ ఇన్ ఆర్డర్ టు షో టు ద వరల్డ్ ద సేక్రెడ్నెస్, ద ప్యూరిటీ అండ్ ద ఐడియల్స్ ఆఫ్ డ్యూటీ.
0: మధ్య మధ్య కొన్ని రకములైనటువంటి యొక్క కర్మలను ఆచరిస్తూ, దుర్మార్గులను హింసిస్తూ, సన్మార్గులను పోషిస్తూ, ధర్మాన్ని పోషిస్తూ, అధర్మాన్ని నశింపచేస్తూ వస్తున్నాడని మనం భావిస్తున్నాం. అది నీ దృష్టిలో ధర్మ నిగ్రహము, అధర్మం యొక్క దీనిని నాశనము అనుకుంటున్నావే, కానీ భగవంతుడు ధర్మరక్షణ, అధర్మాన్ని నాశనము అనేటువంటిది కూడా భగవంతుని లేదు.
1: యూ మే బి థింకింగ్ అకార్డింగ్ టు యువర్ ఓన్ అండర్స్టాండింగ్ దట్ గాడ్ ఇన్కార్నేట్ ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ధర్మ అండ్ డిస్ట్రాయ్ వికెడ్నెస్ అండ్
0: భగవంతుని దృష్టిలో చెడ్డది అనేటువంటిదే లేదు.
1: But this is wrong. In God's view,
0: dharmamu tana sankalpam nunchi aavirbhavinchinatvanti kanuka tana sankalpam pavitramainadi kada.
1: Everything has emerged out of his will.
0: Prati padarthanni, prati vyaktini manam preminchinappude bhagavantuni preminchina varam avutam.
1: Only when we love every person and everything, then only would have truly loved.
0: Evarini dveshinchina manam paramatmanu dveshinchinatvanti varam avutam.
1: Whomsoever you hate, you would have hated God himself.
0: Sarvata paanipadam తత్సర్వతోచి శిరోముఖం సర్వసత్తిమల్లోకి సర్వమావృతిష్టతి. భగవంతుని యొక్క తత్వము భక్తుని యొక్క భావం పైన ఆధారపడి ఉంటుంటుంది.
1: గాడ్స్ యాక్షన్స్ డిపెండ్ అపాన్ ద డివోటీస్ అండర్స్టాండింగ్.
0: భగవంతుణ్ణి, భగవంతుడా, నా బాధలు నీకు కనిపించటం లేదా, నా రోదలు నీకు వినిపించటం లేదా, నా కష్టములు నీవు కంటితో చూడటం లేదా అని ఎవరు ప్రార్థిస్తుంటారో వారి దగ్గర కేవలము బలుకుల వలె కన్నులు మాత్రమే ఉంటుంటాయట, శ్రోత్రములు మాత్రమే ఉంటుంటాయట, నేత్రములు మాత్రమే ఉంటుంటాయట, స్వరూపం ఉండదట.
1: బిఫోర్ పీపుల్ హూ గో ఆన్ ప్రేయింగ్ దట్ గాడ్ హ్యావ్ యూ నాట్ బీన్ ఏబుల్ టు సీ అవర్ ప్రేయర్స్, అవర్ డిఫికల్టీస్ అండ్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ అవర్ సారోస్, దేర్ యూ కెన్ గెట్ గాడ్స్ ఐస్ అండ్ గాడ్స్ ఇయర్స్ ఓన్లీ, బట్ ది ఫుల్ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ సీన్.
0: కానీ ఈనాటి సాధకుల యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నదనగా,
1: ది పొజిషన్ ఆఫ్ టుడేస్ సాధకాస్ ఈజ్
0: జానాది సమయములందు యోగరీతిలుగా ఉంటుంటారు, వారు యోగుల వలె ప్రకటిస్తారు.
1: అట్ ద టైమ్ ఆఫ్ డూయింగ్ మెడిటేషన్ దే గివ్ ది ఇంప్రెషన్ దే ఆర్ యోగీస్ దెమ్సెల్వ్స్.
0: కానీ ఆ ధ్యాన సమయం సమాప్తి అయినదా తిరిగి నిత్య జీవితంలో నిరంతరము వాడు భోగములోనే మునిగి ఉంటాడు.
1: బట్ అట్ ది ఎండ్ ఆఫ్ దట్ మొమెంటరీ ధ్యాన he starts living an indulgent life immediately after that is over, after the meditation.
0: Krishna cheppinatvanti satatam yoginaha annadu,
1: but this is not what has been told by Krishna. You should be yogi always.
0: Manam tellavari yogi, madhyanam bhogi, ratri rogi, ee vidhanga maarutunte inga satatam yoginaha ane ye reetiga manam bhavinchadaniki veel avutundi.
1: If you are a yogi in the morning and indulgent in the afternoon and get diseases in the evening, how can you
0: sarva kala sarva avasthalu endukodanu edi chesina edi chuchina edi cheppina edi anubhavinchina idi bhagavat bhavam tone untundali.
1: On the other hand, you should be full of the feeling of divinity at all times and in all places, whatever you do, whatever
0: kevalam nee swarthamne nee kashtamulu yendu bhagavantuni nindinchatamu సుఖములు యందు భగవంతుని వర్ణించటము ఇది కేవలము స్వార్థస్వరూపమైనటువంటి సంకుచితమైన భావము.
1: Criticizing God whenever you are having some problems and difficulties, praising God whenever your wishes are fulfilled, is a narrow way of looking at God.
0: ఇది విశాలమైన భావం కాదు.
1: This is not a broad understanding of God.
0: ఏ సమయమునకు, ఏ కాలములో, ఎప్పుడు, ఏ రీతిగా ఏది జరుగునో అది జరగక తప్పదు.
1: At what time, in what place, what happens is bound to happen. This cannot be changed.
0: ఏది జరిగినా కూడాను ఇది భగవత్ ప్రసాదంగానే మనం భావించాలి.
1: Whatever happens must be treated as a gift of God.
0: అట్టి ప్రేమను మనం పెంచుకున్నప్పుడే నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక భావం మనలో ఆవిర్భవిస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ డెవలప్ సచ్ ట్రూ లవ్ స్పిరిచువాలిటీ స్ప్రింగ్స్ అప్ ఇన్ యువర్ హార్ట్ ఆటోమేటికలీ.
0: కేవలం లోక సంబంధమైన బాంధవ్యత్వాన్ని మాత్రమే మనం పెంచుకోరాదు.
1: వీ షుడ్ నాట్ ఓన్లీ డెవలప్ ది ఫిజికల్ రిలేషన్షిప్స్ అండ్ ది వర్ల్డ్లీ రిలేషన్షిప్స్.
0: అంత సంబంధమైనటువంటి ఆత్మతత్వమే దీనికి నిజమైనటువంటి శాశ్వత సంబంధము.
1: ది ఇన్నర్ ఆత్మిక్ రిలేషన్షిప్ ఈజ్ ద ట్రూ రిలేషన్షిప్.
0: ఎక్కడికి వెళ్లినా ఏది చూచినా భగవత్ యొక్క ఆనందమే నా ఆనందం.
1: టు విచెవర్ ప్లేస్ యు గో, వాట్ ఎవర్ యు సీ, యు షుడ్ కన్సిడర్ గాడ్ జాయ్ యాజ్ యువర్ జాయ్.
0: కేవలం ఇది దేహం ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టు.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ షియర్ ఇన్స్ట్రుమెంట్.
0: ఇది నడిపించేది, నడిచేది, అనుభవించేది, అనుభవింప చేసేది అంతా తన యొక్క దివ్యత్వమే.
1: ఇట్ ఈస్ గాడ్స్ విల్ which makes this move, which makes this enjoy, which makes this live, and which makes this
0: కానీ
1: suffer.
0: ఈ సత్యాన్ని గుర్తించుకునలేనటువంటి యొక్క మానవులు, మేము భక్తులము, మేము సర్వసంగ పరిత్యాగులము, మేము భగవంతునికి సన్నిష్ట సంబంధులము అని భావిస్తుంటారు.
1: మ్యాన్ హూ డస్ నాట్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ థింక్స్ దట్ హీఈస్ క్లోజ్ టు గాడ్, హీ నోస్ గాడ్ అండ్ హీఈస్ అ గ్రేట్ డివోటీ ఆఫ్ గాడ్ అండ్ సచ్ గ్రేట్ థాట్స్ యుడ్ బి గెటింగ్.
0: ఒకానొక సమయంలో పరమ భక్తులని వెర్రవీగేటువంటి వెర్రివారిని పరీక్షింపజేసుకోరి.
1: వన్స్ అపాన్ ఎ టైమ్, ఇన్ ఆర్డర్ టు టెస్ట్ దోస్ పీపుల్ హూ థాట్ దట్ దే వర్ వెరీ గ్రేట్,
0: లీలా మానస విగ్రుడైనటువంటి కృష్ణుడు ఒక చిన్న నాటకం ఆడుతూ ప్రయత్నించాడు.
1: కృష్ణ ఎనాక్టెడ్ ఎ స్మాల్ డ్రామా.
0: ఒకనాడు ఏనాడు ఎవరు కని వినని ఎరుగనటువంటి యొక్క బాధను అనుభవించినట్టుగా నటన చేశాడు.
1: హీ యాక్టెడ్ యాజ్ ఇఫ్ he is suffering from a pain which was untold, unheard of, and such unbearable pain.
0: Anaga na talanoppi bharinchadaniki veeru kaledani oka pedda towel gattiga chutti chaala baadha padanattiga anubhavisthuchadu.
1: He bandaged his head with a big towel and as if he is suffering from such unbearable headache.
0: Idi mundu jaragaboyetunte yokka dinini gurtinche ee vidhanga vartistu vachadu krishnudu.
1: Knowing the future and the future events, he enacted this.
0: Rukmini, Satyabhama, Jambavati, Amdharu Kudanu, ee chuttu unnatundi stree lanta cheraru.
1: Rukmini, Satyabhama, Jambavati and the other women who were there.
0: Swami, enadu kudanu ee baadanu memu chudaledu kada, ee baadha endukosam vachindi, deeniki aushadham emiti ani aneka vidhamulaga avaru prashnistu vacharu.
1: They began questioning him in a number of ways. Swami, we have not seen any type of pain earlier. What is this pain? How did
0: papa bharinchukolenu, idi chaala shock kottinattiga untundadi, nenu inka taalalenu ani aneka rakaluga thanu vilapinchinattiga prakatistu vachadu.
1: He began just telling that, oh, I cannot bear this particular pain at all, it is giving me such a tremendous shock, and he began telling this.
0: Deeniki nivarana margam emitani varu prashnicharu.
1: They questioned him, what is the remedy for this, Swami?
0: Yavaraina oka parama bhaktuni yokka paada joodi techi na sirasu paina vesinappudu ee baadha nivarana avutundi annadu.
1: If the dust of a great devotee could be brought and applied to my head, I'll be freed from this kind of headache.
0: Avelaka brahmanudu asannamayannattuga narudu praveshinchadu.
1: Just at that time Narada entered in an appropriate way.
0: Satyabhama, Rukmini, Jambavati kudanu narudunni pattukunnaru. నారదా నారదా, ఈ బాధను మేమేనాడు కూడా చూడలేదు, ఈ కృష్ణుని బాధను నివారించడానికి ఏమైనా నువ్వు ప్రయత్నించమన్నాడు.
1: రుక్మిణి, సత్యభామ అండ్ జాంబవతి అప్రోచ్ నారదా అండ్ ప్రే టు హిమ్, వెల్ నారదా ప్లీజ్ లెట్ అస్ నో హౌ టు క్యూర్ దిస్ పర్టికులర్ పెయిన్.
0: నారదుడు కూడాను కృష్ణుడు ప్రశ్నించగా కృష్ణుడు ఇదే జవాబు చెప్పాడు, ఏ పరమభక్తుని యొక్క పాదధూళి నా శిరస్సు పైన వేసినప్పుడు ఈ యొక్క బాధ తగ్గిపోతుందన్నాడు.
1: When Narada questioned Krishna the reason, he said that only the remedy is if you can get the dust of the feet of a great devotee and put it on my head, I'll be freed from this headache, he said.
0: నాదుడు ప్రక్కన ఉండి ఇంత పరమభక్తురాలని సత్యభామనే ఉంటుంది కదా, ఆమె పాదధుడు ఇవ్వవచ్చును కదా అన్నాడు.
1: నారద జస్ట్ సత్యభామ సచ్ ఎ గ్రేట్ డివోటీ ఈజ్ హియర్, ది డస్ట్ ఆఫ్ హర్ ఫీట్ కెన్ బి ఆఫర్డ్ టు యూ, ఇజ్ంట్ ఇట్ కృష్ణ, ఐ సెడ్.
0: సత్యభామ చేతులు నలుపుకుంది, అయ్యో నేను సతిని, కృష్ణుడు నా పతి, సతి యొక్క పాదధూళి పతి యొక్క శిరస్సు పైన వెళ్ళటము ఇది మహా అపరాధం కదా, నేను నరక ప్రాప్తి ప్రాప్తిస్తుంది, నేను ఈ నరకాన్ని అనుభవించలేను, నా పాదధూళి ఇవ్వను అనింది.
1: సత్యభామ ఫెల్ట్ ఎంబరాస్డ్, షీ వాజ్ ఓన్లీ ఏ వైఫ్ ఫర్ కృష్ణ అండ్ ది డస్ట్ ఆఫ్ వైఫ్స్ ఫీట్ ఇఫ్ ఇట్ ఈస్ పుట్ ఆన్ ది హెడ్ ఆఫ్ ఎ హస్బెండ్ షీ వుడ్ గో టు హెల్, ఐ డు నాట్ వాంట్ టు గో టు హెల్ బై గివింగ్ ది డస్ట్ ఆఫ్ మై ఫీట్.
0: రుక్మిణి కూడా ఇదే జవాబు చెప్పింది.
1: రుక్మిణి రిపీటెడ్ ది సేమ్ ఆన్సర్.
0: ఇరువురు చేరి నారదుని పట్టుకున్నారు, మీకంటే పరమభక్తులు లోకంలో ఉంటున్నారా స్వామి, మీ పాదధూళి ఇవ్వవచ్చు కదా అన్నారు.
1: రుక్మిణి అండ్ సత్యభామ ఆస్కర్ నారద, కెన్ దర్ బి ఎ గ్రేటర్ డివోటీ దాన్ యూ నారద, ది డస్ట్ ఆఫ్ యువర్ ఫీట్ కుడ్ బి ఆఫర్డ్ టు కృష్ణ.
0: నారదుడు చెప్పాడు, అమ్మా క్షణములో నేను వైకుంఠం చేరి మహావిష్ణువును సందర్శిస్తున్నాను, క్షణంలో కైలాసం చేరి ఈశ్వరుని సందర్శిస్తున్నాను, క్షణంలో స్వర్గాన్ని చేరి సర్వసుఖములు అనుభవిస్తున్నాను, గోవింద నామము చేత నేను సర్వత్రా వ్యాపించి సర్వ ఆనందాన్ని అనుభవిస్తున్నాను, కాని నా పాదధూళి కృష్ణుడు శిరస్సు పైన వేయటం వల్ల నేను నరకంలో భయపడిపోతాను, నాకు ఈ ప్రాప్తంతా దూరం అయిపోతుంది, నేను ఇవ్వను అన్నాడు.
1: మదర్, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు గివ్ ద డస్ట్ ఆఫ్ మై ఫీట్ బికాస్ ఐ వుడ్ గో టు హెల్ అండ్ లూజ్ all the privileges and the pleasures that I am having, like go by the name of
0: bhagavartuni talapaina bhaktuni yokka padadudi veetama idi maha papam.
1: Is it that the dust of the feet of a devotee to be put on Krishna, this is the
0: sacrilege. Ee bhaktul lopala
1: this is the type of understanding on the part of these devotees.
0: Tadupara cheppadu, ఈ కృష్ణుని యొక్క నాటకం మరింత అధికమైపోతుంది, అబ్బబ్బా నేను భరించుకోలేను అంటున్నాడు, అరుస్తున్నాడు.
1: కృష్ణ బిగాన్ షౌటింగ్ యాజ్ ఇఫ్ హీస్ నాట్ ఏబుల్ టు బేర్ ద అన్బేరబుల్ పెయిన్ ఆఫ్ ద హెడేక్.
0: నారదుడు చెప్పాడు, స్వామి దీనికి తగినటువంటి ఔషధం ఎక్కడ ఉందో చెప్తే నేను ఒక క్షణంలో వెళ్ళి తీసుకుని వస్తానన్నాడు.
1: నారద ఆస్కర్ కృష్ణ, స్వామి లెట్ మీ నో ఫ్రమ్ వేర్ ఐ కెన్ గెట్ ద మెడిసిన్.
0: నేను గోకులం వెళ్ళి గోపికల యొక్క పాదధూళి తీసుకుని రా, తప్పక నాకు నివారణ అవుతుందన్నాడు.
1: కృష్ణ సెట్ గో టు గోపికాస్ గెట్ ది డస్ట్ ఆఫ్ దర్ ఫీట్ ఐ వుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ది హెడేక్.
0: క్షణంలో వెళ్లాడు గోకులం.
1: హీ వెంట్ గోకులం ఇన్ ఎ మూమెంట్.
0: బజారులో పాట పెట్టుకుంటూ పోతున్నాడు, గోవింద దామోదర నామదేవి ఆయా నామాన్ని స్మరిస్తూ పోయేటప్పటికీ గోపికలందరూ నారదుని యొక్క కంఠస్వరం విని అందరూ వెలుపల వచ్చారు.
1: వెన్ హి వాస్ గోయింగ్ చాంటింగ్ అండ్ సింగింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ గోపికాస్ కేమ్ రన్నింగ్ టు హిమ్.
0: వచ్చి మా గోపాలుడు ఎట్టున్నాడు, మీరెక్కడి నుంచి వస్తున్నారు, మీ మధుర నుంచి వస్తున్నారా, గోపాలుడు బాగున్నాడా అని వీరు ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చారు.
1: దోస్ పీపుల్ బిగాన్ షవరింగ్ a rain of questions to Narada. How is our Gopala?
0: Are you coming? Vicharamto Naradudu cheptunnadu, Gopikalara Krishnudu chala badalo untunnadu, ye naadu kudanu nenu inta kaalamainappudiki athani inta badalu anuvinchatam nenu chudaledu, ee badha nivaranaatmai nenu aushadham kosam ikkadiki vachanu annadu.
1: Narada told them, I had never seen Krishna suffering from such unbearable pain in my life. He is having a lot of pain and I have come here for this taking some medicine.
0: Gopakala vinnaru, emiti krishnudiki sira bharama, inta noppiga untundada, ee baadha nivaranaaniki maa gokulamlo aushadham untundada, cheppandi ekkada undo mem teesistam annaru.
1: Gopika asked Narada, is there some medicine in our gokulam? We will be prepared to give anything for the sake of Krishna, please let us know.
0: Adaduli kavalata annadu Naradudu.
1: He asked, he wants the dust of your feet.
0: ఒక గోపికలు ఇంటికి పరిగెత్తింది, ఓ పెద్ద బెడ్షీట్ తెచ్చింది, ఆ బెడ్షీట్ పైన గోపికలందరూ డ్యాన్స్ ఆడారు, ఆ పాదధూళంతా అయింది, ఇంత పెద్ద మూట కట్టి తక్షణం తీసుకుని వెళ్ళండి అని చెప్పింది అన్నారు.
1: వన్ గోపిక ర్యాన్ హోమ్ అండ్ బ్రాట్ ఎ బెడ్షీట్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ డాన్స్డ్ ఆన్ ఇట్ కలెక్టెడ్ ఎ లాట్ ఆఫ్ డస్ట్ ఫ్రమ్ దర్ ఫీట్ అండ్ ప్యాక్డ్ ఇట్ అప్.
0: నారదా ఇంకా ఆలస్యం చేయదు, తక్షణమే తీసుకుని పోయి నా కృష్ణుని యొక్క బాధ నివారణ చేయమని చెప్పి కోరారు.
1: దే ప్రేడ్ దట్ రష్ ఇమ్మీడియట్లీ ఓ నారదా and see that our Krishna is freed from the headache.
0: నాదునికి ఆశ్చర్యమేసి వేదశాస్త్ర ఇతిహాస పురాణములు లేనటువంటి మూర్ఖుల యొక్క స్వభావం ఇట్లనే ఉంటుంటారు.
1: నారద వాజ్ షాక్డ్ అండ్ సర్ప్రైజ్. దీస్ పీపుల్ ఆర్ టోటలీ అన్ఎడ్యుకేటెడ్, దే డు నో.
0: గోపికలు కేవలం మూర్ఖులు,
1: దే ఆర్ ఫూలిష్ వన్స్.
2: గోపికలు చెప్పారు, నారద మా నరకమును కాదు ఇంకే విధమైనటువంటి ఒక లోకానికి పోయినా కూడా మాకు పర్వాలేదు, మా కృష్ణుడు బాగుంటే అంతే చాలు అన్నారు.
1: గోపిక సెట్ దట్ వీ డోంట్ మైండ్ గోయింగ్ టు ఎనీ వర్క్ హెల్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ వన్ లైక్ దట్. ఇఫ్ అవర్ కృష్ణ కెన్ బి ఓకే, వీఆర్ ఆల్ రైట్.
2: మా నరక ప్రాప్తో, మా స్వర్గ ప్రాప్తో, మా స్వార్థం మాకు అక్కర్లేదు, మా కృష్ణుడు బాగుండాలి, మా కృష్ణుడు క్షేమంగా ఉంటుండాలి అని కోరారు గోపికలు.
1: దే ఓన్లీ ప్రే దట్ అవర్ కృష్ణ షుడ్ బి ఆల్ రైట్. విచ్ ప్లేస్ వి గో, వీఆర్ నాట్ అట్ ఆల్ హెల్ప్, వీఆర్ నాట్ అట్ ఆల్
2: బాధపడుతుంది. ఇక్కడ పాదధూళి ఇచ్చారో అక్కడ కృష్ణుడు ఆనందంగా నవ్వుతూ కూర్చున్నాడు.
1: ద మొమెంట్ దట్ దీస్ గోపికాస్ ఆఫర్డ్ ది డస్ట్ ఆఫ్ దర్ ఫీట్ టు నారద
2: హియర్, పోయి మూట ఇప్పేటప్పటికి కృష్ణుడు నవ్వుతున్నాడు. మందు తేకమునిపై నివారణ అయిపోయిందే నీకు.
1: బై ది టైమ్ ద నారద క్యారీడ్ ది డస్ట్ టు కృష్ణ, కృష్ణ వాజ్ ఆల్రెడీ హ్యాపీ అండ్ రిలీవ్డ్ ఆఫ్ ఆల్ ద హెడేక్. హి వాజ్ టోటలీ చీర్ఫుల్.
2: ఏనాడు గోపికల యొక్క పాదధూళి ఇచ్చిరో ఆ నిమిషంలోనే నా యొక్క బాధ నివారణ అయింది అన్నాడు.
1: కృష్ణ సెట్ ద మూమెంట్ ద గోపిక గేవ్ ది డస్ట్ ఆఫ్ ద ఫీట్ టు యూ,
2: అనగా
1: మై హెడేక్.
2: స్వార్థాన్ని త్యాగం చేసి నాకు ఏ ఫలితమో ఏమిటో అని ఫలితాన్ని విస్మరించి
1: sacrifice your selfishness,
2: భగవంతుని యొక్క ఆనందమని చింతించేటువంటి యొక్క గోపికలు పరమ భక్తులు అన్నాడు.
1: హీ డిక్లేర్డ్ దట్ గోపికాస్ ఆర్ ద ట్రూ డివోటీస్ అండ్ గ్రేట్ డివోటీస్ బికాస్ దే ఆర్
2: భక్తి భక్తి ఉంటుంది. ఇది ఇస్తే నాకేమి నష్టమో, ఇది ఇస్తే నాకేమి కష్టమో అనేటువంటి తన స్వార్థాన్ని తన దృష్టిలో ఉంచుకునేటువంటి వారు భక్తులు కాదని చెప్పాడు కృష్ణుడు.
1: హీ డిక్లేర్డ్ దట్ దోస్ పీపుల్ కెనాట్ బి కాల్డ్ డివోటీస్ అట్ ఆల్, హూ గో ఆన్ థింకింగ్ what would happen to them by doing such and such an act, and who are immersed in the selfishness.
2: నేను సర్వజీవుల యందు ఉంటున్నాను.
1: I am residing in every living being.
2: ఆ ధూళి నాదే, ఆ పాదము నాదే, ఆ సరస్సు నాదే.
1: That dust is mine, that foot is mine, and that head is mine. Everything is
2: mine. సర్వత పాడి పాదం అంత నాది.
1: My feet and my head are found everywhere. Everything belongs to me, he declared.
2: Nanugunu gunagalara.
1: Can anyone comprehend me, understand me?
2: Yenubadi nalugulacha jeevudanu. Anayam gunanada bhajakundunata anavurenu trinakastamu madaluga anakkin akandarupudavai velayunata nanugunu gunagalara.
1: Can anyone comprehend me? I am residing in all the 84 lakhs species and a part of their themselves.
2: Ghanamagu dongalalo gajadonganu nanuganu gunagalara.
1: I am the greatest thief among the thieves. Can anyone comprehend me?
2: Kanuka nee drishtilo vaadu donga anukuntavu, naa drishtilo vaadu nene.
1: In your understanding he is a thief, in my understanding he is I.
2: ఇలాంటి దివ్యత్వాన్ని ప్రపంచానికి ఏకత్వంగా చాటే నిమిత్తమై వచ్చినటువంటిది అవతారం.
1: ది అవతార్ కమ్స్ డౌన్ ఇన్ ఆర్డర్ టు టీచ్ దిస్ యూనిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
2: కనుక దైవత్వమైనటువంటిది కేవలం ఒక ప్రత్యేకమైనటువంటిదిగా ఒక ప్రత్యేకమైన రూపంలో ఉంటుందాదని భావించరాదు.
1: వీ షుడ్ నాట్ థింక్ దట్ డివినిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఇన్ అ స్పెసిఫిక్ ఫామ్.
2: ఐక్యత కావాలి.
1: There is need for unity.
2: ఈనాడు జగత్తులో ఉండినటువంటి యొక్క సమస్యలు ఏ విధంగా కూడా నివారణ గావించడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వరల్డ్ టుడే బై ఎనీ అదర్ మీన్స్.
2: యూనిటీ యూనిటీ యూనిటీ ఐకమత్యం అత్యవసరం.
1: యూనిటీ ఈజ్ ఎసెన్షియల్ ఓన్లీ బై యూనిటీ.
2: ఐకమత్యమే జీవితం యొక్క సూత్రము.
1: ద లా ఆఫ్ లైఫ్ ఈజ్ యూనిటీ.
2: ఈ సూత్రమునందే దైవత్వం యొక్క ఆనందం కలిగి ఉంటుండాలి.
1: యూ కెన్ గెట్ డివైన్ జాయ్ ఓన్లీ ఇన్ దిస్ పర్టికులర్.
2: ఆ యూనిటీ కలిగినప్పుడే ప్రతి మానవుని యందు కూడాను ప్యూరిటీ ప్యూరిటీ నిర్మలత్వం ఏర్పడుతుంది.
1: ఓన్లీ వెన్ దెర్ ఇస్ దట్ యూనిటీ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యూ కెన్ ఫైండ్ ప్యూరిటీ.
2: ఆ ప్యూరిటీనే డివినిటీగా మారిపోతుంది.
1: దట్ ప్యూరిటీ ఇట్సెల్ఫ్ బికమ్స్ డివినిటీ.
2: కనుకని ఐకమత్యం అత్యవసరము.
1: దేర్ ఫోర్ యూనిటీ ఈజ్ ఎసెన్షియల్.
2: ఏకత్వం చాలా అవసరము.
1: యూనిటీ ఈజ్ అబ్సల్యూట్లీ.
2: ఈ ఏకత్వాన్ని అభివృద్ధి పరిచే నిమిత్తమై ప్రేమతత్వం చాలా అవసరము.
1: ఇఫ్ యు వాంట్ టు ఎంజాయ్ దిస్ వన్నెస్,
3: ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ త్రూ లవ్.
2: ప్రేమ చేత ఏమైనా కూడా మనం సాధించవచ్చు.
3: వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ త్రూ లవ్.
2: ప్రేమే దైవము, దైవమే ప్రేమ.
3: లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్.
2: కనుక ప్రేమ చేత మనం సర్వాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
3: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు అచీవ్ ఎవ్రీథింగ్ ఓన్లీ లవ్.
2: చిన్న ఉదాహరణము, మీరు నమ్మవచ్చు లేకపోవచ్చు.
3: One small example, you may believe or you may not.
2: ఈ 15 దినములు కూడాను కాలు కదిలిస్తే ఒక పెద్ద షాక్ వలె కలుగుతుంది.
3: All these 15 days, any movement in the leg gives me a shock, unbearable.
2: రొద్దున బయటికి వచ్చాను, అటు ఇటు తిరిగాను. భక్తులు చూచేటప్పటికీ ఆ ఆనందంలో వారి ప్రేమ ఈ ప్రేమగా, ఈ ప్రేమ వారి ప్రేమగా, నా దేహాన్ని మర్చిపోయాను.
3: This morning I came out of the silver door, when I saw the devotees, their love reached me, my love reached them. In that process I
2: felt the bhagavat tattvam yedithu vastundi, premanu anubhavincheki, premanu andincheki.
3: Therefore why does God descend? It is only in order to distribute
2: prema rahitamaina dintlo ye matram kudano manu aanandanni anubhavinchalemu.
3: We can never get delight and joy which does not have love as the
2: gopikudu kudunu chepparata.
3: That is why even gopikas also sang like this.
2: Krishna,

0: ఎగది కృష్ణ గానముసే ఎగది. కృష్ణ నీ ఒక్క తూరి మురళి వాయించు. ఏ విధంగా అంటే ప్రేమరహిత మరు భూములను, ప్రేమరహితమైనటువంటి యొక్క ఈ చవిటి భూములను మా హృదయాల లోపల.
1: ఓ కృష్ణ, యూ ప్లే అప్ ఆన్ ద ఫ్లూట్ వన్స్, హౌ షుడ్ యూ ప్లే? యూ ప్లే ఇన్ సచ్ ఎ వే దట్ ఇన్ అవర్ బ్యార్న్ అండ్ డ్రై హార్ట్
0: ప్రేమాంకురములు పెంపొంద. ఈ ప్రేమ అంకురములు అనేటువంటిది ఈ సీడ్ ని దాంట్లో నాటు.
1: యూ సో దిస్ సీడ్ అండ్ లెట్
0: ఈ ప్రేమ అనేటువంటి యొక్క మొక్కలు ఇందులో నాటు.
1: సో దిస్ సీడ్ అండ్ పుట్ ఇట్ దిస్ సీడ్లింగ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఏ విధంగా నాటుతావు కృష్ణ? ప్రేమావేశముతో.
1: హౌ షుడ్ యూ పుట్ దిస్ సీడ్లింగ్? త్రూ లవ్. అండ్ విత్ లవ్ యూ జస్ట్

0: యూ ప్లే ద ఫ్లూట్ ఇన్ సచ్ ఎ వే దట్ లెట్ దర్ బి
1: దీనికి వర్షము ప్రేమనే, భూమిని ప్రేమనే, మొక్కలు ప్రేమనే, నాటటము ప్రేమనే, ప్రవహించటము ప్రేమనే. అంత ప్రేమమయంగా ఉండినప్పుడే మేము ప్రేమతత్వంతో కృష్ణత్వాన్ని మేము పొందిపోతాము.
0: ద ల్యాండ్ షుడ్ బి ఆఫ్ మేడ్ ఆఫ్ లవ్. ద సీడ్లింగ్ ఈజ్ లవ్, ద రెయిన్ ఈజ్ లవ్, ద రివర్ ఈజ్ లవ్. దెన్ ఓన్లీ
1: అనగా మనం సర్వము ఏమి చేసినా కూడాను అంత ప్రేమమయంగా ఉంటుండాలి.
0: దట్ మీన్స్ టు సే దట్ వాట్ ఎవర్ విల్ డూ ఇట్ మస్ట్ బి ఫిల్డ్ విత్ లవ్.
1: ఒక పాత్రలో మనం పాయసం పోసిపెట్టి ఎన్ని రంధ్రాలు కొట్టినా అన్ని రంధ్రాల్లోనూ పాయసమే వస్తుంది, కానీ పాయిజన్ రాదు కదా.
0: ఇఫ్ దెర్ ఈజ్ స్వీట్ నెక్టర్ ఇన్ ఎ వెసల్, హౌఎవర్ మెనీ నంబర్ ఆఫ్ హోల్స్ యు స్ట్రైక్, యూ గెట్ ఓన్లీ దట్ స్వీట్ నెక్టర్ ఓన్లీ త్రూ ఆల్.
1: కనుక మన హృదయాన్ని ప్రేమమయంగా మార్చుకుంటే మనం చేసే పనులు ప్రేమని, చూచే చూపులు ప్రేమని, వినే విషయాలు ప్రేమని, చేసే పనులు ప్రేమని, అంత ప్రేమమయమైనటువంటివిగా ఉంటాయి.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ కెన్ ఫిల్ యువర్ హార్ట్స్ విత్ లవ్, యువర్ థాట్స్ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్, యువర్ లుక్స్ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్, యువర్ డీడ్స్ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్, యువర్ హియరింగ్ విల్ బి ఫుల్ ఆఫ్ లవ్.
1: ఏదో మనం బాహ్యమైనటువంటి వస్తువులను మనం మార్చడానికి ప్రయత్నిస్తున్నామే కానీ అన్నింటికీ ఆధారమై ఆధేయమై ఉన్నటువంటి యొక్క ఆ భావాన్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ ట్రైంగ్ టు చేంజ్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్, వీఆర్ నాట్ ప్రిపేర్డ్ టు చేంజ్ అవర్ ఓన్ ఫీలింగ్స్.
1: అన్నింటికీ మూలము కీలకమైనటువంటి ఏదో దానిని మనం పట్టడానికి ప్రయత్నించాలి.
0: ద రూట్ అండ్ ది ఆరిజిన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వీ హావ్ టు జస్ట్ క్యాచ్ అండ్ వీ హావ్ టు జస్ట్.
1: ఒక రాజు తన రాజ్యంలో ఏ ప్రదేశానికి వెళ్ళినప్పటికీ ముళ్ళు లేకుండా చేయాలంటే అనేక మందిని కూలీలను పెట్టి ముళ్ళంతా ఏర్పించుకు వచ్చున్నాడట.
0: ఇట్ అపియర్స్ వన్ కింగ్ ఆస్క్డ్ ఎంప్లాయిడ్ ఎ నంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఆర్డర్ టు క్లీన్స్ హిస్ ఎంటైర్ కంట్రీ ఫ్రమ్ ద థార్న్. దిస్ ఇస్ నాట్ ఒక థార్న్స్ ఎనీవేర్.
1: తెలివితేటలు కలిగినటువంటి మంత్రి చెప్పాడట, రాజా ఈ విధమైనటువంటి దీనికి ధనం వ్యర్థం చేయటం ఎందుకు, ప్రజలను కష్టపెట్టడం ఎందుకు, నీవే ప్రదేశం వెళ్ళినా నీ కాళ్లకు ఇంక చెప్పులు వేసుకుంటే ఏ ముళ్ళు ఉంటే నీకేమి, ఎంత ముళ్ళులోనైనా నడచవచ్చును. కనుక నీ కాళ్లకు నీవు చెప్పులు ధరించడానికి ప్రయత్నించగాని ప్రపంచమంతా ముండు లేయడానికి లేకుండా ఉండడానికి ప్రయత్నిస్తాము, ఇది వెర్రితనం అన్నాడట.
0: వన్ ఇంటెలిజెంట్ మినిస్టర్ టోల్డ్ దట్ వెల్ కింగ్ ఇట్ వుడ్ బి ఫూలిష్ ఆన్ అవర్ పార్ట్ టు క్లియర్ ఆల్ ద థార్న్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్, బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ వేర్ ఎవర్ యు గో యు వేర్ ఫుట్ వే so that you will be free from the
1: thorn. Rajuku kanulu rabbu therindata.
0: It appears a particular king had
1: oka vaidyudu cheppadata ee kanulu rabbu nivarana kavalante ekkada chuchina kani oke green color chustu ginipothe ee kanulu rabbu potundannadata.
0: One eye specialist prescribed that to whichever side you see and whatever side you see it must be green, then your eyes will be free from any disease.
1: Painters kanta manchi demand vachesindi. రాజుగారు అందరినీ పెయింటర్ అంతా ఏ చెట్లకు కానీ గుట్టలకు కానీ గోడలకు కానీ ఏకు అన్నిటికీ చెట్లకు పుట్టకు గుట్టకు అంతటికి గ్రీన్ కలర్ వేయమని చెప్పారట.
0: కింగ్ ఆర్డర్ దట్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ కింగ్డమ్ షుడ్ బి పెయింటెడ్ గ్రీన్ అండ్ దిస్ పెయింటర్స్ గాట్ ఎ లాట్ ఆఫ్ డిమాండ్ అండ్ వెరీ గుడ్.
1: ఒక మహనీయుడు ఆ రాజు దగ్గర చేరి, పిచ్చి రాజా ఈ విధంగా రంగులు వేసుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం, నీ కన్నులకు గ్రీన్ గ్లాసెస్ వేసుకో అంతా గ్రీన్ గానే కనపడుతుంది అన్నాడు.
0: వన్ ఇంటెలిజెంట్ మినిస్టర్ వెంట్ అండ్ టోల్డ్ హిమ్ వెల్ ఇట్ వుడ్ బి రాదర్ ఫూలిష్ ఆన్ అవర్ పార్ట్ టు డూ దిస్ ఇఫ్ యూ కెన్.
1: అదే విధంగానే మన హృదయాన్ని ప్రేమమయంగా మార్చుకుంటే ఇంక ఇతర వ్యక్తులను మనం ఏమి దూషించనక్కర్లేదు, భూషించనక్కర్లేదు, తిరస్కరించనక్కర్లేదు.
0: ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ కెన్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ క్రిటిసైజింగ్ అదర్స్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ కామెంటింగ్ అప్ అనదర్స్.
1: కనుక హృదయాన్ని కేవలము విషయాలతో నింపుకునే బదులు ప్రేమతో నింపుకోవడానికి ప్రయత్నించండి.
0: మేక్ ఎఫర్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిల్లింగ్ యువర్ హార్ట్స్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఐడియాస్, ఫిల్ ఇట్ విత్ లవ్.
1: తలతో కేవలము పవిత్రమైన భావాన్ని పెంచుకోండి.
0: డెవలప్ ఓన్లీ గుడ్ ఐడియాస్.
1: ఏది చేసినప్పటికీ స్వార్థరహితమైనటువంటి యొక్క పనులుగా మనం చేయాలి.
0: వాట్ ఎవర్ యూ డూ, డూ ఇట్ సెల్ఫ్లెస్లీ.
1: కృష్ణుడు చేసిన పని అది.
0: కృష్ణ
1: అనేక రాజులను జయించాడు.
0: దట్స్ వాట్ కృష్ణ డిడ్. హీ కాంకర్డ్ ఎ నంబర్ ఆఫ్
1: ఈ రాజకీయాల్లో ప్రవేశించాడు.
0: హీ ఎంటర్డ్ ఇన్ టు దిస్ పొలిటికల్ లైఫ్.
1: ఈ కృత్రిమాలంతా కూడా నివారణ చేశాడు.
0: హీ ఆల్సో ఫ్రీడ్ ఇట్ ఫ్రమ్ ఆల్ ద టైప్ ఆఫ్ కన్నింగ్.
1: అపమార్గంలో పోయేటువంటి వాడిని అణగదొక్కాడు.
0: He put down people who
1: adhikari ayinatundi vaadiki adhikaram nandinchadu.
0: He gave power and authority to people.
1: Endarni jeevithamani appagini taanu maatram kiritam deni raju gaane unnadu.
0: However many number of kings he defeated and he conquered, he remained a king without a crown.
1: కంసుని వధించిన తరువాత,
0: after killing Kamsa,
1: కృష్ణుని వచ్చి ప్రార్థించినారు.
0: People went to Krishna and prayed to him.
1: ఈ మధురాపురిని తమరే పాలించవచ్చును కదా అన్నాడు.
0: స్వామి, you can become the king of this Madhurapuri and rule.
1: పిచ్చివాడ, నేను కింగ్ అయితే నేను ఒక్కడే అవుతాను, నేను కింగ్ మేకర్ గా ఉండాలి.
0: He said, well, if I become a king for this, I may have only this kingdom. I would rather be a king maker than a king.
1: కనుక నేను రాజులను తయారు చేసేటువంటి వాడిగా ఉండాలి.
0: I should be one who can prepare king.
1: రాజ్యం అక్కరలేదు.
0: I do not want this kingdom.
1: హృదయ సామ్రాజ్యమును నేను పరిపాలిస్తున్నాను చాలు అన్నాడు.
0: I would rule the kingdom of heart. That is
1: భగవంతుని యొక్క విశాలమైన భావములు ఇట్టివిగా ఉంటుంటాయి.
0: Such are the great and broad
1: డ్రామాలు, సినిమాలు, తూరి కృష్ణుడి యొక్క లీల నిట్టివి, కృష్ణుడు చేసిన పని నిట్టివని దీనిని మనం ఆధారంగా చేసుకుంటాం. ఒకరు కల్పించిన కథలు అవి, కానీ కృష్ణుడిలో ఆ విధమైనటువంటివి లేవు.
0: We are basing our understanding of Krishna on the basis of the cinemas and the drama that we see. There was nothing like
1: దైవము ఒక్కడే.
0: There is only one God.
1: ఏ పేర్లైనా, ఏ యొక్క దేశమైనప్పటికీ, ఏ కాలమైనప్పటికీ దైవత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అండ్ వన్ డివినిటీ టు విచ్ ఎవర్ కంట్రీ యూ బిలాంగ్.
1: దేశభావాలను మనం దూరం చేసుకోవాలి.
0: మేక్ యువర్ సెల్ఫ్ డిస్టెంట్ ఫ్రమ్ ఫీలింగ్స్ ఆఫ్ డిఫరెన్స్.
1: అందరి ఎందు దైవత్వమే ఉన్నదనేటువంటి సమత్వాన్ని మనం వహించాలి.
0: యూ హుడ్ యాక్సెప్ట్ అండ్ live the life of equality.
1: Mukhyanga prakruti yokka prabhavanni manam chakkaga gurtinchadaniki prayatninchali.
0: Basically we should recognize the laws of nature.
1: Prakruti veru paramatma veru kadu.
0: God is not different from nature.
1: Ee prakrutike dhara ani peru.
0: This nature has a name called dhara.
1: Dhara anegapudu adhe radha ga maaripoyindi.
0: This dhara, when it is inverted, it becomes Radha.
1: Radha Krishnudu anagayami Dhara Paramatma. Ide prakruti paramatma yokka swaroopame Radha Krishnudu ani.
0: Radha Krishna is a symbolic representation of the type of relationship that you get between nature and God.
1: Kanuka ee prakruti lopala manam cheyavalasinatundi yokka kartavyanni chakkaga nirvartinchadaniki prayatniste ide nijamainatundi aaradham.
0: If we can make effort to discharge our duties in living in nature,
1: kartavyanni vismarinchi

0: ఫిల్లింగ్ అప్ యువర్ ఓన్ డ్యూటీ.
1: జీవుల్ని బాధించి
0: గివింగ్ ట్రబుల్
1: దేవుణ్ణి పూజిస్తే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇఫ్ యు వర్షిప్ గాడ్?
1: కనుక జీవుల్ని బాధించకుండా తీసుకో.
0: డూ నాట్ హర్ట్ ఆర్ కాజ్ పెయిన్ టు లివింగ్ బీయింగ్.
1: చెప్పిన మాటలంతా విస్మరించటము,
0: నాట్ కేరింగ్ ఫర్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్,
1: జ్ఞాన పూజలు చేయటము,
0: డూయింగ్ వర్షిప్ అండ్ మెడిటేషన్
1: మాత్రము మన ప్రయోజనం లేదు.
0: యు ఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్.
1: ఏది చేసినా దైవ కార్యంగానే నీవు భావించి చేయి, తప్పు లేదు.
0: Whatever you are doing, consider that as a worship of God and do it.
1: Kevalam pooja chestene bhakti kaadu.
0: Worship alone
1: devalayam poyinanta matramu bhakti kaadu.
0: By going to a temple,
1: deho devalaye prakto jeevo deva sanatanaha, mana dehame oka devalayam.
0: Consider your body itself as temple.
1: Body is the temple of God.
0: Body is the temple of God.
1: Kaani ee temple elantide ante oka permanent temple kaadu, moving temple.
0: But this physical body is not a permanent, a static temple.
1: ee devam ekkada pothundo, ee devalayam ekkada undo, akkadanta devudu unnadu.
0: Wherever this moving temple goes, God resides there.
1: ee satyanni manam gurtinchadaniki prayatninchali.
0: Recognize this great truth.
1: Kanuka dehaniki enno rakamulainatundi badhalu sambhavistuntayi.
0: A number of difficulties and problems come to the body.
1: Pancha bhautikamaina durbalamaina kayambu eppudo vidicheyadu erukaledu.
0: The physical body, which is made up of five elements, we do not know when this is going to leave the body.
1: Malamutra durganda mamsaraktame gaane kunugu javvadilu puttabovu.
0: This is not going to give perfumes.
1: Uranu adavino udakamadyamuno eppudo vidichedi erukaledu.
0: You do not know where you are going to die, whether it is in the midst of
1: karaka deham eppudu marpu chendetundi.
0: Physical body goes on changing.
1: Momentarily aahara viharalato konni sambhavistuntayi, vastuntayi, potuntayi.
0: Certain things happen to this body on account of the food that you take. On account of carelessness, certain things happen to this body.
1: Kanuka manamu ee dehaanni lakshyam cheyakunda,
0: we should not give too much of attention to this body.
1: Manasunu maralchadaniki prayatninchali.
0: We should make effort to turn our mind and turn towards
1: God. Adi pedda prabodha.
0: This is the greatest message.
1: ఏదైనా బాధ కలిగినప్పుడు అబ్బా బాధనే బాధనే అనుకుంటే ఈ బాధ మరింత అధికమైపోతుంది.
0: Whenever you are having a little pain, if you go on thinking of the pain,
1: బాధ సమయమునందు ఇంకొక పని పైన నీ మనస్సును మరచాలి.
0: If you can turn your mind on some other work, then you will be
1: fine. అదే నరసింహం వచ్చి చెప్పాడు దిన్నము, స్వామి కూర్చోవటం ఒకే సోఫా పైన, భోంచేయటం అక్కడే, పండుకోవటం అక్కడే, కదలటమే లేదు. దీనికి రెస్ట్ ఎట్లనే ఉంటుంటుంది, రెస్ట్ కావాలి అని డాక్టర్స్ అంతా వచ్చి చెప్పారు.
0: నరసింహం కేమ్ అండ్ ఆల్ ద డాక్టర్స్ కేమ్ అండ్ జస్ట్ సెడ్ దట్ దేర్ ఇస్ నీడ్ ఫర్ రెస్ట్ ఫర్ దిస్ బాడీ స్వామి.
1: రెస్ట్ అంటే ఏమిటి? పరుపు వేసుకొని మంచిగా బెడ్ వేసుకొని ఇంకొక పిల్లో వేసుకొని చక్కగా సుఖంగా పండుకోవటం, ఆ రెస్ట్ అది కాదు. రెస్ట్
0: వాట్ ఈస్ రెస్ట్? డస్ ఇట్ కన్సిస్ట్
1: ఆఫ్ మార్చడమే రెస్ట్?
0: రియల్ రెస్ట్ ఇస్ చేంజ్ ఆఫ్ వర్క్ ఈస్ రెస్ట్.
1: అది నా పని,
0: దట్ ఈస్ మై వర్క్.
1: కొంతసేపు జాబులు చూస్తుంటాను,
0: ఫర్ ఎ వైల్ ఐ గో ఆన్ రీడింగ్ లెటర్.
1: మరి కొంతసేపు ఏదో ఇంకోటి చూస్తాను.
0: ఏ లిటిల్ వైల్ ఐ గో ఆన్ అటెండింగ్ టు సమ్మర్.
1: నా పని నేను చేసుకుంటాను, బట్టలంతా తుడుచుకొని చక్కగా మడతలు వేసుకుని పెట్టుకుంటాను.
0: ఐ ఆల్సో జస్ట్ అటెండ్.
1: ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఇది కాయము, కర్మ నిమిత్తమై వచ్చినటువంటిది.
0: ఐ కీప్ ఆల్వేస్ మైసెల్ఫ్ బిజీ. దిస్ బాడీ ఇస్ గివెన్ ఫర్ డిశ్చార్జింగ్ సమ్ డ్యూటీస్ అండ్ వర్క్.
1: కనుక కాయమునకు కర్మను ఆచరించడమే దీనికి ప్రధానమైన ధర్మం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఫర్ దిస్ ఫిజికల్ బాడీ ఈస్ టు డిశ్చార్జ్ ఇట్స్ వర్క్. అండ్
1: దీనితో ఏదో ఒకటి పని చేస్తుండాలి.
0: వీ షుడ్ యూస్ దిస్ బాడీ టు డూ సమ్
1: కర్మని. ఎందుకోసం చేయాలి?
0: Why should we do the work?
1: కాలమును సార్థకం చేసే కోసము.
0: ఇన్ ఆర్డర్ టు సాంక్టిఫై టైమ్.
1: కాయము రావటం కర్మ కోసము, కర్మను చేయటం కాలం కోసము. కాలకర్మ కారణ కర్తవ్యాలే మానవుని యొక్క ప్రధాన ధర్మం.
0: The physical body has come for doing action. And action has to be done for sanctifying the time. That is how the, all these three things are important.
1: ఏ పని లేకపోతే భక్తులు వాళ్ళు అక్కడ కూర్చున్నారు, వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు, వీళ్ళు బాధపడుతున్నారు, వీళ్ళు బాధపడుతున్నారు, ఈ విధంగా వీళ్ళని తలుచుకుంటూ కూర్చుంటాను. అప్పుడు ఈ బాధ నాకు తెలియదు.
0: If I do not have any other work, I go on thinking that these devotees are sitting here and they are feeling bad that I am having.
1: కనుకని ఈ మనస్సును మరచడానికి తగినటువంటి సాధనే సాధన అన్నారు.
0: రియల్ సాధన కన్సిస్ట్ ఆఫ్ టర్నింగ్ అవర్ మైండ్ అకార్డింగ్ టు అవర్ విల్.
1: ఇది మైండ్, మనస్సును మార్చుకోవటం లోపలనే మనకు సర్వ విధమైనటువంటి ఆనందము లభిస్తుంది.
0: వీ గెట్ ఆల్ టైప్స్ ఆఫ్ జాయ్ by turning our mind the way that we want.
1: దీనిని మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయోః అన్నారు.
0: The same thing has been told that man is bound or freed.
1: ఈ మనస్సే విష్ణు స్వరూపము.
0: This mind itself is the very form of Vishnu.
1: మనోమూలం మిదం జగత్తు. జగత్తంతా మనసులోనే ఇమిడి ఉంటుండాలి.
0: The entire world is hidden and
1: ఎప్పుడో హిమాలయం పోయి వచ్చావు.
0: Sometime back, long back, had been
1: Badrinath, Amarnath, Kedarnath పోయి వచ్చావు.
0: You had been to Badrinath, Kedarnath and Vedarnath.
1: కానీ హిమాలయం ఎంత పెద్ద స్వరూపము.
0: What a stupendous thing is Himalayas.
1: కానీ నీవు ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కతూరి కళ్ళు మూసుకుని హిమాలయాన్ని చింతించు, ఆ హిమాలయం నీలో వచ్చి చేరిపోయింది.
0: After you come back, if you reflect for a minute, you can get that such huge...
1: Nityanam karanam bandhamochayo annaru.
0: The same thing has been told that man is bound or freed
1: only by man.
0: This mind itself is the very form of Vishnu.

0: ఇది ఎట్ట నిగ్గిరిపుంది, ఏ విధంగా ఆవరించింది?
1: యువర్ మైండ్ అండ్ హార్ట్ ఇస్ సచ్ ఎ స్మాల్ వన్ బట్ స్టిల్ ఇట్ కెన్ ఫిక్స్.
0: కాబట్టి హృదయం ఉన్నది కాదు, ప్రపంచమంతా హృదయంగానే మారిపోయింది.
1: ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇన్ యువర్ ఓన్ మైండ్.
0: కనుకనే మనస్సు అంటే ఏదో చిన్నదిగా మీరు భావించకండి.
1: డూ నాట్ కన్సిడర్ మైండ్ యాజ్ అ వెరీ స్మాల్ థింగ్.
0: ఈ విష్ణు స్వరూపమైనటువంటిది మనస్సు.
1: మైండ్ ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు
0: అనగా సర్వవ్యాపకత్వమైనటువంటిది.
1: విష్ణు రెఫర్స్ టు ఆల్ పర్వేసివ్నెస్.
0: కనుక అలాంటి విష్ణు స్వరూపమైనటువంటి మనసును మనం చిన్నదిగా భావించుకుని దీన్ని నిగ్రహించేది ఎట్లా, దీనికి ఇక్కడ పోతుంది అక్కడ పోతుంది, స్వల్పంగా మనం భావించటం చేతని ఈ అవస్థలకు గురి అయిపోతున్నాం.
1: వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బికాస్ వీఆర్ మిస్టేకింగ్ సచ్ ఆల్ పర్వేసివ్ మైండ్ టు బి నారో అండ్ వీ వాంట్ టు కంట్రోల్ ఇట్.
0: నేనున్నాను కానీ నాలో మనసు లేదు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: యూ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ యూ లివ్ ఇన్ మైండ్, మైండ్ ఈస్ నాట్ ఇన్ యూ.
0: మనస్సు అంతా కూడాను ప్రపంచంలో నిండి ఉంటుండాలి.
1: ది ఎంటైర్ మైండ్ ఈజ్
0: ప్రపంచమంతా ఒక మనసులోనే ఉంటుండాలి.
1: మైండ్ ఈజ్ ఇన్ ద వరల్డ్ అండ్ వరల్డ్ ఈజ్ ఇన్ ద మైండ్.
0: కనుకని ఈ ప్రత్యేకమైనటువంటి భావంగా మీరు తీసుకోకూడదు.
1: డూ నాట్ సెపరేట్ దెమ్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: స్వార్థం ఉండినప్పుడు మనసు చిన్నదిగా మారిపోతుండాలి.
1: ఇఫ్ యు ఆర్ సెల్ఫిష్ యువర్ మైండ్ బికమ్స్ వెరీ స్మాల్.
0: స్వార్థం వచ్చేటప్పటికే ఎలాంటి దివ్యత్వమైన కూడా అల్పత్వంగా మారిపోతుంది.
1: ద మొమెంట్ యు ఆర్ సెల్ఫిష్ వాట్ ఎవర్ డివినిటీ యూ హ్యావ్ ఇట్ బికమ్స్ వెరీ స్మాల్.
0: మనం ఆశించడానికి పోతున్నాం, యాచించడానికి పోతున్నాం.
1: యు ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ సంథింగ్, బెగ్ ఫర్ సంథింగ్.
0: నీవు యాచకుడు కాదు.
1: డూ నాట్ బికమ్ ఎ బెగర్,
0: మాస్టర్.
1: యువర్ మాస్టర్.
0: నీవు యజమానుడిగా తయారు కావాలి.
1: ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఎ మాస్టర్.
0: ఇంతే కాదు, నేను దేవుని వాడని అనుకోవాలి, దేవుడు నా వాడనుకోకూడదు.
1: నాట్ మెయిన్లీ దాట్ యూ సే దాట్ యూ బిలాంగ్ టు గాడ్. యూ డోంట్ సే గాడ్
0: అవతారంలో జరిగినటువంటి రెండు ప్రధానమైనటువంటి సూత్రములు.
1: దీస్ ఆర్ ద టూ థింగ్స్ విచ్ హ్యాపెన్ డ్యూరింగ్ కృష్ణ.
0: యాదవులందరూ కూడాను అహంకారం చేత మా కృష్ణుడి వల్ల ఈ పాండవులకు జయించారు, మా కృష్ణుడు, మా భావమర్ది, మా తమ్ముడు, మా సోదరుడు అని అనేక రకాలుగా మావాడు మావాడు మావాడు అని చెప్పినని వారందరి కృష్ణుని తనవారుగా భావిస్తూ పోయారు యాదవులు.
1: ది యాదవ ఫిల్డ్ విత్ ఆరోగెన్స్ థాట్ దట్ కృష్ణ బిలాంగ్ టు దెమ్ అండ్ దే సెడ్ దట్ అవర్ కృష్ణ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది విక్టరీస్ ఆఫ్ పాండవాస్.
0: కనుక అహంకారం బయలుదేరింది.
1: అన్ అకౌంట్ ఆఫ్ దట్ ఈగో డెవలప్డ్.
0: ఈ అహంకారం ఉండినంత వరకు కూడాను ఆత్మతత్వం ఏమాత్రమూ అర్థం కాదు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ఈగో యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: అని యాదవులందరూ కూడాను హతమైపోయారు.
1: దట్ ఈస్ వై ది ఎంటైర్ యాదవ రేస్ వాస్ డిస్కోర్సికల్.
0: అట్లా కాదు, కృష్ణ మేము మీ వారం, మేము మీ వారం, మేము మీ వారం కృష్ణునికి అర్పితమైపోయారు.
1: కాంట్రరీ టు దిస్ గోపికాస్ ఆల్వేస్ బిలీవ్డ్ దట్ దే బిలాంగ్ టు కృష్ణ, దే ఆఫర్ దెంసెల్స్ కృష్ణ, దే డెడికేటెడ్ దెంసెల్స్ కృష్ణ.
0: మేము మీ వారం అనుకోవటం చేత కృష్ణుడు నిరంతరము వారి వెంటనే ఉంటున్నాడు.
1: యాజ్ దే థాట్ దట్ దే బిలాంగ్ టు కృష్ణ, కృష్ణ వాజ్ ఆల్వేస్ విత్ దెమ్.
0: కనుక మేము మీ వారం కానీ మీరు మా వారు కాదు.
1: దట్ వీ బిలాంగ్ టు యూ, యూ
0: మీరు మా వారు అనుకున్నప్పుడు మీరు వేరు మేము వేరు అయిపోతాం.
1: If you say that you belong to us, you are separate from us.
0: నీ వారమని తెలికే నేను నీలో ఏకమైపోయేటప్పుడు నీవే అయిపోతావు కానీ నేను కాదు.
1: Once we think that we belong to him, we become a part of him, we get merged in him.
0: కనుకనే I అనేటువంటిది ఉన్నప్పుడు you అనేటువంటిది ఒక వస్తుంది.
1: When you are filled with this I, there is another entity called you which separates you from that.
0: I plus you అన్నప్పుడు we అయిపోతుంది.
1: Once you make I plus you, it becomes we.
0: ఊయ్ అయిపోతుంది. ఊయ్ అయిపోయినప్పుడు ఇద్దరు చేరినట్టుగానే ఉంటుంటుంది.
1: వన్స్ దేర్ ఇస్ దట్ ఊయ్ బోత్ ఆర్ గాడు
0: ఊయ్ ప్లస్ ఊయ్ ఊయ్ అయిపోతుంది.
1: ఇఫ్ యూ పుట్ ఊయ్ ప్లస్ ఊయ్ అగైన్ ఇట్ ఈస్ ఊయ్ అలోన్.
0: కనుక నేను నీవాడు అనుకున్నప్పుడు తాను తానుగానే మారిపోతాడు.
1: దేర్ ఫోర్ వెన్ యూ సే దట్ ఐ బిలాంగ్ టు యూ, యూ బికమ్ యూ గెట్ ది నేచర్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుక దైవత్వం లోపల ఆత్మతత్వాన్ని విశాలమైన మనసుగా మార్చుకోవాలి.
1: Therefore, you should transform your own thinking into divinity.
0: ఈ నాడు చేసే సర్వ సాధనలు ఎందు కూడాను మనము ఒక మనస్సును అరికట్టుకోవటం కోసం చేసేటువంటి సాధనలే.
1: All the types of sadhanas that we perform today are meant to control our mind.
0: మనసులో ఒక చిన్న సూక్ష్మమైనటువంటి ఒక గుణములంతా ఉంటున్నాయి.
1: There are certain subtle, very secret truths hidden in the mind.
0: నేను ఈ మాటల పైన మనసు ఉండినంత వరకు కూడాను ఏమీ నాకు తోచదు. దేహం పైన ఏమి చీమలు పారాడుతున్నాయో, ఏమి నవ్వలవుతుందో ఏమీ తెలియలేదు.
1: As long as all my attention is concentrated on my words, I do not

0: Oh, what is happening to me? What ants are just moving on my body and I am not totally aware of that.
1: అట్టు కాకుండా ఇక్కడ ఏదో దురదగా ఉంటుండాలి అంటే దురదగానే ఏర్పడుతుంది.
0: But on the other hand, if you feel that there is some scratching sensation here, well, you get that scratching sensation immediately.
1: కనుక నీ మనసు దానిపైన పోటం చేసిన అక్కడ దురద వస్తుంటుండాలి, లేకపోతే దురద లేదు అక్కడ.
0: Once you divert your mind on that particular thing, you get that particular
1: ప్రతి కష్టములు కానీ నష్టములు కానీ దుఃఖములు కానీ బాధలు కానీ అన్ని కూడాను మన మనసు ద్వారానే పుడుతున్నాయి.
0: All the pains, all the sorrows and everything comes only through our mind.
1: కనుక ఈ మనస్సు ఎక్కడ నుంచి పుస్తుండాలి?
0: From where does this mind come?
1: ఈ మనస్సు ఎవరు?
0: Who is this mind?
1: అని చూస్తే ఇది తలంపులుగానే వస్తుండాలి.
0: When you just examine that way, it consists of only thoughts.
1: ఈ తలంపులు ఎక్కడ నుంచి పుస్తున్నాయి?
0: From where do these thoughts come?
1: మనం అనుకుంటాం, నాకు దుఃఖం వద్దు ఆనందం కావాలి, దుఃఖం వద్దు ఆనందం కావాలి అనుకుంటున్నాం. కానీ ఆనందము దుఃఖము రెండు ప్రత్యేకము లేదు.
0: From where do these thoughts come? You say that you do not want sorrow, you want only joy.
1: ఒకటి అంతిమే మరొకటి ప్రారంభమవుతుంది.
0: The end of one is the beginning of another.
1: Kashta sukhamulu rendunum kalisi undu.
0: The joy and sorrow are always together.
1: Deeni vidadeyane evvari vasamu kaadu.
0: It is impossible for anyone to separate them.
1: Kashtam sukhamu pratyekamuga endu chudabomu.
0: You can't see joy alone separately as a separate entity.
1: Kashtamu palinchaneni sukham batandru.
0: If your sorrow ends, then you say that there is joy.
1: కనుక మనం కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ రెండింటిని చింతించకుండా రెండింటికి నీ జన్మస్థానమైన ఏదో దాన్ని మనం చింతించాలి.
0: Therefore, you should not bother yourself about either the sorrow or the joy, but go to the origin from which the sorrow and joy emanate.
1: ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా మనము ఆకారాలపైన ఆత్మ తత్వాన్ని వహించకూడదు.
0: Embodiments of divine love, we should not consider ఆత్మ ఓన్లీ
1: గా ఉండినటువంటి పువ్వు ఇచ్చినప్పుడే సుగంధం మనకు ఆనందాన్ని అందిస్తుంది.
0: ఓన్లీ వెన్ ఏ ఫ్లవర్ బ్లోజమ్ యూ గెట్ ది పర్ఫ్యూమ్ ఫ్రమ్ దాట్.
1: పుష్పము పుష్టిగానే ఉండాలి.
0: సో ఫ్లవర్ మస్ట్ బి క్వైట్ ఆల్ రైట్.
1: పుష్టిగా ఉండినప్పుడు విచ్చినప్పుడే అందము ఆనందం కూడా లభిస్తుంది.
0: ఓన్లీ వెన్ ఏ రైట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ జస్ట్ బ్లోజమ్.
1: పుష్పము పుష్టిగా లేకపోతే ఆ పుష్పము అందంగా ఉండదు.
0: ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా ఇన్ ఇట్, ఇట్
1: దాని పరిమళం కూడా అంత ఘాటుగా ఉండదు.
0: ద పర్ఫ్యూమ్ ఆల్సో విల్ నాట్ బి ఫుల్.
1: కనుకనే పుష్పం పుష్టిగా ఉండాలనుకుంటే ఏమిటి, మన యొక్క హృదయం గుణములు మంచివిగా ఉండాలి.
0: What do you mean by keeping the flower in trim? That
1: means gunamulu manchiga undinappude prapanchamanta manamulu aakarshistundi.
0: You should fill your heart with virtues, then only you will be able to.
1: Deham paine matram manam lakshyanni pettukunte,
0: if you keep all your concentration only on the physical body,
1: idi tatkalikamainatundi aanandanni andistundi.
0: The joy that you get is only temporary.
1: Krishnini gunamulunu aakarshinchi aanandinchi anubhavinchinatvantidi radha.
0: It was Radha who was attracted by the qualities of Krishna, who enjoyed the qualities of Krishna.
1: Krishna yokka roopani chusi aanandinchinatvantidi Radha yokka chellalainatvanti Chandrakala.
0: Chandrakala, who was sister of Radha, only just saw the form of Krishna and enjoyed it.
1: Roopani aadharam chesukundi Chandra.
0: Chandra based all her enjoyment.
1: Roopani aadharanga chesukundi Radha.
0: Radha based all her joy on the basis of the qualities of Krishna.
1: Karukane gunamulu aadharanga teeskunnatvante jeevita aanandanni anubhavinchindi.
0: Radha enjoyed the joy and the delight of life because she based on the qualities of Krishna.
1: Aa gunamulne chintistu vachindi.
0: She always reflected upon the qualities of Krishna.
1: Antuvallane deeniki Radha ani dharaku peru vachindi.
0: That is why this earth has got the name Dhara, and which is Radha.
1: Aa radhaku nirantaramu Krishna aaradhane.
0: This Radha always spent her time in the worship of Krishna.
1: Anekamandi telusunu R A D A Radha aipothundi.
0: All of you know the spelling of the word Radha, R A D A.
1: R nunchi prarambham ayyapudu Radha aipoyindi.
0: If you start this with the letter R, it becomes Radha.
1: A nunchi prarambham ayyapudu Aadhar aipoyindi.
0: If you start from A, it becomes Aadhar.
1: D నుంచి ప్రారంభమైనప్పుడు ధార్ అయిపోయింది.
0: ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ డి ఇట్ బికమ్స్ ధార్.
1: ఏ నుంచి మరి ప్రారంభమైనప్పుడు ఆరాధ అయిపోయింది.
0: ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ ద లాస్ట్ ఏ
1: అనగా రాధకు ఆధారం ధార ఆరాధనే రాధ అన్నారు.
0: దట్ మీన్స్ టు సే దట్ ఫర్ రాధ ఎంటైర్ బేసిస్ ఇస్ నిరంతరము
1: ఆరాధనే రాధ అని. ఎవరు దీన్ని చేస్తే వారంతా రాధలే.
0: హూఎవర్ ఆఫర్స్ కంటిన్యూస్లీ వర్షిప్ ఆఫ్ కృష్ణ ఈజ్ రాధ.
1: కనుక ఇలాంటి దివ్యతత్వాన్ని భాగవతములో అనేక విధములుగా కూడాను గోపికలకు గోపాలకు బోధించి తన యొక్క ప్రేమతత్వం లోపల ఒక దివ్యత్వాన్ని అనుభవింపజేశాడు.
0: కృష్ణ ఈజ్ వన్ హూ త్రూ భాగవత ఎక్స్పౌండెడ్ అండ్ మేడ్ గోపికాస్ అండ్ గోపాలస్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: లీలలన్నీ కూడాను కేవలం అనంతమైనటువంటివి, అగమ్యమైనటువంటివి.
0: ఆల్ ద లీలాస్ ఆఫ్ కృష్ణ డిఫికల్ట్ టు ఫ్యాథమ్ దెమ్.
1: ఇట్ ఇస్ డిఫికల్ట్
0: ఈవెన్ టు డిస్క్రైబ్ దెమ్.
1: కానీ తుచ్చమైనటువంటి భావం చేత గోపికల యొక్క తత్వము, కృష్ణుని యొక్క చేష్టలు ఇవన్నీ కూడాను కొన్ని విరుద్ధమైనటువంటి భావంలో దాన్ని అనుభవింపచేస్తూ జగత్తునకు ఒక అప్రచారం చేసుకుంటూ పోయారు.
0: బట్ పీపుల్ ఫిల్డ్ విత్ మీన్నెస్ హవ్ రాంగ్లీ అండర్స్టూడ్ ద రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ కృష్ణ అండ్ గోపికాస్ అండ్ ఇంటర్ప్రిటెడ్ రాంగ్లీ.
1: చేరినటువంటి యొక్క అంతరార్థం ఏమిటి? హృదయమే బృందావనము.
0: వాట్ ఈస్ ది అల్టిమేట్ మీనింగ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్?
1: మన భావములే గోపికలు.
0: ఆల్ అవర్ ఫీలింగ్స్ నవి కంపేర్ టు గోపికా.
1: ఆత్మనే కృష్ణుడు.
0: ఆత్మానవి కంపేర్ టు కృష్ణ.
1: ఆనందమే లీలలు.
0: దిస్ జాయ్ అండ్ ద డిలైట్ దిస్ ఈజ్ లీలా.
1: ఇది నిజమైనటువంటి హృదయ బృందావనము.
0: దట్ ఈస్ ద ట్రూ బృందావన్ ఆఫ్
1: కనుక ప్రతి మానవుని యొక్క హృదయం కూడాను బృందావనంగా మార్చుకోవాలి.
0: ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీ మ్యాన్స్ హార్ట్ ఇన్ టు బృందావన్.
1: నీ ఆత్మస్వరూపుడే కృష్ణుడిగా తీసుకోవాలి.
0: కన్సిడర్ యువర్ ఆత్మస్వరూప ఇట్సెల్ఫ్ అస్ కృష్ణ.
1: నీవు చేసే ప్రతి పని కూడాను ఆ యొక్క గోపికా లీలలుగానే భావించాలి.
0: ఎవ్రీ యాక్ట్ యు పర్ఫార్మ్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ది లీలాస్ ఆఫ్ కృష్ణ.
1: కనుకనే మానవుడు ఈనాడు గోకులాస్తం అనుకుంటే కేవలం పుట్టిన దినాన్ని మాత్రమే మనం ప్రధానంగా తీసుకుని దానిని ఒకదాని పాయసం పరమానం తినేసేసి ఈనాడు గోకులాస్తం గడుపుకున్నామంటే కాదు. దీని పేరే పరమాన్నము అన్నారు. పరమానం అంటే ఏమిటి? చక్కెర వేసి, బియ్యం వేసి, సేమ్యాలు వేసి, ఇంకా సగ్గు బియ్యం వేసి ఏదో చేయటం పరమానం కాదు. పరమునకు సంబంధించిన అన్నము పరమాన్నము అన్నారు.
0: టుడే ఈజ్ గోకులాష్టమి. వీఆర్ సెలబ్రేటింగ్ దట్ యాజ్ బర్త్డే ఆఫ్ కృష్ణ. ఇట్ వీఆర్ ప్రిపేరింగ్ ఎ నంబర్ ఆఫ్ డెలీషియస్ ఫుడ్స్ ఆఫ్ విచ్ పరమాన్న ఈజ్ వన్. పరమాన్న రెఫర్స్ టు ద సుప్రీం ఫుడ్.
1: పరమాన్నం ఎట్లా ఉంటుంది? తీయగా ఉంటుంది.
0: The actual Paramanna has prepared in the
1: Param etta untundalante tiyega undali param adhe paramunuku sambandhinatundi annamu kanakane paramannamu unnaru adi madhuramainatundi premaga untundali.
0: As this food relates to the transcendental world and the supreme world, it is totally delightful and that is why it is called Paramanna, which is very sweet.
1: Aa paramannam krishna namame paramannam.
0: It is the name of Krishna which is really supreme.
1: Bhagavat namame nijamainatundi madhuryam.
0: God's name is real, really sweet.
1: Vachanam madhuram.
0: His word is
1: madhuram.
0: His eyes
1: stotram madhuram. Sarvam madhuram. Madhuradipate madhuram madhuram mani.
0: Everything is sweet about the master of Madhura, the lord of Madhura.
1: Kanuka manaku daivatvanni manamu విస్మరించకుండా త్యాగాన్ని మనం కొంతవరకు సంపాదించుకొని ప్రేమభావాన్ని మనం పెంచుకొని సర్వులు భగవంతుని యొక్క అంశములే అనేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించడం అత్యవసరం.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు డూ సర్టన్ థింగ్స్. డూ నాట్ గివ్ అప్ గాడ్. కల్టివేట్ సాక్రిఫైస్. ఫాస్టర్ లవ్ అండ్ రికగ్నైజ్ ఎవ్రీ వన్ యాజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ.
1: ప్రేమను నేర్పే నిమిత్తమై పరమాత్ముడు వచ్చినాడు అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
0: రికగ్నైజ్ ది ట్రూత్ దట్ గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ ఇన్ ఆర్డర్ టు టీచ్.
1: మన ప్రేమలు చాలా సంకుచితమైనటువంటివిగా ఉంటున్నాయి.
0: అవర్ లవ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ
1: నిరర్థమైనటువంటివిగా ఉంటున్నాయి.
0: ఇట్ ఇస్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్.
1: కానీ ఇది కాదు నిజమైన ప్రేమ.
0: ట్రూ లవ్ డజంట్ కన్సిస్ట్ ఆఫ్ దిస్.
1: అందరి యందు ఉండినటువంటి యొక్క ప్రేమతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రేమను మనం పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ సచ్ లవ్ ఇన్ us విచ్ కెన్ రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ లవ్ ఇన్ ఆల్ అదర్ హ్యూమన్.
1: ఏ మతమైనా కూడాను మతము మతం అని విశ్వసిస్తున్నారే కానీ నిజంగా ఆ మతం యొక్క ఆశయాన్ని ఎవడైనా అనుభవిస్తున్నాడా, ఆచరిస్తున్నాడా?
0: పీపుల్ గో ఆన్ మియర్లీ టెలింగ్ దట్ దే బిలాంగ్ టు సచ్ అండ్ సచ్ ఎ క్యాస్ట్ బట్ ఆర్ దే ప్రాక్టీసింగ్ The great truths expounded in the that particular community, caste or religion.
1: ఈనాడు వాచా వేదాంతం అధికమైపోతూ ఉన్నది, కానీ ఆచరణ వేదాంతం మాత్రం శూన్యమవుతుండాలి.
0: Today, philosophy of words is growing fast, but philosophy in action is dwindling.
1: ఎక్కడ చూసినా కానీ వాచా వేదాంతమే విరివిగా పెరిగిపోయింది.
0: Wherever you see, you come across philosophy and spirituality only in words.
1: కాదు, మనకు ఆచరణ వేదాంతం కావాలి.
0: But that is not what we want today. We want spirituality in practice.
1: నీవు నూరు చెప్పేదానికంటే ఒక్కటి చేసి చూస్తే చాలు.
0: It is better to practice one rather than preach 100.
1: కనుక మనము ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
0: Therefore, develop love in you.
1: ఆ భగవత్ నామములో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించండి.
0: Enjoy the sweetness associated and inherent in the name of God.
1: గోవింద కృష్ణ జై గోపాల, కృష్ణ జై గోపాల, బాల బాల రాధ కృష్ణ జై.

Patra Bhogaha Purushi Nabhujyati Karoti Dukke

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అధ్యాపకులారా, విద్యార్థినియులారా, విద్యాబోధకులారా,
1: టీచర్స్, స్టూడెంట్స్, ద మెన్ అండ్ విమెన్,
0: మానవుడు రాత్రింపగలు శరీర సుఖముల నిమిత్తమై అనేక శ్రమలు పడుతున్నాడు.
1: Man struggles day and night for the comfort of the body.
0: Atma shariramu kante bhinnamane satyanni gurtinchinatundi vyakti ee badhalaku guri kaadu.
1: An individual who recognizes the self atma is separate from the body will never suffer this way.
0: Nijamuga ప్రపంచంలోని ప్రతి మానవుడు తన యొక్క మానవత్వాన్ని, తమ మానవతకు అర్థమును చక్కగా గుర్తించిన ఈ విధమైనటువంటి శ్రమలే జగత్తులో ఉండేటువంటివి కాదు.
1: ఇఫ్ మ్యాన్ రికగ్నైజ్ ద వెరీ పర్పస్ ఆఫ్ హిస్ లైఫ్ అండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ, హీ విల్ నాట్ సఫర్ ఇన్ దిస్ వరల్డ్.
0: మానవ జీవితం నందే పుట్టి, మానవ జీవితం నందే పెరిగి, మానవ సమాజం నందే జీవితాన్ని అనుభవిస్తూ మానవుడు అనే పదమునకు అర్థము తెలుసుకోనకుండినా అట్టి మానవుడు పశుపక్షి మృగాదుల కంటే హీనమని కూడాను ఉపనిషత్తులు బోధిస్తూ వచ్చాయి.
1: Having been born as a human being, having been brought up in human society, if he does not realize the meaning of a human being, the Upanishad says that is much worse than the beasts and birds.
0: Manavattvam adbhutamainatundi,
1: human
0: anantamainatundi, arthavantamainatundi.
1: Human life is mysterious, excellent and meaningful.
0: మానవుడనగా కేవలం భౌతిక శరీరధారి మాత్రమే కాదు.
1: హ్యూమన్ బీయింగ్ డస్ నాట్ మీన్ ద వన్ విత్ ది ఫిజికల్ బాడీ అలోన్.
0: శరీరము, మనస్సు, ఆత్మల యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద బాడీ, మైండ్ అండ్ ద సెల్ఫ్ ఆత్మ.
0: శరీరంతో కర్మలు ఆచరించటం, మనసుతో దానిని తెలుసుకోవటము, ఈ రెండింటికి నీ సాక్షిభూతగా ఆత్మ ఉండటం, ఈ మూడింటి యొక్క చేరికే మానవత్వం.
1: ద హ్యూమన్ లైఫ్ ద మీనింగ్ ఇస్ దట్ ది యాక్టివిటీ మస్ట్ బి అండర్టేకెన్ బై ద బాడీ అండ్ ఇట్ షుడ్ బి కాంప్రిహెండెడ్ బై ద మైండ్ వై ద సెల్ఫ్ రిమైన్స్ ఎ విట్నెస్.
0: చేయుట, తెలుసుకొనుట, ఉండుట, ఈ మూడు యొక్క త్రిశక్తి యొక్క బాధ్యతే, అవ్యక్తమే ఈ యొక్క మానవత్వము.
1: ద హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ఇన్ ఇట్ ద హిడెన్ మీనింగ్, దట్ ఈస్ డూయింగ్, నోయింగ్ అండ్ రిమైనింగ్ ఎగ్జిస్టెన్స్.
0: కనుక మానవత్వం అనగా కేవలం ఏదో శరీరధారి మాత్రమే అని భావించటం పూర్ణ అజ్ఞానము.
1: It is absolute ignorance to think that human life is just the body.
0: Manavudu tana yokka manavatvanni ye vidhamga vyaktam cheskovali, ye vidhamga gurtinchali, ye vidhamga vartinchali aneetundi trimargamulanu prathamamulo vidyarthulu gurtinchali.
1: The students in the first instance should realize how a human being should recognize the conduct and behave himself as a human being.
0: Modatidi manasu, ee manasu kalavade manishi.
1: First one is manas, the mind. The one with manas, the mind, is manava, the human being.
0: Yat bhavam tad bhavati hini, manasu ettidu manishi attivadu.
1: As is the mind, so is the human being.
0: దీనిని ఆంగ్లం నందు కూడాను సో థింక్ ఎ ది మ్యాన్ సో ఈజ్ ది మ్యాన్ అన్నారు.
1: దిస్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో సెడ్ ది హ్యూమన్ బీయింగ్ విల్ బి యాజ్ హి థింక్స్.
0: కనుక మానవత్వం యొక్క విశిష్టత ఎంత విశాలమై ఉన్నదనేటువంటి సత్యాన్ని విద్యార్థులు గుర్తించాలి.
1: Henceforth, students will have to recognize the significance of the human life.
0: మానవుడు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఈ ఐదు కోశముల చేతనే కప్పబడి ఉంటున్నాడు.
1: Man is encased by five sheets, the food sheet, the life, the mind, the bliss, and the wisdom sheet.
0: భౌతికమైన శరీరము ఆహారం చేత నిర్మింపబడుతూ వచ్చింది.
1: The physical body is out of the food.
0: కనుకనే దీనికి స్థూల శరీరం అని పేరు పెట్టారు.
1: So it is called the gross body.
0: రెండవది ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు మూడింటి యొక్క ఏకత్వం చేతనే సూక్ష్మ శరీరము ప్రకటింపబడుతూ వచ్చింది.
1: The next aspect is the combination of the life sheath, the sheath of the mind and the sheath of the wisdom, which is the subtle body.
0: ఇదే మానవుని యొక్క సుఖదుఃఖములకు ఆధారం.
1: This is the basis for the pleasure and the pain of man.
0: మానవుడు అనుభవించేటువంటి సర్వానుభవములు కూడాను ఈ సూక్ష్మ శరీరం ద్వారానే అనుభవిస్తున్నాడు.
1: Man experiences of all sorts out of this subtle body.
0: దీని తరువాత ఆనందమయ కోశం.
1: Next is that of the sheath of bliss.
0: ఇది ప్రపంచమునకే మూలాధారమైనటువంటిది.
1: This is the very basis for the entire world.
0: ఏ విధముగానగా?
1: How?
0: అన్నమయ కోశములందు చైతన్యములో ప్రకాశించేటువంటి ఆత్మతత్వములకు
1: ద సెల్ఫ్ ద సైన్స్ ఆఫ్ అవేర్నెస్ ద సెల్ఫ్ ఇన్ ది షీత్ ఆఫ్ ఫుడ్
0: బాడీ కాన్షియస్నెస్ అన్నారు.
1: ఈస్ కాల్డ్ బాడీ కాన్షియస్నెస్.
0: అనగా శరీరమునందు కూడాను ఆత్మ ప్రకాశిస్తూనే ఉంటున్నది.
1: మీనింగ్ ద సెల్ఫ్ షైన్స్ ఇన్ ద బాడీ ఆల్సో.
0: ఇక ప్రాణచేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మకు బాడీలీ కాన్షియస్నెస్ అన్నారు.
1: దట్ ద సెల్ఫ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద షీత్ ఆఫ్ ది లైఫ్ షీత్ ఇస్ కాల్డ్ బాడీలీ కాన్షియస్నెస్.
0: దీనిని నర్వస్ కాన్షియస్నెస్ అని కూడా అన్నారు.
1: దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ నర్వస్ కాన్షియస్నెస్.
0: ఇది కేవలము ఒక ప్రాణతత్వమును మాత్రమే గుర్తించడం కాక ప్రాణాధారం యొక్క తత్వాన్ని కూడాను తాను ప్రకటిస్తూ వస్తుంది.
1: దిస్ నాట్ ఓన్లీ ఎక్స్ప్రెసెస్ ద లైఫ్ సోర్స్ అండ్ ఆల్సో స్పీక్స్ ఆఫ్ ద బేసిస్ ఆఫ్ లైఫ్.
0: మూడవది మానసిక చేతనమునందు మెలిగేటువంటి యొక్క ఆత్మ.
1: ద నెక్స్ట్ వన్ ఈస్ ద సెల్ఫ్ దట్ షైన్స్ ఫోర్త్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద మైండ్.
0: దీనిని శారీరకమైనటువంటి ఒక చైతన్య తత్వము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ అవేర్నెస్ రిలేటింగ్ టు ద బాడీ.
0: ఇంకా నాలుగవది విజ్ఞానమయ కోశం.
1: ద ఫోర్త్ వన్ ఈస్ ది షీత్ ఆఫ్ విజ్డమ్.
0: ఇది ప్రపంచమునకి మూలాధారమైనటువంటిది.
1: దిస్ ఇస్ ది వెరీ బేసిస్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇది చిత్ తపస్సుతో కూడినటువంటిది.
1: దిస్ హాస్ గాట్
0: దీనిని సర్వ చైతన్యాకృతము అని కూడాను పేరు పెట్టూ వచ్చారు.
1: దిస్ హాస్ గాట్ టూ ఆస్పెక్ట్స్ ద చిత్ అవేర్నెస్ అండ్ ద తపస్ పెనెన్స్.
0: దీనిని మరొక విధంగా కూడా మనం విచారణ చేసినప్పుడు
1: వెన్ వి ఎంక్వైర్ ఇన్ ద అదర్ వే
0: ఇది సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క దివ్య శక్తిగా రూపొందుతూ వస్తుంది.
1: ఇట్ షేప్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ది ఆల్ పర్వేసివ్ పవర్.
0: ఇలాంటి తత్వమును ఈనాడు మానవుడు గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్.
0: దీని తరువాత
1: లేటర్
0: ది ప్యూర్ డివైన్ సెల్ఫ్ అన్నారు. ఇదియే పవిత్ర పురుషార్థము అన్నారు.
1: లేటర్ కమ్స్ ద ప్యూర్ డివైన్ సెల్ఫ్ విచ్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: ఇందులో ఒక విధమైనటువంటి యొక్క విశ్వాధారమైనటువంటి శక్తి కూడా ఇమిడి ఉంటున్నది.
1: హియర్ ఎ సార్ట్ ఆఫ్ పవర్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్
0: ఆల్ ఎఫెక్టివ్ సోల్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ఆల్ ఎఫెక్టివ్ సోల్
0: ఇన్ఫినిట్ ఆల్ ఎఫెక్టివ్
1: ఇన్ఫినిట్
0: విల్ ఆల్ ఎఫెక్టివ్ విల్
1: ఆల్ ఇన్ఫినిట్ విల్
0: ఈ తత్వమే లోకమును సంరక్షిస్తూ వస్తున్నది.
1: ఇట్ ఈస్ దిస్ దట్ ప్రొటెక్ట్స్ ద వరల్డ్.
0: దాని తరువాత
1: లేటర్
0: ఇట్టి ఆనందమయ కోసమును కూడాను గుర్తించడానికి తగిన ప్రయత్నం చేస్తూ వచ్చారు మహర్షులు.
1: సెయింట్స్ స్టార్టెడ్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ ది షీప్ ఆఫ్ బ్లిస్.
0: ఈ ఆనందం అనేటువంటి దానిని ప్రతి మానవుడు కూడా ఆశిస్తున్నాడు.
1: దిస్ బ్లిస్ ఇస్ ఎస్పైర్డ్ ఫర్ బై ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఈ ఆనందం ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: హౌ కెన్ వీ అక్వైర్ దిస్ బ్లిస్?
0: మొట్టమొదట మనము మానవుడు అనే పదమునకు చక్కగా అర్థం తెలుసుకోవాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వి షుడ్ నో క్లియర్లీ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ హ్యూమన్.
0: మానవ మానవుడు అనగా ఆత్మ అనే అర్థం.
1: మానవ హ్యూమన్ బీయింగ్ మెన్ సెల్ఫ్ ఆత్మ.
0: ఈ ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివే ఆకాశాది పంచభూతములు.
1: అవుట్ ఆఫ్ ది సెల్ఫ్ ఓన్లీ ఇమనేటెడ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతముల యొక్కను మానవుడు స్వాధీనమునందించుకున్నాడు.
1: Man has under his control all the five elements.
0: కనుకనే మానవుడు మాస్టర్ కాగలిగాడు.
1: So man could become master.
0: ఈనాటి మానవుడు మానవత్వం యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే ఈ యొక్క ఐదు ఇంద్రియములకు కూడాను దాసుడైపోతున్నాడు.
1: As man could not know the mere meaning of his life, he has become a slave to his senses.
0: మానవ పదములకు అర్థము తెలుసుకున్నటువంటి వాడే మాధవత్వాన్ని తెలుసుకోవటానికి శక్తి కలిగినటువంటి వాడవుతాడు.
1: యు హ్యావ్ ద రియల్ కెపాసిటీ టు నో ద వెరీ క్వాలిటీ ఇఫ్ హి నోస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
0: వేదాంతమునందు తన్ను తాను తెలుసుకున్నటువంటి వాడే సర్వమును ఎరిగినటువంటి వాడవుతాడు.
1: దిస్ ఇన్ వేదాంత సెట్ వన్ వుడ్ బి ఏబుల్ టు నో ఎవ్రీథింగ్ ఇఫ్ హీ ఈస్ టు నో హిస్ ఓన్ సెల్ఫ్. నిన్ను
0: తెలుసుకున్నట్టు తగిన కృషి చేయాలి.
1: యు షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో దై సెల్ఫ్.
0: నీవనగా ఎవరు?
1: హు ఆర్ యు?
0: ఇది బహిర్దృష్టిని మనం దూరపరచుకోవాలి.
1: వీ షుడ్ బి అవే ఫ్రమ్ దిస్ ఎక్స్టర్నల్ వ్యూ.
0: కన్నులతో చూచినది, చెవులతో విన్నది, మనస్సుతో అనుభవించినది, చిత్తంతో ఆనందించినది ఇవన్నీ కూడా కేవలము బాహ్యమైనటువంటి యొక్క అనుభూతులే.
1: ఆల్ దట్ సీన్ విత్ ది ఐ, ఆల్ దట్ హర్డ్ త్రూ ది ఇయర్, ఆల్ దట్ హస్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ విత్ ది మైండ్, they are all external.
0: ivanni kudunu kevalamu elevation annaru. Lopana unnatundi yokka divya shakti yokka pratibimbamule.
1: All this come under one aspect, elevation, which is the reflection of the inner one.
0: ilanti deenini manu satyam ani gurtinchi satyamainatundi yokka divyatvanni vismarinchi manavattamu vyaktam cheskuntunnadu.
1: Man is wasting his life taking this as the truth, forgetting the divinity.
0: కనుక మానవత్వము మనసు ద్వారా ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So effort should be made to know the divinity in this human life through the mind, with the mind.
0: మనసే హేతు.
1: The mind is the reason.
0: మనుజుని మనుగడకను దుఃఖమునకు మాన్యతకును.
1: Mind is responsible for the name, for the pain and the pleasure.
0: మనసే ముక్తికి మూలము.
1: Mind is the cause for liberation.
0: మనసే నరకంబు తెచ్చు మైమరపించు.
1: ఇస్ ద మైండ్ దట్ గివ్స్ ఆల్ ద ప్లెజర్, మేక్స్ యు ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: ఈ మనస్సు యొక్క తత్వమే మానవత్వంగా మారి మానవత్వమే ఒక దివ్యత్వాన్ని మరిపించి ఈ యొక్క జగత్తును సత్యముగా విశ్వసింపజేస్తున్నది.
1: ఇట్స్ ఓన్లీ ది మైండ్ దట్ టేక్స్ ద మ్యాన్ టు ద స్టేట్ ఆఫ్ డివినిటీ అండ్ మేక్స్ యు ఫర్గెట్ ది ఎంటైర్ వరల్డ్.
0: కనుక ఈ యొక్క జగత్తు అనేటువంటిది ఈ పదమునందే కూడా దీని అర్థం కూడా ఇమిడి ఉంటున్నది.
1: జగత్ యూనివర్స్ హాస్ గాట్ ది మీనింగ్ ఇన్ దట్ వెరీ వర్డ్ ఇట్ సెల్ఫ్.
0: ఇది సత్యము కాదు.
1: ఇట్స్ నాట్ ట్రూ.
0: జగత్ జగత్ వచ్చిపోయేటువంటిది, రాకపోకలతో కూడినటువంటిది ఈ జగత్.
1: జగత్ యూనివర్స్ ద వర్డ్ సేస్ జ దట్ విచ్ కమ్స్, గత్ దట్ విచ్ గోస్.
0: రాకపోకలు లేనటువంటి వాడు మానవుడు.
1: Human being is the one who neither comes nor goes.
0: Dharinchina dehamu marpu chendavachunu.
1: The body that he has may change.
0: Cheeninchavachunu.
1: May decay.
0: Kani manavudu marpu chendevaadu kaadu, nasinchetuvanti vaadu kaadu.
1: But human being shall never perish, he shall never change.
0: కనుకనే అతనికి నరహ అన్నారు.
1: So he is also called నరహ.
0: రహ అనగా నాశనము.
1: రహ means that degeneration.
0: నా అనగా లేనటువంటి వాడు.
1: నా, the one who has no death.
0: నరహ అనగా నాశనము లేనటువంటి వాడే నరుడు.
1: నరహ meaning the one who has no death, he is human being, నరహ.
0: అట్టి నాశనము లేనటువంటి ఒక తత్వమే ఆత్మతత్వము.
1: That which is deathless is the nature of the self, atma.
0: కనుకనే మానవుడనగా ఆత్మస్వరూపుడే కాని కేవలము భౌతిక శరీరధారి కాదు.
1: So when he says manava, human being, he is the very true self, not the body.
0: ఇది మనస్సు యొక్క ప్రభావము చేతనే అనేక విధములైనటువంటి యొక్క మార్పులు చెందుతూ ఉంటున్నది.
1: The very same thing changes differently because of the effects of the mind.
0: ఈ మనసు కూడాను నాలుగు విధములైనటువంటి స్థితిలో ఉంటుంటాది.
1: The mind also exists in four different positions.
0: మొదటిది సూపర్ మైండ్ అన్నారు.
1: The first is super mind.
0: రెండవది higher mind అన్నారు.
1: The second, higher mind.
0: మూడవది illuminated mind అన్నారు.
1: Third one, illuminated mind.
0: ఇంకా నాలుగవది over mind అన్నారు.
1: The fourth one, over mind.
0: ఈ నాలుగింటి యొక్క రహస్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే మానవుడు అనగా ఎవరు అనేటువంటిది తాను అర్థం చేసుకోగలడు.
1: If man recognizes the meaning of these four, he will understand who is manava, the human being.
0: Super mind.
1: The first, super mind.
0: ఇది అంతర్దృష్టితో మనము విచారం చేయడానికి ప్రయత్నం చేయాలి.
1: But to make an effort to inquire with the inner view, vision.
0: అనగా తన యొక్క భావమును, తన యొక్క దృష్టిని బహిర్ముఖములో విస్మరించి అంతర్ముఖంతో విశ్వసించి అందులో విచారణ జరపడానికి తగిన కృషి చేయాలి.
1: Appropriate effort has to be made to forget the external view and should have the inner vision and think of the feelings within.
0: మనము చేయవలసినటువంటి ఎంక్వైరీ అంతా కూడాను లోపల కానీ బయట కాదు.
1: All the inquiry that we have to do is within, not around.
0: Inner divine.
1: That is the inquiry of the inner divine.
0: అనగా దేహమా నేను కాదు.
1: Meaning, are you the body? No.
0: దేహం ఒక జడమైనటువంటిది.
1: Body is inert.
0: మనసా నేను కాదు.
1: Am I the mind? No.
0: ఇది ఒక ప్రతిబింబంతో కూడినటువంటిది.
1: This is just a reflection.
0: ఇవన్నింటి యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ త్రీ సౌండ్స్ లే చిత్తము బుద్ధి అహంకారములు.
1: The reaction, reflection is sound. All these three make the ego and also the mind.
0: మార్పు చెందేటువంటిదే.
1: So all that is external is bound to change.
0: ఇలాంటి మార్పు చెందినటువంటిది ఒకటి ఆధారమై ఉంటున్నది.
1: However, there is a basis which is changeless.
0: ఆ యొక్క అంతర్భావంతో కూడినటువంటి దివ్యత్వమే దీనికి ప్రధానము అని మొట్టమొదట ఊహించాలి.
1: One has to imagine, one has to view that this inner divinity is the main one.
0: ఇలాంటి రెండో తత్వం లోపల తిరిగి కాస్మిక్ డిజైన్ అనేటువంటిది ఉంటారు, డివైన్.
1: Later comes the second aspect, the cosmic divine.
0: Anaga na yendundinatvanti yokka divya tattvame chaitanyame na eduti vyakti endu kuda untunnadi.
1: Meaning the divinity and awareness in me are verily present in the man in front.
0: Ma iruvuri endu undinatvanti yokka divya shaktiye vishwamanandanta untunnadi.
1: The divine power present in both of us is all pervasive in the universe.
0: Sarvatra undinatvanti yokka divya shakti okkate.
1: The divine power is one and the same.
0: దీనికంటే మరొకటి లేదు.
1: There's no second.
0: దేహములు బల్బుల వలె భిన్న భిన్నంగా ఉండవచ్చును.
1: Bodies may be different like bulbs.
0: కానీ అన్నింటి యందు ఉండినటువంటి ఒక చైతన్య శక్తి ఒక్కటే, అది ఏ విద్యుత్ శక్తి.
1: That awareness, the electricity, is one and the same in all.
0: ఈ యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే ఇదే కాస్మిక్ డివైన్ అంటారు.
1: When we try to understand this we call it as cosmic divine.
0: దాని తరువాత
1: the next one,
0: కేవలం నీవు మాత్రమే నీ స్వరూపాన్ని గుర్తించినంత మాత్రం చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు నో యువర్ ఓన్ సెల్ఫ్.
0: నీ ముక్తిని నీవు మాత్రం కోరటం వల్ల సాధ్యం కాదు.
1: ఇస్ నాట్ పాసిబుల్ టు లిబరేట్ యువర్ సెల్ఫ్ బై ఎస్పైరింగ్ ఫర్ ఇట్.
0: భిన్న స్వరూపంతో ఉండినటువంటి విశ్వ స్వరూపాన్ని కూడాను నీవు ఏకంగా భావించాలి.
1: యు షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ యూనివర్సల్ ఫామ్ కాస్మిక్ ఫామ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: కనుకనే ఈ ఏకత్వాన్ని మనం విశ్వసించినప్పుడే
1: when we believe in that oneness
0: మన మానవత్వం మనకు చక్కగా అర్థమవుతుంది.
1: We can understand the human life in full.
0: కానీ ఈనాటి పరిణామం, మానవుని యొక్క పరిణామము, పదార్థములు, ప్రాణము, దేహం వరకే ప్రయాణం చేస్తూ ఉన్నాడు.
1: బట్ టుడే ఆల్ ద మెటీరియల్, ఆల్ ద థాట్స్ జస్ట్ ట్రావెల్ అప్ టు ద బాడీ ఓన్లీ టుడే.
0: దీని తరువాత ఈ ప్రయాణము స్తంభించిపోతుండాలి.
1: Beyond this, the travel comes to a total halt.
0: మనసు వరకు మాత్రమే మానవుడు ప్రయాణం చేస్తున్నాడు.
1: Man travels up to the position of mind.
0: కానీ ఓవర్ మైండ్, ఆ మనసుకు అతీతమైనటువంటి ఒక స్థితిని కూడా మనం పొందాలి.
1: But there is another, something beyond the mind, over mind, that we should imagine.
0: ఈ మనసు ఎంతవరకు ప్రయాణం చేయగలదు?
1: How far the mind can travel?
0: మనోమూలం ఇదం జగత్తు, జగత్తు వరకు ప్రయాణం చేయగలదు.
1: The mind can travel up to the universe.
0: ఈ జగత్తులో ఉండేటువంటి యొక్క వస్తువులను, వాహనములను, వ్యక్తులను, విషయములను కూడాను గుర్తించడానికి మనసు ఆధారం కావాలి.
1: Mind should be the basis to understand the various aspects relating to the objects and different things in the world.
0: మనసుతో వర్తించేంత వరకు కూడాను మానవుడిగానే ఉంటాడు.
1: So long he conducts himself with the mind, he remains at the level of a human being.
0: కానీ ఇది అమనస్కుడు కావాలి.
1: But he should withdraw the mind, amanaska.
0: అమనస్కుడనగా ఏమి? మనస్సుకు అతీతమైనటువంటి స్థితికి పోవాలి.
1: Amanaska means one should reach the state beyond the mind.
0: సూపర్ మైండ్ లో ప్రవేశించాలి.
1: He should step into super mind.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిదే సూక్ష్మ దేహములకు సంబంధించినటువంటిది.
1: This super mind is related to the subtle body.
0: ఈ యొక్క సూక్ష్మ దేహమునందు మాత్రమే ఇవన్నీ కూడాను శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి ఏవీనూ లేక.
1: ఇన్ ది సెటిల్ బాడీ థింగ్స్ లైక్ ద బాడీ, ద సెన్సెస్, ద మైండ్, ద ఈగో ఆర్ నాట్ ప్రెసెంట్.
0: కేవలము చేతనా శక్తుడు అయి ఉంటుంటాడు.
1: ఈజ్ జస్ట్ ద అవేర్నెస్.
0: దీనికి కూడాను అతీతమైనటువంటి కారణ దేహాన్ని మనం ప్రవేశించాలి.
1: బట్ వీ షుడ్ ఆల్సో స్టెప్ ఇన్ టు దాట్ విచ్ ఇస్ బియాండ్ దిస్, ద కాజల్ బాడీ.
0: ఈ కారణ దేహం అనేటువంటి దాని ఎందే.
1: ఇన్ దిస్ కాజల్ బాడీ
0: శరీరము, మనస్సు, ఇంద్రియములను, బుద్ధిని అన్ని కూడాను కంట్రోల్ చేసేటువంటి పవర్ ఉంటుండాలి.
1: దిస్ కాజల్ బాడీ హెస్ గాట్ దట్ కంట్రోలింగ్ పవర్ ఆఫ్ ద బాడీ, ద సెన్సెస్, ద మైండ్, ఈగో.
0: ఏ తర్వాత సర్వశక్తులు కూడాను మానవుని ఎందే ఇమిడి ఉంటున్నవి.
1: It's all said and done. All capacities are latent in
0: మానవుడు. అనంతమైనటువంటి శక్తి కలగాడు.
1: మ్యాన్ హెస్ గాట్ ఇన్ఫినిట్ పవర్.
0: మానవుడు అద్భుతమైనటువంటి యొక్క శక్తి కలవాడు.
1: Man has got excellent power.
0: మానవులకు అర్థము కానటువంటి విషయములు జగత్తులో లేవు.
1: In this world there is nothing that man cannot comprehend.
0: కనుకనే అద్భుతమైన, అనంతమైన, అర్థవంతమైనటువంటి వాడు మానవుడు.
1: So man is mysterious, infinite, and that is meaningful.
0: కానీ ఈనాటి మానవుడు,
1: but man today,
0: గొప్ప విద్యావంతుడై,
1: being highly
0: మేధావంతుడై, వైజ్ఞానవంతుడై, సర్వశక్తిమయుడుగా రాణిస్తూ ఉంటున్నాడు.
1: మ్యాన్ టుడే షైనింగ్ యాజ్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ ఇంటెలెక్చువల్ సైంటిఫిక్ వన్.
0: కానీ ఇవి కాదు వాని యొక్క భౌతికమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ప్రకటించేటువంటివి.
1: బట్ దీస్ సెక్యులర్ ఫిజికల్ వరల్డ్లీ థింగ్స్ విల్ నెవర్ మేనిఫెస్ట్ ఎక్స్ప్రెస్ ద సెల్ఫ్. ఇవి
0: ప్రాకృతమైనటువంటి యొక్క శక్తులను ప్రకటిస్తుంది.
1: దే ఓన్లీ ఎక్స్ప్రెస్ మేనిఫెస్ట్ ద వరల్డ్లీ పవర్స్.
0: కానీ అంతర్శక్తులను ప్రకటించేటువంటి యొక్క తత్వము ఒకటి, అగాధమై, అగమ్యమై, అగోచరమై, అనంతమై, అవ్యక్తమై ఉంటుండాలి.
1: బట్ ద సెల్ఫ్ విచ్ ఇస్ హిడెన్ లేటెంట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ సీక్రెట్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్,
0: అది మానవుని ఎందుకున్నటువంటి కాస్మిక్ పవర్ అంటారు.
1: దట్ ఈస్ ది కాస్మిక్ పవర్ ఇన్
0: యూనివర్సల్ శక్తి.
1: దట్ ఈస్ యూనివర్సల్ పవర్.
0: సర్వత్రా ఉండేటువంటి యొక్క శక్తియే మన యందు, మన యందు ఉన్నటువంటి యొక్క శక్తియే సర్వత్రా కూడా ఉంటుండాలి.
1: The power present all over the universe is within us, and the power within us is present everywhere.
0: కాని ఆకారమును పురస్కరించుకొని ఇది అణువుగాను, విశాలతను పురస్కరించుకొని ఇది అంత్యముగాను మనం భావిస్తున్నాం, అనంతముగాను భావిస్తున్నాం.
1: But basing on its form, we take it as microcosm and the macrocosm.
0: సర్వత్రా వ్యాపించినటువంటి గాలిని ఒక బెలూన్లో కట్టి దాన్ని ఊపి పెట్టినప్పుడు ఈ అనంతమైన గాలి బెలూన్ లో ఒక లిమిట్ గా ఉంటుండాలి.
1: ద ఇన్ఫినిట్ ఎయిర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ వెన్ ఇట్స్ బ్లోన్ ఇన్ టు ద బెలూన్ ఇట్ విల్ బి ఇన్ ఎ లిమిటెడ్ ఫామ్.
0: కానీ అనంతమైన గాలిలో ఇది మర్జి కావటం లేదు.
1: బట్ ఇట్ డజంట్ మర్జ్ ఇన్ టు ది ఇన్ఫినిట్ ఎయిర్ అరౌండ్.
0: ఎప్పుడు ఇది అనంతమైనటువంటి గాలిలో ఏకమైపోతుంది?
1: వెన్ డస్ ఇట్ బికమ్ వన్ విత్ ది ఇన్ఫినిట్ ఎయిర్?
0: ఈ గాలిని మరింత ఊది ఊది ఊదినప్పుడు ఈ ఆకారం అనేటువంటి బెలూన్ బస్ట్ అయిపోతుంది.
1: When you blow up this balloon more and more, the balloon bursts.
0: ఇది బస్ట్ అయినప్పుడు ఇందులో అణుమాత్రంగా ఉండినటువంటి యొక్క గాలి అనంతములో ఏకమైపోతుంది.
1: When the balloon bursts, this air which is so small and little would merge into the infinite air around.
0: మన దేహములే ఒక బెలూన్ వంటివి.
1: So our bodies are a sort of balloon.
0: ఇందులో నింపుకున్నటువంటి యొక్క అనంత శక్తిగా ఉండినటువంటి యొక్క గాలి అణువుగా మనం భావిస్తున్నాము.
1: The infinite air present within us, we take it as a fraction, as an atom.
0: కాని ఈ అణువే ఘనములో ఉన్నటువంటి అంశమే.
1: This atom is just a part of the mighty one.
0: అణు రణీయాన్ మహతో మహీయాన్. ఈ రెండింటి యొక్క ఏకత్వం ఒక్కటే.
1: There is oneness in both the microcosm and the macrocosm.
0: కాని మనసు చేసే చింతన,
1: but the thinking of
0: the mind, చేసే పని,
1: the action of the body,
0: ఆత్మ చూచే సాక్షిభూతము,
1: and the self, which
0: ఈ మూడు భిన్న భిన్నంగా కనిపిస్తాయి.
1: They appear to be different.
0: కాదు కాదు, ఇది ఒకదానితో ఒకటి ఏకమై ఉంటుంటాయి.
1: No, they are interrelated.
0: ఆకారంలో భిన్నమే కాని,
1: they may be different in form.
0: ఆనందములో ఏకమే,
1: but in bliss just one.
0: దీనిని ఉపనిషత్తులు,
1: this ఉపనిషత్స్,
0: అనంతములోని ఏకత్వమే, అనేకత్వములోని ఏకత్వమే అని విశ్వసిస్తూ వచ్చారు.
1: ఉపనిషత్స్ taught that this is unity in diversity.
0: కనుక మానవత్వం అనగా,
1: so human life,
0: దైవత్వానికి భిన్నమైనటువంటిది కాదు.
1: So humanity is in no way different from divinity.
0: మానవత్వము దివ్యత్వము రెండు ఒక్కటే.
1: The humanity and the divinity are one and the same.
0: కనుకనే రెండవ స్థాయి లోపల ఈ విశాలమైనటువంటి యొక్క భావాన్ని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు,
1: in the second stage, when we develop that broad feeling,
0: దేవుడైన నేను, దేవుడైన విశ్వము రెండు కూడాను ఒక్కటే అనేటువంటి సమత్వానికి వస్తుంది.
1: It comes to that oneness, the equality. I am God, the universe is God, both are one.
0: ఇది divine universal form అన్నారు.
1: This is called divine universal form.
0: ఈ యూనివర్సల్ ఫామ్ అనేటువంటిది ఎట్లా చేరింది?
1: How do you get this universal form?
0: వస్తువుల యొక్క భిన్నత్వంతో కాదు.
1: It's not out of difference.
0: శక్తి యొక్క ఏకత్వంతోనే.
1: It's only of oneness, unity.
0: కనుక శక్తి తత్వాన్ని మనము క్వాలిటీగా తీసుకోవాలి.
1: So we should take this power as quality.
0: దేహములు కేవలము ఒక క్వాంటిటీగా భావించాలి.
1: We should take the body as quantity.
0: క్వాంటిటీ కావలసినంత ఉండవచ్చును.
1: There may be plenty of quantity.
0: క్వాలిటీని మనం ప్రధానంగా తీసుకోవాలి.
1: But we should take quality as the chief one.
0: అది ప్రతి మానవుని యందు ఉండినటువంటి యొక్క చైతన్యము, కాన్షియస్నెస్.
1: It is the consciousness in every man.
0: కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది,
1: this consciousness,
0: సర్వత్రా వ్యాపించినటువంటిది,
1: is present everywhere.
0: మనం గాలిని తీసుకుంటున్నాము.
1: We breathe.
0: ఈ గాలి నీకు ప్రత్యేకంగా, ఇతనికి ప్రత్యేకంగా, అతనికి ప్రత్యేకంగా రావటం లేదు.
1: The breath, this air, is not separate to each and
0: everyone
1: here.
0: సర్వత్రా ఉండినటువంటి గాలి లోపలే ఎవరి కెపాసిటీకి తగినట్టుగా వారు తీసుకుంటున్నారు.
1: The air present all over is just inhaled depending on capacity.
0: ఈ దేహమునకు సంబంధించినటువంటిది ఒక లిమిట్ గా విశ్వసిస్తున్నాము.
1: That we breathe into our body, we take it as limited capacity.
0: కనుకనే మానవత్వము చాలా అణుమాత్రంగా భావించి, అల్పంగా భావించి, కేవలము తాను ఒక దీనుడిగా విశ్వసిస్తున్నాడు.
1: Taking this, he considers himself very humble, is very simple.
0: కాదు కాదు, మానవుడు అల్పుడు కాదు, అనంతుడు.
1: But man is not so limited, but he is infinite.
0: కనుకనే అట్టి ఇన్ఫినిటీగా ఉండినటువంటి ఒక మానవత్వాన్ని,
1: that human life which is infinite,
0: ఈనాడు మనం దేహరీతిగా దానిని అదుపులో ఉంచటం చేతనే,
1: because we limit to the body,
0: ఈ దివ్యత్వమైనటువంటి ఒక విశాలత్వాన్ని మనము అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: We are not able to understand this broad identity with the divinity.
0: మొట్టమొదట నీ దివ్యత్వాన్ని నీవు గుర్తించాలి.
1: The first instance, understand your divinity.
0: నీవెవరో నీవు అర్థం చేసుకోవాలి.
1: Understand who you are first.
0: కాని ఈనాటి విద్యా విధానం లోపల,
1: but in the modern education
0: system, తనంతాను వదలి,
1: leaving one's own self,
0: విశ్వాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: They make an effort to understand the universe.
0: ఇది పెద్ద అజ్ఞానం.
1: This is big ignorance.
0: ఈనాడు విజ్ఞానం ఎంత పెరిగినదో,
1: today the science has progressed,
0: ఎంత విశాలమైనదో,
1: it is so vast,
0: ఎంత విజృంభించినదో,
1: it has spread far and wide,
0: దాని ప్రక్కలో అజ్ఞానం కూడాను అంత విజృంభిస్తూ వస్తుండాలి.
1: But in same hand, along with that, ignorance is also on the rise.
0: ఈ అజ్ఞానమును చూడటం లేదు మానవుడు.
1: Man is not understanding this ignorance.
0: తాను తాను గుర్తించినటువంటి ఒక విజ్ఞానమును మాత్రమే దృష్టి ఎందుకుంటున్నాడు.
1: He keeps in view all his achievements in the field of science.
0: ఇది నిజమైన విజ్ఞానము కాదు.
1: This is not true wisdom.
0: ఇది అజ్ఞానంలోని ఒక భాగమే.
1: Just a part of ignorance.
0: ఎంతవరకు మానవులకు భేదములు, భిన్నత్వములు, శరీరం యొక్క కృషులు ఉంటున్నాము. అంతవరకు వీడు అజ్ఞానియే కాని విజ్ఞాని కాదు.
1: So long man has got the feelings of differences and diversities. He is just ignorant but not the one of wisdom.
0: He over mind. ఈ యొక్క లిమిట్ ను మనం దాటిపోవాలి.
1: So he should reach that state over mind from finite to infinite.
0: ఇది సాధ్యమా అని ప్రశ్నించవచ్చు.
1: One may question, is that possible?
0: తప్పక సాధ్యమే.
1: Certainly it is possible.
0: మానవుడు సాధించలేనిటువంటిది జగత్తులో ఒక్కటి లేవు.
1: There is nothing in this world that man cannot accomplish.
0: సర్వమును సాధించవచ్చును.
1: Everything he can accomplish.
0: కానీ అట్టి విశ్వాసం మానవుల్లో లేకపోవటం చేతనే సాధించలేకపోతున్నాడు.
1: As man has no such confidence within him, he is not able to achieve.
0: ఈ శరీరం యొక్క పరిమితిని మాత్రమే భ్రమించి
1: he goes by the limited body.
0: ఈ పరిమితమైన దేహంతో నేను ఇంత ఘనకార్యం చేయగలనా అని కొంతవరకు సందేహిస్తున్నాడు.
1: He doubts, is that possible to understand the infinite with this finite body?
0: దేహము పరిమితమే కాని నీవు పరిమితుడు కాదు, అపరిమితుడవు.
1: Body is limited, but you are limitless.
0: కనుక నేను అనేటువంటిది అపరిమితమైనటువంటి యొక్క శక్తి.
1: So this I is infinite power.
0: నేను అనేటువంటి అపరిమితమునకు
1: this I which is infinite
0: ప్రక్కలో దేహము అనేటువంటిది పెట్టినప్పుడు
1: when we keep the body by its side
0: నేను దేహము అయిపోతున్నాడు.
1: Then it becomes I am the body.
0: దేహము పరిమితమైనటువంటిది.
1: Body is limited.
0: నేను అపరిమితమైనటువంటిది.
1: I am limitless.
0: కాబట్టి అపరిమితమైనటువంటి దానికి ప్రక్కలో పరిమితమైన దానిని పెట్టుకుని పరిమితమనే విశ్వసించి అపరిమితమును తాను విసర్జిస్తున్నాడు.
1: కీపింగ్ ది లిమిటెడ్ బై ది సైడ్ ఆఫ్ లిమిట్లెస్ హీ ఫర్గెట్స్ ది లిమిట్లెస్ ఆస్పెక్ట్ అండ్ గోస్ బై దిస్ లిమిటెడ్ ఆస్పెక్ట్.
0: మన బలహీనతలకు, మన సందేహములకు, మన యొక్క డౌట్స్ కు అన్నింటికి మూల కారణము ఈ దేహమే.
1: ఫర్ ఆల్ అవర్ డౌట్స్, ఫర్ ఆల్ అవర్ క్వశ్చన్స్, బాడీ ఇస్ ద కాజ్.
0: కనుక దేహము పాంచభౌతికము.
1: Body has got all the five senses.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: Body is bound to fall.
0: దేహి నిరామయుండు.
1: But indweller
0: లేదు. గణితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనాల ముద్రలు లేవు.
1: The indweller has neither birth nor death.
0: నిజము చూడ.
1: Truly
0: ఆ దేహియే దేవదేవుడు.
1: That indweller is verily God.
0: ఆ నీవు దేహివి కాని దేహం కాదు.
1: You are the indweller but not the body.
0: నీవు శరీరి కాని శరీరం కాదు.
1: You are the indweller in the body but not the body.
0: నీవు ఆత్మవే కాని క్షేత్రజ్ఞుడే కాని క్షేత్రం కాదు.
1: యు ఆర్ ద నోవర్ బట్ నాట్ ద నోన్.
0: కాని క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రం అంటే పేరు ఎట్లొస్తుంది?
1: వెన్ యు ఆర్ నాట్ ది నోవర్ హౌ డు యూ గెట్ దిస్ నేమ్ ద క్షేత్ర?
0: కనుకనే బాడీ క్షేత్రము.
1: బాడీ క్షేత్ర.
0: ఈ క్షేత్రం అనే పేరు దేనికి వచ్చింది?
1: హౌ డు యూ గెట్ దిస్ నేమ్ క్షేత్ర?
0: ఏదో ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి అందులో ఉండటం చేతనే దీనికి క్షేత్రం అని పేరు వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇట్ హాస్ ద నేమ్ క్షేత్ర.
0: తిరుపతి క్షేత్రము.
1: క్షేత్ర తిరుపతి.
0: తిరుపతిలో వెంకటేశ్వరుడు దివ్యంగా ఉండటం చేతనే దీనికి ఒక క్షేత్రం అని పేరు వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద డివినిటీ వెంకటేశ్వర ఇట్ ఈస్ కాల్డ్ క్షేత్ర.
0: బద్రి క్షేత్రము. అమర్నాథ్ క్షేత్రము.
1: ఇన్వెలర్ బట్ నాట్ ద బాడీ.
0: నీవు శరీరి కానీ శరీరం కాదు.
1: యు ఆర్ ది ఇన్వెలర్ ఇన్ ద బాడీ బట్ నాట్ ద బాడీ.
0: నీవు ఆత్మవే కానీ క్షేత్రజ్ఞుడే కానీ క్షేత్రం కాదు.
1: యు ఆర్ ద నోవర్ బట్ నాట్ ద నోన్.
0: కానీ క్షేత్ర

0: Because of the divinity of Venkateshwara, it is called Kshetra.
1: Badri Kshetramu, Amarnath Kshetramu.
0: Badri Kshetra, Amarnath Kshetra.
1: ఇలాంటి క్షేత్రాలకంతా కూడా ఒక దివ్యమైన శక్తి అక్కడ ఆధారమై ఉంటున్నది.
0: ఇన్ ఆల్ దీస్ క్షేత్రస్ పిల్గ్రిమ్ సెంటర్స్ దిస్ డివైన్ పవర్.
1: అదే విధంగానే దేహం ఒక క్షేత్రము.
0: బాడీస్ క్షేత్ర.
1: ఈ క్షేత్రములకు ఎవరో ఒకడు ప్రధానుడు ఒకడు ఉండాలి కదా క్షేత్రజ్ఞుడు.
0: దేర్ మస్ట్ బి ది క్షేత్రజ్ఞ ద
1: నోవర్ ఇంపార్టెంట్. క్షేత్రజ్ఞుడు అతనే ఆత్మస్వరూపుడు.
0: ఈ క్షేత్రజ్ఞ ద నోవర్ ద సెల్ఫ్ ఆత్మ.
1: ఆ క్షేత్రజ్ఞుడు ఉండచేతనే ఈ దీనికి క్షేత్రం అనే పేరు వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ద నోవర్ విత్ ఇన్ దిస్ ఇస్ కాల్డ్ క్షేత్ర.
1: కనుక విద్యార్థులు మొట్టమొదట క్షేత్రజ్ఞుడిని గుర్తించాలి.
0: సో స్టూడెంట్స్
1: క్షేత్రజ్ఞుని యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: దే షుడ్ డెవలప్ ద ఫుల్ ఫెయిత్ ఇన్ క్షేత్రజ్ఞ.
1: విశ్వాసం ఉండినప్పుడే సర్వం కూడా మనకు లభ్యమవుతాయి.
0: వెన్ దే హ్యావ్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దే కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: ఆత్మవిశ్వాసం లేనటువంటి వాడికి ఏది కూడా సాధ్యము కాదు.
0: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నథింగ్ ఇస్ పాసిబుల్.
1: ఏ కార్యము కూడా చేయలేడు.
0: హీ కెనాట్ డూ ఎనీథింగ్.
1: కనుకనే ఆత్మవిశ్వాసం విద్యార్థులకు అత్యవసరం.
0: సో దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు స్టూడెంట్స్.
1: ఈ ఆత్మవిశ్వాసం అనేటువంటిది నేనే ఆత్మను అనేటువంటి విశ్వాసం గాఢంగా రావాలి.
0: దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీన్స్ ఐఎమ్ ద ట్రూ సెల్ఫ్.
1: నాకు నా ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి మధ్యన ఉన్నటువంటి గోడ త్రించి వేయాలి.
0: వీ షుడ్ రిమూవ్ ద బ్యారియర్ దట్ స్టాండ్స్ ఇన్ బిట్వీన్ మీ అండ్ ద పర్సన్ ఇన్ ఫ్రంట్.
1: నీకు నీ ఎదుటి వ్యక్తికి ఉండేటువంటి భేదము ఒక అద్దము ఏది అది దేహం.
0: What is that obstacle between you and the man in front? That is the body.
1: ee dehamulu upadulunu manam dooram chesinappudu
0: when we get away from this body
1: rendu ekamaipothayi
0: both become one.
1: Karukuni ekatvamlo undinatundi aanandame nijamainatundi aananda kosam yokka pratibimbamu.
0: The reflection of the sheath of bliss lies in this unity oneness.
1: Annamaya pranamaya manomaya vijnanamaya aananda kosamulu manavuliki upadule kaani manavudu kaadu.
0: So all this five sheets, the sheath of food, the sheath of the mind, the sheath of the life, the sheath of the bliss and sheath of the wisdom, they are all just
1: ennoo shirts undavachunu ennoo pants undavachunu.
0: You may have many shirts, many pants,
1: kaani ivanni nee dressle kaani neevu kadu kaadu.
0: They are merely your dress but you are not that.
1: Kaarlo neevu prayanam chesinanta varakunu kaaru neevu avutava?
0: Simply because you travel by car you cannot be the car.
1: Kaadu kaadu kaaru rathamu neevu rathikudu.
0: Car is the chariot, you are the charioteer.
1: నీవు ఇంటిలో ఉండినంత మాత్రం ఇల్లు నీవు అవుతావా?
0: సింప్లీ బికాస్ యు ఆర్ రెసిడెంట్ ఇన్ ద హౌస్ యూ కెనాట్ బి ది హౌస్.
1: నీవు ఇల్లు యజమానుడవు, ఇల్లు నీకు ప్రత్యేకమైన ఒక కట్టడము.
0: యు ఆర్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్, ద హౌస్ ఇస్ మియర్లీ కన్స్ట్రక్షన్.
1: అదే విధంగానే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి ఇంటి లోపల ఈ యొక్క దేవుడు అనేటువంటి వాడు ఉండటం చేతనే నీవు దేహాన్ని విశ్వసించి దేహిని విస్మరిస్తున్నావు.
0: బాడీ ఈస్ జస్ట్ ద హౌస్, ద ఇన్వెలర్ ఇస్ వెరీ గాడ్, యు ఆర్ జస్ట్ క్యారీడ్ అవే బై ద బాడీ. And you forget the indweller.
1: నీవు దేహము కానే కాదు.
0: You are not certainly not the body.
1: నీవు దేహము ధరించినటువంటి ఉపాధి.
0: You have just put on this vesture, the body.
1: ఇది ఎలాంటికైనా కూడా నీవు మార్పు చేయవచ్చును.
0: One day or other you may change.
1: కానీ మార్పు కానటువంటి వాడే నీవు.
0: You are really the changeless.
1: నీవు నిత్యుడవు సత్యుడవు.
0: You are eternal and all truth.
1: ఇలాంటి విశ్వాసం మానవుల్లో అభివృద్ధి కావాలి.
0: యూ షుడ్ హావ్ సచ్ ఫెయిత్ అండ్ డెవలప్.
1: ఇలాంటి విశ్వాసానికి తగినటువంటి యొక్క ఆధారాలు కూడా మనం సాధనలో నిరూపించాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రూవ్ ఇన్ అవర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ద బేసిస్ ఫర్ సచ్ ఎ ఫీలింగ్.
1: కానీ ప్రతి మానవుడు కూడాను నేను నేను నా దేహం నా దేహం అని భావనతో ఈ పదమును ఉపయోగపెడుతున్నాడే కానీ మానవుడు అంటే ఎవరు అనేటువంటిది ఎవరికి అర్థం కావటం లేదు.
0: బట్ ఎవ్రీవన్ మేక్స్ యూజ్ ఆఫ్ దిస్ వర్డ్ మై బాడీ బట్ హీ డజంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ మానవ.
1: మానవుడు అనేటువంటి పదములకు అర్థం తీసుకోవాలి.
0: వీ షుడ్ టేక్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ మానవ.
1: ఈనాడు అర్థం తెలియనటువంటి పదములు ఎన్నో మానవుడు ఉపయోగపెడుతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ మేకింగ్ యూజ్ ఆఫ్ మెనీ థింగ్స్ మెనీ వర్డ్స్ హి డస్ నాట్ మీన్.
1: డిక్షనరీలో చూస్తున్నాడు
0: బట్ హీ జస్ట్ రిఫర్స్ టు ది డిక్షనరీ.
1: నీ డిక్షనరీ ఎక్కడ ఉంటుండాలి?
0: వేర్ లైస్ ప్రెసెంట్ యువర్ డిక్షనరీ?
1: అదే నీ యొక్క హృదయతత్వము.
0: ద డిక్షనరీ ఈజ్ వెరీ హార్ట్.
1: అది నీ యొక్క అంతర్భావంతో కూడినటువంటి శక్తి.
0: ఇట్ ఈస్ ద పవర్ అవుట్ ఆఫ్ ది ఇన్నర్ విజన్.
1: ఇన్ఫినిట్ ఆ యొక్క డివైన్ శక్తిని మనం చూసుకోవాలి.
0: దట్ ఈస్ ద డివైన్ పవర్, ద ఇన్ఫినిట్.
1: ఆ కాస్మిక్ పవర్ అంతా మనలోనే ఉంటుండాలి.
0: ది ఎంటైర్ కాస్మిక్ పవర్ ఈస్
1: ఒక వేలిలో ఎంత శక్తి ఉంటుండదని నీవు చక్కగా పరీక్ష చేస్తే
0: ఇఫ్ యూ ఎగ్జామిన్ క్లియర్లీ ది పవర్ ఇన్ వన్ ఫింగర్
1: యావత్ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త శక్తిని కూడా ఒక వేలి అందే మాత్రం ఉంటుండాలి.
0: ది ఎంటైర్ పవర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫింగర్.
1: నీవు ఫింగర్ ను ఆధారం చేసుకోవటం చేత అది బలహీనంగా నీకు కనిపిస్తుండాలి.
0: బికాస్ యూ జస్ట్ లుక్ ఇన్ టు దట్ ఫింగర్ ఇట్ అపియర్స్ టు బి వీక్.
1: ఈ ఆకారాన్ని నువ్వు చూడవద్దు.
0: నెవర్ గో బై ఫామ్.
1: ఈ ఆకారం చేత మానవుడు కావచ్చును కానీ
0: వన్ మే బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్ బై ఫామ్.
1: ఆచరణ చేత మానవుడు కావాలి
0: బట్ హి హస్ టు బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.

0: నాడు నూటికి 99 మంది అంతా కూడా ఆకార మానవులే కనిపిస్తున్నారు, కానీ ఆచరణ మానవులు కనిపించడం లేదు.
1: In the world today, 99% of people are human beings just in form, but not in practice. We should become a human being in practice.
0: The proper study of mankind is man. Thoughts, words, action, wouldn't you be ekattam jaragali?
1: This Swami calls it proper study of mankind is man. There should be harmony between thought, word and deed.
0: ఈ విధమైనటువంటి శక్తి మానవుడియందే లేకపోతే ఎన్ని విధమైనటువంటి యొక్క దీనిని నూతనమైనటువంటి అద్భుతాలను సాధిస్తూ వస్తున్నాడు మానవుడు.
1: Without this divine power, it's not possible to accomplish so many of the things in this world.
0: కనుక మానవునియందు ఒక విధమైనటువంటి యొక్క రాక్షసత్వము పశుత్వము అభివృద్ధి అవుతుండాలి.
1: In man, a sort of demonic quality, animal quality are on the rise.
0: ఈ యొక్క పశుత్వమునకును ఈ రాక్షసత్వానికి ఉండినటువంటి డిఫరెన్స్ ఏమిటి?
1: Where lies the difference between the demonic quality?
0: భిన్నత్వం భిన్నత్వం.
1: Diversity, diversity.
0: దీనివల్లనే ఈ పశుత్వం పెరిగిపోతుండాలి.
1: Because of that, the animal quality is on the rise.
0: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రం విరివిగా పెరిగినది.
1: Today the technological developments are in progress, rapid strides.
0: కానీ ఎలక్ట్రాన్ ఇంకా కంప్యూటర్స్ ఇలాంటి దీంతో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటివి జరుగుతూ ఉంటుండాలి.
1: There are many surprising things going on in the field of atomic level electronics and computers.
0: అద్భుతాన్ని సాధిస్తూ వచ్చారు.
1: Man has accomplished in the realms of space.
0: ఆటం బాంబులు హైడ్రోజన్ బాంబుల లోపల కూడా మహా అద్భుతమైనటువంటి యొక్క శక్తిని కూడా సాధించారు.
1: He reached the state of excellence in discovering the atom bomb and hydrogen
0: bomb. ఇది పెరిగిపోతూ ఉంటుండాలి.
1: They are increasing day by day.
0: మరొక వైపున
1: on one hand
0: నైతికంగా
1: moral
0: భౌతికంగా
1: ఫిజికల్
0: ఆధ్యాత్మికంగా
1: స్పిరిచువల్
0: ధార్మికంగా
1: ధార్మిక్
0: దినదినములకు దిగజారిపోతూ
1: డే బై డే దే ఆర్ డిక్లైనింగ్.
0: ఒకవైపున చూస్తే ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావము
1: ఎఫెక్ట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆన్ వన్ సైడ్
0: మరొక వైపున కుల మతముల యొక్క భిన్నత్వము
1: దేర్ ఇస్ డిఫరెన్సెస్ బికాస్ ఆఫ్ కమ్యూనిటీ
0: ఇంకొక వైపున ప్రాంతీయ దురభిమానములు
1: బికాస్ ఆఫ్ ది మిస్డైరెక్ట్ అటాచ్మెంట్ టు రీజనల్
0: విద్యార్థుల యొక్క ఆందోళనలు
1: ది అజిటేషన్స్ అమంగ్ స్టూడెంట్స్
0: ఇవి మరొక వైపున పెరుగుతూ వస్తుంటుంది.
1: దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే ఆన్ వన్ హ్యాండ్.
0: ఈ విధమైన యొక్క భిన్నత్వమైన రెండింటి యొక్క అభివృద్ధులకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ దాట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిఫరెన్సెస్?
0: దీనిలో మానవత్వంలో ఒక పశుత్వం శేషించడం చేతనే ఈ భిన్నత్వం జరుగుతూ ఉండాలి.
1: బికాస్ ది యానిమల్ క్వాలిటీ విచ్ ఇస్ స్టిల్ ప్రెసెంట్ యాజ్ ఎ రెమనెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
0: మానవుల్లో దైవత్వము మానవత్వము పశుత్వము దానవత్వము నాలుగు శక్తులు ఇమిడి ఉంటున్నాయి.
1: Within a man, all these four faculties are present. The animal quality, the human quality, the divine quality and the demonic quality as well.
0: కనుక ఈ యొక్క నాలుగు యొక్క శక్తుల లోపల కూడాను మానవ క్వాలిటీ మరిగిపోతున్నాయి. మిగిలినటువంటి క్వాలిటీలు అభివృద్ధి అవుతున్నాయి.
1: As is forgotten the human quality, the other qualities are increasing.
0: మన తెలివితేటలను పెంచుకుంటున్నామే కానీ
1: we are developing our intelligence.
0: మన యొక్క ఆత్మతత్వాన్ని పెంచుకోవటం లేదు.
1: We are not developing the nature of the self.
0: మన యొక్క స్కిల్ ఏ విధంగా చేస్తున్నాము?
1: How are we putting making use of this skill?
0: మన నాలెడ్జ్ మన విద్యమంటి తెలివితేటలను కొంత స్కిల్ చేసినప్పుడే ఇది క్రమక్రమేణా కూడాను ఒక అంతర్భావంగా రూపొందుతుంది.
1: When we develop, when we skill our knowledge, naturally leads to innovation.
0: నాలుగు శక్తులే మానవుడి యందు నాలుగు రూపములు ధరిస్తూ ఉంటుంది.
1: All these four powers latent in man assume four forms.
0: మొట్టమొదటి నాలెడ్జ్.
1: The first one, knowledge.
0: రెండవది స్కిల్.
1: The second skill.
0: మూడవది బ్యాలెన్స్.
1: Third balance.
0: నాలుగవది ఇన్సైట్.
1: Fourth insight.
0: ఈ నాలుగింటి లోపల మొట్టమొదటి నాలెడ్జ్ పెరుగుతుండాలి.
1: Among these four, the first one knowledge, it is increasing, ever increasing.
0: కానీ మూడవదైన బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
1: But third one, the balance is lost.
0: మానవుడు బ్యాలెన్స్ పైనే ఉంటున్నాడు జీవితం అంతా.
1: Human life rests on this balance.
0: బ్యాలెన్స్ చెడిపోవటానికి కారణం ఏమిటి?
1: What is the reason for this balance that
0: knowledge ని స్కిల్ చేయటం లేదు విద్యార్థులు, knowledge ని kill చేస్తున్నారు.
1: Students are not skilling their knowledge, they are killing their knowledge.
0: Knowledge ని kill చేయటం వల్లే బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
1: As they kill the knowledge, the balance is lost.
0: ఈ బ్యాలెన్స్ తప్పిపోవటం వల్లే ఇన్సైట్ పోయి అవుట్ లుక్స్ వస్తుండాలి.
1: As this balance is lost, the inner view, insight is gone, he develops external vision.
0: ఈ యొక్క అవుట్ లుక్స్ కు మూల కారణం ఇదే.
1: This is responsible for all the outlooks,
0: మనం
1: external view.
0: నిరంతరం కూడాను బయట దృష్టిలోనే ఉంటున్నాము.
1: కంటిన్యూస్లీ వీ ఇండల్జ్ ఇన్ ది ఎక్స్టర్నల్ విజన్.
0: కాదు, బయటది ప్రత్యేకమైనటువంటిది కాదు, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. దీని తత్వాన్ని గుర్తించాలి.
1: సర్టెన్లీ నాట్ ఆల్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ ఈజ్ నాట్ దేర్, ఇట్ ఈస్ జస్ట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: కనుక ఈ రిఫ్లెక్షన్ ని చూసి నువ్వు రియల్ గా నీవు భావిస్తున్నావు.
1: యు ఆర్ క్యారీడ్ అవే బై ది రిఫ్లెక్షన్, టేకింగ్ ఇట్ యాజ్ ద రియల్.
0: రియల్ ను మర్చిపోతున్నావు.
1: యు ఆర్ ఫర్గెటింగ్ ది రియల్ వన్.
0: చేతిలో ఉన్నటువంటి పిట్టనే పొట్టలో ఒక విధమైనటువంటి దీంట్లో పొదలో కనిపిస్తుంటుంది.
1: ద బర్డ్ ఆన్ హ్యాండ్ అపియర్స్. the same in the bush there.
0: కానీ ఈనాటి మానవుడు పొదలో ఉన్న పిట్టను పట్టే కోసం చేతిలో ఉన్న పిట్టను వదిలిపెడుతున్నాడు.
1: Man today loses the bird on hand viewing the bird in the bush.
0: ఇంత అజ్ఞానిగా మారిపోతున్నాడు మానవుడు.
1: Man has become such an ignorant one.
0: కాదు కాదు, ఇది కాదు మానవత్వానికి సరైన విశిష్టత.
1: దిస్ ఇస్ నాట్ ది ట్రూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్.
0: దానిని కూడా తనపైన తాను విశ్వసించాలి.
1: హీ షుడ్ హావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఎక్కడెక్కడో దీనిని మనం విశ్వసించడానికి ప్రయత్నించకూడదు.
1: లెట్స్ నాట్ హావ్ ఫెయిత్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆల్ అరౌండ్.
0: నీవెవరు నీవెవరు నీవెవరు నీవెవరని చూచిన వాళ్ళంతా ప్రశ్నిస్తూ పోతున్నాం.
1: టుడే వీ గో ఆన్ క్వశ్చనింగ్ హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూమ్ సో ఎవర్ యూ మీట్.
0: కానీ నేనెవరు అనేటువంటి ప్రశ్న నీవు తెలుసుకోలేకపోతున్నావు.
1: బట్ యూఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హూ ఎమ్ ఐ, హూ రియల్లీ యూ ఆర్.
0: కనుకనే ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియం, అంతఃకరణ, ఈ అన్నింటినీ కూడా మనం ప్రశ్నలు వేసుకుంటూ పోతున్నాం.
1: సో వీ గో ఆన్ పుట్టింగ్ క్వశ్చన్స్ ద బాడీ, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ ద ఇన్నర్ సెన్సెస్.
0: ఇవన్నీ నీ ఉపాధులే.
1: దే ఆర్ ఆల్ మెయిర్లీ యువర్ క్వశ్చన్స్.
0: నీ ప్రాపర్టీస్.
1: యువర్ ప్రాపర్టీ.
0: నీవే దానికి ఓనరు.
1: యువర్ ద ఓనర్.
0: దిస్ ఇస్ మై బాడీ, మై బుద్ధి, మై చిత్తము, మై ఇంద్రియము, మై అంతఃకరణ, ఈ మై, అదే నీవు మాస్టర్.
1: When you say my body, my mind, my senses, my inner senses, meaning you are the master.
0: My body, my mind, my buddhi, my chitta, my indriya. But who am I? Question vesukunte neeku teliyatam ledu.
1: Then when you say my body, my intelligence, my intellect, then you question yourself, who am I? You don't know who you are.
0: Nee illu antunnavu.
1: You say this is my house.
0: Neevu evaru dehamane nenu ankovatam kalagadu aa bhavana padutunnavu.
1: Because you mistake yourself with the body, because you have that feeling.
0: Ee yokka inti paina edaina oka cinema wall poster ni karipisthe nuvu vaalto jagada vestunnavu.
1: If any wall poster is stuck to the wall, you fight with him.
0: Idi enta varaku nee abhimanamu.
1: How far you have
0: ఈ ఇల్లు నాది నాది అనే అభిమానం ఉండినంత వరకు అతనితో నీవు జగడ వేస్తున్నావు.
1: యు ఫైట్ విత్ దట్ పర్సన్ బికాజ్ యు గాట్ ద ఐడెంటిటీ అటాచ్డ్ టు యువర్ హౌస్.
0: ఆ ఇల్లును అమ్మి వేస్తే దానిపైన బాంబు పడి పగిలేకుండా నీవు విచారణ చేయవు.
1: వెన్ వన్స్ యు సెల్ అవుట్ యువర్ హౌస్, ఈవెన్ ది హౌస్ ఇస్ బాంబ్డ్, యు ఆర్ నాట్ మైండ్ ఫుల్.
0: ఆనాడు విచారానికి, ఈనాడు అవిచారానికి కారణం ఏమిటి? అది నాది కాదు అనేటువంటి అభిమానం, అది నాది అనే అభిమానం, ఈ అభిమాన దురభిమానమే దీనికి మూల కారణం.
1: At one time you had pleasure, later you grieve. What is that responsible? It is only attachment.
0: కానీ ఈ యొక్క అభిమానం అనేటువంటిది ఇంటిపైన ఒక విధమైన దేహం పైన ఉండకూడదు.
1: You should not have attachment on the house or the body.
0: నీ పైన నీకు అభిమానం ఉంటే దేహం కూడా సుక్షేమంగా పెరుగుతుంది.
1: If you have got that attachment on the self, the body also will grow.
0: కానీ నీ పైన నీకు విశ్వాసం లేక,
1: without faith in yourself,
0: ఇంకా మిగిలిన దానింతా అభివృద్ధి పరచాలంటే ఇది అసాధ్యము, అసాధ్యం.
1: ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ అదర్ ఆస్పెక్ట్స్ ఇట్స్ ఇంపాసిబుల్, ఇంపాసిబుల్.
0: అదే నిజమైనటువంటి గొప్పతనము.
1: దట్స్ రియల్ గ్రేట్నెస్.
0: నీ పైన నీకు విశ్వాసము,
1: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: పైన విశ్వాసము,
1: ఫెయిత్ ఇన్ ది సెల్ఫ్.
0: ఫెయిత్ ఇన్ యూ, ఫెయిత్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: Faith in you, faith in God is the secret of greatness.
0: ఈ గ్రేట్నెస్ మనం తెలుసుకోవాలి.
1: We should understand that greatness.
0: ఈ సీక్రెట్ మనం తెలియటం ప్రయత్నించడం లేదు.
1: We are not making an effort to know that secret.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: సమస్త విశ్వము కూడా మీలోనే ఉంటుండాలి.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఇన్ యూ.
0: మీరు కేవలం అల్పులమని కాని,
1: యూ షుడ్ నాట్ టేక్ కన్సిడర్
0: కేవలం ఒక మానవ శరీర దారులు కాని భావించకూడదు.
1: యూ షుడ్ నాట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ద బాడీ.
0: దేహాలు కేవలం వాటర్ బబుల్స్ వంటివి.
1: బాడీస్ ఆర్ మియర్లీ వాటర్ బబుల్స్.
0: దీని తర్వాత మైండ్ ఉంటుంది, ఇది మ్యాడ్ మంకీ వంటిది.
1: దెన్ కమ్స్ ద మైండ్ విచ్ ఇస్ మ్యాడ్ మంకీ.
0: కనుక మంకీ వంటి మైండ్ ను,
1: the mind that's like a monkey,
0: water bubble vanti dehanni,
1: the body, the water bubble,
0: vishwasinchavaddu.
1: You should never rely on that.
0: Nee vishwasinchavalsindi emti? Nee conscience.
1: What you should have faith is on conscience.
0: Nee aatmavishwasam kalagali.
1: You should have self confidence.
0: Adi lekunda enni vishwasam untundi, emi prayojanam?
1: Without that there is no use in having faith in other aspects.
0: Chakkaga alankaranga untundali.
1: The body is highly decorated.
0: Kavalsinta nagalanta dharinchinamu.
1: You have got so much of jewelry.
0: Manchi manchi vastralu dharinchinamu.
1: You have got very good dress.
0: Kaani uchvasam vishwasam lekapothe deeniki emi vilu untunda?
1: But when there is no breathing, inhalation, exhalation, what value the body has?
0: Adi reetigane.
1: Similarly,
0: విశ్వాసం అనేటువంటిదే మన శ్వాసము.
1: సో ద ఫెయిత్ ఈస్ ద బ్రెత్.
0: విశ్వాసం లేనిటువంటి దేహం ఎన్ని ఘనకార్యం చేసినా ఇది శ్వాసం లేని దేహమే.
1: Without faith, even if the mighty things are accomplished with the body, ఏదో
0: ప్రాప్త శక్తులు దీన్ని ఆడిస్తూ ఉంటుందనే కాని,
1: ఓన్లీ ది ఫిజికల్ పవర్
0: స్వయంగా ఆడేటువంటిది కాదు.
1: దే డోంట్ డాన్స్ ఆన్ దేర్ ఓన్.
0: క్లాక్ దానికి కీ ఇచ్చి పెట్టినప్పుడు ఆ మూడు ముళ్ళు తిరుగుతూ ఉంటుండాయి.
1: When you apply the key to the clock,
0: ఇది తెలియనంత మాత్రమే లైఫ్ ఉందనే.
1: Because the hands move, can you call it a life?
0: ఈ ఉన్నంత వరకు తిరుగుతుంది.
1: The hands move, the, because of the key.
0: క్లాక్ కు కీ నే లైఫ్.
1: The key is the life of the clock.
0: కనుక మన మానవుడు ఇన్ని పనులు చేస్తున్నాడు, ఇన్ని విచారణ జరుపుతున్నాడు, ఇన్ని విధమైనటువంటి ఘనకార్యం సాధిస్తున్నాడు.
1: Man does so many things, accomplishes, investigates.
0: ఏది లైఫ్ సోర్స్?
1: What is the life source?
0: అది ఏ ఆత్మ.
1: That is the self.
0: అదే కాన్షియస్నెస్.
1: That is consciousness.
0: ఆ కాన్షియస్నెస్ అనేటువంటి లోపల ఉండటం చేతనే ఈ దేహం ఇన్ని పనులు చేస్తూ ఉంటుండాలి.
1: Because of the consciousness that is latent, he is able to do many. This consciousness.
0: ఏ నీవు అని నీకు బోధిస్తుండాలి.
1: It only teaches you that you are the consciousness.
0: ఆ కాన్షియస్నెస్ భౌతిక రూపంలో ఏ రీతిగా నీకు వ్యక్తమవుతుండాలి.
1: How does that consciousness expresses?

0: ఇదియే మన యొక్క కాన్షియస్నెస్. సో హమ్, సో దట్, దట్ మీన్స్ గాడ్. హమ్, ఐ, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్. ఈ కాన్షియస్నెస్ నీకు అంతర్వాడిగా బోధిస్తూ ఉంటుండాలి.
1: ది కాన్షియస్నెస్ ఎక్స్ప్రెసెస్ ఫిజికలీ బై వే ఆఫ్ ది సోహం ఇన్ అవర్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: ఇది దీనిని హంస గాయత్రి అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస అనగా ఏమిటి?
1: వాట్ యు మీన్ బై స్వాన్ హంస?
0: అనగా మంచి చెట్లను విభాగం చేసేటువంటిది హంస.
1: దాట్ విచ్ డిఫరెన్షియేట్స్ గుడ్ అండ్ బ్యాడ్.
0: అనగా దేహాత్మభావమును జీవాత్మభావమును వేరుగా చేస్తుండాలి.
1: మీనింగ్ ఇట్ సెపరేట్స్ ద బాడీ ఫీలింగ్ అండ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది సెల్ఫ్.
0: అనగా ఇది ఉపాధి, దేహము.
1: This is vestia, the body.
0: ఇది ఆధారము, దేహి.
1: This is the basis.
0: దేహి దేహమును రెండింటిని కూడా విభాగం చేసేటువంటి హంస.
1: It is only swan that distinguishes the
0: Gayatri. గాయత్రి. ఏమిటి ఈ గాయత్రి?
1: Next comes గాయత్రి. What is
0: ఈ గాయత్రి? అనగా మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: గాయత్రి meant master of senses.
0: ఈ గాయత్రికి రెండో పేరు సావిత్రి.
1: The second name of గాయత్రి
0: is master of life.
1: That is master of life.
0: ఈ గాయత్రికి సరస్వతి అని మూడో పేరు.
1: The గాయత్రి has third name.
0: గాయత్రి, సావిత్రి, సరస్వతి. సరస్వతి మించు వాగ్దేవతా స్వరూపిణి.
1: సరస్వతి ది ప్రిసైడింగ్ డేటి ఆఫ్ ద వరల్డ్.
0: కనుకనే ఈ సెన్సెస్ కు మాస్టర్, లైఫ్ కు మాస్టర్, ఇంకా వాక్ కు మాస్టర్ అయినటువంటి ఒక తత్వము గాయత్రి తత్వం నీలో ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉంటుండాలి.
1: మాస్టర్ ఆఫ్ ద బాడీ, మాస్టర్ ఆఫ్ ది లైఫ్, మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్ ఇస్ జస్ట్ లైస్ ఇన్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్.
0: భూర్భువస్వః అన్నాడు గాయత్రి.
1: This in Gayatri Mantra is also called Bhur Bhuvasvaha.
0: Bhur, body.
1: The first Bhur, body.
0: Bhuvaha, life.
1: Second Bhuvaha, life.
0: Mudodhi, Prajna.
1: Third awareness, Prajna.
0: Dhirini, radiation, vibration, materialization annaru.
1: This is also called
0: radiation, adhe Prajna Shakti.
1: Radiation, that is awareness.
0: Vibration, అదే ప్రాణశక్తి.
1: Vibration, the life force.
0: దేహమే మెటీరియలైజేషన్.
1: బాడీ స్టాండ్స్ ఫర్ మెటీరియలైజేషన్.
0: భూర్భువస్వః, ఎక్కడో భూలోకము, భూర్లోకము, స్వర్గలోకం కాదు, మన దేహమే భూర్భువస్వర్లోకము.
1: Therefore, భూర్ భువస్వః are not the three worlds lying apart from you.
0: మూడు లోకములు మన యందే ఉంటుండాలి.
1: All the three worlds are in you.
0: ముమ్మూర్తులు మన యందే ఉంటుండాలి.
1: They are present in this, in your body.
0: మూడు కాలములు మన యందే ఉంటుండాలి.
1: All the three times are in you.
0: కనుకనే మానవుడు సామాన్యుడు కాదు.
1: సో హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
0: మానవుడు సాక్షాత్ చైతన్య స్వరూపుడే.
1: ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: ఇట్ ఇస్ కాస్మిక్ డివైన్.
1: ఈజ్ కాస్మిక్ డివైన్ ఫార్మ్.
0: అలాంటి దివ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మనము అలక్ష్యం చేస్తున్నాము.
1: ద హ్యూమన్ ఫార్మ్ విచ్ ఇస్ వెరీలీ ది వెరీ డివైన్
0: అల్పమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క సుఖం నిమిత్తమై ఈ యొక్క దివ్యత్వాన్ని మనము పాడు చేసుకుంటున్నాము.
1: వి ఆర్ వేస్టింగ్ దిస్ డివినిటీ ఫర్ మీన్ లో ఫిజికల్ సెన్షన్.
0: మాణిక్యముల వంటి మానవత్వాన్ని మనం మసిబొగ్గులు అనేటువంటి సుఖానికి అమ్ముకుంటున్నాము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద ప్రెషస్ జెమ్ ఇస్ సింప్లీ సోల్డ్ అవుట్ ఫర్ కోల్.
0: కనుక మనము దీనికి కాదు అమ్ముకోవాల్సినటువంటిది.
1: ఇట్స్ నాట్ ఫర్ దట్ వీ షుడ్ సెల్ ఇట్ అవుట్.
0: సర్వము మాణిక్యం, మాణిక్యంగానే ఉంటుంటాయి.
1: ద జెమ్ షుడ్ రిమైన్ ఎ జెమ్.
0: అది నిరంతరము ప్రకాశించేటువంటిది.
1: ఇట్ షైన్స్ కంటిన్యూస్లీ.
0: దీనికి ఏ యొక్క సమయమునందు కానీ ఏ విధమైన మార్పులు రావు.
1: ఎనీ టైమ్ ఇట్ అండర్గోస్ నో
0: దానిని సత్ అన్నారు.
1: దట్ ఇస్
0: అనగా బీయింగ్, బీయింగ్ ఉన్నది, ఉన్నది, ఉన్నది, మార్పు చెందేటువంటిది కాదు.
1: దట్ ఈస్ ది సత్ బీయింగ్, బీయింగ్ చేంజ్లెస్.
0: కనుక అట్టి మానవత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎనఫ్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దట్ హ్యూమన్ లైఫ్.
0: మానవుడు సామాన్యుడు కాదు.
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
0: మానవుడు మాధవుడే.
1: Human being is very God.
0: దేవుడు అనగా వేరు, దేశమందు లేదు.
1: God is not present in a foreign land.
0: దేవుడు అనగా తనదు దేహమంది.
1: God is present in his body.
0: పాపం అనగా వేరు, పరదేశమును లేదు.
1: Sin is not present in a foreign land.
0: తాను చేయు పనుల తగిలియుండు.
1: It lies in the actions he does.
0: కనుక పుణ్యం కాని పాపం కాని అన్ని మన యొక్క యాక్షన్ లోనే ఉంటుంది.
1: సో ద మెరిట్ అండ్ ద సిన్ దే లై ఇన్ వన్స్ ఓన్ యాక్షన్స్.
0: మనము దివ్య భావంతో ఉంటుంటే మంచి కార్యములే చేస్తాం.
1: ఇఫ్ యూ హావ్ డివైన్ ఫీలింగ్స్ యూ సర్టన్లీ అండర్టేక్ గుడ్ యాక్షన్స్.
0: మనం కేవలము ఒక పశుభావంతో ఉంటుంటే పశు కార్యములు చేస్తాం.
1: ఇఫ్ యూ హావ్ యానిమల్ ఫీలింగ్స్ యూ డూ యానిమల్ యాక్టివిటీ.
0: కనుక మనలో ఉన్నటువంటి భావ మార్పులు కలగాలి.
1: సో దేర్ షుడ్ బి చేంజ్.
0: మన పరిణామం అనేటువంటిది మనస్సుకు అతీతంగా పోవాలి.
1: సో దిస్ ప్రోగ్రెస్ అడ్వాన్స్మెంట్ షుడ్ బి బియాండ్ ద మైండ్.
0: ఈ మనస్సుతో ఉండినంత కాలం కూడా మనం మాలిన్యమే చేరి ఉంటుంటారు.
1: సో లాంగ్ ఇట్ సెంటర్స్ అరౌండ్ ద మైండ్ దేర్ ఇస్ బౌండ్ టు బి డర్ట్.
0: ఈ మాలిన్యం పోవాలంటే
1: to get away from this dirt,
0: పరిశుద్ధమైనటువంటి ఒక చిత్ స్వరూపం తోపల దీన్ని పరిశుద్ధం గావించాలి.
1: యూ షుడ్ ప్యూరిఫై విత్ దట్ అవేర్నెస్.
0: చిత్, చిత్, చిత్. ఏమిటి ఈ చిత్?
1: What is this chit awareness?
0: Idhe chittuku awareness perante.
1: Chit is also called awareness.
0: Awareness enaga emiti?
1: What do you mean by awareness?
0: Paripurnamainatuvanti understanding awareness.
1: It is totality, comprehensive understanding.
0: ఇది ఏమిటి అని మిమ్మల్ని ప్రశ్న వేసినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వాట్ ఇస్ దిస్ యూ సే ఇట్స్ పీస్ ఆఫ్ క్లాత్.
0: ఇది కాదు అవేర్నెస్.
1: దిస్ ఇస్ నాట్ అవేర్నెస్.
0: ఈ పీస్ ఆఫ్ క్లాత్ అనేటువంటి చెప్పటం వల్ల సర్వము తెలిసిందని అనుకోకూడదు. ఇది అహంకారం.
1: బై సేయింగ్ దట్ ఇట్ ఇస్ పీస్ ఆఫ్ క్లాత్ అండ్ ఫీలింగ్ దట్ యు నో ఎవ్రీథింగ్ ఇట్ ఇస్ ఈగో.
0: ఇది పూర్తి విప్పి చూసినప్పుడు ఇది హ్యాండ్ కర్చీఫ్. ఇది అవేర్నెస్.
1: వెన్ యూ అన్ఫోల్డ్ ఇట్ దెన్ యూ అండర్స్టాండ్ handkerchief, that is awareness.
0: దీని స్వరూపాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి అప్పుడే అవేర్నెస్ అంటారు.
1: The totality, full understanding is awareness.
0: మానవత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడే దీనిని అవేర్నెస్ అని చెప్పవచ్చు.
1: So humanness should be understood in full, that is awareness.
0: ఈనాడు మానవత్వం అంటే ఏమిటో తెలియటం లేదు.
1: Today no one knows what is human quality.
0: నేను అన్ని తెలుసుకున్నాను అనుకోవటం కేవలం వెర్రితనము.
1: It is only foolishness to feel that he knows everything.
0: కనుక ఇది అవేర్నెస్ కింద రాదు.
1: This doesn't come under awareness.
0: Awareness eppudu satto koodi untuntadu.
1: Awareness is always it is
0: satto vadali chalavainappudu awareness undadu.
1: Awareness doesn't lie apart for a moment.
0: Alaga awareness eppudu shashtamaina dantho cheri untuntadu.
1: So awareness is always in combination with that permanent one.
0: Satti chittu ani renditikini sambandham pocharu.
1: That's why it is said sat and chit.
0: Sattiki pakkalo chittu unde untuntadu.
1: The chit is by the side of the sat.
0: కనుకనే ఈ సత్తుకు శాశ్వతమైనటువంటి ఒక తత్వం.
1: సో బీయింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఈ చిత్తు కూడా శాశ్వతమైనటువంటి ఒక ప్రజ్ఞానము.
1: దిస్ అవేర్నెస్ ఇస్ ఆల్సో పర్మనెంట్.
0: రెండింటినీ మనం అర్థం చేసుకున్నప్పుడే
1: వెన్ వి అండర్స్టాండ్ బీయింగ్ అండ్ అవేర్నెస్
0: ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ద బ్లిస్ ఒరిజినేట్స్ విత్ ఇన్ యూ.
0: దీనినే సత్ చిత్ ఆనందం అన్నారు.
1: This is called being awareness.
0: దీనిని వేదాంతిక పరిభాషలో అస్థి భాతి ప్రియము అన్నారు.
1: This in Vedantic parlance called asti bhati priyam.
0: ఈ రెండింటికి మధ్య లోపల రూప నామములు చేరటం చేత
1: in between the two because of the name and form
0: ఈ యొక్క సత్య చిత్త ఆనందం యొక్క ప్రకాశములు కూడాను కొంతవరకు కోల్పోతున్నాయి.
1: The radiance, the brilliance of the being awareness and bliss are also lost.
0: కనుక మనము ఆకారమును ప్రాధారంగా తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ నాట్ రిలై ఆన్ ద ఫామ్.
0: మా వైస్ ఛాన్సలర్ మానవత్వములకు మాధవత్వములకు ఉండినటువంటి సంబంధ బాంధవ్యాన్ని స్వామి కొంతవరకు ప్రబోధించాలి అన్నారు. దీనికి ఏమాత్రం భిన్నత్వమే లేదు.
1: వైస్ ఛాన్సలర్ ప్రేడ్ స్వామి టు ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ హ్యుమానిటీ అండ్ ద డివినిటీ.
0: రిలేషన్షిప్ లేదు అక్కడ.
1: దేర్ ఇస్ నో రిలేషన్.
0: రియాలిటీ ఉంటుండాలి.
1: ఓన్లీ రియాలిటీ లైస్ దేర్.
0: అది ఒకటి ఇది ఒకటి వేరుగా ఉన్నప్పుడే రిలేషన్షిప్ వస్తుంది.
1: వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సెపరేట్ లై అపార్ట్
0: రెండు ఒకటైనప్పుడు రిలేషన్షిప్ ఎక్కడ ఉంటుంది?
1: వెన్ బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్ వేర్ ఇస్ రిలేషన్షిప్?
0: మానవుడు దేవుడు.
1: Man is God.
0: జీవుడు దేవుడు.
1: Individual is God.
0: క్షేత్రము క్షేత్రజ్ఞము.
1: It is only the feel nowhere and no.
0: అన్ని ఏకత్వంతోనే ఉంటున్నాయి.
1: All lies in unity.
0: కనుక ఏకత్వాన్ని గుర్తించాలి.
1: One has to understand this oneness.
0: అప్పుడే నిజమైనటువంటి యొక్క మానవత్వం మనకు అర్థమవుతుంది.
1: Then only you can understand the humanness.
0: ఇలాంటి విశాల భావమును ఈనాడు గుర్తించుకోలేకపోవటం చేతని ప్రపంచములు అనేక భిన్నత్వములు అనేక ద్వేషములు అనేక విధమైనటువంటి బాధలు అభివృద్ధి అవుతున్నాయి.
1: Because of the absence of such broad feelings, the whole world is full of jealousies, hatred and differences. Everywhere there is
0: restlessness. ఎక్కడ చూసినా భయము.
1: Everywhere there is fear.
0: ఎక్కడ చూసినా కూడా దిగులు.
1: There
0: ఎక్కడ చూసినా కూడా ఒక విధమైనటువంటి ఆందోళన బయలుదేరుతుండాలి.
1: There is agitation all over.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: దీనికి మూల కారణం భిన్నత్వమే.
1: The main
0: భేదము భేదము
1: డిఫరెన్స్.
0: ఈ భేదము ఎప్పుడు కలుగుతుండాలి?
1: వెన్ డు యూ ఫైండ్ డిఫరెన్స్?
0: స్వార్థం అభివృద్ధి కాయినప్పుడే భేదం ఆవిర్భవిస్తుండాలి.
1: వెన్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ ఆన్ ద రైజ్ యూ ఫైండ్ డిఫరెన్సెస్.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి ఈ స్వార్థం నశించాలి.
1: దేర్ఫోర్ దిస్ సెల్ఫిష్నెస్ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్.
0: పెంచుకోవాలి.
1: వన్ షుడ్ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్
0: యథార్థాన్ని గుర్తించాలి.
1: వన్ షుడ్ అండర్స్టాండ్ దట్
0: ఈ నానాత్మంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ది డిఫరెంట్ ఆస్పెక్ట్స్.
0: కనుక అన్నింటికి సత్యం సత్యం సత్యం.
1: For everything the truth is.
0: సత్యం అందరికీ ఒక్కటే.
1: The truth is one for everybody.
0: ఇది విద్యార్థి సత్యము, ఇది గృహస్థుని సత్యము, ఇది వానప్రస్థుని సత్యము, ఇది సన్యాసి సత్యమని దీనికి విభాగం లేదు.
1: The truth cannot be distinguished. It cannot be called, cannot be limited
0: లేక
1: to
0: ఇది అమెరికన్ సత్యము, ఇది ఇటలీ సత్యము, లేక ఇది పాకిస్తాన్ సత్యము, చైనా సత్యము, ఇండియా సత్యం అని దీనికి భేదాలు లేవు.
1: Truth cannot be identified with any region either.
0: సత్యము ఒక్కటే, ఒక్కటే సత్యం.
1: Truth is one alone.
0: Truth is God.
1: Truth is God.
0: ఆ సత్యమైన మార్గాన్ని మనం ప్రవేశపెట్టాలి.
1: We should tread along this path of truth.
0: కనుకనే భారతీయ సంస్కృతి యందు ప్రాచీన కాలం నుండి కూడా సత్యం వద ధర్మం చర ఈ రెండినే రెండు నేత్రాలుగా భావించి ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
1: Therefore, in Indian cultures, in ancient times, these two things are taught. Speak truth and understand righteous action.
0: మానవులకు ఈ రెండు కన్నులు పోయినాయి.
1: Man has lost both the eyes today.
0: కనుకనే తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు.
1: So he is not able to protect himself.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: దృష్టి లేదు.
1: Because he has no vision.
0: ఈ దృష్టి లోపల కారణం ఏం లేకుండా పోవడానికి కారణం ఏంటి?
1: What is the reason behind this blindness?
0: తాను కేవలం సృష్టిలో ఉన్నాను అని భ్రమిస్తున్నాడు.
1: He is just deluded that he is in creation.
0: సృష్టిలో నీవు లేవు, నీలోనే సృష్టి ఉంటుందని.
1: You are not in this creation. The creation is in you.
0: నీవు సృష్టిలో ప్రవేశించడం లేదు.
1: You are not in creation.
0: నీవి నుంచినే సృష్టి ప్రవేశిస్తుంటుంది.
1: The creation came out of you.
0: కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించాలి.
1: This truth has to be realized.
0: నేను జీవుడిగా ఉండి దేవునిలో ప్రవేశిస్తున్నాను సాధన చేత అని భ్రమించకూడదు.
1: Being an individual, I get into the divinity. You should not have that delusion.
0: నీవు ఆత్మలో ప్రవేశిస్తున్నానని భ్రమించకూడదు.
1: You should not be deluded with the feeling
0: that you are in the ప్రవేశించావు ఈ జగత్తుకు. ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: You came out of that ఆత్మ into this world. That truth has to be realized.
0: ఆత్మ నుండి వచ్చినటువంటి వాడు కానీ ప్రకృతి నుంచి ఆత్మలో ప్రవేశించేవాడు కాదు.
1: You came out of that ఆత్మ, but you are not getting into ఆత్మ from this nature.
0: You may worship a picture as a god, but not God as a picture.
1: So Swami says you may worship picture as God, but not God as the picture.
0: This cloth is God.
1: This cloth is God.
0: This flower is God.
1: This flower is God.
0: The plate is God.
1: This plate is God.
0: ఈ అన్నింటినీ పైకి పంపించేసి.
1: Just take them up to the heights.
0: అంతేకాని God is flower, God is cloth, God is plate. కిందికి దింపొద్దు దీన్ని.
1: So don't bring down God, calling it as God is flower, God is cloth. No.
0: Look up. అది నీ యొక్క స్టేట్.
1: So Swami says, look up. That is the main thing.
0: ఉన్నత స్థాయిలో నీవు పోవాలి.
1: Go to noble heights.
0: Low aim is crime. అది నీకు పాపం.
1: Low aim is crime. That is sin.
0: నీవు లోపలికి దిగవద్దు, పైకి పంపించండి.
1: Never go down. Take it up.
0: ఇది ఉన్నత స్థాయి. ఊర్ధ్వమూలం అతశాఖ అని భగవద్గీత చెప్తూ వచ్చింది.
1: It also refers to reaching the noble heights.
0: కనుక ఎవరిని ఏ విధంగా కూడా మనం బాధించకూడదు.
1: We should not hurt.
0: ఎవరిని ఏ విధంగా కూడా మనం హింసించకూడదు.
1: We should not be violent towards anyone.
0: అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: The self is one and the same in everyone.
0: కనుక మానవత్వం లోపల ఇంకా ఎలాంటి పవిత్రమైన శక్తులు ఉంటున్నాయి అనేటువంటిది మున్ముందు మనం విచారించుకుందాం.
1: In the coming days, we will be certainly thinking of the sacred powers latent in human life.
0: ఇప్పుడు కేవలము ఒక విధమైనటువంటి అవుట్లైన్స్ మాత్రమే.
1: Swami has given outline to the topic this morning.
0: ఇదంతా ఓన్లీ ఒక మాస్టర్ ప్లాన్ మాత్రమే.
1: Swami has designed the master plan.
0: ఇదంతా కేవలం రా మెటీరియల్ మాత్రమే.
1: Swami has placed in front of us the raw material.
0: ఈ రా మెటీరియల్ మనం ప్రోగ్ చేసుకున్నాము.
1: We collected the raw material.
0: ఇంకా యథార్థమైనటువంటి స్వరూపాన్ని మనం ప్రొడక్షన్ చేయాలి.
1: Then we should project the true form.
0: Production.
1: Production.
0: Not projection.
1: Production next step, the true form.
0: దీన్ని ఒక పదార్థంగా రూపొందింప చేయాలి.
1: We should make it into a material, an object.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి
1: the students should know this.
0: జగత్తుకు ఆదర్శప్రాయులుగా నిలిచి
1: they should be ideal to the
0: ఈ సత్యాన్ని యావత్ ప్రపంచానికి కూడాను చాటి
1: they should also publicize this.
0: ప్రపంచంలో శాంతి భద్రతను నెలకొల్పాలి.
1: And establish the peace and security.
0: మనము కేవలం ఒక భారతదేశమే శాంతిగా ఉండాలని కోరకూడదు.
1: వీ షుడ్ నెవర్ ప్రే దట్ భారత్ షుడ్ బి పీస్ఫుల్.
0: అదే నారో మైండ్.
1: దట్ ఈస్ నారో మైండ్.
0: విశాలమైన భావం. లోక సమస్తా సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
1: యూ షుడ్ హావ్ ఎ బ్రాడ్ ఫీలింగ్ లెట్ ఎవ్రీవన్ బి హ్యాపీ.
0: అప్పుడే అందరి సుఖంలోనే నీ సుఖం కూడా ఆవిర్భవిస్తుంది.
1: యువర్ హ్యాపీనెస్ లైస్ ఇన్ అదర్స్.
0: అంతేకాకుండా లోకం ఎట్లపోతే ఏమి, నా సుఖం నాకు కావాలని ఆ విధంగా ప్రార్థించకూడదు.
1: యూ షుడ్ నెవర్ ప్రే విత్ ద ఫీలింగ్ వాట్ ఇఫ్ వాట్ మే హ్యాపెన్ టు ద వరల్డ్ బట్ ఐ షుడ్ బి పీస్ఫుల్ అండ్ హ్యాపీ.
0: లోకంలో ఉండిన అందరికీ ఎందుకు, నీవు ఒక వ్యక్తి.
1: యు ఆర్ ఆల్సో ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: ఇలాంటి సమస్తి భావంతో
1: విత్ ద కమ్యూనిటీ
0: ఇలాంటి విశాల భావంతో
1: విత్ ద బ్రాడ్ ఫీలింగ్
0: ఇలాంటి అనంతమైన భావంతో
1: ఇన్ఫినిట్ ఫీలింగ్
0: మీరు కొంతవరకు భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: యు షుడ్ డెవలప్ దట్ బ్రాడ్ ఫీలింగ్స్.
0: కేవలం లౌకిక చదువులు చదివినంత మాత్రమే చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు హావ్ దిస్ వరల్డ్ ఎనఫ్.
0: కేవలం ఈ చదువులంతా కూడాను దేనికి?
1: వాట్ ఫర్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: జ్ఞానం పొట్ట కోసం.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ద స్టమక్ టు ఫిల్ ద బెలీ.
0: ఈ స్టమక్ ని ఫిలప్ చేసుకోవడానికి ఇంత చదువు చదవాలనా?
1: టు ఫిలప్ దట్ మచ్ ఆఫ్ స్టమక్ షుడ్ యు హావ్ ఎడ్యుకేషన్?
0: మనం పొందాలనా?
1: షుడ్ యు హావ్ ఆల్ దీస్ థింగ్స్?
0: ఇంత ప్రపంచంలో మనం ఈ ఉద్యోగాల కోసం వెతకాలనా?
1: షుడ్ యు సర్చ్ ఫర్ ఎ జాబ్ ఫర్ ఆల్ దిస్?
0: వెతకనక్కర్లేదు.
1: నాట్ నెసెసరీ.
0: చదవనక్కర్లేదు.
1: యు నీడ్ నాట్
0: స్టడీ. తిరగనక్కర్లేదు.
1: యు నీడ్ మూవ్ అబౌట్.
0: నీవు నీ సత్యాన్ని గుర్తించుకుంటే అక్కడే సాక్షాత్కారించు.
1: యు నో యువర్ ఓన్ ట్రూత్. దేర్ ఇట్ మానిఫెస్ట్.
0: చదువులన్నీ చదివి
1: having studied all
0: చాలా వివేకియై
1: being highly intelligent
0: మగిడి తన్నరు కూడా మందమతుడు
1: is a foolish one who does not know himself
0: ఎంత చదువు చదివి
1: with all the scholarship
0: ఏ నీతి ఉన్నను
1: he may be in any way
0: హీరుని గుడంబు మానలేడు
1: mean man shall never change his
0: తరచు చదువు చదువా
1: with all the education
0: తర్కవాదమే కాని
1: it's just argumentation
0: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు
1: you will never get comprehensive
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదువాలి
1: why should one die with all this education he should study to be deathless
0: ఏమిటి ఈ ఎడ్యుకేషన్
1: What is your education?
0: ఈ ఎడ్యుకేషన్ ఎక్కువ కావటం వల్ల ఎడ్యుకేషన్ కూడా ఎక్కువైపోతుంటుంది.
1: Because of education is more, there is more of agitation also.
0: ఈ ఎడ్యుకేషన్ లో ఎలివేషన్ కావాలి మనకు.
1: Education should lead to elevation.
0: అదే మన ఆదర్శము.
1: That is the ideal.
0: అదే నిజమైనటువంటి విద్య.
1: That is the true education.
0: ఆధ్యాత్మ విద్య విద్యానాం.
1: The spiritual education is the true education.
0: ఈ లౌకిక విద్యలు కూడా కావాల్సిందే.
1: The world education is necessary.
0: వద్దని చెప్పకూడదు.
1: You should not say no.
0: దానితో పాటు
1: along with that
0: దీన్ని కూడా చేయాల్సింది
1: you should do this also
0: భుజించాలంటే అన్నం ఒకటి ఉండాలి
1: to eat food is
0: ప్రధానమైనటువంటి మ్యాటర్
1: that is main
0: అది important main
1: that is important item
0: అయితే దాంట్లోకి పులుసు రసము పచ్చడి పెరుగు ఇవన్నీ కొన్ని అవుట్ సైడ్ ఉండాలి కదా కొన్ని కలుపుకోవడానికి రుచికి
1: along with the rice you need పులుసు సాంబార్ రసం to mix and eat
0: అదే విధంగానే ఆధ్యాత్మిక విద్య అనేటువంటి అన్నాన్ని మనం తయారు చేసుకోవాలి
1: సౌత్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్
0: లౌకిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక ఇవన్నీ కూడా ఈ కూరల వంటివిగా దాన్ని చేర్చుకోవాలి
1: సో మోరల్ ఎథికల్ ఫిజికల్ సైంటిఫిక్ ఆర్ ఐటమ్స్ లైక్
0: ఇవన్నీ కేవలం మన టేస్ట్ జిహ్వ చాపల్యం కోసం చేస్తున్నావు
1: దే ఆర్ ఆల్ యాడ్ టు యువర్ టేస్ట్
0: నీ భ్రాంతుల కోసం చేస్తున్నావు
1: అడ్జస్ట్ ఫర్ యువర్
0: నీ రుచుల కోసం చేస్తున్నావు
1: బికాజ్ యూ లైక్ ఇట్
0: నీ వాంఛన కోసం చేస్తున్నావు
1: బికాజ్ యూ డిజైర్
0: ఈ విధంగా వాంఛను చల్లార్చుకున్నప్పుడే
1: వెన్ యూ పాసిఫై డిజైర్
0: మనస్సు స్తంభించిపోతుంది
1: దెన్ మైండ్ వుడ్ కమ్ టు హోమ్
0: అప్పుడే అమనస్కుడైపోతావు
1: దెన్ యూ విత్డ్రా ద మైండ్
0: అప్పుడే ఓవర్ మైండ్
1: దట్ ఈస్ ఓవర్ మైండ్
0: ఈ ఓవర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఓవర్ మైండ్
0: ఇల్యూమినేషన్ మైండ్ అనేటువంటి దాన్ని
1: దిస్ ఇల్యూమినేషన్ మైండ్
0: ఇంకా హయ్యర్ మైండ్ అనేటువంటి దాన్ని
1: హయ్యర్ మైండ్
0: ఇంకా సుపీరియర్ మౌండ్ అనేటువంటి దాన్ని
1: అండ్ సుపీరియర్
0: ముందు మనం తెలుసుకోవాలి
1: విల్ హ్యావ్ టు నో ఇన్ ఫ్యూచర్
0: అన్నింటి యొక్క అర్థములు మనం గుర్తించిన తర్వాతనే పూర్ణతత్వం ఏకమైపోతుంది
1: వెన్ యూ అండర్స్టాండ్ మీనింగ్స్ ఆఫ్ ఆల్ దీస్ దెన్ యూ విల్ హ్యావ్ ది టోటల్ అండర్స్టాండింగ్
0: కనుక ఆధ్యాత్మిక మార్గము అత్యవసరమైనటువంటిది
1: స్పిరిచువల్ పాత్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్
0: ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని మీకు చక్కగా విపరీతంగా విభజించి చెప్పే నిమిత్తమై ఈ సమ్మర్ క్లాసులు పెట్టుకోవటం
1: ఓన్లీ టు టీచ్ యూ క్లియర్లీ The spiritual part, the summer classes are held.
0: భౌతిక విద్యలంత కూడాను మీ క్లాసురూమ్ లో మీ అధ్యాపకులతో జరుగుతూనే ఉంటున్నాయి నిత్యం.
1: The world education you will have in your daily routine.
0: కానీ ఇది ప్రధానమైనటువంటిది.
1: But this is chief one.
0: నది నామ సాగరో గతిహి. నదులు అనేక నదులుగా ఉంటుంది అనేక రూపనామంతో ప్రవహిస్తాయి.
1: The rivers have different names. They flow in different directions.
0: సముద్రము ఒక్కటే.
1: But ocean is one.
0: కాబట్టి మీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఒక్కొక్క నదులు వంటివి
1: దేర్ఫోర్ ఫిజిక్స్ బాటనీ జువాలజీ ఇంగ్లీష్ దే ఆర్ లైక్ రివర్స్
0: ఇవన్నీ చేరి ఆధ్యాత్మ విద్య అనే సముద్రంలో ఏకమైపోవాలి
1: అల్టిమేట్లీ దే షుడ్ యూనిఫై విత్ దట్ ఓషన్ ది స్పిరిచువల్ నాలెడ్జ్
0: అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ
1: That is unity in diversity.
0: మీరందరూ చూస్తూనే ఉంటున్నారు.
1: Here you are all watching.
0: ఇక్కడే మీరు యూనిటీ ఇన్ డైవర్సిటీని మీరు చక్కగా గుర్తించవచ్చును.
1: Here you can clearly recognize unity in diversity.
0: ఈ ఒక ప్రశ్న వేసుకోండి.
1: You put your question one.
0: Beings are many. But breath is one. చూసారా? ఈ గాలి ఒక్కటిగానే ఉంటున్నారు అందరికీ.
1: The air is one to everybody.
0: మీ గాలి నా గాలి వేరు లేదు.
1: My air is not separate from yours.
0: అదే రీతికని అన్నింటిని ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: So we should understand this unity.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం లోపల
1: in this
0: చింతన చేస్తూ
1: thinking of the Lord
0: ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల నీ హృదయాల్ని పవిత్రమైన పరివర్తన చేసుకుని తద్వారా ఈ లోకానికి తగిన రీతిలో చాటడానికి పూనుకోవాలి.
1: We should sanctify, we should purify, change our hearts and show an ideal to the
0: world. Selfless జీవితాన్ని గడపాలి.
1: We should lead selfless life.
0: ఈ విధంగా గడపడానికి ఒక ఆధ్యాత్మిక తత్వం తప్ప మరొక మార్గంలో ఈ సెల్ఫ్లెస్ చేయడానికి వీలే కాదు
1: టు లీడ్ సెల్ఫ్లెస్ లైఫ్ స్పిరిచువల్ పాత్ ఈస్ ది ఓన్లీ వే

0: சே சத்யம்பு கருவையே ஆயுதமுல பிரீதி பீதி அதிகமையே. உன்னமாட தெலுப்புச்சுன்னமாட உன்னமாட தெலுப்புச்சுன்னமாட.
1: பீஸ் has disappeared. There is dearth for truth. There is a threat of weapons, armaments everywhere. This is the word of truth of Bhagavan.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Vidya dinadinamunaku abhivruddhi kantunnadi kani ఆ విద్య యొక్క ప్రభావమైనటువంటి యొక్క నడత ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: ది ఎడ్యుకేషన్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ ఇన్ వేరీ డైమెన్షన్స్ బట్ ఇట్స్ ఇంపాక్ట్ ఈజ్ నాట్ నోటీస్డ్ ఇన్ ద కాండక్ట్ అండ్ ద బిహేవియర్.
0: విద్య అనగా ఏ విధమైనటువంటి విద్యను మనం అభ్యసించాలి?
1: Education, what kind of education we should acquire?
0: ee naati vidya prabhavamu sannagellindi, vidya praveedita adhikamainadi.
1: The expertise, the super specialities of education has gone up, but the content is on the decline.
0: Vidyarthulara, విద్యార్థిని ద్వారా,
1: స్టూడెంట్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్,
0: ఈనాడు మీరు అభ్యసించేటువంటి విద్యలు లౌకికమైన విద్యలే.
1: ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ వరల్డ్లీ.
0: దీనికి సంబంధించినటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని కూడా దీనికి క్రోడీకరించాలి.
1: వి షుడ్ ఆల్సో ఇంటిగ్రేట్ స్పిరిచువాలిటీ ఇన్ అవర్ ఎడ్యుకేషన్.
0: ప్రేమతత్వాన్ని మనం అభివృద్ధిపరచుకోవాలి.
1: వి హావ్ టు ఇంప్రూవ్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: సత్యమార్గాన్ని మనం అవలంబించాలి.
1: వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: సత్య ప్రేమలతో కూడినటువంటి విద్యనే నిజమైన విద్య.
1: ఇట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్ వేర్ దేర్ ఇస్ బ్లెండ్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
0: సత్యమార్గమే లేకుండా ఈ ప్రేమ యొక్క ప్రభావము విలువ ఉండదు.
1: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ యూ డు నాట్ ఫైండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ లవ్.
0: భౌతిక విద్యలు కేవలము జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: ద వరల్డ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ టు ఈక్ అవుట్ అవర్ లివింగ్.
0: ఆధ్యాత్మిక విద్యలు జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
1: ద స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్ అండ్ నాట్ మియర్లీ ఫర్ లివింగ్.
0: కనుక రెండింటి యొక్క సామరస్యాన్ని గుర్తించి వర్తించడమే ఈనాటి విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యము.
1: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టూడెంట్స్ లైస్ హియర్ ఇన్ బ్రింగింగ్ ఎ కైండ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫిజికల్ సెక్యులర్ నాలెడ్జ్ అండ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
0: రెండింటి యొక్క ప్రభావమే ఈనాడు ప్రపంచమునందు గోచరిస్తున్నారు.
1: ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ టూ we find this world today.
0: Vidyarthi vidyarthiniyulara,
1: students, boys and girls,
0: yavat prapanchamantai kudanu aadhyatmika tattvanni prabodhistu unnaru.
1: In fact, spirituality has been widely propagated all over the world.
0: Aadhyatmika tattvamanaga aadhunikamainatundi kadani prachinamainatundi oka tattvamani gurtincharu.
1: People have recognized that spirituality is not modern, it is quite age old.
0: Kani prachara prabodhanlo atyadhikamainatundi sthananni pondindi kani aacharanalo divitari poyindi.
1: The propagation of spirituality has gone up in exalted position so far as propaganda and teaching are concerned, but not in practice.
0: హృదయపూర్వకమైనటువంటి ఒక ఆచరణ ఈనాడు ఒక్కటైనా చాలు.
1: అట్లీస్ట్ వన్ ఈజ్ ఎనఫ్ ఇఫ్ వీ ప్రాక్టీస్ హోల్ హార్టెడ్లీ.
0: కనుక ఆచరణ విద్యలు ఈనాడు అత్యవసరము.
1: ఎడ్యుకేషన్ ఇన్ ప్రాక్టీస్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టుడే.
0: ఈనాడు ఆచరణ లేని విద్యలన్నీ కూడా కేవలము ఒక అశాంతికి మూల కారణమే.
1: ఎడ్యుకేషన్ బిరెఫ్ట్ ఆఫ్ పీస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ ఎడ్యుటేషన్ టుడే.
0: దీనిని ఈనాటి ఆధునికమైనటువంటి యొక్క విద్యలో ఎడ్యుకేషన్ అన్నారు.
1: ఇన్ ద మోడర్న్ పార్లన్స్ వీ కాల్ ఇట్ ఎడ్యుకేషన్.
0: కానీ ఆధ్యాత్మిక విద్యకు హృదయపూర్వకమైనటువంటి యొక్క ప్రభావము ప్రచార ప్రబోధంలో చిక్కినప్పుడే దీనికి ఎడ్యుకేర్ అన్నారు.
1: బట్ ద స్పిరిచువల్ ఎడ్యుకేషన్ వెన్ వన్స్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ వెన్ వన్స్ వీ స్టార్ట్ షేరింగ్ విత్ అదర్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అనగా లోపల ఉన్నటువంటి దాన్ని బయటకు లాగి ప్రపంచానికి ఆదర్శంగా నిరూపించాలి.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ వాట్ ఈస్ లేటెంట్ విదిన్ అండ్ టు షేర్ విత్ ఫెలో మెన్.
0: ఈనాడు ఈ ఎడ్యుకేషన్ కేవలము గ్రంథము నుండి ప్రబోధిస్తుంది.
1: దిస్ ఎడ్యుకేషన్ మోడర్న్ ఈజ్ అవుట్ ఆఫ్ బుక్స్.
0: ఎడ్యుకేర్ అనేటువంటిది గ్రంథములకు సంబంధించినది కాదు.
1: ఎడ్యుకేర్
0: గ్రంథిని బోధించేటువంటిది.
1: ఎడ్యుకేర్ ఈజ్ బియాండ్ బుక్స్. ఇట్ పర్టైన్స్ టు హ్యూమన్ హార్ట్.
0: కనుక ఇట్టి ఎడ్యుకేషన్ కూడా అత్యవసరమే.
1: దిస్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
0: ఈనాడు ఎడ్యుకేషన్ లోపల ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.
1: టుడే వీ హ్యావ్ వెరీ హై లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇది కేవలము భౌతికమైన లౌకికమైన ప్రాప్తమైనటువంటి విద్యలు మాత్రమే.
1: దిస్ ఇస్ మియర్లీ ఎఫిమరల్ వరల్డ్లీ సెక్యులర్ నాలెడ్జ్.
0: కానీ ఆధ్యాత్మిక విద్య హృదయ ప్రభావంతో హృదయపూర్వకమైనటువంటి ప్రేమ సత్యము ధర్మము శాంతి ఇత్యాది గుణములను ప్రబోధించేటువంటిది.
1: బట్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ దట్ అరైజెస్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ వాల్యూస్ లైక్ లవ్ ట్రూత్ రైచియస్నెస్ పీస్ అండ్ నాన్ వయలెన్స్
0: ఇత్యాది రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క విద్యనే ఈనాడు జగత్తుకు ఆదర్శమైనటువంటిది.
1: For the world today, the combination of secular education and spiritual education is very essential.
0: ఒకటి అంతర్ప్రభావము.
1: One is the impact of the inner being.
0: రెండవది బహిర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధ.
1: The other one is the teaching from external agency.
0: బహిర్ముఖమైనటువంటి ప్రబోధలు భౌతికమైనటువంటి ఒకటి.
1: The external knowledge that we receive is only physical.
0: ఇది లౌకికమైనటువంటి జగత్తునకు ఆదర్శంగా ఉంటుంది.
1: ఇట్ సెట్స్ ఎన్ ఐడియల్ టు ద వరల్డ్.
0: ఇది నెగటివ్ కు సంబంధించినటువంటిది.
1: దిస్ వీ కెన్ కాల్ ఇట్ నెగటివ్.
0: కానీ అంతర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధలు ఇది పాజిటివ్ కు సంబంధించినటువంటిది.
1: బట్ ది ఇన్నర్ టీచింగ్ స్పిరిచువల్ ఈజ్ పాజిటివ్.
0: ప్రేమ. ఈ ప్రేమకు రూపం ఏమని చెప్పగలరు?
1: లవ్. హూ కెన్ డిసైడ్ ఇట్స్ ఫార్మ్?
0: ఇది ప్రేమించి ప్రేమను గైకొని ప్రేమ ద్వారా ఆనందించడమే దీని యొక్క అర్థము.
1: ద మీనింగ్ ఆఫ్ లవ్ ఈజ్ టు లవ్ అదర్స్ అండ్ బీ లవ్డ్.
0: దీనికి రూపం లేదు.
1: ఇట్ హ్యాస్ నో ఫార్మ్.
0: ఇలాంటి అంతర్ముఖమైనటువంటి యొక్క ప్రబోధనలు ఈనాడు అత్యవసరము.
1: ద ఇన్నర్ ప్రాంప్టింగ్ టీచింగ్ ఆఫ్ దిస్ సార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టుడే.
0: మనిషికి మనిషికి మధ్య, వస్తువులకు వస్తువులకు మధ్య సంబంధ బాంధవ్యాన్ని కల్పించేటువంటిదే ఇది ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ ఎస్టాబ్లిషెస్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్ అండ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ టు అన్ ఆబ్జెక్ట్.
0: కనుక ఈనాడు మనిషికి మధ్య ఏమున్నదో ఎవరికి తెలియదు.
1: వాట్ లైస్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్ ఈజ్ నాట్
0: మనసునందు ఒకటి, మాటనందు ఇంకొకటి.
1: What is thought over is one thing, what is declared is different.
0: అది సరైనటువంటి ఎడ్యుకేషన్ కాదు.
1: It is not proper education.
0: Real education అనేటువంటిది the proper study of mankind is man.
1: The real education is, as Bhagavan says, the proper study of mankind is man.
0: హృదయంలో పుట్టినటువంటి భావము నోటితో వచ్చి చేరి నోటితో వచ్చిన పలుకు చేతితో ఆచరించి జగత్తునకు ఆదర్శాన్ని నిరూపించాలి.
1: What is thought over, felt at heart, has got to be spelt out by mouth and it has to be translated to action through our hands and be an idea
0: through the word.
1: Today, we don't find harmony of thought, word and deed.
0: మాటలో ఒకటి, చేతలో ఒకటి, మనసులో మరొకటి.
1: What is said and what is done, what is thought over are at variance.
0: కనుక భిన్నంగా ఉండటం చేత మనసు అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
1: It is only a wicked man who will have disharmony of thought, word and deed.
0: మనస్సు ఏకము, వచస్ ఏకము, కర్మ ఏకము, మహాత్మనం.
1: A noble man will have perfect unity of thought, word and deed.
0: ఈనాటి మానవుడు మహాత్ముడుగా తయారు కావటం లేదు.
1: Man has not become a true man.
0: దురాత్ముడుగా తయారవుతున్నాడు.
1: He is tending to be a wicked.
0: ఈనాటి చదువులన్నీ కూడాను ఏ చదువులైనటువంటి యొక్క మూర్ఖుని కంటే చదువుకున్నటువంటి వారు మహా దొంగలుగా తయారవుతున్నారు.
1: The educated people are worse when compared to illiterate.
0: ఈనాడు లోకములో దేశమునకు గొప్ప అపకారం చేసేటువంటి వారు విద్యావంతుడే.
1: The worst of the harm is done to the world by educated people today.
0: ఏ చదువు లేనటువంటి యొక్క పల్లెపడుచుల వాళ్ళకంతా కూడాను ఎంతనో మర్యాదగా జీవితాన్ని గడుపుతూ ఆదర్శంగా నిరూపిస్తున్నారు.
1: The illiterate villagers are highly courteous and lead an ideal life.
0: కనుకనే చదువు సంధ్యలు ఉండినప్పటికీ కొంతవరకును జ్ఞానతత్వాన్ని మనము ప్రబోధించడానికి ఆత్మభావం అభివృద్ధి పరచుకోవాలి.
1: Though we have, in addition to the knowledge we have, through the path of wisdom, we should know the reality.
0: ఒక చిన్న ఉదాహరణ మీరు యోచించండి.
1: Take for a small illustration.
0: విద్యావంతులు, గొప్ప తెలివితేటలు గలవారు అని పేరు పొందినటువంటి వారంతా కూడాను పట్టణాల్లో నివసిస్తున్నారు.
1: The educated people, intellectuals, name, fame, they stay there in city areas.
0: Education లేనటువంటి మూర్ఖులని, అజ్ఞానులని భావించేటువంటి వారు పల్లెల్లో జీవిస్తున్నారు.
1: Those who consider themselves less fortunate, the foolish and unlettered, they stay in rural areas.
0: కానీ పట్టణంలో జీవించేటువంటి యొక్క ఎడ్యుకేషన్ కలిగినటువంటి వారికంటే పల్లెల్లో జీవించేటువంటి యొక్క మూర్ఖులే చాలా జీవితానికి ఆనందాన్ని కనిపిస్తున్నారు.
1: In fact, the educated people of the urban areas are so bad, whereas the illiterate people from the rural areas lead an ideal life.
0: ఈనాడు ఎంతనో యూనివర్సిటీస్ అంతా ఉన్నాయి పట్టణంలో.
1: The number of universities located
0: in cities. Colleges anta unnai.
1: Many, many colleges are there.
0: Entano high schools anta unnai.
1: So many high schools.
0: Kani akkadane ekkadalene allarlanta jarugutunnai.
1: There only you find unprecedented agitation and disturbances.
0: Ye university lu lekunda, ye college lu lekunda, ye high schools lu lekunda pallal lopala chadukuneetunte varantarki ye vidhamainatunte yokka allarlu levu.
1: The rural areas without universities and colleges, they don't have any disturbances or agitations.
0: కారణం ఏమిటి ఈ విద్యయందు ఉన్నటువంటి ప్రభావమే ఇంత బలహీనత అయిపోయినది?
1: What is the reason behind it? It is only the influence of modern education that led to weakness.
0: పల్లెలకు పోయి మీరు ఒకతూరి పరిశీలించండి బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏ దేశం నుంచి వచ్చారని గౌరవంగా మాట్లాడతారు.
1: Go to villages. You find people calling you brother, establishing kinship, talking to you with concern.
0: గౌరవ మర్యాదలతో వారిని ప్రబోధిస్తారు.
1: In fact, they receive with all hospitality and courtesy.
0: కానీ పట్టణంలో జీవించేటువంటి వారు తల్లి కొడుకు, తండ్రి కొడుకు, అన్నదమ్ములు ఒకరికొకరు ఇంటికి వచ్చినప్పటికీ ఎట్ట ఉన్నారు ఏమిటని కూడా ప్రశ్నించరు.
1: Whereas the urban educated people don't have that kind of intimacy between mother and son, father and son, and even among brothers.
0: సన్నిహిత సంబంధ బాంధవ్యమే క్షీణించిపోయింది.
1: There is no intimate relationship.
0: దీనికి కారణము ఈ ఎడ్యుకేషనే కారణము.
1: This modern education is responsible for this.
0: The end of education is character.
1: The end of education is character.
0: ఆ క్యారెక్టర్ అనేటువంటిది కోల్పోవటం చేతనే,
1: because the character is lost,
0: గౌరవ మర్యాదలందరూ క్షీణించిపోయినాయి.
1: The respect and courtesy are lost.
0: తల్లిదండ్రులు కూడా దీనికి సరైనటువంటి యొక్క ప్రోత్సాహం ఉత్సాహములు ఇస్తున్నారు.
1: The parents also encourage such evil trend.
0: పల్లెల్లో ఉన్నటువంటి పిల్లలను పట్టణానికి పంపడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: Parents encourage children to go to move to cities.
0: ఏదో గొప్ప చదువులు చదివించాలని ఆశపడుతున్నారు.
1: They want their wards to have high education.
0: వారి ఉద్దేశం ఏమో మంచివే.
1: Their motive is good.
0: కానీ
1: బట్
0: వారి ప్రవర్తనలు చెడు మార్గంలో పోతున్నాయి.
1: బట్ దేర్ బిహేవియర్ ఈజ్ అలాంగ్ ద రాంగ్ డైరెక్షన్.
0: పల్లెల్లో ఉండినప్పుడు ఎంతటి వినయంగానో, ఎంతటి విధేయతగానో, ఎంతటి భయంగానో, గౌరవంగానో, మర్యాదగానో జీవించేటువంటి వారు.
1: సో లాంగ్ దే వర్ ఇన్ రూరల్ ఏరియాస్ దే ఆర్ ఫుల్ ఆఫ్ హ్యూమిలిటీ, ఒబీడియన్స్, డిసిప్లిన్, సెన్స్ ఆఫ్ ఫియర్.
0: వినయ విధేయతలు కోల్పోయినాయి.
1: Today there is no humility and obedience.
0: పవిత్రం అనేటువంటిది మర్చిపోతున్నారు.
1: The sacred qualities are forgotten.
0: తండ్రి వస్తున్నా గానీ సిగరెట్ పట్టుకుని పీలుస్తుంటారు.
1: He is prepared to smoke in front of the father.
0: దురభ్యాసములు దూరమైపోకుండా దురభ్యాసములు అధికమవుతూ వస్తున్నాయి.
1: They are adopting bad habits.
0: కానీ పల్లెల్లో జీవించేటువంటి వారు తల్లిదండ్రులను పెద్దల్లో చూచేటప్పటికే గౌరవ మర్యాదలతో కొంతవరకు అణిగిపోతున్నారు.
1: Whereas in villages the elders and parents are highly respected.
0: ఈ విధమైనటువంటి గౌరవ మర్యాదలు ఈ చదువుల వల్లనే జరిగిపోతున్నాయి.
1: Because the mode of humility, obedience, discipline, sense of fear,
0: and so on.
1: Today there is no humility and obedience. The sacred qualities are forgotten.

0: ఈ విధమైనటువంటి గౌరవ మర్యాదలు ఈ చదువుల వల్లనే జరిగిపోతున్నాయి.
1: Because of the modern education, the respect and esteem are gone.
0: ఇంటిలో తల్లిదండ్రులు ఉండినప్పుడే చా ఈ పని చేయకూడదు, మానవుడై పుట్టి నీవు కేవలం హీనమైనటువంటి పనిలో ప్రవేశిస్తావా అని తల్లిదండ్రులు అతన్ని కొంత మందలిస్తారు.
1: In fact, in villages, parents check, condemn their children if they are along the wrong path.
0: కానీ పట్టణంలో దండించే వారే లేరు.
1: Whereas in cities, nobody to
0: దురభ్యాసములను ప్రోత్సహించేటువంటి వారే అధికంగా ఉన్నారు.
1: There are many who encourage them the bad habits.
0: ఒక సినిమాలకు పోవటము, వాడు సిగరెట్ తాగుతుంటే టేక్ ఇట్ అని ఇంకోటికి నందించటము.
1: They go to cinema and offer even cigarettes to others.
0: ఈ విధమైనటువంటి దురభ్యాసమును ప్రోత్సహించేటువంటి వారు అధికమవుతున్నారే కానీ దురభ్యాసమును క్షీణింపు చేసేటువంటి వారు చాలా తగ్గిపోతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ పీపుల్ హూ ఎంకరేజ్ బ్యాడ్ హ్యాబిట్స్, దర్ ఆర్ వెరీ ఫ్యూ హూ డిస్కరేజ్ దెమ్.
0: కనుకనే ఈ దురభ్యాసములకు మూల కారణము ఈనాటి ఎడ్యుకేషన్.
1: For all these evil tendencies, the modern education is responsible for this. Modern education is
0: nothing reaction, resound and reflection.
1: In this Kali age, for every little thing, you find reaction, reflection,
0: resound. If you make use of sacred words,
1: you would be able to receive in a sacred manner.
0: నీవు ఒక విధమైనటువంటి రూట్ అయినటువంటి పదములు ఉపయోగపడితే నీవు రూట్ అయినటువంటి పదములతోనే నీవు స్వీకరిస్తావు.
1: ఇఫ్ యూ యూజ్ రూడ్ వర్డ్స్, యూ హ్యావ్ టు రిసీవ్ అకార్డింగ్లీ ఇన్ ఎ సిమిలర్ వే.
0: కనుకనే మనము ఏ దేశం వారైనా కానీ ఏ కాలం వారైనా కానీ మృదుమధురమైనటువంటి భాషను ఉపయోగించాలి.
1: Let him be of any time, of any country, he has to
0: ఎంతటి విద్యావంతుడైనా అని ఎంత విద్యాహీనుడైనా కానీ పదము ఒక్కటిగానే ఉండాలి.
1: One may be highly educated or illiterate. He has to speak softly.
0: విద్యయసగున వినయము, వినయములను కలుగు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మము కాకు జనులు.
1: Therefore, it's education that confers humility. Humility gives you deservedness and deservedness makes you rich and prosperous.
0: విద్యనగా ఏమిటి?
1: So what is education?
0: సద్గుణములు,
1: virtues,
0: సద్బుద్ధి,
1: good intellect,
0: సత్యనిరతి,
1: adherence to truth,
0: భక్తి,
1: devotion,
0: క్రమశిక్ష,
1: discipline,
0: కర్తవ్య కాలనములు,
1: duty,
0: చదువునది విద్య.
1: It is the education that confers
0: these.
1: The student has to acquire these qualities.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి గుణములు మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: One who should foster these sacred qualities.
0: సద్గుణములు,
1: virtues,
0: సద్బుద్ధి,
1: good mind,
0: సత్యనిరతి,
1: truth,
0: భక్తి,
1: devotion,
0: క్రమశిక్ష,
1: discipline,
0: కర్తవ్య పాలనములు,
1: discharging duty.
0: ఎక్కడ నీ కర్తవ్యం?
1: Where is your duty?
0: ఎక్కడ కర్తవ్యమే లేకుండా ప్రవర్తిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీ.
0: కనుకనే మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. దీన్ని డిసిప్లిన్ అన్నారు.
1: డిశ్చార్జింగ్ డ్యూటీ ఈజ్ డిసిప్లిన్.
0: డిసిప్లిన్ అయినటువంటి ఎడ్యుకేషన్ ఏం ప్రయోజనము?
1: వాట్ ఫార్ ఇస్ ఎడ్యుకేషన్ విదౌట్ డిసిప్లిన్?
0: చదివినటువంటి వాడు గొప్ప చదువుగా ఉన్నప్పుడు గొప్ప ప్రవర్తనగా ఉండాలి.
1: బీయింగ్ హైలీ ఎడ్యుకేటెడ్ conduct also should be ideal.
0: ఒకానొక సమయంలో గాంధీ కూడాను గ్రంథాన్ని పట్టుకుని కంటిదారులు కారుస్తున్నాడు.
1: One time గాంధీజీ was reading a book and started shedding tears.
0: రూమ్ లోపల గ్రంథాలు చదువుకుంటూ ఈ గ్రంథం ఏదో చదివాడు, ఆ గ్రంథం సరైనది కాదని చెప్పి తన కంటిదారులు కారుస్తున్నాడు.
1: He was shedding tears because all those books he was reading are not proper and appropriate.
0: ఒక బ్రిటిష్ మ్యాన్ వచ్చేసాడు.
1: At that moment, a Britisher stepped in.
0: What, Gandhiji? Why are you crying?
1: He said, Gandhiji, why are you crying?
0: Cheppadu.
1: He said,
0: Naaku dukkanga untundadi.
1: I am miserable now, sad.
0: Because the hardness of education is character.
1: ఈనాడు
0: ఎడ్యుకేషన్ తగ్గడను హార్డ్నెస్ గా ఉంటుండాలి.
1: మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ సో టఫ్
0: హార్డ్. ఇలాంటి ఎడ్యుకేషన్ రావడం చేత నా దేశం ఎంత పాడవుతుందో ఏమో.
1: బికాస్ ఆఫ్ దిస్ టఫ్నెస్ హార్డ్నెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ మై
0: కంట్రీ మత పదములుగా ఉండాలి.
1: అండ్ ఇట్ షుడ్ బి సో సాఫ్ట్ అండ్ టెండర్.
0: అలాంటి పదం లేకుండా హార్డ్నెస్, కఠినమైనటువంటి పదములుగా ఉంటున్నారు.
1: టుడే వీఆర్ సో హార్డ్, రఫ్ అండ్ టఫ్.
0: ఈ కఠినమైనటువంటి పదవులు విద్యార్థికి లక్షణం కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఫర్ స్టూడెంట్ టు స్పీక్ హార్ష్ వర్డ్స్.
0: మృదుమధురమైనటువంటి పదములు విద్యార్థి యొక్క లక్షణములు.
1: స్టూడెంట్ షుడ్ స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: కనుకనే మృదుమధురమైనటువంటి పదకులుగా మనం ఈనాడు తయారు చేసుకోవాలి.
1: దేర్ఫోర్ అవర్ వర్డ్స్ మస్ట్ బి స్వీట్ అండ్ సాఫ్ట్.
0: ఈ విధంగా ప్రపంచం లోపల ప్రాచీన కాలమునకు ఆధునిక యుగమునకు ఉండినటువంటి మార్పులు

0: చాలా మీరు గోచరిస్తుంటారు.
1: We find vast difference between the good old days and the modern times.
0: కనుక ఈ మోడర్న్ టైం కు తగినట్టుగా మనం ప్రవర్తిస్తున్నామని చూస్తుంటే అది నీ స్వాతంత్రం కాదు.
1: If we think that we are acting as per the modern trend, is not independent.
0: Modern time matram modern ga untundadi.
1: The times may be modern.
0: Kaani nee behavior enta kuda nu prachina behavior ga undali.
1: But your behavior should be quite age old, ancient.
0: Kanuka aa ancient ki taginatvanti ga manam pravartinchinappude mana chaduvuku gauravam vastundi.
1: If our behavior is as per the age old tradition, we have to respect our parents.
0: పెద్దలు ఎవరైనా ఇంటికి వస్తే గౌరవించి వారికి వెల్కమ్ చేయాలి.
1: We have to welcome elders and extend hospitality.
0: మృదువుగా మాట్లాడాలి.
1: We should talk to them.
0: మీ నాన్నగారు ఎక్కడ నాయన అని వచ్చినటువంటి వ్యక్తి పలకరిస్తే,
1: if anyone asks you where is your father,
0: ఎక్కడ పోయినా వెతుకోబో అని వీరు చెప్తాడు, అది కాదు మనం జవాబు ఇవ్వాల్సింది.
1: యూ కెనాట్ సే ఐ డోంట్ నో వేర్ హీ హస్ గాన్, యూ సర్చ్ ఫర్ హిమ్, ఇట్స్ నాట్ ప్రాపర్ టు సే సో.
0: సార్, మా తండ్రి గారు డ్రాయింగ్ రూమ్ లో ఉన్నారు, పిలుస్తారు, ఉండండి అని మంచి మధురంగా చెప్పాలి.
1: మై ఫాదర్ ఇస్ దేర్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్, ఐ విల్ కాల్ హిమ్, కైండ్లీ వెయిట్ ఫర్ సమ్ టైమ్.
0: ఈ విధంగా మధురంగా మాట్లాడేటప్పుడు ఆ వచ్చినటువంటి వాడు అతనికి తగినటువంటి కుమారుడుగా ఉన్నాడు అని గుర్తిస్తాడు.
1: If you talk like that with all the courtesy, the guest will feel that
0: tandriyaku gauravanni mariyadalu kumarudu kaapadali.
1: He will feel that you are the worthy son of worthy father.
0: Yetta kaapadali tandriyaku pravartanto maatallo manam nirupinchali.
1: And we have to prove by our words, our conduct.
0: లేకపోతే ఆ వచ్చినటువంటి వ్యక్తి, అయ్యో తండ్రి చాలా మంచివాడే, ఈ కుమారుడు ఏమిటి ఇంత దుర్మార్గుడిగా పుట్టాడే.
1: If we don't talk sweetly, the guest will feel what an undeserving son he is.
0: ఇది కాదు కుమారుడికి తగినటువంటి వాడు.
1: It's not proper on his part.
0: సత్పుత్రుడు సత్యనిరతి క్రమశిక్ష కర్తవ్య పాలనములు నేర్చునది విద్య.
1: Therefore, education should help us to cultivate the conduct, discipline, discharge of duty, and adherence to truth.
0: కనుకనే మనం ఈనాడు నేర్చుకోవాల్సినంత కూడాను మోడర్న్ ఏజ్ గా ఉండినప్పటికీ, మోడర్న్ సంబంధించినటువంటి విద్య సంబంధించినప్పటికీ ప్రాచీన వినియాలు మనం నిరూపించాలి.
1: Though we acquire modern education, live in the modern society, we should not give up age old tradition.
0: ఈనాడు అట్టు చెప్పడం లేదు వాళ్ళు.
1: Today they are not saying so.
0: ఒక ఓల్డ్ బాటిల్ తీసుకొని వస్తాడు.
1: He brings with him old bottle.
0: Sir, this is new bottle అంటాడు.
1: And he says, this is new bottle.
0: నాయనా ఇది ఓల్డ్ బాటిల్ కదా అని చెప్తే అతను చెప్తాడు, ఓల్డ్ బాటిల్ కానీ క్యాప్ న్యూ అన్నాడు. బాటిల్ ఓల్డ్ బాటిల్ గా పెట్టుకుని క్యాప్ మాత్రం న్యూ బాటిల్ గా వేసుకుంటే ఏం ప్రయోజనము?
1: బాటిల్ బీయింగ్ ఓల్డ్ బట్ ద క్యాప్ ఈజ్ న్యూ, వాట్ ఫర్ ఇస్ ఇట్?
0: కనుకనే నీవు బాటిల్ న్యూ అయినప్పుడు క్యాప్ కూడా నూటిగా ఉండాలి.
1: అండ్ ద బాటిల్ ఈజ్ న్యూ, ద క్యాప్ ఆల్సో మస్ట్ బి న్యూ.
0: ఈనాటి విద్యార్థులంతా కూడాను కేవలము అందరూ కాదు కొంతమంది.
1: Modern students, not all.
0: ప్రాచీనపు మాటలతో మనం ఉపయోగపడుతూ ఆధునికమైనటువంటి చర్యల్లో మనం ప్రవేశిస్తున్నాం.
1: We make use of the words of the ancient times, but our behavior is modern.
0: అది కాదు నిజమైనటువంటి స్టూడెంట్ లక్షణము.
1: It is not the true behavior of a student.
0: స్టూడెంట్ ఏంటి?
1: Who is a student?
0: వినయ విజేతులతో కలిగినటువంటి వాడు, విద్యను అభ్యసించేటువంటి వాడు, వినయం బోధించేటువంటి వాడు స్టూడెంట్.
1: ఎ స్టూడెంట్ ఇస్ ద వన్ హూ హాస్ గాట్ ఆల్ ద డిసిప్లిన్ అండ్ హ్యూమిలిటీ.
0: డిసిప్లిన్ విజేత లేకుండా వాడు ఈజ్ నాట్ స్టూడెంట్.
1: ద వన్ వితౌట్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ ఈజ్ నాట్ ఎ స్టూడెంట్.
0: స్టూడెంట్స్ ఉండేటువంటి ప్రదేశంలో ప్రశాంతమైన వాతావరణాన్ని పెంచుకోవాలి.
1: వేర్ దెర్ ఆర్ స్టూడెంట్స్ దెర్ షుడ్ బి పీస్ఫుల్ అట్మాస్ఫియర్.
0: ఈనాడు ఎక్కడైనా స్టూడెంట్స్ ఉన్నారంటే భయపడతారు ఎవరైనా పెద్దలు పోవాలంటే.
1: Today elders fear to get into the area where there are students.
0: కారణం ఏంటి?
1: Why?
0: వాళ్ళు ఏమలా చేస్తారో ఏమని భయం.
1: They may do anything as they please. They are afraid of
0: students. స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారంటే ఎట్టి భయం ఉండేటువంటిది కాదు.
1: Earlier days where there were students there was no fear.
0: కారణం ఏంటి?
1: Why?
0: వాళ్ళ విద్యా వివేకం చేత వినయాన్ని ప్రకటించేటువంటిది.
1: Out of the knowledge they have, they were so humble in those days.
0: కనుక అలాంటి వాతావరణం ఈనాడు పూర్తి మార్పు చెందింది.
1: The atmosphere of those days has totally changed.
0: The modern education is దీనికి మూల కారణం.
1: The modern education is responsible for this.
0: Modern education లో ఏమి బోధిస్తున్నారు?
1: What is taught in the modern education?
0: నీతి నిజాయితీ అనేటువంటి శూన్యం.
1: There is no integrity, there is no honesty.
0: భక్తి ప్రపత్తులు అనేటువంటిది శూన్యం.
1: There is no devotion and conduct.
0: ఇలాంటి ఎడ్యుకేషన్ లో ఏ విధంగా వెళ్తారు? ప్రారంభించడమే ఆ విధంగా ప్రారంభిస్తారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆన్ ది రాంగ్ సైడ్.
0: పూర్వకాలం లోపల ఒక కుమారుడికి విద్యాభ్యాసం జరుగుతుండంటే స్లేటు పలక తీసుకుని వచ్చేసి స్లేటు పెన్సిల్ తీసుకుని వచ్చేసేసి ఓం నమశివాయ ఓం నమో నారాయణాయ అని ఒక పవిత్రమైనటువంటి దైవ ప్రార్థనతో ప్రారంభించేటువంటి వాళ్ళు.
1: ఇన్ ది గుడ్ ఓల్డ్ డేస్ ద స్టార్టింగ్ ఆఫ్ లెర్నింగ్ ఆల్ఫబెట్స్ స్టార్టెడ్ బై టేకింగ్ ఎ స్లేట్ అండ్ పెన్సిల్ రైటింగ్ ద లెటర్స్ ఆఫ్ గాడ్.
0: పెద్దలందరినీ ఆహ్వానం చేసి వాళ్ళతో అక్షింతలంతా వేయించేసి పిల్లలకు సరైనటువంటి విద్య రావాలని ఆశీర్వదించమని కోరేటువంటి వారు.
1: ద చిల్డ్రన్ వర్ పుట్ టు స్కూలింగ్ బై ఇన్వైటింగ్ ఆల్ ది ఎల్డర్స్ అండ్ సీకింగ్ దేర్ బ్లెస్సింగ్.
0: ఈనాడు ఎల్డర్స్ రాకూడదు.
1: టుడే ఎల్డర్స్ ఆర్ నాట్ నెసెసరీ.
0: యంగర్స్ అంతా బయలుదేరాలి.
1: యంగ్స్టర్ షుడ్ బి దేర్.
0: వాళ్ళకి అక్కడ అక్షరాభ్యాసం ఏం చేస్తుంటారు?
1: హౌ ఆర్ ది లెటర్స్ టాట్?
0: బ్యా బ్యా బ్లాక్ షీప్.
1: హౌ దే బిగిన్? బ్యా బ్యా బ్లాక్ షీప్.
0: ఇద్దరికి బోధిస్తే వాడు బ్లాక్ షీప్ గా పోయారంటారు.
1: వాట్ హ్యాపెన్స్? హీ బికమ్స్ వన్ ఆఫ్ బ్లాక్ షీప్.
0: దైవ ప్రార్థన అనేది ఏమాత్రం ఉండదు అక్కడ.
1: యు డోంట్ ఫైండ్ ఎనీ సార్ట్ ఆఫ్ ప్రేయర్ దేర్.
0: ఈ విధమైనటువంటి దీంట్లో కూడా విద్యార్థులు చాలా చెడిపోతున్నారు.
1: దిస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్పాయిలింగ్ స్టూడెంట్స్.
0: ఈ విధమైనటువంటి దీంట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: వి హావ్ టు బి కాషియస్ ఇన్ దిస్ రెస్పెక్ట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరందరూ కూడా పవిత్రమైనటువంటి వాతావరణంలో పెరుగుతూ ఉన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ హియర్ ఇన్ ఎ సీక్రెట్ అట్మాస్ఫియర్.
0: ఆధ్యాత్మిక ప్రవర్తనలో మీరు మునుగుతూ ఉన్నారు.
1: యు హావ్ గ్రౌండ్ యువర్ సెల్ఫ్ ఇన్ స్పిరిచువాలిటీ.
0: దీన్ని మీరు అభ్యాసించి దీన్ని అభివృద్ధి పరుచుకుంటూ రావాలి.
1: దిస్ యు ప్రాక్టీస్ అండ్ ఇంప్రూవ్ అపాన్ దిస్.
0: సైన్స్ చాలా ఆధునికమైన సైన్స్ వచ్చింది.
1: వీ హ్యావ్ మోడర్న్ సైన్స్ టుడే.
0: ఈ సైన్స్ చూస్తే చాలా గొప్పదే.
1: సైన్స్ ఇస్ నో డౌట్ గ్రేట్.
0: సైన్స్ గొప్పదే కానీ సెన్స్ చాలా దోపల.
1: సైన్స్ ఇస్ హై బట్ సెన్సెస్ ఆర్ లో.
0: సెన్సెస్ కూడా హై లెవెల్ లో ఉండాలి.
1: ద సెన్సెస్ ఆల్సో షుడ్ బి హై లెవెల్.
0: కనుకనే మనం ఈనాడు సెన్సెస్ లో లెవెల్ లో పెట్టుకుంటున్నాం, హై లెవెల్ లో జీవిస్తున్నాం.
1: అండ్ టుడే వీ హ్యావ్ సెన్సెస్ అట్ ద లో ఎబ్ అండ్ లీడ్ ఎ హై లైఫ్.
0: ఈ విధంగా ఉంటుండకూడదు.
1: దిస్ షుడ్ నాట్ బి ద వే ఆఫ్ లైఫ్.
0: ఏమిటి ఇది ఎడ్యుకేషన్ అంటే?
1: వాట్ ఈస్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేషన్
1: ఎడ్యుకేషన్
0: ఎడ్యుకేషన్ అనగా ఏమి? లోపల ఉన్నటువంటి ఒక పవిత్రమైన భావాన్ని బయటికి లాగటం.
1: ఎడ్యుకేషన్ మీన్స్
0: ఇది ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ మీన్స్ టు బ్రింగ్ అవుట్ దాట్ విచ్ ఇస్ సేక్రెడ్ విత్ఇన్ యు.
0: కేర్ఫుల్ గా చూసుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు టేక్ ఇట్ కేర్ఫుల్.
0: మనం ఏమొచ్చినప్పటికీ ఇది ఎడ్యుకేషన్ దా ఎడ్యుకేర్ దా అని వాచ్ చేయాలి.
1: వాట్ ఎవర్ యూ స్పీక్ వాచ్ వెదర్ ఇట్స్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎడ్యుకేర్.
0: కనుకనే ఈ విధమైనటువంటి వాచ్ ఎవరు చేయటం లేదు.
1: నన్ ఆఫ్ యూ ఆర్ వాచింగ్ ఇన్ దిస్ వే.
0: నేను చెప్తుంటాను చాలా మంది పిల్లలకు, వాచ్ అంటే స్పెల్లింగ్ WATCH.
1: భగవాన్ ఆఫెన్ టెల్స్ అవర్ స్టూడెంట్స్ ది స్పెల్లింగ్ ఆఫ్ వాచ్ WATCH.
0: WATCH.
1: WATCH.
0: మొట్టమొదటి పిల్లలకు బోధించాలి, వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ వాచ్.
1: వాట్ ఈస్ దిస్? యూ సే ఇట్ ఈస్ వాచ్.
0: ఫస్ట్ వర్డ్, ఫస్ట్ పదము W.
1: ద ఫస్ట్ లెటర్
0: వాచ్ యువర్ వర్డ్.
1: వాచ్ యువర్ వర్డ్.
0: నేను పవిత్రమైన వర్డ్ ప్రవేశిస్తున్నానా లేక దుర్మార్గమైనటువంటి పదములు ప్రవేశిస్తున్నానా అని వాచ్ చేయాలి.
1: హీ షుడ్ వాచ్ హిస్ వర్డ్స్ వెదర్ హిస్ వర్డ్స్ ఆర్ హార్ష్ ఆర్ సాఫ్ట్ ఆర్
0: స్వీట్. రెండవది
1: ఏ ఇస్ ద సెకండ్ లెటర్.
0: ఏమిటిది యాక్షన్? వాచ్ యువర్ యాక్షన్.
1: వాట్ ఈజ్ ఇట్? వాచ్ యువర్ యాక్షన్.
0: మూడో వర్డ్ టీ.
1: థర్డ్ వన్ ఇస్
0: వాచ్ యువర్ థాట్.
1: వాచ్ యువర్ థాట్.
0: సి
1: ఇస్ ద నెక్స్ట్ లెటర్.
0: సి అనగా వాచ్ యువర్ క్యారెక్టర్.
1: వాచ్ యువర్ క్యారెక్టర్.
0: హెచ్ వాచ్ యువర్ హార్ట్.
1: వాచ్ యువర్ హార్ట్.
0: దిస్ ఈస్ రిజమైన వాచ్.
1: దిస్ ఈస్ ద రియల్ వాచ్.
0: వాచ్ అనగా రెస్ట్ వాచ్ చూస్తుంటారు అది కాదు వాచ్.
1: వాచ్ డస్ నాట్ మీన్ మియర్లీ రిస్ట్
0: వాచ్. చెడిపోతుంటది.
1: రిస్ట్ వాచ్ గెట్ స్పాయిల్డ్.
0: కానీ ఈ యొక్క వర్డ్ అనేటువంటి వాచ్ ఏనాటికి చెడదు.
1: బట్ దిస్ వాచ్ విల్ నెవర్ బి స్పాయిల్డ్.
0: ఎప్పటికీ పవిత్రతనే అందిస్తూ ఉంటుంది.
1: ఇట్ విల్ మేక్ యూ సేక్రెడ్ కంటిన్యూస్లీ.
0: ఎంత గొప్ప పదములు ఇవన్నీ.
1: హౌ గ్రేట్ ఇట్ ఈస్.
0: కనుకనే ఇలాంటి పదములను చక్కని ఆదర్శవంతమైనటువంటి పదములను మన అంతర్ముఖంగా చేర్చుకోవాలి.
1: సచ్ ఐడియల్ వర్డ్స్ ద డెప్త్ వీ హావ్ టు టేక్ విత్ ఇన్.
0: ఈ విధంగా ప్రాచీన యొక్క విద్యలు ఎంతనో ప్రబోధం చేసి మనిషిని ఆదర్శవంతమైనటువంటి మనిషిగా తయారు చేసేది.
1: ది ఏన్షియన్స్ టాట్ సచ్ సీక్రెట్ టీచింగ్స్ అండ్ మేడ్ మెన్ అండ్ విమెన్ ఐడియల్.
0: అలాంటి ఆదర్శవంతమైనవన్నీ ఈనాడు అడుగుబడిపోయినాయి.
1: టుడే దట్ ఐడియలిజం ఇస్ సబ్డ్యూడ్.
0: కనుకనే చదువులు కూడా చాలా పరిశుద్ధమైన ఉండాలి.
1: Therefore, education must be clean.
0: పవిత్రమైన ఉండాలి.
1: It should be so sacred.
0: పవిత్రము పరిశుద్ధం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక తత్వమే పరిశుద్ధము.
1: The sacredness and the purity are found in spirituality.
0: Cleanliness is godliness.
1: Cleanliness is godliness.
0: కనుకనే పరిశుద్ధంగా ఉండు.
1: So you be clean.
0: ఈ విధమైనటువంటి చదువులు చదివి
1: acquire that education.
0: ప్రజలకు కూడాను తోటి మానవులకు కూడాను సంతోషాన్ని అందించేటువంటి ఒక గౌరవంతో నీవు జీవించాలి.
1: లీడ్ ఎ రెస్పెక్ట్ఫుల్ లైఫ్ సో యాజ్ టు గెట్ ఎ గుడ్ నేమ్ అమంగ్ ఫెలో మెన్.
0: ఈ యొక్క మోడర్న్ ఏజ్ కంటే ఆధునికమైనటువంటి ఏజ్ చాలా గొప్పది.
1: వీ సే దిస్ మోడర్న్ ఏజ్ ఈజ్ వెరీ గ్రేట్.
0: ఈ ప్రాచీన యొక్క విద్యలను మనం చదువుకుంటూ ఈ మోడర్న్ ఏజ్ యొక్క విద్యలు కూడా అభ్యసించవచ్చు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ కెన్ లెర్న్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ బిసైడ్స్
0: సైన్స్. అది మోడర్న్ ఎడ్యుకేషన్.
1: సైన్స్ ఈజ్ మోడర్న్ నాలెడ్జ్.
0: చదువు కూడా ఉండవలసిందే సైన్స్.
1: సైన్స్ ఈజ్ నెసెసరీ.
0: సైన్స్ ఉండాలి, కానీ
1: ఇత్యాదిగా
0: ఉండాలి.
1: హౌ
0: సైన్స్ అనేటువంటిది ఈనాడు వీడు పెదత్తాన్ని తీసుకుని పోతున్నారు.
1: సైన్స్ ఈజ్ టేకింగ్ ఇట్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
0: ఇక్కడ బయలుదేరుతుంది. C is science.
1: Science is like the letter C. It starts at one point. C.
0: C. ఒక దగ్గర బయలుదేరుతుంది, ఒక దగ్గర ఎండ్ అవుతుంది.
1: Letter C starts at one point, ends at another point.
0: ఇది ఫుల్ సర్కిల్ కాదు.
1: It is, letter C is not full circle.
0: కానీ ఆధ్యాత్మిక ఎడ్యుకేషన్ అనేది ఫుల్ సర్కిల్.
1: But spiritual education is full circle.
0: ఎక్కడ ప్రారంభమైందో అక్కడికే పోయి నిలిచిపోతుంది.
1: It ends at a time, place where it has begun.
0: అదే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అదే పూర్ణం, అదే సంపూర్ణం, అదే పవిత్రం.
1: This wholeness, this totality is completeness, which is so sacred.
0: అలాంటి పూర్ణం లేదు. ఇప్పుడు సైన్స్ సి ఒక దగ్గర బయలుదేరుతుంది, ఇంకో దగ్గర నిలిచిపోతుంది.
1: సైన్స్ ఈజ్ ఇన్కంప్లీట్.
0: సి ఈజ్ సైన్స్.
1: సి ఈజ్ సైన్స్.
0: మధ్యలో పెద్ద గ్యాప్ అంతా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ వైడ్ గ్యాప్ బిట్వీన్ ది టూ పాయింట్స్.
0: వైడ్ గ్యాప్ అంతా పెద్ద లోయ, అందులో పడిపోతావు.
1: ఇట్ ఈస్ సో హాలో అండ్ డీప్ వ్యాలీ వేర్ యూ విల్ ఫాల్.
0: సైన్స్. సైన్స్ ఏమిటి?
1: వాట్ ఈజ్ సైన్స్?
0: వాట్ ఈజ్ దిస్? వాట్ ఈజ్ దిస్? వాట్ ఈజ్ దిస్ అని కోరుతుంది.
1: సైన్స్ గోస్ ఆన్ క్వశ్చనింగ్ యూ, వాట్ ఈజ్ దిస్, వాట్ ఈజ్ దిస్.
0: కానీ పూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక సైన్స్ వాట్ ఈజ్ దట్, వాట్ ఈజ్ దట్ అంటుంది.
1: బట్ ది స్పిరిచువాలిటీ విచ్ ఇస్ హోల్ విల్ పుట్ దిస్ క్వశ్చన్, వాట్ ఈజ్ దట్,
0: వాట్ ఈజ్ దిస్ అనేటువంటిది దగ్గరది.
1: వాట్ ఈజ్ దిస్ ఇస్ సో నియర్.
0: వాట్ ఈజ్ దట్ అనేటువంటిది దూరంది.
1: దట్ ఈస్ ఫార్.
0: దూరంగా ఉండినప్పటికీ దిస్ అనేటువంటిది దాన్ని కోరుతుంటారు వీళ్ళు.
1: దో ఇట్ ఈస్ ఫార్, ఇట్ డిజైర్స్ దిస్.
0: దిస్ అనగా దగ్గరగా ఉండేటువంటిది.
1: దిస్ మీన్స్ సో నియర్.
0: ఫార్ అనగా దూరంగా ఉండేటువంటిది.
1: దట్ మీన్స్ సో ఫార్.
0: నీ సెన్సెస్ కు దూరంగా ఉండేటువంటిది ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ ఇస్ దట్ విచ్ ఇస్ ఫార్ అవే ఫ్రమ్ యువర్ సెన్సెస్.
0: సైన్స్ కు దగ్గరగా ఉండేటువంటిది నీ లౌకికము.
1: దిస్ వరల్డ్ ఇస్ సో నియర్ టు యువర్ సెన్సెస్.
0: కనుక ఈ సెన్సెస్ కు నియర్ గా ఉంటుండాలి.
1: ఇట్ సో క్లోజ్ టు సెన్సెస్.
0: నో డియర్.
1: సో నియర్ బట్ నాట్ డియర్.
0: దూరంగా ఉండేటువంటి దానిపై డియర్ గా ఉంటుంటుంది.
1: దట్ విచ్ ఇస్ ఎ డిస్టెన్స్ ఇస్ డియర్.
0: చిన్న ఉదాహరణ మీరే చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ యూ కన్సిడర్.
0: మీరందరూ సాయిబాబాను చూడాలని వచ్చారు.
1: యు ఆల్ హావ్ కమ్ టు సీ భగవాన్.
0: జామియా, ఈస్ట్ ఆఫ్రికా, ఈస్ట్ ఆఫ్రికా అంటే ఎంత దూరంగా ఉంటుందో చెప్పండి.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ల్యాండ్స్ లైక్ జాంబియా.
0: దూరంగా ఉంటుంటే మీ ప్రేమ కూడాను అంత అభివృద్ధి అయిపోయి రావాలా రావాలి రావాలని అంత ఆవేశం పడుతుంటారు.
1: దట్స్ ద రీజన్ వై దేర్ ఇస్ యర్నింగ్ డీప్ డిజైర్ టు గో ఓవర్ హియర్.
0: మీరు పక్కనే ఉన్నటువంటి గ్రామానికి వెళ్లాలంటే ఈ విధమైనటువంటి ఆవేశం ఉండదు.
1: బట్ ఇఫ్ యు గో టు ది విలేజెస్ అరౌండ్ యూ డోంట్ ఫైండ్ దట్ స్పిరిట్.
0: దగ్గరగా ఉండేటువంటి దానిపైన చాలా ఐచ్ఛగా ఉంటుంది.
1: దాట్ విచ్ ఇస్ సో నియర్ ఇస్ నెగ్లెక్టెడ్.
0: జో ఫార్ అనేటువంటి దానిపైన ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంటాయి.
1: యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ దాట్ విచ్ ఇస్ ఫార్ ఆఫ్.
0: వాట్ ఈస్ దట్?
1: సో వాట్ ఈస్ దట్?
0: దట్ అనగా బియాండ్ సెన్సెస్.
1: దట్ మీన్స్ బియాండ్ సెన్సెస్.
0: బియాండ్ సెన్సెస్ నిజమైనటువంటి సైన్స్.
1: బియాండ్ సెన్సెస్ ఇస్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: బిలో సెన్సెస్ ఇదంతా కూడా కేవలం డర్టీ ఇది.
1: సో బిలో సెన్సెస్ ఇస్ డర్టీ.
0: కనుక మనం బిలో సెన్సెస్ కు పోకూడదు.
1: వీ షుడ్ నాట్ యాక్ట్ బిలో సెన్సెస్.
0: బియాండ్ సెన్సెస్ పోవాలి.
1: వీ షుడ్ గో బియాండ్ సెన్సెస్.
0: అప్పుడే మనం పవిత్రంగా మనం జీవిస్తాము.
1: దెన్ వీ లీడ్ ఎ సేక్రెడ్
0: లైఫ్. ఈనాటి విద్యార్థులందరూ కూడా బిలో సెన్సెస్, సెన్సెస్ కు దగ్గరగా ఉంటున్నారు, సెన్సెస్ కు బానిసలైపోతున్నారు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ సో క్లోజ్ టు దేర్ సెన్సెస్ దేర్ విక్టిమ్స్ అండ్ స్లేవ్స్ ఆఫ్ దేర్ సెన్సెస్.
0: వాళ్ళు ఇంద్రియాలకు లోబడిపోతున్నారు.
1: దే హావ్ బికమ్ servants to their senses. It is not proper.
0: ఇంద్రియాలను తాము అధికంగా చేసుకోవాలి.
1: In fact, you should be the master of senses.
0: Master of senses.
1: Master of senses.
0: అట్టిది నిజమైన సంస్కృతి.
1: That is the true culture, సంస్కృతి.
0: ఈనాడు బియాండ్ సెన్సెస్ వరకు పోనక్కర్లేదు.
1: You don't need to go that far beyond.
0: సెన్సెస్ చింతించకుండా ఉండటమే గొప్ప సైన్స్.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యూ డోంట్ థింక్ ఆఫ్ దీస్ సెన్సెస్ ఇట్ ఈస్ ట్రూ సైన్స్.
0: ఈనాడు జీవితం అంతా తెల్లవారు లేచిన మొదలుకొని రాత్రి పరుండినంత వరకు సెన్సెస్ సెన్సెస్ సెన్సెస్.
1: టుడే వాట్ హ్యాపెన్స్ ఫ్రమ్ ద టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ రిటైర్ వీ థింక్ ఆఫ్ సెన్సెస్ ఓన్లీ.
0: కాబట్టి అది చాలా డర్టీగా ఉంటుంటది.
1: అండ్ ఇట్స్ ఆల్ డర్టీ లైఫ్.
0: సెన్సెస్ కి మనం లోబడిపోకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్
0: సెన్సెస్. మన సర్వెంట్స్.
1: Senses of servants.
0: Servants ku neevu baanis kaakurdu.
1: You should not be a slave to your servants.
0: Neevu master ga untundi senses neeku baanisulga undali.
1: You should be the master and senses should be your servants.
0: Meeku telusunu chaala mandiki.
1: Many of you know.
0: Ramayanam lopala
1: in Ramayana
0: Kaika goppa pattaprani.
1: Kaika is a queen.
0: Aame Kashmir desapu raja yokka kumarte.
1: She is the daughter of the king of Kashmir.
0: గొప్ప బిరుదు పొందినటువంటిది.
1: She has got very high title.
0: అన్ని విద్యల్లో కూడాను ఆరితేరినటువంటిది.
1: She is expert in all knowledge.
0: ఆమె క్వీన్.
1: She is the queen.
0: ఆమె వెంట వచ్చింది ఒక బానిస.
1: There she was followed by
0: ఆమె మందరా.
1: By name Mandara.
0: ఈ మందర బానిసగా వచ్చింది.
1: Mandara came as a servant.
0: సర్వెంట్ గా వచ్చేసింది.
1: She came there as a servant.
0: ఆ సర్వెంట్ ను మాస్టర్ గా చేసుకుంది ఈ కైక.
1: కైకా మేడ్ హర్ సర్వెంట్ మందరా హర్ ఓన్ మాస్టర్.
0: కళాతురికి ఈమెనే ఆ సర్వెంట్ కు బానిస అయిపోయింది.
1: Therefore the queen became the servant of Mandara.
0: కట్టగడపడికి ఏమైపోయింది?
1: What happened at the end?
0: బానిసకే తాను సర్వెంట్ అయిపోతే కట్టగడపడికి ఏం కత్తిపెట్టింది? చాలా హీన స్థితికి జారిపోయింది.
1: బికాస్ షీ హాస్ బికమ్ ఎ సర్వెంట్ టు హర్ ఓన్ సర్వెంట్ వాట్ హ్యాపెండ్ ఎట్ ది ఎండ్ షీ హాస్ రూయిన్డ్ హర్ సెల్ఫ్.
0: పతిని కోల్పోయింది.
1: షీ లాస్ట్ హర్ పొజిషన్.
0: కుమారుని క్రోధానికి గురి అయిపోయింది.
1: షీ హాడ్ టు సబ్మిట్ హర్
0: సెల్ఫ్. సవిత్రమైన రామచంద్రుని అరవలికి పంపించింది.
1: షీ వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ రామ టు గో టు ఎక్సైల్. గుణశీలుడైన
0: సీతను చాలా ఏడిపించింది.
1: అండ్ షీ మేడ్ సీత క్రై.
0: ఇంతటి దుర్గతికి పట్టినటువంటి ఆమె గతి ఏమైపోయింది కడపటికి?
1: వాట్ హ్యాపన్ టు హర్ ప్లైట్ ఎట్ ద ఎండ్?
0: తన గతి కూడాను ఆ హింసలో మారిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ టు గాట్ హర్ సెల్ఫ్ రూయిన్డ్ టోటలీ.
0: సర్వెంట్స్ సర్వెంట్స్ గా పెట్టుకోవాలి, మాస్టర్ మాస్టర్ గానే ఉండాలి.
1: సో ఏ సర్వెంట్ షుడ్ బి ఎ సర్వెంట్, ఏ మాస్టర్ షుడ్ బి ఎ మాస్టర్.
0: కనుకనే మీ యొక్క గుణములంతా కూడా మాస్టర్ కాదు, అది సర్వెంట్స్.
1: సో ఆల్ అవర్ క్వాలిటీస్ దట్ వాట్ వీ హావ్ టుడే
0: మాస్టర్.
1: యూ ఆర్ ది రియల్ మాస్టర్.
0: మాస్టర్ ది మైండ్ బి ఎ మాస్టర్ మైండ్.
1: మాస్టర్ ది మైండ్ బి ఎ మాస్టర్ మైండ్.
0: నీవు మాస్టర్ ది మైండ్ కావాలి.
1: యూ షుడ్ బి ఎ మాస్టర్ మైండ్.
0: అదే నిజమైనటువంటి యొక్క స్టూడెంట్స్ యొక్క లక్షణము.
1: దట్ ఈస్ ది ట్రూ క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: అప్పుడే ఉన్నత విద్యను మనం ఇతరులకు కూడా అభ్యసించవచ్చును.
1: దెన్ యూ కెన్ హ్యావ్ వెరీ హై ఎడ్యుకేషన్.
0: కానీ ఇంకా సమయం ఉంటే ఈ విద్యా విషయం లోపల ఎంతైనా మీకు బోధించవచ్చును.
1: భగవాన్ ఈస్ ప్రిపేర్డ్ టు టీచ్ అస్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆన్ ఎడ్యుకేషన్.
0: నా విద్యలు అన్ని కూడాను చాలా సింపుల్ లైఫ్, హైయర్ స్టడీ.
1: భగవాన్ ఫిలాసఫీ ఎడ్యుకేషన్ వాంట్స్ అస్ టు లీడ్ ఎ సింపుల్ లైఫ్.
0: ఎప్పుడు కూడాను థర్డ్ క్లాస్ కంటే ఎక్కువ పోలేదు.
1: భగవాన్ హ్యాస్ నాట్ క్రాస్డ్ ది థర్డ్ స్టాండర్డ్.
0: ఇది చదువు ముఖ్యము.
1: ఇస్ ఇట్ ఎడ్యుకేషన్?
0: సంస్కారం ముఖ్యము.
1: ఇట్ సంస్కార. కల్చర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: సంస్కారం ఉంటే ఎంత దీన్నైనా పవిత్రం గావించుకోవచ్చు.
1: విత్ కల్చర్ ఆర్ సంస్కార యూ కెన్ డూ ఎనీథింగ్.
0: సంస్కారం అనగా పవిత్రం గావించేటువంటిదే సంస్కారము.
1: సంస్కారం మీన్స్ దాట్ విచ్ మేక్స్ సీక్రెట్.
0: చదువు అనగా పవిత్రమైన దాన్ని ప్రాచీనమైన దీనిగా మార్చుకుని అసహ్యమైన మార్గంలో ప్రవేశపెట్టడమే.
1: వేర్ ఆర్ ది ఎడ్యుకేషన్ యూ జస్ట్ మేక్ రాంగ్ యూజ్ ఆఫ్ ఇట్ దో ఇట్ ఈస్ మోడర్న్.
0: కనుకనే మనము చెడ్డ మార్గంలో ప్రవేశించకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ యూజ్ బ్యాడ్ వర్డ్స్.
0: సింపుల్ లైఫ్ అని చెప్పినని మనం కొన్ని విధమైనటువంటి అసహ్యమైన మార్గాల్లో ప్రవేశించరాదు.
1: వీ షుడ్ నెవర్ ప్రొసీడ్ అలాంగ్ ది డిస్గస్టెడ్ లైన్స్ ఆఫ్ లైఫ్.
0: ఈనాడు మీకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి అంతా కూడాను తమ పనులు తామే చేసుకోవాలి.
1: ఆల్ ది ట్రైనింగ్ గివెన్ టు యూ వాంట్స్ యూ టు డూ యువర్ ఓన్ వర్క్.
0: మీ తకలు మీరే కడుక్కోవాలి.
1: బెటర్ యూ డూ యువర్ ఓన్ జాబ్.
0: మీ గుడ్డలు మీరే ఉతుక్కోవాలి.
1: యూ షుడ్ వాష్ యువర్ క్లోత్స్.
0: మీ గుడ్డలు మీరే పరిశుద్ధంగా పెట్టుకోవాలి.
1: యూ షుడ్ మెయింటైన్ దెమ్ క్లీన్.
0: ఇది విద్యార్థి యొక్క నిజమైన కర్తవ్యం.
1: దిస్ ది డ్యూటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
0: నీ బట్టలు ఇంకొకరు ఉతకడానికి ఇవ్వకూడదు.
1: యూ షుడ్ నాట్ ఆస్క్ సమ్వన్ టు వాష్ యువర్ క్లోత్స్.
0: ఈ విధంగా ఉండినప్పుడే తమ పనులు తాను చూసుకుంటుంటే ఇంతకంటే గొప్పగా విద్య ఏం కావాలి?
1: ఇఫ్ యూ డూ యువర్ డ్యూటీ వాట్ మోర్ ఈస్ నీడెడ్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: డ్యూటీని ఇంకొకరి తలపైన పడేయకూడదు.
1: యూ షుడ్ నాట్ ఆస్క్ వన్ టు డూ యువర్ డ్యూటీ.
0: కనుకనే మన డ్యూటీని మనం చేయాలి.
1: ఐ షుడ్ డూ మై డ్యూటీ, దట్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్.
0: కనుక ఈ విధంగా ఇంకొకరి బాధ పెట్టుకోకుండా సింపుల్ లైఫ్ ని మనం గడిపించాలి.
1: యూ షుడ్ నాట్ హర్ట్ ఎనీబడీ అండ్ లీడ్ ఎ సింపుల్ లైఫ్.
0: సింపుల్ లైఫ్ హైయర్ స్టడీ.
1: సింపుల్ లైఫ్ అండ్ హై థింకింగ్ హై స్టడీ.
0: ఆ విధమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతూ రావాలని కనుక
1: దట్ సార్ట్ ఆఫ్ ఎ లైఫ్ యూ షుడ్ లీడ్.
0: ఆ స్కూల్స్ లోపల వారి వారి పనులు వారే చేసుకుంటూ రావాలి.
1: భగవాన్ వాంట్స్ టు సీ ఇట్ దట్ ఈచ్ వన్ డస్ హిస్ జాబ్.
0: స్థానం ఉంది కానీ వారు ఉండేటువంటి ఒక ప్రదేశం నందు కానీ వాళ్ళ పరిశుద్ధమైనటువంటి ఒక బుక్కులు పెట్టుకునేటువంటి స్థానం నందు కానీ అంత పరిశుద్ధంగా ఉండాలి.
1: ద ప్లేసెస్ వేర్ దే స్టే అండ్ ద షెల్వ్స్ వేర్ దే కీప్ దే బుక్స్ షుడ్ బి క్లీన్.
0: వీనికి వేరే ప్రత్యేకమైనటువంటి ఒక మాస్టర్ రాకూడదు, సర్వెంట్ రాకూడదు.
1: యూ షుడ్ నాట్ ఎంప్లాయ్ ఎ సర్వెంట్ టు లుక్ ఆఫ్టర్ దీస్ థింగ్స్.
0: మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో అవస్థ పెట్టి చాలా కష్టంగా నానబడి మీకు డబ్బులు ఇచ్చారు, చదివిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ పేరెంట్స్ హావ్ బీన్ ఎడ్యుకేటింగ్ యూ టాయిలింగ్ హార్డ్ డే అండ్ నైట్.
0: ఇంతే కాకుండా మీకు సర్వెంట్ గుడలో ఎక్కడికి పంపాలనా?
1: Can, should they fund to maintain your servant also?
0: అది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: నేను అప్పుడప్పుడు తమాషకు చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ నౌ అండ్ దెన్
0: కొన్న కూర బేడ.
1: ఆఫ్టర్ ఆల్ ద గ్రీన్ వెజిటబుల్ యూ పర్చేస్ ఇస్ సో చీప్ టు ఎన్ఎస్
0: కూలియా పావలా.
1: వేర్ ఎస్ యూ ఎంప్లాయ్ ఎ లేబర్ పేయింగ్ మోర్ మనీ దాన్ ఇట్స్ కాస్ట్.
0: కొన్న కూర కంటే కూలి ఎక్కువ నిచ్చుకుంటావా?
1: ద లేబర్ చార్జెస్ ఇస్ మోర్ దాన్ ది వెజిటబుల్స్.
0: అలాంటి దీనికి మనం వేస్ట్ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ మనీ.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: అదే నీవు పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి డబ్బును.
1: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ మనీ ఇన్ ది కరెక్ట్.
0: తల్లిదండ్రులు దాని రక్తాన్ని ధారపోసి సంపాదిస్తున్నారు.
1: పేరెంట్స్ షెడ్ దేర్ బ్లడ్ అండ్ స్పెండ్ మనీ టు ఎడ్యుకేట్.
0: దానిని ఒక్కొక్క దుడ్డు కూడాను బ్లడ్ డ్రాప్ గా చూసుకోవాలి.
1: కన్సిడర్ దుడ్డు మనీ యాజ్ బ్లడ్.
0: ఈ విధంగా డబ్బును తక్కువగా ఖర్చు పెట్టుకుని ఉన్నతమైన విద్యను అభ్యసించండి.
1: స్పెండ్ లెస్ మనీ అండ్ అక్వైర్ హై నాలెడ్జ్.
0: ఈనాడు ఏదైనా కొత్త ఒక తరగతి పాస్ అయినామంటే ఫారిన్ పోవాలా?
1: టుడే వాట్ హ్యాపెన్స్ ఇస్ ద మూమెంట్ దే గెట్ త్రూ ది ఎగ్జామినేషన్ దే వాంట్ టు గో అబ్రాడ్.
0: ఎంత డబ్బు ఖర్చు కావాలి?
1: దే షుడ్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ.
0: అంత ఖర్చు పెట్టేసి అక్కడ పోయి వచ్చి చేసేది ఏమి ఉండాలి?
1: హావింగ్ గాన్ దేర్ వాట్ డు యూ డూ?
0: అక్కడ ఏమాత్రము చదవటం లేదు.
1: దే ఆర్ నాట్ స్టడీయింగ్ దేర్.
0: అక్కడ పోయి ఏ చిన్న పని చేసినా కానీ ఎవరు చూసేవారు ఉండరు.
1: నో బడి విల్ అబ్జర్వ్ యూ వాట్ ఎవర్ యూ డూ దేర్.
0: అక్కడ డబ్బు అయిపోతే ప్లేట్ కడిగి డబ్బును సంపాదించుకుంటారు.
1: ద మూమెంట్ దే డోంట్ హ్యావ్ మనీ దే సర్వ్ యాజ్ డిష్ వాషర్స్.
0: కాదు, ఎక్కడికైనా అక్కడ పోయి ప్లేట్లు కడిగే బదులు నీ దేశంలో నీ ఇంటిలో నీ ప్లేట్ కడుగో.
1: ఇన్స్టెడ్ ఆఫ్ వాషింగ్ ద డిషెస్ అవుట్ సైడ్ బెటర్ యూ వాష్ యువర్ ఓన్ డిషెస్ హియర్ అట్ హోమ్.
0: నీ ఓన్ హౌస్ లో నీవు ప్లేట్ చేయి.
1: యూ వర్క్ ఇన్ యువర్ ఓన్ హౌస్.
0: ఓన్ హౌస్ లో మనం చేయకూడదు, బయటికి పోయి వాళ్ళ ప్లేట్ కడుగుతుంటాం.
1: వేరే యూ డోంట్ వర్క్ అట్ హోమ్ బట్ వేరే యూ వాష్.
0: నిజమైన అనుకోకూడదు, మన ఇంటిలోనే మనం పని చేయాలి.
1: వీ షుడ్ వర్క్ అట్ హోమ్.
0: మన ఇంటిని మనం ఊడ్చుకోవాలి.
1: వీ హావ్ టు స్వీప్.
0: తల్లిదండ్రులకు తగినటువంటి సాయం చేయాలి.
1: వీ షుడ్ హెల్ప్ అవర్ పేరెంట్స్.
0: తల్లి వంగలేనటువంటి పరిస్థితి లోపల ఇల్లును శుభ్రం చేస్తుంటది.
1: అండ్ మదర్ క్లీన్స్ అండ్ స్వీప్స్ మెయింటైన్.
0: అలాంటి పరిస్థితి లోపల అమ్మ నువ్వు కూర్చో నేను ఊడుస్తానని తీసుకుంటే తల్లికి ఎంత ఆనందం ఇస్తుంది.
1: అట్ దట్ టైమ్ ఇఫ్ యూ సే మదర్ టేక్ రెస్ట్ ఐ విల్ స్వీప్ అండ్ హెల్ప్ యూ షీ విల్ బి సో హ్యాపీ.
0: అయ్యో నాకు ఇలాంటి కుమారుడు పుట్టాడు కదా అని ఎంతో ఆనందిస్తుంది.
1: షీ విల్ బి సో హ్యాపీ బికాస్ ఆఫ్ ద సన్.
0: కనుక నేను తల్లిదండ్రులకు తగినటువంటి ఆనందాన్ని గృహంలో అందించాలి.
1: యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ.
0: స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కు వారికి తగినటువంటి ప్రోత్సాహాన్ని అందించాలి.
1: యూ షుడ్ ఆల్సో కీప్ యువర్ టీచర్స్ ఇన్ గుడ్ స్పిరిట్స్.
0: వాళ్లకు ఒక సేవకులుగా ఉండాలి.
1: యూ షుడ్ ఆల్సో సర్వ్.
0: అప్పుడే నీ యొక్క విద్యను చక్కగా అభ్యసించడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్ ఇస్ పాసిబుల్ టు లెర్న్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: విద్య అనగా వినయంతో కూడినటువంటి అని విజయం మీరు చక్కగా గుర్తించండి.
1: అండర్స్టాండ్ దట్ హ్యూమిలిటీ ఈజ్ ఎ నెసెసిటీ ఫర్ ఆల్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: ఈ విధంగా ఉండినప్పుడే మనం ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారైపోయి దేశాన్ని ఎంతైనా కూడా కాపాడడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ వీ కెన్ బి ఐడియల్ స్టూడెంట్స్ అండ్ ప్రొటెక్ట్ సేఫ్ గార్డ్ అవర్ కంట్రీ.
0: ఎక్కడే కానీ వైలెన్స్ జరుగుతుంటుంటుంది దాంట్లో మీరు ప్రవేశించకండి.
1: దెర్ మే బి వైలెన్స్ సమ్ వేర్, డోంట్ గెట్ ఇన్ టు ఇట్.
0: అక్కడ పోతే మీకు అనేక దెబ్బలు తగులుతాయి.
1: ఇఫ్ యు గో దేర్ వేర్ దేర్ ఇస్ వైలెన్స్ యు మే బి డెడ్.
0: మీరు ప్రవేశించకండి.
1: డోంట్ గెట్ ఇన్ ఎనీవేర్ ఇన్ ద విసినిటీ.
0: అలాంటి వైలెన్స్ ఏమైనా వస్తుంటే సాధ్యమైనంత వరకు అరికట్టడానికి ప్రయత్నించండి.
1: వేర్ దేర్ ఇస్ వైలెన్స్ ట్రై టు పాసిఫై ద సిచ్యువేషన్.
0: ఈ విధమైనటువంటి అల్లర్లకు జిల్లర్లకు మీరు ప్రవేశించకుండా శాంతిని ప్రవేశించడానికి, శాంతిని అభివృద్ధి పరచడానికి తగిన కృషి చేయండి.
1: బీ పీస్ఫుల్ ఆల్వేస్. డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ఎనీ ఎడ్యుకేషన్స్ రెస్ట్లెస్నెస్ ఆర్ డిస్టర్బెన్సెస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎంతో గుణవంతులే.
1: యు ఆర్ వర్చువస్.
0: ఎంతో బలవంతులే.
1: యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్.
0: కానీ దానికి తగినటువంటి గుణము లేకుండా పోతే ప్రయోజనం ఏంటి?
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ అప్రోప్రియేట్ క్యారెక్టర్ వాట్ ఫర్ ఆల్ దిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: దానికి తగినటువంటి క్యారెక్టర్ పెంచుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ గుడ్ క్యారెక్టర్ ఆల్సో.
0: ఈనాటి విద్యార్థులు
1: స్టూడెంట్స్
0: చెలిమి బలిమి కలిమి మూడింటిని పోషించుకోవడానికి చూస్తున్నారు.
1: స్టూడెంట్స్ హ్యావ్ దీస్ త్రీ, చెలిమి ఫ్రెండ్షిప్, కలిమి ద వెల్త్ అండ్ బలిమి ద స్ట్రెంగ్త్.
0: ఈ మూడు ఉంటుంది ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫర్ ఆల్ దీస్?
0: గుణమే లేకపోతే ఇవంతా నిరుపయోగము.
1: వితౌట్ గుణ క్యారెక్టర్ దీస్ త్రీ ఆర్ యూస్లెస్.
0: కలిమి ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ వెల్త్ కలిమి.
0: అయితే చెలిమి స్నేహాలు కూడా ఉండాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఫ్రెండ్షిప్ చెలిమి.
0: దాన్ని చెడగొట్టుకునేటువంటి స్నేహంగా ఉండకూడదు.
1: నాట్ బ్యాడ్ ఫ్రెండ్షిప్.
0: దాన్ని బలము, దాన్ని కాపాడుకునే బలాన్ని కూడా సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ స్ట్రెంగ్త్ బలిమి టు ప్రొటెక్ట్ టు మెయింటైన్ గుడ్ ఫ్రెండ్షిప్.
0: కనుకనే ఆ విధంగా మీరు అభివృద్ది అయిపోయి మీరంతా ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులుగా తయారైపోయి లోకానికి సత్యసాయి విద్యలను చక్కగా ప్రబోధ చేస్తూ దీనికి ఆదర్శవంతమైనటువంటి ఒక గౌరవాన్ని మీరు సాధించాలి.
1: భగవాన్ వాంట్స్ యూ టు అక్వైర్ దట్ ఐడియల్ నాలెడ్జ్, ఐడియల్ ఎడ్యుకేషన్, lead an ideal life in true befitting way of Satya Sai philosophy of education.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on 20th November 2002 in Prashanti Nilayam. Bhagwan spoke of the simple but virtuous life of villagers, which remains untainted by modern education. Baba explained that many people living in the cities are losing their noble qualities owing to the influence of modern education. He gave an example to show that true education must get reflected in one's behavior as soft and sweet speech and virtuous actions. Thank you. Sai Ram.

0: Radio Sai is happy to bring you now a special discourse in a question and answer format. On 21st November 2001, during the valedictory function of the first Sai Schools conference, Bhagawan graciously answered the questions submitted by the delegates of the conference. Enjoy the divine Q&A.
1: The first question: what is the relation between religion, spirituality and educare?
2: తలచినటి పనులు తారుమారైనను, తలచినటి పనులు తారుమారైనను, వెనకవలదు ఎవరు తొణకవలదు. చీకు చింత వీడి చిరునవ్వు నవ్విన, చీకు చింత వీడి చిరునవ్వు నవ్విన, అతని గుండె పండినట్టి గుండె, అతని గుండె పండినట్టి గుండె.
1: ఇఫ్ ఆల్ ఆఫ్ ద టాస్క్స్ థాట్ ఓవర్ ఆర్ రివర్స్డ్, if one is to face negative results, one need not waver nor afraid of the situation. One has to give up the anxiety and worry and smilingly accept things as they come to us. Such a man's heart is really fulfilled.
2: Prema swarupulara,
1: embodiments of love.
2: Matamunaku ఆధ్యాత్మికమునకు ఎడ్యుకేర్ కు కూడాను ఉండేటువంటి సంబంధ బాంధవ్యములు మీరు గుర్తించలేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటున్నది.
1: భగవాన్ ఇస్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు నో అవర్ క్వశ్చన్ బికాస్ వీఆర్ యెట్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ రిలీజియన్ స్పిరిచువాలిటీ అండ్ ఎడ్యుకేర్.
2: మొట్టమొదట రిలిజన్ అంటే ఏమిటి దీన్ని అర్థం చేసుకోండి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వాట్ రిలిజన్ ఈజ్.
2: రిలిజన్ మీన్స్ రియలైజ్ ఈజ్ రిలిజన్.
1: రిలిజన్ మీన్స్ రియలైజేషన్ ఈజ్ రిలిజన్.
2: దేన్ని రియలైజేషన్ చేయాలి?
1: వాట్ హ్యాస్ గాట్ టు బి రియలైజ్డ్?
2: నీవెవరో మొట్టమొదటి నీవు గుర్తించినప్పుడే ఈ రిలిజన్ నీకు చక్కగా అర్థమవుతుంది.
1: ఇఫ్ యు నో హూ యు ఆర్ ఇన్ ద ట్రూ సెన్స్ దెన్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ రిలిజన్ ఈజ్.
2: ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
1: వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ?
2: కేవలము భజనలు చేయటము, పూజలు చేయటము, ఆరాధనలు సల్పటము, దేవాలయములకు పోవటము, యాత్రలు సల్పటము ఇత్యాది సత్కర్మలన్నీ కూడాను కేవలము ఆధ్యాత్మిక మార్గమునకు సంబంధించినవని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ యాక్టివిటీస్ లైక్ చాంటింగ్ హిస్ నేమ్, ఆఫరింగ్ వర్షిప్, విజిటింగ్ టెంపుల్స్, టు గో ఆన్ పిల్గ్రిమేజ్ ఆర్ ఆల్ స్పిరిచువల్ యాక్టివిటీస్.
2: ఇది కాదు ఆధ్యాత్మికము.
1: దిస్ ఈజ్ నాట్ స్పిరిచువాలిటీ.
2: నీ యందు ఏ ఆత్మ కలదో ఆ ఆత్మనే సర్వలయందు ఉన్నదై అనేటువంటి ఏకాత్మ భావాన్ని గుర్తించడమే నిజమైనటువంటి ఆధ్యాత్మికం.
1: ద ట్రూ స్పిరిచువాలిటీ మీన్స్ ద సెల్ఫ్ ఇన్ యూ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ వన్. దట్ రియలైజేషన్ ఈజ్ స్పిరిచువాలిటీ.
2: అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించడమే ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ వాంట్స్ us to know unity in diversity.
2: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
2: నీవు కన్నులు మూసుకో.
1: యు క్లోజ్ యువర్ ఐస్.
2: కానీ ఒక్క వ్యక్తి కూడా నీకు కనిపించడు.
1: యు కెనాట్ సీ ఈవెన్ వన్ పర్సన్.
2: కానీ ఆ కన్నులే ఒక్కతూరి తెరిచి చూడు.
1: బట్ యు ఓపెన్ యువర్ ఐస్ ఫర్ ఎ మోమెంట్,
2: అనేక వేల శిరస్సులు కనిపిస్తున్నాయి.
1: యు విల్ సీ మెనీ మెనీ హెడ్స్ ఆల్ అరౌండ్.
2: ఈ శిరస్సులు ఎక్కడి నుంచి వచ్చాయి?
1: వేర్ ఫ్రమ్ దీస్ హెడ్స్ హ్యావ్ కమ్.
2: నీ కన్నులు మూసుకున్నప్పుడు ఈ శిరస్సులు ఎక్కడ ఉండినాయి?
1: వెన్ యు క్లోజ్ యువర్ ఐస్ వాట్ హ్యాపెన్ టు ఆల్ దీస్ హెడ్స్?
2: కన్నులు తెరిచేటప్పటికి ఈ యొక్క శిరస్సులంతా ఎక్కడి నుంచి ఆవిర్భవించాయి?
1: ద మూమెంట్ యూ ఓపెన్ యువర్ ఐస్ యూ హ్యావ్ సీన్ దెమ్ ఆల్. వేర్ ఫ్రమ్ హ్యావ్ దే కమ్?
2: వీరందరూ ఎవరు?
1: హూ ఆర్ దే ఆల్?
2: ఈ శిరస్సులు ఎవరివి?
1: టు హూమ్ డు దే బిలాంగ్?
2: అని విచారణ చేస్తే,
1: ఇఫ్ యూ ఎంక్వైర్,
2: ఇన్ని శిరస్సులు నీ యొక్క నేత్రములందే ఉన్నవి కానీ బయట నుంచి రాలేదు.
1: ఆల్ దీస్ ఫిగర్స్ ద హెడ్స్ ఆర్ ఇన్ యూ ఓన్లీ, ఇన్ యువర్ ఐ, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్.
2: కనుకనే అన్ని భూతములు కూడాను నీ యందే ఉన్నవి.
1: హెన్స్ ఆల్ ఎలిమెంట్స్ బీయింగ్స్ ఆర్ ఇన్ యూ.
2: నీవు అన్ని భూతములు యందు ఉంటున్నావు.
1: లైక్ వైజ్ యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
2: కనుక ఇట్టి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేసేది ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ మేక్స్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ వన్నెస్ ఇన్ మల్టిప్లిసిటీ.
2: నేను ఏకుణ్ణి కాదు, అనగా నీకు ఒక్కడు కాదు.
1: ఇట్ మీన్స్ ఐ ఎమ్ నాట్ ఓన్లీ వన్ అలోన్.
2: అనేకత్వంలో నేనొక్కడు.
1: ఐఎమ్ వన్ అమంగ్ ద మెనీ.
2: అనేటువంటి ఒక సత్యాన్ని మొట్టమొదట గుర్తింపచేస్తుంది ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ విల్ మేక్ యూ రికగ్నైజ్ దిస్ ఫ్యాక్టర్ ఫస్ట్.
2: కనుక ఆధ్యాత్మికమనగా ఏదో కొన్ని లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన ఇలాంటి కర్మలు ఆచరించేటువంటివి ఆధ్యాత్మికములు కావు.
1: హెన్స్ ద ఫిజికల్ వరల్డ్లీ యాక్టివిటీ ఇన్ ట్రూ సెన్స్ డస్ నాట్ స్పీక్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
2: ఆది ఆత్మ ఈజ్ ఆధ్యాత్మ.
1: ఆది ప్లస్ ఆత్మ ఈజ్ ఆధ్యాత్మ.
2: అది అందరి యందు ఒక్కటే ఉన్నది.
1: ఇట్ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీ వన్.
2: ప్రత్యేకంగా లేదు.
1: ఇట్ ఈజ్ నాట్ సెపరేట్.
2: కానీ దీన్ని ప్రత్యేకంగా ప్రపంచమునందు వేరుగా ఉన్నదని భావించి దీనివల్ల మీరు తారుమారైపోయి అనేక సందేహములకు, అనేక అనుమానములకు గురి అయి ఏకత్వాన్ని భిన్నత్వం గావిస్తున్నారు.
1: We consider the self being separate in this world and hence we are put to suffering, doubts, suspicions.
2: ఇది అన్ని కూడాను నీ ప్రేమ నుండి ఆవిర్భవించినటువంటివి.
1: All emanate out of your love only.
2: కనుక మతమునకు అనగా రిలీజియస్ కును, ఈ యొక్క ఆధ్యాత్మికమునకు, ఎడ్యుకేర్కు ఉండేటువంటి సంబంధం ఏమిటి అని దీని యొక్క క్వశ్చన్, యొక్క ఆ సందేహం.
1: ద క్వశ్చన్ డౌట్ రేజ్డ్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిలిజియన్, స్పిరిచువాలిటీ అండ్ ఎడ్యుకేర్.
2: ఈ మూడు కూడాను వేరు కాదు.
1: ఆల్ ది త్రీ ఆర్ నాట్ సెపరేట్.
2: ఈ మతము అనేటువంటిది రియలైజ్ చేసుకున్నటువంటిది, నిన్ను నీవు రియలైజ్ చేసుకోవటమే, నిన్ను నీవు చూసుకోవటమే ఆధ్యాత్మికము.
1: Realization is religion. To know thyself, the self, is spirituality.
2: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
2: ఇది నా కర్చీఫ్.
1: This is my kerchief.
2: ఇది నా టంబ్లర్ ప్లేట్.
1: This is my tumbler plate.
2: ఇది నా దేహము.
1: This is my body.
2: ఇది నా చెయ్యి.
1: This is my hand.
2: అన్నిటినీ నాది నాది అని అన్నావు.
1: You claim all these mine.
2: కానీ who are you?
1: Then who are you?
2: నీవెవరో ఒకరు ఉంటే కదా ఇవన్నీ నావి అని నువ్వు చెప్పుకోగలుగుతున్నావు.
1: సిన్స్ యు ఆర్ దేర్ యు క్లెయిమ్ ఎవ్రీథింగ్ యాజ్ మైన్.
2: ఇది నా కర్చీఫ్.
1: దిస్ మై కర్చీఫ్.
2: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
2: దిస్ ఇస్ మై బాడీ.
1: దిస్ మై బాడీ.
2: బాడీ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: బాడీ ఇస్ సెపరేట్ ఫ్రమ్
2: మీ. ఐ యామ్ నాట్ ది బాడీ.
1: ఐ యామ్ నాట్ ది బాడీ.
2: బట్ హూ యామ్ ఐ?
1: దెన్ హూ యామ్ ఐ?
2: దీన్ని విచారం చేసుకుంటే ఈ అన్నింటికి వస్తువుల యొక్క సమగ్రతకు వేరైనటువంటిదే ఒక వ్యక్తిత్వము.
1: యాజ్ వి ఎంక్వైర్ క్లియర్లీ వీ విల్ ఐడెంటిఫై దట్ సెల్ఫ్ విచ్ ఇస్ బియాండ్ ఆల్ దీస్ కంపోనెంట్స్ టుగెదర్.
2: కనుక మొట్టమొదట దీని అన్నిటికీ మాస్టర్ అయినటువంటి వాడు నీవు.
1: సో ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఈజ్ యు.
2: ఇవంతా కూడా కేవలము మెటీరియల్స్.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ మెటీరియల్.
2: కనుకనే మాస్టర్ ది మైండ్ బి ఎ మాస్టర్ మైండ్
1: మాస్టర్ ది మైండ్ బి ఎ మాస్టర్ మైండ్
2: కనుక ఇవన్నీ కూడాను అన్నింటికి నీవే మాస్టర్
1: యు ఆర్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్
2: ఆ మాస్టరే ఆత్మ
1: దట్ మాస్టర్ ఇస్ ఆత్మ
2: ఆత్మనే సర్వలయందు ఉన్నటువంటిది
1: ద సేమ్ సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్
2: అదే నీలో కూడా ఉన్నది
1: దట్ ఈస్ ఇన్ యూ ఆల్సో
2: కనుక ఇందులో ఏకాత్మ భావము సులభంగా మనకు అర్థమవుతుంది
1: ఇట్ ఈస్ ఈజీలీ అండర్స్టూడ్ దిస్ యూనిఫామ్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్
2: ఇంకా ఎడ్యుకేర్ అన్నారు
1: దెన్ ఎడ్యుకేర్
2: మీరు ఎడ్యుకేర్ అనేటువంటి దాన్ని తెలుసుకోలేదనుకుంటే మీరు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎట్ అవుతారు
1: ఇఫ్ యూ హావ్ నాట్ అండర్స్టూడ్ ఎడ్యుకేర్ హౌ కెన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్
2: ఇంగ్లీష్ పదం నుంచి ఎడ్యుకేషన్ అని వచ్చింది
1: దట్ ఇట్స్ ఎ డెరివేటివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇంగ్లీష్
2: విద్య అనే అర్థం
1: ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ విద్య
2: ఎడ్యుకేషన్ నాట్ ఎడ్యుకేషన్
1: ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్
2: ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము ఒక విద్య
1: ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ విద్య
2: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది
1: వేర్ ఫ్రమ్ యు గాట్ దిస్ ఎడ్యుకేషన్
2: లాటిన్ లాంగ్వేజ్ లోపల ఎడ్యుకేర్ అనేటువంటి పదం నుంచి వచ్చింది
1: ఇట్ ఈస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ఒరిజినల్ లాటిన్ టర్మ్ ఎడ్యుకేర్
2: ఎడ్యుకేర్
1: ఎడ్యుకేర్
2: ఈ ఎడ్యుకేర్ నుంచినే ఎడ్యుకేషన్ వచ్చింది
1: ఆరిజిన్ ఇస్ ఎడ్యుకేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్ డిరైవ్డ్ అవుట్
2: ఎడ్యుకేర్ ఎడ్యుకేషన్ రెండు వేరు కాదు
1: ఎడ్యుకేర్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ నాట్ సెపరేట్
2: రెండు ఒక్కటే
1: బౌత్ ఆర్ వన్
2: అయితే ఎడ్యుకేషన్ అనేటువంటిది బయట ప్రపంచం నుంచి మనం సంగ్రహించుకుంటున్నాం
1: హౌఎవర్ ఎడ్యుకేషన్ ఇస్ ది కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ ఔటర్ వరల్డ్
2: కానీ ఎడ్యుకేర్ అనేటువంటిది లోపల నుంచి బయటకు తీస్తున్నాం
1: ఎడ్యుకేర్ ఈస్ టు బ్రింగ్ అవుట్ ఫ్రమ్ విదిన్
2: ఇది రెండు విధములుగా మనం తీయడానికి ప్రయత్నం చేయొచ్చు
1: దిస్ కుడ్ బి మేడ్ పాసిబుల్ బై టూ వేస్
2: ఒక్కటి
1: ఫస్ట్
2: జీవనోపాధి
1: వన్ ఈజ్ లివింగ్
2: రెండవది జీవిత పరమావధి
1: సెకండ్ ది ఎయిమ్ ఆఫ్ లైఫ్
2: మనకు తెలిసినటువంటి విషయాన్ని మనం బయట నుంచి తీస్తున్నాం
1: వాట్ వీ డు నాట్ నో వీ లెర్న్ ఫ్రమ్ అవుట్ సైడ్
2: మనకు తెలియనటువంటిది ఎన్నో లోపల అగోచరంగా ఉంటున్నాయి
1: దెర్ ఆర్ మెనీ మెనీ థింగ్స్ దట్ వీ డు నాట్ నో
2: వాటిని మనం ప్రయత్నపూర్వకంగా బయటికి తీవాలి
1: అవుట్ ఆఫ్ ఎఫర్ట్ వీ షుడ్ బ్రింగ్ దెమ్ ఫోర్త్ ఫ్రమ్ విదిన్
2: ఇప్పుడు మొట్టమొదట ఏబిసిడి అని అక్షరాలు నేర్చుకున్నాం
1: ద బిగినింగ్ యూ హ్యావ్ లెర్న్డ్ ఆల్ఫాబెట్స్ ఏబిసిడి
2: ఇది మనకు నేర్చినటువంటి అక్షరాలు
1: దీస్ ఆర్ ద లెటర్స్ దట్ యూ హ్యావ్ లెర్న్డ్
2: భౌతికమైనటువంటి యొక్క లక్షణం
1: దేర్ ఆర్ ఫిజికల్
2: అయితే దీనిని క్రమక్రమేణ జి ఓ డి పెట్టేసినప్పటికి ఏమవుతుంది గాడ్ అయిపోయింది
1: లెటర్ ఇఫ్ యూ పుట్ దీస్ లెటర్స్ జి ఓ టి దాట్ ఈస్ ద వర్డ్ గాడ్
2: కూడాను నీవు కూర్చుకున్నటువంటివే
1: దిస్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్
2: ఈ అక్షరాలు పూర్వమే ఉంటున్నాయి
1: ఇన్ ఫ్యాక్ట్ ద లెటర్స్ వర్ దేర్ ఎర్లియర్
2: అక్షరాలను ఒక శబ్ద రూపంలో కూర్చడము అది నీ ప్రయత్నం
1: ఇట్ ఈస్ యువర్ ఎఫర్ట్ ఇన్ బ్రింగింగ్ దీస్ లెటర్స్ టుగెదర్ టు మేక్ ఏ వర్డ్
2: అదే విధంగానే ఒకటి మనకు తెలిసినటువంటి విషయాన్ని రెండవది తెలియనటువంటి విషయాన్ని రెండింటిని కూడా మనము లోన్ నుంచి కూడా మనం తీసుకోవాలి
1: దేర్ఫోర్ వీ షుడ్ బ్రింగ్ అవుట్ ఫ్రమ్ విదిన్ వాట్ ఆల్ దట్ ఈస్ నోన్ అండ్ వాట్ ఆల్ దట్ ఈస్ నాట్ నోన్
2: ఎడ్యుకేర్ అనేది ఏమిటి లోపల నుంచి తివ్వటము అని దీనికి అర్థం
1: ఎడ్యుకేర్ మీన్స్ టు బ్రింగ్ అవుట్ ఫ్రమ్ ఇన్సైడ్ ఫ్రమ్ విదిన్
2: దేనిని వెనుక లోపల నుంచి తివ్వాలి
1: వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ టు బి బ్రాట్
2: ఎడ్యుకేషన్ ఎడ్యుకేర్ నుంచి తివ్వాలి
1: ఎడ్యుకేషన్ ఈస్ టు బి బ్రాట్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేర్
2: అది కూడా మళ్ళీ ఏందే ఉంటున్నది
1: దట్స్ ఆల్సో విత్ ఇన్ అస్
2: ఉన్నదాననే మనం తీవటం
1: దట్ విచ్ ఇస్ ఆల్రెడీ ప్రెసెంట్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్
2: కనుక సో ఈ ఎడ్యుకేషన్ కును ఆధ్యాత్మికమునకును మతమునకును ఎట్టి భేదము లేదు
1: హెన్స్ దేర్స్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్ బిట్వీన్ దీస్ టూ త్రీ టర్మ్స్ ఎడ్యుకేషన్
2: యు
1: సే రిలీజియన్
2: రిలీజియన్ అనేటువంటిది కేవలము ఒక రియలైజ్ చేసినటువంటిది మాత్రమే కాదు రిలీజియన్
1: రిలీజియన్ డజంట్ ఎండ్ విత్ మియర్ రియలైజేషన్
2: రిలీజియన్ అనగా లవ్
1: రిలీజియన్ మెంట్ లవ్
2: ఈ ప్రేమ అనేటువంటి దాని నుంచినే ఒక విధమైనటువంటి యొక్క రియలైజేషన్ కలుగుతూ ఉండాలి.
1: ఇట్ ఈస్ లవ్ దట్ టేక్స్ యూ టు రియలైజేషన్.
2: నీవు కొన్ని తప్పు పనులు చేసి ఉంటే ఆ తప్పు పనులు చేసిన వాడిని చూసేటప్పటికీ నీలో ఉన్న తప్పులన్నీ బయట వస్తుంటాయి.
1: When once you come across a person who committed mistakes, naturally all your mistakes from within will come out.
2: నీవు మంచి పనులు చేసి ఉంటే ఎదుటి వ్యక్తిని నీవు చూచి మంచివాడుగా కనిపించినప్పుడు అతన్ని చూసినప్పుడు నీ యొక్క మంచితనం అంతా బయటకు వస్తుంది.
1: Had you attempted all good deeds earlier, when you come across a good person, all the good in you will come out.
2: కేవలం అతని నుంచి నీవు చూసినట్టు కాదు.
1: It's not anything from outside.
2: నీలో ఉన్నటువంటి మంచి చెడ్డలే నీకు బయటపడుతున్నాయి.
1: The good and bad in you will come out.
2: కనుక మనము ఎవరినో చెడ్డవాడు అని అంటున్నాము.
1: We say so and so is a bad person.
2: అతను చెడ్డవాడు కాదు.
1: హీ ఇస్ నాట్ బ్యాడ్ ట్రూలీ.
2: అతని పైన ఉన్నటువంటి నీ భావం చెడ్డది కానీ అతను చెడ్డవాడు కాదు.
1: యువర్ ఫీలింగ్ టువర్డ్స్ హిమ్ ఈజ్ బ్యాడ్ అండ్ హీ ఇస్ నాట్ బ్యాడ్ ఇన్ ద ట్రూ సెన్స్.
2: ఇంకొకరిని మంచివాడు అని అంటున్నావు.
1: యూ కాల్ అనదర్ పర్సన్ గుడ్.
2: కానీ అతని యందు ఉన్నటువంటి మంచితనం నీకు కనిపించడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ సీ హిస్ గుడ్నెస్.
2: నీకు అతని పైన ఉన్నటువంటి ఒక మంచి భావమే అది నీకు దాంట్లో రిఫ్లెక్షన్ గా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ గుడ్ ఫీలింగ్ టువర్డ్స్ హిమ్ అపియర్స్ యాజ్ రిఫ్లెక్షన్.
2: కనుక మంచి చేయడాలు అన్ని కూడా నువ్వు రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: సో గుడ్ అండ్ బ్యాడ్ బోత్ ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
2: నీ యొక్క రిఫ్లెక్షన్, నీ రియాక్షన్, నీ రీసౌండ్ లే.
1: It's all your own reaction, your own reflection, and your own resound.
2: కనుక ప్రతి దానికి కూడాను తన తత్వమే తనకు బయట స్వరూపకంగా కనిపిస్తూ ఉంటుంది.
1: And so in every matter, your own true nature appears outside.
2: కనుక ఎవరిని కూడాను మనము చెడ్డాని భావించకూడదు.
1: Therefore, we should not judge anyone as bad.
2: చెడ్డాని చెప్పడానికి నీకేం అధికారం ఉంటుండాలి?
1: వాట్ అథారిటీ టు జడ్జ్ అదర్స్?
2: అతని చెడ్డతనం అనేటువంటిది నీకే రీతిగా గుర్తింపజేస్తున్నావు.
1: హౌ డు యూ ఫైండ్ అవుట్ బ్యాడ్ క్వాలిటీ ఇన్ అదర్ మ్యాన్?
2: నీకు కేవలము కొన్ని అపకారం జరగటం వల్ల అతని చెడ్డవాడంటున్నావు.
1: బికాస్ యు ఆర్ పుట్ టు సమ్ హార్మ్ బై వన్ పర్సన్
2: ఇంకా ఎంత మంచి ఉన్నాయో.
1: He may be having many, plenty of
2: good. అవి నీకు ఏమాత్రము గుర్తించడానికి వీలు లేదు.
1: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు యూ టు నో దెమ్ ఆల్.
2: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ.
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
2: ఇప్పుడు
1: నౌ
2: అనిల్ కుమారు అనేటువంటి అతన్ని ఒక గుర్తుగా చెప్పమని చెప్తారు.
1: యు సే అనిల్ కుమార్ ఈజ్ ఎ నేమ్ గివెన్ టు ఐడెంటిఫై హిమ్.
2: ఒక క్రీమ్ ఒక కోట్ వేసుకున్నాడు.
1: హి హస్ పుట్ ఆన్ క్రీమ్ కలర్డ్ కోట్.
2: రెండు అద్దాలు పెట్టుకున్నాడు.
1: హి హస్ గ్లాసెస్.
2: చేతిలో పెన్ను పట్టుకున్నాడు.
1: అండ్ హి ఇస్ హోల్డింగ్ పెన్.
2: 5 feet 2 inches రెండించులు ఉన్నాడు.
1: అండ్ హిస్ హైట్ ఇస్ 5 feet 2 inches.
2: ఇవి మాత్రం చెప్పినంత మాత్రమున అనిల్ కుమార్ యొక్క స్వరూపాన్ని నీవు నిరూపించిన వాడు అవుతావా?
1: బై టెలింగ్ దీస్ థింగ్స్ కెన్ యూ ఎవర్ ఎక్స్ప్లెయిన్ హిస్ నేచర్? కెన్ యూ రికగ్నైజ్?
2: ఇవన్నీ నీ నేత్రానికి కనిపించినవే కానీ నీ నేత్రానికి కనిపించినటువంటివి ఎన్నో ఉంటున్నాయి అనిల్ కుమార్ లో.
1: దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ దట్ ఆర్ వాచ్ బై యువర్ ఫిజికల్ ఐ. దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ యూ కెనాట్ వాచ్ విత్ యువర్ ఐ.
2: అతని కలర్ చూస్తే నీవు కొంచెం క్రీమ్ కలర్ గా ఉంటావు.
1: అండ్ హిస్ కలర్స్ సంథింగ్ క్రీమ్ కలర్.
2: హైట్, ఫ్యాట్, వెయిట్, కలర్ మూడింటిని నీవు చూడగలుగుతున్నావు.
1: యు ఆర్ ఏబుల్ టు వాచ్ హిస్ హైట్, వెయిట్, ఫ్యాట్ అండ్ కలర్.
2: కానీ
1: బట్
2: అతని యందు ఇంకా ఎంత మంచి గుణాలు ఉన్నాయో.
1: హౌ మెనీ గుడ్ క్వాలిటీస్ ఆర్ దేర్ ఇన్ హిమ్?
2: అతనిలో ఒక దయ ఉండవచ్చును.
1: దేర్ మే బి కంపాషన్.
2: అతని యందు ఒక ప్రేమ ఉండవచ్చును.
1: దేర్ మే బి లవ్ ఇన్ హిమ్.
2: అతని యందు ఒక క్రోధం ఉండవచ్చును.
1: దేర్ మే బి యాంగర్.
2: కానీ అవి నీకు కనిపించడం లేదే.
1: యూ డోంట్ సీ దెమ్.
2: కనుక అతనికి ఫ్యాట్, హైట్ ఇవన్నీ చెప్పినంత మాత్రమే అతన్ని నీవు గుర్తించిన వాడు కాదు.
1: బై మియర్లీ నోయింగ్ ఫ్యాట్ అండ్ హైట్ యూ కెనాట్ నో హిమ్ ది ట్రూ సెన్స్.
2: గుర్తించినటువంటివి ఎన్నో అతని యందు ఉన్నాయి.
1: దేర్ ఆర్ మెనీ మెనీ థింగ్స్ దట్ యూ డు నాట్ నో ఇన్ హిమ్.
2: ఈ అన్నింటినీ గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడే అతని స్వరూపం నీకు అర్థమవుతుంది.
1: ఇఫ్ యు నో దెమ్ ఆల్ దెన్ యుల్ బి నో యుల్ నో హిమ్ ఇన్ టోటల్.
2: కనుకనే ఈనాడు లోకం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే
2: ఆకారమును పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ద ఫామ్
2: కేవలము తాను చేసేటువంటి యొక్క యాక్షన్ ను పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ యాక్షన్
2: అతని మంచి చెట్లుగా నీవు నిరూపిస్తున్నావు.
1: వీ జడ్జ్ దెమ్ గుడ్ అండ్ బ్యాడ్.
2: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
2: నీలో ఎలాంటి తప్పులు ఉన్నాయో
1: మిస్టేక్స్ ఇన్ యూ
2: అలాంటి నేత్రంతోనే నీవు అతన్ని చూస్తున్నావు.
1: అండ్ యూ వ్యూ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్.
2: అతను తప్పుగా నీకు కనిపిస్తుండాలి.
1: సో యూ ఫైండ్ మిస్టేక్స్ ఇన్.
2: కాబట్టి తప్పు ఎదుటి వ్యక్తి ఎందుకు కనిపించేటువంటిది కాదు.
1: సో మిస్టేక్ ఇస్ నాట్
2: సీన్. నీ దృష్టిలోని దోషమే కానీ సృష్టిలో దోషం కాదు.
1: ఆల్ మిస్టేక్ లైస్ ఇన్ యువర్ విజన్ అండ్ నాట్ ఇన్ క్రియేషన్.
2: నీవు రెడ్ కలర్ గ్లాసెస్ వేసుకుంటే అందరూ రెడ్ కలర్ గా కనిపిస్తారు.
1: ఇఫ్ యూ పుట్ ఆన్ రెడ్ కలర్ గ్లాసెస్ ఆల్ లుక్ రెడ్.
2: బ్లూ కలర్ గ్లాసెస్ వేసుకుంటే అందరూ బ్లూ గా కనిపిస్తారు.
1: సిమిలర్లీ బ్లూ కలర్ గ్లాసెస్ మేక్స్ యూ మేక్ ఎవ్రీవన్ లుక్ బ్లూ.
2: కనుక ఇవి వ్యక్తి యొక్క దోషములే తప్ప శక్తుల యొక్క దోషము కాదు.
1: సో ఇట్ ఆల్ మిస్టేక్ లైస్ విత్ ది ఇండివిజువల్.
2: కనుక ఇలాంటి సత్యాన్ని తాను గుర్తించినటువంటి మూర్ఖుడే ఇతరులను విమర్శించడము, ఇతరులను పూజించడము, ఇతరులను దండించడము, ఇతరులను కోపించడము, ఇతరుని ప్రేమించడము, ఇలాంటివంతా జరుగుతూ ఉన్నాయి.
1: ఎ ఫూల్ ఓన్లీ గోస్ ఆన్ క్రిటిసైజింగ్ అదర్స్, హార్మింగ్ అదర్స్, యాంగ్రీ విత్ అదర్ పీపుల్ బికాస్ హీ డస్ నాట్ నో ది రియాలిటీ.
2: కనుక
1: సో
2: నీలో ఉన్నటువంటి మంచి చెడ్డలే నీకు ప్రతిబింబిస్తున్నాయి, కానీ ఎదుటి వ్యక్తి ఎందు ఉన్నటువంటి ఒక మంచి చెడ్డని నీవు చూడలేవు.
1: సో యువర్ ఓన్ గుడ్ అండ్ బ్యాడ్ అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ రిఫ్లెక్షన్స్, నథింగ్ టు డూ విత్ అదర్ మ్యాన్.
2: సహజ మానవత్వం నుండి ఇలాంటి భేదములు ఎన్నియో కనిపిస్తూ ఉండగా మానవాతీతమైనటువంటి దైవత్వం నందు ఇంకా ఎలాంటి గొప్ప ఉంటున్నాయో.
1: వెన్ దర్ సో మెనీ థింగ్స్ గ్రేట్ థింగ్స్ ఇన్ మ్యాన్, హౌ మెనీ మోర్ ఆఫ్ గ్రేట్ క్వాలిటీస్ ఇన్ గాడ్.
2: భగవంతుని యందు ఎన్నియో ఉంటున్నాయి.
1: In God there are many.
2: ఎంతనో విలువైనటువంటివన్నీ ఉన్నాయి.
1: There are many valuables.
2: అతని స్టోర్ లోపల చెప్పడానికి సాధ్యం కానంత సామాన్ ఉంటుండాలి.
1: In God's store, limitless things are there.
2: కానీ నీవు వచ్చి స్వామి నాకు ఒక లాకెట్ ఇవ్వండి అని అంటారు.
1: But one comes and asks for a locket.
2: ఎందుకు నీవు ఈ లాకెట్ అని అడుగుతున్నావు?
1: Why do you ask for a locket?
2: అతను ఇంకా ఎలాంటి గొప్పది నీకు ఇవ్వగలుగుతున్నాడో.
1: What more precious things are kept in store for you?
2: నీవు గుర్తించుకోలేక చిన్నదానిని నీవు కోరుతున్నావు.
1: Without knowing them you want a petty things.
2: కాబట్టి నీకు ఎంతో గొప్పది ఇవ్వడానికి ఉంటున్నాడు తాను.
1: God is ready to give you many more.
2: అతని స్టోర్ లోపల లేనటువంటివి లేదు.
1: There's nothing that he runs short of.
2: ఎంత విలువైనటువంటివో ఉంటున్నా.
1: Highly valuables are with him.
2: అలాంటి విలువైనటువంటి వంత ఉండినప్పుడు విలువైనటువంటిది ఇస్తాడో ఏమో.
1: You doubt whether he is going to give you valuables or not.
2: కనుకనే భగవంతుణ్ణి ఏమీ కోరకూడదు.
1: So don't ask God anything.
2: తాను ఇష్టమైనట్టు ఏమిస్తాడో, నా సమయానికి సందర్భంగా ఏమిస్తాడో.
1: Basing on the circumstances and position, what is he going to give to me?
2: కనుక నీ దేశపాత్ర పురస్కారం చేసుకుని
1: Basing on the position, circumstances, along with the times, God does.
2: కనుక ఒక్కొక్క సమయంలో తానే అడిగి ఇస్తుంటాడు.
1: Sometimes he himself asks and confers.
2: కనుక దైవత్వం యొక్క విషయములు ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు.
1: One cannot understand divinity in full.
2: అర్థం చేసుకోలేని మూర్ఖులే అనర్థాలకు గురి అయిపోయి
1: Only fools who don't understand the meaning, they are perverted.
2: యదార్థాన్ని మర్చిపోయి
1: they forget the reality.
2: వివేకమైనటువంటిని ఏమాత్రం గుర్తించుకొనక
1: they lose their discrimination.
2: అనర్థాలను పెంచుతున్నాడు.
1: And then they go on increasing this confusion.
2: ఇలాంటి దీనికి మనము లోబడకూడదు.
1: We should never succumb to these factors.
2: మన యొక్క హృదయమునందు ఉన్నటువంటి ప్రతిబింబములే మనకు కంటెదురుగా కనిపిస్తున్నాయి.
1: What all that you find in front of your eye is your own reflection.
2: కనుక ఎడ్యుకేర్ అనేటువంటిది కానీ, ఆధ్యాత్మికమనేటువంటిది కానీ, మతము అనేటువంటిది కానీ ప్రత్యేకమైనటువంటివి కాదు.
1: Therefore, ఎడ్యుకేర్, స్పిరిచువాలిటీ, రిలిజన్ ఆర్ నాట్ సెపరేట్.
2: మనం ఒక పరిమితమైనటువంటి ఒక స్వరూపాలుగా నిరూపిస్తున్నాం.
1: We take it in a limited sense.
2: ఇది ఒక ఉంగరము.
1: This is a ring.
2: ఇది ఒక చైన్.
1: This is a chain.
2: ఇది ఒక కమ్మలు.
1: అండ్ ఇయర్ రింగ్స్.
2: ఇవన్నీ ఒక విధి విధమైన రూపాలు.
1: దిస్ కన్ఫ్యూజన్.
2: ఇలాంటి దీనికి మనము లోబడకూడదు.
1: వీ షుడ్ నెవర్ సకమ్ టు దీస్ ఫ్యాక్టర్స్.
2: మన యొక్క హృదయం నందున్నటువంటి ప్రతిబింబములే మనకు కంటెదురుగా కనిపిస్తున్నాయి.
1: వాట్ ఆల్

0: different jewels with a form.
1: కాని అన్ని చేరి ఒక బంగారుతో కూడినటువంటివి అనే సత్యాన్ని నీవు గుర్తించుకుంటే ఈ భేదాలు నీకు ఎందుకు వస్తాయి?
0: When once you understand they are made up of the same gold, then you will not have differences.
1: కనుకనే దైవత్వమైనటువంటి దివ్యత్వం ఒక్కటే.
0: So divinity is only one.
1: ఈ దివ్యత్వంలో అనేక రూపనామములంతా కూడాను నీకు కనిపించవచ్చును.
0: You may see many forms and names in the divinity.
1: అన్ని రూపనామములకు మూలాధారమైనటువంటిది ప్రేమ ఒక్కటే.
0: Love is the primordial foundation.
1: ఆ ప్రేమను ఇచ్చుకో, ప్రేమను పుచ్చుకో.
0: So share love and receive love.
1: ఇది నీవు ఇచ్చుకోవాల్సింది, పుచ్చుకోవాల్సింది.
0: దిస్ ఈజ్ వాట్ ఈస్ టు బి గివెన్ అండ్ యాక్సెప్టెడ్.
1: అవి రెండింటి ఎందు ఉండేటువంటి యొక్క దివ్యమైన శక్తులు మరొక దాని ఎందుకు కనిపించవు.
0: ద డివైన్ పవర్ ఇన్ లవ్ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్ ఎల్స్.
1: కనుక మతము అనేటువంటి దాన్ని ప్రక్కకు నెట్టు.
0: దెర్ఫోర్ బ్రష్ అసైడ్ రిలిజియన్.
1: ఈ రిలిజియన్ అనేటువంటి దాన్ని పక్కన పెట్టు.
0: కీప్ అసైడ్ రిలిజియన్.
1: రిలిజియన్ ఆఫ్ లవ్.
0: ఇట్స్ రిలిజియన్ ఆఫ్ లవ్.
1: ఇంకా ఎడ్యుకేషన్ అనగా ఎడ్యుకేర్.
0: దెన్ కమ్స్
1: ఎడ్యుకేర్ అనగా లోపల ఉన్నటువంటి దాన్ని తీవటము.
0: ఎడ్యుకేర్ టు బ్రింగ్ అవుట్ ఫ్రమ్ విదిన్.
1: అది నీ యొక్క ప్రేమను బయటికి తీవటము.
0: ఇట్ ఓన్లీ మీన్స్ మేనిఫెస్టేషన్ టు బ్రింగ్ అవుట్ లవ్.
1: ఆ ప్రేమ స్వరూపమే భక్తి అనే రూపాన్ని పొందుతుండాలి.
0: దట్ వెరీ మెటఫర్ ఆఫ్ లవ్ ఈస్ డివోషన్.
1: కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: సో లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఇది మీరు మొట్టమొదటి తెలుసుకుంటే,
0: ఇఫ్ యూ నో దిస్,
1: ఏ ఎడ్యుకేర్ ను మనం యోచించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ఎడ్యుకేర్.
1: ఏ మతాన్ని మనము విచారించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో ఇన్ టు రిలిజియన్.
1: అప్పుడు ఏ జగడాలు కూడా జగంలో ఉండవు.
0: దెన్ దేర్ విల్ బి నో ఫైటింగ్.
1: అందరూ ఐకమత్యంగా కూడి
0: ఆల్ విల్ బి యునైటెడ్.
1: అందరూ ఆనందంగానే ఉంటారు.
0: ఆల్ విల్ బి బ్లిస్ఫుల్.
1: ఈ డిఫరెన్స్ అంతా ఉండటం చేతనే ఒకరికొకరు భేదములంతా కూడా పెరుగుతూ ఉన్నాయి.
0: బికాస్ ఆఫ్ రిలీజియస్ డిఫరెన్సెస్ దేర్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్ఫైటింగ్.
1: ఎక్కడ డిఫరెన్స్ ఉంటాయో అక్కడనే మీకు జగడము జరుగుతుంటాయి.
0: వేర్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ దేర్ విల్ బి ఫైటింగ్.
1: కనుక జగడములు జరగకుండా అందరూ ఒక ఆత్మభావంతో ఆనందాన్ని పొందాలనుకుంటే ఈ డిఫరెన్స్ అంతా మనం పక్కకు నెట్టాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ దేర్ విల్ బి నో ఫైటింగ్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ వార్, వీ షుడ్ స్టాండ్ యునైటెడ్.
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్, రిలిజన్ ఆఫ్ లవ్, కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, ఇవన్నీ ఒక్కటిగా మనం పూజించుకుంటే, తెలుసుకుంటే ఈ జగడములకు అవకాశమే ఉండదు.
0: వెన్ వన్స్ వీ నో ద రిలిజన్ ఆఫ్ లవ్, ద కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ, దెన్ దేర్ విల్ బి నో ఫైటింగ్ ఎట్ ఆల్.
1: మానవులందరూ ఒక్కటి.
0: ది ఎంటైర్ హ్యుమానిటీ ఈజ్ వన్.
1: మానవ జాతి ఒక్కటే, అదే మతము.
0: హ్యూమన్ రేస్ ఈజ్ వన్, దట్స్ రిలిజియన్.
1: ఇది ఏ జాతి అంటే మానవ జాతి.
0: వాట్ రేస్? హ్యూమన్ రేస్.
1: ఈ హ్యూమన్ రైట్ నీవు పెట్టుకుంటే చాలు.
0: It is enough if you have this right.
1: అయ్యా నీవే కులం వాడు, ఏ తెగ వాడు, ఏ స్థానం వాడు, ఇవన్నీ మనం క్వశ్చన్ వేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు క్వశ్చన్ హిస్ కమ్యూనిటీ అండ్ టు విచ్ కంట్రీ హీ బిలాంగ్స్ టు.
1: యు ఆర్ మ్యాన్, ఐ ఆమ్ మ్యాన్.
0: యు ఆర్ మ్యాన్, ఐ ఆమ్ ఆల్సో మ్యాన్.
1: యు ఆర్ హ్యూమానిటీ, ఐ ఆమ్ హ్యూమానిటీ.
0: వి బిలాంగ్ టు హ్యూమానిటీ, యు అండ్ ఐ.
1: ఆ విధమైన యొక్క మానవత్వాన్ని గుర్తించుకుంటే చాలు.
0: వి హావ్ టు నో దిస్ హ్యూమన్నెస్, దట్ ఈస్ ఎనఫ్.
1: ఈ మానవత్వాన్ని గుర్తించుకుంటే మతము అనేటువంటిది వేరే కనిపించదు.
0: When once we know the human values,
1: మతములన్నీ వేరు.
0: Religions are different.
1: మార్గము ఒక్కటే.
0: Path is one.
1: ఈ మార్గాన్ని ఒకదాన్ని మనం వెతుకుంటే చాలు, మతములన్నీ ఏకమైపోతాయి.
0: If you know the path, all religions will be unified.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది?
0: If our minds are good, which religion is bad?
1: వినుడు భారతీయ వీరసుతుడా.
0: ఓ ద సన్ ఆఫ్.
1: మన మతి లోపలంతా కూడా భేదాలు పెట్టుకుని మతం లోపల భేదాలు ఉన్నాయనుకుంటాం, చాలా పొరపాటు.
0: వీ హ్యావ్ ఆల్ అవర్ డిఫరెన్సెస్ ఇన్ అవర్ మైండ్, బట్ వీ ఫైండ్ ఫాల్ట్ విత్ రిలిజియన్స్.
1: మతములేమని చూడకూడదు.
0: డోంట్ గో బై ద రిలిజియన్.
1: మతిని చూడు.
0: Think of your mind.
1: నీ గతిని చూడు.
0: అండ్ యువర్ డెస్టినేషన్.
1: నీ స్థితిని చూడు.
0: అండ్ యువర్ పొజిషన్.
1: నీ సంపత్తిని చూడు.
0: అండ్ యువర్ అఫ్లూయెన్స్.
1: అది నీవు నేర్చుకోవాల్సినటువంటిది.
0: దట్స్ వాట్ యూ హ్యావ్ టు లెర్న్.
1: మతి, గతి, స్థితి, సంపత్తి.
0: మతి, గతి, స్థితి, సంపత్తి.
1: ఈ నాలుగింటి ఇందే మానవత్వం ఇమిడి ఉంటున్నది.
0: దేర్ హ్యూమన్ క్వాలిటీ ఇన్ ఆల్ దీస్ ఫోర్.
1: కనుక
0: సో
1: ఇలాంటి ప్రశ్నలంతా కూడాను మనం పెద్దగా వేయకూడదు. ఇవన్నీ మనం నిత్య జీవితంలో గుర్తించవలసినటువంటివి.
0: వీ డోంట్ నీడ్ టు పుట్ సచ్ క్వశ్చన్స్, దే ఆర్ టు బి నోన్ ఇన్ అవర్ డైలీ లైఫ్.
1: మన ఎడ్యుకేషన్ అనేది ఎంతవరకు లిమిట్?
0: వాట్ ఈస్ ద లిమిట్ ఫర్ అవర్ ఎడ్యుకేషన్?
1: కనుకనే ఎడ్యుకేషన్ కును, ఎడ్యుకేర్ కును ఏమాత్రం భేదం లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేర్.
1: అనుభూతి లోపల మాత్రము కొన్ని కొన్ని లోపల నుంచి తీసేది, కొన్ని కొన్ని బయట నుంచి నేర్చుకునేటువంటివి.
0: బట్ బై ఎక్స్పీరియన్స్ దేర్ ఇస్ ద డిఫరెన్స్. వన్ లెర్న్ ఫ్రమ్ అవుట్ సైడ్, అనదర్ బ్రాట్ ఫ్రమ్ విదిన్.

0: బయట నుంచి చూస్తున్నాము, బయట నుంచి నేర్చుకుంటున్నాము.
1: దిస్ ఫైల్ యూ వాచ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ లెర్న్.
0: ఇది మొట్టమొదటి చూసినప్పుడు ఇది మనకు క్రొత్తది.
1: వెన్ వన్స్ యూ సీ ఇట్ ఫర్ ఫస్ట్ టైం ఇట్ ఇస్ న్యూ.
0: తర్వాత ఇది మన హృదయంలో చేరేటప్పటికి అది మన పాతదైపోయింది.
1: దెన్ వన్స్ ఇట్స్ ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్ ఇట్స్ ఓల్డ్ ఇట్స్ ప్రింటెడ్
0: దెన్ అయినటువంటి దాన్ని తిరిగి మనం తీసుకోవాలి.
1: అండ్ దట్ విచ్ ఇస్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్ మస్ట్ బి బ్రాట్ అవుట్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: భగవంతుడు
1: గాడ్
0: ఒక వ్యక్తికి ముక్తినివ్వాలని అతని దగ్గరికి వచ్చాడు.
1: వాంటెడ్ టు కన్ఫర్ లిబరేషన్ టు ఎ పర్సన్ అండ్ కేమ్ క్లోజ్ టు హిమ్.
0: అతని దగ్గరికి తాను వచ్చే పూర్వము యముణ్ణి పంపించాడు.
1: Prior to his arrival there, he sent Yama, the god of death.
0: అతను చాలా తెలివితేటలు కలవాడు.
1: He is highly intelligent.
0: అతని దగ్గరికి పోయి నీవు అతని సమాచారం తెలుసుకుంటా అన్నాడు.
1: He asked him to go and find out make some inquiry.
0: ఆ యముడు వెళ్ళాడు.
1: Yama, god of death, went there.
0: నేను ఎవరో నీకు తెలుసునా అన్నాడు.
1: He asked him, do you know who I am?
0: నాకు తెలియదండి, మీరు కొత్తవారు అన్నాడు.
1: That person said, I do not know, you are new to me.
0: సరే, అయితే నీవెవరో నన్ను తెలుసుకున్న తర్వాత నేను వస్తానులేని తిరిగి తాను పోయాడు.
1: దెన్ హీ సెడ్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ వెన్ వన్స్ యూ నో మీ లేటర్.
0: మరి 3 దినములైన తర్వాత అదే యముడు వచ్చాడు.
1: ఆఫ్టర్ 3 డేస్ యమ గాడ్ ఆఫ్ డెత్ కేమ్ వన్స్ అగైన్.
0: నేను ఎవరో నీకు తెలుసునా అన్నాడు.
1: దెన్ హీ ఆస్క్డ్, డు యు నో హూ ఐ యామ్.
0: నాకు తెలుసునండి, మొన్న చూచినాను కదా నిన్ను.
1: హీ సెడ్, ఐ నో బికాజ్ ఐ సా యూ ది అదర్ డే.
0: కాబట్టి నీవు మొదటి దినము కొత్తవాడు, 3వ దినం పాతవాడు.
1: సో ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇట్ వాస్ న్యూ, లేటర్ ఇస్ క్వైట్ ఫెమిలియర్ ఓల్డ్.
0: అదే విధంగానే మొట్టమొదటి నేర్చుకునే ముందుగా అన్ని కొత్తవే మనకు.
1: సిమిలర్లీ యాజ్ వీ లెర్న్ ఆల్ ఆర్ న్యూ.
0: తర్వాత అన్ని మనకు పాతవే.
1: లేటర్ యూ గెట్ ఫెమిలియర్ విత్ ఆల్ ఆఫ్ దెమ్.
0: కనుకనే మనం తెలియక పూర్వమంతా కూడా అన్ని నూతనంగా మనం విశ్వసిస్తుంటాం.
1: వెన్ థింగ్స్ ఆర్ నాట్ నోన్ యూ కన్సిడర్ ఎవ్రీథింగ్ బ్రాండ్ న్యూ.
0: తర్వాత భేదములే దూరం చేస్తాం.
1: When once they are known, there will be no difference.
0: వేదములు ఎప్పుడు దూరం అవుతుందో అప్పుడే నీలో ఏకత్వం ప్రాప్తిస్తుంది.
1: When there are no differences, then you can know the unity.
0: కనుక మీరు ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: We have to develop this unity.
0: అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒకటే అని మీరు విశ్వసించండి.
1: Have strong faith that the same principle of self, Atma, is in everyone.
0: అప్పుడే మీకు ఈ అన్ని భేదములు కూడా దూరం అయిపోయి మతం అంటే ఏమిటి, రిలిజన్ అంటే ఏమిటి, ఈ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి అనేటువంటి మీకు సులభంగా అర్థమవుతుంది.
1: దెన్ ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు నో ఈజీలీ ది డిఫరెన్సెస్ బిట్వీన్ రిలిజన్, స్పిరిచువాలిటీ అండ్ ఎడ్యుకేషన్. ద సెకండ్ క్వశ్చన్, వాట్ షుడ్ బి ది సత్య సాయి స్కూల్స్ రిలేషన్షిప్ విత్ ద గవర్నమెంట్?
0: ఇక్కడ సత్యసాయి ఎడ్యుకేషన్ అని, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అని రెండు ఎడ్యుకేషన్ ఉన్నాయా?
1: Are there two forms of education? One Satya Sai education, another government education.
0: Okate education.
1: Education is one.
0: Aithe.
1: However,
0: government danikini mana danikini unnatundi sanni sambandhanni manam yochin cheyali.
1: However, we must investigate the relationship between our institution and government institution.
0: మన యొక్క సత్యసాయి ఇన్స్టిట్యూషన్ లోపల మనకు రైట్ ఉంటుండాలి.
1: యు హావ్ గాట్ రైట్ ఇన్ యువర్ ఓన్ ఇన్స్టిట్యూషన్, సత్యసాయి ఇన్స్టిట్యూషన్.
0: ఎందుకంటే సత్యసాయి అందరి వాడు.
1: బికాజ్ సత్యసాయి బిలాంగ్స్ టు ఎవ్రీబడి.
0: కానీ గవర్నమెంట్ దీని లోపల మనకు అందరిది గవర్నమెంట్ కాదు.
1: బట్ government does not belong to everybody.
0: దాంట్లో కొన్ని డిఫరెన్స్ అంతా ఉంటుంటాయి.
1: There are differences in the government.
0: వాళ్ళ సబ్జెక్ట్స్, వాళ్ళ ఆబ్జెక్ట్స్ వేరువేరుగా ఉంటుంటాయి.
1: The objects, the subjects of the government are different.
0: దానికి కొంత నీవు విరుద్ధంగా పోయితే దానిపైన చర్య తీసుకుంటారు.
1: If you act against the rules of the government,
0: కనుక గవర్నమెంట్ రూల్స్ కు
1: proceed against you.
0: విరుద్ధంగా పోకూడదు.
1: We should never go against the government.
0: గవర్నమెంట్ రూల్స్ మనం అనుసరిస్తూ పోండి.
1: వీ షుడ్ ఫాలో ద రూల్స్ ఆఫ్ గవర్నమెంట్.
0: అనుసరిస్తూ మన దానికి ఏ రూల్స్ లేదు.
1: అవర్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ నో రూల్స్.
0: మన రూల్స్ అంతా ఒక్కటే.
1: వీ హ్యావ్ ఓన్లీ వన్ రూల్.
0: లవ్ ఈజ్ రూల్.
1: లవ్ ఈజ్ ద రూల్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్.
0: ఆ ప్రేమ చేత మన రూల్స్ మనం ఫాలో చేస్తాం.
1: వీ ఫాలో అవర్ రూల్స్ విత్ దిస్ లవ్.
0: హృదయపూర్వకంగా ప్రేమించి ఆ యొక్క దీన్ని సాధనలో పెట్టుకుందాం.
1: We love wholeheartedly and practice.
0: కనుక నీవు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నప్పుడు కూడాను సత్యసాయి ఎడ్యుకేషన్ కూడా నీవు ఫాలో చేయొచ్చు.
1: While studying there in government school, you can still follow Satyasai education.
0: సత్యసాయి ఎడ్యుకేషన్ అనేటువంటిది కేవలము మానవతా విలువలు.
1: సత్యసాయి ఎడ్యుకేషన్ రిఫ్లెక్ట్స్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ హ్యూమన్ వాల్యూ అనేటువంటిది మొట్టమొదట నీవు నిలబెట్టుకో.
1: You have to uphold the human value.
0: దాన్ని నిలబెట్టుకుని నీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ను ఫాలో చేయి.
1: విత్ ది హ్యూమన్ వాల్యూ follow the government education policy.
0: మనం ఇది వేరు అది వేరు అని దీనికి డిఫరెన్స్ చేయకూడదు.
1: We should not differentiate the government institution and our institution.
0: మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూడను
1: while studying in government institution
0: దీనికి నాకు అవసరం లేదని చెప్పిన సత్యసాయి ఎడ్యుకేషన్ అని హ్యూమన్ వాల్యూస్ మనం ఫాలో చేస్తుంటే గవర్నమెంట్ అంగీకరించదు.
1: ఇఫ్ యూ సింప్లీ డ్రాప్ ఇట్ దేర్ అండ్ జాయిన్ సత్యసాయి హ్యూమన్ వాల్యూస్
0: కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి.
1: ద గవర్నమెంట్ హెస్ గాట్ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్
0: కాబట్టి వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనము ధిక్కరించకూడదు.
1: వీ షుడ్ నెవర్ డిసోబే ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్
0: ఎందుకంటే ప్రపంచంలో మనం పుట్టాము.
1: వీ ఆర్ బోర్న్ ఇన్ దిస్
0: ప్రపంచంలో చదువుతున్నాము.
1: వీ స్టడీ హియర్
0: ప్రపంచంలో ఉంటున్నాము.
1: వీ లివ్ హియర్
0: వాడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేసినప్పుడే వాడు సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ తీసుకుని నువ్వు ఏ దేశం పోయినా నీ కొన్ని ఉద్యోగాలు చిక్కుతున్నాయి.
1: వెన్ వన్స్ వీ ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూ గెట్ ఎ సర్టిఫికెట్ అండ్ గెట్ ఎ జాబ్ ఎనీవేర్
0: కనుకనే దాన్ని కూడా మనం కొంతవరకు ఫాలో చేయాలి.
1: సో వీ హావ్ టు ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్
0: దాన్ని ఫాలో చేస్తూ
1: ఫాలోయింగ్ ఎట్ ది సేమ్
0: టైం కాలం ఎంత చిక్కుతూ ఉంటుండాలి.
1: యు హావ్ ప్లెంటీ ఆఫ్ టైం
0: మానవునికు దినమునకు 24 గంటల సేపు ఉన్నది కాలం.
1: 24 అవర్స్ ఆర్ గివెన్ టు యూ పర్
0: డే. గవర్నమెంట్ స్కూల్లో ఎంతసేపు చదవగలరు?
1: హౌ లాంగ్ కెన్ యూ స్పెండ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్?
0: అక్కడంతా చేర్చి తెల్లవారు 3 గంటలు సాయంకాలం 3 గంటలు.
1: యూ హావ్ 3 అవర్స్ ఇన్ ద మార్నింగ్, 3 అవర్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్.
0: 6 గంటలు మాత్రమే నీవు గవర్నమెంట్ దీన్ని ఫాలో చేస్తున్నావు.
1: యూ ఫాలో ద గవర్నమెంట్ ఫర్ 6 అవర్స్.
0: ఇంకా ఉంది 18 గంటలు.
1: యూ హావ్ 18 అవర్స్ స్టిల్.
0: ఆ 18 గంటల లోపల 6 గంటలు నిద్ర తీసుకో.
1: 6 అవర్స్ యూ స్లీప్.
0: ఇంకా 6 గంటలు నీ యొక్క ఆటలు పాటలకు నీవు తీసుకో టైము.
1: 6 అవర్స్ ఫర్ యువర్ సింగింగ్, ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్.
0: ఇంకా 6 గంటలు ఉంటుండదే.
1: స్టిల్ దర్ 6 అవర్స్.
0: 6 గంటల లోపల నీవు మానవతా విలువను పెంచుకో.
1: డ్యూరింగ్ దీ 6 అవర్స్ డెవలప్ మోర్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ.
0: కనుకనే మానవుడు కాలమును 4 భాగములుగా విభజించాలి.
1: మ్యాన్ హ్యాస్ టు క్లాసిఫై, కేటగరైజ్ టైమ్ ఇన్ టు 4.
0: ఒక భాగము స్వార్థములకు.
1: వన్ పార్ట్ ఫర్ ద సెల్ఫ్, ఫర్ యువర్ ఓన్.
0: రెండవ భాగము నీ డ్యూటీస్ కు.
1: సెకండ్ టు అటెండ్ యువర్ డ్యూటీస్.
0: మూడవ భాగము నిద్రాహారములకు.
1: థర్డ్ ఫర్ ద ఫుడ్ అండ్ డ్రింక్.
0: నాలుగవ భాగము ఆధ్యాత్మికములకు.
1: ఫోర్త్ ఫర్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్.
0: కనుక నీ ఈ విధంగా 3-4 భాగములుగా చేసుకుంటే ఆధ్యాత్మికము ఏమాత్రము అవకాశం లేకుండా పోదు.
1: వెన్ యూ కేటగరైజ్ అలాట్ టైమ్ లైక్ దట్ దేర్ విల్ బి నో ఆబ్స్టకల్ ఫర్ స్పిరిచువాలిటీ.
0: కనుక గవర్నమెంట్ చదువుకు సత్యసాయి చదువుకు దీనికి ఏ భేదం అనేటువంటిది మీరు పాటించకూడదు.
1: డోంట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ సత్యసాయి ఎడ్యుకేషన్ అండ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్.
0: మనది సత్యమైన ఎడ్యుకేషన్.
1: అవర్స్ ఇస్ రియల్ ఎడ్యుకేషన్ ఆఫ్ ట్రూత్.
0: అది కేవలం బుకిష్ నాలెడ్జీ.
1: ది అదర్ వన్ ఇస్ బుకిష్ నాలెడ్జ్.
0: మనంతా ప్రాక్టికల్ నాలెడ్జీ.
1: అవర్స్ ఇస్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జికి బుకిష్ నాలెడ్జికి మనం సంబంధం తీసుకోకూడదు.
1: వీ కెనాట్ బ్రింగ్ అవుట్ ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ బుకిష్ నాలెడ్జ్
0: బుకిష్ నాలెడ్జ్ కదా అని దాన్ని ప్రక్కకు నెట్టకూడదు.
1: యూ కెనాట్ నెగ్లెక్ట్ బుకిష్ నాలెడ్జ్ టోటలీ.
0: దాన్ని కూడా ఇహములు సుఖింప హేమతారక విద్య పరమను సుఖింప బ్రహ్మ విద్య.
1: బుకిష్ నాలెడ్జ్ ఇస్ నెసెసరీ ఫర్ అవర్ లివింగ్. వైల్ ప్రాక్టికల్ నాలెడ్జ్
0: యమునకు పరమునకు 2 విద్యలు అత్యవసరము.
1: 2 ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్
0: యమునకు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అవసరము.
1: ఫర్ అవర్ లివింగ్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ నెసెసరీ.
0: పరమునకు ఆధ్యాత్మిక తత్వం అవసరము.
1: ఫర్ ద లైఫ్ ఆఫ్టర్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ నెసెసరీ.
0: రెండింటిని కూడా తీసుకుని
1: we have to take these.
0: ఈ రెండు కూడాను ప్రత్యేకంగా భావించకూడదు.
1: we should never differentiate.
0: ఒక కాయనుకు 2 సైడ్లు ఉన్నట్టుగా ఉంటుండాలి.
1: it is like 2 surfaces of the same coin.
0: ఒకటే కాయిన్.
1: కాయిన్ ఈజ్ వన్.
0: దానికి 2 వైపులు ముఖములు ఉంటున్నాయి.
1: ఇట్ హెస్ 2 సర్ఫేసెస్.
0: ఆ రెండింటినీ మనం 2 స్వీకరించాలి.
1: బోత్ అప్వర్స్ అండ్ రివర్స్ వీ హావ్ టు టేక్.
0: కానీ దీంట్లో మనం భేదాలు ఏమీ అంతరం పెట్టుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ డిఫరెన్షియేట్.
0: ఇంకా మూడవది.
1: థర్డ్ క్వశ్చన్. యాజ్ టీచర్స్ వర్కింగ్ టు ఇంప్రూవ్ అవర్ సెల్స్, హౌ కెన్ వీ అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ స్టూడెంట్స్? హౌ డూ టీచర్స్ ఓవర్కమ్ ఎనీ డీప్ రూటెడ్ వీక్నెసెస్ ఇన్ దెమ్ సెల్స్?
0: విద్యార్థుల మనసును గుర్తించి వర్తించడానికి విద్యార్థుల మనసు ఎట్ట ఉంటాదో ఏమో తెలుసుకోవాలనుకుంటున్నారు.
1: యూ రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ యువర్ స్టూడెంట్స్, ద మైండ్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్.
0: మొట్టమొదట నీ మనసు యొక్క రూల్స్ నువ్వు తెలుసుకో.
1: ఫస్ట్ నో యువర్ ఓన్ మైండ్.
0: తర్వాతనే విద్యార్థి యొక్క మనసును మనం చూడవచ్చును.
1: దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ది మైండ్ ఆఫ్ యువర్ స్టూడెంట్.
0: నీలో మంచి మనసుని అభివృద్ధి పరచుకుంటే విద్యార్థి యందు రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అది కూడా నీలో ప్రవేశిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ హావ్ ఎ గుడ్ మైండ్ యూ విల్ ఫైండ్ గుడ్ మైండ్ ఇన్ యువర్ స్టూడెంట్ యాజ్ రిఫ్లెక్షన్.
0: మైండ్ చూడటానికి అక్కడ వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సీ.
0: ఆ విద్యార్థి యొక్క ప్రవర్తనను పురస్కరించుకుని ఫాలో చేస్తున్నారు.
1: యు హావ్ టు ఫాలో ద కండక్ట్ అండ్ బిహేవియర్ ఆఫ్ ద స్టూడెంట్.
0: బయట ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు,
1: హౌ ఇస్ హి బిహేవింగ్ అవుట్ సైడ్,
0: ఇంట్లో ఏ విధంగా ఉంటున్నాడు,
1: హౌ డస్ హి కండక్ట్ అట్ హోమ్,
0: ఏ విధంగా ఉంటున్నాడు,
1: అండ్ ఈస్ దేర్ అట్
0: స్నేహితులతో చేరినప్పుడు ఎట్లా ఉంటాడు,
1: హౌ ఈస్ హి అమంగ్ ఫ్రెండ్స్.
0: ఇవన్నీ చక్కగా కొంతవరకు నీవు విచారణ చేయాలి.
1: యు హావ్ టు ఇంక్వైర్ హౌ హి మింగిల్స్ విత్ స్టూడెంట్స్ అట్ హోమ్ అండ్
0: అప్పుడు ఆ విద్యార్థి నీవు చక్కని మార్గంలో తిప్పడానికి వీలవుతుంది.
1: దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు మోల్డ్ హిమ్ ఇన్ ద రైట్ వే.
0: నువ్వు బయట వారితో ఇంటిలో ఈ క్లాసులో ఏ విధంగా నవర్తిస్తున్నావో నువ్వు గుర్తించుకుని లేక కేవలం అతన్ని మార్చాలంటే ఏ రీతిగా మార్చగలవు.
1: వితౌట్ ఎంక్వైరింగ్ ప్రాపర్లీ హౌ హీస్ బిహేవింగ్ అవుట్ సైడ్ అట్ హోమ్ అమంగ్ హిస్ క్లాస్మేట్స్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు నో హిమ్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంటిలో తల్లిదండ్రులు మితిమీరిన స్వేచ్ఛనిస్తుంటారు.
1: Parents give too much of freedom to children.
0: అక్కడ ఫ్రీడమ్ గా ఉంటుండడం చేత అక్కడ ఫ్రీగా ప్రవర్తిస్తుంటాడు.
1: Therefore, children behave with absolute freedom at home.
0: స్నేహితుల దగ్గర చూస్తే వారు కూడా మరింత ఫ్రీడమ్ గా ఉంటారు.
1: Friends also absolutely free.
0: వారు కూడా నీకు అమితమైన స్వేచ్ఛనిస్తుంటారు.
1: They too give you too much of freedom.
0: కానీ స్కూల్ కు వచ్చేటప్పటికి అక్కడ కొంచెం కట్టుదిట్టమవుతుంది.
1: When once he comes to school, there are restrictions.
0: కనుక రెండింటి యందు ఏ విధంగా ఉంటున్నాడో దానికి మూడవది కూడాను దానికి తగినట్టుగా మార్చుకోవాలి.
1: We have to see how he is there in other two places, how he is there in this place and change.
0: కనుక ఇంటి విషయంలో నీవు ప్రవేశించవద్దు.
1: You cannot know him at home.
0: తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రేమ వల్ల వారికి అనేక విధమైనటువంటి స్వేచ్ఛనిస్తుంటారు.
1: Out of love, parents give too much of freedom to
0: అయితే
1: but
0: దీన్ని కూడా మనం మొట్టమొదట అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా పిలిచి ఈ పిల్లవాడి యొక్క స్థితిగతులను మనం విచారించాలి.
1: వీ హ్యావ్ టు కన్సల్ట్ పేరెంట్స్ ఆల్సో అండ్ ఫైండ్ అవుట్ ద బిహేవియర్ ఆఫ్ ద బాయ్.
0: ఈనాటి తల్లిదండ్రులు
1: పేరెంట్స్ టుడే
0: ది మోడర్న్ ఏజ్
1: దిస్ బీయింగ్ ఎ మోడర్న్ ఏజ్
0: పిల్లలకు కావలసినంత స్వేచ్ఛనిస్తున్నారు.
1: దే గివ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు దేర్ చిల్డ్రన్.
0: కావలసినంత ధనం ఇస్తున్నారు.
1: దే గివ్ ప్లెంటీ ఆఫ్ మనీ.
0: 99% తల్లిదండ్రులే పాడు చేస్తున్నారు పిల్లలు.
1: The children are spoiled. The mistake lies 99% with parents only.
0: ఎందుకంటే నా బిడ్డకు నేను స్వాతంత్ర్యం ఇవ్వాలి.
1: I should give freedom to my son.
0: వాడికి ఒక మనసు ఉంది.
1: Yes, mind.
0: వాడికి ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తించాలి.
1: I have to act according to him.
0: ఈ ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తించాలని కోరేటువంటి వాడు కొన్ని తప్పు మార్గంలో పోయేటప్పుడు నీవెందుకు ఏడుస్తున్నావు?
1: When you want to give him freedom, why do you cry when your son proceeds along the wrong path?
0: కాబట్టి ఫ్రీగా ఉన్నప్పుడు నీవు సంతోషించాలి కదా.
1: When he is free, you should be happy.
0: ఎందుకు నీవు ఏడుస్తున్నావు?
1: Why do you cry?
0: ఇదే తప్పు.
1: This is a mistake.
0: కనుక నీ పిల్లల్ని మొట్టమొదటి చక్కని కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
1: Therefore, you should control your children from the beginning.
0: మనం కార్లంతా కూడా మంచి రోడ్డుగా ఉన్నప్పుడు స్పీడ్గా పోతుంటాము.
1: You can drive your cars when the road is
0: fine. కానీ జనాలు అధికంగా సంచరించేటువంటి సమయంలో
1: when there's traffic jam,
0: ఎక్కువ టర్నింగ్లు జరిగే సమయం లోపల
1: when there are so many turnings,
0: స్పీడ్ బ్రేకర్ పెడతారు.
1: There you find speed breakers along the
0: way. ఎందుకోసము?
1: Why?
0: కొంతవరకు క్షేమం కోసమని.
1: It's for your security.
0: తనకు క్షేమము, ప్యాసింజర్స్ కు క్షేమము.
1: It is safe and secure for you, so also other passengers.
0: కనుకనే మనం కూడా పిల్లలకు స్వేచ్ఛకు కొంత బ్రేకులు వేయాలి.
1: So we have to apply brakes while giving freedom to our
0: children. ఎలాంటి దానికి స్వేచ్ఛనివ్వాలి, ఎలాంటి దానికి స్వేచ్ఛనివ్వకూడదు.
1: Freedom, it should be given to certain things and not to other aspects.
0: వాడు ఏదైనా చెడ్డ మార్గంలో కూడా ప్రవేశిస్తుంటే దానికి కఠినమైన శిక్ష ఇవ్వాలి.
1: When the child goes along the wrong path, you should punish him.
0: వాడికి ఫ్రీడమ్ ఇవ్వకూడదు.
1: You should not give him freedom.
0: అలాంటి వాడు చచ్చినా పర్వాలేదు కానీ ఫ్రీడమ్ ఇవ్వకూడదు.
1: No matter if a boy is to die, but you should never give him freedom.
0: మంచి దానికా నీకెంతైనా ఇచ్చేసేయి.
1: For good things you can give him any amount of freedom. Give money also.
0: Vastuvulu ichese.
1: Give objects.
0: Kani venaka vaipuna watch cheskuntu po.
1: But yet you watch him from behind.
0: Appude aa pillavaadu manasi sarina margalaki raagaladu.
1: Then the boy will be perfect.
0: Kanukane pillalnu manam sarina reetilo techukotam motta modati baadhyata tallidi.
1: Therefore the first responsibility lies with the mother to train the child.
0: ఇక్కడ కూడా కొన్ని భేదములు కనిపిస్తుంటాయి.
1: Here also we find some differences.
0: కొడుకు దేగినైపోతే తండ్రి బాధ్యత.
1: If son is spoiled, the mistake lies with the father.
0: డాటర్ గిన తప్పైపోతే మదర్ మిస్టేక్.
1: If daughter is spoiled, the mistake lies with the mother.
0: కనుకనే ఇక్కడ రెండింటి యందు మనం భేదాన్ని గుర్తించాలి.
1: సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టూ.
0: బిడ్డ సరిలేదు అంటే ఇది మదర్ మిస్టేక్.
1: ఇఫ్ ది డాటర్ ఈస్ నాట్ గుడ్, మిస్టేక్ లైస్ విత్ ద మదర్.
0: ఎందుకంటే మదర్ నీడ లోపల నుంచి సంచరిస్తుంటుంది బిడ్డ.
1: బికాస్ డాటర్ మూవ్స్ లైక్ ఎ షాడో అలాంగ్ విత్ ద మదర్.
0: కనుకని ఈ షాడో లోపల ఉంటుందా తప్పు.
1: సో మిస్టేక్ లైస్ విత్ ద షాడో.
0: కుమారుడి తప్పు అయినప్పుడు తండ్రిది తప్పు.
1: ఇఫ్ ద సన్ ఈజ్ రాంగ్ ద మిస్టేక్ లైస్ విత్ ద ఫాదర్.
0: తండ్రి సరైనటువంటి రీతిలో చూసుకోవటం లేదు.
1: ఫాదర్ హ్యాస్ నాట్ చెక్డ్ హిమ్ ప్రాపర్లీ.
0: ఇష్టం వచ్చినంత ఫ్రీడమ్ ఇస్తున్నాడు.
1: హీ గేవ్ హిమ్ ఫ్రీడమ్ యాజ్ హి లైక్.
0: కనుక ఆ విధంగా చేయకుండా ఉండే కోసం స్కూలు అని మూడవది ఒకటి పెట్టారు.
1: దెన్ కమ్స్ స్కూల్ టు రెగ్యులేట్ ద చైల్డ్.
0: అక్కడ టీచర్స్ వీళ్ళను సరైన మార్గంలో సమత్వానికి తీసుకుని రావాలి.
1: టీచర్స్ విల్ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఫోర్త్ ఇన్ ఎ బ్యాలెన్స్డ్ వే, ఇన్ ఎ ప్రాపర్ వే.
0: నాయన నీవు బయట ఈ రీతిగా ప్రవర్తిస్తున్నావు, ఇది మంచిది కాదు.
1: Teacher will have to tell the child, you are behaving outside.
0: నీ పేరు పాడైపోతుంది.
1: You will get a bad name tomorrow.
0: నీ పేరు మాత్రమే కాదు తల్లిదండ్రుల పేరు కూడా పాడవుతుంది.
1: Not only that you get a bad name, your parents also get a bad name.
0: వంశం యొక్క పేరే పాడైపోతుంది.
1: In fact, your whole family will get a bad name.
0: నీ గృహం పేరు నిలబెట్టు.
1: So you have to uphold
0: తల్లిదండ్రుల పేరు నిలబెట్టు.
1: Keep up the name of your parents.
0: చదివే యొక్క స్కూల్ యొక్క పేరు నిలబెట్టు.
1: And also the reputation
0: of the
1: institution.
0: మంచి మార్గంలో మంచి బోధన చేస్తూ రావాలి.
1: So the teacher should teach well in the right direction.
0: కనుకనే వారి సరైన మార్గంలో తెవడానికి మంచి మాటలతో వారిని మార్గంలో తెచ్చుకుపెట్టుకోవచ్చు.
1: We have to speak them in a nice way and conduct them in the right direction.
0: అనేక విదేశాల లోపల
1: in foreign countries
0: ఈ పిల్లలకు ఏం వినయం అంటే ఏమిటో, విధేయత అంటే ఏమిటో ఏమీ తెలియదు.
1: Children do not know what humility is, what obedience.
0: అలాంటి వాళ్ళకందరికీ సత్యసాయి సంస్థల వారు పవిత్రమైనటువంటి మాటలు చెప్పాలి.
1: సత్యసాయి స్కూల్ టీచర్స్ explain clearly.
0: నాయన నీవు మానవుడిగా పుట్టావు.
1: You are born as a human.
0: ఒకరిని భయపెట్టడానికి నీవు మృగం కాదు.
1: You are not animal to frighten others.
0: ఇంకొకరికి నీవు భయపెట్టడానికి పశువు కాదు.
1: To be afraid of others, you are not animal.
0: కానీ నీవు భయపెట్టడానికి మృగం కాదు, భయపెట్టడానికి పశువు కాదు.
1: You should not frighten others, not be afraid of others.
0: నీవు మానవుడవు.
1: You are a human.
0: కనుక నీవు భయపడకూడదు, భయపెట్టకూడదు.
1: You should never be afraid of anybody, nor frighten others.
0: కనుక ఈ విధంగా పిల్లలకు బోధించి
1: యూ హావ్ టు ఎక్స్ప్లెయిన్ లైక్ దాట్
0: వారిని సరైన మార్గంలోకి తిప్పాలి.
1: సీ దట్ దే ఆర్ ఇన్ ది రైట్ వే.
0: నైనా లైఫ్ ఈజ్ లాంగ్ జర్నీ.
1: లైఫ్ ఈజ్ అ లాంగ్ జర్నీ.
0: కనుక ఈ మధ్య మధ్య చెడిపోయేటువంటివి కాదు ఇవన్నీ.
1: ఇట్స్ నాట్ గోయింగ్ టు బి స్పాయిల్ ఆర్ ఇంటర్రప్టెడ్.
0: షార్ట్ కట్ అయిపోతే ఎన్ని కుదాలా పోయినా పర్వాలేదు.
1: ఇఫ్ ఇట్స్ అ షార్ట్ కట్ డజంట్ మ్యాటర్ ఇన్ విచ్ ఎవర్ వే యు గో. Life is a long journey.
0: కనుక నీవు ఇంత దీర్ఘకాలం జీవించవలసినటువంటి వాడు కాబట్టి నీవు దివ్యమైన జీవితాన్ని జీవి.
1: ఇట్స్ అ లాంగ్ జర్నీ, సో లీడ్ ఎ డివైన్ లైఫ్.
0: దీర్ఘ జీవితాన్ని మనం ఆశించకూడదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ లాంగ్ లైఫ్ దట్ కౌంట్స్.
0: దివ్య జీవితాన్ని ఆశించాలి.
1: ఇట్ ఇస్ ద డివైన్ లైఫ్ దట్ హ్యాస్ టు బి ఎస్పైర్డ్.
0: ఆ విధంగా వారికి మంచి మాటలతో బోధించి
1: ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ
0: ఆ తల్లిదండ్రులు పెట్టినటువంటి మార్గమును కొంతవరకు సరిదిద్దడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ ఆల్సో రెక్టిఫై కరెక్ట్ ద పాత్ లెడ్ బై ద పేరెంట్స్ ఇట్ ఇస్ రాంగ్.
0: అప్పుడే మీ యొక్క కీర్తి కూడాను అభివృద్ధి అవుతుంది.
1: దెన్ ఓన్లీ యు విల్ ఎర్న్ ఎ వెరీ గుడ్.
0: నీవు ఆచార్యుడవు.
1: యు ఆర్ ఆచార్య.
0: ఆచార్య అనగా ఏమిటి? అధ్యాపకుడు కాదు.
1: ఆచార్య ఇస్ నాట్ మీర్లీ టీచర్.
0: ఆచరించి బోధించేటువంటి వాడు ఆచార్య.
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ దెన్ టీచర్స్.
0: కనుక నీవు ఆచరించి బోధించేటువంటి వాడు కాబట్టి నీకు ఆచార్య అని పేరు వచ్చింది.
1: యాజ్ యూ ప్రాక్టీస్ అండ్ టీచ్ యూ హ్యావ్ ద టైటిల్ ఆచార్య ప్రొఫెసర్.
0: నీవు అనుసరించి పిల్లలకు బోధించు.
1: యూ ఫాలో అండ్ దెన్ టీచ్ యువర్ చిల్డ్రన్.
0: ఇంకా పిల్లలకు కొన్ని దురభ్యాసాలు కొన్ని ఉంటాయి.
1: చిల్డ్రన్ హ్యావ్ సర్టన్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: ఆ అభ్యాసాలను మొట్టమొదట అధ్యాపకుడు కంట్రోల్ చేసుకుని తర్వాత పిల్లలకు బోధించాలి.
1: సో ద టీచర్ ఫస్ట్ కంట్రోల్ సచ్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ దెన్ టీచ్ చిల్డ్రన్.
0: టీచర్ కాలేజీ లోపలనే కూర్చొని సిగరెట్ తాగుతూ కూర్చుంటే
1: ఇఫ్ టీచర్ స్టార్ట్ స్మోకింగ్ ఇన్ ద కాలేజ్
0: అప్పుడు రేపటి దినం పిల్లవాడు కూడా తాగుతూ స్కూల్కి వచ్చేస్తాడు.
1: టుమారో స్టూడెంట్ ఆల్సో అటెండ్ స్కూల్ వైల్ స్మోకింగ్.
0: ఎందుకంటే నీవు స్మోక్ చేస్తావు అని టీచర్ అడుగుతాడు.
1: టీచర్ షౌట్స్ వై డు యూ స్మోక్.
0: సార్ మీరు చేస్తున్నారు కదా.
1: సార్ యు ఆర్ స్మోకింగ్.
0: దానికి ఏం జవాబు చెప్పగలడు.
1: దెన్ వాట్ రిప్లై యూ గివ్.
0: నో రిప్లై.
1: నో రిప్లై.
0: కనుకనే వీనికి అప్లై చేస్తాడు కానీ రిప్లై నో రిప్లై.
1: He merely applies, but there is no reply.
0: కనుకనే ఆ పిల్లవాడికి నేర్పాలనుకున్నప్పుడు వాడి ముందు నీవు ఈ దురభ్యాసం చేయకూడదు.
1: సో ఇఫ్ యూ వాంట్ టు కరెక్ట్ యువర్ చిల్డ్రన్ యూ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: ఏ ఒక్కటి చెడ్డది నువ్వు చేసినప్పటికీ పిల్లలు దాన్ని అనుసరిస్తూ వస్తారు.
1: ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ దట్స్ బ్యాడ్ ఇన్ యూ చిల్డ్రన్ విల్ ఫాలో యూ.
0: కనుక ఏది మంచిదని నీవు తలుచుకుంటావో ఆ మంచిది పిల్లలకు బోధించింది నీవు చేయకుండా ఉండాలి.
1: Whatever you want to teach, first you should practice.
0: చేయకుండా ఉండాలి.
1: You should not commit anything bad.
0: నీవు మంచి చేసి పిల్లలకు మంచి చెప్పు.
1: You do good and ask them to be good.
0: ఇది సరైనటువంటి యొక్క ఉపదేశము శరీరక విద్య యొక్క లక్షణము.
1: దిస్ ఇస్ ది ప్రాపర్ టీచింగ్ అండ్ ద ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: అప్పుడే విద్యార్థి యొక్క మంచి విత్తనములు తనకు బయటపడుతుంటాయి.
1: దెన్ ఆల్ ద గుడ్ ఇన్ ఎ స్టూడెంట్ విల్ కమ్ అవుట్.
0: ఆ విధమైనటువంటి విద్యార్థి ఏ విధంగా చెప్పుకోగలడు, టీచర్ దగ్గరకు వచ్చి సార్ నాకు తెలియకుండా నేను ఎన్నో తప్పులు చేశాను సార్, ఇలాంటివి చేశాను అలాంటివి చేశాను అని అన్ని చెప్పుకొని ఇంకా ఆనాటి నుంచి తాను మంచివాడిగా రూపొందుతాడు.
1: ఇఫ్ థింగ్స్ ఆర్ ఐడియల్ ద బాయ్ హింసెల్ఫ్ విల్ కమ్ అండ్ దెన్ కన్ఫెస్ ఆల్ ద మిస్టేక్స్ హీ డిడ్ అండ్ కరెక్ట్ హింసెల్ఫ్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే.
0: ఇది నాకు బాగా తెలుసు.
1: This Bhagavan knows well.
0: ఎందుకంటే నేను ఎన్నో విధములుగా కూడా పిల్లలను కొంత శిక్షిస్తుంటాను.
1: Bhagavan punishes boys in different
0: ways.
1: He shouts at them.
0: చెప్తూ ఉంటాను.
1: He goes on telling.
0: మరి ప్రేమిస్తుంటాను.
1: He loves.
0: అన్ని ఇస్తుంటాను.
1: He gives them all.
0: కానీ కొన్ని కొన్ని సమయాల్లోపల నేను చాలా కఠినంగా ఉంటాను.
1: At times he is so strong, harsh.
0: అప్పుడు పిల్లలే వచ్చి స్వామి నేను చేసింది తప్పు, నన్ను క్షమించండి.
1: Boys themselves will come. They say, Swami, we have committed mistakes.
0: మీరు చెప్పింది నేను చేయలేకపోయాను.
1: I didn't practice what you said.
0: ఇప్పుడు దాని యొక్క సత్యం నాకు గుర్తింపు చేసుకున్నాను.
1: Now I realize the truth in it.
0: కనుక నన్ను నేను ఇంక పైన అలాంటి తప్పులు చేయను.
1: I will not commit mistakes once again, Swami.
0: అప్పుడు స్వామి కరిగిపోతాడు.
1: Then Swami melts.
0: నాయన ఇంక పైన నీవు బాగుండు.
1: Boy, be good hereafter.
0: దీనిపైన ఇంకే విధమైనటువంటి మార్పులు రాకుండా చూసుకో.
1: యూ షుడ్ నాట్ చేంజ్ ఎనీవే ఇన్ ఫ్యూచర్.
0: ఏది నేను చేసినా నీ మంచి కోసమే.
1: వాట్ ఎవర్ ఐ డూ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్
0: అని చెప్పి ఈ టీచర్స్ కూడా ఆ పిల్లలకు ఆ విధంగా బోధించాలి.
1: టీచర్స్ ఆల్సో షుడ్ టీచ్ దేర్ స్టూడెంట్స్ లైక్ దిస్. ద ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏ టీచర్ మస్ట్ హ్యావ్?
0: అది చాలా ఇంపార్టెంట్.
1: దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ టీచర్స్ నేను ఇప్పుడు చెప్పాను కదా, అదే విధంగా ఏది మంచి అని తనకు తెలుస్తుంటాదో దాన్ని పిల్లలకు బోధించి దాన్ని తాను కూడా అనుసరిస్తూ రావాలి.
1: ఏ టీచర్ వాట్ ఆల్ హీ నోస్ గుడ్ హీ షుడ్ ఫాలో అడాప్ట్ అండ్ టీచ్ టు దేర్ స్టూడెంట్స్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: పిల్లలకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించు రావాలి.
1: అండ్ దే షుడ్ బి ఐడియల్ రోల్ మోడల్స్ టు దేర్ చిల్డ్రన్.
0: నేను చిన్న చిన్న విషయం ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను.
1: భగవాన్ గివ్స్ అస్ సింపుల్ ఎగ్జాంపుల్స్.
0: నేను కమలాపురంలో చదువుతూ ఉంటే,
1: భగవాన్ వాజ్ స్టడీయింగ్ ఇన్ కమలాపురం.
0: అది ఏమి చదువు? నా చదువు మూడో క్లాసు నాలుగో క్లాస్.
1: హీ స్టడీడ్ థర్డ్ క్లాస్ అండ్ ఫోర్త్ క్లాస్ ఓన్లీ.
0: అక్కడ చదువుతూ ఉంటున్నాను.
1: వైల్ హీ వాజ్ స్టడీయింగ్ దేర్,
0: హెచ్ఐఎం గారు అని ఒక టీచర్ ఉండేటువంటి వాడు.
1: హెచ్ఐఎం గారు వాజ్ ద టీచర్.
0: ఆయన ఎక్కడైనా బజార్ లో వస్తున్నాడంటే చూసిన పిల్లలంతా భయపడిపోయేవారు.
1: వెన్ వన్స్ హిస్ టీచర్ హెచ్ఐఎంఆర్ పాసెస్ బై ద రోడ్, చిల్డ్రన్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ హిమ్.
0: గురువును చూస్తే చాలా గౌరవము భయము.
1: చిల్డ్రన్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద టీచర్ బట్ దే రెస్పెక్ట్ హిమ్.
0: ఆయన ఆ మార్గంలో కర్ర పట్టుకుని వస్తున్నాడంటే మేము ఈ మార్గంలో తిరిగిపోయేటువంటి వాడు.
1: వెన్ ద టీచర్ గోస్ విత్ ద వాకింగ్ స్టిక్, ది స్టూడెంట్స్ విల్ టేక్ అనదర్ పాత్.
0: ఇది మెత్తగా ఏదో కనిపెట్టాడు ఆయన.
1: This was noticed by the teacher.
0: అరే నేను వస్తున్నాను కనిపెట్టి నువ్వు సందులోపల పోతున్నావా?
1: Finding out that I'm walking this way, you are going that way, I know.
0: కాలేజీకి స్కూల్ కు పోయిన తర్వాత,
1: after reaching school,
0: అక్కడ ఆ స్కూల్ లోపల క్లాస్ మానిటర్ ఎవరు?
1: Who is the monitor of the class?
0: నేనే.
1: Bhagavan is the monitor of the class.
0: ఈనాడే ఇంత పెద్దగా ఉన్నాను, ఆనాడు ఇంకా చిన్నగానే ఉండేది.
1: యు కెన్ ఇమాజిన్ ది హైట్ ఆఫ్ భగవాన్ ఇన్ దోస్ డేస్.
0: ఆ టీచర్ వస్తున్నాడు అంటే మంచి చింతపర్రలంతా కూడా ఒక కట్ట తెచ్చి ఒక మూల పెట్టాలి.
1: యాజ్ ద టీచర్ కమ్స్ టు ద క్లాస్ రూమ్, స్టిక్స్ షుడ్ బి మేడ్ రెడీ.
0: నేను దిన్నము తెచ్చి పెట్టేటువంటి వాడిని.
1: భగవాన్ యూస్ టు బ్రింగ్ ద బండిల్ ఆఫ్ స్టిక్స్ ఎవ్రీడే.
0: కర్ర తీసుకున్నాడు.
1: అండ్ ద టీచర్ పిక్డ్ అప్ ఎ స్టిక్ కేన్.
0: రాజు రా.
1: He said, Raju, come here.
0: నేను ధైర్యంగా వెళ్ళాను.
1: భగవాన్ వెంట్ దేర్ బోల్డ్లీ.
0: ఎందుకంటే నేను ఏ తప్పులు చేయలేదు.
1: బికాస్ ఐ హావ్ నాట్ కమిటెడ్ ఎనీ మిస్టేక్స్.
0: కనుకనే నీవెందుకు నన్ను చూసి ఆ సందులోకి వెళ్ళినావు అన్నావు.
1: ద టీచర్ ఆస్క్డ్, వై డిడ్ యు గో దట్ వే వాచింగ్ మీ?
0: మిమ్మల్ని నేను చూడలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ డిడ్ సీ హిమ్.
0: కానీ అతని ఇంటి లోపల నాకు నోట్ బుక్ ఉంటుండది.
1: దేర్ భగవాన్స్ నోట్ బుక్ వాజ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ ది టీచర్.
0: ఆ నోట్ బుక్ నేను తీసుకుని స్కూల్ పోవాలని వెళ్ళాను.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ వెంట్ దేర్ టు కలెక్ట్ హిస్ నోట్ బుక్.
0: నేను మిమ్మల్ని చూడలేదు సార్ అన్నాను.
1: ఐ హావ్ నాట్ సీన్ యు సార్.
0: సత్యం చెప్పాను.
1: హీ సెడ్ ట్రూత్.
0: హే చూడలేదా అని గట్టిగా అరిచాడు.
1: ద టీచర్ షౌటెడ్ హావ్ యు నాట్ నోటీస్డ్ మీ?
0: చూడలేదు అని గట్టిగా నేను చెప్పాను.
1: స్వామి సెడ్ ఐ హావ్ నాట్ సీన్.
0: నిన్ను కొడతానన్నాడు.
1: హీ సెడ్ ఐ విల్ బీట్ యూ.
0: నిన్ను కొట్టాలని మీకు ఆశ ఉంటే కొట్టండి అని నేను చేయి ఇచ్చాను.
1: ఇఫ్ యూ వాంట్ టు బీట్ కమ్ ఆన్ రెడీ. హీ స్ట్రెచ్డ్ హిస్ హ్యాండ్.
0: ఆ మాట లోపల ఆ సత్యాన్ని గుర్తించుకుని హెచ్ఎం గారికి కంటిదారులు కారినాయి.
1: వాచింగ్ ది ట్రూత్ సెట్ బై స్వామి, హెచ్ఎం గారి టీచర్ స్టార్టెడ్ షెడ్డింగ్ టియర్స్. దగ్గరికి
0: వచ్చాడు, రాజు నువ్వు అలాంటి పనులు చేయవని నాకు తెలుసును.
1: He said, Raju, I know you don't do mistakes.
0: కానీ నీవే అనుకోని నాకు చాలా కోపం వచ్చింది. ఏనాడు తప్పు చేయనటువంటి వాడు ఇలాంటి తప్పు చేస్తున్నాడని కోపం వచ్చింది.
1: I know that you never commit a mistake, but having noticed one, I was so angry.
0: కానీ నీవు ఇలాంటి తప్పును నీవు చేయవు.
1: You will never commit a mistake.
0: నాకు తెలుసును.
1: I know.
0: అని తర్వాత పిలిచి,
1: he called him later.
0: చాలా సంతోషించి,
1: he was very happy with him.
0: రేపటి దినము నువ్వు స్కూల్ ఇంటికి పోయే సమయం లోపల దారి లోపలనే నా ఇల్లు కూడా ఉంటున్నది, ఇంటికి వచ్చి పో అన్నాను.
1: He said, tomorrow as you return home, you follow me, you visit my residence and go, it is on the way.
0: తిరిగి నేను టీచర్ ఆజ్ఞ ప్రకారం పోతూ వచ్చాను.
1: He was proceeding as per the command of the teacher.
0: వరండాలో వెళ్ళినాను.
1: He approached
0: veranda. ధైర్యంగా లోపల వెళ్ళకూడదు.
1: He didn't go straight away into the house.
0: ఈ లేడీస్ అంతా ఉంటారు.
1: There are ladies at home.
0: కాబట్టి గురువాజ్ఞ లేకుండా నేను లోపల ప్రవేశించకూడదని దారి వరకు వెళ్ళాను.
1: Without the permission of the teacher, he should not go inside. So he was waiting there.
0: భార్యతో చెప్పాడు, ఆ పిల్లవాడు వస్తాడు లోపల పంపు అని.
1: The teacher told his wife, the boy will be coming, usher him in.
0: ఆమె వచ్చి, నాయన నీవేనా రాజు అని అంది.
1: The wife of the teacher came and said, are you Raju?
0: అవును మా అన్నాను.
1: And Swami said, yes.
0: మీ టీచర్ గారు పిలుస్తున్నారు లోపల రాండి అన్న.
1: Your teacher is calling you, come in.
0: లోపల వెళ్ళాను.
1: Bhagavan went in.
0: ఆయన ప్రేమకు ఇంత అంత హద్దు లేదు.
1: There are no limits for the love of the teacher towards him.
0: ఒక చిన్న ది ప్లాస్టిక్ చైర్, ప్లాస్టిక్ కాదు అప్పుడు అల్యూమినియం చైర్.
1: అల్యూమినియం ప్లేట్.
0: దాంట్లో రెండు పకోడాలు పెట్టి,
1: అండ్ హి సర్వ్డ్ పకోడాస్ ఇన్ అల్యూమినియం ప్లేట్.
0: రాజు నీ పైన నేను ఈనాడు కోప్పడ్డాను.
1: ఐ షౌటెడ్ అట్ యూ.
0: నాది చాలా తప్పు.
1: ఇట్స్ మై మిస్టేక్.
0: మంచి పిల్లవాడైనటువంటి నీ పైన నాకు ఇంత కోపం వచ్చి నిన్ను కొట్టాలని తలుచుకున్నాను.
1: యు ఆర్ సో గుడ్ బట్ ఐ హావ్ మిస్టేకెన్ యూ. ఐ వాంటెడ్ టు బీట్ యూ.
0: ఆ తప్పుకు పరిహారంగా నీతో ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాను అన్నాడు.
1: నౌ ఐ వాంట్ టు డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ యూ నౌ.
0: చూసారా, మన మంచితనము, మన సత్యవాకులు, మన పవిత్రమైనటువంటి గుణములు ఎలాంటి వారినైనా కూడా కరిగిస్తుంది, కదిలిస్తుంది.
1: అవర్ గుడ్నెస్, అవర్ ట్రూత్, అవర్ ఎగ్జాంపులరీ బిహేవియర్ విల్ కన్విన్స్ ఎనీబడి ఎనీ టైమ్.
0: ఆ టీచర్ చెప్తున్నాడు, నాయన నీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను.
1: ద టీచర్ హింసెల్ఫ్ సెడ్, ఐ వాంట్ టు బి యువర్ ఫ్రెండ్.
0: మీరెక్కడ
1: సార్, వేర్ ఆర్ యూ అండ్ వేర్ ఆమ్ ఐ?
0: నాయన ఈ భేదం నీలో ఉంటుంది కనుకనే నీతో నేను ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాను.
1: సిన్స్ యూ హావ్ స్టిల్ ద డిఫరెన్సెస్, ఐ వాంట్ టు బి యువర్ ఫ్రెండ్ నౌ.
0: వయసు ప్రధానం కాదు.
1: ఇట్స్ నాట్ ఏజ్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: చదువు ప్రధానం కాదు.
1: నాట్ ఎడ్యుకేషన్.
0: మానసిక హృదయం ప్రధానం.
1: ఇట్స్ ఓన్లీ మెచ్యూరిటీ, ది హార్ట్, దట్ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుక నువ్వు చాలా గుడ్ బాయ్ అన్నాడు.
1: అండ్ హి స్టార్టెడ్ ప్రైజింగ్ స్వామి, యు ఆర్ ఎ గుడ్ బాయ్, యు ఆర్ ఎ గుడ్ బాయ్.
0: నాయన బాగానే చదువుతున్నావా అన్నాడు.
1: ఆర్ యూ స్టడీయింగ్ వెల్?
0: చదువుతున్నా సార్ అన్నాడు.
1: హి సెడ్, స్వామి సెడ్, yes sir, I'm
0: studying. నెక్స్ట్ మంత్ ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి.
1: Next month we are going to examination. He said, study well.
0: చెప్పాడు. సరే మంచి సార్ అని ఆనందంగా జవాబిచ్చి వచ్చాను.
1: అండ్ హీ గేవ్ గుడ్ రిప్లై అండ్ రిటర్న్ హోమ్.
0: ఎగ్జామినేషన్ వచ్చింది.
1: ఇట్ వాజ్ ఎగ్జామినేషన్ డే.
0: నేను రాస్తున్నాను.
1: భగవాన్ వాజ్ రైటింగ్.
0: ఈ ఎగ్జామినేషన్ కు 2 గంటలు మాత్రం ఇచ్చారు టైము.
1: ద డ్యూరేషన్ ఇస్ 2 అవర్స్ టైం.
0: నేను హాఫ్ అన్ అవర్ లోనే అన్ని ఆన్సర్స్ చేసేసాను.
1: భగవాన్ ఆన్సర్డ్ ఇన్ జస్ట్ ఇన్ హాఫ్ అన్ అవర్.
0: పెట్టేశాను.
1: రెడీ.
0: వెళ్లిపోయినాను.
1: స్వామి రిటర్న్.
0: ఆయన చూస్తున్నాడు.
1: ద టీచర్ వాజ్ నోటీసింగ్.
0: ఈమె రాజు ఈమె రాసినట్టుగా కనిపించలేదే అన్నాడు.
1: రాజు, యూ డోంట్ సీమ్ టు హ్యావ్ రిటన్ ఎనీథింగ్.
0: సార్, రేపు మీరే చూస్తారు కదా అన్నాను.
1: సార్, యూ విల్ బి సీయింగ్ టుమారో ది స్క్రిప్ట్.
0: నేను రాశాను.
1: ఐ రోట్.
0: అన్ని కరెక్ట్ గా రాశాను.
1: ఐ రోట్ కరెక్ట్ ఆన్సర్.
0: అసత్యమైనటువంటి నేను ఎప్పుడు రాయను చెప్పను అన్నాను.
1: ఐ నెవర్ రైట్ ఎనీ రాంగ్ ఆన్సర్స్. ఐ నెవర్ అటర్ ఎ లై.
0: రేపటి దినం రెండు మొట్టమొదటినే ఆ కట్ట లోపల నా పేపర్ తీశాడు.
1: And he has collected Swami's paper script first.
0: చూచాడు ఒక్కొక్క క్వశ్చన్, ఒక్కొక్క క్వశ్చన్, ఒక్కొక్క క్వశ్చన్. అతనికి తెలియనటువంటి ఆన్సర్స్ కూడా ఉన్నాయి అక్కడ.
1: He started correcting the script and he finds in Swami's script certain things not known to the teacher himself.
0: తీశాడు, ఆ పేపర్ పైన రాశాడు, వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ అన్నాడు.
1: On the top of the paper he wrote very very very very very very very very good.
0: ఆనాడు ఈ క్వశ్చన్ పేపర్స్ ను తిరిగి ఆఫీస్ కు పంపించే పద్ధతి లేదు.
1: ఇన్ దోస్ డేస్ ది స్క్రిప్ట్స్ వర్ నాట్ సెంట్ బ్యాక్ టు ది ఆఫీస్.
0: అంతా తన దగ్గరనే పెట్టుకునేటువంటి వారు.
1: ఆల్ ది స్క్రిప్ట్స్ రిమైన్డ్ విత్ ది టీచర్.
0: ఆ విధంగా చేసి రెండవ దినం పిలిచాడు.
1: అండ్ హీ కాల్డ్ స్వామి నెక్స్ట్
0: భార్యతో చెప్పాడు.
1: అండ్ హీ టోల్డ్ హిస్ వైఫ్
0: కాఫీని టిఫిన్ చేసి పెట్టి అన్నాడు.
1: అండ్ హీ వాంటెడ్ కాఫీ అండ్ టిఫిన్ టు బి రెడీ.
0: నేను వెళ్ళాను.
1: స్వామి వెంట్.
0: రాజు ఇంత కాఫీ తీసుకొని పో అన్నాడు.
1: రాజు హ్యావ్ సమ్ కాఫీ.
0: సార్ నాకు అది అలవాట్లేదు సార్ అన్నాను.
1: సార్ ఐ డోంట్ హ్యావ్ హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ కాఫీ.
0: నాకు ఈ కాఫీ టీ అనేటువంటి ఎప్పుడు నుంచి నాకు అలవాట్లేదు అన్నాను.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీ హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ కాఫీ ఆర్ టీ.
0: పోనీ ఒక దోశ అయినా తీసుకో అన్నాడు.
1: అట్లీస్ట్ ఎక్సెప్ట్ వన్ దోశ.
0: కానీ సమయం లోపల నేను తినటం నాకు అలవాట్లేదు సార్ అన్నాను.
1: ఐ డోంట్ ఈట్ ఎనీ టైమ్. నో
0: నాట్ ఎనీ టైమ్.
1: ఎనీ టైమ్ దిస్ నాట్ ద రైట్ టైమ్ టు ఈట్.
0: ఈ తయారీ కృతి నేను తీసుకుంటాను సార్.
1: సో ఐ డోంట్ యాక్సెప్ట్.
0: నా తృప్తి కోసం నువ్వు తీసుకున్నాయనా.
1: టీచర్ సెట్ టు సాటిస్ఫై
0: మీ. ఆయన తృప్తి కోసం నేను తీసుకున్నాను.
1: అండ్ భగవాన్ యాక్సెప్టెడ్ టు
0: సాటిస్ఫై. ఆ విధంగా టీచర్స్ ను ఆనంద పెట్టేటువంటి విధానము టీచర్స్ లోపల పిల్లల లోపల ఎంతనో మందికి అవకాశం ఉంటుంది.
1: స్టూడెంట్స్ హావ్ వైడ్ స్కోప్ టు మేక్ దేర్ టీచర్స్ హ్యాపీ.
0: కానీ అందరూ టీచర్స్ చూస్తే భయపడిపోతారు.
1: ఇన్ఫాక్ట్ మెనీ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ద టీచర్స్.
0: కానీ నాకు భయం లేదు.
1: స్వామి వాజ్ నెవర్ అఫ్రైడ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: నో మిస్టేక్.
1: బికాజ్ దేర్ ఇస్ నో మిస్టేక్.
0: ఎందుకు భయపడాలా?
1: దెన్ వై షుడ్ యూ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ?
0: నేను చక్కగానే మాట్లాడేసి ఉంటాను.
1: సో హీ కుడ్ స్పీక్ టు దెమ్ వెల్.
0: ఈ విధమైనటువంటి ఒక ఫ్రెండ్షిప్ లోపలే
1: ఇన్ సచ్ ఎ ఫ్రెండ్షిప్
0: ఇంగ్లీష్ టీచర్ అయినటువంటి మహమ్మద్
1: ఇంగ్లీష్ టీచర్
0: మహబూబ్ ఖాన్
1: మహబూబ్ ఖాన్
0: మహబూబ్ ఖాన్
1: మెహబూబ్ ఖాన్ వాజ్ ఇంగ్లీష్ టీచర్.
0: అతను ఇంగ్లీష్ టీచర్.
1: హీ వాజ్ ఇంగ్లీష్ టీచర్.
0: నా క్లాసుకు రావాలంటే చాలా ఆతృత అతనికి.
1: ఈజ్ వెరీ యాంగ్షియస్ టు గెట్ ఇన్ హిస్ క్లాస్.
0: ఎవరో ఒకరు వచ్చి ఉంటే త్వర త్వరగా వెళ్లిపోవను అనేది.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ టీచర్ ప్రయర్ టు హిస్ క్లాస్ హీ యూజ్డ్ టు ఆస్క్ హిమ్ టు లీవ్.
0: క్లాసుకు పోయేటప్పటికి
1: బై టైమ్ హీ వెంట్
0: పిల్లలందరూ నన్ను నెట్టేటువంటి వారు పో పో పో ఇంకా అతని దగ్గరికి వెళ్ళు వెళ్ళు అని.
1: ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ యూజ్ టు ఆస్క్ స్వామి గో టు హిమ్ గో టు యువర్ టీచర్.
0: చేసేది ఆయన పిలుస్తాడు రాజు రా అంటాడు.
1: అండ్ ద టీచర్ మహబూబ్ ఖాన్ ఆ స్వామి టు కమ్
0: క్లోజ్. తలంతా నిమురుతూ ఉంటాడు.
1: అండ్ హీ గోస్ ఆన్ టచింగ్ హిస్
0: హెడ్ అంతా పట్టుకుంటాడు.
1: అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిస్ హెడ్
0: అంతా గిల్లుతాడు.
1: అండ్ ద పించింగ్ హిస్ చీక్స్
0: ఈ విధంగా ఉండేసేసి ఎంతనో ప్రేమ పాప అతనికి.
1: అండ్ హీ యూజ్డ్ టు ఫాండల్ హిమ్ కరెస్.
0: అతనికి పిల్లలు లేరు. పిల్లలు లేరు.
1: అండ్ హీ హస్ నో చిల్డ్రన్.
0: అతనికి 50 ఇయర్స్ ఓల్డ్.
1: హీ ఇస్ 50 ఇయర్ ఓల్డ్.
0: అప్పుడు ఆయనకు నాయన నిన్ను చూస్తే నాకు ఎంతో ప్రేమగా ఉంటుంటది.
1: అండ్ హీ సెడ్ ఐ లవ్ యూ వెరీ మచ్
0: కనుక నీవు మా ఇంట్లో వచ్చి దిన్నం తినుకుని పోతుండు అన్నాడు.
1: ఎవ్రీడే కమ్ టు మై హౌస్ అండ్ ఈట్ అండ్ గో.
0: ఈ మహమ్మద్ బాదు చాలా ప్రియమైనటువంటి భక్తుడు.
1: అండ్ హీస్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: ఒకనాడు నేను ఈ యొక్క 11వ సంవత్సరం వచ్చేటప్పటికి నేను ఆ స్కూల్ వదిలిపెట్టాను.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 11 భగవాన్ లెఫ్ట్ దట్ స్కూల్.
0: ఆనాడు ఆనాటి వరకు నేనే ప్రార్థన చేసేటువంటి వాడిని.
1: టిల్ దట్ డే he was leading everybody in prayer.
0: In head of the department.
1: And this he is the
0: head of the office also.
1: He is head of the office and of the department.
0: Cheppevadu Raju itra anevadu.
1: Raju come here.
0: Neevu repati nunchi neevu prarthana cheyali.
1: You should lead everybody in prayer.
0: Ee prarthana maaku andariki hrudayanni karigippa chestundi.
1: And in fact the prayer that you offer will convince everybody, make everybody happy.
0: Neevu oka prarthanaku neeve paata paadu.
1: So you start singing first.
0: నీవే రాయి అన్నాడు.
1: అండ్ యూ కంపోజ్ ద సాంగ్.
0: సార్ నేనెట్టు కంపోజ్ చేసే అవుతుంది సార్ అన్నాను.
1: సార్ హౌ కెన్ ఐ కంపోజ్ ద సేమ్ సాంగ్ ఐఎమ్ గోయింగ్ టు సింగ్.
0: ఏమైనా చేయగలము.
1: యూ క్యాన్ డూ ఎనీథింగ్.
0: తప్పక చేయన్నాడు.
1: డూ ఇట్ డెఫినెట్లీ.
0: అప్పుడు చెప్పా నేను.
1: దెన్ స్వామి సేడ్
0: అహర్హత ఆహ్వాన ప్రచారిత శృత ఉదారవాణి హిందూ బౌద్ధ సిక జైన పారసిక ముసల్మాన క్రిస్తాని పూర్వ పశ్చిమ ఆసే తన సింహాసన పాసే పూర్వకారగతి ఆధార్ జయగణమని అధినాయక జయహే జయగణమన అధినాయక జయహే చెప్పి మహమ్మద్స్ క్రిస్టియన్స్ అందరి పేర్లు దాంట్లో పేరు పెట్టాను.
1: ఇన్ ద సాంగ్ హీ కంపోజ్ మెన్షన్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ హెస్ బీన్ మేడ్.
0: ఆ పద్యాన్ని చూచి అందరు కూడా ఆశ్చర్యపడ్డారు.
1: వాచింగ్ భగవాన్స్ కంపోజిషన్
0: ఆనాడే సర్వమత సమతం అనేటువంటిది నేను బోధిస్తూ వచ్చాను.
1: భగవాన్ టాట్ ద ఫెలోషిప్ ఆఫ్ రిలీజియన్స్ ఇన్ దోస్ డేస్ ఇట్ సెల్ఫ్.
0: ఆ పాట రాసిండేది నేనే.
1: భగవాన్ వాజ్ ది కంపోజర్ ఆఫ్ దట్ సాంగ్.
0: ఆ రాసిన తర్వాత రెండో దినం నేను ఆ స్కూల్ వదిలిపెట్టాను.
1: నెక్స్ట్ డే హీ లెఫ్ట్ ద స్కూల్.
0: నేను సాయిని తెలియము నిక్కముగను.
1: అండర్స్టాండ్ ట్రూలీ ఐఎమ్ సాయి.
0: మమత బాయము యత్నములు మానుకొను.
1: డు నాట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్ నార్ మేక్ ఎనీ ఎఫర్ట్.
0: మీతోటి సంబంధం ఇంకా.
1: దేర్ ఇస్ నో మోర్ రిలేషన్షిప్ విత్ యూ.
0: కాదు ననబట్ట ఎటువంటి ఘనునికైనా.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ మైటీ మ్యాన్ టు నో మీ.
0: నేను వెళ్ళొచ్చాను.
1: అండ్ దెన్ హీ రిటర్న్.
0: పిల్లలందరూ ఆశ్చర్యపడ్డారు.
1: ఆల్ బాయ్స్ వర్సెస్ ప్రైడ్,
0: టీచర్స్ అంతా ఆశ్చర్యపడ్డారు.
1: టీచర్స్ వర్సెస్ ప్రైడ్,
0: రాజు రాజు రాజు రాజు నా వెంటబడ్డారు.
1: దే ఫాలోడ్ స్వామి సేయింగ్ రాజు.
0: ఎవరికి నేను జవాబు చెప్పలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ రిప్లై ఎనీవన్.
0: నేరుగా వచ్చాను.
1: హి కేమ్ స్ట్రైట్.
0: ఆ ఉరవ కొండ లోపల
1: దేని ఉరవ కొండ,
0: ఆంజనేయులు అనేటువంటి ఒక తోట పెట్టుకున్నాడు.
1: ఆంజనేయులు హ్యాస్ సమ్ గార్డెన్.
0: తోట లేక నేను వెళ్ళాను.
1: స్వామి వెంట
0: వెళ్ళి ఒక గుండు పైన కూర్చున్నాను.
1: దేర్ హీ సాట్ ఆన్ ఎ బోల్డర్.
0: వచ్చిన వారందరికీ ఒక బోధ చేస్తూ వచ్చాను.
1: భగవాన్ స్టార్టెడ్
0: మానసపతిరే గురు చరణం దుస్తర భవసాగర తరణం.
1: దట్ వాస్ ది ఫస్ట్ టీచింగ్ ఆఫ్ భగవాన్ గివెన్ టు హ్యుమానిటీ. మానసపతిరే గురు చరణం దుస్తర భవసాగర తరణం.
0: నేను ఇట్లా వచ్చేటప్పటికి ఇంకా అక్కడ టీచర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారు.
1: ఆల్ టీచర్స్ కన్వీన్డ్ ఎ మీటింగ్.
0: ఈనాటి నుంచి రాజు మన స్కూల్ కి రావటం లేదు.
1: ఫ్రమ్ దిస్ డే రాజు ఇస్ నాట్ గోయింగ్ టు అటెండ్ అవర్
0: రాజు లేని స్కూల్లో మేము ఎందుకు ఉండాలా?
1: వై షుడ్ వీ స్టిల్ వర్క్ ఇన్ దిస్ స్కూల్ వేర్ దేర్ నో
0: రాజు? ఒక తెలుగు టీచర్ ఉంటున్నాడు.
1: దెర్ వాజ్ ఎ తెలుగు టీచర్.
0: ఆయన రిజైన్ చేశాడు.
1: హీ రిజైన్డ్.
0: నాకు ఈ తెలుగు పండిట పని నాకు వద్దు.
1: హీ సెడ్ ఐ కెనాట్ కంటిన్యూ.
0: రాజు ఇక్కడ లేడు.
1: రాజు ఇస్ నాట్ హియర్ ఇన్ ది స్కూల్. ఐ విల్ గో.
0: తర్వాత ఈ మహబూబ్ ఖాన్ ఈయన కూడా రిజైన్ చేశాడు.
1: మహబూబ్ ఖాన్ ఆల్సో రిజైన్డ్.
0: నాకు ఇక్కడ పని లేదు.
1: ఐ కెనాట్ వర్క్.
0: రాజు ఉండినాడు కాబట్టి అతను చూసుకుంటూ నేను కాలాన్ని ఆనందంగా గడుపుతూ వచ్చాను.
1: ఐ వర్క్ సో లాంగ్ బికాస్ రాజు ఈస్ హియర్. ఐ కెనాట్ కంటిన్యూ విదౌట్.
0: ఈ విధంగా ఒక్కొక్క టీచర్ అంతా రిజైన్ చేశారు.
1: ఈచ్ టీచర్ స్టార్టెడ్ రిజైనింగ్.
0: రెండవ దినము
1: సెకండ్ డే
0: గొంతు బాగా ఉండదని ఒక మహమ్మడన్ బాయ్ ని ప్రార్థనకు నిలబెట్టారు.
1: వన్ మహమ్మడన్ బాయ్ వాజ్ ఆస్క్డ్ టు ప్రే ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్వామి యాజ్ హి హస్ గాట్ గుడ్ వాయిస్.
0: ఆ బాయ్ స్టేజ్ ఎక్కాడు.
1: బాయ్ గాట్ అప్ ద స్టేజ్.
0: ఎక్కేటప్పటికి
1: at that moment
0: swami kanipinchaledu.
1: He could not see swami.
0: Okay, yedupu.
1: He started crying loudly.
0: Atanu yedchetappudike paata paadaledu.
1: He could not sing.
0: Andaru yedcharu.
1: All cried there in the school.
0: Aanaatu nunchi aa stage ni maanesesaru.
1: Since that day that practice was discontinued.
0: Teachers ku pillalaku inta premanu maatram panchukuneetvanti oka aapyayata పిల్లల్లో ఉంటుండాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దేర్ ఇస్ ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ ఆఫ్ లవ్.
0: ఎలాంటి గురువునైనా కూడా మనము చక్కగా కైవసం చేసుకోవచ్చు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ అప్రోచ్ ఎనీ గురు ఆఫ్ ఎనీ స్టాండర్డ్.
0: స్టూడెంట్స్ కూడా మనం వశం చేసుకోవచ్చు.
1: స్టూడెంట్స్ ఆల్సో విల్ బి అండర్
0: మన ప్రేమను పట్టే వారందరూ కూడా ప్రేమిస్తుంటారు.
1: దే ఆల్సో లవ్ యూ ఇన్ రెస్పాన్స్ టు యువర్ లవ్.
0: కనుక టీచర్స్ పిల్లల యొక్క దీనిని ఏ విధంగా కనిపెట్టాలంటే పిల్లల యొక్క మమతను వారి యొక్క చేష్టలను చక్కగా అర్థం చేసుకుని కనిపెట్టాలి.
1: ద టీచర్ షుడ్ ఫాలో అండ్ ఫైండ్ అవుట్ ద బిహేవియర్ ద యాక్షన్.
0: మొట్టమొదట మనలో రావాల్సినటువంటి సత్యం.
1: ఫస్ట్ వీ షుడ్ అబ్జర్వ్ ట్రూత్.
0: మన భారతీయ సంస్కృతి లోపల కూడా మొట్టమొదట వీటిని పెట్టారు. సత్యం వద ధర్మం చర.
1: ఇన్ కల్చర్ ఆఫ్ భారత్ దీస్ టు ఆర్ ఎంఫసైజ్డ్. స్పీక్ ట్రూత్ ఫాలో రైచియస్నెస్.
0: నేను ఎప్పుడు పోయినా కానీ మంచి వినయంగా చాలా వినయంతో పడుకునేవాడిని.
1: భగవాన్ వాజ్ వెరీ హైలీ హంబుల్.
0: ఇప్పుడు పిల్లలకి అదే చెప్తుంటాను, యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: దట్స్ వాట్ భగవాన్ టెల్స్ ఈవెన్ టుడే. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ టాక్ ఒబ్లైజింగ్లీ.
0: ఆ ఒబ్లైజింగ్ లో చెప్పినటువంటి పదములు ఎందరికైనా హృదయాన్ని కరిగింపజేస్తాయి.
1: వెన్ యూ టాక్ ఒబ్లైజింగ్లీ నేచురల్ అదర్స్ విల్ బి కన్విన్స్.
0: కానీ కొన్ని విధములైన మార్గంలో వాళ్ళు కఠినంగా చెప్పవలసి వస్తుంది.
1: బట్ ఎట్ టైమ్స్ హి ఇస్ సో స్ట్రాంగ్ హార్ష్ ఇన్ టాకింగ్.
0: కఠినానికి నేను వజ్రం కంటే కఠినమే.
1: బట్ హి ఇస్ సో స్ట్రాంగర్ దాన్ డైమండ్.
0: ప్రేమ లోపల వెన్న కంటే చాలా విత్తనం.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లవ్ సాఫ్టర్ దాన్ బట్టర్.
0: ఈ రెండింటి ఎందుకు నా యొక్క తత్వము చక్కగా అర్థం చేసుకున్నారు టీచర్స్.
1: దట్ ఇస్ ది నేచర్ ఆఫ్ భగవాన్ అండర్స్టూడ్ బై టీచర్స్.
0: కనుక అధ్యాపకులారా,
1: సో టీచర్స్,
0: పిల్లలను మనం వశం చేసుకోవాలంటే వాళ్ళని సరైనటువంటి ప్రేమతో వాళ్ళని దగ్గర చేర్చాలి.
1: ఐ కంట్రోలింగ్ యువర్ స్టూడెంట్స్ యూ షుడ్ షో లవ్ ఎక్స్ప్రెస్ లవ్.
0: వాళ్ళ తప్పులు ఏమైనా ఉంటుంటే వారికి తప్పక చెప్పి వారిని సరైన మార్గంలో పెట్టాలి.
1: ఇఫ్ దే కమిటెడ్ ఎనీ మిస్టేక్స్ ఎక్స్ప్లెయిన్ దెమ్ క్లియర్లీ కరెక్ట్ దెమ్.
0: అప్పుడే వారు మంచి మార్గానికి వస్తారు.
1: దెన్ దే విల్ గో ఇన్ ద రైట్ వే.
0: వారు తప్పులంతా మన దగ్గర ఒప్పుకుంటారు.
1: అండ్ దే విల్ ఆల్సో కన్ఫెస్ దేర్ మిస్టేక్.
0: అయితే ఒప్పుకున్న తర్వాత తిరిగి అట్లా తప్పులు చేయకుండా ఉండాలి.
1: హౌఎవర్ దే షుడ్ నాట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్.
0: ఆ విధమైనటువంటి మార్గాన్ని మనం అధ్యాపకులు అనుసరిస్తుంటే ఎంతనో దేశానికి ఉపకారం చేసిన వారు అవుతారు.
1: ఇఫ్ దిస్ ప్రొసీజర్ ఇస్ ఫాలోడ్ బై టీచర్స్ యూ విల్ బి హెల్పింగ్ ద కంట్రీ బై అండ్ లార్జ్.
0: దేశం అంతా బాగు చేయాలనుకుంటే అధ్యాపకులు పిల్లలపైన మంచి ఆదర్శవంతమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ ద టీచర్స్ షుడ్ హ్యావ్ ఎగ్జెంప్లరీ లవ్ టువర్డ్స్ దేర్ స్టూడెంట్స్.
0: అప్పుడు ప్రపంచానికి ఎంతమంది అయినా విద్యార్థులను పంపచ్చు.
1: దెన్ యూ కెన్ సెండ్ ఫోర్త్ ఇన్ ద సొసైటీ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్.
0: ఇంకా ఐదవది,
1: ఫిఫ్త్ క్వశ్చన్, హౌ టు ఇంప్లిమెంట్ ఎడ్యుకేర్ విత్ చిల్డ్రన్. the children from deprived slum areas.
0: Slum areas.
1: Including children from broken homes who present discipline problems in a class.
0: ఈ విధమైనటువంటి దాంట్లో మనము కొంతవరకు క్లీన్ చేయడానికి కానీ అదే సేవాదళం అనేటువంటిది పెట్టాను నేను.
1: భగవాన్ ఇన్స్టిట్యూటెడ్ సేవాదళ్ టు రెండర్
0: ఎక్కడ పోయినా క్లీనినెస్ ఈజ్ గాడ్లీనెస్,
1: క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్.
0: క్లీన్ గా ఉంటుండాలి,
1: ఎవ్రీథింగ్ షుడ్ బి క్లీన్.
0: ఇల్లు చిన్నదైనప్పటికీ
1: హౌస్
0: ఇంటి వారికి కూడా మనం చెప్పాలి, అమ్మా ఈ విధంగా పెట్టుకుంటే మీ పిల్లలకు జబ్బులు వస్తుంది, మీకు జబ్బులు వస్తుంది, చాలా ఈ రోగాల చేత మనం ఎన్నో ప్రమాదాలకు గురి అవుతుంటాం, క్లీన్ గా పెట్టుకోండి, క్లీన్ గా పెట్టుకోండి అని చెప్పాలి.
1: యూ షుడ్ అప్రోచ్ ఎవ్రీబడి, ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్.
0: ఇది చదువులో వచ్చే కాదు,
1: దట్ యూ డోంట్ గెట్ అవుట్
0: ఆఫ్ స్టడీ. కానీ స్కూల్ లోపల కూడా వారానికి ఒక దినము సోషల్ వర్క్ అని పెట్టుకుంటే,
1: వన్ డే పర్ వీక్ మే బి అలాటెడ్ ఫర్ సోషల్ వర్క్,
0: అప్పుడు పల్లె పల్లెకు పోయి ఇవన్నీ క్లీన్ చేయటము, కొంతవరకు వారు శుభ్రం చేయటం చేస్తుంటే వాళ్లే వచ్చి అయ్యో మీరు చేయనక్కర్లేదు బాబు, మేమే చేస్తామని ఎంతో ఆప్యాయంగా వస్తారు.
1: వెన్ యూ స్టార్ట్ విజిటింగ్ విలేజెస్ అండ్ క్లీన్ ద ప్రెమిసెస్, దే దెమ్సెల్వ్స్ విల్ కమ్ లేటర్ అండ్ సే యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్, వీల్ మెయింటైన్ క్లీన్నెస్ ఫర్ అవర్ సెల్ఫ్.
0: ఇవన్నీ కూడా టీచర్స్ ఈ ఒక సోషల్ వర్క్ గా పెట్టుకుని పిల్లలతో చేయించడానికి ఎంతైనా పని చేయొచ్చు.
1: టీచర్స్ కెన్ టేక్ అప్ టు ది సోషల్ వర్క్ విత్ హెల్ప్ ఆఫ్ ద స్టూడెంట్స్.
0: ఇంకోటి
1: సిక్స్ క్వశ్చన్, హౌ డూ వీ మోటివేట్ చిల్డ్రన్ ఇన్ ది ఎడ్యుకేర్ ప్రోగ్రామ్.
0: పిల్లలకు ఈ ఎడ్యుకేర్ అనేటువంటిది చేయడానికి ఇది సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: వారి వయసు చాలా తక్కువది.
1: బికాస్ దేర్ ఇస్ ఎ టెండర్ ఏజ్.
0: కాలేజీ లెవెల్ లోపల ఈ ఎడ్యుకేర్ అనేటువంటిది పెట్టొచ్చును.
1: ఎడ్యుకేర్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ అట్ ది కాలేజ్ లెవెల్.
0: అంటే దానికి పూర్వం అంతా కూడా నాయన నీ మనసులో ఉన్నటువంటి మంచి భావాలను అభివృద్ధి పరచుకో.
1: Prior to that, you can tell them, you should have good thoughts in mind.
0: ఈ చదువు లోపల కూడాను సత్యవంతుడు సత్యాన్ని పలికాడు.
1: You can say,
0: హరిశ్చంద్రుడు సత్యం కోసమని తన ప్రాణాన్ని అంత బలిపితం చేశాడు.
1: హరిశ్చంద్ర సాక్రిఫైస్ హిస్ లైఫ్ ఫర్
0: ఇలాంటి పెద్ద పెద్ద అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క కథలంతా వారికి చెప్పాలి.
1: You can tell them the stories of great noble people.
0: ఏ దేశంలో ఉన్న కూడా ఆ దేశం యొక్క ఆదర్శ పురుషుల యొక్క కథలు చెప్పాలి.
1: ఎవ్రీ కంట్రీ హాస్ గాట్ పీపుల్ ఆఫ్ ఎగ్జాంపులరీ
0: క్యారెక్టర్. వాడదేని కాదు, ఎవరైనా సరే ఆదర్శవంతమైనటువంటి గురువుల యొక్క పేర్లు చెప్పాలి.
1: అండ్ యూ షుడ్ మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ ఐడియల్ పీపుల్.
0: ఆ విధంగా చెప్పి పిల్లల్లో మనసును మార్చాలి.
1: లైక్ దట్ యూ కెన్ బ్రింగ్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది చిల్డ్రన్.
0: ఇంకోటి
1: సెవెంత్ క్వశ్చన్, హౌ డూ వీ అట్రాక్ట్ నాన్ డివోటీ చిల్డ్రన్ ఆఫ్ డిఫరెంట్ ఫెయిత్స్ to such a size schools.
0: ఇది చాలా అవసరమైనటువంటిది.
1: This is very essential.
0: తల్లిదండ్రులకు సాయిబాబా విషయం తెలియదు.
1: Parents don't know anything about Sai Baba.
0: మన స్కూల్కి వస్తుంటారు కాబట్టి పిల్లలకు మన విషయం తెలుసును.
1: As children attend our schools, they know.
0: అలాంటి వాళ్ళ లోపల కొంచెం పిల్లల లోపల మనం చాలా ఎక్కువ స్పిరిట్ పెంచాలి.
1: And we have to develop the spirit of understanding among children.
0: ఆ పిల్లలను దగ్గర చేర్చి,
1: యూ షుడ్ కాల్ దెమ్ క్లోజ్,
0: నాయన మీ తల్లిదండ్రులకు నీ విధంగా చదవటం ఈ విధంగా ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు, కానీ నీవు వారికి మంచిగా చెప్పు.
1: యువర్ పేరెంట్స్ మే నాట్ లైక్ యూ టు బి హియర్ అండ్ స్టడీ, బట్ యెట్ ఎక్స్ప్లెయిన్ యువర్ పేరెంట్స్ క్లియర్లీ, సాఫ్ట్లీ.
0: తల్లిదండ్రులకు నీవు అసత్యం ఆడద్దు.
1: నెవర్ స్పీక్ లైస్ టు యువర్ పేరెంట్స్.
0: అమ్మా నాన్న మీరేమో చెప్తున్నారు సాయిబాబా దీన్ని నీవు మార్గాన్ని అనుసరించవద్దని, కానీ సాయిబాబా ఎంత మంచి మార్గాన్ని చూపిస్తున్నాడు.
1: You can tell mother, father, you don't want me to follow Sai Baba's path. నిజంగా
0: సాయి బాబా స్కూల్ కే కిని పోకుండా పోతే ఏ విధంగా పాడేయండేటట్టు వాడను.
1: Just imagine, I would have been spoiled my career had I not followed Sai Baba's path.
0: స్కూల్ కు పోటం చేత నేను ఇంత మంచి వాడిగా తయారైనాను.
1: Because I have been attending Sai Baba's school, I am so good.
0: కనుక నా యొక్క పరిస్థితి ఇట్లాంటిదని తల్లికి మంచిగా బోధించాలి.
1: అండ్ యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ టు పేరెంట్స్ క్లియర్లీ.
0: నీవు భోంచేసే సమయం లోపల కూడా బ్రహ్మార్పణం, బ్రహ్మావీ బ్రహ్మ ఈ విధంగా ప్రార్థన చేస్తే నువ్వు,
1: యాజ్ యూ స్టార్ట్ ఈటింగ్ ఆఫరింగ్ ప్రేయర్స్ టు గాడ్,
0: అప్పుడు తల్లిదండ్రులు కూడా చూస్తారు ఏమిట్రా వీడికి ఇంత భక్తి.
1: పేరెంట్స్ విల్ వాచ్ యూ అండ్ సీ యోర్ డివోషన్.
0: అప్పుడు చెప్పాలి తల్లిదండ్రులకు, అమ్మా భగవంతుడు ఇచ్చినటువంటి ఫుడ్ భగవంతునికి మొట్టమొదటి అర్పితం చేసి తర్వాత మనం భుజించాలి.
1: మదర్, ద ఫుడ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్, వీ హావ్ టు ఆఫర్ హిమ్ ఫస్ట్ అండ్ పార్టేక్ నెక్స్ట్.
0: కనుక భగవంతుడికి ఇచ్చినప్పుడు అది ఫుడ్ గా ఉండదు.
1: వెన్ వన్స్ వీ ఆఫర్ ఇట్స్ నో లాంగర్ ఫుడ్,
0: ప్రసాదంగా మారిపోతుంది.
1: ఇట్ బికమ్స్ ప్రసాదం.
0: ఆ ప్రసాదంలో ఎటు దోషములు ఉంటుండవు.
1: దేర్ బి నో మిస్టేక్స్ బ్లెమిష్ దేర్.
0: కనుక ఈ విధంగా ఆ తల్లిదండ్రులకు చెప్తుంటే వాడు కూడా ఆశపడది, వాడు కూడా ప్రార్థన మొదలు పెడతారు.
1: వెన్ వన్స్ చిల్డ్రన్ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ టు ద పేరెంట్స్, పేరెంట్స్ విల్ ఫాలో దెమ్.
0: కనుక తల్లిదండ్రులు సరైన మార్గంలో పెట్టాలనుకుంటే వాళ్ళ పిల్లల ద్వారానే వాళ్ళ మార్గంలో పెట్టాలి.
1: వీ కెన్ బ్రింగ్ చేంజ్ అమంగ్ ద పేరెంట్స్ త్రూ చిల్డ్రన్.
0: కనుకనే పిల్లలను మంచి మార్గంలో పెట్టుకుని ఆ పిల్లల ద్వారా తల్లిదండ్రులకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ కరెక్ట్ చిల్డ్రన్ త్రూ దెమ్, వీ షుడ్ కరెక్ట్ పేరెంట్స్.
0: మనం చేసేటువంటివన్నీ మంచిగా చెయ్యాలి.
1: వీ షుడ్ డూ పర్ఫెక్ట్లీ వెల్.
0: ఇంటికి పోయినప్పటికీ బయట తట్టిపోయి వచ్చి పరిశుద్ధం చెయ్యాలి.
1: బై టైమ్ వీ రిటర్న్ హోమ్ వీ షుడ్
0: ఇంటికి ఎవరైనా వస్తే, బంధువులు ఎవరైనా వస్తే వాళ్ళు మర్యాదగా మాట్లాడించాలి.
1: వీ షుడ్ బి వెరీ కర్టియస్ టు అవర్ సర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్.
0: వాడు మా నాన్నగారు వస్తారు కూర్చోండి అని కూర్చోబెట్టి ఇంత నీరైనా ఇచ్చివని ఇది ఆనంద పెట్టాలి.
1: చిల్డ్రన్ షుడ్ మేక్ గెస్ట్ టు బి సీటెడ్ అండ్ టెల్ దెమ్ టు వెయిట్ అంటిల్ ది పేరెంట్స్
0: రిటర్న్. ఈ విధమైనటువంటి యొక్క పరిచర్యల వల్ల తల్లిదండ్రులు కూడా మార్పు కలుగుతుంది.
1: ది ఎటికెట్ అండ్ కర్టసీస్ విల్ బ్రింగ్ ఇన్ చేంజ్ అమంగ్ పేరెంట్స్. ఎయిత్ క్వశ్చన్, how do we deal with parents who do not follow Sai's teachings and whose children are in the such a Sai schools?
0: Schools lopala manam tallidandrulku amitanga manam bojinchadaniki veelu kaadu.
1: It's not possible to teach parents in schools.
0: Pillaliki manam aacharalo pettalani taginta bodhinchi vaari dwarane tallidandrulku taginatundi margaanni andinchali.
1: We should encourage our students to practice Sai teachings so that parents will learn from them.
0: కనుక మనం తల్లిదండ్రులను మార్చాలనుకుంటే మనం చేత కాదు, మనం పోలేము.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ పేరెంట్స్. వీ కాంట్ గో దట్
0: ఫార్. మొట్టమొదటి పిల్లల్ని మార్చు.
1: ఫస్ట్ చేంజ్ యువర్ స్టూడెంట్స్.
0: పిల్లల్ని మార్చేటప్పటికి ఆ పిల్లలే వెళ్లి తల్లిదండ్రులు మారుస్తారు.
1: వెన్ దేర్ ఇస్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ చిల్డ్రన్ దేర్ విల్ బి చేంజ్ అమంగ్ పేరెంట్స్.
0: ఓ చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఇంటి లోపల
1: ఎట్ హోమ్
0: ప్రతి వారం కూడాను
1: ఎవ్రీ వీక్
0: మటన్ చేసేటువంటి వాళ్ళు.
1: Every week, once a week, they used to make non-vegetarian
0: food.
1: Our children, when they go home,
0: మరే నాయన ఒక సంవత్సరం అంతా నీవు పుట్టపత్రిలో కూర్చున్నావు, అసలు కోడే తినలేదు, గొర్రే తినలేదు, చేపలే తినలేదు అని తల్లిదండ్రులు పెద్ద ప్రేమతో వాళ్ళన్ని తెచ్చి పెట్టించారు.
1: ద పేరెంట్స్ కమ్ అండ్ సే, ఓ మై సన్, యూ హావ్ బీన్ దేర్ ఇన్ పుట్టపర్తి, యూ హావ్ నెవర్ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ స్టఫ్, అండ్ దే స్టార్ట్ ఫీడింగ్ యూ విత్ నాన్ వెజిటేరియన్ ఫుడ్, ఫిష్.
0: వాడు చెప్పాలి,
1: ద బాయ్ షుడ్ సే,
0: అమ్మా నేను ఈ యొక్క చెడ్డ పని నేను చేయను.
1: మదర్, ఐ డోంట్ లైక్ ఇట్, ఐ డోంట్ డూ దట్.
0: ఒక ప్రాణం చంపి నేను ఈ ప్రాణాన్ని బ్రతికించుకోవటమా?
1: వై షుడ్ ఐ కిల్ వన్ బీయింగ్ అండ్ కీప్ అప్ మై లైఫ్?
0: ఇది నాకు మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్ ఫర్ మీ.
0: నీవు దేహాన్ని ఇచ్చిస్తున్నావు.
1: అండ్ యూ జస్ట్ గో బై ద బాడీ ఫీలింగ్.
0: మాంసమయమైనటువంటి ఈ దేహానికి మాంసాన్ని అందిస్తున్నావు.
1: అండ్ దిస్ బాడీ విచ్ ఇస్ అ ఫ్లెష్, ఇట్ ఇస్ ఫెడ్ విత్ ఫ్లెష్.
0: మాంసమయమైనటువంటి ఈ దేహానికి అమృతాన్ని అందించాలి.
1: అండ్ దిస్ బాడీ విచ్ ఇస్ అ ఫ్లెష్ హ్యాస్ టు బి ఫెడ్ విత్ అమృత.
0: పవిత్రమైనటువంటి యొక్క భోజనం భోజించాలి.
1: అండ్ వీ హావ్ టు పార్టేక్
0: భగవంతుడు అందించినటువంటి అన్నాన్ని మనం భుజించాలి.
1: అండ్ వీ హావ్ టు పార్టేక్ ద ఫుడ్ విచ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: ఈ దుర్గుణములు దురాచారములు పెంచేటువంటి యొక్క ఈ జంతువుల యొక్క తిండిని చేయను.
1: వీ షుడ్ నాట్ ఈట్ ద మీట్ అండ్ ఫ్లెష్.
0: ఈ విధంగా పిల్లలతో వాళ్ళకు బోధించి వాళ్ళు కూడా మానివేస్తారు.
1: దెన్ వన్స్ యూ టీచ్ యువర్ చిల్డ్రన్ లైక్ దాట్, దే విల్ చేంజ్ దేర్ పేరెంట్స్.
0: చాలా మంది నేను ఇప్పుడు చూచాను.
1: భగవాన్ నోస్ మెనీ మెనీ.
0: మన కాలేజీకి వచ్చిన తర్వాత ఆ పిల్లల చేతనే తల్లిదండ్రులు కూడా మాంస భక్షణ మానేసేసినారు.
1: భగవాన్ బ్రాట్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ పేరెంట్స్ త్రూ స్టూడెంట్స్.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడా త్రూ స్టూడెంట్స్.
1: భగవాన్ డస్ ఎవ్రీథింగ్ త్రూ స్టూడెంట్స్.
0: ఆ విధమైనటువంటి మార్పులు తెప్పించడానికి చాలా సులభంగా మార్గం ఉంటుండాలి.
1: ఇట్స్ ఎన్ ఈజీ పాత్. నైన్త్ క్వశ్చన్, హౌ టు యాక్టివ్లీ ఇన్వాల్వ్ పేరెంట్స్ ఇన్ ఎడ్యుకేర్ ప్రోగ్రామ్.
0: పేరెంట్స్ ను ఈ ఎడ్యుకేర్ ప్రోగ్రామ్ లోపల వాళ్ళని ప్రవేశపెట్టడానికి అది కూడా సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఇన్వాల్వ్ పేరెంట్స్ ఇన్ దిస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్.
0: పిల్లలతో ఆచరింపజేసి పిల్లల ద్వారానే వాళ్ళకి నేర్పిస్తూ రావాలి.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు డూ ఇట్ ఓన్లీ త్రూ చిల్డ్రన్ బై మేకింగ్.
0: వాళ్ళు ఎడ్యుకేషన్ అంటే ఏమిటో తెలియదు, ఇంకా ఎడ్యుకేర్ అని పెడితే వాళ్ళకి ఇంకేమర్థం?
1: పేరెంట్స్ దెంసెల్వ్స్ దే డోంట్ నో వాట్ ఎడ్యుకేషన్ ఈజ్. హౌ డూ యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు నో ఎడ్యుకేర్ లేటర్?
0: కనుకనే ఆయన అర్థం తెలిసినటువంటి నీవు దానికి తగినట్టుగా నడుచుకుంటూ పోతుంటే తల్లిదండ్రులు కూడా దీన్ని అనుసరిస్తారు.
1: వెన్ వన్స్ యూ నో ది మీనింగ్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ, పేరెంట్స్ విల్ ఫాలో యూ. టెన్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ టెక్నాలజీ సచ్ యాజ్ కంప్యూటర్స్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ ఎడ్యుకేషన్?
0: ఈ టెక్నాలజీ నాకు ఒక ట్రిక్నాలజీగా కనిపిస్తుంటుండదు.
1: భగవాన్ సేస్ టెక్నాలజీ ఈజ్ ఎ ట్రిక్నాలజీ.
0: ఎందుకంటే ఈ కంప్యూటర్స్ ఇవన్నిటిపైన నాకు చక్కని నమ్మకం లేదు.
1: భగవాన్ డజంట్ బేస్ ఆన్ కంప్యూటర్స్ అండ్ టెక్నాలజీ.
0: మీకు తెలుసు, నేను ఈనాడు కాదు, 5 సంవత్సరం నుంచి నేను చెప్తున్నాను.
1: ఫర్ ద లాస్ట్ 5 ఇయర్స్ హి హస్ బీన్ టెల్లింగ్ అస్.
0: అన్నిటికీ రోగాలు వచ్చినట్టుగా కంప్యూటర్ కూడా ఒక రోగం వస్తుంది అన్నాను.
1: హి సెడ్ ద కంప్యూటర్ ఆల్సో విల్ హావ్ సిక్నెస్ బగ్.
0: ఇప్పుడు కంప్యూటర్ కూడా వచ్చింది.
1: ఎస్, కంప్యూటర్ ఈజ్ నాట్ ఎ బార్, ఇట్ ఈస్ ఆల్ సఫరింగ్ ఫ్రమ్ కంప్యూటర్ బగ్.
0: అప్పుడు నేను చెప్పాను,
1: భగవాన్ సేడ్,
0: నీవు కంపోజర్ కానీ కంప్యూటర్ కాకూడదు.
1: యు ఆర్ ద కంపోజర్, నెవర్ బి ఎ కంప్యూటర్.
0: కంప్యూటర్ అనేటువంటిది చెడిపోతుంది.
1: కంప్యూటర్ మే బి స్పాయిల్డ్.
0: ఎప్పుడు చెడిపోతుంది? కంపోజర్ చెడిపోయినప్పుడే కంప్యూటర్ చెడిపోతుంది.
1: దెన్ కంపోజర్ ఇస్ స్పాయిల్డ్, కంప్యూటర్ ఆల్సో విల్ బి స్పాయిల్డ్.
0: కనుకనే మనము ఈ టెక్నాలజీ అనేటువంటిది అది మీకు సైన్స్ కు తగినటువంటిగా మీరు ఏమైనా చేసుకోండి.
1: టెక్నాలజీ ఇన్ రిలేషన్ టు సైన్స్ యూ మే డూ ఎనీథింగ్.
0: నా టెక్నాలజీ ఏమిటంటే మొట్టమొదట మన కంప్యూటర్ లో ఇంట్లో దాంట్లో పోయేదానికి మొట్టమొదట మన కంప్యూటర్ ను చక్క చేసుకోవాలి.
1: భగవాన్స్ టెక్నాలజీ ఎంఫసైజెస్ ఆన్ దిస్, మేక్ యూ కంప్యూటర్ హెడ్ పర్ఫెక్ట్.
0: ప్రతి దానికి కూడా కంప్యూటర్ తూగుతుంటారు.
1: యు గో ఆన్ అప్లైంగ్ కంప్యూటర్ ఫర్
0: ఈనాడు ఆడవాళ్ళు కూడాను ఒక షాప్ కు వెళ్తారు.
1: లేడీస్ గో టు షాప్,
0: వన్ శారీ, టూ బ్లౌజ్, ఒక టవల్, టూ హ్యాండ్ కట్ చీప్స్ తీసుకుంటే దానికి క్యాలిక్యులేటర్ ఒత్తుతారు.
1: లేడీస్ గో టు ద మార్కెట్ ఫర్ షాపింగ్, దే పర్చేజ్ శారీ, బ్లౌజ్ అండ్ సో ఆన్, అండ్ టు క్యాలిక్యులేట్ దే గో ఆన్ ప్రెసింగ్ ది క్యాలిక్యులేటర్.
0: మన కంప్యూటర్ కావాల్సినంత పెద్దది ఉంటుంది.
1: అండ్ దెన్ ది కంప్యూటర్ గాడ్ గివెన్
0: కంప్యూటర్ దే పెట్టుకో,
1: మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: నీకు భగవంతుడు ఇచ్చినటువంటి తెలివితేటలు దండిగా ఉంటున్నాయి.
1: యు హావ్ గాట్ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
0: దాన్ని నీవు ఉపయోగపెట్టుకుని నీవు తప్పక నీవు సాధించేసుకో.
1: మేక్ యూజ్ ఆఫ్ గాడ్ గివెన్ ఇంటెలిజెన్స్ అండ్ ప్రొసీడ్.
0: కనుక ఈ యొక్క కల్పితమైనటువంటి యొక్క కంప్యూటర్స్ మనం పెట్టుకోనక్కర్లేదు.
1: డోంట్ గో బై దిస్ ఆర్టిఫిషియల్ కంప్యూటర్.
0: అయితే కంప్యూటర్ తో కూడా జరిగేటువంటి కొన్ని జరుగుతున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ డన్ బై కంప్యూటర్.
0: నేను వద్దని చెప్పను.
1: భగవన్
0: ఆయా స్టేజ్ కి అది చేసుకుంటూ రావాలి.
1: యు కెన్ డూ ఇట్ అప్రోప్రియేట్ ది సిచ్యువేషన్ అండ్ స్టేజ్.
0: ఏదో కొత్తగా వచ్చాయని చెప్పని దీనిపైన మోసపడుతున్నాం మనమంతా.
1: బికాజ్ ఇట్స్ క్వైట్ న్యూ, యు ఆర్ ఆఫ్టర్ ఇట్.
0: నిజంగా మీకు విద్యార్థులందరికీ చక్కగా చెప్తున్నాను,
1: భగవాన్
0: చక్కగా గుర్తించి వర్తించాలి.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ టు అస్ వెరీ క్లియర్లీ.
0: పూర్వము ప్రతి వ్యక్తి కూడాను నడుమొచ్చి పనిచేసేటువంటి వాడు.
1: అర్లియర్ ఎవ్రీ వన్ వర్క్ వెరీ హార్డ్.
0: తెల్లవారు మొదలుకొని రాత్రి పరుగునంత వరకు కూడాను పని చేసేటువంటి వాడు.
1: ఫ్రమ్ డాన్ టు డస్క్ దే వర్క్డ్ వెరీ హార్డ్.
0: కానీ ఇప్పుడు ఏమైపోయింది?
1: టుడే వాట్ హ్యాపెన్స్?
0: 100 మంది చేస్తున్నటువంటి ఒక పని ఒక కంప్యూటర్ చేస్తా ఉంది.
1: ద జాబ్ డన్ బై 100 పీపుల్ ఈజ్ అటెండెడ్ టు బై ఎ సింగిల్ కంప్యూటర్.
0: ఒక సింగిల్ కంప్యూటర్ చేయడం వల్ల 100 మందికి పని లేకుండా పోయింది.
1: బికాస్ ఆఫ్ సింగిల్ కంప్యూటర్ 100 are unemployed.
0: వీళ్ళకే పని లేకుండా పోవడం వల్ల వీళ్ళే ఒక దొంగలుగాను వరే ఇంకొక మార్గంలో ప్రవేశించి పెద్ద మార్గం పడుతున్నారు.
1: దీస్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ టర్న్ ఇన్ టు థీవ్స్ అండ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్.
0: కనుకనే ఇప్పుడు మొట్టమొదటి అందరికీ చేతికి పని ఇవ్వాలంటే కంప్యూటర్ నిలిపెట్టాలి.
1: ఇన్ ఆర్డర్ టు ఎంప్లాయ్ ఎవ్రీబడి స్టాప్ ది కంప్యూటర్స్.
0: అప్పుడు అంతా చేతికి పని చేస్తుంటారు.
1: దెన్ ఎవ్రీబడి విల్ హావ్
0: ప్రతి చేతికి పని ఇవ్వాలి.
1: గివ్ వర్క్ టు ఎవ్రీబడి.
0: ప్రతి పంటకు నీరు ఇవ్వాలి.
1: అండ్ దెన్ సప్లై వాటర్.
0: ప్రతి ఇంటిని కూడా మనం ఒక విధమైనటువంటి ఇదిగా చేయాలి, ఫ్యాక్టరీగా.
1: అండ్ వీ షుడ్ మేక్ ఎవ్రీ రెసిడెన్స్ ఏ ఫ్యాక్టరీ, ఏ ప్లేస్ ఆఫ్ వర్క్.
0: ప్రతి ఇల్లు కూడా ఒక విధమైనటువంటి యొక్క వర్క్ షాప్ గా పెట్టాలి.
1: ఎవ్రీ హోమ్ షుడ్ బి ఏ వర్క్ షాప్.
0: అప్పుడే మనం అంతా చాలా బాగుపడతాము.
1: దెన్ వీ విల్ ప్రాస్పర్.
0: ఈ మిషన్ల పైన మనం ఆధారపడి ఉండకూడదు.
1: వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ మెషినరీ.
0: ఈ మిషనరీ పైన పోవడం వల్ల చాలా ప్రమాదం వస్తుంటుంది.
1: వీ ఫేస్ డేంజర్ బికాస్ వీ డిపెండ్ ఆన్ మెషినరీ. 11th క్వశ్చన్. ఇఫ్ ఎ కంట్రీ ఈజ్ ఎస్పైరింగ్ టు స్టార్ట్ ఇట్స్ ఫస్ట్ సచ్చసాయి స్కూల్, వాట్ షుడ్ బి డన్?
0: అందరూ స్కూల్స్ కట్టడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి టు
0: ఎస్టాబ్లిష్. అన్ని దేశాల్లో కూడా స్కూల్ కట్టి నడిపించేంత శక్తి సామర్థ్యం ఉంటుండవు.
1: పీపుల్ డు నాట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ కెపాసిటీ రిక్వైర్డ్ టు స్టార్ట్ ఎ స్కూల్.
0: చిన్న చిన్న బాల వికాసుగా మీరు ప్రారంభించండి.
1: కమెన్స్ ద వర్క్ అట్ ద బాల వికాస్ లెవెల్.
0: ఆ లెవెల్ నుంచి మీరు పోతుంటే క్రమక్రమేణ ఆ గ్రామస్తులే ఒక స్కూల్ కడతారు.
1: గ్రాడ్యువల్లీ విలేజర్స్ విల్ ఎస్టాబ్లిష్ ద స్కూల్.
0: కనుక మీరు స్కూలు కట్టడానికి లేనిపోయిన అప్పులు చేసి లేనిపోయిన బాధలకు గురి అయిపోయి మీరు ఈ చిక్కుల్లో పడకండి.
1: డోంట్ కలెక్ట్ లోన్స్ ఆర్ మేక్ లోన్ ఇంకర్ లోన్స్ అండ్ పుట్ లాసెస్ టు స్టార్ట్ ఎ స్కూల్.
0: మన శక్తి ఎంతవరకు అంతవరకు దాన్ని చూసుకుందాం.
1: లెట్ అస్ డూ ఇట్ టు ది బెస్ట్ ఆఫ్ అవర్ కెపాసిటీ అండ్ అబిలిటీ.
0: కొంతమంది టీచర్స్ అంతా ఉంటారు ఆడవాళ్లు.
1: దర్ సమ్ లేడీ టీచర్స్.
0: ముఖ్యంగా ఈనాడు మీకు చెప్పవలసింది చాలా గొప్పది.
1: Today, one very important thing is to be said.
0: స్త్రీలు చేసేటువంటి పని పురుషులు ఎవరు చేయటం లేదు.
1: The work done by women is not done by men.
0: బాల వికాస్ లోపల స్త్రీలంతా ఉంటున్నారు.
1: Ladies, బాల వికాస్ టీచర్స్.
0: ఎక్కడ ఏ దేశమునకు పోయినా కానీ,
1: you may go any country,
0: స్త్రీలు చేసినటువంటి పని చాలా గొప్ప పని చేస్తున్నారు.
1: They do very great work, very high magnitude.
0: సంసారం చూసుకుంటూ,
1: they take care of the family,
0: వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ,
1: take care of children,
0: భర్తకు తగిన అనుకూలాలు చేసుకుంటూ,
1: and serve husband.
0: ఇంతో అంతో కాలం చిక్కినప్పుడు బాల వికాసం పెట్టుకుని ఆడుతుంటారు.
1: When they find some time, they start బాల వికాస activity.
0: నిజంగా కలియుగం లోపల ప్రారంభం లోపల ఈ యొక్క బాల వికాస లోపల స్త్రీల యొక్క అదృష్టమే అదృష్టము.
1: ఇట్ ఈస్ ది ఫార్చ్యూన్ అండ్ ద గుడ్ లక్ ఆఫ్ లేడీస్ టు హ్యావ్ బాల వికాస్ ఇన్ దిస్ కలియుగ.
0: చాలా గొప్ప పని చేస్తున్నారు స్త్రీలు.
1: దే ఆర్ డూయింగ్ మగ్నిఫిసెంట్ వర్క్.
0: ఆ విధంగా పురుషులు కూడా ముందుకు రావాలి.
1: మెన్ ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్.
0: కానీ కొంతమంది మెన్ను ముందుకు రావటం లేదు.
1: మెన్ డోంట్ కమ్ ఫార్వర్డ్.
0: స్త్రీల వలె మెన్ను కూడా ముందు రావాలి.
1: దే షుడ్ ఫాలో విమెన్ అండ్ ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్.
0: ఎంతైనా బాగుపడుతుంది దేశం.
1: దెన్ ద హోల్ కంట్రీ విల్ బి ఫైన్.
0: కనుక ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద స్కూల్స్ కట్టించి లేనిపోని బాధలకు గురి కావండి.
1: డోంట్ సఫర్ బై అండర్టేకింగ్ బిగ్ ప్రాజెక్ట్స్ లైక్ కన్స్ట్రక్టింగ్ వెరీ బిగ్ బిల్డింగ్స్ అండ్ సో ఆన్.
0: కనుక తక్కువగానే పెట్టుకుందాం.
1: హ్యావ్ ఇన్ ఎ స్మాల్ వే.
0: ఒక చిన్న ఇల్లు ఉంటుంటే చిన్న వరండా ఉంటుంటది.
1: ఎవ్రీ రెసిడెన్స్ హాస్ వరండా.
0: దాంట్లో 10 మంది పిల్లల్ని పెట్టుకుని వాడికి ఏదైనా మంచి విషయాలు చెప్పండి.
1: యూ కెన్ మేక్ 10 చిల్డ్రన్ బి సీటెడ్ అండ్ టీచ్.
0: నాయన సత్యము ధర్మము శాంతి ప్రేమ అహింస మానవతా విలువలు ఈ మనవులు మనం ఎందు లేకపోతే మనం మానవులే కాదు అని ఈ మాటలతో వాడు చక్కగా బోధించారు.
1: యూ కెన్ టీచ్ చిల్డ్రన్ మేక్ దెమ్ సీటెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ హ్యూమన్ వాల్యూస్ అండ్ టెల్ దెమ్ వితౌట్ దెమ్ యూ కెనాట్ బి హ్యూమన్ బీయింగ్స్ అట్ ఆల్.
0: ఈ విధంగా చేసుకుంటూ స్కూల్స్ ను అభివృద్ధి పరచుకోవాలి.
1: లైక్ దిస్ వీ కెన్ డెవలప్ స్కూల్స్. 12th క్వశ్చన్, వాట్ ఈస్ సాయిబాబాస్ విజన్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ సత్య సాయి స్కూల్స్ అరౌండ్ ద వరల్డ్?
0: మున్ముందు ఏ విధంగా ఉండాలనేటువంటిది మీరు అనుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు డిసైడ్ విజన్ ఆఫ్ బాబా టుడే.
0: ఇప్పుడు చేయవలసింది మీరు చక్కగా చేస్తురండి.
1: యూ డూ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ.
0: చేస్తే ముందు ముందుకు అదే చక్కబడిపోతుంది.
1: వెన్ వన్స్ యూ డూ వాట్ యు ఆర్ సపోజ్ టు, ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
0: ఫ్యూచర్ యోచన నీవు చేయకండి.
1: డోంట్ థింక్ ఆఫ్ ఫ్యూచర్.
0: ఫ్యూచర్ ఇస్ నాట్ షూర్.
1: ఫ్యూచర్ ఇస్ నాట్ షూర్.
0: నాట్ ఇన్ యువర్ హ్యాండ్.
1: ఇట్స్ నాట్ ఇన్ యువర్ వాల్యూస్ అండ్ టెల్ దెమ్ వితౌట్ దెమ్ యూ కెనాట్ బి హ్యూమన్ బీయింగ్స్ అట్ ఆల్.
0: ఈ విధంగా చేసుకుంటూ స్కూల్స్ ను అభివృద్ధి పరచుకోవాలి.
1: లైక్ దిస్ వీ కెన్ డెవలప్ స్కూల్స్. 12th క్వశ్చన్, వాట్ ఈస్ సాయిబాబాస్

0: Future is not sure.
1: Not in your hand.
0: It's not in your hand.
1: Present is very important.
0: Present is very important.
1: This present also not ordinary present.
0: It's not ordinary present.
1: This is omnipresent.
0: This is omnipresent.
1: Omnipresent and present ga teeskondi.
0: And go by this omnipresent.
1: Tarata future lo anta ade marpu jarugutundi.
0: The future will take care of itself.
1: Adu ee naadu meeru ee sthitiki vastarani meeru enaadaina anukunnara?
0: Did you ever dream before that you will be here?
1: Leedu.
0: No.
1: అదే వచ్చేసేస్తుందండి.
0: ఇట్ హస్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్.
1: కనుక మీరు మంచి పని చేస్తూ ఉంటుంటే ఆ మంచి పని మీకు ప్రమోషన్లు అంతా ఇస్తుంటారు.
0: వెన్ యూ స్టార్ట్ డూయింగ్ గుడ్ థింగ్స్ వెల్ యూ విల్ బి ప్రమోటెడ్. 13th క్వశ్చన్, ఈజ్ ఇట్ నెసెసరీ టు హ్యావ్ స్టూడెంట్స్ ఎన్రోల్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ కిండర్ గార్టెన్ ఆర్ కుడ్ దే కమ్ ఎట్ ఓల్డర్ ఏజెస్ టు ఎ సచ్ హై స్కూల్?
2: కేజీ నుంచి చేర్చాలా పెద్ద చేర్చుకోవచ్చు?
1: నా ఉద్దేశము మనం మన స్థాయిని బట్టి మనం ప్రయత్నం చేయొచ్చును. కిండర్ గార్డెన్ నుంచి తీసుకుని రావచ్చు, తీసుకురావచ్చు. కానీ కొంతవరకు థర్డ్ ఫార్మ్, ఫోర్త్ ఫార్మ్, ఫోర్త్ క్లాస్ ఆ స్థాయి నుంచి తీసుకుపోవాలంటే అట్టను తీసుకుపోవచ్చు.
0: యూ కెన్ హ్యావ్ అడ్మిషన్స్ రైట్ ఫ్రమ్ కేజీ స్టాండర్డ్ ఆర్ ఫ్రమ్ థర్డ్ ఫార్మ్, ఫోర్త్ ఫార్మ్ యాజ్ ద కేస్ మే బి.
1: మన శక్తిని పురస్కరించుకుని మనం దాన్ని ఎన్నుకోవాలి.
0: బేసింగ్ అవర్ ఓన్ కన్వీనియన్సెస్, అవర్ అబిలిటీస్, యూ కెన్ హ్యావ్ అడ్మిషన్.
1: అనుకూలాలు కూడా తీసుకుని దానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: థింక్ ఆఫ్ యువర్ ఓన్ కన్వీనియన్సెస్ అండ్ దెన్ ప్రొసీడ్.
1: దానికి నిర్బంధం ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ కంపల్సరీ హియర్.
1: 14th.
0: The 14th question. Should Gayatri Mantra be chanted in Western Satya Sai schools?
1: ఇది నేను చెప్పను.
0: భగవాన్ డస్ నాట్ సే దాట్.
1: ఎందుకంటే
0: వై?
1: ఇది ఎవరెవరి ఇష్టం వారికి తగినట్టుగా ఉంటుంటారు.
0: యూ లైక్ ఎ పర్టికులర్ వే, యూ గో బై దాట్.
1: నీ హృదయాన్ని అనుసరించి నీవు అనుసరించు.
0: యు ఫాలో యువర్ కాన్షియన్స్.
1: ఈ గాయత్రి మంత్రం చెప్పడం వల్ల నాకు తగినటువంటి మంచి కలిగిందంటే తప్పక చేస్తున్నాండి.
0: ఇఫ్ యూ ఫీల్ గుడ్ బై చాంటింగ్ గాయత్రి మంత్ర, డూ ఇట్ బై ఆల్ మీన్స్.
1: గాయత్రి అనేటువంటిది ఒక స్త్రీ కాదు, ఒక విధమైనటువంటి ఒక మతము కాదు, ఒక దేశం కాదు.
0: గాయత్రి ఇస్ నాట్ ఎ ఉమన్, నార్ ఎ రిలీజియన్, నార్ ఎ రీజియన్.
1: ఇదంతా ఒక దేవతా స్వరూపమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డైటీ.
1: ఇది మంత్ర స్వరూపంలో ఒక విధమైనటువంటి పవర్ తో ఉండేటువంటిది.
0: ఇట్ హస్ గాట్ ద పవర్ ఆఫ్ మంత్ర.
1: అదంతా ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
0: దాట్ ఈస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: భూర్భువస్వః. బాడీ మెటీరియలైజేషన్. భువః మైండ్.
0: సువః
1: రేడియేషన్.
0: రేడియేషన్.
1: ఈ మూడింటి యొక్క తత్వమే మానవత్వము.
0: ఆల్ ది త్రీ రిప్రజెంట్ హ్యుమానిటీ.
1: భూర్భువస్వః. ఏ దేశం వారికైనా, ఏ మతం వారికైనా, ఏ పరిస్థితి వారికైనా ఇది చాలా అవసరమే.
0: ఇట్ ఈస్ అప్లికబుల్ అండ్ ఎసెన్షియల్ టు పీపుల్ ఆఫ్ ఆల్ కాస్ట్, కమ్యూనిటీస్, క్రీడ్స్.
1: తత్ అదే.
0: తత్ దట్
1: సవితా వరేణ్యం అనగా అట్టుదాన్ని నేను వరిస్తున్నాను.
0: దట్ ఐఎమ్ ఆఫ్టర్ ఇట్.
1: అట్టుదాన్ని వరించినప్పుడు నాకెందుకు నాకు మంచి చేయదు?
0: దెన్ దట్ విల్ సర్టన్లీ డూ గుడ్ టు మీ.
1: ఓం భూర్భువస్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి.
0: భర్గో దేవస్య ధీమహి.
1: భర్గో అనగా ఏమి? చీకటి.
0: భర్గ మీన్స్ డార్క్నెస్.
1: డార్క్నెస్.
0: డార్క్నెస్.
1: డార్క్నెస్ అంటే అజ్ఞానము.
0: ఇగ్నోరెన్స్.
1: భర్గో దేవస్య ధీమహి. నా బుద్ధి నుంచి ఈ చీకటిని తోలివి.
0: భర్గో దేవస్య ధీమహి. డిస్పెల్ ద డార్క్నెస్.
1: నాకు మంచి బుద్ధిని ఇచ్చేసి.
0: ధియో యోన
1: ప్రచోదయాత్. ఏ దేశం వారైనా చేయొచ్చును.
0: Anyone can follow it of any country. It is adoptable by anybody. There are no differences here. Correct my intellect. See that I am in the right
1: path.
0: Help me to dispense with all bad qualities.
1: వారి వారి ఇష్టం పురస్కరించుకుని చేసుకోవచ్చు.
0: యూ కెన్ గో యాజ్ పర్ యువర్ లైక్స్ అండ్ ప్రిఫరెన్సెస్.
1: ఇందులో ఏమాత్రం వదిలినా తప్పులేదు, చేసినా తప్పులేదు.
0: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ చాంట్, నథింగ్ రాంగ్ ఇన్ చాంటింగ్.
1: ఏది కూడా ఫోర్స్ తో నేను చేయటం లేదు.
0: భగవాన్ నెవర్ డస్ ఇట్ అవుట్ ఆఫ్ ఫోర్స్.
1: నాదంతా సోర్స్.
0: భగవాన్ స్టాండ్స్ ఫర్ సోర్స్, నాట్ ఫోర్స్.
1: మిలిటరీ ఫోర్స్.
0: ఫోర్స్ ఇస్ మిలిటరీ.
1: కనుక ఆ మిలిటరీ పని నేను చేయను.
0: స్వామి విల్ నెవర్ యాక్ట్ మిలిటరీ వే.
1: ప్రేమతో సోర్స్. Source.
0: He is all the source, all the love.
1: కనుక మీరు ఏ విధమైనటువంటి సంతోషపడతారో ఆ విధమైనటువంటి దాన్ని మీరు అనుసరించచ్చు.
0: You can follow the path that makes you happy.
1: ఇంకా ముందుకు కూడా కార్యక్రమం ఉంటుండాలి.
0: We have got program to follow.
1: కానీ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటుండాలి.
0: There are number of questions put to
1: you. ఆన్సర్ కూడా ఎంతో ఎక్కువగా ఉంటుండాలి.
0: The answer also is same.
1: కానీ చిన్న చిన్నదిగా నేను కట్ చేస్తున్నాను.
0: But Bhagwan explained to us in a brief way.
1: మీరందరూ కూడాను ముఖ్యంగా హృదయాన్ని పరిశుద్ధం చేసుకోండి.
0: ప్యూరిఫై యువర్ హార్ట్ ఫస్ట్.
1: పవిత్రమైనటువంటి యొక్క దైవ ఆజ్ఞలను శిరసావహించండి.
0: ఫాలో ద నోబుల్ ఐడియల్ సెట్ ఫోర్త్ బై గాడ్.
1: ఏ దైవమైనా కానీ అల్లా అనుకోండి, జీసస్ అనుకోండి, మహమ్మద్ అనుకోండి, ఏ విధంగా

0: satsatyam.
1: The whole world is under the control of the divine, and the divine Lord you can experience by adhering to truth, and that truth is spoken and observed in this world.
0: Tat satyam uttamadhinam uttamo paradevata.
1: And that truth is spoken by a noble man, and that noble soul is divine altogether.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Prati manavudu sukhani aashistuntadu.
1: Every man aspires to be happy.
0: Dukkani valadani vilapistuntadu.
1: He feels so sad in times of misery.
0: Satyam kani adharmam kani nyayam kani anyayam kani rendu kudanu kevalam sthiramainavi kaadu.
1: Righteousness or unrighteousness, justice or injustice, they are not permanent. They do not exist as they are all the time.
0: ఈ మంచి చెడ్డలు రెండు కూడాను ఎక్కడి నుండి పుట్టుచున్నవో దానిని మాత్రమే మానవుడు విశ్వసించి ఆరాధించాలి.
1: Man has to find out the source behind this good and bad, and he should try to know, investigate, explore and adore.
0: ప్రతి మానవుడు నిత్యము సుఖదుఖమును అనుభవిస్తున్నాడు.
1: Every man experiences pleasure and pain every day.
0: Raga dveshamulanu swagatam chestunnadu.
1: He welcomes attachment and also hatred.
0: Vichara dampatulanu kevalamu aahvanistunnadu.
1: In fact, he is after anxiety and worry.
0: Kani itti manavatvaniki ekkada shanti?
1: How do you expect man to experience peace?
0: Sukadukhi samekrutva ani rendinti yokka samatvanni visheshinchinatvanti vade manavudu.
1: He is a true man if he develops an attitude of equanimity both in times of pleasure.
0: Sukamunu ee reetiga swagatam chestunnado dukkhamunu kudanu ade vidhamga swagatam cheyali.
1: Just as he welcomes happiness, he should also welcome sadness.
0: ఇట్టి సమతత్వమును కూలిగినటువంటి వాడే నిజమైన మానవుడు.
1: యు కెన్ కాల్ హిమ్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హిస్ ఈక్వల్ మైండెడ్.
0: కనుక రెండింటిని కూడాను మనము సమత్వంగా మనం ఆశించి దివ్యత్వంగా విశ్వసించి ప్రేమతత్వముతో అనుభవించాలి.
1: విత్ ది ఫీలింగ్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ వీ యాక్సెప్ట్ థింగ్స్, అండర్స్టాండ్ ద డివినిటీ ఓవర్ దేర్ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ జాయ్ అండ్ లవ్.
0: మనము ఎవరిని గౌరవించాలని ఆశిస్తున్నామో లేక ఎవరు మనల్ని గౌరవించాలని ఆశిస్తున్నామో మొట్టమొదట మనం అందరినీ గౌరవించాలి.
1: జస్ట్ యాజ్ యూ ఎక్స్పెక్ట్ యువర్ సెల్ఫ్ టు బి రెస్పెక్టెడ్, యూ షుడ్ లెర్న్ టు రెస్పెక్ట్ అదర్స్.
0: ధనము లేకపోవచ్చును,
1: యు మే నాట్ హ్యావ్ మనీ.
0: గుణము లేకపోవచ్చును,
1: యు మే నాట్ హ్యావ్ క్వాలిటీస్.
0: ఇంకా సిరి సంపదలు లేకపోవచ్చును,
1: you may not be one of plenty and prosperity.
0: Kaani bidavadu kavachunu leka rich man kavachunu.
1: You may be poor or rich.
0: Kaani prati manavuni endukodanu aatma gauravam anetundidi samananga untunnadi.
1: But in everyone there is this sense of self respect uniform.
0: Kanuka ee naati nundi manavudu mottamodata ఆత్మ గౌరవాన్ని నిలుపుకుంటే తగిన కృషి చేయాలి.
1: Therefore everyone should strive hard to maintain and keep up this self respect.
0: కనుక మానవుడు కోరవలసినటువంటిది ఆత్మ గౌరవం.
1: So what man should desire is this self respect.
0: అది అన్నింటికంటే కూడా ఉత్తమమైనటువంటిది.
1: It is noblest of all.
0: అట్టి గౌరవాన్ని అందుకున్నటువంటి వ్యక్తి సర్వుల్ని కూడాను గౌరవిస్తుంటాడు.
1: The one who has self respect for one's own self will respect others as well.
0: ఏ గౌరవాన్ని తాను ఆశిస్తున్నాడో ఆ గౌరవాన్ని ఇతరులకు కూడా మనం అందించాలి.
1: ద కైండ్ ఆఫ్ కర్టసీ దట్ ఎక్స్పెక్ట్స్ నేచురలీ షుడ్ బి షోన్ అన్ టు అదర్స్.
0: ప్రేమ స్వరూపులార,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు మీకు నూతనంగా అందించేటువంటి విషయం ఏమి లేవు.
1: దేర్స్ నథింగ్ న్యూ టు బి టాట్ టు యూ.
0: అందరూ కూడాను ఆనందాన్ని అనుభవించాలి.
1: Everyone should experience the state of bliss.
0: అందరూ దుఃఖాన్ని మర్చిపోవాలి.
1: All should forget misery.
0: ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
1: They have to develop the spirit of
0: దివ్యత్వాన్ని అనుభవించాలి.
1: And experience divinity.
0: దైవత్వాన్ని పొందాలి.
1: And should experience the state of oneness.
0: ఇది నేను ఈనాడు ముఖ్యంగా మీకు అందించేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంశము.
1: This is the main theme of this message of this morning.
0: మానవుడు కేవలము విలువైనటువంటి వాడు మాత్రమే కాదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఓన్లీ వాల్యుబుల్,
0: ఉత్తమమైనటువంటి జీవి.
1: హీఈస్ రియలీ ఎ నోబుల్ సోల్.
0: అతని హృదయము చాలా మృదువైనటువంటిది.
1: హీ హాస్ గాట్ ఎ టెండర్ సాఫ్ట్ హార్ట్.
0: అతని మనస్సు మధురమైనటువంటిది.
1: హిస్ మైండ్ ఈజ్ సో స్వీట్.
0: జీవితమే శాశ్వతమైనటువంటిది.
1: And the life in general is permanent.
0: ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడాను గుర్తించాలి.
1: This truth has to be known by every devotee.
0: హృదయములో మధురత్వాన్ని పొందుకోవాలి.
1: The heart should experience sweetness all the time.
0: మానసికమునందు అత్యద్భుతమైనటువంటి ఒక సమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: Mentally we should be equal minded more and more.
0: ఇది ఈనాడు మీరు పొందవలసినటువంటి ప్రధానమైన భాగ్యం.
1: This is the main wealth that we should acquire today.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మానవుడు ఎంతటి గొప్పవాడనేటువంటిది మీకు ఈనాడు తెలియదు.
1: టుడే యు మే నాట్ రియలైజ్ హౌ గ్రేట్ మ్యాన్ హుడ్ ఈజ్.
0: దైవం మానుష రూపేణ అతను మనుష్య స్వరూపాన్ని పొంది ఉంటాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ప్రతి మానవుని ఎందుకూడను దివ్యత్వం అనేటువంటిది నిండి ఉన్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ ద డివినిటీ విద్ ఇన్ హిమ్.
0: భవానీ శంకరులు అనేటువంటి ఒక పదమునకు ఈ ప్రకృతియే మనకు ప్రత్యక్ష సాక్షి.
1: Bhavani Shankara has got this meaning nature which is the witness.
0: Anaga Shivasattatmak swaroopam Bhavani Shankaralu.
1: Bhavani Shankara is the very representation of Shiva and Shakti.
0: Bhavani anaga Shraddha.
1: Bhavani means Shraddha, steadfastness.
0: Shankaralu anaga Vishwasamu.
1: Shankara, Vishwasa, faith.
0: భవాని అనేటువంటి యొక్క విశ్వాస శంకర దైవత ఉండినప్పుడే విశ్వాసమైనటువంటి శివుడు అక్కడ తాండవమాడతాడు.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ దిస్ భవాని దెన్ యు ఫైండ్ ద శంకర ఫెయిత్ డాన్సింగ్.
0: ఈ విశ్వాసము కేవలం ఒక విధమైనటువంటి ప్రేమ, రెండూ లేకుండా జీవితమే శూన్యము.
1: ఇన్ ఫ్యాక్ట్ లైఫ్ ఈజ్ లాస్ట్ బిరెఫ్ట్ ఆఫ్ ఫెయిత్ అండ్ లవ్.
0: జగత్తంతా కూడాను ఈ విశ్వాసము ఆనందంతోనే కూడి ఉంటున్నది.
1: ద హోల్ యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ అండ్ బ్లెస్.
0: అయితే మానవుడు ఈనాడు విశ్వాసం పైన తగినటువంటి ఒక నమ్మకం పెట్టడం లేదు.
1: బట్ మ్యాన్ టుడే హ్యాస్ లాస్ట్ హిస్ ఫెయిత్.
0: విశ్వాసమనే భవాని అందరి యందు ఉంటున్నది.
1: భవాని రిప్రజెంటింగ్ ఫెయిత్ ఈజ్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: దివ్యత్వమైనటువంటి శంకరులు కూడా అందరి యందు ఉంటున్నాడు.
1: Shankara symbolizing divinity is in everyone.
0: ప్రకృతి అంతా కూడాను అర్ధనారీశ్వరమే.
1: The whole nature symbolizes androgynous divinity.
0: కనుక మానవత్వంలో ఉన్నటువంటి ఈ దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నించాలి.
1: And hence every person should make an honest attempt to know divinity.
0: ఇటువంటి ఆధ్యాత్మాని ఇంతకంటే గొప్పైనటువంటి ఒక ఆధ్యాత్మికం మరొకటి లేదు.
1: Beyond this principle of the awareness of the self, Bhavani there is nothing beyond yoka in spirituality.
0: Prati manavuniki ni pradhanamainatundi yokka kartavyamu.
1: To understand the principle of Shankara, the divinity, is the main responsibility of every individual.
0: Prati manavuni endukudanu ee vidhamainatundi yokka kashtamulu, nashtamulu, sukamulu, dukkamulu aavirbhavistunnayante ivanni kudanu manasu nundi aavirbhavinchinatundivi.
1: Man suffers all problems, worries, anxieties, troubles and obstacles which are more or less psychological.
0: ఈనాటి మానవుడు అనుభవించేటువంటి సుఖ దుఃఖములు, ఆశించేటువంటి యొక్క రాగద్వేషములు, సేవించేటువంటి యొక్క విషయవాసనలు మూడు కూడాను మనస్సు ద్వారా ఆవిర్భవించినటువంటివి.
1: In fact, mind is the center of origin for the pain and pleasure, attachment, hatred, and all the sensual pleasure that man wants
0: Manasu
1: to experience.
0: Dvaita bhavamulo kootam chetane.
1: It is the dual mind that is responsible for all.
0: Manasu ekatma bhavam penchukunnappude indulo e maatram kodanu vipreetamainatvanti bhavalu kalagavu.
1: When once the mind is non-dual, there will be no perversions or aberrations.
0: Kanuka ప్రతి మానవుడు కూడాను సుఖాన్ని దుఃఖాన్ని ఆశిస్తున్నాడంటే దుఃఖం వల్ల మనకు కలిగేటువంటి నష్టము కంటే ఆదాయమే ఎక్కువగా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ వీ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ ద ట్విన్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్ ఇన్ ఫ్యాక్ట్ వీ డిరైవ్
0: ప్రాచీన పురుషులు ప్రాచీన చరిత్రాత్మకులు ఈ దుఃఖమునే ఆశించారు కానీ సుఖాన్ని ఆశించలేదు.
1: ఇన్ ఎర్లియర్ డేస్ పీపుల్ ఇన్వైటెడ్ పెయిన్
0: సుఖము నుండి లభించేటువంటి యొక్క ఆనందం కంటే దుఃఖము నుంచి వచ్చేటువంటి యొక్క ఆనందమే శాశ్వతమైన ఆనందము.
1: ద బ్లెస్ దట్ యు అటైన్ టువర్డ్స్ ద కల్మినేషన్ ఆఫ్ సాడ్నెస్ ఈజ్ పర్మనెంట్ వెన్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ హ్యాపీనెస్.
0: మనం దుఃఖాన్ని ఏమాత్రము విమర్శించరాదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ మిసరీ.
0: ఆనందాన్ని మనం స్వాగతం చేయరాదు.
1: వీ కెనాట్ మియర్లీ ఇన్వైట్ హ్యాపీనెస్.
0: సుఖము కంటే ఆనందమే మనకు అమితమైనటువంటి మిత్రుడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ bliss is of more advantage than happiness.
0: కనుక ఈ దుఃఖం అనేటువంటి పరమ మిత్రుని మనము నిరంతరం కూడాను ఆశిస్తూ ఉండాలి.
1: We should always invite the troubles now and then.
0: మహాభారతం నందు కుంతీదేవి వచ్చి కృష్ణుని పాదాలపై పడినప్పుడు అమ్మా నీకేం కావాలి అని ప్రశ్నించాడు.
1: In the great epic Mahabharata, when Kunti fell at the feet of Krishna, Krishna asked her, what is it that you want?
0: Krishna, నాకు నిరంతరము దుఃఖమునే అనుగ్రహించు అనింది.
1: కృష్ణ, ప్లీజ్ బ్లెస్ మీ విత్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ లైఫ్.
0: ఈ దుఃఖ సమయం నుండి నిన్ను అమితంగా ప్రేమించాను, అమితంగా ఆరాధించాను, అమితంగా పూజించాను.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఐ లవ్ యూ మోర్ అండ్ మోర్. ఐ వర్షిప్ యూ, ఐ ఎక్స్టోల్ యూ, ఐ అడోర్ యూ.
0: దుఃఖము లేని సమయం లోపల నేను పాండురాణిగా ఉండినంత వరకు నిన్ను ఏమాత్రమూ నేను స్మరించలేదు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్ away from misery, I never thought of you.
0: ఏనాడు నా కుమారుడు అరణ్యవాసం చేసి కన్న కష్టములకు గురి అయినారో ఆనాటి నుండి నీ చింతను నేను అభివృద్ధి గావించుకుంటూ వచ్చాను.
1: That day my son started spending time in the forest, I started worshipping you more and more.
0: కనుక కృష్ణ నాకు దుఃఖంని అనుగ్రహించమని ప్రార్థించింది.
1: So Lord Krishna, please bless me with all the difficulties.
0: సుఖ దుఃఖముల రెండింటిని కూడాను సమతత్వంగా మనం విశ్వసించాలి.
1: We have to be equal minded in times of pain and pleasure.
0: అదే నిజమైన మానవుని యొక్క విజ్ఞత.
1: That is the awareness in human life.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: లోకములో అంత చరిత్రాత్మకులు ఎందరో ఉంటున్నారు.
1: There are many men of history.
0: నాటి మొదలు నేటి వరకు కూడాను దుఃఖమును మాత్రమే ఆశిస్తూ వచ్చారు.
1: We find their lives full of sadness then and now.
0: దుఃఖములో ఉండినటువంటి ఆనందం సుఖములో మనకు లభించదు.
1: The happiness that you find in misery is not noticed.
0: సుఖమునందు వచ్చేటువంటి యొక్క ఆనందము క్షణభంగురమైనటువంటిది.
1: And the happiness that you experience is momentary.
0: దుఃఖము నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఆనందం మనకు శాశ్వతమైనటువంటిది.
1: Out of the pain and difficulties ultimately you experience bliss which remains permanent.
0: కనుకనే భగవంతుడు సుఖ దుఃఖములను రెండింటిని కూడాను అందిస్తూ వచ్చాడు.
1: For that reason God has created both pleasure and pain.
0: భగవంతుడు అనగా ఏమిటి?
1: Who is God?
0: భా అనగా ప్రకాశము.
1: భా effulgence.
0: వా అనగా వర్తించటము.
1: వా conduct.
0: గా అనగా అభివృద్ధి గావించటము.
1: వా means developing.
0: వాన్ అనగా వ్యాప్తి గావించేటువంటి వాడు.
1: వాన్ vastness.
0: కాంతి స్వరూపాన్ని సర్వత్రా వ్యాప్తి గావించేటువంటి వాడే భగవంతుడు.
1: God spreads his brilliance, effulgence all over.
0: అతనికి ఎట్టి రూపము లేదు.
1: He has no specific form.
0: ఆకాశమున కంటే అతి సూక్ష్మమై ఉండు.
1: He is subtler than space.
0: అణువు కంటే చాలా అణువుగా మారు.
1: Smaller than an atom.
0: ఇలాంటి భగవంతునకు ఎట్టి రూపాన్ని నిర్మించగలరు?
1: What form can you decide for God?
0: నీ ఆత్మనే నీ యొక్క స్వరూపంగా కనిపిస్తుండాలి.
1: యువర్ వెరీ ఓన్ స్పిరిట్ అపియర్స్ ఇన్ దిస్ ఫార్మ్.
0: పరమాత్మ చైతన్యం భవ్య స్వరూపమై అంతటా నిండి తాను అండియుండు.
1: ది కాన్షియస్నెస్ ఆఫ్ ది డివినిటీ ఇట్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్ అండ్ అపియర్స్ ఇన్ ఎ కాస్మిక్ ఫార్మ్.
0: బ్రహ్మలో మీరు, మీలోన బ్రహ్మముండే.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ అండ్ యూఆర్ ఇన్ గాడ్.
0: బ్రహ్మకు మీకును ఎట్టి భేదమును లేవు.
1: There is no difference between you and God.
0: అట్టి భేదరహితమైనటువంటి తత్వాన్ని ఈనాడు మనం భేదముగా విశ్వసించడం చేతనే అనేక దుఃఖములకు గురి అవుతున్నాము.
1: Because we are dual minded, there is no trace of non-duality, we suffer today.
0: కనుక దైవత్వమనగా ఇట్టి రూపము అట్టి రూపమని కాదు.
1: You cannot decide a specific
0: సర్వ రూపములతో కూడి ఉండినటువంటిదే ఈ దివ్యత్వము.
1: All forms are divine.
0: సత్యమునందుండి సర్వము సృష్టించి.
1: From the point of truth, God has created everything.
0: సర్వ సత్యమునందుండి సర్వమనగే.
1: Everything merges back in the principle of truth.
0: సత్య రూపము లేని స్థలమేది కనుగొన్న.
1: There is no place in this world where there is no truth.
0: సత్యం ఇది కూడా చూడరయ్యా.
1: That is unsullied pure truth all over.
0: సత్యం ఎక్కడ ఉన్నది?
1: Where is truth?
0: సర్వత్రా వ్యాపించినట్లే.
1: It spreads everywhere.
0: సత్యం లేని స్థానం లేదు.
1: There is no place where it is not noticed.
0: దైవం లేని స్థానం లేదు.
1: So there is no place where there is no God.
0: దైవం సర్వవ్యాపకుడు.
1: God spreads everywhere.
0: దీనిని పురస్కరించుకుని భగవద్గీత సర్వతః పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వతః శృతిమల్లోకి సర్వమా వృతిష్ఠతి అన్నాడు.
1: Basing on this, Bhagavad-gita declared that all heads are his, all hands are his, all feet are his.
0: సత్యమునకు అన్ని రూపములు కూడాను దాల్చి ఉన్నాడు.
1: God is in the form of truth in everybody.
0: కనుక మనము సత్య స్వరూపమైనటువంటి దైవత్వాన్ని మనము ఆరాధించాలనుకుంటే మన యందే ఉంటున్నది ఆ దైవ స్వరూపము.
1: God is in you in the form of truth.
0: మానవులు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక సత్య స్వరూపమైనటువంటి తన యందే ఉండినప్పటికీ అది వేరేగా ఉన్నదని విశ్వసించి కాలమును వ్యర్థము గావించి కర్మలు ఆచరిస్తున్నాడు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద స్పిరిట్ విచ్ ఇస్ ట్రూత్ లేటెంట్ ఇమ్మనెంట్ ఇన్ హిమ్. హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్ అండ్ దేర్ ఫోర్ హీ సఫర్స్.
0: కాలము చే మారని కాయము చే కదలని యుగములు చే ఏమాత్రము మార్పు చెందని సృష్టి చే సృష్టింపబడని ఏ నిత్య సత్యమైతే ఉన్నదో ఆ సత్య స్వరూపమే భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ రిప్రజెంట్స్ దాట్ విచ్ డస్ నాట్ చేంజ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్, విచ్ డస్ నాట్ డిమినిష్, విచ్ ఈస్ చేంజ్లెస్ ఓవర్ ఏజెస్ అండ్ ఏజెస్.
0: కాలం చే మారినటువంటిది కాదు.
1: ఇట్ డస్ నాట్ చేంజ్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
0: కర్మల చేత కదులున్నటువంటిది కాదు.
1: నార్ వుడ్ చేంజ్ బై యాక్షన్.
0: భావముల చేత అభివృద్ధి గాల్చున్నటువంటిది కాదు.
1: నార్ వుడ్ ఇట్ గ్రో బై ఫీలింగ్.
0: సృష్టి చేత పుట్టినటువంటి కాదు.
1: ఇట్ హాస్ నో బర్త్.
0: ప్రళయం చేత అడుగునటువంటిది కాదు.
1: నార్ కుడ్ ఇట్ బి ఎనిహిలేటెడ్.
0: అట్టి పుట్టి గిట్టనటువంటి యొక్క దివ్యత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
1: The principle of the self or the spirit is essentially divine, which has neither birth nor death.
0: సావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు.
1: He has neither birth nor death. He is
0: ఆది మధ్యాంతర హితుడు అనాది వాడు.
1: He has neither beginning nor an end.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: He can neither be killed nor annihilated. God remains as an eternal witness.
0: అట్టి దివ్యత్వమైన భగవంతుణ్ణి మనం ఏ విధంగా ఆరాధించాలి?
1: In what form is he to be worshipped?
0: తనదిగానే తాను ఆరాధించాలి.
1: You have to consider your own form.
0: తాను వేరు దైవం వేరు అనేటువంటి భావాన్ని దూరం నెట్టాలి.
1: You should never entertain the thought that you are different from God.
0: దైవం నా హృదయమందే ఉంటున్నాడు.
1: God resides in the altar of my heart.
0: దైవ నివాసం నా హృదయమే.
1: And heart is the dwelling place of God. హృదయం కంటే మించిన
0: భవనం భగవంతునికి మరొకటి లేదు.
1: And there is no other higher mansion than the human heart.
0: హృదయాన్ని చాలా ప్రేమించేటువంటి వాడు భగవంతుడు.
1: And really God loves the heart which is
0: అట్టి ప్రేమించినటువంటి భవనమే అతని యొక్క గృహము.
1: And that mansion of love, the human heart, is his residence.
0: ప్రతి వ్యక్తి ఎందుకును అట్టి పవిత్రమైనటువంటి హృదయం ఉంటున్నది.
1: Such a noble, exalted heart is present in everyone.
0: కనుకనే భగవంతుడు సర్వవ్యాపకుడు.
1: So God is all pervasive.
0: ఇలాంటి భగవంతుని మనం బయట వెతకనక్కర్లేదు.
1: You don't need to search for God outside.
0: ఈ కష్టములు మనకు సంభవించినప్పుడు,
1: when you face difficulties,
0: ఈ కష్టములో ఎంతో సుఖమున్నదనేటువంటి సత్యాన్ని లోతుగా దిగి విచారించాలి.
1: Understand in depth, there lies hidden in it the trace of happiness.
0: ఈ కష్టములే లేకుండా సుఖమునకు విలువే లేదు.
1: Without problems, the happiness has no value.
0: ప్రతి మానవుడు కూడాను నిరంతరం కూడాను హ్యాపీగానే ఉండాలి.
1: Every man in fact should always be happy.
0: నేను వస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడాను హ్యాపీ బర్త్డే అన్నారు.
1: as Bhagavan started there this morning, everyone said, "Happy birthday."
0: నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను.
1: Bhagavan is always happy.
0: కానీ ఈనాడు మాత్రం మీరు ఎందుకు హ్యాపీ బర్త్డే అంటున్నారు?
1: Why specially to be happy today?
0: హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే అని చెప్పండి.
1: You can greet anyone saying happy birthday if he is not.
0: నాకు ఎప్పుడు హ్యాపీగానే ఉన్నటువంటి వారు.
1: Bhagavan is always happy.
0: కనుకనే హ్యాపీ అనేటువంటిది బయట నుంచి వచ్చి ప్రవేశించేటువంటిది కాదు.
1: Happiness is not in the exterior.
0: Happiness is union with God.
1: Happiness lies in the union with God.
0: కనుకనే దైవంతో కూడినటువంటిదే హ్యాపీ.
1: You will be happy in the company of God.
0: మానవత్వంతో కూడినటువంటి ప్రతి వాడు కూడాను హ్యాపీ తనకంటే ప్రత్యేకంగా ఉన్నదని విశ్వసించి అనేక విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు.
1: Man thinks that happiness, joy lies outside and therefore he faces all problems.
0: మన పూర్వీకులందరూ కూడాను
1: all ancients
0: దైవాన్ని ఏ రీతిగా ఆరాధించారు?
1: In what form they worship God?
0: త్యాగమునే ప్రధానమైనటువంటి పుష్పంగా తీసుకున్నారు.
1: They considered the flower of sacrifice as the main one.
0: రాగమునే ప్రధానమైనటువంటి అర్పితంగా ఆశించారు.
1: They have considered the main principle of love as an act.
0: సత్యమేతనకు ప్రత్యక్ష దైవముగా స్వాగతించారు.
1: They considered truth as God.
0: కరుణ ప్రేమలే రెండింటి యొక్క ఏకత్వంగా విశ్వసించారు.
1: They could understand the compassion, the love being the same.
0: హృదయమే తన సింహాసనంగా భావించారు.
1: They considered human heart as a throne of God.
0: ఆనాటి ప్రార్థన వల్లనే ఆనాటి యువకులు ఆనాటి మానవీయులు దివ్యత్వాన్ని పొందగలిగారు.
1: Because of such a sentiment which is so noble, people could attain divinity in those days.
0: కనుక ఈనాటి మానవులు కూడాను అతి పవిత్రమైనటువంటి ప్రార్థనలు సలిపి
1: man should also today offer such sacred prayers.
0: మీ హృదయపీఠం పైన ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: Install God on the throne of your heart.
0: మనం ఎన్నెన్నో యోచనలు చేస్తున్నారు.
1: We have varied thoughts.
0: ఎన్ని యోచనలు చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all our imagination?
0: ఈ యోచనలన్నీ కూడా కేవలము దుఃఖమునకు మూల కారణమే.
1: All our thoughts are the cause for our misery.
0: ఆ దుఃఖంలో కూడా ఆనందం నిండి ఉంటున్నది.
1: In fact there lies some hidden happiness there.
0: పానకంలో చక్కెర ఏ రీతిగా ఉంటున్నదో
1: just as you find
0: dukkham lopana kodunu bhagavantulu aa reethiga chakkariga roopamgalo unnadu.
1: Just as you find sugar in the milk, you also find happiness in misery.
0: Kalakane sukha dukkhamlo rendittini kodunu samadattvanto manam visheshinchali.
1: We should be equal minded both in pleasure and pain.
0: Manam nirantaram kodunu happy gaane undali.
1: We have to be happy all the time.
0: Edo konni kashtamlu nashtamlu bhautikamainatuvanti sambhavistuntayi.
1: Difficulties and worries come in between.
0: Aa sambhavinchinanta maatrame manam deeniki kashtamani bhavinchakoodadu.
1: Because of these problems and worries we should not be
0: కష్టములకు మనం విచారించకూడదు.
1: వీ షుడ్ నాట్ వరీ టూ మచ్.
0: ఇది ఆనందం అందించేటువంటి ప్రథమ సోపానము అని విశ్వసించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద స్టెప్ దట్ లీడ్స్ యూ టు సక్సెస్ అండ్ హ్యాపీనెస్.
0: పాండవులు 14 సంవత్సరములు కష్టములు అనుభవించడం చేతనే
1: Pandavas spent 14 years in exile.
0: కట్టకడపటికి కృష్ణుడు వారి వెంట జంట ఇంట ఉంటుండి వారిని విజయవంతం గావించాడు.
1: For that reason Krishna was always with them, in them, around them, above them, below them and conferred success.
0: ఆ కష్టమందు కూడాను దైవం యొక్క సహాయము ఎంతైనా ఉంటుంటది.
1: In times of difficulties God will stand behind you and help you.
0: కనుక ఆనాటి పాండవులంతా కూడాను first God.
1: Pandavas considered God in the first place.
0: Next world.
1: Next comes the world.
0: Third eye.
1: And third eye.
0: Ani vaaru danni vaaru venuka pettukunnaru.
1: In fact they kept this eye at the
0: first
1: end.
0: First God.
1: God comes first.
0: Mundu bhagavantanni pettukoni
1: keep prapanchamunu
0: venuka pettukoni nenu aneetundi ahankaranni marinta venukuku pettaru.
1: Keeping God in the first place they kept behind I, the ego.
0: Kani kauravulu chesinatundi pani emiti?
1: What is that Kauravas did?
0: First I.
1: They kept I next in the first
0: world.
1: Place. Next world.
0: Last God.
1: And they kept God at the end, last.
0: కనుకనే భగవంతుని వెనుకకు పెట్టారు.
1: They kept God at the end.
0: కనుకనే వారు అపజయాన్ని పొందారు.
1: Therefore they lost the battle.
0: ఆనందమును ఏ మాత్రము వెతికినా చిక్కలేదు.
1: They never experienced happiness not success.
0: దైవత్వాన్ని సమీపంగా చేసుకున్నటువంటి వానికి ఆనందం ఎప్పుడు కూడాను నిండి ఉంటుంది.
1: The one who is close to God experiences him will be blessed.
0: మనం ప్రతి వ్యక్తిని కూడాను గౌరవించాలి.
1: We have to respect every person.
0: ఆ గౌరవించిన సమయంలోనే మనకు తిరిగి ఆ గౌరవము రెండింతలుగా మనకు వెనుకకు తిరుగుతుంది.
1: When you respect others, you will be respected in turn.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: కష్టములకు మనం విచారించకూడదు.
1: వి షుడ్ నాట్ బి బదర్డ్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్,
0: దుఃఖములకు మనం ఏమాత్రము యోచించకూడదు.
1: డోంట్ బి వరీడ్ ఆఫ్ ది డిఫికల్టీ,
0: ఆనందానికి మనం అరువులు జార్చకూడదు.
1: డోంట్ ఎస్పైర్ ఓన్లీ టు బి హ్యాపీ,
0: ఆనందాన్ని ఏమాత్రము చింతించకూడదు.
1: నెవర్ థింక్ అబౌట్ ఇట్,
0: దుఃఖమే నాకు నిజమైనటువంటి యొక్క ఆనందాన్ని అందిస్తుంది.
1: దీస్ డిఫికల్టీస్ విల్ గివ్ మీ అల్టిమేట్ జాయ్,
0: దుఃఖం అనేటువంటి ఆరంజ్ బలం లోపల,
1: అండ్ దిస్ దుఃఖ ద టర్మ్
0: ఆరంజం అనేటువంటి ఫలం పై తుట్టినటువంటి త్రోడే దుఃఖము.
1: ద సాడ్నెస్ ఈజ్ లైక్ ది ఔటర్ స్కిన్ ఆర్ ద రిండ్, ఆ తోలు వంచి బయట
0: పారేసినప్పుడే సుఖము అనేటువంటి రసం మనకు లభిస్తుంది.
1: వెన్ వన్స్ యూ రిమూవ్ ది ఔటర్ స్కిన్ ఆఫ్ సాడ్నెస్ మిజరీ, యూ కెన్ ఎక్స్పీరియన్స్.
0: కనుకనే భగవంతుని రసో వైసహ, అతను రసస్వరూపుడు అన్నారు.
1: గాడ్ ఈజ్ రస, ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్.
0: కనుక రసం ఉండాలంటే దానికి పైన చాలా చేదైనటువంటి వస్తువులు కప్పి ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ద స్వీట్ జ్యూస్ ఇన్ సైడ్, యూ హ్యావ్ టు రిమూవ్ ద బిట్టర్ స్కిన్ ఆఫ్ ద ఫ్రూట్.
0: అట్టి కఠినమైనటువంటి ఒక దుఃఖం ఉండినప్పుడే మధురమైనటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ వన్స్ యూ రిమూవ్ ద బిట్టర్ స్కిన్ అరౌండ్, యూ కెన్ హ్యావ్ ద స్వీట్ జ్యూస్.
0: అమెరికా లోపల పూర్వము లింకన్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు.
1: ఇన్ అమెరికా దేర్ వాస్ ఎ పర్సన్ బై నేమ్ లింకన్.
0: లింకన్ అనేటువంటి వాడు చాలా సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వాడు.
1: లింకన్ had his birth in an ordinary family.
0: అతను స్కూలుకు పోతుంటే అతనితో వెళ్లేటువంటి స్నేహితులందరూ అతని తమాషలు చేస్తూ వచ్చారు.
1: As he was going to school, his classmates made fun of him.
0: ఏమని, మాకంతా నగలు ధరించాము, నూతనమైనటువంటి వస్త్రాలు, విలువైనటువంటి వస్త్రాలు ధరించాము, ఈ బీదవాడు వస్త్రములు కూడా సర్లేదు అని అతన్ని తమాషలు చేస్తూ వచ్చారు.
1: ఆల్ క్లాస్మేట్స్ వర్ హైలీ కాన్షియస్ ఆఫ్ దేర్ కాస్ట్లీ డ్రెస్ అండ్ మేడ్ ఫన్ ఆఫ్ లింకన్.
0: ఒకనాడు పాపం లింకన్ భరించుకుని లేకపోయి తల్లి ఒడిలో కూలి, అమ్మా నన్ను ఇట్లా అవమానం చేస్తున్నారు అని ఏడ్చాడు.
1: వన్ డే లింకన్ కుడ్ నాట్ బేర్ ఆల్ దిస్ ఇన్సల్ట్ and he approached his mother and cried.
0: Aa talli kumaruni aadarinchi, nayana ee avumanamulu maanamulu anni kudanu mana manchi kosame.
1: Mother caressing him said, this kind of praise or blame, ee gaurav
0: maryadala kosam nee vyavatramu todu vaachinchavaddu.
1: Don't worry about this courtesy or respect,
0: aatma gauravani nee nilipko.
1: Keep up that, maintain self respect.
0: Adiye nee yokka aasti.
1: That is your property.
0: అది నీ యొక్క సంపద.
1: That is your wealth.
0: అది నీ యొక్క దైవము.
1: That's your God indeed.
0: ఆత్మ గౌరవాన్ని నువ్వు ఎప్పుడు చూసినా పోగొట్టుకోకు.
1: Never give up this self-respect which is greatest of all.
0: ఆ ధైర్యమైనటువంటి ఆ మాటలు ఆ హృదయానికి నాటుకుని పోవటం చేతనే
1: these courageous words of the mother got imprinted.
0: ప్రతి కష్టమునకును తాను ధైర్యంగా ఉంటుండి తాను దాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: So he was so bold and courageous to face all the obstacles.
0: ఆత్మ నా యందు ఉంటున్నది.
1: The self
0: ఆత్మ గౌరవమే నా యొక్క నిజమైనటువంటి సంపద.
1: ద సెల్ఫ్ ఈజ్ ఇన్ మీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్ మై ప్రాపర్టీ.
0: ఆ విధంగా ఉంటుండి కట్టగలిపటికి తాను ఒక క్లాసులో పాస్ చేశాడు.
1: అల్టిమేట్లీ హీ సెక్యూర్డ్ హై స్కోర్స్ ఇన్ ఎగ్జామినేషన్.
0: ఆత్మవిశ్వాసం చేతనే అన్ని క్లాసులు ఎందుకు కూడా పాస్ చేశాడు.
1: హీ కుడ్ పాస్ ఇన్ ఎవ్రీ ఎగ్జామినేషన్ బికాస్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కట్టగలిపటికి తాను ఈ స్నేహితుల యొక్క ప్రోద్బలం చేత ఇతని యొక్క గుణము చాలా గొప్పదిగా భావించి, అయ్యా నీవు ఎలక్షన్స్ వస్తున్నాయి, నువ్వు ఎంపీగా నిలుచుకో అన్నారు.
1: Observing all the noble qualities in him, friends approached him and wanted him to contest in the election.
0: Nenu ikkada member of parliament lo ikkada akkada naaku seat aina untunda aa hall lo nenu nannu pravesha pettara ani chaala sandehinchadu.
1: In fact Lincoln doubted, can I ever be elected, would I find a place in parliament.
0: Aalochanu nettiyadu.
1: In fact he brushed aside all
0: na tali yokka agna aatma vishwasamu.
1: I depend on my self
0: confidence.
1: I'll fight with self confidence.
0: Danto aatmavishwasamto poraadi.
1: As he fought with that,
0: kattagalapudiki America ku thana prime minister ga maya maareyadu.
1: At the end he became president of America.
0: Ee Lincoln enta chinna vaadu prime minister ga kaavadaniki edi kaaranamu.
1: He was so young, how could he occupy that high position?
0: ఆత్మవిశ్వాసమే నిజమైనటువంటి కారణం.
1: ఇట్ ఇస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఇస్ ద కాజ్.
0: ఆత్మవిశ్వాసం లేనటువంటి వానికి ఎటువంటి స్థానంలో ఉండినప్పటికీ దిగజారిపోవచ్చును.
1: ఇఫ్ యు హావ్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యు విల్ నెవర్ కమ్ అప్ ఇన్ లైఫ్.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరందరికీ జీవితంలో అంతా కూడాను ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటి లక్ష్యంగా తీసుకోవాలి.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇన్ యువర్ లైఫ్.
0: ఆత్మవిశ్వాసమే లేకుండా నీకు ఆత్మానందమే లభించదు.
1: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్.
0: కనుక ఆత్మవిశ్వాసంతో మీరు జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి.
1: Therefore lead your life in full faith in yourself.
0: నీవే దైవత్వము,
1: యువర్ గాడ్.
0: నీ ఆత్మ కంటే మించినటువంటిది లేదు.
1: దేర్ నథింగ్ బియాండ్ యువర్ సెల్ఫ్ ఆర్ స్పిరిట్.
0: కనుకనే ఈ బ్రహ్మ అనేటువంటిది ఆత్మలో చేరటం వల్ల ఆత్మవాన్ అని దానికి పేరు వచ్చింది.
1: Therefore, as you have got the principle of the self or the spirit, you are called Atmavan.
0: Atmavan అనగ ఏమిటి? దేహములో సర్వత్రా ఉండేటువంటి స్థానం కాకుండా హృదయమునందు మాత్రమే శాశ్వతంగా ఉండేటువంటి వాడు అని దీనికి అర్థం.
1: Atmavan meant that God resides in the altar of your heart permanently.
0: కనుక మన ఆత్మ కంటే మన హృదయం కంటే మించినటువంటి లోకంలో మరొకటి లేదు.
1: Therefore, in this world, nothing beyond the human heart.
0: అలాంటి ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకొని
1: we have to develop that faith.
0: అన్ని జీవులను కూడా మనం ప్రేమించి
1: we have to love all.
0: మనకు ద్వేషమైనటువంటి వారే లేకుండా చూసుకోవాలి.
1: See that you don't hate anybody nor hate it.
0: నీకు ఎవరైనా ద్వేషులుగా ఉండవచ్చును.
1: In fact, some may hate you.
0: కానీ నీవెవరిని ద్వేషించవద్దు.
1: But never hate anybody.
0: అది మా లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని నా యొక్క దీనిని మీరు అనుసరించండి.
1: We have to understand the principle of Bhagavan. His life is his message.
0: నన్ను ఎవరు ద్వేషించినప్పటికి నన్ను ఎవరు విమర్శించినప్పటికి నేను ఎవరిని విమర్శించను.
1: Anyone may criticize him, but Bhagavan will never criticize anybody.
0: కనుకని దానిని మీరు అనుసరిస్తూ వచ్చినప్పుడు మీరు కూడా సాయిబాబా సమానమైనటువంటి తత్వం గారిని పొందుతారు.
1: When Bhagavan follows his message, which is his very life, we have to follow the same.
0: దీనికి ఇంత గొప్ప కీర్తి అభించిందంటే దీనికి కారణం ఏమిటి?
1: What are the reason behind this name?
0: ప్రేమతత్వమే దీనికి ప్రధానమైనటువంటి యొక్క విలువ.
1: Bhagavan's love is the main thing, highly valuable.
0: ఇది నిజమైన ఆస్తి.
1: Love is Bhagavan's property.
0: కనుక ఈ ప్రేమతత్వాన్ని మీరు కూడా పంచుకొని
1: consider this love for yourself.
0: ఆత్మవిశ్వాసాన్ని మీరు కూడా పెంచుకొని
1: and develop self-confidence.
0: లోకములకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించండి.
1: Lead an exemplary life in this world.
0: నేను ఈనాడు ఏమీ కూడా ఎక్కువగా చెప్పలేదు.
1: Bhagavan doesn't want to talk to you for more
0: than that. చెప్పలేదు.
1: Nor either plan for.
0: మీరందరూ కూడా ఈనాడు సుక్షేమంగా ఉండండి. భారతదేశం యొక్క క్షేమమే కాకుండా అన్ని దేశముల యొక్క క్షేమాన్ని కూడా మీరు ఆశిస్తూ రావాలి.
1: భగవాన్ వాంట్స్ ఎవ్రీబడీ టు లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్. యూ షుడ్ ఎస్పైర్ ఫర్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ నాట్ ఓన్లీ ఆఫ్ భారత్.
0: లోక సమస్తా సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి.
1: లెట్ ఎవ్రీబడీ బీ హ్యాపీ.
0: అప్పుడే నీకు ఆనందం లభిస్తుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బి హ్యాపీ.
0: ఇలాంటి విశాలమైన భావాన్ని మీరు పెంచుకోండి.
1: యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్.
0: ఇలాంటి విశాలమైన తత్వాన్ని మీరు అనుభవించండి.
1: ఎక్స్పీరియన్స్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: సంకుచితమైన భావాలను నెట్టి పెట్టండి.
1: కీప్ ఆఫ్ ఫ్రమ్ దిస్ నారో మైండెడ్.
0: ఎవరైనా మనమల్ని దూషించినా లేక కొట్టినా కొన్ని బాధలు పెట్టినా
1: ఇఫ్ యూఆర్ పుట్ టు ఎనీ హార్మ్ ఆర్ ఇంజరీ ఆర్ సఫరింగ్
0: నీ ఓపిక చేత ఇవన్నీ నా మంచి కోసం నా మంచి కోసం అని అది సహజంగా మీరు అనుభవించండి.
1: హ్యావ్ పేషెన్స్ అండ్ థింక్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: దానికి మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ నథింగ్ మోర్ దాన్ పేషెన్స్.
0: దేహము పాంచభౌతికము.
1: Body is full of senses.
0: దేహము కూలక తప్ప ఎప్పుడు.
1: ఇట్ ఇస్ బౌండ్ టు ఫాల్ సమ్ డే.
0: దేహి నిరామయ ఉండు.
1: బట్ ది ఇన్వెలర్ ఇస్ పర్మనెంట్.
0: పరితింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధన ముద్రలు లేవు.
1: ద ఇన్వెలర్ హ్యాస్ నో బర్త్ నార్ ద ఎండ్ నార్ బిగినింగ్ నార్ ఎన్ ఎండ్.
0: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
1: దట్ ఇన్వెలర్ ద స్పిరిట్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుక అందరి ఎందుకు ఈ దేహి ఉన్నాడు.
1: దిస్ ఇన్వెలర్ సెల్ఫ్ ఇస్
0: ఇచ్చినాడు కూడా వచ్చి దేహి భవతి భిక్షాన్ దేహి అని అడుగుతున్నారు.
1: ఈవెన్ ఎ బెగర్ అప్రోచెస్ ఎట్ ద డోర్ స్టెప్.
0: ఎవరిని అడుగుతున్నాడు? మిమ్మల్ని కాదు అడిగేది.
1: బెగర్ ఇస్ నాట్ బెగింగ్ యూ.
0: ఎందుకున్నటువంటి దేహిని అడుగుతున్నాడు.
1: హీ ప్రేస్
0: దైవాన్ని అడుగుతున్నాడు.
1: హీ ప్రేస్ టు గాడ్ ద స్పిరిట్.
0: ఆ సత్యాన్ని మీరు గుర్తించుకోలేక
1: you don't understand
0: God nannu bichcham adugutunnadu ani bhavistunnavu
1: and you think that the beggar is begging you.
0: Adi ye nee yokka ajnanamu.
1: That's your ignorance.
0: Adi ye nee yokka ahankaramu.
1: That's your ego.
0: Vaadu adigedi ninnu kaadu.
1: He is not asking you.
0: Bhavati bichchan dehi dehi dehi ani dehi ni adugutunnadu.
1: He is praying to the self or the spirit God.
0: Nee deha swaroopudu.
1: You have the body.
0: Nee dehi kaadu.
1: You are not the invalid.
0: Nee lopala undinatundi yokka divya shaktiye dehi.
1: The divinity latent in you is God himself.
0: అతి దివ్యత్వం అనేటువంటిది సర్వలు యందు ఉంటున్నది.
1: Such divinity is present in everyone.
0: దానికి బీద రైతు అనేటువంటి భేదములు లేదు.
1: It has no considerations like poor and rich.
0: అందరి యందు కూడా ఉన్నది ఒకే ఆత్మతత్వమే.
1: The same spirit of the self is present uniform in everybody.
0: అతి దివ్యత్వాన్ని మీరు ప్రేమతో మీరు ఆరాధన చేయండి.
1: Worship the divinity.
0: అందరినీ ప్రేమించండి.
1: లవ్ ఆల్.
0: తప్పు లేదు.
1: నథింగ్ రాంగ్ ఇన్ ఇట్.
0: కానీ ఎట్టి ప్రేమ? స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
1: వాట్ సార్ట్ ఆఫ్ లవ్? సెల్ఫ్లెస్ లవ్.
0: దేహాభిమానం కానటువంటి యొక్క ప్రేమ నీవు అందరికి నీ సమత్వంగా ఉంటుంటాది.
1: దట్ లవ్ విచ్ ఇస్ బియాండ్ బాడీ అటాచ్మెంట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీబడీ.
0: దేహాత్మ భావం అనేటువంటిది కేవలం సంకుచితమైన భావాన్ని పొందుతుంది.
1: దిస్ బాడీ అటాచ్మెంట్ ఈస్ నారో మైండెడ్నెస్.
0: ఇది కేవలము దేహానికి దేహమే సంబంధము.
1: ఇట్ ఈస్ ఎ కనెక్షన్ బిట్వీన్ బాడీ టు బాడీ.
0: కానీ భగవంతునికి నీకు ఉన్నటువంటి హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: The relationship between you and God is heart to heart, love to love.
0: కనుకనే మీరు ప్రేమను ప్రేమచంగా చూడాలి.
1: Therefore, it should be relationship between love to love.
0: ఈనాడు
1: today
0: ఎవ్వరికి నేను ఇన్విటేషన్ పంపలేదు.
1: భగవాన్ హస్ నాట్ సెంట్ ఇన్విటేషన్. In fact, invitations are not printed.
0: కానీ ఇందరు ఈనాడు వచ్చి ఇక్కడ చేరినారంటే నాపై ఉన్నటువంటి ప్రేమనే దీనికి మూల కారణము.
1: All of you are here. Why? Your love for Bhagavan brought you here.
0: ఇంతమంది ప్రేమకు నేను పాత్రుడు కావటం ఎంత ఆనందము.
1: It's a matter of bliss to think that how Bhagavan won your heart. ఇంతలో
0: ఉన్నటువంటి అమ్మా నాన్నలకే ప్రీతికి పాత్రులు కాలేరు కొంతమంది.
1: In fact, some do not deserve the love of their parents.
0: కానీ లోకములో ఇంతమంది ప్రేమకు నేను పాత్రుడు కావటం అనేది అదే నిజమైన దైవత్వము.
1: The divinity of Bhagavan lies in this point because he is the recipient of love of everybody in this world.
0: రతిహి లోకో రతిహి లోకమంతా దీన్ని రతించారు ప్రేమించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ వరల్డ్ లవ్స్ హిమ్.
0: ఇక్కడికి వచ్చినటువంటి వారు మాత్రమే కాదు దాని కోట్లు ఎంతమందో ఉంటున్నారు.
1: నాట్ మియర్లీ దోస్ హు ఆర్ హియర్ దర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ అవుట్ సైడ్ హూ కుడ్ నాట్ బి హియర్.
0: ప్రేమకు పాత్రులు కావటం అనేటువంటిది అదే గొప్ప దైవత్వమునకు మూల కారణము.
1: ద డివినిటీ లైస్ ద సీక్రెట్ ఆఫ్ డివినిటీ ఇస్ టు విన్ ది హార్ట్స్
0: పిల్లల పెద్దల వరకు వృద్ధులు మొదలుకొని వయస్సు వారికి వరకు ఒకే ప్రేమని.
1: The young and old, rich and poor have the same love.
0: రాత్రి తెల్లవారుజామున 3 గంటల నుంచి ఒకే అల్లర అనగా లోపల ప్రవేశించడానికి.
1: People wait for him to get in right from 3 o'clock in the early hours. అంత ఆత్రుతో
0: వాళ్ళు సిద్ధంగా ఉంటున్నారు.
1: They are so anxious to get into.
0: దేనికైనా ఇంత ఆత్రుత పడతారా? పడరు.
1: Will you wait that long for anything?
0: ఏదో ఒక సినిమా చూడాలంటే క్యూలో పోయి నిలుస్తారు.
1: If you want to go to cinema, you stand in a queue.
0: ఏదో ఒక బస్సులో పోవాలంటే బస్సు కోసం క్యూలో నిలుస్తారు.
1: Even to get a bus ticket, you stand in queue.
0: కానీ స్వామి దర్శనం కోసమని ఈ క్యూను కూడా లెక్క చేయరు. అంత నెట్టుకొని వచ్చేస్తారు.
1: But Swami's darshan, you are so patient enough.
0: ప్రాణములకును ఏమాత్రం లెక్క చేయరు. అంత ప్రేమతో దీన్ని దర్శించాలని ముందుకు రావాలని ఎంతనో తొందరపడుతుంటారు.
1: విత్ ఆల్ ది లవ్ యు ఆర్ హైలీ యాంగ్షియస్ టు హావ్ దట్
0: ఒక్క ప్రేమని ఎన్ని తపస్సులు చేసినా కూడా లభించేటువంటిది కాదు.
1: దట్ లవ్ యు కెనాట్ అచీవ్ ఇట్ బై పెనెన్స్ ఫర్ లాంగ్.
0: ఏనాడు ఏ తపస్సులు చేశారో మీరు,
1: వాట్ పెనెన్స్ యూ డిడ్ ఇన్ ద
0: ఏ యోగములు ఆచరించారో మీరు,
1: వాట్ స్పిరిచువల్ ప్రాక్టీస్
0: ఎన్ని విధమైనటువంటి ప్రాక్టీస్ చేశారో మీరు,
1: ఆల్ ద ప్రాక్టీస్
0: ఈనాడు ఇట్లాంటి యొక్క ఆనందాన్ని అనుభవించడానికి అవకాశం చిక్కింది.
1: దట్ లెడ్ యూ హియర్ టు ఎంజాయ్ దిస్ ప్లేస్.
0: నేను అందరినీ కూడా ప్రేమిస్తున్నాను.
1: భగవాన్ లవ్స్ ఆల్.
0: నాకు ఎవరు కూడా అయిష్టమైనటువంటి వారు లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నో వన్ హూ ఇస్ నాట్ లైక్ బై హిమ్.
0: నా ప్రేమ యొక్క రిజల్టే ఇంతమంది ప్రేమలకు పాత్రులు కావడానికి కారణం.
1: ద రిజల్ట్ ఆఫ్ లవ్ లైస్ ఇన్ ఇన్వైటింగ్, బ్రింగింగ్ యు, అట్రాక్టింగ్, డ్రాయింగ్ నియర్.
0: కనుక ఎవరిని కూడా మనం బాధించేటువంటి పలుకులు పలకకండి.
1: నెవర్ స్పీక్ హార్ష్లీ టువర్డ్స్ ఎనీబడీ.
0: కష్టపెట్టేటువంటి పలుకులు పలకకండి.
1: నెవర్ బీ సో హార్ష్ ఇన్ యువర్ వర్డ్స్.
0: ఎట్టి దుర్మార్గమైనటువంటి పనులకు పూనుకోకండి.
1: నెవర్ రిజార్ట్ టు వికెడ్ యాక్షన్.
0: అణువు నుండి ఘనం వరకు ఉన్నటువంటి వాడు ఆత్మస్వరూపుడే అనే సత్యాన్ని గుర్తించండి.
1: నో ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ దిస్ ఆటమ్ టు ద మైండ్.
0: సత్యత్వం నీయందే ఉంటుండి కూడా నీవు లేనట్టుగా భావిస్తున్నావు.
1: You think that there is no principle of truth within you.
0: అదే పొరపాటు.
1: That is a big mistake.
0: ఆ సత్య స్వరూపం నీయందే ఉంటున్నది.
1: That the form of truth is in you.
0: నీకు మించిన సత్యం మరొకటి లేదు.
1: There is no form of truth beyond you.
0: కనుకనే
1: so
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది ఈశ్వర సర్వభూతానాం.
1: What we should know today is that God is present in all.
0: ఈశ్వరుడు అనేటువంటి వాడు కేవలము ఒక విధమైనటువంటి ఒక శక్తి స్వరూపుడు.
1: God is in the form of శక్తి energy.
0: ఈ యొక్క ఈశ్వరి ఏంటంటే ఆమె ఒక విధమైనటువంటి విశ్వాసము.
1: అండ్ దెన్ వీ ఫైండ్ అదర్ వన్ ఈశ్వరి
0: భవాని శంకరుని యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవత్వము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ భవాని శంకర.
0: శంకరుడు దేహతత్వము,
1: శంకర రిప్రజెంట్
0: భవాని ఆత్మతత్వము.
1: భవాని రిప్రజెంట్
0: ఈ రెండు కూడా ఒకదాన్ని ఒకటి అనుసరించే ఉంటాయి.
1: దే ఫాలో ఈచ్ అదర్.
0: దేహం యొక్క సుఖాన్ని కోరుతుంటుంది శివత్వము.
1: ద శివ ఆస్పెక్ట్ always aspires for happiness.
0: ఆత్మజ్ఞానాన్ని ఆశిస్తుంటుంటది భవాని.
1: భవాని ఎక్స్పెక్ట్స్ ద బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ ఆత్మ. దట్ ఇస్ ఫెయిత్.
0: ఆ విశ్వాసమే లేకుండినా
1: without this faith
0: ye chinna karyanni kuda manam sadhinchalemu.
1: You can never be successful in any task.
0: Kaga motta motta aatmavishwasanni penchukovali.
1: First we have to develop the confidence.
0: Adi unte manam sadhinchaleyatundi lokamlo marokati undadu.
1: When once you have confidence, you can achieve anything in this world.
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Bhagavantuni yokka tattvanni gurtinchalanukunte ఏదో గొప్ప సాధనలు చేయనక్కర్లేదు.
1: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ గాడ్
0: గొప్ప ఉపవాసములు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫాస్ట్
0: గొప్ప జపతప ధ్యానములు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు మెడిటేట్
0: హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యూ లవ్ హిమ్ హోల్ హార్టెడ్లీ.
0: భగవంతుడికి నేను ఈ కార్యం చేయాలి ఆ కార్యం చేయాలని ఎంతో ఆశపడుతుంటారు.
1: In fact, you want to do something or other.
0: అవన్నీ కూడా కేవలం విశ్వాసం యొక్క లక్షణాలే.
1: They are all the qualities of faith.
0: కలుగునే ఆ విశ్వాసాన్ని మీరు పెంచుకోండి.
1: Strengthen that faith in you.
0: ఇంతే కాకుండా
1: not only this.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేహంలో భవానీ శంకర్లు ఉండటం చేత ఈ దేహం చేత ఎట్టి అసభ్యమైనటువంటి ఆహారం కూడా ముట్టకూడదు.
1: As there is a principle of Bhavani Shankara in everybody, you should not partake anything that comes on the way.
0: దైవ ప్రీతి పాప భీతి సంఘనీతి మూడింటిని కూడా దినదిన అభివృద్ధి పొందాలి.
1: రైట్ ఫ్రమ్ దిస్ డే ఫాలో అండ్ ఇంప్రూవ్ అపాన్ ద త్రీ ప్రిన్సిపల్స్ వన్ ఫియర్ ఆఫ్ సిన్ లవ్ ఫర్ గాడ్ అండ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
0: మొరాలిటీ ఇన్ సొసైటీ
1: మొరాలిటీ ఇన్ సొసైటీ
0: ఆ నిజమైనటువంటి మొరాలిటీ మనం రావాలంటే మొట్టమొదటి దైవ ప్రీతి కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు అబ్జర్వ్ మొరాలిటీ ఇన్ సొసైటీ యూ షుడ్ హ్యావ్ లవ్ ఫర్ గాడ్.
0: దైవ ప్రీతి ఉండినప్పుడు పాపం అంటే భీతి కలుగుతుంది.
1: దెన్ వన్స్ యూ లవ్ గాడ్ మోర్ యూ విల్ బి అఫ్రైడ్ ఆఫ్ సిన్.
0: ఈనాడు అట్టి భీతి లేనటువంటి వారే సర్వ పాపములకు గురి అవుతున్నారు.
1: దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్ టుడే.
0: అది సరి అయినటువంటిది కాదు. మానవత్వానికి విరుద్ధమైనటువంటిది.
1: ఇట్ ఈస్ జస్ట్ అగేన్స్ట్ ద నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: పుట్టుట ఒక చింత.
1: The birth is one worry.
0: భూమి నుండి చింత.
1: Life on earth.
0: సంసారం ఒక చింత.
1: Family life.
0: చావు చింత.
1: Death.
0: బాల్యమంతా చింత.
1: Childhood.
0: వార్ధక్యం ఒక చింత. జీవించడం ఒక చింత. చెడుకు చింత. కర్మలన్నీ చింత. కష్టములు ఒక చింత. సంతసం ఒక చింత. వింత చింత. చింతలతో కూడినటువంటి మానవుడికి చింత లేకుండా ఉండాలంటే ఎట్టవుతుంది అని మీరు ప్రశ్నించవచ్చు.
1: లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ చింత ఆర్ ద వరీ. Well, how to be free from that worry?
0: ఇవన్నీ కూడా ఒక దేహంతో సంబంధించినటువంటి చింతలే.
1: In fact, they are all present in the same body.
0: ఇవన్నీ కేవలం ఒక మనసు నుంచి ఆవిర్భవించినటువంటి చింతలే.
1: Mind is the place of origin of all these worries.
0: మనసునే నీవు సేవ చేసుకుంటే ఈ చింతలు ఏ మాత్రం అవకాశం ఉండదు.
1: Then once you exercise control over your mind, you never worry.
0: మనసు స్వాధీనమైన మనకు మరిమంత్ర తంత్రం లేలా అన్నాడు.
1: Then once you have total control on the mind, you don't need any mantra.
0: కనుక మనసే మన స్వాధీనమైతే ఈ మంత్రాలు మనకు అక్కర్లేదు.
1: When once you become the master of your mind,
0: ఈ సర్వ చింతలకు మనం పరిహారం అవుతాయి.
1: That is the solution for all problems.
0: సర్వ చింతలు బాపడి సాయి ప్రేమ పెంచు డికడైన మనలారా ప్రేమతోట.
1: Have love, love Bhagavan more and more, which is the only solution for all of our
0: సర్వ చింతలకు నివారణ గావిస్తుంది.
1: In fact, it atones all our sins.
0: కనుక మీకు చింతల కోసం మీరు వగచకండి.
1: Therefore, do not worry.
0: దైవ ప్రార్థన చేత ఎంతైనా మనం సాధించవచ్చు.
1: By praying, you can achieve anything.
0: కేవలం భారతీయులు మాత్రమే కాదు, విదేశీయులు కూడా ఆ ప్రేమ చేత ఎన్నో సాధించినటువంటి వారు ఉన్నారు.
1: There are number of people who could achieve success.
0: తల్లి యొక్క ఆజ్ఞను పురస్కరించుకుని ఆచరణలో పెట్టి ఆనందాన్ని పొందినటువంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారు.
1: There are many people who obeyed the command of the mother and could redeem their life.
0: మొట్టమొదట బాహ్యమైనటువంటి రూపంలో ఉండినటువంటి వారు మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ.
1: Therefore, having been born as a human being with this form, just consider your mother as God, father as God, and preceptor.
0: తల్లిని మీరు ప్రేమించండి.
1: First, love your mother.
0: తల్లిని ప్రేమించిన తర్వాత తండ్రిని సహజంగా ప్రేమిస్తారు.
1: Then once you love your mother, you will also love your father.
0: ఈ తల్లిదండ్రులను ప్రేమించినటువంటి వ్యక్తి అధ్యాపకుని ప్రేమిస్తుంటారు.
1: Then you will be able to love your teacher.
0: కానీ మొట్టమొదటి తల్లిని ప్రేమించే పూర్వము నిన్ను నీవు ప్రేమించాలి.
1: Before you love your mother, love yourself.
0: అప్పుడే తల్లిపైన ప్రేమ అభివృద్ధి అవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ బి ఏబుల్ టు లవ్ యువర్ మదర్.
0: తనపైన తనకు నమ్మకం లేనటువంటి వాడికి తల్లిపైన కూడా ప్రేమ రాదు.
1: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ కెన్ నెవర్ లవ్ యువర్ మదర్.
0: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్ దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్ ఇస్ దిస్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఈ రెండింటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మీరు పెంచుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ దీస్ టూ ప్రిన్సిపల్స్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇంకా సాయంకాలం కూడాను ఈ యొక్క బర్త్డే యొక్క సమాచారములు ఎంతో ఉంటున్నాయి.
1: ఇన్ ది ఈవినింగ్ ఆల్సో వి హావ్ బర్త్డే సెలబ్రేషన్స్.
0: కనుక ఇప్పటికే మీకు చాలా వరకు కూడాను కాలం తీరిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ వెయిటెడ్ ఫర్ లాంగ్.
0: కనుక మీకు కొంతవరకు విశ్రాంతి కూడా అందించాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ దట్ యు నీడ్ సమ్ రెస్ట్ నౌ.
0: ఎంతైనా పొట్ట ఉంటుండాలి.
1: ఎస్, యూ హావ్ గాట్ టు ఈట్.
0: ఈ పొట్ట అనేటువంటి పెట్రోల్ ట్యాంక్ కొంత పెట్రోల్ కూడా వేయవలసి వస్తుంది.
1: హ్యూమన్ స్టమక్ ఇస్ ఎ పెట్రోల్ ట్యాంక్ దట్ రిక్వైర్స్
0: పెట్రోల్. చాలా మంది 2 గంటలకు 3 గంటలకే వచ్చి చేరిపోయినారు.
1: మెనీ పీపుల్ హ్యావ్ బీన్ హియర్ గ్యాదరింగ్ రైట్ ఫ్రమ్ 2 o'clock.
0: కనుకనే మీరు వెళ్లి స్వామి చెప్పినటువంటి విషయాలంతా కూడా మననం చేసుకుంటూ
1: Better you go and think what all Bhagavan said.
0: ఆత్మవిశ్వాసం కలదని నీవు ధైర్యంగా సాధించుకోవడానికి తగిన కృషి చేయి.
1: Be courageous enough and develop self-confidence.
0: ఆ ప్రామిస్ నువ్వు చేయి, అదే నీ యొక్క ప్రమాణము.
1: Take this oath today that you will be more and more self-confident.
0: నాకు ఆత్మవిశ్వాసం కలదు అనేటువంటి ధైర్యంతో నీవు పలుకు.
1: Have all the courage that you have self-confidence.
0: దైవాగ్ని శిరస వహించు.
1: Follow the command of God.
0: సర్వము నీకు సిద్ధిస్తుంది.
1: And everything will follow.
0: సర్వము నీకు ఫలిస్తుంది.
1: And everything will fructify.
0: సర్వము నీ విజయాన్ని పొందవచ్చును.
1: And you will be successful.
0: భజన బినా సుఖ

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 10th discourse on Gita Bhagavan delivered on 12th August 1984. In this discourse, Bhagavan equips us with weapons that can be used against the two worst inner enemies of a true spiritual aspirant, Kama and Krodha, that is, desire and anger. Sai Bhagavan Uvacha.
1: క్రోధము కామం నుండి ఆవిర్భవిస్తుంది.
2: యాంగర్ టేక్స్ ఇట్స్ బర్త్ ఇన్ డిజైర్.
1: కామము సంకల్పము నుండి పుట్టుతుంది.
2: డిజైర్ ఆరిజినేట్స్ ఇట్సెల్ఫ్ ఫ్రమ్ థాట్స్.
1: ఏ తర్వాత ఈ కామక్రోధములకు సంకల్పములే మూల కారణమని గీత చెప్పవచ్చు.
2: The sum and substance of it is that thoughts are responsible for desire and anger.
1: దారము లేక వస్త్రము ఏ విధముగా కాదు, కామము లేక క్రోధము ఆ విధముగా రూపొందదు.
2: Just as you cannot get cloth without threads, so also you will not get anger without desire.
1: కనుక కామక్రోధములకు గీతాచార్యుడు అనలం అని ఒక నూతన పేరును పెట్టారు.
2: గీతాచార్య హ్యాస్ గివన్ ఎ న్యూ నేమ్ టు ది డిజైర్ అండ్ యాంగర్ బై ద వర్డ్ అనలం.
1: అనలం అనగా అగ్ని.
2: అనలం లిటరలీ మీన్స్ ఫైర్.
1: దీనికి దహింపబడేటువంటి శక్తి ఉంటుండాలి, దహించేటువంటి శక్తి ఉంటుండాలి.
2: This has got the capacity to burn.
1: Agni duram nandu undi kudanu pramadam kalpinchetundi avakasam untuntadi.
2: There is room for getting harmful effects from fire even from a distance.
1: Alanti agni mana yende mana antakarana yende undinappudu manam enta jagrataga melagali, జీవితాన్ని ఎన్ని విధమైనటువంటి జాగ్రత్తలో ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి.
2: సచ్ బీయింగ్ ద కేస్ వెన్ ఫైర్ ఈజ్ విత్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ అండ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్, హౌ మచ్ మోర్ కేర్ఫుల్ యూ షుడ్ బి అండ్ హౌ మచ్ ఆఫ్ కేర్ షుడ్ ఎక్సర్సైజ్ ఇన్ లివింగ్ ఎ లైఫ్, స్టూడెంట్స్ మస్ట్ రిమెంబర్ అండ్ రికగ్నైజ్ దిస్.
1: ఈ అగ్ని యొక్క తత్వము అనేక విధములుగా మానవత్వముని నిర్మూలముగా ఉంచి దివ్యత్వమును అణగద్రొక్కి దానవత్వంలో ప్రవేశింప చేయడానికి తగినటువంటి కృషి జరుపుతుంది.
2: దిస్ ఫైర్ హ్యాస్ అన్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ ఆఫ్ డిస్ట్రాయింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ హ్యూమానిటీ ఇట్సెల్ఫ్ అండ్ సప్రెసింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ డివినిటీ అండ్ లీడింగ్ యూ ఆన్ టు ది క్వాలిటీస్ ఆఫ్ డెమోనిక్ నేచర్.
1: ఈ కామమునకు ఒక విధమైనటువంటి యొక్క తృప్తి అనేటువంటిది లేదు.
2: దిస్ డిజైర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎండ్ ఆర్ ఎనీ కంటెంట్మెంట్ అట్ ఆల్.
1: అనలం అనగా మరొక అర్థం కూడా ఉంటుండాలి.
2: అనలం హ్యాస్ అనదర్ మీనింగ్ ఆల్సో.
1: చాలదు అని ఒక అర్థం.
2: ఇట్ ఈస్ ఎండ్లెస్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సాటిస్ఫై, దట్ ఈస్ ది మీనింగ్.
1: అగ్నికి ఎన్ని విధములైనటువంటి యొక్క తైలము పోసినా కర్రలు వేసినా ఇది చాలదు అనేటువంటి తృప్తి యొక్క స్థితికి రాదు.
2: వాట్ ఎవర్ ఫ్యూయల్ యూ గివ్ టు ఫైర్ బై వే ఆఫ్ ఆయిల్ ఆర్ బై వే ఆఫ్ ద వుడ్ ఎట్సెట్రా, దేర్ ఇస్ ఇట్ విల్ నెవర్ బి క్వెన్చ్డ్, ఇట్ విల్ నెవర్ బి సాటిస్ఫైడ్.
1: అలం అనగా తృప్తి అని.
2: అలం ప్రిఫర్స్ టు కంటెంట్మెంట్.
1: అలము కానటువంటిదే అనలం, అనగా తృప్తి కానటువంటిదే ఈ యొక్క అసంతృప్తి.
2: Analam refers to the one which does not have any contentment at all.
1: Jagatlo aneka vidhamulainti mantalu untunnavi.
2: In the world there are different types of fire.
1: Ee mantalaku oka vidhamainti haddulu untunnavi.
2: For the types of flame that exist in the world there are certain limits.
1: Konni mantalu konni gantalalo aaripothundi.
2: certain types of flame get exhausted and extinguished in a few hours.
1: Marikonni mantalu konni dinamula varaku untundi.
2: Certain other types of fire may last for a few days.
1: Antakante adhikanga ee undutaku veelu kaadu.
2: They may not last longer than that.
1: కారణం ఏమనగా నశ్రేయు నియమం ప్రతి పదార్థములకు దుష్టకల్పితమైనటువంటి ఈ యొక్క జగత్తునకు ఒక నియమము అనేటువంటిది ఉంటుంది.
2: ది రీజన్ ఈస్ దట్ ఇన్ ద ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సర్టన్ లిమిట్.
1: అలాంటి నియమంతో కూడినటువంటి ఈ వస్తువులకు నియమాతీతమైనటువంటి ఒక స్థితిని పొందేటువంటి అధికారం లేదు.
2: ది ఆబ్జెక్ట్స్ which have certain limits set for themselves cannot themselves reach the unlimited one.
1: Vastulu kani vyaktulu kani ee karma pravahamulo nirantaram kottukoni poyyetundi yokka padarthamule.
2: Bad things of bad people, these are all things which are washed off in the flood of time.
1: Okadarini okati rakshinchetundi adhikaram kudanu ledu.
2: One cannot save the other, it doesn't have the power to save the other.
1: తానే కొట్టుకుని పోయేటువంటి స్థితిలో ఉండినప్పుడు కొట్టుకుని పోయేటువంటి మరొక పదార్థమును రక్షించేటువంటి అధికారము ఈ కొట్టుకుని పోయేటువంటి పదార్థములకు ఉండదు.
2: ఏ థింగ్ విచ్ ఇస్ వాష్డ్ అవే విచ్ ఇస్ బీయింగ్ వాష్డ్ అవే బై ఇట్ సెల్ఫ్ హౌ కెన్ ఇట్ బికమ్ ఏ థింగ్ టు సేవ్ అదర్స్.
1: అదే విధముగానే ఈ అగ్ని యొక్క వేడికి గాని తమ యొక్క శక్తికి గాని ఒక హద్దును ఉంటుండదు.
2: Just as other things have limits in the world, fire also has certain limits and certain boundaries set for itself.
1: Aithe kama krodhamulani kunte agniki ee maatramu oka addu kaani oka neemam kaani oka gamyamu kaani ledu.
2: But for the fire of desire and anger, there is no limit whatsoever, no boundaries and no goal also.
1: Enni vidhamula anubhavinchinappudiki ఇంకను అనుభవించాలనేటువంటి ఒక భ్రాంతి కలుగుతూ వస్తుంటాయి.
2: ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ డిజైర్ అండ్ యాంగర్ మే ఎంజాయ్ ది ఆబ్జెక్ట్స్ బట్ స్టిల్ దేర్ విల్ బి నో లిమిట్. దే స్టిల్ వాంట్ టు.
1: వీటిని సాధించేటువంటి మార్గం ఏమిటి? వీటిని జయించేటువంటి ఉపాయం ఏమిటి?
2: దెన్ వాట్ ఇస్ ది వే టు కంట్రోల్ దెమ్ అండ్ వాట్ ఇస్ ది వే టు కౌంటర్ దెమ్?
1: వీటికి ఉపాయములు కానీ మార్గములు కానీ లేకపోలేదు.
2: దేర్ ఆర్ ways and methods to conquer them.
1: Gita acharyulu yokka prabodhayandu premato krodhamunu jayinchu.
2: In the teachings of Gita and Gita acharya, he says conquer anger through love.
1: Vairagyam chey kamamunu jayinchu.
2: Through renunciation and sacrifice conquer.
1: ప్రేమ ఉన్న చోట ద్వేషము ఉండదు.
2: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో యాంగర్.
1: ద్వేషము లేనప్పుడు క్రోధం అనేటువంటిది ప్రవేశించదు.
2: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో హేట్రెడ్, వేర్ దెర్ ఇస్ నో హేట్రెడ్ దెర్ ఇస్ నో యాంగర్.
1: కనుకని ప్రేమను మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు ద్వేషమునికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
2: ఇఫ్ యూ డెవలప్ లవ్ దెర్ విల్ బి నో రూమ్ ఫార్ హేట్రెడ్.
1: సాధకుడైనటువంటి వారికి ప్రేమను హృదయ స్థాయి ఎందు ప్రతిష్ఠింప చేసుకోవాలి.
2: A sadhaka has to make every effort to establish love in his own heart.
1: Kaunta pariyayana cheptanu mana hrudayamu oka single sofa, double sofa kaadu, rendu chedulato kudinatundi kaadu.
2: Swami has said a number of times that our heart is like a single sofa bed.
1: Aithe ee yokka sthanamunu kudanu evariki okariki maatrame idi sadhira parchukunnataku ఒక అధికారం ఉండదు. కానీ అందరికీ ఇందులో ప్రవేశించటకు అధికారం ఉండదు.
2: దేర్ ఇస్ నో రూమ్ ఫార్ మెనీ థింగ్స్ టు ఆక్యుపై దెమ్సెల్స్ ఇన్ దిస్ పర్టికులర్ సింగిల్ సోఫా బెడ్ అండ్ దట్ ఇస్ ద హార్ట్.
1: ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్కరిని కూడా అందులో ప్రవేశింప చేసుకోవడానికి కూడా సాధ్యం కాదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అలౌ వన్ అట్ ఎ టైమ్ ఇన్ టు దట్ ప్లేస్.
1: మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. తిష్టామి ఆ కుర్చీపైన ఒకరు కూర్చున్న తర్వాత మరొకరు ఇందులో కూర్చోవడానికి సాధ్యం కాదు కదా. ఇది తిష్టామి, ఇది వశామి కాదు, నివసించడం మాత్రమే కాదు, ఇదిలో ప్రతిష్ట అయిపోతుంది.
2: వన్స్ ఎ పర్సన్ ఆక్యుపైస్ కంప్లీట్లీ ద హార్ట్, దెర్ ఇస్ నాట్ ద రూమ్ ఫర్ అనదర్ వన్. ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ వన్ ఇస్ లివింగ్ దేర్. వన్ ఆక్యుపైస్ కంప్లీట్లీ దట్ పర్టికులర్ థింగ్, గివింగ్ నో రూమ్ ఫర్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ ఆర్ పర్సన్ టు ఆక్యుపై.
1: కనుక సాధకులైనటువంటి వారు హృదయ స్థాయిలో ఒక్క శక్తికి, ఒక్క తత్వమునకు, ఒక్క భావమునకు, ఒక్క ప్రేమతత్వమున మాత్రమే ఇందులో ప్రవేశం ఇవ్వాలి.
2: దేర్ఫోర్ సాధకాసు నాకు మేక్ రూమ్ ఓన్లీ ఫర్ వన్ థింగ్ ఇన్ హిస్ హార్ట్, ఓన్లీ వన్ ప్రిన్సిపల్ అండ్ వన్ పాయింట్, అండ్ దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఇది మ్యూజికల్ చైర్ కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: యూ హ్యావ్ టు రికగ్నైజ్ దట్ అవర్ హార్ట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ ఎ మ్యూజికల్ చైర్.
1: కనుక ఈ యొక్క ప్రేమ చేతనే క్రోధమును సాధించాలనుకున్నప్పుడు ప్రేమకు ఒక విధమైనటువంటి ప్రధాన స్థానం ఇచ్చి ఇది ఒక శాశ్వతమైనటువంటి రీతిగా రూపొందింప చేసుకోవాలి.
2: If we want to conquer anger through love, then we have to just develop our love in a magnificent way.
1: Prema enni doshamulaina enni konni tappulaina tavarinchukoni chaminchukoni danni anugrahinchadaniki oka vidhamaina avakasam untundali.
2: Love is prepared to bypass and overlook many defects and many weaknesses and prepared to shower itself.
1: ప్రేమలో యుక్తి యొక్క గుణం ఉంటుండాలి.
2: లవ్ హ్యావ్ దిస్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ.
1: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
2: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
1: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్ అని. ఎక్కడ ప్రేమ ఉంటున్నదో అక్కడ స్వార్థం ఉండదు, ఎక్కడ స్వార్థం ఉన్నదో అక్కడ ప్రేమ ఉండదు.
2: ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ వేర్ దర్ ఇస్ లవ్ దర్ ఇస్ నో రూమ్ ఫర్ సెల్ఫిష్నెస్, వేర్ దర్ ఇస్ సెల్ఫిష్నెస్ దర్ ఇస్ నో రూమ్ ఫర్ లవ్.
1: ప్రేమ చేత సాధించలేనటువంటి యొక్క ఇది ఈ జగత్తు నుండి ఏమాత్రం కూడా లేదు.
2: ఇన్ ద వరల్డ్ దర్ ఇస్ నథింగ్ అబ్సల్యూట్లీ విచ్ కెనాట్ బి కాంకర్డ్ అండ్ అచీవ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ లవ్.
1: ప్రేమతో ఏమైనా కూడా నువ్వు సాధించవచ్చు.
2: విత్ లవ్ వన్ కెన్ కాంకర్ అండ్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక మనం క్రోధమును సాధించవాలన్నా ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
2: దేర్ఫోర్ యు వాంట్ టు కాంకర్ అవర్ యాంగర్ టు డెవలప్ లవ్.
1: దీనికి మరొక ఉపాయం కూడా లేకపోలేదు.
2: దర్ ఇస్ వన్ మోర్ మెథడ్ అండ్ ప్రొసీజర్.
1: ఎవరు నీ హృదయ స్థాయి అయి, ఎవరు నీ హృదయాంతరాయి అయి ఉంటున్నాడో అదే హృదయేశ్వరుడు సర్వుడి యొక్క హృదయం నందు కూడా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నీవు అర్థం చేసుకుంటే ఇతరును ద్వేషించుటకు కానీ ఇతరులపైన కోపంను సాధించుటకు కానీ అవకాశం ఉండదు.
2: ఇఫ్ యూ రికగ్నైజ్ దట్ ది ఇన్ఫినర్ ఆఫ్ అవర్ హార్ట్ ఈస్ ది ఇన్ఫినర్ ఆఫ్ ఎవ్రీ అదర్ హార్ట్ and you are loving God who is residing in your heart, he is also residing in every other heart, then there is no room for hating or becoming angry with any other person in the world.
1: Nee hrudayavasi sarvulo iko hrudayavasi ga kuda undam.
2: The dweller of your own heart is the dweller of every other heart.
1: Isha vasyam vidam sarvam. అందరి హృదయం నందు వాసం చేసేటువంటి వాడు ఒక్కడే అయినప్పుడు మరణం ద్వేషించడానికి కానీ లేక వారిని తిరస్కరించడానికి కానీ ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
2: When the same Lord is dwelling in your heart and in every other heart, there will be no room for hating or looking down with contempt any other person as such.
1: కనుకని ప్రథమంలో మనము ప్రేమను సాధించాలి.
2: Therefore, in the very first instance and first stage, we have to develop and conquer and achieve love itself.
1: నిన్నటి దినం చెప్తాను, ప్రేమ మన ఆలోచనలో చేరినప్పుడు అది సత్యం అవుతుంది.
2: The other day, Swami has just said that when love is associated with our thoughts, it becomes truth.
1: ఈ ప్రేమని మన ఆచరణలో ప్రవేశించినప్పుడు ధర్మం అవుతుంది.
2: When we introduce love in our action, it becomes dharma or righteousness.
1: అదే ప్రేమ అర్థం చేసుకున్నప్పుడు శాంతిని పొందుతుంది.
2: When we understand and recognize the nature of love, it becomes automatically peace, supreme.
1: ఈ ప్రేమని మనము తలంపులలో పెట్టినప్పుడు ఇది అహింసగా మారుతుంది.
2: When we allow this love to enter into our thoughts, it becomes non-violence.
1: కనుకని ప్రేమని సత్యము, ప్రేమని శాంతి, ప్రేమని ధర్మము, ప్రేమని అహింస. ఈ నాలుగింటి యందు అంతర్ప్రవాహంగా ఉండేటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
2: దేర్ఫోర్ లవ్ ఈజ్ ట్రూత్, లవ్ ఈజ్ రైచియస్నెస్, లవ్ ఈజ్ పీస్, లవ్ ఈజ్ నాన్ వైలెన్స్. ఇట్ ఈస్ ది అండర్ కరెంట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్.
1: కనుక అన్నింటి యందు కూడాను ప్రధానమైనటువంటి ప్రమాణమైనటువంటి యొక్క తత్వము ప్రేమ తత్వం. కనుకనే ప్రతి సాధకుడు కానీ మానవుడు కానీ ప్రేమను అభివృద్ధి పరచుకున్నట్టు తగిన కృషి చేయాలి.
2: Therefore, recognizing this particular aspect and this particular fact and truth, ఎవ్రీ మ్యాన్ అండ్ ఎవ్రీ సాధక హ్యాస్ టు డెవలప్ లవ్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్.
1: ప్రేమనే లేకుండా సత్యమే లేదు, ప్రేమనే లేకుండా శాంతియే కలగదు, ప్రేమనే లేకుండా ధర్మ ప్రవృత్తియే అభివృద్ధి కాదు.
2: ఇఫ్ దెర్ ఇస్ నో లవ్ దెర్ ఇస్ నో ట్రూత్, ఇఫ్ దెర్ ఇస్ నో లవ్ ఇన్ యాక్షన్ దెర్ ఇస్ నో ధర్మ ఆర్ రైచియస్నెస్ అస్ దెర్ ఇస్ నో స్వీస్ ఆల్సో.
1: అనేక పర్యాయములు పిల్లలకు చెప్తుంటాను. మనము భుజించేటువంటి యొక్క మధుర పదార్థంలో మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, సాల్కో, మిఠాయి, జిలేబీ, చీరు ఇత్యాదిని అనేక పదార్థములు మనం వండుకుంటుంటాం. ఇందులో ప్రధానమైనటువంటిది చక్కెర మాత్రమే. అన్నింటి అందు ఉన్నటువంటి మధుర పదార్థం చక్కెర మాత్రమే. అదే విధంగానే ప్రేమ అనేటువంటి మధుర పదార్థము సర్వక్రియలు ఎందుకును, సర్వ పదములు ఎందుకును, అది అంతర్వాసినిగా ఉంటుండాలి, అంతర్శక్తిగా ఉంటుండాలి.
2: సోమే స్టోన్ ఇన్ ద పాస్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ that the sweet content of any of the sweets like Mysore Pak, Jalebi, Gulab Jamun, Doodh Peda, any one of these things is basically sugar itself. So also in all these things like truth, dharma, there is love which is the essence of it, which is
1: the nijamaina twanti divyasi.
2: This is the divine principle, divine power.
1: Idi daiva shakti.
2: This is divine power.
1: Kanukani, love is God, live in love.
2: Therefore it is said, love is God and live in love.
1: ఈ యొక్క ప్రేమ చేత మనం క్రోధమును సులభంగా సాధించటకు సాధ్యమవుతుంది.
2: By this process of love, we can easily conquer hatred and anger.
1: క్రోధము ఎన్ని విధములైనటువంటి బాధలనైనా కలిగిస్తుంది.
2: Anger can inflict a number of difficulties.
1: ఎన్ని విధములైనటువంటి కష్టములకైనా గురి చేస్తుంది.
2: ఇట్ కెన్ ఎక్స్పోజ్ యూ ఏ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
1: దాని యొక్క గౌరవ మర్యాదలను కూడా మంట కలుపుకుంటుంది.
2: ఇట్ డిస్ట్రాయ్స్ ఆల్ ది ఆనర్ దట్ వన్ హ్యాస్.
1: మానవత్వాన్ని విస్మరిస్తుంది.
2: ఇట్ ఓవర్ లుక్స్ అండ్ బైపాసెస్ ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్
1: ఇన్హాలగా సూక్ష్మ స్వరూపంలో మనలో ప్రవేశిస్తుంది.
2: ఇట్ ఎంటర్స్ ఇన్ టు అస్ ఇన్ ఎ వెరీ సర్టన్ ఫామ్.
1: అది క్రమక్రమేణా జీవితానంతా ఆవరి.
2: But gradually it becomes all pervasive of the life itself.
1: ఇది ప్రవేశించే సమయంలో కూర్చోటానికి చోటు ఇవ్వమని ప్రార్థిస్తుంది.
2: While entering into us, it will be asking only for a small place and room in ourselves.
1: Give me room to sit down. I can make room to lie down. అంటుంది. మీరు మొట్టమొదటి కూర్చోటానికి చోటు ఇచ్చేస్తే సమగ్రమైన పండుకోవటానికి నేనే చూసుకుంటాను.
2: It says, give me room to sit down, then I'll make room for lying down.
1: Kanuka manamu ilanti durmargamainatundi mana jeevithamunike pramadam kaliginchetundi ilanti shaktulu kani ilanti vyaktulu kani preemulo sthanam ivvaku.
2: Therefore for such harmful and bad either persons or thoughts or principles we should not give room in our own heart.
1: Ee krodhamunaku సామాన్యంగా ఒక్కతూరి మనం ప్రవేశపెట్టి మా ఇది తిరిగి వదిలించుకోవటం చాలా కష్టం.
2: వన్స్ వీ అలౌ దిస్ యాంగర్ ఎంటర్ ఇన్ టు అవర్ హార్ట్, ఇట్ విల్ బి ఇంపాసిబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ యాంగర్.
1: 50 పైసా ఇచ్చి దీనితో మనం స్నేహం చేస్తే 40 వేలు ఇచ్చినా కూడా దీంతో వదులుకోవటానికి వీలు కాదు.
2: యూ విల్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ దిస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ 50 పైసే. Even if you 40,000 rupees, you would not be able to get rid of it.
1: Kanuka ilanti daniki manam em matram kodunu avakasam okku krodham prarambhamayye kunte paristhiti lokala kaaru nilche munduga headlights konchu red color anaga erupu color nistuntayi.
2: Now this anger which is rather dangerous should not be given any room. For example, in a car when before the car comes to a stop, the red light flickers.
1: అదే విధంగానే క్రోధం వచ్చే పూర్వము మన కన్నులు కొంచెం ఎర్రబడతాయి.
2: ఇన్ ద సేమ్ వే బిఫోర్ వి బికమ్ యాంగ్రీ అవర్ ఐస్ విల్ బికమ్ రెడ్,
1: రెడుములు అదురుతాయి.
2: లిప్స్ విల్ షివ,
1: దేహమంతా వేడెక్కుతుంది.
2: ది ఎంటైర్ బాడీ బికమ్స్ హాట్.
1: ఈ పరిస్థితిని మొదలే గుర్తించి క్రమక్రమేణా ఆ స్థానమును వదిలి నీవు ఏకాంతంగా కూర్చో.
2: ద మొమెంట్ యూ కమ్ టు గెట్ ఎనీ వన్ ఆఫ్ దీస్ సింప్టమ్స్, you not just leave that place, go to a lonely place, in a solitary place and sit in peace.
1: Ninnu cheppinattuga tatchrame neevu challina snanamaina chey.
2: As was told yesterday, if need be you can take a cold water bath immediately.
1: Karanam emanaga ee krodhamu vaakroopamulo praveshinchinappudu idi enni vidhamulo emsinchuku pramadamulakaina idi siddham avutundi.
2: Once this anger takes the form of words, it may bring about a lot of other complications and problems.
1: Kalukani, anudvegakaram vakyam satyam teti hitavishayasvanna. సత్యమును కూడాను ఒక విధమైనటువంటి హితముగాను ప్రీతిగాను నిరుద్వేగిగాను ఉంటుండాలి. ఉద్వేగంగా ఉండకూడదు, అప్రీతిగా ఉంటుండకూడదు, అహితంగా ఉంటుండకూడదు. అదే విధంగాని ఇతరులు మనము అహితము చేయటం గాని అప్రీతితో వాళ్ళను అనుభవించటం గాని ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు.
2: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ ఈవెన్ వెన్ యు హావ్ టు టెల్ ది ట్రూత్ ఇన్ ఎ స్వీట్ వే, ఇన్ ఎన్ యాక్సెప్టబుల్ వే, ఇన్ ఎ డియర్ వే, నాట్ ఇన్ ఎ హర్టింగ్ వే.
1: కనుక మొట్టమొదట మనము ఈ క్రోధమును సాధ్యమైనంత వరకు స్వాధీనంలో ఉంచుకున్నటకు ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
2: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ యాంగర్ వి షుడ్ డెవలప్ లవ్ ఇన్ అస్.
1: రెండవది కామం,
2: సెకండ్ వన్ ఇస్ డిజైర్.
1: ఈ కామమును జయించాలనుకున్నప్పుడు వైరాగ్యం పూనాలి.
2: If you want to develop and if you want to conquer desire, you must develop sacrificing nature, renunciation.
1: Vairagyam anaga aalu biddalanu vadali ananyamu cheratam kaadu.
2: Renunciation doesn't mean that you have to give up your family and go to forest.
1: Aasti paastulu vadali manam sanyasitvam swikarinchatam kaadu.
2: It doesn't even mean that you have to give up your property and accept the సన్యాసత్వ.
1: వస్తువు యొక్క దోషమును గుర్తింపజేసినప్పుడు ఆ వస్తువును సహజంగా మనం విసర్జిస్తాం.
2: వన్స్ వీ నో ద డిఫెక్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్టికల్ అండ్ ది హార్మ్ఫుల్నెస్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్టికల్
1: ఆటోమేటిక్గానే ఉంటుంది. ఈ సాంసారిక జీవితమును అనుభవిస్తూ ప్రాపంచకమైనటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ మనము ప్రతి పదార్థమునందు ఉండినటువంటి యొక్క దోషమును గుర్తించి దానిని స్వీకరించకుండా ఉండటమే ఇది నిజమైన వైరాగ్యం.
2: ఈవెన్ యాజ్ వి లివ్ అండ్ రిమైన్ యాజ్ ఫ్యామిలీ మెన్ ఆఫ్టర్ లివింగ్ ఎ వర్ల్డ్లీ లైఫ్, ఈవెన్ దెన్ వి హావ్ టు రికగ్నైజ్ ది డిఫెక్ట్స్ అండ్ ది వీక్నెసెస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ దెన్ లివ్ విత్ దెం.
1: మనకు ప్రీతికరమైనటువంటి కొన్ని పంచదక్ష పరమాన్నమును కూడా మన తట్టను ఒట్టించుకుని భుజించటకు సిద్ధంగా ఉంటున్నాం.
2: డిఫరెంట్ డెలీషియస్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్ వి మే హావ్ ఇన్ అవర్ ప్లేట్ అండ్ వి రెడీ టు ఈట్.
1: అయితే ఈ పదార్థములు మనకు చాలా ఇష్టమైనటువంటివి.
2: వి లైక్ దట్ ఫుడ్ వెరీ మచ్.
1: తక్షణమే వంటవాడు వచ్చి అయ్యా భుజించకండి, ఈ పదార్థములో తెలియకుండా ఏదో ఒక పురుగు పడి చచ్చిపోయింది, దీనివల్ల మీరు భుజించకండి అంటారు అన్న తక్షణమే ఎంత ఇష్టమైన పదార్థము లేదా కూడాను తాను విసర్జిస్తాడు.
2: ద కుక్ కమ్స్ అండ్ జస్ట్ అనౌన్సెస్ దట్ సర్ డోంట్ టేక్ ఇట్, డోంట్ ఈట్ ఇట్ బికాజ్ సమ్ స్మాల్ ఇన్సెక్ట్ హాస్ ఫాలన్ అండ్ ఇట్ హాస్ డైడ్ ఇన్ దట్ అండ్ ఇట్ ఇస్
1: పదార్థం యొక్క దోషమును గుర్తించిన తర్వాత ఎట్టి పదార్థమైనా వాడు స్వీకరించటకు ముందుకు రాదు.
2: ద మొమెంట్ ఎ పర్సన్ రియలైజెస్ ది డిఫెక్ట్స్ అండ్ ది హార్మ్ఫుల్ నేచర్ ఆఫ్ పర్టికులర్ ఫుడ్ యు ఇమిడియట్లీ గివ్ ఇట్ అప్. యు నెవర్ కమ్ ఫార్వర్డ్.
1: ఈ విధముగానే ఈ జగత్ అంటేను అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భుజస్వామ్. ఈ జగత్తు నందు ప్రతి ఒక్కటి కూడాను మార్పు చెందినది, శిథిలమై ఉన్నది, క్షీణించున్నది అనేటువంటి దోషములను మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు ఈ యొక్క అనిత్యమైనటువంటి దోషమితమైనటువంటి ఈ యొక్క జీవితం మనకు ఏమాత్రం కూడాను మనము ముందంజ వెయ్యం.
2: In the same way, we have to recognize the nature of things in the world, which are ever changing, which come to a ruin, which have a death in themselves. Once we know these things, we will have to be very enthusiastic to enjoy.
1: Loka nivaranakai vichinchitindi aaharam nanilu bhogam kaaneer.
2: Food which is only a medicine for a disease of hunger cannot become an object of enjoyment.
1: Aakali rogaaniki anubhavinchitindi annamanta bhogam avutunda.
2: What this is only a medicine for the disease of hunger can it become really a luxury or a
1: beauty of God? Loka రోగములకు సంబంధించినటువంటి ఔషధమే.
2: దిస్ ఓన్లీ ఎ మెడిసిన్ ఫర్ ద డిసీజ్.
1: అయితే కొంతమంది ఔషధాన్ని మనము మధురమైన ఔషధాన్ని సేవించాలని
2: ఆశిస్తుంటారు. మెడిసిన్
1: అదే విధంగానే ఈ ఆకలి అనేటువంటి రోగానికి రుచికరమైన యొక్క మందు అనేటువంటి అన్నం కావాలని ఆశిస్తుంటారు.
2: ఇన్ ద సేమ్ వే సమ్ పీపుల్ మే జస్ట్ సే దట్ ఫర్ దిస్ డిసీజ్ ఆఫ్ హంగర్ వుడ్ లైక్ టు హావ్ ద టేస్టీ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎడిసన్ ఫారో చేసి
1: కనుక జగత్తులో మనం అనుభవించేటువంటి ప్రతి విషయం కానీ ప్రతి భోగము కానీ మన యొక్క రోగ నివారణకై చేతి మందులు మాత్రంగా భావించాలి. ఈ జగత్తునందు మనం అనేక విధములుగా సుఖశాంతులతో భోగ భాగ్యములతో జీవించుకున్నట్టుగా మనం భావిస్తుంటాం.
2: In the world we feel and we think that we are enjoying all types of joy and all types of delight and we are living a very happy life.
1: కానీ ఇది మనం భోగములుగా విశ్వసిస్తుంటాం.
2: We think that these are all things of joy and enjoyment.
1: కానీ ఇది నిజముగా భోగములు కానే.
2: But these are all not the mere things.
1: Really, యొక్క ప్రతిఫలమైనటువంటి ముందు జరిగిన
2: with a number of branches and flowers and fruits, it will be looking very grand and very attractive.
1: ఉన్నట్టు ఉండి ఒక దినము లోపల చెట్టంతా వాడిపోతుంది, పూలు రాలిపోతాయి.
2: Such a big tree, on a suddenly on a particular day, it starts growing up, the flowers start falling.
1: దీనికి నీరు తక్కువయ్యా? కాదు.
2: Is it because that there is a shortage of water?
1: ఏక ఎరువు తక్కువయ్యా? కాదు.
2: Shortage of menu?
1: No. ఈ వేరులో వేరు పురుగు చేరి కొట్టింది.
2: In the roots, there is some kind of pest which is destroying the very root system.
1: వేరు పురుగు చేరి వృక్షము చెడగొట్టు, చీడ పురుగు చేరి చెట్టు చెడచు.
2: The pest may destroy a tree or a plant by entering into the roots and eating them up.
1: అదే విధంగా మనకు కామక్రోధం అనేటువంటిది వేరు పురుగు లోపల చేరినప్పటికీ, మనం ఎన్ని భోగ భాగ్యముల్లో ఉండినప్పటికీ ఒకనొక దినములకు ఈ ఇల్లు కోల్పోతాం.
2: ఇన్ ది సేమ్ వే, వన్స్ వీ అలౌ దిస్ ప్రెస్ ఆఫ్ యాంగర్ అండ్ డిజైర్ ఇన్ సైడ్ అవర్ హార్ట్, వన్ డే ఆర్ ది అదర్ విల్ సడన్లీ కమ్ టు రూయిన్ ఇన్ ది సర్కిల్.
1: ప్రపంచములో ధనవంతుడు చాలా గొప్పవాడుగా మనం భావిస్తున్నాం.
2: In the world we think that rich man is a very big man.
1: Kani aadhyatmika margamulo dhanamu goppadi kaadu.
2: But in the world of spirituality, wealth is not a very important thing.
1: Dhanamu kante daname goppadi annaru.
2: Charity is considered to be greater than having wealth.
1: Daname cheyakundina dhanamunaku viluve ledu annaru.
2: If there is no charity, wealth doesn't get its value at all.
1: Dhanamunaku naalugu vidhamulaitundi varasulu untaru.
2: There are four types of people who claim the wealth.
1: Mottamoditi varasudu dharmamu.
2: The first one which is likely to inherit it is charity.
1: Rendu varasudu prabhutvam.
2: The second one is government.
1: Moodu varasudu donga.
2: The third one is thief.
1: Nalugu varasudu hathi.
2: The fourth one is fire.
1: Mottamoditi anni vidhamula adhikari ainatunti yokka modati puttulu ainatunti ధర్మం అనే వారసులకు ఈ ధనమును అందించినప్పుడు ఈ ముగ్గురు కూడాను ఏమాత్రం కూడాను దీనికి విరుద్ధులు కారు.
2: Among the people who are trying to inherit these things, if you want to hand over wealth to the first son and that is charity itself, the others will not get any share in it.
1: ధర్మము చేసేటువంటి వ్యక్తిని చూచి దొంగలు కూడాను ఆనందిస్తారు.
2: When thieves were to have a look at the person who indulges in charity, even they have reverence.
1: Dharmamu cheseetundi yokka prabhuvunu chusi prabhutvam kudanu income tax exemption istundi.
2: Even the government gives income tax exemption for people who give charity.
1: Dharmamu cheseetundi vyaktini chusi agni kudanu bhayapadutundi.
2: Even fire gets a little frightened when it sees a person who is
1: kanuka dharmamu anetundi varasulaku daanamu chesinappudu ఈ ముగ్గురు కూడాను దానికి అంగీకరించి ఏ విధమైనటువంటి ఒక తొందరలు చేయకుండా దీనిని కాపాడుకుంటూ వస్తారు.
2: Therefore, if one gives in charity, the other three persons who are likely to inherit will not look down. On the other hand, they will enjoy.
1: దానము ఉండి కూడాను దానం చేయనటువంటి వాణిని చూచి దొంగనికి దొంగకు కూడాను దీనిపైన కన్ను పడుతుంది. ప్రభుత్వమునకు వీరిపైన ఒక విధమైనటువంటి ఏదో ఒక విధమైనటువంటి ఇంకా రైట్ చేసి దాన్నంత లాక్కోవాలని చూస్తారు.
2: In case that if a person has wealth, he doesn't give charity, the thief will have an eye on such a person. Even the government would like to just conduct some raid and catch hold of him and recover the entire wealth as tax.
1: Inka edi ee iruvuru kudunu marchipoyinarante adnaina ఏదో ఒక అకస్మాత్తుగా వచ్చి దీన్ని అంతా ప్రసన్నం చేస్తుంది.
2: ఇన్ కేస్ దట్ దీస్ టూ పర్సన్ వాట్ ఇగ్నోర్ అండ్ డూ నాట్ టేక్ నోట్ ఆఫ్ ఇట్, ఫైర్ విల్ కమ్ వన్ డే అండ్ జస్ట్ ఫైర్.
1: కనుక ధనము గొప్పది కాదు, ధనమునకు ధనమున కంటే తాననే గొప్పది అని నిర్ణయించింది గీత.
2: గీత దేర్ ఫోర్ హ్యాస్ కన్క్లూడెడ్ దాట్ ఇట్ ఈస్ నాట్ వెల్త్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఇట్ ఇస్ చారిటీ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వెల్త్.
1: రెండవది వాక్.
2: ద సెకండ్ వన్ ఇస్ వాక్.
1: ఈ వాక్ కంటే వృత్తం చాలా గొప్పది అని నిర్ణయించింది.
2: వృత్తం ఈస్ కన్సిడర్ టు బి
1: ట్రూత్.
2: ట్రూత్ ఈస్ కన్సిడర్ టు బి మోర్ ఇంపార్టెంట్ దాన్ మియర్ టాక్.
1: వాక్ ఉండవచ్చు కానీ అందులో సత్యమే లేకపోతే ఆ వ్యక్తికి విలువ కూడా ఉండదు.
2: వన్ మే టాక్ బట్ ఇఫ్ దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ద టాక్, ద టాక్ విల్ నాట్ క్యారీ ఎనీ వాల్యూ.
1: కనుక వాక్ ఉండి కూడాను వ్యక్తికి విలువ లేదు.
2: వన్ ఏ పర్సన్ మే బి ఏబుల్ టు టాక్ బట్ ఇట్ విల్ నాట్ క్యారీ ఎనీ వాల్యూ.
1: సత్యమును మాత్రమే వినియోగపరిచినప్పుడు, సత్య ప్రవర్తమైనటువంటి ఒక వాక్కులే మనం నుడివినప్పుడు ఈ యొక్క వ్యక్తికి కూడాను విలువ ఎక్కుతుంది.
2: ఇఫ్ ది అటరెన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ ట్రూత్ దెన్ ఇట్ విల్ టేక్ వాల్యూ.
1: కనుక వాక్ కంటే సత్యము చాలా విలువైనదని కూడాను నిర్ణయించింది గీత.
2: దేర్ఫోర్ ట్రూత్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మియర్ టాక్.
1: ఇంకా ఆయువు కంటేను కీర్తి చాలా గొప్పది అన్నాడు.
2: గీత హాజ్ ఆల్సో సెడ్ దట్ ఫేమ్ అండ్ నేమ్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లైఫ్ ఇట్సెల్ఫ్.
1: కీర్తి లేనిటువంటి ఆయువు వ్యర్థము.
2: Life devoid of a good name and fame is useless.
1: ఇలాంటి వారి వల్ల తిండికి చేటు భూమికి వరు.
2: With such people, there is no use whatsoever.
1: సత్కీర్తిని ఆర్జించాలి.
2: One has to earn a good name.
1: అప్పుడే మానవత్వములకు ఒక శోభ.
2: Then only the humanity, the principle of humanity.
1: మంచి పేరును పొందాలి.
2: One has to get a good name.
1: మంచిగా ఉండి మంచి పనులు చేసి మంచి తలంపులతో మంచి దృష్టితో మంచిగా జీవించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అన్నారు.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఇస్ టు హ్యావ్ గుడ్ థాట్స్, టు హ్యావ్ గుడ్ బిహేవియర్, టు హ్యావ్ గుడ్ వర్డ్స్, టు హ్యావ్ ఎ గుడ్ లైఫ్ ఇట్సెల్ఫ్.
1: కనుక చెడ్డ పేరులకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
2: వన్ షుడ్ నెవర్ గివ్ రూమ్ ఫర్ ఎర్నింగ్ బ్యాడ్ నేమ్.
1: కాకి ఒకచ్చు కలకాలము తిరుగక హంసమై చలమి ఆడుమురా అన్న. మనం మంచి పేరుతో మంచి కీర్తితో మనము రెండు నిమిషములు హంసవలే ఉండినా కూడా చాలు.
2: ఇన్స్టెడ్ ఆఫ్ లివింగ్ ది లైఫ్ ఆఫ్ ఎ క్రో ఫర్ 100 ఇయర్స్, ఇట్ ఇస్ బెటర్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఎ ఫ్యూ మొమెంట్స్ లైక్ ఎ స్వాన్, హావింగ్ గుడ్ నేమ్ గుడ్ ఫేమ్.
1: అతని పరమహంసగా భావిస్తూ వస్తుంది గీత.
2: గీత హాస్ డిక్లర్డ్ దట్ పర్సన్ యాజ్ పరమహంస ఇట్సెల్ఫ్, హింసెల్ఫ్.
1: ఇంకా దేహం,
2: దెన్ బాడీ.
1: ఈ దేహము కంటే సత్కర్మలు చాలా అవసరం అన్నాడు.
2: గుడ్ యాక్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మియర్లీ హ్యావింగ్ ఫిజికల్ ఫేమ్.
1: పరోపకారము చేయనటువంటి దేహము ప్రయోజనము కానటువంటి జీవచ్చేయము అన్నారు.
2: ఎ బాడీ విచ్ డస్ నాట్ యూజ్ ఇట్ సెల్ఫ్ ఫార్ సర్వింగ్ అదర్స్ ఈజ్ అబ్సల్యూట్లీ డెడ్ బాడీ. ఆర్
1: పరోపకారార్థం ఇదం శరీరం అని. ఈ శరీరం పరోపకారార్థ నిమిత్తమై వచ్చినటువంటిదే కానీ స్వార్థము కోసం వచ్చినటువంటిది కాదు.
2: బాడీ ఈజ్ గివన్ టు సర్వ్ పీపుల్ రాదర్ దాన్ టు సాటిస్ఫై వన్ సెల్ఫిష్ నీడ్స్.
1: ఈనాడు స్వార్థము మానవుని తన హస్తంలో చేర్చుకుని కీలు బొమ్మ వలె ఆడిస్తూ ఉంటుండాలి.
2: సెల్ఫిష్నెస్ హాజ్ మేడ్ ఎ మ్యాన్ ఎ డాల్ ఇన్ హిస్ హ్యాండ్స్.
1: మానవుడు ఏది చేసినా, ఏది చూచినా, ఏది తలచినా, ఏది చెప్పినా దీని వెనుక స్వార్థం అనేటువంటి కదులుతూనే ఉంటుండాలి.
2: వాట్ ఎవర్ మ్యాన్ థింక్స్, టాక్స్, డస్, దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ బిహైండ్ ఆల్ దీస్ థాట్స్, డీడ్స్ అండ్ వర్డ్స్.
1: కనుక ఈ స్వార్థమును దూరం నిట్టే నిమిత్తమై పరాత్మైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి పరోపకారంలో మనం ప్రవేశపెట్టాలి.
2: In order that we may be able to overcome the selfishness, we'll have to develop the principle of service and doing some service to others.
1: అప్పుడే మానవత్వము సార్థకత్వం నొందుతుంది.
2: Only then humanity gets some sanctity.
1: మానవ జీవితము జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
2: It is impossible or it is very difficult to get the life of a man. It is
1: అయితే మనము ఈ కామక్రోధములను, ఈ సదభ్యాసములను ఏ రీతిగా మనము పెంచుకున్నాం, ఏ రీతిగా మనం దానిని దూరం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం విచారం చేయాలి.
2: We have to also spend a little time thinking over how to overcome these weaknesses like desire and anger and how to develop good habits. There is a small example for this.
1: మన ఇంటి ముందు ఒకనాడు ఒక అందమైనటువంటి కుక్క వచ్చింది.
2: ఆన్ ఎ పర్టికులర్ డే వన్ డాగ్ విచ్ ఇస్ బ్యూటిఫుల్ హ్యాపెన్ టు కమ్ టు అవర్ హౌస్.
1: కానీ ఆ కుక్కను కట్టివేసుకోవడానికి కొంచెం భయమైంది. ఎవరి కుక్కను ఏమో, ఎవరి వస్తువును మనం ఏ రీతిగా అపహరించడము అనేటువంటి ఉద్దేశంతో ఆ అందమును ఆధారం చేసుకుని దానికి కొంచెం ఆహారం అందించాం.
2: యాజ్ ఇట్ వాజ్ నాట్ నోన్ టు హూమ్ దిస్ పర్టికులర్ డాగ్ బిలాంగ్స్, it was a little, one was afraid of tying it down, and therefore in order to enjoy that beauty of the particular dog and to satisfy
1: okanaadu manam annam pettinam cheta rendavo dinam adhe samayaniki aa kukka imana inti daggariki vachindi.
2: On that day a little food was given to it, and second day also proper time it came.
1: తిరిగి ఆ అందం పైన ఉన్నటువంటి యొక్క అభిలాష చేత రెండవ దినం కూడా ఇంత అన్నం పెట్టాం.
2: Because he liked the dog, even the second day a little food was given to him.
1: Kramakramina ee ragam perigindi.
2: Gradually over a period of time attachment increased.
1: Ee kukkaku intiki raavadam alavata ayipoyindi.
2: This dog developed the habit of coming in the proper time to the house.
1: Kattakadapudiki konni dinamulu ee vidhamga jarigetappudiki aa kukka mana illunu vadali povatam ledu.
2: After a few days the dog is not prepared to leave the house and go.
1: ఈ అందము కాని ఆనందము కాని తాత్కాలికం మానవులకు.
2: బ్యూటీ అండ్ ది హ్యాపీనెస్ ఆర్ టెంపరీ ఫర్ ది మ్యాన్.
1: అందము లేని ఆనందం, ఆనందము లేని అందము నిరుపయోగం అన్నాడు.
2: జాయ్ వితౌట్ బ్యూటీ అండ్ బ్యూటీ వితౌట్ జాయ్ దే ఆర్ యూజ్లెస్ ఇట్ ఇస్ సెడ్.
1: కనుక ఈ అందము కాని ఆనందం కాని లౌకికమైనటువంటి జగత్తునకు ఇవి శాశ్వతమైనవి కాదు.
2: బ్యూటీ అండ్ జాయ్ దేర్ఫోర్ ఆర్ నాట్ పర్మనెంట్ ఎంటిటీస్ ఫర్ దిస్ వరల్డ్.
1: కొన్ని దినములు ఈ విధంగా పెట్టేటప్పటికి ఈ అందం విసిగెత్తింది ఈ ఇంటి ఇంటి యజమానులకు.
2: ఫర్ ది మాస్టర్ ఆఫ్ దిస్ హౌస్ ఆఫ్టర్ సమ్ టైమ్ హి గాట్ ఎ లిటిల్ డిస్టేస్ట్ అండ్ డిస్గస్ట్.
1: ఈ కుక్కను ఇంటి నుంచి తెరవటం ఏ మార్గం, ఏ విధమైన ఉపయోగం పెట్టాలి.
2: దెన్ హి బిగాన్ జస్ట్ థింకింగ్ హౌ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ డాగ్.
1: ఈ ఉపాయమునకై తాను అనేక విధములుగా యోచించాడు.
2: హి వాంటెడ్ టు జస్ట్ ప్లాన్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ డాగ్.
1: ఇది లోపల రావడానికి ఏమి కారణం, ఏది కారణం?
2: దెన్ హి బిగాన్ థింకింగ్ వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డాగ్ టు కమ్ ఇన్ టు ద హౌస్.
1: తన యొక్క అభ్యాసమే కారణం.
2: ఇట్ ఈస్ ది ప్రాక్టీస్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్.
1: కనుక దీనిని బయట పంపుట కూడా ఒక విధమైన అభ్యాసాన్ని కొంచెం కనిపెట్టాలి.
2: దెన్ హి కన్క్లూడెడ్ దట్ హి హస్ టు ఫైండ్ అవుట్ ఏ ప్రాక్టీస్ బై విచ్ he can drive it out.
1: Konni dinamulu taanaku annam pettakunda tannu gamaninchukokunda taana yokka drushtini veru maratchukunnappudu kramakramina idi aa illu nodala vellipothundi.
2: For a few days if no food is given and if one exhibits that amount of indifference to it, one doesn't take note of it, it will automatically go away.
1: Ee vidhamaina abhyasamto manam pravesham chesukunnamo అదే విధమైన అభ్యాసంతోనే దీన్ని విసర్జన కూడా చేయడానికి అవకాశం ఉంటుండాలి.
2: వాట్ ఎవర్ మెథడ్ వాజ్ యూజ్డ్ అండ్ ప్రాక్టీస్ వాజ్ యూజ్డ్ టు అట్రాక్ట్ ఇట్ అండ్ టు మేక్ ఇట్ డియర్, బై ది సేమ్ ప్రాసెస్ బై రివర్సింగ్ ఇట్ యు కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్.
1: కనుకొని భగవద్గీత శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ నానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. మనకు శాంతి కలగాలంటే ఈ అభ్యాసం నుంచి మనము జ్ఞానమునకు, జ్ఞానం నుంచి జ్ఞానమునకు, జ్ఞానం వరకు వచ్చినటువంటి దాన్ని త్యాగం చేసినప్పుడే ఈ త్యాగేనికే అమృతత్వ మానసు. ఈ త్యాగమునంది ఒక విధమైనటువంటి క్షేమం ఉన్నదనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది గీత.
2: దేర్ఫోర్ భగవద్గీత హస్ సెడ్ దట్ ప్రాక్టీస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ ద ఫస్ట్ పాయింట్. త్రూ ప్రాక్టీస్ యూ బి ఏబుల్ టు గెట్ నాలెడ్జ్, త్రూ నాలెడ్జ్ మెడిటేషన్, అండ్ త్రూ మెడిటేషన్ యూ బి ఏబుల్ టు డెవలప్ సాక్రిఫైస్, అండ్ ఓన్లీ వెన్ యూ సాక్రిఫైస్ యూ గెట్ పీస్ ఆఫ్ మైండ్.
1: అనేక జన్మల నుండి మనం ఈ కామక్రోధములను, వీటి యొక్క అందచందములను, వీరి యొక్క ఆనందములకు ముడిచిపోయి దానికి మనం అనేక విధములుగా అవకాశాలు ఇచ్చాం.
2: ఓవర్ ఎ నంబర్ ఆఫ్ బర్త్స్ స్వేర్డ్ బై దిస్ బ్యూటీ అండ్ డిజైర్ వి హావ్ బికమ్ స్లేవ్స్ ఆఫ్ దాట్ ఫోర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: ఈ హృదయ కుహరం లోపల చాలా లోతుగా ఈ యొక్క అభ్యాసము నాటుకొని పోయింది.
2: దిస్ ప్రాక్టీస్ హస్ స్ట్రక్ డీప్ రూట్స్ ఇన్ ది హార్ట్.
1: జన్మ జన్మము నుంచి కూడాను మనలో పాతుకొని పోయినటువంటివి ఈ కామక్రోధములు.
2: This desire and anger have left their roots over a period of a number of births.
1: ఇవి మాటలతో పోయేటువంటివి కాదు.
2: By mere words, you will not be able to get rid of them.
1: వేర్లు పెరిగినప్పటికీ ఏదో కొంతైనా కూడా తిరిగి చిగురు వేయడానికి ప్రయత్నిస్తుంది.
2: Once there are strong roots, they start sprouting again and again.
1: కనుక ఏ విధమైనటువంటి యొక్క ప్రీతితో అభిలాషతో దానిని ఇష్టపడి మనలో ప్రవేశపెట్టుకున్నామో అదే విధమైనటువంటి దీంతో దాన్ని విరక్తితో వైరాగ్యంతో దానిని వెనుకకు నెట్టడానికి కొన్ని అభ్యాసములు కూడా చేయాలి.
2: బై సర్టన్ అమౌంట్ ఆఫ్ లవ్ అండ్ అటాచ్మెంట్ వీ హావ్ డెవలప్డ్ దెమ్ అండ్ దే హావ్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ us. By renunciation and by the reversing process, we will have to get rid of them, remove them from our heart.
1: కాము మానవులకు ప్రప్రథములో చాలా ఇష్టంగా ఉంటుంటారు.
2: Desire in the very first instance will be very very attractive.
1: అతి మధురంగా ఉంటుంటారు.
2: It will be extremely sweet.
1: కానీ ఇది క్రమక్రమేణా ఒక వెగుటును తెప్పిస్తుంది.
2: But over a period of time, one will develop a sort of disgust for it, distaste for it.
1: అప్పుడు దీనిని మనం దూరం చేయాలనుకున్నప్పుడు ఇది సాధ్యం కాదు.
2: Then if we want to get rid of it, it is very difficult, impossible.
1: మనం ప్రారంభం నుంచియే దీనికి తగినటువంటి యొక్క అధిక స్థానం ఇవ్వకుండా కొన్ని విధమైనటువంటి యొక్క వైరాగ్యంతో దీన్ని కొంతవరకు దూరం చేయడానికి ప్రయత్నించాలి.
2: Therefore, right from the beginning itself, we should not give such a place of importance to desire. We will have to develop a certain amount of sacrificing nature and renunciation and then get rid of it.
1: ఈ కామక్రోధములు రెండును చేరి ఒక్కొక్క సమయంలో మానవుని ఎదిరిస్తుంటాయి.
2: Desire and anger together start threatening the man sometimes.
1: కనుకని ఈ కోపమును కామమును మొట్టమొదట మానవుడు అదుపులో ఉంచుకోవాలి.
2: Therefore, in the very first instance, desire and anger must be kept under strict control by the man.
1: ఆ నిగ్రహ శక్తియ మన దగ్గర లేకుండినప్పుడు అనుగ్రహానికి మనం పాత్రలు కాలేము.
2: If we don't have that capacity to resist and control, we will not be able to be ready to earn grace of the Lord.
1: కాడి కిందికి రాని ఎత్తు, కళ్ళం లేని గుర్రము,
2: a knot which cannot come under control, and a horse similarly,
1: brakeulu leni karu, indi nigraham leni ante jeevitamu chaala pramadamu unnadu.
2: A car without brakes and a life which does not believe in control of senses is rather dangerous and harmful.
1: Kanukani indri nigrahamu chaala avasaram.
2: Control of senses therefore is very important.
1: Deenine Patanjali yogaha chitta vritti nirodhakaha annadu. మనం చిట్టు వృత్తులను విచ్చలవిడిగా మనం మొదలుపెట్టగా సాధ్యమైనంత వరకు మనకు ఎంత అవసరమో అంతవరకు దానిని వినియోగించుకోవాలి.
2: Patanjali has therefore said that these tendencies of the mind should not be allowed to go scot free. We will have to keep them under check and control.
1: మితిమీరినటువంటి యొక్క హాయి కూడాను మతి చెడుపుతుంది.
2: Even happiness which exceeds certain limits is likely to lead to
1: దేనికైనా ఒక విధమైనటువంటి హద్దు ఉంటుండాలి.
2: For everything there should be a limit.
1: కారణం ఏమనగా ఒక చిన్న ఉదాహరణ.
2: The reason is it can be given with the help of an illustration.
1: మనలో టెంపరేచర్ వేడి ఉంటుండాలి.
2: In the physical body there is temperature, there is a particular
1: 98.6 అని ఉండాలి.
2: The heat is 98.4 when it is measured.
1: 0.6 sir.
2: 0.6.
1: ఈ 99 అనేటువంటిది వచ్చిన జ్వరం రోగం ప్రారంభమైంది.
2: వన్స్ ఇట్ రీచెస్ 99 ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
1: కాబట్టి దానికి ఉండవలసినంత ఉండినప్పుడే ఇది ఆరోగ్యం. దీనికి మితిమీరిపోతే ఇది రోగం.
2: ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఇన్ అప్రోప్రియేట్ లెవెల్ దెన్ ఇట్ బికమ్స్ హెల్తీ బాడీ. అదర్వైజ్
1: మన బ్లడ్ ప్రెషర్ 120/80 అని ఉంటుండాలి. ఇది పర్ఫెక్ట్ నార్మల్.
2: అవర్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ 120/80.
1: 90/150 అంటే ఇది బ్లడ్ ప్రెషర్ ప్రారంభమైంది.
2: ఇఫ్ ఇట్ ఈస్ బై 90/100
1: రోగంగా రూపొందింది.
2: ఇఫ్ ఇట్ ఇస్ 90/150 దెన్ బ్లడ్ ప్రెషర్ హెస్ ఇంక్రీజ్, ఇట్ హెస్ బికమ్ ఎ డిసీజ్.
1: మన యొక్క గుండె యొక్క అనగా హార్ట్ బీట్స్ మనకు 70 to 75 వరకు ఉండాలి.
2: అవర్ హార్ట్ బీట్ సిమిలర్లీ మేబీ 75.
1: కానీ ఇది అంతకంటే అధికమైపోతే ఇది ఏదో ఒక లోపల ప్రమాదమైనటువంటి జబ్బు ప్రవేశించింది.
2: Suppose the heartbeats number increases, then there must be some
1: మన కన్ను కూడాను ఎంత వెళ్తున్నో అంత వెళ్తున్నే చూడగలడు గాని అమితమైనటువంటి వెళ్తున్న చూసేప్పటికీ లోపల ఆ యొక్క రీతిన కారిపోతుంది.
2: Even our eyes, a light which is not too effulgent can be just seen by us. If it exceeds that limit, if it is too bright, it will form retina.
1: మన ఇయర్ డ్రమ్స్ కూడాను అంతే, ఎంత శబ్దమునో అంత శబ్దం ఉంటుంది కదా, అధిక శబ్దం వినేటప్పటికి ఒక విధమైన ప్లేన్ లో పోయే వారు తెలుసును, దానికోసమే ప్రతి పెట్టుకుంటారు కూడా ఈ శబ్దం కొంతవరకు కంట్రోల్ చేయటానికి.
2: ద సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ అవర్ ఇయర్స్ అండ్ ది సౌండ్. అండ్ వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ అ ప్లేన్ ఇట్ ఈస్ యూజువలీ
1: కనుక మన లైఫ్ అంతా ఏ విధంగా ఉందంటే లిమిటెడ్ కంపెనీగా ఉంటుండాలి.
2: దేర్ ఫోర్ అవర్ లైఫ్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లిమిటెడ్ కంపెనీ.
1: ఇలాంటి లిమిటెడ్ కంపెనీగా ఉండేటువంటి ఒక జీవితాన్ని మనము ఏదో మితిమీరిపోయినటువంటి ఒక వ్యాపారంగా మనం ప్రయత్నం చేయాలంటే ఇది ఎక్కడో ప్రమాదం జరుగుతుంది.
2: If you want to carry on unlimited business with this life of limited company, then you'll be entering into
1: kanuku denikaina kodanu oka haddunu manam neeminchukoni manam jeevithanni gadukovataniki prayatninchali.
2: Therefore we'll have to impose certain restrictions and limitations on our own selves and spend our life.
1: Deenini kramasichchanayenu discipline ani kodu cheptu vacharu.
2: The same thing has been described as discipline.
1: ఈ డిసిప్లిన్ ఏంటంటుంది, మానవుడు ఎంతైనా కూడా అభివృద్ధి గావించడానికి అవకాశం ఉంది.
2: డిసిప్లిన్ గోస్ ఎ లాంగ్ వే ఇన్ ది ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్.
1: డిసిప్లిన్ లేనప్పుడు వీడు కేవలము కొంత మృగంగా మారిపోవడానికి కూడా అవకాశంగా ఉంది.
2: ఎ పర్సన్ హూ ఈస్ డివైడ్ ఆఫ్ డిసిప్లిన్ ఈస్ లైక్లీ టు బికమ్ ఎన్ ఎనిమల్.
1: ఈ డిసిప్లిన్ కూడాను ఒక విధమైనటువంటి ఒక అదుపులో పెట్టుకునే దీన్ని అనుభవిస్తూ రావాలి.
2: Even this discipline must be within certain limits, and that we will have to enjoy the
1: life. Neemani kudanu oka neemam undali.
2: There is a need for discipline itself.
1: Kanuka yuvukulainatunte meeru jeevithamulo motta mota geetha vakyamunandu annintikante kudanu ee kamakrodhamu aneetunte oka parama shatruvulanu motta mota manamu ikkarinchi vaani vasam cheskovataniki tagina krishi cheyali.
2: Therefore, you as you are, you will have to just in the very first instance take note of this dreadful enemies of man, the desire and anger, and try to have complete control over them.
1: Ee shatrulu bayata vaipuna kanipinchetunte vaaru kaadu manaku.
2: These enemies and foes are not external to you.
1: Loni shatrulaku longi poyina vaadu bayata ripulu netla pattagaladu.
2: A person
1: lopala shaktulike lopala yokka virodhulike శత్రువులకి తాను లొంగిపోయినప్పుడు బయట వారిని ఏ రీతిగా పట్టేటువంటి అధికారం ఉంది?
2: ఎ పర్సన్ హూ ఇస్ డిఫీటెడ్ బై ది ఇన్నర్ ఎనిమీస్ హౌ కెన్ హీ కాంకర్ ది ఎక్స్టర్నల్ ఎనిమీస్ టు హిమ్.
1: కనుక లోని శత్రువులు మొట్టమొదటి లొంగ తీసుకో.
2: దేర్ఫోర్ కీప్ అండర్ కంట్రోల్ ది ఇన్నర్ ఫోర్స్.
1: బయట శత్రువులు సులభంగా నువ్వు సాధించడానికి వీలవుతుంది.
2: ది ఎక్స్టర్నల్ ఎనిమీస్ యు ఏబుల్ టు జస్ట్ కాంకర్ జస్ట్ లైక్ దట్.
1: కనుక భగవద్గీత యందు ఈ కామక్రోధములు మోక్షమునకు ప్రధానమైన శత్రువులు అని కూడా నియమించింది.
2: Therefore, Bhagavad-gita has taught that this desire and anger are primary enemies of the liberation also.
1: Lobha asuya sangati repati dinam maatladukundam.
2: Tomorrow we will think of miserliness and jealousy.
0: That was the 10th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which Bhagavan delivered on 12th August 1984, Bhagavan equips us with weapons that can be used against the two worst inner enemies of a spiritual aspirant, Kama and Krodha, that is, desire and anger.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: సాత్మానం నచయేరత శివయేవ సదా జీవం. ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: జ్ఞానమనగా అనేక గ్రంథముల పరిచయం కాదు.
1: విజ్డమ్ డస్ నాట్ మీన్ ఫెమిలియారిటీ ఆఫ్ ద టెక్స్ట్.
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క విషయములను సమస్తమును తెలుసుకోవటం కాదు.
1: విజ్డమ్ ఈజ్ నాట్ సెక్యులర్ నాలెడ్జ్.
0: జీవేశ్వరి ఏకత్వాన్ని గుర్తించినటువంటి వాడే నిజమైన జ్ఞాని.
1: ఈజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్ హూ అండర్స్టాండ్ ద యూనిటీ ఆఫ్ ది ఇండివిజువల్ విత్ ద డివైన్.
0: వ్యక్తికి సమష్టికి మధ్యనున్నటువంటి యొక్క ఏకత్వమే నిజమైన జ్ఞానం.
1: ద ట్రూ విజ్డమ్ ఇస్ ద వన్ దట్ బ్రింగ్స్ యూనిటీ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ ద కాస్మిక్ ఎంటిటీ.
0: మానవుడు తనలోని మానవత్వాన్ని గుర్తించలేనప్పుడు తన యందున్న దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: వెన్ మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు నో ద హ్యూమన్ క్వాలిటీ, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివైన్ నేచర్ విద్ ఇన్ హిమ్?
0: కనుక ప్రప్రథమంలో మానవుడు తన యందున్న మానవత్వాన్ని గుర్తించాలి.
1: దేర్ఫోర్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ హ్యాస్ టు రికగ్నైజ్ ద హ్యూమన్ క్వాలిటీ విద్ ఇన్.
0: దీనిని పురస్కరించుకునియే బుద్ధుడు సమ్యక్ దృష్టి అన్నాడు. సమ్యక్ దృష్టి, పవిత్రమైన దృష్టి మానవునికి అత్యవసరం.
1: బేసింగ్ ఆన్ దిస్ బుద్ధ సెడ్ సమ్యక్ దృష్టి ద గుడ్ విజన్ ద గుడ్ అవుట్లుక్.
0: మంచి చూపు ఉండినప్పుడే మానవుని అందలి మనోవాక్ కర్మల యొక్క మాలిన్యమును దూరం చేసుకోగలడు.
1: సో లాంగ్ దేర్ ఆర్ గుడ్ లుక్స్ యూ కెన్ ప్యూరిఫై యువర్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: పవిత్రమైనటువంటి దృశ్యం ఉండినప్పుడే మానసిక మాలిన్యమును కర్మ మాలిన్యమును దేహ మాలిన్యమును కూడాను నిర్మూలము గావించుకోగలడు.
1: విత్ దీస్ గుడ్ లుక్స్ యూ కెన్ గివ్ అప్ ద మెంటల్ పొల్యూషన్ అండ్ ఆల్సో ద పొల్యూషన్ ఇన్ హ్యూమన్ యాక్టివిటీ అండ్ ద ఫిజికల్ బాడీ.
0: మంచి చూపు ఉండినప్పుడే మానవుని అందలి మనోవాక్ కర్మల యొక్క మాలిన్యమును దూరం చేసుకోగలడు.
1: సోలం దర్

0: or to develop equal-mindedness without any distinction in times of day and night, the profit and loss, the pleasure and the pain.
1: ఏకత్వ భావమును మానవుడు ఎప్పుడు కరుగునో ఇదియే నిర్వాణము అన్నారు.
0: This equal-mindedness is the state of nirvana.
1: ఇట్టి పవిత్రమైన మానవుని ఎందుండినటువంటి యొక్క సర్వాంగముల యొక్క సార్థకతను గుర్తించుకోవటమే నిజమైన మానవత్వము.
0: Human life becomes really sacred if only it makes use of all the senses in the proper way.
1: మన మొట్టమొదట మన నాలుకను పవిత్రం గావించుకోవాలి.
0: First, we should make our tongue sacred.
1: దీనిని సమ్యక్ వాక్కు అన్నారు.
0: Making the tongue sacred means talking good.
1: మన వాక్కును కూడాను అసత్యం ఆడకుండా, పరులను నిందించకుండా, పరులను దూషించకుండా ఈ నాలుకకు సరి అయినటువంటి ఒక దివ్యత్వాన్ని అందించాలి.
0: ఇట్ మీన్స్ వీ షుడ్ నెవర్ అటర్ ఎ లై, వీ షుడ్ నెవర్ బ్లేమ్, వీ షుడ్ నెవర్ క్రిటిసైజ్. దట్ మేక్స్ అవర్ టంగ్ సీక్రెట్.
1: మొట్టమొదటిది సమ్యక్ దర్శనం.
0: ద ఫస్ట్ వన్ సమ్యక్ దర్శనం.
1: పవిత్రమైన దానిని దర్శించాలి.
0: వీ షుడ్ సీ ఓన్లీ సీక్రెట్ థింగ్స్.
1: ఏది మన యొక్క కాన్షియన్స్ కు తృప్తిగా ఉంటుందో దానిని మాత్రమే మనం చూడాలి.
0: వీ షుడ్ సీ దాట్ విచ్ సాటిస్ఫైస్ అవర్ కాన్షియన్స్.
1: ప్రాకృతమైనటువంటి దృశ్యములంతా కూడాను దృశ్యములు కాదు.
0: ఆల్ ది వరల్డ్ ఇస్ సినారియో ఆర్ నాట్ సీన్స్ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్.
1: కనుక మొట్టమొదట బుద్ధుడు చాటినటువంటిది సమ్యక్ దృష్టి.
0: ద టీచింగ్ ఆఫ్ బుద్ధ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇస్ గుడ్ లుక్స్.
1: సమ్యక్ దృష్టిని మనం అవలంబించినప్పుడు సమ్యక్ భావము మనలో ప్రారంభమవుతుంది.
0: When once we have good outlooks, we will develop good thoughts thereby.
1: Samyak vak.
0: Then good words.
1: Mana kannulu unnavi kada ani andarni chudakoddu.
0: For the simple reason we have eyes, we should not look at everyone.
1: Annintini chudakoddu.
0: We should not see all.
1: Tadvara aneka vidhamulainti yokka doshamulu paapamulu kudanu manalo praveshistuntai.
0: By seeing, watching everyone around, naturally you carry the sin and the defect.
1: కన్నులను దివ్యమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క సార్థకమైనటువంటి యొక్క దృశ్యమును మాత్రమే మనం చూడాలి.
0: సో ఐజ్ షుడ్ వాచ్ ఆల్ దట్ ఈస్ సీక్రెట్ అండ్ డివైన్.
1: అన్ని అవతారములు ఎందు కూడాను అనేక విధమైనటువంటి ఆదర్శాలు బోధించినప్పటికీ ఈనాటి మానవులు అవతారముల యొక్క జన్మదినోత్సవం మాత్రమే జరుపుకుంటున్నారు, కానీ అవతారములు బోధించినటువంటి యొక్క వాక్యములను ఆచరణలో పెట్టడం లేదు.
0: In all ages, divine incarnations have set an ideal and gave a sacred teaching. We celebrate their birthdays, but we don't follow their teaching.
1: బుద్ధుడు, యజ్ఞములు, యాగములు, క్రతువులు ఇత్యాది దానిని తాను విశ్వసించడం లేదు.
0: Buddha had no faith in rituals like yajna and yaga.
1: కారణమేమనగా మొట్టమొదట మానవునికి అనుగ్రహించినటువంటి యొక్క ఈ పంచేంద్రియములు కూడాను పవిత్రం గావించుకోవాలి.
0: The reason is, we have to make our five senses sacred first.
1: కనుకనే బుద్ధునికి మొట్టమొదట మనోవికల్పం కలగడానికి మూల కారణం ఏమిటి?
0: What is the reason for the distortion of the mind of Buddha at the beginning?
1: కష్టజీవులను చూచి తాను భరించలేదు.
0: He could not bear the suffering of the poor people.
1: వృద్ధులను చూచి అనగా వయసైనటువంటి ఒక దేహములను చూచి తాను చాలా బాధపడేటువంటి వాడు.
0: He felt so sad watching the old people.
1: మృత్యుదేహమును చూచి తాను విస్మరించేటువంటి వాడు.
0: He was very much surprised looking at the dead body.
1: లోకములో ఈ ప్రాకృతమైనటువంటి ఒక సహజములు తనకు ఏమాత్రం కూడాను మనసునకు సంతృప్తి కలిగించలేదు.
0: None of the natural things in the world ever satisfied him.
1: తనలోని మూలభావము సూర్య చంద్రాదులు మొదలుకొని పంచభూతముల వరకు కూడాను ఉన్నటువంటివన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి సహజములు అని తాను విశ్వసించాడు.
0: బుద్ధ కన్సిడర్డ్ ఆల్ ద ప్లానెట్స్, ద సన్ అండ్ ద మూన్ అండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ నేచురల్.
1: వీటికి అతీతమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించాలని అనేక సాధనలు సల్పాడు.
0: He has undertaken many spiritual practices to know the transcendental principle.
1: కడపటికి అతనికి విసుగు పుట్టి అనేక మహనీయులు కూడాను దర్శించి ఈ విధమైనటువంటి పరిహారమునకు ఆధారమును కోరాడు.
0: He was disgusted, approached many people to know the primal principle.
1: ఎవ్వరూ అతని యొక్క సందేహమునకు తగినటువంటి సమాధానం అందించలేదు.
0: నన్ కుడ్ క్లారిఫై హిస్ డౌట్స్.
1: కడపటికి గయను చేరి అక్కడ వటవృక్షం కింద కూర్చొని అనేక విధములుగా కూడాను తాను పరిశోధనలు విచారణలు సలుపుతూ వచ్చాడు.
0: అల్టిమేట్లీ హీ రీచ్డ్ గయా, sat under the banyan tree and inquired.
1: కనుక ఒక వేదమును కాని యజ్ఞయాగాది కృతములు కాని తాను విశ్వసించకపోవటం చేత అందరు కూడాను బుద్ధుని నాస్తికుడు అని పిలుస్తూ వచ్చారు.
0: As Buddha had no faith in Veda and spiritual rituals like yajna and yaga, people considered him an atheist.
1: ఇది పరమ అధర్మం.
0: It is wrong to say so.
1: బుద్ధుడు పవిత్రమైనటువంటి చిత్తం కలిగినటువంటి వాడు.
0: Buddha had a sacred heart.
1: అతనికి పుట్టినప్పుడే ఒక విధమైనటువంటి జ్యోతిష్యుడు వచ్చి ఇతను గొప్ప మహారాజైనా కావాలి లేక పూర్ణ వైరాగ్యైనా కావాలి అని బోధించాడు.
0: At the time of his birth, an astrologer predicted that he would be a king in future or a renunciant.
1: ఈ విషయాన్ని విన్నటువంటి యొక్క శుద్ధోదనుడు ఈ యొక్క బుద్ధునకు అనేక విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి వికారములు చూడకుండా ఉండేటువంటి పరిస్థితికి ఏర్పాటు చేశాడు.
0: Listening to this, the father Suddhodana has taken every precaution that Buddha would not see anything.
1: నిరంతరం కూడాను బుద్ధుడు ఇతరుల చేత హింసించబడేటువంటి వారిని చూచి బాధపడేటువంటి వాడు.
0: Buddha felt so sad watching the suffering of people around.
1: పెద్దలు చిన్నలను బాధించటము, అధికారులు తన యొక్క కింద వారిని బాధించటము, పెద్ద చేపలు చిన్న చేపలను మృంగటము ఇత్యాది వికారములన్నీ కూడాను అతని మనసును చాలా వికారం ఒక విధమైన విచారంలో ముంచాయి.
0: బుద్ధ ఫెల్ సో సాడ్ బికాస్ ఎల్డర్స్ మేడ్ యంగ్స్టర్స్ సఫర్, బాసెస్ మేడ్ దేర్ పీపుల్ సఫర్ అండ్ ఎ బిగ్ ఫిష్ స్వాలోయింగ్ ద స్మాలర్ వన్.
1: ఎవరిని హింసించకూడదు, ఇది ఏ నిజమైనటువంటి ధర్మము అని గుర్తించాడు.
0: నో వన్ షుడ్ హార్మ్ ఎనీ వన్, దిస్ ఇస్ ట్రూ రైచియస్నెస్.
1: కనుకనే అహింస పరమో ధర్మ అన్నాడు. నిజమైన ధర్మం ఏమిటంటే అహింసనే.
0: ద ట్రూ ధర్మ ఇస్ అహింస.
1: ఎవరిని కూడాను శారీరకంగా మాటక ఒక విధమైనటువంటి ఒక మనసుతో బాధించడానికి ప్రయత్నించకూడదు.
0: వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ ఎయిదర్ ఎట్ ద ఫిజికల్ లెవెల్ ఆర్ బై వర్డ్ ఆర్
1: మనోవాక్ కర్మల చేత పరులను బాధించినటువంటిదే నిజమైన ధర్మము అన్నాడు.
0: ద ట్రూ ధర్మ ఇస్ ద వన్ విచ్ విల్ నాట్ అలవ్ యూ టు పుట్ టు సఫరింగ్ ఎనీ వన్ బై వర్డ్ థాట్ ఆర్ డీడ్.
1: సత్యమే భగవంతుడు.
0: Truth is God.
1: కనుక సత్యాన్ని మనము ఈ జగత్తులో చాటాలి, అనుభవించాలి అని బోధించాడు.
0: బుద్ధ టాట్ దట్ వీ షుడ్ అడ్హియర్ టు ట్రూత్ అండ్ ప్రాపగేట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్.
1: కనుక అతని యొక్క బోధన లోపల ప్రధానమైనటువంటిది సత్యము ధర్మము.
0: Therefore, the main teachings of Buddha are these two.
1: ఆడిన మాట తప్పకూడదు, అహింస చేయకూడదు, ఇది సత్యం వద ధర్మం చెర అని వేదం కూడాను బోధించింది.
0: Therefore, one should not go back by the promise given. Why one should hold on to truth and follow dharma.
1: ఇతనికి మొట్టమొదట పుట్టినప్పుడు పెట్టినటువంటి పేరు సర్వార్థ సిద్ధుడు అని పేరు.
0: At the beginning he was christened like this as Sarvartha Siddha.
1: అప్పుడు సుప్రబుద్ధుడు అనేటువంటి యొక్క శుద్ధోదని బావమరిదిని కుమార్తెను తెచ్చి యశోధర అనేటువంటి అమ్మాయిని వివాహం చేశాడు శుద్ధోదనుడు.
0: శుద్ధోదన got Buddha married to the daughter of Subrabuddha, the brother-in-law of Suddhodana.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: ఈ విధమైనటువంటి విచారణ చేత తాను ఒక విరక్తి కావచ్చును లేక వైరాగ్యం పొందవచ్చును అనేటువంటి భయం చేతనే శుద్ధోదనుడు ఈ బుద్ధునకు ఈ విధమైనటువంటి యొక్క వివాహం కట్టిపెట్టాడు.
0: Father got him married because he thought that he would be detached totally by constant inquiry.
1: కడపటికి సత్యాన్ని గుర్తించినటువంటి యొక్క బుద్ధుడు ఇది సరి అయినటువంటిది కాదు.
0: Buddha realized the truth at the end and felt the defect.
1: మానవుడు ఈనాటి లోకము లోపల అనేక విధమైనటువంటి బంధములకు మూల కారణము లోకమే.
0: Man is put to suffering because he is bound by this world.
1: బంధువులు మిత్రులే బంధములకు మూల కారణము.
0: The friends and relations are the cause for the bondage.
1: లోకములో ఉన్నటువంటి మానవులే ఈ దుఃఖములకు మూల కారణము.
0: The company and the people around are responsible for the misery.
1: కనుకనే తాను సర్వం దుఃఖం దుఃఖం అన్నాడు.
0: Therefore he declared everything is misery, sadness alone.
1: Sarvam chanikam chanikam chanikam annadu.
0: He said everything is fleeting, momentary.
1: Sarvam nasyam nasyam nasyam.
0: That everything is bound to perish.
1: Idi yedi kudunu satyam kadu.
0: Nothing is true.
1: Talli dandrulu pillalanu aneka vidhamainatundi yokka margamlo pravesha petti variki aneka bandhamulu kudunu katti petti taamu tama biddalu kudunu భరించలేని బాధలకు గురి అవుతున్నారు.
0: ద పేరెంట్స్ విల్ పుట్ దేర్ వాచ్ ద చిల్డ్రన్ టు వేరియస్ కైండ్స్ ఆఫ్ బాండేజ్. అల్టిమేట్లీ దే
1: ఒక వయసు వస్తానే పిల్లలకు వారికి వివాహం చేయాలి, వారిని ఒక బంధంలో ముంచాలి అనేటువంటి ఒక దుర్గుణమైనటువంటి భావములు తల్లిదండ్రులు ప్రారంభిస్తుంటాయి.
0: అట్ ది రైట్ ఏజ్ ద పేరెంట్స్ డిసైడ్ టు గెట్ ద సన్ మ్యారేడ్.
1: ఈ మ్యారేజ్ వల్ల వచ్చేటువంటి సుఖం ఏమిటి అనేటువంటిది తల్లిదండ్రులకు కూడా తెలియదు.
0: Even parents do not know the happiness behind.
1: కారణం ఏంటి? అదే పెద్ద అజ్ఞానం.
0: Because it's a big ignorance.
1: ఆ తల్లిదండ్రులు ఎంతవరకు సుఖం అనుభవించారు?
0: To what extent the parents
1: ఏ సుఖం అనుభవించారు?
0: What happiness they experience?
1: శారీరక సుఖమా, లేక మానసిక సుఖమా, లేక ప్రాకృతిక సుఖమా?
0: Is it physical happiness or mental happiness? What kind of happiness?
1: ఎంతటి మేధావి అయినా కూడాను ఈ విషయాన్ని తాను తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: One may be a great intellectual, but he doesn't make an attempt.
1: Goppa vidyavantudu kudanu ilanti apavitramainatundi margamlo praveshistunnadu.
0: One may be highly educated, but he treads along the sacred path. Chanikamainatundi
1: indriya sukhamne maatrame aashistunnadu kani indriyatheetamainatundi oka divyatvanni aashinchatam ledu.
0: He wants this fleeting pleasure, but not the transcendental.
1: Na talli, na tandri, na bandhuvulu, na prajalu andaru chere naaki bandhamnu kattaru ani బుద్ధుడు చాలా విచారించాడు.
0: బుద్ధ ఫెల్ సో సాడ్ దట్ హిస్ పేరెంట్స్ ద రిలేషన్స్ అండ్ ద పీపుల్ అరౌండ్
1: అర్ధరాత్రి సమయంలోపల యశోదరను రాహుల్ను త్యజించి తాను వెళ్లిపోయాడు.
0: హీ హాస్ గివెన్ అప్ హిస్ వైఫ్ యశోదర అండ్ ద సన్ రాహుల్ ఇన్ మిడ్ నైట్ అండ్ లెఫ్ట్ ద ప్యాలెస్.
1: తన హృదయానికి బోధించుకున్నాడు, మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
0: He taught to himself this way, there's no mother, no father, no relation, no property, no family, nothing whatsoever, therefore one should be
1: careful. అతీతమైన తత్వాన్ని గుర్తించాలి అని ఒక విధమైనటువంటి సత్సంకల్పాన్ని అభివృద్ధి పాలించుకున్నాడు.
0: He has determined to know the transcendental principle behind this.
1: ఏమిటి ఈ జీవితం?
0: What is this life?
1: జన్మ దుఃఖం.
0: Life is misery.
1: Jara dukkham.
0: Old age is sad.
1: Janma dukkham, jara dukkham. Rendu dukkhamule.
0: The life, the birth and the old age. Both give you the
1: pain. Jaya dukkham punapuna.
0: And it is repeated time and again.
1: Antyakale mahanga dukkham. Tasma jagrata, jagrata, jagrata.
0: At the end you will face that infinite misery. Therefore be careful.
1: Yemiti yokka sukhamu?
0: What is this?
1: Samsaramlo sukhama? Ujjogamlo sukhama? వ్యాపారంలో సుఖమా? ఇంకే విధమైనటువంటి విద్యలో సుఖమా? దేంట్లోనా సుఖం లేదు.
0: వెర్ ఇస్ హ్యాపీనెస్? ఇస్ దర్ హ్యాపీనెస్ ఇన్ ఫ్యామిలీ?
1: ఇవన్నీ
0: జాబ్ ఆర్ బిజినెస్?
1: క్షణికమైనటువంటి సుఖములు.
0: దట్స్ ఆల్ మొమెంట్.
1: మానవుడిగా పుట్టి మాధవత్వాన్ని తనయందు ఉంచుకొని ఈ అల్పమైన స్వల్పమైనటువంటి విషయాలకు అరులు చాచి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు మానవుడు.
0: హావింగ్ బీన్ బోర్న్ వన్ షుడ్ బికమ్ డివైన్ బట్ హీ వేస్ట్ హిస్ లైఫ్ because of these mean things.
1: Idi antai kudunu mithyamu mithyamu mithyamu.
0: All this is illusion.
1: Satyam okkate.
0: Truth is one.
1: Adiye nirvanam.
0: The truth is nirvana.
1: Nirvanam anaga emiti?
0: What is nirvana?
1: Ekatma tattvame nirvanam annadu.
0: That unitedness, that single mindedness is nirvana.
1: Ee manasunu divyamainatundi bhavamlo pravesha pettadame nirvanam annadu.
0: Making our mind sacred and tread along that path is nirvana.
1: Tanu konni gantallo nirmanam ayyetundi sthiti lopala tana bhavamaide ayyetundi okka aananda buddhuni daggariki vachi tanu edustunte cheppadu buddhudu.
0: Before attaining that state of nirvana a few hours before, he summoned his ananda buddha and told him.
1: Tammudu.
0: He summoned his brother and told him.
1: Tana pinatalli ayyetundi okka gautami అతన్ని అనేక గారాహంగా పెంచింది.
0: అండ్ గౌతమి టుక్ కేర్ ఆఫ్ హిమ్ సో మచ్ ఎర్లియర్.
1: బుద్ధుడు పుట్టినటువంటి ఏడవ దినమే మాయాదేవి మరణించింది.
0: ఆన్ ది వెరీ సెవెంత్ డే ఆఫ్ ద బర్త్ ఆఫ్ బుద్ధ మాయాదేవి డైడ్.
1: శుద్ధోదనుడి రెండో భార్య అయినటువంటి యొక్క గౌతమే ఈ బుద్ధుణ్ణి పెంచి పెద్ద చేసింది.
0: ఇట్ వాస్ గౌతమి ది సెకండ్ వైఫ్ శుద్ధోదన హూ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ బుద్ధ.
1: కనుక గౌతమ పెంచడం చేత అతనికి గౌతమ బుద్ధుడు అని పేరు పెట్టారు.
0: బికాస్ హీ వాస్ ఫాస్టర్డ్ బై గౌతమి ఈస్ కాల్డ్ గౌతమ లేటర్.
1: 28 వయసు లోపల సర్వసంగ పరిత్యాగై అరణ్యమునకు ప్రవేశించాడు.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 28 హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దిస్?
1: సంఘం శరణం గచ్చామి, హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
0: సంఘం శరణం గచ్చామి, హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ అండ్ హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
1: తాను ఫారెస్ట్ లో ఉన్నాడు.
0: హీ స్పెంట్ హిస్ లైఫ్ ఇన్ ది ఫారెస్ట్.
1: ఈ సంఘం యొక్క సుక్షేమం కోసమని అనేక విధమైనటువంటి యోచనలు చేస్తున్నాడు.
0: హీ మేడ్ ఎంక్వైరీ ఇన్ డెప్త్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ.
1: ఫస్ట్ ధర్మం శరణం గచ్చామి.
0: ఫస్ట్ వన్ హ్యాస్ టు సరెండర్.
1: ఏమిటి ఈ ధర్మము? ధర్మము
0: వాట్ ఈస్ దిస్ ధర్మ?
1: అది ఏ అహింస పరమో ధర్మ.
0: దట్ ఈస్ అహింస నాన్ వైలెన్స్.
1: బాధించకూడదు.
0: డోంట్ హర్ట్ ఎనీబడి.
1: ఈ బాధించినటువంటి ఒక జీవితమే నిజమైన జీవితం అన్నాడు.
0: ద లైఫ్ దట్ వుడ్ నాట్ మేక్ ఎనీ వన్ సఫర్ ఈస్ ద ట్రూ లైఫ్.
1: కనుక ఈ రెండింటి యొక్క మూల సూత్రములను ఆధారం చేసుకుని బుద్ధుడు యావత్ ప్రచారమంతా చేస్తూ వచ్చాడు.
0: బేసింగ్ ఆన్ దీస్ ట్విన్ ప్రిన్సిపల్స్ బుద్ధ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: టిబెట్, చైనా, బర్మా, జపాన్ ఇత్యాది పెద్ద పెద్ద రాజ్యములు యందు కూడాను ఈ బుద్ధ సమాచారము ప్రచారం జరుపుతూ వచ్చింది.
0: ద టీచింగ్స్ ఆఫ్ బుద్ధ హావ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ లైక్ టిబెట్, చైనా, బర్మా, జపాన్.
1: ఇంతే కాకుండా తాను మరణించి నిర్వాణమైన తర్వాత ఈ బుద్ధి ఒక జాతి లోపల ఉన్నటువంటి వారు ఒకరికి ఒకరికి ద్వేషము కలిగించుకుని
0: లేటర్ వాట్ హ్యాపెండ్ వాస్ దేర్ వాస్ ఇన్ ఫైటింగ్ అమంగ్ ద ఫాలోవర్స్ ఆఫ్ బుద్ధ.
1: క్రమక్రమేణ బుద్ధ మతమును క్షీణింప చేస్తూ వచ్చారు.
0: అండ్ దాట్ వాస్ ద కాజ్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ బుద్ధిజం.
1: భౌతికమైనటువంటి వాటిని ఆధారం చేసుకున్నారు కానీ
0: దే హావ్ గాన్ బై ది టెంపరరీ
1: ఎఫెమెరల్. చెప్పినటువంటి యొక్క సాక్షాత్ సత్యవాక్కులను ఎవ్వరు కూడా ప్రచారంలో పెట్టలేదు.
0: బట్ నో వన్ అబ్జర్వ్డ్ ఇన్ ప్రాక్టీస్ ద ట్రూ టీచింగ్ ఆఫ్ బుద్ధ.
1: దృష్టి చూస్తే చాలా చెడ్డ దృష్టిలుగా రూపొందుతూ వచ్చాయి.
0: ఇఫ్ యూ టేక్ దేర్ అవుట్లుక్స్ దే ఆర్ వెరీ బ్యాడ్.
1: కనుకనే మొట్టమొదట సమ్యక్ దృష్టి అన్నాడు తాను.
0: దేర్ ఫోర్ బుద్ధ సెట్ ఫస్ట్ హ్యావ్ గుడ్ లుక్స్.
1: దృష్టిని అదుపులో ఉంచుకుంటే సృష్టి అంతా నీ చేతిలో నిలిచిపోతుంది అన్నాడు.
0: దెన్ వన్స్ యూ హావ్ గాట్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ లుక్స్ యూ కెన్ కంట్రోల్ ద హోల్ క్రియేషన్.
1: కనుకనే మన దృష్టియే సృష్టి.
0: దేర్ ఫోర్ దృష్టి విజన్ ఈ
1: సృష్టి ప్రత్యేకంగా లేదు.
0: It is not separate.
1: నీవు చెడ్డ దృష్టి చూస్తే చెడ్డ ప్రకృతి.
0: If you have bad looks, the whole creation looks
1: మంచి
0: bad.
1: మంచి దృష్టి చూస్తే ఇది పవిత్రమైన ప్రకృతి.
0: If you have good outlook, everything is sacred.
1: కాబట్టి మంచి చెడ్డ రెండు నీ దృష్టిలో ఉన్నాం కానీ సృష్టిలో లేవు.
0: So good and bad lie in your vision, not in creation as such.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దృష్టిని సరైన అదుపులో ఉంచుకోవాలి.
0: Therefore every human being must exercise control.
1: దీనివల్లనే మనోవాక్ కర్మలంతా మాలిన్యమైపోతున్నాయి.
0: Because of the looks of the body, the mind and the word, they are all polluted, adulterated.
1: కనుక ఈ మాలిన్యంకు మూల కారణము మన దృష్టియే.
0: For all this pollution, it's only our vision that's the cause.
1: కన్నులను ఎందుకు ఇచ్చారు భగవంతుడు?
0: Why God has given us the eyes?
1: పవిత్రమైనటువంటి దీనిని పరీక్షించే కోసమని.
0: Eyes are gifted to see sacred things around.
1: అందరిని చూచే కోసం కాదు.
0: Not to see everybody.
1: ఈ విధంగా దృష్టిని అనేక విధములుగా కూడాను ప్రసరించ చేయటం చేతనే మానవుడు మాలిన్యుడైపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ అవర్ లుక్స్ విచ్ ఆర్ నాట్ ప్రాపర్ ద హ్యూమన్ లైఫ్ ఇట్సెల్ఫ్ ఇస్ పొల్యూటెడ్.
1: దృశ్యములంతా కూడా తనలో నిలిచిపోతున్నాయి.
0: ఆల్ ద అవుట్ లుక్స్ ఆల్ ద సినారియో ఇస్ అబ్జార్బ్డ్ విద్ ఇన్.
1: కనుక మనం సరి అయిన దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ గుడ్ లుక్స్.
1: ఈ దృష్టిని అభివృద్ధి పరచుకున్నప్పుడే సృష్టి అంతా కూడా సార్థకమవుతుంది.
0: దెన్ వన్స్ వీ డెవలప్ గుడ్ అవుట్ లుక్స్ ద హోల్ క్రియేషన్.
1: రెండవది వాక్ శుద్ధి.
0: ద నెక్స్ట్ వన్ ఇస్
1: సమ్యక్ వాక్.
0: నెక్స్ట్ వన్ ఇస్ గుడ్ వర్డ్స్.
1: ఈనాడు ఎదురుపడినటువంటి వాడితో అంతా మాట్లాడటమే, ఎవడు చిక్కితే వాడితో అంతా మాట్లాడ, ఇది ఎంత చెడ్డ పని.
0: టుడే వాట్ వీ డూ ఇస్ వీ టాక్ టు ఎవ్రీబడి దట్ వీ మీట్ ఆన్ ద వే.
1: దివ్యత్వమైనటువంటి ఎనర్జీని ఎంత వేస్ట్ చేసుకుంటున్నావు.
0: యు ఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ డివైన్ ఎనర్జీ.
1: అన్నెసెసరీగా ఎందుకు ఇతరితో నీకు మాటలు?
0: వై డూ యూ టాక్ అన్నెసెసరీ విత్ అదర్స్?
1: నీ మాటల యొక్క శక్తిని నీవు అపవిత్రం చేసుకుంటున్నావు.
0: యు ఆర్ మేకింగ్ ద స్ట్రెంగ్త్ ఇన్ ఎనర్జీ ఆఫ్ ది
1: వల్ల మాటల వల్లనే మనిషి రాక్షసునిగా మారిపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ అన్నెసెసరీ గాసిప్ యూ బికమ్ ఎ డెమన్.
1: మనుష్యత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని మరచి పశుత్వాన్ని పెంచుకుంటున్నాడు.
0: ది డివినిటీ అండ్ హ్యుమానిటీ ఆర్ ఫర్గాటన్. ది బీస్టియల్ టెంపరమెంట్ ఇస్ ఆన్ ద రైజ్. యు షుడ్ బి రెడీ ఫర్ మోర్.
1: ఇది సత్ సంకల్పం.
0: ది నెక్స్ట్ వన్ ఇస్ గుడ్ థాట్. సత్ సంకల్ప.
1: అది సమ్యక్ సంకల్పం.
0: దట్స్ గుడ్ థాట్. సమ్యక్ సంకల్పం.
1: దీన్ని పురస్కరించుకుని సమ్యక్ సాధన అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ గుడ్ పర్సూట్, గుడ్ పాత్.
1: ఈ సమ్యక్ సాధన అనేటువంటిది చాలా మానవునికి అత్యవసరము.
0: ద గుడ్ స్పిరిచువల్ పాత్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
1: తద్వారా మానవుని ఎందున్నటువంటి మానవతా గుణములు అభివృద్ధి అవుతాయి.
0: బికాస్ ఆఫ్ దిస్ ట్రూ స్పిరిచువల్ పాత్ ద హ్యూమన్ క్వాలిటీస్ వాల్యూస్ విల్ ఇంప్రూవ్.
1: మానవుని యొక్క మానవతా గుణములు అభివృద్ధి అయినప్పుడే మానవుని ఎందు దాగి ఉన్నటువంటి యొక్క దైవత్వం కూడా మనకు సాక్షాత్కరిస్తుంది.
0: దెన్ వన్స్ హ్యూమన్ వాల్యూస్ డెవలప్ ద డివినిటీ విల్ బ్లాసమ్.
1: మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి మానవతా గుణమునే తను కనిపెట్టుకోలేనప్పుడు మానవత్వాన్ని ఏ రీతిగా కనిపెట్టగలడు?
0: దెన్ వన్స్ ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ నాట్ రికగ్నైజ్డ్ హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివైన్.
1: అసలు మానవుడు అంటే ఏమిటి?
0: దెన్ హూ ఇస్ ది హ్యూమన్ బీయింగ్?
1: ఇది సమ్యక్ దర్శనం.
0: దిస్ ఈస్ వాట్స్ కాల్డ్ సమ్యక్ దర్శనం.
1: అనగా ఏమిటి? ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ఇట్ మీన్స్ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడింటిని అదుపులో నుంచుకోవాలి.
0: ఓన్లీ మీన్స్ ఎక్సర్సైజింగ్ కంట్రోల్ ఓవర్ అవర్ థాట్స్, వర్డ్స్ అండ్ డీడ్స్.
1: అప్పుడే వాడు నిజమైన మానవుడు.
0: దెన్ హీ బికమ్స్ ట్రూ హ్యూమన్.
1: సృష్టిని, వాక్కును, చేతులను సరైనటువంటి దీంట్లో పెట్టుకోకుండా పోవటం చేత వాడు మానవుడి కంటే దానవుడుగా మారిపోతున్నాడు. బుద్ధుడు లౌకికమైన సాధనలు, లౌకికమైన శాస్త్రములు, లౌకికమైన వేదములు తాను ఉచ్చరించలేదు.
0: బుద్ధ డిడ్ నాట్ స్టడీ ద వరల్డ్లీ నాలెడ్జ్, ద వరల్డ్లీ ఇన్ఫర్మేషన్.
1: ఇవన్నీ ఇప్పుడు ప్రవృత్తి యొక్క లక్షణాలు.
0: దే ఆల్ రిఫ్లెక్ట్ ద అవుట్వర్డ్ ట్రెండ్.
1: కానీ అతని యొక్క హృదయము నివృత్తి దీంట్లో ప్రవేశించింది.
0: బట్ హిస్ హార్ట్ వాజ్ ఆల్వేస్ ఇన్ వర్డ్.
1: ఒక్క దైవమని కాని లేక ఒక విధమైనటువంటి యొక్క శాస్త్రమని కాని తాను ఉచ్చరించలేదు.
0: హీ డిడ్ నాట్ రిఫర్ టు సింగిల్ గాడ్ ఆర్ ఎ సింగిల్ సేక్రెడ్ టెక్స్ట్.
1: యజ్ఞం అంటే ఏమిటని తాను భావించాడు.
0: He did not consider yajna.
1: Yajnamanaga tyagame ani visvasinchadu.
0: He had full faith that yajna is an act of sacrifice.
1: Yajna ante mantralu chesi arpitam cheyadam kaadu.
0: Yajna is not offering with mantras.
1: Tyagayaneki amrutatva manasu.
0: Yajna means a sacrifice that confers immortality.
1: Kaga manavuni yendu motta mota tyagam abhruddhi kavali.
0: So man has to develop this sacrifice first.
1: Deniki nee tyagam cheyatam ledu.
0: You are not sacrificing anything.
1: Denina tyagam chesinappude మానవుడు ముందుకు వెళ్ళగలడు.
0: యు కెన్ మార్చ్ అహెడ్, గో ఫార్వర్డ్ ఇఫ్ ఓన్లీ యూ సాక్రిఫైస్.
1: ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: మానవుడు ఈత ఆడుతూ ఉంటాడు.
0: యు స్విమ్.
1: స్విమ్. అప్పుడు ముందున్నటువంటి యొక్క జలమును వెనుక్కు నెట్టినప్పుడే తాను ముందుకు పోగలడు.
0: యు హావ్ టు పుష్ ఆల్ ద వాటర్ బ్యాక్వర్డ్, దెన్ ఓన్లీ యూ కెన్ గో ఫార్వర్డ్.
1: త్యాగం చేసినప్పుడే యోగం అనేటువంటి దానికి ముందుకు పోగలము.
0: వెన్ వన్స్ యూ డూ దిస్ త్యాగ సాక్రిఫైస్ యూ హావ్ యోగా ద డిజర్వ్డ్.
1: యోగమే నిర్వాణము.
0: And this yoga deservedness is nirvana.
1: ఈ నిర్వాణం అనే యోగములో ప్రవేశించాలంటే త్యాగం కావాలి.
0: ఫర్ దిస్ నిర్వాణ త్యాగ సాక్రిఫైస్ ఇస్ ఎసెన్షియల్.
1: అన్నింటికీ ప్రేమ ప్రధానము.
0: ఫర్ ఎవ్రీథింగ్ లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ప్రేమ లేకుండా దేనిని మనం సాధించలేము.
0: విదౌట్ లవ్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: ఎట్టి ప్రేమ?
0: వాట్ సార్ట్ ఆఫ్ లవ్?
1: లౌకికమైన ప్రేమ.
0: Is it worldly love?
1: లేక భౌతికమైన ప్రేమ?
0: Or physical?
1: లేక ధార్మికమైన ప్రేమ?
0: Or anything of
1: లేక వైజ్ఞానికమైన ప్రేమ?
0: Or scientific?
1: కాదు కాదు.
0: No.
1: దివ్యమైన ప్రేమ.
0: ఇట్ ఇస్ డివైన్ లవ్.
1: కనుక ఈనాడు బుద్ధుడు చెప్పిందంటే ప్రతి మానవుడు కూడాను, ప్రతి వ్యక్తిని కూడాను బంధంలో ముంచుతున్నాడు, కానీ అతనికి ఒక విముక్తిని కలిగించడం లేదు.
0: వాట్ బుద్ధ సేస్ ఇస్ దిస్, వీఆర్ పుట్టింగ్ ఎవ్రీవన్ ఎన్కేస్డ్ విత్ ఇన్ ద బాండేజ్.
1: పెద్దలంతా పిల్లలను బంధంలో ముంచుతున్నారు.
0: ది ఎల్డర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్.
1: ప్రేమ అని భావిస్తున్నారు.
0: They take it as love.
1: అది ప్రేమ కానే కాదు.
0: It's not love at all.
1: ఒక కుమారుడు ఉంటాడు.
0: It is a son.
1: నాయన నువ్వు పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో.
0: He insists that his son should get married. Is that love?
1: కాదు కాదు.
0: No.
1: వాడికి ఇష్టం ఉంటే వాడే చేసుకుంటాడు.
0: If he wants him,
1: నీ ఎందుకు వాడిని ఫోర్స్ చేయటం?
0: Why should you force him?
1: ఈ ఫోర్స్ ఒక పెద్ద బంధన.
0: This sort of enforcement is bondage.
1: అవుట్ సైడ్ ఫోర్స్ ఉండకూడదు, ఇన్సైడ్ సోర్స్ ఉండాలి.
0: There should not be outside force, there should be inside source.
1: అది ఏ బుద్ధుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క బోధ.
0: ది ఇన్సైడ్ సోర్స్ ఇస్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ బుద్ధ.
1: నా త్యాగమునకు అడ్డు తగిలి,
0: యు ఆర్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ మై సాక్రిఫైస్.
1: కేవలం నన్ను నాకు వివాహం చేసి,
0: యు గెట్ మీ మ్యారీడ్.
1: నన్ను ఈ బంధంలో ముంచినారు.
0: అండ్ యూ డ్రౌన్ మీ ఇన్ దిస్
1: బాండేజ్. బంధువులు ఎవరిని నమ్మకూడదు.
0: సో వీ షుడ్ నాట్ బిలీవ్ ఎనీ రిలేషన్.
1: ఏమాత్రము నమ్మకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ ఫెయిత్.
1: ఇవన్నీ కూడా బంధంలో ముంచేటువంటి ఒక వ్యక్తిని.
0: దే విల్ టేక్ అస్ టు బాండేజ్.
1: కష్టకరపడికి శుద్ధోధన దగ్గరికి వచ్చాడు.
0: శుద్ధోధన కేమిది?
1: శుద్ధోధనుడు బోధించాడు, నాయన నీవు మహారాజుగా రావాల్సినటువంటి వాడవు, నీవి బిచ్చమెత్తుకుని తిరగటం ఏమిటి?
0: The father said, "You are an emperor. How is that you are begging?"
1: నేను మహారాజును.
0: I am an emperor.
1: నీవు బుచ్చగాడిగా ఉంటున్నావు.
0: You are leading the life of a beggar.
1: నీకు తగదు అని బోధించాడు తండ్రి.
0: Father said, "It's not proper on your part to be served."
1: అప్పుడు బుద్ధుడు చక్కని సూట్ అయినటువంటి ఆన్సర్ ఇచ్చాడు.
0: Buddha gave him straight answer.
1: అయ్యా, నీవు బ్రహ్మనే, నేను బ్రహ్మనే.
0: He said, "You are divine. I am also
1: నీవు
0: divine."
1: నీవు తండ్రి కాదు, నేను కొడుకు కాదు.
0: You are not the father and I am not the son.
1: మన ఇద్దరు కూడా నువ్వు బ్రహ్మనే.
0: Both of us are divine.
1: అయితే ప్రాకృతమైనటువంటి జీవితంలో నీవు మహారాజ సంతతిలో పుట్టావు.
0: But from the worldly sense, you are born in the clan of king.
1: నేను వైరాగ్య సంతతిలో నేను పుట్టాను.
0: I am born in the clan of renunciants.
1: కాబట్టి నా యొక్క ఆదర్శమైనటువంటి వారంతా కూడాను విరాగులే.
0: Therefore, all my ideals are one of renunciation.
1: నీ యొక్క వంశమంతా కూడాను రాగులే.
0: The whole of your clan is full of attachment.
1: రాగము, ఇది విరాగము.
0: That is raga attachment. This is viraga attachment.
1: అదే ఒక పెద్ద రోగము.
0: So this raga attachment is a roga.
1: విరాగం ఉన్నటువంటి వాడికి ఇదే ఒక పెద్ద నిర్వాణము.
0: This viraga detachment is nirvana, liberation.
1: ఈ విధంగా తండ్రిని, భార్య అయినటువంటి యశోదరను అందరినీ దగ్గరికి పిలిచి వారికి కూడా ఈ విధమైన బోధన చేశారు.
0: He taught his father and the wife Yashodhara equally.
1: కనుక బుద్ధుడంటే కేవలము సామాన్యమైనటువంటి మానవుల లోపల ఏదో బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం, ఇది కాదు ప్రధానము.
0: బుద్ధిజం, బుద్ధి టీచింగ్ షుడ్ నాట్ బి లిమిటెడ్ టు దీస్ త్రీ సెంటెన్సెస్. సంఘం శరణం గచ్చామి,
1: బుద్ధం శరణం గచ్చామి, మన బుద్ధిని ఎక్కడ దీనికి శరణాగతి చేయాలి?
0: వేర్ షుడ్ వి సరెండర్ అవర్ ఇంటలెక్ట్? బుద్ధి,
1: బుద్ధం శరణం గచ్చామి, నెక్స్ట్ ధర్మం శరణం గచ్చామి, ధర్మంలో ఈ బుద్ధిని ప్రవేశపెట్టాలి.
0: It means our intellect should follow the path of righteousness.
1: తదుపరి ఏం చేయాలి?
0: Then what should we do?
1: ఈ యొక్క ధర్మం అనేటువంటి దాన్ని కేవలం ప్రవేశపెట్టినంత మాత్రం చాలదు.
0: It's not enough if we follow righteousness.
1: సంఘం శరణం గచ్చామి, ఈ ధర్మాన్ని సంఘంలో ప్రవేశపెట్టాలి.
0: This righteousness should be put to use in sangha.
1: దీని ధర్మంలో, ధర్మమును సంఘంలో ప్రవేశపెట్టినప్పుడే ఇది సార్థకం అయిపోతుంది.
0: Therefore buddhi intellect should follow dharma, righteousness in sangha.
1: సంఘమంతా కూడాను పవిత్రమైనటువంటి రూపంగా పొందుతుంది.
0: Then the whole society will be sacred.
1: కనుకని సొసైటీలో మనం ఒక మెంబర్స్ గా ఉన్నాము.
0: వీఆర్ మెంబర్స్ ఇన్ దిస్ సొసైటీ.
1: సొసైటీ బాగుపడినప్పుడే మనం బాగుపడగలం.
0: ఇఫ్ సొసైటీ ఇస్ గుడ్, యూ విల్ బి గుడ్.
1: కనుక అవతార పురుషుల యొక్క తత్వాన్ని చరిత్ర చదివినంత మాత్రమున, వర్ణించినంత మాత్రమున, పారాయణం చేసినంత మాత్రమున చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీ గో త్రూ ద బయోగ్రఫీ ఆఫ్ ఇన్కార్నేషన్స్ రిపీట్ ఇన్ వెర్బాటమ్.
1: మనం ఆచరణలో పెట్టాలి.
0: వీ షుడ్ పుట్ దెమ్ ఇన్ టు
1: ప్రాక్టీస్. ఏ ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టాలి.
0: అట్లీస్ట్ వీ షుడ్ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ ఆఫ్ దేర్ టీచింగ్స్.
1: మనం క్రమక్రమేణ ప్రాకృతమైనటువంటి ప్రేమనే పెంచుకుంటున్నామే కానీ దైవ సంబంధమైన ప్రేమను పెంచుకోవటం లేదు.
0: వీ ఆర్ డెవలపింగ్ డే బై డే ద వరల్డ్లీ లవ్ బట్ నాట్ ద డివైన్ లవ్.
1: ఎన్ని దినములైనప్పటికీ ప్రాకృతమైన ప్రేమనే పెరిగిపోతుండాలి.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వీ ఆర్ అటాచ్డ్ టు ద వరల్డ్.
1: క్రమక్రమేణ కొంత వైరాగ్యములో మనం ప్రవేశించాలి.
0: Slowly we should develop detachment.
1: గ్రంథాలు చదవాలి.
0: We should go through the text.
1: చదివినంత మాత్రమే చాలదు.
0: It's not enough if you read.
1: చదివిన దాన్ని అర్థమును తెలుసుకోవాలి.
0: We should know the meaning well.
1: తెలుసుకున్నంత మాత్రమే చాలదు.
0: Not enough if you know.
1: దాన్ని సరైనటువంటి యొక్క మననం చేయాలి.
0: We should repeat, recapitulate.
1: మననం చేసినంత మాత్రమే చాలదు.
0: It's not enough if you
1: recall. ప్రాక్టికల్ లో పెట్టాలి.
0: You should also put it into practice.
1: బుకిష్ నాలెడ్జి సూపర్ఫిషియల్ నాలెడ్జి గా మారిపోతుంది.
0: Because of this, the bookish knowledge becomes superficial knowledge.
1: అది ప్రయోజనం లేదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ నీకు దింపాలి.
0: Bookish knowledge, superficial knowledge are useless.
1: పుస్తకం మస్తకంగా మారిపోతుంది. మస్తకం ప్రాక్టికల్ గా రియవది.
0: Therefore, the book has become the head, but the head has not been put into practice.
1: And here, food, head and God.
0: And here we find the three steps: food, head, and God.
1: ఈ God, దైవం యొక్క తత్వాన్ని మనం పెట్టుకోవాలి.
0: We should know the nature of God very clearly.
1: God అంటే ఏమిటి?
0: Who is God then?
1: G O D.
0: God spelling G O D.
1: G అనగా ఏమిటి?
0: What do you mean by G?
1: మనము ఎన్నో రకములుగా భావిస్తున్నాము.
0: We take it in a different sense.
1: కానీ G అంటే మనం సరైన అర్థాన్ని తెలుసుకోవాలి.
0: We should know the correct meaning of G.
1: G అంటే ఏమిటి?
0: What is G?
1: ఇది కేవలం సృష్టికి మూల కారణమైనటువంటిది.
0: It is the one, the cause for creation, generation.
1: Generation. కాబట్టి G అంటే generation.
0: G stands for generation.
1: O అంటే ఆర్గనైజేషన్.
0: O stands for organization.
1: D destruction.
0: D destruction.
1: ఇది G O D.
0: This is G O D.
1: సృష్టి స్థితి లయము.
0: This is generation organization destruction. G-O-D, God.
1: కనుక ఈ తత్వాన్ని చక్కగా మనం గుర్తించినప్పుడే మనలో ఉండేటువంటి ఒక దివ్యత్వం ఆవిర్భవిస్తుంది.
0: When once we know this latent meaning, the divinity will blossom well.
1: సృష్టికి బ్రహ్మ అని, రక్షణకు విష్ణు అని, లయమునకు ఈశ్వరుడని ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవ్వరూ చూడలేదు.
0: In fact, none of us have ever seen the creator Brahma, the sustainer Vishnu. The Trinity
1: generation mande ende untundadi.
0: Generation is within us.
1: Organization mande ende untundadi.
0: Organization is within us. So also the destruction.
1: Destruction anetundi manlone untundi.
0: The destruction is within us.
1: Kabatti anta maname, maname, maname. Hrudayame divyatvamu.
0: This is divinity.
1: Aa yokka divyatvanni manam poorthiga nammali.
0: We should have full faith in this divinity.
1: అది నమ్మకుండా లోకాన్ని నమ్ముతున్నాము.
0: బట్ వీ బిలీవ్ ద వరల్డ్.
1: ఈ లోకమంతా కూడా కేవలము ఒక విధమైనటువంటి గాలి మేడలే.
0: దిస్ వరల్డ్ ఇస్ సంథింగ్ లైక్ క్యాసిల్స్ ఇన్ ది ఎయిర్.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక మిరాజ్, మిరాజ్.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ మిరాజ్.
1: కంటికి కనిపిస్తుంది అది, కానీ అక్కడ జలం లేదు.
0: యు సీ విత్ ది ఐ బట్ దేర్ ఇస్ నో వాటర్ దేర్.
1: జలం ఉన్నట్టు కానీ కనిపిస్తుంది అది, కానీ జలం కాదు అది.
0: ఇట్ అపియర్స్ యాస్ దౌ దేర్ ఇస్ వాటర్ బట్
1: ఈ మ్యారేజ్ అనేటువంటిది మిరాజ్.
0: సో మ్యారేజ్ ఇస్ ఎ మిరాజ్.
1: దీన్ని పట్టుకొని మనం లేని అవస్థలకు గురి అయిపోతున్నాము.
0: బేసింగ్ ఆన్ దిస్ వీ సఫర్.
1: ఎందుకు ఇంద్రియాన్ని నిగ్రహించుకోకూడదు?
0: వై డోంట్ యు అండర్స్టాండ్?
1: నువ్వు మానవుడై పుట్టి పశువు కాదు కదా.
0: యూఆర్ నాట్ అనిమల్.
1: పశువులే నిగ్రహించుకుంటుంటే ఈనాడు మానవులు కూడా నిగ్రహించుకోవటం లేదు.
0: అనిమల్ హాస్ గాట్ సమ్ కంట్రోల్.
1: చదివేందుకు కాల్చనా?
0: దెన్ వై షుడ్ యూ స్టడీ?
1: తెలివితేటలు ఎందుకు కాల్చనా?
0: వై ఇంటెలిజెన్స్? మీరు
1: గొప్పతనం ఎందుకు కాల్చనా?
0: వై ఆల్ దిస్ గ్రేట్?
1: ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైనటువంటివి.
0: దట్స్ ఆల్ ఏ వేస్ట్.
1: చదువు చదివి చదివి చావందనేటికి.
0: హావింగ్ స్టడీడ్ అండ్ స్టడీడ్ అల్టిమేట్లీ యూ డై.
1: చావు లేని చదువు చదవాలి.
0: యూ షుడ్ స్టడీ ఇన్ సచ్ ఎ వేస్ టు బి ఇమ్మోర్టల్.
1: ఆ చదువు ఏమిటి? అదే నిర్వాణ చదువు.
0: వాట్ ఈస్ ద స్టడీ? దట్ ఇస్ ద స్టడీ ఆఫ్ లిబరేషన్.
1: ఏ స్కూలుకు పంపిస్తే బుద్ధుడు ఏమైపోతాడో అని శుద్ధోధనుడు ఎక్కడికి పంపలేదు.
0: శుద్ధోధన హ్యాస్ నాట్ సెంట్ బుద్ధ టు ఎనీ స్కూల్.
1: బయటికి పోతే ఏ యొక్క వృద్ధులను చూస్తాడో అని భయపడి చదివించలేదు.
0: హి వాస్ అఫ్రైడ్ బికాస్ బుద్ధ మైట్ వాచ్ ఎనీ ఓల్డ్ మ్యాన్ ఆర్ ఎ డెడ్ బాడీ.
1: ఈ విధంగా సుఖంగా పెట్టి పెట్టి పెట్టి కట్టగడిపి ఏమైపోయింది?
0: He was brought up in all comfort and pleasure. What
1: moosipette paasipaya annattuga moosipettam valla idi poorthi paasipoyindi.
0: All that is treasured becomes rotten.
1: Karukune jagattukanta kuda oka vidhamaitundi satyanni bodhinchadaniki kankanam kattukunnadu buddhudu.
0: Buddha determined to propagate the principles of truth in the world.
1: Truth, truth, truth.
0: He taught truth and truth.
1: Satyanni chaatali.
0: Truth must be propagated. Emdi
1: ee satyamu?
0: What is this?
1: Daivam okkate satyamu.
0: God is truth.
1: Edi dharmamu?
0: What is
1: ahimsane dharmamu? ఎవరిని హింసించకూడదు. ఎందుకనగా అందరి యందు దైవమే ఉంది.
0: వి షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ, వి షుడ్ నాట్ హర్ట్ ఎనీబడీ, బికాస్ గాడ్ ఈజ్ ఇన్ ఎవరీవన్.
1: ఎవరిని హింసించినా దైవాన్ని హింసించినట్టే.
0: హూమ్ సో ఎవర్ యూ హార్మ్, ఇట్ అమౌంట్స్ టు హార్మింగ్ గాడ్.
1: కానీ దృష్టిని దైవం వైపు మరల్చు.
0: దేర్ఫోర్ టర్న్ యువర్ లుక్స్ టువర్డ్స్ గాడ్.
1: ఈ జగత్తు వైపు మరల్చకూడదు.
0: నాట్ టువర్డ్స్ ద వరల్డ్.
1: జగత్ అంతా కూడా కేవలం మార్పు చెందేటువంటిది.
0: ద హోల్ వరల్డ్ ఇస్ బౌండ్ టు చేంజ్.
1: ఈ జగత్ అంటే అర్థం.
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దిస్
1: జగత్?
0: జగత్
1: జా కమింగ్,
0: జా కమింగ్,
1: గత్ గోయింగ్,
0: గత్ గోయింగ్,
1: కమింగ్ అండ్ గోయింగ్, కమింగ్ అండ్ గోయింగ్, కమింగ్ అండ్ గోయింగ్.
0: జగత్ మీన్స్ దాట్ విచ్ ఇస్ కమింగ్ అండ్ గోయింగ్.
1: రావటం పోవటం, రావటం పోవటమే.
0: ఇట్ కమ్స్ అండ్ గోస్ కాన్స్టెంట్లీ.
1: పుడుతున్నాడు చస్తున్నాడు, పుడుతున్నాడు చస్తున్నాడు.
0: హి ఇస్ బోర్న్ అండ్ హి డైస్ లేటర్.
1: ఇది శంకర్ల వారు కూడా చెప్పాడు.
0: దిస్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ శంకర.

0: Nothing, no one will ever come to your rescue. None can protect you. There is no use of learning
1: with them.
0: Do you think that you will be protected by these things? As you leave this world, what is that you carry? What is that follows you? No one will ever
1: protect
0: you. Nothing will follow you. You remain alone.
1: వెంట ఉండేది కంట ఉండేది వెంట ఉండేది జంట ఉండేది దైవత్వం ఒక్కటే కనుక దైవతత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
0: టు అండర్స్టాండ్ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ డివినిటీ.
1: ఈ ప్రాకృతమైనటువన్నీ కూడాను మనల్ని ముంచేటువంటివి.
0: ద వరల్డ్లీ థింగ్స్ విల్ డ్రౌన్ యూ ఇన్ సఫరింగ్.
1: కానీ మొట్టమొదట తీయగా కనిపిస్తుంది జగత్తు.
0: The world appears so fine externally.
1: Etta kanipistundi.
0: How does it look?
1: Teeni boosina katti vale kanipistundi.
0: As if like a sword smeared with
1: honey. Teeni naaputu naaputu pothe naalu kosestundi.
0: As you go on licking the honey smeared over the sword, your tongue will
1: become. Idi nimurugappina nippu vale untundali jagattu.
0: It is something like a fire covered by ash.
1: ఆ నిమురు ఉంది కన్నా చేయి పెడితే చేయి కాలిపోతుంది.
0: ద మూమెంట్ యూ టచ్ దిస్ యాష్ ఇట్ యువర్ హ్యాండ్ గెట్స్ బర్న్.
1: ప్రాకృతమైనటువంటి దీంతో ఏది మనకు సుఖం లేదు.
0: సో దేర్ ఇస్ నో ప్లెజర్ ఇన్ ద వరల్డ్.
1: శరీర సుఖం అనుకుంటున్నాడు. ఈ శరీర ఇంద్రియములు అనుభవించే కొలది కూడాను వాడు బలహీనుడు అవుతున్నాడే కానీ బలవంతుడు కావటం లేదు.
0: యు థింక్ ఆఫ్ ఫిజికల్ హ్యాపీనెస్ యాజ్ యూ ఎంజాయ్ దిస్ విత్ ఆల్ ది సెన్సెస్ యూ బికమ్ వీక్.
1: మనం ఏ విధంగా ఉంటుండాలి?
0: హౌ షుడ్ వి బి?
1: మన మానవుని యొక్క జీవితం ఎంత ఉండాలి?
0: హౌ షుడ్ బి అవర్ హ్యూమన్ లైఫ్?
1: వెన్నెల వంటి హృదయము.
0: అవర్ హార్ట్ షుడ్ బి లైక్ మూన్ లైట్.
1: వెన్న వంటి పలుకు.
0: అవర్ వర్డ్ షుడ్ బి సాఫ్ట్ లైక్
1: తేనె వంటి శృతి.
0: అండ్ దెన్
1: దృష్టి ఉండాలి. ఇది కావాలి. వెన్న వంటి దృష్టి ఉండాలి.
0: వి షుడ్ హావ్ లుక్స్ లైక్ దట్ ఆఫ్ ఎ బట్టర్.
1: వెన్నెల వంటి హృదయం ఉండాలి.
0: అండ్ హార్ట్ షుడ్ బి లైక్
1: తేనె వంటి పలుకు ఉండాలి.
0: అవర్ వర్డ్ షుడ్ బి లైక్
1: ఇది మానవుడు.
0: దీస్ ఆర్ ఇంపార్టెంట్.
1: దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: డెవలప్.
1: కానీ ఈనాడు మాట మాట్లాడితే భయంకరమైనటువంటి మాట వస్తుంది.
0: టుడే యాజ్ వి స్పీక్ వి ఆర్ వెరీ హార్ష్ ఇన్ అవర్ వర్డ్స్.
1: హృదయములో ఏ మాత్రం కూడా ఒక విధమైన మెత్తదనం లేదు.
0: దేర్ ఇస్ నో సాఫ్ట్నెస్ ఇన్ అవర్ హార్ట్.
1: వెన్న వంటి హృదయంగా ఉండాలి.
0: అవర్ హార్ట్ షుడ్ బి సాఫ్ట్ లైక్ బట్టర్.
1: మెత్తగా ఉండాలి.
0: బి సాఫ్ట్.
1: పవిత్రంగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి సేక్రెడ్.
1: నిర్మలంగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి
1: ప్యూర్. అది ఎక్కడ ఉంది?
0: వేర్ ఇస్ ఇట్?
1: కఠిన హృదయము.
0: ఇట్ సో స్ట్రాంగ్.
1: పాషాణ హృదయము.
0: లైక్ ఎ స్టోన్.
1: పాయిజన్ హృదయము.
0: ఇట్ లైక్ ఎ స్టోన్.
1: దీన్ని హృదయం అని చెప్తామా?
0: కెన్ యు కాల్ ఇట్ ఎ హార్ట్?
1: ప్రత్ దయా హృదయం. కరుణతో కూడినటువంటిది హృదయం.
0: హృదయ హార్ట్ మీన్స్ హృత్ ప్లస్ దయా.
1: కరుణ ఉండాలి మనలో.
0: దేర్ షుడ్ బి కంపాషన్.
1: కనుకనే ప్రతి ఆస్తికుడు కూడాను
0: ఎవ్రీ థియస్ట్
1: హృదయమును కరుణతో నింపుకోవాలి.
0: ఫిల్ హిస్ హార్ట్ విత్ కంపాషన్.
1: వాక్కును ఒక విధమైనటువంటి యొక్క మృదుమధురమైన వాక్కుగా ఉండాలి.
0: అవర్ వర్డ్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్మూత్ అండ్ స్వీట్.
1: కఠినమైన వాక్కుగా
0: ఉండకూడదు.
1: మృదుమధురంతో పాటు సత్యం కూడా ఉంటుండాలి.
0: ద వర్డ్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్వీట్ అండ్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
1: అప్పుడే మానవత్వం చెప్పడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్.
1: ఎప్పుడు చూచినా కానీ అశాంతి అశాంతి అశాంతి.
0: వి ఫైండ్ రెస్ట్లెస్నెస్.
1: ఈ అశాంతికి ఎవరు కారణము?
0: హూ ఇస్ ద కాజ్?
1: నీ అశాంతికి నీవే కారణం.
0: యూఆర్ ద కాజ్ ఫర్ ద ఆల్ దిస్.
1: నీ డిసిషన్స్ ఏ కారణము?
0: యువర్ రిజల్ట్స్ ఆర్
1: నీ దుస్సంకల్పములే కారణం.
0: యువర్ బ్యాడ్ కంపెనీ.
1: నీ దృష్టి ఏ కారణం?
0: యువర్ బ్యాడ్ లుక్స్.
1: నీ సంకల్పాలతో కూడిన దృష్టి చేరటం చేతని అశాంతి మనలో ఆవిర్భవిస్తుందా?
0: బికాస్ ఆఫ్ ద బ్యాడ్ లుక్స్ అండ్ బ్యాడ్ థాట్స్ యువర్ లైఫ్ ఇస్ రెస్ట్లెస్.
1: బుద్ధుడు
0: బుద్ధ
1: జగత్తుకు ఒక విధమైన సత్యాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: బుద్ధ టాట్ ట్రూత్ టు దిస్ వరల్డ్.
1: ఈ వేదములు శాస్త్రములు చెప్పినటువంటి సత్యము ధర్మం కాదు.
0: ఇస్ నాట్ ద వన్ టాట్ బై వేద.
1: కనుక మనం ఈనాడు రెండు మనం దృష్టిలో పెట్టుకోవాలి.
0: టుడే వీ షుడ్ కీప్ ఇన్ యూ టూ ఇంపార్టెంట్
1: థింగ్స్. అహింస పరమో ధర్మ. అహింస ఎవరిని మనసుతో కాని దేహంతో కాని కార్యంతో కాని హింసించకూడదు.
0: అహింస నాన్ వయలెన్స్ నాట్ హర్టింగ్ ఎనీవన్ బై థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: మన నాలుగునిచ్చింది సత్యం సత్యం.
0: ద టంగ్ ఇస్ గిఫ్టెడ్ టు అటర్ ట్రూత్.
1: దీన్ని చైతన్యులు వారు కాని మానీయులు కాని చెప్తూ వచ్చారు.
0: ద సేమ్ థింగ్ ఇస్ ప్రొపగేటెడ్ బై నోబుల్ సోల్స్ లైక్ చైతన్య.
1: జయదేవుడు చెప్పాడు.
0: జయదేవ సెడ్
1: జిహ్వే రసగ్ని మధుర.